0: కృష్ణ అవతారం లోపల
1: ఇన్ కృష్ణ ఇన్కార్నేషన్
0: దేవకి దేవి ఎంత ప్రేమనో యశోద అంతకంటే ప్రేమ.
1: మోర్ దెన్ దేవకి యశోద హ్యాడ్ గ్రేటర్ లవ్.
0: ఇక్కడ ఈశ్వరమ్మ సుబ్బమ్మ ఇద్దరు కూడాను కిటికీల్లో నుంచి మాట్లాడుకునేటువంటి వాళ్ళు.
1: ఈశ్వరమ్మ అండ్ సుబ్బమ్మ యూస్ టు కన్వర్స్ త్రూ ద విండో.
0: ఎందుకంటే వాడు మగవాడు మగవాడు కొంచెం ద్వేషం.
1: బికాస్ దేర్ వాజ్ సమ్ ఎనిమిటీ అమాంగ్
0: ఆమె ఇక్కడ రాకూడదు ఈమె అక్కడ పోకూడదు.
1: షీ షుడ్ నాట్ గో ఓవర్ హియర్ నాట్ దిస్ లేడీ టు అదర్ హౌస్.
0: కనుక మిటికి కిటికీలపై నుంచి మాట్లాడుకునేటువంటి.
1: సో దే యూస్ టు స్టాండ్ నియర్ ద
0: విండోస్. వాళ్ళిద్దరు అంత ప్రేమగా ఉండేటువంటి వాళ్ళు.
1: దే వర్ సో ఇంటిమేట్ ఫుల్ ఆఫ్ లవ్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: ఈ దేహానికి సెలెక్ట్ చేసుకునేటువంటి వాడు తల్లిదండ్రులు.
1: అండ్ ద పేరెంట్స్ ఆర్ చోజన్ బై భగవాన్.
0: ఇంకా పెద్ద వెంకటరాజు ఇక్కడ పుట్టబర్తలోనే ఉంటుండి భక్తులకంతా ఏదో సహాయం చేస్తూ ఉండేటువంటి వాడు.
1: పెద్ద వెంకటరాజు స్టేడ్ హియర్ సర్వింగ్ హెల్పింగ్ డివోట్.
0: కొబ్బరికాయలు కావాలంటే ఏదో పప్పులు కావాలంటే ఇలాంటివంతా పరిగెత్తిపోయేవాడు బుక్కుబట్టం పోయి తీసుకుని వచ్చేటువంటి వాడు.
1: హీ సప్లైడ్ ఆల్ ద ప్రొవిజన్స్ రిక్వైర్డ్ బై ద డివోటీస్. యూస్ టు గో టు బుక్కపట్నం అండ్ బ్రింగ్ ఆల్ దోస్ థింగ్స్ ప్రొవిజన్.
0: ఆయన కూడా అంత సేవ చేసేటువంటి వాడు.
1: అండ్ హీ సర్వ్ డివోటీస్.
0: కళాతూరికి పోయేక ముందుగా నా ప్రశాంత నిలయం వచ్చాడు.
1: And towards end he came to Prashantanilayam.
0: Nenandanni select cheskoni kurchobettukunnanu korikalaku.
1: Bhagavan selected devotees for interview.
0: Aa kurcho unte ayana vachi akkada nilchukunnadu.
1: And he came and stood there.
0: Em ochinaav ante chinna pani undi annadu.
1: When Swami asked him, why are you here? He said, small job.
0: Naa lokam annanu.
1: Said, come in now.
0: Emi pani enni?
1: What is that you want?
0: Swami, నేను ఎవరికి పరాధీనంలో పోకూడదు.
1: స్వామి, ఐ డోంట్ వాంట్ టు బి
0: ఎవరి ఋణము నాలో ఉండకూడదు.
1: ఐ షుడ్ నాట్ బి ఇండిపెండెంట్.
0: విముక్తి జరగాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపన్.
0: ఏదో నేను వ్యాపారం గ్యాపారం చేసే సమయంలో కొన్ని బొట్టు అర్ధాణాను కొంచెం మోసంగా జరిగిండొచ్చును.
1: ఇన్ డ్యూరింగ్ దిస్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ దేర్ ఐ మైట్ హావ్ గివెన్ ఐ మస్ట్ హావ్ బీన్ డ్యూ టు సంబడి.
0: పరిహార నిమిత్తమై
1: టు అటోన్ సిన్.
0: నేను కష్టపడి సంపాదించుకున్నాను.
1: ఐ స్ట్రగుల్ హార్డ్ ఎర్న్ మనీ.
0: అని 500 రూపాయలు
1: 500 రూపీస్
0: అది నా చేతిలో పెట్టి
1: గేవ్ టు స్వామి.
0: 5 మూటలు బియ్యం పెట్టాను.
1: 5 బ్యాగ్స్ ఆఫ్ రైస్ హియర్.
0: 2 మూటలు బెల్లం పెట్టాను.
1: అండ్ 2 బ్యాగ్స్ ఆఫ్ జాగరి.
0: ఇదంతా కూడా నా 12వ దినము అందరికి బీదలకి అంత అన్నం పెట్టండి అన్నాను.
1: ఆన్ ద 12th day దట్ ఆల్ దీస్ థింగ్స్ బి సర్వ్ టు ద పూర్.
0: అదే విధంగా ఆయన కూడా చక్కగా మాట్లాడుకుంటూ ఇక్కడ నుంచి వెళ్ళాడు. ఇక్కడ పండుకున్నాడు పోయాడు.
1: హీ లెఫ్ట్ దిస్ ప్లేస్. He was talking to everybody, went home, slept and breathed his last.
0: Inka Eeswaramma.
1: Then Eeswaramma.
0: Summer course jarugutundi Bengaluru.
1: It was a summer course time in Bangalore.
0: Summer course ku vachese Swami ekkada untado akka nenu raavali.
1: She has a determination to follow Swami wherever he goes.
0: Summer course vachindi.
1: It was summer course time.
0: Aa pillalu aa yujjulu andaru vachunte vaallandini chusi aanandinchetundi.
1: She was so happy watching students there.
0: Vaallandiki bhojanam chesthappudu neellu kuda posi taapadaniki pichedi.
1: She also served water to students at the time of dying.
0: Maa kaalamlo mem eppudu itlu cheyaledu.
1: We never did like this.
0: Ee Swami maaki ilanti adrushtanni anta chupistunnadu.
1: Swami gave us this fortune of witnessing
0: what all the prapti ani tan chaala santoshinchetundi.
1: She congratulated herself for her fortune.
0: Oka naadu
1: one day
0: bhojanam tiffin chesindi.
1: She made tiffin.
0: Ee summer class pillalaki andarki tiffin oddistunnaru.
1: And all the breakfast was served.
0: Aa kuda tiffin chesindi.
1: She too had her breakfast.
0: Coffee teeskundi.
1: She had her coffee.
0: Aa went venkamma undedi.
1: And venkamma was by her side.
0: Appudu venkamma ayamukanta chusukunteetundi.
1: Venkamma was she used to attend on her.
0: Anta chesin tarvata taambulam danchukoni tineetundi paapam.
1: And then she made
0: Pandu.
1: A palm and that beetle nut has to be crushed and made to pieces.
0: Adi kottukoni shabdam istundi adi paiki naaku.
1: And that sound was heard by Bhagavan.
0: Kinda nunchi swami swami swami ani pilichindi.
1: Right from the downstairs she said swami swami shouted.
0: Vastunnanu vastunnanu nenu cheppanu.
1: Swami said, I am coming.
0: Vastunnanu cheppanu kindiki digaru prana vidichindi.
1: So saying Swami got down and she died.
0: Ye okka baadha ledhu.
1: No suffering.
0: Ye kanti noppo kaalu noppo thal noppo kuda ledhu.
1: No pain, not even a headache.
0: Ellu kudunu atle poyaru.
1: And both of them left like
0: kanukone Swami select chesukunnatundi vaallu kanukone vaallandari jeevithamu anta pavitranga saarthakamayindi.
1: Because they are chosen, selected by Bhagavan, their lives are so sacred.
0: Adhe Ramesh Paresh vaadu vaallu chaala Swami sannigithudu.
1: Ramesh and Paresh are so intimate to Swami.
0: 11-7 13-7
1: age 11 and 13.
0: Aa chinna pillalaku inta abhimanam inta prema.
1: At that young age they had such an intense love. ఫర్ స్వామి.
0: వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా కుట్టిచ్చేస్తే గుడ్డలు,
1: ఇఫ్ దర్ పేరెంట్స్ గాట్ స్టిచ్డ్ డ్రెస్,
0: నా దగ్గర డబ్బు లేదు,
1: దేర్ ఇస్ నో మనీ విత్ స్వామి.
0: నేను ఎప్పుడు ఎవరి దగ్గర పుచ్చుకునేటువంటి వాడిని కాదు.
1: స్వామి నెవర్ యాక్సెప్టెడ్ ఎనీ ఫ్రమ్ ఎనీబడి.
0: అప్పుడు రమేష్ రెండు జతలు తెచ్చి డెస్క్ లోపల పెట్టిపోయేవాడు.
1: రమేష్ గాట్ టూ పేర్స్ డ్రెస్సెస్ మేడ్ అండ్ కెప్ట్ హిడెన్ ఇన్ ద డెస్క్.
0: ఇది మీరు తీసుకోకుండా పోతే నా ప్రాణం ఇస్తాను అనేది.
1: And Ramesh said, Raju, if you don't accept this dress, I'll commit suicide.
0: ఇలాంటి సంబంధంతో మన ప్రేమను పెంచుకోకూడదు.
1: Swami said, this should not be our relationship.
0: హృదయానికి హృదయము, హృదయానికి హృదయము.
1: It is only connection heart to heart.
0: Love to love.
1: Love to love only.
0: ఇది గాని మన సంబంధము, ఇచ్చి పుచ్చుకునేటువంటి మనకు సంబంధం ఏ మాత్రము శాశ్వతాలు కాదు.
1: It is only heart to heart, love to love, not giving and receiving.
0: ఆ విధంగా కూడా ఉండేటువంటి వాడిని.
1: That is Bhagavan.
0: కనుకనే ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను ఎవరిది ఏమి పుచ్చుకునేలేదు.
1: దెన్ అండ్ నౌ భగవాన్ నెవర్ యాక్సెప్టెడ్ ఎనీ ఫ్రమ్ ఎనీబడి.
0: ఇప్పుడు కూడాను ఆ ఇంటి నుంచే వస్తుంటాది భోజనాలు.
1: ఈవెన్ టుడే ఫుడ్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ దట్ హౌస్.
0: ఈ విధంగా స్వామి సేవ లోపల నిత్యము సేవ లోపల పాల్గొంటూ ఉన్నారు.
1: దే ఆల్ పార్టిసిపేట్ ఇన్ సర్వీస్.
0: ఈనాటి వరకు కూడాను నేను ఇప్పుడు రాత్రిపూట ఏమి ముట్టగను.
1: భగవాన్ డస్ నాట్ టేక్ ఎనీథింగ్ ఇన్ ద
0: నైట్. ఈ ఇంటికి వాళ్ళ నుంచి వంటలు తీసుకుని వచ్చేటువంటి,
1: దే ఆల్ బ్రింగ్ ఆల్ ద ఫుడ్ దే కుక్ ఫర్ స్వామి ఎవ్రీ మార్నింగ్.
0: ఈ విధంగా నా సన్నిహిత సంబంధ బాంధవ్యములు ఇంత భద్రంగా పెట్టుకునేటువంటి అన్ని.
1: దట్ హ్యాస్ బీన్ ది ఇంటిమేట్ అసోసియేషన్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అంటారు.
1: దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్. హెల్ప్ ఎవర్
0: నేను ఎప్పుడు బాధ పెట్టేటువంటి వాడిని.
1: భగవాన్ మేడ్ నో బడి సఫర్.
0: కనుకనే ఈ విధమైనటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యము ఆ కుటుంబానికి దీనికి ఉండేటువంటిది.
1: దిస్ ఇస్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ అండ్ అసోసియేషన్ విత్ దట్ ఫ్యామిలీ.
0: కొన్ని అవతారాలు,
1: సమ్ ఇన్కార్నేషన్స్,
0: వారు ప్రేమించి వీరిని కోరుతుంటారు.
1: అండ్ దే లవ్ అండ్ దే వాంట్ హిమ్.
0: కానీ నేను అట్ట కాదు.
1: స్వామి ఇస్ నాట్ లైక్ దట్.
0: నేనే కోరి వాడని జన్మింపజేస్తున్నా.
1: స్వామి హాస్ చోజన్, హాస్ డిజైర్డ్, హీ విల్డ్ దట్ వే.
0: ఈమె నా తల్లిగా ఉండాలి, ఈమె నా తండ్రిగా ఉండాలి అని నేను కోరి వాడికి జన్మనిస్తున్నాను.
1: భగవాన్ హాస్ డిసైడెడ్, విల్డ్ సో అండ్ సో షుడ్ బి ద ఫాదర్, సో అండ్ షుడ్ బి ద మదర్.
0: కనుక ఇట్లా సామాన్యమైనటువంటి రీతిగా సాధారణమైనటువంటి ఒక సంబంధాలతో జన్మించినటువంటి కాదు ఈ శరీరము.
1: ద బాడీ has not taken birth in the ordinary mortal way.
0: ఈ నాటి వరకు ఎవ్వరికూడను ఏ విధమైనటువంటి అపకారం చేయటం లేదు.
1: He has not harmed anybody till this day.
0: ఎప్పుడు కూడా నేను ఇతరులకు మంచి చేస్తేనే నాకు ఆనందము.
1: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ.
0: కనుక నేను భక్తులందరికీ లోక సమస్త సుఖినో భవంతు.
1: సో ద హోల్ వరల్డ్ షుడ్ బి హ్యాపీ ఇస్ ద డిజైర్ ఆఫ్
0: క్షేమంగా ఉండాలి.
1: ఆల్ షుడ్ బి హ్యాపీ.
0: అందరూ ఆనందంగా ఉండాలి.
1: ఆల్ షుడ్ బి బ్లెస్డ్.
0: అందరూ సౌఖ్యంగా ఉండాలి.
1: ఆల్ షుడ్ బి
0: ఎవరిని ఎవరు బాధ పెట్టుకోకూడదు.
1: ఆల్ షుడ్ లివ్ ఇన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
0: ఈ విధమైనటువంటి దీంతో స్వామి యొక్క ప్రేమ తత్వాన్ని జగత్తుకు చాటుతూ వస్తున్నాను.
1: దిస్ హాస్ బీన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ప్రాపగేటెడ్ బై భగవాన్.
0: నా పెద్ద ప్రాపర్టీ,
1: ద బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఆఫ్ స్వామి,
0: కాలేజీ పిల్లలే,
1: ఆర్ ది చిల్డ్రన్ స్టూడెంట్స్,
0: ప్రైమరీ స్కూల్,
1: ప్రైమరీ స్కూల్,
0: కాలేజీ,
1: కాలేజ్,
0: హైయర్ సెకండరీ స్కూల్,
1: హైయర్ సెకండరీ స్కూల్,
0: వీళ్ళందరూ పిల్లలంతా కూడా నా వెంట వెంటనే ఉంటుంటారు.
1: ఆల్ దీస్ చిల్డ్రన్ ఆర్ విత్ స్వామి.
0: నన్ను వదిలి వారిపోరు, వారిని వదిలి నేను ఉండలేను.
1: దే డోంట్ లీవ్ స్వామి, స్వామి విల్ నెవర్ లీవ్ దెమ్.
0: కనుకనే నా ప్రేమంతా కూడాను ప్రజలే.
1: అండ్ స్వామిస్ లవ్ ఇస్ ఆన్
0: ప్రజల యొక్క ప్రాణదమే నా యొక్క జీవితము.
1: ది హ్యాపీనెస్ ఆఫ్ పీపుల్ ఇస్ ది హ్యాపీనెస్ ఆఫ్ స్వామి.
0: కనుకనే నా తత్వాన్ని మీకు ఈనాడు పూర్తి వెల్లచేయాలని
1: Bhagavan wanted to declare his nature.
0: October somvaram 20th teedi
1: and
0: ee raavadaniki kaaranam idi.
1: This is the reason for the descent of Bhagavan.
0: Ee vidhamainatundi nenu eppudu janmadinotsavalu eppudu nenu cheskonu.
1: This has not been observed nor celebrated.
0: Kaani ee bhaktulu nannu ooruke undanivaru.
1: But devotees won't leave him at that stage.
0: Swami idi birthday idi cheyal adu cheyal anta naaku edi ishtam ledhu.
1: Bhagavan does not prefer nor like, but devotee is
0: ఆనందమే నా బర్త్డే.
1: Your bliss is the birthday of Bhagavan.
0: నాకు ప్రత్యేకమైనటువంటి బర్త్డే లేవు.
1: There is no separate birthday
0: celebration. నా బర్త్డే.
1: Your birthday is Bhagavan's birthday.
0: కాబట్టి దేహాలు వేరు వేరు ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి భావాలు ఉండకూడదు.
1: We should not have the dual mind.
0: All are one, be alike to everyone.
1: All are one, be alike to everyone.
0: కనుక నాకు ఈ విధమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యాలు లోకంతో ఏర్పడినటువంటివి కాదు.
1: దిస్ ఈజ్ నాట్ వరల్డ్లీ రిలేషన్షిప్ ఎనీవే.
0: ఇదంత ప్రేమ చేత లభించేటువంటివి.
1: దీస్ థింగ్స్ కుడ్ బి హ్యాడ్ బై లవ్.
0: ప్రేమ

ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికి నీ లేది దయ్యను విశ్వంబు కానరయ్యా ఉన్నదొక్కటే దైవంబు.

0: దయ్యను విశ్వంబు కానరయ్యా.
1: దట్ వాట్ యు సే ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్ ఇస్ యాక్చువల్లీ ప్రెసెంట్. దట్ వాట్ యు సే ఇస్ ప్రెసెంట్ ఇస్ నాట్ దేర్. ఓన్లీ గాడ్ ఈస్ ప్రెసెంట్ అండ్ దేర్ ఇస్ నో వరల్డ్ యాజ్ సచ్. అండర్స్టాండ్ దిస్, వాచ్ దిస్ పాయింట్.
0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: విద్యార్థులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మానవ జీవితము చాలా ఉత్కృష్టమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ నోబుల్.
0: ఇది కేవలము శరీర నిర్మాణం మాత్రమే కాక మేధాశక్తి ఎందుకును ఇది మరింత పవిత్రమైనటువంటిది.
1: ఇట్స్ నాట్ ఓన్లీ సీక్రెట్ ఫిజికలీ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ది ఇంటెలెక్ట్ వ్యూ పాయింట్.
0: ఇప్పుడే మీ అందు జన్మించినటువంటి జీవరాశులన్నిటికంటేనూ మానవ జన్మము చాలా పవిత్రమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్, లివింగ్ బీయింగ్స్ బోర్న్ ఆన్ ఎర్త్, హ్యూమన్ లైఫ్ ఇస్ సేక్రెడ్.
0: అయితే ఈ ప్రాకృతమైన జీవితమునందు మానవ జీవితము అత్యల్పమైనటువంటిది.
1: హౌఎవర్ హ్యూమన్ లైఫ్ ఇస్ షార్ట్.
0: ఈ మేధాశక్తి కూడాను చాలా పరిమితమైనటువంటిది.
1: His intelligence is limited.
0: ఈ పరిమితమైనటువంటి జీవితమునందే ఈ పరిమితమైనటువంటి శక్తులను సద్వినియోగం చేసుకుని సార్థకం చేసుకోవటమే మానవత్వం యొక్క లక్ష్యం.
1: The aim of human life lies in understanding the very purpose and making use of all the faculties within this limited span.
0: కాని ఈనాటి మానవుడు తన పరిమితమైనటువంటి శక్తిని అమితంగా దుర్వినియోగం చేసుకుని తన జీవితమును వ్యర్థము గావించుకుంటున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే ఈస్ మిస్యూజింగ్ ఆల్ ద లిమిటెడ్ పవర్ విద్ ఇన్ హిమ్ అండ్ వేస్టింగ్ హిస్ టైమ్.
0: నిజముగా ఈ మానవుని ఎందున్నటువంటి శక్తిని సద్వినియోగపరచుకున్న ఎంతనో దేశమునకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించిన వాడవుతాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ హీ మేక్స్ యూ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది లేటెంట్ ఎనర్జీ, he'll certainly mold himself into an ideal person.
0: దీనిని శ్రేయో మార్గమని ప్రేయో మార్గమని చెప్తూ వచ్చింది వేదాంతం.
1: వేదాంత said, this is శ్రేయో మార్గ, the other ప్రేయో మార్గ.
0: శ్రేయో మార్గమే నివృత్తి మార్గము, ప్రేయో మార్గమే ప్రవృత్తి మార్గము.
1: శ్రేయో మార్గ is inward, ప్రేయో మార్గ is outward.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఒక శ్రేయో మార్గమును చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్వర్డ్ పాత్ శ్రేయో మార్గ క్లియర్లీ.
0: శ్రేయో మార్గము ఏమి చెయ్యాలి అని చెప్తుంది.
1: వాట్ ఈస్ ఇట్ దట్ ఇట్ అడ్వకేట్స్?
0: శ్రేయో మార్గము ఎట్లా చెయ్యాలని బోధిస్తుంది.
1: ద అవుట్వర్డ్ విల్ టెల్ యూ ద ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్.
0: కనుక నీ శ్రేయో ప్రేయస్సులందుండేటువంటి అంతరాత్మలు ఏమి చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి అనేటువంటి విధానాన్ని గుర్తింపచేస్తుంది.
1: ఆల్ సెడ్ అండ్ డన్ బోత్ దీస్ థింగ్స్ విల్ టెల్ యూ వాట్ ఈస్ టు బి డన్, హౌ ఇట్ ఈస్ టు బి డన్.
0: శ్రీరాముడు చిత్రకూట పర్వతంపై ఉండినంత వరకు అనేక మంది ఋషులు సమావేశమై ఈ ప్రేయస్సునకు శ్రేయస్సునకు ఉండినటువంటి యొక్క వ్యత్యాసములు సంప్రదిస్తూ వచ్చారు.
1: So long Srirama spent his time on Chitrakuta mountain. All sages gathered there and discussed at length these two paths.
0: Sarvasanga parityagulainatvanti maharshulu Rama darshanam gavinchukoni itti pavitramainatvanti yokka samaveshamu maaku eppudu labhyamavunani ento kaalam nunchi kaachukunnatvanti varu.
1: In fact, the renunciants over there have been longing for such an opportunity.
0: నిత్యము రాముల సన్నిధి యందు ఇలాంటి సమావేశములు జరుపుతూ మానవత్వం యొక్క దివ్యత్వాన్ని, దివ్యత్వం యొక్క పవిత్రతను, పవిత్రం యొక్క ఆత్మతత్వాన్ని కూడాను విమర్శించుకుంటూ వచ్చారు.
1: ఎవ్రీడే దే వర్ బాస్కింగ్ ఎంజాయింగ్ ద దర్శన్ ఆఫ్ రామ, దే హావ్ బీన్ డిస్కసింగ్ డెలిబరేటింగ్ ఆన్ ద డివినిటీ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: ఈ లోపల భరతుడు రావటము, అనేక విధములుగా ప్రార్థించటము, కానీ వల్లదని గట్టిగా చెప్పటం చేత ఈ యొక్క ఆశను విరమించుకుని పాదుకులు తీసుకుని అయోధ్యకు చేరిపోవటము జరిగింది.
1: ఇన్ ద మీన్ టైమ్ Bharata came and prayed to Rama to return, and Rama refused. Therefore, the proposal is dropped. Ultimately, Bharata left with the divine sandals.
0: ఈ యొక్క సమావేశములన్నీ ముగిసిన తర్వాత చిత్రకూట పర్వతము ఒక విధమైనటువంటి యొక్క ప్రళయంగా మారుతూ వచ్చింది.
1: After this deliberation conference, the entire Chitrakuta mountain appeared. It is the time of extinction or annihilation.
0: ఉన్న మహర్షుల లోపల అనేక విధమైనటువంటి ఆపోహలు చెలరేగుతూ వచ్చాయి.
1: There are so many mental agitations among the sages gathered there.
0: వారి సాధనలు కూడాను సక్రమంగా చెరగలేకపోతున్నాయి.
1: They could not continue their spiritual pursuits.
0: ఒకరిలో ఒకరు గుసగుసలాడుకుంటూ ఏదేదో మాట్లాడుకుంటూ వచ్చారు.
1: They started murmuring, whispering towards each other.
0: ఈ విషయములకు కారణం ఏమిటి అని అనేక విధములుగా కూడా విచారిస్తూ వచ్చాడు శ్రీరాములు.
1: శ్రీరామ thought for a while the reason behind all this.
0: కాని ఈ విచారమును గుర్తించినటువంటి ఒక మహర్షి వృద్ధుడైనటువంటి వాడు రాముల దగ్గరికి ప్రవేశించి, ఓ రామచంద్ర, మీలో ఎట్టి దోషము లేదు.
1: An old saint came. Oh Rama, there is no mistake, no defect in you.
0: మీరు ధర్మస్వరూపులు.
1: You are the embodiment of dharma.
0: సత్యవాక్ పరిపాలకులు.
1: You uphold truth.
0: కాని ఈ ప్రదేశమునందు ఈ విధమైనటువంటి సమావేశంలో జరగటము గుర్తించినటువంటి రాక్షసులు మితిమీరిపోతున్నారు.
1: The demons have come to know of this congregation conference here, and therefore they are very much enraged.
0: క్రమక్రమేణ చిత్రహింసలు అధికమైపోతూ వచ్చాయి.
1: మోర్ అండ్ మోర్ ఆఫ్ వయలెన్స్ వాస్ టేకింగ్ ప్లేస్.
0: ఋషుల యొక్క సాధనలకు చాలా ఆటంకములు జరుగుతూ వచ్చాయి.
1: మెనీ మెనీ ఆబ్స్టికల్స్ ఆన్ ది వే ఆఫ్ ది స్పిరిచువల్
0: కనుక చిత్రకూట పర్వతం పైన ఉండేటువంటి ఒక ఋషులు ఈ చిత్రకూట పర్వతం విసర్జించి మరొక ప్రదేశంలో ప్రవేశించాలని తలుచుకుంటున్నారు.
1: Therefore, all sages were planning to leave the Chitrakuta mountain and to go elsewhere.
0: Swami, inta maatrame kaadu.
1: Swami, not only this.
0: Meeru kuda nu grahasthulu.
1: You are also household.
0: Meeru kuda nu ee Chitrakuta parvathanni taraga vadalatam manchidi annadu.
1: They also said, pleaded with Swami, it's also good if you also leave this.
0: Meeru shaktivantule.
1: You are powerful.
0: Shakti samarthule.
1: You have all packed.
0: Ainappatikini sthilato undatam cheta idi chaala pramadakaramainatvanti okka pradeshanga maarutundadi.
1: Since there are women around, it's a dangerous spot.
0: అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి?
1: Where are we to go now?
0: అని ఆ ఋషులందరూ కూడాను కొన్ని రకమైనటువంటి యొక్క సంప్రదింపులు జరిపి అక్కడ నుంచి ఒక విధమైనటువంటి యొక్క దండకారణ్యంలో ప్రవేశించాలని ఊహించారు.
1: All sages consulted among themselves and decided to go to Dandakaranya.
0: ఈ దండకారణ్యంలో ప్రవేశించిన తక్షణమే
1: the moment they stepped there,
0: విరాధుడనేటువంటి రాక్షసుడు సీతను అపహరించాడు.
1: A demon by name Viradha kidnapped all women there.
0: Sitana avarinchin tachaname Sita chaala gola chestundadi.
1: Because they were kidnapped, there's a lot of agitation.
0: Nannu ee vidhanganaina rakshinchamani Ramalakshmanulu prarthistu undadi.
1: He went on praying that they should be rescued and protected.
0: Aa Viradhudu okkate maata cheppadu.
1: Viradha said only one.
0: Meeri aranyamlo bratakavalanukunte Sitana marchipondi annadu.
1: If you want to live in this forest, forget Sita, he said.
0: ఇంకా సీతను నేను వదలటం లేదు.
1: సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్.
0: సీత మీ సీత కాదు ఇంకా.
1: సీత డజంట్ బిలాంగ్ టు యూ.
0: కఠినంగా తాను ఈ విధమైనటువంటి యొక్క మాటలు మాట్లాడాడు.
1: అండ్ హీ యూజ్ ఆల్ హార్ష్ వర్డ్స్.
0: ఇది విన్నటువంటి రాములు
1: రామ హ్యావింగ్
0: అమిత క్రోధుడై విరాటుని పైన అనేక రకములైనటువంటి యొక్క యుద్ధములు జరపడానికి ప్రయత్నించారు.
1: లిసనింగ్ టు ఆల్ దిస్ రామ వాస్ ప్రిపేర్డ్ టు ఫైట్ విత్ హిస్ విరాధ.
0: ఈ యొక్క అంబులకు తాళలేక విరాట్ సీతను వదిలిపెట్టి రామలక్ష్మణ్తో యుద్ధం చేయడానికి ప్రయత్నించాడు.
1: As he could not bear all this, he dropped his arrows there.
0: ప్రయత్నించటమే కాకుండా ఈ విరాధుడు రామును ఒక చేతిలో లక్ష్మణ్ ఒక చేతిలో పట్టుకుని పరిగెత్తాడు.
1: Not only he just left the arrows there, he started running, catching hold of Rama Lakshmana.
0: అప్పుడు సీత మరింత బాధపడుతుంటుంది.
1: Sita was more
0: sad. ఈ క్రూరమృగం ఉన్నటువంటి ఈ అరణ్యం లోపల, రాక్షసులు ఉన్నటువంటి ఈ అరణ్యం లోపల నన్ను ఒంటరిగా వదిలిపోతున్నారా, నా ప్రాణమును కూడా తీసుకుని పోండి అని ప్రార్థిస్తూ ఉంటుండాలి.
1: సీత వెంట్ ఆన్ క్రైయింగ్ అండ్ ప్రేయింగ్, ఐఎమ్ లెఫ్ట్ హియర్ ఆల్ అలోన్ ఇన్ దిస్ ఫారెస్ట్, వై డోంట్ యూ టేక్ మీ ఆల్సో అలాంగ్ విత్ యూ.
0: ఈ విధంగా ఉండినట్టే రామలక్ష్మణుడు ఈ విరాధుని చేతులు రెండు ఖండించాడు.
1: As things went on, రామలక్ష్మణ
0: ఎన్ని అంగములు ఖండించినప్పటికీ ఈ విరాధుడు ప్రాణం పోలేదు.
1: విరాధ డిడ్ డై.
0: తక్షణమే విరాధుడే చెప్పాడు.
1: ఇమీడియట్లీ హీ సెడ్,
0: అయ్యా, నేను శాపం చేత ఈ రూపమును ధరించాను.
1: ఐ హావ్ టేకెన్ దిస్ ఫామ్ బికాస్ ఆఫ్ ద కర్స్.
0: నేను ఒక గాయకుడను.
1: ఐఎమ్ ఎ సింగర్.
0: కానీ నేను ఒక శాపం చేత దోషమును గావించటం చేత నీ రాక్షస స్వరూపాన్ని పొందవలసి వచ్చింది.
1: బికాస్ ఆఫ్ దిస్ సో మెనీ మిస్టేక్స్ ఐ కమిటెడ్ ఐ వాస్ కర్స్డ్.
0: నన్ను ఏ విధంగా మీరు హింసించినప్పటికీ నాకు మరణము రాదు.
1: యు మే ట్రై టు పనిష్ మీ బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డై.
0: నన్ను మట్టిలో వేసి బూడ్చండి అన్నాడు.
1: యు బరి మీ హీ సెడ్.
0: అదే సమయమునందు లక్ష్మణుడు పెద్ద గుంత తీసి ఆ విరాజుని అందులో బూడ్చివేశాడు.
1: లక్ష్మణ్ dug a big pit and buried him there.
0: అప్పుడు విరాజుడు చెప్పాడు.
1: Then విరాజుడు said,
0: ఓ రామచంద్ర నీ నిమిత్తమై శరభంగుడు చాలా కాచుకొని ఉన్నాడు.
1: ఓ రామ శరభంగ సేజ్ ఈజ్ వెయిటింగ్ ఫర్.
0: మీరెక్కడ జీవించడం ఆ మంచిదో శ్రేయస్సు అవుతుందో ఆ యొక్క విషయం శరభంగుడు మీకు తెలుపగలడు.
1: శరభంగ విల్ టెల్ యూ ఎ గుడ్ ప్లేస్ వేర్ యూ షుడ్ గో.
0: కనుక మీరు తక్షణమే శరభంగుని ఆశ్రయించండి అన్నాడు.
1: బెటర్ యూ అప్రోచ్ శరభంగ సేజ్.
0: కొంత దూరం నడుచుకుని పోతుండగానే ఇదే శరభంగ ఆశ్రమము అని తెలిసింది.
1: As they are walking, they have come to know this is the place of శరభంగ.
0: శరభంగుడు కూడాను ఏ విధంగా కాచుకుని ఉన్నాడంటే,
1: హౌ శరభంగుడు సేజ్ వాజ్ వెయిటింగ్,
0: ఈ యొక్క చకోర పక్షులు ఈ యొక్క నీటి బిందువునకై ఆశించినట్టుగా రామ దర్శనమునకై ఈ శరభంగుడు క్షణ క్షణమునకును ఎదురు చూస్తూ వచ్చాడు.
1: జస్ట్ ఎస్ చకోరా బర్డ్స్ వెయిట్ ఫర్ రెయిన్ డ్రాప్స్, ద సేజ్ శరభంగ ఇస్ వెయిటింగ్ ఫర్ రామ.
0: చూచాడు రాములను.
1: రామ సా.
0: రామ నేను జీవించినందుకు నేను ధన్యుడైనాను.
1: మై లైఫ్ ఇస్ రిడీమ్డ్ హావింగ్ సీన్ యూ.
0: నాకింక జీవించనక్కరలేదు.
1: ఐ డోంట్ నీడ్ టు లివ్.
0: అనేక పర్యాయములు స్వర్గము తీసుకుని పోవడానికై వచ్చారు.
1: Many times I was about to be taken to heaven.
0: కానీ శ్రీమన్ నారాయణమూర్తి మానవాతారంతో ఈ జగత్తునికి వచ్చాడని దండకారణ్యంలో ప్రవేశిస్తున్నాడని నేను విన్నాను.
1: I have come to know that Lord himself has incarnated in a human form and he is in Dandakaranya.
0: వెతకబోయిన తీగి కాలికే చుట్టుకున్నట్టుగా నా భగవంతుడు నా చెంతకే వస్తున్నాడు కదా అని నేను ధైర్యం చేత ఓపిక పట్టుకుని ఇంతకాలం జీవించాను.
1: I picked up courage and I am patient all the while waiting for your arrival.
0: మిమ్మల్ని దర్శించాను.
1: I have seen you.
0: నేను ధన్యుడనైనాను.
1: I am ready.
0: అయితే కొంతసేపు ఉండండి అన్నాడు.
1: Stay here for some time.
0: అక్కడ రామలక్ష్మణులు సీత ఉండంగానే ఈ యొక్క చితిని పేర్చుకున్నాడు.
1: As రామలక్ష్మణ సీత were there, he kept fire there.
0: వీరు చూస్తుండగానే ముగ్గురికి నమస్కారం చేశాడు, ఆ యొక్క చితిలో పడిపోయాడు.
1: He did namaskar to both of them and jumped into the fire.
0: చితి భస్మమైపోయింది ఈ శరీరం.
1: And the body is burned.
0: అక్కడ నుంచి కూడాను ఒక వ్యక్తి బయలుదేరింది.
1: There started a person.
0: అతనే తుమ్మురుడు.
1: He is తుమ్మురుడు.
0: అతనే గాయకుడు.
1: He is the singer.
0: ఆ శాపము చేతనే ఈ తుమ్మురుడు ఈ విధమైనటువంటి ఒక రూపం ధరించాడు.
1: తుంబురా ద సింగర్ ఇస్ కర్స్డ్ దేర్ఫోర్ హస్ టేకెన్ దిస్
0: ఫామ్. రామకు నమస్కరించి తన స్వస్థానమునకు వెళ్ళాడు.
1: He did namaskar to Rama and went on.
0: అప్పుడు చెప్తూ వచ్చాడు.
1: Then he started telling.
0: మీరు ఇక్కడ జీవించడానికి వీలు కాదు.
1: It's not possible for you to stay here.
0: మీరు అగస్త్యాశ్రమం చేరండి.
1: You reach అగస్త్యాశ్రమ.
0: అక్కడ నుంచి కూడాను అగస్త్యుడు మీరు ఎక్కడ జీవించడం ఉత్తమమో తానే మీకు బోధిస్తాడన్నాడు.
1: Thereafter, sage Agastya will tell you the best place for you to go.
0: ఈ వస్తూ ఉండగానే సుశిక్షుని యొక్క ఆశ్రమం చేరింది.
1: As they were passing by, they reached another ashrama.
0: ఈ ఆశ్రమంలో ఒకనాడు ఉండి అక్కడ నుంచి అగస్త్యాశ్రమంలో ప్రవేశించారు.
1: From there, they went to అగస్త్యాశ్రమ.
0: ఈ ఋషులకందరికీ కూడాను ఇతను సాక్షాత్ నారాయణమూర్తి అని తెలుసు.
1: All sages know that Rama is the very incarnation of God.
0: కాని జరగవలసినటువంటి కార్యములకు అడ్డు తగులుతుందని ఎవ్వరూ ఏ రహస్యాన్ని కూడా చెప్పలేదు.
1: Nobody reveals the secrets because they don't want any obstacles to come on the way.
0: అగస్త్యుడు కూడాను తమ ఆశ్రమంలో ఉంచుకోవటం చేత రామ సంకల్పానికి విరుద్ధమవుతుందనే ఉద్దేశంతో, రామ నీవు కొంత దూరం లోపల వెళ్లి అక్కడ పంచవటి అనేటువంటి ఇది ఉంది గోదావరికి దగ్గర, అక్కడ మీరు జీవించండి అన్నారు.
1: ఈవెన్ అగస్త్య didn't keep quiet there. He told Rama, better you go to Panchavati and spend some time over there.
0: ఈ పంచవటి అంటే దీనికి అంతరార్థం కూడా ఉంటుండాలి.
1: పంచవటి హ్యాస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: పంచవటి అంటే ఎక్కడో గోదావరికి పక్కలో ఉండేటువంటి ఒక ఆశ్రమం కాదు, లేక పవిత్రమైన స్థానం కాదు.
1: పంచవటి ఇస్ నాట్ మియర్లీ సీక్రెట్ ప్లేస్. అన్నమయ,
0: ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోసమైనటువంటి ఈ పంచవటి యొక్క అంతర్భాగమే, ఈ అంతర్కోసమే పంచవటి.
1: పంచవటి సిగ్నిఫైస్ all the five life principles.
0: విరుద్ధమవుతుందనే ఉద్దేశంతో, రామ నీవు కొంత దూరం లోపల వెళ్లి అక్కడ పంచవటి అనేటువంటి ఇది ఉంది గోదావరికి దగ్గర, అక్కడ మీరు జీవించండి అన్నారు.
1: ఈవెన్ అగస్త్య

0: పంచవటి యొక్క అంతర్భాగమే ఈ అంతర్కోశమే పంచవటి.
1: పంచవటి సిగ్నిఫైస్ ఆల్ ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్, ఫైవ్ లైఫ్ షీట్స్. That is the food, the life, the mind and the bliss. There is security.
0: There
1: is cool water.
0: Your
1: sweet
0: foods.
1: You have many varieties of
0: foods.
1: You can lead a comfortable
0: life.
1: It's good climate.
0: కనుకని అక్కడ వాతావరణం కూడా సరైనటువంటిదిగా ఉంటుంది.
1: ది ఎన్వైరన్మెంట్ ఇస్ వెరీ గుడ్.
0: మీరు రాజకుమారులు,
1: యువర్ ప్రిన్సెస్,
0: తప్పక మీరు అక్కడికి వెళ్ళండి అన్నారు.
1: సర్టెన్లీ యు గో ఓవర్ దేర్.
0: అంటే అగస్త్యుని యొక్క ఆలోచన ఏమిటి?
1: వాట్ ఇస్ ది థాట్ ఆఫ్ అగస్త్య?
0: అగస్త్యాశ్రమంలో ఉంటే సీతాపహరణ జరగదు. సీతాపహరణ జరగకుండా ఉండినప్పుడు ఈ రాక్షస సంహారం కూడా జరగదు. కనుకనే ఇతను ఎట్టైన ఆశ్రమం నుంచి దూరం పంపాలని సంకల్పం చేతనే అగస్త్యుడు ఈ ప్లాన్ వేశాడు.
1: If Rama and Sita are to still spend time with Agastya, Sita cannot be abducted. Thereafter, the demons cannot be killed. Therefore, he directed them to move over to Panchavati.
0: Karuka akkada Panchavatilo iddaru mugguru kudanu chakkani parnasalana vesukoni andulo kalam gadaptu unnaru.
1: All the three reached Panchavati, built a beautiful hut and spent time there.
0: Inte kaakunda,
1: not only this,
0: ee Ramulu Lakshmanudu nirantaram kudu edo oka జీవహింస జరుపుకుంటూ వచ్చారు.
1: రామ లక్ష్మణ, దే నోటీస్ ద వైలెన్స్ ఆల్ అరౌండ్.
0: సీత చాలా బాధపడుతూ వచ్చింది.
1: సీత వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: ఒకనాడు పర్ణశాలలో కందమూలాదులు కనుకుంటుంటాయి. లక్ష్మణుడు వెళ్ళగా సీత రామును సమీపించి, నాథ, కోరికలు కలగలేటువంటి వారికి మూడు దుర్గుణములు ఉంటుంటాయి.
1: అండ్ లక్ష్మణ వెంట్ దేర్ టు కలెక్ట్ ఆల్ ద ట్యూబర్స్ ఇన్ ద లీవ్స్. Sita pleaded with Rama, tell, there are three bad qualities.
0: Modatidi asatyam ayatam.
1: One, uttering lies.
0: Rendavadi paraparthini darshana gamaninchatam.
1: Observing the wife of someone else.
0: Moodavadi ee vidhamainatu yokka dinto himsana jalapatam.
1: Resorting to violence.
0: Ee durgunamulu unnatundi vaaniki ee moodu kuda nu param properties ga untuntayi vaallaku.
1: For a bad person, these are three bad qualities or the property.
0: Anaga idi yavanamlo praptinchetuvanti oka durgunamulu.
1: These are the bad qualities that step in the age of youth.
0: Ee vayasu lopala ee durgunamulu praveshinchina inka manavattam anetundi em undadu.
1: When once these three bad qualities are there, there will be no human quality.
0: Aithe mee yendu rendu qualities matram chaala drudanga nenu nammutunnanu.
1: You have very good qualities too in you.
0: Modatidi asatyamu meeru chepparu.
1: Falsehood, you'll never utter a lie.
0: ఇంతకు పూర్వము మీరు అసత్యం ఆడలేదు.
1: Never before.
0: ఇప్పుడు ఆడటం లేదు.
1: Not now.
0: ముందుకు కూడా మీరు అసత్యం చెప్పరు.
1: Nor in future.
0: కనుక మీరు సత్య స్వరూపులు.
1: You are the foremost
0: truth. నేను పరిపూర్ణంగా విశ్వసించాను.
1: I have full faith in that.
0: అనేటప్పటికీ రాములు చెప్పాడు.
1: And Rama said.
0: పత్తుల చేత పతిని సద్గుణములు కలవాడనేటువంటిదిగా వర్ణించటమే నిజమైన పతికి సరి అయినటువంటి గుణము అన్నారు.
1: To gain a recognition from wife is a good testimonial for
0: the husband.
1: It's the wife who should certify that the husband is good.
0: అప్పుడే పతి అనేటువంటి పదమునకు సరైన విలువ ఉంటుంటారు.
1: Then the husband will have value.
0: కనుక సీత, నీవు నేను సత్యవంతుడని నీవు అంగీకరించావు, అదే నా సంతోషం అన్నాడు.
1: సో రామ సెడ్, సీత, యూ యాక్సెప్టెడ్ దట్ ఐ స్పీక్ ట్రూత్, ఐఎమ్ హ్యాపీ అబౌట్.
0: ఇంకా రెండవది,
1: సెకండ్,
0: పరపత్ని గమనం అనేటువంటిది మీలో లేదు.
1: యూ డోంట్ హ్యావ్ దట్ బ్యాడ్ క్వాలిటీ స్టేరింగ్ ఎట్ వైవ్స్ ఆఫ్ అదర్స్.
0: ఇతర స్త్రీలను చూడటమే ఒక పెద్ద చెడ్డ క్వాలిటీ.
1: ఇట్స్ ఎ బ్యాడ్ క్వాలిటీ టు స్టేర్ ఎట్ విమెన్.
0: ఎప్పుడు చూడలేదు.
1: యూ నెవర్ లుక్డ్ ఎట్ దెమ్.
0: ఈ సీత మమ పతి మన పత్ని అనగా జనకుడు చెప్పాడు. ఈ సీత
1: జనక సార్, షీఈ్ మై డాటర్ సీత.
0: ఎక్కడో చూస్తున్నావు రామ, సీత ఇక్కడ ఉంటుండాలి.
1: రామ
0: యువర్ పుత్రి ఈ సీత అన్నాడు.
1: You are looking in a different direction, Rama. Here is my Sita, daughter. Even then you didn't look at her.
0: Karanam emiti?
1: What is the reason?
0: Vivaham ayyanta varaku kudanu oka streeni chudakoodadu aneetundi pedda promise.
1: You have taken a promise that
0: ee pedda gunamu.
1: It's a very good, great quality.
0: Ilanti goppa gunam aneetundi meelo untundari adi nenu gamaninchanu.
1: You have got this great quality not look at any woman until you are married.
0: Adi ee dharmamu.
1: That is dharma.
0: కనుకని సత్యం వదా ధర్మం చెర అనేటువంటిది మీ యందు ఈ రెండు కూడా ప్రత్యక్ష ప్రమాణంలో నింది.
1: డైరెక్ట్ ఎవిడెన్స్ విత్ రిగార్డ్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్ దట్ యు టెల్ ఫాలో ధర్మ.
0: హింస,
1: థర్డ్ వైలెన్స్.

0: దీనిని నేను అంగీకరించనండి.
1: దిస్ ఐ డోంట్ అక్సెప్ట్.
0: మీరు తాపస వేషమును ధరించి అరణ్యములో సంచరిస్తూ ఈ యొక్క ఆయుధములు చేపట్టి నీ యొక్క ఏమాత్రం కూడా నీకు అపకారం చేయనటువంటి యొక్క జంతువును హింసించడము ఇది సరైనటువంటి ధర్మం కాదనింది.
1: యు ఆర్ వేరింగ్ ది అటైర్ ఆఫ్ ఎ రెనన్షియంట్ స్పెండింగ్ ద టైమ్ ఇన్ ద ఫారెస్ట్ యు క్యారీ ఆల్ ద వెపన్స్ బట్ యు కిల్ అనిమల్స్.
0: అయోధ్యలో జీవించేటప్పుడు నీ ఆయుధాలు నీకు అవసరం.
1: When you are in Ayodhya, you need all
0: the weapons. In the attire of renunciant, you should
1: never make use of weapons.
0: Not only making
1: use of them,
0: what harm
1: the animals
0: have done to you? They are not
1: doing any harm.
0: నీ జోలికి రావటం లేదు కదా.
1: They don't.
0: అలాంటి పరిస్థితిలో నీవు నిష్కారణంగా దీనిని హింసించడము ఎంత తప్పు.
1: It is a big mistake to harm
0: them. ఏనాడు కూడా సీత నోరెత్తి ఈ విధంగా పలికినటువంటిది కాదు.
1: Sita never said like that at any time before.
0: కానీ పురుష సింహమునకు ఉండవలసినటువంటి లక్షణములు నీలో రెండు మాత్రమే ఉన్నది, మూడవది లేదు.
1: There the lion of man should have two qualities you have, but the third quality is missing.
0: ఆదర్శ పురుషుడు నీవు.
1: You are an ideal man.
0: అలాంటి వాని దగ్గర హింస అనేటువంటి పదము ఉండకూడదు.
1: You should not resort to violence.
0: అప్పుడు మెల్లగా రాములు నవ్వుతూ సీత నీవు చెప్పినది నిజమే.
1: రామ స్మైలింగ్లీ సెడ్ సీత వాట్ యు సెడ్.
0: కానీ మునులకు తాపసులకు ఋషులకు అనేక రకములైనటువంటి కష్టములు కలిగిస్తున్నారు రాక్షసులు.
1: డెమన్స్ హావ్ బీన్ పుటింగ్ టు సఫరింగ్ ఆల్ ద సేజెస్ అండ్ సెయింట్స్.
0: నాకు ఏమి సహాయం కావాలని నేను అడగక పూర్వమే వారే వచ్చి నా సహాయాన్ని కోరుతున్నారు.
1: ఐ నెవర్ ఆస్క్డ్, దే దెంసెల్వ్స్ ప్లీటెడ్ విత్ మీ ఫర్ మై హెల్ప్.
0: హే రామ, మా కష్టములను దూరం చేయి, ఈ రాక్షసు సమరించు, మా తపస్సులకు భంగం కావించకుండా చూసుకో.
1: They all prayed to me wanting my help so that they can carry on with their yagas.
0: కనుక వారికి నేను వాగ్దానం ఇచ్చాను.
1: I made a promise to them.
0: సీతనైనా వదులుతాను.
1: I am ready to give
0: up. లక్ష్మణనైనా వదులుతాను. కానీ నా ప్రామిస్ నేను వదలను.
1: I am ready to give up Sita. I am ready to give up Lakshmana, but I will
0: never go back. ఇది పాపమో పుణ్యమో?
1: యజ్ఞ
0: యాగాది కట్టువులు చాలా పవిత్రమైనటువంటివి.
1: యజ్ఞ యాగాస్ ఆర్ సేక్రెడ్.
0: వాటిని సంరక్షించడము, వాటిని ఆచరించేటువంటి ఋషులను నేను పోషించడము ఇది నా కర్తవ్యం.
1: ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద సేజ్ అండ్ సెయింట్స్ అండ్ టు ప్రొటెక్ట్ ది యజ్ఞాస్ అండ్ యాగాస్.
0: కనుక నేను వారికి వాగ్దానం చేశాను.
1: సో ఐ మేడ్ ఎ ప్రామిస్.
0: చెప్పిన మాటను తప్పను.
1: ఐ నెవర్ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్.
0: పలికి బొంకుట కంటే పాపమున్నా?
1: There cannot be any.
0: ఇంతకంటే మహాపాపం ఏమిటి?
1: Can there be any other sin worse than that?
0: మాట ఇచ్చి వదులుకోవటం కంటే పాపముందా?
1: Having given a promise, if you drop it,
0: ఈ హింసేయటంలో కూడా పాపం లేదు, కానీ చెప్పి తప్పిపోవటంలో పాపం ఉంది.
1: But this is the worst of the sins to go back the promise.
0: సీత నీవు దీన్ని మర్చిపో.
1: సీత you forget this.
0: హింస చేయక తప్పదు.
1: Violence is a must.
0: నా నిమిత్తమై కాదు.
1: Not for my sake.
0: కేవలము ఈ తపస్సులు చేసేటువంటి తపస్సుల యొక్క శ్రేయస్సును కోరి.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సేజెస్ హూ హావ్ అండర్టేకెన్ పెనెన్స్.
0: ఇంతే కాక యజ్ఞయాగాది కతువుల వల్ల దేశములకు ఎంతో శ్రేయస్సు కలుగుతుంది.
1: నాట్ ఓన్లీ దిస్ యజ్ఞయాగాస్ విల్ ఎన్షోర్ వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
0: శ్రేయస్సు నిమిత్తమై నేను ఈ హింసను చేయక తప్పదు అన్నాడు.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ద వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద వరల్డ్ ఐ మస్ట్ డూ దిస్ వైలెన్స్.
0: తిరిగి సీత పాదములంటి క్షమించమని ప్రార్థించింది.
1: సీత కాట్ హోల్డ్ ఆఫ్ హిస్
0: ఫీట్ అండ్ స్టార్ట్ పాదం. నాకు తోచినది చెప్పినాను.
1: I just expressed.
0: భర్త దుర్మార్గుడై కీడు వడయు వేళ మంత్రి ఎట్టుల మేల్కీళ్లు మనవి చేసి పతికి హితమును గరపుగా పడతులెప్పుడు అరయవలయు మండోదరి ఎట్లు భువిని. పతికి అనేక హితమైనటువంటి హితములంతా బోధిస్తూ వచ్చింది మండోదరి.
1: మండోదరి వెంట ఆన్ గివింగ్ గుడ్ టీచింగ్.
0: ఆమె హితములను తాను మనసారా తీసుకోవటం చేతనే సీతను ఏ విధంగా కూడా హింసించలేకపోయాడు.
1: బికాస్ హీ యాక్సెప్టెడ్ వాట్ ఆల్ సీత సెడ్ గుడ్ హీ డిడ్ పుట్ హర్ ఎనీ.
0: కనుక సాత్వీమణులైనటువంటి స్త్రీలు అనేక విధములుగా పతులకు బోధించవలసినటువంటి యొక్క రైట్ కూడా వారికి.
1: సో ఆల్ చేస్ట్ విమెన్ హావ్ గాట్ దిస్ రెస్పాన్సిబిలిటీ.
0: వారు దారి తప్పిపోయినప్పుడంతా కూడా సరైన మార్గంలో ప్రవేశించడానికి స్త్రీలు కూడా వారికి అధికారం ఉంటుండాలి.
1: విమెన్ హావ్ గాట్ రైట్ టు కరెక్ట్ దేర్ హస్బెండ్స్ వెన్ దే ఆర్ ఆల్ ఆన్ ద రాంగ్ పాత్.
0: వారు అర్ధాంగి.
1: Because they are half body.
0: Ante kaadu.
1: Not only this.
0: Vaari yokka jeevitham lopala illalu deeniki taginatundi baadhyatanta vahinchinatundi.
1: The woman is called illalu that carries the burden of the house.
0: Kanuka Ramachandra neevu chestunnatundi vishayamlo naaku cheppe adhikaram undi nenu cheppanu.
1: Therefore Ramachandra, I got every right, therefore I told you.
0: Nenu nee ardhangini.
1: am your half body.
0: నీ ధర్మపత్రిని,
1: am your wife.
0: నీ ఇల్లాలను, నీ గృహలక్ష్మిని.
1: And your wealth. నాకు
0: అంతమాత్రం ధేయం అధికారం లేదా?
1: Don't I have that right?
0: నీవు చేసేది ఇప్పటికైనా కూడా నాకు తప్పే.
1: Even now I say what you do is wrong.
0: నీవు అంగీకరించు లేక నీవు విసర్జించు తప్పు తప్పే.
1: You accept it or not, it's a mistake.
0: ఈ పురుగులు సింహాలు నీ జోలికి ఏమైనా వచ్చినాయా?
1: The lions and tigers have
0: వాటి పాటికి అవి ఏమో దారి తప్పి వెళ్ళిపో అడవిలో జీవించవలసినటువంటివి. ఆ మృగములు తన స్వస్థానంలో తాము జీవిస్తున్నాయి.
1: The lions and tigers are moving in their own way.
0: మీరు కొట్టడం,
1: why should you kill them?
0: ఇంకా ఋషులు, మీరు రాకపోయి పూర్వం కూడా ఆ ఋషులు ఈ అరణ్యంలో జీవిస్తున్నారు.
1: The sages are here even prior to your coming here.
0: మీరు చిక్కారు కదా అని మీ దగ్గరికి వచ్చి వారు ప్రార్థిస్తున్నారు.
1: Because you are here, they pray to you.
0: కానీ అంత మాత్రం చేత ఈ విధమైనటువంటి రాక్షసుని హింసించకూడదు.
1: ఫర్ దట్ రీజన్ యూ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ.
0: రాక్షసుని నీపైన ఏమైనా అపకారం చేసినప్పుడు నీవు దానికి ప్రతిపకారం చేయొచ్చు.
1: ఇఫ్ డెమన్స్ డిడ్ ఎనీథింగ్ టు యూ, యూ కెన్ సర్టన్లీ రియాక్ట్.
0: ఈ మాటలు ఏమాత్రం కూడా రాముని చెవులకు పోలేదు.
1: రామా డిడ్ పే ఎనీ
0: హీడ్. రాముకు ఒక్కటే ఒకటి, ధర్మ సంస్థాపనార్థము ధర్మమే నేను సాధించాలి.
1: Rama came for the establishment of dharma.
0: నా కంటి ఎదురుగా ఎవరైనా బాధలు పడుతుంటే నేను సహించలేను.
1: ఐ కెనాట్ బేర్ ఇఫ్ ఎనీవన్ ఇస్ సఫరింగ్ ఇన్
0: ఫ్రంట్ ఆఫ్ మీ. అవిత్రమైన కార్యములు ఆచరించేటువంటి ఋషులను నేను రక్షించక తప్పదు.
1: ఐ యామ్ బౌండ్ టు ప్రొటెక్ట్ ది సేజెస్ దట్ డూ సీక్రెట్ యాక్ట్స్.
0: కనుకనే దైవం అనేటువంటిది ధర్మాన్ని రక్షించినప్పుడే ధర్మమే దేశాన్ని రక్షిస్తుంది.
1: Therefore when God protects dharma, that dharma will protect the country.
0: కనుకనే ధర్మో రక్షతి రక్షితః. ధర్మయేవ హతోహంతి. ధర్మమును మనం హతం చేస్తే ధర్మమే మనమును హతం చేస్తుంది.
1: ఇఫ్ యూ కిల్ ధర్మ, దట్ వెరీ ధర్మ విల్ కిల్ యూ ఇన్ టర్న్.
0: కనుక సీత, నీ విషయంలో నీవు జోక్యం తీసుకోవద్దు.
1: సో సీత డోంట్ ఇంటర్ఫేర్ ఇన్ దిస్ మ్యాటర్
0: అనింది. ఆమె చాలా బాధపడి, ఈ దండకారణ్యం రావటమే నాకు ఒక దండనగా ఉంటుండాలి.
1: షీ ఫెల్ట్ ఇట్స్ ఎ సాడ్ థింగ్ టు స్టెప్ ఇన్ టు దండకారణ్య.
0: ఎందుకు ఈ దండకారణ్యం వస్తుంది?
1: వై
0: మరొక అరణ్యమునికి ఎక్కడైనా పోయి ఉండకూడదా?
1: వీ వుడ్ హావ్ గాన్ టు సెపరేట్.
0: ఈ దండకారణ్యంలో ఇంతే కాదు, ఇంకా ఎన్నెన్ని ప్రమాదములు సంభవిస్తాయో.
1: వాట్ యాక్సిడెంట్స్ ఇన్సిడెంట్స్ అవైట్ ఇన్ ఫ్యూచర్
0: అని తనలో తాను చాలా బాధపడుతూ ఉంటుండాలి.
1: ఫీలింగ్ వెరీ సాడ్ విత్ ఇన్ హర్సెల్ఫ్.
0: పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగినటువంటి స్త్రీల యందు ప్రతి ఒక్కటి భవిష్యత్తు కూడా ప్రతిబింబిస్తూ ఉంటుంటాది.
1: ఇన్ ది హార్ట్స్ ఆఫ్ విమెన్ విత్ ప్యూర్ హార్ట్స్ ఆల్ ద ఫ్యూచర్ ఇన్సిడెంట్స్ విల్ రిఫ్లెక్ట్.
0: వసంతకాలం బయలుదేరింది.
1: The winter season.
0: పచ్చని ఆకులు చెలరేగినాయి.
1: There's greenery around.
0: చల్లని గాలులు వీస్తూ వచ్చాయి.
1: Cool breeze.
0: మృగములంతా కూడా సంచరించడం తగ్గిపోయింది.
1: All animals are not actively
0: moving. ఈ సమయాన్ని పురస్కరించుకున్నాడు.
1: He took the time.
0: వచ్చింది ఒక బంగారు లేడి.
1: There came a golden deer.
0: సీతకు తెలుసు.
1: సీత నోస్.
0: ఈ ప్రపంచంలో బంగారు జింక లేదని తెలుసు.
1: సీత నోస్ దట్ దేర్ కెనాట్ బి గోల్డెన్ డియర్.
0: సర్వసంగమును సర్వమును త్యాగం చేసినటువంటి సీతకు ఈ బంగారు లేడి పైన ఎందుకు ఆశ కలిగింది?
1: సీత సాక్రిఫైస్ ఎవ్రీథింగ్, వై షుడ్ యూ?
0: తన సర్వ నగరం కూడాను రాజ్యమును అన్నింటినీ త్యజించింది.
1: షీ సాక్రిఫైస్ హర్ కింగ్డమ్ అండ్ ఎవ్రీథింగ్.
0: అన్ని త్యజించడం చేతనే రామును పొందగలిగింది.
1: బికాజ్ షీ సాక్రిఫైస్ షీ కుడ్ హ్యావ్ రామ.
0: ఎప్పుడు ఈ యొక్క జింకను కోరిందో రాముడు దూరమయ్యాడు.
1: ద మూమెంట్ షీ డిజైర్డ్ దిస్ గోల్డెన్ డియర్ షీ ఇస్ అవే ఫ్రమ్ రామ.
0: కనుకనే త్యాగి అనేకి అమృతత్వ మానసు, త్యాగం చేసినప్పుడు రాముడు దక్కాడు.
1: Because of sacrifice she could have Rama.
0: ఆశను పెంచుకున్నప్పుడు రాములు దూరమయ్యాడు.
1: It's only the desire that has taken away from Rama.
0: Rama, నాకు ఈ జింకను కావాలి.
1: Rama, I want this deer.
0: కావాలనేటప్పటికీ సీత ఏనాడు కూడా ఏ కోరిక కోరింది కాదు.
1: Sita never asked for anything earlier.
0: ఈనాడు నోరు తెరిచి నాకు ఈ జింక కావాలని కోరింది.
1: Today she asked directly.
0: కనుక తప్పక దీన్ని తీసుకుని వచ్చి సీతకు అందించి తృప్తి పెట్టాలి అని అనుకున్నాడు.
1: So Rama wanted to satisfy her by bringing the deer to her.
0: లక్ష్మణుడు చెప్పాడు,
1: అన్నా
0: ఇది చాలా మాయ జింకగా ఉంటుండాలి.
1: ఇట్ ఆల్ జస్ట్
0: ఈ సమయంలో మీరు పర్ణశాల వదలకూడదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ ఫర్ యూ టు లీవ్ దిస్.
0: ఇంకా సీతకు ఇచ్చి ఇవ్వనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బ్రింగ్ డియర్.
0: అవసరమైతే నేను వెళ్తానన్నాడు.
1: ఇఫ్ నెసరీ ఐ విల్ గో అండ్ బ్రింగ్ ఇట్.
0: కానీ రాములు వినలేదు.
1: రామా డిడ్ంట్ హియర్ దిస్.
0: కారణం ఏమిటి? రాములకు తెలియదా? తెలుసును.
1: వాట్స్ ది రీజన్? డస్ హి నాట్?
0: జరిగేది జరిగే తీరాలి.
1: వాట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్ మస్ట్ హ్యాపెన్.
0: నేను పోయినప్పుడే సీతాపహరణ జరుగుతుంది.
1: సీత కెన్ బి సీతాపహరణ
0: జరిగినప్పుడే రావణ మర్దన కూడా జరగడానికి వీలవుతుంది.
1: దాట్ వుడ్ లీడ్ టు ది కిల్లింగ్ ఆఫ్ రావణ.
0: ఇవన్నీ కూడా మొదలే వేసుకున్న మాస్టర్ ప్లాన్.
1: ఇట్ ఇస్ ఆల్ ద మాస్టర్ ప్లాన్ ప్రిపేర్డ్ అహెడ్.
0: కనుకనే ఆ బంగారు లేడి ఏదని తెలిసి కూడాను రాముడు తిరిగి దాన్ని తరుముకుంటూ వెళ్లాడు.
1: నోయింగ్ ఫుల్లీ వెల్ దట్ దేర్ కెనాట్ బి గోల్డ్ అండ్ దేర్ స్టిల్ రామా వాజ్ ఆఫ్టర్ ఇట్.
0: అక్కడ పోతానే రాముల బాణం తగిలిన తక్షణమే ఆ యొక్క శాప విమోచనమైపోయింది.
1: ద మూమెంట్ హీ షాట్ ద ఎరో దిస్ రిలీవ్డ్ ది కర్స్.
0: రామస్పర్శ జరిగిన తక్షణమే వాడు మారీచుడుగా లేచాడు.
1: బికాస్ ద టచ్ ఆఫ్ రామా హీ కేమ్ మారీచ.
0: జింక కాదు, జింక కాదు.
1: ఇట్స్ నాట్ ద డే.
0: మాయలేడి.
1: ఇట్స్ ఎ is one that's in another form.
0: పూర్వం కూడా దెబ్బలు తిన్నాడు.
1: He had so many experiences earlier.
0: విశ్వామిత్ర యాగ సంరక్షణ నిమిత్తమైపోయినప్పుడు మారీచుని సముద్రంలో పడగొట్టాడు.
1: When he went there to disturb Vishwamitra Yaga, he was
0: కనుక రాముల శక్తి అది మారీచునికి చక్కగా తెలుసును.
1: So Maricha knows the power of Rama.
0: అప్పుడు ఈ మారీచుడే హా సీత హా లక్ష్మణ అని అర్చాడు.
1: Maricha who shouted హా సీత హా లక్ష్మణ.
0: అర్చేటప్పటికి సీత వినింది.
1: సీత హర్డ్ దిస్.
0: శ్రీరాముని గొంతు వలె ఉంటుండది.
1: It appears to be the voice of
0: లక్ష్మణ. నీవు తక్షణమే వెళ్లి నీ శ్రీరామచంద్రుడికి ఏమి ఆపత్తు జరిగిందో చూసుకుని రమ్మని.
1: ఇట్ ఈస్ సర్టన్లీ ది వాయిస్ ఆఫ్ శ్రీరామ. వాట్ పాయింట్ ఆఫ్ డేంజర్ హీస్.
0: లక్ష్మణ సీత మాట వినలేదు.
1: లక్ష్మణ డిడ్ హియర్ దిస్.
0: రాముని యొక్క కంఠం కాదు ఇది.
1: ఇస్ నాట్ ది వాయిస్ ఆఫ్
0: మాయరాక్షసుల యొక్క స్వభావములు.
1: ఇట్ ఈస్ దట్ డెల్యూషన్.
0: కనుక రామునికి ఎట్టి ప్రమాదము సంభవించదు.
1: రామ విల్ నెవర్ బీన్ డేంజర్.
0: నారాయణ మూర్తి.
1: రామ ఇస్ గాడ్.
0: వదిన నీకు అంత మాత్రం తెలియదా?
1: Sister Law, don't you
0: విచారించవచ్చు విచారించవద్దని చాలా ధైర్యం చెప్పాడు.
1: He went on pleading with her not to worry any
0: longer. ఈమెకు తెలుసును ముందు రామకార్యం జరగడానికి నేను ఒక ఉపకరణము అని.
1: She knows what's going to happen, but she should be an instrument.
0: లక్ష్మణ్ ఎట్టైనా కానీ పంపాలి అని.
1: లక్ష్మణ హ్యాస్ టు బి సెంట్ ఇన్ వన్ వే ఆర్ అదర్.
0: మంచి మాటలతో లక్ష్మణుడు కదలలేదు.
1: లక్ష్మణ డిడ్ పే హీ టు ఆల్ దిస్ గుడ్
0: వర్డ్స్. కఠినమైనటువంటి వాక్కు ఉపయోగపెట్టింది.
1: దెన్ షీ యూజ్డ్ హార్ష్ వర్డ్స్.
0: లక్ష్మణ
1: లక్ష్మణ
0: ఈ అరణ్యంలో నీవు నేను రాములు ముగ్గురు తప్ప ఇంక మరెవరు లేరు.
1: ఇన్ దిస్ ఫారెస్ట్ వీ త్రీ ఆర్ హియర్ నన్ ఎల్స్.
0: రాములు మరణిస్తే నీవు నన్ను పొందాలనుకున్నావా అని అడిగింది.
1: ఇస్ ఇట్ యువర్ ఐడియా టు హ్యావ్ మీ ఇన్ కేస్ రామా డైస్?
0: ఆ మాట వినలేక తాను బయలుదేరాడు.
1: లక్ష్మణ కుంట్ హియర్ దిస్ హార్ష్ వర్డ్స్. వెళ్తూ
0: వెళ్తూ కూడా తనకు హద్దును గీచాడు.
1: హౌఎవర్ హి సెట్ ఎ బౌండరీ దేర్.
0: తల్లి ఈ యొక్క గీటును దాటి మాత్రం మీరు బయటకు రాకూడదు.
1: మదర్ డోంట్ గో బియాండ్ దిస్ లైన్ హీ సెడ్.
0: కానీ అన్ని విపరీత కాలం వచ్చేటప్పటికి వినాశమయ్యేటప్పటికి ఈ రకమైనటువంటివన్నీ ఉద్భవిస్తుంటాయి.
1: బికాస్ ఆఫ్ ది బ్యాడ్ టైమ్స్ ఐ అవెయిటింగ్ అహెడ్
0: ఆఫ్ ఆల్. ఇది బ్యాడ్ టైం కాదు సీతారాములకు.
1: బట్ ఫర్ సీతారామ ఇస్ నాట్ బ్యాడ్ టైం.
0: ఇది గుడ్ టైమ్.
1: ఇట్స్ ఎ గుడ్ టైం.
0: ఎందుకంటే జరపవలసినదంతా జరగాలి. రామావతారం ఎందుకు వచ్చిందో దాని యొక్క వృత్తాంతం అంతా ముందుకు జరగాలి.
1: దేర్ఫోర్ ద టాస్క్ ఆఫ్ రామావతార మస్ట్ బి ఫుల్ఫిల్డ్.
0: వచ్చిండేది రాక్షస సంహారం కోసమని.
1: హి కేమ్ డౌన్ టు కిల్ దెమన్.
0: ఇప్పుడు ప్రారంభమైంది.
1: నౌ ఇట్స్ ది కమెన్స్మెంట్.
0: కనుకనే ఇది జరగాలని చెప్పినని లక్ష్మణుడు వెళ్లాడు.
1: సో లక్ష్మణ వెంట్.
0: రావణుడు వచ్చాడు మారు వేషంతో.
1: రావణ కేమ్
0: సీతను అపహరించాడు.
1: ఇన్ దిస్ గైస్ అండ్ అబ్డక్టెడ్ సీత.
0: అక్కడ నుంచి రామలక్ష్మణుడు ఇద్దరు వచ్చేటప్పటికే పర్ణశాల ఖాళీగా ఉంటుండాలి.
1: బై టైమ్ రామలక్ష్మణ్ రిటర్న్
0: దీనికి మధ్యలో మరొకటి జరిగింది.
1: సంథింగ్ హ్యాడ్ హ్యాపెన్ ఇన్
0: దండకారణ్యం. బయలుదేరే ముందుగా
1: ప్రయర్ టు గోయింగ్ టు దండకారణ్యం
0: ఒక చెట్టు పైన ఒక పెద్ద పచ్చి కూర్చొని ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ బర్డ్ ఆన్ ఎ ట్రీ.
0: ఇది ఏమో ఒక రాక్షసి అనేటువంటి ఉద్దేశంతో సీత సందేహించింది.
1: సీత డౌటెడ్ దట్ ఇట్ మైట్ బి పాసిబ్లీ ఎ డెమన్.
0: ఇప్పుడు రాముడు అడిగాడు.
1: రామ ఆస్క్డ్
0: నీవెవరు పచ్చి అని ప్రశ్నించాడు.
1: హూ ఆర్ యూ వాట్ బర్డ్ ఆర్ యూ?
0: రామచంద్ర నేను మీ తండ్రి గారి స్నేహితులు.
1: రామచంద్ర ఐ ఎమ్ ఫ్రెండ్ ఆఫ్ యువర్
0: ఫాదర్. దశరథుడు నేను స్నేహితులం పూర్వము.
1: ఐ అండ్ దశరథ ఆర్ ఫ్రెండ్.
0: నా పేరు జటాయువు.
1: మై నేమ్ ఇస్ జటాయువు.
0: నాకు వయసు అయిపోయింది.
1: ఐఎమ్ ఏజ్డ్.
0: కానీ నేను ఇక్కడే ఉంటున్నాను.
1: ఐఎమ్ హియర్.
0: మీరు ఇక్కడ పర్ణశాలను నిర్మించుకోండి.
1: బెటర్ యూ కన్స్ట్రక్ట్.
0: మీ ఇంటిలో లేనప్పుడు సీతను యొక్క మంచి చెడ్డలు నేను చూసుకుంటుంటాను అని ప్రామిస్ చేసింది.
1: జటాయువు మేడ్ ఏ ప్రామిస్ దట్ షీ విల్ టేక్ కేర్ ఆఫ్ సీతా దేర్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ రామలక్ష్మణ్.
0: ఈ అరణ్యంలో మీకు ఒక్కరు సహాయం లేరు.
1: You don't have any help.
0: నా సహాయం ఎంతైనా మీకు అవసరమే.
1: I'll help you.
0: ఇది నా అదృష్టము.
1: It's my luck.
0: కనుకని ఈ సేవలో నన్ను పాల్గొనించినట్టుగా మీరు అనుగ్రహించండి అనింది.
1: Give me this opportunity to serve you.
0: సరే అప్పుడు జటాయువు అక్కడ పెట్టింది.
1: జటాయువు మీ
0: రావణుడు తీసుకుని పోతుంటే జటాయువు అతన్ని అనేక విధముల అడ్డు తగిలింది.
1: అండ్ జటాయువు ఇంటర్ఫీర్డ్ ఆన్ ద వే యాజ్ రావణ అబ్డక్టెడ్ సీత.
0: కానీ ఎంత అడ్డు తగిలినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్
0: ఆ రాక్షసుడు ఈ జటాయువును రెక్కలు కొట్టివేసి తిరిగి వెళ్లిపోయాడు.
1: రావణ హాస్ హిట్ ది టూ వింగ్స్ ఆఫ్ జటాయువు.
0: రెక్కలు పడిపోయినటువంటి జటాయువు ప్రాణం పోయే ముందుగా ఏ విధమైన అవస్థలో ఆ విధమైన అవస్థలు పడుతుండాలి.
1: జటాయువు హ్యావింగ్ లాస్ట్ బోత్ ఆఫ్ ది వింగ్స్ ఫెల్ డౌన్ అండ్ జస్ట్ ఎట్ ద లాస్ట్ మోమెంట్
0: రామలక్ష్మణుడికి తెలుసును.
1: రామానోస్
0: ఈ ప్రమాదం జరుగుతూ ఉండాలని.
1: దిస్ ఇస్ ది డేంజరస్ సిచ్యువేషన్.
0: చూసేటప్పటికీ చాలా బాధ కలిగింది.
1: హీ కేమ్ అండ్ సా దిస్ సిచ్యువేషన్.
0: సీత ఎక్కడ ఇద్దరు సాధించడానికి శోధించడానికి బయలుదేరారు.
1: దే వెంట్ ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత హిదర్ అండ్ థిదర్.
0: శోధించి దారి తప్పిపోతున్నప్పుడు అక్కడ ఏదో ఇరువురికి జగడం చదివినట్టుగా ఆ మట్టి యొక్క దీన్నంత గుర్తును కనిపెట్టారు.
1: యాజ్ దే వర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత దే కుడ్ ఫైండ్ సర్టన్ ఫుట్ ప్రింట్స్ that made them to know that it's a conflict.
0: రెక్క విరిగిపోయింది.
1: There they saw the wings cut off.
0: Rama, Rama, Rama అని అరుస్తుండాలి.
1: Jatayu was shouting Rama, Rama.
0: రాములు పరిగెత్తాడు.
1: Rama ran there.
0: ఆ జటాయువుని తన తొడపైన వేసుకున్నాడు.
1: Made Jatayu sit on the
0: mat. ఇది ఏమిటో చెప్పమని చెప్పాడు.
1: He asked what happened.
0: అప్పుడు చెప్పింది జటాయువు.
1: Jatayu said that.
0: ఈ రావణుడు ఈ సీతను అపహరించాడు.
1: It's only Ravana that has taken.
0: నేను అతనితో అనేక రకములుగా పోరాడినాను.
1: I fought with him.
0: కానీ నా చేత కాలేదు.
1: But I couldn't help.
0: కడపటికి నా గతి ఈ విధంగా మారిపోయింది.
1: This is the my plight now.
0: అని చెప్పి చెప్పేటప్పటికి లక్ష్మణ్ణి పంపించి జలమును తెప్పించి ఆ జటాయువు నోట్లో పోసి దాని ప్రాణము రాముడు తొడపైనే పోయింది.
1: He sent Lakshmana to bring water and Rama made Jatayu drink water and Jatayu breathed his last.
0: అడిగినటువంటి దశరథునికు చిక్కలేదు ఈ ప్రాప్తి.
1: Dasaratha didn't deserve this.
0: అడగనటువంటి జటాయువుకు లభించింది ఈ ప్రాప్తి.
1: Jatayu without asking.
0: అందువలనే అడుగకువేమో మనస, అడుగకువేమో మనస.
1: Therefore it is said, oh mind, don't ask.
0: అడుగుకొలది అది అడుగునబడునని.
1: If you ask more,
0: అడుగకున్న పని వడిగానగునని. అడుగకువేమో మనస.
1: Oh mind, never ask. If you begin to ask, it will be further
0: అడుగని శబరిని ఆదరించడే.
1: Without asking శబరి
0: అడుగక తనకై మడియు జటాయువు కడకునేగి సద్గతి కలిగించడే. అడుగకువేమో మనస.
1: Without asking pleading జటాయువు కూడా
0: జటాయువు అడుగుకునితే సద్గతిని కలిగించాడు రాముడు.
1: Rama gave all the redemption.
0: అడిగినప్పటికీ తన తండ్రి అయినటువంటి యొక్క దశరథునకు ఈ సద్గతి కలిగించలేదు.
1: Though the father Dasharatha asked for it, but he didn't.
0: ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ విధమైనటువంటి ప్రాప్తో ఆ విధమైన ప్రాప్తి లభ్యమవుతుంటారు.
1: Where and when and how what is going kept in
0: అది వారి వారి పూర్వజన్మ పుణ్యము వల్లనే లభ్యమవుతుంటాయి.
1: It's all because of merit of the past.
0: అందరికీ సమానమైనటువంటి యొక్క స్థితి ఎవరికి లభ్యం కాదు.
1: There cannot be equality.
0: దైవానుగ్రహం ఎవరిపైన పోతుందో, ఎవరు ఏ జన్మములో ఏ విధమైనటువంటి పుణ్యమును ఆచరించారో ఆ పుణ్యాన్ని పురస్కరించుకుని ఈ దయము దైవం యొక్క దయ రాకుతూ ఉంటుంది.
1: We do not know what merit one has done in the past. The recipient of God's grace.
0: ఆ జటాయువుకు సద్గతి కలిగించాడు, కర్మకాండం చేశాడు.
1: జటాయువు had the fortune of reaching last rites in the hands of Rama.
0: అప్పుడు చెప్పింది ఈ జటాయువు.
1: Then Jatayu said,
0: తన ప్రాణం విడిచేక ముందుగా రామా,
1: before death he said, Rama,
0: మీరు మతంగ పర్వతం పైన ఉన్నాడు సుగ్రీవుడు.
1: There సుగ్రీవ అన్న మతంగ మౌంటెన్.
0: ఆ సుగ్రీవుని స్నేహం మీరు చేసుకుంటుంటే తప్పక మీకు విజయం సంభవిస్తుంది అని.
1: If you have friendship with Sugriva, you are bound to be successful.
0: ఇంకా ఆ సుగ్రీవు నిమిత్తమై రామలక్ష్మణులు ప్రయాణమయ్యారు.
1: సో రామలక్ష్మణ స్టార్టెడ్
0: ఈ మధ్య కాలంలో ఎన్నెన్ని రాక్షసులు ఎన్నెన్ని విధంగానో వీరిని బాధిస్తూ వచ్చారు.
1: సో మెనీ డెమన్స్ స్టార్టెడ్ హర్టింగ్ దెమ్.
0: కానీ
1: బట్
0: హింసను చేయకూడదు అని సీత ఏ విధంగా రాములకు బోధించిందో ఆ హింస చేయవలసే వచ్చింది.
1: గో సీత సెడ్ not to be violent, not to resort to violence.
0: మన జోలికి ఎవరు రావటం లేదు కదా అని చెప్పింది సీత.
1: సీత సెడ్ యూ డోంట్ నీడ్ టు డూ.
0: ఇప్పుడు ఏ విధంగా వచ్చారు సీత జోలికి?
1: How did they come and interfere?
0: సీత ఎవరి జోలికైనా వెళ్ళిందా? లేదు.
1: సీత didn't come in the way of anybody. కానీ
0: రాక్షస గుణములు ఆ విధంగా ఉంటుంటాయి.
1: Demons habits are like that.
0: వారు కారణం లేని కార్యంలో ప్రవేశిస్తుంటారు.
1: Unnecessarily they
0: అవసరం లేనటువంటి పనుల్లో కూడా వాళ్ళు ప్రవేశిస్తుంటారు. దుర్మార్గమైన విషయాల్లో ముందంజ వేస్తుంటారు.
1: ఇన్ ఆల్ వికెడ్ వేస్ దే గో హెడ్.
0: దీనికంతా కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: ఈ కామమే మూల కారణం.
1: ఇట్స్ ఆల్ ద డిజైర్ దట్
0: కరుకుని అసత్యం ఆడడానికి ఇదే మూల కారణము.
1: బికాజ్ దే అటర్ లైస్.
0: ఫలస్తీనులను చూడడానికి ఇదే మూల కారణము.
1: బికాజ్ దే లుక్ ఎట్ ద విమెన్.
0: హింస సాగించడానికి ఇదే మూల కారణము.
1: ఇస్ ద కాజ్ ఫర్ వయలెన్స్.
0: ఈ మూడు కూడా మంచిది కాదు చెప్తని సీత ద్వారా లోకానికి చక్కని ఆదర్శాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఈ స్త్రీ ఐడియల్స్ ఆర్ టాట్ బై సీత.
0: కనుకనే రామాయణం అనేటువంటిది సీతారామాయణమే కాని రామాయణం కాదు అన్నారు.
1: సో రామాయణ ఇస్ ది హిస్టరీ ఆఫ్ సీత.
0: రామ అంటే సీత అని అర్థం. సీత యొక్క అయనమే రామాయణము.
1: ఇట్స్ ది స్టోరీ అండ్ హిస్టరీ ఆఫ్ సీత, దట్స్ రామాయణ.
0: కనుక మార్గదర్శకురాలైనటువంటి సీతనే కాని రాములు కాదు.
1: సో సీత ఇస్ ఐడియల్ అన్నట్టు రామ.
0: ప్రతి విషయమునందు కూడా సీత అనేక విధమైనటువంటి యొక్క సలహాలు ఇస్తుకుంటూ వచ్చింది.
1: ఇన్ ఎవ్రీ మ్యాటర్ సీత గేవ్ సో మెనీ అడ్వైజెస్.
0: ఎందుకనగా ఆమె భూజాత.
1: బికాజ్ షీ ఇస్ ద డాటర్ ఆఫ్
0: ఈ భూమి యందు ఎక్కడెక్కడ ఏమేమి పరిస్థితిలో ఏ విధంగా సంచరిస్తుంటాదో అది ఆమెకే తెలుసు.
1: షీ నోస్ ప్రెటీ వెల్ వాట్ ఎవర్ దట్ హ్యాపెన్స్ ఆన్ అర్త్.
0: కనుక ప్రకృతి యొక్క పరివర్తన అంతా, ప్రకృతి యొక్క రహస్యం అంతా సీతకే చక్కగా తెలుసు.
1: సీత నోస్ క్లియర్లీ వెల్ ది సీక్రెట్స్ ఆఫ్ నేచర్.
0: కనుకనే ప్రకృతి యొక్క ప్రమాణము సీత యొక్క ప్రమాణమే.
1: వాట్ ఆల్ దట్ సీత సేస్.
0: కనుక సీత సంకల్పములన్నీ కూడా సత్య సంకల్పములే.
1: సో ఆల్ హర్ థాట్స్ ఆర్ ట్రూత్ఫుల్.
0: ఆమె దృష్టి అంతా కూడాను సత్య దృష్టియే.
1: She had the correct vision of truth.
0: ఆమె చర్యలన్నీ కూడాను ధర్మచర్యలే.
1: All her actions are of dharma.
0: కనుకనే సీతారాముల యొక్క చరిత్రమునందు సర్వధర్మములు కూడాను సర్వ సత్య స్వరూపము కూడా ఇమిడి ఉంటుండాలి.
1: Therefore in the story in the history of Sitarama you find dharma.
0: కనుక సీతారాములుగా ఏమి సత్య ధర్మ స్వరూపులే సీతారాములు.
1: సీతారామ స్టాండ్ ఫర్ ద ట్రూత్ సత్య అండ్ ధర్మ ద రైచియస్నెస్.
0: కనుక వీరిద్దరు కూడాను ఈ చిత్రకూటంలో ఉంటున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ ఆర్ దేర్ ఆన్ చిత్రకూట.
0: ఈ చిత్రకూటంలో ఉంటున్నప్పుడు
1: వెన్ దే వర్ దేర్
0: వివేకము అనేటువంటి లక్షణుడు కూడా ఉంటున్నాడు.
1: దేర్ ఇస్ ఆల్సో లక్ష్మణ ది ఇంటెలిజెన్స్.
0: జీవి సీత.
1: సీత ఇస్ ఇండివిజువల్.
0: దేవుడు రాముడు.
1: రామ ఇస్ గాడ్.
0: సీతాదేవు అనగా పరమాత్మ ప్రకృతి రెండు కలిసేటప్పటికీ ఆనందం అనేటువంటిది ఉట్టి పడుతుంది.
1: వెన్ దేర్ ఇస్ యూనియన్ ఆఫ్ నేచర్ అండ్ గాడ్
0: దీనినే ఉపనిషత్తునందరూ కూడాను అన్ని విధములా భగవంతునికి సరి అయిన సహస్రనామంలో సత్ చిత్ ఆనందము సరి అయిన నామము అన్నారు.
1: ఉపనిషత్ గేవ్ ఎ లిస్ట్ ఆఫ్ సో మెనీ నేమ్స్. సచ్చిదానంద ఇస్ ది కరెక్ట్ ఎగ్జాక్ట్ నేమ్ ఆఫ్ ది డివినిటీ.
0: సత్
1: సత్
0: సత్యమైన స్వరూపము.
1: సత్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: చిత్తు సత్య జ్ఞానము.
1: చిత్ ఈస్ ది విజ్డమ్ ఆఫ్ ట్రూత్.
0: కనుకనే జ్ఞానము సత్యము రెండు చేరేటప్పటికీ ఆనందం అనేటువంటిది లభ్యమవుతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ ద కాంబినేషన్ యూనియన్ ఆఫ్ ట్రూత్ అండ్ విజ్డమ్ దేర్ ఇస్ బ్లిస్.
0: కనుకనే మన ఎందుండేటువంటి యొక్క సత్యము ధర్మము ఈ రెండింటి యొక్క ఏకత్వానికి మనము తగిన కృషి చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు బ్రింగ్ యూనిటీ ఆఫ్ ట్రూత్
0: మన జీవితత్వమునకు ఆనందము హాయి చేకూరుతుంది.
1: అండ్ దెన్ యూ లివ్ అవర్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్.
0: కనుక ఆనందం ఆనందం అని చెప్పి ప్రపంచమున్నటువంటి యొక్క ప్రకృతి విషయాల్లోపల మనం ప్రవేశిస్తే ఆనందం మనకు లభ్యం కాదు.
1: యు కెన్ నెవర్ ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ ది వరల్డ్.
0: ఇదంతా ప్రవృత్తి లక్షణములే.
1: ఇట్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ నేచర్.
0: ప్రవృత్తిని మనం లక్ష్యంలో ఉంచుకుని నివృత్తిని సాధించాలి.
1: యు జస్ట్ లివ్ ఇన్ ది వరల్డ్
0: నివృత్తి లక్ష్యం ఉంచుకుని ప్రవృత్తిలో మనం బ్రతకాలి.
1: యు కెన్ లివ్ ఇన్ ద వరల్డ్ విత్ ఇన్సైట్.
0: ఈ ప్రేయో మార్గం అనేటువంటిది క్షణభంగురము.
1: And therefore the outward vision is momentary.
0: Ayo margame shashtamainatundi.
1: The inward path is permanent.
0: Adiye mukti margamu ani.
1: And that is the proper path.
0: Mukti anaga emiti?
1: What do you mean by this?
0: Anaga tana yokku unnatundi vanchanalu vimukti gavinchukotame mukti.
1: The mukti liberation means to give up all the desire.
0: Kariku vanchanalu kramakramena manamu tagginchukuntu povali.
1: Therefore we have to reduce our desires.
0: Vanchanalu perige kolani kudanu aanandamu tarigipothu vastuntadi.
1: When we have more and more of desires our happiness vanchanalu
0: perigala emi vanchalu perigali.
1: What type of desires?
0: Daiva sambandhamainatundi vanchalu perigali.
1: All the desires of godly desires. Prakriti
0: sambandhamaina vanchalu taragali.
1: Worldly desires should be reduced.
0: Appude aanandam kudanu manaku abhiruddhi avutundi.
1: Then our bliss will increase.
0: Manavudu ee naadu aanandanni aashisthunnadu.
1: Today man
0: సుఖాన్ని ఆశిస్తున్నాడు.
1: హి వాంట్స్ హ్యాపీనెస్.
0: ఈ ఆనంద సుఖములు అనేటువంటి ఎక్కడ ఉంటున్నాయి?
1: వేర్ డు యు ఫైండ్ దెమ్?
0: దైవ సన్నిధిని తప్ప మరొక చోట మనకు లభ్యం కాదు.
1: ఇట్స్ ఓన్లీ ది ప్రాక్సిమిటీ ఆఫ్ గాడ్ యు ఫైండ్ దిస్.
0: మనం అనుభవించేటువంటి ఆనందములంతా కూడా క్షణభంగురాలు.
1: ఆల్ ది హ్యాపీనెస్ దట్ యు హావ్ ఇన్ ది వరల్డ్ ఇస్ మొమెంటరీ.
0: అప్పటికప్పటికి సంతృప్తిని పరిచేటువంటివి.
1: దే సాటిస్ఫై ఫర్ ద మోమెంట్.
0: కాబట్టి ఇది కాదు మన ఆనందము.
1: ఇట్స్ నాట్ దట్ హ్యాపీనెస్.
0: ఆత్మానందమే ఆనందము.
1: ఇట్ ఇస్ ద బ్లిస్ ఆఫ్ ది
0: స్పిరిట్. ఈ దైవత్వాన్ని మనం పొందడానికి తగిన కృషి చేయాలి.
1: మేక్ ఎన్ ఎఫర్ట్ టు అటైన్ డివినిటీ.
0: కనుక దైవమే మన యొక్క ప్రధానమైన ఆనందము.
1: దేర్ఫోర్ వి ఫైండ్ బ్లిస్ ఇన్ గాడ్.
0: ఈ దైవానందాన్ని పెంచుకుంటూ ఉంటే క్రమక్రమేణ మనకు బాధలే ఉండవు.
1: ఇఫ్ యు ఎంజాయ్ దట్ బ్లిస్ యు విల్ నాట్ సఫర్.
0: కనుక ఈ రామాయణం లోపల అనేక విధమైనటువంటి యొక్క ప్రతి చర్య కూడాను ఒక ఆదర్శవంతమైనటువంటి చర్యలే.
1: దేర్ఫోర్ ఇన్ రామాయణ ఆల్ ఎపిసోడ్ సెక్షన్ ఐ
0: రాములు కాని సీత కాని లక్ష్మణుడు కాని ఈ మూవులు కూడాను అందించినటువంటి ప్రతి ఒక్కరి కూడా ఆదర్శ సూత్రములే. మానవులు బాధలనేటివేటివే ఉండవు.
1: దేర్ బి నో సఫరింగ్.
0: మానవునికి అశాంతియే ఉండదు.
1: దేర్ బి నో రెస్ట్లెస్నెస్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: ఈ ఆదర్శాన్ని మనం అనుసరించడం లేదు.
1: Because we are not following ideals.
0: అభిష్టాల్లోనే మన జీవితం అంకితం చేసుకుంటున్నాము.
1: We spend our life in desires.
0: కనుకనే అభిష్టముల కంటే ఆదర్శం చాలా శాశ్వతమైనటువంటిది.
1: మోర్ దాన్ ది డిజైర్ ఐడియల్ ఇస్
0: మనిషి మరణించినప్పటికీ ఆదర్శాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి.
1: మ్యాన్ మేడ్ ఐ బట్ ద ఐడియల్
0: ఆదర్శములు అన్ని కూడా చిరంజీవులు.
1: ఆల్ ఐడియల్స్ ఆర్ ఇమోర్టల్.
0: దీనికి మృత్యు అనేటువంటిదే లేదు.
1: హావ్ నో డెత్.
0: కనుకనే ఇట్టి ఆదర్శం అనేటువంటిది ఎన్నో వేల సంవత్సరముల కిందట జరిగినటువంటిది రామాయణం.
1: రామాయణ హ్యాపెన్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో.
0: ఇన్ని వేల సంవత్సరములు జరిగినప్పటికీ ఈ ఆదర్శములు ఇప్పటికి కూడా భారతీయుని హృదయమునందు ప్రకాశిస్తూనే ఉంటున్నాయి.
1: Though thousands of years pass by, these ideals are shining.
0: ఎవరూ దీనిని చెడిపడానికి వీరు ప్రయత్నించలేదు.
1: No one can wipe them out.
0: ప్రయత్నించినప్పటికీ ఇది చెడిపోయేటువంటివి కాదు.
1: Even they try to do it, they cannot be wiped.
0: స్వచ్ఛ సంకల్పములు
1: A strong determination.
0: ఇలాంటి వజ్ర సంకల్పంలో ఇంటి యొక్క రామ సంకల్పములు సీత సంకల్పములు ఎవరు చేర్పగలరు?
1: The determination as strong as that of a diamond, who can wipe them out?
0: అమృతమయమైనటువంటి సంకల్పములు అందరూ ఆశ్రయించవలసింది.
1: The nectarine thoughts one should follow.
0: అందరూ ఆశ్రయించే నిమిత్తమై వారలు కూడాను మానవాకారాన్ని ధరించి వచ్చారు.
1: In order to benefit everyone of us to follow their path, they have taken human form. To teach to humanity, they have come in human form.
0: ధరిస్తే మానవులు దీన్ని ఏమాత్రం అనుసరించలేరు.
1: If it should be different form, humanity cannot follow.
0: ఇంత భగవంతుడు ఇంత తక్కువ స్థాయికి దిగి కూడాను ఇంత బోధిస్తూ ఉండినప్పటికీ ఇంకా మానవులు దీన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: Though God has come down in such a low level, but man is not able to understand that.
0: ఎంత హై స్టాండర్డ్ లో ఉన్నటువంటి ఒక భగవంతుడు.
1: God is in a very high standard.
0: అలాంటి వాడు ఎంతో క్రిందికి దిగి
1: he has come down to such a low level.
0: దీన్ని ఆదర్శవంతంగా కాపాడాలని ఆదర్శ మార్గాన్ని చూపించాలని ఎన్ని విధములు బోధించినప్పటికీ కానీ వీరి మతికి ఏమాత్రమూ చేరటం లేదు.
1: ఈ టీచింగ్ ఆల్ ఐడియల్ షోయింగ్ ది ఐడియల్ పాత్
0: విరుద్ధమైన మార్గం అనుసరించి
1: ఫాలోయింగ్ ది రాంగ్
0: విపరీతమైన బాధలు గురి అవుతున్నారు.
1: అండ్ దే వర్ పుట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సఫరింగ్.
0: కట్టగలిపటికి మేము చేసింది రైట్ అని చెప్పి భావిస్తున్నారు.
1: దే థింక్ దట్ వాట్ దే హావ్ డన్ ఇస్ రైట్.
0: ఇది చాలా తప్పు, చాలా తప్పు. సత్య అసత్యములు రెండింటినీ గుర్తించడానికి మనం ఒక విధమైనటువంటి ప్రమాణపూర్వకంగా జీవించాలి.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు థింక్ సో. యూ షుడ్ నో వాట్ ఈస్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ నాట్.
0: మన కాన్షియన్స్ కి మనం తృప్తి లేకుండా జీవిస్తున్నాము.
1: వీఆర్ లివింగ్ నాట్ సాటిస్ఫైడ్.
0: మన ఆత్మకి మనం తృప్తి లేకుండా జీవిస్తున్నాము.
1: వీఆర్ నాట్ లివింగ్
0: ఫర్ భగవంతుని యొక్క తృప్తే నీ తృప్తి.
1: ఇఫ్ గాడ్ ఈస్ సాటిస్ఫైడ్ యూ ఆర్
0: సాటిస్ఫైడ్. తృప్తికరమైనటువంటి కర్మలే నీ యొక్క నిజ కర్మలు ధర్మములు.
1: ఆల్ యువర్ యాక్షన్స్ షుడ్ బి సాటిస్ఫైయింగ్ ప్లీజింగ్ టు గాడ్.
0: ఏ కర్మను చేసినప్పటికీ భగవత్ తృప్తే.
1: Whatever you do, it should be pleasing unto God.
0: వేదములు చెప్తూ వచ్చాయి.
1: సో వేద
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం, భగవంతుని ప్రీతి కోసం నేను చేస్తున్నాను.
1: ఆల్ యాక్షన్స్ ఆర్ ఆఫర్డ్ టు గాడ్.
0: అలాంటి వారి జన్మనే నిజమైన జన్మ.
1: దట్స్ ద రియల్ లైఫ్.
0: అలాంటి వారి జీవితమే నిజమైన జీవితం.
1: దట్స్ ద ట్రూ లైఫ్.
0: అతను పొందాడు పెద్ద ఆనందమైనటువంటి యొక్క దివ్య స్థితిని.
1: దే కుడ్ రీచ్ దట్ బ్లిస్ఫుల్ డివైన్ స్టేట్.
0: శరభంగుడు, శరభంగుడు,
1: శరభంగుడు.
0: భగవంతుడా, నీకు ఇష్టమైన కార్యములే నేను చెయ్యాలి.
1: Sarabhangudu said, God, I want to do that, that will make you happy.
0: నీ ఆజ్ఞనే నేను శిరసావహించాలి.
1: I must follow your command.
0: నాకు ఇష్టం మరొకటి లేదు.
1: I have no separate life.
0: నాకు నీ ఆజ్ఞ తప్ప మరొకటి లేదు.
1: Other than your command, I have nothing else.
0: నీతో మాట్లాడాను, నీకు నమస్కరించాను, ఇంకా నాకు ఈ శరీరం నాకు అక్కర్లేదు.
1: I have seen you, I talk to you, I caught hold of you, I don't want to live any longer.
0: ఈ జీవితమును చాలించమని ప్రార్థించాడు.
1: I'll end up my life now.
0: అలాంటి మహర్షులు, అలాంటి మహనీయులు, అది అంటే మహామహతల్లు ఎంతమందో ఉంటున్నారు లోకంలో.
1: In this world, the sages, saints, noble souls, a number of them are present in the
0: world. కనుకనే ఆదర్శ పురుషులైనటువంటి యొక్క అవతారములను చక్కగా మనం అనుసరిస్తూ రావాలి.
1: So we should follow this incarnation as an ideal man.
0: వారి నిమిత్తమై వారు రాలేదు.
1: They have not come for their sake.
0: లోక నిమిత్తమై వారు ఉద్భవిస్తున్నారు.
1: They have come for the world.
0: లోక నిమిత్తమై శరీరములు ధరిస్తున్నారు.
1: They have taken human form for the
0: world. సర్వకర్మలు కూడాను లోక నిమిత్తమై ఆచరిస్తున్నారు.
1: Everything is done for society.
0: ఇన్ని కంటితో చూచి కూడాను, చెవులతో విని కూడాను వారి చెవులను వారు నమ్మలేకపోతున్నారు.
1: Though you listen, though you see,
0: వారి కన్నులను వారు నమ్మలేకపోతున్నారు.
1: You are not able to believe your own
0: experience. పరుల చెవులతో వింటున్నారు, పరుల కన్నులతో చూస్తున్నారు.
1: You see with others eyes, you listen
0: with others ears.
1: Is that human life?
0: నీ చెవులేమైపోయినాయి, నీ కన్నులేమైపోయినాయి?
1: What happened to your ears? What happened to your eyes?
0: నీ కన్నులను నీవు నమ్మలేకపోయినప్పుడు నీవెంత మనిషివైపోతావు?
1: If you don't have any belief in your sight,
0: నీ చెవులను నీవు నమ్మలేనప్పుడు నీవే విధంగా నీవు మానవుడవుతావు?
1: When you don't rely on your own hearing, how can you be
0: human? కనుక నీవు మానవుడు కావాలంటే నీ చెవులను నీవు నమ్ము, నీ కన్నులను నీవు నమ్ము.
1: In order to be human, have full faith in
0: your ఎవరిని చెప్పినప్పటికీ నీ వినవద్దు.
1: Never pay heed to others' words.
0: ఎవరిని చూసినప్పటికీ నీ నీవు అలక్ష్యం చేయవద్దు.
1: Don't care others' eyes.
0: నీ సత్యాన్ని నీవు గుర్తించు.
1: Follow your own truth.
0: నీ ధర్మాన్ని నీవు అనుసరించు.
1: Follow your dharma.
0: సత్య ధర్మములే మానవునికి సరి అయిన నేత్రములు.
1: These two satya dharma are the eyes of mankind.
0: ఈ సత్య ధర్మములనే నేత్రములు లేనటువంటి వాడు కేవలం అంధుడే కదా.
1: Without these two eyes, one is blind.
0: ఇలాంటి అంధత్వమైనటువంటి విద్యలు ఎన్ని నేర్చి ప్రయోజనమే?
1: What is the use of all education then?
0: కనుకనే అంధత్వుడు అనేటువంటి వాడు దేనిని గుర్తించలేడు.
1: A blind man cannot see anything.
0: కండ్లు డిగ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నెరలైరి.
1: Though they have eyes, be they are blind that they are not able to see your beautiful form.
0: అతి మనోహరమైన నీ గానమాలింప నెరలైరి.
1: Though they have ears, they are not able to listen to your melodious music.
0: ఏమి ప్రయోజనం? చెవులు ఉన్నాయి, వినటం లేదే.
1: What is the use? You have ears, you don't
0: listen. కనున్నాయి చూడటం లేదే.
1: You have eyes, you don't see.
0: చూస్తున్నాయి దేన్నో చూస్తున్నాయి.
1: You see so many things.
0: వింటున్నాయి దేన్నో వింటున్నాయి.
1: You listen many other things.
0: కానీ భగవంతుని చూడటం లేదు. భగవంతుని వాక్యములు వినటం లేదు.
1: You don't see God. You don't listen to divine words.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది మహాప్రాప్తి సంబంధమైనటువంటిది.
1: Human life is meritorious.
0: ఎన్ని జన్మముల యొక్క పుణ్య ఫలమో ఈ మానవత్వంగా వస్తుండాలి.
1: It is the result of past merits.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. ధర్మం నిమిత్తమై ఏర్పడినటువంటి శరీరం.
1: బాడీ ఈస్ గిఫ్టెడ్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ.
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: ఆఫ్ ఆల్ ఆఫ్ ద బీయింగ్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేర్.
0: ఈ నరజన్మం ఇంత దుర్లభమైనటువంటి నరజన్మం వచ్చి కూడాను కేవలం వానరుల వలె, రాక్షసుల వలె, పశువుల వలె మనం ప్రవర్తిస్తున్నామంటే మానవులు అనే దానికి సార్థకం ఏమిటి?
1: హ్యాంగ్ బీన్ బోర్న్ being born a human, we behave like a monkey and a demon and
0: everything. You
1: don't need to do anything.
0: Satyame daivamu.
1: Truth is God.
0: Dharmame daivamu.
1: Dharma is God.
0: Ennitini manam visvasinchali.
1: We should have full faith in this.
0: Mana vedam cheppindi satyam vada dharmam chara.
1: Tell truth and follow dharma.
0: ఈ రెండింటిని మనం అనుసరించాలి.
1: వీ షుడ్ ఫాలో దీస్ టూ.
0: అనుసరించడం అంటే ఏమిటి? మన చేతనైనంత వరకు కూడా మనం ఆచరణలో పెట్టాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ ప్రాక్టీస్.
0: ఎవరిని చూచినా కానీ దైవ స్వరూపంగానే చూచు.
1: Whomsoever you may see is
0: divine. అందరి యొక్క ఆత్మతత్వం ఒక్కటే.
1: We should know the spirit is same in all.
0: శరీరములు వేరు వేరు.
1: Bodies are different.
0: ఆభరణములు వేరు వేరు.
1: Jewels are many.
0: కానీ బంగారం ఒక్కటే.
1: But gold is one.
0: ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: We should know this truth.
0: కనుక
1: so,
0: రామాయణం లోపల ఏ ఘట్టము తీసుకున్నప్పటికీ, ఏ అంశము తీసుకున్నప్పటికీ, ఏ పరిస్థితి తీసుకున్నప్పటికీ అన్నింటి ఎందుకు ఆదర్శం ఆదర్శం ఆదర్శం.
1: ఇన్ రామాయణ if you take any event or an episode or any situation, it's full of ideals.
0: కనుక రామచరితమును హృదయమునందు చిత్రించుకొని తద్వారా జీవితాన్ని సార్థకం గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: Therefore we should make an attempt to picturize Ramayana in our hearts.

నీ చింతనే చాలు నీ నామమే మేలు రామ చింతనే చాలు రామనామమే మేలు రామ చింతనే చాలు రామనామమే మేలు రామ చింత

పునర్లభ్యం న శరీరం పునః పునః

0: మన జీవితంలో ధనమును కోల్పోతున్నాం, కానీ తిరిగి దానిని పొందుటకు అవకాశం ఉన్నది.
1: We lose the money in our life and it can be recovered, gained again.
0: పునర్మిత్రం, మిత్రులను కూడాను మనం కోల్పోతున్నాం. కానీ దానికంటే ఉత్తమమైనటువంటి మిత్రులు కూడాను మనకు లభ్యమవుతారు.
1: We also lose our friends, but it is possible to have better friends later.
0: పునర్పత్ని, పునర్మహి, భార్యను కోల్పోతున్నాం కానీ రెండవ వివాహం చేసి తిరిగి భార్యను పొందగలుగుతున్నారు.
1: The wife is lost, one can get married again.
0: పునర్మహి, భూములు కోల్పోతున్నాం కానీ తిరిగి ఏదో ఒక విధంగా శ్రమించి ఆ భూమిని పొందగలుగుతున్నాం.
1: We lose our land property, but however, we can buy it later, putting in effort.
0: సర్వం పునర్లభ్యం, ఇవన్నీ కూడాను తిరిగి ఏదో ఒక విధంగా మనకు లభ్యమవుతున్నాయి.
1: By one way or other, all these can be regained and recovered.
0: కాని నా శరీరం పునఃపునః పునఃపునః, శరీరమును మనం కోల్పోయినా తిరిగి ఇది మనకు లభ్యం కాదు.
1: When once the body is gone, you cannot get it back.
0: కనుక శరీరము ఉండినప్పుడే మనం పొందవలసినటువంటి ఆనందములు, చెందవలసినటువంటి సుఖ సౌఖ్యములు, అనుభవించినటువంటి ఆనందములను మనం అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we should make every attempt while in this life itself to experience the state of bliss, the happiness and pleasure.
0: మన ప్రాచీనులు అనేక విధములైనటువంటి కష్టములకు లోబడి ఎన్నియో బాధలను అనుభవించి ఈ శరీరమును కాపాడుకుంటూ వచ్చారు.
1: Ancients could bear all the suffering and the difficulties, however they maintained their body.
0: అయినప్పటికీ దీన్ని శాశ్వతంగా నిలుపుకోలేకపోతున్నారు.
1: But yet they could not keep their body permanent or eternal.
0: శరీరమును నిలుపుకోలేకపోయినప్పటికీ శరీరం ద్వారా పొందవలసినటువంటి యొక్క ప్రాప్తులను మనం పొందుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: Though the body is not everlasting, while alive in this body, we should acquire that state of bliss.
0: పవిత్ర భారతదేశము అనాది కాలం నుండి అన్ని విద్యలకు ఆలవాలమైనటువంటి యొక్క ప్రదేశం.
1: Bharat happens to be the center of seat of learning.
0: విద్యలన్నీ కూడాను భారతదేశం నుండియే లభ్యమైనటువంటివి.
1: The all knowledge was disseminated from the center, Bharat.
0: 1, 2, 3 అనేటువంటి సంఖ్యా శాస్త్రం కూడాను భారతదేశం నుండి ఆవిర్భవించినటువంటిది.
1: In fact, Bharat has been the birthplace for numerology.
0: ఈ వ్యాకరణం కూడాను ఈ భారతదేశం నుండి ఆవిర్భవించినటువంటిది.
1: Grammar had its birthplace this Bharat.
0: ఇలాంటి
1: సమాడి, we should acquire that state of bliss.
0: పవిత్ర భారతదేశము అనాది కాలం నుండి అన్ని విద్యలకు ఆలవాలమైనటువంటి యొక్క

0: ఈ వ్యాకరణం కూడాను ఈ భారతదేశం నుండి ఆవిర్భవించినటువంటిది.
1: గ్రామర్ హ్యాడ్ ఇట్స్ బర్త్ ప్లేస్ దిస్ భారత్.
0: ఇలాంటి సమస్త విద్యలు కూడాను సంగీత సాహిత్యములు కూడాను ఈ భారతదేశం నుండి లభ్యమైనటువంటివి.
1: ఇన్ఫాక్ట్ భారత్ హ్యాస్ బీన్ ద సెంటర్ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ లిటరేచర్.
0: భారతదేశం నుండి లభ్యం కానటువంటిది ఎక్కడ కూడాను మనకు లభ్యం కాదు.
1: That which is not available in Bharat is not present anywhere in the world.
0: Kanukane enna bharate tanna bharata annaru. Bharatamlo lenetundidi inki ekkada kudanu manam pondalemu.
1: That's why it is said everything is present over here. If it is not available, you don't get it anywhere.
0: Gata jeevudagu patin bratikinchi emugalchi savitri bharata sadhyakadi.
1: Savitri belongs to this holy land because she could have her husband back to life after death.
0: ఇలాంటి మరణించినటువంటి యొక్క వ్యక్తులు కూడాను పోషించి ప్రార్థించి దైవాన్ని అంగీకరింపజేసి తద్వారా పొందగలిగినటువంటి సాధ్యమళ్ళు కూడాను ఈ భారతదేశంలో పుట్టినటువంటి వారే.
1: There are many noble souls, women in particular, who could have their resurrection of their husbands, pleasing God, worshipping God.
0: Tana satya mahima che davagni challarche truti chandramati bharatiya gade.
1: Chandramati, who pacified, extinguished the flames or the fire, belongs to this land.
0: Kula satitvam అగ్నిగుండాన ప్రకటించి సీత భారత ధరా జాతగాదే.
1: సీత బిలాంగ్స్ టు దిస్ ల్యాండ్ బికాస్ షీ అలౌడ్ హర్ సెల్ఫ్ టు పాస్ త్రూ ద టెస్ట్ ఆఫ్ ద ఫైర్ టు డెమోన్స్ట్రేట్ ప్రూవ్ హర్ క్యారెక్టర్.
0: కినిసి దుర్మార్గుని తినీతుని గీతిగా వించి దమయంతి భారత రమణిగాదే.
1: Damayanti belongs to this land and was successful to see the annihilation of all the wicked people.
0: Satpa sagara vesti tachmatalamuna dharata bharata dhati pativrata prabhava bhava sampannata kugade pantabhumi.
1: For all that has been the benefit of all the harvest and the crop, which is most important, it is all the effort of many of the noble souls.
0: Akhila deshalakiti upadhyayikade.
1: Bharat is the teacher, the master, preceptor to the entire world.
0: Kani ee naati murkhulu Bharat deshamlo lenetuvanti videshamlo pondagalugutamani pichito aneka rakamulainaatundi manasulu bhranti chesukoni videshalaku parigetutunnaru.
1: The modern foolish man wants to get, acquire certain of the things abroad, not knowing that they are available well even here.
0: Itti samasta shastramulaku samasta karmalaku samasta phalamulaku samasta praptulaku alavalamainatundi bharatadesham nandu edi manaku labhyam kaadu.
1: What is it that you cannot get in this holy land of sacred knowledge, the land of action, the land that confers deservedness on everyone?
0: Manam pattu patti sadhinchalekapothunname kaani pattu padite sadhinchinatvanti bharatadeshamlo okkati kudanu ledu.
1: We are not able to accomplish for want of determination. If you are determined, you can achieve anything.
0: Vidya vidhanam nandu bharatiyulu ఎన్ని విధములైనటువంటి యొక్క శ్రమలకో ఓర్చి తమ యొక్క మేధావిని ఉపయోగపెట్టి నూతనమైనటువంటి మార్గాన్ని కనిపెడుతూ వచ్చారు.
1: ఇన్ఫాక్ట్ ద న్యూ సిస్టమ్ ఆఫ్ లెర్నింగ్, ద మోడర్న్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాస్ బిన్ ఇంట్రడ్యూస్డ్ బికాస్ ఆఫ్ ది ఎగ్జర్షన్స్ అండ్ ద స్ట్రెయిన్ అండ్ ద లేబర్ స్పేర్డ్ బై మెనీ ఎడ్యుకేటర్స్.
0: యూనివర్సిటీ లోపల కూడాను ఒక్కొక్క ప్రధానమైనటువంటి యొక్క భావంగా బాధ్యగా అంగీకరించి దీన్ని నిలబెడుతూ వచ్చారు.
1: ఈచ్ వన్ హ్యాస్ మాస్టర్డ్ ఎ పర్టికులర్ స్కూల్ ఆఫ్ విజ్డమ్, పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ లెర్నింగ్ అండ్ నాలెడ్జ్ అండ్ మాస్టర్డ్ ఇట్.
0: కాశీ క్షేత్రమునందు
1: దేర్ ఇన్ కాశీ
0: వ్యాకరణ శాస్త్రం అనేటువంటిది అభిమాన శాస్త్రంగా ఎన్నుకొని దానిని ప్రపంచమునకంత చాటుతూ వచ్చారు.
1: కాశీ హ్యాస్ బీన్ ద సెంటర్ ఆఫ్ లెర్నింగ్ వేర్ పీపుల్ హ్యావ్ మాస్టర్డ్ గ్రామర్ వ్యాకరణ.
0: కాశ్మీర్ దేశమునందు అలంకార శాస్త్రం అనేటువంటి దాన్ని

0: ప్రధానంగా ఎన్నుకొని ఈ అలంకార శాస్త్రమును అన్ని దేశములకు పంచుతూ వచ్చారు.
1: కాశ్మీర్ హ్యాస్ స్పెషలైజ్డ్ దిస్ నాలెడ్జ్ అలంకార శాస్త్ర.
0: ఉజ్జయిని దేశమునందు, ఉజ్జయిని యూనివర్సిటీ యందు,
1: ఇన్ ది యూనివర్సిటీ ఆఫ్ ఉజ్జయిని
0: ప్రధానంగా న్యాయశాస్త్రమును వారు అంగీకరించి దాన్ని ప్రచరిస్తూ వచ్చారు.
1: దే స్పెషలైజ్డ్ లా అండ్ ప్రాపగేటెడ్ ఇట్.
0: ఈ విధముగా ఒక్కొక్క యూనివర్సిటీ అని ఒక్కొక్క శాస్త్రమును మాత్రమే ప్రత్యేకంగా విభజించి దానిని పోషిస్తూ వచ్చారు.
1: లైక్ దిస్ ఈచ్ ఆఫ్ ది యూనివర్సిటీస్ హావ్ టేకెన్ అప్ ఎ స్పెషలైజేషన్ ఎ స్పెషాలిటీ అండ్ హావ్ డెవలప్డ్ ఇట్.
0: రాముని సోదరుడైనటువంటి భరతుడు ఏలినటువంటి రాజ్యములో
1: and the kingdom ruled by Bharata, who happened to be brother of
0: ప్రధానమైనటువంటి విద్య ఆరోగ్య శాస్త్రము.
1: ద మెయిన్ బ్రాంచ్ దట్
0: పాణిని జ్ఞానము, పాణిని గ్రామం,
1: అండ్ దట్ ఈస్ ది నాలెడ్జ్ పాణిని గ్రామం.
0: దీనిని చరకుడు అనేటువంటి గొప్ప పండితుడు దీన్ని స్థాపించుతూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వాజ్ ఫౌండెడ్ బై ఏ గ్రేట్ స్కాలర్ బై నేమ్ చరకుడు.
0: కానీ ఇది ప్రాచీనమైనటువంటి యూనివర్సిటీ.
1: ఇట్ వాజ్ క్వైట్ అన్ ఓల్డ్ యూనివర్సిటీ.
0: విశ్వవిద్యాలయము ఎక్కడ కూడా ఇప్పటి వరకు కనరాదు.
1: దట్ సార్ట్ ఆఫ్ యూనివర్సిటీ హ్యాస్ నాట్ బీన్ సీన్ టిల్ దిస్ డేట్.
0: అలాంటి పేరుగాంచినటువంటి యొక్క విద్యా సంస్థలు మన భారతం నందు ఎన్నో ఉన్నవి.
1: సచ్ రెప్యూటెడ్ యూనివర్సిటీస్ ఆర్ క్వైట్ ఇన్ గుడ్ నంబర్ ఇన్ దిస్ కంట్రీ భారత్.
0: అయితే ఈ యూనివర్సిటీలు అనేటువంటివి గొప్ప గొప్ప భవనాలతో, గొప్ప గొప్ప అనుకూలాలతో ఏర్పరిచినటువంటివి కాదు.
1: ద యూనివర్సిటీస్ ఆర్ నాట్ కంపోజ్డ్ ఆఫ్ మ్యాన్షన్స్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ బ్యూటీ.
0: గురువు నివసించేటువంటి గృహమే ఒక యూనివర్సిటీ.
1: The home or the residence of the teacher itself happens to be the university. The number of the students also was very much limited.
0: విద్యార్థుల సంఖ్య మితము, బోధనా శక్తి అమితము.
1: Students number is very less, but the ability of communication teaching was of high standard.
0: ఆనాటి విద్యా విధానములో చిన్న పిల్లలకు కూడాను అర్థమయ్యే రీతిగా కూడాను పెద్ద శాస్త్రాలను ప్రబోధిస్తూ వచ్చారు.
1: The teachers taught in such a way as to be understood by tiny tots, the young children.
0: ఏ వృక్షం కింద కూర్చున్నప్పటికీ ఆ వృక్షమే వారికి భవనము.
1: They may sit under any tree and that place happens to be the classroom.
0: గురువు చెప్పేటువంటి మెల్లని వాక్యముల్లో ఉన్నటువంటి అంతరార్థమును మధురమైనటువంటి రీతిగా రోలుతూ వచ్చారు విద్యార్థులు.
1: ద స్టూడెంట్స్ ఆల్వేస్ రిసీవ్డ్ ద సాఫ్ట్, ద టెండర్, ద నెక్టరైన్ టీచింగ్స్ ఫ్రమ్ ద టీచర్.
0: ఇలాంటి విద్యా సంస్థలు అనాది కాలం నుండి భారతదేశం నందు అభివృద్ధి గాంచుతూ వచ్చాయి.
1: సచ్ యూనివర్సిటీస్ వర్ ఆన్ ద రైజ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ దిస్ కంట్రీ.
0: 400-500 సంవత్సరాల కిందట బ్రిటిష్ వారు ప్రవేశించి దీనికి తగినటువంటి యొక్క ఉపాయం ఏమిటి, ఇంత గొప్పలు విద్యలు ఈ భారతీయులు గడపడానికి ఏ విధమైనటువంటి యొక్క ఉపాయం కలుగుంది అని విచారిస్తూ వచ్చారు.
1: బ్రిటిషర్స్ ఇన్వెస్టిగేటెడ్ ద రీజన్ బిహైండ్ ద ఇండియన్ యూనివర్సిటీస్ ఆఫ్ హై స్టాండర్డ్స్ అండ్ ప్రెస్టీజ్.
0: కానీ వారు గుర్తించుకోలేకపోయారు.
1: దే కుడ్ నాట్ నో ద రీజన్.
0: భారతీయులు కేవలం అక్షస్వీకారం చేసేటువంటి వారు కాదు.
1: Bharatiyas have not limited themselves to mere lettering.
0: The sabda pramaname nijamainte aadharam.
1: They go by the evidence of the sound.
0: Sound nu maatrame teeskoni vaadu ee vidyalu abhyasistu vacharu.
1: They go by the proof of the sound and have learned.
0: Oka slate paina kaani leka notebook paina kaani raaseetunte alavate ledu variki.
1: They didn't have this practice of writing on paper or on a slate either.
0: Guru vakyam nunchi raavatamu, శిష్యుని యొక్క కర్ణము నుంచి చేరటము, ఈ విధమైనటువంటి రెండింటి సంబంధ బాంధవ్యమే ఈ విద్యలు ఇంత అభివృద్ధికి రావడానికి మూల కారణం.
1: ద మెయిన్ రీజన్ ఫార్ ద రైజింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ ఇన్ దిస్ కంట్రీ హ్యాపెన్ టు బి ఓన్లీ దిస్, దట్ వాట్ ఈస్ సెడ్ బై ద టీచర్ ఈస్ డైరెక్ట్లీ రిసీవ్డ్ బై ది స్టూడెంట్.
0: అంతకును వాక్యం చేతనే, శబ్ద ప్రమాణం చేతనే వారిని విద్యలు అభ్యసిస్తూ పోషించుకుంటూ వచ్చారు.
1: ద కమ్యూనికేషన్ వాజ్ వోకల్, ఓరల్, వెర్బల్ బై వర్డ్.
0: వారికి ఒక టైం టేబుల్ అనేటువంటిది లేదు.
1: దే డిడ్ హ్యావ్ ఎనీ టైం టేబుల్.
0: ఏ టైం టేబుల్ ఏ యొక్క వాక్యము ఏ యొక్క శాస్త్రము ఉచ్చరించాలి అనేటువంటి నిర్ణయాలు ఏమి లేవు.
1: దే డిడ్ హ్యావ్ ఎనీ టైట్ షెడ్యూల్ ఆర్ టైం టేబుల్.
0: పిల్లలకి ఏ శాస్త్రం ఇష్టమో దానిని ప్రబోధిస్తూ వచ్చేటువంటి వారు.
1: టీచర్స్ థాట్ వాట్ ఈస్ లైక్డ్ బై స్టూడెంట్స్.
0: ప్రభుత్వం యొక్క నిబంధనలు కూడా దీనిపైన ఏమాత్రం కూడా పనిచేయలేదు.
1: దేర్ వాజ్ నో గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్.
0: కనుక ఈ పిల్లల యొక్క విద్యలు ఆనాటి నుంచి హృదయం నుంచి హృదయానికి, హార్ట్ టు హార్ట్.
1: దేర్ఫోర్ ద టీచింగ్ కమ్యూనికేషన్ హ్యాపెన్ టు బి హార్ట్ టు హార్ట్ కనెక్షన్.
0: విద్యార్థులు హృదయం తెరుచుకుని ఉండేటువంటి వారు.
1: స్టూడెంట్స్ ఓపెన్ దే హార్ట్స్.
0: గురువులు దానిని నింపడానికి తగినటువంటి సిద్ధంగా ఉండేటువంటి వారు.
1: అండ్ టీచర్స్ వర్ రెడీ టు ఫిల్ దేర్ హార్ట్స్.
0: రాత్రి రాత్రి తెల్లవారుజామున తెల్లవారుజామని ఏ టైం పడితే అనే టైంలో లేచినప్పుడంతా కూడా వాళ్ళకు బోధిస్తూ ఉండేటువంటి వారు.
1: ద టీచర్ వాజ్ రెడీ టు టీచ్ బీ దట్ ద డాన్ ఆర్ ద డస్క్ ఆర్ ద నైట్ వాట్ ఎవర్ మే బి.
0: ఆనాటి నుండి నేటి వరకును విద్యా సంస్థలు ఎందు ఎట్టి నయా పైసా కూడా పుచ్చుకునేటువంటి వారు కాదు.
1: దే డిడ్ నాట్ అక్సెప్ట్ ఆర్ రిసీవ్ ఎనీ ఫీజ్ ఫ్రమ్ స్టూడెంట్స్.
0: ఆ గురువుల యొక్క హృదయాలు అంత పవిత్రంగా ఉండేటువంటివి.
1: That was the sacred hearts of the student in those days.
0: అలాంటి పవిత్రమైనటువంటి హృదయములు హృదయానికి తోడుగా నిలిచి,
1: and a heart to heart connection,
0: ఈ జగత్తుకు ఇన్ని గొప్ప విద్యలంతా కూడాను అందిస్తూ వచ్చారు.
1: Help the world to receive knowledge infinite.
0: కనుక భారతీయుల యొక్క విద్యా విధానం అనేటువంటిది చాలా గోప్యమైనటువంటిది, ఆనందమైనటువంటిది, అతి మూల్యమైనటువంటిది.
1: The education system of Bharat is highly valuable. It is always latent. It is kept as a top secret.
0: ఇలాంటి గోప్యమైన, ఇలాంటి అమితమైన, ఆనందమయమైనటువంటి యొక్క విద్యలను ఈనాడు కోల్పోతూ ఉన్నారు భారతీయులు.
1: Bharatiyas have totally forgotten this kind of knowledge which is blissful, which is hidden.
0: ఇది కోల్పోతే తిరిగి మనము లభ్యం చేసుకోవడం చాలా కష్టం.
1: When once it is lost, it is difficult to regain it.
0: ఈ పరిస్థితి లోపల ఈనాడు మనము విద్యను ఏమాత్రం కూడా కోల్పోకూడదు.
1: We should not miss this kind of knowledge.
0: మనం హృదయాన్ని ఎప్పుడు కూడా పవిత్రం గావించుకోవడానికి తగినటువంటి సిద్ధంగా ఉండాలి.
1: We should always be ready to keep our hearts sacred.
0: ఆ గురువుల యొక్క పోషణ కూడాను ప్రజలపైనే ఆధారపడి ఉండేటువంటిది.
1: In fact, the maintenance of the teachers rests on the shoulders of the citizens.
0: వారి స్థితిగతులను పురస్కరించుకుని ప్రజలే వారికి తగినటువంటి ఆనందంగా అనుకూలాలు అందించుకుంటూ వచ్చేటువంటి వారు.
1: The society helped for the maintenance of the livelihood of the teacher by providing all conveniences.
0: ఒక నయా పైసా కూడా పుచ్చుకునేటువంటి వారు కాదు.
1: And the teachers never received any fee from students.
0: ఆనాటి విద్యార్థుల యొక్క ప్రధమ కర్తవ్యం ఏమిటి?
1: What was the main duty of the students in those days?
0: లేచినది మొదలుకొని స్నాన సంధ్యాదులు ఆచరించి భగవత్ ప్రార్థనలు అంగీకరించి తదుపరి ఇంటింటికి వెళ్లి భిక్షమెత్తేటువంటి వారు.
1: వాట్ ఇస్ దే డిడ్ ఇన్ దోస్ డేస్? ద మూమెంట్ దే గెట్ అప్ దే అటెండ్ టు దేర్ డైలీ రొటీన్ అండ్ గో ఆఫ్టర్ హౌస్ టు హౌస్ బెగ్గింగ్.
0: భిక్షమును
1: హ్యాండ్ అవుట్ ద ఫుడ్ కలెక్టెడ్ లైక్ దాట్
0: గురువులకు అందించి,
1: దే ఆల్సో షేర్డ్ విత్ ద టీచర్.
0: అందించిన తర్వాత ఆ ప్రసాదమును ఈ యొక్క పిల్లలు కూడా ఆరగించేటువంటి వారు.
1: అండ్ ద స్టూడెంట్స్ హ్యాడ్ దే ఫుడ్ after the teacher received his food.
0: ఈ విధమైనటువంటి పద్ధతిలో ప్రాచీన కాలం నుండి భారతదేశం నందు అనేక శాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు కూడాను ప్రబోధిస్తూ ప్రచారం చల్పుతూ వచ్చారు.
1: Under these circumstances, Bharat propagated the sacred knowledge of great epics and sacred texts.
0: కనుక భారతీయ విద్యలనగా మహా విలువైనటువంటివి, ఘనమైనటువంటివి, సులభమైనటువంటివి.
1: Therefore, the knowledge of Bharat is highly sacred, highly valuable, the noblest of all.
0: అమృతమయమైనటువంటి యొక్క ఈ విద్యను ఈనాడు మనము అమృతంగా మార్చుకుంటున్నాం.
1: That అమృత విద్య, immortal knowledge, is just transformed into అమృతం.
0: ఈ ఉజ్జయిని యూనివర్సిటీ యందు న్యాయశాస్త్రమును ప్రబోధిస్తూ వచ్చారు.
1: The law also was taught
0: ఉజ్జయిని,
1: in ఉజ్జయిని యూనివర్సిటీ.
0: అక్కడ ఈ న్యాయశాస్త్రములకు ఏమాత్రం కూడా కించిత్ కళంకం లేకుండా చూసుకుంటూ వచ్చారు.
1: ద లా వాస్ టాట్ దేర్ ఇన్ ఉజ్జయిని యూనివర్సిటీ ఫ్లాలెస్.
0: ఈనాటి న్యాయములంతా కూడా అన్యాయములుగా మారిపోతున్నాయి.
1: యు నో హౌ లా టుడే is unlawful.
0: ఆ ఉజ్జయిని యూనివర్సిటీ యందు అన్యాయం కూడా న్యాయంగా మారుతూ వచ్చింది.
1: Ujjain University made every effort to transform injustice
0: to justice.
1: There was no chance or scope for injustice.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క విద్యార్థులు, ఇట్టి పవిత్రమైనటువంటి విద్యా ప్రబోధనలు అనాది కాలం నుండి కూడా భారతదేశంలో కలుపుతూ వచ్చారు.
1: In fact, the students of high standards of sacredness, the teachers were there more and more in those days.
0: దీనికి అవధులు కూడా ఎలాంటివి? దీనికి నివాస స్థానం ఎట్ట ఉండేటువంటివి?
1: వాట్ వాస్ ద డ్వెల్లింగ్ ప్లేస్?
0: బుద్ధుని యొక్క స్థితి నుంచి అజంతా ఎల్లోరాలు వాళ్ళ యొక్క నివాస స్థానములుగా ఉండేటువంటివి.
1: దే ఆర్ ప్లేసెస్ లైక్ అజంతా అండ్ ఎల్లోరా.
0: అజంతా లోపల అనేక మంది పిల్లలు చేరిపోయేటువంటి వారు.
1: మెనీ స్టూడెంట్స్ గ్యాదర్ దేర్ ఇన్ అజంతా.
0: వాళ్ళ నివాస స్థానం అలాంటిదే.
1: దాట్ వాస్ దేర్ ప్లేస్ ఆఫ్ లైఫ్.
0: ఎల్లోరా లోపలను వాళ్ళ భోజనశాలలు.
1: And Ellora happened to be the seat of learning.
0: Ajanta Elloralu varaku nivasa sthanamulu bhojana sthanamulu.
1: Ajanta and Ellora were the places where they stayed and learned.
0: Guruvulu kudanu swartharhitamainatunte varu.
1: The teachers were totally selfless.
0: Varu hrudayamulo aavirbhavinchinatunte yokka prati madhuramainatunte vakyamu aanandanga pillalaku andincheatunte varu.
1: The teachers shared all the knowledge that came out of their hearts in a sweet acceptable way.
0: Yenadu ఈ భోజనములు, ఈ చదువులు విక్రయాలుగా మారిపోయినో ఆనాటి నుంచి మనుషుల యొక్క బుద్ధులంతా వికారములుగా మారిపోతూ వచ్చాయి.
1: That day the teaching has come down to the level standard of commerce and business. We all our minds have been perverted.
0: ఏనాడు కూడాను భోజనము కానీ, భజనలు కానీ, లేక ఏ విధమైనటువంటి యొక్క తిండి పదార్థములు కానీ విక్రయాలు జరిగేటువంటివి కాదు.
1: Never food was sold. Never education was sold.
0: విద్య పరిపూర్ణమైనటువంటి యొక్క స్వేచ్ఛగా నడిచేటువంటిది.
1: ఎడ్యుకేషన్ వాస్ ఆఫర్డ్ టోటల్లీ ఫ్రీ.
0: సరస్వతి ఎవరి పోయినా కూడా బంధించేటువంటిది కాదు.
1: సరస్వతి ది గాడెస్ ఆఫ్ నాలెడ్జ్
0: స్వేచ్ఛాభిహారం సల్పుతూ వచ్చింది.
1: ఇస్ నెవర్ ఆఫ్టర్ మనీ.
0: అలాంటి స్వేచ్ఛతో ఉండేటువంటి యొక్క ఈ సరస్వతిని ఈనాడు బంధించి అనేక రకమైనటువంటి యొక్క ఇక్కట్టుకు గురి చేస్తూ వచ్చారు.
1: టుడే ది గాడెస్ సరస్వతి ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ చైన్డ్ నౌ.
0: ఆమె పేరు మహాభారతి.
1: మహాభారతి
0: ఈ భారతదేశమును అనేక రకములుగా పోషించి పెంపించి విద్యను భరిపించి చాలా ఆనందాన్ని అనుభవించినటువంటిది భారతి.
1: భారతి ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది స్ప్రెడింగ్ ఆఫ్ ద నాలెడ్జ్, ద డిస్సిమినేషన్ ఆఫ్ నాలెడ్జ్ టు ఎవ్రీబడి.
0: సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కలిష్యామి ప్రద్యుద్వేసిందా పద్మపక్షీ విచారాక్ష్మి పద్మకేశర వర్ణని నిత్యం పద్మ లయం పద్మ సామం పాత సరస్వతి అని ప్రార్థించేటువంటి వారు.
1: డైలీ ప్రేయర్ వాజ్ ఆఫర్డ్ టు గాడెస్ సరస్వతి ఎవ్రీడే.
0: సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబాలన.
1: సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబ
0: ఇవన్నీ కూడాను ఈ సరస్వతి యొక్క వర్ణనలు.
1: That's all the narration, description of the goddess Saraswati.
0: అలాంటి సరస్వతి యొక్క నామము ఈనాడు ఉచ్చరించడానికి కూడా మానవులకు అర్హులైనట్టుగా ఈ ప్రభుత్వం బోధిస్తూ ఉంటుంది.
1: Today the education system is such that you have no chance even to pray to goddess Saraswati.
0: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడాను ఈ సరస్వతి ప్రజలను ఎన్నో విధంగా కూడాను కాపాడుకుంటూ వాక్యములు కూడాను పవిత్రమైన వాక్యములుగా ఉచ్చరిస్తూ వచ్చింది.
1: In fact, goddess Saraswati protected the entire country and made our utterances word sacred.
0: Namastubhyam varade kamarupini vidyarambham karishyami vidyutvot vativeshta padma patva vicharachi padmakeshara vannani nityam padma layam padma samam patu saraswati anna. Kanaka saraswatini inni vidhamulaga kudunu varnistu vacharu.
1: That was the description of goddess Saraswati.
0: Tarvata ఈమెకు తగినటువంటి ఒక లక్ష్మి ఇందిర.
1: దెన్ కమ్స్ లక్ష్మి.
0: ఇందిర లోకమాతామ రమామంగళ దేవత భార్గవి లోకజనని క్షీరసాగర కన్యక.
1: సో ఆల్సో గాడెస్ లక్ష్మి వాస్ ఎక్స్టోల్డ్.
0: ఇలాంటి భగవత్ స్వరూపాలంతా కూడాను ఈ లోకము లోపల మనుష్య స్వరూపంగా ఆవిర్భవించుతూ వచ్చాయి.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ ల్యాండ్ దట్ గాడ్ హ్యాస్ టేకెన్ అప్ హ్యూమన్ ఫామ్.
0: దైవమనగా ఏదో అగోచరమైనటువంటి యొక్క స్వరూపాలు కాదు.
1: లెట్స్ నాట్ కన్సిడర్ దట్ గాడ్ ఇస్ నాన్ అపారెంట్ ఆర్ హిడెన్.
0: సగోచరమైనటువంటి యొక్క స్వరూపాలు.
1: గాడ్ అస్యూమ్స్ హ్యూమన్ ఫామ్.
0: దైవం మానుష రూపేణ మనుష్య స్వరూపంతో ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: గాడ్ ఇన్కార్నేట్స్ ఇన్ హ్యూమన్ ఫామ్ అండ్ మూవ్స్ అమిడ్స్ట్ అస్.
0: కానీ ఈనాటి మనుష్య ఆకారమును ఏమాత్రం కూడా అంగీకరించడం లేదు.
1: బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ దిస్ వ్యూ దట్ గాడ్ టేక్స్ హ్యూమన్ ఫామ్.
0: కనుక భగవద్ విషయంలో కూడాను మన కర్మలు ఎందుకు కూడాను జ్ఞానం నందు కూడాను ఉపాసన ఎందుకు కూడాను మనం ఎన్నియో విధములు కోరుకున్నో దీన్ని ఆరాధన సరుపుతూ వచ్చాయి.
1: దేర్ఫోర్ వి హావ్ బీన్ వర్షిపింగ్ గాడ్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ అవర్ యాక్షన్స్ ఇన్ అవర్ అక్విజిషన్ ఆఫ్ ద నాలెడ్జ్.
0: యస్య జ్ఞానోదయా సింధో ప్రగాధస్య నగా గుణః సేవితా వచ్చయో ధీరో శస్త్రీయచామృతాయ చ అమరా నిర్జలా దేవ త్రిసా విభుజాసుర సుపర్వాణ సుమనస త్రివేశాది ఒకోష ఆదిత్యో దివితో ఆదిత్య నందన ఆదిత్య భవస్వప్న అమృతాంజన అన్నాడు. కనుక భగవతత్వాన్ని ఇన్ని రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: దేర్ఫోర్ ద డివినిటీ ద డివైన్ ప్రిన్సిపల్ హ్యాస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ వేరియడ్ ఫార్మ్స్.
0: కనుక అన్ని రాష్ట్రములు ఎందుకు విద్యా విధానం అనేటువంటిది ఉచితంగా బోధిస్తూ వచ్చారు.
1: Therefore, all the sacred knowledge was offered totally free.
0: శ్రీమంతులైనటువంటి వారి గృహం నుంచి ఇంత అన్నం తీసుకుని వచ్చి ప్రతి బిడ్డకు పెట్టేటువంటి వారు.
1: In fact, the food that was received from those people who can afford to share was distributed.
0: దానిని అమృతంగా భావించుకుని వారు ఆరగించి తదుపరి ఈ విద్యను అభ్యసించేటువంటి వారు.
1: They considered that food received that way as sacrificial food and shared with
0: others. జాతి మత భేదములు ఏమాత్రం కూడా ఆనాడు కనిపించేటువంటివి కాదు.
1: And there were no differences whatsoever in those days.
0: సర్వులు ఒక్కటే.
1: All are one.
0: అన్ని విధములైనటువంటి యొక్క మార్గములు కూడా ప్రబోధిస్తూ వచ్చారు.
1: దాట్ వాజ్ ది టీచింగ్ ఆఫర్డ్ టు
0: సంగీత సాహిత్య నృత్య సత్య ఇలాంటి మార్గములంతా కూడా ప్రబోధిస్తూ వచ్చారు.
1: దేర్ ఆర్ వెరీ మెనీ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ లైక్ మ్యూజిక్
0: కమ్మరి కుమ్మరి దొమ్మరి మిమ్మరి వీరందరూ కూడా ఈ విద్యలు ఇంతే గర్భతూ వచ్చారు.
1: ఇన్ అడిషన్ టు దాట్ వీ హావ్ గాట్ ది కార్పెంటరీ అండ్ ద పాటరీ అండ్ ద బ్లాక్ స్మిత్ ఆల్సో గివెన్ నాలెడ్జ్.
0: ఇలాంటి కమ్మరి కొమ్మరి దొమ్మరి అందరినీ కూడా ఈ విద్యల చేతనే వాళ్ళను అభివృద్ధి పరుస్తూ వచ్చారు.
1: ఆల్ కుడ్ ఎక్వైర్ దిస్ ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ కమ్అప్ ఇన్ లైఫ్.
0: ప్రతి విద్యార్థి కూడాను గురువుల చేత అందుకున్నటువంటివి.
1: ఎవ్రీ స్టూడెంట్ రిసీవ్ డైరెక్ట్లీ ఫ్రమ్ టీచర్.
0: గురువే లేకపోతే వీరికి విద్యలే రాదు.
1: వితౌట్ ద టీచర్ యూ కెనాట్ లెర్న్.
0: కానీ ఈనాటి గురువులు గురు చూపేటువంటి వారిగా ఉండాలి.
1: ద మోడర్న్ టీచర్ needs to show, needs to demonstrate.
0: ఆనాటి గురువులు ఎట్టి విద్యను అభ్యసించిన వారు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ వాస్ నాట్ ది సిచ్యువేషన్.
0: చరకుడు అనేటువంటి యొక్క విద్యావంతుడు గొప్పవాడు.
1: ద టీచర్ ఇన్ దోస్ డేస్ వాస్ ఎ నోబుల్ వన్.
0: మెడికల్ అనేటువంటి ఈ ఆరోగ్య శాస్త్రాన్ని తప్పక తాను తరిదిద్దుతూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఆథర్డ్ దిస్ ఇంపార్టెంట్ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ మెడిసిన్.
0: ఆనాడు ఈ చరకుడు అనేటువంటి పేరు చాలా గొప్ప ప్రఖ్యాతి గాంచినటువంటిది.
1: అండ్ హీ వాస్ హైలీ రెప్యూటెడ్ వన్ ఇన్ దోస్ డేస్.
0: హార్ట్ ఈనాడు హార్ట్ జబ్బులోనే వచ్చితే దీనికంతా కూడా హార్ట్ రంగ మిషన్ పెట్టి దీన్ని ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవస్థతో దీన్ని ఆపరేషన్ చేస్తూ వచ్చారు.
1: అండ్ టుడే యు నో ఆఫ్ ది హార్ట్ కంప్లైంట్స్ విత్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది హార్ట్ రంగ మిషన్ ది కార్డియోథొరాసిక్ సర్జరీ
0: ఉపయోగించేటువంటి వారు కాదు.
1: అండ్ దట్ వాస్ నాట్ ది సిచ్యువేషన్ ఇన్ దోస్ డేస్.
0: చరకుడు భగవత్ మంత్రాన్ని చెప్పుకుంటూ హార్ట్ పైన చేయి పెట్టి తన్మయత్తునిగా మర్చిపోయేటువంటి వాడు.
1: ద సర్జన్ కండక్టెడ్ ద ఆపరేషన్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: తదుపరి ఆ హార్ట్ జబ్బే ఉండేటువంటిది కాదు.
1: అండ్ ద హార్ట్ కంప్లైంట్ నేచురలీ గోస్.
0: ప్రతి రోగమునకు కూడాను భగవత్ యొక్క ఆనంద రాగమే ప్రధానమైనటువంటిది.
1: దేర్ఫోర్ గాడ్స్ నేమ్ ఈస్ రిసీవ్డ్ ఈస్ చాంటెడ్ అగైన్ వై ట్రీటింగ్ ఎనీ పేషెంట్.
0: శారీరక మానసిక ఆధ్యాత్మిక బలములన్నీ కూడా ఆనందమైనటువంటి యొక్క భగవత్ నామం చేతనే ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: మ్యాన్ కెన్ బి బ్లిస్ఫుల్ బై చాంటింగ్ బై సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని యొక్క అనుగ్రహము లేకుండా ఏ చింతితైన కూడా మనం అడుగు పెట్టలేము.
1: వితౌట్ గాడ్స్ గ్రేస్ యూ కెనాట్ మూవ్ ఫార్వర్డ్ ఈవెన్ ఎ స్టెప్.
0: ఈనాటి మానవుడు అడుగు పెట్టినంతా అన్యాయమే అధర్మమే.
1: Wherever we go, wherever we put our step, it's towards
0: injustice.
1: All our mind is full of desires.
0: చూచే దృష్టి అంతా కూడా ప్రేమమయమైన కాకుండా ప్రేమరహితమైన పూర్తిగా ఉంటుండాలి.
1: We don't have looks of love, but they're full of hatred.
0: అభ్యున్నత స్థితిని అడుగంటిపోయింది.
1: And there's no progress at all.
0: ప్రతి మానవుని ఎందుకు ప్రేమతత్వము పండించుకోవాల్సింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ రియలైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ లవ్.
0: చెరగని యొక్క బోధ ఇవియే.
1: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ దట్ సర్జన్.
0: భగవంతుడు ఎక్కడో లేడు.
1: God is not separate.
0: దేవుడు అనగా వేరు, దేశమంతా లేడు, దేవుడు తన దేహమంది.
1: God is not in a foreign land. God is present in you.
0: కనుక భగవంతుడు అనేటువంటి వాడు ఎక్కడో పరదేశమునందు లేడు.
1: God is not separate from you.
0: తన హృదయమునందే ఉంటున్నాడు.
1: He is installed in you.
0: తనతోనే ఉన్నాడు.
1: He is
0: తన వెంటనే ఉన్నాడు. తన జంటనే ఉన్నాడు.
1: He is with you, in you, above you, below you, around you.
0: అలాంటి సులభమైన మార్గాన్ని ఈనాడు విస్మరించి,
1: we have forgotten that easy path.
0: కష్టమైన మార్గాన్ని అవలంబించి,
1: we want to follow the tough path.
0: అనేక శ్రమలకు గురి అవుతున్నాడు మానవుడు.
1: We strain ourselves.
0: మానవునికి వచ్చినటువంటి బాధలను ఎలాంటివైనా కూడా క్షణంలోపల నివారణ గావించుకునేటువంటి వారు.
1: ఆల్ అవర్ సఫరింగ్ కెన్ వానిష్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
0: ఇవన్నీ కూడా భగవత్ నామస్మరణ చేతనే.
1: దిస్ ఈస్ పాసిబుల్ బై సింగింగ్ హిస్ గ్లోరీ.
0: కనుకనే కలియుగం లోపల హరే నామ హరే నామ హరే నామ ఇవి కేవలం కలవు నాస్తేవ నాస్తేవ గతి నిందట. ఈ దీనికంటే ముఖ్యమైనటువంటి మరొక మార్గం లేదు.
1: అండ్ దేర్ఫోర్ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి ఇట్ వాస్ సెడ్ that God's name is only the refuge to cross the all the difficulties and obstacles.
0: నామమున కంటే మించినటువంటి శక్తి మరొకటి కనరాదు.
1: There is nothing greater, mightier than God's name.
0: ఒక్కతూరి నామం తలిస్తే పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: The moment you chant his glory, sing his name, you will attain bliss.
0: ఆ నామం యొక్క శక్తిని ఎవరు కూడా అర్థం చేసుకోవటం లేదు.
1: None can comprehend the power of name of God.
0: కృతజ్ఞత ధ్యానము,
1: మెడిటేషన్,
0: త్రేతాయుగ యజ్ఞము,
1: అండ్ ద సీక్రెట్ రిచువల్,
0: ద్వాపర యుగ అర్చనము,
1: ద్వాపర ద వర్షిప్,
0: కలియుగ నామస్మరణ,
1: అండ్ ఇన్ ది ఏజ్ ఆఫ్ కలి
0: కలుగునే నాలుగు నామస్మరణ నుంచి కూడాను ఎన్నో విధములైనటువంటి మార్గంలో భగవత్ నామాన్ని ప్రచారం చేస్తూ వచ్చారు.
1: దట్స్ రీజన్ వై ద సాంక్టిటీ అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ నామస్మరణ ఇస్ స్ప్రెడ్ ఆల్ ది వరల్డ్ ఓవర్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు సరైనటువంటి అర్థాన్ని ప్రబోధించుకుంటే మీ నుంచి లేనటువంటి యొక్క శక్తి ఎక్కడి నుంచినో లభ్యమవుతుంది.
1: సో యు నో ద ట్రూత్, దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ ఇస్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్.
0: అయస్కాంత శక్తి, మానవుని యందు ఉండేటువంటి శక్తి ఇంకెక్కడ కూడా కనిపించదు.
1: ద మ్యాగ్నెటిక్ పవర్ ఇస్ ప్రెసెంట్ టు ద మాక్సిమం ఇన్
0: ఈ ప్రపంచంలో ఎన్ని శక్తులు ఉంటున్నావో అన్ని శక్తులు కూడా ఒక మానవుని యందే నుంచి ఉన్నవి.
1: ఆల్ ద కెపాసిటీస్ అండ్ పొటెన్షియాలిటీస్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ లేటెంట్ ఇన్ యూ.
0: అంతటి అధికమైనటువంటి మానవుడు ఈనాడు అల్పునిగా భావించుకుని కృంగిపోతున్నాం మనం.
1: దట్ మైటీ మ్యాన్ ఇస్ కన్సిడర్డ్ హిమ్సెల్ఫ్ ఏ వీక్లింగ్ టుడే.
0: కనుక మీరందరూ కూడా దైవాత్మ స్వరూపులు.
1: యు ఆర్ ఎసెన్షియలీ డివైన్.
0: దైవం ప్రత్యేకంగా మీకంటే వేరుగా లేదు.
1: గాడ్ ఈస్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ.
0: మీ హృదయములందే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్.
0: దేవుణ్ణి చూడాలనుకుంటే మీ కన్నులు మూసుకుంటే ఆనందంగా మీకు కనిపిస్తాడు.
1: వన్స్ యూ క్లోజ్ యువర్ ఐస్ యూ కెన్ సీ గాడ్ విత్ ఇన్ యూ.
0: ఇలాంటి విశ్వాసం మీరు కోల్పోవడం చేతనే మీకు కనిపించడం లేదు.
1: బికాస్ ద ఫెయిత్ ఈజ్ లాస్ట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు విజువలైజ్ గాడ్.
0: ఉజ్జయిని,
1: ఉజ్జయిని,
0: కాశీ,
1: కాశీ,
0: ఈ అలంకార శాస్త్రమైనటువంటి యొక్క కాశ్మీరు,
1: కాశ్మీర్,
0: ఇవన్నీ గొప్ప భారతీయుల యొక్క మహత్తరమైన శక్తులతో కూడినటువంటి స్థానములు.
1: దే ఆర్ ఫుల్ ఆఫ్ పవర్ అండ్ ద బ్యూటీ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ భారత్.
0: నవద్వీపపురం లోపల న్యాయశాస్త్రము ప్రభావితం చేసుకుంటూ వచ్చారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ నాలెడ్జ్ ఆఫ్ లా వాజ్ ప్రాక్టీస్డ్ అండ్ ప్రొపగేటెడ్.
0: నవద్వారపురం అనేటువంటిది న్యాయమైన దీని స్థానము.
1: అండ్ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ లా హ్యాస్ బీన్
0: ఎక్కడికి తేలినటువంటి న్యాయము అక్కడ వచ్చి తేలుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద ప్రాబ్లమ్ విచ్ హాస్ నాట్ బీన్ సాల్వ్డ్ ఎనీవేర్ ఈజ్ సాల్వ్డ్ దేర్.
0: ఇలాంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి భారతదేశంను మనం విస్మరించి,
1: వీ హావ్ ఫర్గాటన్ ద గ్లోరీ గ్రాండియర్ ఆఫ్ భారత్.
0: ఏదో విదేశంలో ఈ శక్తులు కలవని మనం ప్రయాణం చేస్తున్నాము.
1: ఇమాజినింగ్ దట్ దిస్ పవర్ ఇస్ ప్రెసెంట్ అబ్రాడ్,
0: చాలా
1: అవే ఫ్రమ్ దిస్ కంట్రీ, ఇట్ ఈస్ ఎ మిస్టేకెన్ వ్యూ.
0: కనుకని మనం ఈ అజ్ఞానాన్ని దూరం చేసుకోవాలి.
1: సో వీ షుడ్ డిస్టెన్స్ అవర్ సెల్ఫ్.
0: ప్రజ్ఞాన ప్రకాశాన్ని మనం వెలిగించుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ దిస్ అవేర్నెస్, ద ప్రాపర్ అండర్స్టాండింగ్.
0: అప్పుడే మనకు దివ్యమైన భవ్యమైనటువంటి యొక్క ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ ఇన్ యువర్ హార్ట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ యొక్క విద్యా సంస్థల యొక్క ప్రభావములు,
1: ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్,
0: మున్ముందంతా నేను చెప్తాను.
1: భగవాన్ విల్ టెల్ అస్.
0: కానీ ఈనాడు మీకు కావలసినటువంటిది
1: వాట్ వీ నీడ్
0: టుడే, సర్వ శక్తులు కూడాను ఒక భారతదేశం నందే ఉన్నవి.
1: వాట్ వీ నీడ్ టు నో టుడే ఇస్ that everything
0: సమస్త ప్రభావములను ఒక భారతీయుని నుండి ఆవిర్భవిస్తున్నవి.
1: And everything has come out of this sacred land only.
0: ఒక సంగీత సాహిత్య విద్యలంతా కూడాను భారతీయులే దీనికి ప్రధానమైన సూత్రధారులు.
1: Bharat has been the center of music and literature.
0: కనుకని ఇలాంటి పవిత్రమైన మన దేశమును ఎందుకు మనం విస్మరిస్తున్నాం?
1: Why should we forget this sacred land?
0: ఇది ఏ పెద్ద అజ్ఞానం.
1: This is a sign of ignorance.
0: ఈనాటి విద్యార్థులు ఈ సత్యాన్ని గుర్తించగలను లేక
1: they are not able to know.
0: ఏదో భౌతికమైనటువంటి యొక్క ఆనందముల కోసమని ప్రాకులాడుతున్నారు.
1: They have been struggling for worldly pleasures.
0: ఇదంతా కూడా మనకు లభ్యమయ్యేటువంటిది కాదు.
1: యూ కెనాట్ హ్యావ్ బ్లిస్ అవుట్ ఆఫ్
0: లభ్యమైన కూడా ఇవి మనకు శాశ్వతంగా నిలిచేటువంటిది కాదు.
1: దే విల్ నెవర్ స్టే విత్ యూ వన్స్ ఫర్ ఆల్.
0: కనుకని మనం ఈ యొక్క తోలుబొమ్మలోనే సర్వము చీరి ఉంటున్నది.
1: దేర్ఫోర్ విత్ ఇన్ దిస్ బాడీ ఎవ్రీథింగ్ ఇస్ కంటెయిన్డ్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: పూర్వము రెండవ భారత యుద్ధం నందు మహాయుద్ధం నందు
1: అండ్ ఇన్ దట్ బ్యాటిల్
0: రష్యన్స్ అంతా వచ్చి
1: many people came
0: jainis anta vachi
1: chinese russians came
0: inte kaadu
1: not all this
0: ee yokka itara deshiyulandaru kudanu ee desham paina padi
1: the foreigners wanted to invade this country
0: german desham nunchi kudanu hitler bayil deraadu
1: hitler started from the germany
0: appudu nenu chinna vaadu
1: bhagwan was so young at that time
0: oka communist leader vachi babu nivu emo chaala baa kavitvam kattavata మా యొక్క లీడర్ దీనిపైన ఒక కవిత్వం కట్టి పాడండి అన్నారు.
1: వన్ పర్సన్ అప్రోచ్ భగవాన్ వెన్ యూ వర్ సో యంగ్ అండ్ హీ సెడ్ దట్ యు ఆర్ అన్ ఎక్సలెంట్ కంపోజర్ వై డోంట్ యూ కంపోజ్ ఏ పోయమ్ ఆన్ అవర్ లీడర్.
0: అప్పుడు నేను చెప్పాను ఒక తొట్టె తీసుకుని రామన్నాను.
1: అండ్ హీ వాంటెడ్ ఏ స్మాల్
0: చిన్నపిల్లలు ఊపేటువంటిది.
1: ఓ హీ వాంటెడ్ ఏ స్వింగ్ టు బి బ్రాట్ క్రేడిల్ టు బి బ్రాట్.
0: అప్పుడు నేను ఒక పాట అప్పుడే చేశాను.
1: భగవాన్ కంపోజర్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్.

0: It was the finest piece of lullaby. Oh, my dear child, don't cry. If you cry, you cannot be a warrior, a worthy citizen of Bharat.
1: Yeduvaku pasibala, yeduvaku tandri, yediste ninnu partha veerudanaraiya. హంతకుడు హిట్టరు అమర రష్యాపై దండెత్తి వచ్చినని జడిసి ఏడ్చితివా. జో జో హిట్టరును చంపుటకు ఎర్ర సైన్యంబు వీరుడవు స్థాళీలు కలరు ఏడువకు. జో జో ఐక్యతగా ప్రజలంతా చేరి పోరాడి స్వాతంత్రమును పొందగలరు ఏడువకు. జో జో ఈ విధమైనటువంటి యొక్క పాటలు రాసి ప్రచారం లోపల కూడాను మంచి ఆనందకరమైనటువంటి యొక్క లాలిపాటలుగా అందరికీ ప్రచారం చేసేవాడిని.
0: ద కంపోజిషన్స్ ఆఫ్ భగవాన్, దే వర్ రిసీవ్డ్ వెరీ వెల్ బై ద హోల్ పబ్లిక్. దే వర్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ కంపోజిషన్.
1: ఈ హీతరు ఈ అంతకుడు వీళ్ళందరూ సాయిబాబాకి ఎట్ట దర్శనం, చాలా చిన్న పిల్లవాడే అని చాలా ఆశ్చర్యపడేటువంటి వారు.
0: పీపుల్ వర్ వెరీ మచ్ సర్ప్రైజ్
1: ఈ స్టాలిన్ వస్తున్నాడని చెప్తున్నారే, ఏ వీరికి తెలియనటువంటి పేర్లే, ఎట్ట తెలిసింది ఈ పిల్లవాడికి.
0: హౌ ఇస్ దట్ దిస్ యంగ్ Baba, know the names of Hitler and Stalin.
1: Sai ki telinatunti levu.
0: There is nothing that Sai does not know.
1: Kani
0: but
1: telinattu gaane nen natam chestuntanu.
0: But he pretends as if he does not know.
1: Eppudu charandi meeru ani nen prashnistanu.
0: Bhagavan puts a question, when did you come?
1: Ayyo nenu ochindi telida Sai Babaku.
0: Does he not know when I came?
1: Telusu
0: kaani
1: ninnu santosha pette nimittamai nenu ninnu prashnistunnanu.
0: But he puts that question to make you happy.
1: Eppudu vacharani adigite nannu palakrinchadu swami potare ani aanandistaru.
0: Then once Bhagavan puts this question, when you come, you are so happy that you can do. Nenu
1: prashninchadu kaani nenu veellu sandehistara, naaku telusuna teliyadani ee vidhanga anuvanistara ani ee bhavam naakenaadu raledu.
0: Bhagavan never thinks that he doubts you, never thinks that he that you feel that whether he knows when you came here or not.
1: Tarvata konni dinamla ayin tarvata school pillalu vacharu.
0: After a couple of days school children gathered.
1: Pillalu vachi
0: they came.
1: Babu nannu pilicheetundi varu satya satya ani pilicheetundi varu.
0: They all addressed Bhagavan as satya.
1: Satya neevu meemu oka drama vestunnamu.
0: We want to enact a play.
1: Ee drama lo unnatundi deenikanta oka katha maadiri raasi.
0: We want you to compose.
1: దాన్ని ఒక పాట మాదిరి కట్టి.
0: We also include a song.
1: ఈ ప్రపంచానికి ప్రబోధం సాధించాలి, మీరు మాకు సహాయం చేయాలి అన్నారు.
0: And this has to be publicized and propagated. We want your help.
1: అప్పుడు నేను చెప్పాను.
0: Then Bhagavan said,
1: సరే సిద్ధంగా ఉండండి, ఇద్దరు పిల్లలు నాకు ఇవ్వండి అన్నాను.
0: He said, be ready, I want two boys.
1: ఇద్దరు పిల్లల్ని తీసుకుని వచ్చాను.
0: Two boys came.
1: వాళ్ళకు నేను నేర్పిస్తూ వచ్చాను.
0: And Bhagavan taught them.
1: ఏమిటని?
0: What is it?
1: ఆ పిల్లలకి ఈ పాటలు నేర్పించి పబ్లిక్ లో పోయి పాడాలి.
0: That these two boys should sing in public.
1: ఏమి కాలంబు వచ్చెను ఓ జనులారా, ఏమి కాలంబు వచ్చెను.
0: ఓ పీపుల్, వాట్ టైమ్స్ ఆర్ అహెడ్ ఆఫ్ us, వాట్ టైమ్స్ వి ఆర్ ఇన్.
1: ఫేస్ పౌడర్ అంతరించి మోసగించి పసుపు పోయే, ఏమి కాలంబు వచ్చెను. భోజనులారా, ఏమి కాలము వచ్చెను.
0: వాట్ ఆర్ ది టైమ్స్ దట్ వి ఆర్ ఇన్? ఇన్ ద నేమ్ ఆఫ్ ఫేస్ పౌడర్ వి హావ్ గివెన్ అప్ దట్ హ్యాబిట్ ఆఫ్ అప్లైయింగ్ టర్మరిక్.
1: అన్ని పోయి మోసగించి చెయిన్లు వచ్చే, ఏమి కాలము వచ్చెను.
0: అండ్ వి హావ్ గాట్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ హియర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ జెన్యూన్.
1: ఈ విధంగా జైనాలకంతా కూడా తగినటువంటి అంతా కూడా చక్కగా బోధిస్తూ వచ్చేటువంటి వాడిని.
0: భగవాన్ టాట్ ఎవ్రీబడి ఇన్ అప్రోప్రియేట్ వే ఇన్ దోస్ డేస్.
1: ఎడమ చేతి కడాన ఎందు తెల్ తెల బిల్ల తోలు పట్టిడి గట్టి ఆరాడగడతారు, ఏటి ఏషాలప్ప ఇవి.
0: వాట్ ఎ కైండ్ ఆఫ్ డేస్ వి ఆర్. వి హావ్ గాట్ దిస్ రిస్ట్ వాచ్ విత్ ద లెదర్
1: స్క్రాచ్ అవతారాలు, ఏటి ఏషాలప్ప ఇవి.
0: వాట్ ఇస్ దిస్ కైండ్ ఆఫ్ మోడర్న్ ఫ్యాషన్.
1: ఎడమ చేతి కడాన ఎందు తెల్ తెల బిల్ల తోలు పట్టిడి గట్టి ఆరాడగడతారు, గడియారం అప్పుడు వచ్చింది కొత్తగా.
0: ఇట్ వాజ్ రిస్ట్ వాచ్ దట్ వాజ్ న్యూలీ ఇంట్రొడ్యూస్డ్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
1: పొడుగాటి మీసములు కొరికి కత్తిరించి నాసికాముల దగ్గర నాలుగుంచుకుంటారు, ఏటి ఏషాలప్ప ఇవి.
0: ద లాంగ్ ముస్టాష్ హ్యాస్ బీన్ మేడ్ కట్ షార్ట్ ఎ ఫ్రెంచ్ కట్.
1: ఈ విధంగా పిల్లల లోపల కొన్ని ఆధునికమైనటువంటి భావాలంతా పోగొట్టి ప్రాచీన సంబంధమైనటువంటి యొక్క భావాలు విద్వించేది కోసమని నేను ఈ విధంగా పాటలు రాస్తూ పిల్లలకు బోధిస్తూ వచ్చాను.
0: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ భగవాన్. హీ మేడ్ ఫన్ ఆఫ్ ది మాల్ దట్ ఈస్ మోడర్న్ సో దట్ పీపుల్ కెన్ థింక్ ఆఫ్ ద పాస్ట్ ది ఏన్షియంట్ గ్లోరీ.
1: కరణం సుబ్బమ్మ చాలా గొప్ప గుణవంతురాలు.
0: కరణం సుబ్బమ్మ వాజ్ ఎ చెస్ట్ వన్.
1: ఆమె ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చేది సత్య సత్య సత్య అని.
0: He always used to approach Bhagavan, calling him Satya.
1: నేను అప్పుడు 7వ సంవత్సరము.
0: Bhagavan was aged 7.
1: ఆమె పిలుస్తానే ఇంటికి పోయేటువంటిది కాదు నా గుణము.
0: He never responded immediately.
1: మా ఇంటికి ఎందుకు రాకూడదు బాబు?
0: They said, why don't you visit us today?
1: నేను ఇంకొకరి ఇంటికి రావడానికి నేను బిచ్చవాణి కాదే.
0: I am not a beggar to be at your doorstep.
1: మీరు పిలిస్తే వస్తానే కానీ పిలవండి నేను రాను.
0: I only come to you only after invitation.
1: అప్పుడు ఆమె చెప్పేటువంటిది.
0: Then she said,
1: నాయనా మా భర్త కొంత చెడు పదార్థం లోపల చెడు భక్తి ప్రాక్టీస్ లోపల ఉండి చాలా చెడిపోతున్నాడు, అతన్ని కొంచెం చక్క చేయండి.
0: అండ్ షీ ప్రేడ్, లుక్ హియర్ మై హస్బెండ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆల్ వైసెస్, ఐ ప్రే టు యూ టు కరెక్ట్ హిమ్.
1: చెప్పాను అతనిపైన కఠినమైన చర్య తీసుకుంటాను.
0: భగవాన్ సెడ్, ఐ విల్ టేక్.
1: నీవేమాత్రము బాధపడకూడదు.
0: డోంట్ ఫీల్ సాడ్.
1: కనుక ఆ విధంగా ఉంటే నేను చిన్నపిల్లలతో తెలియకుండా ఆయన ఎదురుగా పాటలు పాడిస్తూ ఉంటాను.
0: అండ్ భగవాన్ మేడ్ ఆల్ యంగ్ బాయ్ సింగ్ సాంగ్స్ అట్ హిస్ రెసిడెన్స్.
1: ఆయనకి ఏమైనా కోపం వస్తుందో ఏమో అన్నది.
0: అండ్ షీ సెడ్, ద హస్బెండ్ మే బి యాంగ్రీ విత్ యూ.
1: ఎవరి కోపం వారికే శత్రువు.
0: వెల్ యువర్ యాంగర్ ఇస్ యువర్ ఎనిమీ.
1: నన్నేం చేయలేదు.
0: నథింగ్ విల్ హ్యాపెన్ టు మీ
1: అని నేను పాటలు రాసేది చిన్నపిల్లలను పంపించేటువంటిది.
0: హావింగ్ కంపోజ్డ్ ద సాంగ్ స్వామి మేడ్ బాయ్ సింగ్.
1: ఏ విధంగా అతనికి బుద్ధి వచ్చేటట్టుగానే.
0: ది రీజన్ ఇస్ ద మోటివ్ ఇస్ టు కరెక్ట్ దట్ మ్యాన్.
1: అతనికి సరైనటువంటి ఒక చిన్న మాటలతో వస్తే అది వచ్చేటువంటిది కాదు.
0: ఇఫ్ ఇట్ సెట్ సాఫ్ట్లీ, కొంచెం
1: కఠినమైనటువంటి మాటల చేతనే అతని గుండె పైన నొప్పి వేయాలి.
0: బై యూజింగ్ హార్ష్ వర్డ్స్ ఓన్లీ హీ కెన్ బి కరెక్టెడ్.
1: చెప్పి రెండు పాటలు రాపించి పిల్లల్ని పాడుకుంటూ పోమన్నాను.
0: భగవాన్ కంపోజ్ టూ సాంగ్స్ అండ్ వాంటెడ్.
1: కానీ పిల్లలు భయపడుతూ వచ్చారు.
0: బట్ చిల్డ్రన్ వర్ అఫ్రైడ్.
1: నేను వెంట ఉంటాను, నీకేం భయం లేదు, పోమని చెప్పాను.
0: భగవాన్ సే గేవ్ హిమ్ గేవ్ దెమ్ ఆల్ అష్యూరెన్స్ దట్ నథింగ్ వుడ్ హ్యాపెన్ టు దెమ్.
1: ఆయన కర్ణం పేరు నారాయణ రావు.
0: నారాయణ
1: నారాయణ రావు.
0: ద నేమ్ ఆఫ్ కర్ణం ఇస్ నారాయణ రావు.
1: అతను చెడు మార్గంలో ప్రవేశిస్తూ వచ్చాడు.
0: హీ వాస్ లివింగ్ ఇన్ ఎ రాంగ్ వే.
1: అప్పుడు అతను చప్పక చెప్పాలి.
0: హీ షుడ్ బి టాట్ ఎ లెసన్.
1: కులము వారలు నిన్ను కుండముట్టనివరు.
0: యు విల్ బి అవుట్ కాస్ట్ బై యువర్ ఓన్ కమ్యూనిటీ.
1: బంధువులు నిన్ను చూచి బయట వెళ్ళగొడతారు.
0: ఆల్ యువర్ రిలేషన్స్ విల్ కిక్ యు అవుట్.
1: స్నేహితులు నిన్ను చూస్తే చెప్పుతో కొడతారు.
0: ఫ్రెండ్స్ ఆల్సో విల్ బీట్ యు విత్ దేర్
1: స్టిక్. ఇంత కఠినమైనటువంటి వేసి
0: సచ్ హార్ష్ వర్డ్స్.
1: నీ యొక్క ఆటలంతా మానివేయమని చెప్పని బోధిస్తూ వచ్చాను.
0: భగవాన్ వాంటెడ్ హిమ్ టు స్టాప్ ఆల్ హిస్ వైస్.
1: రాగమనే వేస్తూ వచ్చాను.
0: అండ్ హి స్టార్టెడ్ టీచింగ్ హిమ్ రైట్ ఫ్రమ్ ద
1: దానితో అతను మంచి వాత పడిపోయింది అని నిలిపివేశాడు.
0: అండ్ దెన్ ఇట్ సెల్ఫ్ హీ స్టాప్డ్ ఆల్ దిస్.
1: సుబ్బమ్మ చాలా ఆనందపడి.
0: సుబ్బమ్మ వాస్ హ్యాపీ.
1: చిన్నవాణ్ణి నేను అట్లా పోతుంటే పరిగెత్తి వచ్చి నా పాదాలపైన పడింది పాపం.
0: భగవాన్ వాస్ ప్రొసీడ్ పాసింగ్ బై. షీ ఫెల్ ఇట్ ఇస్.
1: రాజు నీవు చిన్నపిల్లవాడు కాదు.
0: రాజు
1: ఆకారం చిన్నదే కానీ గోపాల మహాశక్తి ఉంటున్నది.
0: రాజు యూఆర్ దో యూఆర్ సో స్మాల్ యూ హావ్ గాట్ మైటీ.
1: ఇంత ధైర్యంగా ఇంత సాహసంగా పెద్ద ఎదిరించేటువంటి వాడు లోకంలో ఎక్కడా కనిపించడం లేదు.
0: దిస్ వరల్డ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ బాడీ హూ కెన్ టీచ్ ఎ లెసన్ టు ఎన్ ఎల్డర్లీ పర్సన్ లైక్ దిస్.
1: కులము వారం నిన్ను కుండముట్టాను ఎవరు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఓన్ పీపుల్ విల్ అవుట్ కాస్ట్ యూ.
1: స్నేహితుల నుండి చూస్తే చెప్పుతూ కొడతారంటే ఎవరైనా ఊరుకుంటారా.
0: విల్ ఎనీబడి కీప్ క్వైట్ ఆన్ లిసనింగ్ టు ద స్టేట్మెంట్ దట్ యూ విల్ బి బీటెన్ బై లిప్.
1: ఈ విధమైన వ్యాసి అతనికి చేస్తే అప్పుడు ఆమె తెలుసుకుంది.
0: దెన్ షీ కుడ్ అండర్స్టాండ్.
1: వెంకప్ప గృహమబ్బాయిని పిలిచింది.
0: అండ్ షీ కాల్డ్ వెంకప్ప.
1: ఈ పిల్లవాడిని నీవేమో చిన్న పిల్లవాడిగా నీ కుమారుడిగా నీవు భావిస్తున్నావు.
0: యు కన్సిడర్ దట్ ఈ సో యంగ్.
1: చాలా మోసపడిపోతున్నావు.
0: యు ఆర్ టోటలీ.
1: కాదు కాదు, గొప్ప శక్తివంతుడు.
0: ఈజ్ హైలీ పవర్ఫుల్.
1: ఇంకా ముందంతా కూడా లోకానికి చాలా ఆదర్శాన్ని నిరూపిస్తూ వస్తాడు.
0: ఇన్ ఫ్యూచర్ హీస్ గోయింగ్ టు బి అన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: కనుక నీవేమాత్రం కూడా కుమార భావంతో నీ పెట్టుకోవద్దు.
0: డోంట్ హ్యావ్ అటాచ్మెంట్ టువర్డ్స్ ద సన్.
1: నా ఇంటికి పంపించు అని.
0: అండ్ యూ సెండ్ హిమ్ టు మీ.
1: ఆయన చెప్పాడు.
0: హీ సెడ్,
1: మాకు ఈ దత్తత అనేటువంటిది ఎప్పుడు చెల్లేటువంటిది కాదు.
0: ఐ డోంట్ గివ్ మై.
1: మాకున్నటువంటి శక్తితో మేమే
0: పోషించుకుంటాం. ఐ విల్ బి ఏబుల్ టేక్ కేర్ ఆఫ్ మై ఓన్.
1: కాబట్టి నేను ఇంకొక ఇంటికి పంపను అనేది.
0: ఐ యామ్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్ హిమ్.
1: ఈ విధంగా కూడా ఎవరి చేత కూడా చిక్కుకోకుండా.
0: Without being caught by anybody.
1: సాహస ధైర్యం చేత ఏకాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: విత్ ఆల్ ద కరేజ్ He spent life in solitude. It is a truthful life.
1: ఎందుకనగా దోషము ఏమాత్రము లేవు.
0: Because there is no mistake whatsoever.
1: దోషరహితమైనటువంటి వారికి భయం ఎందుకు ఉంటారు?
0: When there is no mistake, why do you fear? No fear.
1: ధైర్యంతో సాహసంతో ముందు పోయేటువంటి వారు.
0: With all the courage and valor, he proceeded.
1: ఈ విధమైనటువంటి దీంట్లో కొన్ని కొన్ని నాటకాలు కూడా రాస్తూ వచ్చేటువంటి వారు.
0: భగవాన్ composed dramas also.
1: చిన్న డ్రామాలు వేసేది.
0: He has written small dramas.
1: పిల్లలందరినీ తీసుకునేటువంటిది. చెప్పినట్టు చేస్తారా అనేటువంటిది వేసేది.
0: One drama written by him is, would you act according to what you say?
1: ఇంటిలో అమ్మ,
0: మదర్ అట్ హోమ్,
1: తల్లి తండ్రి గురువు, ఈ ముగ్గురే చాలా ప్రధానమైనటువంటి వారు.
0: Three are most important, mother, father and the teacher.
1: తల్లి సాయంకాలము 10 మంది స్త్రీలను కూర్చోబెట్టుకుని వేదాంతాన్ని బోధించేటువంటిది.
0: ఇన్ ది ఈవినింగ్ టైమ్ మదర్ షేర్స్ హర్ నాలెడ్జ్ ఆన్ స్పిరిచువాలిటీ విత్ ఇన్ ది నైబర్హుడ్.
1: కూర్చునేటువంటి వాణ్ణి.
0: భగవాన్ యూజ్డ్ టు సిట్ దేర్.
1: అప్పుడు ఆమె చెప్తుంది,
0: దెన్
1: ఏమని పంచాంగము రామప్ప భార్య,
0: షీజ్ వైఫ్ ఆఫ్ పంచాంగం రామప్ప,
1: ఆమె పేరు కూడా కామేశ్వరి.
0: హర్ నేమ్ ఇస్ కామేశ్వరి.
1: ఆమె పుస్తకాన్ని చదివేటువంటిది.
0: షీ యూజ్ టు రీడ్ ద బుక్.
1: ఏ పుస్తకాలు? గొప్ప వేదాంత పుస్తకాలు.
0: దర్ వేదాంతిక్ టెక్స్ట్.
1: ఈ వేదాంత పుస్తకాలు చదివితే ఆమెకి ఏమాత్రం అర్థమే రాదు.
0: బట్ దే కెనాట్ ఫాలో వాట్ ఈస్.
1: అక్షరాలు కూడా సరిగ్గా తెలియవు.
0: దే డోంట్ నో ఈవెన్ లెటర్స్ ఆల్సో.
1: ఏదో చెప్పేటువంటిది పాప.
0: షీ యూజ్డ్ టు టీచ్ ఇన్ హర్ ఓన్ వే.
1: అయ్యో భగవంతుడు ఇలాంటి వాడు, అలాంటి వాడు, ధర్మసిద్ధుడు, భగవంతుడు మహా ప్రవీణుడు, చాలా సత్యవాత్ పరిపాలకుడు అని బోధించేటువంటిది.
0: షీ యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ గాడ్ హుడ్ as most powerful one, the all knowing one, an expert in every field.
1: అప్పుడు
0: then
1: oka paat rasanu.
0: Bhagwan has written a song.
1: Emani,
0: what is it?
1: ఎరుకరమను ఎరుపు మరపనకుండా జాగ్రత్త నిర్తముగ స్వప్నాశ శక్తులు అరమరం లేకుండా ఎప్పుడు తరచుకున్న జీవాత్మ చదివిడి తారకం అన్నాను. ఎరుకు మరుపు అనకుండా జాగ్రత్త నిరతముగ స్వప్నాశుక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకొని జీవాత్మ చదివి తారకము సూటెరుగవలనన్న సద్గురుని కృపచే తారతమ్యము అనవన్న.
0: ద ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ రిమైన్స్ ఆల్ ద సేమ్ ఇన్ ద వేకింగ్ స్టేట్ ఇన్ ద డీప్ స్లీప్.
1: చెప్పేది ఆమె దీనికి అర్థం చెప్పేది, తారకం తారకము సూటు సూటు ఎరుగవలనన్న ఎరుగవలనన్న, ఇదే అర్థం.
0: షీ యూజ్ టు రిపీట్ ఇన్ వెర్బాటమ్ వాట్ ఆల్ దట్ ఈస్ రిటన్ బై భగవాన్.
1: ఈ విధంగా చెప్తుంటే నేను పోయేది రాత్రి సమయం చూసుకొని, అవగారు మీరు దీనికి తగినట్టుగా చెప్తే బాగుంటుంది కానీ తారకం తారకము చూటు చూటు ఎరుగవన్న నీవేం అర్థం చెప్పినట్టు అవుతుంది, సరైనటువంటి అర్థం చెప్పాలి అని.
0: భగవాన్ యూస్ టు టెల్ హర్ వై డోంట్ ఎక్స్ప్లెయిన్ ప్రాపర్లీ, ఇఫ్ యూ రిపీట్ ది ఎగ్జాక్ట్ వర్డ్స్ పీపుల్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్.
1: కనుక మీరు తగినటువంటి రీతిగా పెద్దలకంత ఆడవాళ్ళకంతరికీ బోధించమని చెప్పి.
0: సో యూ టీచ్ ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్.
1: ఆనాటి స్త్రీలకు చదువులు తక్కువ.
0: And we, most of the women were illiterate.
1: ఇలాంటి పెద్దవారి దగ్గర ఇంత కూడా స్త్రీలు చేరి సాయంకాల పూట ఏదో ఒక భగవత్ పారాయణం జరుపుతుండేటువంటి వారు.
0: Women in the neighborhood assemble at one place, go through a text.
1: ఈ విధమైనటువంటి సంస్థలు ఆనాటి నుండి కూడా నేను ప్రారంభం చేస్తూ వచ్చాను.
0: That was the beginning of the starting of the institution.
1: సంఘ ప్రభావము అని చెప్తూ వచ్చాను.
0: And it affected the good company.
1: పిల్లల్ని పిలిచారు, పండర భజన చేయండి.
0: And Bhagwan wanted boys to do pandari bhajan.
1: మంచి కాడకు గజ్జలు కట్టుకునేది.
0: అండ్ దే షుడ్ హ్యావ్ ఆల్ దట్ విచ్ ఇస్ నీడెడ్.
1: మంచి తాళం తీసుకునేది.
0: అండ్ దే ఆల్సో పిక్డ్ అప్ ది సింబల్.
1: మంచి ఎగురుతూ పోయి పిల్లలంతా కూడా బజారు బజారులో అన్న కూడా అందరినీ నిద్రపోయేటువంటి వారిని కూడా మేలుకొల్పేటట్టు.
0: బాయ్స్ సింగ్ డాన్స్ అలాంగ్ ది స్ట్రీట్స్ వేకింగ్ అప్ ఎవ్రీబడి ఇన్ ద నైబర్హుడ్.
1: తెల్లవారు 7 గంటల వరకు లేచేటువంటి వారు కాదు ఆ గ్రామంలో.
0: That was the situation. People didn't get up at 7 o'clock in the morning.
1: Kani, nini, bhajan jepinchatu cheta,
0: because of this bhajan singing,
1: chesi, bhagavat prarthana jaripetunte vaallu.
0: Because of singing along the street, people woke up at 5 o'clock in the morning.
1: Karataalamunanu chebatti, dattilambiga jutti jutti, కామక్రోధముల కొట్టి ఈ షిరిడి మార్గము బట్టి జై జై రంగా జై జై సాయి జై జై అనుచును రయమున రండి.
0: టేకింగ్ సింబల్స్ వీ ప్రొసీడ్ టువర్డ్స్ ద షిరిడి, కమ్ ఆన్ డాన్స్, స్టెప్ ఆఫ్టర్ స్టెప్ లెట్ అస్ రీచ్ షిరిడి. దట్ వాస్ ది సాంగ్ కంపోజ్ బై హిమ్.
1: లేపినట్టుగా వాళ్ళు లేపించేది.
0: అండ్ దట్స్ ది వే పీపుల్ వాక్.
1: అప్పుడు అందరూ లేచేటువంటి వాళ్ళు.
0: ఆల్ పీపుల్.
1: అదే నగర సంకీర్తన.
0: దట్ వాస్ ద మార్క్ ఆఫ్ ది బిగినింగ్ ఆఫ్ నగర సంకీర్తన.
1: ఎప్పుడు నేను ప్రారంభించాను?
0: When was it was
1: commenced? ఈ శరీరమునకు 7వ సంవత్సరము.
0: Bhagavan started this movement of Nagar Sankirtan at the age of 7.
1: ఈ సుబ్బమ్మ పాపం రాత్రి పండుకునేటువంటి ఈ భజన లోపల నాకు చూస్తే ఏమంటాడో ఏమో అని నాకు తెలియకుండా వెనక వెనక వచ్చి ఆమె కూడా తాళాలు కొట్టుకుంటూ వచ్చేటువంటిది.
0: సుబ్బమ్మ ఆల్సో యూస్ టు జాయిన్ ద కోరస్ ఇన్ ఎ సైలెంట్ వే.
1: ఈ విధంగా కూడాను పుట్టినప్పటి నుంచి కూడాను ఈ శరీరము ప్రచార ప్రబోధంలోనే కాలంలో కావించుకుంటూ వచ్చింది.
0: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ది అడ్వెంట్ ఆఫ్ భగవాన్ హ్యాస్ బిన్ సెంటర్డ్ రౌండ్ దిస్ యాక్టివిటీ ఆఫ్ డిసెమినేటింగ్ నాలెడ్జ్ పాసింగ్ ఆన్ ద సీక్రెట్ టీచింగ్ టు ద వరల్డ్.
1: ఈ పండర భజన చేస్తుంటే పల్లెల నుంచి వచ్చేటువంటి వాడు
0: పీపుల్ ఫ్రమ్ ది నైబరింగ్ విలేజెస్ ఆల్సో అటెండెడ్ బట్ దిస్
1: ఈ పండర భజన లోపల అందరూ తన్మయత్తులైపోయేటువంటి వాడు.
0: ఆల్ హావ్ ఫర్గాటన్ దెమ్సెల్వ్స్ ఇన్ ఎక్స్టసీ.
1: పాపం సుబ్బమ్మ చాలా ఆనందపడేటువంటిది.
0: సుబ్బమ్మ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: ఆనాడు 2 రూపాయలు ఇచ్చేస్తే ఓ పెద్ద బొరుగుల మూట వచ్చేటువంటిది.
0: విత్ 2 రూపీస్ యూ కెన్ హ్యావ్
1: బొరుగుల మూటలు తెప్పించి అందరికీ పంచేటువంటిది పాపం.
0: అండ్ ఆల్ దిస్ ప్రసాద్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఎవ్రీబడి.
1: కనుక బాల్యం నుండియే ఈ యొక్క దివ్యమైనటువంటి భావాన్ని మనం అలవర్చుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ డివైన్ థాట్స్ రైట్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్.
1: నన్ను చదువు నిమిత్తమై కమలాపురం అని పంపారు.
0: భగవాన్ వాజ్ సెంట్ టు కమలాపూర్ ఫర్ స్టడీస్.
1: కడపకు సమీపంలోనే ఉంటుంటాడు.
0: అండ్ ఇట్ ఇస్ సో క్లోజ్ టు కడప.
1: తాడపత్రికి కడపకు మధ్యలో ఉంటుంటాడు కమలాపురం.
0: ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ తాడిపత్రి అండ్ కడప.
1: ఆ కమలాపురంలో పోతే
0: దేర్ ఇన్ కమలాపురం
1: ఎట్ట తెలిసిపోయిందో ఏమిటో కొట్టే సుబ్బన్న అనేటువంటి వాడు పరిగెత్తొచ్చాడు నా దగ్గరికి.
0: ఎ పర్సన్ బై నేమ్ కొట్టే సుబ్బన్న కేమ్ రన్నింగ్ ఆల్ ద వే.
1: సత్యం రాజు మీరు చాలా మంచి కవిత్వం కడతారట.
0: He said, "Oh Raju, you are an excellent composer."
1: నేను కవిత్వం నేను కవిత్వం కట్టటం లేదు. నాకు నోటికొచ్చినవన్నీ కవిత్వమే. నేను చెప్పినవన్నీ కవిత్వమే.
0: Bhagavan said, "It's not composition. Whatever I say, it is poetry. Whatever I write, it is literature."
1: చూడండి, మీకు ఒక జత నేను చొక్కా నిక్కరు గుచ్చాను.
0: I'll get it a pair.
1: చీ, అట్లాంటి మాటలు ఇక్కడ రావద్దు. నీ బిచ్చం కోసం నేను కాచుకున్నానా? అట్లయితే నేను నీతో మాట్లాడను అని చెప్పాను.
0: ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ ఆల్ యువర్ గిఫ్ట్స్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ టు యూ ఇఫ్ యూ కమ్ విత్ సచ్ ప్రపోజల్.
1: అప్పుడు ఆయన వచ్చి నాకు కొత్తది ఒక మందు వచ్చింది.
0: ఇట్ వాజ్ ఎ టైమ్ వెన్ ఎ న్యూ మెడిసిన్ వాజ్ ఇంట్రొడ్యూస్ ఇన్ ద మార్కెట్.
1: ఆ మందు యొక్క ఫలితములంతా రాసిచ్చాడు.
0: హీ నరేటెడ్ ఆల్ ద రిజల్ట్స్.
1: పేరు బాలభాస్కర అని పేరు.
0: ద నేమ్ ఆఫ్ ద మెడిసిన్ హ్యాపెన్ టు బి బాలభాస్కర.
1: ఆ బాలభాస్కర్ అనే పేరు పైన ఒక పాట రాసిచ్చి పిల్లల్ని ఇస్తాను నేను, ఆ పిల్లలతో బజారు బజారు పాడించండి.
0: హీ వాంటెడ్ భగవాన్ టు రైట్ ఏ సాంగ్ ఆన్ బాలభాస్కర మెడిసిన్ విచ్ వుడ్ బి లెర్న్ బై బాయ్స్.
1: ఇంకో గంటకు రాపోమన్నాను, ఇంకో గంటకు రామన్నాను.
0: భగవాన్ వాంటెడ్ హిమ్ టు రిటర్న్ ఆఫ్టర్ అన్ అవర్.
1: క్లాసులు ఉన్నాయి, క్లాసులు జరుగుతున్నాయి.
0: అండ్ ఇట్ వాస్ ద టైమ్ ఇన్ క్లాసెస్ వర్ ఆన్.
1: కొండప్ప చాలా కఠినమైన వాడు.
0: కొండప్ప ఈజ్ ఎ వెరీ స్ట్రిక్ట్ డిసిప్లినేరియన్.
1: అబ్దుల్ ఖాదర్ చాలా మంచివాడు.
0: ఇట్స్ వెరీ గుడ్.
1: కనుక ఇలాంటి వీటితో నేను నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలి.
0: సో ఐ షుడ్ డిశ్చార్జ్ మై డ్యూటీ.
1: ఇది గడిచిన తర్వాత నేను వస్తాను, మీరు రండి ఒక గంట అయిన తర్వాత అన్నాను.
0: బెటర్ యు కమ్ ఆఫ్టర్ అన్ అవర్.
1: మెట్టు వేశాను, పాట చెప్పాను.
0: అండ్ హీ జస్ట్
1: దొరికే బాల భాస్కర బాలకులారా రండి బాలకులారా.
0: ఓ బాయ్స్ కమ్ హియర్, వీ కుడ్ హ్యావ్ దిస్ న్యూ మెడిసిన్ బాలభాస్కర.
1: కడుపు బురము కాళ్లవాపులు చేతి మోదులను చెడుగుణముండి అజాగరూక పోషణ నుండి అకృత్పిల్హ వ్యాధుల నుండి అజీర్ణ విరేచనముల నుండి అఖండ మగు బాగా పనిచేయండి బాలకులారా రండి బాలకులారా.
0: ఓ బాయ్స్ కమ్ హియర్, టేక్ దిస్ బాలభాస్కర. ఇట్ విల్ గివ్ యు రిలీఫ్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ జాయింట్ పెయిన్.
1: అది ఎక్కడ అని అడిగేరన్న,
0: ఇఫ్ యు ఆస్క్ వేర్ ఇట్ ఇస్ అవైలబుల్,
1: అదిగదిగో కొట్టే సుబ్బన్న,
0: దేర్ ఇస్ ద షాప్ ఆఫ్ కొట్టే సుబ్బన్న,
1: అంగడి ఎందే దొరుకును అన్న,
0: ఇట్ ఇస్ అవైలబుల్ దేర్.
1: బాలకులారా రండి బాలకులారా,
0: కమ్ అలాంగ్ హియర్ బాయ్స్.
1: ఈ విధంగా వాడికి రాస్తే వాడికి పండిత జీ గోపాలాచార్యుల పవనమైన టానిక్ కన్నా బాలకులారా రండి బాలకులారా.
0: ఇట్ ఇస్ అన్ ఎక్సలెంట్ టానిక్ విచ్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ బై గోపాలాచార్య.
1: ఇవన్నీ చెప్పేటప్పటికి ఆ కొట్టే సుబ్బన్నకు చాలా ఉల్లాసం అయిపోయింది.
0: కొట్టే సుబ్బన్ వాస్ వెరీ మచ్ ఎంకరేజ్డ్.
1: బుట్టడు లడ్డు తీసుకొచ్చాడు.
0: అండ్ హీ బ్రాట్ లడ్డూస్.
1: నేను చెప్పాను నా దగ్గర తీసుకురాదు, అందరికీ మొదలు పంచు అన్నాను.
0: హి సెడ్ డోంట్ బ్రింగ్ ఇట్ హియర్, డిస్ట్రిబ్యూట్ ఎవ్రీబడి.
1: నేను తీపి ముట్టను.
0: భగవాన్ నెవర్ టచ్ ది స్వీట్.
1: ఏ పుట్టినప్పటి నుంచి నేను ఆ తీపినే ముట్టలేదు.
0: రైట్ ఫ్రమ్ హిస్ బర్త్ హి నెవర్ టచ్డ్ ఎనీ స్వీట్.
1: నా దగ్గర కావలసినంత తీపి ఉంది. నా మనసే తీపు, నా ప్రేమనే తీపు. ఇంక ఈ ప్రేమనంత నాకంటే.
0: వై స్వీట్ ఈస్ నీడెడ్ హీస్ ఆల్ స్వీట్నెస్ హీస్ ఆల్ స్వీట్.
1: అందరికీ పంచిచ్చాను.
0: And the sweets were distributed to all.
1: ఈ విధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఏదో ఒక రీతిగా సహాయం చేసి వాళ్ళకు ఉత్సాహపరిచి వాళ్ళకి ఆనందపరిచేటువంటిది నా యొక్క ప్రధానమైన కర్తవ్యం.
0: భగవాన్ మేడ్ ఎవ్రీబడి హ్యాపీ, ఎంకరేజ్డ్ ఎవ్రీబడి. And he has shown the correct path to everyone. And in fact, Bhagavan is not satisfied with this education. What for is this education? You are after dhanarjana, to earn, not for gunarjana. Virtues. Money is necessary anyway.
1: కాని ధనమే ముఖ్యం కాదు, గుణం కూడా చాలా ముఖ్యము.
0: ఇట్స్ నాట్ ది బి ఆల్ అండ్ ఎండ్ ఆల్.
1: నేను ఎన్ని చదువులు చెప్పినప్పటికీ, ఎన్ని విద్యలు బోధించినప్పటికీ అవి మధ్యలో నిలిచిపోతున్నాయి.
0: ఆల్ దట్ యు లెర్న్ యు ఫర్గెట్ ఇన్ ద మిడిల్.
1: ఈనాడు అవసరమైన విద్య ఆధ్యాత్మిక విద్య.
0: వాట్ యు నీడ్ టుడే ఇస్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: విజ్ఞానం ఆధ్యాత్మిక విద్య విజ్ఞానం.
0: ఇట్ ఇస్ ఓన్లీ స్పిరిచువల్ నాలెడ్జ్ విచ్ ఇస్ ది కరెక్ట్.
1: దానిని హృదయానికి అందించాలి.
0: దట్ హ్యాస్ టు బి అక్సెప్టెడ్.
1: ఆ పవిత్రమైనటువంటి ఒక తారము ఒక రామాయణం నందే ఉన్నది.
0: And then comes Ramayana.
1: Ramayanamu mahapuratamainatuvanti grandhamu.
0: Ramayana is an ancient text.
1: ఎన్ని విధమైనటువంటి యొక్క దీంట్లో అవాంతరములు వచ్చినప్పటికీ దాన్ని సాధించి తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగినటువంటిది రామాయణం.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆబ్స్టకల్స్ ఆన్ ద వే రామాయణ కుడ్ సర్వైవ్.
1: ఆ రామాయణంలో ఉన్నటువంటి సూత్రములు ఎవరికి అర్థం కానటువంటివి కూడా ఉన్నాయి అనేక.
0: దేర్ ఆర్ మెనీ ప్రిన్సిపల్స్ ఇన్ రామాయణ దట్ వి డు నాట్ నో.
1: చిన్న చిన్న రూపములంతా కూడా తీసి
0: ఆల్ ది సటిలిటీస్
1: పెద్ద వృక్షంగా పెంచి ఆ వృక్షం నీడ లోపల మిమ్మల్ని అందరినీ చల్లగా ఆనందంగా విశ్రాంతి తీసుకోమని చెప్పే కోసమని నేను రేపటి నుంచి ప్రయత్నం చేస్తాను.
0: భగవాన్ విల్ మేక్ అస్ ఆల్ రెస్ట్ అండర్ దట్ హ్యూజ్ ట్రీ బై ఎక్స్ప్లెయినింగ్ ది సటిలిటీస్ ఆఫ్ రామాయణ.

0: తగినప్పుడే జగత్తంతా సక్రమంగా నడుస్తుంది.
1: వెన్ దిస్ ఫ్యామిలీ ఈస్ ప్రాపర్ ద హోల్ వరల్డ్ విల్ బి ప్రాపర్.
0: ఐకమత్యం ఏమైనా కూడా కొంత నశించిన జగత్తే చాలా బాధలకు గురి అవుతుంది.
1: వెన్ ది యూనిటీ ఈజ్ లాస్ట్ ది వరల్డ్ విల్ హ్యావ్ టు సఫర్.
0: ఈ యొక్క ఐకమత్యమే జీవితానికి బలము.
1: యూనిటీ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ లైఫ్.
0: అన్యోన్యతే ఆదర్శమైనటువంటి జీవితము.
1: మ్యూచువల్ రిలేషన్షిప్ అండర్స్టాండింగ్ ఈజ్ అన్ ఐడియల్.
0: కనుకనే పార్వతీశ్వరు యొక్క కుటుంబము ఆదర్శవంతమైనటువంటి కుటుంబము.
1: దెర్ఫోర్ ది ఫ్యామిలీ ఆఫ్ పార్వతి అండ్ ఈశ్వర ఈజ్ అన్ ఐడియల్ వన్.
0: దీనిని ప్రతి కుటుంబకులు కూడాను అనుసరించి ఆనందాన్ని అందించి జగత్తునకు శాంతిని కలిగించాలి.
1: దెర్ఫోర్ ఎవ్రీ ఫ్యామిలీ మస్ట్ ఫాలో ఈశ్వర ఫ్యామిలీ అండ్ ఎంజాయ్ ద బ్లిస్ఫుల్ నేచర్ అండ్ బి అన్ ఐడియల్ టు ద రెస్ట్.
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకు వీరికి భేదాభిప్రాయములు ఎక్కడ కూడా కలగలేదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ దెర్ వాజ్ నో స్కోప్ ఫర్ ఎనీ డిస్యూనిటీ.
0: ఏకోనిముఖులై జీవిస్తూ వచ్చారు.
1: దే ఆల్ లివ్డ్ యాజ్ వన్ ఫ్యామిలీ.
0: లోకానికి ఆదర్శం అందిస్తూ వచ్చారు.
1: దే వర్ ఐడియల్స్ టు ద వరల్డ్.
0: అన్యోన్యతను పోషిస్తూ వచ్చారు.
1: దే వర్ టుగెదర్ ఇంటిగ్రేటెడ్.
0: ఐకమత్యమే జగత్తునకు మృదాధారమైనటువంటిదని భావించి ఈ ఐకమత్యాన్ని జగత్తునకు అందిస్తూ వచ్చారు.
1: దే కన్సిడర్డ్ దట్ ది యూనిటీ ఈజ్ ద ఫండమెంటల్ ఫ్యాక్టర్ నెసెసరీ ఫర్ ద వరల్డ్ అండ్ దే డిమాన్స్ట్రేటెడ్ సో.
0: ఇలాంటి పరిస్థితుల్లో ఈనాటి మానవుడు ఇలాంటి ఈశ్వర కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకున్నాడా?
1: మ్యాన్ టుడే హ్యాస్ హీ టేకెన్ దిస్ యూనివర్సల్ ఫ్యామిలీ యాజ్ అన్ ఐడియల్ వన్?
0: దైవం యొక్క కుటుంబీకం యొక్క సంఘంపై మనం అన్యోన్యతగా గుర్తించినప్పుడే మన జీవితం కూడాను శాంతి భద్రత నొందుతుంది.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ద ఇంటిమేట్ రిలేషన్షిప్ అండ్ ద యూనిటీ ఇన్ ద డివైన్ ఫ్యామిలీ the whole world will be peaceful and secure.
0: ee naadu iddaru kodukulu untunte enniyo samasyalu prarambhamavutunnayi.
1: Today when there are two sons there arise number of problems.
0: okarikokariki ee maatram kudanu anyonyata ledu.
1: There is no coordination between the two.
0: bharya bhartala yendu adi kudanu chaala viruddhangane jarugutuntundadi.
1: The husband and wife, they are contradictory in their nature.
0: వారి సామానులు ఎందుకని వారి యొక్క పరిస్థితులు ఎందుకని వారి యొక్క సంపత్తి ఎందుకని ఇలాంటి అన్యోన్యతను దీర్ఘంగా నిరూపిస్తూ వచ్చారు.
1: ఇన్ ద యూజువల్ ఫ్యామిలీ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ ఫేవరబుల్ టైమ్స్ దే హావ్ డిమాన్స్ట్రేటెడ్ యూనిటీ.
0: ఇలాంటి అన్యోన్యతను మనము ఈనాడు పెంచుకోవాలి.
1: This intimate association we have to develop today.
0: ఐకమత్యమును మనం సాధించాలి.
1: We should achieve unity.
0: అలాంటి సాధించే నిమిత్తమై ఈశ్వర కుటుంబము ఈ విశ్వ కుటుంబానికి ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చారు.
1: The Ishwara family is the most ideal for the entire world.
0: ఈశ్వరుడున్నాడు.
1: Here is Ishwara.
0: ఇతని వాహనము ఏది? నంది.
1: The chariot of Ishwara is Nandi.
0: అనగా భౌతిక లౌకిక చూస్తే వీళ్ళ వాహనాలు వీళ్ళ యొక్క పరిస్థితులు లౌకికంగానే మనం కూడాను దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి.
1: Though they are from the worldly sense, we have to consider them as ideals in our worldly life.
0: పార్వతి వాహనము సింహము.
1: The chariot of Parvati is the lion.
0: సుబ్రహ్మణ్య వాహనము నెమలి.
1: The chariot of Subramanya is peacock.
0: వినాయకుని వాహనము ఎలుక.
1: It is the mouse that happens to be the chariot of Vinayaka.
0: ఇలాంటి వాహనములు ధరించి జగత్తునంతా సంచరిస్తూ కుటుంబమును పోషిస్తూ అన్యోన్యతను బోధిస్తూ జీవితాన్ని ఆదర్శంగా అందిస్తూ వచ్చారు.
1: With these chariots, they went on moving all over the universe, sustaining the entire world. And they proved to be ideals to the rest of the universe.
0: కేవలం వీరి యొక్క ఆదర్శమైనటువంటి వాహనములు మాత్రమే కాదు.
1: Their chariots are not merely ideals.
0: కుటుంబంలో వారు ధరించేటువంటి యొక్క ఆభరణములు కూడాను అన్యోన్యతగా వచ్చాయి.
1: All the jewels they wore also were equally ideal.
0: ఇట్టి ఆదర్శం ఈనాడు మనకి ఎక్కడ కూడాను కనిపించటం లేదు.
1: Such an exalted ideal we don't find anywhere today.
0: తమ్ముని భార్య ఏదైనా ఒక నగ ఏమవుతుందంటే అన్న భార్యకు కసి కలుగుతుంది.
1: ఇఫ్ యంగర్ బ్రదర్స్ వైఫ్ హ్యాస్ ఎనీ జ్యువెల్, ద వైఫ్ ఆఫ్ ది ఎల్డర్ బ్రదర్ వుడ్ బి జెలస్.
0: అదే విధంగానే ఒకరికొకరు ఏదైనా ఒకటి చూచినప్పుడు ఆనందాన్ని అనుభవించడానికి దూరమైపోయి అశాంతిని పొందుతున్నారు.
1: దట్స్ వై దే హావ్ డిస్టెన్స్డ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ బ్లిస్ అండ్ ఆర్ పుట్ టు రెస్ట్లెస్నెస్.
0: ఈ దేవి వాహనము సింహం.
1: ఇట్ ఇస్ ద లయన్ విచ్ ఇస్ ది చారియట్ ఆఫ్ దేవి.
0: ఈశ్వరుని వాహనము నంది.
1: నంది ఇస్ ద చారియట్ ఆఫ్ ఈశ్వర.
0: నంది అనగా బుల్.
1: నంది ఇస్ ద బుల్.
0: ఈ యొక్క పశువును చూస్తే సింహం ఊరుకోదు.
1: ద లయన్ వుడ్ నాట్ రిమైన్ లైక్ దాట్ వాచింగ్ ది బుల్.
0: ఈ సింహం చూస్తే నంది చాలా భయపడిపోతుంది.
1: బుల్ విల్ బి ఫియర్ స్ట్రికెన్ ఆన్ వాచింగ్ ద లయన్.
0: ఇలాంటి భయములు ఏమాత్రము లేకుండా ధైర్యంగా ఆ యొక్క వాహనములైనటువంటి యొక్క ప్రాణులు కూడాను అన్యోన్యతగా జగత్తునికి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
1: దీస్ చారియట్స్, though they were contradictory, afraid of each other, but still they lived in unison.
0: ఏమాత్రము భయం కాని ఏమాత్రము దిగులు కాని వాటికి వచ్చేటువంటివి కాదు.
1: They had no worry, anxiety or fear.
0: ఎప్పుడు భయం ఏర్పడుతుంది? మనలో దోషం ఏర్పడినప్పుడే భయం ఆవిర్భవిస్తుంది.
1: Where there is a mistake, there is fear.
0: Wrong.
1: Where there is wrong, there is fear.
0: కనుకనే ఎవరి ఎందుకును ఏ యొక్క దోషములు లేకుండా ఉండినప్పుడు ఈ భయమే ఉండదు.
1: When there is nothing wrong with you, there will be no fear.
0: ఈనాటి మానవుడు ప్రతి చిన్న విషయమునకును భయభ్రాంతులకు గురి అవుతున్నాడంటే వారిలో అన్ని కూడా దోషములే ప్రారంభమవుతున్నాయి.
1: Man today is absolutely fearful because of all mistakes and wrongs in him.
0: వారి దోషములే ఈ భయభ్రాంతులకు మూల కారణము.
1: The very wrong thing that he has done is responsible for fear.
0: ఈ ద్వేష ఆవేశములకు కూడా ఇదే మూల కారణము.
1: ఇట్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఎమోషన్ అండ్ హేట్రెడ్.
0: కనుకనే అన్యోన్యత కావాలంటే అందరి యందు దోషము లేకుండా చూసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు లివ్ ఇన్ యూనిసన్, వీ షుడ్ సీ దేర్ విల్ బి నథింగ్ రాంగ్ విత్
0: మన దోషములే మనకు భయభ్రాంతులను అందిస్తున్నాయి.
1: ఆల్ దీస్ రాంగ్ థింగ్స్ దట్ వీ డూ
0: మన దోషములే మనకు అశాంతిని దుఃఖమును చేకూరుస్తున్నాయి.
1: ద రెస్పాన్సిబుల్ ఫర్ రెస్ట్లెస్నెస్ అండ్ సాడ్నెస్.
0: ఈనాటి మానవుడు దుఃఖంలో మునిగి ఉన్నాడంటే ఈ దుఃఖములకు మూల కారణమేమిటి?
1: మ్యాన్ ఇస్ డ్రౌన్డ్ ఇన్ గ్రీఫ్, వాట్ ఈస్ ద రీజన్?
0: నిజంగా చూస్తే మానవునికి దుఃఖమే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ షుడ్ నాట్ గ్రీవ్ ఎనీ మోమెంట్.
0: ఎక్కడి నుంచి వచ్చింది ఈ దుఃఖము? ఎవరందించారు ఈ దుఃఖము?
1: వేర్ ఫ్రమ్ హీ గాట్ దిస్ సారో, వేర్ ఫ్రమ్ హీ రిసీవ్డ్ ఇట్.
0: తనలో నుంచి వచ్చినటువంటి యొక్క దుర్గుణముల యొక్క రిఫ్లెక్షన్ ఏ దీనికి?
1: The sorrowfulness is the reflection of all the bad qualities within.
0: వాడి లోపల ఉన్నటువంటి యొక్క పాపములే దీనికి రియాక్షన్ కు మూల కారణము.
1: The sin within is the main cause for the reaction.
0: వారి యందున్నటువంటి యొక్క దుర్భావముల యొక్క రియాక్షన్ ని నిజమైనటువంటి యొక్క మానవులకు ఆదర్శవంతమైనది కాకుండా దుర్బోధనలుగానే రూపొందుతున్నాయి.
1: All the bad feelings within come back to you as the reflection reaction and do not give scope for good thoughts.
0: తన ఎందున్నటువంటి ఒక దోషములే తనకు రీసౌండ్ గా ప్రతిబింబిస్తున్నాయి.
1: ఆల్ ద మిస్టేక్స్ అండ్ రాంగ్ థింగ్స్ ఇన్ హిమ్ వుడ్ కమ్ బ్యాక్ టు హిమ్ యాజ్ రియాక్షన్.
0: ఏదో ఒక వ్యక్తి నన్ను దూషిస్తున్నాడంటే ఆ దృష్టి కాదు నిన్ను దూషించేది, వేరొక వ్యక్తి కాదు నిన్ను దూషించేది, నీ యొక్క భావములే నిన్ను ఆ విధమైన రూపాన్ని ధరించి దూషిస్తున్నాయి.
1: యూ థింక్ దట్ ద అదర్ పర్సన్ ఇస్ క్రిటికల్ అండ్ క్రిటిసైజ్ యూ, బట్ ఇట్స్ ఓన్లీ యువర్ మిస్టేక్ విదిన్ దట్ ఇస్ ద మెయిన్లీ రెస్పాన్సిబుల్.
0: కనుకనే పార్వతీశ్వర యొక్క కుటుంబము చాలా అన్ని విషయములు ఎందుకును అడుగడుగులకు కనకనమునకును ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాయి జగత్తుకు.
1: Therefore the family of Parvati and Ishwara has given what idealism is to the rest of the individual.
0: ఈశ్వరుని యొక్క ఆభరణములు ఏమిటి?
1: What are the jewels of Ishwara?
0: అతనికి ఎట్టిది ఆభరణములు లేవు.
1: In fact he has no jewels whatever.
0: తల నిండా జడల సంపంతి వాడు.
1: And he has got all affluence all over the mat.
0: అతని ఆభరణములు నాగములు.
1: And the snakes are the real decoration to him.
0: ఆ యొక్క వాహనములు ఈ విధంగా విరుద్ధంగా ఉండినప్పటికీ వీరి యొక్క ఆభరణములు కూడాను చాలా విరుద్ధంగా ఉంటున్నాయి.
1: All the jewels decoration they have put on also seem to be quite strange.
0: తలనిండా జడల సంపత్తి వాడు.
1: Has got the matted hair.
0: మౌళి గుళికడు చంద్ర మక్కండ కలతోడ బెడదారు గుంపెడు జడదవాడు.
1: And he's got this moon shining over with
0: his forehead
1: which is quite broad with a third eye.
0: నల్ల నేరడి వంటి నల్లని మెడతోడ.
1: And he's got the dark neck.
0: కరమును నాగ కంకణముతోడ.
1: And he's got the ankles over the
0: నడుమును చుట్టిన నాగ చర్మముతోడ.
1: And it is this skin of the snake.
0: మైనందు భస్మముతోడ.
1: And the bhasma, the vibhuti is smeared.
0: మైనిండనందు భస్మముతోడ.
1: విత్ ఆల్ దిస్ యాష్ ఆన్ ది బాడీ.
0: తెచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో.
1: అండ్ విత్ ది సెంట్రల్ వెర్మీలియన్ ఆన్ ది
0: తాంబూల రాగాధరముతోడ.
1: విత్ ఆల్ ది కలర్ బికాస్ ఆఫ్ తాంబూల.
0: తడహేమమే వద్య తాటంకములతోడ. వీక్షాస్త్ర వద్య వృష్టితోడ. నల్ల కొలువులు తునుమాడు కొల్లలాడు మెరుగు చామల ఛాయల మేనితోడ.
1: హిస్ కాంప్లెక్షన్ ఇస్ యావరేజ్ చామల ఛాయ.
0: ఈశ్వరుని యొక్క ఆభరణములు ఎవరికున్నవి?
1: దిస్ కైండ్ ఆఫ్ డెకరేషన్ ఆఫ్ ఈశ్వర, హూ ఎల్స్ హస్ గాట్ ఇట్?
0: కనుకనే పార్వతి దీనికంతా కూడాను వైరాగ్యాన్ని బోధించేటువంటి ఒక తత్వంగా తాను నిరూపిస్తూ వచ్చింది.
1: దిస్ ప్రూవ్స్ టు ద వరల్డ్ వాట్ డిటాచ్మెంట్ అండ్ రెనన్సియేషన్ ఈస్.
0: పార్వతి ఏమైనా కూడా దీనిపైన ద్వేషమును పోనలేదు, అసూయ కలుగలేదు.
1: పార్వతి హ్యాడ్ నో హేట్రెడ్ నార్ జెలసీ.
0: ఎట్టి భేదములు వారి ఎందు కలగలేదు.
1: దేర్ వర్ నో డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్ బిట్వీన్ దెమ్.
0: ఇట్టి భర్తను తాను కోరటం చేత తనకేమైనా కూడా దుర్భావములు ఏమైనా వస్తున్నాయా?
1: బికాస్ ఆఫ్ సచ్ ఎ హస్బెండ్ హ్యాస్ షీ గివెన్ ఎనీ స్కోప్ ఫర్ బ్యాడ్ ఫీలింగ్స్?
0: ఆమె అన్యోన్యతగా అనుసరిస్తూ వచ్చింది.
1: షీ వాజ్ సో ఇంటిమేట్ అండ్ ఫాలోడ్ హిమ్ కంప్లీట్లీ.
0: ఇతను దినదినమ్మును బిచ్చమెత్తుట కాని ఇంటి పూటికి ఇరువరీ లేదు.
1: హి వెంట్ ఆన్ బెగింగ్ స్ట్రీట్ టు స్ట్రీట్ అండ్ హీ నెవర్ పార్టేకెన్ ఎట్ హోమ్.
0: బిచ్చమెత్తేటువంటి ఒక భర్తను పెట్టుకుని భార్య ఈ విధంగా జీవిస్తుందంటే ఇది చాలా విరుద్ధమైనటువంటిది.
1: ద వైఫ్ బీయింగ్ ఏబుల్ టు బేర్ విత్ ది హస్బెండ్ హూ లివ్స్ బై బెగింగ్ ఎవ్రీడే.
0: ఇంటి కాపురమ్ము నేను ఎట్లు చేతు అని తాను పారిపోలేదు.
1: షీ కుడ్ నాట్ స్టే దేర్ బీయింగ్ నాట్ ఏబుల్ టు కంటిన్యూ ఇన్ ద ఫ్యామిలీ.
0: కాదు, అనుసరిస్తూ వచ్చింది.
1: బట్ షీ ఫాలోడ్ హిమ్ థరోలీ.
0: నీ అనుకూలమే నీ ఆనందమే నా ఆనందమని విశ్వసిస్తూ వచ్చింది.
1: షీ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ దట్ ది బ్లిస్ ఆఫ్ శివ ఈస్ ద బ్లిస్ ఆఫ్ పార్వతి.
0: ఈ విధమైనటువంటి అన్యోన్యతను వారు అనుసరిస్తూ వచ్చారు.
1: దిస్ కైండ్ ఆఫ్ ఇంటిమేట్ అండర్స్టాండింగ్ అండ్ రిలేషన్షిప్ వాస్ అమంగ్ దెమ్.
0: కుమారుడు యొక్క వాహనం చూసినప్పుడు మీకు తెలుసును.
1: యు నో ద చారియట్ ఆఫ్ ద సన్.
0: నెమలి వాహనము సుబ్రహ్మణ్యుడు.
1: And the chariot of Subramanya is peacock.
0: ఈ పీకాక్ చూస్తే తండ్రి యొక్క ఆభరణములైనటువంటి సర్పములు చాలా బుసకొడతాయి.
1: The snakes are the father and the peacock of the son are opposed to each other.
0: ద్వేషములు వస్తున్నాయి.
1: And they are hatred towards each other.
0: ఇంతే కాకుండా గణపతి వాహనము ఎలుక.
1: And the chariot of Ganapati is the rat.
0: ఈ rat ను అనగా ఎలుకను చూస్తే పాము ఊరుకుండదు.
1: And the snake would not keep quiet on watching the rat.
0: ఈ రెండింటికి చాల పరమ విరోధము.
1: They are opposites, the two of them.
0: ఇట్టి విరోధమైనటువంటి ఒక కుటుంబమును ఏనాడు కూడాను కలహింపలేదు.
1: Though with all contradictions they never fought with each other.
0: ఎవరికి ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తించుకుంటూ జగత్తులకు ఆనందాన్ని అందిస్తూ వచ్చారు.
1: They discharged their duties on their own and set an ideal to the world.
0: శిరమునందు గంగ.
1: There is Ganges on the head.
0: శిఖమునందు నిమలేక చంద్రుడు.
1: And we find the moon over.
0: చంద్రుడు చాలా చల్లదనవాడు.
1: And the moon is so cool.
0: మూడవ నేత్రము అగ్ని.
1: The third eye is the fire.
0: ఈ అగ్నికి పైనుండి నీరు పోస్తే ఆరిపోతుంది.
1: The fire will be extinguished because of the water.
0: శిఖమలో అగ్ని.
1: And we find the water above and the fire.
0: ఈ రెండింటికి పరమ విరుద్ధము.
1: Both are opposites.
0: కాని ఇది ఏ మాత్రం కొను విరుద్ధంగా సంచరించలేదు.
1: But they never moved in an opposite direction.
0: అన్యోన్యతగా ఉంటుండి జగత్తునకు ఆదర్శాన్ని నిరూపించాయి.
1: They lived together in unison and were ideals to the world.
0: ఇట్టి విరుద్ధమైన భావములు జగత్తులో రావచ్చును.
1: Such contradictory ideas may come in the world.
0: ఇట్టి ద్వేషములు జగత్తులో కలగవచ్చును.
1: There may be hatred in this world.
0: కానీ దీనికంతకూడను మా కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకుని మీరు శాంతిగా జీవించండిని ప్రబోధిస్తూ వచ్చారు.
1: But they gave a lesson and a teaching to the world that whole world should follow them.
0: ఏ చిన్న కార్యం నందు కూడాను వారికి ఏ మాత్రము భేదములు కలగలేదు.
1: In any simple task, there was no difference of opinion among them.
0: ఇటువంటి భేదరహితమైనటువంటి కుటుంబమును ఇది విశ్వమునకు ఆదర్శవంతమైనటువంటి కుటుంబంగా మనం విశ్వసించాలి.
1: We should have full faith that this family is an ideal family because it lived without any differences.
0: ee naati paristhitini deeniki polchukovadaniki veeledu.
1: We cannot compare in any sense the present position.
0: aa naati paristhitulaku aa naati prabhavamulaku aa naati divyaktamulaku itti aikamatyamu entano aadarshanga nirupistu vachindi.
1: It was the ideal of those days under those circumstances in that position.
0: ee naadu prati anuvukunu prati kanamulakunu dvesame dvesame dvesame.
1: We find hatred in every moment, in every cell.
0: అన్ని రంగముల యందు కూడాను ఈనాడు ద్వేషమే ప్రజ్వలిల్లుతూ వస్తుండాలి.
1: In every field in life, we find hatred that's rampant.
0: తల్లి కొడుకులకు ద్వేషము.
1: There's hatred between mother.
0: భార్యాభర్తలకు ద్వేషము.
1: Hatred between husband and wife.
0: అన్నదమ్ములకు ద్వేషము.
1: Hatred among brothers.
0: అన్ని ఆస్తిపాస్తులకు ద్వేషము.
1: Hatred because of property
0: matters. అన్ని ద్వేషమే ఈనాటి మానవుని యందు కూరి ఉన్నది.
1: This hatred is full in the modern man.
0: ఇట్టి ద్వేషమునకు ఏ మాత్రమో అవకాశం అందించకూడదని పార్వతి ఈశ్వరులు ప్రత్యక్షంగా జగత్తునంతా చాటుతూ వచ్చారు.
1: పార్వతి అండ్ ఈశ్వర హావ్ డెమోన్స్ట్రేటెడ్ అండ్ పబ్లిసైజ్డ్ టు ద వరల్డ్ దట్ దే షుడ్ నాట్ బి హేటెడ్. కానీ
0: ఈ బోధనలు ఎవరు వింటున్నారు?
1: బట్ దిస్ టీచింగ్ హూ ఇస్
0: ఎవరు ఆచరిస్తున్నారు?
1: హూ ఇస్ ప్రాక్టీసింగ్?
0: భక్తిగా భగవంతుని స్మరిస్తున్నారే కానీ
1: they think of God with all devotion.
0: భగవంతుని యొక్క ఆదర్శాలు ఎవరు ఆలోచించారు?
1: Who are following the ideals of God?
0: అనుసరించడమే లేదు.
1: They are not following.
0: అదే విధంగానే భగవంతుని పూజించి ప్రయోజనం ఏమిటి?
1: What is the use in worshipping God?
0: ఈశ్వర ఈశ్వరాని ఈశ్వర నామాన్ని స్మరిస్తూ కూడాను ఈశ్వరు యొక్క వాక్యములను విరుద్ధంగా మనం అనుసరించినప్పుడు ఈశ్వరు యొక్క తత్వము మనకు పైన ఏ విధంగా కలుగుతుంది?
1: Though we repeat God's name Ishwara, if we don't follow Ishwara, what benefit we will get?
0: కనుక మనము ఐకమత్యాన్ని ఈనాడు పెంచుకోవాలి.
1: Therefore today we have to develop unity.
0: మానవుని యందు ఈ ఆహార విహారముల చేత అనేక ద్వేషములు ఆవిర్భవిస్తాయి.
1: The food and habits are responsible for hatred.
0: ఎన్ని విధమైనటువంటి దుర్గుణములు ఆవిర్భవించినప్పటికీ మనసులో దానిని దాచుకోవాలి.
1: There may be any number of bad feelings and bad qualities.
0: దానిని ఏమాత్రం కూడా ద్వేష రూపంలో ప్రదర్శించకూడదు.
1: They should never manifest in the form of hatred.
0: ఏమాత్రం కూడా కలగకూడదు.
1: You should never be jealous or envious.
0: ఈ నాటి ప్రతి మానవునికి కూడాను అసూయ ద్వేషము అధికంగా పెరుగుతూ వచ్చింది.
1: There is envy and hatred in every man more and more.
0: అసూయనే మనకు దుర్గుణములకు మూల కారణము.
1: Jealousy is mainly responsible for all bad qualities.
0: అసూయ వల్లనే మనలో క్రోధం బయలుదేరుతుంది.
1: The envy leads to anger.
0: ఈ అసూయ ద్వేషములు రెండే మానవునికి పూర్తి నాహతం చేస్తుంటాయి.
1: The envy and hatred ruin man.
0: మానవుడు ఎంత ఆనందాన్ని అనుభవించవచ్చును.
1: One can enjoy the bliss to an extent.
0: ఎన్ని సుఖములో పొందవచ్చును.
1: You can acquire all sorts of pleasures.
0: కానీ సుఖమును పొందలేకపోతున్నాడు మానవుడు.
1: Man is not able to find happiness.
0: దగ్గరికి వచ్చినటువంటి ఆనందాన్ని కూడా నువ్వు విస్మరిస్తున్నాడు.
1: He forgets the happiness at the doorstep.
0: ఆనందమునకే మూల కారణమైనటువంటి వాడు మానవుడు.
1: Man is primarily responsible.
0: తన యందున్నటువంటి ఆనందమునే తాను మర్చిపోతున్నాడు.
1: He has forgotten the innate bliss.
0: తన యందున్నటువంటి యొక్క సంతోషమునే తాను కోల్పోతున్నాడు.
1: In fact, he has lost the happiness that is latent in him.
0: ఇటువంటి మానవుడు ఇంకా ఏనాడు సంతోషాన్ని అనుభవిస్తాడు?
1: When do you expect a man to be joyful?
0: జీవితమంతా ఇదే కష్టాలతో కూలి ఉంటాడు.
1: His life is full of miseries and problems.
0: మానవుడికి నిజంగా దుఃఖము ప్రధానమైనటువంటిది కాదు.
1: The sadness is not that important in
0: life. ఆనందమయుడు మానవుడు.
1: Man is the embodiment of bliss.
0: మానవుడు
1: is the personification of
0: మానవుడు
1: is the embodiment of peace.
0: అలాంటి మానవునికి ఈ దుఃఖములు ఎందుకు కలుగుతున్నాయి?
1: Such a man, why should he grieve?
0: దైవాజ్ఞను ధిక్కరించడం చేతను,
1: because he is disobedient to the
0: దైవాజ్ఞను ఉల్లంఘించడం చేతను,
1: because he has disobeyed God's command.
0: దీని యొక్క రియాక్షన్ అంతా కూడా మనకు కలుగుతూ ఉన్నాయి.
1: It will come back to you by way of reaction.
0: ఈ రియాక్షన్ ఈ రీసౌండ్ రిఫ్లెక్షన్ మానవునికి ఇన్ని కష్టములకు మూల కారణము.
1: ఫర్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ సఫరింగ్స్ టు మ్యాన్ కైండ్ ద రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్
0: ఎదురుగా వచ్చేటువంటి వ్యక్తి నాకు ద్వేషి అని మీరు భావిస్తున్నారు.
1: యు కన్సిడర్ ద మ్యాన్ ఇన్ ద ఫ్రంట్ హేట్స్ యూ.
0: ఆ ద్వేషి అని భావించుకొని తన ఎదురుగా పోయినప్పుడు మీరిద్దరు కూడాను ఆ రోడ్ లోపలే పెద్ద వార్ జరుగుతుంది.
1: There may be war right on the street because of hatred between you.
0: నీకు ద్వేషిని చూసిన తక్షణమే హలో బ్రదర్ హౌ ఆర్ యూ అని ప్రశ్నించు.
1: The moment you find the person whom you hate, just greet him. Hello brother, how are you?
0: అప్పుడే వాడు కూడాను బ్రదర్ బ్రదర్ హౌ ఆర్ యూ అంటాడు.
1: Then also he will respond, brother, how are
0: you? నీవు ప్రేమ ప్రదర్శించినప్పుడే ఎదురు ప్రేమ మనకు కూడాను ప్రతిబింబంగా వస్తుంది.
1: When you love the other man, you'll get the love as reflection.
0: అతన్ని చూసిన తక్షణమే నీవు ఇంకొక ప్రక్కన పోతే వాడు కూడా మరొక ప్రక్కన పోతుంటాడు.
1: ది మూమెంట్ యూ గెట్ అప్ అండ్ లీవ్ ది స్పాట్ ది అదర్ పర్సన్ ఆల్సో విల్ గో అవే.
0: మన యాక్షన్ ఎట్లుంటుందో రియాక్షన్ అట్లనే వస్తుంటుంది.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రియాక్షన్.
0: మనము ఈ యాక్షన్ మంచిదిగా తీసుకోవాలి.
1: సో అవర్ యాక్షన్ షుడ్ బి గుడ్.
0: దుర్మార్గులే లేరు జగత్తులో.
1: ఇన్ఫాక్ట్ దర్ ఆర్ నో వికెట్ పీపుల్.
0: నా విరోధి నాకు దుర్మార్గుడు అంటున్నావు.
1: You call your enemy as wicked one.
0: నీలోనే దుర్మార్గం లేకపోతే నీకు ప్రక్కనవాడు దుర్మార్గంగా ఎట్టు ప్రవర్తిస్తాడు?
1: Without wickedness in you, how do you understand, know the wickedness in another man?
0: నీకు దుర్మార్గమే ఎదురు వ్యక్తి యందు ప్రతిబింబిస్తూ ఉండాలి.
1: The inner cruelty reflects in the man in the front.
0: ఏదైనా కూడా మన యొక్క మంచి భాగము మంచి ప్రవర్తనలే మనకు ప్రతిబింబిస్తుంటాయి.
1: Anyway, our good feelings and good thoughts, good actions,
0: ప్రతి మానవుడు కూడాను పవిత్రమైన భావమును పెంచుకోవాలి.
1: Every man should foster sacred thoughts.
0: పవిత్రమైన ఆచరణలు మనం ఆదరించాలి.
1: One should resort to sacred practices.
0: దైవాజ్ఞను మనం ఉల్లంఘించకుండా నడుచుకోవాలి.
1: We should conduct ourselves without disobeying God's command.
0: మన జీవితానికి శాంతి భద్రత చేకూరుతాయి.
1: Then only the peace and security are ensured.
0: ఎన్ని భజనలు చేసినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతములు చేసినా ఎన్ని విధములైనటువంటి యొక్క చేసినా నిజం మనసు మానవుని మనసునందు పవిత్రమైన భావములే లేకుండినా
1: ఇన్ స్పైట్ ఆఫ్ భజన్స్ ఇన్ స్పైట్ ఆఫ్ వర్షిప్ ఇన్ స్పైట్ ఆఫ్ సీక్రెట్ రిచువల్స్ ఇది
0: మనవుని మనసునందు కోమలత్వం అనేటువంటి గుణం అభిప్రాయించాలి.
1: We should see that the mind will have all the sensitivity
0: and tenderness.
1: We should also see the compassion
0: of love.
1: If the heart is not full of compassion, kindness, he becomes a demon.
0: కరుణ దీనికి హృదయము అని పేరు పెట్టారు.
1: For that reason it is called హృదయ.
0: హృత్ ప్లస్ దయా హృదయము. కంపాషన్ తో కూడినటువంటి వాడు మానవుడు.
1: హృత్ దయా మీన్స్ ద వన్ హూ ఇస్ కంపాషనేట్.
0: ఒక్క మానవునికి మాత్రమే ఈ విధమైనటువంటి హృదయం అనే పేరు పిలుస్తూ వచ్చారు.
1: దిస్ హృదయ ఇస్ అప్లికబుల్ టు మ్యాన్ ఓన్లీ.
0: పశుపక్షి మృగాదులకు కూడా హృదయం ఉన్నది కానీ వాటిని హృదయం అని చెప్పరు.
1: దో దిస్ హృదయ ఇస్ ప్రెసెంట్ ఇన్ బర్డ్స్ అండ్ బీస్
0: ఆదర్శవంతమైనటువంటి మానవుడికి ఈ పవిత్రమైనటువంటి హృదయం పెట్టుకోవటం చేతనే ఇతను మానవుడిగా పోషిస్తున్నారు.
1: An ideal man has this sacred heart and so he befits the name man.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ఇటువంటి హృదయం మనం ధరించి
1: Having had such a heart,
0: ఇట్టి ఆదర్శాన్ని మనం పొందుకుంటూ
1: with that all the ideal,
0: మనం ఎందుకు దుఃఖంలో కుమిలిపోవాలి?
1: Why should we be sorrowful?
0: ఎందుకు విచారంలో మునగాలి?
1: Why should we worry?
0: ఇది కేవలము మన యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: This is merely reaction, reflection and resound.
0: కనుకనే మనము మనలో ఉన్నటువంటి దోషములే మనం ఎదుటి వ్యక్తి యందు మనము నిరూపిస్తూ వస్తున్నాం.
1: All the wrongs within us we see in the person in front of us.
0: మీకు తెలుసును చూడండి, తెల్లవారు లేచిన తక్షణమే మీరు పేపర్ చూస్తుంటారు.
1: ద మూమెంట్ యు గెట్ అప్ ఇన్ ద మార్నింగ్
0: ఎక్కడ చూసినా కానీ అశాంతి.
1: ఎవ్రీవేర్ దేర్ ఇస్ రెస్ట్లెస్నెస్.
0: ఎక్కడ చూసినా కానీ చంపుకోవటాలు.
1: యు ఫైండ్ ద మాస్క్
0: ద్వేషించాలు. ఇలాంటి ద్వేషాలు క్రోధములు చాలా అపవిత్రంగా వేస్తుంటాయి.
1: యు ఫైండ్ హేట్రెడ్ anger, temper everywhere all over the world.
0: Tellavaru lechina tachame enta shantigano undali.
1: In fact you have got to be peaceful the moment you get up.
0: Appude manaku jeevitham ashantiki avakaranam undadu.
1: Then only there is no cause for agitation or restlessness.
0: Manamu tellavaru lechindi modalukoni aanandanni manam anubhavistu raavali.
1: We should start experiencing the bliss right from the time we get
0: kashtamlu dukkamlu vicharamlu undavachunu.
1: There may be certain difficulties and
0: ivanni vastuntayi potuntayi.
1: They come and pass.
0: Yemi manamunu badinchavu.
1: None will trouble you forever.
0: Vaadini teeskoni nivu anubhavinchinappude avi ninnu badinchuntayi.
1: Then once you accept you will be affected.
0: Dani ye matram kuda nivu teeskokunda unte neeku baadhane ninnu antavu.
1: You should never identify nor receive such troubles.
0: Neeku evaraina oka cover raastuntadu.
1: If anyone writes a letter to you,
0: idi post lo vachesestundi.
1: You receive by post.
0: Danto re address untadadi.
1: And you also find the address that has to be sent back.
0: From address untadi.
1: This from address.
0: Ee from address to address aa cover pai lekapothe evaru danni muttaru.
1: The letter which has no these two addresses from and to, it will not reach
0: anybody.
1: The command of God is the from address.
0: The
1: letters are addressed to man, mankind.
0: Today
1: we consider two address, ignoring the from address.
0: ఈ ఫ్రమ్ అడ్రస్ కానీ టూ అడ్రస్ లేకపోతే ఈ కవర్ని ఎక్కడ పడేస్తాం?
1: Without this from address and two address, what will happen to the letter?
0: Dead letter office లో పడేస్తాం.
1: It will be kept in the dead letter office.
0: కనుకనే మనము ఈ రెండు అడ్రస్లను మనం గుర్తించాలి.
1: సో we have to cognize
0: మొట్టమొదట ఫ్రమ్ అడ్రస్ మనం ఎక్కడ నుంచి వచ్చాము. Where did you come from?
1: First from address, where do you come from?
0: నేను ఎక్కడ నుంచి వచ్చానని తెలుసుకుంటే నేను దైవం నుంచి వచ్చాను.
1: You will know that I am from God.
0: అప్పుడు నీకు మంచి భావాలు ఆవిర్భవిస్తాయి.
1: Then only there will be good thoughts arising in you.
0: నేను ఎక్కడ ఉన్నాను?
1: Where am I?
0: మానవత్వంలో ఉంటున్నాను.
1: I am in human quality.
0: కనుక నీ ఫ్రమ్ అడ్రస్ ఈ టూ అడ్రస్ రెండు మనం దినము తలుచుకుంటూ రావాలి.
1: So we have to think of this from address and two address every day.
0: ఈ రెండింటిని మనం తలుచుకుంటూ ఉంటే ఫ్రమ్ అడ్రస్ ను అనుసరించేటువంటి మానవుడే టూ అడ్రస్ వాడు.
1: Therefore he is the true man who follows this from address.
0: కనుకనే దీన్ని మనం ఫాలో చేసేటువంటి వాడిగా ఉండాలి, కానీ దీన్ని ధిక్కరించే వాడిగా ఉండకూడదు.
1: He should follow this from address. He should never disobey.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి ఆదర్శము ఒక మానవులకు మాత్రమే ఉంటుండాలి.
1: The sacred ideals are present in man only.
0: ఇంతే కాకుండా ఈ అన్ని దేశములు ఎందుకూడను ఇలాంటి అవకాశం ఎక్కడ కూడాను కలగటం లేదు.
1: We don't find such a chance in any country.
0: ఒక భారతీయుల యొక్క భాగ్యమే ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక ఆలోచనని అందిస్తూ వచ్చింది.
1: It is only the good fortune of Bharat to have had these sacred ideals.
0: ఇలాంటి ఆదర్శాలు మనకు ఉండి కూడాను మనం అందుకొనలేకుండా ఆచరించలేకుండా అశాంతికి గురి అయిపోతున్నాము.
1: With all the ideals around us, we are not able to practice. We are not able to enjoy the benefits.
0: ఎన్ని భక్తి ప్రవర్తనలు చేసినప్పటికీ మనలో ఉన్నటువంటి భావము సున్నితంగా లేకపోతే,
1: విత్ ఆల్ ది డివోషన్ అండ్ వర్షిప్, ఇఫ్ అవర్ ఫీలింగ్స్ ఆర్ నాట్ సెన్సిటివ్ అండ్ టెండర్,
0: వ్యర్థములే అయిపోతాయి.
1: ఆల్ వుడ్ అమౌంట్ టు జస్ట్ ఎ వేస్ట్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: దాస్యం,
1: సర్విచు,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదనం,
1: సెల్ఫ్ సరెండర్.
0: ఈ నవీనమైన మార్గములు మానవునికి అందించడంలో మూల కారణమేమిటి?
1: వాట్ ఈస్ దట్ విచ్ ఇస్ ద మెయిన్?
0: ఇవన్నీ ఉండినా కూడా ఏదో ఒక మంచి మార్గాన్ని నీవు అనుసరించు.
1: Among these nine paths of devotion, at least follow one.
0: ఏ ఒక్కటి నీవు అనుసరించకపోయినప్పటికి ఈ నైన్ పాత్ అనగా తొమ్మిది మార్గములు కూడా నీకు దుర్మార్గంగానే ప్రవేశపెడతాయి.
1: If you don't follow anyone, the ninefold path would ruin you, spoil you.
0: Annintikante mukhyam sneham.
1: Of all, most important is friendship.
0: Atmanivedanam.
1: Self surrender. Surrender
0: kavali antaru. Surrender eppudu avutundi? Snehanni penchukunnappude surrender avutundi.
1: When can you surrender? When you develop friendship, you can surrender.
0: Ee naati friendship aa vidhanga ledu, deeniki viruddhanga untundali.
1: The modern friendship is not of this nature.
0: కనుకనే ఈ విధమైనటువంటి మార్గములు రావడానికి మూల కారణము మనలో ఉన్నటువంటి సున్నితమైన హృదయం లేకపోవటమే.
1: As we don't have sensitive tender heart within, it is responsible for all the problems.
0: ప్రేమ భక్తులు అనగా లేకపోవటమే దీనికి మూల కారణము.
1: There is no love and there is no devotion.
0: కనుకనే మనకు ప్రేమ ఉండాలి.
1: Love is essential.
0: అందరి యందు ప్రేమను మనం ప్రదర్శించాలి.
1: We have to exhibit, demonstrate.
0: ప్రేమను అందించాలి.
1: We should share love.
0: ప్రేమను అందుకోవాలి.
1: We have to receive.
0: కేవలము వన్ వే ట్రాఫిక్ కాదు, కేవలం తీసుకోవడానికి మాత్రమే సిద్ధంగా ఉంటున్నాం ఈనాడు.
1: This love is not one way traffic. Today we are prepared to receive only.
0: Take and give, take and give. నీవు ఇచ్చుకోవాలి, పుచ్చుకోవాలి.
1: It should be by way channel. Take and give, take and give.
0: ఇచ్చుకోవడం మాత్రమే ఉంటుండే పుచ్చుకోవడం లేకపోతే ప్రయోజనం ఉండదు.
1: It's not enough if you give, you should also receive.
0: ప్రతిఫలం వస్తుందది.
1: You get the result.
0: దాన్ని కూడా నీవు పుచ్చుకోవాలి.
1: You have to receive the result too.
0: నీవేదో మంచి చేసి నీకు మంచి వచ్చిందంటే నాకు అక్కర్లేదని దూరం చేయకూడదు.
1: If you do something good, you cannot disown the good
0: result. దాన్ని కూడా నీవు పుచ్చుకోవాలి.
1: You have to accept them.
0: నీకు ఇష్టం లేకపోతే ఇంకొకరికి అందించు.
1: If you don't like it, share with others.
0: ఇంకా ద్వేషము, నీవేమైనా కూడా దాన్ని భగవంతుడు ఇచ్చినప్పటికీ దాన్ని నీవు సానందంగా ఆనందంగా అందుకోవాలి.
1: The hatred then, whatever that is given to you by God, we have to accept
0: delightfully.
1: Whatever God gives, it is only for your good only.
0: Doctor Nadu, Rogal Nivarana Chesetunte Vadu Doctor Ani.
1: It's a doctor who gives you cure.
0: Kani Pottalo Oka Pedda Pundu Puttundi.
1: There is ulcer in the stomach.
0: ఆ పుండు పుట్టినప్పుడు డాక్టర్ పెద్ద కత్తి తీసుకుని కోసి వేస్తాడు.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ నైఫ్ ది సర్జన్ వుడ్ కండక్ట్ సర్జరీ.
0: ఈ యొక్క డాక్టర్ ఈ పొట్టలు కోసినంత మాత్రం డాక్టర్ నీకు ద్వేషమా? కాదు.
1: బికాస్ ఆఫ్ ది ఆపరేషన్ దట్ హీ కట్స్ యువర్ స్టమక్ విత్ ది నైఫ్, ఇట్ డజంట్ మీన్ దట్ హీ ఇస్ యువర్ ఎనిమీ.
0: గుర్తించే తాను ఆ విధమైనటువంటి ఆపరేషన్ కు సిద్ధమైపోయాడు.
1: హీ హాస్ నోన్ యువర్ ఎయిల్మెంట్ అండ్ దేర్ఫోర్ హీ హాస్ టేకెన్ టు సర్జరీ.
0: కనుక నీకు కోయటం కూడాను నీ యొక్క క్షేమమే.
1: And these also desires also.
0: అదే విధంగానే భగవంతుడు కొన్ని దుఃఖాలు అందిస్తుంటాడు.
1: God also will make you suffer.
0: అది కూడా నీ క్షేమం కోసమని.
1: It is also for your good.
0: నీకు మంచి కోసమనే భగవంతుడు అన్ని చేస్తుంటాడు.
1: It's for your own benefit God does.
0: సుఖదుఖములు రెండు కూడాను భగవంతుని యొక్క అనుగ్రహ ప్రసాదములే.
1: The good and bad are God's gifts.
0: ఏ యొక్క దీనిని దీన్ని సమాప్తి చేయటం అందిస్తున్నాడో ఎవరికి గుర్తించడానికి వీలు కాదు.
1: Nobody can know for what purpose God is giving this.
0: కలుగునే మనం ఐకమత్యం చేత అన్ని కార్యములు మనం చేయాలి.
1: విత్ ఆల్ యూనిటీ వీ హావ్ టు అండర్టేక్ ఎవ్రీ
0: టాస్క్. అందరితోనూ మనం ఐకమత్యంగా జీవించాలి.
1: వీ హావ్ టు లీడ్ అవర్ లైఫ్ ఇన్ యూనిటీ.
0: నిన్న చూడు, నిన్న తెల్లవారి భజనలు చేశారు.
1: Yesterday the morning you heard bhajans.
0: ఈ భజనలు ఎంత శ్రావ్యంగా ఉంటున్నది.
1: హౌ మెలోడియస్,
0: ఎంత మధురంగా ఉంటున్నది.
1: హౌ స్వీట్,
0: ఎంత ఆనందంగా ఉంటుంది.
1: డిలైట్ఫుల్.
0: కారణం ఏమిటి? అందరూ ఐకమత్యంగా చేశారు.
1: The reason is they have all participated in unity.
0: Shivaratri Shivaratri ani cheppukuntaru.
1: We declare Shivaratri.
0: Ekkada chusina Shivaratri allarle.
1: Everywhere you find
0: devalayam poyina kudano allare.
1: Even a temple there is noise.
0: Kani prashantaniyamlo jarigeetvanti yokka ee Shivaratrulu ekkadi kudano jaragavu.
1: The Shivaratri of Prashantanalayam is the only one without the
0: second. జరుగుతుంటాయి.
1: It's utterly completely
0: అన్ని కార్యములు కూడా ప్రశాంతమయంగా ఉంటుంటాయి.
1: All tasks are undertaken in peace.
0: అన్ని ప్రేమమయంగా ఉంటుంటాయి.
1: All activities are full of love.
0: ఇలాంటి ఐకమత్యంతో చేసినటువంటి పనులు అన్ని ప్రేమమయంగానే ఉంటుంటాయి.
1: All the activities that we do with unity will be
0: ప్రేమే దైవము, దైవం ప్రేమ.
1: Love is God, God is love.
0: ఇలాంటి ప్రేమ చేతనే దైవత్వాన్ని పొందాలి.
1: It's only with love you can attain divinity.
0: కనుక మీరందరూ కూడా ప్రేమమేలు కావాలి.
1: యూ షుడ్ బి ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అన్యోన్యతగా జీవించాలి.
1: యూ షుడ్ లివ్ యునైటెడ్లీ.
0: ఐకమత్యాన్ని పెంచాలి.
1: యూ హావ్ టు డెవలప్.
0: కేవలం ఇక్కడ మాత్రమే కాదు, మీరు ఎక్కడ పోయినప్పటికీ ఆ ప్రదేశంలో ఏదైనా అశాంతికి గురి అయినటువంటి ఏదైనా కారణం ఉంటే దాన్ని అక్కడ నిర్మూలన చేసి ప్రశాంతిని పెంచాలి.
1: Not only here, wherever you go, you have to foster and help unity.
0: ద్వేషములకు ఏమాత్రం కూడా మీరు అవకాశం ఇవ్వకూడదు.
1: Never give any chance for hatred.
0: అప్పుడే మీరు మంచి ప్రశాంతి నిలయం భక్తులుగా రూపొందుతారు.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ట్రూ డివోటీస్ ఆఫ్ ప్రశాంతి నిలయం.
0: ఎవరైనా మీకు విరోధి, మీకు అడ్డు తగిలినా అతని ప్రేమగా పలకరించు.
1: ఈవెన్ ఇఫ్ యూ ఆర్ టు ఫేస్ యువర్ ఎనిమీ, టాక్ టు హిమ్ సాఫ్ట్లీ.
0: నిజంగా అతను కూడా నిన్ను ప్రేమగా పలకరిస్తారు.
1: అండ్ ది అదర్ మ్యాన్ ఆల్సో విల్ టాక్ టు యూ ఇన్ హిస్ టాక్ టు యూ స్వీట్లీ.
0: కానీ నీవు ప్రేమగా పలకరించకుండా ఉండినా అతను కూడా నిన్ను ద్వేషంగా రూపిస్తున్నాడు.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లవ్ ఇన్ యూ, ది అదర్ మ్యాన్ విల్ ఆల్సో హేట్ యూ.
0: కనుక ఆ యొక్క దుర్మార్గములకు మూల కారణం మనమే.
1: యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద వికెడ్నెస్.
0: మనం మంచిగా ప్రేమిస్తే వారు మనకు మంచిగానే ప్రేమిస్తారు.
1: ఇఫ్ యు లవ్ ద అదర్ మ్యాన్ ఇన్ పర్ఫెక్ట్ వే, యు విల్ బి లవ్డ్ ఇన్ టర్న్.
0: కనుక ఈ జగత్ అంతా కూడా రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్ తో నిండి ఉంటుంది.
1: సో ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్.
0: ఏ అశాంతి నీలో ఆవిర్భవించినా దీనికి నీవే మూల కారణము.
1: Any agitation within, you are the cause.
0: ఇంకొకరు కారణం కాదు.
1: The other man is not responsible.
0: ఎవరిని నిపంగా పెట్టకూడదు.
1: You should not blame anybody.
0: అన్ని మన దోషములే మనకు ప్రతిబింబిస్తున్నాయి.
1: It's only our own mistakes.
0: మన మంచే మనకు ఆనందాన్ని అందిస్తున్నాయి.
1: And your good will give you bliss.
0: కనుక మన ఆనందం పొందాలనుకుంటే మనం ఆనందాన్ని జీవించాలి.
1: If you want to be happy, lead a happy life.
0: దీనికంతా కూడా విశ్వ కుటుంబకుడైనటువంటి ఒక ఈశ్వర పార్వతి సుబ్రహ్మణ్య గణపతి కూడాను మనకు ఆదర్శాలు.
1: For all this, for the whole universe, the ideal family is Ishwara family.
0: Okka tandiki iddaru kumarulu untunte,
1: if a father has two sons,
0: iddaru rendu partylu,
1: both of them belong to different parties.
0: Okka partylo undaru,
1: they don't belong to same
0: okka maatalo undaru,
1: they are not in the same
0: okka baatalo nadacharu,
1: They don't tread in the same direction.
0: విరుద్ధమైనటువంటి మార్గంలో ప్రపంచిస్తారు.
1: They move about in opposite directions.
0: ఇవన్నిటి కూడాను మనమే మూల కారణము.
1: We are responsible for all this.
0: మన భావములే దీనికి ప్రతిబింబిస్తూ వచ్చాయి.
1: Our own feelings will come back to you as reflection.
0: కనుకనే మన దీన్ని మనం దోషాన్ని గుర్తించుకొని
1: we have to recognize our own mistakes.
0: కొంతమంది సైలెంట్ గా ఉంటారు.
1: Some are silent.
0: అది కూడాను చాలా తప్పే.
1: It's also a big mistake.
0: ఒక విధంగా మంచి మాటలు
1: at least
0: ఆ మాటల చేత పత్తిని ఫ్రెండ్షిప్ చేసుకో.
1: Talk softly and sweetly, develop friendship.
0: You may worship a picture as a god,
1: you
0: but
1: may,
0: not God as a picture.
1: You may worship a picture as God, not God as a picture.
0: అట్టాంటి పరిస్థితిలో అందరితోన మనం ప్రేమతో మనం మాట్లాడాలి.
1: Talk lovingly with everybody.
0: అప్పుడే నీకు ప్రతిబింబం లభిస్తుంది.
1: Then you will have true reflection.
0: ఈ శివరాత్రి యొక్క మహత్తరమైనటువంటి ప్రభావము,
1: the effects of శివరాత్రి,
0: అందరితోన ఐకమత్యంగా అన్యోన్యతగా జీవించటమే.
1: That we should live in unitedly.
0: ఎలాంటి పరిస్థితుల్లోను సోదరులు మాత్రం ఏమాత్రము ద్వేషాన్ని పొందకూడదు.
1: There should not be hatred among brothers.
0: అన్యోన్యతగా ఉండినటువంటి పంచపాండవులు ఎలాంటి పరిస్థితిని పొందారు? పరమాత్మ ప్రేమకు గురి అయ్యారు.
1: The five Pandavas who led their life in unity. ఏదో
0: మధ్య మధ్యలో కొన్ని జరిగినప్పటికీ దాన్ని వారు లక్ష్యం చేయలేదు.
1: They were never bothered of certain problems that crept in between.
0: ఐకమత్యంగానే చేరారు.
1: All the five led ఐకమత్యం ఉండినప్పుడు
0: విజయాన్ని మనం సాధించవచ్చును.
1: Therefore they were triumphant ultimately.
0: హస్తంలో ఐదు వేళ్లు ఉంటున్నాయి.
1: The hand has five fingers.
0: ఈ ఐదు వేళ్లు చేరినప్పుడే మనం ఒక పనిని పూర్తిగా ఉంచవచ్చును.
1: With all the five fingers working in a coordinated way, you can do anything.
0: కనుకనే కౌరవులు 100 మంది ఉంటున్నారు.
1: There are 100 Kauravas.
0: కానీ ఒకరిలో ఒకరికి ఏమాత్రం గిట్టదు.
1: But they hate each other.
0: ఒకరి మాట వారికి పట్టదు.
1: నో వన్ ఫాలోస్ ది అదర్.
0: వారు ఏ విధమైన సుఖాన్ని అనుభవించారు?
1: వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ దే హ్యాడ్.
0: కనుకనే ఐకమత్యంతో ఎంతటి విజయాన్ని అయినా మనం సాధించవచ్చును.
1: సో విత్ ఆల్ యూనిటీ యూ కెన్ బి విక్టోరియస్.
0: వాలి సుగ్రీవులు వచ్చారు.
1: వాలి సుగ్రీవులు
0: వారిద్దరూ సోదరులే.
1: బోత్ ఆర్ బ్రదర్స్.
0: కానీ కొన్ని కారణాల చేత భేదాభిప్రాయం జరిగి
1: బికాస్ ఆఫ్ సర్టన్ రీజన్స్
0: ద్వేషాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: అండ్ దేర్ వాస్ అటర్ హేట్రెడ్.
0: కానీ ద్వేషం ఉండినా కానీ లోపల మాత్రం ప్రేమతత్వం మానలేదు.
1: Though they hated each other, there's love within.
0: ఇలాంటి ఐకమత్యమైనటువంటి దాన్ని మనం ఎన్ని కష్టములకైనా కూడా ఓర్చుకొని సహించుకొని భరించుకొని సాధించడానికి ప్రయత్నించాలి.
1: We have to bear all the difficulties and problems and maintain unity in life.
0: ఇలాంటి ఐకమత్యాన్ని పెంచుకోవటమే ఈ మహాశివరాత్రి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
1: To foster and to demonstrate unity is the chief objective in the celebration of Shivaratri.
0: కఠినమైనటువంటి వాక్కులు కూడా మనం ఉపయోగించకూడదు.
1: We should never use harsh words.
0: ఎప్పుడు కూడా ప్రేమతో నీవు బోధించు, ప్రేమతో నీవు పలకరించు.
1: Talk to people with all the love and affection.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: పవిత్రమైనటువంటి భక్తులారా,
1: సేక్రెడ్ డివోటీస్,
0: అందరూ కూడాను ఈ పవిత్రమైనటువంటి యొక్క ప్రవేశంలో మీరు పవిత్రంగా చేరారు.
1: యు ఆల్ హావ్ అసెంబ్లీ.
0: ఎక్కడ చేరినప్పటికీ భక్తులైనటువంటి వారు పవిత్రమైన హృదయాన్ని మార్చుకోవాలి.
1: అండ్ ఎవ్రీ డివోటీ వేర్ ఎవర్ హీ ఈజ్ షుడ్ హ్యావ్ సేక్రెడ్ హార్ట్.
0: ఇది పవిత్రంగా ఉండినప్పుడే హార్ట్ పవిత్రమైన కార్యములు మనం చేయగలము.
1: When the heart is sacred, it will lead you to sacred action.
0: పాత్ర పరిశుద్ధంగా ఉండినప్పుడే అందులో పోసినటువంటి పాత్ర పదార్థం కూడా పరిశుద్ధంగా ఉంటుంది.
1: When the container is clean, the contained would be pure.
0: కానీ మంచి బంగారు పాత్రలో కూడాను విషం కలిపి పెట్టినప్పుడు కూడాను అది చాలా విషంగానే రూపొందుతుంది.
1: The container may be made up of gold, but there is poison within.
0: కానీ మట్టి పాత్ర లోపల బంగారు పెట్టినా కానీ భద్రంగా ఉంటుంది.
1: But the gold in an earthen pot would be safe.
0: పాత్ర ముఖ్యం కాదు.
1: It's not the container that's important. It is the material that's important.
0: కనుకనే మనము బంగారు పాత్ర లోపల పాయిజన్ పెట్టినామంటే అది బంగారు పాత్ర కానేరదు.
1: When one there's poison in a golden container, it is useless.
0: మన హృదయం అనేటువంటిది కేవలము బంగారుగా పెట్టుకొని
1: the heart that is golden,
0: దాంతో పవిత్రమైన మాధుర్యాన్ని నింపుకోవాలి.
1: We have to fill it up with all the sweetness.
0: ఏ పాత్రకు అలాంటి పరిస్థితి అలాంటి పదార్థాన్ని మనం నింపుకోవాలి.
1: And we should fill the container with the proper material inside.
0: మీరు విద్యార్థులుగా ఉన్నారు.
1: You are students.
0: ఎలాంటి విద్యార్థులు?
1: What sort of students?
0: సాయి సంస్థల్లో పెరిగేటువంటి విద్యార్థులు.
1: You are students of Sai Institute. సాయి
0: సంస్థల్లో సాయి ఏ ఒక్క దేన్ని కూడా మీరు ఆశించటం లేదు.
1: Sai is not expecting anything from you.
0: అన్ని ఫ్రీ ఎడ్యుకేషన్.
1: Everything is offered free.
0: మీకు ఏది కావాల్సినా కానీ నేను ఫ్రీగా అందిస్తున్నాను.
1: భగవాన్ గివ్స్ యు ఫ్రీలీ.
0: ఈ నాటి ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి స్కూల్స్ మీరు చూచారా, విన్నారా?
1: In this world, do you find any such institutions?
0: బిడ్డ పుట్టకటు పూర్వమే కూడాను బుక్ చేసుకుంటారు.
1: Prior to the birth of the baby, there will be reservation.
0: First standard book,
1: there will be advance booking and pay money.
0: Advance
1: booking is there in every respect. But in our Prashantralayam, there is no advance reservation.
0: The
1: advance is the true ideal that Bhagavan gives to us. Wherever you go, you see that the aims of education are fulfilled. And you should make every effort to fulfill the objectives of education. This is the significance of Shivaratri.
0: Shivaratri
1: Shivaratri is the one of universal family. You are all family members. The individual family should be universal family. The unity of the two is the divinity. For the divinity, unity is necessary. And this unity is true
0: satsanga.
1: Bhagavan mentioned of satsangam yesterday. You should join satsanga. Embodiments of love. Your property is love. Love is Bhagavan's property.
0: కనుక మీరంత ప్రేమను పెంచుకుంటుంటే అంత పెద్ద ప్రాపర్టీకి నేను అధికారిగా ఉంటాను.
1: When you develop more and more of love, Bhagavan is the owner of your love.
0: కనుక నేను నాకేది అక్కర్లేదు.
1: Bhagavan doesn't want anything.
0: మీరు ప్రేమగా జీవించండి.
1: Lead your life in love.
0: ప్రేమగా మీరు బ్రతకండి.
1: Lead your life in love.
0: ప్రేమను ఆదర్శంగా అందించండి.
1: Let love be the ideal.
0: అలాంటి జీవితాన్ని గడిపినప్పుడే అలాంటి విద్యార్థులు పవిత్రులవుతారు.
1: When you lead such a life, your lives would be sacred.
0: నిజంగా ప్రశాంతంలో జరిగేటువంటి ఒక ప్రతి కార్యక్రమం కూడాను ప్రశాంతంగానే ఉంటుంటుంది.
1: ఎవ్రీ ప్రోగ్రామ్ ఇన్ ప్రశాంతనిలయం ఇస్ కంప్లీట్లీ పీస్ఫుల్.
0: ఇన్ని వేల మంది ఇటువంటి ప్రదేశంలో చేరినప్పుడు ఏ కించిత్తైనా శబ్దం ఇస్తుందా?
1: Those thousands and thousands have assembled here.
0: ఒక బిడ్డనే పసి బిడ్డనే కూడా ఏడ్చదు.
1: నాట్ ఈవెన్ ఎ బేబీ క్రైస్. నో,
0: లేదు. ఒక ఎవరైనా తుమ్ముతారా అంటే తుమ్మడం, దగ్గుతారా అంటే దగ్గరు.
1: Nobody coughs, nothing whatsoever.
0: ఇంత పవిత్రమైన ప్రశాంతాన్ని అందిస్తుంటారు.
1: You find absolute peace abiding.
0: ప్రశాంతిలోనే మీరు ప్రశాంతిని పొందకపోతే ఇంకెక్కడ మీరు ప్రశాంతిని పొందగలరు?
1: If you are not peaceful here, where else can you be peaceful?
0: కాబట్టి అందరికీ ఆదర్శవంతమైనటువంటిది ప్రశాంతి నిలయం.
1: ప్రశాంతి నిలయం ఇస్ ది ఐడియల్ టు ద హోల్ వరల్డ్.
0: భౌతికంగా, నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, రాజకీయ అన్నింటి కూడా ప్రశాంతి నిలయమే ప్రధానమైనటువంటిది.
1: ప్రశాంతి నిలయం ఇస్ అన్ ఐడియల్ ఇన్ ద మోరల్, ఎథికల్, స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్.
0: కనుకనే ఈ ప్రశాంతి నిలయంలో మనం మీరు ప్రశాంతిని ప్రోగు చేసుకుని పోవాలి.
1: Therefore, collect, gather peace from ప్రశాంతి నిలయం.
0: ఈ బజార్లో మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏ విధమైన కఠినమైనటువంటి వాక్కులు ప్రవేశపెట్టి పెట్టకండి.
1: నెవర్ యూజ్ హార్ష్ వర్డ్స్ ఎనీవేర్.
0: కానీ చాలా మంది భక్తులు భక్తులు భక్తులు అని చెప్పుకుంటూ
1: మెనీ డిక్లేర్ దెమ్సెల్స్ అస్
0: దుర్మార్గమైన మార్గంలో ప్రవేశిస్తుంటారు.
1: దే ప్రొసీడ్ ఇన్ ది వికెట్ డైరెక్షన్.
0: ఇది భక్తికి చాలా మూల కారణం కాదు.
1: ఇట్ కెనాట్ బి డివోషన్.
0: విరుద్ధమైనటువంటిది.
1: ఇట్స్ అగెన్స్ట్
0: ప్రవర్తనలు కూడా భక్తి భక్తి అంటారు, కానీ ప్రవర్తనంత దుర్మార్గంగా ఉంటాయి.
1: It is against the path of devotion. Their behavior is against the devotion. They think one thing, they say
0: manas anyat, vachas anyat, karma anyat, duratmanam.
1: It's only wicked man whose action, whose God thought and word pude are at variance. He is a wicked man. Who should not join that company.
0: Manas ekam, vachas ekam, karma ekam, mahatmanam.
1: A noble soul will have harmony in thought, word and deed.
0: ఈనాటి భక్తులు కూడా చాలా మంది పవిత్రంగానే ఉంటున్నారు.
1: ద మోడర్న్ డివోటీస్
0: కానీ కొంతమంది మాత్రము మనస్సులో ఒకటి, బయట ఒకటి.
1: బట్ సమ్ పీపుల్ హ్యావ్ వన్ థింగ్ ఇన్ సైడ్,
0: ప్రవర్తనలో చూస్తే మరి ఒకటి.
1: అండ్ ద బిహేవియర్ ఇస్ డిఫరెంట్.
0: ఈ ప్రవర్తనే చాలా ముఖ్యమైనటువంటిది.
1: ద ప్రాక్టీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ ప్రవర్తనలో సక్రమమైనప్పుడు వాడు పవిత్రుడే కాడు.
1: ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ పర్ఫెక్ట్లీ
0: పాపి అని చెప్పవచ్చు.
1: వీ కెన్ సే ది వర్స్ట్ ఆఫ్ ది సిన్నర్స్.
0: కాదు కాదు, మనం ఆ విధమైన మార్గంలో పోకుండా ప్రవర్తన చాలా పవిత్రమైనటువంటిదిగా చూసుకోవాలి.
1: ఇట్స్ అవర్ కండక్ట్, ద ప్రాక్టీస్ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఎటువంటి ప్రదేశంలో పోయినప్పటికీ మనం ప్రశాంతినే ప్రదర్శించాలి.
1: వేరెవర్ యు గో, యు డిమాన్స్ట్రేట్ దిస్ ప్రశాంతిని.
0: విద్యార్థులు మీరు,
1: యు ఆర్ ద స్టూడెంట్స్ ఆఫ్ ప్రశాంతిని.
0: మీ మాటలు చెందే, మీ ప్రవర్తన ఎందే మీరు ప్రశాంతిని ఇవ్వాలని వారు గుర్తించాలి.
1: ఎవ్రీబడి షుడ్ రికగ్నైజ్ యూ. as students of Prashanthi Nilayam by your word and
0: Anandika,
1: behavior.
0: Japan, Germany, ఎక్కడ పోయినప్పటికీ వాళ్ళు చూసేటప్పటికీ వాళ్ళ ప్రవర్తనని బట్టి వీళ్ళు ఎవరో ప్రశాంతి నిలయం పిల్లలుగా ఉంటున్నారే అంటారు.
1: You find everybody, they may be from America, Japan, Germany, they identify the students of Prashanthi Nilayam.
0: ఎంతమందియో సత్కీర్తిని తీసుకుని వస్తున్నారు.
1: Many people bring good name.
0: మీరు ఏది ఇవ్వనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్ ఎనీ.
0: మీరు ఖర్చు పెట్టనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు స్పెండ్.
0: ఈ ప్రవర్తన మంచిదిగా పెంచుకోండి.
1: యువర్ బిహేవియర్ షుడ్ బి పర్ఫెక్ట్.
0: అదే నాకు ఆనందం.
1: దట్ మేక్స్ భగవాన్ హ్యాపీ.
0: ఇంతే మీరే కాదు, చేరినటువంటి భక్తులు కూడాను వారి ప్రవర్తనను చక్రమైన పూర్తిగా తీసుకోవాలి.
1: ద కాండక్ట్ ఆఫ్ ద డివోటీస్ ఆల్సో షుడ్ బి పర్ఫెక్ట్.
0: మేము విశ్వ కుటుంబకులము.
1: వీ బిలాంగ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ యూనివర్స్.
0: హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి ఈశ్వరి పార్వతులే ప్రధానము.
1: అండ్ ఫర్ అవర్ ఫ్యామిలీ ఈశ్వర పార్వతి ఆర్ ఐడియల్.
0: పార్వతి అనగా దేహము.
1: Parvati is the body.
0: ఈశ్వరుడు అనగా హృదయము.
1: ఈశ్వర ఇస్ హృదయ.
0: హృదయ దేహములు రెండింటి ఎందే మానవత్వం ఉంటుండాలి.
1: హృదయ అండ్ ద బాడీ మేక్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: దీన్ని ప్రవృత్తి ప్రకృతి అన్నారు.
1: దిస్ వీ కాల్ నేచర్.
0: కనుకనే భగవంతుని యొక్క విషయం లోపల ప్రవృత్తి నివృత్తులుగా రూపొందింపచేశారు.
1: వీ హ్యావ్ గాట్ ద ప్రవృత్తి అవుట్ వర్డ్ అండ్ నివృత్తి ఇన్ వర్డ్.
0: ప్రవృత్తి దేహము, నివృత్తి ఆత్మ.
1: సో ప్రవృత్తి ఈజ్ ఎక్స్టర్నల్ ద బాడీ, నివృత్తి ఆత్మ ఈజ్ ఇంటర్నల్.
0: యొక్క ఏకత్వమే మానవత్వము.
1: ద యూనిటీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్
0: మానవత్వాన్ని పుట్టి పెరిగి అన్ని విధాల దీన్ని చూచుకోకుండా ఆదర్శాన్ని విస్మరిస్తున్నారు.
1: హావింగ్ బీన్ బోర్న్ ఏ హ్యూమన్ బీయింగ్ వీ హావ్ ఫర్గాటెన్ ద ఐడియల్.
0: నేను భగవంతుని ప్రసాదమే.
1: ఐఎమ్ గాడ్స్ గిఫ్ట్.
0: ఇది కేవలం నీకు నేనుగా భావించుకుని అహంకార పడద్దు.
1: ఇట్స్ నాట్ ఆఫ్ మై ఓన్ మేకింగ్. నెవర్ బి
0: గోస్ట్. అహంకారం ఎక్కడ చేరునో అక్కడ నీకు అన్ని విధాల ప్రమాదములే వస్తుంటాయి.
1: వేర్ దేర్ ఇస్ ఈగో దేర్ విల్ బి డేంజర్ ఎట్ ఎవ్రీ పాయింట్.
0: కనుక ఈ అహంకారాన్ని ఏమాత్రం అవసరం.
1: నెవర్ బి ఈగోయిస్టిక్.
0: ప్రేమను మాత్రమే పెంచుకోవాలి.
1: డెవలప్ లవ్.
0: ప్రేమ చేత సాధించలేనటువంటిది ఒక్కటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెనాట్ అచీవ్ వితౌట్ లవ్.
0: ప్రేమముదిత మనసే కదో.

0: ఈనాటి నామకీర్తనలంతా కూడాను పవిత్రమైనటువంటి యొక్క ఈ గాలిలో చేరి ప్రతిధ్వనిస్తూ జగత్కంతా వ్యాపించి సర్వులకును సద్గుణములు సదాచారములు సత్ప్రవర్తనలు అనుగ్రహించుగాక అని ఆశీర్వదిస్తూ నిన్న ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: All the bhajans we have done till now, let all the whole of the atmosphere, the environment, air be filled with the resonance of the matchless name of God and confer you the peace, happiness and bliss. So saying, Bhagavan, blessing everyone, brings his divine discourse to a close.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on March 2nd, 2003 in Prashanti Nilayam on the occasion of Shivratri. Bhagwan stressed that the message of Shivratri is to live in unity and harmony with everyone. Baba urged us to lead a life of good character and good behavior and said that that is the only thing he wants and that is the only thing that would give him joy. Thank you. Sai Ram.

0: మాట తెలుపుచున్న మాట.
1: యు కెనాట్ ఎక్స్పెక్ట్ ఎ పర్సన్ విదౌట్ ది ప్యూరిటీ ఆఫ్ హార్ట్ హూ ఇస్ అబ్సల్యూట్లీ ఎంప్టీ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ. ఇట్ ఈస్ ఓన్లీ ఎ మ్యాన్ విత్ ప్యూరిటీ విల్ అండర్స్టాండ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్. దిస్ ఈస్ ది ట్రూత్ వాట్ భగవాన్ టెల్స్ అస్.
0: ప్రేమ స్వరూపుల
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు దేశము ఎచ్చర చూచిన అశాంతితో కుమిలిపోవచ్చున్నది.
1: టుడే వీ ఫైండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ రెస్ట్లెస్నెస్.
0: శాంతి అన్నది ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: వీ డోంట్ ఫైండ్ పీస్ ఎనీవేర్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: అశాంతికి మూల కారణము మానవుని యొక్క ఆశలే.
1: ద మెయిన్ రీజన్ ఫార్ రెస్ట్లెస్నెస్ ఆర్ ద డిజైర్స్ ఆఫ్ మ్యాన్కైండ్.
0: తలంపుల యొక్క చేరికనే మనస్సు.
1: మైండ్ ఇస్ జస్ట్ ఎ బండిల్ ఆఫ్ థాట్స్.
0: ఈ సంకల్పములను మొట్టమొదట మనం అరికట్టినప్పుడే మనస్సు సహజంగా స్వాధీనమవుతుంది.
1: వెన్ వన్స్ వీ కంట్రోల్ అవర్ థాట్స్ నేచురలీ వీల్ హ్యావ్ ఎ కంట్రోల్ ఆన్ అవర్ మైండ్.
0: ఇది ఒక వస్త్రము.
1: దిస్ ఈస్ ఎ క్లాత్.
0: ఈ వస్త్రమునకు అనేక దారములు చేరికండి.
1: దిస్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ మెనీ థ్రెడ్స్.
0: ఈ దారములు ఒకదానికొకటి తీసివేసినప్పుడు వస్త్రమే లేదు.
1: వెన్ వన్స్ యూ సెపరేట్ అవుట్ ద థ్రెడ్స్ ద క్లాత్ డస్ నాట్ ఎగ్జిస్ట్.
0: కనుకనే బండల్ ఆఫ్ డిజైర్స్ ఈజ్ మైండ్. So
1: mind is the bundle of desires.
0: Less luggage, more comfort, make travel a pleasure.
1: Less luggage, more comfort, make travel a pleasure.
0: ఈ వాంఛలను క్రమక్రమేణా మనము తగ్గించుకున్నప్పుడే మనసు యొక్క పవిత్రత అభివృద్ధి అవుతుంది.
1: When once we reduce

0: are the luggage of desires, naturally mind will attain the state of purity.
1: ee vaanchala chetane ee naati prati manavudu kodanu prati deshamunandu kodanu naitika dharmika aadhyatmikam aneetvanti moodu sthanamulanu marchipothunnadu.
0: Only the desires that made man all over the world lose the moral, ethical and spiritual values.
1: నైతికమనగా ఏమిటి?
0: వాట్ ఈజ్ మోరల్ వాల్యూ? మొరాలిటీ.
1: నిత్య జీవితంలో మానవుడు సత్యమార్గం అనుసరించి సత్యవాక్కు చేత సరైనటువంటి ఆదర్శాన్ని నిరూపించాలి.
0: ట్రూ మొరాలిటీ లైజ్ ఇన్ స్పీకింగ్ ట్రూత్ అండ్ సెట్టింగ్ అన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద సొసైటీ.
1: దీనిని వేదము సత్యం బ్రూజాత్.
0: దిస్ వేద టెల్స్ అస్ టు స్పీక్ ట్రూత్.
1: నీవు సత్యమునే పలుకు.
0: యూ అటర్ ట్రూత్ అలోన్.
1: పలికిన సత్యమునే ఆచరణ ఎందుంచు.
0: టేక్ టు ప్రాక్టీస్ ది ట్రూత్.
1: ఆచరణ ఎందుంచినటువంటి సత్యమునే వాక్కు చేత ప్రచారం చేయి.
0: ద ట్రూత్ దట్ ఈస్ ప్రాక్టీస్డ్ మస్ట్ బి సెడ్ వెర్బలీ.
1: కనుక సత్యం బ్రూయాత్. ఇది నైతికం యొక్క ధర్మం.
0: సో ద మోరల్ కాండక్ట్ రిక్వైర్స్ అస్ టు స్పీక్ ట్రూత్.
1: ఇంకా ధార్మికం అంటే ఏమిటి?
0: What is dharmic value?
1: Na bhrujat satyam apriyam.
0: Do not say unpalatable truth.
1: Idi priyamainatundi kada ani asatyam cheppavaddu.
0: As it is acceptable, never utter a lie.
1: Intiye kaaka ee satyamunaku viruddhamainatundi yokka asatyamunu manamu pracharamlo pravesha pettaku.
0: We should never publicize or propagate untruth.
1: సత్యము చెప్పినప్పటికీ అది ప్రియమైనటువంటి సత్యంగా ఉంటుండాలి.
0: ఈవెన్ ఇఫ్ యు ఆర్ టు స్పీక్ ట్రూత్, వీ షుడ్ పుట్ ఇట్ ఇన్ ఎ ప్లీజింగ్ అక్సెప్టబుల్ మేనర్.
1: సత్యమైనప్పటికీ అతనికి అప్రీతి అయినటువంటి సత్యాన్ని కూడా చెప్పకూడదు.
0: వీ షుడ్ నాట్ టెల్ ట్రూత్ ఇన్ ఎన్ అన్అక్సెప్టబుల్ హార్ష్ వే.
1: అప్రీతికరమైనటువంటి సత్యం కూడాను అతనికి బాధ కలిగిస్తుంది.
0: ద ట్రూత్ దట్ ఇస్ నాట్ ప్యాలెటబుల్ సమ్ టైమ్స్ పెయిన్స్ మ్యాన్.
1: అన్ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయత్తే. సత్యమనేటువంటిది ఉద్వేగం కాని అప్రీతి కాని ఉండకూడదు.
0: ట్రూత్ షుడ్ నాట్ లీడ్ టు అజిటేషన్స్ డిస్టర్బ్డ్ స్టేట్ ఆఫ్ అవర్ మైండ్. ఇట్ షుడ్ నాట్ బి బిటర్ టు అవర్ ఇయర్.
1: కనుక సత్యమని కూడాను నీవు కొంత ప్రియముగా ఉండాలి, కాని అప్రియమైనటువంటి సత్యాన్ని కూడాను నీవు చెప్పకూడదు.
0: Therefore, truth must be acceptable and pleasing.
1: Idiye dharmamu.
0: This is dharma.
1: Inka aadhyatmikam anaga emti?
0: Then what is the spiritual value?
1: Satyam bruyat naitikam.
0: Telling truth is
1: moral. Na bruyat satyam apriyam.
0: Not telling truth in an unacceptable way.
1: Inka dharmam anetundi ee vidhamainatundi margamlo undinappudu దీనికి ఆదర్శమైనటువంటిదే ఆధ్యాత్మికము.
0: దాట్ విచ్ సెట్స్ అన్ ఐడియల్ నేచురల్లీ బికమ్స్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్.
1: ఈ ఆధ్యాత్మికం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ద స్పిరిచువల్ లైఫ్?
1: ఆత్మతత్వాన్ని ప్రబోధించటమే ఆధ్యాత్మికం.
0: టీచింగ్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఈజ్ స్పిరిచువాలిటీ.
1: ఈ ఆత్మతత్వం అనేటువంటిది ఎక్కడ ఉన్నది?
0: వేర్ ఇస్ దిస్ ఆత్మ?
1: సర్వత్రా ఉన్నది.
0: ఆత్మ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: అయితే దీన్ని గుర్తించడం చాలా కష్టం.
0: However, it's very difficult to recognize,
1: identify.
0: To catch hold of it, still more difficult.
1: కనుకనే ఈనాటి మానవులకు ఆత్మతత్వం అనగా అనేక విధమైనటువంటి యొక్క సందేహమును గురి అవుతున్నారు.
0: It is for that reason we have so many doubts regarding the atmic principle.
1: ఈ ఆత్మిక తత్వము మనం ఒక చిన్న ఉదాహరణగా తీసుకోవచ్చు.
0: We can take this atmic principle as a small illustration.
1: ఇది కంటికి కనిపించదు.
0: You don't see with the physical eye.
1: ఇది పట్టడానికి రూపం లేదు.
0: You can't catch it as it has no form.
1: మన చుట్టూ గాలి ఉన్నది.
0: There is air around us.
1: గాలియే లేకుండా మనం బ్రతకలేము.
0: Without air we cannot live.
1: కానీ ఆ గాలి మన కంటికి కనిపిస్తుందా?
0: But do you see the very air with your eye?
1: లేదు.
0: No.
1: ఈ కంటికే కనిపించినటువంటి గాలిని ఏ విధంగా నీవు పట్టగలవు?
0: When you can't see with the physical naked eye the air, how do you catch hold of it?
1: కనుక ఈ ఆధ్యాత్మికమైనటువంటి తత్వాన్ని అనుభూతిలో మనము తెచ్చుకోవాలి.
0: So the spiritual value lies in the experience of the truth.
1: మానవుని యందు పంచభూతముల స్వరూపం ఉన్నది.
0: Man has the five elements within.
1: పంచకోశముల యొక్క ఆధారం ఉన్నది.
0: He has got as the basis
1: పంచప్రాణముల యొక్క తత్వం ఉన్నది.
0: He has got five life breaths.
1: ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని మనం చక్కగా విచారించాలి.
0: We have to investigate the nature of the five elements.
1: మానవత్వం అనేటువంటి ఒక శక్తులు ఐదు ఉంటున్నవి మానవనియందు.
0: Man has got five kinds of faculties, the powers.
1: సత్యము,
0: truth,
1: ధర్మము,
0: righteousness,
1: శాంతి,
0: peace,
1: ప్రేమ,
0: love,
1: అహింస,
0: non-violence.
1: ఈ ఐదు కూడాను మానవుని ఎందున్నటువంటి యొక్క మానవతా విలువలు.
0: All these constitute human values.
1: మానవతా విలువలు అంటే ఏమిటి?
0: What are human values?
1: మానవుడై పుట్టి ఎంతకాలమైనప్పటికీ మానవతా విలువలే లేకుండా అతను మానవాకారుడే కాదు.
0: Having been born as a living being, a man, however long he might live without realization of the human value, he is no man.
1: కేవలం ఒక అద్వేషము ఇట్లాంటివంతా కూడా మానవతా గుణములు కాదు.
0: Anger, hatred are not human values.
1: ఇవన్నీను పశుగుణములే.
0: They are animal qualities.
1: ఇలాంటి పశుగుణములను మనం పెంచుకొని మానవతా గుణములను తగ్గించుకొని కేవలం ఈనాడు పశువుగా జీవిస్తున్నాడు మానవుడు.
0: Man is leading an animal life with all the animal qualities, with the human qualities totally missing in him.
1: దుష్ట సంకల్పముల చేత దుఃఖితుడగు.
0: Man suffers misery because of bad thoughts.
1: సత్య సంకల్పముల చేత సాధువగును.
0: With truthful thoughts he becomes a pious man.
1: సకల సంకల్పరహితుడే శాంతినొందు.
0: The man beyond the thought remains in peace.
1: ఈనాడు శాంతి లేకుండా పోవడానికి కారణమేమిటి?
0: Why is it that we are not peaceful?
1: సకల సంకల్పరహితుడే సాధువగును.
0: He is the pious man who goes beyond the level of thought.
1: అతనే శాంతినొందు.
0: He will be in peace.
1: శాంతికి మూల కారణం ఏమిటి?
0: What is the cause for peace?
1: సంకల్పముల చేతనే శాంతి లేకపోతున్నది.
0: Our thought flow is the cause for restlessness.
1: సకల సంకల్పరహితుడే శాంతినొందు.
0: If we are beyond the thought, we will remain in peace.
1: కనుక శాంతికి ఏది మూల కారణము?
0: What is the cause for peace?
1: మన సంకల్పమును అరికట్టుకోవాలి.
0: We have to control our thought process.
1: ఇందులో మొట్టమొదటిది మానవతా విలువ సత్యము.
0: ద ఫస్ట్ హ్యూమన్ వాల్యూ ఈజ్ ట్రూత్.
1: సత్యమును మనం కోల్పోయినా మన యొక్క వాల్యూ లోపల ఒక భాగము నష్టమైపోయింది.
0: వెన్ వన్స్ ట్రూత్ ఈజ్ లాస్ట్ వీ లూజ్ వన్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ.
1: ధర్మమును మనం కోల్పోయినా మన మానవతా విలువలో రెండు భాగములు వ్యర్థమైంది.
0: వెన్ వన్స్ ధర్మ రైచియస్నెస్ ఇస్ గాన్ విల్ బి లూజింగ్ టూ పార్ట్స్ ఆఫ్ ది హ్యూమన్ వాల్యూ.
1: ఇందులో మూడవ విలువైనటువంటి శాంతిని మనం కోల్పోయినా
0: ఇఫ్ వీ లూజ్ ద థర్డ్ వాల్యూ పీస్
1: మానవతా విలువలు మూడు విలువలు
0: త్రీ హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటలీ గాన్.
1: కనుక ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కటి కోల్పోవటం చేత ఒక్కొక్క అంగమును మనం కోల్పోయినట్టుగా ఉంటుండాలి.
0: యాజ్ ఈచ్ వాల్యూ ఇస్ లాస్ట్ ఇట్ అమౌంట్స్ టు amputation of each of the limbs of our body.
1: Satyam anetundi prathama viluva.
0: Truth is the first value.
1: Ee prathama viluvainetu satyane ee naadu manu kolipothunnamu.
0: The very first value, truth, is lost.
1: Satyam chepte mana vyaparam jaragadu, mana udyogam chikkadu.
0: If we tell truth, we cannot run our business. We cannot be successful in job.
1: Munduku polemu.
0: So we cannot proceed, advance in life.
1: కనుక ఏ రంగమునందు చూచినా కూడాను నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక అన్ని రంగములు ఎందు కూడాను ఈ సత్యమును కోల్పోయిన వాడికి జీవించలేడు.
0: Therefore, when once the truth is lost and gone, one cannot sustain, continue in the moral, spiritual life.
1: ప్రస్తుత పరిస్థితి యందు సత్యమును కోల్పోవటం వల్లనే తాను జీవిస్తున్నానని భ్రమిస్తున్నాడు.
0: But man today is deluded with the feeling that he is able to live by uttering untruth.
1: ఈ విధంగా సత్యమును కోల్పోయి
0: లైక్ దిస్ ట్రూత్ ఈజ్ లాస్ట్
1: మానవతా విలువను కూడా కోల్పోతున్నాడు.
0: అండ్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ ఆల్సో గివెన్ అప్.
1: మొట్టమొదటిది సత్యము, అదే మానవుని యొక్క శిరస్సు.
0: ద ఫస్ట్ హ్యూమన్ వాల్యూ ట్రూత్ ఈజ్ అవర్ హెడ్.
1: ఈనాడు శిరస్సు లేని మానవుడిగా జీవిస్తున్నాడు మానవుడు.
0: మ్యాన్ ఈజ్ హెడ్లెస్ ఆల్మోస్ట్ ఇన్ నేచర్.
1: కారణమేమిటి? సత్యం అనేటువంటి దాన్ని కోల్పోవటం చేతనే ఈ శిరస్సు కూడా కోల్పోయినాడు.
0: హీఈస్ హెడ్లెస్ బికాస్ హీ హాజ్ లాస్ట్ ది ఫస్ట్ వాల్యూ ట్రూత్.
1: ధర్మము,
0: సెకండ్ ధర్మ,
1: అదే మన భుజములు.
0: ధర్మ రైచియస్నెస్
1: సర్వ బాధ్యతలను కూడా మోయగలిగినటువంటిది భుజములే.
0: ద షోల్డర్స్ విల్ బేర్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీస్.
1: ధర్మాన్ని మనం కోల్పోయినా మన భుజములనే కోల్పోయినటువంటి వారం అవుతాం.
0: వెన్ వన్స్ we lose this righteousness, almost we are handicapped.
1: శాంతిని మనం కోల్పోయిన
0: if peace is gone,
1: కడుపే కోల్పోయినటువంటి వారం అవుతాం.
0: we will be losing our very stomach.
1: స్టమక్ లేనప్పుడు దీనికి భుజించేది ఎట్లా, ఈ దేహంను కాపాడుకునేది ఎట్లా?
0: వితౌట్ స్టమక్ హౌ డు యూ పార్టేక్ అండ్ హౌ డు యూ కంటిన్యూ టు లివ్.
1: కనుకనే దీనిని ఒక విధమైనటువంటి ఆధారభూతమైనటువంటి కేంద్రంగా తీసుకున్నారు.
0: సో స్టమక్ ఈస్ టేకెన్ యాజ్ ద సెంటర్.
1: ఈ సెంటర్ ను మనం కోల్పోతున్నాం.
0: దిస్ సెంటర్ ఈజ్ లాస్ట్.
1: ఈ మూడింటిని కోల్పోవటం చేతనే
0: యాజ్ వీ హావ్ లాస్ట్ దిస్
1: ప్రేమ లేని మానవుడుగా జీవిస్తున్నాడు.
0: లైఫ్ ఈజ్ ఆల్మోస్ట్ విదౌట్ లవ్.
1: ప్రేమనే లేకుండా జీవితమే లేదు.
0: లైఫ్ వితౌట్ లవ్ ఈజ్ వాల్యూలెస్. దేర్ ఇస్ నో లైఫ్ అట్ ఆల్.
1: ప్రతి మానవునికి కూడాను ప్రేమనే ప్రాణము.
0: ఫర్ ఎవ్రీ మ్యాన్ లవ్ ఇస్ లైఫ్.
1: ఈ ప్రాణ సమానమైనటువంటి ప్రేమను కోల్పోవటం చేత మనము డెడ్ బాడీతో సమానంగా ఉంటున్నాం.
0: లవ్ ఈజ్ ద లైఫ్ ప్రిన్సిపల్. విదౌట్ ఇట్ ఇట్ ఈస్ ద లైఫ్.
1: అన్ని రంగములందు కూడాను ద్వేషము ద్వేషము ద్వేషము.
0: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ వీ ఫైండ్ హేట్రెడ్.
1: మన హృదయము ఒక సింగిల్ చైర్.
0: Our spiritual heart is a single chair.
1: Not double sofa.
0: Is not a double sofa.
1: Or not musical chair.
0: Not musical chair.
1: ప్రేమతో నింపబడినటువంటిది ఈ హృదయము.
0: This heart is full of love.
1: కానీ ఈనాటి ప్రేమ లేకపోతున్నది.
0: But in the modern society, there is no love.
1: ఈ ప్రేమ లేకపోవడం చేత యూనిటీ అనేటువంటిది దూరం అయిపోతున్నది.
0: The absence of love leads to the absence of unity.
1: యూనిటీ కోల్పోవటం చేత ప్యూరిటీ కూడా కోల్పోతున్నాడు.
0: యాజ్ దేర్ ఇస్ నో యూనిటీ దేర్ ఇస్ నో ప్యూరిటీ ఎయిదర్.
1: ప్యూరిటీ కోల్పోవటం చేత డివినిటీని పూర్తి నాశనం చేసుకుంటున్నాడు.
0: సిన్స్ దేర్ ఇస్ నో ప్యూరిటీ హీస్ లాస్ట్ కంప్లీట్లీ ద డివినిటీ.
1: సంపాదిస్తున్నాడు ఈ మానవుడు.
0: వాట్ ఇస్ దట్ మ్యాన్ అక్వైర్స్ టుడే?
1: కమ్యూనిటీ ఎనిమిటీ ఈ రెండింటిని హార్ట్ లో చేర్చుకున్నాడు.
0: టూ థింగ్స్ ఆర్ అచీవ్డ్ బై మ్యాన్ టుడే, కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ.
1: ఈ ఎనిమిటీ మితిమీరిపోతుండాలి.
0: Enmity is limitless today.
1: హృదయం నిండుకు ప్రేమ పోయి ఎనిమిటీ అనేటువంటిది బాగా స్థిరంగా నిలిచిపోయింది.
0: ఇన్ ది ప్లేస్ ఆఫ్ లవ్ ఇన్ అవర్ హార్ట్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎనిమిటీ టుడే.
1: ఎనిమిటీ అనేటువంటిది రావటం చేతనే దేశమంతా కూడా చిన్నాభిన్నమైపోతుండాలి.
0: బికాస్ ఆఫ్ ఎనిమిటీ ది హోల్ కంట్రీ ఇస్ బ్రోకెన్.
1: ప్రేమనే ఉంటే ఈ విధమైనటువంటి చిన్నాభిన్నం కావడానికి దేశం అవకాశం లేదు.
0: విత్ లవ్ ద కంట్రీ కెన్ నాట్ బి ఫ్రాగ్మెంటెడ్ ఆర్ డివైడెడ్.
1: కానీ లోపల ఎనిమిటీ.
0: There is enmity within.
1: బయట ప్రేమ చూచినట్టుగా హలో హలో హలో హలో అని వాక్కు.
0: ఎక్స్టర్నలీ వీ సే హలో హలో.
1: ఇది హలో అనేటువంటిది కేవలం లో.
0: హలో ఈజ్ మియర్లీ లో.
1: కానీ హలోతో మనం ప్రేమ పెంచుకోలేము.
0: వీ కాంట్ హ్యావ్ లవ్ బై మియర్లీ సేయింగ్ హలో.
1: ప్రేమను పెంచుకోవాలంటే ఇతరులంతా ప్రేమించాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ లవ్ యూ షుడ్ లవ్ అదర్స్.
1: ప్లస్ ప్రేమ్ ప్లస్ లవ్ ప్లస్ లవ్ ప్లస్ లవ్ ప్లస్ లవ్ ప్లస్ లవ్.
0: లవ్ ఈజ్ మియర్లీ ఎడిషన్ దట్ గోస్ ఆన్ యాడెడ్ ఆన్ అండ్ ఆన్.
1: ప్లస్ చేసుకుంటూ పోతే ప్రేమ అమితమైనటువంటి ప్రేమగా రూపొందుతుంది.
0: ఇఫ్ లవ్ ఈజ్ యాడెడ్ ఆన్ అండ్ ఆన్ మోర్ అండ్ మోర్ ఇట్ బికమ్స్ లిమిట్లెస్.
1: ప్రేమ అధికమైనప్పుడు
0: వెన్ లవ్ ఈజ్ మాక్సిమం.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి. మనుషుల యొక్క భేదమే ఉండదు.
0: దేర్ బి నో డిఫరెన్సెస్ ఇన్ మ్యాన్ కైండ్.
1: అందరూ ఒక్కటైపోతారు.
0: ఆల్ బికమ్ వన్.
1: ఈ ఒక్కటైనప్పుడు
0: వెన్ వీఆర్ వన్.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ. అన్ని భూతముల యందు కూడా ఒకే ఆత్మ ఉంటుంటుంది ప్రేమ స్వరూపమై.
0: వెన్ వీఆర్ వన్ వీ విల్ నో దట్ డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
1: కనుక ఈనాడు మన యొక్క ప్రేమను కోల్పోవటం చేతనే
0: యాజ్ లవ్ ఇస్ లాస్ట్
1: సర్వమును కోల్పోయినటువంటి వారమైపోతున్నాం.
0: యాజ్ లవ్ ఇస్ లాస్ట్ టుడే వీఆర్ లూజింగ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్.
1: కనుక ఈనాడు మనం పెంచుకోవాల్సింది ప్రేమని.
0: వాట్ వీ హ్యావ్ టు గ్రో అండ్ డెవలప్
1: ప్రేమ అనేటువంటిది.
0: ద లవ్
1: వాక్కులో చేరినప్పుడు
0: వెన్ వన్స్ ఇట్స్ ఎక్స్ప్రెస్డ్ బై వర్డ్
1: సత్యం అవుతుంది.
0: లవ్ ఎక్స్ప్రెస్ బై వర్డ్
1: ఈ ప్రేమ అనేటువంటిది.
0: లవ్
1: ఆచరణలో చేరినప్పుడు
0: ఇన్ యాక్షన్
1: అదే ధర్మం అవుతుంది.
0: ఈజ్ ధర్మ.
1: ఈ ప్రేమ అనేటువంటిది
0: లవ్
1: మన యొక్క థాట్ లో చేరినప్పుడు
0: లవ్ ఇన్ థాట్
1: అదే శాంతి అవుతుంది.
0: ఈజ్ పీస్.
1: కనుక ఈ ప్రేమ చేతనే సత్యము ధర్మము శాంతి మూడింటిని కూడా మనం సంపాదించుకోగలుగుతున్నాం.
0: సో లవ్ ఎనేబుల్స్ us టు ఎక్వైర్ ద అదర్ త్రీ వాల్యూస్ ఆఫ్ ధర్మ శాంతి అండ్ ప్రేమ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: తాత్కాలికమైనటువంటి ప్రకృతి యొక్క జీవితం కోసం మనం పాటు పడుతున్నాం.
0: వీఆర్ స్ట్రగ్లింగ్ ఫార్ దిస్ ఎఫీమరల్ టెంపోరల్ వరల్డ్.
1: భంగురమైనటువంటిది.
0: ది వరల్డ్ ఇస్ మొమెంటరీ.
1: ఇదంతా ఒక క్షణంలో పోతుంటది.
0: ఇట్ వుడ్ పాస్ ఆఫ్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
1: యవ్వనము ఒక క్షణంలో పోతుంటది.
0: యూత్ వుడ్ బి లాస్ట్ ఇన్ ఎ మోమెంట్.
1: కురుదన జన యవ్వన గర్వం.
0: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ వెల్త్.
1: కాల సర్వం మా కురుదన జన యవ్వన గర్వం.
0: understand that the wealth, the authority and youth would pass off. The youth would pass off in a moment of time. Money also would be lost accordingly. And reputation, name also would be lost in a moment. These are all the passing clouds. None of these are permanent. But one is permanent. The truth and good name are permanent.
1: మనం మంచి పేరును సంపాదించుకోవాలి.
0: వీ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ రెప్యుటేషన్.
1: మనం ఆ మంచి పేరుతోనే మన కీర్తిని సంపాదించుకోవాలి.
0: అండ్ వీ షుడ్ బి హైలీ రెప్యూటెడ్, బి ఫేమస్.
1: ఎట్లా మనకు మంచి పేరు వస్తుంది?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
1: నీ యొక్క మాటలను మంచితో నీవు ప్రయత్నంగా సాధించు.
0: స్పీక్ వెల్ సాఫ్ట్లీ, దిస్ వన్ వే ఆఫ్ బికమింగ్.
1: నీవు మంచినే మాట్లాడు.
0: స్పీక్ గుడ్.
1: నీ చెవులను మంచినే విను.
0: Let your ears listen good.
1: నీ చేతులు మంచి పనినే చేయి.
0: Let your hands do good.
1: నీ హృదయమును మంచి తాటతోనే నింపుకో.
0: Let your heart be filled with good thoughts.
1: అంతా మంచిగా మారుతుంది.
0: Everything would be good then.
1: See no evil, see what is good.
0: See no evil, see what is good.
1: Talk no evil, talk what is good.
0: Talk no evil, talk what is good.
1: Hear no evil, hear what is good.
0: Hear no evil, hear what is good.
1: Think no evil, think what is good.
0: Think no evil, think what is good.
1: Do no evil, do what is good. This is the way to God.
0: Do no evil, do what is good. This is the way to God.
1: కనుక మనం దైవత్వాన్ని పొందాలనుకున్నప్పుడు బ్యాడ్ టాక్, బ్యాడ్ హియర్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్ ఈ విధంగా ఉంటుంటే నీకు గుడ్ ఎట్లా చిక్కుతుంది?
0: ఇన్ ఆర్డర్ టు అటైన్ డివినిటీ అండ్ ద స్టేట్ ఆఫ్ గుడ్నెస్ విత్ దీస్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ లిసనింగ్, బ్యాడ్ థింకింగ్, బ్యాడ్ యాక్షన్స్ హౌ వి ఎక్స్పెక్ట్ ఇట్.
1: రాత్రి పరుగునంత వరకు కూడాను మనము చెడ్డను వినటము, చెడ్డను మాట్లాడటము, చెడ్డను చూడటము, చెడ్డను చేయటము, చెడ్డను థింకించటము ఈ విధంగా ఉంటుంటే బ్రహ్మ విత్ బ్రహ్మ ఇవ భవతి, ఏ థాట్స్ లో ఉన్నావో ఆ థాట్స్ రూపాన్ని పొందిపోతావు.
0: డాన్ టు డస్క్ వి లిసన్ బ్యాడ్ థింగ్స్, వి సీ బ్యాడ్ థింగ్స్, వి థింక్ ఆఫ్ బ్యాడ్ థింగ్స్, నేచురల్లీ వి బికమ్ బ్యాడ్.
1: కనుక ఈ బ్యాడ్ ఎక్కడి నుంచి వస్తుండాలి?
0: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ బ్యాడ్?
1: చూపు నుంచి కలుగుతుండాలి.
0: Yes, this badness is out of
1: the mouth. నుంచి కలుగుతుండాలి.
0: The listening is the cause.
1: మన వాక్కు నుంచి కలుగుతుండాలి.
0: The words that we speak.
1: మన థాట్స్ నుంచి కలుగుతుండాలి.
0: The thoughts.
1: మన యాక్షన్ నుంచి కలుగుతుండాలి.
0: And actions too.
1: కనుకనే మానవత్వంలో ఉన్నటువంటి విలువలను మనం సంపాదించుకుని పోషించుకోవాలనుకున్నప్పుడు ఈ ఐదు కూడా, అనగా ఐదు సెన్సెస్ ను కూడాను సరైన మార్గంలో ప్రవేశపెట్టుట.
0: Therefore, in order to foster and develop human values, we should have absolute check and control on these five senses and act accordingly.
1: కనుక మొట్టమొట్ట మనము ధ్యానము, జపము, యోగము ఇది కాదు మనకు కావాల్సినటువంటిది.
0: Is not the meditation, it is not the penance, is not chanting that are needed.
1: ఇవన్నీ good works.
0: They are all merely good works.
1: ఇది పవిత్రమైన కర్మలే.
0: They are sacred works, no doubt. But
1: నీ హృదయాన్ని పవిత్రం చేయాలనుకుంటే,
0: to make your heart sacred,
1: మొట్టమొట్ట ఈ five senses ను నీ పవిత్రం చేసుకోవాలి.
0: First make these five senses sacred.
1: దీనిని పురస్కరించుకుని,
0: బేసింగ్ ఆన్ దిస్,
1: దీనికోసమని ఐదు సెన్స్ ను తయారు చేసుకోవాలని బుద్ధుడు అనేక విధమైనటువంటి ప్రయత్నం చేశాడు.
0: బుద్ధ మేడ్ సెవెరల్ అటెంప్ట్స్ టు కంట్రోల్ దీస్ ఫైవ్ సెన్సెస్.
1: 28 సంవత్సరం వరకు,
0: ఫర్ 28 ఇయర్స్,
1: అనేక గ్రంథాలు చదివాడు.
0: He has gone through good
1: things. అనేక మంది మహనీయులను దర్శించాడు.
0: He visited noble souls.
1: అనేక ప్రబోధనలు విన్నాడు.
0: He heard many teachings.
1: కానీ అతనికి ఏమాత్రమూ తృప్తి కలగలేదు.
0: But he was not satisfied.
1: దీనివల్ల వచ్చేటువంటిది ఏమిటి మనకు?
0: What is that we get out of them?
1: ఏదో పెద్దలు ఉపదేశం చేస్తున్నారు, నేను వింటున్నాను.
0: Elders teach, I hear them.
1: కానీ విన్నది వెళ్లిపోతుండాలి.
0: All that is heard is forgotten.
1: అనేక పెద్దలను దర్శిస్తున్నాను నేత్రముల చేత.
0: I visit many noble souls and see them.
1: చర్మ చిచ్చులే గాని జ్ఞాన చిచ్చులు కాదు.
0: The eyes that we have are physical eyes, but not the eyes of wisdom.
1: చూచినటువంటి చర్మ చిచ్చులు దానే పోతుండాలి.
0: Therefore, that which is watched with the eye of wisdom is lost through this eye, physical eye.
1: ఇవి కాదు నాకు కావాల్సినటువంటిది.
0: These are the things that are not needed.
1: నేను వెళ్ళని నిర్వాణం చెందాలి.
0: I need liberation.
1: అప్పుడు అనుకున్నాడు, యోచించాడు.
0: Then he thought over.
1: అప్పుడు MAN, man అన్నారు.
0: Then we know MAN is man.
1: తను ఈ మూడింటికి అర్థం విచారించుకున్నాడు.
0: He inquired, investigated the meaning.
1: అనగా మాయా.
0: M means maya, illusion.
1: ఆ మాయని వశం చేసుకో.
0: See that maya, illusion submits to you.
1: ఏ అనగా ఆత్మతత్వాన్ని అర్థం చేసుకో.
0: ఏ ఆత్మిక్ ప్రిన్సిపల్, అండర్స్టాండ్ ఇట్ వెల్.
1: మాయను వశం చేసుకుని ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇంకా ఎన్న అనేటువంటి నిర్వాణం నాకు ప్రాప్తిస్తుంది అని సత్యం చేసుకున్నాడు.
0: వెన్ వన్స్ యూ పుట్ అండర్ కంట్రోల్ ది ఎన్ మాయా ద ఇల్యూజన్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మా ద ఏ దెన్ యూ విల్ అటైన్ ఎన్ నిర్వాణ లిబరేషన్.
1: నిర్వాణం అనేటువంటిది ఈ రెండింటి ద్వారానే సరుగుతుంది అని సత్యాన్ని గుర్తించుకున్నాడు.
0: హి అండర్స్టూడ్ ద ట్రూత్ దట్ నిర్వాణ లిబరేషన్ ఈజ్ పాసిబుల్ త్రూ దీస్ టూ.
1: నిర్వాణమునకు ఇంద్రియములే మూల కారణం.
0: ఫర్ లిబరేషన్ ద సెన్స్ కంట్రోల్ ఈజ్ నెసెసరీ.
1: దృష్టి,
0: గుడ్ లుక్స్,
1: సమ్యక్ శ్రవణం,
0: గుడ్ లిసనింగ్,
1: సమ్యక్ వాక్కు,
0: గుడ్ వర్డ్,
1: సమ్యక్ థాట్,
0: గుడ్ థాట్,
1: సమ్యక్ వర్క్
0: అండ్ గుడ్ వర్క్.
1: కనుక ఈ యొక్క వర్క్ తో హ్యాండ్స్ ను మనం పవిత్రం చేసుకోవాలి.
0: వి కెన్ సాంక్టిఫై అవర్ హ్యాండ్స్ బై టేకింగ్ గుడ్ వర్క్.
1: చెవులను పవిత్రం చేసుకోవాలి.
0: ఇయర్స్ కెన్ బి మేడ్ సేక్రెడ్ బై లిసనింగ్ టు గుడ్ థింగ్స్.
1: సమ్యక్ థాట్, దాంతో హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి.
0: గుడ్ థాట్స్ విల్ మేక్ అవర్ హార్ట్ సేక్రెడ్.
1: సమ్యక్ వాక్, మన పదములు సరైనట్టుగా ఉండాలి.
0: వీ షుడ్ యూజ్ గుడ్ వర్డ్స్.
1: కనుక ఈనాటి మానవుడు,
0: మ్యాన్ టుడే,
1: చేసే సాధనలన్నీ కూడాను
0: all spiritual
1: కేవలం భౌతికమైనటువంటివి, లౌకికమైనటువంటివి, ప్రాకృతమైనటువంటివి.
0: ఆల్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అండర్టేకెన్ బై మ్యాన్ ఆర్ వర్ల్డ్లీ ఫిజికల్ యాక్టివిటీ.
1: ఇంద్రియాలను అరికట్టుకునక ఎన్ని సాధన చేసి ఏం ప్రయోజనం?
0: విదౌట్ సెన్స్ కంట్రోల్ వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ ఆల్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్?
1: కనుక మొట్టమొదట ఈ ఇంద్రియాన్ని అరికట్టుకునేటువంటి విధానాన్ని తెలుసుకోవాలి.
0: సో వీ షుడ్ నో ద ప్రొసీజర్ టు కంట్రోల్ అవర్ సెన్సెస్.
1: ఈ కంట్రోల్ సెన్సెస్ మనం తెలుసుకున్నప్పుడే సరైనటువంటి ఒక స్థానం మనం పొందగలము.
0: వెన్ వన్స్ వీ నో ద ప్రొసీజర్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్ వీ కెన్ రీచ్ హైట్.
1: ఈనాటి మానవుడు,
0: మ్యాన్ టుడే,
1: సెన్సెస్ అనే దానికి ఏమాత్రం కూడా పని పెట్టడం లేదు.
0: హీఈస్ నాట్ కంట్రోలింగ్ హిస్ సెన్సెస్.
1: కేవలము చేతులతో చేసేటువంటి పనులు,
0: ద జాబ్ హీ డస్ విత్ హ్యాండ్స్,
1: కన్నులతో చూసేటువంటి చూపులు,
0: ద సీన్స్ దట్ హీ వాచెస్,
1: మనస్తో తలచేటువంటి తలపులు,
0: థాట్స్ ఎంటర్టైన్ బై మైండ్,
1: వీటితోనే మనం జీవితాన్ని వెంటర్ చేసుకుంటున్నాం.
0: వీ క్యారీ అవర్ లైఫ్ సోజర్న్ ఆన్ ఎర్త్.
1: ఇది కాదు మన యొక్క జీవితము.
0: దిస్ ఇస్ నాట్ ద లైఫ్.
1: మనం మానవుడము.
0: వీ ఆర్ హ్యూమన్ బీయింగ్స్.
1: ఈ మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మొట్టమొదట గుర్తించుకోవాలి.
0: వీ షుడ్ నో ద డివినిటీ ఇమ్మనెంట్ ఇన్ హ్యూమానిటీ.
1: ఎట్ల ఈ దివ్యత్వాన్ని గుర్తించాలి?
0: హౌ టు నో డివినిటీ?
1: అందరికీ తెలుసును.
0: ఆల్ నో దిస్.
1: కానీ తెలిసి కూడా దాన్ని ఆచరణలో పెట్టలేకపోతున్నారు.
0: దో వీ నో వీ ఆర్ నాట్ ఏబుల్ టు ప్రాక్టీస్.
1: ఏమిటి ఆత్మతత్వం?
0: వాట్ ఇస్ దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్?
1: అది ఇంతవరకు చెప్పినటువంటిది సత్యం బ్రూయాత్, సత్యాన్ని పలుకు.
0: దిస్ ఇస్ దిస్ speak truth.
1: అసత్యం చెడ్డదేని మనకు తెలుసును.
0: We know falsehood is bad.
1: కానీ తాత్కాలికమైనటువంటి చిక్కును తప్పించుకునే నిమిత్తమై మనం అసత్యాన్ని చెప్తున్నాం.
0: To avoid escape from temporary problems, we utter untruth.
1: తాత్కాలిక కష్టములు మాత్రం తప్పించుకుంటున్నాం కానీ
0: we escape from temporary difficulties.
1: శాశ్వత కష్టాన్ని పెంచుకుంటున్నాం.
0: But we are sure to face permanent problems.
1: ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది.
0: This is highly dangerous.
1: కనుకనే మొట్టమొదట తాత్కాలికమైనటువంటి దాన్ని మొట్టమొదట అరికట్టడానికి ప్రయత్నించాలి.
0: ఫస్ట్ వీ హ్యావ్ టు కంట్రోల్ దిస్ టెంపరీ బెనిఫిట్ బై స్పీకింగ్ లైస్.
1: ఇది ఒక విధమైనటువంటి నైతిక గౌరవము.
0: దిస్ గివ్స్ అస్ రెస్పెక్ట్ ఇన్ ద మోరల్ ఆస్పెక్ట్.
1: సత్యాన్ని పలికే సమయంలో నీకు ప్రప్రథమంలో కొంత చిక్కులు కలగవచ్చును.
0: వైల్ స్పీకింగ్ ట్రూత్ వీ ఫేస్ డిఫికల్టీస్.
1: క్రమక్రమేణ నీ యొక్క కీర్తిని అభివృద్ధి కావచ్చు.
0: గ్రాడ్యువల్లీ యువర్ రెప్యుటేషన్ విల్ గ్రో.
1: అతను సత్యస్వరూపుడు రా.
0: He speaks truth.
1: Satya Harishchandrudu.
0: Satya Harishchandra, the king.
1: Tana yokka maata nimittam nilpittukone nimittamai.
0: To keep up to his promise.
1: Satyam kosam sarva avasthalaku guri ayyadu.
0: He suffered for truth in every possible way.
1: Vidhinga.
0: How?
1: తన భార్యను కూడా అమ్ముకున్నాడు.
0: హీ హ్యాడ్ టు సెల్ అవుట్ హిస్ వైఫ్.
1: కుమారుని చంపుకున్నాడు.
0: హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెత్ ఆఫ్
1: హిస్ సన్. తనంతానే అమ్ముకోబడ్డాడు.
0: హీ సోల్డ్ అవుట్ ఆల్ బై హిమ్సెల్ఫ్.
1: కట్టకడపడి కాటి కాపరిగా జీవించాడు.
0: అల్టిమేట్లీ హీ సర్వ్డ్ యాజ్ అ వాచ్మన్ ఇన్ ద బరియల్ గ్రౌండ్.
1: సత్యమును కాపాడే నిమిత్తం ఇన్ని అవస్థలకు గురి అయ్యాడు.
0: వై డిడ్ హీ ఫేస్ ఆల్ దీస్ ట్రబుల్స్? టు హోల్డ్ ఆన్ టు ట్రూత్.
1: అదే చెప్పాడు విశ్వామిత్రుడు.
0: దట్స్ వాట్ సేజ్ విశ్వామిత్ర సెడ్.
1: ఓ చక్రవర్తి,
0: ఓ ఎంపర,
1: నీవు ఒక్కతూరి నీవు దీన్ని అసత్యం అని చెప్పు, తప్పక నేను ఒప్పుకుంటాను, నీకు ఈ కష్టంలే ఉండవన్నాడు.
0: సేజ్ విశ్వామిత్ర సెడ్, ఓ ఎంపర, టెల్ వన్ లై నౌ, ఐ విల్ మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్.
1: నా ప్రాణమైనా ఇస్తాను కానీ అసత్యానికి నేను గురి కానన్నాడు.
0: ది ఎంపర హరిశ్చంద్ర సెడ్, ఐఎమ్ రెడీ టు డై బట్ ఐ విల్ నెవర్ అటర్ ఎ లై.
1: తన సతి అయినటువంటి చంద్రమతి కూడాను పాదములు పట్టి ప్రార్థించింది.
0: హిజ్ వైఫ్ చంద్రమతి కాట్ హోల్డ్ ఆఫ్ ది ఫీట్ అండ్ ప్రేడ్,
1: ప్రభు,
0: ఓ లార్డ్,
1: మీరు ఇన్ని కష్టములు పడ్డప్పటికీ నాకే చింతను లేదు.
0: ఐఎమ్ నాట్ వరీడ్ బికాస్
1: సత్యాన్ని మీరు కాపాడుతూ వచ్చారు.
0: యూ హావ్ బీన్ అప్హోల్డింగ్ ట్రూత్.
1: నిగురు సిరి, నేను మీకును, మీరు నాకు.
0: అల్టిమేట్లీ ఐఎమ్ ఫర్ యూ అండ్ యు ఆర్ ఫర్ మీ.
1: కనుక ఏ కలవానికైనా నన్ను నమ్ముకుని మీ కీర్తి నిలబెట్టుకున్నాను.
0: You put me on sale to any rich man, still hold on to the truth.
1: నమ్ముకోనైన కూడాను నీ యొక్క కష్టం తీర్చుకో గాని నీవు అసత్యానికి మాత్రం పాల్పడద్దు.
0: You be prepared to sell me out, but never give up truth.
1: అనేక విధములైనటువంటి అవస్థల గురి అయినప్పటికీ సత్యాన్ని మాత్రం ప్రాణంగా తీసుకున్నాడు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ద డిఫికల్టీస్ అంటీన్ నంబర్ హి పాస్డ్ త్రూ హి హెల్డ్ ట్రూత్ వాట్ హ్యాపెన్
1: దైవానుగ్రహం సంపాదించి సత్యం చేత
0: హావింగ్ బీన్ రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్
1: మరణించిన కుమారుడు కూడా బ్రతికాడు.
0: హి కుడ్ హావ్ ద డెడ్ సన్ బ్రాట్ బ్యాక్ టు లైఫ్
1: కుమార రాజ్యం కూడా తిరిగి వచ్చింది.
0: హి కుడ్ హావ్ హిస్ కింగ్డమ్
1: భార్య కూడా చేరింది.
0: అండ్ హిస్ క్వీన్ జాయిన్డ్ హిస్ కంపెనీ
1: ఈశ్వర అనుగ్రహం అనేటువంటి దాని చేత తన దివ్యత్వాన్ని పొందాడు.
0: Because of God's grace, he could attain divinity.
1: పూర్వం కేవలము హరిశ్చంద్రుడు అనే పేరు మాత్రమే ఉండేటువంటిది.
0: Earlier, his name was హరిశ్చంద్ర.
1: ఈనాడు యుగ యుగములకు జగ జగమునకును సత్య హరిశ్చంద్ర అని సత్య హరిశ్చంద్ర పేరు సార్థకంగా నిలిచిపోయింది.
0: In fact, his name సత్య హరిశ్చంద్ర is there till this day over ages.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: అందరికీ సత్యం యొక్క ప్రభావం తెలుసును.
0: All know the effect of truth.
1: కానీ
0: బట్
1: సత్యం చెప్తే తమ పనులు జరగవని
0: they think that their life cannot be peaceful
1: కొన్ని చిక్కులు గరుగుతాయని
0: that they face difficulties
1: కొన్ని అవస్థలకు గురి అయిపోతామని
0: that they will have problems
1: భయపడి
0: they are afraid of it
1: ఈ భయం చేతనే సత్యాన్ని మర్చిపోయి అసత్యాన్ని పెంచుకుంటున్నాం.
0: Because of fear they don't speak truth but they utter lies.
1: ఎందుకు ఈ భయం?
0: Why should we be afraid of
1: ఈ భయం చేత మనకు కలిగేది ఏంటి?
0: What is that we get?
1: భయం ఎప్పుడు వస్తుంది?
0: When do you have fear?
1: తప్పు చేసినప్పుడే భయం వస్తుంది.
0: Where there is a mistake there is fear.
1: కనుక తప్పే లేకపోతే భయమే రాదు.
0: When there's no mistake, you don't need to be fearful.
1: ఈనాడు సర్వము ఎక్కడ చూసినా భయం భయం భయం భయం.
0: We find fear everywhere.
1: భయం భయం బ్రతుకు భయం.
0: The life is full of fear and fear.
1: అన్నా దయం భయం బ్రతుకు భయం.
0: Oh brother, life is fear stricken moment to moment everywhere.
1: కష్టాలే జీవితమా.
0: Should the life be full of difficulties?
1: Kadagande jeevitama.
0: Are these problems the life?
1: Kashtale jeevitama. Kadagande jeevitama. Ee kathora narakam anetundi inka anubhavinchalemu manaku oddu oddu oddu oddu.
0: I cannot be in this hell any longer suffering passing through difficulties.
1: Kanuka manam satyanni sadinchali.
0: So we should achieve truth.
1: Dharmani nadchukovali.
0: We should tread along righteousness.
1: Shantini sampadinchukovali.
0: We should acquire peace.
1: Ee mooditini sampadinchukunte mana jeevitham poorna jeevithanga maaripothundi.
0: With these three acquired, life is a total life.
1: కనుక మన మానవుడు పూర్ణత్వం కావాలనుకుంటే
0: ఇన్ ఆర్డర్ టు బి టోటల్ హ్యూమన్ బీయింగ్
1: సాధ్యమైనంత వరకు కూడాను
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్
1: అసత్యం ఆడకుండా చూసుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ స్పీక్ అన్ ట్రూత్.
1: ఒకవేళ అసత్యమైనటువంటి పలకవలసి వచ్చిందా అప్పట్లో నీవు సత్యం వద్దు అసత్యం వద్దు నీవు క్వైట్ గా ఉంటు.
0: ఇఫ్ సర్కమ్స్టాన్సెస్ డిమాండ్ యూ టు స్పీక్ లైస్ బెటర్ యూ రిమైన్ సైలెంట్.
1: సత్య స్వరూపుడైనటువంటి మహర్షి
0: ఎ సేజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్
1: నిరంతరము సత్యం కోసం పాట పడుతూ వచ్చాడు.
0: He has been struggling for truth all along.
1: అతను ఒక వనంలో కూర్చొని తపస్సు చేస్తున్నాడు.
0: He was doing penance in a forest.
1: ఈశ్వరుడు అతన్ని పరీక్ష చేసే నిమిత్తమై
0: Lord wanted to test him.
1: ఒక జింకను తరుముకొని వచ్చాడు.
0: He was chasing a deer.
1: అతను హంటర్ కాదు.
0: He is not a hunter.
1: అతను ఈశ్వరుడు.
0: Is God himself.
1: ఈ యొక్క తపస్సు చేస్తున్నటువంటి వాడి కంటే ఎదురుగా పోయేటట్టుగా ఆ యొక్క జింకను తోలుకొని వచ్చాడు.
0: He has driven out the deer in such a way that it would run in front of the sage in penance.
1: చూచాడు ఈ ఋషి.
0: The sage watched this deer running.
1: ఈ హంటర్ వచ్చాడు.
0: The hunter came.
1: ఋషి వానియా.
0: Oh sage.
1: నేను ఒక జింకను తరుముకొని వచ్చాను మీరు చూచారా?
0: I have been chasing a deer. Did you watch it?
1: చూడలేదు అంటే అసత్యము.
0: If he says I have not seen, it is a lie.
1: చూచితి అంటే అపకారము.
0: If he says I have not seen, it's a blatant lie. If he says I have seen, it will put the deer to danger.
1: సత్యాన్ని కాపాడుకునే నిమిత్తం అపకారం చేయకూడదు.
0: To uphold the truth, one should not put anyone to danger.
1: అపకారం నిమిత్తం సత్యాన్ని లూజ్ చేయకూడదు.
0: That doesn't mean that you should give up truth.
1: ఈ రెండు రెండు నేత్రముల వంటివి.
0: These two are like two eyes.
1: కాపాడుకోవాలని సత్యంగా ఉంటున్నాడు.
0: In order to safeguard and uphold truth, he remains.
1: ఉపయోగము ఉపకారము ఉపమానము అందించేటువంటి వాడు భగవంతుడే.
0: గాడ్ సెట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ద బెస్ట్ ఇలస్ట్రేషన్ అండ్ ది ఐడియా
1: ప్రార్థించాడు.
0: హీ క్లోజ్ హిస్ ఐస్ అండ్ ప్రేడ్
1: నా సత్యము తప్పకుండా
0: దట్ ఐ షుడ్ గో బ్యాక్ ది
1: ఆ మృగము అపకారం జరగకుండా
0: ఐ డోంట్ వాంట్ ద డేర్ టు బి పుట్ ఇన్ డేంజర్
1: నాకు ఒక భావం అందించి నన్ను రక్షించమన్నాడు.
0: ఓ గాడ్ షో మీ ఎ పాత్ అండ్ ప్రొటెక్ట్ మీ.
1: ఒక్క నిమిషం లోపల చక్కని వైబ్రేషన్ వచ్చేసేసింది.
0: ఇన్ ఎ మినిట్స్ టైమ్ ఎ గుడ్ వైబ్రేషన్ కేమ్ టు హిమ్.
1: ఆ ఈశ్వరుడితో చెప్తున్నాడు ఈ ఋషి.
0: అండ్ ది సేజ్ స్టార్టెడ్ టెల్లింగ్ ఈశ్వర. ఏది చూచినో అది
1: పలుకదు.
0: దట్ విచ్ హస్ సీన్ కెనాట్ స్పీక్.
1: ఏది పలుకునో అది చూడలేదు.
0: దట్ విచ్ స్పీక్స్ కెన హస్ నాట్ సీన్.
1: ఏ వందు భువి.
0: What am I to say?
1: చూచిండేది కన్నులు.
0: Is the eye that saw.
1: కాని కన్నులకు నోరు లేదు.
0: But the eye cannot speak.
1: చెప్పగలిగేది పెట్టేది నోరు.
0: The one that speaks is the tongue. The tongue has not watched.
1: నేను ఏం చేస్తున్నాను?
0: What am I to see now?
1: ఏది చూచిందో అది చెప్పాలి.
0: What that sees must say.
1: ఏది చెప్తుందో అది చూడాలి.
0: What that says must see.
1: కాబట్టి చూచిండేది కన్నులు, చెప్పేది నోరు.
0: So eye sees and the tongue speaks.
1: కనుక ఇది సత్యం కాదు అని నిర్ణయం చేశాడు.
0: So it cannot be truth any longer.
1: అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై,
0: then Ishwara manifested.
1: నీ సత్యానికి నువ్వు సాధించావు.
0: Yes, you have achieved truth.
1: త్వరలోపలే నీకు మోక్ష ప్రాప్తి కలుగుగా కానీ ఆశీర్వదించి వెళ్ళాడు.
0: And he blessed the sage with liberation ultimately and blessed himself.
1: అసత్యం ఆడవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అసత్యం వద్దు సత్యం వద్దు.
0: At times circumstances demand you to speak lies, remain silent. Take some time.
1: నీవు ఏ విధమైనటువంటి దీంట్లో లేకుండా మౌనంగా వహించు.
0: Observe silence.
1: అంతేకాని అపకారం జరిగటానికి ఒక అవకాశం చిక్కింది కదా అని నీ బాధలంతా తప్పించుకోవచ్చునని అసత్యం ఆడకూడదు.
0: ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద డిఫికల్టీస్ డో నాట్ స్పీక్ లైస్ పుటింగ్ అదర్స్ టు డేంజర్.
1: ఈ విధమైనటువంటి ఒక ఉపయోగము ఉపకారము యుక్తులు లేకపోవడం చేతనే జగత్తంతా కూడా అనేక చిక్కులు పాలైపోతుంది. అది
0: బికాస్ వీ డోంట్ హెల్ప్ పీపుల్, వీ డోంట్ అడాప్ట్ డివైసెస్.
1: మొట్టమొదటి సత్యం యొక్క రహస్యాన్ని మనం గుర్తించాలి.
0: ఫస్ట్ వీ షుడ్ నో ద సీక్రెట్ ఆఫ్ ట్రూత్.
1: ఆ సత్యం యొక్క రహస్యం ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ సీక్రెట్?
1: సత్యమే దైవము.
0: ట్రూత్
1: ఈస్ గాడ్.
0: ట్రూత్ ఈస్ గాడ్.
1: ఆ సత్యమే దైవం అనేటువంటి భావాన్ని మనం నమ్మాలి.
0: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దట్ ఐడియా.
1: లవ్ ఈస్ గాడ్.
0: లవ్ ఈస్ గాడ్.
1: లివ్ ఇన్ లవ్.
0: లివ్ ఇన్ లవ్.
1: ఈ సత్యంలో మనం జీవించాలి.
0: వీ షుడ్ లివ్ ఇన్ దట్ ట్రూత్.
1: అప్పుడే మన యొక్క సంకల్పము సిద్ధించేస్తుంది.
0: దెన్ అవర్ థాట్స్ వుడ్ బి ఫుల్ఫిల్డ్.
1: దీనిని పురస్కరించుకుని ఏ బుద్ధుడు ఆ విధమైన నిర్వాణం పొందాడు.
0: బేసింగ్ ఆన్ దిస్ బుద్ధ అటైన్ లిబరేషన్.
1: బుద్ధుడు చేయనటువంటి సాధనలు లేవు.
0: బుద్ధ డిడ్ ఆల్ స్పిరిచువల్
1: ప్రాక్టీసెస్. గ్రంథములు లేవు.
0: హి హస్ గాన్ త్రూ ఆల్ టెక్స్ట్.
1: బుద్ధుడు చూడనటువంటి మహనీయులు లేరు.
0: హి విజిటెడ్ ఆల్ సెయింట్స్.
1: అందరినీ చూచాడు.
0: హి సా దెమ్ ఆల్.
1: అన్ని విన్నాడు.
0: హి హర్డ్ ఎవ్రీథింగ్.
1: కానీ కట్టకడపటికి ఏమనుకున్నాడు?
0: అల్టిమేట్లీ వాట్ డిడ్ హి థింక్?
1: దైవత్వం అనేటువంటి దాన్ని తెలిపినటువంటి ఈ బోధనలు మనం విని ప్రయోజనం ఏంటి?
0: వై షుడ్ ఐ లిసన్ టు ఆల్ దట్ వెన్ ఐ డోంట్ అండర్స్టాండ్ డివినిటీ?
1: ఈ దైవత్వాన్ని తెలుసుకోవడానికి మన హృదయమే దీనికి ప్రధానమైనటువంటిది.
0: టు నో ది డివినిటీ ద స్పిరిచువల్ హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ మెయిన్.
1: ఈ యొక్క మంకీ అయినటువంటి మైండ్ ఏ మనం ఇన్ని పవిత్రమైన మార్గాలకు అడ్డు తగులుతూ ఉండాలి.
0: ఇట్స్ ద మంకీ మైండ్ దట్ స్టాండ్స్ అన్ ఆబ్స్టకల్.
1: ఈ మనసే నాకు 6 సంవత్సరం అంతా కూడా దైవాన్ని దూరం చేసి పెట్టింది.
0: ఇట్స్ ద వెరీ మంకీ మైండ్ దట్ హెస్ కెప్ట్ మీ ఆఫ్.
1: మనసును ఆధారం చేసుకున్నటువంటి మానవుడు ఏమాత్రం కూడా సిద్ధిని పొందలేదు.
0: ద మ్యాన్ హూ రియలైజ్ on mind can never be
1: ఆధారముగా ఉన్న మానవుండు పశువు కంటిని హీనమై పతనమవును.
0: ద మ్యాన్ హూ రిలైజ్ ఆన్ ద మైండ్ విల్ బి వర్స్ దెన్ అన్ అనిమల్.
1: బుద్ధిని ఆధారముగా చేసుకున్న బుద్ధజనుడు,
0: ద వన్ హూ ఫాలోస్ ది ఇంటెలెక్ట్,
1: వాడు కేవలము ఒక బుద్ధుడిగా మారిపోతాడు.
0: హీ బికమ్స్ బుద్ధ,
1: కానీ జ్ఞానిగా కాడు.
0: హీ కెనాట్ బి జ్ఞాని, ది వన్ ఆఫ్ విజ్డమ్.
1: కనుక నీవు మనస్సును చాలా సారథ్యమంత వరకు దూరం పెట్టాలని ప్రయత్నం చేయాలి.
0: ట్రై టు కీప్ ఆఫ్ ఫ్రమ్ ద మైండ్.
1: ఈనాడు మనసును కేంద్రంగా తీసుకుని,
0: టుడే వీ టేక్ ద మైండ్ యాజ్ అ సెంటర్,
1: మన జీవితాన్ని గడుపుతూ వస్తున్నాము.
0: అండ్ వీ క్యారీ అవర్ లైఫ్.
1: మనసు ఎప్పుడూ కేంద్రంగా తీసుకోకూడదు.
0: వీ షుడ్ నెవర్ టేక్ మైండ్ యాజ్ అ సెంటర్.
1: మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: బాడీ ఈజ్ లైక్ వాటర్ బబుల్.
1: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
0: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
1: ఫాలో ది కాన్షియన్స్.
0: ఫాలో ది కాన్షియన్స్.
1: అది ఏ నీ యొక్క లక్ష్యము.
0: దట్స్ యువర్ ఎయిమ్.
1: అది ఏ నీ ఆత్మతత్వము.
0: దట్ ఈస్ యువర్ ఆత్మిక ప్రిన్సిపల్.
1: కాన్షియన్స్ అనేటువంటి దాన్ని నువ్వు బద్ధంగా తీసుకో.
0: టేక్ దట్ కాన్షియన్స్ యాజ్ స్టాండర్డ్.
1: అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
0: భగవాన్ టెల్స్ బాయ్స్ రిపీటెడ్
1: ఫోర్ ఎఫ్స్.
0: ఫోర్ ఎఫ్స్.
1: ఎఫ్ ఎఫ్ ఎఫ్.
0: ఫోర్ ఎఫ్స్.
1: ఫస్ట్ ఎఫ్.
0: ద ఫస్ట్ ఎఫ్.
1: ఫాలో ది మాస్టర్.
0: ఫాలో ద మాస్టర్.
1: ఎవరిని మాస్టర్?
0: హూ ఇస్ యువర్ మాస్టర్?
1: ఏదో ఒక గురువు, ఏదో ఒక గురువు కాదు.
0: నాట్ దట్ టీచర్ అండ్ దిస్ టీచర్.
1: కాన్షియన్స్ ఏ నీ యొక్క గురువు.
0: యువర్ కాన్షియన్స్ ఇస్ యువర్ మాస్టర్.
1: నీ కాన్షియన్స్ నువ్వు ఫాలో చేయి.
0: ఫాలో యువర్ కాన్షియన్స్.
1: కనుక ఫస్ట్ వర్డ్ ఫాలో ది మాస్టర్.
0: ఫస్ట్ ఎఫ్ ఫాలో ద మాస్టర్.
1: సెకండ్ ఎఫ్.
0: సెకండ్ ఎఫ్.
1: ఫేస్ ది డెవిల్.
0: ఫేస్ ద డెవిల్.
1: థర్డ్ ఎఫ్ ఫైట్ టు ది ఎండ్.
0: థర్డ్ ఎఫ్ ఫైట్ టు ది ఎండ్.
1: ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ది గేమ్.
0: ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ద గేమ్.
1: జీవితం అనే గేమ్ నువ్వు పూర్తి చేసుకోవాలి.
0: ఫినిష్ ది గేమ్ ఆఫ్ లైఫ్.
1: ఈ విధమైనటువంటి దీంట్లో అనేక రకమైనటువంటి సులభమైన మార్గమును వదిలిపెట్టి,
0: వీ గివ్ అప్ ది ఈజీ పాత్.
1: మనం కష్టమైనటువంటి మార్గంలో ప్రవేశపడి
0: వి గో అలాంగ్ ద డిఫికల్ట్
1: పాత్ అన్ని కష్టములే అనుభవిస్తున్నాము
0: అండ్ వి సఫర్ డిఫికల్టీస్ ఇన్ ఎవ్రీ వే
1: కష్టము ఇంట్లో కష్టము
0: దేర్ ఇస్ డిఫికల్టీ ఇన్ ద బాడీ అండ్ ఇన్ ఫ్యామిలీ
1: ఇంట్లో కష్టము ఎక్కడ పోయినా కష్టమే
0: డిఫికల్టీ ఎవ్రీవేర్ అట్ హోమ్ అండ్ అవుట్ సైడ్
1: ఈనాడు సంతోషం అనేటువంటి శాంతి అనేటువంటిది ఎట్టిదో ఏమాత్రం గుర్తెరగలేకుండా పోతుంది
0: మ్యాన్ టుడే ఇస్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ పీస్ అండ్ హ్యాపీనెస్
1: సంతోషంగా ఉన్నట్టుగా నవ్వుతున్నారే కానీ
0: హీ స్మైల్స్ యాజ్ దో హీస్ హ్యాపీ
1: Picture love.
0: It is all happiness of a movie, a
1: picture.
0: He pretends as if he is smiling and happy.
1: He
0: acts as if he is happy, but he is not
1: happy. He
0: exhibits as if he is in peace, but not so in reality.
1: Artificial life ga maaripoyindi.
0: Life has become artificial.
1: No heart.
0: There's no heart.
1: Only art.
0: Only everything is art.
1: Ee vidhanga jeevitham enta kaalam manam gadipek avutundi.
0: How long can we live like this?
1: Karu art ni dooram cheyandi.
0: Give up. Keep yourself distanced from art.
1: Cheyandi.
0: And follow the heart.
1: Adi nijamainatundi atma tattvam.
0: That is the true atma.
1: నీ హార్ట్ ఏ విధంగా చెప్తుండదో దాన్ని అనుసరించు
0: ఫాలో ది డిక్టేట్స్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ హార్ట్
1: అదే నీ కాన్షియన్స్
0: దాట్స్ యువర్ కాన్షియన్స్
1: ఈ కాన్షియన్స్ ని ఫాలో చేయి
0: ఫాలో యువర్ కాన్షియన్స్
1: ఈ కాన్షియన్స్ ని ఫాలో చేస్తే
0: ఇఫ్ యు ఫాలో యువర్
1: కాన్షియస్నెస్ లోపల చేరిపోతాం మనం
0: ది కాన్షియన్స్ విల్ టేక్ యూ టు కాన్షియస్నెస్
1: ఈ కాన్షియస్నెస్ లో చేరినటువంటి వాడికి ఏ బాధలు ఉండవు
0: ద వన్ హూ మర్జెస్ ఇన్ కాన్షియస్నెస్ విల్ నెవర్ హ్యావ్ ఎనీ డిఫికల్టీ
1: కాన్షియస్ అనేటువంటిది ఒక దేహంలో పరిమితమై ఉంటుంది
0: కాన్షియన్స్ ఇస్ లిమిటెడ్ టు ద బాడీ
1: కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్ర వ్యాపించి ఉంటుంది
0: కాన్షియస్నెస్ ఇస్ ఎవ్రీవేర్
1: ఆ సర్వత్ర వ్యాపించినటువంటి గాలి లోపల
0: ది ఎయిర్ విచ్ ఇస్ ఎవ్రీవేర్
1: ఈ దేహం అనేటువంటి బెలూన్ లో కూర్చున్నటువంటి ఒక ఈ గాలి
0: ది ఎయిర్ విచ్ ఇస్ పంప్డ్ ఇన్ టు ద బెలూన్
1: ఈ ఇది పగిలిపోయినప్పుడే ఆ సర్వత్ర ఉండినటువంటి ఎయిర్ లో లీనమైపోతుంది
0: వెన్ ది బెలూన్ బర్స్ ది ఎయిర్ ఆఫ్ ది బెలూన్ విల్ మర్జ్ ఇన్ టు ది ఎయిర్ అరౌండ్
1: కనుక ఈ బెలూన్ లోపల పోయి చేరిండేది ఎట్లా చేరింది
0: How has the air gone to the balloon?
1: Pranamu, mana pranamu, udi, udi, udi pettamu.
0: We blow it up, therefore air goes in.
1: Kani adi ardham varaku maatrame udi pettamu.
0: But you have blown it half.
1: Tirigi ee vishalamainatundi gaali lopala consciousness lopala deenam gaavadaniki avakasam ledu.
0: There is no scope for the merger of this limited air.
1: Ee etta ee vishalamainatundi okka consciousness lo menam deenam kavali ani vicharistunnadu.
0: And we are very much worried as to merge into this vast consciousness.
1: Nayana idi chaala sulabhamainatundi margamu.
0: Oh man, it's so easy path.
1: నీవు ఎట్ల ఏ విధంగా దీంట్లో ఊదినావో గాలి
0: జస్ట్ యాజ్ యువర్ బ్లోన్ అప్ ఎయిర్ ఇన్ ది బెలూన్
1: ఊదుతూ ఊదుతూ రా
0: బ్లోన్ ఇట్ అప్ ఫర్దర్ మోర్ అండ్ మోర్
1: క్రమక్రమేణ ఆ బెలూన్ థిన్ అయిపోతుంది
0: దెన్ బెలూన్ బికమ్స్ థిన్ గ్రాడ్యువల్లీ
1: థిన్ అయిపోతే ఒక్కతోటి పట్టన పగిలిపోతుంది
0: యాజ్ బికమ్స్ థిన్ అండ్ థిన్నర్ ఇట్ బర్స్ అట్ వన్స్
1: అప్పుడు ఈ పరిమితంగా బంధింపబడినటువంటి ఎయిర్
0: ది లిమిటెడ్ ఎయిర్
1: ఈ విశాలమైన ఎయిర్ లో ఏకమైపోతుంది
0: ద లిమిటెడ్ ఎయిర్ ఆఫ్ ద బెలూన్ వుడ్ మర్జ్ ఇన్ ది ఇన్ఫినిట్ ఎయిర్
1: సాయుజ్యము
0: దిస్ ఇస్ కాల్డ్ సాయుజ్య మర్జ
1: సాయుజ్యం అనగా ఏమి విశాలము సర్వత్రా ఉండినటువంటి గాలి లోపల ఈ భిన్నమైనటువంటి గాను ఏకంగా ఉండినటువంటి గాలి ఐక్యం కావటమే సాయుజ్యం
0: మర్జర్ సాయుజ్య మీన్స్ ద యూనిఫికేషన్ ఆఫ్ దిస్ లిమిటెడ్ ఎయిర్ ఆఫ్ ద బెలూన్ ఇన్ ది వాస్ట్ ఎయిర్ అరౌండ్
1: లేక మోక్షం అనేది కానీ లేక లిబరేషన్ అనేటువంటి కానీ చాలా సులభమైన మార్గం
0: స్పిరిచువాలిటీ అండ్ లిబరేషన్ దే ఆర్ వెరీ ఈజీ పాత్
1: కానీ విషయం తెలియకపోవటం చేతనే అనేక అవస్థలకు గురి అయిపోతుంది
0: యాజ్ ద సబ్జెక్ట్ ఈస్ నాట్ నోన్ వీ సఫర్
1: ఒక్క ప్రేమ చేతనే సర్వ అవస్థలను కూడా దూరం చేసుకోవచ్చు
0: త్రూ లవ్ యూ కెన్ పాస్ త్రూ ఆల్ డిఫికల్టీస్ ఈజీలీ
1: కనుక ఈ ప్రేమను మనము హృదయపూర్వకంగా పెంచుకోవాలి
0: వీ హావ్ టు డెవలప్ లవ్ హోల్ హార్ట్
1: మన హృదయంలో ప్రేమతోనే మాత్రమే నింపుకోవాలి
0: వీ హావ్ టు ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్ అలోన్
1: స్టార్ట్ ది డే విత్ లవ్
0: స్టార్ట్ ది డే విత్ లవ్
1: స్పెండ్ ది డే విత్ లవ్
0: స్పెండ్ ది డే విత్ లవ్
1: ఫిల్ ది డే విత్ లవ్
0: ఫిల్ ది డే విత్ లవ్
1: ఎండ్ ది డే విత్ లవ్
0: ఎండ్ ది డే విత్ లవ్
1: ఇది ఈ విధమైనటువంటి దీనిగా ఉన్నప్పుడు హృదయంలో సర్వము మన జీవితము సంకల్పబద్ధత లిబరేషన్ పొందుతుంది
0: అండ్ ద హార్ట్ విల్ ఎంటర్ ఇన్ సచ్ థాట్స్ As to attain liberation.
1: Kanuka annitiki nee sulabhamaina margam prema okkate.
0: The easiest path is love.
1: Ee premane vaakulo upayoga pettandi.
0: This love can be expressed by word.
1: Mana daggara chakkara untundali.
0: Here is sugar.
1: Ee chakkara yokka ruchi etundi.
0: What is the taste of the sugar?
1: Teepi.
0: It is sweet.
1: Ee chakkaranu neellallo kalupu.
0: Mix it in water.
1: Panakam ayipothundi.
0: It becomes syrup.
1: Coffee lo kalupu.
0: Mix it in coffee.
1: Teeyaga untadi.
0: It's so sweet.
1: టీలో కలుపు
0: మిక్స్ ఇట్ ఇన్ టీ
1: తీయగా ఉంటుంది
0: ఆల్సో స్వీట్
1: పాయసంలో కలుపు తీయగానే ఉంటుంది
0: ఇన్ రైస్ పుడింగ్ ఇట్ స్వీట్
1: కనుక ఈ పాయసాన్ని అన్ని మార్గంలోనే కలిపి అన్నింటి ఎందుకును మాధుర్యాన్ని తెప్పించాలి
0: షుగర్ కెన్ బి మిక్స్డ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దీస్ యట్ ఇట్ రిమైన్ స్వీట్ ఆల్ త్రూ
1: ప్రేమ ప్రేమ ప్రేమ ఈ ప్రేమని మధురమైనటువంటి స్వీట్.
0: ద లవ్ ఈజ్ ద స్వీట్ అండ్ స్వీట్ అలోన్. దట్ ఈస్ ద షుగర్.
1: ఆ షుగర్ ను నువ్వు ఏ మార్గంలో అయినా ప్రవేశపెట్టు.
0: లెట్ ది షుగర్ ఆఫ్ లవ్ బి ఇన్ ఎనీ ఫీల్డ్.
1: అది మధురంగా మధురంగా మధురంగానే ఉంటుంది.
0: ది షుగర్ ఆఫ్ లవ్ కెన్ బి యూస్డ్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్. ఇట్ కంటిన్యూస్ టు బి స్వీట్. సినారియో ఇస్ స్వీట్.
1: శ్రవణం మధురం.
0: ఆడిషన్ ఇస్ స్వీట్.
1: చర్యలు మధురం.
0: యాక్షన్స్ ఆర్ స్వీట్.
1: తలంపు మధురం.
0: థాట్ ఈస్ స్వీట్.
1: మధురాధిపతే మధురం మధురం మధురం.
0: గాడ్ ఈస్ ది స్వీటెస్ట్ ఆఫ్ ఆల్.
1: కనుక అన్ని మధురంగానే మారిపోతాయి.
0: ఆల్ బికమ్ స్వీట్ అల్టిమేట్లీ.
1: కనుక ఈనాడు మనం పెంచుకోవలసినటువంటిది
0: వాట్ వీ హావ్ టు డెవలప్ టుడే
1: పెంచుకోండి
0: ఈజ్ లవ్.
1: ఈ ప్రేమను ఒక సత్యంలో ప్రవేశపెట్టండి.
0: యు షుడ్ సీ దట్ లవ్
1: ధర్మంలో ప్రవేశపెట్టండి.
0: విల్ బి ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ట్రూత్.
1: ఈ పీస్ అండ్ ప్రేమ అనేటువంటిది ఒక ఫౌండేషన్.
0: లవ్ ఈజ్ ద ఫౌండేషన్.
1: సత్యము అనేటువంటిది ఒక వాల్.
0: ట్రూత్ ఈజ్ ద వాల్.
1: ధర్మము అనేటువంటిది రూఫ్.
0: ధర్మ ఈజ్ ద రూఫ్.
1: దీంట్లో మనం నివాసంగా ఉంటున్నాం మనం.
0: అండ్ వీ లివ్ ఇన్ దేర్.
1: ఈ పునాదే లేకపోతే
0: వితౌట్ ఫౌండేషన్
1: గోడ నిల్చదు.
0: వాల్స్ కాన్ బి ఎరెక్టెడ్.
1: లేకపోతే రూఫ్ వేయడానికి వీలు కాదు.
0: వితౌట్ వాల్స్ ఇస్ నాట్ పాసిబుల్ టు లే ద రూఫ్.
1: సత్యం నాస్తి పరో ధర్మ అన్నారు.
0: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
1: సత్యం అనేటువంటి దానికి పునాదిపైన ఈ ధర్మం అనేటువంటిది ఏర్పడింది.
0: ధర్మ స్టాండ్స్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ ట్రూత్.
1: కనుక ఈ సత్యమే లేకపోతే ధర్మం నిలవలేదు.
0: వితౌట్ ట్రూత్ ధర్మ కెనాట్ బి సస్టైన్డ్.
1: ప్రేమ లేకపోతే సత్యం ఉండలేదు.
0: వితౌట్ లవ్ ట్రూత్ కెనాట్ బి దేర్.
1: సత్యమే ప్రమాణము. సత్యమే ప్రధానము.
0: సో truth is the primordial principle and the base.
1: దీంట్లో ప్రేమ ప్రధానమైనటువంటిది.
0: లవ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
1: ఈ ప్రేమ మన యందు సహజంగానే ఉంటుంది.
0: లవ్ ఇస్ విత్ ఇన్ అస్ ఇన్ ద న్యాచురల్ వే.
1: కానీ ఈ ప్రేమను
0: దిస్ లవ్
1: భార్య పైన పిల్లలపైన బంధువులపైన మిత్రులపైన వీటిపైనంత ప్రవేశపెడుతున్నాం.
0: వీ డైవర్ట్ అవర్ లవ్ డైరెక్ట్ ఇట్ టువర్డ్స్ అవర్ వైఫ్ ద సన్ డాటర్ అండ్ ఫ్యామిలీ. What should we do now?
1: మనం పెంచుకోనక్కర్లేదు.
0: We don't need to develop now.
1: అనే ఆహారం పెట్టి తిని అభివృద్ధి గావించనక్కర్లేదు.
0: You don't need to grow it further by feeding it.
1: బాధలు లేకుండా
0: without any problem
1: డైవర్ట్ చేయాలంటే
0: డైవర్ట్ ద ఎగ్జిస్టింగ్ లవ్.
1: నీవి ప్రపంచంపైన ఉండేటువంటి ప్రేమను భగవంతుని వైపును మారచ్చు.
0: ద వరల్డ్ లవ్ కెన్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
1: వ్యాపారంపైన ఉండేటువంటి ప్రేమను భగవంతుని వైపును మారచ్చు.
0: ద లవ్ ఆన్ ద పొజెషన్స్ అక్విజిషన్స్ కెన్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్. లవ్ ఇన్ బిజినెస్ కెన్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
1: నీ యొక్క వృత్తిపైన ఉన్నటువంటి ప్రేమను భగవంతుని వైపును మారచ్చు.
0: ద లవ్ ఆఫ్ ప్రొఫెషన్ కెన్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
1: కేవలం డైవర్ట్ చేయటమే ఉండేది.
0: అవర్ జాబ్ ఈజ్ ఓన్లీ టు డైవర్ట్
1: చేస్తే చాలు.
0: It is enough if we divert.
1: అన్ని కార్యములు సుఖంగా జరిగిపోతాయి.
0: Everything will pass off peacefully.
1: మరి నేను బిజినెస్ చేస్తున్నానే.
0: I'm a businessman.
1: దీనిపైన ఇంకొక విధంగా మార్క్ చేస్తే నా బిజినెస్ ఏమవుతుందో అనే భయానికి నువ్వు ఏమాత్రం గురి కావద్దు.
0: I'm a businessman now. If I divert love, what would happen? Don't be afraid of
1: that. భగవంతుని ఒక్క రీతిగానే స్మరించు.
0: Think of God in same way.
1: భగవంతుడా.
0: Oh God.
1: ఏ హృదయమును సతికితివో ఈసే నాకు.
0: Oh God. You have given me this heart.
1: మగిడి దానినే అర్పింతు మహితమూర్తి.
0: Let me offer the same heart.
1: మరగ వేరేమిది తుని పాద అర్చనకును.
0: What else can I offer you, O God?
1: చెలకిందు అందుకోవయ్య నీవు అని అర్పితం చేయి.
0: O God, I offer the same heart you have gifted me with my humble salutations.
1: నాది కాదు ఈ heart.
0: The heart doesn't belong to me.
1: ఇచ్చినటువంటిది.
0: It is your gift.
1: నీవు ఇచ్చినటువంటిది నీవే తీసుకో.
0: You better you take back the one you gifted
1: me. ఈ దేహము నాది కాదు.
0: Body is not mine.
1: ఈ దేహము కూడా నీవు ఇచ్చినటువంటిది.
0: Body is your gift.
1: నీవు నీకే అర్పితము.
0: I am surrendering it.
1: అన్ని కూడా నువ్వు భగవత్ ప్రీత్యార్థంగా అర్పితం చేసినప్పుడు సర్వం కూడా నువ్వు ప్రీతిపయంగా అవుతుంది.
0: ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్ ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
1: మరి సేవకు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్వ్ సెపరేట్.
1: ప్రేమ ఒక్కటి ఉంటే ఆ సేవలో కూడా నువ్వు ప్రేమగానే ఉంటుంటాడు.
0: లెట్ అస్ సర్వ్ విత్ లవ్ దట్ ఈస్ ఇనఫ్.
1: కనుకనే
0: సో
1: ప్రేమ లేనిటువంటిది ఫలితం కోసం చేయటము.
0: దేర్ఫోర్ ఇఫ్ వీ డూ ఇట్ వితౌట్ లవ్ వీ ఎక్స్పెక్ట్
1: ప్రేమతో కూడినటువంటిది సేవగా మారటము.
0: Therefore, if we do it with love, it is service.
1: ప్రేమతో చేసింది అంతా సేవనే.
0: Whatever you do with love is service.
1: ప్రేమతో చేసినటువంటి కఠినమైన చర్య లేనప్పటికీ అది ఫలితం కోసమే చేయటము.
0: It may be hard task. If you do it without love,
1: భగవంతునికి నీవు సొంతం వాడు కావాలి.
0: You just belong to God.
1: నీవు సొంతం వాడైనప్పుడు నీకు ఏ విధమైనటువంటి బాధలు ఉండవు.
0: ఇఫ్ యూ బిలాంగ్ టు హిమ్ ఇఫ్ యూ ఆర్ హిస్ యూ విల్ హావ్ నాట్ ఎనీ ప్రాబ్లమ్.
1: గృహస్థుడు ఉన్నాడు.
0: హియర్ ఇస్ ఎ హౌస్ హోల్డర్.
1: ఆ గృహస్థునికి భార్య పిల్లలు ఉంటున్నారు.
0: ద హౌస్ హోల్డర్ హస్ వైఫ్ అండ్ చిల్డ్రన్.
1: పెద్ద గార్డెన్ పెట్టుకున్నాడు.
0: బట్ హియర్ హస్ గాట్ ఎ స్పేషియస్
1: గార్డెన్. లోపల ఇద్దరు గార్డెనర్స్ పెట్టుకున్నారు.
0: అండ్ హియర్ హస్ టు గార్డెనర్స్ టు మెయింటైన్.
1: ఈ గార్డెనర్స్ అంతా కూడా పని చేస్తూ ఉన్నారు.
0: గార్డెనర్స్ ఆర్ వర్కింగ్ అలాంగ్.
1: కానీ
0: బట్
1: దిన్నము వచ్చినటువంటి గార్డెనర్ సాయంకాలం అయ్యేటప్పటికే సార్ నాకు దినకూలి ఇవ్వండి అని తీసుకుని పోతున్నారు.
0: ద గార్డెనర్స్ బై ది ఈవినింగ్ క్లెయిమ్ దేర్ వేజ్.
1: ఆరు మంత్ ఒక తూరు వచ్చి నా జీతం నాకు ఇవ్వండి అంటున్నారు.
0: ఆర్ ద గార్డెనర్స్ క్లెయిమ్ దేర్ మంత్లీ సాలరీ.
1: కాని ఇంట్లో ఉన్నటువంటి భార్య
0: ద వైఫ్ ఎట్ హోమ్
1: మంత్స్ కాదు ఇయర్స్ ఇయర్స్ తన పని చేస్తుండది
0: వైఫ్ ఎట్ హోమ్ స్ట్రగుల్స్ హార్డ్ స్లాగ్స్ మంత్స్ అండ్ ఇయర్స్
1: జీతం ఇవ్వండి నా కూలి ఇవ్వండి అని అడుగుతుండదా
0: ఇస్ ద వైఫ్ డిమాండింగ్ ఫర్ వైఫ్ ఫర్ సాలరీ ఆర్ ఎనీథింగ్
1: ఈ బిడ్డను కూడా నువ్వు తండ్రిని ఏమాత్రం అడగటం లేదు
0: ద చిల్డ్రన్ వర్క్ ఫర్ ది
1: భగవంతుని మీరు వర్ణించకండి
0: డోంట్ డిస్క్రైబ్ గాడ్
1: రైట్ తో మీరు ఫైట్ చేయండి
0: ఫైట్ యాజ్ ఇఫ్ ఇట్స్ యువర్ రైట్
1: భగవంతుడా నీవు సర్వదయామయుడు నీవు ఆపద్బాంధవుడు అనాథ రక్షకుడు ఈ విధంగా వర్ణిస్తూ పోతే ఏమైంది కొత్తవాడైపోతాడు భగవంతుడు మనకు
0: వెన్ వీ గో ఆన్ ఎక్స్టోలింగ్ గాడ్ ప్రైజ్ హిమ్ డిస్క్రైబింగ్ ఓ గాడ్ యువర్ ద రిఫ్యూజ్ ది ఫోర్ లాన్ దట్ యువర్ కంపాషనేట్ యువర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ గాడ్
1: అతను కొత్తవాడైపోతాడు
0: గాడ్ బికమ్స్ న్యూ
1: దైవం మన కొత్తవాడు కాదు
0: గాడ్ ఇస్ నాట్
1: కొత్తవాడే
0: గాడ్ ఇస్ నాట్
1: అనేక జన్మల నుంచి కూడా వస్తున్నాం చూస్తున్నాము
0: గాడ్ ఇస్ నెవర్ స్ట్రేంజ్ హీస్ విత్ యూ
1: పాత ఫ్రెండ్ గా నీవు తీసుకోవాలి దైవాన్ని
0: టేక్ గాడ్ యాజ్ యువర్ ఓల్డ్ ఫ్రెండ్
1: కొత్త ఫ్రెండ్ గా తీసుకోకూడదు
0: ఇస్ నాట్ ఎ న్యూ ఫ్రెండ్
1: కొత్త ఫ్రెండ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం నిత్య జీవితంలో మీరు యోచించవచ్చు
0: ఇన్ డైలీ లైఫ్ వీ నో హౌ వీ యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ స్ట్రేంజర్
1: దయచేయండి కూర్చోండి అని కుర్చీలు వేస్తాం చాపలు వేస్తాం వాళ్ళకు మర్యాదలంతా అందిస్తాం
0: వీ ఎక్స్టెండ్ ఆల్ కర్టసీస్ మేక్ హిమ్ బి సీటెడ్ ఆన్ ద చైర్
1: కానీ అదే పాత ఫ్రెండ్ రారా కూర్చోరా పోరా అని అనుకుంటాం
0: బట్ ఇఫ్ వీ వర్ టు బి ఎన్ ఓల్డ్ ఫ్రెండ్ వీ టేక్ ఎవ్రీ లిబర్టీ కమ్ ఆన్ బి సీటెడ్ వీ సే
1: భగవంతుని వర్ణించడం అనేటువంటిది భగవంతుని కొత్తవాడిగా మార్చుకుంటున్నాం మనం
0: వెన్ వన్స్ వీ ఎక్స్టోల్ గాడ్ యూ టేక్ హిమ్ యాజ్ ఎ స్ట్రేంజర్
1: న్యూ ఫ్రెండ్
0: బట్ ఈ ఇస్ నాట్ ఎ న్యూ
1: ఓల్డ్ ఫ్రెండ్
0: గాడ్ ఈస్ నెవర్ ఎ న్యూ ఫ్రెండ్ యువర్ ఓల్డ్ ఫ్రెండ్
1: గోల్డ్
0: ఓల్డ్ ఈస్ గోల్డ్
1: అతనే గాడ్
0: దాట్స్ గాడ్
1: ఆ దివ్యత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి
0: వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ డివినిటీ క్లియర్
1: వర్ణన చేస్తుంటారు భక్తులు
0: డివోటీ narrates
1: idantha kevalamu
0: all this
1: atane manasu kariginchalani anukuntunnaru
0: only to melt god
1: bhagavantuni manasu ee vidhanga varnanto karagadu
0: god will never be melted by your description
1: prema chetane karugutundi
0: is your love that melts him
1: prema rahita marubhumulalo
0: in this barren land without love
1: prema ankuramulu pomda
0: for the seeds of love to sprout up
1: premaveshamutu
0: with all the joy of love
1: premaladulu pravahimpagamurali ganamu seyagade krishna ganamu seyagade
0: for the seeds of love to sprout up on the barren land without love
1: అంతా
0: రివర్ ఆఫ్ లవ్ టు ఫ్లో
1: దుర్గుణాలు ప్రేమతోనే పంపించాలి
0: లెట్ ఆల్ ది వికెడ్ క్వాలిటీస్ ఫ్లో అలాంగ్ దిస్ రివర్ ఆఫ్ లవ్
1: నాటవలసినటువంటి ప్రేమ బీజంలే నాటాలి
0: ఇన్ ఫ్యాక్ట్ సీడ్స్ ఆఫ్ లవ్ హావ్ గాట్ టు బి సోన్
1: ప్రేమ వర్షమే కురుస్తుంది
0: దెన్ దేర్ విల్ బి రెయిన్ ఆఫ్ లవ్
1: పడుతుంది
0: దెన్ దేర్ విల్ బి హార్వెస్ట్
1: అంతా ప్రేమలో వచ్చినటువంటి ప్రేమ రిజల్ట్ గానే మారుతుంది
0: ఎవ్రీథింగ్ ఇస్ బోర్న్ ఆఫ్ లవ్ transforms into love ultimately
1: prema swarupulara
0: embodiments of love
1: meerandaru prema swarupule
0: you are all the embodiments of love
1: endu edi lekapoyina gani prema maatram untundali
0: you may not have this or that but you have love
1: okkadaina ledu ikkada
0: there are none here without love
1: prapanchamanta vetikinappudiki nee prema ledani evaru cheppaledu
0: you may search all over the world none can say that he has no
1: prema lekapoyina dharam painanna prema untadi
0: he may not love anything at least he loves his money
1: prema ee vidhanga divert chestunnadu kani prema lekunda poledu
0: he has diverted his love towards money
1: andaru prema
0: So all are embodiments. All are divine.
1: కనుక దైవాన్ని దైవము ఆశించడం అనేటువంటిది ఏ మాత్రం అక్కర్లేదు.
0: So you don't need to aspire and work for God being yourself a God.
1: అయితే నీవు మానవుడు అనుకున్నంత వరకు దైవాన్ని ఆశించాలి.
0: So long you feel that you are a man, yes, you have to work for God.
1: God అనుకున్నప్పుడు నీవు ఇంకొక దాన్ని ఆశించనక్కర్లేదు.
0: When once you feel that you are divine, you don't need to work for anything.
1: Everything is yours.
0: Everything
1: you are the embodiment of love.
0: You are the embodiment of love.
1: You are the embodiment of peace.
0: You are the embodiment of peace.
1: You are the embodiment of truth.
0: You are the embodiment of truth.
1: You are the embodiment of God.
0: You are the embodiment of God.
1: కనుక నీవు వేరే వాడు కాదు
0: యు ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ హిమ్
1: ఒక్కటే ఒక్కటే
0: ఓన్లీ వన్
1: ఏకం సత్ విప్రా బహుదా వదంతి
0: ట్రూత్ ఇస్ వన్ నాట్ టు
1: కనుక ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: అందరు కూడాను
0: ఆల్
1: ఎలాంటి పరిస్థితి ఎందుకు కూడాను
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
1: ప్రేమను మాత్రం మీరు వదలకండి
0: నెవర్ గివ్ అప్ లవ్
1: ప్రేమను మరొక మార్గంలో పంపకండి
0: నెవర్ డైవర్ట్ లవ్ ఇన్ అదర్ డైరెక్షన్
1: ప్రేమ చేతనే అనుభవించండి
0: ఇట్స్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు లవ్
1: కనుక మీరు ప్రేమతత్వాన్ని పొందిపోతారు
0: అండ్ నేచురలీ యూ లెట్ హిమ్
1: లవ్ తత్వంలో ప్రేమను మీరు అనుభవిస్తారు
0: అండ్ యూ ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్ ద స్పిరిచువల్ పాత్
1: మీరు ప్రేమ స్వరూపులైపోతారు
0: అండ్ యూ బికమ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: కనుక
0: సో
1: మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే
0: వాట్ వీ షుడ్ నో
1: ప్రేమతత్వాన్ని మనం తెలుసుకోవాలి
0: వాట్ వీ షుడ్ నౌ నో ఈస్ ద నేచర్ ఆఫ్ లవ్
1: సత్యము ధర్మము శాంతి సర్వం కూడా ఏర్పడుతుండాలి
0: లవ్ ఇన్ టర్న్ విల్ కన్ఫర్ ద ట్రూత్ పీస్ అండ్ ధర్మ
1: కనుక
0: సో
1: మన సత్యాన్ని మనం పోషించాలంటే ప్రేమ చేతనే పోషించాలి.
0: సో వీ కెన్ అప్హోల్డ్ ట్రూత్ బై ఫాలోయింగ్ పాత్ ఆఫ్ లవ్.
1: ఒక విత్తనం తెచ్చి
0: బ్రింగింగ్ ఎ సీడ్,
1: ఒక టిన్లో పెట్టి నీళ్లు పోసి పెంచాలనుకుంటే
0: వెన్ యూ కీప్ ఇట్ ఇన్ ఎ టిన్
1: విత్తనం కుళ్ళిపోతుంది
0: అండ్ ద సీడ్ డికేస్.
1: ఈ విత్తనము
0: ద సేమ్ సీడ్
1: మొక్క రావాలనుకుంటే భూమిలోనే నాటాలి.
0: When the seed is sown in the ground, it sprouts up.
1: భూమిలోని నాటి నీరు పోయి
0: యూ హ్యావ్ టు
1: తప్పక ఆ మొక్క వృక్షంగా మారిపోతుంది.
0: యూ హ్యావ్ టు సో ఇన్ ద సాయిల్ అండ్ వాటర్ ఇట్.
1: ఈ ప్రేమతత్వం ఎక్కడ నాటాలి?
0: Where
1: చేతిలో పెట్టుకుంటే మొక్క కాదు.
0: ద సీడ్ ఆఫ్ లవ్ కెనాట్ స్ప్రౌట్ అప్ ఆన్ హ్యాండ్.
1: కాలు పెట్టుకుంటే మొక్క రాదు.
0: యూ కెన్ పుట్ ఇన్ ద లెగ్.
1: హృదయ భూమిలో నాటినప్పుడే అది మొక్కగా తయారవుతుంది.
0: ఇట్ హ్యాస్ టు బి సోన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
1: అందులోనే ఇది వృక్షంగా మారి అందులోనే ఫలాన్ని కూడా అందిస్తుంది.
0: దేర్ ఇట్ స్ప్రౌట్స్ అప్ అండ్ గ్రోస్ ఇన్ ఎ హ్యూజ్ ట్రీ ఈల్డింగ్ ఫ్రూట్.
1: కనుక
0: సో
1: ప్రేమతత్వాన్ని అనుభవించండి.
0: ఎక్స్పీరియన్స్ లవ్.
1: అదే జ్ఞానతత్వము,
0: దట్ ఈస్ విజ్డమ్.
1: అదే సత్యతత్వము,
0: దట్ ఈస్ ట్రూత్.
1: అదే ధర్మతత్వము,
0: దట్ ఈస్ ధర్మ రైచియస్నెస్.

0: One may get by heart and repeat all sacred texts, Vedas and Vedangas. One might even compose poems, poetry and prose, which is most impressive. But without the purity of heart, one ruins himself. Do not forget this good word.
1: Prema Sarupunara.
0: Embodiments of love.
1: Vedamu Dvaitamaniyu. వేదాంతము అద్వైతమనియు అనేక విధములైనటువంటి ఆదర్శముల చేత ఆధారముల చేత శంకరుల వారు ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు.
0: శంకర ప్రాపగేటెడ్ హిస్ డాక్ట్రిన్ అండ్ థియరీ దట్ వేద ఈజ్ డ్యువలిజం వైల్ వేదాంత ఈజ్ నాన్ డ్యువలిజం బేసింగ్ ఆన్ సో మెనీ ఎవిడెన్సెస్.
1: వేద వేదాంతములకున్నటువంటి యొక్క వ్యత్యాసములు, మానవ శరీరంలో ఉండినటువంటి అంగములకు శరీరములకు ఉండినటువంటి వ్యత్యాసమే.
0: ద డిఫరెన్స్ బిట్వీన్ వేద అండ్ వేదాంత ఈజ్ సేమ్ యాజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద వేరియస్ లింబ్స్ అండ్ ద బాడీ.
1: కన్నులు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు ఇవన్నీ కూడాను దేహములకు అంగములు.
0: ఐ the ear, the mouth, nose, all these are the different parts of the body.
1: దేహములు సమాజమునకు అంగము.
0: Body is a limb of the society.
1: సమాజము మానవతకు అంగము.
0: The society is a limb of the humanity.
1: ఈ మానవత్వము ప్రకృతికి అంగము.
0: Humanity is a part of nature.
1: ప్రకృతి పరమాత్మ అంగము.
0: Nature is a limb of the divinity.
1: కనుక అంగాంగముల యొక్క వ్యత్యాసము లోతులకు దిగి విచారించినప్పుడు అన్ని ఒక్కటిగానే ఏర్పడతాయి.
0: Therefore, when we go into the depth and inquire, we understand the same relationship among the various limbs of the same body.
1: కాశీలో పండిత సమావేశములో అనేక విధములైనటువంటి యొక్క సమస్యలు ప్రారంభమై ఆ సమస్యలు అనేక విధములైనటువంటి వాదోపవాదం చేత వాదనలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: దేర్ ఇన్ కాశీ ఇన్ ద కాంగ్రిగేషన్ ఆర్ అసెంబ్లీ ఆఫ్ వేరియస్ స్కాలర్స్ మెనీ ప్రాబ్లమ్స్ హావ్ బీన్ టేకన్.

0: and they argued
1: vehemently. నవ్వుతు శంకర్ల వారు వాదే వాదే వజ్జితే వైరం అన్నాడు. ఈ వాదనల వల్ల కేవలం వైరం అభివృద్ధి అవుతుంది కాని శాంతి చేకూరదు జగత్తునకు.
0: శంకర స్మైలింగ్ హి సెడ్ బై ఆర్గ్యూయింగ్ లైక్ దిస్ ఇస్ ఓన్లీ ఎనిమిటీ దట్ వుడ్ బి ద రిజల్ట్.
1: కనుక వాదం అనేటువంటి యొక్క నామము దీనికి సరి అయినటువంటి సార్థకం కాదు.
0: Therefore, argumentation is not the proper procedure to
1: సమస్యలు పరిహారం చేసుకోవటము మానవుని యొక్క ప్రధాన సమస్య.
0: The main problem lies in finding out a solution.
1: జీవితమంతయకును సమస్యల యొక్క తోరణంగానే రూపొందుతుంది.
0: Life is full of problems as such.
1: మానవుడు తన నిత్య జీవితంలో చింతలేనటువంటి యొక్క సమయం అనేటువంటిదే కనిపించదు.
0: In fact, there's no time left without anxiety and worry.
1: పుట్టుట ఒక చింత,
0: birth itself,
1: భూమి నుండుట చింత,
0: లైఫ్ ఆన్ ఎర్త్,
1: సంసారం ఒక చింత,
0: ఫ్యామిలీ,
1: సావు చింత,
0: డెత్,
1: బాల్యమంతయు చింత,
0: చైల్డ్హుడ్,
1: వార్ధక్యం ఒక చింత,
0: ఓల్డ్ ఏజ్,
1: జీవించుట ఒక చింత,
0: అవర్ లివింగ్,
1: చెడుపు చింత,
0: ఫెయిల్యూర్,
1: కర్మలన్నీ చింత,
0: ఆల్ యాక్షన్,
1: కష్టము ఒక చింత,
0: డిఫికల్టీస్,
1: సంతసం ఒక చింత,
0: వింత
1: చింత,
0: ద మిస్టరీ, ఆల్ అవర్ ప్రాబ్లమ్స్,
1: సర్వ

0: Oh people, at least desire wholeheartedly love for God. That would be a solution for all our problems and anxieties.
1: Samasta chintanaku premane pariharamunaku moola karanam.
0: It is the love which is the only solution for all problems.
1: Prema unna chota dvesham undadu.
0: Where there is love, there is no hatred.
1: Prema unna chota vyatyasam kanipinchadu.
0: Where there is love, there are no differences.
1: Prema unna chota asuya aradu.
0: There cannot be jealousy.
1: Prema sarva samatvamunakunu sambandhamayu kavinchetvanti yokka samasta shaktivantamainatundi.
0: Love is so powerful that coordinates and integrates.
1: Kani vedamunandu itti premaku kontha stalam takkuvaga undadu.
0: However, there is little scope for love in Veda.
1: Vedamu nirantaram kodanu aashinchunade kani anubhavinchunadi kaadu.
0: Veda always expects but doesn't show path to experience.
1: Lokamulo aneka mandi veda panditulu untunnaru.
0: There are thousands of scholars in the world.
1: కాని వేదమును వల్లి వేస్తున్నారు.
0: దే రిపీట్ వేద.
1: తెల్లవారి మొదలు రాత్రి పరుండనంత వరకు నువ్వు వేదమును ఉచ్చరిస్తున్నారు.
0: ఫ్రమ్ డాన్ టు డస్క్ దే గోన్ చాంటింగ్ వేద.
1: కానీ ఇది ప్రకటితం మాత్రమే కాని ఆచరణ తక్కువ.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఎక్స్ప్రెషన్ బట్ నాట్ ప్రాక్టీస్.
1: కనుకనే ఇది ద్వైతము అని చెప్తూ వచ్చాడు శంకర్ల వారు.
0: సో శంకర్ కాల్డ్ ఇట్ డ్యుయలిజం.
1: సుఖంచమే తుదినంచమే యుద్ధం చెమే నిద్రం చెమే అంతా చెమే చెమే చెమే చెమే కావాలి కావాలి కావాలి అని ఆశపడటం.
0: ఆల్ మంత్రాస్ కన్వే ది సేమ్ మీనింగ్ ఐ వాంట్ ఐ వాంట్.
1: కావాలి అనేటువంటి ఒక వాంఛ ద్వైతమునకు మూల కారణం.
0: ద డిజైర్ ఇస్ ద బేసిస్ ఫర్ డ్యూ.
1: ఏదో ఒకటి ప్రత్యేకంగా ఉండినప్పుడు కదా అది నాకు కావాలి అని ఆశించటం.
0: బికాస్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ సెపరేట్ ఆబ్జెక్ట్ యూ డిజైర్ ఇట్.
1: ఇక్కడ ఆశించే వ్యక్తి ఆశింపబడేటువంటి వస్తువు రెండు ప్రత్యేకంగా ఉంటున్నాయి.
0: హియర్ దేర్ ఆర్ టూ ద వన్ హూ డిజైర్స్ అండ్ ద డిజైర్డ్.
1: కనుకనే ఆశ ఆశించేటువంటి వాడి ఏకత్వమే నిజమైన అద్వైతం.
0: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ ద డిజైర్ అండ్ ద డిజైర్డ్ ఇస్ నాట్.
1: ఆశించేవాడు ఆశించే పదార్థమున కంటే భిన్నంగా ఉండినప్పుడు ఇది ద్వైతమే ఏర్పడుతుంది.
0: ద వన్ హూ డిజైర్స్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ ద డిజైర్డ్ దట్ ఈస్
1: డ్యుయలిజం.
0: This is kerchief.
1: ఈ కర్చీఫ్ నాకు కావాలి.
0: I want this kerchief.
1: ఈ కర్చీఫ్ ప్రత్యేకంగా ఒకటి ఉండినప్పుడే కదా నేను దానిని ఆశిస్తున్నాను.
0: బికాస్ కర్చీఫ్ ఇస్ సపరేట్ ఐ వాంట్ ఇట్.
1: ఈ కర్చీఫ్ వేరు నేను వేరు.
0: కర్చీఫ్ ఇస్ సపరేట్ ఫ్రమ్ మీ.
1: కనుక ఇది ద్వైతంగా రూపొందుతుంది.
0: దిస్ ఇస్ డ్యుయలిజం.
1: ఇదే కర్చీఫ్ లోపల అద్వైతాన్ని మనం చక్కగా నిరూపించవచ్చు.
0: వి కెన్ ఆల్సో ప్రూవ్ నాన్ డ్యుయలిజం త్రూ ది సేమ్.
1: ఇది ఏమిటి?
0: వాట్స్ దిస్?
1: ఇది ఒక హ్యాండ్ కర్చీఫ్.
0: This is a handkerchief.
1: ఇది ఒక బట్ట.
0: This is a cloth.
1: కాని దీనిని విచారణ చేసి పరిశోధన చేసినప్పుడు ఇది వస్త్రము కాదు ఇది దారముల యొక్క చేరిక.
0: If you investigate and proceed further, you will know it's a bundle of threads.
1: ఇది దారములు కాదు ఇది ప్రత్తి.
0: It's not even a thread, it's cotton.
1: ప్రత్తి దారము బట్ట మూడు ఒక్కటే.
0: Cotton, thread and cloth are one and the same.
1: కనుకనే త్రిదళం త్రిడరాకాలం త్రియోత్యంతి త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అన్నాడు శంకరుడు. త్రిగుణం త్రిదళాకారం.
0: There are three attributes. It is threefold.
1: త్రినేత్రంచ త్రియాయుధం.
0: Three-eyed and trident.
1: త్రిజన్మ పాప సంహారం.
0: And atones for all the sins of three births.
1: శివార్పణం అది అద్వైతం.
0: That surrendering to God is non-dualism.
1: ఇక్కడ రెండు విధములైనటువంటి యొక్క విభాగములు మనము విచారించాలి.
0: హియర్ వీ హావ్ అండర్స్టాండ్ ద డైకాటమీ.
1: ప్రత్యక్షం పరోక్షము.
0: వన్ ఇస్ డైరెక్ట్ అదర్ ఇస్ ఇండైరెక్ట్.
1: అయితే ప్రత్యక్షంగా అనుభవించినటువంటిది కొందరు దాని యొక్క విషయమును ప్రత్యేకించి చెప్పలేకపోతారు.
0: దోస్ దట్ హావ్ డైరెక్ట్ ఎవిడెన్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ కెనాట్ సే ఇట్ అవుట్ ఓపెన్లీ.
1: ఒక మూగవాడు షడ్రసోపేతమైనటువంటి యొక్క పదార్థములంతా భుజించాడు.
0: A dumb person has partaken delicious items.
1: Kani okkoka dani ruchi ye vidhanga unnadani tanaku teliyane kani danni vicharinchi varninchi vivarinchi marukuriki cheppadaniki veelu kaadu.
0: He knows the taste of every item served but he cannot explain the taste of every item.
1: Cheppaledu kudanu.
0: He cannot express.
1: Kanukane advaitamlo undinatundi aanandamu manavulaku దాన్ని వెలుగుచ్చడానికి వీలు కానటువంటిది.
0: దేర్ఫోర్ ద బ్లిస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ నాన్ డ్యూయలిజం ఇస్ బియాండ్ ఎక్స్ప్రెషన్.
1: అనుభూతిలో మనకు అర్థమవుతుందే కానీ దానిని వివరించి ప్రజలకు విబోధించటము వీలు కాదు.
0: యు కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ బట్ యు కెనాట్ ప్రొఫెస్ ఆర్ ఎక్స్ప్రెస్.
1: ఇక్కడ పరోక్షమే లేకుండా ప్రత్యక్షమే శూన్యం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దేర్ ఇస్ నో దిస్ ఇన్ డైరెక్ట్ అప్రోచ్ యు కెనాట్ హ్యావ్ డైరెక్ట్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ప్రత్యక్షమునకే ప్రమాణం ఇస్తున్నారు కానీ పరోక్షమునకి ఏమాత్రము అవకాశం అందించడం లేదు.
0: బట్ అన్ఫార్చునేట్లీ వీ గో బై ద డైరెక్ట్ ఎవిడెన్స్.
1: పరోక్షాన్ని విశ్వసించడం లేదు.
0: వీ హావ్ నో ఫెయిత్ ఇన్ ఇన్ డైరెక్ట్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఐసు గడ్డ ఉంటుంది.
0: హియర్ ఇస్ అన్ ఐస్ బాల్.
1: ఈ ఐసు గడ్డ ప్రత్యక్ష ప్రమాణము.
0: దిస్ ఐస్ మాస్ ఆర్ బాల్ ఇస్ అ డైరెక్ట్ ప్రూఫ్.
1: కానీ పరోక్షమైనటువంటి జలము దీనికి ఆధారంగా ఉంది.
0: బట్ దేర్ ఇస్ వాటర్ విచ్ ఇస్ ది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఫర్
1: ఈ పరోక్షమైన జలమే లేకపోతే ప్రత్యక్షమైన ఐసే లేదు.
0: వితౌట్ దట్ వాటర్ విచ్ ఇస్ ఇండైరెక్ట్ బేసిస్ యూ డోంట్ హ్యావ్ డైరెక్ట్ ఐస్.
1: కనుకనే ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి ఒక ఐసు గడ్డకు పరోక్షమైనటువంటి జలము ఆధారము.
0: దేర్ఫోర్ ఫర్ ది ఐస్ దట్ యు సీ డైరెక్ట్లీ ద వాటర్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కాబట్టి ఈ ప్రత్యక్షమునకు ఏది ప్రధానము ఏది ప్రమాణము? పరోక్షమే ఆధారము, పరోక్షమే ప్రమాణము.
0: సో ఫర్ ద డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఈస్ ద బేస్.
1: కనుకనే దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునికంతా కూడాను పరోక్షమైనటువంటి మూలాధారమైనటువంటి యొక్క దివ్యత్వం ఆధారం.
0: Therefore, for all this apparent world, the divinity behind is the base.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేక
0: without knowing this truth,
1: మానవుడు
0: మ్యాన్
1: వేదమే వేదాంతంగా భావించుకుని వేదమే అద్వైతంగా విశ్వసించి వేదమునే ఉచ్చరిస్తూ వేదములో ఉండినటువంటి యొక్క విషయములను అనుభవించుటకు ప్రయత్నిస్తుంటాడు.
0: కన్సిడర్స్ దట్ వేద అండ్ వేదాంత ఆర్ వన్ అండ్ ద సేమ్ అండ్ థింగ్స్ దట్ వేద స్పీక్స్ ఆఫ్ నాన్ జూలిజం అండ్ గోస్ స్పెండ్స్ ఆల్ హిస్ లైఫ్.
1: మానవుడు ప్రాకృతమైనటువంటి జీవితంలో కాలం గడుపుతున్నాడు.
0: మ్యాన్ స్పెండ్స్
1: భౌతికమైనటువంటి యొక్క జీవితంలో కాలం గడుపుతున్నాడు.
0: హి లీడ్స్ ఎ వరల్డ్లీ లైఫ్.
1: అనిత్యమైనటువంటి యొక్క ప్రకృతి యందు కాలం గడుపుతున్నాడు.
0: హి స్పెండ్స్ ఇన్ దిస్ మొమెంటరీ వరల్డ్.
1: కానీ ప్రకృతి ప్రాకృతమైనటువంటిది.
0: దిస్ నేచర్
1: ఇది ప్రవృత్తితో కూడినటువంటిది.
0: ద నేచర్ స్పీక్స్ ఆఫ్
1: అవుట్వర్డ్ ట్రెండ్. నివృత్తి వేరే ఉంటుండాలి.
0: బట్ దేర్ ఇస్ ఎటర్నల్ ఇన్వర్డ్ పాత్.
1: ఈ నివృత్తికి ఆధారమైనటువంటిదే పరతత్వము.
0: దేర్ఫోర్ ది ఇన్వర్డ్ పాత్ ఇస్ యాక్చువల్లీ స్పిరిచువల్.
1: ఇట్టి పరతత్వాన్ని బోధించే నిమిత్తమై
0: to teach the spiritual principle
1: మూలాధారమైనటువంటి యొక్క తత్వాన్ని గురించే నిమిత్తమై
0: to declare the fundamental basis
1: అనేక రకములైనటువంటి శ్రమలను ఒడిగట్టుకున్నాడు.
0: శంకర వాస్ ప్రిపేర్ టు ఎదుర్కొంటూ
1: పోయాడు.
0: అండ్ స్టార్టెడ్ ప్రూవింగ్ డెమోన్స్ట్రేటింగ్.
1: గౌడపాదుడైనటువంటి గురువు అనేక విధమైనటువంటి ప్రోత్సాహ ఉత్సాహములు కూడా కల్పిస్తూ వచ్చాడు.
0: హిస్ ప్రిసెప్టర్ గౌడపాద ఆల్సో ఎంకరేజ్డ్ హిమ్.
1: వయసు చిన్నదైనప్పటికీ కానీ విషయం లోపల చాలా దృఢ సంకల్పడే ఇదించాడు శంకర వారు.
0: దో శంకర వాజ్ క్వైట్ యంగ్, హి హస్ గాట్ స్ట్రాంగ్ కన్విక్షన్ ఇన్
1: 16వ సంవత్సరం వయసునందే ఇంతమంది పండితులతో వాదోపవాదం జరిగి అందరినీ కూడా అద్వైత మతం నందు ప్రవేశపెట్టి తాను ఆనందించడానికి మూల కారణము వెనుక ఉండినటువంటి దివ్యశక్తియే.
0: At the age of 16, he could argue with everybody and defeat them totally, convince them and transform them into the theory of non-dualism. It is non-dualism which is the main basis, fundamental. What do you mean by that? The harmony, the unity of all.
1: మీరు చాలా మంది పిల్లలు చూచి ఉంటారు.
0: మెనీ స్టూడెంట్స్
1: చక్కెరతో కొన్ని బొమ్మలు చేసి పెడతారు.
0: దేర్ ఆర్ సర్టన్
1: నక్క కుక్క ఏనుగ పిల్లి ఇలాంటివంతా చేసి పెడతారు.
0: వి హావ్ సో మెనీ డాల్స్ మేడ్ అప్ ఆఫ్ క్యాండీ షుగర్.
1: కానీ పిల్లలు రూపాన్ని మాత్రమే చూస్తారు.
0: చిల్డ్రన్ వాచ్ ద ఫామ్.
1: నాకు నక్క కావాలి, నాకు కుక్క కావాలి.
0: ఐ వాంట్ ఫాక్స్, ఐ వాంట్ డాగ్.
1: నక్క కుక్క రూపనామములు వేరువేరుగా ఉన్నాయి కానీ అన్నింటి యందు చక్కెర ఒక్కటే.
0: ద డాగ్ అండ్ ఫాక్స్ ఆర్ సెపరేట్ బట్ ద క్యాండీ షుగర్ ఇస్ వన్ అండ్ ది సేమ్.
1: ఆ నక్కలో ఉన్నటువంటి చెవులు కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగుంది.
0: ఇఫ్ యు జస్ట్ కట్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ ద ఫాక్స్ అండ్ ఈట్ ఇట్ ఇస్ స్వీట్.
1: ఆ నక్కలో ఉన్న తోకను కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగుంది.
0: కట్ ఆఫ్ ద టెయిల్ యట్ ఇట్ ఇస్ స్వీట్.
1: ఈ సర్వస్వరూపమంతా కూడా మాధుర్యమే.
0: ది ఎంటైర్ ఫామ్ ఇస్ నెక్టరైన్ స్వీట్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: జగత్తంతా కూడా కల్విదం బ్రహ్మా.
0: The entire universe is divine.
1: ఈశావాస్యం ఇదం జగత్.
0: God is present in this cosmos.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God is present in all creatures.
1: దైవత్వం సర్వత్రా ఉంటున్నదనేటువంటి ఒక సత్యాన్ని తాను గుర్తించి ప్రబోధిస్తూ వచ్చాడు శంకర్.
0: శంకర రికగ్నైజ్ అండ్ ప్రాపగేటెడ్ ద బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ దట్ డివైన్ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్.
1: భక్తుల యొక్క భేదాభావము చేతనే భగవంతునకు ఒక ప్రత్యేకతను ఇచ్చుకుంటూ తన ఆరాధన స్వరూపానికే ప్రత్యేకతను అందిస్తూ మిగతా దానికి ఏమాత్రం కూడా స్థానం ఇవ్వకపోవటమే ఈ ద్వైతానికి మూల కారణం.
0: Its only differences are because of the feelings and the sentiments of the devotees who always think of a name and a form.
1: Oka srimantudainatvanti vadu,
0: a rich man,
1: dvaita bhavamto koodinatvanti bhaktito,
0: with a dualistic mind,
1: Krishna ante chala prema,
0: has intense love for Krishna.
1: Ee Krishna vigrahani cheyinchukoni nityamu Krishnani poojinchali, Krishnabhishekam cheyyali, ee abhishek teektamu nenu dinamu rolali అనేటువంటి సంకల్పం చేసుకున్నాడు.
0: He determined to worship the idol of Lord Krishna every day and partake prasad or sacrificial food thereafter.
1: ఇవంతా కూడాను కాలం అనేటువంటిది చాలా మార్పుతో కూడినటువంటిది.
0: The time naturally changes.
1: కష్ట సుఖములు కావడి కుండలు.
0: The difficulties and the happiness, they
1: come. ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు హించెదరు.
0: What is going to happen in the next minute? Who can imagine it?
1: ఏ నిమిషమునకు ఏ విధమైనటువంటి యొక్క పరిస్థితి సంభవిస్తుందో ఎవరు ఊహించడానికి వీలు?
0: At what moment of time, what is going to happen in store for you?
1: శ్రీమంతుడిగా ఉంటున్నాడు.
0: Is a rich man now.
1: ఒక 20 కాసులు ఇచ్చి కంసాలితో కృష్ణుని విగ్రహాన్ని చేయించుకున్నాడు.
0: He gives silver to the goldsmith.
1: Gold
0: to goldsmith and got made an idol of gold, Krishna's idol.
1: తర్వాత 20 కాసులు ఇచ్చి కృష్ణునికి ఒక గోవును చేయించాడు.
0: అండ్ హి ఆల్సో గాట్ స్పెషల్లీ మేడ్ కౌ ఆఫ్ గోల్డ్.
1: ఇంకా 20 కాసులు ఇచ్చి ఒక నెమలిని దగ్గర పెట్టుకునేటట్టుగా కృష్ణునికి ప్రక్కలో పెట్టాడు.
0: అండ్ హి ఆల్సో మేడ్ పీకాక్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
1: అభిషేకం చేయడానికి 20 కాసులు ఇచ్చి ఒక కప్పును చేయించుకున్నాడు.
0: ఫర్ అభిషేక పర్పసెస్ హి గాట్ మేడ్ ఎ గోల్డ్ కప్.
1: నిత్యము ఆ కప్పుతో కృష్ణునికి అభిషేకం చేయటము, ఆ తీర్థం గోరటము, ఆనందించడం ఈ రకంగా జరుగుతూ వచ్చింది.
0: ఎవ్రీ డే he does this abhisheka and drinks that teertha after the process ritual.
1: Kani kalam ye natiki ni samagga undadu.
0: Time will not be the same always.
1: Kalam eppudu kudanu pravahinchetundi pravaham antidi.
0: Time always runs continuously.
1: Idi kala pravahamu.
0: It's an eternal flow.
1: Eppudu hechu pallamlo jagutundo telivadaniki veelu kaadu.
0: No one can say when there will be bumps and jumps in life.
1: ఈ యొక్క క్షీణే పుణ్యే మధ్య లోకం విశంతి.
0: As the merit is exhausted,
1: పుణ్య ప్రాప్తి అంతా కూడా క్షీణించింది.
0: All the merit of the past is
1: exhausted. శ్రీమంతుని యొక్క పరిస్థితి దిగజారిపోతూ వచ్చింది.
0: The position of the rich man is
1: కడపటికి దినానికి జరగటమే చాలా కష్టమైపోయింది.
0: He could not carry out his daily living.
1: ఇంకా భరించుకోలేక
0: he couldn't bear.
1: ఈ పదార్థములు ఇంకొక శ్రీమంతుని దగ్గరికి తీసుకెళ్లాడు.
0: He collected all these golden objects and took it to another rich man.
1: అతనికి దీన్ని అమ్మి డబ్బు తీసుకోవాలని ప్రయత్నించాడు.
0: హీ వాంటెడ్ టు డిస్పోజ్ దెమ్ ఆఫ్ మనీ.
1: మొట్టమొదట గిన్నెను అభిషేకం చేసే గిన్నెను తూకం వేశాడు.
0: ఫస్ట్ హీ వెయిడ్ దట్ కప్ విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ అభిషేక పర్పస్.
1: ఇది 20 కాసులు 20 కాసులు ఉంటున్నది.
0: హీ సెడ్ ఇట్స్ ప్రైస్ ఇస్ 20 కాసులు.
1: 60,000 రూపీస్.
0: 60,000 రూపీస్.
1: సరే. తర్వాత ఒక నెమలిని తూకం వేశాడు.
0: అండ్ దెన్ పీకాక్ ఇస్
1: వెయిడ్. ఇది 60,000 రూపీస్.
0: ఇట్స్ ప్రైస్ 60,000.
1: తర్వాత గోవును తూకం వేశాడు.
0: అండ్ ఆల్సో కౌ వెయిట్.
1: 60,000 రూపీస్.
0: ఇట్స్ ఆల్సో 60,000.
1: తర్వాత కృష్ణుని తూకం వేశాడు.
0: దెన్ కృష్ణ ఇస్ వెయిట్.
1: ఇతను కూడా 60,000 రూపీస్ ఉన్నాడు.
0: ఇట్స్ ప్రైస్ ఇస్ 60,000.
1: ఏమిటి గోవు నెమలి కప్పు కృష్ణుడు అందరూ ఒకే వెళ్ళినా నేను భరించలేను.
0: He said, I can't bear this. What is
1: the same price?
0: You should pay more for Krishna. You can't pay same to the peacock and to the cup and cow.
1: Chepadu,
0: that rich man said.
1: Meeku Krishna roopamu, nemali roopamu, go roopamu, kappu roopanga untundadi. Naaku tookam pradhanamu annadu.
0: That rich man said, you go by the form, whether it's a peacock or a cow or a cup or Krishna. But I go by the weight.
1: దానికి వాల్యూ ఇస్తూ వచ్చున్నాడు.
0: I attach value to the total
1: weight. బంగారు తూకమునకు వాల్యూ ఇస్తూ వచ్చాడు కానీ రూపానికి వాల్యూ ఇవ్వలేదు.
0: The value is attached to the weight of the gold, but
1: అదే విధంగానే భిన్న భిన్న రూపములతో ఉండినటువంటి మానవత్వానికి మనము విలువలిస్తున్నామే కానీ అందరి యందు ఉండినటువంటి పంచభూతముల యొక్క పరమాత్మ తత్వానికి మనం విలువనివ్వటం లేదు.
0: Therefore we attach value to the diversity and the multiplicity and the mankind, but not the unity.
1: భూతముల యొక్క పరతత్వమునకే అద్వైతం అన్నారు.
0: And therefore, the essential basic
1: fundamental.
0: In every person, five elements are present, not the
1: sixth
0: one. There is no sixth element as such.
1: కానీ మనము మరొకటి ఏదో ఉన్నదని ఆశించి భ్రమించి దీనికి అనేక విధమైనటువంటి ప్రయత్నాలు జరుపుతూ ఉంటున్నాం.
0: బట్ వీ ఇమాజిన్ వీఆర్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ దేర్ సమ్ అదర్
1: థింగ్. ఈ దురాశే దుఃఖమునకు కారణము.
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ గ్రీఫ్.
1: ఆశలు ఉండాలి.
0: వీ హావ్
1: ఆశకు కూడా ఒక పరిమితం ఉండాలి.
0: దేర్ షుడ్ బి సమ్ లిమిట్స్.
1: మీరందరూ చాలా మంది పిల్లలు చదివింటారు మైదాస్ యొక్క చరిత్ర.
0: మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మస్ట్ హావ్ గాన్ త్రూ ది స్టోరీ.
1: మైదాస్,
0: మైదాస్, మైదాస్.
1: ఇతను ఒక శ్రీమంతుడే.
0: హిస్ ఎ రిచ్ మ్యాన్.
1: కానీ మహాభక్తుడు.
0: ఇస్ ఎన్ ఆర్డెంట్ డివోటీ.
1: ఇతనికి చాలా దురాశ.
0: Has excessive desire.
1: తన ఆరాధన దేవతను అమితంగా ప్రార్థిస్తూ వచ్చాడు.
0: He prayed repeatedly to the deity.
1: Day and night, తెల్లవారి ముందు రాత్రి వరకు ఆరాధన సల్పుతూ వచ్చాడు.
0: Day and night he offered prayers, worshipped.
1: దేవత ప్రత్యక్షమైంది.
0: The deity appeared.
1: ప్రార్థనలకు ప్రత్యక్షమైన దేవతల యొక్క లక్ష్యం.
0: It is it's natural for the deity to appear in front of the
1: devotee. ప్రార్థన చేయటము అతని యొక్క కర్తవ్యము.
0: God responds to the prayers.
1: ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
0: Things went on.
1: ఒకనాడు
0: వన్ డే
1: మైదాస్ ప్రార్థించాడు తల్లి.
0: మైదాస్ ప్రేడ్ మదర్,
1: ముట్టినంతా బంగారు కావాలి, ఆ వరం నాకు ప్రసాదించమన్నాడు.
0: కన్ఫర్మ్ మీ దట్ బూన్ సో దట్ వాట్ ఎవర్ ఐ టచ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు గోల్డ్.
1: సరే ఇచ్చినాను వెళ్ళు అన్నాడు.
0: కానీ
1: మొట్టమొదటి దేవత చెప్పింది,
0: నీవు
1: కోరరాని కోరికను కోరుతున్నావు.
0: యు ఆస్క్ దట్ విచ్ యు ఆర్
1: నాట్. చాలా దురాశతో కూడినటువంటిది.
0: దీనివల్ల
1: నీకు సుఖం ఉండదు.
0: యు విల్ నాట్ బి హ్యాపీ ఐదర్.
1: చాలా కష్టములకు గురి అవుతావు.
0: యు విల్ బి పుట్ టు సఫర్.
1: బాధలకు గురి అవుతావు.
0: యు విల్ సఫర్.
1: కట్టేటువంటి జీవితమే ఒక వ్యర్థం అయిపోతుంది.
0: అల్టిమేట్లీ యు విల్ వేస్ట్ యువర్ లైఫ్.
1: కనుక ఈ వరం నీవు కోరవద్దు అనింది.
0: సో డోంట్ ఆస్క్ ఫర్ సచ్ ఎ బూన్.
1: నా వ్యవస్థ నాకుండని నీవు తప్పక ఇవ్వవలసిందే అని పట్టుబట్టాడు ఈ మైదాస్.
0: This Maidas determined that the boon should be granted irrespective of the problems that he is likely to face.
1: Sari cheppina maata vinnappudu em chestundi? Neevu nashtam raasina vrata kanna kalada nu rendu chintinam vellu inga nee avastha nu anubhavinchunnaru.
0: The deity fell so that who can escape from the destiny? All right, you hang yourself, he said.
1: Varavu pondadu intiki vachadu.
0: After the boon is granted, he returned home.
1: Paruppu paina kurchunnadu.
0: He sat there on the bed.
1: దిండిని తీసి పక్కన పెట్టాడు.
0: He kept the pillow on one side.
1: పరుపు దిండు అంతా కూడా బంగారైపోయింది.
0: The bed and pillow transformed into gold.
1: ఇవి మాత్రమే బంగారైనాయా, మిగతా అంతా అవుతుందో కాదో అని తిరిగి కంపౌండ్ లోపల ఉద్యానవనంలో ప్రవేశించాడు.
0: Then he entered, stepped into his garden.
1: ప్రతి వృక్షాన్ని ముట్టాడు.
0: He touched every tree.
1: ప్రతి పూల మొక్కను ముట్టాడు.
0: Every flowering
1: plant. ప్రతి పుష్పాన్ని ముట్టాడు.
0: Every book.
1: అన్ని బంగారైపోతూ వచ్చింది.
0: Everything transformed.
1: కడపటికి అలసిపోయాడు.
0: He was tired.
1: బిడ్డని పిలిచాడు.
0: He called his children.
1: అమ్మాకు టీనో కాఫీనో తీసుకుని రా అన్నాడు.
0: హి సెడ్ బ్రింగ్ కాఫీ ఆర్ టీ ఫర్ మీ నౌ.
1: టీ కాఫీ తీసుకొచ్చింది.
0: దే బ్రాట్ టీ అండ్ కాఫీ.
1: దాన్ని ముట్టాడు.
0: హి టచ్.
1: బంగారైపోయింది.
0: ఇట్ ఆల్సో బికేమ్
1: గోల్డ్. ఆకలి పెరిగిపోతుంది అది.
0: అండ్ మోర్ హి వాంటెడ్.
1: కానీ ఏది ముట్టినా బంగారైపోతుంది అది.
0: బట్ వాట్ ఎవర్ హి టచ్డ్
1: ఇట్ టర్న్డ్ ఏం చేసేది, బిడ్డను ముట్టాడు, బిడ్డ కూడా బంగారైపోయింది. స్టాచ్యూ తయారైపోయింది.
0: అల్టిమేట్లీ వాట్ ఈస్ టు బి డన్? హి టచ్డ్ హిస్ సన్ హు ఆల్సో టర్న్డ్ ఇంటూ గోల్డ్.
1: అప్పుడు బుద్ధి వచ్చింది మైదాస్.
0: Then Maidas was transformed. See, he could know the truth.
1: Devi cheppina kuda nenu murkhudunai nenu vinalekapoyanu.
0: I was so foolish, though deity told me, I didn't pay heed to the words.
1: Vidhi aneetundi.
0: This is the destiny.
1: Kanuka tirigi devi daggariki vellaadu.
0: So he again went to the
1: teevramainatundi yokka prarthana cheta vedamu cheta oka vidhamainatundi vedana cheta ఆమెను ప్రార్థించాడు.
0: విత్ యర్నింగ్ అండ్ సఫరింగ్ షీ ప్రేడ్ టు ద ఫ్యామిలీ డైటీ.
1: ప్రత్యక్షమైంది.
0: షీ మానిఫెస్టెడ్.
1: నాయన, నా మాట వినలేదు నీవు.
0: యు హావ్ నాట్ హర్డ్ మై వర్డ్.
1: ఈ గతి పట్టింది.
0: దిస్ ఈస్ ది ప్లైట్ నౌ.
1: ఇప్పుడు ఏం కావాలన్నాడు.
0: వాట్ యు వాంట్ నౌ?
1: నీవు ఇచ్చిన వరం తీసుకోమన్నాడు.
0: ప్లీజ్ టేక్ బ్యాక్ ద వెరీ బూన్ యూ గ్రాంటెడ్.
1: అప్పటి నుంచి తాను బ్రతుకుతూ వచ్చాడు.
0: సిన్స్ దెన్ హీ స్టార్టెడ్ ఎ నార్మల్.
1: మానవత్వంలో ఉండినటువంటి ఒక ఆశలు ఇంత ప్రమాదమునకు గురి చేస్తుంటాయి.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది డిజైర్ దట్ విల్ పుట్ అస్ ఆల్ టు డేంజర్.
1: దైవ ఆజ్ఞను శిరసా వహించి ప్రవర్తించినప్పుడు వారికి ఎంతైనా సుఖము శుభములు కలుగుతూ ఉంటాయి.
0: ఇఫ్ వన్ ఫాలోస్ ద కమాండ్ ఆఫ్ గాడ్, దే విల్ బి హ్యాపీ, దే విల్ బి ప్రాస్పర్.
1: కనుకనే శంకరుల వారు లోకము లోపల దీనికి అర్థం చెప్తూ వచ్చారు.
0: ఓ మ్యాన్ డోంట్ హ్యావ్ థర్స్ట్ ఫర్ మనీ.
1: వలదు వలదు ధన దాహము నరుడా, మంచి బుద్ధితో మానుము కోర్కెలు.
0: విత్ ఆల్ గుడ్ మైండ్ గివ్ అప్ ఆల్ డిజైర్స్.

0: Told you have got only wealth of all the reaction, the consequences of your past actions. Be satisfied with the lot.
1: Oh, manavuda.
0: Oh, man.
1: Durashaku neeku guri kavaddu.
0: Don't have too many desires.
1: Asani pettuko.
0: Have some desire and
1: kaani, but atanni ponde anta varaku neeku prema kavali.
0: Until you attain divinity.
1: Aa prema ne nee sarvasvamu istundi.
0: And that very love will give you.
1: Eppudu ekkada evidi kavalo taane anugrahistundi.
0: Where and when, how you adugaku receive God knows.
1: Oh, manasa adugaku vevo manasa.
0: Oh, mind, don't ask.
1: Adugukola di adi aduguna badunani adugakunna pani vadiga nagunani adugakuve o manasa.
0: The more and more, oh mind, you ask for, it will be ignored or neglected.
1: Adugani sabarini adarinchane.
0: Without asking, sabari was redeemed.
1: Adugakatanakai madiyu jatayu kadakunegi sadgati galiginchade. Adugakuve o manasa, adugakuve o manasa.
0: Oh mind, don't ask without mere asking. Jatayu had such an exalted heights, could redeem
1: his life. Dasaratha Maharaj yantarama prarthinchadu.
0: Dasaratha prayed for
1: wisdom. Nayana, anti samayamlo nina nee hastamto naaku neeru poyamani.
0: He wanted that son to be present when the end approaches.
1: Adigina dasaratanaku ye matram kuda nu taanu manasu kudaraledu.
0: But he didn't want to do oblige.
1: Adugani jatayuku మోక్షం నందించాడు.
0: వితౌట్ ఆస్కింగ్ జటాయు,
1: ఆ జటాయు అడగకపోయినప్పటికీ తన నోటిలో తన హస్తం ద్వారా నీరు పోసి దానికి సార్థకం గావించాడు.
0: వితౌట్ ప్రేయింగ్ ఆస్కింగ్ మే జటాయు డ్రింక్ ద వాటర్.
1: ఆదరించండి.
0: వితౌట్ ఆస్కింగ్ శబరి రిఫ్యూజ్.
1: లేదు, కానీ నిరంతరం కూడా నువ్వు రామచింతన చేస్తూ వచ్చింది.
0: యట్ షీ వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ రామ కంటిన్యూస్లీ.
1: రాముడు అరణ్యంలో ప్రవేశించాడట.
0: రామ వాజ్ ఇన్ ద ఫారెస్ట్.
1: ఈ మార్గములో వస్తాడో ఏమో.
0: హీ మే కమ్ అలాంగ్ దిస్ వే.
1: ఆ విధంగా తలుచుకోవటము, ఆ మార్గాన్ని అంతా ఊర్చి శుభ్రం చేయటం.
0: ఎవ్రీ డే షీ వాజ్ క్లీనింగ్ స్వీపింగ్ ద పాత్ అలాంగ్ విచ్ రామ మైట్ కమ్ ఎనీ డే.
1: ఒక రేగి పండు చెట్టు కింద నీ కూర్చుంది.
0: షీ సాట్ అండర్ ఏ ట్రీ.
1: అయ్యో, అరణ్యానికి వచ్చాడట సీతా సమేతుడై రామచంద్రుడు. ఈ మార్గంలోనే వచ్చి అమ్మా ఏమైనా పండ్లు ఇస్తావా అని అడుగుతాడో ఏమో అని భ్రమ. ఆ ప్రేమ యొక్క ఇది అంత తీవ్రంగా ఉంటుంది.
0: She has got the intense love for Rama, thinking that Rama might come along that path accompanied by Sita and Lakshmana. ఆ విధమైన
1: భావంతో ఒక్కొక్క పండు తినటము, తీయగా ఉన్నదాన్ని పెట్టుకోవటం.
0: She started collecting all sweet berries, fruits and keeping them aside.
1: యద్ భావం తద్ భవతి.
0: As is the feeling, so is the reward experience.
1: వారి వారి పవిత్రమైనటువంటి భావం కొలది, దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వం అటు అనుగ్రహాన్ని అందిస్తూ వస్తుంటాయి.
0: Basing on their sacred thoughts, the divine will grant all that they want.
1: Kanukane daivattam anetundi anugrahamto koodinatundide kaani aagrahamto koodinatundide kaadu.
0: God is full of anugraha grace but not aagraha or anger.
1: Sadhakuri yokka buddhulu aneka vidhamulainatundi yokka margamlo praveshinchata cheta daanini puraskarinchukoni yad bhavam tad bhavati aa vidhanga povasu vastundi.
0: Aspirants follow different paths. They have different feelings and sentiments. Therefore,
1: ఒక నిలువుటద్దం ముందు నీవు చేరావు.
0: You are in front of a big mirror.
1: ఆ నిలువుటద్దం ముందు నీవు పోయి,
0: you're standing there in front of it.
1: ఆ నిలువుటద్దంలో నీ ప్రతిబింబం కనిపించింది.
0: You see your own reflection there in a mirror.
1: కానీ ఆ ప్రతిబింబానికి నీవు నమస్కారం చేస్తే అది కూడా ఆ నమస్కారం నీకు వెనుకకు ఇచ్చింది.
0: If you do namaskar, you will get back the same namaskar from the reflection.
1: ఆ ప్రతిబింబాన్ని నీవేమైనా దండిస్తావా అది కూడా నిన్ను దండిస్తుంది.
0: If you point out your fore finger, you will also get back.

0: As a scholar, you may go through a number of books. You may offer prayers fervently to your family
1: deity. As
0: is the object, so will be the reflection.
1: What
0: is the mirror here?
1: ఈ మిర్రే ప్రకృతి.
0: దిస్ మిర్రర్ ఇస్ వెరీ నేచర్.
1: ఆ యొక్క బింబమే దైవత్వము.
0: దట్ వెరీ ఆబ్జెక్ట్ ఇస్ డివైన్.
1: విష్ణువే కారకుడు.
0: గాడ్ ఇస్ ద కాజ్.
1: ప్రకృతియే కార్యము. కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: ద హోల్ వరల్డ్ ఇస్ జస్ట్ ది రిలేషన్ బిట్వీన్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్.
1: కనుకనే నీవు ఆ ప్రకృతి అనేటువంటి మిర్రర్ లోపల ఏమి చేస్తే ఆ ప్రతిబింబం అంతా నీకు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ నీకు వస్తుంటాయి.
0: దేర్ఫోర్ వాట్ కమ్ బ్యాక్ టు యాస్ రియాక్షన్ రిఫ్లెక్షన్. In fact, object is
1: one.
0: This is unity.
1: Bimbamu, pratibimbamu.
0: The object and the reflection.
1: Addam dwara kaligetundi vekani. Addam lekapothe edi ledu.
0: The object and the reflection exist because of the mirror.
1: Adi ye prakruti yokka vichitramunaku. పరమాత్మని యొక్క చిత్రమునకు ఈ విధమైనటువంటి వ్యత్యాసం.
0: దిస్ ఈస్ ది పెక్యులియారిటీ ఇన్ ది మిస్టరీ ఆఫ్ గాడ్.
1: త్రైలోక్య పవిత్రమ్మును,
0: సో సీక్రెట్ గాడ్,
1: వర్ణరాల విత్తమ్మును, సన్మిత్రమ్మును, మునిజనవన పౌత్రమ్మును, విష్ణుదేవు చారిత్రమ్మును.
0: They are so endearing, sacred to all the three worlds, mysterious, incomprehensible. That is the story of God.
1: Prakruti nitlopala ikkada enni unnai, neevu nee pratibimbamu addamu enni unnai, moodu unnai.
0: How many are here now? You,
1: neevu
0: nee
1: pratibimbamu addamu,
0: you, your reflection in the mirror.
1: Kabatti ee moodu untunnai.
0: Three are present.
1: Moodu lo okati pote enta ani ఒక ఫస్ట్ స్టాండర్డ్ బాయ్స్ ని అడిగినా కూడా మూడులో ఒకటి పోతే రెండు అంటాడు వాడు.
0: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ టు ఫస్ట్ స్టాండర్డ్ బాయ్, 3 - 1, వాట్ ఇస్ ద వాల్యూ, హీ విల్ సే 2.
1: వాణికుడు ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క ఈ యొక్క లెక్కల విషయంలో బాగా తెలుస్తుంది.
0: హీ టూ నోస్ లిటిల్ మ్యాథమెటిక్స్.
1: 3 - 1 ఏంటంటే 2 = 2 అంటాడు.
0: 3 - 1 = 2.
1: కానీ దైవం దీనిని అంగీకరించడు.
0: బట్ గాడ్ డస్ నాట్ అక్సెప్ట్.
1: ఇట్ రాంగ్ అంటాడు.
0: హీ సేస్ ఎ రాంగ్ ఆన్సర్.
1: ఎట్లా?
0: హౌ?
1: 3 - 1 = 1 అంటాడు.
0: 3 - 1 = 1.
1: ఈ భగవంతుడు ఏ స్కూల్లో చదవలేదేమోటో, ఇతనికి ఏం మ్యాథమెటిక్స్ తెలియదే అని అనేక మంది భగవంతుని కూడా హేళన చేస్తారు.
0: మెనీ మే మేక్ ఫన్ ఆఫ్ గాడ్ బికాస్ హీ డిడ్ నాట్ అటెండ్ ఎనీ స్కూల్ ఆర్ కాలేజ్ ఎనీథింగ్.
1: ఇక్కడ నీవు నీ ప్రతిబింబము అద్దము.
0: హియర్ 3, యూ యువర్ రిఫ్లెక్షన్ మిర్రర్.
1: అద్దాన్ని తీసినాయి.
0: ఓ మ్యాట్ క్యాప్, రిమూవ్ ద మిర్రర్.
1: ప్రతిబింబం కూడా పోయింది.
0: నో రిఫ్లెక్షన్.
1: ఉన్నది ఒక్కటే అయిపోయింది.
0: ఓన్లీ వన్ ద ఆబ్జెక్ట్ దట్ ఎగ్జిస్ట్.
1: ఇదే
0: దిస్.
1: కనుకనే లోక సంబంధమైనటువంటి విషయాల లోపల చాలా ప్రాకృతికంగా, ఆధ్యాత్మికంగా వ్యత్యాసం అనేకంగా కనిపిస్తుంటుంటాయి.
0: దేర్ఫోర్ యూ ఫైండ్ ద వైడ్ గల్ఫ్ బిట్వీన్ ద వరల్డ్ ఇష్యూస్ అండ్ ద స్పిరిచువల్ మ్యాటర్.
1: మెనీ పీపుల్ సే మనీ మేక్స్ మెనీ థింగ్స్.
0: మెనీ పీపుల్ థింక్, మెనీ పీపుల్ సే దట్ మనీ మేక్స్ మెనీ థింగ్స్.
1: మనీ మేక్స్ మెనీ రాంగ్స్.
0: But Bhagavan says money makes many wrongs.
1: Money makes many things antar prapanchamlo.
0: But in the world we say money makes many things.
1: Money makes many wrongs.
0: But Bhagavan says money makes many wrongs.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడే మనల్ని సద్వినియోగం చేయడానికి వీలవుతుంది.
0: When once you understand the truth, you will make proper use of money.
1: ఇది శంకరుల వారి యొక్క ఏకత్వంలో ఉండేటువంటి యొక్క ప్రత్యేకత.
0: దిస్ ఈస్ ది స్పెషాలిటీ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ శంకర్ ఆఫ్ ఫిలాసఫీ.
1: చిన్న చిన్న నిత్య జీవితంలో జరిగేటువంటి దాన్ని కూడా ఏకత్వంగా దాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: హీ స్టార్టెడ్ ప్రూవింగ్, డెమోన్స్ట్రేటింగ్, ప్రాపగేటింగ్.
1: మృత్పిండమేకం బహుభాండ రూపం సువర్ణమేకం బహుభూషణాని. మట్టి ఒక్కటే కానీ కుండల యొక్క రూపనామాలు వేరు వేరు.
0: ది క్లే ఈజ్ వన్ బట్ ద పాట్స్ ఆర్ మెనీ.
1: బంగారం ఒక్కటే.
0: గోల్డ్ ఈజ్ వన్
1: కానీ దీని యొక్క ఆభరణములు వేరు వేరు.
0: బట్ జ్యువెల్స్ ఆర్ మెనీ.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: దైవత్వం ఒక్కటే. ఏకం సత్ విప్రాభవదావదంతి.
0: గాడ్ ఈజ్ వన్, హీస్ కాల్డ్ ఇన్ మెనీ నేమ్స్ బై పీపుల్.
1: అల్లా అని చెప్పండి.
0: వన్ మైట్ సే అల్లా.
1: జీసస్ అని చెప్పండి.
0: జీసస్.
1: బుద్ధ అని చెప్పండి. జొరాస్ట్రియం చెప్పండి. రామ అని చెప్పండి. హరి అని చెప్పండి. హర అని చెప్పండి. అంతా చేరి ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్ ఓన్లీ.
1: ఇది ఎట్లా?
0: హౌ?
1: ఇది ఒక చిన్న నిత్య జీవితంలో అనుభూతి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక ఇంటి యజమానుడు ఉంటాడు.
0: ఇస్ ద మాస్టర్ ఆఫ్ ది హౌస్.
1: హౌస్
0: ఆఫ్ ద హౌస్.
1: హౌస్ ఓనర్.
0: హౌస్ ఓనర్.
1: భార్య వస్తుంది. మై డియర్ హస్బెండ్ అంటుంది.
0: వైఫ్ కమ్స్ అండ్ సేస్
1: మై డియర్. సంబంధం ఆ రకంగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్.
1: కొంతసేపటి లోపల మనముడు వస్తాడు.
0: ఇన్ ది మెయిన్ టైమ్
1: మై గ్రాండ్ ఫాదర్ అంటాడు.
0: గ్రాండ్ సన్ సేస్ హై గ్రాండ్ ఫాదర్.
1: ఈ ఇద్దరు మాట్లాడుతుండగానే ఒక బ్రదర్ వస్తాడు.
0: యాజ్ ది కన్వర్స్ బ్రదర్
1: మై డియర్ బ్రదర్ అంటాడు.
0: అండ్ హీ సే మై డియర్ బ్రదర్.
1: ఇవి జరుగుతున్నట్టే కొడుకు వస్తాడు.
0: ఇన్ ది మెయిన్ టైమ్
1: మై డియర్ ఫాదర్ అంటాడు.
0: హీ సే మై డియర్ ఫాదర్.
1: కొడుకు వస్తుంది. మై డియర్ ఫాదర్ ఇన్ లా అంటుంది.
0: డాక్టర్ లా కమ్స్ దర్ సేస్ మై డియర్ ఫాదర్.
1: ఇంతమంది ఇన్ని రకమైనటువంటి సంబంధాన్ని పెట్టుకోవడం చేత అన్ని రకమైనటువంటి పేర్లు కూడా అక్కడ
0: Because of so many associations, relationships, he has got so many names now.
1: ఇదంతా కూడా కేవలము ఆ రిలేషన్షిప్.
0: This is, everything is relationship here.

0: అంతా నీవే.
1: ఎవ్రీథింగ్
0: త్వమేవ మాతా చ పితా త్వమేవ. ఎంత పిచ్చితనం చూడండి.
1: వాట్ మ్యాడ్నెస్ ఈజ్ దిస్.
0: ఓ భగవంతుడా, నీవే నా తండ్రి, నీవే నా తల్లి, నీవే నా మిత్రుడు, నీవే నా బంధువు, నీవే నా సకుడు, నీవే నా సర్వస్వం.
1: వి సే ఓ గాడ్ యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్.
0: దీనిని శంకరుల వారు ఖండిస్తూ వచ్చారు.
1: శంకర కాంట్రడిక్టెడ్ ఇట్ టోటలీ.
0: చాలా పొరపాటు మీది.
1: హి సెడ్ యు ఆర్ టోటలీ రాంగ్.
0: త్వమేవ మాతా చ
1: యు ఆర్ మై మదర్,
0: త్వమేవ
1: యు ఆర్ మై ఫాదర్.
0: నీవు నా తండ్రివి.
1: యు ఆర్ మై ఫాదర్.
0: అట్టయితే తండ్రి తండ్రిగానే ఉంటాడు, కొడుకు కొడుకుగానే ఉంటాడు.
1: అండ్ దెన్ ఫాదర్ విల్ బి అపా.
0: ఏమి ప్రయోజనం ఇది?
1: వాట్ ఇస్ దిస్?
0: కాదు కాదు, రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చేయాలి.
1: వీ షుడ్ యూనిఫై బౌత్.
0: కనుకనే త్వమేవ మాత చ పితాచ అని అనుకోడు.
1: సో వీ షుడ్ నాట్ సే యువర్ మదర్ అండ్ యువర్ ఫాదర్.
0: యు ఆర్ ఐ, ఐఎమ్ యూ.
1: యు ఆర్ ఐ, ఐఎమ్ యూ.
0: యు అండ్ ఐ ఆర్ వన్.
1: యు అండ్ ఐ ఆర్ వన్.
0: ఇది అద్వైతంలో ఉన్నటువంటి పటుత్వము.
1: This is the strength underlying principle
0: of non-dualism. దీని పరిస్థితుని ఏ వేదము తత్వం అసి.
1: Basing on this Veda said తత్వం
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ బ్రహ్మన్.
0: ఈ విధమైనటువంటి ఏకత్వం చేత ఎంతైనా ఆనందం మనకు కలుగుతుంది.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్ విల్ గివ్ యు జాయ్ అండ్
0: శంకరులు వారు అద్వైతాన్ని ప్రకటిస్తూ వచ్చారు.
1: దట్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ శంకర.
0: అయితే అది అంత సులభం కాదు.
1: హౌఎవర్ దట్స్ నాట్ సింపుల్ అండ్ ఈజీ.
0: కానీ దానికి అనేక రకములైనటువంటి యొక్క విచారణ జరగాలి.
1: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్.
0: దీనికి తగినటువంటి సంస్కృతి సంస్కారం కూడా ఉండాలి.
1: వన్ షుడ్ హ్యావ్ దట్ రిఫైన్.
0: ఈ సంస్కారం అనేటువంటి పరిపక్వత స్థితిలో రావాలి.
1: అండ్ వన్ షుడ్ రీచ్ దట్ మెచ్యూరిటీ.
0: ఈ సంస్కారం పరిపక్వమైనప్పుడు అంతా ఒకటైనటువంటి భావం సులభంగా మనకు వస్తుంది.
1: వెన్ హిస్ సాధన ఆస్పిరేషన్ మెచ్యూర్స్
0: కలిగినటువంటి వాడు ఎంత అదృష్టవంతుడు.
1: రియల్లీ హిస్ ద లక్కీ సోల్ హు అటైన్స్ దట్
0: స్టేట్. అతనికంటే ఇంకా అదృష్టవంతుడు మరొక జగత్తులో లేడు.
1: దేర్ ఇస్ నో లక్కీయర్ పర్సన్ అదర్ దాన్ హిమ్.
0: కాబట్టి అట్టి భావం కలిగేటువంటి వాడు మహాపుణ్యాత్ముడు.
1: ద వన్ విత్ సచ్ నాన్ డ్యూయల్ ఫీలింగ్ ఇస్ మెరిటోరియస్.
0: వాడే గొప్ప జగత్తుకంతకుడు రాజు.
1: హీ ఈస్ ద కింగ్ ఆఫ్ దిస్
0: వరల్డ్. రాజమకి రాజ మహారాజ రాజ. ఎవరు రాజు?
1: హూ ఇస్ ద కింగ్?
0: ఆత్మరాజు. ఆత్మ సామ్రాజ్యమునకు ఇతను రాజు.
1: He is the king of the kingdom of the spirit.
0: ఈ ఆత్మ సర్వలు ఎందుకు నక్షక పర్యంతము ఉంటుండాలి.
1: This soul is present everyone from top to toe.
0: అమృతత్వాన్ని గుర్తించలేనటువంటి వారే విషయాన్ని ఆశిస్తూ ఉంటారు.
1: Those who do not understand this immortality, అమృతత్వ,
0: ఈ అమృతం అనేటువంటిది ఇక్కడ ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించుకుంటే వాడు మరొక విషయానికి ప్రయత్నం చేయడు.
1: When once he knows the value of immortality, he will never ask for
0: ఇది అమృతము అనేటువంటి తెలియనటువంటి వాడే విషయం కోసం ప్రయత్నం చేస్తుంటాడు.
1: బికాస్ దే డు నాట్ అండర్స్టాండ్ ద టేస్ట్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ, దే హీ ఇస్ ఆఫ్టర్ పాయిజన్.
0: కనుకనే మొట్టమొదట ఈ అమృతానుభవంను కొంతవరకు మనం కలిగించుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ ది స్వీట్ నెక్టరైన్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్.
0: కనుకనే శంకర్ల వారు అద్వైత సిద్ధాంతాన్ని కేవలం పల్లె మొదలుకొని పట్టణం వరకు కూడాను, విద్యాహీనుడు మొదలుకొని విద్యావంతుడు వరకు కూడాను ఈ ఏకత్వం అనేటువంటి భావము తెప్పించాలని అనేక విధమైనటువంటి ప్రయత్నం చేశాడు.
1: శంకరా మేడ్ ఎవ్రీ ఎఫర్ట్ టు డిన్ ఇన్ టు ది ఇయర్స్ ఆఫ్ ఆల్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద విలేజ్ అండ్ ది సిటీ టు ఎన్ ఇగ్నోర్ మ్యాన్ టు ఎ లెవెల్ ఆఫ్ ఎ స్కాలర్.
0: కాశీ క్షేత్రంలో సభలు జరుగుతూ ఉండగా
1: దేర్ కాశీయస్ స్కాలర్స్
0: ఒక్కడి కూడా శంకర్ వారు ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చారు.
1: శంకర్ హ్యాస్ సెట్ అన్ ఐడియల్ ఇన్ ఎవ్రీ ఇష్యూ, ఎవ్రీ మ్యాటర్.
0: ఇల్లు వదిలే సమయంలో తల్లికి వాగ్దానం ఇచ్చాడు.
1: He gave a promise to his mother when he left his house.
0: Nayana, nee illu vadilipothunnavu.
1: Son, you are leaving the
0: sanyasam naaku ishtam lekapoyinappudiki neevu sweekarinchavu.
1: Though I don't want you to be, you have chosen to be a
0: monk. Anta samayam lopana maatramu ninnu choodalanetundi oka pichi aasanaapunnadi.
1: I got a desire to see you as the end approaches.
0: Kanukana anta samayamlo neevu naa daggara undalani aasinchindi.
1: Therefore you should be by my bedside when the end comes.
0: Maha pavitramaina hrudayudu ganaka ఆ చిత్తశుద్ధి కలిగినటువంటి వాడు కనుక తన వాగ్దానాన్ని తప్పక చెల్లించుకోవాలని సంకల్పించుకున్నాడు.
1: బికాజ్ ఇట్ ఇస్ ఎ సేక్రెడ్ సోల్ అండ్ ఎ నోబుల్ సోల్.
0: చిత్తశుద్ధి కలిగినటువంటి వారికి చెప్పిన మాట సత్యమే అవుతుంది.
1: ద వన్ విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వాట్ ఎవర్ హి సేస్ ఇస్ బౌండ్ టు బి ట్రూ.
0: ఏది చెప్పినా సత్యమే అవుతుంది.
1: వాట్ ఎవర్ హి సేస్ ఇట్ ఇస్ ట్రూ.
0: పుష్పం కాదు అనుకుంటే ఇది పుష్పం కాకుండానే పోతుంది.
1: If he says not a flower, it will not be a flower.
0: ఆ సత్యాన్ని గుర్తించాలి.
1: One should know the truth.
0: అది ఏ భగవద్గీత లోపల కూడాను
1: That in Gita,
0: Amavasya yudhamu prarambhamavutundi yuddhamu.
1: Idi war starts on the dark night Amavasya.
0: Chaturdashi dinamu Arjunudu Krishnudini teesukoni Aravaki vellaadu.
1: On Chaturdashi, fourth day,
0: Repati dinamu ye vidhanga yuddham saginchali. ఎవరెవరు ఏ ఏ స్థానంలో ఉంటుండాలి, ఎవరెవరు ఏ ఏ విధమైనటువంటి యొక్క శంఖం ఊదాలి అనేటువంటి దాన్ని మాట్లాడుకుంటూ పోయారు.
1: They were just discussing the war strategy.
0: భగవంతుడు ఎప్పుడు కూడా మొట్టమొదట ఈ అనుగ్రహాన్ని అందించేక ముందుగా ఆ వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాన్ని పరీక్షిస్తాడు.
1: Before God confers grace, he will test the deservedness of the devotee.
0: అప్పుడే ఆ ఇచ్చినటువంటి దానిని దక్కించుకోవడానికి అర్హుడైతాడు.
1: Then only the devotee deserves what is given.
0: తిరిగి నా అర్జున, చీకటి అయిపోయింది, ఇంకింటికి వెళ్ళిదామన్నాడు.
1: అర్జున, ఇట్స్ ఓవర్, బెటర్ యూ గో బ్యాక్.
0: ఊరుకుండుకుండా ఇంటికి వెళ్దామన్న కృష్ణుడు అక్కడ పరీక్ష ప్రారంభించాడు.
1: దేర్ కృష్ణ స్టార్టెడ్ టెస్టింగ్
0: అర్జున.
1: అర్జున,
0: చూడు ఆ చెట్టు పైన ఉన్నది నెమలే కదా అన్నాడు.
1: ఆన్ ద ట్రీ టాప్ ఇస్ దేర్ నాట్ పీకాక్?
0: అవును స్వామి, పీకాక్ అన్నాడు.
1: హి సెడ్ yes swami, it's peacock.
0: పిచ్చివాడ, అది నెమలి కాదు, గరుడ్పంతుడు.
1: ఇట్స్ ఎ బర్డ్,
0: గరుడ అన్నాడు.
1: ఇట్స్ గరుడ, హి సెడ్.
0: అవును స్వామి, గరుడే అన్నాడు.
1: yes swami, it is garuda.
0: ఏమిట్రా, నేను ఏది చెప్తే దాన్నంతా ఒప్పుకుంటున్నావు, ఇది సత్యమా కాదా అనేటువంటి విచారణ అక్కర్లేదా? విచక్షణ జ్ఞాన శూన్యుడైపోయినాడు, నీవు ఎంత యుద్ధం చేయగలవు?
1: He said, you endorse what all I say. You have no discrimination. You don't inquire if it is true or not.
0: Arjunudu,
1: Krishna,
0: nenadi nemali kadante neevu nemaliga marchavachchu.
1: If I say it is not peacock, you will make a peacock there.
0: Neevu garuda kadu nante nenu trikaruduga marchavachchu neevu.
1: If I say it is not a bird, you will
0: kaabatta nemala garuda anetuvanti vicharam naaku akkaraledu.
1: So I am not bothered as a peacock or garuda.
0: Neevu vaakye naaku kavali.
1: I want what you say, your command.
0: నీ యొక్క వాక్యమే నాకు సత్యం అన్నాడు.
1: వాట్ ఎవర్ యు సే ఇస్ ట్రూత్.
0: అప్పుడే చెప్పాడు కృష్ణుడు, మన్మనాభం మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరే మాం ఏ వైశ్యసీ సత్యం తే ప్రత్యానే ప్రయోజనమే. మన్మనాభవ మద్భక్తో, ఇప్పుడు నీవు నా భక్తుడవు.
1: నౌ యు ఆర్ మై డివోటీ.
0: నా మాట పైన విశ్వాసం అధికంగా ఉంటుండాలి.
1: యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ వాట్ ఐ సే.
0: కనుకనే నీవు ఇంకా అన్నిటినీ జయించగలవు అని చెప్పి అప్పుడు ఇంకా గీతను బోధించడం ప్రారంభించాడు.
1: Therefore you are sure to win. Then he started.
0: విశ్వాసం లేనటువంటి వాడికి ఎంత బోధించి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of teaching to a fellow who has no faith?
0: 84 అర్జునుడికి, 86 కృష్ణుడికి.
1: They were aged 84 and 86 age.
0: కానీ అంతవరకు ఏనాడు కూడా నువ్వు గీతను గురించి చెప్పలేదు.
1: Till then he did not choose to teach Gita.
0: కాల కర్మ కారణ కర్తవ్యం కలిసి వచ్చినప్పుడే ఈ దైవానుగ్రహం కూడా నువ్వు చేరి వస్తుంది.
1: It is only at the right time, at the right opportunity.
0: 84 years కూడా నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఏ విధంగా కూడా నువ్వు వేదాంతమే మాట్లాడలేదు అర్జున్తో.
1: Till the age of 84 there was no discussion on spiritual matters.
0: అప్పటికప్పుడు వేదాంతం ప్రారంభిస్తూ వచ్చాడు.
1: Everything just fell immediately at the right appropriate moment.
0: మీరందరూ ఎవరు?
1: అర్జున, హూ ఆర్ దే?
0: వీరంతా నా బంధువులు అనుకుంటున్నావు.
1: యూ థింక్ దే ఆర్ యువర్ రిలేషన్స్?
0: కాదు, వారు నీ బంధువులు కాదు.
1: దే ఆర్ నాట్ యువర్ రిలేషన్స్.
0: నీవు వారికి ప్రత్యేకంగా లేవు.
1: అండ్ యూ ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్.
0: నీవు, నేను, వారు అందరూ ఒక్కటేను అన్నాడు.
1: యూ, ఐ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వన్ ఓన్లీ.
0: అక్కడ మరింత పిచ్చి పెట్టిపోయింది అర్జునికి.
1: దెన్ అర్జున టర్న్ మ్యాడ్.
0: అది ఎట్టవుతుంది? అంతా ఒకటి ఎట్టవుతుంది? అంతా ఒకటైతే యుద్ధమే అనవసరమే.
1: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ వన్, దెన్ వై వార్?
0: పిచ్చివాడా, దీనికి ఒక విధం ఉంటుందని.
1: దేర్ ఇస్ ఎ ప్రొసీజర్ హియర్.
0: ఇది నాకు తెలుసు, నీకు తెలియదు.
1: ఐ నో అండ్ యూ డూ నాట్ నో.
0: నీవు మరుపులో ఉన్నావు, నేను ఎరుకులో ఉన్నాను.
1: ఐఎమ్ ఇన్ అవేర్నెస్, యూఆర్ ఇన్ ఫర్గెట్ఫుల్ స్టేట్.
0: తారక మంత్రము ఎరుపు మనే పనుకుండా జాగ్రత్త నిరత మగ స్వప్నాశ సుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివిడి తారకము సూటెరుగవలెనన్న సద్గురుని కృపచే తారతమ్యముగరు చిమన్మన్నా.
1: Therefore one should know that eternal.
0: తెలుసుకున్నవాడు నేను, తెలియని వాడు నీవు.
1: ఐ నో అండ్ యూ డూ నాట్ నో.
0: కనుక నీవు, నీకు వారికి ప్రస్తుతపు దేహ సంబంధాన్ని నీ గురించి చెప్తున్నావు.
1: యు ఓన్లీ థింక్ ఆఫ్ ది బాడీ రిలేషన్షిప్ అటాచ్మెంట్.
0: పాస్ట్ ఇది నీకేమీ తెలియదు.
1: యూ డోంట్ నో ఎనీథింగ్ ఆఫ్ ది పాస్ట్.
0: అని తెలుసును, కానీ మర్చిపోయినావు.
1: యు నో బట్ యు హావ్ ఫర్గాటన్.
0: స్వామి,
1: స్వామి,
0: నీవు ఉన్నావు, నేను ఉన్నావు, వారు ఉన్నారంటున్నావు, నీకు మాత్రం తెలుసు, నాకెందుకు తెలియటం లేదు?
1: స్వామి, యు ఆర్ హియర్ అండ్ ఐఎమ్ హియర్, దోస్ పీపుల్ ఆల్సో ఆర్ దేర్.
0: నీకు ప్రాకృతమైనటువంటి దృష్టిలో నీవు చూస్తున్నావు కనుక నీకు మరపు వచ్చింది.
1: బికాజ్ కృష్ణ సెడ్, బికాజ్ యూ హ్యావ్ దిస్ వరల్డ్లీ విజన్,
0: నేను నీవు దృష్టిలో చూస్తున్నాను కనుకనే త్రికాల బాధ్యమైనటువంటి వాడు భగవంతుడు.
1: God knows all, that omniscient, omnipresent.
0: కనుకు నాకు ఎప్పుడు ఎరుకగానే ఉంటుంది.
1: So I am always in total awareness.
0: నీవు మర్చిపోయినావు అన్నాడు.
1: You have forgotten.
0: దానికి చక్కగా ఒక చక్కని ఎగ్జాంపుల్ చెప్తూ వచ్చాడు కృష్ణుడు.
1: Krishna gave very good example.
0: అర్జున,
1: అర్జున,
0: నీవు ఒకానొక సమయం, అంటే పేర్లు వేరు వేరు, ఇప్పుడు మీకు అర్థమయ్యే కోసం చెప్తున్నాను.
1: భగవాన్ ఈస్ టీచింగ్ ఇన్ ఏ వే దట్ వీ కెన్ అండర్స్టాండ్ ఈజీ.
0: ఒకానొక సమయంలో నీవు కాశ్మీర్ యాత్ర పోయావు.
1: అట్ వన్ టైమ్ యూ వెంట్ కాశ్మీర్.
0: కాశ్మీర్ అంటే ఏమి? కేకేయ రాజు. ఆ కేకేయ రాజు బిడ్డనే కైక.
1: కాశ్మీర్ మీన్స్ ద కేకేయ అండ్ కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్
0: కాశ్మీర్. యొక్క రాజు బిడ్డనే.
1: సో కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్ కాశ్మీర్.
0: వెళ్ళినావు,
1: యు హావ్ గాన్ దేర్.
0: నీవు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా చీప్ గా చిక్కింది, ఒక సూట్ గుడ్డ కొన్నావు.
1: యూ పర్చేస్ సూట్ క్లాత్ దేర్.
0: అక్కడ మంచి విలువైనటువంటి గుడ్డను కొన్నావు.
1: వాల్యుబుల్ క్లాత్ యూ పర్చేస్.
0: తీసుకుని వచ్చావు.
1: యూ బ్రాట్ ఇట్.
0: ఎక్కడో అమ్మ చేతికి ఇచ్చావు, అవి ఎరువు పడేసేసింది.
1: అండ్ యూ గేవ్ యువర్ మదర్, షీ కెప్ట్ ఇట్ ఇన్ అల్మైరా.
0: ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను.
1: దిస్ ఎన్ ఇల్లస్ట్రేషన్ సో టు బి అండర్స్టూడ్ ఈజీలీ.
0: తర్వాత
1: లేటర్
0: అది మర్చిపోయినారు, 10 సంవత్సరం జరిగిపోయింది.
1: యూ హావ్ ఫర్గాటెన్, 10 ఇయర్స్ పాస్ బై.
0: తర్వాత తల్లి ఏదో చూస్తూ చూస్తుంటే ఈ గుడ్డ కనిపించింది.
1: మదర్ నోటీస్ ది ప్రెసెన్స్ ఆఫ్ దిస్
0: బాబు. రామా ఇదిగో చూడు, నువ్వు తెచ్చినటువంటి గుడ్డ నీ దగ్గర పెట్టుకున్నావు, దీన్ని కుట్టించుకోమని చెప్పి నిచ్చింది.
1: ది సన్ సెట్, హియర్ ఇస్ సూట్ క్లాత్ హియర్, వై డోంట్ యూ గెట్ ఇట్ స్టిచ్.
0: అప్పుడు షర్ట్ కుట్టించుకున్నాడు రాములు.
1: అండ్ దెన్ రామా గాట్ ఇట్ స్టార్ట్ స్టిచ్.
0: అప్పుడే సాయంకాలానికి తెచ్చిచ్చాడు అలాంటి టైలర్ ను. రాజాజ్ఞ అప్పటికప్పుడు ఎంత స్ట్రిక్ట్ గా జరగాల.
1: ఇట్ ఇస్ ది కమాండ్ ఆఫ్ ద కింగ్, ద టైలర్ బ్రాట్ ఇట్ ద వెరీ సేమ్ ఈవెనింగ్.
0: మన టైలర్స్ అంతా రేపు అని చెప్పేసి ఇంకొక నెలకు ఇస్తాడు.
1: బట్ అవర్ టైలర్స్ విల్ సే దే విల్ బ్రింగ్ యు టుమారో, బట్ ఇట్ విల్ బి 1 ఇయర్.
0: అప్పుడు చెప్పినట్టుగా చెయ్యాలి.
1: దే షుడ్ యాక్ట్ యాజ్ పర్ ద కమాండ్.
0: సాయంకాలానికి తెచ్చిచ్చాడు.
1: బ్రాట్ ఇట్ ది ఈవెనింగ్.
0: రెండవ రోజు బర్త్డే రాములది.
1: సెకండ్ డే వాస్ ద బర్త్డే.
0: ధరించాడు.
1: హీ హాస్ పుట్ ఆన్ ద షర్ట్.
0: ధరించాడు. ఆ అమ్మ తెచ్చినటువంటి సీట్ వంగి అందించి తమ్ముళ్ళకి అందించాలని వంగినాడు.
1: He bent to hand over the
0: వంగేటప్పటికే షర్ట్ అక్కడ పట్టన పగిలిపోయింది.
1: అండ్ దేర్ ద షర్ట్ టోర్ ఇన్ ద సెంటర్.
0: అమ్మ చెప్పింది, నాయన కొత్త వస్త్రమే, అప్పుడే చినిగిపోయిందా అని కౌసల్య అనింది.
1: కౌసల్య సెడ్ ఇట్స్ బ్రాండ్ న్యూ క్లాత్, ఇట్ ఇస్ స్టోర్ నౌ.
0: అప్పుడు కూడా రాములు ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: దిస్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ విజ్డమ్ ఆఫ్ రామా అండ్ దోస్.
0: అమ్మ కుట్టడం కొత్తది, షర్ట్ కొత్తదే గానీ గుడ్డ ఓల్డ్ స్టాక్ అన్నాడు.
1: రామా సెడ్ stitching is brand new but the stitching cloth is old stock.
0: New
1: stitching is new
0: kaani cloth stock old stock
1: anna. But cloth is old stock.
0: Idi satyama kada?
1: Is it not true or not?
0: Adhe reetigane
1: likewise
0: neevu marchipoyinaavu nenu erukulo untunnanu.
1: You have forgotten, I know.
0: Kabatti idi neeku naaku undinatundi vyathyasam idi. Naadi eruka neeku marupu.
1: This is the difference between you and me. Awareness here, forgetfulness over there.
0: Inte kaakunda
1: not only this.
0: ఆ యుద్ధ భూమి లోపల
1: దేర్ ఇన్ ద వార్ ఫీల్డ్
0: అందరూ చిన్న చిన్న వారందరూ కూడా పోయారు.
1: యంగ్స్టర్స్ ఆల్సో డైడ్.
0: అప్పుడు అర్జునుడు చాలా బాధ కలిగింది.
1: దెన్ అర్జున ఫెల్ట్ వెరీ సాడ్.
0: స్వామి
1: స్వామి
0: అభిమన్యుడు చిన్నవాడు కదా,
1: అభిమన్యుడు
0: అతని పోవడానికి కారణం ఏమిటి?
1: వై షుడ్ హి డై?
0: నేను ఇంత పెద్దవాడైపోయి నేను పోకూడదా?
1: ఐఎమ్ గ్రోన్ అప్ ఎల్డర్లీ, వై నాట్ ఐ డై?
0: పిచ్చివాడా నీకు నాకు అనేటువంటి చెప్పడానికి ఇక్కడ వీలు లేదు. ఎవరి టైం ఎప్పుడిప్పుడు ఎక్కడ కలుగుతుందో అప్పుడు పోక తప్పదు.
1: ఓ మ్యాడ్ క్యాప్, యూ కెనాట్ సే వై షుడ్ వన్ డై అట్ ఆల్.
0: పోకం మానదు దేహమే విధమునం పోషించి రక్షించిన.
1: యు మే టేక్ కేర్ ఆఫ్ ద బాడీ అండ్ ప్రొటెక్ట్ ఇట్ టు ఎనీ లెంగ్త్ బట్ ఇట్స్ బౌండ్ టు డై.
0: మానవు హాని వృద్ధులు మహారణ్యమునం దాగిన.
1: దట్ ఓల్డ్ ఏజ్ అండ్ ద ప్రాబ్లమ్స్ విల్ కమ్, యూ మే హైడ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ ఫారెస్ట్. But they are bound to follow.
0: ఇవన్నీ ఇప్పుడు నువ్వు జన్మ జన్మాంతరం నుంచి జరుగు సంభవించేటువంటివి.
1: దే ఫాలో యూ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
0: ఒక రాయి ఉంటుండాది,
1: హియర్ ఇస్ ఎ బౌల్డర్.
0: దానిని మంచి యువకుడు, ఒక 25 సంవత్సరాల యువకుడు చుట్టు తీసుకున్నాడు, బాగా 28 కొట్టాడు.
1: An young man picked up a hammer and hammered it 25 times.
0: కానీ రాయి పగలలేదు.
1: But it didn't break.
0: తరువాత ఒక వృద్ధుణ్ణి పిలిచాడు.
1: An old man was called.
0: అతను 2 ఏట్లు కొట్టాడు, 2 ఒప్పులు అయిపోయింది.
1: విత్ 2 strokes దిస్ బౌల్డర్ బ్రోక్ ఇన్ టు 2 pieces.
0: అప్పుడు ఆ వృద్ధుడు మహాగర్వం చేత అంటున్నాడు, అయ్యా యువకుడు నీవు 28 కొట్టినా అది పగలలేదు, నేను 2 ఏట్లకే దీన్ని పగలగొట్టాను చూడన్నాడు.
1: ద ఓల్డ్ మ్యాన్ వాస్ సో ప్రౌడ్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్. లుక్ హియర్ యంగ్ మ్యాన్, యూ కుడ్ నాట్ డూ ఇట్. వెల్ ఐ కుడ్ జస్ట్ బ్రేక్ ఇట్ ఇన్ 2 strokes.
0: కృష్ణుడు చెప్పాడు.
1: దెన్ హి కృష్ణ సేడ్,
0: వృద్ధుడా,
1: ఓల్డ్ మ్యాన్,
0: ఇంత మాత్రమునకే నీవు గర్వాన్ని అభివృద్ధి పరచుకోవద్దు.
1: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ ఫర్ దిస్ రీజన్.
0: నీవు 2 ఏట్లు కాదు పగిలిండేది.
1: ఇట్ డిడ్ బ్రేక్ బికాస్ ఆఫ్ ది 2 strokes.
0: ముందు 28 కొట్టాడు యువకుడు, ఆ 20+2 22 ఏట్లు గుండు పగిలింది.
1: అర్లియర్ ఇట్ వాస్ హ్యామర్డ్ 20 times.
0: 22 times.
1: 20 times దెన్, 2 times నౌ, 22.
0: కనుక మనం ఏం చేస్తున్నాము, అప్పటికప్పుడు జరిగేటువంటిది మనం చూసుకుంటాము.
1: యూ థింక్ ఆఫ్ దట్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ అట్ ద మోమెంట్.
0: భగవంతుడు పాస్ట్ కూడా దానికి కూర్చుంటూ ఉంటాడు.
1: బట్ గాడ్ విల్ టోటల్ ద పాస్ట్ ఆల్సో.
0: ఇది దీనికి దానికి ఉన్న వ్యత్యాసం.
1: దిస్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దట్.
0: దైవత్వం అనేటువంటి సర్వత్రా ఉంటున్నది.
1: డివినిటీ ఇస్ ఎవ్రీవేర్.
0: కానీ నీవు ప్రస్తుత పరిస్థితి ఎందు మాత్రమే నీవు ప్రజెంట్ గా చూస్తున్నావు.
1: బట్ యూ థింక్ ఆఫ్ ద ప్రెసెంట్ వాట్స్ హ్యాపెనింగ్ ఆన్ హ్యాండ్.
0: రెండు కూడా నువ్వు భగవంతుడు చూసినటువంటి వాడు.
1: బట్ గాడ్ కన్సిడర్స్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్.
0: ట్రీ గా ఉంది.
1: In the past it was a tree.
0: Future lo tree ga undi.
1: In future it is a tree.
0: Present lo seed ga undi.
1: In the present it is a seed.
0: Seed nu maatrame nu chustunnavu.
1: You think see the seed.
0: Kaani aa rendu tree lu kuda nu ee seed nunchi vachinatunti ve.
1: But both the trees have originated, germinated of the same seed.
0: Bijam mam sarvabhuta naam annadu Krishna.
1: Krishna said, I am the seed in all of the beings, in all of the creatures, animate and inanimate.
0: Ee vidhamaina yokka advaitanni kramakrameena Shankarla varu లోకానికి చాటుకుంటూ వచ్చారు.
1: దిస్ థియరీ ఆఫ్ నాన్ డ్యువలిజం వాజ్ ప్రొపగేటెడ్ టాట్ బై శంకర.
0: అయితే ఈ అద్వైతానికి మూలాధారం అనేటువంటిది ఒకటి కావాలి.
1: However, a fundamental principle is needed to understand non-dualism.
0: ఈ మూలాధార తత్వము మానవునికి అర్థం కావాలంటే ఎన్నో విధమైనటువంటి యొక్క ఉపమానాలతో దీన్ని క్రోడీకరించాలి.
1: To understand the fundamental principle of non-dualism, we need to know many of the examples.
0: ఇంకా మునుముందు ఆ మూలాధార తత్వాన్ని కూడాను మీరు గుర్తించడానికి సిద్ధంగా ఉంటుండండి.
1: Be prepared to listen to fundamental basis in the principle for non-dualism.
0: శివ శంకర నమామి శంకర శివ శంకర.

0: దయ్యను విశ్వంబు కానరయ్యా.
1: దట్ వాట్ యు సే ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్ ఇస్ యాక్చువల్లీ ప్రెసెంట్. దట్ వాట్ యు సే ఇస్ ప్రెసెంట్ ఇస్ నాట్ దేర్. ఓన్లీ గాడ్ ఈస్ ప్రెసెంట్ అండ్ దేర్ ఇస్ నో వర్ల్డ్ యాజ్ సచ్. అండర్స్టాండ్ దిస్, వాచ్ దిస్ పాయింట్.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ విద్యార్థులారు, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మానవ జీవితము చాలా ఉత్కృష్టమైన ఉంటుంది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ నోబుల్.
0: ఇది కేవలము శరీర నిర్మాణం మాత్రమే కాక మేధాశక్తి ఎందుకును ఇది మరింత పవిత్రమైన ఉంటుంది.
1: ఇట్స్ నాట్ ఓన్లీ సీక్రెట్ ఫిజికలీ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ది ఇంటెలెక్ట్ వ్యూ పాయింట్.
0: ఇప్పుడే మీ యందు జన్మించినటువంటి జీవరాశులన్నిటికంటే మానవ జన్మము చాలా పవిత్రమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్, లివింగ్ బీయింగ్స్ బోర్న్ ఆన్ ఎర్త్, హ్యూమన్ లైఫ్ ఇస్ సేక్రెడ్.
0: అయితే ఈ ప్రాకృతమైన జీవితమునందు మానవ జీవితము అత్యల్పమైనటువంటిది.
1: హౌఎవర్ హ్యూమన్ లైఫ్ ఇస్ షార్ట్.
0: ఈ మేధాశక్తి కూడాను చాలా పరిమితమైనటువంటిది.
1: His intelligence is limited.
0: ఈ పరిమితమైనటువంటి జీవితం నుండి ఈ పరిమితమైనటువంటి శక్తులను సద్వినియోగం చేసుకుని సార్థకం చేసుకోవటమే మానవత్వం యొక్క లక్ష్యం.
1: The aim of human life lies in understanding the very purpose and making use of all the faculties within this limited span.
0: కానీ ఈనాటి మానవుడు తన పరిమితమైనటువంటి శక్తిని అమితంగా దుర్వినియోగం చేసుకుని తన జీవితమును వ్యర్థము గావించుకుంటున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే ఈస్ మిస్యూజింగ్ ఆల్ ద లిమిటెడ్ పవర్ విద్ ఇన్ హిమ్ అండ్ వేస్టింగ్ హిస్ టైమ్.
0: నిజముగా ఈ మానవుని ఎందున్నటువంటి శక్తిని సద్వినియోగపరుచుకున్న ఎంతనో దేశమునకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించిన వాడవుతాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ హీ మేక్స్ యూ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది లేటెంట్ ఎనర్జీ, he'll certainly mold himself into an ideal person.
0: దీనిని శ్రేయో మార్గమని ప్రేయో మార్గమని చెప్తూ వచ్చింది వేదాంతం.
1: వేదాంత సెడ్ దిస్ ఇస్ శ్రేయో మార్గ, ద అదర్ ప్రేయో మార్గ.
0: శ్రేయో మార్గమే నివృత్తి మార్గము, శ్రేయో మార్గమే ప్రవృత్తి మార్గము.
1: శ్రేయో మార్గ ఈజ్ ఇన్వర్డ్, ప్రేయో మార్గ ఈజ్ అవుట్వర్డ్.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి యొక్క శ్రేయో మార్గమును చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we have to understand this inward path, శ్రేయో మార్గ, clearly.
0: శ్రేయో మార్గము ఏమి చెయ్యాలి అని చెప్తుంది.
1: What is it that it advocates?
0: శ్రేయో మార్గము ఎట్ట చెయ్యాలని బోధిస్తుంది.
1: The outward will tell you the procedural aspects.
0: కనుక నీ శ్రేయో ప్రేయస్సులందుండేటువంటి అంతరాత్మలు ఏమి చెయ్యాలి, ఎట్ట చెయ్యాలి అనేటువంటి విధానాన్ని గుర్తింపచేస్తుంది.
1: With all said and done, both these things will tell you what is to be done, how it is to be done.
0: శ్రీరాముడు చిత్రకూట పర్వతంపై ఉండినంత వరకు అనేక మంది ఋషులు సమావేశమై ఈ ప్రేయస్సునకు శ్రేయస్సునకు ఉండినటువంటి యొక్క వ్యత్యాసములు సంప్రదిస్తూ వచ్చారు.
1: So long Srirama spent his time on Chitrakuta mountain. All sages gathered there and discussed at length these two paths.
0: Sarvasanga parityagulainatvanti maharshulu Rama darshanamu gavinchukoni itti pavitramainatvanti yokka samaveshamu maaku eppudu labhyamavuna ani ento kaalam nunchi kaachukunnatvanti varu.
1: In fact, the renunciants over there have been longing for such an opportunity.
0: నిత్యము రాముల సన్నిధి యందు ఇలాంటి సమావేశములు జరుపుతూ మానవత్వం యొక్క దివ్యత్వాన్ని, దివ్యత్వం యొక్క పవిత్రతను, పవిత్రం యొక్క ఆత్మతత్వాన్ని కూడాను విమర్శించుకుంటూ వచ్చారు.
1: ఎవ్రీడే దే వర్ బాస్కింగ్ ఎంజాయింగ్ ద దర్శన్ ఆఫ్ రామ, దే హావ్ బీన్ డిస్కసింగ్ డెలిబరేటింగ్ ఆన్ ద డివినిటీ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: ఈ లోపల భరతుడు రావటము, అనేక విధములుగా ప్రార్థించటము, కానీ వల్లదని గట్టిగా చెప్పటం చేత ఈ యొక్క ఆశను

0: తీసుకుని పాదుకులు తీసుకుని అయోధ్యకు చేరిపోవటము జరిగింది.
1: ఇన్ ద మీన్ టైమ్ భరత కేమ్ అండ్ ప్రే టు రామా టు రిటర్న్ అండ్ రామా రిఫ్యూజ్డ్. దేర్ఫోర్ ద ప్రపోజల్ ఇస్ డ్రాప్డ్. అల్టిమేట్లీ భరత లెఫ్ట్ విత్ ద డివైన్ శాండల్స్.
0: ఈ యొక్క సమావేశంలన్నీ ముగిసిన తర్వాత చిత్రకూట పర్వతము ఒక విధమైనటువంటి యొక్క ప్రళయంగా మారుతూ వచ్చింది.
1: After this deliberation conference, the entire Chitrakuta mountain appeared. It is the time of extinction or annihilation.
0: Unna maharshil lokala aneka vidhamainatundi aapohalu cheraregutu vachayi.
1: There are so many mental agitations among the sages gathered there.
0: Vaari sadhanalu kodanu sakramanga cheralekapothunnayi.
1: They could not continue their spiritual pursuits.
0: Okarlo okaru gusagusalaadukuntu edeedo maatladukuntu vacharu.
1: They started murmuring, whispering towards each other.
0: ఈ విషయములకు కారణం ఏమిటి అని అనేక విధములుగా కూడా విచారిస్తూ వచ్చాడు శ్రీరాములు.
1: శ్రీరామ థాట్ ఫర్ ఎ వైల్ ద రీజన్ బిహైండ్ ఆల్ దిస్.
0: కానీ ఈ విచారమును గుర్తించినటువంటి ఒక మహర్షి వృద్ధుడైనటువంటి వాడు రాముల దగ్గరికి ప్రవేశించి, ఓ రామచంద్ర, నీలో ఎట్టి దోషము లేదు.
1: అన్ ఓల్డ్ సెయింట్ కేమ్, ఓ రామ, దేర్ నో మిస్టేక్, నో డిఫెక్ట్.
0: మీరు ధర్మస్వరూపులు.
1: You are the embodiment of dharma.
0: సత్యవాక్ పరిపాలకులు.
1: You uphold truth.
0: కానీ ఈ ప్రదేశమునందు ఈ విధమైనటువంటి సమావేశము జరగటము గుర్తించినటువంటి రాక్షసులు మితిమీరిపోతున్నారు.
1: The demons have come to know of this congregation conference here and therefore they are very much enraged.
0: క్రమక్రమేణ చిత్రహింసలు అధికమైపోతూ వచ్చాయి.
1: More and more of violence was taking place.
0: శిష్యుల యొక్క సాధనలకు చాలా ఆటంకములు జరుగుతూ వచ్చాయి.
1: There are many, many obstacles on the way of the spiritual
0: person. చిత్రకూట పర్వతంపై ఉండినటువంటి ఒక ఋషులు ఈ చిత్రకూట పర్వతమును విసర్జించి మరొక ప్రదేశంలో ప్రవేశించాలని తలుచుకుంటున్నారు.
1: Therefore, all sages were planning to leave the Chitrakuta mountain and to go elsewhere.
0: స్వామి, ఇంత మాత్రమే కాదు.
1: స్వామి, not only this.
0: మీరు కూడాను గృహస్థులు.
1: You are also household.
0: మీరు కూడాను ఈ చిత్రకూట పర్వతాన్ని త్వరగా వదలటం మంచిది అన్నాడు.
1: They also said, pleaded with Swami, it's also good if you also leave this.
0: శక్తివంతులే.
1: You are powerful.
0: శక్తి సామర్థ్యులే.
1: You have all packed.
0: అయినప్పటికీ స్త్రీలతో ఉండటం చేత ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఒక ప్రదేశంగా మారుతుండాలి.
1: Since there are women around, it's a dangerous spot.
0: అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి?
1: Where are we to go now?
0: అని ఆ ఋషులందరూ కూడాను కొన్ని రకమైనటువంటి ఒక సంప్రదింపులు జరిపి అక్కడ నుంచి ఒక విధమైనటువంటి యొక్క దండకారణ్యంలో ప్రవేశించాలని ఊహించారు.
1: ఆల్ సేజెస్ కన్సల్టెడ్ అమంగ్ దెమ్సెల్వ్స్ అండ్ డిసైడెడ్ టు గో టు దండకారణ్య.
0: ఈ దండకారణ్యంలో ప్రవేశించిన తక్షణమే
1: ద మూమెంట్ దే స్టెప్ దేర్
0: విరాధుడనేటువంటి రాక్షసుడు సీతను అపహరించాడు.
1: డెమన్ బై నేమ్ విరాధ కిడ్నాప్డ్ ఆల్ విమెన్ దేర్.
0: సీతను అపహరించిన తక్షణమే సీత చాలా గోల చేస్తుండాలి.
1: Because they were kidnapped, there's a lot of agitation.
0: నన్ను ఏ విధంగానైనా రక్షించమని రామలక్ష్మణులు ప్రార్థిస్తూ ఉండాలి.
1: Went on praying that they should be rescued and protected.
0: ఆ విరాధుడు ఒక్కటే మాట చెప్పాడు.
1: Viradha said only one.
0: మీరు ఈ అరణ్యంలో బ్రతకవాలనుకుంటే సీతను మర్చిపోండి అన్నాడు.
1: If you want to live in this forest, forget Sita, he said.
0: ఇంకా సీతను నేను వదలటం లేదు.
1: Said, I am not going to leave.
0: సీత మీ సీత కాదు ఇంకా.
1: Sita doesn't belong to you anymore.
0: అని కఠినంగా తాను ఈ విధమైనటువంటి యొక్క మాటలు మాట్లాడాడు.
1: And he used all harsh words.
0: ఇది విన్నటువంటి రాములు,
1: Rama having heard,
0: అమిత క్రోధుడై విరాటుని పైన అనేక రకమైనటువంటి యొక్క యుద్ధములు జరపడానికి ప్రయత్నించారు.
1: Listening to all this, Rama was prepared to fight with his Viratha.
0: ఈ యొక్క అంబులకు తాళలేక విరాటు సీతను వదిలిపెట్టి రామలక్ష్మణంతో యుద్ధం చేయడానికి ప్రయత్నించాడు.
1: As he could not bear all this, he dropped his arrows there.
0: ప్రయత్నించటమే కాకుండా ఈ విరాధుడు రామును ఒక చేతిలో, లక్ష్మణుని ఒక చేతిలో పట్టుకుని పరిగెత్తాడు.
1: నాట్ ఓన్లీ హీ జస్ట్ లెఫ్ట్ ది ఆరోస్ దేర్, హీ స్టార్టెడ్ రన్నింగ్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ రామ లక్ష్మణ.
0: అప్పుడు సీత మరింత బాధపడుతుంటుంది.
1: సీత వాస్ మోర్
0: ఈ క్రూరమృగం ఉన్నటువంటి ఈ అరణ్యం లోపల, రాక్షసులు ఉన్నటువంటి ఈ అరణ్యం లోపల నన్ను ఒంటరిగా వదిలిపోతున్నారా, నా ప్రాణమును కూడా తీసుకుని పోండి అని ప్రార్థిస్తూ ఉంటుండాలి.
1: సీత వెంట్ ఆన్ క్రయింగ్ అండ్ ప్రేయింగ్, ఐఎమ్ లెఫ్ట్ హియర్ ఆల్ అలోన్ ఇన్ దిస్ ఫారెస్ట్, వై డోంట్ యూ టేక్ మీ ఆల్సో అలాంగ్ విత్ యూ.
0: ఈ విధంగా ఉండినట్టే రామలక్ష్మణులు ఈ విరాధుని చేతులు రెండు ఖండించాడు.
1: As things went on, రామలక్ష్మణ
0: ఎన్ని అంగములు ఖండించినప్పటికీ ఈ విరాధుడు ప్రాణం పోలేదు.
1: విరాధ didn't die.
0: తక్షణమే విరాధుడే చెప్పాడు.
1: Immediately he said,
0: అయ్యా, నేను శాపం చేత ఈ రూపమును ధరించాను.
1: I have taken this form because of the curse.
0: నేను ఒక గాయకుడను.
1: ఐఎమ్ ఎ సింగర్.
0: కానీ నేను ఒక శాపం చేత, దోషమును గావించటం చేత నీ రాక్షస రూపాన్ని పొందవలసి వచ్చింది.
1: బికాస్ ఆఫ్ దిస్ సో మెనీ మిస్టేక్స్ ఐ కమిటెడ్ ఐ వాస్ కర్స్డ్.
0: నన్ను ఏ విధంగా మీరు హింసించినప్పటికీ నాకు మరణము రాదు.
1: యు మే ట్రై టు పనిష్ మీ బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డై.
0: నన్ను మట్టిలో వేసి బూడ్చండి అన్నాడు.
1: యు బరీ మీ హీ సెడ్.
0: అదే సమయమునందు లక్ష్మణుడు పెద్ద గుంత తీసి ఆ విరాజుని అందులో బూడ్చివేశాడు.
1: లక్ష్మణ్ dug a big pit and buried him there.
0: అప్పుడు విరాధుడు చెప్పాడు.
1: Then విరాధుడు said,
0: ఓ రామచంద్ర,
1: ఓ రామచంద్ర,
0: నీ నిమిత్తమై శరభంగుడు చాలా కాచుకొని ఉన్నాడు.
1: ఓ రామ, శరభంగ సేజ్ ఈజ్ వెయిటింగ్ ఫర్.
0: మీరు ఎక్కడ జీవించడం మంచిదో, శ్రేయస్సు అవుతుందో, ఆ యొక్క విషయమును శరభంగుడు మీకు తెలుపగలడు.
1: శరభంగ విల్ టెల్ యూ ఏ గుడ్ ప్లేస్ వేర్ యూ షుడ్ గో.
0: కనుక మీరు తక్షణమే శరభంగుని ఆశ్రయించండి అన్నాడు.
1: బెటర్ యూ అప్రోచ్ శరభంగ సేజ్.
0: కొంత దూరం నడుచుకుని పోతుండగానే ఇదే శరభంగ ఆశ్రమము అని తెలిసింది.
1: As they are walking, they have come to know this is the place of శరభంగ.
0: శరభంగుడు కూడాను ఏ విధంగా కాచుకుని ఉన్నాడంటే,
1: హౌ శరభంగుడు సేజ్ వాజ్ వెయిటింగ్,
0: ఈ యొక్క చకోర పక్షులు ఈ యొక్క నీటి బిందువునకై ఆశించినట్టుగా రామదర్శనమునకై ఈ శరభంగుడు క్షణ క్షణమునకును ఎదురు చూస్తూ వచ్చాడు.
1: జస్ట్ ఎస్ చకోరా బర్డ్స్ వెయిట్ ఫర్ రెయిన్ డ్రాప్స్, ద సేజ్ శరభంగ ఇస్ వెయిటింగ్ ఫర్ రామ.
0: చూచాడు రాములను.
1: రామ సా.
0: రామ, నేను జీవించినందుకు నేను ధన్యుడైనాను.
1: మై లైఫ్ ఇస్ రిడీమ్డ్ హ్యావింగ్ సీన్ యూ.
0: నాకు ఇంకా జీవించనక్కరలేదు.
1: ఐ డోంట్ నీడ్ టు లివ్.
0: అనేక పర్యాయములు స్వర్గము తీసుకుని పోవడానికై వచ్చారు.
1: Many times I was about to be taken to heaven.
0: కానీ శ్రీమన్ నారాయణ మూర్తి మానవాతారంతో ఈ జగత్తునకు వచ్చాడని, దండకారణ్యంలో ప్రవేశిస్తున్నాడని నేను విన్నాను.
1: I have come to know that Lord himself has incarnated in a human form and he is in Dandakaranya.
0: వెతకపోయిన తీగి కాలికే చుట్టుకున్నట్టుగా నా భగవంతుడు నా చెంతకే వస్తున్నాడు కదా అని నేను ధైర్యం చేత ఓపిక పట్టుకుని ఇంతకాలం జీవించాను.
1: I picked up courage and I am patient all the while waiting for your arrival.
0: మిమ్మల్ని దర్శించాను.
1: I have seen you.
0: నేను ధన్యుడనైనాను.
1: I am redeemed.
0: అయితే కొంతసేపు ఉండండి అన్నాడు.
1: Stay here for some time.
0: అక్కడ రామలక్ష్మణులు సీత ఉండగానే ఈ యొక్క చితిని పేర్చుకున్నాడు.
1: As రామలక్ష్మణ సీత were there, he kept fire there.
0: వీరు చూస్తుండగానే ముగ్గురికి నమస్కారం చేశాడు, ఆ యొక్క చితిలో పడిపోయాడు.
1: He did namaskar to both of them and jumped into the fire.
0: చితి భస్మమైపోయింది ఈ శరీరం.
1: And the body is burned.
0: అక్కడ నుంచి కూడాను ఒక వ్యక్తి బయలుదేరింది.
1: There started a person.
0: అతనే తుమ్మురుడు.
1: He is తుమ్మురుడు.
0: అతనే గాయకుడు.
1: He is the singer.
0: ఆ శాపము చేతనే ఈ తుమ్మురుడు ఈ విధమైనటువంటి ఒక రూపం ధరించాడు.
1: తుంబురా ద సింగర్ ఇస్ కర్స్డ్ దేర్ఫోర్ హస్ టేకెన్ దిస్ ఫామ్.
0: రామ నమస్కరించి తన స్వస్థానమునకు వెళ్ళాడు.
1: He did namaskar to Rama and went.
0: అప్పుడు చెప్తూ వచ్చాడు.
1: Then he started telling.
0: మీరు ఇక్కడ జీవించడానికి వీలు కాదు.
1: It's not possible for you to stay here.
0: మీరు అగస్త్యాశ్రమం చేరండి.
1: You reach అగస్త్యాశ్రమ.
0: అక్కడ నుంచి కూడాను అగస్త్యుడు మీరు ఎక్కడ జీవించడం ఉత్తమమో తానే మీకు బోధిస్తాడన్నాడు.
1: దేర్ ఆఫ్టర్ సేజ్ అగస్త్య విల్ టెల్ యూ ద బెస్ట్ ప్లేస్ ఫర్
0: యూ టు గో. ఈ వస్తు ఉండగానే సుశిక్షుని యొక్క ఆశ్రమం చేరింది.
1: యాజ్ దే వర్ పాసింగ్ బై దే రీచ్ అనదర్ ఆశ్రమ.
0: ఈ ఆశ్రమంలో ఒకనాడు ఉండి అక్కడ నుంచి అగస్త్యాశ్రమంలో ప్రవేశించారు.
1: ఫ్రమ్ దేర్ దే వెంట్ టు అగస్త్యాశ్రమ.
0: ఈ ఋషులకందరికీ కూడాను ఇతను సాక్షాత్ నారాయణమూర్తి అని తెలుసు.
1: All sages know that Rama is the very incarnation of God.
0: కాని జరగవలసినటువంటి కార్యములకు అడ్డు తగులుతుందని ఎవ్వరూ ఏ రహస్యాన్ని కూడా చెప్పలేదు.
1: Nobody reveals the secrets because they don't want any obstacles to come on the way.
0: అగస్త్యుడు కూడాను తమ ఆశ్రమంలో ఉంచుకోవటం చేత రామ సంకల్పానికి విరుద్ధమవుతుందనే ఉద్దేశంతో, రామ నీవు కొంత దూరం లోపల వెళ్లి అక్కడ పంచవటి అనేటువంటి ఇది ఉంది గోదావరికి దగ్గర, అక్కడ మీరు జీవించండి అన్నారు.
1: ఈవెన్ అగస్త్య didn't keep quiet there. He told Rama, better you go to Panchavati and spend some time over there.
0: ee panchavati ante deeniki antararthyam kuda untundari.
1: The panchavati has inner significance.
0: Panchavati ante ekkado godavariki pakkalo undinatvanti okka aashramam kaadu, leka pavitramaina sthanam kaadu.
1: Panchavati is not merely a sacred place, the one by Godavari.
0: Pranamaya, manomaya, vijnanamaya, aanandamaya kosam entundi ee panchavati okka antarbhagame, ee antarkosame panchavati.
1: Panchavati signifies all the five life principles, five life sheets, that are the food, the life, the mind and the bliss.
0: అక్కడ మీకు భద్రత ఉంటుంది అన్నాడు.
1: There is security.
0: అక్కడ చల్లని జలము.
1: There's cool water.
0: తీయని కాయలు.
1: Your sweet fruits.
0: అనేక విధమైన ఫలములు మీకు లభిస్తాయి.
1: You have many varieties.
0: సుఖముగా జీవించవచ్చును అన్నారు.
1: You can lead a comfortable life.
0: సమశీతోష్ణంగా ఉంటుంటారు.
1: It's good climate.
0: కనుకనే అక్కడ వాతావరణం కూడా సరైనటువంటిదిగా ఉంటుంది.
1: The environment is very good.
0: మీరు రాజకుమారులు.
1: You are princess.
0: తప్పక మీరు అక్కడికి వెళ్ళండి అన్నారు.
1: Certainly you go over there.
0: అంటే అగస్త్యుని యొక్క ఆలోచన ఏమిటి?
1: What is the thought of Agastya?
0: అగస్త్యాశ్రమంలో ఉంటే సీతాపహరణ జరగదు. సీతాపహరణ జరగకుండా ఉండినప్పుడు ఈ రాక్షస సంహారం కూడా జరగదు. కనుకనే ఇతను ఎట్టైన ఆశ్రమం నుంచి దూరం పంపాలని సంకల్పం చేతనే అగస్త్యుడు ఈ ప్లాన్ వేశాడు.
1: ఇఫ్ రామ అండ్ సీత ఆర్ టు స్టిల్ స్పెండ్ టైమ్ విత్ అగస్త్య, ది సీత కెనాట్ బి అబ్డక్టెడ్ దేర్ ఆఫ్టర్ ద డెమన్స్ కెనాట్ బి కిల్డ్ దేర్ ఫోర్ హీ డైరెక్టెడ్ దెమ్ టు మూవ్ ఓవర్ టు పంచవటి.
0: కనుక అక్కడ పంచవటిలో ఇద్దరు ముగ్గురు కూడాను చక్కని పర్ణశాలన వేసుకుని అందులో కాలం గడుపుతూ ఉన్నారు.
1: All the three reached Panchavati, built a beautiful hut and spent time there.
0: Inte kaakunda,
1: not only this,
0: ee Ramulu Lakshmanudu nirantaram kodu edo oka jeevahimsa jarpukuntu vacharu.
1: Rama Lakshmana, they noticed the violence all around.
0: Sita chala baadapadutu vachindi.
1: Sita was feeling very sad.
0: Oka naadu parnasalalo kandamuradulu kanukuntunnayi Lakshmanudu vellaga Sita Ramulu samipinchi, నాథ, కోరికలు కలగలేనటువంటి వారికి మూడు దుర్గుణములు ఉంటుంటాయి.
1: When Lakshmana went there to collect all the tubers and the leaves, Sita pleaded with Rama, tell, there are three bad qualities.
0: మొదటిది అసత్యమాడటం.
1: One, uttering lies.
0: రెండవది పరపతిని దర్శన గమనించటము.
1: Observing the wife of someone else.
0: మూడవది ఈ విధమైనటువంటి యొక్క దీంతో హింసను జరపటము.
1: రిజార్టింగ్ టు వయలెన్స్.
0: ఈ దుర్గుణములు ఉన్నటువంటి వాడికి ఈ మూడు కూడా పరమ ప్రాపర్టీస్ గా ఉంటుంటాయి వాళ్లకు.
1: ఫర్ ఎ బ్యాడ్ పర్సన్ దీస్ ఆర్ త్రీ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ ద ప్రాపర్టీ.
0: అనగా ఇది యవ్వనంలో ప్రాప్తించేటువంటి యొక్క దుర్గుణములు.
1: దీస్ ఆర్ ద బ్యాడ్ క్వాలిటీస్ దట్ స్టెప్ ఇన్ ది ఏజ్ ఆఫ్ యూత్.
0: ఈ వయసు లోపల ఈ దుర్గుణములు ప్రవేశించినా ఇంకా మానవత్వం అనేటువంటిది ఉండదు.
1: వెన్ వన్స్ దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ దేర్ దేర్ విల్ బి నో హ్యూమన్ క్వాలిటీ.
0: అయితే మీ యందు రెండు క్వాలిటీస్ మాత్రం చాలా దృఢంగా నేను నమ్ముతున్నాను.
1: యూ హ్యావ్ వెరీ గుడ్ క్వాలిటీస్ టు ఇన్ యూ.
0: మొదటిది అసత్యము, మీరు చెప్పరు.
1: ఫాల్స్హుడ్, యుల్ నెవర్ అటర్ ఎ లై.
0: ఇంతకు పూర్వము మీరు అసత్యం ఆడలేదు.
1: నెవర్ బిఫోర్.
0: ఇప్పుడు ఆడటం లేదు. ముందుకు కూడా మీరు అసత్యం చెప్పరు.
1: నార్ ఇన్ ఫ్యూచర్.
0: కనుక మీరు సత్యస్వరూపులు.
1: యు ఆర్ ది ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: దీన్ని నేను పరిపూర్ణంగా విశ్వసించాను.
1: ఐ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దట్
0: అనేటప్పటికీ రాముడు చెప్పాడు.
1: రామా సైడ్,
0: పత్తుల చేత పతిని సద్గుణములు కలవాడనేటువంటిదిగా వర్ణించటమే నిజమైన పతికి సరి అయినటువంటి గుణము అన్నారు.
1: టు గెయిన్ రికగ్నిషన్ ఫ్రమ్ వైఫ్ ఇస్ అ గుడ్ టెస్టిమోనియల్ ఫర్
0: పతి. మంచివాడు అనేటువంటిది సతే అంగీకరించాలి, కానీ మరొక అంగీకరించడానికి వీలు కాదు.
1: ఇస్ ద వైఫ్ హూ షుడ్ సర్టిఫై దట్ ద హస్బెండ్ ఇస్ గుడ్.
0: అప్పుడే పతి అనేటువంటి పదమునకు సరైన విలువ ఉంటుంటారు.
1: దెన్ ద హస్బెండ్ విల్ హ్యావ్ వాల్యూ.
0: కనుక సీత, నీవు నేను సత్యవంతుడని నీవు అంగీకరించావు, అదే నా సంతోషం అన్నాడు.
1: సో రామా సెడ్, సీతా, యూ యాక్సెప్టెడ్ దట్ ఐ స్పీక్ ట్రూత్, ఐఎమ్ హ్యాపీ అబౌట్.
0: ఇంకా రెండవది,
1: సెకండ్,
0: పరపత్ని గమనం అనేటువంటిది మీలో లేదు.
1: యూ డోంట్ హ్యావ్ దట్ బ్యాడ్ క్వాలిటీ స్టేరింగ్ ఎట్ వైవ్స్ ఆఫ్ అదర్.
0: ఇతర స్త్రీలను చూడటమే ఒక పెద్ద చెడ్డ క్వాలిటీ.
1: ఇట్స్ ఎ బ్యాడ్ క్వాలిటీ టు స్టేర్ ఎట్ విమెన్.
0: ఎప్పుడూ చూడలేదు.
1: యూ నెవర్ లుక్డ్ ఎట్ దెమ్.
0: ఇయం సీత మమ పతి మన పత్ని అనగా జనకుడు చెప్పాడు. ఇయం సీత,
1: జనక సార్, షీఈ్ మై డాటర్ సీత.
0: ఎక్కడో చూస్తున్నావు రామా, సీత ఇక్కడ ఉంటుండాలి.
1: రామా, యువర్
0: పుత్రి ఇఎం సీత అన్నాడు.
1: యు ఆర్ లుకింగ్ ఇన్ ఎ డిఫరెంట్ డైరెక్షన్ రామా, హియర్ ఇస్ మై సీత డాటర్.
0: చూడలేదు.
1: ఈవెన్ దెన్ యూ డిడ్ లుక్ ఎట్ హర్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: వివాహమయ్యేంత వరకు కూడాను ఒక స్త్రీని చూడకూడదు అనేటువంటిది పెద్ద ప్రామిస్.
1: యూ హ్యావ్ టేకెన్ ఎ ప్రామిస్.
0: పెద్ద గుణము.
1: ఇట్స్ ఎ వెరీ గుడ్ గ్రేట్ క్వాలిటీ.
0: ఇలాంటి గొప్ప గుణం అనేటువంటిది మీలో ఉంటుండాలి, అది నేను గమనించాను.
1: You have got this great quality, not look at any woman until you are married.
0: అది ధర్మము.
1: That is dharma.
0: కనుకని సత్యం వద ధర్మం చర అనేటువంటిది మీ యందు ఈ రెండు కూడా ప్రత్యక్ష ప్రమాణంలో నింది.
1: That's direct evidence with regard to these two principles that you tell to follow dharma.
0: హింస.
1: Third, violence.
0: దీనిని నేను అంగీకరించను.
1: This I don't accept.
0: మీరు తాపస వేషమును ధరించి అరణ్యములో సంచరిస్తూ ఈ యొక్క ఆయుధమును చేపట్టి నీ యొక్క ఏమాత్రం కూడా నీకు అపకారం చేయనటువంటి యొక్క జంతువును హింసించడము ఇది సరైనటువంటి ధర్మం కాదన్నింది.
1: యు ఆర్ wearing the attire of a renunciant, spending the time in the forest, you carry all the weapons, but you kill animals.
0: Ayodhyalo jeevinchesapudu nee aayudharam neeku avasaram.
1: When you are in Ayodhya, you need all the weapons.
0: Kani aranyamulo tapasanveshamtho neevu sancharinche samayalo aayudhalu upayoginchakoodu.
1: In the attire of renunciant, you should never make use of weapons.
0: Ee aayudhamulu upayoginchadame kaakunda,
1: not only making use of them,
0: ee mrugamulu neeku em apakaram chestunnayi.
1: What harm the animals have done?
0: Ee rakshasam neeku em apakaram cheyatam ledu kada.
1: They are not doing any harm.
0: Nee joliki raavatam ledu kada.
1: They don't.
0: అలాంటి పరిస్థితిలో నీవు నిష్కారణంగా దీనిని హింసించడము ఎంత తప్పు.
1: ఇట్ ఇస్ అ బిగ్ మిస్టేక్ టు హార్మ్.
0: ఏనాడు కూడా సీత నోరెత్తి ఈ విధంగా పలికినటువంటిది కాదు.
1: సీత నెవర్ సెడ్ లైక్ దట్ ఎట్ ఎనీ టైమ్ బిఫోర్.
0: కానీ పురుష సింహమునకు ఉండవలసినటువంటి లక్షణం నీలో రెండు మాత్రమే ఉన్నది, మూడవది లేదు.
1: దేర్ ద లయన్ ఆఫ్ మ్యాన్ షుడ్ హ్యావ్ టూ క్వాలిటీస్ యూ హ్యావ్ బట్ ద థర్డ్ క్వాలిటీస్
0: ఆదర్శ పురుషుడు నీవు.
1: యువర్ అన్ ఐడియల్ మ్యాన్.
0: అలాంటి వాని దగ్గర హింస అనేటువంటి పదము ఉండకూడదు.
1: You should not resort to violence.
0: అప్పుడు వెళ్ళగా రాములు నవ్వుతూ, సీత నీవు చెప్పినది నిజమే.
1: రామా స్మైలింగ్లీ సెడ్ సీత వాట్ యు సెడ్.
0: కానీ మునులకు, తాపసులకు, ఋషులకు అనేక రకములైనటువంటి కష్టములు కలిగిస్తున్నారు రాక్షసులు.
1: Demons have been putting to suffering all the sages and saintless
0: parents. నీకు ఏమి సహాయం కావాలని నేను అడగక పూర్వమే వారే వచ్చి నా సహాయాన్ని కోరుతున్నారు.
1: I never asked, they themselves pleaded with me for my help.
0: హే రామ, మా కష్టములు దూరం చేయి, ఈ రాక్షసు సంహరించు, మా తపస్సులకు భంగం కావించకుండా చూసుకో.
1: They all prayed to me wanting my help so that they can carry on with their yagas.
0: కనుక వారికి నేను వాగ్దానం ఇచ్చాను.
1: I made a promise to them.
0: సీతనైనా వదులుతాను.
1: I am ready to give up.
0: లక్ష్మణనైనా వదులుతాను. కానీ నా ప్రామిస్ నేను వదలను.
1: I am ready to give up Sita. I am ready to give up Lakshmana. But I will never go.
0: పాపమో పుణ్యమో,
1: యజ్ఞ
0: యాగాది కట్టువులు చాలా పవిత్రమైనటువంటివి.
1: యజ్ఞ యాగాస్ ఆర్ సేక్రెడ్.
0: వాటిని సంరక్షించడము, వాటిని ఆచరించేటువంటి ఋషులను నేను పోషించడము, ఇది నా కర్తవ్యం.
1: ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది సేజ్ అండ్ సెయింట్స్ అండ్ టు ప్రొటెక్ట్ ది యజ్ఞాస్ అండ్ యాగాస్.
0: కనుక నేను వారికి వాగ్దానం చేశాను.
1: సో ఐ మేడ్ ఎ ప్రామిస్.
0: చెప్పిన మాటను తప్పను.
1: ఐ నెవర్ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్.
0: పలికి బొంకుట కంటే పాపమున్నా,
1: there cannot be any
0: intakante maha papam emiti,
1: can there be any other sin worse than that?
0: Mata ichi vadalukovatam kante papam unda,
1: having given a promise if you drop it
0: ee himsakeetamlo kuda papam ledu kani cheppi tappipovatamlo papam undi,
1: but this is the worst of the sins to go back the promise.
0: Sita neevu dinni marchipo.
1: Sita you forget this.
0: Himsa cheyaka tappadu.
1: Violence is a must.
0: Na nimittamai kaadu,
1: not for my sake.
0: Kevalamu ఈ తపస్సులు చేసేటువంటి తపస్సుల యొక్క శ్రేయస్సును కోరి.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సేజెస్ హూ హావ్ అండర్టేకెన్ పెనెన్స్.
0: ఇంతే కాక యజ్ఞయాగాది కతువుల వల్ల దేశమునకు ఎంతో శ్రేయస్సు కలుగుతుంది.
1: నాట్ ఓన్లీ దిస్ యజ్ఞ యాగాస్ విల్ ఎన్షోర్ వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
0: శ్రేయస్సు నిమిత్తమై నేను ఈ హింసను చేయక తప్పదు అన్నాడు.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ద వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద వరల్డ్ ఐ మస్ట్ డూ దిస్ వైలెన్స్.
0: తిరిగి సీత పాదములంటి క్షమించమని ప్రార్థించింది.
1: సీత కాట్ హోల్డ్ ఆఫ్ హిస్
0: నాకు తోచింది నేను చెప్పినాను.
1: I just expressed.
0: భర్త దుర్మార్గుడై కీడు వడయు వేళ మంత్రి ఎట్టుల మేల్కీళ్లు మనవి చేసి పతికి హితమును గరపుగా పడతులెప్పుడు అరయవలయు మండోదరి ఎట్లు భువిని. పతికి అనేక హితమైనటువంటి హితములంతా బోధిస్తూ వచ్చింది మండోదరి.
1: మండోదరి వెంట్ ఆన్ గివింగ్ గుడ్ టీచింగ్.
0: ఆమె హితములను తాను మనసారా తీసుకోవటం చేతనే సీతను ఏ విధంగా కూడా హింసించలేకపోయాడు.
1: బికాస్ హీ యాక్సెప్టెడ్ వాట్ ఆల్ సీత సెడ్ గుడ్, హీ డిడ్ పుట్ హర్ ఎనీ.
0: కనుక సాత్వీమణులైనటువంటి స్త్రీలు అనేక విధములుగా పతులకు బోధించవలసినటువంటి ఒక రైట్ కూడా వారికి ఉంది.
1: సో ఆల్ చేస్ట్ విమెన్ హావ్ గాట్ దిస్ రెస్పాన్సిబిలిటీ.
0: వారు దారి తప్పిపోయినప్పుడంతా కూడా సరైన మార్గంలో ప్రవేశించడానికి స్త్రీలు కూడా వారికి అధికారం ఉంటుండాలి.
1: విమెన్ హావ్ గాట్ రైట్ టు కరెక్ట్ దేర్ హస్బెండ్స్ విన్ దర్ ఆల్.
0: ఎందుకనగా వారు అర్ధాంగి.
1: Because they are half body.
0: అంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: వారి యొక్క జీవితం లోపల ఇల్లాలు దీనికి తగినటువంటి బాధ్యతలంతా వహించినటువంటిది.
1: The woman is called illalu, that carries the burden of the house.
0: కనుక రామచంద్ర, నీవు చేస్తున్నటువంటి విషయంలో నాకు చెప్పే అధికారం ఉంది, నేను చెప్పాను.
1: Therefore, Ramachandra, I got every right. Therefore, I told you.
0: నేను నీ అర్ధాంగిని.
1: I am your half body.
0: నీ ధర్మపత్రిని.
1: I am your wife.
0: నీ ఇల్లాలను. నీ గృహలక్ష్మిని.
1: And you will
0: not have the అధికారం లేదా?
1: Don't I have that right?
0: నీవు చేసేది ఇప్పటికైనా కూడా నాకు తప్పే.
1: Even now I say what you do is wrong.
0: నీవు అంగీకరించు లేక నీవు విసర్జించు, తప్పు తప్పే.
1: You accept it or not, it's a mistake.
0: ఈ పురుగులు సింహాలు నీ జోలికి ఏమైనా వచ్చినాయా?
1: The lions and tigers have
0: వాటి పాటికి అవి ఏమో దారి తప్పి వెళ్ళిపో అడవిలో జీవించవలసినటువంటివి. ఆ మృగములు తన స్వస్థానంలో తాము జీవిస్తున్నాయి.
1: The lions and tigers are moving in their own way.
0: మీరు కొట్టడం.
1: Why should you kill them?
0: ఇంకా ఋషులు మీరు రాకపోర్వం కూడా ఆ ఋషులు ఈ అరణ్యంలో జీవిస్తున్నారు.
1: The sages are here even prior to your coming here.
0: మీరు చిక్కారు కదా అని మీ దగ్గరికి వచ్చి వారు ప్రార్థిస్తున్నారు.
1: Because you are here, they pray to you.
0: కాని అంత మాత్రం చేత ఈ విధమైనటువంటి రాక్షసుని హింసించకూడదు.
1: For that reason, you should not harm anybody.
0: రాక్షసుని నీపైన ఏమైనా అపకారం చేసినప్పుడు నీవు దానికి ప్రత్యపకారం చేయొచ్చును.
1: If demons did anything to you, you can certainly react.
0: ఈ మాటలు ఏమాత్రం కూడా రాముని చెవులకు పోలేదు.
1: రాముకు
0: ఒక్కటే ఒకటి ధర్మ సంస్థాపనార్థము ధర్మమే నేను సాధించాలి.
1: Rama came for the establishment of dharma.
0: నా కంటే దురుగా ఎవరైనా బాధలు పడుతుంటే నేను సహించలేను.
1: I cannot bear if anyone is suffering in front of me.
0: పవిత్రమైన కార్యములు ఆచరించేటువంటి ఋషులను నేను రక్షించక తప్పదు.
1: I am bound to protect the sages that do sacred acts.
0: కనుకనే దైవం అనేటువంటిది ధర్మాన్ని రక్షించినప్పుడే ధర్మమే దేశాన్ని రక్షిస్తుంది.
1: Therefore when God protects dharma, that dharma will protect the country.
0: కనుకనే ధర్మో రక్షతి రక్షితః. ధర్మయేవ హతోహంతి. ధర్మమును మనం హతం చేస్తే ధర్మమే మనమును హతం చేస్తుంది.
1: ఇఫ్ యూ కిల్ ధర్మ, దట్ వెరీ ధర్మ విల్ కిల్ యూ ఇన్ టర్న్.
0: కనుక సీత నీ విషయంలో నీవు జోక్యం తీసుకోవద్దు.
1: సో సీతా డోంట్ ఇంటర్ఫేర్ ఇన్ దిస్ మ్యాటర్
0: అనింది. ఆమె చాలా బాధపడి ఈ దండకారణ్యం రావటమే నాకు ఒక దండనగా ఉంటుండాలి.
1: షీ ఫెల్ట్ ఇట్స్ ఎ సాడ్ థింగ్ టు స్టెప్ ఇన్ టు దండకారణ్యం.
0: ఎందుకు ఈ దండకారణ్యం వస్తుంది?
1: Why?
0: మరొక అరణ్యమునికి ఎక్కడైనా పోయి ఉండకూడదా?
1: We would have gone to separate.
0: ఈ దండకారణ్యంలో ఇంతే కాదు ఇంకా ఎన్నెన్ని ప్రమాదములు సంభవిస్తాయో.
1: What accidents, incidents await in future.
0: అని తనలో తాను చాలా బాధపడుతూ ఉంటుందని.
1: She was feeling very sad within
0: herself. పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగినటువంటి స్త్రీలయందు ప్రతి ఒక్కటి భవిష్యత్తు కూడాను ప్రతిబింబిస్తూ ఉంటుంటాది.
1: In the hearts of women with pure hearts, all the future incidents will reflect.
0: వసంతకాలం బయలుదేరింది.
1: It's the winter season.
0: పచ్చని ఆకులు చెలరేగినాయి.
1: There's greenery around.
0: చల్లని గాలులు వీస్తూ వచ్చాయి.
1: Cool breeze.
0: మృగములంతా కూడా సంచరించడం తగ్గిపోయింది.
1: All animals are not.
0: ఈ సమయాన్ని పురస్కరించుకున్నాడు.
1: It took the time.
0: వచ్చింది ఒక బంగారు లేడీ.
1: There came a golden deer.
0: సీతకు తెలుసు.
1: సీత నోస్.
0: ఈ ప్రపంచంలో బంగారు జింక లేదని తెలుసు.
1: సీత నోస్ దట్ దేర్ కెనాట్ బి గోల్డెన్ డియర్.
0: సర్వసంగమును సర్వమును త్యాగం చేసినటువంటి సీతకు ఈ బంగారు లేడి పైన ఎందుకు ఆశ కలిగింది?
1: సీత సాక్రిఫైస్ ఎవ్రీథింగ్. వై షుడ్ యూ?
0: తన సర్వ నగరం కూడాను రాజ్యమును అన్నింటినీ త్యజించింది.
1: షీ సాక్రిఫైస్ హర్ కింగ్డమ్ అండ్ ఎవ్రీథింగ్.
0: అన్ని త్యజించడం చేతనే రామును పొందగలిగింది.
1: బికాజ్ షీ సాక్రిఫైస్ షీ కుడ్ హ్యావ్ రామ.
0: ఎప్పుడు ఈ యొక్క జింకను కోరిందో రాముడు దూరమయ్యాడు.
1: ద మూమెంట్ షీ డిజైర్డ్ దిస్ గోల్డెన్ డేర్ షీ ఇస్ అవే ఫ్రమ్ రామ.
0: కనుకనే త్యాగి అనేకి అమృతత్వ మానసు త్యాగం చేసినప్పుడు రాముడు దక్కాడు.
1: Because of sacrifice she could have Rama.
0: Asana penchukunnappudu Ramulu dooramayyadu.
1: It's only the desire that has taken away from Rama.
0: Rama naaki jinkani kavali.
1: Rama I want this deer.
0: Kavalane tappudiki Sita enaadu kudanu ye korika korindi kaadu.
1: Sita never asked for anything earlier.
0: Ee naadu nooru terchi naaki jinka kavalani korindi.
1: Today she asked directly.
0: Kanuka tappaka deeni teesukonochi Sita gandinchi tirthi pettali ani anukunnadu.
1: So Rama wanted to satisfy her by bringing the deer to her.
0: లక్ష్మణుడు చెప్పాడు.
1: అన్నాడు
0: ఇది చాలా మాయ జింకగా ఉంటుండాలి.
1: ఇట్ ఆల్ జస్ట్
0: ఈ సమయంలో మీరు పర్ణశాల వదలకూడదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ ఫర్ యూ టు లీవ్ దిస్.
0: ఇంకా సీతకు తెచ్చి ఇవ్వనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బ్రింగ్ డియర్.
0: అవసరమైతే నేను వెళ్తానన్నాడు.
1: ఇఫ్ నెసెసరీ ఐ విల్ గో అండ్ బ్రింగ్ ఇట్.
0: కానీ రాములు వినలేదు.
1: రామా డిడ్ హియర్ దిస్.
0: కారణం ఏమిటి? రాములకు తెలియదా? తెలుసును.
1: వాట్స్ ద రీజన్? డస్ హి నాట్?
0: జరిగేది జరిగి తీరాలి.
1: వాట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్ మస్ట్ హ్యాపెన్.
0: నేను పోయినప్పుడే సీతాపహరణ జరుగుతుంది.
1: Sita can be killed.
0: సీతాపహరణ జరిగినప్పుడే రావణ మర్దన కూడా జరగడానికి వీలవుతుంది.
1: దాట్ వుడ్ లీడ్ టు ది కిల్లింగ్ ఆఫ్ రావణ.
0: ఇవన్నీ కూడా మొదలే వేసుకున్న మాస్టర్ ప్లాన్.
1: ఇట్ ఇస్ ఆల్ ద మాస్టర్ ప్లాన్ ప్రిపేర్డ్ అహెడ్.
0: కనుకనే ఆ బంగారు లేడి ఏదని తెలిసి కూడాను రాముడు తిరిగి దాన్ని తరుముకుంటూ వెళ్లాడు.
1: నోయింగ్ ఫుల్లీ వెల్ దట్ దేర్ కెనాట్ బి గోల్డ్ అండ్ దేర్ స్టిల్ రామా వాజ్ ఆఫ్టర్ ఇట్.
0: అక్కడ పోతానే రాముల బాణం తగిలిన తక్షణమే ఆ యొక్క శాపం విమోచనమైపోయింది.
1: ద మూమెంట్ హీ షాట్ ద ఆరో దిస్ రిలీవ్డ్ ది కర్స్.
0: రామస్పర్శ జరిగిన తక్షణమే వాడు మారీచుడుగా లేచాడు.
1: బికాస్ ద టచ్ ఆఫ్ రామా హీ కేమ్ మారీచ కేమ్ ఇన్ హిస్
0: ఫామ్. కాదు జింక కాదు.
1: ఇట్స్ నాట్ ద డియర్.
0: మాయలేడి.
1: ఇట్స్ ఎ ఇట్స్ వన్ దట్స్ ఇన్ అనదర్ ఫామ్.
0: పూర్వం కూడా దెబ్బలు తిన్నాడు.
1: హీ హాడ్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్ ఎర్లీ.
0: విశ్వామిత్ర యాగ సంరక్షణ నిమిత్తమైపోయినప్పుడు మారీచుడిని సముద్రంలో పడగొట్టాడు.
1: When he went there to disturb Vishwamitra Yaga, he was
0: కనుక రాముల శక్తి అది మారీచునికి చక్కగా తెలుసును.
1: సో మారీచా నోస్ ద పవర్ ఆఫ్ రామ.
0: అప్పుడు ఈ మారీచుడే హా సీత హా లక్ష్మణ అని అర్చాడు.
1: మారీచా హూ షౌటెడ్ హా సీత హా లక్ష్మణ.
0: అర్చేటప్పటికీ సీత వినింది.
1: సీత హర్డ్ దిస్.
0: శ్రీరాములు గొంతు వలె ఉంటుండది.
1: ఇట్ అపియర్స్ టు బి ది వాయిస్ ఆఫ్
0: లక్ష్మణ. నీవు తక్షణమే వెళ్లి నీవు శ్రీరామచంద్రుడికి ఏమి ఆపత్తు జరిగిందో చూసుకుని రమ్మని.
1: ఇట్ ఈ సటన్లీ ది వాయిస్ ఆఫ్ శ్రీరామ. వాట్ పాయింట్ ఆఫ్ డేంజర్ హీస్.
0: లక్ష్మణ సీత మాట వినలేదు.
1: లక్ష్మణ డిడ్ హియర్ దిస్.
0: రాముని యొక్క కంఠం కాదు ఇది.
1: ఇస్ నాట్ ది వాయిస్ ఆఫ్
0: మాయరాక్షసుల యొక్క స్వభావములు.
1: ఇట్ ఈస్ దట్ డెల్యూషన్.
0: కనుక రామునికి ఎట్టి ప్రమాదము సంభవించదు.
1: రామ విల్ నెవర్ బీ ఇన్ డేంజర్.
0: శ్రీమన్నారాయణమూర్తి.
1: రామ ఇస్ గాడ్.
0: వదిన నీకు అంత మాత్రం తెలియదా?
1: Sister-in-law, don't
0: you vicharinchavachchu ni vicharinchavaddani chaala dhairyam cheppadu.
1: He went on pleading with her not to worry any longer.
0: Kaani eemiku telusunu mundu rama karyam jaragadaniki nenu oka upakaranamu ani.
1: She knows what's going to happen, but she should be an instrument.
0: Lakshmana ettaina gaani pampaleni.
1: Lakshmana has to be sent in one way or other.
0: Manchi maatalato Lakshmanudu kadalledu.
1: Lakshmana didn't pay heed to all these good words.
0: Kadinamainatundi vaaku upayogapettindi.
1: Then she used harsh words.
0: లక్ష్మణ, ఈ అరణ్యంలో నీవు నేను రాములు ముగ్గురు తప్ప ఇంక మరెవరు లేరు.
1: ఇన్ దిస్ ఫారెస్ట్ వీ త్రీ ఆర్ హియర్, నన్ ఎల్స్.
0: రాములు మరణిస్తే నీవు నన్ను పొందాలనుకున్నావా అని అడిగింది.
1: ఇస్ ఇట్ యువర్ ఐడియా టు హ్యావ్ మీ ఇన్ కేస్ రామా డైస్?
0: ఆ మాట వినలేక తాను బయలుదేరాడు.
1: లక్ష్మణ కుంట్ హియర్ దిస్ హార్ష్ వర్డ్స్. వెళ్తూ
0: వెళ్తూ కూడా తనకు హద్దును గీచాడు.
1: హౌఎవర్ హీ సెట్ ఎ బౌండరీ దేర్.
0: తల్లి, ఈ యొక్క గీటును దాటి మాత్రం మీరు బయటకు రాకూడదు.
1: మదర్, డోంట్ గో బియాండ్ దిస్ లైన్, హీ సెడ్.
0: కానీ అన్ని విపరీత కాలం వచ్చేటప్పటికి, వినాశం అయ్యేటప్పటికి ఈ రకమైనటువంటివన్నీ ఉద్భవిస్తుంటాయి.
1: బికాస్ ఆఫ్ ది బ్యాడ్ టైమ్స్ ఐ వెయిటింగ్ అహెడ్.
0: కానీ ఇది బ్యాడ్ టైం కాదు సీతారాములకు.
1: బట్ ఫర్ సీతారామ ఇస్ నాట్ బ్యాడ్ టైం.
0: ఇది గుడ్ టైమ్.
1: ఇట్స్ ఎ గుడ్ టైమ్.
0: ఎందుకంటే జరపవలసినదంతా జరగాలి. రామావతారం ఎందుకు వచ్చిందో దాని యొక్క వృత్తాంతం అంతా ముందుకు జరగాలి.
1: దేర్ఫోర్ ద టాస్క్ ఆఫ్ రామావతార మస్ట్ బి ఫుల్ఫిల్డ్.
0: వచ్చిండేదే రాక్షస సంహారం కోసమని.
1: హి కేమ్ డౌన్ టు కిల్ దెమన్.
0: ఇప్పుడు ప్రారంభమైంది.
1: నౌ ఇట్స్ కమెన్స్మెంట్.
0: కనుకనే ఇది జరగాలని చెప్పినని లక్ష్మణుడు వెళ్లాడు.
1: సో లక్ష్మణ వెంట్.
0: రావణుడు వచ్చాడు మారు వేషంతో.
1: రావణ కేమ్.
0: సీతను అపహరించాడు.
1: ఇన్ దిస్ గైస్ అండ్ అబ్డక్టెడ్ సీత.
0: అక్కడ నుంచి రామలక్ష్మణుడు ఇద్దరు వచ్చేటప్పటికే పర్ణశాల ఖాళీగా ఉంటుండాలి.
1: బై టైమ్ రామలక్ష్మణ్ రిటర్న్
0: మధ్యలో మరొకటి జరిగింది.
1: సంథింగ్ హ్యాడ్ హ్యాపెండ్ ఇన్
0: దండకారణ్యం. బయలుదేరే ముందుగా
1: ప్రయర్ టు గోయింగ్ టు దండకారణ్యం
0: ఒక చెట్టు పైన ఒక పెద్ద పచ్చి కూర్చొని ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ బర్డ్ ఆన్ ఎ ట్రీ.
0: ఇది ఏమో ఒక రాక్షసి అనేటువంటి ఉద్దేశంతో సీత సందేహించింది.
1: సీత డౌటెడ్ దట్ ఇట్ మైట్ బి పాసిబ్లీ ఎ డెమన్.
0: ఇప్పుడు రాములు అడిగాడు.
1: రామ ఆస్క్డ్,
0: నీవెవరు పచ్చి అని ప్రశ్నించాడు.
1: హూ ఆర్ యూ, వాట్ బర్డ్ ఆర్ యూ?
0: రామచంద్ర, నేను మీ తండ్రి గారి స్నేహితుడు.
1: రామచంద్ర, ఐఎమ్ ఫ్రెండ్ ఆఫ్ యువర్
0: ఫాదర్. దశరథుడు నేను స్నేహితులం పూర్వము.
1: ఐ అండ్ దశరథ ఆర్ ఫ్రెండ్.
0: నా పేరు జటాయువు.
1: మై నేమ్ ఇస్ జటాయువు.
0: నాకు వయసు అయిపోయింది.
1: ఐఎమ్ ఏజ్డ్.
0: కానీ నేను ఇక్కడే ఉంటున్నాను.
1: ఐఎమ్ హియర్.
0: మీరు ఇక్కడ పర్ణశాలను నిర్మించుకోండి.
1: బెటర్ యూ కన్స్ట్రక్ట్.
0: మీ ఇంటిలో లేనప్పుడు సీతను యొక్క మంచి చెడ్డలు నేను చూసుకుంటుంటాను అని ప్రామిస్ చేసింది.
1: జటాయువు మేడ్ ఏ ప్రామిస్ దట్ షీ విల్ టేక్ కేర్ ఆఫ్ సీతా దేర్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ రామలక్ష్మణ్.
0: ఈ అరణ్యంలో మీకొక్కరు సహాయం లేరు.
1: You don't have any help.
0: నా సహాయం ఎంతైనా మీకు అవసరమే.
1: I'll help you.
0: ఇది నా అదృష్టము.
1: It's my luck.
0: కనుకనే ఈ సేవలో నన్ను పాల్గొనించినట్టుగా మీరు అనుగ్రహించండి అనింది.
1: Give me this opportunity to serve you.
0: సరే, అప్పుడు జటాయువు అక్కడ పెట్టింది.
1: జటాయువు మీ
0: రావణుడు తీసుకుని పోతుంటే జటాయువు అతన్ని అనేక విధముల అడ్డు తగిలింది.
1: అండ్ జటాయువు ఇంటర్ఫీర్డ్ ఆన్ ద వే యాజ్ రావణ అబ్డక్టెడ్ సీత.
0: కానీ ఎంత అడ్డు తగిలినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్
0: ఆ రాక్షసుడు ఈ జటాయువును రెక్కలు కొట్టివేసి తిరిగి వెళ్లిపోయాడు.
1: రావణ హాస్ హిట్ ది టూ వింగ్స్ ఆఫ్ జటాయువు.
0: రెక్కలు పడిపోయినటువంటి జటాయువు ప్రాణం పోయే ముందుగా ఏ విధమైన అవస్థలో ఆ విధమైన అవస్థలు పడుతుండాలి.
1: జటాయువు హ్యావింగ్ లాస్ట్ బోత్ ఆఫ్ ది వింగ్స్ ఫెల్ డౌన్ అండ్ జస్ట్ ఎట్ ద లాస్ట్ మోమెంట్
0: రామలక్ష్మణుడు తెలుసును.
1: రామానోస్,
0: ఈ ప్రమాదం జరుగుతూ ఉండాలని.
1: దిస్ ఇస్ ది డేంజర్ సిచ్యువేషన్.
0: చూచేటప్పటికీ చాలా బాధ కలిగింది.
1: హి కేమ్ అండ్ సా దిస్ సిచ్యువేషన్.
0: సీత ఎక్కడ ఇద్దరు సాధించడానికి శోధించడానికి బయలుదేరారు.
1: దే వెంట్ ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత హిదర్ అండ్ థిదర్.
0: శోధించి దారి తప్పిపోతున్నప్పుడు అక్కడ ఏదో ఇరువురికి జగడం చదివినట్టుగా ఆ మట్టి యొక్క దీన్నంతా గుర్తును కనిపెట్టారు.
1: యాజ్ దే వర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత దే కుడ్ ఫైండ్ సర్టన్ ఫుట్ ప్రింట్స్ దట్ మేడ్ దెం టు నో దట్ దేర్ ఇస్ సమ్ కాన్ఫ్లిక్ట్.
0: రెక్క విరిగి పడింది.
1: There they saw the wings cut off.
0: Rama, Rama, Rama ani arustundadi.
1: Jatayu was shouting, Rama, Rama.
0: Ramulu parigettadu.
1: Rama ran there.
0: Aa Jatayuni tana todapaina vesukunnadu.
1: Made Jatayu sit on the land.
0: ఇది ఏమిటో చెప్పమని చెప్పాడు.
1: He asked what happened.
0: అప్పుడు చెప్పింది జటాయువు.
1: జటాయువు said that.
0: ఈ రావణుడు ఈ సీతను అపహరించాడు.
1: It's only Ravana that has taken Sita.
0: నేను అతనితో అనేక రకములుగా పోరాడినాను.
1: I fought with him.
0: కానీ నా చేత కాలేదు.
1: But I couldn't help.
0: కాబట్టి నా గతి ఈ విధంగా మారిపోయింది.
1: This is the my plight now.
0: అని చెప్పేటప్పటికి లక్ష్మణ్ణి పంపించి జలమును తెప్పించి ఆ జటాయువు నోట్లో పోసి దాని ప్రాణము రాముని తొడపైనే పోయింది.
1: He sent Lakshmana to bring water. And Rama made Jatayu drink water, and Jatayu breathed his last.
0: అడిగినటువంటి దశరథునికి చిక్కలేదు ఈ ప్రాప్తి.
1: Dasharatha didn't deserve this.
0: అడగనటువంటి జటాయువుకు లభించింది ఈ ప్రాప్తి.
1: Jatayu without asking.
0: అందువల్లనే అడుగకువేమో మనస, అడుగకువేమో మనస.
1: Therefore it is said, O mind, don't ask.
0: అడుగుకొలది అది అడుగునబడునని.
1: If you ask more
0: adugakunna pani vadiga nagunani adugakuve o manasa.
1: O mind, never ask. If you begin to ask, it will be further
0: adugani
1: further delay.
0: Shabarini adarinchade.
1: Without asking, shabari is
0: adugakatanakai madiyu jatayuvu kadakunegi sadgati galiginchade adugakuve o manasa.
1: Without asking, pleading, jatayuvu could jatayuvu have asked right.
0: Sadgatini galiginchadu Ramudu.
1: Rama gave all the redemption.
0: అడిగినప్పటికీ తన తండ్రి అయినటువంటి యొక్క దశరథునకు ఈ సద్గతి కలిగించలేదు.
1: Though the father Dasharatha asked for it, but he
0: didn't. ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ విధమైనటువంటి ప్రాప్తో ఆ విధమైన ప్రాప్తి లభ్యమవుతుంటారు.
1: Where and when and how what is going kept in
0: అది వారి వారి పూర్వజన్మ పుణ్యము వల్లనే లభ్యమవుతుంటాయి.
1: It's all because of merit of the past.
0: అందరికీ సమానమైనటువంటి యొక్క స్థితి ఎవరికి లభ్యం కాదు.
1: There cannot be equality.
0: దైవానుగ్రహం ఎవరిపైన పోతుందో, ఎవరు ఏ జన్మములో ఏ విధమైనటువంటి పుణ్యమును ఆచరించారో ఆ పుణ్యాన్ని పురస్కరించుకుని ఈ దయము దైవం యొక్క దయ తాకుతూ ఉంటుంది.
1: We do not know what merit one has done in the past. The recipient of God's grace.
0: ఆ జటాయువుకు సద్గతి కలిగించాడు, కర్మకాండం చేశాడు.
1: జటాయువు had the fortune of reaching last rites in the hands of Rama.
0: అప్పుడు చెప్పింది ఈ జటాయువు.
1: Then Jatayu said,
0: తన ప్రాణం విడిచేక ముందుగా రామ,
1: before death he said, Rama,
0: మీరు మతంగ పర్వతం పైన ఉన్నాడు సుగ్రీవుడు.
1: There Sugriva on Matanga Mountain.
0: ఆ సుగ్రీవుని స్నేహం మీరు చేసుకుంటుంటే తప్పక మీకు విజయం సంభవిస్తుంది అని.
1: If you have friendship with Sugriva, you are bound to be successful.
0: ఇంకా ఆ సుగ్రీవుని నిమిత్తమై రామలక్ష్మణులు ప్రయాణమయ్యారు.
1: సో రామలక్ష్మణ స్టార్టెడ్
0: ఈ మధ్య కాలంలో ఎన్నెన్ని రాక్షసులు ఎన్నెన్ని విధంగానో వీరిని బాధిస్తూ వచ్చారు.
1: సో మెనీ డెమన్స్ స్టార్టెడ్ హర్టింగ్ దెమ్.
0: కానీ
1: బట్
0: హింసను చేయకూడదు అని సీత ఏ విధంగా రాములకు బోధించిందో ఆ హింస చేయవలసే వచ్చింది.
1: గో సీత సెడ్ not to be violent, not to resort to violence.
0: Mana
1: joliki
0: evaru raavatam ledu kada ani cheppindi Sita.
1: Sita said, you don't need to do that.
0: Ippudu ye vidhanga vacharu Sita joliki?
1: How did they come and interfere?
0: Sita evaru jolikaina vellinda ledu.
1: Sita didn't come in the way of anybody.
0: Kani rakshasa gunamulu aa vidhanga untuntai.
1: Demons habits are like that.
0: Vaaru kaaranam leni karyamlo praveshistuntaru.
1: Unnecessarily they
0: అవసరం లేనిటువంటి పనుల్లో కూడా వాళ్ళు ప్రవేశిస్తుంటారు. దుర్మార్గమైన విషయాల్లో ముందంజ వేస్తుంటారు.
1: ఇన్ ఆల్ వికెడ్ వేస్ దే గో హెడ్.
0: దీనికంత కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: ఈ కామమే మూల కారణం.
1: ఇట్స్ ఆల్ ద డిజైర్ దట్
0: కనుక అసత్యం ఆడడానికి ఇదే మూల కారణము.
1: బికాజ్ దే అటర్ లైస్.
0: పరస్త్రీలను చూడడానికి ఇదే మూల కారణము.
1: బికాజ్ దే లుక్ అట్ ద విమెన్.
0: హింస సాగించడానికి ఇదే మూల కారణము.
1: ఇస్ ద కాజ్ ఫర్ వైలెన్స్.
0: ఈ మూడు కూడా మంచిది కాదు చెప్తని సీత ద్వారా లోకానికి చక్కని ఆదర్శాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఈ స్త్రీ ఐడియల్స్ taught by Sita.
0: కనుకనే రామాయణం అనేటువంటిది సీతారామాయణమే కాని రామాయణం కాదున్నారు.
1: సో రామాయణ ఇస్ ది హిస్టరీ ఆఫ్ సీత.
0: రామ అంటే సీత అని అర్థం. సీత యొక్క అయనమే రామాయణం.
1: ఇట్స్ ది స్టోరీ అండ్ హిస్టరీ ఆఫ్ సీత, దట్స్ రామాయణ.
0: కనుక మార్గదర్శకురాలైనటువంటి సీతనే కాని రాములు కాదు.
1: సో సీత ఇస్ ఐడియల్ అన్నట్టు రామ.
0: ప్రతి విషయమునందు కూడా సీత అనేక విధమైనటువంటి యొక్క సలహాలు ఇస్తుకుంటూ వచ్చింది.
1: ఇన్ ఎవ్రీ మ్యాటర్ Sita gave so many advices.
0: ఎందుకనగా ఆమె భూజాత.
1: Because she is the daughter mother.
0: ఈ భూమి యందు ఎక్కడెక్కడ ఏమేమి పరిస్థితుల్లో ఏ విధంగా సంచరిస్తుంటాదో అది ఆమెకే తెలుసును.
1: She knows pretty well whatever that happens on earth.
0: కనుక ప్రకృతి యొక్క పరివర్తనంతా, ప్రకృతి యొక్క రహస్యమంతా సీతకే చక్కగా తెలుసు.
1: Sita knows clearly well the secrets of nature.
0: కనుకనే ప్రకృతి యొక్క ప్రమాణము సీత యొక్క ప్రమాణమే.
1: What all that is Sita says.
0: కనుక సీత సంకల్పములన్నీ కూడా సత్య సంకల్పములే.
1: సో ఆల్ హర్ థాట్స్ ఆర్ ట్రూత్ఫుల్.
0: ఆమె దృష్టి అంతై కూడాను సత్య దృష్టియే.
1: She had the correct vision of truth.
0: ఆమె చర్యలన్నీ కూడాను ధర్మచర్యలే.
1: All her actions are of dharma.
0: కనుకనే సీతారాముల యొక్క చరిత్రమునందు సర్వధర్మములు కూడాను సర్వ సత్య స్వరూపము కూడా ఇమిడి ఉంటుండాలి.
1: Therefore in the story in the history of సీతారామా you find dharma.
0: కనుక సీతారాములనగా ఏమి సత్య ధర్మ స్వరూపులే సీతారాములు.
1: సీతారామ స్టాండ్ ఫర్ ద ట్రూత్ సత్య అండ్ ధర్మ ద రైచియస్నెస్.
0: కనుక వీరిద్దరు కూడాను ఈ చిత్రకూటంలో ఉంటున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ ఆర్ దేర్ ఆన్ చిత్రకూట.
0: ఈ చిత్రకూటంలో ఉంటున్నప్పుడు
1: వెన్ దే వర్ దేర్
0: వివేకము అనేటువంటి లక్షణుడు కూడా ఉంటున్నాడు.
1: దేర్ ఇస్ ఆల్సో లక్ష్మణ ద ఇంటెలిజెన్స్.
0: జీవి సీత.
1: సీత ఇస్ ఇండివిజువల్.
0: దేవుడు రాముడు.
1: రామ ఇస్ గాడ్.
0: సీతాదేవు అనగా పరమాత్మ ప్రకృతి రెండు కలిసేటప్పటికీ ఆనందం అనేటువంటిది ఉట్టి పడుతుంది.
1: వెన్ దేర్ ఇస్ యూనియన్ ఆఫ్ నేచర్ అండ్ గాడ్
0: దీనిని ఉపనిషత్తునందరూ కూడాను అన్ని విధముల భగవంతునికి సరి అయినటువంటి సహస్రనామంలో సత్ చిత్ ఆనందము సరి అయిన నామము అన్నారు.
1: ఉపనిషత్ గేవ్ ఎ లిస్ట్ ఆఫ్ సో మెనీ నేమ్స్. సచ్చిదానంద ఇస్ ది కరెక్ట్ ఎగ్జాక్ట్ నేమ్ ఆఫ్ ది డివినిటీ.
0: సత్
1: సత్
0: సత్యమైన స్వరూపము.
1: సత్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: చిత్తు సత్య జ్ఞానము.
1: చిత్ ఈస్ ది విజ్డమ్ ఆఫ్ ట్రూత్.
0: కనుక జ్ఞానము సత్యము రెండు చేరేటప్పటికీ ఆనందం అనేటువంటిది లభ్యమవుతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ ద కాంబినేషన్ యూనియన్ ఆఫ్ ట్రూత్ అండ్ విజ్డమ్ దేర్ ఇస్ బ్లిస్.
0: కనుకనే మన ఎందుకున్నటువంటి యొక్క సత్యము ధర్మము ఈ రెండింటి యొక్క ఏకత్వానికి మనము తగిన కృషి చేయాలి.
1: Therefore we should make an effort to bring unity of
0: మన జీవితత్వమునకు ఆనందము హాయి చేకూరుతుంది.
1: అండ్ దెన్ యూ హావ్ ఆల్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్.
0: కనుక ఆనందం ఆనందం అని చెప్పి ప్రపంచమున్నటువంటి యొక్క ప్రకృతి విషయాల్లోపల మనం ప్రవేశిస్తే ఆనందం మనకు లభ్యం కాదు.
1: యూ కెన్ నెవర్ ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ ది వరల్డ్
0: ఇమేజ్. ఇదంతా ప్రవృత్తి లక్షణములే.
1: ఇట్స్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ నేచర్.
0: ప్రవృత్తిని మనం లక్ష్యంలో ఉంచుకుని నివృత్తిని సాధించాలి.
1: యూ జస్ట్ లివ్ ఇన్ ది వరల్డ్
0: అనేది నివృత్తి లక్ష్యం ఉంచుకుని ప్రవృత్తిలో మనం బ్రతకాలి.
1: యూ కెన్ లివ్ ఇన్ ద వరల్డ్ విత్ ఇన్సైట్.
0: ఈ ప్రేయో మార్గం అనేటువంటిది క్షణభంగురము.
1: And therefore the outward vision is momentary.
0: ప్రేయో మార్గమే శాశ్వతమైనటువంటిది.
1: The inward path is permanent.
0: అదే ముక్తి మార్గము అని.
1: And that is the proper path.
0: ముక్తి అనగా ఏమిటి?
1: What do you mean by this?
0: అనగా తన యొక్క ఉన్నటువంటి వాంఛనను విముక్తి గావించుకోవటమే ముక్తి.
1: The mukti liberation means to give up all the desire.
0: కనుక వాంఛనను క్రమక్రమేణ మనము తగ్గించుకుంటూ పోవాలి.
1: Therefore we have to reduce our desires.
0: వాంఛను పెరిగే కొలది కూడాను ఆనందము తరిగిపోతూ వస్తుంటాయి.
1: When we have more and more of desires our happiness
0: వాంఛను పెరగాలి. ఏమి వాంఛలు పెరగాలి?
1: What type of desires?
0: దైవ సంబంధమైనటువంటి వాంఛలు పెరగాలి.
1: All the desires of godly
0: desires. ప్రకృతి సంబంధమైన వాంఛలు తరగాలి.
1: Worldly desires should be reduced. అప్పుడే
0: ఆనందం కూడాను మనకు అభివృద్ధి అవుతుంది.
1: Then our bliss will increase.
0: మానవుడు ఈనాడు ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
1: Today man wants
0: happiness. సుఖాన్ని ఆశిస్తున్నాడు.
1: He wants happiness.
0: ఈ ఆనంద సుఖములు అనేటువంటి ఎక్కడ ఉంటున్నాయి?
1: Where do you find them?
0: దైవ సన్నిధిని తప్ప మరొక చోట మనకు లభ్యం కాదు.
1: It's only the proximity of God you find these
0: two. అనుభవించేటువంటి ఆనందములంతా కూడాను క్షణభంగురాలు.
1: All the happiness that you have in the world momentary.
0: అప్పటికప్పటికి సంతృప్తి పరిచేటువంటివి.
1: They satisfy for the moment.
0: కాబట్టి ఇది కాదు మన ఆనందము.
1: ఇట్స్ నాట్ దాట్ హ్యాపీ.
0: ఆత్మానందమే ఆనందము.
1: ఇట్ ఈస్ ద బ్లిస్ ఆఫ్ ది స్పిరిట్.
0: ఈ దైవత్వాన్ని మనం పొందడానికి తగిన కృషి చేయాలి.
1: మేక్ ఎన్ ఎఫర్ట్ టు అటైన్ డివినిటీ.
0: కనుక దైవమే మన యొక్క ప్రధానమైన ఆనందము.
1: దేర్ఫోర్ వి ఫైండ్ బ్లిస్ ఇన్
0: గాడ్. ఈ దైవానందాన్ని పెంచుకుంటూ ఉంటే క్రమక్రమేణ మనకు బాధలే ఉండవు.
1: ఇఫ్ యు ఎంజాయ్ దట్ బ్లిస్ యు విల్ నాట్ సఫర్.
0: కనుక ఈ రామాయణం లోపల అనేక విధమైనటువంటి యొక్క ప్రతి చర్య కూడాను ఒక ఆదర్శవంతమైనటువంటి చర్యలే.
1: దేర్ఫోర్ ఇన్ రామాయణ ఆల్ ఎపిసోడ్ సెక్షన్ 9
0: రాముడు కాని సీత కాని లక్ష్మణుడు కాని ఈ మూవరు కూడాను అందించినటువంటి ప్రతి ఒక్కరి కూడాను ఆదర్శ సూత్రములే. మానవులకు బాధలు అనేటివేటివే ఉండవు.
1: దేర్ బి నో సఫరింగ్.
0: మానవునికి అశాంతియే ఉండదు.
1: దేర్ బి నో రెస్ట్లెస్నెస్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: ఈ ఆదర్శాన్ని మనం అనుసరించడం లేదు.
1: Because we are not following ideals.
0: అభిష్టాల్లోనే మన జీవితం అంకితం చేసుకుంటున్నాము.
1: We spend our life in desires.
0: కనుకనే అభిష్టముల కంటే ఆదర్శం చాలా శాశ్వతమైనటువంటిది.
1: మోర్ దాన్ ది డిజైర్ ఐడియల్ ఇస్
0: మనిషి మరణించినప్పటికీ ఆదర్శాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి.
1: మ్యాన్ మేడ్ ఐ బట్ ఐడియల్
0: ఆదర్శములు అన్ని కూడా చిరంజీవులు.
1: ఆల్ ఐడియల్స్ ఆర్ ఇమోర్టల్.
0: దీనికి మృత్యు అనేటువంటిదే లేదు.
1: హావ్ నో డెత్.
0: కనుకనే ఇట్టి ఆదర్శం అనేటువంటిది ఎన్నో వేల సంవత్సరముల కిందట జరిగినటువంటిది రామాయణం.
1: రామాయణ హ్యాపెన్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో.
0: ఇన్ని వేల సంవత్సరములు జరిగినప్పటికీ ఈ ఆదర్శములు ఇప్పటికి కూడాను భారతీయుని హృదయం నందు ప్రకాశిస్తూనే ఉంటున్నాయి.
1: దో థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ పాస్ బై దీస్ ఐడియల్స్ ఆర్
0: షైనింగ్ ఎవరు దీనిని చెడపడానికి వీరు ప్రయత్నించలేదు.
1: నో వన్ కెన్ వైప్ దెమ్.
0: ప్రయత్నించినప్పటికీ ఇది చెడిపోయేటువంటివి కాదు.
1: ఈవెన్ దే ట్రై టు డూ ఇట్ దే కెనాట్ బి వైప్డ్.
0: సంకల్పములు
1: A strong determination.
0: ఇలాంటి వజ్ర సంకల్పం లేనటువంటి యొక్క రామ సంకల్పములు సీత సంకల్పములు ఎవరు చేర్పగలరు?
1: The determination as strong as that of a diamond. Who can wipe them out?
0: అమృతమయమైనటువంటి సంకల్పములు అందరూ ఆశ్రయించవలసింది.
1: The nectarine thoughts one should follow.
0: అందరూ ఆశ్రయించే నిమిత్తమై వారలు కూడాను మానవాకారాన్ని ధరించి వచ్చారు.
1: In order to benefit every one of us to follow their path, they have taken a human form.
0: మానవాకారం ధరించారు.
1: To teach to humanity they have come
0: ఇంకొక ఆకారం
1: in human form.
0: మానవులు దీన్ని ఏమాత్రం అనుసరించలేరు.
1: It should be a different form. Humanity cannot follow.
0: భగవంతుడు ఇంత తక్కువ స్థాయికి దిగి కూడాను ఇంత బోధిస్తూ ఉండినప్పటికీ ఇంకా మానవులు దీన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: Though God has come down in such a low level, but man is not able to understand that.
0: ఎంత హై స్టాండర్డ్ లో ఉన్నటువంటి ఒక భగవంతుడు.
1: God is in a very high standard.
0: అలాంటి వాడు ఎంతో క్రిందికి దిగి
1: he has come down to such a low level.
0: దీన్ని ఆదర్శవంతంగా కాపాడాలని ఆదర్శ మార్గాన్ని చూపించాలని ఎన్ని విధములు బోధించినప్పటికీ కానీ వీరి మతికి ఏమాత్రమూ చేరటం లేదు. విరుద్ధమైన మార్గం అనుసరించి విపరీతమైన బాధలు గురి అవుతున్నారు.
1: అండ్ దే ఆర్ పుట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సఫరింగ్.
0: కట్టగలిపటికి మేము చేసిందే రైట్ అని చెప్పి భావిస్తున్నారు.
1: దే థింక్ దట్ వాట్ దే హావ్ డన్ ఇస్ రైట్.
0: ఇది చాలా తప్పు, చాలా తప్పు. సత్య అసత్యములు రెండింటినీ గుర్తించడానికి మనం ఒక విధమైనటువంటి ప్రమాణపూర్వకంగా జీవించాలి.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు థింక్ సో. యూ షుడ్ నో వాట్ ఈస్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ నాట్.
0: మన కాన్షియన్స్ కి మనం తృప్తి లేకుండా జీవిస్తున్నాము.
1: వీఆర్ లివింగ్ నాట్ సాటిస్ఫైడ్. మన ఆత్మకి
0: మనం తృప్తి లేకుండా జీవిస్తున్నాము.
1: వీఆర్ నాట్ లివింగ్
0: ఫర్ భగవంతుని యొక్క తృప్తి. నీ తృప్తి
1: ఇఫ్ గాడ్ ఈస్ సాటిస్ఫైడ్ యూ విల్ బి
0: సాటిస్ఫైడ్. తృప్తికరమైనటువంటి కర్మలే నీ యొక్క నిజ కర్మలు ధర్మములు.
1: ఆల్ యువర్ యాక్షన్స్ షుడ్ బి సాటిస్ఫైయింగ్ ప్లీజింగ్ టు గాడ్.
0: ఏ కర్మను చేసినప్పటికీ భగవత్ తృప్తే.
1: Whatever you do, it should be pleasing unto God.
0: వేదములు చెప్తూ వచ్చాయి.
1: So Veda says,
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం. భగవంతుని ప్రీతి కోసం నేను చేస్తున్నాను.
1: All actions are offered to God.
0: అలాంటి వారి జన్మనే నిజమైన జన్మ.
1: That's the real life.
0: అలాంటి వారి జీవితమే నిజమైన జీవితం.
1: That's the true life.
0: అతను పొందాడు పెద్ద ఆనందమైనటువంటి యొక్క దివ్య స్థితిని.
1: They could reach that blissful divine state.
0: శరభంగుడు, శరభంగుడు,
1: శరభంగుడు.
0: భగవంతుడా, నీకు ఇష్టమైన కార్యములే నేను చెయ్యాలి.
1: Sarabhangudu said, God, I want to do that, that will make you
0: నీ
1: happy.
0: ఆజ్ఞని నేను సరిసా వహించాలి.
1: I must follow your command.
0: నాకు ఇష్టం మరొకటి లేదు.
1: I have no separate life.
0: నీ ఆజ్ఞ తప్ప మరొకటి లేదు.
1: Other than your command, I have nothing else.
0: నీతో మాట్లాడాను, నీకు నమస్కరించాను, ఇంకా నాకు ఈ శరీరం నాకు అక్కర్లేదు.
1: I have seen you. I talk to you. I can't hold your food. I don't want to live any longer.
0: నీ జీవితమును చాలించమని ప్రార్థించాడు.
1: I'll end up my life now.
0: అలాంటి మహర్షులు, అలాంటి మహనీయులు, అది అంటే మహామహతల్లు ఎంతమందో ఉంటున్నారు లోకంలో.
1: In this world, the sages, saints, noble souls, a number of them are present in the world.
0: కనుకొని ఆదర్శ పురుషులైనటువంటి యొక్క అవతారములను చక్కగా మనం అనుసరిస్తూ రావాలి.
1: So we should follow this incarnation as an ideal man.
0: వారి నిమిత్తమై వారు రాలేదు.
1: They have not come for their sake.
0: లోక నిమిత్తమై వారు ఉద్భవిస్తున్నారు.
1: They have come for the world.
0: లోక నిమిత్తమై శరీరములు ధరిస్తున్నారు.
1: They have taken human form for the
0: world. కర్మలు కూడాను లోక నిమిత్తమై ఆచరిస్తున్నారు.
1: Everything is done for society.
0: ఇన్ని కంటితో చూచి కూడాను, చెవులతో విని కూడాను వారి చెవులను వారు నమ్మలేకపోతున్నారు.
1: Though you listen, though you see,
0: వారి కన్నులను వారు నమ్మలేకపోతున్నారు.
1: You are not able to believe your own
0: eyes. చెవులతో వింటున్నారు, పరుల కన్నులతో చూస్తున్నారు.
1: You see with others eyes. You listen with others.
0: మానవత్వము.
1: Is that human life?
0: నీ చెవులు ఏమైపోయినాయి, నీ కన్నులు ఏమైపోయినాయి?
1: What happened to your ears? What happened to your eyes?
0: నీ కన్నులను నీవు నమ్మలేకపోయినప్పుడు నీవెట్ట మనిషి అయిపోతావు?
1: If you don't have any belief in your sight,
0: నీ చెవులను నీవు నమ్మలేనప్పుడు నీవే విధంగా నీవు మానవుడు అవుతావు?
1: When you don't rely on your own hearing, how can you be
0: human? కనుక నీవు మానవుడు కావాలంటే నీ చెవులను నీవు నమ్ము, నీ కన్నులను నీవు నమ్ము.
1: In order to be human, have full faith in
0: your ఎవరిని చెప్పినప్పటికీ నీ వినవద్దు.
1: Never pay heed to others' words.
0: ఎవరెన్ని చూసినప్పటికీ నీవు అలక్ష్యం చేయవద్దు.
1: Don't care others' eyes.
0: నీ సత్యాన్ని నీవు గుర్తించు.
1: Follow your own truth.
0: నీ ధర్మాన్ని నీవు అనుసరించు.
1: Follow your dharma.
0: సత్య ధర్మములే మానవునికి సరియైన నేత్రములు.
1: These two satya dharma are the eyes of mankind.
0: ఈ సత్య ధర్మములనే నేత్రములు లేనటువంటి వాడు కేవలం అంధుడే కదా.
1: Without these two eyes, one is blind.
0: ఇలాంటి అంధత్వమైనటువంటి విద్యలు ఎన్ని నేర్చి ప్రయోజనమే?
1: What is the use of all education then?
0: కనుకొని అంధత్వుడు అనేటువంటి వాడు దేనిని గుర్తించలేడు.
1: A blind man cannot see anything.
0: కళ్ళు డిగ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నెరరైరి.
1: Though they have eyes, they are blind that they are not able to see your beautiful form.
0: అతి మనోహరమైన నీ గానమాలింప నెరరైరి.
1: Though they have ears, they are not able to listen to your melodious music.
0: ఏమి ప్రయోజనం? చెవులు ఉన్నాయి, వినటం లేదు.
1: What is the use? You have ears, you don't listen. You have eyes, you don't see. You see so many things. You listen many other things. You don't see God. You don't listen to divine words.
0: మానవత్వం అనేటువంటిది మహాప్రాప్తి సంబంధమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ మెరిటోరియస్.
0: ఎన్ని జన్మముల యొక్క పుణ్య ఫలమో ఈ మానవత్వంగా వస్తుండాలి.
1: ఇట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ పాస్ట్ మెరిట్స్.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. ధర్మము నిమిత్తమై ఏర్పడినటువంటిది ఈ శరీరం.
1: బాడీ ఈస్ గిఫ్టెడ్ టు ఫాలో ద పాత్ ఆఫ్
0: ధర్మ. జంతువునాం నరజన్మ దుర్లభం.
1: ఆఫ్ ఆల్ ద బీయింగ్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేర్.
0: ఈ నరజన్మం ఇంత దుర్లభమైనటువంటి నరజన్మం వచ్చి కూడాను కేవలం వానరుల వలె, రాక్షసుల వలె, పశువుల వలె మనం ప్రవర్తిస్తున్నామంటే మానవులు అనే దానికి సార్థకం ఏమిటి?
1: హ్యాంగ్ బీన్ బోర్న్ బీయింగ్ బోర్న్ ఏ హ్యూమన్ వీ బిహేవ్ లైక్ ఏ మంకీ అండ్ ఏ డెమన్. ఏది
0: మీరు చేయనక్కర్లేదు.
1: డోంట్ నీడ్ టు ఎనీథింగ్.
0: సత్యమే దైవము.
1: ట్రూత్ ఈస్ గాడ్.
0: ధర్మమే దైవము.
1: ధర్మ ఎన్నిటినీ
0: మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్.
0: మన వేదం చెప్పింది సత్యం వద, ధర్మం చర.
1: టెల్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
0: ఈ రెండింటినీ మనం అనుసరించాలి.
1: వీ షుడ్ ఫాలో దీస్ టూ.
0: అనుసరించడం అంటే ఏమిటి? మన చేతనైనంత వరకు కూడా మనం ఆచరణలో పెట్టాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ ప్రాక్టీస్.
0: ఎవరిని చూచినా కానీ దైవ స్వరూపంగానే చూచు.
1: హూమ్ సో ఎవర్ యూ మే సీ ఇస్
0: వన్. ఉండేటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే.
1: వీ షుడ్ నో ద స్పిరిట్ ఈస్ సేమ్ ఇన్ ఆల్.
0: శరీరములు వేరు వేరు.
1: బాడీస్ ఆర్ డిఫరెంట్.
0: ఆభరణములు వేరు వేరు.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ.
0: కానీ బంగారం ఒక్కటే.
1: బట్ గోల్డ్ ఈస్ వన్.
0: ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: వీ షుడ్ నో దిస్ ట్రూత్.
0: కనుక
1: సో
0: రామాయణం లోపల ఏ ఘట్టము తీసుకున్నప్పటికీ, ఏ అంశము తీసుకున్నప్పటికీ, ఏ పరిస్థితి తీసుకున్నప్పటికీ అన్నింటి ఎందుకు ఆదర్శం ఆదర్శం ఆదర్శం.
1: ఇన్ రామాయణ ఇఫ్ యు టేక్ ఎనీ ఈవెంట్ ఆర్ ఎన్ ఎపిసోడ్ ఆర్ ఎనీ సిచ్యువేషన్ ఇస్ ఫుల్ ఆఫ్ ఐడియల్స్.
0: కనుక రామచరితమును హృదయమునందు చిత్రించుకొని తద్వారా జీవితాన్ని సార్థకం గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు పిక్చరైజ్ రామాయణ ఇన్ అవర్ హార్ట్స్.

రామ చింతనే చాలు రామనామే మేలు రామ చింతనే చాలు రామనామే మేలు నీ చింతనే చాలు నీ నామే మేలు నీ చింతనే చాలు నీ నామే మేలు నీ చింతనే

0: విద్యార్థులు. నేటి భౌతిక జీవితము చాలా అయోమయ స్థితిలో ఉంది.
1: లైఫ్ టుడే ఈజ్ హైలీ కన్ఫ్యూజ్.
0: దేవుడన్న పదమునకు అర్థములే అనేకంగా కనిపిస్తున్నారు.
1: They interpret and give various meanings to this very word, God.
0: దినము కానటువంటిది దైవము అని దీనికి ఒక అర్థం.
1: That which is not dinamu or a day is God, దైవము.
0: అనగా దైవం అనగా దీని యొక్క అంతరాత్మనకు తగినటువంటి ఒక అర్థము వెలుగు అని అర్థం.
1: The true meaning of దైవము God is వెలుగు, light.
0: ఈ వెలుగు ప్రతి మానవుని యందు కూడా ఉంటున్నది.
1: This light is in everyone.
0: వెలుగు, కాంతి, ప్రకాశము,

0: ఈ విధమైనటువంటి దీప సంబంధమైనటువంటి యొక్క రూపాంతో పోల్చుకుంటూ వచ్చారు ప్రాచీన.
1: ఏన్షియన్స్ కంపేర్ దిస్ విత్ వర్డ్స్ లైక్ లైట్, ఎఫల్జన్స్, రేడియన్స్, బ్రిలియన్స్ అండ్ సో ఆన్.
0: ఈ వెలుగే చీకటిగా మారుతున్నది, ఈ చీకటిగే వెలుగుగా మారుతున్నది.
1: దిస్ వెరీ లైట్ చేంజెస్ ఇన్ టు డార్క్నెస్ అండ్ ద డార్క్ కన్వర్ట్స్ ఇట్సెల్ఫ్ ఇన్ టు లైట్.
0: చీకటి వెలుగులు రెండు కూడా ఒకే కాలంలో ఒకే స్థానంలో కనిపించవు.
1: ద లైట్ అండ్ డార్క్ డు నాట్ కో ఎగ్జిస్ట్ అట్ ద సేమ్ టైమ్.
0: వీటిని జ్ఞానాజ్ఞానములని కూడా పిలుస్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ ద ఇగ్నోరెన్స్ అండ్ విజ్డమ్.
0: చీకటి యొక్క ప్రతిభావమే వెలుగు.
1: ఇట్ ద డార్క్నెస్ దట్ టేక్స్ వన్ టు ద లైట్.
0: వెలుగు యొక్క ప్రతిభావమే చీకటి.
1: ద లైట్ కన్వర్ట్స్ ఇట్సెల్ఫ్ ఇంటూ డార్క్.
0: వీటిని అంతరాత్మనందు వేదాంత పరిభాష యందు అభావము అన్నారు.
1: దిస్ ఇన్ వేదాంత ఇస్ కాల్డ్ అభావ.
0: అభావం అనగా భావము కానటువంటిది అభావం.
1: అభావ ఇస్ దట్ విచ్ ఇస్ నాట్ సింప్లీ భావ ఆర్ ఫీలింగ్.
0: కేవలం ఇది భావం అనగా దీనికి అనేక అర్థములు కూడా ఉంటున్నాయి.
1: దిస్ వర్డ్ భావ హ్యాస్ సో మెనీ మీనింగ్స్.
0: భావము చేత భగవంతుని ప్రార్థించడం ఒకటి.
1: ప్రేయింగ్ గాడ్ విత్ భావ ద ఫీలింగ్ ఇస్ వన్.
0: గుణముల చేత మరొక రీతిగా భావించడం ఒకటి.
1: కన్సిడరింగ్ గాడ్ ఫుల్ ఆఫ్ అట్రిబ్యూట్.
0: లీలల చేత ఇంకొక విధంగా భావించడం ఒకటి.
1: టేకింగ్ ఆల్ లీలాస్ ఆఫ్ గాడ్.
0: నామము చేత మరొక విధంగా భావించడం ఒకటి.
1: చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఇస్ ద ఫోర్త్ వన్.
0: కనుకనే భగవత్ ప్రార్థన యందు లీలా ప్రార్థన, గుణ ప్రార్థన, భావ ప్రార్థన, సంకీర్త ప్రార్థన.
1: Therefore, there are four types of prayers offered to God. One, by thinking, praising His leelas. Second, attributes. Third, the feelings. And fourth, chanting His name.
0: కనుకని ఈ నాలుగు మార్గములు యందు కూడాను ప్రవేశించి మానవుడు దీని యొక్క యథార్థమైన స్వరూపాన్ని గుర్తిస్తూ వచ్చాడు.
1: Following these four paths, man understands the reality.
0: భావము, రూపము, నామము, కీర్తన అన్నిటి కూడా హృదయమే మూలస్థానము.
1: ఫర్ ఆల్ దీస్ ఫోర్ ద ఫీలింగ్ ద ఫార్మ్ ద నేమ్ అండ్ ద సింగింగ్ ద హార్ట్ ఈస్ ద సెంటర్.
0: కనుకనే

0: Sin is not present in a foreign country. It is attached to your own actions.
1: దేవుడు కాని పాపములు కాని పరప్రదేశములందు లేదు.
0: God or sin are not present at a different place.
1: తన దేహమునందే ఉన్నది.
0: They are present within one's own body.
1: అన్నింటికీ ఈ దేహమే మూల కారణము.
0: The body is the basis for all.
1: కనుక దేహమునందు ఉండినటువంటి వాడు కనుకనే ఇతనికి దేహి అని పేరు వచ్చింది.
0: As God is present in deha, the body, he is called dehi, the indweller.
1: ఈ శరీరమునందు నివసించటం చేతనే ఇతనికి శరీరి అని పేరు వచ్చింది.
0: As he is present in this body, the sharira is called the shariri, indweller.
1: ఈ దేహమనే క్షేత్రమునందు నివాసం చేస్తున్నటువంటి చేతనే ఇతనికి క్షేత్రజ్ఞుడు అని కూడా పేరు వచ్చింది.
0: As he is present in this kshetra, the body, is called kshetrajna, the knower.
1: కనుక నే దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన. దేహమే ఒక దేవాలయము.
0: Body is the temple.
1: జీవుడే దేవుడు.
0: And the knower is God.
1: కనుక నే జీవత్వమునకును దైవత్వమునకు ఉన్నటువంటి యొక్క వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి.
0: We should know the difference between the individual soul and the cosmic.
1: దేహమునే ఆధారముగా జీవించేటువంటి వాడు జీవుడు.
0: The one who carries the life sojourn on the base of the body is
1: మనోఆత్మలను ఆధారం చేసుకుని జీవించేటువంటి వాడు దేవుడు.
0: The one who goes by the mind and the spirit is God.
1: దీన్ని చిన్న పదములతో చెప్పాలంటే ఊగేవాడు జీవుడు, ఊరుకుండేవాడు దేవుడు అని.
0: To say the ఊగేవాడు, the one who oscillates with bumps and jumps, is the individual. ఊరుకుండే, one who remains witness, is God.
1: ఎప్పుడు కూడా స్టడీగా ఉంటుంటాడు.
0: God is always steady witness.
1: అందువల్లనే slow and steady wins the race.
0: So it is said, slow and steady wins the race.
1: స్టడీగా ఉండాలి.
0: One should be steady.
1: అదే దైవత్వమునకు సరైనటువంటి గుర్తు.
0: That is the true sign of the divinity.
1: నిరంతరం కొడును గడియారం పెండులం వలె అటు ఇటు మనసును తెలింపచేసేటువంటి వాడు జీవుడు.
0: It's only the individual soul that oscillates, vacillates like a pendulum.
1: కనుకనే ఎప్పుడు కొడును అస్థిరం జీవనం లోకే అస్థిరం యవ్వనం ధనం.

0: ఈ శరీరము, ఈ యొక్క బాహ్య అవస్థలు, ఈ సుఖదుఖములు, ఈ కష్ట నష్టములు, ఈ వయ ప్రమాణములు, ఇవన్నీ కూడాను అస్థిరము.
1: దిస్ బాడీ, ద ప్లెజర్, ద జాయ్, ద పెయిన్, ద డిఫికల్టీస్, దే ఆర్ ఆల్ టెంపరరీ.
0: అస్థిరం యౌవనం ధనం, యౌవనం ఇది కూడాను అస్థిరమైన.
1: Youth is also passing.
0: ఇది పూర్వం లేదు.
1: It was not there before.
0: ముందుకు ఉండదు.
1: Nor would it last later.
0: మధ్యలో వచ్చిపోయేటువంటి passing cloud.
1: It is like a passing cloud that
0: ఇది
1: has come in between.
0: మధ్యలో ప్రవేశిస్తుంది, మధ్యలోనే పోతుంది.
1: It has come in the middle and will pass off.
0: ఇంకా ధనం.
1: Then well.
0: ధనం ఎంత వరకు ఉంటుంది మన దగ్గర?
1: How long does it last?
0: ఎప్పుడు కూడా ధనము కదిలి కాలకింది నీరు వడే కదిలిపోతుండేటువంటిది.
1: It is wealth is like water that flows.
0: నీ దగ్గర ఒక 100 రూపీస్ నోట్ ఉంది అని నువ్వు చూసుకుంటావు.
1: యు వాచ్ ద 100 రూపీ కరెన్సీ నోట్ ఆన్ హ్యాండ్.
0: దిస్ ఇస్ మై 100 రూపీస్ నోట్ అంటావు.
1: యు సే దిస్ ఇస్ మై 100 రూపీ నోట్.
0: నీ ముఖాన్ని చూసి 100 రూపీస్ నవ్వుతుందట.
1: దిస్ వెరీ సేమ్ 100 రూపీ నోట్ విల్ లాఫ్ ఎట్ యు.
0: ఒరే పిచ్చివాడా, ఎంతసేపు నీ దగ్గర నేను ఉండగలను?
1: మ్యాడ్ క్యాట్, హౌ లాంగ్ విల్ ఐ
0: స్టే విత్ యు? బజార్ పోయిరా, నేను వెళ్ళిపోతున్నాను నీ వెంట.
1: గో టు ద మార్కెట్, ఐ విల్ లీవ్ యు ఇమీడియట్లీ.
0: నేను నీ దగ్గర స్థిరంగా ఉండేటువంటి దాన్ని కాదు.
1: ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి విత్ యూ వన్స్ ఫర్ ఆల్.
0: ఎన్ని ముఖాల్లో చూచాను నేను?
1: ఐ హావ్ సీన్ సో మెనీ ఫేసెస్ లైక్ యూ.
0: కట్టగడపటికి నా రూపమే శిథిలమైపోతుంది ఈ చేతులు మార్చడం చేత.
1: బికాస్ సో మెనీ హ్యాండ్స్ ఐ చేంజ్, ఐ ఫైండ్ మై సెల్ఫ్ చేంజింగ్ ఫ్రమ్ హ్యాండ్ టు హ్యాండ్, ఐ లూజ్ మై వెరీ ఫామ్.
0: నా యొక్క రూపం కూడా కదిలిపోతుండాలి, కరిగిపోతుండాలి.
1: ఐ లూజ్ మై ఫామ్ ఆల్సో, ది ఫేస్.
0: రాయి వంటిదే మనం కదులుతూ ఉంటే కరిగిపోతుండాలి.
1: ఈవెన్ ద స్టోన్ ఆల్సో మెల్ట్స్ యాస్ వి మూవ్ అబౌట్.
0: చక్కగా మీ పిల్ల వాచ్ చేయండి,
1: బాయ్స్ వాచ్ క్లియర్లీ.
0: చీమ ఎంత చిన్నగా ఉంటుంది.
1: అండ్ హీ సో స్మాల్.
0: ఈ చీమలంతా ఒక వరుసగా ఒక రాయి పైన ప్రయాణం చేస్తుంటే కొంతసేపటికి ఆ రాయి పైన కూడా కదిలిపోయి ఒక రోడ్డు ఏర్పడుతుంది.
1: యాజ్ యాంట్స్ మూవ్ ఇన్ ఎ రో ఇన్ ఎ రెగ్యులర్ సీక్వెన్స్ ఆన్ ఎ స్టోన్ ఆర్ ఎ బోల్డర్, దేర్ ఇస్ లెఫ్ట్ ఎ ట్రాక్.
0: మన కదలిక చేత రాయే కరిగిపోతుంటే ఈ కాగితం యొక్క కరెన్సీ ఎంతవరకు మనకు స్థిరంగా ఉంటాడు?
1: When the stone also leaves a kind of a scar, why not about a paper? What is to be said about it?
0: కనుకని అస్థిరం యౌవనం ధనం.
1: Youth and wealth are transient.
0: అస్థిరం ధారా పుత్రాది, భార్య బిడ్డలు ఎంతవరకు స్థిరం?
1: వైఫ్ అండ్ చిల్డ్రన్ హౌ లాంగ్ దే లాస్ట్?
0: ఈ బిడ్డలు ఎప్పుడు వచ్చారు?
1: చిల్డ్రన్ వెన్ డిడ్ దే కమ్?
0: నీ వెంట వచ్చారా?
1: హావ్ దే ఫాలోడ్ యు?
0: లేదు.
1: నో.
0: పుట్టక మునుపు నీ కొడుకులు లేరు.
1: బిఫోర్ యువర్ బర్త్ యు హావ్ నో చిల్డ్రన్.
0: మరణించిన తర్వాత కొడుకులు లేరు.
1: ఆఫ్టర్ డెత్ యు డోంట్ ఫైండ్ దెమ్ ఎనీవేర్.
0: వివాహం కాక పూర్వము భార్య లేదు.
1: ప్రయర్ టు మ్యారేజ్ నో వైఫ్.
0: మరణించిన తర్వాత భార్య లేదు.
1: ఆఫ్టర్ డెత్ నో మోర్ ఆఫ్ వైఫ్.
0: కనుక నేను ఈ వివాహం జరిగిన తర్వాతనే హీఈస్ మై వైఫ్ అంటాను.
1: సో యూ కాల్ ఎనీ వన్ ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్ షీఈస్ మై వైఫ్.
0: పుట్టిన తర్వాతనే హీఈస్ మై సన్ అంటున్నాము.
1: ఆఫ్టర్ బర్త్ యూ సే ఇంతకు
0: పూర్వం నీ వైఫ్ అని ఈ సన్ అని ఎవరిని భావించావు?
1: బిఫోర్ మ్యారేజ్ హూమ్ డూ యూ కాల్ వైఫ్, ఆర్ బిఫోర్ బర్త్ హూ ఈజ్ యువర్ సన్?
0: అస్థిరం ధారా పుత్ర.
1: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ ఆల్సో టెంపరరీ.
0: కానీ
1: బట్
0: రెండు మాత్రం స్థిరంగా ఉంటున్నాయి.
1: బట్ టూ ఆర్ పర్మనెంట్.
0: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
1: ట్రూత్ అండ్ రెప్యుటేషన్ ఆర్ గుడ్ నేమ్, దే ఆర్ పర్మనెంట్.
0: దేహము మరణించిన తర్వాత కూడా కీర్తి నిలుస్తుంది.
1: ద బాడీ మే డై బట్ ద నేమ్ విల్ రిమైన్.
0: సత్యం తికాల భాగ్యం.
1: ట్రూత్ ఈజ్ చేంజ్లెస్ ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం.
0: మన పుట్టక పూర్వము ఉంది సత్యము, మన జీవితంలోనూ ఉంటుంది అది. మనం మరణించిన తర్వాత కూడా ఉంటుండాలి సత్యం.
1: ట్రూత్ వాస్ దేర్ బిఫోర్ వి వర్ బోర్న్, ఇట్ విల్ బి దేర్ డ్యూరింగ్ అవర్ లైఫ్ టైమ్.
0: మారేటువంటిది కాదు.
1: ట్రూత్ డజంట్ చేంజ్.
0: ఏకం ఏవ అద్వితీయం సత్యం.
1: ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ నాట్ టూ.
0: కనుకని సత్యం కీర్తి ద్వయం స్థిరం.
1: దేర్ఫోర్ ద ట్రూత్ అండ్ రెప్యుటేషన్ దే ఆర్ పర్మనెంట్.
0: కనుక మానవత్వం లోపల మనకు నిలిచేటువంటి ఏమిటి, పరిగెత్తిపోయేటువంటి ఏమిటి?
1: వాట్ ఆర్ దోస్ థింగ్స్ దట్ విల్ స్టే పర్మనెంట్లీ? వాట్ ఆర్ దోస్ థింగ్స్ దట్ విల్ పాస్ ఆఫ్?
0: కనుక దైవము అనేటువంటిది సత్య స్వరూపం. దైవం
1: Truth is God.
0: అది ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: అట్టి సత్యాన్ని మనము సహాయంగా తీసుకోవాలి.
1: We should take the help of
0: సత్యం. మన స్వరూపమే.
1: We are the forms of truth.
0: మనం కృతగా కొనుక్కున్నటువంటిది కాదు.
1: It's not the one newly bought.
0: అయితే
1: however
0: ఏకాంతంగా మనం కూర్చున్నప్పుడు ఆ సత్యం మనకు సాక్షాత్కరిస్తుంది.
1: However when you are in solitude the truth will manifest.
0: అయితే ఏకాంతం అంటే ఏమి?
1: What do you mean by solitude?
0: అనేక మంది ఏకాంతం అనేటువంటి దాన్ని వికృతి మార్గంలో తరంచి దాన్ని అనేక విధములైనటువంటి యొక్క పెదర్థములకు భావిస్తున్నారు.
1: They take distorted version to the solitude and interpret it wrongly.
0: ఏకాంతం అనగా ఒక్క రూమ్ లో కూర్చొని తలుపులు విండోస్ అంతా మూసుకొని ఒక్కడే ఉండినటువంటిది ఏకాంతము అంటారు.
1: We say that solitude is the one where one confines himself in a room, closing all the doors and windows.
0: ఏకాంతం కాదు, ఏకాకి.
1: It is not solitude, it is a loneliness, ఏకాకి.
0: లేక అడవులకు వెళ్లి ఏ చెట్టు క్రిందను ఏ పొదల మధ్యను ఏ కేవ్స్ నందును మనము ఏకాంతంగా ఉంటాము, ఏక జీవితంగా ఉంటాం, అది ఏకాంతం అని భావిస్తున్నాం.
1: We consider it's a life of solitude when we go to the forest. Sit under a tree, spend the time in cave.
0: అది కాదు ఏకాంతం.
1: It is not solitude.
0: అందరి మధ్య ఉంటుండు.
1: Be amidst all.
0: ఎక్కడైనా ఉంటుండు, బజార్లో కూర్చో.
1: You sit in the street, on street.
0: నీ యొక్క సమావేశంలో కూర్చో.
1: You sit in an assembly.
0: ఎక్కడ కూర్చున్నప్పటికీ
1: wherever you are.
0: నీ మనస్సు దైవం పైన లగ్నం కావటమే ఏకాంతం.
1: To concentrate your mind on God is the meaning of solitude.
0: నీ మనస్సును దైవం వైపును మరల్చాలి.
1: డైరెక్ట్ యువర్ మైండ్ టువర్డ్స్ గాడ్.
0: నీ యొక్క దేహం కాని, నీ యొక్క భావం కాని, నీ యొక్క కుటుంబం యొక్క దీనిపైన కాని ఏమాత్రమూ మనస్సు చెలించకూడదు.
1: లెట్ నాట్ యువర్ మైండ్ వేవర్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ యువర్ బాడీ అండ్ ఫ్యామిలీ కన్సిడరేషన్.
0: బిట్వీన్ యూ
1: ఇట్ షుడ్ బి లింక్ బిట్వీన్ యూ అండ్ గాడ్ ఓన్లీ.
0: ఈ రెండింటికి సంబంధించినటువంటిది ఏకాంతము.
1: That which relates you and God.
0: మధ్యలో ఏది కూడా అడ్డు రాకూడదు.
1: Nothing should come
0: out of way. మస్కిటో కూడా అడ్డు రాకూడదు.
1: Not even a mosquito.
0: అది ఏకాంతము.
1: That is solitude.
0: కనుక ఏకాంతం అనేటువంటి పదమునకు అనేక అర్థములు ఆవిర్భవింప చేసుకుంటున్నారు.
1: There are so many meanings. We interpret in various way.
0: కనుక నీవేమైనా చేస్తూరా, ప్రయాణం చేస్తుండు, బస్సులో పో, ట్రైన్లో పో, ప్లేన్లో పో, ఎక్కడ పోయినప్పటికీ నీ మనసును ఆ దానిపైన అమర్చాలి.
1: యు మే బి ఎనీవేర్ యు ట్రావెల్ ఇన్ ఎ ట్రైన్ ఆర్ ఎ బస్ ఆర్ ఎ ఫ్లైట్ బట్ యు థింక్ ఆఫ్ గాడ్.
0: దానిని ఏకాంతము అని చెప్తూ వచ్చారు.
1: దాట్ ఈస్ కాల్డ్ సాలిట్యూడ్.
0: పరులతో ఏ విధమైనటువంటి కనెక్షన్ పెట్టుకోకుండా ఆ ధ్యాన సమయం నందు లేక భగవత్ చింతన సమయం నందు నీవు భగవంతుడు రెండు తప్ప మరొక దీనికి ఏమాత్రం అవకాశం.
1: వన్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కనెక్షన్ విత్ ఎనీబడీ and meditate and concentrate on God.
0: Rendinti yandu aavirbhavinchetundi prakashame prema.
1: That which comes out as brilliance is love.
0: Adavi lopala chettulu untai.
1: You find trees there in a forest.
0: Chettu kommalu okadanikoti raasukuntai.
1: The branches rub against each other.
0: Okadanikoti raasukuntu raavadam cheta andulo oka agni prarambhamavutundi.
1: Because of the two of the branches that rub against each other the fire originates.
0: అదే విధంగానే
1: లైక్ వై
0: నీవు దేవుడు, జీవుడు దేవుడు, ఈ రెండింటి యొక్క సంబంధంలోనే ఆ ప్రేమ అనేటువంటి యొక్క జ్యోతి వెలుగుతూ వస్తుంది.
1: లైక్ వైస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ గాడ్ వుడ్ నేచురల్లీ లీడ్ టు ద
0: దైవం నుంచి వచ్చేటువంటి ప్రేమకు లేక భార్యా బిడ్డల నుంచి వచ్చేటువంటి ప్రేమకు, తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ప్రేమకు, అన్నదమ్ముల నుంచి వచ్చేటువంటి ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
1: దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ when you think of this love and the love that you have towards your wife, children, brothers and so on.
0: Chanikamainatvanti
1: they are all momentary.
0: Kadiripoyyatvantivi
1: they pass off.
0: Tirumukanatvantivi
1: they are not steady.
0: Avanni paaripoyyatvantivi jaaripoyyatvantivi oodipoyyatvantivi
1: they will run away, they will drop down, they are sure to decline.
0: Kaani neeku daivamunku madhyanunnatvanti sambandham ye maatramo chedinchetundi kaadu.
1: But the divine relationship between you and God.
0: ఇది భ్రమించేటువంటిది కాదు.
1: It cannot be deluded.
0: అట్టి నిత్య సత్యమైనటువంటి ఒక ప్రేమ తత్వాన్ని ఎవరు కలిగి ఉంటారో వారికి సర్వ సౌకర్యములు కలుగుతుంటాయి.
1: Therefore, the one who will have సమస్తము వారికి
0: స్వాధీనమైపోయి ఉంటాయి.
1: విల్ హ్యావ్ అండర్ దేర్ కంట్రోల్ ఎవ్రీథింగ్ ఆన్ ఎర్త్.
0: అందుకోసమనే త్యాగరాజు కూడా చెప్పాడు.
1: సో త్యాగరాజ్ ఆల్సో సెడ్,
0: రామా
1: రామా,
0: నీ అనుగ్రహ బలం ఒక్కటింటే నాకు చాలు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ ఐ హ్యావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ గ్రేస్.
0: నవగ్రహములు నా హస్తగతం అన్నాడు.
1: ఆల్ ద 9 ప్లానెట్స్ విల్ బి అండర్ మై కంట్రోల్.
0: ఎందుకు ఈ కన్నులు?
1: వై?
0: పురందర్దాస్ కూడా చెప్పాడు.
1: పురందర్దాస్

0: Why eyes if I can't see you, O God? What for are the looks if I can't look at you?
1: ఈ కన్నులు ఎందుకు నిన్ను చూడని కన్నులు?
0: What for? Why these eyes if I don't look?
1: అందువల్లనే సూరదాసుని కూడా వచ్చి ఒక కౌబాయ్ మాదిరి కృష్ణుడు వచ్చాడు.
0: Krishna appeared in the form of a cowboy to Suradasu.
1: Aya Suradasu, ekkadiki velutunnaru?
0: He says, Suradasu, where are you going?
1: Kani neevevaru nayana ani adigaadu Suradasu.
0: Suradasu asked him, who are you?
1: Cowboy.
0: That is a cowboy.
1: Ee cowboy lo rendu arthalu untunnayi.
0: Cowboy, this word has two meanings.
1: Pasugulu meepeetunti vaadu ani okati.
0: The one who will be wearing cows.
1: Govullu kaapadeetunti vaadu okadu Gopaludu. Athanu kuda cowboy.
0: And Gopala Krishna is also cowboy.
1: కాబట్టి నీవే అర్థమైనా తీసుకో.
0: యు టేక్ ఎనీ మీనింగ్.
1: కనుక నేను కౌబాయ్ అన్నాడు.
0: సో ఐఎమ్ ఎ కౌబాయ్, హీ సెడ్.
1: ఎక్కడ పోతున్నారు?
0: వేర్ ఆర్ యు గోయింగ్?
1: నేను ద్వారక వెళుతున్నాను నాయన.
0: సూరదాస్ సెడ్, ఐఎమ్ గోయింగ్ టు ద్వారక.
1: అయితే దారి ఇది కాదు.
0: దిస్ ఇస్ నాట్ ద రూట్.
1: మరి ఎక్కడ దారి?
0: దెన్ వే, వాట్ ఎల్స్?
1: నేను చూపిస్తాను రా.
0: హి సెడ్, ఐ విల్ షో యూ ద వే.
1: పిలిచాడు ఒంటరిగా పిలిచి. నేనెవరో నీకు తెలుసా?
0: He called him alone and said, do you know who I am?
1: Cowboy vi annadu.
0: You are a cowboy.
1: Cowboy vi nikette telusu?
0: How do you know that I am a cowboy?
1: Neeve cheppavu.
0: You yourself said.
1: Aithe nenu etti cowboy no nikku telusunu.
0: But do you know what sort of cowboy I am?
1: Nenu Gopaludu.
0: I am Gopala.
1: Neevu Gopaludu unde pradeshamunaku vellalani prayatnistunnavu.
0: You are making effort to go to the place where Gopala is.
1: Unnadu Gopaludu.
0: Gopala is there in Dwaraka.
1: Kanuka నీవు ఎక్కడ ఉన్నాడో చూస్తానే నీ కన్నులు ఏమైనా ఇచ్చేదా దృష్టి అన్నాడు.
0: సలే గ్రాంట్ యు ద విజన్ సో యాజ్ టు సీ గోపాల.
1: వద్దన్నాడు సూరదాస్.
0: సూరదాస్ సార్, ఐ డోంట్ వాంట్ ఇట్.
1: కన్

0: అయ్యా, ఎంతమంది కన్నులు లేవు?
1: సో మెనీ హ్యావ్ ఐ.
0: కన్ను నుండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: ఎంతమంది నిన్ను చూడగలిగారు?
1: హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఏబుల్ టు సీ యూ?
0: ఎవరు చూడలేదు.
1: నో వన్.
0: నిన్ను చూసేటువంటి కన్నులు నాకు ఒక్కటి ఉంటే చాలు.
1: ఐ వాంట్ ఐ సోర్స్ టు సీ యూ ఓన్లీ.
0: చెవి.

0: They have ears, but they are deaf because they are not listening to your melodious music.
1: నీ వేణుగానం ఎవరైనా విన్నారా?
0: Anybody heard your music?
1: ఎవ్వరు వినలేదు.
0: Nobody.
1: కనుక నా పాణి పంకజమందు పరమాత్మయేయుండ పాడు సంసారంబు కోరనేలా.
0: When I have God Himself, why this family?
1: నాకు ఇవన్నీ వద్దు.
0: I don't want this.
1: ఎందుకనగా?
0: Why?
1: సర్వమును అందించేటువంటి యొక్క మేలు పర్వతం వంటి నీవే ఉంటుండగా నాకు ఈ అణిముత్యములు అనేటువంటి యొక్క ఈ ప్రాకృతమైనటువంటి నాణ్యములు నాకెందుకు?
0: When you are by my side, the Meru mountain, the comfort, what all that is asked for, why do I need this pebble?
1: Oh Gopala, neevu kevalam cowboy kaadu.
0: You are not merely a cowboy.
1: Neevu sakshat gopaludave.
0: You are Gopala, Krishna himself.
1: Etta telusukunnavu?
0: He said, how do you know?
1: Nee madhuramainatundi maatalu endi nee swaroopam naaku gurtinchadaniki veelavutundi.
0: Your voice, your sweet words made me know that.
1: Bhagavantudu eppudu kuda nu madhuramainatundi reetiga maatladtadu.
0: God speaks with all sweet
1: words. Andukosame nayanam maduram, vachanam maduram, hrudayam maduram, hastam maduram, padam maduram, maduradipate maduram, maduram, maduram, maduram. Anta madurame.
0: Everything is sweet that's related to God.
1: Kanukane Tulsidas kuda cheppesestadu.
0: Tulsidas also said,
1: hasta kamalam, pada kamalam, ముఖ కమలము, నేత్ర కమలము, అన్ని కమలములే భగవంతునకు.
0: తులసిదాస్ కంపేర్డ్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్ విత్ ద లోటస్ ఫ్లవర్, ద ఫీట్ లోటస్ ఫ్లవర్, ద ఫేస్ అండ్ ఐ, ఎవ్రీథింగ్ దే లుక్ లైక్ లోటస్ ఫ్లవర్.
1: ఎందుకోసం దీన్ని కమలాలుగా పోల్చుకున్నాడు?
0: వై ఇస్ దట్ కంపారిజన్?
1: కమలములు ఎక్కడ పుడుతున్నాయి?
0: వేర్ డు యు ఫైండ్ ద లోటస్ ఫ్లవర్?
1: బురదలో పుడుతున్నాయి.
0: దే బోర్న్ ఇన్ మడ్.
1: నివసించేది ఎక్కడ?
0: వేడుదలి
1: నీటిపై నివసిస్తున్నాయి.
0: ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్.
1: పుట్టిన బురదను చేర్చుకోవటం లేదు.
0: ఇట్ డజంట్ టేక్ ద మడ్ వేర్ ఇట్ ఈస్ బోర్న్.
1: తనం నిలుపుకున్నటువంటి నీటిని చేర్చుకోవటం లేదు.
0: నార్ ద వాటర్ ఓవర్ విచ్ ఇట్ ఫ్లో.
1: బురద లేకపోతే కానీ, నీరు లేకపోతే కానీ క్షణమైన జీవించేటివి కాదు ఈ కమలములు.
0: ద లోటస్ కెనాట్ లివ్ ఫర్ ఎ మూమెంట్ విదౌట్ ద మడ్ నార్ వాటర్.
1: కాబట్టి నేను పూర్వ జన్మం అనేటువంటి ఒక బురదలో పుట్టాను.
0: ఐ వాజ్ బోర్న్ ఇన్ ద మడ్. The birth earlier.
1: Krutayuga, Tretayuga, Dwaparayuga.
0: Krutayuga, Tretayuga, Dwaparayuga.
1: Purum anetvintanta burda.
0: All the past is this mud.
1: Present anetvinti water.
0: Present is water.
1: Ee water anetvinti yokka deenipai nenu nilchi unnanu.
0: I stand on the surface of water.
1: Kabatti present lekapothe kuda nenu prayojanam ledu.
0: Without the present it's all useless.
1: పాస్ట్ లేకపోతే నువ్వు ప్రయోజనం లేదు.
0: వితౌట్ ద పాస్ట్ ప్రెసెంట్ కాన్ బి దేర్.
1: రెండింటినీ ఉంది ఉండి కూడాను రెండింటినీ నేను చేర్చుకోకుండా ఉంటున్నాను.
0: సో బోత్ ఆర్ దేర్ ఐ డోంట్ టేక్ ఎనీ వన్ ఆఫ్ దెమ్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: దాని ఎందే ఉండి దానిని చేర్చుకోకుండా ఉండటమే కమలమునకు సరి అయినటువంటి అర్థం.
0: ఇట్ ఈస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ దిస్ లోటస్ ఫ్లవర్. దో ఇట్ లివ్స్ దేర్, ఇట్ ఫ్లోట్స్ ఆన్ ద సర్ఫేస్, ఇట్ డజంట్ క్యారీ విత్ ఇట్ ఎనీ వన్ ఆఫ్ ది టూ.
1: కనుక నీవు ప్రెజెంట్ లో ఉంటున్నావు.
0: యు ఆర్ ఇన్ ద ప్రెజెంట్.
1: దేనిపైన? ప్రపంచం అనేటువంటి నీటిపైన ఉంటున్నావు.
0: ఆన్ వాట్?
1: ఈ ప్రపంచాన్ని నువ్వు చేర్చుకోవద్దు.
0: డోంట్ టేక్ ఎనీథింగ్ అరౌండ్.
1: పాస్ట్.
0: పాస్ట్.
1: ఈ పాస్ట్ జీవితం కూడా ఒక ప్రపంచమే.
0: పాస్ట్ లైఫ్ ఇస్ ఆల్సో.
1: ఏమిటి ఈ ప్రపంచము?
0: వాట్ ఇస్ దిస్ వరల్డ్?
1: ప్రపంచము.
0: ప్రపంచము.
1: ప్ర అనగా వికాసము.
0: ప్ర మీన్స్ షైనింగ్.
1: పంచం అనగా పంచభూతముల వికాసమే ప్రపంచము.
0: The manifestation, the expression of the five elements is prapancha.
1: Shabda sparsha roopa rasa gandha.
0: All the five, the sound.
1: Ekkadikaina nee vellu ee panchabhootamlu untunnayi.
0: Wherever you may go, you'll find these five elements.
1: Moonuku poyina kuda ee panchabhootamlu nee venta teesukoni pothunnavu.
0: You carry the five elements with you even you go to the moon.
1: Ekkadiki vellina panchabhootamlu lekapothe nee bhootam undaledu.
0: Without these five elements, panchabhoota, this bhoota, the devil cannot exist.
1: Kanukane.
0: So
1: ఈ పంచభూతములతో కూడినటువంటిదే ఈ ప్రపంచము.
0: దేర్ఫోర్ ద ప్రపంచ.
1: ఈ ప్రపంచంలో నేను ఉండి కూడాను ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదు.
0: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ ఐ హావ్ నో రిలేషన్షిప్ విత్ ఇట్.
1: కంటి నీటికి కాటుక అందనట్టు ఆడవారు కంటికి కాటుక పెడుతుంటారు.
0: లేడీస్ అప్లై ఐ టెక్స్ట్ టు దేర్ ఐస్.
1: కానీ అది గుడ్డుకు మాత్రం అంటదు.
0: But it doesn't affect the eyeball.
1: Manam naalakato enno palavulu kurmalu anni tintuntamu. పలావ్ కుర్మా.
0: ఈట్ పలావ్ అండ్ కుర్మా.
1: మంచి ఆయిల్ తో ఉన్నటువంటి ఒక పదార్థమంతా తింటుంటాం.
0: ఈట్ ఆల్ ఆయిలీ స్టఫ్.
1: కానీ
0: బట్
1: నాలుకకు జిడ్డు అంటదు.
0: బట్ ద టంగ్ విల్ నెవర్ బి ఆయిలీ, ఇట్ విల్ నెవర్ బి స్టికీ.
1: దేవా, ఆ విధంగా నేను జగత్తులో ఉండి కూడాను జగత్తుతో నేనంటాను.
0: Though I am in the world, I am not touched by the world.
1: Dukkham kaani leka aanandam kaani,
0: either the pain or pleasure,
1: leka inkevin attachment kaani leka detachment kaani,
0: either attachment or detachment, either
1: ee samyoga viyogamulato kuda naaku sambandham ledu.
0: I am not anyway connected with this union or separation. Ee
1: shariramato sambandham undi kaani aatma sambandham ye maatram kuda ledu. Aatma sambandham andariki undi, deha sambandham undi, kaani manasika sambandham ledu.
0: There is atmic relationship.
1: ఆ మనసే దైవం వైపున మరల్చాలి.
0: That mind has got to be directed towards God.
1: అది ఏకాంతం.
0: That is solitude.
1: కనుక దైవత్వం అనేటువంటిది ఎక్కడ ఉందంటే దైవత్వం లేని చోటే లేదు.
0: There is no place where there is no God.
1: సర్వత్రా ఉంటుండాలి.
0: God is present everywhere.
1: సర్వము దైవ స్వరూపమే.
0: Everything is divine.
1: కనుక ఇంకా దైవత్వాన్ని ఇంకా ప్రత్యేకంగా వెతకడానికి వీలు కాదు.
0: You don't need to be in search of God separately.
1: కనుక మన ఏంది సత్యము అనే స్వరూపంతో భగవంతుడు ప్రకాశిస్తున్నాడు.
0: గాడ్ షైన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్ విద్ ఇన్ యూ.
1: ఈ సత్యము ధర్మం అనేటువంటి దానిని వరిస్తూ ఉంటుండాలి.
0: దిస్ సత్య ఇస్ ఆల్వేస్.
1: ఈ సత్య ధర్మముల యొక్క రెండింటి యొక్క చేరిక చేతని ప్రేమ ఆవిర్భవిస్తుండాలి.
0: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ సత్య అండ్ ధర్మ ఇట్ గివ్స్ రైజ్ టు ప్రేమ
1: అనేటువంటిది ఉండదు ఇంకా.
0: దెన్ దేర్ బి నో మోర్ బియాండ్ దిస్.
1: సత్యముతో జీవించేటువంటి వాడు హింసకు పాల్పడడు.
0: The one that leads a truthful life would never resort to violence.
1: Jeevinchetunte vaadu himsaku palbaradu.
0: The one who follows dharma would never be violent.
1: Shantato jeevinchetunte vaadu himsalo palbaradu.
0: The one who remains in peace will never be violent.
1: Premato jeevinchetunte vaadu himsaku palbaradu.
0: The one full of love will never be violent.
1: Prema anetundi okati utte anta ahimsa akkada cheripothuntadi.
0: When once there is love, it's just non violent.
1: Satyam akkada unte ahimsa akkade untuntadi.
0: Where there is truth, there is non violence.
1: Dharmam ekkada unte akkade ahimsa untundi.
0: Where there is dharma, there is non violence.
1: కనుకని సత్య ధర్మ శాంతి ప్రేమను ఎక్కడ ఉంటాయో అక్కడనే అహింస ఉంటాయి.
0: వేర్ ఎవర్ యూ ఫైండ్ ద ప్రిన్సిపల్స్ లైక్ సత్య ధర్మ శాంతి,
1: కనుక మన హృదయంలో
0: అహింస నాన్ వైలెన్స్
1: సత్య ధర్మ శాంతి ప్రేమలకు తగినటువంటి అవకాశం ఇవ్వాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ గివ్ ప్లేస్ ఫర్ ఆల్ దీస్ కార్డినల్ ప్రిన్సిపల్స్, ద ట్రూత్ ధర్మ, ద పీస్ అండ్ లవ్ అండ్ నాన్ వైలెన్స్.
1: సత్యం నాలుగు పైన నాట్యం ఆడాలి.
0: ద ట్రూత్ షుడ్ డాన్స్ ఆన్ ద టంగ్.
1: ధర్మం చేతులతో మనము దాన్ని ఆచరించాలి.
0: You should act with both of your hands along the path of right.
1: Prema hrudayamto manam anubhavinchali.
0: You should experience love in your heart.
1: Shantam tarato manam shantini pondali.
0: You should have peace in your head.
1: Inka akra himsane ledu.
0: Then there is no violence.
1: Kaga ee satya dharma shantilu rendu untinappudu himsaku avakasame ledu.
0: When once there is truth, the righteousness and peace, there is no
1: violence. Manaku himsa ane sankalpam kuda raadu.
0: You don't think of any violent things.
1: Ee lokamlo ekkada chusina gaani himsakrutulu అభివృద్ధి అవుతున్నాయంటే ఈ నాలుగుంటి యొక్క స్వరూపాలు లేకపోవటమే కారణం.
0: టుడే యూ ఫైండ్ థాట్స్ ఫుల్ ఆఫ్ వయలెన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. వై? బికాస్ దీస్ కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆర్ మిస్సింగ్.
1: కనుక మొట్టమొదట మనం ప్రేమను పెంచుకోండి.
0: సో ఫస్ట్ వీ షుడ్ డెవలప్ లవ్.
1: ప్రేమ ఒక్కటి ఉంటే సర్వము మన యొక్క స్వాధీనం అయిపోతుంది.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ లవ్, ఎవ్రీథింగ్ విల్ సబ్మిట్ టు యూ.
1: కనుక
0: సో
1: ప్రేమతత్వాన్ని మనం ఏనాడు కూడా వదలకూడదు.
0: We should never give up love.
1: అన్ని ప్రసంగముల లోపల కూడాను ప్రేమ ధర్మము ఈ రెండు లేకుండా నేను ప్రసంగాన్ని ఏమాత్రము చేయలేను.
0: In all discourses most necessarily bhagwan refers
1: to the ప్రేమ ధర్మము రెండు కూడాను ఉచ్ఛ్వాస నిశ్వాసం.
0: This love and dharma are inhalation and exhalation, breathing process.
1: సబ్జెక్ట్ ఏ విధమైన సబ్జెక్ట్ వచ్చినప్పటికీ పర్వాలేదు.
0: వాట్ ఎవర్ మే బి ది సబ్జెక్ట్,
1: ఈ రెండింటిలో కూడాను కామన్ ఇది ప్రేమ ధర్మం.
0: This love and righteousness,
1: అది ఏ వేదం యొక్క ప్రధాన ప్రమాణము.
0: That is standard.
1: సత్యం వద ధర్మం చర.
0: Be truth and follow dharma, righteousness.
1: ఇవి రెండు కూడాను మానవుని యందు నిరంతరం కూడాను తాండవమాడుతూ ఉండాలి.
0: They should be present throughout our lifetime.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: అనేక రకములైనటువంటి యొక్క గ్రంథములు మీరు చదువుతున్నారు.
0: You certainly go through many texts.
1: అనేక విధమైనటువంటి సబ్జెక్ట్స్ మీరు తీసుకుంటున్నారు.
0: యు ఆల్సో స్టడీ మెనీ సబ్జెక్ట్స్.
1: ఎన్ని తీసుకున్నప్పటికీ,
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్,
1: ఎన్ని చదివినప్పటికీ,
0: ఇన్ స్పైట్ ఆఫ్ థరో రీడింగ్,
1: ఎన్ని విన్నప్పటికీ,
0: యు మే లిసన్ ఎనీ,
1: కానీ మనలో ఎంతవరకు దీనిని మనము సత్య ప్రేమను మనము బద్ధం చేసుకుంటున్నాం?
0: టు వాట్ ఎక్స్టెంట్ వి ఆర్ అబ్జర్వింగ్, ప్రిజర్వింగ్ ప్రేమ అండ్ ధర్మ, లవ్ అండ్ రైచ్యూస్నెస్.
1: సేవలు చేయాలి.
0: వీ షుడ్ సర్వ్.
1: సేవలు అంటే ఎట్లాంటివి?
0: హౌ షుడ్ వి సర్వ్? వాట్ సార్ట్?
1: అహంకారమును నాశనం చేసేటువంటి సేవలు చేయాలి.
0: వీ షుడ్ సర్వ్ సో యాజ్ టు కిల్ అవర్ ఈగో.
1: ఆడంబరాన్ని అణగదొక్కేటువంటి సేవలు చేయాలి.
0: ది ఈగో అండ్ పాంప్ అండ్ షో షుడ్ బి సబ్డ్యూడ్.
1: అనేక మంది భక్తులైనటువంటి వారు కూడా, స్వామి మాకు సద్బుద్ధులు ఇవ్వండి.
0: Many pray to Swami, Swami give us good mind.
1: నేను సదాచార మార్గంలో ప్రవేశించడానికి శక్తి ఇవ్వండి.
0: Give me the energy so that I will go, I'll be treading on the path of righteousness.
1: వారు భక్తులే కాదు.
0: Those that ask like that are not devotees at all.
1: ఎందుకనగా?
0: Why?
1: నాకు సరైన సద్బుద్ధి ఇవ్వండి అంటే సద్బుద్ధి ఉంది నీలో.
0: You pray for a good mind. In fact, you have good mind.
1: ఒక ఇచ్చేది పుచ్చుకునేటువంటి ఒక బ్యాంక్ వ్యాపారం కాదు.
0: It is not bank transaction has to be given and received.
1: నీకు సద్బుద్ధి ఉంది.
0: యూ హ్యావ్ ద గుడ్ మైండ్.
1: కానీ నీ ఉపయోగపెట్టండి.
0: బట్ యూ డోంట్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
1: ఆకులు అన్నమంతా వడ్డించాము.
0: ద ఫుడ్ ఇస్ సర్వ్డ్ ఆన్ ద
1: ప్లేట్. తింటే కదా నీ ఆకలి తీరుతుంది.
0: అన్లెస్ యూ ఈట్ యువర్ హంగర్ విల్ నాట్ బి అపీస్డ్.
1: ఆకులు ఉన్నటువంటి అక్కడనే పెట్టేస్తే ఆకలి ఎక్కడ తీరుతుంది?
0: ఇఫ్ యూ డోంట్ ఈట్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ యువర్ హంగర్ టు బి సాటిస్ఫైడ్?
1: నీవు దాన్ని భుజించిన తర్వాత కదా నీకు శక్తి లభిస్తుంది.
0: యూ షుడ్ ఈట్ ఇట్ అండ్ దెన్ యూ హ్యావ్ ఎనర్జీ.
1: నీవు భుజించటం లేదు, శక్తి లభించటం లేదు.
0: యూ డోంట్ ఈట్ అండ్ సర్వ్ కర్మ.
1: నీవు బలహీనుడిగా భావిస్తున్నావు.
0: దేర్ఫోర్ కన్సిడర్ యువర్ సెల్ఫ్.
1: చెప్పినటువంటి మీరు అనుభవించండి, ఆచరణలో పెట్టండి.
0: Practice, follow all that is said.
1: కానీ ఈనాటి ఆచరణ ఎట్ట ఉంటుందంటే,
0: వాట్ సార్ట్ ఆఫ్ ప్రాక్టీస్ టుడే?
1: ఏదైనా ఒక ఉపన్యాసంలో లేక హరికథలో ఇంకే విధమైనటువంటి భగవత్ చరిత్రలో జరుగుతున్నటువంటి ప్రదేశానికి అందరూ వెళుతుంటారు భక్తులు.
0: Most all devotees attend congregations where there is harikatha or a discourse or a talk.
1: ఆ ప్రసంగాలు జరిగేంత వరకు,
0: so long
1: ఆ ఉపన్యాసాలు జరిగేంత వరకు,
0: so long
1: ఆ హరికథలు జరిగేంత వరకు,
0: so long హరికథ,
1: ఈ మనిషి లోపల వైరాగ్యం ఆవిర్భవిస్తుంటది, ఆవిర్భవిస్తుంటది.
0: యు ఫైండ్ ద వైబ్రేషన్స్ ఆఫ్ రినన్సియేషన్ ఇన్ ది కాంగ్రిగేషన్.
1: ఆ వచ్చినటువంటి యొక్క ఆ యొక్క వైబ్రేషన్, ఆ యొక్క ఆవేశము, ఆ యొక్క వైరాగ్యము ఎంత వరకు ఉంటుంది?
0: వైబ్రేషన్, ఎమోషన్, రినన్సియేషన్, హౌ లాంగ్?
1: ఉపన్యాసం ముగించిన తక్షణమే అది కూడా ముగిసిపోతుంది.
0: The moment discourse comes to an end, these thoughts also would end up there.
1: ఇన్నటువంటి విషయాలు ఇంటికి పోయేంత వరకు కూడాను లోపల నిల్చావు.
0: They don't treasure them until they go home at least.
1: కనుకనే అనిత్యం, అసుఖం, లోకం ఇట్లాంటి దానికి ఎన్ని ఉపన్యాసాలు విని ప్రయోజనమే?
0: What is the use of listening to number of discourses this
1: way? ఇది కేవలం వినటమే కానీ చేయటం లేదు.
0: You just listen but you don't follow.
1: మనం చేసినప్పుడే దీనికి ఒక ఫలితం ఉంటుంటాడు.
0: When once you practice, you know the result.
1: తిన్నప్పుడే దాని రుచి గాని దాని ఆకలి గాని తీరుతుంది.
0: When once you taste, when once you eat, you
1: దాని యొక్క బలం కూడా మనకు చేకూరుతుంది.
0: You will have the strength too.
1: మనము రుచి తెలియటం లేదు.
0: యూ డోంట్ నో ద టేస్ట్.
1: ఎందుకు తినటం లేదు?
0: వై యు ఆర్ నాట్ ఈటింగ్?
1: ఇంకా బలహీనత పోవటం లేదు.
0: యు ఆర్ స్టిల్ వీక్.
1: దేని వల్ల? దాన్ని జీర్ణించుకోవటం లేదు.
0: బికాజ్ యు ఆర్ నాట్ డైజెస్టింగ్ వాట్ ఆల్ దిస్.
1: తిన్నటువంటిది భుజించాలి, తినాలి. తిన్నటువంటిది జీర్ణించుకోవాలి.
0: సో యూ షుడ్ ఫస్ట్ ఈట్, యూ షుడ్ గెట్ ఇట్ డైజెస్టెడ్.
1: ఇది కేవలము ఒక కలి ప్రభావంగా ఉంటుండాలి.
0: దిస్ ఈస్ ఆల్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి.
1: ఇది కూడా ఒక ఆధ్యాత్మిక ఫ్యాషన్ గా ఉంటుండాలి.
0: స్పిరిచువాలిటీ హెస్ బికమ్ ఏ సార్ట్ ఆఫ్ ఫ్యాషన్.
1: Fashion, fashion, not compassion.
0: It's only fashion, not compassion.
1: కనుకని ఈ కంపాషన్ ను మనం పెంచుకున్నప్పుడే ఈ ఫ్యాషన్ పరిగెత్తుంది.
0: When once we develop compassion, the fashion will run away.
1: కనుక ఈనాడు మనం వినటమే ఒక ఫ్యాషన్ గా ఉంటుండాలి.
0: So to listen is a matter of
1: fashion. ఫలాని ప్రసంగానికి వెళ్ళినాను.
0: Where have you gone? I have gone there to listen to this. ఏమి
1: జరిగింది అక్కడ ప్రసంగం అంటే, అబ్బో ఎంతో జరిగింది అంటారు.
0: What is said there? Oh, lots of things
1: are said. చెప్పండి అంటే తల్లో చేరలేదు అంటారు.
0: At least tell a little.
1: ఎందుకు పోయినావు?
0: It has not gone into the head. Then what have gone?
1: భక్తుడు ఉంటుండేటువంటి వాడు పాపం.
0: There is a devotee.
1: అతను 16 సంవత్సరం వరకు కూడాను ప్రసంగాలకు వెళుతూ వచ్చాడు.
0: For 16 years he heard all talks.
1: ఏమిటి ఆ యొక్క ప్రసంగము?
0: What are those talks?
1: రాముని యొక్క చరిత్ర.
0: It is the story of Rama.
1: ఇది సప్తాహాలు జరుగుతూ ఉంటూనే ఉన్నాయి. నిన్నె నిత్యము సప్తాహాలే.
0: ఎవ్రీ డే దేర్ ఇస్ ఎ టాక్ ఆన్ రామాయణ.
1: కానీ అందులోపల ఎక్కువ వైరాగ్య స్థితి వచ్చేసేసి
0: హీ రీచ్డ్ ది స్టేట్ ఆఫ్ డిటాచ్మెంట్.
1: జీవితం అంతా కూడా కష్టము పాలైపోయింది.
0: ద హోల్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ రామ.
1: ఈ విధమైనటువంటి దీంట్లో ఆ పండితుడు చెప్పేటువంటి దాంట్లో మరింత విపరీతంగా చెప్తూ వచ్చాడు.
0: దట్ పండిట్, ద స్కాలర్ వాజ్ ఎక్స్ప్లెయినింగ్.
1: దాంట్లో ప్రసంగాలకు నిత్యము పోయే సమయం లోపల ఏనాడు కూడా మీరు తప్పకూడదు అని ఒక విధంగా శాసనం చేశాడు ఈ ప్రసంగం చేసేవాడు.
0: దిస్ స్కాలర్ సెడ్ యూ షుడ్ అటెండ్ రెగ్యులర్లీ, షుడ్ నెవర్ మిస్ ఎ సింగిల్ డే.
1: ఎందుకనగా మిస్ అయిపోతే క్రౌడ్ తగ్గినట్టుగా కనిపిస్తుంది.
0: బికాస్ యూ మిస్ ద క్రౌడ్ విల్ బి లెస్.
1: కనుక ఈ పండితుడికి ఏమి ఓ క్రౌడ్ దండిగా వస్తున్నాయనేటువంటి ఒక గౌరవం రావాలి.
2: The scholar should have all the pride of talking to masses, large crowd.
1: అందువల్ల ఎవ్వరు కూడాను మిస్ కాకుండా ఉండాలి. అప్పుడే ఈ ప్రసంగం యొక్క ఫలితము మీ యొక్క ప్రాప్తిగా మారుతుంది అన్నాడు.
2: The pandit said you should never miss any one day, then only you'll have the proper result.
1: సరే, ఒకనాడు
2: one day
1: ఎక్కడికో తప్పనిసరిగా పోవలసి వచ్చింది.
2: This person had to go necessarily.
1: అప్పుడు నా బదులు నా కొడుకుని పంపించేదా అన్నాడు శాస్త్రులు గారు.
2: And this person said to the scholar, sir, can I send my son on my behalf?
1: సరే, సీట్ ఫిల్ అప్ కావాలంటే కాని ఎవరొస్తే నాకేమి, కాబట్టి కొడుకునే పంపించు అన్నాడు.
2: The pandit said the vacant seat should be occupied, doesn't matter, send your son.
1: సరే, ఇంటికి పోయాడు.
2: He went home.
1: ఒరే, ఈ పండితుల వారు ఎక్కువ వైరాగ్యానంతా చెప్తున్నాడు.
2: What this pandit is speaking of renunciation.
1: Astiram jeevanam loki astinam yavanam dhanam ani cheptunu unnadu. Ivanni na koduku vinte emaina vaadiki viragam ostundi emto, vaadu avanni vadali petti potadu emto, etta vaadini pampincheedi ani sandehinchadu.
2: This person started wondering and felt so sad because the scholar is explaining about this detachment, that the life is temporary, wife is temporary, family is temporary. If I am to send my son, well, he may remain an ascetic or a renunciant.
1: అనుకోని మరి పొద్దున్నే వెళ్ళాడు పండితుని దగ్గరికి.
2: This person approached the pandit.
1: ఈ ప్రసంగాలు చాలా బాగానే ఉంటుంటాయి. ఈనాటి చిన్న పిల్లలకంతా కూడాను ఈ వైరాగ్యాలతో వాడు ఇల్లు వాకిలి వదిలిపెట్టిపోతే నా గతి ఏమిటి అన్నాడు.
2: సార్, he told this pandit, sir, your talks are very nice. But if you speak of renunciation, what will happen to me if my son is to run away from home?
1: దయానికి నాటుకొని పోయేటట్టుగా చెప్పాడు.
2: This pandit told straight away so as to be imprinted on his heart.
1: అయ్యా, మీరు 16 సంవత్సరం నుంచి ప్రసంగాలకు వస్తున్నారు.
2: You have been listening to my talks since 16 years.
1: మీకు ఎంత వైరాగ్యం వచ్చింది, ఎంత వైరాగ్యం వచ్చింది.
2: To what extent you developed this renunciation?
1: ఒక దినం మీ కుమారుడు వస్తేనే వాడికి వైరాగ్యం వస్తుందా? అంత సులభం కాదు ఈ వైరాగ్యం.
2: Do you think that your son will be ascetic if he is to listen to my talk just for a day tomorrow?
1: అట్టనే ఈనాడు సంవత్సరాల కొలది వస్తున్నారు ఉపన్యాసాలకు.
2: Same thing, years and years after year we come here.
1: కొంచెం అయిన కూడాను ఆ వైరాగ్యం కాని ఆ పరభక్తి కాని ఏమాత్రం కూడాను ప్రజలు ఎందు ఏమాత్రం నాటుకోవటం లేదు.
2: నాట్ ఇన్ ఎ బిట్, నాట్ ఈవెన్ ఎ ఫ్రాగ్మెంట్, నాట్ ఈవెన్ ఎ పీస్ ఆఫ్ రెన్సియేషన్.
1: ఇంత వరకు హాయిగా ఉంటాది.
2: ఇట్ ఇస్ సో నైస్ సో లాంగ్ వి హియర్.
1: చాలా ఆనందంగా ఉంటాది.
2: వి ఆర్ హ్యాపీ.
1: ఈ కంపౌండ్ దాటి బయట పోతానే తిరిగి యథాస్థానం, యథాభావం, యథాస్థితి.
2: The moment we leave the compound, everything goes back to the normal situation.
1: కాబట్టి ఇదంతా ఎంత కాలం విడి ఈ ప్రయోజనం ఏమి?
2: What is the use of listening to talk so long?
1: నిత్యము మాట్లాడుతూనే ఉంటున్నాము.
2: Every day we talk.
1: మాకైనా కూడా శ్రమ లేదు కానీ మీకు పెద్ద శ్రమగా ఉంటుండాలి.
2: But the listeners feel very much tired.
1: ఒక్క పదమునైనా హృదయంలో చేర్చుకుంటున్నారా?
2: Have you taken in at least one word? That
1: ఇంకా మాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది చేయండి, ఇది చేయండి, ఎట్లా చేసేది?
2: We still ask Bhagavan, I want this, do this for me.
1: మీరు మోక్షము అనేటువంటి దాన్ని ఆశిస్తున్నారు, ఈ ధైర్యానికైనా సిగ్గు లేదా?
2: How do you expect liberation? Are you not ashamed to ask for it?
1: అడిగే కూడా నువ్వు మీకేమైనా అవమానం లేదా?
2: డోంట్ యూ ఫీల్ హ్యూమిలియేటెడ్?
1: ఎంతవరకు మీరు పాటిస్తున్నారు?
2: టు వాట్ ఎక్స్టెండ్ యువర్ ప్రాక్టీస్?
1: దీన్ని మొట్టమొదట మీరు గుర్తుంచుకోవాలి.
2: ఫస్ట్ నౌ దిస్.
1: సంవత్సరాల కొలది వింటున్నారు.
2: యూ హావ్ బీన్ హియరింగ్ ఓవర్
1: ఇయర్స్. ఇంకా మన వ్యాపారాలు ఏమి తగ్గలేదు.
2: స్టిల్ అవర్
1: దినదినానికి పెరిగిపోతూనే ఉంటున్నాయి.
2: అవర్ బిజినెస్ ఇస్
1: ఆన్. స్వామి మాకు అదే చేయండి, ఇది చేయండి, ఇది చేయండి, అది చేయండి.
2: Still we want, Swami, you do this for me.
1: అడుక్కోకుండా నడుచుకోండి, నేనే చేస్తాను దాని పనంతా.
2: If you follow Bhagavan without asking, he will do everything for you.
1: చెప్పినట్టు నడుచుకోండి.
2: You follow as per his command.
1: నడుచుకోవడానికి జీరో, అడగడానికి హీరో.
2: In practice we are zero, to ask we are heroes.
1: కనుక ఈనాడు భక్తులంతా ఎట్టుందంటే పనికి పరార్, తిండికి తయారు.
2: తిండికి తయారు, వేర్ రెడీ ఫర్ ఫుడ్. పనికి పరార్, ఫర్ వర్క్ విల్ రన్ అవే.
1: చెప్పినటువంటి ఆజ్ఞలు మాత్రం ఏమాత్రము పాటించడం లేదు.
2: వీ డోంట్ అబ్జర్వ్ ప్రాక్టీస్ ఎనీథింగ్ దట్ ఇస్ సెడ్.
1: కనుక మొట్టమొదట ఆజ్ఞను శిరసా వహించి ఆచరణలో పెట్టి దాన్ని ఏ ఒక్కటి రెండు అయినా కూడా మనం అనుభవించడానికి ప్రయత్నించాలి.
2: సో ఫస్ట్ ఒబే, ఫాలో ఎట్లీస్ట్ వన్ ఆర్ టూ, దట్ ఇస్ సెడ్.
1: కనుక ఆచరణకే ముఖ్యమే కానీ ఎన్ని పుస్తకాలు చదివినప్పటికీ ఇవన్నీ కూడా రామాయణము, భారతము, భాగవతము, ఖురాను, బైబులు, మహారాష్ట్ర ఇవన్నీ కూడా మా ఎన్నో గ్రంథాలంతా ఉన్నాయి. అన్ని కూడాను పారాయణం కోసం కాదు రాసిందేది.
2: The number of sacred texts are there. They are not meant for simply going
1: through.
2: All religious books are not meant for mere reading.
1: They are
2: meant so as to be practiced.
1: Today
2: we just go through them repeatedly.
1: రామాయణం పారాయణం చేస్తున్నారు, భగవద్గీత పారాయణం చేస్తున్నారు, విష్ణు సహస్రనామం పారాయణం చేస్తున్నారు. ఏమి చేసి ఏం ప్రయోజనం పారాయణము?
2: ఓర్ ఇయర్స్ వి గో
1: చేసిన పారాయణం అంతా కూడా పరిగెత్తిపోతుంటుంది. అది పారాయణాలు పరిగెత్తిపోతుంది.
2: ఆల్ దిస్ రన్నింగ్ ఈజ్ సింప్లీ లీవింగ్ యూ. ఆల్ దిస్ రీడింగ్ ఈజ్
1: రన్నింగ్ అవే,
2: ఈజ్ రన్నింగ్ అవే ఫ్రమ్ యూ ద రీడింగ్.
1: కనుక ఎందుకోసం ఈ పారాయణ చేయటము?
2: వై షుడ్ యూ రీడ్ దెన్?
1: కనుక ఒక్కటైనా మీరు పారాయణ చేయండి, ఒక్కటైనా ఆచరణలో పెట్టండి.
2: ఎట్లీస్ట్ ప్రాక్టీస్ వన్,
1: అదే చాలు.
2: దట్స్ ఎనఫ్.
1: ఎందుకనగా
2: ద రీజన్,
1: గంగ గోవు పాలు గంటడైన చాలు.
2: జస్ట్ ఎ స్పూన్ ఫుల్ ఆఫ్ కౌ మిల్క్ ఈజ్ ఎనఫ్.
1: కడవడైన నీళ్ళ కరవు పాలు.
2: వై బ్యారల్స్ అండ్ బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
1: కనుక నీ బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్ కంటే ఒక టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ యూజ్ ఫుల్.
2: ఎ టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ ఈజ్ యూజ్ ఫుల్.
1: కనుక మీరు ఆచరణలో పెట్టండి.
2: సో ప్రాక్టీస్ వాట్ ఇస్ దేర్.
1: అధిక భాష లేకుండా చూసుకోండి.
2: డోంట్ టాక్ టూ మచ్.
1: ప్రశాంతంగా జీవితాన్ని గడపండి.
2: లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్.
1: ఒకరినొకరు అధికంగా కూడా ఎక్కువ మనము స్నేహం కూడా పెట్టుకోకూడదు.
2: డోంట్ హ్యావ్ టూ మెనీ కాంటాక్ట్స్ ఆర్ కనెక్షన్స్.
1: ప్రేమను మాత్రం వదలకండి.
2: నెవర్ గివ్ అప్ లవ్.
1: ఏదైనా సహాయం వస్తే తప్పక దానికి సహాయం చేయాలి.
2: ఇన్ కేస్ వెన్ హెల్ప్ ఇస్ రిక్వైర్డ్ డూ ఇట్.
1: కనుకనే హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
2: సో భగవాన్ సేస్ హెల్ప్ ఎవర్
1: ఒక్కటైనా కూడా మీరు ఆచరణలో పెడితే చాలు.
2: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ దిస్ ఎట్ లీస్ట్.
1: అంతేకాకుండా మాట పలికేటువంటిది స్వీట్గా ఉండాలి, మృదువుగా ఉండాలి.
2: టాక్ స్వీట్లీ అండ్ సాఫ్ట్లీ.
1: ఈ విధంగా ఉన్నప్పుడే మనం విన్నందుకు, పుస్తకాలు చదివినందుకు, ఆశ్రమంలో జీవించినందుకు ఏదో అంతో ఇంతో కొంచెం ఫలితం వస్తుంది.
2: దెన్ వీల్ హ్యావ్ ద పాజిటివ్ రిజల్ట్స్ హావింగ్ హర్డ్ ఇఫ్ ఓన్లీ వీ ప్రాక్టీస్.
1: జీవించడం ఆశ్రమంలో,
2: వీ లివ్ ఇన్ ఆశ్రమ్.
1: ఉన్న వాళ్లకు తమకు ఇద్దరికి శ్రమలే కల్పిస్తున్నారు.
2: బట్ వీ ఫైండ్ శ్రమ ఆర్ ఎగ్జర్షన్ బోత్ టు భగవాన్.
1: ఎందుకు ఈ ఆశ్రమంలో ఉండాలి?
2: Why should we be here in the ashram?
1: అన్ని శ్రమను పోగొట్టుకునే కోసం ఆశ్రమం కావాలి.
2: In order to be free from all anxiety.
1: అన్ని అటాచ్మెంట్ వస్తున్నాయి ఇక్కడ కూర్చొని.
2: Though we are here, we have so many attachments.
1: ఈ శ్రమలకు చేరినటువంటి కానీ ఆశ్రమం చేరినటువంటిది కాదు.
2: It is full of suffering, శ్రమ. It's not ashrama. That is a relief to all the kind of suffering.
1: ఆశ్రమ శ్రమ లేకుండా ఉంటుండాలి.
2: You should not be tired. You should not have any exertion.
1: ఆశ్రమ
2: ఆశ్రమ
1: శ్రమ కానటువంటిదిగా జీవించాలి.
2: దట్ విచ్ ఇస్ నాట్ శ్రమ, విచ్ ఇస్ నాట్ సఫరింగ్.
1: కనుక నిత్యము చెప్పేటువంటి విషయాల్లో ఎన్నో మనం విన్నటువంటివి వస్తుంటాయి. కానీ విన్నటువంటి వచ్చినప్పటికీ తిరిగి దాన్ని సరిగ్గా మననం చేసుకోవాలి. తిరిగి అదే ప్రాక్టీస్ లో మనం పెట్టడానికి ప్రయత్నించాలి.
2: మెనీ ఆఫ్ ది థింగ్స్ వీ హియర్ టైమ్ అండ్ అగైన్ వీ షుడ్ లిసన్ టు దెమ్. అట్ ద సేమ్ టైమ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ దెమ్.

0: സംസാര സാഗരോത്താരെ സജ്ജനം സേവനം വിനാ പ്രേമസ്വരൂപുലാര
1: എംബോഡിമെന്റ്സ് ഓഫ് ലവ്
0: ന തപാംസി ന തീർത്ഥാനാം ఎన్ని సంవత్సరంలో తపస్సు చేసినా ఎన్ని తీర్థయాత్రలు జరిపినా ఎన్ని శాస్త్రములు పఠించినా ఎన్ని దాన ధర్మములు చేసినప్పటికీ ఇవన్నీ నేను మానవుని తరింపలేవు తరింపచేయలేవు.
1: వన్ మే అండర్టేక్ పెనెన్స్ ఫర్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైం, వన్ మే గో రౌండ్ పిల్గ్రిమ్ సెంటర్స్, one may go through sacred texts, one may involve in acts of charity and compassion, but they will not liberate man.
0: Meeru chadiviye untaru ravanudu aaru shastramulu vedamulu aninu uchcharinchadu kaani atariki ee jariginade emiti atanu emayanukunu manavatvanni marchukunnada ledu దైవత్వానికి బదులు దానవత్వాన్ని పెంచుకున్నాడు.
1: యు ఆల్ మస్ట్ హ్యావ్ నోన్ దిస్ రావణ ఇస్ ఎ స్కాలర్ ఇన్ ఫోర్ ఆఫ్ ది టెక్స్ట్ వేదాస్. దేర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ హిమ్. ఇన్స్టెడ్ ఆఫ్ ది మెయిన్ ఫండమెంటల్ క్వాలిటీస్ హీ హెస్ డెవలప్డ్ ది డెమోనిక్ టెంపర్మెంట్.
0: శాస్త్రములు ఏమి చెప్పింది, ఆ శాస్త్రములు చెప్పినట్టుగా తాను నడుచుకున్నాడా నడుచుకోలేదు.
1: Having gone through all Vedic texts and all other important texts, sacred texts, he has not conducted himself according to their dictates.
0: Ravanudu chala shastrajnuduni dharmavartudani gurtincharu lokamu inta gurtinchukudanu dani valla jariginatvanti paritham em matramu cheyaledu.
1: Though he is known as a scholar, though he is known for his all his charity reputed, but yet there is no change in him.
0: Ramulu ee ravanuni ka 10 sirasulu kodunu khandinchadu.
1: Rama contradicted the very nature of Ravana.
0: Nalugu vedamulu aaru shastramulu ivanni cherthe 10 ee 10 kodunu atani yandu undi kodunu prayojanam lekapoyinayi ani aa 10 talalu kodunu teesivesadu. రాముడు
1: ద 10 హెడ్స్ ఆఫ్ రావణ రిప్రజెంట్ 4 వేదాస్ అండ్ 6 శాస్త్రాస్. దేర్ఫోర్ ఆల్ ది హెడ్స్ 10 హెడ్స్ ఆర్ కట్ ఆఫ్ బై రామ.
0: ఇవన్నీ కూడా ఆచరణలో ఒక్కటైనా కూడా పెట్టలేకపోయాడు రావణుడు.
1: రావణ విత్ ఆల్ హిస్ స్కాలర్షిప్ అండ్ ద నాలెడ్జ్ కుడ్ నాట్ ట్రాన్స్లేట్ ఇన్ టు యాక్షన్ నాట్ ఈవెన్ వన్ హీ హాస్ లెర్న్డ్.
0: కనుక చదువు శాస్త్రములన్నీ కూడా మనం పఠించి ఏమి ప్రయోజనం ఉండదు.
1: మియర్ టెక్స్చువల్ నాలెడ్జ్ రీడింగ్ విల్ నాట్ హెల్ప్ యూ.
0: శాస్త్రములు ఎన్ని చదివినప్పటికీ వేదములు ఎంత పఠించినప్పటికీ దీనివల్ల మనస్సు మార్పు ఏమాత్రమూ జరగదు.
1: ఆల్ దిస్ ఎక్స్టెన్సివ్ లెర్నింగ్ రెసిటేషన్ ఆఫ్ వేద మే హెల్ప్ యూ ఓన్లీ టు మెమరైజ్ రిపీట్ బట్ ఇట్ విల్ నాట్ ట్రాన్స్ఫార్మ్ యూ.
0: ఈ విధమైనటువంటి జ్ఞానోపదేశమును జగత్తుకు గావించే నిమిత్తమై రాముడు ఈ 10 తలలు కూడా తీసివేశాడు రావణాసురుని యొక్క శిరస్సులు.
1: టు డిమాన్స్ట్రేట్ దిస్ లెసన్ దట్ వన్ హ్యాస్ టు ప్రాక్టీస్ నాట్ మియర్లీ లిమిట్ హిమ్సెల్ఫ్ బై అక్వైరింగ్ ద నాలెడ్జ్ రామ బిహేటెడ్ రావణ.
0: రావణుడికి 10 తలలు ఎక్కడ కూడా లేవు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దర్ నో హెడ్స్ అట్ ఆల్ దేర్.
0: ఈ 10 తలలతో పుట్టి ఉంటే అతని యొక్క ఘనత ఆనాడే లోకానికి వెళ్తే అయిపోయేటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ డిడ్ పొసెస్ ఆల్ ద 10 హెడ్స్.
0: కనుక ఈ 10 తలలు అనగా ఏమిటి అనగా 6 శాస్త్రములు 4 వేదములు ఈ రెండు చేరితే 10 తలలు.
1: ద 10 హెడ్స్ రిప్రజెంట్ ద 4 వేదాస్ అండ్ 6 శాస్త్రాస్.
0: ఈ వేదములను పఠించిన వల్ల ప్రయోజనం లేదని కూడాను తప్పక బోధించాడు.
1: అండ్ దిస్ ద లెసన్ ఇన్ బిహేడింగ్ రావణ దట్ మియర్ లెర్నింగ్ రిసైటింగ్ వేద ఈజ్ నాట్ యూస్ఫుల్. రామ బిహేటెడ్ రావణ.
0: రావణుడికి 10 తలలు ఎక్కడ కూడా లేవు.
1: And in fact there are no heads at all there.
0: ఈ 10 తలలతో పుట్టి ఉంటే అతని యొక్క ఘనత ఆరా

0: తప్పక బోధించాడు.
1: అండ్ దిస్ ద లెసన్ ఇన్ బిహేడింగ్ రావణ, దట్ మియర్ లెర్నింగ్ రిసైటింగ్ వేద ఈజ్ నాట్ యూస్ఫుల్.
0: భగవంతుడు ఏది పఠించినప్పటికీ, ఏది బోధించినప్పటికీ పరోపకార నిమిత్తమై బోధించినటువంటివి కాని ఇంకొకటి కాదు.
1: ఆల్ ద టీచింగ్స్ ఇన్ ద మెసేజ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇంటెండెడ్ ఫార్ ద వెల్ఫేర్ ఆఫ్ ద మ్యాన్ కైండ్.
0: కాన ప్రజల లోపల వేద శాస్త్రములు ఎన్ని కూడా నువ్వు ఉచ్చరించినప్పటికీ ఇవి ప్రయోజనం లేదు, ఒక్కటైనా కూడా నువ్వు ఆచరణలో పెడితే చాలు.
1: Therefore, reciting Vedas and Shastras amounts to lip service only. It is enough if you practice one.
0: పరవశ్ని వ్రతను భంగం కావించినటువంటి యొక్క రావణుడు ఏమనుభవించాడు?
1: What is it that Ravana experienced ultimately?
0: కనుక మనము తెలుసుకున్నది ఒక్కటైనా కూడాను దాన్ని బోధించుకోవటం, దాన్ని ఆచరణలో పెట్టడం అది చాలా అవసరం.
1: Therefore, it is most essential to practice at least one out of the many that we learn.
0: తెలిసినవి మనం ఆచరణలో పెట్టకపోయినప్పుడు ఎన్ని చదువుకున్నా ప్రయోజనం ఉండదు.
1: All the lot that we learn and acquire in the form of knowledge is all useless if we do not practice.
0: ఈ దీనికి తర్కాణంగా రావణుడు ఈ చేసినటువంటి పని చాలా చెడ్డదని రావణుడే దీనికి బోధించుతూ వచ్చాడు.
1: In fact, Ravana accepted his fault that he could not practice what all that he has learned. This is an evidence of this.
0: ఇది చాలా పొరపాటు, తప్పని ఇప్పుడు తెలిసి కూడాను ఎంత కఠినమైనటువంటి పనులు చేసినప్పటికీ కట్టగడపటకు సీతను ఏమాత్రము తాకలేదు రావణుడు.
1: Ravana, in spite of all the stress and the struggle that he made in kidnapping Sita, he did not dare enough to touch her.
0: Itti vratamanu kontha varaku aacharanu okatentaina pettaru thanu baadha paddadu.
1: For his acts he felt so sad.
0: Unnadi okkate,
1: only one that exists.
0: Rendu moodu ekkara kudanu levu.
1: There is no second or third.
0: ఏకం సత్తు ప్రాబోధావదంతిని, ఉన్నది ఒకే దైవము.
1: Truth is one, the truth is God.
0: ఎన్ని దైవంలో ఉంటుంటే ప్రపంచం ఈ విధంగా ఎందుకు అల్లాడేది?
1: And if this truth is realized, how do you account for the suffering in this world?
0: రావణ తత్వము తనకు అర్థమైనటువంటిది.
1: In fact, Ravana knows his own nature.
0: రావణుడు తాను చేసినటువంటి యొక్క దోషములంతా గుర్తించాడు.
1: He has recognized all his mistakes.
0: ఆ గుర్తించి తదుపరి దానిని ఆచరణలో పెట్టేటప్పటికీ తాను పవిత్రుడయ్యాడు.
1: As he has realized and repented for all that, he became ultimately sacred.
0: దివ్యమైనటువంటి, భవ్యమైనటువంటి, అద్భుతమైనటువంటి యొక్క మాటలను ఎంతవరకు ఒకటి రెండు అయినప్పుడు ఆచరణలో పెట్టడము ప్రతి మానవుని యొక్క సహజ ధర్మము.
1: Therefore, it should be a noble task, which is, should be a natural trait for everybody to practice at least one or two out of the many things learned.
0: ఆచరణలో పెట్టలేని వాడు ఇవి చదివి ప్రయోజనం ఉండదు.
1: If you do not practice, all your learning is useless.
0: వీరందరూ వేదాధ్యయనం చేస్తుంటుంటే మా ప్రైమరీ స్కూల్ పిల్లలు కూడాను వాళ్ళు కూడా వేదాధ్యయనం చేస్తూ వచ్చారు.
1: As you find senior students reciting Veda, you will be finding the children of primary school also joining them.
0: అన్ని వేదములు కూడాను మా పిల్లలకు తెలుసు.
1: The children know all Vedas.
0: కానీ ఆచరణలో పెట్టుటకు తగినటువంటి బుద్ధిశక్తి తక్కువ.
1: But they don't have that kind of strength to practice.
0: కానీ ఉచ్చరిస్తూ ఉన్నారు.
1: They repeat, recite.
0: ఉచ్చరించినటువంటి వేదము ప్రయోజనం లేదని కూడాను ఆ పిల్లలకే తెలుసును.
1: The children, as a matter of fact, know that mere repetition would not help them.
0: ఉన్నదొక్కటి దైవము ఎన్నటికిని, లేనిదయ్యను లోకము పానరయ్య.
1: Understand this. Only God exists. It is this world that is all empty, non-existent.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క శాస్త్రబోధ, వేదబోధ ప్రతి మానవుడికి కూడాను మనం ఉచ్చరించాలి చెప్పాలి.
1: The sacred teaching of all Veda and texts that God exists must be publicized.
0: ఎంతమంది సాధకులంతా కూడాను ఇటువంటి వేదములను ఉచ్చరిస్తూ పఠిస్తూ దాన్ని బోధిస్తూ వస్తుంటారు.
1: There are many aspirants who have gone through these sacred texts. They repeat, recite and teach others.
0: కాన పఠించి ఇతరులకు

0: ఉపదేశం వల్ల వచ్చిన ఫలితం ఏమాత్రము లేదు.
1: In fact, you will not have positive results by merely learning and teaching
0: others.
1: In fact, what he has known must be put into practice.
0: తాను బోధించినటువంటి విద్యను తానే ఆచరించకుండా పనులకు అనేక విధములుగా బోధించినప్పటికీ ఇది ప్రయోజనం ఉండదు.
1: If one does not practice and simply teach others, it is useless.
0: ఒక గ్రామ్ఫోన్ పోటు వేసి అది పాడుతుంటే అందరికీ వినిపిస్తుంటుంది.
1: And in fact, the whole song, the melody, is known to everybody.
0: కానీ ఆ యొక్క ప్లేట్ ఏమాత్రం కూడా అనుభవించదు.
1: But the gramophone plate, the song of which we hear, but it does not experience.
0: ఈ విధమైనటువంటి యొక్క శాస్త్ర బోధలు మనం ఎంతనో గుర్తించుకొని వర్తించాలి.
1: Therefore, we must understand the mystery and the use and practice all the teachings of Veda.
0: కృష్ణుడు చాలా గొప్పవాడు.
1: Krishna is very great.
0: అతను ప్రతి ఒక్కటి కూడాను ఆచరించి ప్రబోధించేటువంటి వాడు.
1: Krishna practiced everything and taught to the entire world.
0: తాను బోధించినటువంటి యొక్క బోధనలు ప్రతి మానవుడు కూడాను తాను ఆచరించాలని చక్కగా బోధ చేసేవాడు.
1: The teaching of Krishna is meant for the humanity to translate and to put into practice.
0: ప్రపంచంలో అనేక మంది పెద్దలంతా ఉంటున్నారు.
1: There are many elders in this world.
0: ఎంత మంది పెద్దలు ఉండినప్పటికీ వారు ఒక్కరైనా కూడాను అంత్యంలో దీనిని జ్ఞాపకం చేసుకోవటం లేదు.
1: But not even one has kept in view till the end this factor of practicing what is learned.
0: భారతదేశం లోపల ఎన్నో శాస్త్రములు చదివినటువంటి వారు, శాస్త్రములు నేర్చుకునేటువంటి వారు, శాస్త్రములు బోధించేటువంటి వారు కోటకు గలరు.
1: In Mahabharata times also you will find many people who have learned, who have acquired the Vedic knowledge and shared with multitudes.
0: ఇట్టి ప్రతిజ్ఞను భగవంతుడు ఎన్నో విధములుగా జగత్తుకు బోధిస్తూ వచ్చాడు.
1: And this has been the teaching of God to the vast humanity.
0: భగవంతునికి భేదం లేదు.
1: God has no differences whatsoever.
0: భగవంతునికి ఎట్టి విధమైనటువంటి ఒక ద్వేషము లేదు.
1: God has no hatred.
0: అందరూ సమానులే.
1: All are equal in his sight.
0: కానీ పండితులు నేర్చుకునేటువంటి దాన్ని ఎంతవరకు మీరు ఆచరణలో పెట్టుతున్నారు అనేటువంటి దీన్ని సత్యంగా గుర్తించడానికి ప్రయత్నించేవాడు.
1: And in fact, God will investigate, will find out that truth, whether the scholar is practicing what he knows or not.
0: నతపాంసి నతీర్థానాం, తపస్సు చేసి తీర్థయాత్ర జరిపినటువంటి వారు ఎంతవరకు అనుభవించారు.
1: Those that did penance for a long period of time,
0: nasastrana japane japam chestuntuntaru.
1: People repeat God's name japa.
0: Shastramanta kudanu ullanghistuntaru.
1: They have gone through all sacred texts.
0: Emi prayojanam?
1: What's the use?
0: Ee japamlu chestunnanta kudanu vyartham ayipoyindi.
1: All the penance, repetition of God's name is useless.
0: Nannu aneka mandi swami maaku japamali ivvala antaru.
1: Many people ask Bhagwan to give them
0: japamala. Adi meduloni 10 mandiki show kosama? లేక నీవు అనుభవించే కోసమా?
1: భగవాన్ ఆస్క్ దిస్ క్వశ్చన్, ఈజ్ ఇట్ మియర్లీ అడాన్ యువర్ నెక్ అండ్ ఎగ్జిబిట్?
0: నిజంగా ఆచరించేటువంటి వ్యక్తికి ఒక్క చేయి చాలు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ ప్రాక్టీస్ జస్ట్ వన్ హ్యాండ్ ఇస్ ఎనఫ్.
0: ఇవి ఎంత? 5 బ్రేళ్ళు.
1: యూ ఆర్ 5 ఫింగర్స్.
0: కానీ ఈ 5 లోపల కూడా 9 అక్షరాలు ఉంటున్నాయి.
1: దట్ మీన్స్ 9 లెటర్స్ దేర్.
0: ఈ 9 అక్షరాలు కూడా 12 భాగములుగా చేసి 12 బ్రహ్మలు.
1: అండ్ ద 9 లెటర్స్ are just equal to 12 Brahmas.
0: 12 tumbula 108 ide japamala.
1: And it will make the total of 108 japamala.
0: Ram ram ram ram ram ram ram ram ram ram ram ram. Ee 12.
1: And the 12 times you repeat Ram's name counting.
0: Ivanni chuste 9 12 108.
1: And this 9 into 12 108.
0: Ee japamala ni kakkaraledu. Ee sthanam kuda ledu.
1: You don't need any japamala.
0: దారి నడుస్తూ కూడాను నీవు దీన్ని జపం చేసుకోవచ్చు.
1: And you can do it where you are as it is.
0: నడుస్తూ పండుకొని నిద్ర వచ్చేంత వరకు కూడాను నీవు దీన్నే జపం చేస్తుండొచ్చు.
1: As you walk until you go to sleep, finally you can repeat God's name.
0: ఇట్టి పవిత్రమైనటువంటి సులభమైన మార్గములు ఎన్నో ఉండగా కఠినమైనటువంటిది, నిద్రాభంగం కలిగించేటువంటిది, చేత కానటువంటిదని ఎందుకు మనం ఎన్నుకోవాలి?
1: When there is such an easy, simple path rightly available, why are you after such tough path, harsh path?
0: Draupadi goppa pativrata.
1: Draupadi is known for her chastity.
0: తన భర్తలను ఎన్నో విధములుగా కాపాడుతూ వచ్చింది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద ప్రొటెక్షన్.
0: తన కుమారుని చంపివేసి రాత్రిపూట గొంతులు కోసినప్పుడు కూడాను అతని దగ్గరికి పోయి పాదములు పట్టి ప్రార్థించింది.
1: దో హర్ సన్స్ వర్ కిల్డ్ బిహెడెడ్ షీ కాట్ హోల్డ్ ఆఫ్ ద పర్సన్ హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ మ్యాసకర్.
0: భీముడు ఆ యొక్క ద్రౌపదిని కోప్పడ్డాడు.
1: అండ్ భీమ అక్యూజ్డ్ హర్.
0: కొడుకులు పట్టి చంపిన కోపమునందు బాలమాతకు,
1: Are you not angry for the simple reason that you have lost your son?
0: Vidhu matanchi cheppedi veridi Draupadi.
1: And you are really so foolish as to let him go.
0: Enduki velitanam puttindi Draupadiki?
1: Why are you so foolish, Draupadi?
0: Kani entaro khandinchadu paapam.
1: And he contradicted her.
0: Kani khandinchadaniki poyinatundi Arjunni paadala patti prarthinchindi.
1: And she caught hold of the feet of Arjuna and prayed.
0: Arjuna. నీ కుమారుడు పోయినప్పుడు నీ యొక్క భార్య ఎంత విలపించిందో, ఆ యొక్క కుమారుడు ఎవరైనా చంపినప్పుడు ఆ తల్లిని కూడా ఎంతో విచారపడతారు కదా.
1: షీ వెంట్ ఆన్ టెలింగ్, జస్ట్ యాజ్ యూ హావ్ క్రైడ్ ఫర్ ద లాస్ ఆఫ్ యువర్ సన్, ద అదర్ పర్సన్ ఆల్సో వుడ్ క్రై వెన్ హీ లూజెస్ హిస్ సన్.
0: కనుక తల్లిలు ఎంత బాధపడుతుంటారో ఆ బిడ్డకు తండ్రికి కూడా అంత బాధ ఉంటుంటుంది.
1: జస్ట్ యాజ్ ద ఫాదర్ ఫీల్స్ సాడ్ ఫర్ ద డిమైజ్ ఆఫ్ ద సన్, సో ఆల్సో ద మదర్.
0: వారి దగ్గరికి వెళ్లి పాదాల పైన పడి,
1: షీ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ ద పర్సన్ హూ కిల్డ్ ఆల్ హర్ సన్స్.
0: కొడుకులు బట్టి చంపిన ఏమాత్రం కోపడలేదు.
1: షీ వాజ్ నాట్ యాంగ్రీ, షీ డిడ్ నాట్ షౌట్ అట్ హిమ్.
0: పాదాల పట్టుకుని ప్రార్థిస్తూ వచ్చింది.
1: షీ వెంట్ ఆన్ ప్రేయింగ్,
0: అయ్యా మీరు నా కొడుకులు గొంతులు కోశారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ కిల్డ్ ఆల్ మై సన్స్, బిహేవ్డ్ దెమ్.
0: కానీ మీ కంటమను మా భర్త కొట్టినప్పుడు మీ తల్లి ఎంత బాధపడుతుందో నీకు తెలియదా?
1: And if you can't you understand the misery of the mother because the loss of the son?
0: Asatthamar pattukoni idi khandisthanam cheppu cheppadu.
1: And with that good view he naturally accepted.
0: Appudu Arjuna kudunu bodha chesindi Draupadi.
1: Draupadi taught Arjuna also along the same lines.
0: Natapamsi nadittanam cheppindi, ayya ivi eni chesi em prayojanam?
1: What for all the rituals that you observe?
0: ఇన్ని విధములైన పెట్టి దీనిని నీవు ఖండించి కట్టగడపడికి శాస్త్రం తెలిసి కూడాను నీవు ఉల్లంఘించిపోతున్నావు.
1: దో యూ హావ్ నోన్ ఎవ్రీథింగ్ యూ ఆర్ నాట్ స్ట్రిక్ట్లీ ఫాలోయింగ్ ద కాండక్ట్ ఎక్స్పెక్టెడ్.
0: దేహం పంచభౌతికము,
1: ద బాడీ ఫుల్ ఆఫ్ సెన్సెస్.
0: దేహం కూడా తప్పడు ఎప్పుడు,
1: బౌండ్ టు ఫాల్ సమ్ డే.
0: దేహి నిరామయ ఉండు,
1: ద ఇన్వెలర్ ఇస్ పర్మనెంట్.
0: గణితింపక దేహి చావు పుట్టుకల మోహ నిబంధ బంధనలు ముద్దలు లేవు.
1: ద ఇన్వెలర్ హ్యాస్ నైదర్ బిగినింగ్ నార్ అన్ ఎండ్, లిబరేషన్ ఆర్ బాండేజ్.
0: కనుక దీనికి ఏ విధమైనటువంటి నిబంధనలు లేదు.
1: అండ్ ది ఇన్వెలర్ ఇస్ బియాండ్ ఆల్ రిస్ట్రిక్షన్స్.
0: కనుక దీన్ని ఏమాత్రం కూడా క్షమించకుండా పోవటమే చాలా ఉత్తమమైనటువంటి మార్గం.
1: అండ్ దెర్ఫోర్ ద నోబుల్ పాత్ లైస్ ఇన్ ఫర్ గివింగ్ ద అదర్ పర్సన్.
0: విశ్వస్తుతుడు, శక్రశూరుడు, మహావీరుండు ఘోరాశచే అశ్వత్థామ శిరోజములు తరిగి చూడాంత మహారత్నమును శశ్వత్కీర్తి ఎరుకబుచ్చుకొని పాశవురాధ బంధంబులను నేను చెప్పినటువంటి మాటను తగ్గించుకోలేకపోతే అర్జునుడు ఇంత మాట తప్పివాడని చెప్పని నాకెంత అవమానం చేస్తున్నావు ద్రౌపది.
1: ద్రౌపది, యూఆర్ పుట్టింగ్ మీ టు షేమ్ బికాస్ ఐ హావ్ టు గో బ్యాక్ ద వర్డ్ గివెన్ ఆల్రెడీ. షుడ్ ఐ బ్రేక్ మై ప్రామిస్? దట్స్ వాట్ హీ సెడ్.
0: నిజంగా ఈ ప్రామిస్ నీవు నిలబెట్టుకోవాలంటే దీనికి ఇదే కారణం.
1: ఇఫ్ యూ వాంట్ టు కీప్ అప్ యువర్ ప్రామిస్,
0: విశ్వస్తుతుడు, శక్రశూరుడు, మహావీరుండు ఘోరాశచే అశ్వత్థామ శిరోజములు తరిగి చూడాంత మహారత్నం అతనికి బంధువులంతా తీసివేసి మన తలుపు నుంచి బయటకు ఎత్తివేసినప్పుడు అతనికి ప్రాణం తీసినంత ఫలితం వస్తుంది.
1: Therefore it amounts to killing the other person when you humiliate him, insult him and just leave him with a shaven head. Disarm him, remove all the jewels.
0: అసలు బిడ్డలైనటువంటి ఒక కసిగందలను గొంతులు కోయటం వల్ల నీకేం ఫలితం వస్తుంది?
1: What is it you get by killing young kids?
0: ఇది మహాపాతకం కదా.
1: It's worst of the sins.
0: ఈ పాతకం నీకు తెలిసి కూడాను ఈ పని నీవు ఎట్ట చేశావు?
1: Having known it's a sin, why have committed such a sin?
0: కనుక మా యొక్క పతులంతరు మీ యొక్క తండ్రి యొక్క శిష్యుడు.
1: All my husbands are disciples of your father.
0: మా బిడ్డలు మీ శిష్యులు.
1: అండ్ అవర్ చిల్డ్రన్ ఆర్ యువర్ డిసైపుల్స్.
0: శిష్యులు కంటమలు కోయటం ఎంతైనా పాపమే కదా.
1: ఈజ్ ఇట్ ప్రాపర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ గురు టు కిల్ హిజ్ ఓన్ స్టూడెంట్?
0: కనుక ఇలాంటి పని మీరు చేయకూడదు.
1: ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ ఆన్ యువర్ పార్ట్ టు డూ సో.
0: పది మంది లోపల వెళ్లి పబ్లిక్ గా తీసుకుని వచ్చినటువంటి అర్జున్ని చాలా ఖండించింది పాపం ఈ ద్రౌపది.
1: ద్రౌపది కాంట్రడిక్టెడ్ వాట్ ఆల్ దట్ హాస్ బిన్ సజెస్టెడ్ బై అర్జున టు రిటాలియేట్.
0: నా బిడ్డను చంపడం వల్ల నాకెంత బాధ కలుగుతుందో, ఈ అశ్వత్థామను చంపడం వల్ల వాళ్ళ తల్లి కూడా అంత బాధ కలగవచ్చు కదా.
1: జస్ట్ ఇస్ ఐమ్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ ద లాస్ ఆఫ్ మై సన్స్, సో ఆల్సో ద ఫాదర్ ఆఫ్ అశ్వత్థామ వుడ్ ఫీల్ సో బ్యాడ్ ఇఫ్ అశ్వత్థామ.
0: పదగని మా మగవారులందరూ బాణప్రయోగ విద్యను నేను ద్రోణాచార్య చే అభ్యసించాయి.
1: In fact, they have learnt all these forms of archery from Drona only.
0: Putrakrutinuna dronulavu nee chittambulo lesamul karunasukam leka shishyasutulanu kannimpaga paadiya ani padalu pattukundi.
1: And so she went on pleading and praying to him, saying that how is it, with what face could you kill these children, they being equal to your own sons.
0: Asatthama naa bidannu nee gontru koyatam lopala neeku cheyyettaadindi.
1: How could you kill them like that? How is that you could raise your hand to kill them?
0: ఆ గురు శిష్యుడి యొక్క తత్వము ఎంతనో బోధించింది పాపం ద్రౌపది.
1: ద్రౌపది వెంట్ ఆన్ ఎక్స్ప్లెయినింగ్ ది ప్రాపర్ ఐడియల్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ టీచర్ అండ్ ద డిసైపుల్.
0: కనుక భర్తను కూడా చాలా క్షమింపజేసి పక్కన పోమని చెప్పింది.
1: అండ్ హీ మేడ్ హర్ హస్బెండ్ టు ఫర్గివ్ అశ్వత్థామ.
0: ఈ యొక్క అశ్వత్థామను చంపడం చేత నా బిడ్డలు రాలి కదా.
1: బై కిల్లింగ్ అశ్వత్థామ ఐ డోంట్ గెట్ బ్యాక్.
0: రాని వారి నిమిత్తమై ఈ విధమైన పాపములు కట్టుకోవటం చాలా తప్పు కదా.
1: హావింగ్ లాస్ట్ దెమ్ ఎనీవే వై షుడ్ ఐ కమిట్ అనదర్ సిన్.
0: కఠినమైనటువంటి వారికి చేతులు రావచ్చు కాళ్ళు రావచ్చు.
1: ఎ స్ట్రాంగ్ మ్యాన్ స్టోన్ హార్టెడ్ పర్సన్
0: కానీ భగవత్ప్రీతి కలిగినటువంటి వారికి ఏది కూడా ఫలించదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ హాస్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ వుడ్ నాట్ డేర్ టు డూ సో.
0: కనుక ఏదైనా ఎవరైనా చెడ్డ పని చేస్తే ఆ చెడ్డ పని తిరిగి మనం కూడా చేయకూడదు.
1: Therefore, if anyone does anything wrong to you, do not retort or retaliate. And they could understand that this kind of an act is worse to the sins. What is the sin? To harm others, to hurt others. What is the merit or punya? To help them, to take care of others.
0: కనుక మనకి ఎన్ని పాపములు చుట్టుకున్నప్పటికీ పనులను మాత్రము దీనికి గురి చేయకుండా వారి దోషములను క్షమించి వారిని కాపాడుతూ పోవాలి.
1: వాట్ ఎవర్ మే బి ది మిస్టేక్స్ ఇన్ అవర్ లైఫ్ బట్ వీ షుడ్ నాట్ కమిట్ దట్ సిన్ యాజ్ టు రిటార్ట్ అండ్ రిటాలియేట్. బెటర్ వీ డెవలప్ ద క్వాలిటీ ఆఫ్ ఫర్గివ్నెస్.
0: ఇట్టి బోధనన్నీ కూడా తన పతులకు ఎంతనో బోధించింది స్త్రీ ద్రౌపది.
1: దట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ ద్రౌపది టు హర్ హస్బెండ్స్.
0: ద్రౌపది వంటి స్త్రీలు
1: ఆల్ విమెన్
0: లోకంలో ఎంతో మంది ఉన్నారు.
1: Lots of them in this world.
0: ఈ ద్రౌపది యొక్క బోధన చేతనే
1: బికాస్ ది టీచింగ్ ఆఫ్ ద్రౌపది
0: ఎంతనో గొప్ప ధైర్యాన్ని సాహసాన్ని అందుకొని ప్రపంచానికి సత్యాన్ని బోధిస్తూ వచ్చింది.
1: మెనీ పీపుల్ ఫాలోడ్ హర్ ఎగ్జాంపుల్ అండ్ దెన్ దే హావ్ బీన్ ఎగ్జాంపులరీ ఇన్ దేర్ కరేజ్.
0: ఇంత లోకంలో బోధించినటువంటి స్త్రీలను ఎందుకు మీరు మర్చిపోతున్నారు?
1: Why have you forgotten that quality of teaching others?
0: Sri ante kevalam oka bommala maadiri meeru chustunnaru.
1: But we consider women as simply as toys, dolls. No.
0: Vaari oka dhairya sahasalu vaari oka dharma sutramulu etuvanti goppavi.
1: They have got exalted behavior, the spirit of sacrifice, the truthfulness and conduct are so great and noble.
0: ఈ స్త్రీల ప్రబోధనల చేతనే లోకము మన భారతదేశము ఇంకా ఇంత మాత్రమేనా కూడా నిలిచి ఉన్నది.
1: It is the teaching of the woman that is responsible for the existing condition of the culture of Bharat.
0: Lekundina ee prapancham enaro basamaipoyindi.
1: Or if the whole thing would have burned to ashes.
0: Stree lopala goppa dhairyam unnadi.
1: The woman has courage.
0: Maha manchi parakramam unnadi.
1: She has got all the valor.
0: Dharmam unnadi.
1: She has got righteousness.
0: Pattudalato sadhinchadaniki tagineatvanti sadhana kuda untunnadi.
1: She has got determination, the right procedure to achieve what she wants.
0: Inni shaktulu kalinaatvanti aa stree lopala meeru emaina kontha varaku aa yokka satyanni gurtinchukuntu vachara?
1: Have you recognized the innate strength, the spirit of sacrifice among women?
0: Aadavaariki unnanta varaku dhairya sahasalu ekkada kuda magavaariki ledu.
1: The courage and the valor noticed among women is not noticed among men.
0: కాని వారిలో ఉన్నటువంటి క్రోధం అనేటువంటి శత్రువు వారు అన్ని విధాలా పీడిస్తూ వస్తుండాలి.
1: But however, that enemy of anger is in them.
0: ఆ కోపమే ఆ యొక్క మగవారినంతా కూడా నాశనం చేస్తూ వచ్చింది.
1: And the anger which is responsible for the fall of
0: కోపము కలిగిన వారికి ఏ పని ఫలింపకుండు.
1: A man with anger will not be successful.
0: ఎగ్గును గలుగును.
1: He'll have struggle.
0: పాప పనులను చేయొచ్చు.
1: And he'll be committing. He'll be put down, he'll be let down, put to shame by the community.
0: కనుక ఇటువంటివి ఏమాత్రం కూడా మంచివని ఏనాడు బోధించలేదు.
1: And these good things were taught in those days, not now.
0: స్త్రీలు ఎక్కడ జరిగినప్పటికీ ఈ పాపం పాపమే.
1: A woman, wherever they are, this trait of anger is a sin.
0: అట్టి పాపం చేసినటువంటి వారిని క్షమించి ప్రోత్సహించి వారి సన్మార్గంలో తిప్పాలి, కానీ వారిని ఖండించటం మంచిది కాదు.
1: Better they be forgiven for this anger with a spirit of accommodation. It is not justifiable to punish them for that.
0: కాన స్త్రీలో ఉన్నటువంటి ఒక ఓపిక,
1: the patience among women,
0: ఎంతనో గొప్పది.
1: It's noblest of all.
0: పాండవులను కాపాడినటువంటిది ఆ యొక్క ద్రౌపది యొక్క శాంతమే.
1: It is the quality of forgiveness, forbearance of Draupadi, which was responsible for the greatness of Pandavas.
0: ఆమె ఆ ధైర్యం చేత లోకములో ప్రపంచం లోపల ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఎవరూ వినలేదు.
1: With all the courage she taught everybody, but none paid heed to her message.
0: ఈ విధమైనటువంటి స్త్రీలు లోకములో ఎంతో ఉన్నారు.
1: And there are many women of the type of Draupadi in this world.
0: నిజంగా చూస్తే మగవారి యందు ఈ కోపము తాపము ఈర్ష్య అసూయ డంబము ఇవి వారిని చాలా పీడిస్తూ ఉంటుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మెన్ హ్యావ్ సర్టన్ క్వాలిటీస్ లైక్ పామ్ షో ఎగ్జిబిషనిజం.
0: కానీ స్త్రీలో ఆ కోపతాపం ఈర్ష్య అసూయ డంబములు వచ్చినప్పటికీ దాన్ని అణగదొక్కుతూ వచ్చారు.
1: బట్ ఏ ఉమెన్ విల్ బి ఏబుల్ టు కంట్రోల్ ద యాంగర్ ఇన్ హర్.
0: అటువంటి శాంతపరులైనటువంటి స్త్రీలను మనం ఎంత ప్రోత్సహించాలి.
1: We should encourage women who stand for this peace.
0: ఏదో స్త్రీలు కదా అని చెప్పని వారిని అన్ని విధాలా తోలనాడుతుంటాం.
1: And because they are women, we should not.
0: వారిలో ఉన్నటువంటి శాంతము ధైర్యము ఓపిక ఎవరిలో కూడా లేదు.
1: The patience and the forbearance and forgiveness are noticed among women.
0: ఇటువంటి స్త్రీలను మనం పోషించాలి.
1: We should protect them, respect them.
0: ఇంటింటికి పోయి బోధించాలి.
1: We should teach this lesson to everybody. Sita,
0: Sita vishayam meeru cheppinaru ponna.
1: And you have been taught about Sita the other day.
0: Ikkada kuda ante ee Draupadi ni entaina manam poshinchali.
1: And similar is the condition in respect of Draupadi.
0: Aame yokka bodhanalu chaala pavitramainatuvi.
1: The teaching of Draupadi is so sacred.
0: Aa stree lopala endaro untunnaru ilanti pavitralu.
1: There are many women even this day.
0: అటువంటి స్త్రీలను మనము ప్రోత్సహించి వారిని తోడ్పడి వారిని కాపాడుతూ మనం రావాలి.
1: We should encourage, cooperate such women.
0: ఇంతే కాకుండా వారి యొక్క సత్యాన్ని కూడా మనం ప్రకటించి వారికి బోధించాలి.
1: Therefore we should also tell them clearly the inherent truth.
0: బిడ్డలు చాలా చిన్నవారు.
1: The children are so young.
0: ఆ చిన్న బిడ్డల యొక్క హస్తములు ఏ విధంగా వారికి చిక్కింది.
1: And how could they take care of the tender hands?
0: వారి కంటములు కోసి.
1: And it was Ashwatthama who has cut off their heads.
0: ప్రక్కనే ఆ శిరస్సులంతా పెట్టి.
1: All the heads were kept aside.
0: ఈ అశ్వత్థామ ఎంతో ఆనందిస్తూ వచ్చాడు.
1: Ashwatthama was happy about his deed in killing children.
0: అయ్యా నా బిడ్డలు పసిపాపలు కదా.
1: Don't you know they are babies?
0: ఈ పసిపాపల గొంతులు కోయటానికి నీ చేతులు ఎట్టాడినవి.
1: How is it possible that you have just come down to such a mean level as to kill children?
0: ఏ రాక్షసులు కూడాను ఇలాంటి సాహసం కలగదు.
1: Nobody would ever do that thing.
0: అలాంటి రాక్షసుడు కాదు నీవు, నీవు మహాశాస్త్రజ్ఞుడు.
1: You are not a demon indeed, you are a scholar.
0: ఇంత శాస్త్రజ్ఞుడై కూడాను నీవు ఇలాంటి పనులు చేయటం మంచిది కాదు.
1: Having been a scholar, is it proper on your part to kill children?
0: కనుక ఈ యొక్క శాంతమును కొంతవరకు సాధించుకొని ప్రపంచమునకు ఈ హింసలను కొంతవరకు బోధించాలి.
1: Therefore, this spirit of peace should be spread and shared with everybody, and we should condemn violence.
0: ఇటువంటి శాంతం చేతనే దేశాన్ని మనం సాధించాలి.
1: And it is the peace, the lesson of peace, which is important for this country.
0: భారతీయుల యొక్క ధర్మం లోపల
1: in dharma of Bharat
0: ఎంతనో గొప్పవి రెండు.
1: Two things are noblest.
0: సత్యము ధర్మము.
1: వన్ ఇస్ ట్రూత్, అదర్ ఇస్ రైట్.
0: ఈ రెండింటినీ మనం కాపాడుతూ పోవడం చేత దేశమునే కాపాడిన వారు అవుతాం.
1: బై సేఫ్ గార్డింగ్ ద ట్విన్ ప్రిన్సిపల్ సత్య అండ్ ధర్మ,
0: సత్యం చేతనే ధర్మాన్ని కూడా కాపాడాలి.
1: అండ్ ఇన్ అడిషన్ టు ట్రూత్ వీ షుడ్ ఆల్సో ప్రొటెక్ట్ దిస్ ధర్మ.
0: ఆ ధర్మము సత్యమును రెండు కాపాడినప్పుడు లోకమే కాపాడుతూ వస్తుంది.
1: వెన్ వన్స్ సత్య అండ్ ధర్మ ఆర్ సేఫ్ గార్డెడ్, the whole world will be protected in turn.
0: కనుక నీవు దేశాన్ని రక్షించాలని చెప్పని నీవు దేశం కోసం యుద్ధంలో చేరొద్దు.
1: You don't need to be a warrior, you don't need to join the army.
0: మీ ఎందున్నటువంటి ఒక సత్యధర్మం నీవు పోషించుకుంటూ వస్తే దేశాన్ని కాపాడవచ్చు.
1: If you just safeguard, maintain satyadharma in you, the whole country will be protected.
0: నీ సత్యధర్మాన్ని నీవు కాపాడుకో.
1: See that they are upheld.
0: అప్పుడే దేశాన్ని కాపాడినటువంటి వాడు అవుతావు.
1: Then that amounts to safeguarding the entire country.
0: కనుక నీవు యుద్ధంలో చేరి కేవలము ఈ దుర్మార్గులను చంపటం కాదు గొప్పతనము.
1: Nothing great in joining the army and killing everybody.
0: నీ సత్యధర్మంలో నీ కాపాడుకుంటురా.
1: And see that satya and dharma in your well maintained.
0: సత్యం వద ధర్మం చెర అని చెప్పింది భారతదేశం.
1: And Bharat declared clearly, speak truth and follow dharma.
0: భారతీయుల యొక్క శాస్త్రములు నిజంగా పవిత్రమైనటువంటివి.
1: The text of Bharat is highly sacred.
0: సత్యమైనటువంటివి.
1: And therefore,
0: ధర్మసూక్తమైనటువంటివి.
1: And explain dharma.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి సత్యములు రెండింటిని కాపాడుతామంటే దేశాన్నే కాపాడిన వాడు అవుతావు.
1: ఇఫ్ యూ జస్ట్ మెయింటైన్ అండ్ కీప్ దీస్ టూ ప్రిన్సిపల్ సత్య ధర్మ, యుల్ బి సేఫ్గార్డింగ్ ద హోల్ కంట్రీ.
0: నీ సత్య ధర్మము నీ ఇంటి యందు నీవు కాపాడుకో.
1: సీ దట్ సత్య ధర్మ ఆర్ మెయింటైన్ అట్ యువర్ హోమ్.
0: సత్యము ధర్మము రెండింటినీ కాపాడినప్పుడే నీవు మహావీరుడు అవుతావు, సూర్యుడు అవుతావు, గంభీరుడు అవుతావు.
1: యుల్ బి వన్ ఆఫ్ కరేజ్, యుల్ బి వన్ ఆఫ్ వేలా. You are one of all strength if you maintain satya dharma.
0: ఈ సత్య ధర్మమును నీవు కాపాడితే సర్వులు నిన్ను కాపాడుతుంటారు.
1: When once these two are well preserved, they will protect everybody else.
0: కాన దైవాన్ని మనము పూజించి దైవాన్ని మెప్పించి దైవాన్ని మనము కోరటం కంటే సత్యాన్ని మెప్పించి ధర్మాన్ని మెప్పించి ధర్మమును సత్యమును కాపాడుతుంటుంటే ప్రపంచాన్ని భగవంతుడు కాపాడతాడు.
1: Therefore, if you adhere to the twin principles of satya and dharma, God will be pleased and God will protect everybody.
0: కనుక దేశాన్ని మనం కాపాడాలనుకుంటే సత్య ధర్మమునే మనకు ప్రాణములు.
1: Therefore, in order to safeguard your country and prestige, you should hold on to the principles of satya and dharma.
0: నీ సత్యము నీకు ప్రాణము.
1: And the truth is life.
0: నీ ధర్మము నీకు రక్ష.
1: And it is righteousness that protects.
0: ఈ రెండింటిని నీవు కాపాడుతూ పోతుంటే సర్వము కూడా దైవమే కాపాడుతూ వస్తాడు.
1: The armor of righteousness and the life of truth, everything else will be taken care of.
0: Kana vidyarthulara,
1: so students,
0: meeru ee naadu kaapaadadalsinatundi edo yuddhamulu chesi dharmanni kaapaadutunna dharmam emto meeku teliyadu.
1: You don't need to fight there, you should maintain dharma.
0: Ee satyanni neevu kaapaadutura.
1: See that you,
0: ee dharmanni neevu poshistura.
1: Always keep up, maintain such an
0: ante chaalu aa rende tirigi ee deshanni anta kaapaadutu vastundi.
1: And these two will ensure safety of the whole country.
0: ఈ విధమైనటువంటి యొక్క అంతరాత్మను బోధించి,
1: దిస్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది టీచింగ్.
0: శాస్త్రముల లోపల ప్రధానమైనటువంటిది ధర్మశాస్త్రము.
1: అండ్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్, ద టెక్స్ట్ దట్ స్పీక్స్ ఆఫ్ ధర్మ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: సత్యములో మేటి అయినటువంటిది,
1: దట్ విచ్ మైటియస్ట్ ఇన్ ట్రూత్,
0: ఆడిన మాట తప్పకూడదు.
1: యూ షుడ్ నాట్ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్.
0: చాలా చిక్కిపోయిన వాడు కదా అని చెప్పి వాడిని వధించడం పెద్ద మంచిది కాదు.
1: You should not break your promise at any point of time.
0: Satyam enta goppado dharmam antakante goppadi.
1: Satya is great, dharma is greater.
0: Kanuka satyam leni dharmamu dharmam leni satyamu jagatlo undutaku veeru kaadu.
1: In this world there cannot be dharma without satya, there cannot be satya without dharma.
0: Kanu satya dharmam leni jagatraku pranamulu.
1: Therefore the whole world has got this life of satya and dharma.
0: ద్రౌపది దీన్ని రెండింటిని బోధిస్తూ వచ్చింది.
1: ఇట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ ద్రౌపది టు ఎంటైర్ హ్యూమానిటీ.
0: సత్య ధర్మములు శాంతి ప్రేమలతో నిత్య జీవం యాత్ర సాగించు.
1: క్యారీ ఆన్ యువర్ లైఫ్ సోజర్న్ విత్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య ధర్మ శాంతి ప్రేమ.
0: ఈ సత్య ధర్మములు మనకు నిలిచినప్పుడే ప్రపంచం కూడా మనకు నిలుస్తుంది.
1: అండ్ వెన్ దీస్ టూ ఆర్ వెల్ మెయింటైన్డ్ ద హోల్ వరల్డ్ వుడ్ బి సేఫ్ అండ్ సెక్యూర్.
0: కనుక నీవు ప్రపంచంతో నీవు పోరాటం అనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫైట్ విత్ ద వరల్డ్.
0: ప్రపంచం నీకేం అపకారం చేసింది?
1: అండ్ ద వరల్డ్ హ్యాస్ నాట్ డన్ ఎనీ హార్మ్.
0: అపకారం చేయనటువంటి నిరపరాధులను శిక్షించడం గొప్పదా?
1: ఇస్ ఇట్ ఎనీథింగ్ గ్రేట్ ఇన్ అటాకింగ్ దోస్ హూ హావ్ నాట్ బీన్ గిల్టీ?
0: ప్రత్యక్షంగా నీకు పరోక్షంగా ఉండేటువంటి సత్య ధర్మాన్ని నీవు పోషిస్తున్నా.
1: దేర్ఫోర్ ద ఫండమెంటల్ క్వాలిటీస్ ఆఫ్ సత్య ధర్మ
0: వాళ్ళని కాపాడుతున్నా.
1: సీ దట్ దే ఆర్ ప్రిజర్వ్డ్.
0: వారిని కాపాడుతున్నప్పుడు అవి నీకు తిరిగి అస్త్రంగా మారి నిన్ను పోషిస్తూ వస్తాడు.
1: దే ఇన్ టర్న్ విల్ ప్రొటెక్ట్ యూ.
0: ఇలాంటి సూక్తులు, ఆధారమైనటువంటి సూక్తులు మీరు నేర్చుకుని పెద్దలకందరికీ బోధించాలి.
1: దీస్ టీచింగ్స్ యూ షుడ్ లెర్న్ and share with everybody, elders in society.
0: ఎలాంటి ఆపద కలిగినప్పటికీ సత్యాన్ని నీవు ఏమాత్రం వదలకు.
1: At any point of time, in spite of obstacles and
0: difficulties,
1: never give up truth and dharma.
0: ఆ రెండింటిని మనం ప్రధానం గట్టిగా పట్టుకున్నప్పుడు,
1: with all the determination, you catch hold of these.
0: దైవమే మనం ప్రత్యక్షంగా వచ్చి,
1: God will come to you directly.
0: నిన్ను కాపాడుతూ ఉంటాడు.
1: And he will protect you.
0: ఎలాంటి సమయంలో కూడాను దైవం రక్షించినటువంటిది ఎన్నో ఘట్టములు ఉంటున్నవి.
1: There are many instances where God protected.
0: పాండవులు ఎంత అవస్థల పాలైనప్పటికీ,
1: పాండవస్ వర్ పుట్ టు సఫరింగ్,
0: ఆ ద్రౌపది తన సత్యధర్మమును మాత్రమే ఉంచుకుని అందరినీ కాపాడుతూ వచ్చింది.
1: Because of సత్యధర్మ అండ్ ఆఫ్ ద్రౌపది, దే వర్ ఆల్ సేఫ్.
0: ఈ సత్యధర్మం లేకుండా ఉండిన ద్రౌపది ఎవరిని కాపాడలేదు.
1: In fact, if Draupadi had she not been with these two qualities, she wouldn't have able to protect her own family.
0: కనుక ఎవరు దీంట్లో ప్రతివ్రత గొప్పరు అని పెట్టుకుంటే,
1: సో ఇఫ్ యూ వాంట్ టు నో హూ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్,
0: ద్రౌపది ప్రతివ్రతల్లో గొప్పది అన్నారు.
1: ద్రౌపది ఇస్ గ్రేటెస్ట్ ఉమెన్ ఆఫ్ చాస్టిటీ.
0: ఉన్నారు సీత,
1: అండ్ యూ ఆల్సో సీత,
0: ఇంకా ఎంతమందో స్త్రీలంతా ఉంటున్నారు.
1: దేర్ ఆర్ మెనీ విమెన్.
0: వీరందరూ ఉండినప్పటికీ ద్రౌపదిని కాపాడుతూ వచ్చింది.
1: Though many are there, Draupadi is greatest of all.
0: Satyadharmamne Draupadi.
1: Satyadharma. Draupadi symbolizes.
0: Ah, Satyadharmamne Draupadini kaapaadtu vachindi.
1: And these two have protected her till the end.
0: Ah, Satyadharmamne Pandavulandarini kaapaadtu vachindi.
1: And these Satyadharma are responsible for the safety of Pandavas.
0: Ekkada poyinappudu ee Satyadharmamne pratyakshanga nilichetuvanti.
1: And in fact, they will remain with you till the end.
0: మీరు ఇప్పుడు వాదించవచ్చు, ఈ సత్య ధర్మములు ఎక్కడ నిలుస్తున్నాయి, ఎక్కడ పోతున్నాయి, ఎవరిని కాపాడుతున్నాయి అని వాదించవచ్చు.
1: యు మే ఆర్గ్యూ, వేర్ ఆర్ దీస్ టు సత్య ధర్మ?
0: చాలా పొరపాటు బిడ్డలు. మీరు సత్య ధర్మమును కాపాడుతుంటే సత్య ధర్మం మీ కట్టి ఎదురుగానే ఉంచి మిమ్మల్ని అందరినీ కాపాడుతూ వస్తుంది.
1: యు ఆర్ మిస్టేక్ ఇన్ దట్ వే. ఇఫ్ యూ ఫాలో సత్య అండ్ ధర్మ, ద సత్య ధర్మ ఎన్షోర్
0: వాడే ప్రత్యక్ష దేవతలు. ప్రత్యక్ష దేవతలు సత్య ధర్మమే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ they are direct manifestation of the divine.
0: కనుకని సత్యం వద ధర్మం చేరా అన్నారు.
1: Therefore it is said, speak truth and follow dharma.
0: కాని ఈనాడు సత్యము వదించున్నారు.
1: Today what we do is సత్యం
0: సత్యం వద
1: సత్యం వద, we kill truth.
0: ధర్మము చేరా.
1: And the truth, dharma,
0: దాన్ని చెరసాలలో పెట్టి,
1: dharma is in chera, is kept in prison.
0: సత్యాన్ని హింస చేస్తున్నారు.
1: And satya vadha is killed.
0: ఇది చాలా పాపం.
1: It is the worst of the sins.
0: కనుక మీరందరూ సత్యము ధర్మము.
1: So all of you should maintain these two, సత్య ధర్మం.
0: ఏ చిన్నదైనప్పటికీ పర్వాలేదు, మీ ప్రాణమే కంటే సత్యమే ప్రధానమని దాన్ని తలుచుకోవాలా.
1: In any point, in any small factor, consider satya, truth, more important than your life.
0: భీముడు పోయాడు, ఈ పిచ్చి ద్రౌపది తన కుమారుడు చంపినటువంటిది కూడా గుర్తుంచుకోకుండా వాడి పాదాల పైన పడుతున్నాదని కండు విసరుకుంటూ ఆమె పైన పోయాడు.
1: And Bhima was very, very furious, very angry at Draupadi because she was prepared to forgive that person who has killed her son.
0: Draupadi, neekemaina pichchi pattinda?
1: Draupadi, are you mad?
0: Nee aaru mandi uppandavulu champinarani neekento krodhanga untunnavu.
1: Are you not disturbed when your sons are killed?
0: Ee asatthamanu okkani rakshinchadaniki neevinta paatu padutunnava?
1: You want to protect Ashwatthama, for that reason you are speaking like this.
0: కనుక ఇతనికి నీవేమాత్రం అడ్డు రాకూడదు.
1: Therefore don't stand in our way.
0: అప్పుడు వాని పాదాలపైన పడి ద్రౌపది,
1: ద్రౌపది fell at their feet.
0: స్వామి, మీరు అజ్ఞాన స్థితి లోపల నా బిడ్డలను గొంతులు కత్తిరించావు.
1: And then she was speaking Ashwatthama, it is out of ignorance only you have killed my son.
0: కానీ నా ప్రాణం ఉన్నది.
1: I have my life.
0: నా పతనను పోషించే నిమిత్తము మీరే దీన్ని కంకణం కట్టుకోవాలి.
1: And therefore you determine to see that
0: నా బిడ్డను కత్తిరించినటువంటి వాడు నీవే.
1: And so you are the one who killed my son.
0: నీ నాడు నా పతనను కూడా పోషించవలసిన వాడు నీవే.
1: And you are the one who will take care of my husband's in future.
0: అని పాదముల పైన పడి ప్రార్థిస్తూ వచ్చింది.
1: That was a prayer falling at the feet of Ashwatthama.
0: చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా చాలా ఆశ్చర్యపడ్డారు.
1: And people around were very much surprised.
0: ఇలాంటి పిచ్చి ద్రౌపది ఎక్కడైనా లోకంలో ఉన్నదా?
1: Can you ever find such a foolish woman like Draupadi?
0: కానీ ఈ పిచ్చి అందరికీ పట్టితే లోకమే బాగుపడుతుంది.
1: And in fact when people follow her example, the whole world will progress.
0: కనుక అట్టివారినే మనం పోషిస్తూ రావాలి.
1: Such people must be taken care of.
0: సత్య ధర్మములకు అడ్డు తగిలి
1: those that come interfere with
0: సత్య ధర్మమును నశింపజేసేటువంటి వారికి మనం ఏమాత్రం సహాయం చేయకూడదు.
1: We should not cooperate with those that stand against Satya Dharma.
0: Satya Dharma is మనకు ప్రధానమైనటువంటి
1: Satya Dharma are most important.
0: Kana Satya Dharma స్త్రీల యందు మాత్రమే ఎక్కువగా ఉంటుండాలి.
1: Satya Dharma are present among women.
0: ఎలాంటి పరిస్థితిలో ఏందని కూడా సత్యాన్ని ఆమె మీరదు.
1: At any point of time they will never give up Satya Dharma.
0: ధర్మాన్ని ఏనాడు వదలదు.
1: They will never transgress Dharma.
0: పాండవులందరూ వచ్చి అడ్డుగు చేసినప్పటికీ
1: No Pandavas interfered.
0: ఏమిటి పిచ్చి?
1: What is this madness?
0: ఈ దుర్మార్గుని రక్షించమని కోరుతున్నావే?
1: You want that person Ashwathama to be pardoned? Excuse?
0: నీకు ఇది ధర్మం కాదు.
1: You are not justified that way.
0: నిన్ను చంపాలి.
1: Ashwathama must be killed.
0: అప్పుడు ఆమె చెప్పింది.
1: Then she says,
0: సత్యధర్మమును కాపాడినప్పుడే ఆ సత్యధర్మమునే మనల్ని అందరినీ కాపాడుతుంది.
1: When I hold on to the principle of Satyadharma, they will take care of me.
0: ఓ అర్జున, నీవు ఇలాంటి పాపానికి వరిగట్టుకోకూడదు.
1: You should not commit that sin.
0: ఇతని అశ్వత్థామను రక్షించు.
1: See that Ashwathama is safe.
0: అశ్వత్థామ నిరంతరము ధర్మపరుడే.
1: Ashwathama is righteous indeed.
0: ఏదో ఆ మనసు పెరిగినప్పుడు ఇటువంటి పాపాలకు వరిగట్టుకుంటారు.
1: It's only a bit of anger. He must have acted that way.
0: కనుక అతన్ని చంపకూడదని ప్రామిస్ తీసుకుంది.
1: So he made Arjuna promise that he would not kill him.
0: అప్పుడు అశ్వత్థామ కూడా చాలా మనసు కరిగిపోయింది.
1: And Ashwathama repented for his mistake.
0: ద్రౌపదికి ఇంతటి ధైర్యము, ఇంతటి సాహసము, ఇంతటి భక్తి ప్రవర్తులు ఆమె ఇంటికి నిండి ఉన్నాయి.
1: He could understand Draupadi full of this forgiveness, forbearance, patience, courage.
0: Kanuka ame matalaku manu vilivu ivvalani Ashwathama chaala deeksha pettadu.
1: And Ashwathama determined to follow her teaching.
0: Appude ame paadalapaina padi.
1: Then he repented, fell at his feet.
0: Ashwathama, o Draupadi, nee pattunu kudanu pratikinchetvade neeve.
1: In fact, Draupadi, you are responsible for the safety and security of me.
0: Nannu kuda nu bratikinchamani cheppani padala paina paddadu.
1: And he fell at his feet and see that they would be brought back to life.
0: Naina, naa padamulu pattukonakkarledu.
1: She said, you don't need to come close to me.
0: Nee talli padamulu pattu.
1: You fall at the feet of your mother.
0: Aamenu dukkamlo unchakunda chusko.
1: See that she will never be sad.
0: Kanuka naa dukkamlo neevu chusi aame dukkamnu kuda kaapaadutunna.
1: Watching my misery, also notice how the other woman is miserable.
0: అప్పుడు ఆమె కలిగినటువంటి ఒక మహాత్మకు ఆమె ఎంతో సంతోషించింది.
1: ద్రౌపది వాజ్ వెరీ హ్యాపీ నోటీసింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అశ్వత్థామ.
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకు ఆమె కంటిదారులు కార్చలేదు.
1: షీ నెవర్ షెడ్ ఎ టియర్ ఎట్ ఎనీ టైం.
0: కనుక నా పత్రుడు ఎట్లా బ్రతకాలో నీ యొక్క కుమారుడు, నీ యొక్క బిడ్డలు కూడాను అట్లనే బ్రతికి క్షేమంగా ఉండాలని ఆమె కోరుతూ వచ్చింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హాస్ బీన్ ద ఫర్వెంట్ ప్రేయర్ ఆఫ్ ద్రౌపది దట్ ఆల్ పాండవర్ షుడ్ బి హ్యాపీ, ద అశ్వత్థామ షుడ్ బి హ్యాపీ, ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ.
0: ఏమి ద్రౌపది, నా ప్రతిజ్ఞ ఏమి చేయిస్తావు మంది?
1: అండ్ దెన్ అనదర్ క్వశ్చన్ ఇస్ పుట్ టు హర్, వాట్ హ్యాపెన్ టు మై వావ్?
0: నీ ప్రతిజ్ఞకు నీ యొక్క మాటలే నీకు నిలబెడుతుంటాయి.
1: Yes, certainly you can follow the way you prefer.
0: నీ ప్రతిజ్ఞను నా ప్రతిజ్ఞ కింద మార్చుకుంటాను.
1: And I will see that your vow will be my vow.
0: నిన్ను ఈ పదములను అందరినీ కాపాడేటువంటి దైవం ఒక్కడే.
1: In fact, it's only God who will take care of everybody.
0: కనుక దైవాన్ని ప్రార్థించు.
1: Pray to God.
0: దైవాన్ని విస్మరించి.
1: And we forget God today.
0: కేవలం వ్యక్తులపైన ఆధారపడటము ఇది నీకు చాలా పిచ్చి అన్నది.
1: Is your madness to depend on human beings forgetting God?
0: Human being అంటే అదే దివ్యత్వమైనటువంటి ఒక తపస్సు.
1: And this is the true penance, to have full faith in God.
0: Patula palumataku edulu cheppanga bodu.
1: Draupadi will never say no to her husband.
0: Vaari matalu meeraga teeradandu.
1: She will never disobey her husband.
0: Tanadu dukkamunu thana anchukuntundi.
1: And in fact she has full control over her grief.
0: Itvanti Draupadini enta varaku poshinchu vacharu.
1: To what extent we follow the best example of Draupadi?
0: Aa Draupadi ఆమె ప్రతిజ్ఞ లోకాన్ని ఎంతవరకు కాపాడుతూ వచ్చింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద టెంపర్మెంట్ ఆఫ్ ద్రౌపది ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్
0: భారతదేశం. భారతదేశం యొక్క ప్రాణము, భారతీయుల యొక్క స్త్రీలే దీనికి ఆధారము.
1: ద లైఫ్ అండ్ ద కల్చర్ ఆఫ్ భారత్ మెయిన్లీ డిపెండ్ ఆన్ విమెన్. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ భారత్.
0: స్త్రీలు ఎటువంటి వారంటే సత్యస్వరూపులు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎ ఉమెన్ సింబలైజెస్
0: ధర్మస్వరూపుడు.
1: దర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ధర్మ.
0: ఆ సత్య ధర్మమునే వారిని కాపాడుతూ వస్తున్నాయి.
1: అండ్ దీస్ సత్య ధర్మ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సేఫ్టీ ఆఫ్ విమెన్.
0: ఇలాంటి స్త్రీలను మనం ఎంత వదించాం?
1: అండ్ వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్.
0: అనేక మంది స్త్రీలను పట్టి బాధించేటువంటి వారు లోకంలో ఉన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వరల్డ్ దర్ ఆర్ మెనీ Men who ill-treat
0: women. Because
1: of bad company, bad habits and vices, men may put women to
0: misery. And
1: one should not assault any woman.
0: Let them be whatever
1: time.
0: సర్వధర్మములు సత్యములు వారి అందే ఇవిడి ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ ఎవ్రీ ఉమెన్ హ్యాస్ గాట్ సచ్ ఎ ధర్మ ఇన్ హర్.
0: వారి ఏమాత్రం కూడా బాధించకూడదు.
1: వి షుడ్ నాట్ మేక్ దెం సఫర్.
0: వారే లేకుండా ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా స్త్రీలే కనిపించరు.
1: అండ్ ఇఫ్ యూ డోంట్ అఫోల్డ్ ఉమెన్ విత్ ఆల్ సచ్ ఎ ధర్మ యూ డోంట్ నోటీస్ విమెన్ ఎనీ లాంగ్.
0: కనుక మనం ఈనాడు కాపాడవలసింది సత్యధర్మములు కాపాడాలి కానీ వ్యక్తులను కాదు కాపాడవలసింది.
1: దేర్ఫర్ వాట్ ఆర్ టు బి అప్హెల్డ్ టుడే సత్య ధర్మ నాట్ మియర్లీ హ్యూమన్ బీయింగ్స్.
0: ఈ యొక్క సత్య ధర్మాన్ని నీవు కాపాడుతూ వస్తే నీ సర్వస్వము సత్య ధర్మం కాపాడుతూ ఉంటాయి.
1: వెన్ వన్ సత్య ధర్మ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్.
0: కాన భారతదేశం లోపల పవిత్రమైనటువంటి ఒక స్థానము స్త్రీల యొక్క స్థానమే.
1: దేర్ఫోర్ ద సీక్రెట్ ప్లేస్ ఇన్ భారత్ లైస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఉమెన్.
0: పతిలో పలుమాటకు ఎదురు చెప్పకపోదు.
1: అండ్ ద్రౌపది నెవర్ సేస్ నో టు హర్ హస్బెండ్.
0: వారి సేవలు చేయగా తీరదలరు.
1: She will never say that I have no time to serve you.
0: నా చేత కాదని చెప్పు చెప్పదు పాప.
1: She will never say that I can't do what you want.
0: ఎలాంటి పరిస్థితి ఏందైనా కూడా వారి సేవలు తప్ప మరొక సేవ నీవు ఉంటుకోదు.
1: She was ready to serve her husband, prepared every time.
0: ఇటువంటి స్త్రీలు భారతదేశంలో ఉంచుకొని భారతీయులు ఇంత అవస్థలకు గురి అవుతున్నారంటే ఎవరి దోషము?
1: There are many women of this type. Still people suffer in Bharat. Whose mistake is that?
0: భారతీయులు స్త్రీలకు తగినటువంటి గౌరవాన్ని స్త్రీలకు తగినటువంటి ఉత్తమమైన మార్గమును వారు అందించలేదు కనుకనే వారిదే తప్పు.
1: భారతీయర్స్ ఆర్ నాట్ రెస్పెక్టింగ్ విమెన్. దే ఆర్ నాట్ ఎంకరేజింగ్ విమెన్. ద మిస్టేక్ లైస్ విత్ మెన్.
0: పరమ భావనమైన భారతావని యందు సహనం అనేది మనకు చక్కదనం.
1: ద బ్యూటీ ఇన్ దిస్ కంట్రీ భారత్ ఈస్ దిస్ సహన ఆర్ ఫర్ బేరెన్.
0: వ్రతములన్నిటి యందు వన్య కాంచిని ఎట్టి ఘనశీలతత్వమే తపం మాకు.
1: Of all the sacred rituals, the most important is that adherence to truth.
0: వారికి వ్రతము వారి తపస్సు సత్యశీలమే.
1: Therefore, the chief main ritual and their penance lies in adherence to truth.
0: కనుకనే అటువంటి స్త్రీలను మనం పోషిస్తూ రావాలి.
1: So we should encourage such women.
0: ఇటువంటి సత్యమును మీరు అర్థం చేసుకుంటే మీరు ఎంతో ధన్యులవుతారు.
1: In fact, we'll redeem our lives if you understand this fundamental truth.
0: కనుక ఎలాంటి పరిస్థితి ఏందైనా కూడా స్త్రీలకు తగినటువంటి వ్రతమును వారికి అందించాలి.
1: ఎట్ ఎనీ టైమ్ ఎనీవేర్ వీ షుడ్ గివ్ అప్రోప్రియేట్ రెస్పెక్ట్.
0: చాలా మంది పత్రులను చాలా హింసించి వారు పోయినటువంటి వారు ఉన్నారు.
1: దే ఆర్ మెనీ పీపుల్ హూ ఇల్ ట్రీటెడ్ విమెన్.
0: వారికి ఏమాత్రం సుఖం లేదు.
1: దే ఆర్ నాట్ హ్యాపీ అండ్ కంఫర్టబుల్.
0: ప్రాణం ఇచ్చి కాపాడినటువంటి ఒక స్త్రీలను మనం కాపాడకపోతే మన వ్రతం ఏమిటి?
1: When the woman is ready to sacrifice her life for her husband, if she is not protected, what for is
0: her problem?
1: And in fact, the women are the presiding deities of this
0: country.
1: Therefore, it's our main responsibility to respect them and to take care of
0: them.
1: You understand this clearly?
0: స్త్రీలను దుఃఖపెట్టకూడదు చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ దట్ ఉమెన్ ఈజ్ నెవర్ పుట్ టు సఫరింగ్.
0: స్త్రీల కంటిదారులు ఏమాత్రమో కారకూడదు.
1: ఏ ఉమెన్ షుడ్ నెవర్ షెడ్ ఇట్ హియర్.
0: ఆ కంటిదారులు ఆ స్త్రీలకు ఏమైనా కారణం ఏంటంటే తప్పక మీ యొక్క గృహము క్షీణించిపోతుంది.
1: ఇఫ్ ఏ ఉమెన్ షెడ్స్ టీయర్స్ లైక్ దాట్ ద హోల్ హోమ్ విల్ బి రూయిన్.
0: కానీ వారి సత్యమును మీరు చూసుకుంటున్నారా అని మీరు అడగచ్చు.
1: And you may also put a question, is a woman taking care of her husband?
0: చూసుకునేటువంటి ప్రతి మగవారు కూడాను ఆమెను బాధించుకోకుండా చూసుకుంటారు.
1: And every man should determine not to put woman to suffering.
0: ఆ వారి స్త్రీలంతా కూడాను ఆదర్శప్రాయులు.
1: And women are ideal.
0: ఆదర్శమూర్తులు.
1: They are very embodiments of idealism.
0: అలాంటి స్త్రీలను మనం బాధించకూడదు.
1: Such women should never be put to suffering.
0: కనుక మగవారందరూ కూడాను ఈ సత్యవ్రతమును మీరు తప్పక పూని.
1: All men should know this truth.
0: మీ యొక్క దేశాన్ని మీరు కాపాడుతూ రావాలి.
1: And you also protect your own country.
0: అప్పుడే మీరు పురుషులుగా మారుతారు.
1: Then only you will be a true man.
0: లేకపోతే ఎట్ట మీ పురుషులు అవుతారు?
1: Or else how can you call yourself a man?
0: చాలా పొరపాటు.
1: Oh, you are mistaken.
0: ఏకైనా దేవాలయంకు పోయినటువంటే దేవాలయంకు పోయినటువంటి వారు మొట్టమొదటి స్త్రీలను కాపాడుతూ వస్తామని ప్రామిస్ చేయాలి.
1: And when we go to temples, we should take strong determination, a vow that will safeguard women.
0: అప్పుడే నీవు కాపాడబడతావు.
1: Then you will be taken care of.
0: కనుక స్త్రీలు బాగా ఉండినప్పుడే లోకమంతా బాగా ఉంటుంటారు.
1: When the women are well, the whole world will be fine.
0: కనుక ప్రపంచాన్ని బాగా చేయాలంటే మీరు మొట్టమొదటి స్త్రీల ధర్మాన్ని కాపాడుతూ రావాలి.
1: If you want to correct the world, see that women, their principles are upheld.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరే స్త్రీలే అయి ఉంటుంటే,
1: if you were to be women,
0: మీరు ఎంత బాధపడేటువంటి వారు,
1: you naturally feel sad.
0: తప్పగా,
1: certainly beyond doubt.
0: స్త్రీలు తమ పతులు పోగొట్టుకునేటువంటి వారు ప్రాణాన్నైనా ఇచ్చి వాడు ఇదిగా ఉంటుంటారు.
1: A woman is ready to sacrifice her life.
0: ఆ సాక్రిఫైస్ మగవాళ్ళలో లేదు.
1: That spirit of sacrifice is not there among men.
0: కనుక మీరు కూడా ఆ విధమైన సాక్రిఫైస్ చేయలేరు.
1: Men also should be prepared for that sacrifice.
0: అప్పుడే మీరు కూడా మగవారము అని పెట్టుకుంటే పేరు వస్తుంది.
1: Then only you will be called a man.
0: లేకపోతే మగవారని రూపమే కానీ మగతనం అనేటువంటిది ఏమాత్రం లేదు.
1: You may be a man in form, but you are not masculine in temperament and nature.
0: స్త్రీలని వాళ్ళకి పేరు స్త్రీలని కాదు మాత్రమే కానీ వారి శక్తి లోపల మహాచండీకరులు.
1: We may say a స్త్రీ a woman weak, but yet she has got all the mighty strength.
0: ప్రాణాలైనా ఇచ్చి సిద్ధమవుతారు.
1: She is ready to sacrifice her life.
0: పదలు పోగొట్టుకున్నటువంటి స్త్రీలు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు.
1: భగవాన్ అండర్స్టాండ్స్ ద మిజరీ ఆఫ్ ఎ ఉమెన్ ఫర్ ద లాస్ ఆఫ్ హర్ హస్బెండ్.
0: కనుక మన ఇంటి స్త్రీలను మనం కాపాడుకోవటము మన కర్తవ్యం.
1: ఇట్ అవర్ డ్యూటీ టు టేక్ కేర్ ఆఫ్ విమెన్.
0: ఈ విధమైనటువంటి యొక్క రక్షణ శక్తి మీరు సంపాదించుకోవాలి.
1: అండ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రొటెక్టివ్ హ్యాండ్ యూ షుడ్ ఎక్స్టెండ్.
0: మీరు జీవితం అంతా కూడా ఆనందాన్ని అనుభవిస్తారు.
1: ఆల్ యువర్ లైఫ్ యూ విల్ బి హ్యాపీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కనుక మనం చిన్న చిన్న విషయాల్లోనే మనం ఈ సత్యాన్ని మనం కాపాడుతూ రావాలి.
1: వీ షుడ్ నో దిస్ ఫండమెంటల్ ట్రూత్ ఈవెన్ ఇన్ ఎవ్రీ సింపుల్ మ్యాటర్.
0: సత్యము,
1: ట్రూత్,
0: సకారము, తకారము, యకారము.
1: హియర్ ఆర్ త్రీ, సా, తా, యా.
0: ఈ మూడక్షరాలు చేరి సత్యం అయిపోయింది.
1: ఆల్ ది త్రీ సిలబుల్ సా, తా, యా కాన్స్టిట్యూట్ సత్య.
0: సకారం అనగా సత్యమే.
1: సా ఈ సత్య ట్రూత్.
0: తకారం అనగా తత్వమే.
1: తా ఈజ్ తత్వ నేచర్.
0: మకారం అనగా మనకు నిజమైనటువంటి మానసిక శక్తి.
1: దిస్ యా స్టాండ్స్ ఫర్ మెంటల్ పవర్ ఫ్యాకల్టీ.
0: ఈ మెంటల్ పవర్ మనకు అభివృద్ధి అయినప్పుడే ఈ తత్వం అనేటువంటిది బలపడుతుంది.
1: వెన్ వన్స్ వేర్ మెంటలీ అలర్ట్,
0: ఈ తత్వం బలపడినప్పుడే మనకు సత్యం అనేటువంటిది నిరూపిస్తుంది.
1: వెన్ వన్స్ ద నేచర్ ఇస్ ఫుల్లీ కాంప్రిహెండెడ్ విల్ నో ద ట్రూత్ సత్య.
0: కనుక ఈ ఇందులో ఉన్నటువంటి మూడు అక్షరాలు కూడా మనం ప్రమాణంగా పూర్వకంగా దాన్ని సాధిస్తూ రావాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ది డెప్త్ ద ప్రొఫండిటీ ఆఫ్ ది త్రీ సిలబుల్ సాతాయా అండ్ అచీవ్ ద స్పిరిట్ ఆఫ్ ఇట్.
0: కనుక
1: సో
0: ప్రతి పదమునందు కూడా ఉన్నటువంటి ఒక్కొక్క అర్థాన్ని మనం తీసుకుని పాలిస్తూ రావాలి.
1: వీ షుడ్ నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్.
0: జనక మహారాజు,
1: కింగ్ జనక,
0: దేశమంతా కూడాను సత్యాన్ని ధర్మాన్ని బోధిస్తూ వచ్చారు.
1: హి టాట్ సత్య అండ్ ధర్మ టు ద హోల్ కంట్రీ.
0: నాయక్ సీత ఈ సత్య ధర్మంలో ఆధారం చేసుకుని జీవిస్తూ వస్తుండాలి.
1: అండ్ హి డిక్లేర్డ్ ద సీత ఆల్వేస్ మెయింటైన్ సత్య ధర్మ.
0: ఆ ద్రౌపది ఎంత తప్పించిందో ఆయనకు తెలుసు.
1: యు ఆల్సో నో హౌ ద్రౌపది ఫెల్ సో సాడ్.
0: తిరిగి ఆ దైవం దగ్గరికి పోయి రాత్రంతా ప్రార్థించింది.
1: అండ్ షీ వెంట్ ఆన్ ప్రేయింగ్.
0: నాకు పతియే దైవము.
1: And she comes husband.
0: పదలేని గతి నాకేమి గతి.
1: Yes, that is her life.
0: కానీ నా పతులందరినీ ప్రేమించి కాపాడమని చెప్పి కోరింది.
1: And therefore she wanted the protective hand to her husband.
0: అప్పుడే యమధర్మరాజు ఆమెకు ప్రామిస్ ఇచ్చాడు.
1: And that then యమధర్మరాజు promised her.
0: అమ్మా, నీ పతులకు ఎట్టి ప్రమాదము లేకుండా నేను చూసుకుంటానన్నాడు.
1: And he said, your husbands will never be put to danger.
0: అప్పుడే ఈ ద్రౌపది ఎంతో ఆనందంగా పడింది.
1: Then Draupadi was happy on getting this assurance.
0: ఇలాంటి చరిత్రలో ఉన్నటువంటి పవిత్రమైన అర్థాలంతా కూడా మీరు ఎక్కడ చదవటం లేదు.
1: In fact, we are not understanding the greatness of Sita,
0: Draupadi and so on. కథలంతా కూడా చూసి ఈ కథల పుస్తకాలంతా మీరు చదువుతూ ఉంటారు.
1: We just go through our cheap novels and other stories.
0: ఆ చిన్న చిన్న హీనమైనటువంటి కథలు చదివేదానికంటే ఈ సారమైనటువంటి చదువును ఒక్క పదంగా మీరు చదువుకోండి.
1: Instead of reading those simple novels, silly stories, better we go through the history.
0: స్త్రీల యొక్క తత్వము మహాభారతదేశంలో మహాసాత్వికమైనటువంటి తత్వము.
1: And in fact, the nature of the woman is so pious as maintained in Bharat.
0: అట్టి స్త్రీల యొక్క తత్వాన్ని మనం కాపాడినప్పుడే మనం మగవారం అవుతాము.
1: And we are true men if we just understand the spirit of a woman.
0: లేకపోతే ఏదో గడ్డాలు పెంచుకొని విశాలు పెంచుకొని తిరుగుతుంటుంటే మనం మగవారం అనుకుంటున్నామా.
1: Mere beard and mustache will never make a man.
0: అది కాదు మగతనానికి గుర్తు.
1: That's not masculinity.
0: తన పత్నిని తాను కాపాడుకోవాలి.
1: And in fact, he should be able to uphold with all the courage.
0: తన కుటుంబం తాను నిలుపుకోవాలి.
1: And he should also conduct himself in a befitting style.
0: అప్పుడే మీరు గొప్ప వీరులు అవుతారు, ధీరులు అవుతారు, గంభీరులు అవుతారు.
1: Then only be one of strength, valor and courage.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: మీరు స్త్రీలను కూడాను చాలా ప్రేమతో వాళ్ళు ఎన్ని దోషములు మీకు వచ్చినప్పటికీ ఆ దోషములు ఏమాత్రం తలుచుకోకుండా వారిని సత్య స్వరూపుడిగానే ధరించాలి.
1: The women also should be mindful of the fundamental truth, should have this forgiveness as to bear accommodate with the mistakes.
0: ఏ ఒక పదం కూడాను వారిని బాధించేటువంటి పదం మీరు ఉపయోగించకండి.
1: And men should not use harsh words that would make women
0: వారు బోధించలేరు కానీ నిజంగా వారు బోధించడానికి ప్రయత్నం చేస్తే ఎంతైనా బోధించగలరు.
1: Though women are not prepared to teach, when they start teaching, they can go to any extent.
0: Anaga seelanu manam poshinchadaniki seela yokka dharmanni kaapadaniki mana pranaanaina ivvali.
1: We should be prepared to sacrifice our life to see that women are well protected.
0: Kanuka neeti nunchi manam prapanchamulopala seela yokka dharmanni bodhisthu seela yokka pavitratanu manam aadukuntu aneka vidhalaga vaalaku deekshanu poojinchali.
1: Therefore from this day we should propagate the greatness of woman and see that woman is well taken care of, preserved and protected.
0: Patini daivamuga bhavinchunaye satiye satiyau bhusatiyau.
1: She is a true woman, true housewife, if she considers her husband as God.
0: Kani vaadi kaapadamani mi koratamlo dosham kaadu.
1: It's not a mistake anyway to
0: adi mee responsibility.
1: It's your responsibility.
0: Aanu kaapaadukovatame mee yokka dharmamu.
1: It's your responsibility, your duty to take care of
0: kutumbananta kaapaadam aa yokka kartavyam.
1: And it's the duty of the woman to take care of the family.
0: Kanuka vaari praanani meer kaapaadutoste vaare mee yokka jagatananta kuda kaapaadutu vastaru.
1: So if you take care of the woman will take care of the whole family.
0: Kanuka streelante edo oka pichchi bommala maadiri meer baatadukandi.
1: Don't consider women cheap in any way.
0: కానీ ఒక్కొక్కప్పుడు వారిని చాలా చీకొడుతుంటారు, చీకొడుతుంటారు.
1: Sometimes we belittle them.
0: వారిని ప్రేమించి గౌరవించాలి.
1: We should love and respect them.
0: మా అనిల్ కుమార్ చెప్తుంటాడు వారిని కాపాడుతామని చెప్పాను. మొట్టి మాటలే.
1: అనిల్ కుమార్ సేస్ సో బట్ హీ డస్ నాట్ డూ.
0: తప్పగా ఇక ముందైనా కూడాను అతను కాపాడుతూ ఆ స్త్రీలకు గౌరవాన్ని తాను పెంచుకుంటూ ఆ గౌరవాన్ని తాను కూడా తెచ్చుకోవడానికి తగిన ప్రయత్నం చేస్తాడని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ బ్రింగ్స్ హిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్ బై విషింగ్ దట్ వీల్ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ విమెన్ దట్ వీల్ ఎక్స్టెండ్ టు దెమ్ ద కర్టసీ ఎస్టీమ్ అండ్ రెస్పెక్ట్ దే డిజర్వ్.
0: రామ రామ రామ సీతా.

0: పుట్టును సౌఖ్యంబు పూర్ణ ప్రేమయందే.
1: దిస్ కోర్సెస్ వాస్ టు హెల్ప్ ద స్టూడెంట్స్ ఫిల్ దేర్ క్యారెక్టర్ అండ్ ఫాలో ద స్పిరిచువల్ పాత్ ఇన్ లైఫ్. రేడియో సాయి నా

0: వీరసుతుడ వినుడు భారతీయ వీరసుతుడా వినుడు భారతీయ వీరసుతుడా
1: హ్యాపీనెస్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ టోటల్ లవ్ ద ట్రూత్ సాక్రిఫైస్ పీస్ అండ్ ఫర్బేరెన్స్ వి అక్వైర్ దెమ్ బికాస్ ఆఫ్ ది టోటల్ లవ్ విదౌట్ లవ్ there cannot be any happiness or security. Listen to this word, the son of Bharat.
0: Vidyarthulare,
1: students,
0: prema anu padamu teliyani manavudu ledu.
1: There is no human who doesn't know this word, love.
0: Vishyamantayu ee premalo imidi unnadi.
1: The entire universe is contained in this love.
0: ప్రేమకు ప్రేమయే సాటి.
1: లవ్ ఈజ్ ఈక్వల్ టు లవ్ ఓన్లీ.
0: దీనిని వర్ణించుటకు భాష లేదు.
1: నో లాంగ్వేజ్ కెన్ డిస్క్రైబ్ ఇట్ ఇన్ ఫుల్.
0: ఒకవేళ ప్రయత్నించినను పదములు చిక్కవు.
1: ఈవెన్ ఇఫ్ వన్ మేక్స్ ఎన్ అటెంప్ట్ టు డిస్క్రైబ్ హీ వుడ్ నాట్ ఫైండ్
0: వొకాబులరీ. యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసాసః. మనస్సునకు కాని వాక్కునకు కాని అతీతమైనటువంటిది ఈ ప్రేమ.
1: Therefore, love is beyond the comprehension of the mind and the description by word.
0: అనిర్వచనీయం ప్రేమ అన్నాడు నారదుడు.
1: Narada said, love is indefinable.
0: ఇట్టి వచనమునకు భావమునకు తలంపునకు అతీతమైనటువంటి ప్రేమతత్వాన్ని సామాన్యమైన మానవుడు ప్రాకృతమైన జీవితంలో భౌతికమైన జగత్తునందు ఏ రీతిగా పొందగలడు, ఏ రీతిగా దీనిని అర్థం చేసుకోగలడు?
1: దిస్ లవ్ విచ్ ఇస్ ట్రాన్సెండెంటల్ బియాండ్ ద మైండ్ అండ్ ద వర్డ్ హౌ డు ఎక్స్పెక్ట్ ఎ కామన్ మ్యాన్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్రెస్ దిస్ లవ్.
0: ఈ ప్రేమ దివ్యమైన దైవత్వం నందు మాత్రమే ఇది ప్రకటిస్తుంది.
1: దిస్ లవ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ manifests in the divine.
0: ఇది కేవలము ఒక దిక్సూచక యంత్రం వంటిది.
1: ఇట్ ఈస్ లైక్ ఎ కంపస్.
0: ఈ దిక్సూచక యంత్రము ఎక్కడ పెట్టినప్పటికీ ఇది ఉత్తరం వైపునే తిరుగుతూ ఉంటుంది.
1: ద కంపస్ వేర్ ఎవర్ యు మే కీప్ ఇట్ ఆల్వేస్ డైరెక్ట్స్ ఇట్ సెల్ఫ్ టువర్డ్స్.
0: అదే విధముగానే నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వము నిరంతరము దైవం వైపునే ప్రయాణం సలుపుతూ ఉంటుంది.
1: Therefore, the eternal truthful love is always directed towards God.
0: Intiye kaadu,
1: not only this,
0: algebra number vantidi.
1: It is like an algebra number.
0: Idi ye vidhamuga varninchinappatikini enni sankhyalu pettinappatikini itu vaipuna atu vaipuna samangane untuntadi.
1: You may put any number on either side, but it remains same.
0: Tailamu deepamunu veligistundi.
1: It is the oil that lights the lamp.
0: ప్రేమ జీవితాన్ని వెలిగిస్తుంది.
1: ఇట్ ఈజ్ లవ్ దట్ లైట్స్ ద లైఫ్.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని మానవుడు గుర్తించవలనన్నా చాలా కష్టం.
1: ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ టు రియలైజ్ దిస్ లవ్.
0: ఈనాడు భౌతిక జగత్తునందు ప్రాకృతమైనటువంటి జీవితంలో అనుభవించేటువంటి ప్రేమ కేవలము ప్రేమగా భావిస్తున్నారు.

0: నవ్వులు.
1: హ్యూమన్ బీయింగ్స్ కన్సిడర్ దిస్ లవ్ విచ్ హి ఎంజాయ్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ది ఫిజికల్ ట్రాన్షన్ వరల్డ్ యాజ్ ట్రూ లవ్.
0: ఇది ప్రేమ కాదు.
1: ఇట్స్ నాట్ లవ్ అట్ ఆల్.
0: ఇది ప్రేమ అని అనిపించుకోదు.
1: యు కెనాట్ కాల్ ఇట్ లవ్.
0: తల్లి దండ్రుల ప్రేమ గాని, తల్లి బిడ్డల ప్రేమ గాని, లేక భార్యాభర్తల ప్రేమ కాని, ఇవన్నీ కూడా కేవలము అనురాగమునకు సంబంధించినవే కాని ఆత్మ సంబంధమైన ప్రేమతత్వము కాదు.
1: ది లవ్ బిట్వీన్ ద మదర్ అండ్ ఫాదర్, మదర్ అండ్ ద చైల్డ్, ద హస్బెండ్ అండ్ ద వైఫ్, దట్స్ ఓన్లీ అటాచ్మెంట్. యు కెనాట్ కాల్ ఇట్ లవ్.
0: ఇది మోహమని కూడా చెప్పవచ్చు.
1: యు కెన్ ఆల్సో కాల్ ఇట్ అటాచ్మెంట్, మోహ.
0: ఇది దేహమునకు సంబంధించినది మాత్రమే కాని ఆత్మకు సంబంధించినది కాదు.
1: ది అటాచ్మెంట్ రిలేట్స్ టు ద బాడీ అండ్ బట్ నాట్ టు ద స్పిరిట్.
0: దేహమును ప్రేమిస్తున్నారు.
1: We love the body.
0: అధికారిని ప్రేమిస్తున్నారు.
1: We love the one in authority.
0: అంతస్తులను ప్రేమిస్తున్నారు.
1: We love status.
0: కానీ ఇవన్నీ ఎంతవరకు?
1: How long they last?
0: దేహం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
1: We love so long this body exists.
0: అధికారం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
1: We love so long we are in position.
0: మానవత్వం అనేటువంటి జీవితం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
1: So long this human life is sustained.
0: ఇవి మూడు కూడా అనిత్యము, అశాశ్వతము.
1: All the three are temporary.
0: కనుక ఈ ప్రేమ కూడాను అనిత్యమైనటువంటిది.
1: Therefore this sort of physical love is temporary.
0: కనుకనే ఇది ఇటువంటి ప్రేమ కాదు.
1: You cannot call it as true love.
0: ఇట్టి ప్రేమను మనము ప్రేమగా భావించి మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము.
1: We take this as true love and waste our time and life.
0: ప్రేమ నిజముగా పవిత్రమైనటువంటిది. ఇది స్వార్థరహితమైనటువంటిది, అహంకార రహితమైనటువంటిది, ఆనందమయమైనటువంటిది.
1: This love is selfless, it is egoless, it is blissful.
0: Itti aanandamayamainatunti swartha rahitamainatunti ahankara rahitamainatunti divyamaina bhavyamainatunti ee prema tattvanni telusukovalante prema dwarane telusukovali.
1: In order to know this blissful, selfless, egoless divine love, you can only know it through love only.
0: Kana prema anaga కేవలం భౌతికమైనటువంటి, లౌకికమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యం గురించి ఉచ్చరించేటువంటిది, స్మరించేటువంటిది, తలంచేటువంటిది, ఇవన్నీ కూడా ప్రేమకు సంబంధించినవి కావు.
1: సో వాట్ ఆల్ వీ ఇంటరాక్ట్ అట్ ది ఫిజికల్ లెవెల్ ఈజ్ నాట్ లవ్ ఎట్ ఆల్, విచ్ ఇస్ జస్ట్ ట్రాన్సెంట్ అండ్ ఫిజికల్ అండ్ వరల్డ్లీ.
0: ఇవి మధ్యలో వచ్చి మధ్యలో పోతుంటాయి.
1: ది హావ్ కమ్ ఇన్ బిట్వీన్ అండ్ పాస్ ఆఫ్.
0: నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వము హృదయం నుండి ఆవిర్భవిస్తుంది.
1: This eternal love originates from heart.
0: ఇది ఆవిర్భవించేటువంటిది కూడా కాదు, సర్వత్రా ఉన్నటువంటిది, వ్యాపించినటువంటిది.
1: It's not that it's born there, it is spread everywhere.
0: కానీ ఇట్టి వ్యాపకమైనటువంటి ప్రేమతత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించడం లేదు?
1: Why the human is not able to know this love which is pervasive everywhere?
0: ఈనాటి మానవుని యొక్క హృదయము కేవలము మరుభూమిగా మారిపోతుండాలి.
1: The heart of human has become barren. Barren land. Barren land.
0: Ante kaakunda ee manavuni yokku hrudayam ee naadu kevalam kalmashamainatundiga untundadi.
1: The heart of the human is polluted.
0: Malinyamainatundiga kanipistundadi.
1: It is dirty.
0: Karanam emiti?
1: Why?
0: Ee anityamaina prakrutamainatti bhavamulanu hrudayam nundiku nimpukunnaru.
1: He has filled his heart with worldly thoughts.
0: ఇంకా పవిత్రమైనటువంటి యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ ఇందులో ప్రవేశించటకు ఎట్టి అవకాశము లేదు.
1: దేర్ ఇస్ నో స్పేస్, దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ద సీక్రెట్ పర్మనెంట్ లవ్ టు ఎంటర్.
0: కనుకనే మొట్టమొదట ఈ ప్రాకృతమైనటువంటి అనిత్యమైనటువంటి ఈ అనురాగం అనేటువంటి ప్రేమను మనం అత్యంత దూరం గావించినప్పుడే నిజమైనటువంటి యొక్క ప్రేమ మనలో ప్రవేశిస్తుంది. ఈ ప్రవేశించినటువంటి ప్రేమ ఆవిర్భవిస్తుంది. ఆవిర్భవించినటువంటి ప్రేమ విశాలత పొందుతుంది.
1: ద మూమెంట్ వీ కీప్ దిస్ వరల్డ్లీ ఫిజికల్ లవ్ ఎట్ డిస్టెన్స్, దిస్ అటాచ్మెంట్ ఎట్ డిస్టెన్స్, దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ దిస్ ట్రూ లవ్ ఒరిజినేటింగ్ విచ్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
0: కనుక మానవుడు ఈనాడు గుర్తించవలసింది ఏమిటి?
1: What is it that the human being should know now?
0: ee naati manavuni yokka prema nirantaramu maarutune untadi.
1: The human love today changes every time.
0: Puttinappudu talli odilo kurchoni talli odiye tane yokka swargam ga bhavistundi.
1: After birth the child considers the lap of the mother the very heaven.
0: కానీ పెరుగుతూ పెరుగుతూ కొంతవరకు ప్రాపంచిక సంబంధమైన విద్యల్లో ప్రవేశిస్తుంది.
1: Later the child ages and starts studying.
0: అప్పుడు తల్లి ఒడిని మర్చిపోతున్నాడు. ఈ విద్యా విధానమే ప్రధానమని భావించి దానిని ప్రేమిస్తున్నాడు.
1: And the child forgets the lap of the mother and thinks of his studies and the school later.
0: ఈ విద్యా విధానమునందు అనేక విధములైనటువంటి ఉడిదుడుకులకు తట్టుకుని నెట్టుకుని ముందుకు కొనసాగుతూ వస్తుంటాడు.
1: This grown up person studies in an institution and faces all challenges in the educational front.
0: తదుపరి ఈ విద్యను విస్మరిస్తాడు.
1: Later he forgets all the
0: గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాడు.
1: Later he becomes a householder.
0: అప్పుడు గృహస్థాశ్రమమే నిత్య సత్యమైనదిగా భావించి దానిని లక్ష్యమందించుకుంటాడు.
1: He considers his family as permanent and forgets everything rest.
0: క్రమక్రమేణా ఇది పెరుగుకొలది. ఒకరిద్దరు బిడ్డలైన తర్వాత ఈ సంసారమును విసిగించుకుంటాడు.
1: After one or two children, he'll be disgusted with his family.
0: తదుపరి ధనార్జన నిమిత్తమై జగత్తునందు అనేక విధమైన సంచారము సలుపుతాడు.
1: Later he moves about to earn money.
0: ధనమే ప్రధానమని, ధనమే లక్ష్యమని, ధనమే జీవితమని విశ్వసించి ఈ యొక్క సంసారమును కూడాను త్యజిస్తుంటాడు.
1: He gives top priority to money. He forgets his own family because money is aim, money is his goal.
0: కష్టపడటకి ఈ ధనార్జన మార్గమునందు అనేక విధమైన నష్టములు, కష్టములు, దుఃఖములు సంభవించటం చేత దీనిని విసిగించుకుని అప్పుడు భగవంతుడు కావాలని ప్రాధేయపడుతుంటాడు.
1: As he is in this path of earning money, he faces all problems, the losses and the difficulties and troubles. Therefore he will be ultimately vexed and disgusted.
0: ఈ విధముగా ఒకదాని సంయోగము మరొక దాని వియోగము, ఒకదాని వియోగము మరొక దాని సంయోగము, ఈ విధముగా మారుతూ ఉన్నటువంటిది ఇది సత్యనిత్యమైనటువంటి ప్రేమని ఏ రీతిగా చెప్పవచ్చు.
1: Therefore all that what happens is the union and separation alternating with each other. How do you call it love?
0: కనుక ఇట్టి ప్రేమ సత్య ప్రేమ కాదు.
1: This love is not true.
0: ఇది ఆత్మ ప్రేమ కాదు.
1: It is not the love of the spirit.
0: ఇది అనంతమైన ప్రేమ కాదు.
1: It's not infinite love.
0: ఈ ప్రేమ మారనటువంటిది.
1: This love is one that changes.
0: దైవ ప్రేమ నిరంతరం కూడాను చలించనటువంటిది.
1: The divine love is changeless.
0: కానీ ప్రాప్తమైన ప్రేమ భ్రమించేటువంటిది.
1: The worldly love deludes you.
0: ఈ భ్రమ ఉండినంత వరకును బ్రహ్మతత్వం తనకు అర్థం కాదు.
1: So long this delusion is there, you cannot know Brahman, the divine.
0: కనుక మన హృదయమును సరైన స్థితిలో ఉంచుకున్నప్పుడే ఈ సత్యనిత్యమైనటువంటి ప్రేమను మనం సందర్శించవచ్చు.
1: Therefore, if we keep our heart in proper position, we'll know this love which is eternal and truth.
0: Yat drushyam tannasyam. Chuchana dandai kudanu ukaanoka samayam nandu idi adrushyamaipothundi.
1: All that you see is bound to vanish at one time or other.
0: Ee adrushyamayetvanti yokka satyamainatundi kaadu.
1: All that disappears is not truth.
0: Kanuka adrushyamu kaanatvantidi antarbhavamlo undinatvantidi అంతర్భావమును అభివృద్ధి పరచునటువంటిది, పరిశుద్ధ పరచునటువంటిది ఇది ఏ నిత్య సత్యమైనటువంటి ప్రేమ.
1: దేర్ఫోర్ దట్ విచ్ డస్ నాట్ డిసపియర్, దట్ విచ్ ఫాస్టర్స్ ది ఇన్నర్ ఫీలింగ్ అండ్ సెంటిమెంట్స్ ఈజ్ ట్రూ లవ్.
0: అయితే ఈ ప్రేమ ఇచ్చుకునేటువంటి స్వభావమే కాని పుచ్చుకునే స్వభావం లేదు.
1: లవ్ ఓన్లీ గివ్స్ అండ్ గివ్స్, ఇట్ విల్ నెవర్ రిసీవ్.
0: నిరంతరం కూడా ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వస్తుంటాది.
1: లవ్ కంటిన్యూస్లీ gives and gives.
0: ఈనాడు లోకంలో ఇచ్చుకునేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా?
1: ఇన్ దిస్ వరల్డ్ డు యూ ఫైండ్ ఎనీబడీ హూ గివ్స్?
0: తనకు జన్మించినటువంటి కుమారులు కూడాను తన ఆస్తిని ఇచ్చుకోవాలంటే కూడాను వెనుకంజ వేస్తుంటాడు తండ్రి.
1: A father thinks twice before giving his property to his own son.
0: కనుక తండ్రియే కుమారులకు ఆస్తిని ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నప్పుడు ఇంకా మిగిలినటువంటి ప్రజలు ఇచ్చుకునేదానికి ఎట్లా సిద్ధమవుతారు?
1: When father is not prepared to partake, is not prepared to give his own share of the property to the son,
0: kanuka
1: how do you expect others to give property?
0: Okka daivaniki tappa anyulaku ledu.
1: It's only God who gives and gives, no one else.
0: Kanuka daivattamto kudinatvantide ee prema tattvam.
1: Therefore this love is divine.
0: Ee prema aneetvantidi nityamu kudanu prati okka hrudayamunandu kudanu nakasika paryantam kudanu nadi vale sancharistu untadi.
1: This love is present in the heart and just flows from there from top to toe continuously.
0: ప్రతి కణము నుంచి ప్రతి అణువు వరకు కూడాను ఇది ప్రేమ అనుభూతియే ఉంటుంటుంది.
1: దిస్ లవ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై ఎవ్రీ సెల్ ఇన్ అవర్ బాడీ అండ్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: దురదృష్టవశాత్తు ఈనాటి మానవుని యొక్క హృదయము నిరంతరం కూడా కల్మషమై ఉండటం చేత ఆ హృదయంలో ప్రవేశించడానికి వీలు కానటువంటిదిగా ఉంటుంది.
1: As the heart of the modern man is highly polluted and dirty, there is no sacred love there.
0: నిరంతరం కూడా బాహ్యమైనటువంటి ఈ ప్రాకృతమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఈ ప్రవృత్తికి సంబంధించినటువంటి కోరికలు ఎందే తాను నిమగ్నుడై ఉంటున్నాడు.
1: He spends all his time in this desire which is worldly, ephemeral and physical.
0: కనుకనే ఈ ప్రేమతత్వం అనేటువంటి దాన్ని హృదయంలో మనము సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: Therefore we should direct our love along the proper path in our heart.
0: ఈ ప్రేమరహితమైనటువంటి యొక్క హృదయాన్ని చూచినప్పుడు జగత్తు కూడాను ఇతనికి చెంత చేర్చదు.
1: The world also will not accept you if you have no love in your heart.
0: ప్రేమరహితమైనటువంటి యొక్క ఈ హృదయము కేవలము ప్రాణము లేని జీవితమే.
1: A heart without love is a dead body.
0: జీవితమునకు ప్రేమనే ప్రాణము.
1: For this life, love is the
0: ప్రేమనే దైవము.
1: Love is God.
0: కనుక ఇట్టి దైవ స్వరూపమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట గుర్తించాలి.
1: Therefore this love which is divine must be known by every human being.
0: విన్నటువంటివి కన్నటువంటివి కూడాను మనం హృదయంలో ప్రవేశింప చేసుకోవాలి.
1: We should see all those things that we see and listen to get into our hearts.
0: ఒక గురువు శిష్యులను చెంత చేర్చి, నాయన మీ అందరికీ కూడాను ఒక మధురమైనటువంటి పదార్థాన్ని అందిస్తున్నాను.
1: A preceptor gathered all his disciples and said, I am going to give you a very sweet thing to you.
0: దీనిని ఏ చీమలో, ఏ ఈగలో, ఏ దోమలో, ఏ విధమైన పిల్లో లేక ఎలుకలో దీనిని ప్రవేశించకుండా దీనిని తినకుండా చూసుకోండి అన్నాడు.
1: See that these sweets are not eaten by ants, mosquitoes, cats and rats.
0: అప్పుడు అనేక మంది విద్యార్థులు దీనిని అనేకమైన మార్గం లోపల దీన్ని భద్రం చేసుకుంటూ వచ్చారు.
1: All of the students were keeping vigilant, keeping a watch around these sweets.
0: కాని ఒక్క డిసైపుల్ మాత్రము, విద్యార్థి మాత్రము దీన్ని చక్కగా భుజించాడు, జీర్ణించుకున్నాడు. ఆ జీర్ణించుకున్న దాని వల్ల పుష్టిని పెంచుకున్నాడు, ధైర్యంగా ఉంటున్నాడు.
1: బట్ వన్ స్టూడెంట్ ఏట్ దీస్ స్వీట్స్ అండ్ గాట్ దెమ్ డైజెస్టెడ్ అండ్ హీ కుడ్ బి స్ట్రాంగ్ అండ్ రిమైన్ దేర్ విత్ ఆల్ ద కరేజ్.
0: అనగా ఏమిటి ఇందులో ఉన్నటువంటి అంతరార్థం?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ హియర్?
0: ఏదో బాహ్యమైనటువంటి ప్రపంచమునందు భగవద్భావములు, భగవత్ ఉపదేశములు భద్రం చేసుకోవటం కాదు.
1: It's not enough if you keep all the divine teachings safe and secure.
0: మధురాతి మధురమైనటువంటి యొక్క భగవద్భావములను తన హృదయంలో ప్రవేశింప చేసుకోవాలి.
1: Sweetest feelings must be preserved, kept safe and secure.
0: ఈ హృదయమునందు సరైనటువంటి అనుభూతి అనేటువంటి జీర్ణ శక్తిని మనం సంపాదించుకోవాలి.
1: We should have that digestion of experience.
0: ఆ జీర్ణించుకున్న తర్వాత ఈ యొక్క శరీరములకు తగిన పుష్టి, సంతుష్టి ఏర్పడుతుంది.
1: It's only after digestion our body will be strong enough.
0: అదే విధంగానే మనం విన్న విషయములను, చదివిన విషయములను, గుర్తించినటువంటి విషయములను మనం హృదయంలో ప్రవేశింప చేసుకోవాలి.
1: లైక్ దట్ ఆల్ దట్ వీ హెర్డ్, ఆల్ దట్ వీ రీడ్,
0: ఈ హృదయంలో ప్రవేశించినటువంటి దాన్ని మనం ఆచరణలో పెట్టి దీనిని జీర్ణించుకోవాలి.
1: లేటర్ వీ షుడ్ ట్రాన్స్లేట్ దెమ్ ఇంటూ యాక్షన్ అండ్ డైజెస్ట్ దెమ్.
0: అప్పుడే మనకు ప్రేమ తృప్తి అనేటువంటిది లభిస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ లవ్.
0: కేవలం విన్నంత మాత్రమున దీనికి ఉపయోగం లేదు.
1: It's useless by merely listening.
0: లేక తిన్నంత మాత్రమున దీని ప్రయోజనమేమీ లేదు.
1: It is useless by merely eating.
0: జీర్ణించుకోవాలి.
1: You have to get them digested.
0: అనగా నిత్యానుభూతిలో దీనిని ప్రవేశపెట్టాలి.
1: You should experience in your daily life.
0: అప్పుడే ఇది జీర్ణించుకున్న తర్వాత దీని శక్తి మనకు ఆవిర్భవిస్తుంది.
1: When once all these things are digested, then you will find the strength.
0: కనుక నిరంతరం కూడాను గోపికలు అన్నాడు ఈ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు.
1: This was the prayer of Gopikas in those times.
0: Pray.

వర్షముతో ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే.

0: In this barren land where there is no love,
1: ప్రేమాంకురములు పెంపొంద,
0: in order to germinate the seeds of love,
1: ప్రేమావేశముతో,
0: with all the emotion of love,
1: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగదే, కృష్ణ గానము చేయగదే, కృష్ణ గానము చేయగదే.
0: For the rivers of love to flow continuously, Krishna, sing and sing for us.
1: కాని ఈ నాటి మానవుని యొక్క హృదయములు మరుభూములుగా తయారైపోతున్నాయి.
0: But human heart today is a barren land.
1: ఇసుకలో వర్ష ధలధార లింకిపోవు.
0: It's only on sand the water just sings.
1: మధురమై నిల్చు రేగని మసకలోన.
0: Whereas in a fertile land, the same rainwater becomes sweet.
1: Isukalo varsha jaladara ninki povu.
0: Whereas in a
1: sand, the
0: water is absorbed.
1: Regadi masakalona.
0: In a fertile land,
1: praptanusaramuga alaru bhakti atte praptanusaramai alaru bhakti.
0: The rain is absorbed in the sand, whereas the same rainwater becomes sweet in a fertile land. Like that, devotion shines depending upon our deservedness.
1: ఈ ఆధ్యాత్మిక మార్గం కాని లేక మరే విధమైనటువంటి లౌకిక మార్గం కాని వైజ్ఞానిక మార్గం కాని హృదయం పరిశుద్ధముగా ఉండినప్పుడే ఇవన్నీ కూడాను ప్రతిబింబంగా ప్రతిబింబిస్తుంటాయి.
0: Spiritual matter or worldly or scientific or technological, unless heart is pure, all the rest will be futile.
1: కనుక సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి నిమిత్తమై ఏర్పడినటువంటివే కాని కేవలము ప్రాపంచ రీతి లోపల వీటితో ఆటలాడుకునేటువంటి ఒక స్వభావం కాదు.
0: All spiritual paths are prescribed to purify our heart is not merely a matter of gain.
1: ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: So every person should determine to recognize the nature of this love.
1: ఇది నేచర్ కాదు, దీనికి అతీతమైనటువంటిది ఈ ప్రేమ.
0: This love is transcendental.
1: కనుక ప్రేమ నేచర్ లో లేదు, నేచరే ప్రేమలో ఉంటుండాలి.
0: Love is not there in the nature, the nature is present in love.
1: కనుక విశ్వమే ఈ ప్రేమ యందు ఇమిడి ఉంటున్నది.
0: Therefore universe is present in love.
1: ఈ విశ్వంలో ప్రేమ ఇమిడి ఉండేటువంటిది కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ లవ్ కెనాట్ బి కంటైన్డ్ విదిన్ దిస్.
1: ఈ వస్త్రం నా చేతిలో ఉంటుంది అనగా ఏమిటి, నా చెయ్యి పెద్దది, వస్త్రం చిన్నది.
0: యు ఫైండ్ దిస్ క్లాత్, వెల్ బికాస్ మై హ్యాండ్ ఇస్ బిగర్ దాన్ ద క్లాత్ ఐ హోల్డ్ హియర్.
1: అదే రీతిగా ఈ విశ్వంలో ఇమిడి ఉంటున్నది ఈ ప్రేమ అంటే అప్పుడు విశ్వం పెద్దది, ప్రేమ చిన్నది.
0: లైక్ వైజ్ ఇఫ్ యు సే దట్ దేర్ ఇస్ లవ్ ఇన్ దిస్ యూనివర్స్, ఇట్ మీన్స్ యూనివర్స్ ఇస్ బిగర్ దాన్ దిస్ లవ్.
1: కనుక ఈ విశ్వమే ఈ ప్రేమలో ఇమిడి ఉంటున్నదనగా ఈ ప్రేమనే పెద్దది, విశ్వం చాలా చిన్నది.
0: Likewise, universe is present in love. It means love is bigger than this nature.
1: కనుక ఈ దృశ్యకల్పితమైనటువంటి ఈ జగత్ అంతా కూడాను ప్రేమ ఆధీనమైనటువంటిదే కానీ ప్రేమ ఈ యొక్క జగత్తునకు ఆధీనమైనటువంటిది కాదు.
0: Therefore, all this apparent transient universe is present in love, and love doesn't submit itself to this universe.
1: లేక కాలానుభిన్నమైనటువంటి యొక్క కర్మకర్తత్వములు కానీ ఈ యొక్క ప్రేమలోనే ఇమిడి ఉంటున్నవి.
0: క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ ఎనిహిలేషన్, ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ లవ్ ఓన్లీ.
1: ఇవన్నీ కూడా ప్రాకృతమైనటువంటివి మాత్రమే.
0: ఆల్ అదర్స్ ఆర్ ఫిజికల్, వరల్డ్లీ.
1: ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది,
0: హౌ లాంగ్ ద బాడీ లాస్ట్,
1: ఇవన్నీ అనిత్యమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి.
0: ఆల్ దీస్ ఆర్ జస్ట్ టెంపరీ.
1: ఈ అనిత్య అశాశ్వతమైనటువంటి యొక్క దేహ సంబంధమైన ప్రేమ అది కూడా అనిత్యము, అశాశ్వతంగానే ఉంటుంటది.
0: దిస్ విచ్ ఇస్ ఎఫీమరల్ అండ్ టెంపరీ లవ్ ఆల్సో డజంట్ లాస్ట్ లాంగ్.
1: కనుక హృదయతత్వము, ఆత్మ ప్రభావము, బ్రహ్మతత్వము ఇత్యాదివన్నీ కూడాను నిత్య సత్యమైనటువంటివిగా ఉంటుంటాడు.
0: వెరస్ ద నేచర్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ ఫిల్డ్ విత్ లవ్ అండ్ ద నేచర్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ఎటర్నల్ ట్రూత్.
1: ఇటు నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని గుర్తించడమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
0: ద మెయిన్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ టు రికగ్నైజ్ దిస్ ఎటర్నల్ ట్రూత్ విచ్ ఇస్ లవ్.
1: ఈనాటి దృశ్యము, ఈనాటి ప్రపంచము తీనేరి రోగముతో బాధించుచున్నటువంటి యొక్క రోగి వలె కనిపిస్తుంటుండాలి.
0: ద అపేరెంట్ వరల్డ్ వాట్ యు సీ నౌ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆల్ డిసీజెస్ like a sick person, a patient.
1: ఈ ప్రపంచంలో ఎందు చూచినప్పటికీ అశాంతి, అశాంతి, అశాంతి.
0: You may go anywhere, you find agitation and restlessness.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ కేవలము ఒక విధమైన ఒక ద్రోహము, అన్యాయము, అక్రమము, అనాచారము.
0: Wherever you go, you find betrayal, deceit. You find cheating.
1: ఇవన్నీ కూడాను ప్రేమకు విరుద్ధమైనటువంటి ఒక చర్యలే.
0: They are all the actions just opposite to love.
1: కనుక ప్రేమనే సత్యనిత్యమైనటువంటిది, సర్వవ్యాపకమైనటువంటిది, సమస్తమును ఆనందపరిచేటువంటిది.
0: సో ఇట్స్ ఓన్లీ లవ్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ అండ్ విచ్ విల్ మేక్ ఎవ్రీబడీ హ్యాపీ.
1: కనుక మనకు నిత్యానందం కలగాలనుకుంటే ఈ ప్రేమ చేతనే మనకు నిత్యానందం కలగాలి.
0: ఇన్ ఆర్డర్ టు అటైన్ దిస్ ఎటర్నల్ బ్లిస్, ఇట్ ఇస్ పాసిబుల్ ఓన్లీ త్రూ లవ్.
1: ఇది శారీర, మానసిక, ఆధ్యాత్మిక తత్వం నందు కూడాను ఏకీభావంతో జీవించుతుండేటువంటిది ఈ ప్రేమ తత్వము.
0: ది లవ్ రిమైన్స్ దేర్ వెన్ దేర్ ఇస్ యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ, ద బాడీ, మైండ్ అండ్ ద స్పిరిట్.
1: కేవలము దేహంతో కూడినంత వరకు ఉంటుంటుంది ఈ ప్రాపంచిక సంబంధమైన ప్రేమ.
0: The worldly love lasts so long there is this body.
1: Manasto kudinatvanti untadi ee prapanchika prema.
0: The worldly love relates to the mind.
1: Kontha varaku buddhito cherinatvanti ga untadi ee prapanchika prema.
0: The worldly love to some extent goes with the
1: sharirika manasika buddhiki atheetamainatvanti oka tattamu aatma prema.
0: But that which is beyond the body, mind, intellect is the love of the spirit. What do you mean by atma?
1: Ee aatma ane daniki roopam ledu kani deeniki aanandam anetvantidi deeniki pratiphalanga kanipistundi.
0: Atma has no definite form.
1: పరిశుద్ధమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: The pure love is atma.
1: పవిత్రమైన ప్రేమనే ఆత్మ.
0: Sacred love is atma.
1: నిస్వార్థమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: Selfless love is atma.
1: నిరహంకారమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: Egoless love is atma.
1: నిర్గుణమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: The love which is
1: నిరంజనమైనటువంటి ప్రేమనే ఆత్మ. నిరాకారమైనటువంటిది ఆత్మ.
0: Formless love is atma.
1: అయితే ఈ ప్రేమకు అనేక అనుభూతులు మాత్రం ఉంటుంటాయి.
0: However, this love has so many experiences.
1: చక్కెర ఉంది.
0: Here is sugar.
1: చక్కెరకి ఏమి రూపం అని చెప్తే ఒక ఇసుక వలె తెల్లగా ఉంటుందని చెప్పవచ్చు.
0: If you ask for the form of the sugar, you will say it is like sand which is white in color.
1: కానీ దాని మాధుర్యానికి రూపం ఏమిటని ప్రశ్నించినప్పుడు దీనికి ఎవ్వరూ చెప్పలేరు జవాబు.
0: But we ask the form of the sweetness, no one can say.
1: కేవలము ఇది స్వీట్ అని చెప్పవచ్చునే కానీ ఎంతవరకునైనా దీర్ఘం ఇవ్వచ్చును తీపు అని, కానీ దీనికి రూపం చెప్పేటువంటిది వీలు కాదు.
0: హౌఎవర్ ఇఫ్ యూ ఆస్క్ వాట్ ద ఫార్మ్ ఆఫ్ ది స్వీట్నెస్, యూ విల్ సే ఇట్ ఇస్ స్వీట్ అండ్ యూ కెన్ సే స్వీట్ బట్ యూ కెనాట్ సే ద ఫార్మ్.
1: కనుక మధురమైనటువంటి దానికి అనుభూతియే దీనికి, కానీ దీనికి ఒక స్వరూప స్వభావాన్ని నిర్ణయించడానికి వీలు కాదు.
0: Therefore, the sweetness comes to our experience, not to expression.
1: కనుక ఈ ప్రేమతత్వాన్ని అనేక విధములుగా కూడాను ఈ లోకములో మనం అనుభవిస్తూనే ఉంటున్నాము.
0: We experience this love in a varied form in this life.
1: అయితే అనిత్యమైనటువంటి ప్రేమలో కూడాను సత్యమైన ప్రేమ కూడాను ఇమిడి ఉంటుండాలి.
0: However, in this temporary love, there is a permanent love.
1: కానీ అనిత్యమైనటువంటిది అగోచరమవుతుంది.
0: However, that which is truth is non-apparent.
1: నిత్యమైనటువంటిది అంతర్భూతమవుతుంది.
0: And that which is eternal is inner current.
1: ఈ ప్రేమ యొక్క తత్వాన్ని అనేక విధములుగా మనం విచారించుకోవాల్సి వస్తుంది.
0: We have to investigate the love in full.
1: అనగా అంతరాత్మకు సంబంధించినటువంటి ప్రేమనే ఆత్మ ప్రేమ.
0: Therefore, the love which relates to the spirit is ఆత్మ ప్రేమ.
1: ఈ లౌకికమైనటువంటి ప్రేమ శరీరంతో, మనస్సుతో, బుద్ధితో, ఈ లోకముతో సంబంధించినటువంటిదిగా ఉంటుంటాయి.
0: Whereas the worldly love relates to our body, the mind and intellect.
1: ఈ ప్రాకృతమైనటువంటి ప్రేమను నిరంతరం కూడా మనకు సంయోగ వియోగం చేత దుఃఖమును, అశాంతిని, కష్టములను అందిస్తూ ఉంటాయి.
0: ద వరల్డ్లీ లవ్ బికాస్ ఆఫ్ యూనియన్ అండ్ సెపరేషన్ విల్ పుట్ యూ టు సఫరింగ్, విల్ పుట్ యూ టు
1: ఎంతటి భగవంతుని ప్రేమ అయినప్పటికీ ఇది భగవంతుని వియోగం చేత కొంచెం దుఃఖాన్ని కూడా కలిగింపజేస్తుంది.
0: ఇట్ మే బి ది డివైన్ లవ్ బట్ యట్ బికాస్ ఆఫ్ సెపరేషన్ యూ విల్ బి ఫీలింగ్ సాడ్.
1: కానీ నిజమైనటువంటి ఆత్మ ప్రేమ ఇందులో కూడా ఏమాత్రం వియోగం నందు కూడా దుఃఖం ఏర్పడదు.
0: బట్ the love of the spirit will be happy even in times of separation.
1: దీనికి నాలుగు విధమైనటువంటి స్థానములు ఉంటుండవి.
0: It has four levels.
1: అయితే ఇందులో ప్రధానమైనటువంటి మూడే.
0: However, most important are three.
1: ఒకటి స్వార్థ ప్రేమ.
0: One is selfish love.
1: రెండవది సమంజస ప్రేమ.
0: The second is సమంజస ప్రేమ.
1: మూడవది పరార్థ ప్రేమ.
0: Third one పరార్థ ప్రేమ.
1: నాలుగోది యథార్థ ప్రేమ.
0: Fourth one యథార్థ ప్రేమ.
1: అనగా ఈ స్వార్థ ప్రేమ అనేటువంటిది ఎలాంటిదంటే ఒక రూములో వచ్చినటువంటి లైట్ వంటిది.
0: స్వార్థ ప్రేమ, సెల్ఫిష్ లవ్ ఈజ్ లైక్ లైట్ ఇన్ ఎ రూమ్.
1: ఆ రూమ్ మాత్రమే ఈ యొక్క లైట్ యొక్క ప్రకాశం అందిస్తుంటుంది.
0: ద లైట్ ఈస్ లిమిటెడ్ కన్ఫైన్డ్ టు దట్ రూమ్ ఓన్లీ.
1: కానీ ఈ జ్యోతి యొక్క ప్రకాశము బహిర్ముఖంలో మనకు కనిపించదు.
0: బట్ యు డోంట్ ఫైండ్ ది లైట్ ఆఫ్ ది రూమ్.
1: ఇది కేవలం రూమ్ కు మాత్రమే పరిమితమై ఉంటుంటుంది.
0: ఇట్ ఇస్ కంప్లీట్లీ లిమిటెడ్ టు దట్ రూమ్.
1: రెండవది సమంజస ప్రేమ.
0: సెకండ్, సమంజస ప్రేమ.
1: ఇది ఏ మూన్ లైట్.
0: సమంజస ప్రేమ ఇస్ మూన్ లైట్.
1: అనగా బయట లోపల కూడా ఈ యొక్క వెలుతురు ఉంటుంటుంది, అయితే అంత ప్రకాశవంతంగా ఉంటుండదు, కొంచెం డిమ్గా ఉంటుంది.
0: ది సమంజస ప్రేమ మూన్ లైట్ ఇస్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ బట్ ఇట్ ఈస్ రాదర్ డిమ్ బట్ నాట్ పవర్ఫుల్.
1: కానీ సన్ లైట్ ఇది స్వార్థరహిత ప్రేమ, పరార్థ ప్రేమ.
0: థర్డ్ వన్ పరార్థ ప్రేమ ఈజ్ సన్ లైట్.
1: ఇది లోపల వెలుపల ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
1: అయితే ఇది శాశ్వతం కాదు.
0: బట్ ఇట్స్ నాట్ పర్మనెంట్.
1: కానీ సూర్యుడు కనిపించకుండా పోయినంత మాత్రం సూర్యుడు అస్తమించినాడు అని అనుకుంటాం మనము.
0: యాజ్ యూ డోంట్ సీ ద సన్ యూ ఫీల్ దట్ సన్ హెస్ సెట్.
1: కానీ సూర్యుడు అస్తమించడం లేదు.
0: సన్ డజంట్ సెట్.
1: సూర్యుడు ఉదయించడం లేదు.
0: నార్ డస్ హీ రైజ్.
1: అదే విధంగానే ధర్మజ్ఞాని అనేటువంటి సమయం లోపల ధర్మము నశించిందని చెప్పుకోవటము చాలా పొరపాటు.
0: When there is absence of righteousness, you cannot say it has decayed or degenerated.
1: Yadayadahi dharmasya gnanit bhavatu bharata gnanit bhavatu anaga emti kanipinchakunda poyindi.
0: Gnanir bhavatu means the righteousness is non apparent.
1: Kanipinchakunda poyindi maatrame kaani idi lekunda poledu.
0: You don't see it but doesn't mean that it is not existing.
1: Suryudu astaminchinadani manam bhavistunnamu.
0: You think that sun has set.
1: కాని భూగోళం యొక్క అడుగు భాగమున పోవటం చేత ఇది అస్తమించినట్టుగా విశ్వసిస్తున్నాము.
0: బికాస్ ద సన్ హ్యాస్ గాన్ ద అదర్ సైడ్ ఆఫ్ దిస్ ప్లానెట్ యూ ఫీల్
1: అస్తమించలేదు.
0: సన్ డజంట్ సెట్.
1: సూర్యుడు లేకుండా పోలేదు.
0: నాట్ దట్ దేర్ ఇస్ నో సన్.
1: అదే విధంగానే ధర్మం కూడాను తమ దృష్టికి అగోచరమైపోవటం చేత ఇది నశించినట్టుగా భావిస్తున్నారు.
0: లైక్ దిస్ సేమ్ వే బికాస్ యూ డోంట్ సీ దిస్ ధర్మ యూ సే దట్ ఇట్ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్.
1: అదే విధంగానే ఈ సూర్యుని యొక్క ప్రకాశం కూడాను కొంతకాలం మనకు ఉంటుంటుంది లోపల వెలుపల.
0: లైక్ దిస్ ద సన్ లైట్ ఈస్ దేర్ ఫర్ సమ్ టైమ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్.
1: కానీ ఇది కూడా శాశ్వతం కాదు.
0: ఈవెన్ దిస్ ఇస్ నాట్ పర్మనెంట్.
1: ఇది పరార్థ ప్రేమ.
0: దిస్ ఇస్ పరార్థ ప్రేమ.
1: ఇంకా ఆత్మ ప్రేమ, అది యథార్థ ప్రేమ.
0: ద ఫోర్త్ వన్ ఆత్మ ప్రేమ, ద లవ్ ఆఫ్ ది స్పిరిట్.
1: అనగా లోపల వెలుపల కూడాను నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థల ఎందు కూడాను ఇది గోచరం అవుతుంటుంది.
0: The love of the spirit is present inside and outside. It shines brilliantly all the time, day and night.
1: దీనిని వేదము నందు అంతర్బహిష్చత సర్వవ్యాప్య నారాయణ స్థితః. అంతర్బహి లోపల వెలుపల సర్వత్రా కూడాను ఇది ప్రకాశాన్ని అందించేటువంటిది.
0: The love of the spirit gives you the light both inside and outside.
1: ఇలాంటి ఆత్మ ప్రేమకు నాశము లేదు.
0: This love of the spirit, it doesn't die.
1: దీనికి తరగటము పెరగటం కూడాను లేదు.
0: ఇట్ నెదర్ ఇంక్రీజెస్ నార్ డిమినిషెస్.
1: దీనికి రాకపోకలు లేనటువంటి ఒక శాశ్వత స్థితి.
0: ఇట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ఏ పర్మనెంట్ స్టేట్ విచ్ నెదర్ కమ్స్ నార్ గోస్.
1: అట్టి ప్రేమకై మనం ప్రాకులాడాలి. అట్టి ప్రేమ మన యందే ఉంటున్నది.
0: వి హావ్ టు స్ట్రగుల్ ఫర్ సచ్ లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ లేటెంట్ ఇన్ us.
1: ఎక్కడి నుంచినో మనం కొననక్కర్లేదు, తెచ్చుకోనక్కర్లేదు, ఎక్కడి నుంచినో గిఫ్ట్ తీసుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు బ్రింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ నార్ బై నార్ రిసీవ్ బై వే ఆఫ్ గిఫ్ట్.
1: ఎప్పుడు అక్కడనే ఉంటుండాలి.
0: It stays there all the time.
1: అది సర్వత పాణిపాదం తస్ సర్వతో శిరోముఖం. సర్వత్రా ఉండేటువంటిదే ఇది.
0: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని, మాధుర్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం సరైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు నిరంతరం కూడా శాంతి శాంతి శాంతి.
0: Therefore, if we make use of this love in a perfect order, in the way we are expected to, you find the peace at all levels.
1: కేవలం ఈ ప్రేమ చేతనే మనకు శాంతి లభ్యమవుతుంది.
0: You can remain in the state of peace because of love only.
1: భగవత్ ప్రార్థన లోపల శాంతకారం భుజగశయనం పద్మనాభం సురేశం శాంతకారం భుజగశయనం. ఏమిటి దీని అంతరార్థం?
0: ఇన్ అవర్ ప్రేయర్స్ వి సే శాంతాకారం భుజగశయనం. వాట్ ఇన్ ద సిగ్నిఫికెన్స్?
1: 1000 పడుగులు కలిగినటువంటి పాము పైన పవడించి కూడాను శాంతాకారం.
0: లార్డ్ రిక్లైన్స్ ఆన్ ది సర్పెంట్ విత్ 1000 హుడ్స్ బట్ యెట్ హీ రిమైన్స్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: అనగా ఈ వేల కొలది శిరస్సులు కలిగినటువంటి యొక్క దీనిపైన పవడించి యాజకుడను శాంతంగా ఉంటున్నాడు.
0: దో హీస్ రిక్లైనింగ్ ఆన్ ద సర్పెంట్ విత్ 1000 హుడ్స్ హీ ఆల్వేస్ రిమైన్స్
1: ఎందువల్ల శాంతిగా ఉంటున్నాడు.
0: వై? వాట్
1: దాని తన క్రింద వేసుకున్నాడు అందువల్ల శాంతిగా ఉంటున్నాడు.
0: బికాస్ ద సర్పెంట్ ఈస్ ప్రెసెంట్ అండర్ హిమ్ దేర్ ఫోర్ హీ రిమైన్స్ ఇన్.
1: కానీ ఈనాటి మానవుడు ఈ విషయవాసనలనేటువంటి సర్పాలను తలపైన పెట్టుకున్నారు అందువల్ల నిరంతరము భయమే.
0: బికాస్ మ్యాన్ హ్యాస్ కెప్ట్ ది సెన్షువల్ ఇండల్జెన్స్ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఆన్ హిస్ హెడ్ దేర్ఫోర్ హిస్ రెస్ట్లెస్ అగైన్.
1: విషయవాసనలనేటువంటి యొక్క ఈ డిజైర్స్ ను మనం అణగదొక్కాలి.
0: Therefore, we should put the sensual desire under control and
1: check. Aliye Bhagavantudu Shantakaram Bhujagasayanam Bhujagasayanam Ayukudanu Narayanudu Shantanga Untunnadu.
0: Lord Narayana, though he reclines on the serpent,
1: ekkada unnadu
0: Narayanudu? Where is Narayana?
1: Sarvula hrudayamu Narayana yokka sthanamee.
0: Narayana resides in the altar of the heart.
1: Kalaku hrudayam anetundi korikalaku ye maatram avakasam untam ledu.
0: So the heart should not entertain any desire.
1: ఈ కోరికలకు అవకాశం ఇచ్చేటువంటిది ఏమిటి?
0: What is that you scope for the desire? It's on the mind.
1: ఇది అన్ని విధమైనటువంటి యొక్క ఈ యొక్క తుంటరి పనులు చేస్తుండేటువంటి.
0: It's the mind behind all this mischief.
1: కనుక ఈ మనస్సును మొట్టమొదట మరల్చాలి హృదయం వైపున.
0: Therefore you have to direct the mind towards God.
1: అది ఎట్లా మరల్చాలి? ప్రేమ చేతనే.
0: You can direct it through love only.
1: ఇంకొక మార్గంలో ఇది మరల్చదు.
0: It's not possible to direct
1: అన్నింటినీ అణగదొక్కుతుంది ఈ మనస్సు.
0: You can only control it only with love.
1: కనుకనే మనస్సు అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిదిగా ఉంటుండాలి.
0: మైండ్ ఇస్ ఎక్స్పాన్సివ్, ఇట్ సో వాస్ట్.
1: కనుకనే వేదం మనోమూలం మిదం జగత్, జగత్తంతా మనస్సుమయంగా ఉంటుండాలి.
0: ద హోల్ యూనివర్స్ ఇస్ బికాస్ ఆఫ్ ది మైండ్ ఓన్లీ.
1: ప్రేమ కూడాను ఈ యొక్క దీనికి లోబడి ఉండేటువంటిది కాదు. మనస్సు జగత్తుకు లోబడినటువంటిది, కానీ జగత్తే ప్రేమకు లోబడినటువంటిది.
0: In fact, the whole universe is under the control of the mind, while the mind is under the control of God.
1: కనుకని మాస్టర్ ను మనం సరైన ఆధారంగా తీసుకున్నప్పుడు ఈ చిల్లర దేవతలంతా కూడా మనలో ప్రవేశిస్తాయి.
0: When once we go by this master command, the rest will follow you automatically.
1: సుగ్రీవుడు వారితో యుద్ధం చేయతలంచి అనేక రకములైనటువంటి యొక్క మాస్టర్ ప్లాన్స్ వేసుకుంటూ వచ్చాడు.
0: Sugriva decided to fight with Vali and devised all sorts of warfare and plan.
1: Itani chuttu undinatunte vaadu Hanumantudu.
0: Hanuman is present there.
1: Hanumantudu kudano samanyudu kaadu.
0: Hanuman is not ordinary.
1: Aneka rakamlainatunte yukti prayuktulanta kudano pravesh pettadu.
0: He has got all the expertise.
1: Vicharana salipadu. Experimental chesadu. Experience nu pondadu.
0: Hanuman experimented, has got enough of experience.
1: Kaani Valini champalante, వారితో విజయాన్ని సాధించాలంటే వారి కంటే ఎక్కువ బలవంతుడైనటువంటి వాడి స్నేహాన్ని నేను పొందాలి.
0: ఇన్ ఆర్డర్ టు కాంకర్, ఇన్ ఆర్డర్ టు కిల్ వాలి, ఐ షుడ్ హ్యావ్ ఎ ఫ్రెండ్ హూ ఇస్ మైటియర్, స్ట్రాంగర్ దాన్.
1: అప్పుడే నేను వారిని జయించడానికి వీలవుతుంది. కానీ వారి కంటే శక్తి తక్కువగా ఉండేటువంటి వాడితో నేను ఫ్రెండ్షిప్ చేస్తే ప్రయోజనం ఏమిటి?
0: దెన్ ఓన్లీ వాలి కెన్ బి డిఫీటెడ్. If I am to have a friend who is of lower strength than Vali, it is useless.
1: కనుకనే రాముని కూడాను పరీక్షించాడు హనుమంతుడు.
0: సో రామ ఆల్సో ఎగ్జామిన్డ్ హనుమాన్.
1: ఏ వాలి ఏ విధమైనటువంటి బలాన్ని ప్రవేశపెట్టి ఏ విధమైనటువంటి శక్తిని నిరూపించాడో ఆ యొక్క శక్తిని కూడాను రాముడు నిరూపించమని కోరాడు.
0: ద స్ట్రెంగ్త్ అండ్ ద పవర్ ఆఫ్ వాలి ఆర్ టు బి సీన్ ఇన్ హనుమాన్.
1: అంతకంటే అధికంగా నిరూపించాడు రాముడు.
0: అండ్ హనుమాన్ హాస్ ప్రూవ్డ్ హీ ఎక్సెల్డ్ వాలి ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: అప్పుడే రాముడి యొక్క స్నేహాన్ని కోరి తనకంటే వారి కంటే అధికమైన శక్తి గల వాడు కనుక ఇతని స్నేహం చేసినప్పుడే నేను వారితో విజయాన్ని సాధించవచ్చునని దృఢ నమ్మకాన్ని పొందుకున్నాడు.
0: దెన్ హీ కుడ్ హావ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్. హాస్ హిస్ మోర్ పవర్ఫుల్ దాన్ వాలి, హీ వాంటెడ్ హిమ్ యాజ్ హిస్ ఫ్రెండ్.
1: ఒకానొక సమయం లోపల,
0: ఎట్ వన్ టైమ్,
1: వాలి సంధ్యావందనం ఆర్చుకుంటే సమయం లోపల,
0: వాలి వాజ్ ఆఫరింగ్ హిస్ ప్రేయర్ డ్యూరింగ్ ట్వైలైట్.
1: ఆ సమయంలో రావణాసురుడు వచ్చాడు.
0: రావణాసురుడు కేమ్.
1: నా సంధ్యావందనం ఏమైనా విమిత్రం కలుగుతుందో ఏమో అని, విఘ్నం కలుగుతుందో ఏమో అని వచ్చిన రావణ్ణి ఒక చేతిలో అదుముకున్నాడు.
0: బికాస్ హీ డజంట్ వాంట్ ఎనీ వన్ టు కమ్ ఇన్ బిట్వీన్ వై యాజ్ హీ ఇస్ ఇన్ ప్రేయర్, హీ కెప్ట్ రావణ ఇన్ హిస్ ఆర్మ్స్.
1: రావణాసురుణ్ణి కేవలం ఒక్క చేతిలో అదుము పట్టినటువంటి వాడు ఒక్క వారి మాత్రమే తప్ప ఎవరు కూడా ఈ శక్తి సామర్థ్యులు లేరు.
0: ఇస్ ఓన్లీ వాలి హూ ఇస్ సో పవర్ఫుల్ హూ కుడ్ హ్యావ్ రావణ ఇన్ వన్ ఆర్మ్.
1: రాములపై ఉన్నటువంటి ప్రేమ చేతనే విభీషణుడు కూడాను అనేక రకమైనటువంటి యొక్క దీనిని ఓర్చుకుని సహించుకుని భరించుకుని సాధించుకుంటూ వచ్చాడు.
0: విభీషణ కుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్ బికాస్ ఆఫ్ హిస్ ఇంటెన్స్ లవ్ అండ్ డివోషన్ ఫర్ రామ.
1: దైవం పైన కలిగినటువంటి ప్రేమ తత్వం యొక్క కారణమే ఇదంతా కూడా మూల కారణం.
0: ఆల్ దిస్ స్ట్రెంగ్త్ ఈజ్ డ్యూ టు హిస్ లవ్ ఫర్ గాడ్.
1: మూడవ దినము,
0: థర్డ్ డే,
1: ఈ లంకలో ఉండినటువంటి మహావీరులైనటువంటి వారిని అందరినీ వధించాడు రామలక్ష్మణుడు.
0: రామలక్ష్మణ కిల్డ్ ఆల్ వారియర్స్.
1: అంగదుడు, వీళ్ళందరూ కూడాను అనేక రకములుగా పోరాడినారు.
0: అంగద అండ్ అదర్స్ ఫాట్.
1: కుంభకర్ణుడు,
0: కుంభకర్ణ,
1: ఇంకా రావణుని కుమారుడు, వీళ్ళందరూ చంపిన తర్వాత ఇంకా రావణుడు అక్కడ మిగిలాడు.
0: ఆల్ ఆఫ్ దెమ్ డైడ్, ఓన్లీ రావణ రిమైన్డ్.
1: ఆ సమయం లోపల ఒక మహాబలశాలి ఇందులో ప్రవేశించాడు.
0: At that time, a very strong man came there.
1: Then cheptunnadu Vibhishanudu, Rama, itanni maatrame nee anagadottavante inga jagattanta kuda nee sadhinchina vaadu avtavu, lankananta poorthi nee hastagatam gaavinchukunna vaadu avtavu annaru.
0: Vibhishana started telling Rama, if you kill this mighty man, strong man,
1: itane ravanu katte mahashakti sampannudu,
0: he is more powerful than Ravana.
1: Athani kante peddavadu,
0: he is elder than Ravana.
1: ఎవరని అతని పైన అనేక విధములుగా పోరాడినాడు రావణుడు.
0: అండ్ రామా ఫాట్ విత్ హిమ్.
1: కానీ ఎంతసేపు పోరాడినప్పటికీ అతని యొక్క దీనిని విజయాన్ని సాధించలేకపోయాడు.
0: హౌఎవర్ హీ కుడ్ నాట్ విన్ ఓవర్ హిమ్ అల్టిమేట్లీ.
1: కడపటికి రాములే అలసిపోయాడు.
0: రామా వాజ్ టైర్డ్.
1: అప్పుడు వెనుక ఉంటుండే విభీషణుడు, రామా ఇది సమయానికి అవసరం కాదు, ఇది సరైనటువంటి అవసరము, నీవేమాత్రము విశ్రాంతి తీసుకోకూడదు, అతని పైన యుద్ధంను పోరాడుమని చెప్పాడు.
0: విభీషణ స్టాండింగ్ బిహైండ్ సెడ్, రామా డోంట్ టేక్ రెస్ట్, డోంట్ గెయిన్ టైమ్ ఎనీ లాంగర్, కిల్ హిమ్ నౌ.
1: కొన్ని నిమిషములేమైనా ఆలస్యం చేస్తేవా అతని ఇంక నీకు దక్కడు.
0: ఇఫ్ యూ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్
1: నీకు విజయం కూడా చేకూరదు.
0: అండ్ యూ నెవర్ విన్.
1: నేను ప్రేమపూర్వకంగా నీకు చెప్తున్నానన్నాడు.
0: దిస్ ఐఎమ్ టెలింగ్ అవుట్ ఆఫ్ లవ్.
1: అప్పుడు ఈ విభీషణుని యొక్క ప్రోద్బలం చేత రాముడు ఆ వ్యక్తిని సంహరించాడు.
0: బికాస్ ఆఫ్ ఆల్ ది ఎంకరేజ్మెంట్ ఆఫ్ ది వర్డ్స్ ఆఫ్ విభీషణ, రామా కిల్ దట్ మ్యాన్.
1: క్షణం లోపల ఆ వ్యక్తి మహాబలవంతుడైనటువంటి ఆ వ్యక్తి నేల కూలాడు.
0: స్ట్రాంగ్ పవర్ఫుల్ మ్యాన్ అల్టిమేట్లీ డైడ్.
1: నేల కూలేటప్పటికీ మరణించినాడు ఇంకా ఆ వ్యక్తి అని చెప్పి చెప్పేటప్పటికీ విభీషణుడు కూడా కూలిపోయాడు.
0: ద మూమెంట్ దట్ పవర్ఫుల్ మ్యాన్ ఫెల్ డౌన్, విభీషణ ఆల్సో ఫెల్ అట్ ద సేమ్ టైమ్.
1: తర్వాత రామచింతన చేశాడు.
0: Then he thought of Rama.
1: తదుపరి లేచి
0: he got up.
1: స్వామి ఇది నా బలహీనత.
0: Said, స్వామి this is my weakness.
1: ఇలాంటి బలహీనత నాకు ప్రవేశించకూడదు.
0: Such weakness should not be there in me.
1: నీ ప్రేమను నా హృదయం నుండి నింపుకున్నటువంటి నేను ఈ బలహీనతకు నీకు అవకాశం ఇవ్వటమా?
0: When your love is there full in my heart, why should I be weak?
1: మంచిదే కాని నీవి పడిపోవడానికి కారణమేమిటి?
0: It's okay then, why did you fall on the ground like that?
1: స్వామి ఇది దేహానుబంధం చేత, కొంత అనురాగ బాధం చేతనే ఈ విధమైన స్పృహ తప్పిపోయింది అన్నాడు.
0: స్వామి ఐ ఫెల్ డౌన్ బికాస్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్. అండ్
1: అనురాగం యొక్క సంబంధమే
0: ఇస్ ఓన్లీ బాడీ అటాచ్మెంట్.
1: ఎందువల్లనగా ఆ బలవంతుడైన వ్యక్తి నా కుమారుడు.
0: బికాస్ దట్ పవర్ఫుల్ మ్యాన్, స్ట్రాంగ్ మ్యాన్,
1: విభీషణ కొడుకు,
0: ఈ ది సన్ ఆఫ్ విభీషణ.
1: భగవంతుని విజయాన్ని సాధించవాలని చెప్పని తన కొడుకైనా సరియే దానిని మరణించేయమని చెప్పి కోరాడు.
0: In order to receive the God's love, Vibhishana was prepared even for the death of his own son.
1: Vibhishana, enduku ee vidhanga chesavu?
0: Vibhishana, why did you do like that?
1: Porapaatu kada?
0: Is not a mistake.
1: Nee modale naaku cheppakudada naa kumarudani?
0: Why did not tell in the beginning that he is your son?
1: Cheppadu.
0: Then he said,
1: Swami, elanti vishayam nandaina kudanu manaku eduruga tirigi manato yuddham cheyadaniki vachinatuntu vaadu evadaina sare sambandha bandhavyanni ye maatram kudanu pettukokoodadu.
0: Swami, in warfare let him be anyone. We should not go by our relationships in times of war.
1: వీరందరూ కూడా బంధుత్వానికి ఏమాత్రము ఈ యుద్ధంలో ప్రవేశం ఇవ్వకూడదు.
0: There is no consideration on grounds of blood relationship.

0: జాగ్రత్త. ఇవన్నీ యుద్ధంలో మనం పాటిస్తామా? ఈ బంధుత్వాన్ని మనం విశ్వసిస్తామా? విరుద్ధంగా వచ్చి మనతో యుద్ధం చేసేటప్పుడు వాడు మనకు విరోధే కాని బంధువు కాదు.
1: హీ మే బి యువర్ రిలేషన్ వెన్ వన్స్ దేర్ యాజ్ అన్ అపోనెంట్ హీ ఇస్ యువర్ ఎనిమీ.
0: తండ్రి అయినా తల్లి అయినా బంధువులైనా మిత్రులైనా శత్రువులు ఎవరైనా సరే మనతో పోరాడుతున్నప్పుడు అందులో భగవంతునితో పోరాడేవలు ఈ బాంధవ్యం ఏమే మాత్రం ఉండకూడదు.
1: లెట్ హిమ్ బి మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బ్రదర్ ఆర్ సన్ ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్ ఇన్ టైమ్స్ ఆఫ్
0: నేను నీకు శరణాగతుడైనటువంటి వాడను.
1: ఐ హావ్ సరెండర్డ్ టు యు.
0: నేను నీ దాసుడను.
1: ఐ యామ్ యువర్ సర్వెంట్.
0: కాదు నీ విజయాన్ని నేను కోరాలి కానీ ఎంత సంబంధ బాంధవ్యం ఇవన్నీ నీటి బుడగల వంటివి.
1: I want you to win. All the body relationship is like a water bubble.
0: Avanni kodunu chanam lopala kuri poyedi kali poyedi rali poyetundi.
1: All those things are sure to pass off like nitya
0: satyamanti yokka tattvam nee okka bhavame.
1: This eternal truth is your own divine feeling.
0: Ee prema tattvam inta battiga ramuka vijayaniki sadhinchadaniki tagina krushi chesindi.
1: It is only the spirit and the strength of love that brought victory to Rama.
0: Kanuka prema anetundi bhagavantuni paina vidadeyyaleinatundi oka bandham ga untundali.
1: This love should be a permanent attachment for towards God.
0: Loka sambandham entundi bandhamulanta kudunu edo oka rakamainatundi reetiga viluva undavachunu kani bandha vimochana jarugutundi.
1: Worldly attachments are sure to leave you at one time or other.
0: Tamoguna sambandham entundi bandhana inapa sankellu.
1: On the other hand, that which is of dullness, tamoguna, is like
0: rajoguna sambandhamaitundi yokka traallu copper sankellu.
1: And those of rajoguna, the emotion is like a copper chain.
0: Kaani sattvikamaitundi yokka gunamu sambandhamaitundi idi bangaru sankellu.
1: That of the pious quality sattvic is a gold chain.
0: Kaani inumaina ragaina bangaraina bandhana bandhane kada.
1: Be that be copper or iron or gold, after all it is a chain.
0: Ee inumuku కాపర్కు బంగారుకు విలువలు ఉంటాయి కానీ బంధనకు మాత్రం విలువ లేదు. ఒకే బంధనే కానీ నాకు ఆ బంధన కూడా అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు బి చైన్డ్.
0: ఆ సాత్విక బంధన కూడా నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు బి బౌండెడ్ బై ది సాత్విక చైన్.
0: సత్యమైనటువంటి రామ ప్రేమ తత్వం ఒక్కటి నాకు చాలు అన్నాడు.
1: ఐ వాంట్ ద ప్యూర్ అన్సలీడ్ పైయస్ లవ్ ఫర్ రామ.
0: కనుక ఆ ప్రేమ నిమిత్తమై ఇలాంటిది ప్రేమ అనేటువంటి ప్రపంచానికి చాటే నిమిత్తమై విభీషణుడు అనేక రకమైనటువంటి యొక్క ప్రయత్నములు కూడా చేశాడు, ప్రబోధనలు చేశాడు, ప్రచారం సల్పాడు.
1: To propagate and to share and to teach the power of this divine love, Vibhishana worked in that particular direction.
0: Kanukane Vibhishana entundadu sattvikamaitundi mitrudu.
1: Vibhishana is a pious friend.
0: Ramunuku sattvika mitrudu.
1: Is a pious friend to Rama.
0: Inta kaalam undinappudiki Lakshmanudu kuda sattvika mitrudu kaadu, sattvika sodarudu maatrame.
1: Lakshmana is not a pious friend, he is a pious brother.
0: Sugrivudu kudanu rajoguna mitrude.
1: Sugriva is one of emotion.
0: Jambavantudu kudanu tamoguna mitrude.
1: Jambavan is one of tamoguna.
0: Kani sattvika mitrudu rakshasudainappudikini sattvikanga daivaniki arpitam gavinchukunnatundi vadu Vibhishanudu okkade.
1: Vibhishana though a demon but he remained as a pious friend of Rama.
0: Adi kudanu shuddha sattvamainatundi yokka bhavamu.
1: That is pure and sullied.
0: Aa shuddha sattvamunandi ప్రేమ అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ దిస్ ప్యూర్ అన్సలీడ్ పైస్ క్వాలిటీ ద లవ్ షైన్స్.
0: దీని యొక్క కొలతలు విలతలు కూడాను ఎవ్వరు కూడా ఏ విధంగా వర్ణించడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ డిస్క్రైబ్
0: దీనికి భాషనే లేదు.
1: ఇట్ హస్ నో లాంగ్వేజ్ టు స్పీక్.
0: అందువల్లనే వేదమంతా కూడాను ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ.
1: దేర్ఫోర్ వేద డిక్లేర్డ్ దట్ మైండ్ వుడ్ రిటర్న్ బికాస్ ఇట్ కెనాట్ కాంప్రహెండ్.
0: నవసృష్టే నపాతాళే నభూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాసే ప్రేమ ఇది స్మృతి అన్నింది. స్మృతి శృతి ఏ విధంగా చెప్పింది? నా ప్రేమ నవసృష్టే. నా ప్రేమ అనేటువంటిది కేవలం ఆకాశం నుంచి ఉట్టిపడలేదు.
1: It is the declaration of Shruti and Smriti that says that love has not come from the sky.
0: లేక భూమి నుండి పుట్టి రాలేదు.
1: It is not born out of earth.
0: ఇది పుట్టినది కాదు, మిట్టినది కాదు.
1: ఇట్స్ నైదర్ బోర్న్ నర్ డైస్.
0: ఇది సర్వవ్యాపకమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: అజ్ఞాన హృదయ గ్రంథే నాసే. ఈ ప్రాకృతమైనటువంటి భావము ఏనాడు మనం దూరం గావించమో అప్పుడు ఈ ప్రేమ ప్రకాశిస్తుంది.
1: ద మూమెంట్ యూ గివ్ అప్ ది వరల్డ్లీ ఫీలింగ్ దెన్ దిస్ లవ్ షైన్స్.
0: కనుక దీనికి ఈ విధమైనటువంటి యొక్క ప్రకాశాన్ని వేదం ప్రకటిస్తూ వచ్చింది.
1: This sort of light of love is expressed, taught by Veda.
0: Hrudaya grandhe nase iti srutihi. Sruti anaga Vedam.
1: Sruti is Vedam.
0: Ide Vedam cheppinatundi okka ghanamainatundi okka varnana.
1: This is the teaching and the description by Veda.
0: Inka evaru kuda ee premanu varninchadaniki veelu kaadu.
1: It's not possible for anybody to describe.
0: Enta varninchinappudiki Naradulu kuda chaala దీన్ని వర్ణించలేకపోయాడు.
1: నారద ఆల్సో కుడ్ నాట్ నారేట్ ఇన్ ఫుల్.
0: ఎంతో గొప్ప గొప్ప పదములంతా తెచ్చి ఉపయోగపెట్టాడు.
1: He used bombastic words.
0: Lapdapuman, Icha Ramo Bhavati, Tapto Bhavati, Matto Bhavati, Atma Ramo Bhavati. Even the Anek Rakmanga Chaputu Chadu, Kari Wakati, E. Premuk Savana Lekapin.
1: He used all bombastic words. Not even one word would ever equal to love.
0: Prema Waka Ratram Vantidi and Nadu.
1: So love is a diamond.
0: ఈ రత్నమునకు ఇంత విలువ అని ఎవరు చెప్పలేరు.
1: నో వన్ కెన్ ఎస్టిమేట్ ఇట్స్ వాల్యూ.
0: కనుకనే తులసిదాసు కూడాను నామరతన ధన పయో పయోరేమైని రామరత్నం అనగా రామ అనేటువంటి ఒక నామం అనేటువంటి పెద్ద రత్నము అన్నాడు.
1: The name of Rama is a diamond.
0: ఇక్కడ ప్రేమ అనేటువంటిది గొప్ప విలువైనటువంటి రత్నము అన్నాడు.
1: లవ్ ఇస్ ఎ హైలీ వాల్యుబుల్ డైమండ్.
0: ఇది ఎక్కడ చిక్కుతుంది?
1: వేర్ యూ గెట్ ఇట్?
0: ఏ మార్కెట్ లో చిక్కుతుంది?
1: విచ్ మార్కెట్?
0: కేవలం సామాన్యమైనటువంటి రత్నాలే మార్కెట్ లోపల బట్ట బయలు పెట్టరు.
1: You don't find just diamonds
0: అన్ని
1: బయలు పెట్టినంత
0: ఫిష్ మార్కెట్ లోపలే.
1: దోస్ విచ్ ఆర్ సోల్డ్ అవుట్ సైడ్
0: రత్నాల మార్కెట్ లో చాలా గోడ్రేజ్ లో పెట్టి దీనిని ఎవరు కొనగలుగుతారో వారిని మాత్రమే ప్రవేశపెట్టి చాలా గుప్తంగా వాడికి చూపుతారు.
1: Diamonds are kept in a safe custody. They will be shown to the one who is prepared to buy, who can afford.
0: కాని ఈ ప్రేమ రత్నం అనేటువంటి దాన్ని ఎక్కడ అమ్ముతున్నారు?
1: This diamond of love, where is it sold?
0: ఇది వ్యాపారానికి సంబంధించినటువంటిది కాదు.
1: It's not limited to business transaction.
0: కనుకని ప్రేమ అనేటువంటి బజారులో ప్రేమ అనే అంగడి లోపల
1: అండ్ ద షాప్ ఆఫ్
0: ప్రేమ స్వరూపుడైన భగవంతుడే ఈ ప్రేమను ఇస్తున్నాడు.
1: God, who is the embodiment of love, will give you this love, the precious diamond.
0: అతనొక్కడు తప్ప ఇంకెవరు దీనికి మాస్టర్ లేడు.
1: God is only the master of this love, no one else.
0: అతని దగ్గర మాత్రమే దీన్ని పొందడానికి వీలవుతుంది.
1: You can only get from him alone.
0: కనుక ఇలాంటి విలువైనటువంటి రత్నం ఈ ప్రేమ.
1: Love is such a valuable diamond.
0: ప్రపంచంలో ఉండేటువంటి రత్నాలకంత విలువ కట్టొచ్చును.
1: You can estimate the price of all the worldly diamonds.
0: ప్రేమ రత్నానికి మాత్రం ఎవ్వరు కూడా విలువ చెప్పలేరు, కట్టలేరు.
1: But no one can ever estimate the price and the value of the diamond of love.
0: ఇంతటి ఘనమైన, ఇంతటి విలువైన, ఇంతటి పవిత్రమైన, ఇంతటి నిత్యమైన, ఇంతటి సత్యమైనటువంటి ఈ ప్రేమతత్వాన్ని ఎంత వర్ణించినప్పటికీ ఇది సాధ్యం కాదు.
1: It's not possible to describe love in full, which is mighty, the sacred, eternal truth.
0: Kanuka, premani meeru alakshyanga bhavinchi, premani edo oka samanyamainatiga meeru viswasinchi, itvanti pavitramainatiga premanu meeru kolipokandi.
1: Don't consider love cheap. Never neglect it. Never lose it. Never drop it.
0: Idi tirigi chikkeetvantidi kaadu.
1: You cannot get it back.
0: Chikkina saayini okkaleeka chakka chesukondi.
1: Have Sai, having got him one.
0: Poyina chikkani pattisini ee paada sevayandi.
1: When once you lose this opportunity of serving the Lord, you will not get
0: mukti chechunandi.
1: It is only devotion that gives you power.
0: Itharula maatalu nimpuka nammi kompadeyakandi.
1: Don't be carried away by hearsay what others tell you.
0: Randi, randi, randi, randi ee premanu konugondi.
1: Come along and experience and bask in this love.
0: ప్రేమ ముదిత మనసే కో

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు కనిపించే ప్రతి ప్రాణి కూడాను ఇంద్రియ భోగములను ఆశించి, ఇంద్రియ సుఖములను అపేక్షించి జీవించుటకు ప్రయత్నిస్తున్నారు.
1: ఇన్ దిస్ అపారెంట్ ట్రాన్సియంట్ వరల్డ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ వాంట్స్ టు డిజైర్ ద సెన్షువల్ ప్లెజర్ అండ్ సెన్షువల్ హ్యాపీనెస్.
0: కానీ ఈ ఇంద్రియ సుఖము ఎక్కడ నుండి ఆవిర్భవించుతున్నది అనేటువంటి విషయాన్ని వారు గుర్తించలేకపోతున్నారు.
1: They are not able to recognize the fact where from they get this sensual pleasure.
0: Samasta indriya sukhamulaku puttinillu dukkhame.
1: For all the sensual pleasure, the center being that of misery.
0: Puttaka sthanam ettido dani purva pradam attire untuntari.
1: As is the center of origin, so the rest follow in the same way.
0: Dukkhamulandu putti sukhamulu ee reethiga taanu pondagaladu. అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భజస్వమాం. ఈ జగత్తునందు కనిపించినది అందరి కూడాను అనిత్యం అసుఖం ఈ లోకం.
1: ఆల్ దట్ యు సీ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ ప్యూర్లీ టెంపరరీ, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్లీటింగ్, ఫుల్ ఆఫ్ మిజరీ.
0: కనుక ఈ సత్యాన్ని మానవుడు గుర్తించితే ఎన్నో విధములైనటువంటి పవిత్రమైన స్థితిని పొందగలదు.
1: వెన్ వన్స్ మ్యాన్ రికగ్నైజెస్ దిస్ truth, he will lead a sacred life.
0: Tana puttuk sthananu taanu gurtinchukolekapothunnadu.
1: He is not able to know his origin.
0: Ekkada nunchi vachanu, ekkada nilchanu, ekkadiki velutunnanu aneetundi ee moodu rahasyamulanu gurtinchukunte manavuni yokka jeevitham saarthakam avutundi.
1: Human life is really redeemed if one understands the meaning of these questions: where from I have come, where do I live, where do I go back.
0: Indriyamulaku మాత్ర అని పేరు.
1: ఇంద్రియ సెన్సెస్ ఆర్ కాల్డ్ మాత్రాస్.
0: మీయతే ఇది మాత్ర అని దీని యొక్క అంతరార్థం. అనగా ఈ యొక్క ఇంద్రియములు అనేటువంటివి, ఈ మాత్ర అనేటువంటివి కూడాను కొలతను వేయబడినటువంటివి.
1: ఇంద్రియ సెన్సెస్ ఆర్ మాత్రాస్, దే హావ్ గాట్ దేర్ ఓన్ మెజర్.
0: కొలతలు వేయనటువంటిది ఇంద్రియములే.
1: ఓన్లీ ది సెన్సెస్ మెజర్.
0: ఎట్లా?
1: హౌ?
0: పప్పుకు తగినంత ఉప్పు లేదు అని దీనికి తగినటువంటి కొలతలు వేసి చెప్పినటువంటిది నాలుక.
1: ఇట్ ఈస్ ద టంగ్ దట్ మెజర్స్ టు వాట్ ఎక్స్టెంట్ సాల్ట్ ఈస్ యాడెడ్ టు ద డాల్.
0: మనిషి చాలా అందంగా ఉంటున్నాడు కానీ ముక్కు చాలా చిన్నది అని దీనికి కొలత వేసి చెప్తుంది కన్ను.
1: ఇట్ ఈస్ ది ఐ దట్ సేస్ దట్ మ్యాన్ ఈస్ సో హ్యాండ్సమ్ but the nose is very small.
0: So small.
1: Small.
0: ఈ విధంగా మంచి చెడ్డ

0: గుర్తించి ఉచ్చరించినటువంటివి ఈ ఇంద్రియములు.
1: సో సెన్సెస్ డిసైడ్ వాట్ ఆర్ గుడ్ అండ్ వాట్ ఆర్ బ్యాడ్.
0: ఈ యొక్క మాత్రకు మరొక విశిష్టత కూడా ఉంటున్నది.
1: మాత్ర సెన్సెస్ అనదర్ సిగ్నిఫికెన్స్,
0: అనగా ఒక పరిమితంలో దీనిని ఉపయోగించుకోవాల్సినటువంటి విషయం.
1: మీనింగ్ దే మస్ట్ బి యూస్డ్ అండర్ సర్టన్ లిమిటేషన్.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ ఇంద్రియములను, అందించినటువంటి ఈ ఇంద్రియములను పరిమితమైనటువంటి యొక్క దీంట్లో దీన్ని ఉపయోగించుకోవాలి.
1: సెన్సెస్ విచ్ ఆర్ గాడ్స్ గిఫ్ట్ మస్ట్ బి యూస్డ్ అండర్ సర్టన్ లిమిట్స్.
0: పరిమితములకు మించిపోయినప్పుడు భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించిన వాడవటమే కాకుండా దానివల్ల అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు, నష్టములకు, రోగములకు గురి కావలసి వస్తుంది.
1: If he doesn't make use of the senses under certain limits, it amounts to disobedience to God and he will be put to suffering, losses and sickness.
0: భగవంతుడు ఏ నిమిత్తమై ఏ ఇంద్రియములను ప్రసాదించాడో ఆ ఇంద్రియములను ఆ నిమిత్తమై సక్రమమైన మార్గంలో దాన్ని ప్రవేశపెట్టి అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: We have to make use of, proper use of these senses for which they are meant, gifted by God.
0: ఉదాహరణమునకు ముక్కును తీసుకోండి.
1: For example, take nose.
0: శ్వాసను తీసుకోవటం కోసమని, శ్వాసను వదలటం కోసమని, సుగంధము చూసుకోవటం కోసమని, దుర్గంధమును విసర్జించడం కోసమని ముక్కును మనకు ప్రసాదించాడు.
1: Nose is gifted for respiratory process, inhalation and exhalation, and also to enjoy the fragrance.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములను స్వీకరించి తద్వారా తన ప్రాణమును నిలబెట్టుకునే నిమిత్తమై ఈ నాసికమును అందించాడు.
1: Nose is given to maintain our life through this breathing process.
0: అంతే కాక రుచులను కూడాను చూచి అనుభవించే నిమిత్తమై కూడాను ఈ నాలుకను అందించాడు.
1: The tongue is gifted to know the taste.
0: ఈ విధమైనటువంటి యొక్క కొన్ని ఇంద్రియముల యొక్క భాగములను మనము దుర్వినియోగపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాము.
1: We are making all attempts to misuse these senses.
0: శ్వాసను తీసుకోవటం, శ్వాసను వదలటం.
1: Inhalation and exhalation.
0: దీని ద్వారా కూడాను అనేక విధమైనటువంటి ఆధ్యాత్మిక ప్రబోధనను అందిస్తూ ఉన్నాడు.
1: The breathing process also has got spiritual teaching.
0: సో హం, ఇది అద్వైతం యొక్క మార్గము, ప్రబోధ.
1: The teaching of non-dualism is this principle of soham.
0: దీన్ని హంస గాయత్రి అని కూడా చెప్తూ వచ్చారు.
1: This is also called హంస గాయత్రి.
0: సో హం, నేనే అది, నేనే దైవము అనేటువంటి యొక్క అంతరార్థము.
1: ద మీనింగ్ ఆఫ్ సోహం ఈజ్ ఐఎమ్ దట్, ఐఎమ్ గాడ్.
0: ఇట్టి భావాన్ని నీవు అర్థం చేసుకుని వర్తించమని గుర్తించుకునే నిమిత్తమై ఈ యొక్క నాసికాన్ని అందించాడు.
1: దిస్ నోస్ ఈజ్ గిఫ్టెడ్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ సోహం బై ది బ్రీతింగ్ ప్రాసెస్.
0: భౌతికమైనటువంటి యొక్క ప్రవర్తనకు లోబడి, భౌతికమైనటువంటి యొక్క విషయవాసనకు లోబడి ఈ పవిత్రమైనటువంటి మంత్రమును ప్రబోధింపజేసేటువంటి ఈ నాసికా ముందు నష్టం వేసుకుంటే ఈ నాసిక ఏమైపోతుంది?
1: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్, ద వరల్డ్ ఫుల్ ఆఫ్ సెన్సువల్ ప్లెజర్, ఇఫ్ యు మేక్ యూజ్ ఆఫ్ ద నోస్ టు ఫర్ స్నఫ్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్?
0: ఈ స్నఫ్ అనేటువంటిది నష్టం వేసుకోవటం వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసం కూడా కొంత అడ్డుపడిపోతాయి. తద్వారా పవిత్రమైన మంత్రమును ఉపయోగించేటువంటి యొక్క ఈ నాసికమునకు అపవిత్రమైనటువంటి మార్గాన్ని ప్రవేశించినట్టు అవుతుంది.
1: ద స్నఫ్ కమ్స్ ఇన్ ది వే ఆఫ్ అవర్ బ్రీతింగ్ ప్రాసెస్ అండ్ ఇట్ మేక్స్ ది హోల్ ప్రాసెస్ అన్సేక్రెడ్.
0: తద్వారా ఈ యొక్క స్నఫ్ ద్వారా ఊపిరితిత్తులు కొంతవరకు అడ్డుపడిపోతాయి.
1: ద లంగ్స్ ఆల్సో ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ గెట్స్ స్పాయిల్డ్.
0: తద్వారా ఇస్నోఫీలియా, ఆస్మా అనేటువంటి రోగములు కూడా ప్రారంభమవుతాయి.
1: వన్ సఫర్స్ ఫ్రమ్ ఇస్నోఫీలియా అండ్ ఆస్మా బికాస్ ఆఫ్ స్నఫ్.
0: భగవంతుడు ఏ నిమిత్తమై అందించాడో ఆ ఇంద్రియములను దానికి విరుద్ధమైన మార్గంలో వినియోగపెట్టడం చేత దీనికి తగినటువంటి పనిష్మెంట్ ఈ వ్యాధియే.
1: ది సిక్నెస్ ఈజ్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ది మిస్యూజ్ ఆఫ్ ది సెన్సెస్ బికాస్ దే ఆర్ మెంట్ ఫర్ పర్టికులర్ పర్పస్.
0: నాలుకను అందించేది దేనికోసమని?
1: వై ద టంగ్ ఈస్ గివెన్?
0: అందుకోసమని నాలుకను ఎన్ని విధముల కూడాను వర్ణిస్తూ వచ్చాడు జయదేవుడు.
1: జయదేవ ఎక్స్టోల్డ్ ద వేరియస్ ట్రేడ్.

0: ఓ పవిత్రమైనటువంటి ఒక నాలుక, రుచి ఎరిగినటువంటి నాలుక, గౌరవ మర్యాదలు తెలిసినటువంటి నాలుక, వినయ విధేయతను పాటించినటువంటి నాలుక, నీవు నిరంతరం కూడాను గోవింద దామోదర మాధవ అనేటువంటి నామం స్మరించేటువంటి ఓ నాలుక, నీవెందుకు ఈ పిడమార్గం పడుతున్నావు?
1: Oh, tongue, you are really sacred. You know the respect and the esteem. You know what obedience and humility is. Instead of chanting God's name Govinda and Damodara, why are you going in the wrong way?
0: Atti nalukanundu manamu satyamainatti palukunu palakali.
1: With this tongue we should speak
0: satyavakunu anusarinchali.
1: We should follow truth.
0: Paralo hrudayamulo badinchinatvanti yokka palukunu palakali.
1: We should speak in such a way as to not to hurt others.
0: మధురమైనటువంటి యొక్క పదార్థములు భుజించాలి.
1: We should accept palatable
0: మత్తు పదార్థములు కాని, మత్తు పదార్థములు కాని,
1: intoxicants
0: మాంసభక్షణ కాని,
1: or meat
0: స్మోకింగ్లు కాని,
1: or smoking
0: ఇత్యాది దుర్వ్యసనములకు గురి అయ్యేటువంటి యొక్క పదార్థములను నీ పైన ఉంచకూడదు.
1: One should not have these vices as to take these intoxicants and smoking and the meat eating.
0: ఇత్యాది దురభ్యాసములకు లోగ కావటం చేతనే నీ యొక్క కీర్తిని కూడాను నీవు కోల్పోతున్నావు.
1: బికాస్ ఆఫ్ దీస్ వాయిసెస్ యూ లూజ్ యువర్ నేమ్ ఇన్ సొసైటీ.
0: మాంసము, మద్యపానము, స్మోకింగ్, ధూమపానము, ఈ మూడు కూడాను మానవులకు చాలా విరోధమైనటువంటి యొక్క చర్యలను చేకూరుస్తుంది.
1: ద నాన్ వెజిటేరియనిజం, డ్రింకింగ్ అండ్ స్మోకింగ్, దే ఆర్ క్వైట్ కాంట్రడిక్టరీ టు హ్యూమన్ బిహేవియర్.
0: తద్వారా అనారోగ్యం కూడా ఏర్పడుతుంది.
1: Therefore he falls sick.
0: మత్తుగా ఉండటం చేతనే తన యొక్క బ్రెయిన్ కూడా చెడిపోతుంది.
1: His brain also gets ultimately spoiled.
0: ఈ విధమైనటువంటి తెలివితేటలను కోల్పోయిన తర్వాత మానవుడు గతికి ప్రయోజనం ఏమిటి?
1: Having lost the intelligence like that, why should he continue to live?
0: కనుక ఓ నాలుక, నేను ఏ నిమిత్తమై నీకు అందించారో భగవంతుడు దాన్ని సరియైన మార్గంలో ప్రవేశపెట్టుకోమని చెప్పింది.
1: Therefore the teaching is, O tongue, you have got a sacred purpose to fulfill. You follow the direction.
0: Matra ane daniki parimitamainatunti paddathiloni.
1: Matra here meant to work under certain limits.
0: Yedi vinalo danini maatrame vinali manam.
1: We are supposed to listen that what we are supposed to.
0: Vinavalsinatunti danini vismarinchi, vinalanatunti danini visvesinchi, nee yokka shravanamunu smarasam chesukuntunnavu.
1: In fact, we are spoiling this power of faculty of audition, listening, by believing that what we are not supposed to.
0: Suradasu kuda cheppadu cheviyundi chevatulai ati manoharamaina nee gaana valimpa neraraire.
1: Suradasu also said, you have got the ears, but you are not able to listen to the melodious music of the Lord.
0: Kannundi gundulai kalyanakaramaina nee roopu darshimpa neraraire.
1: Having been gifted with the eyes, yet you are not able to see the beautiful form
0: kannulu enduku ichchadu bhagavantudu.
1: Why God has given eyes?
0: అడ్డం వచ్చినటువంటి వాటినంతా చూడటం కోసమనే?
1: Are they given to see everything?
0: కాదు కాదు.
1: No.
0: మంచిని చూచే కోసమని.
1: To see good, eyes are given.
0: కనుకనే పురందర్దాసు కూడా చెప్పాడు, కన్నులేలరా రాముని చూడని కన్నులేలరా. ఎందుకు ఈ కన్నులు ఉండాలి? భగవంతుని చూడనటువంటి ఈ కన్నులు ఎందుకోసం ఉండాలి?
1: The eyes that don't see the form, beautiful form of God, why should they exist?
0: Enduku ee kannulu untunnayi pattikayala vale?
1: Just these eyes are like the cotton balls.
0: Nee kosama bazaar lo poyetunte vyaktulandarni chuttam kosamana? Kaadu kaadu. Bazaar lo vesinatunte gaiti kosamanta chuttam kosamana? Kaadu kaadu. Bazaar lo vesinatunte cinema wall kosamanta chuttam kosamana? Kaadu kaadu.
1: The vision is not granted to watch the guidepost and the wall posters on along the streets and everything over there.
0: నీవు రోడ్డులో నడుస్తున్నావు కనుక రోడ్డును చూడు మొదలు.
1: As you walk along the road, first watch your step.
0: నీవు ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క నేత్రములను అపవిత్ర మార్గంలో ప్రవేశపెట్టడం చేతన నీవు ప్రమాదమునకు గురి అయిపోతున్నావు.
1: Because you have lost that sacred path of the vision, you are put to danger.
0: చూడు, నీవు రోడ్లో వెళుతున్నప్పుడు సైకిల్ పైన పోతున్నావు. ఈ యొక్క వాల్ పోస్ట్ నువ్వు చూసుకుంటూ పోతే ఏ టాక్సీనో ఏ యొక్క రిక్షానో వచ్చి నిన్ను కొట్టి నీకు ప్రమాదం కలిగిస్తుంది.
1: As you're going on your bicycle, if you look at the wall post over there, naturally you sustain a fracture.
0: నీవు రోడ్లో పోయేటప్పుడు రోడ్డును చూడాలి కానీ మిగతా విషయాలను ఏమాత్రం గుర్తించరాదు.
1: You should see the road as you go straight, nothing else.
0: అప్పుడే నీకు క్షేమము అన్ని విధములైనటువంటి యొక్క ఆనందము కలుగుతుంది.
1: There lies all the joy and security.
0: కనుకనే ఇంద్రియముల యొక్క ప్రమాణమును, ఇంద్రియముల యొక్క విలువను, ఇంద్రియముల యొక్క విశిష్టతను గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we have to make an effort to know the value, the limitations of the senses given to us.
0: ఈ ప్రపంచములో ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క ప్రాణి లోబడిపోతుండాలి.
1: In this world, we find one creature submitting itself, a victim to one sense or other.
0: కురంగా మాతంగా విహంగమీన బృంగములవలే అన్నారు. కురంగా మాతంగా విహంగము మీనము కుంభములవలే. అనగా లోకములో శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఐదు ప్రాణములు ఉంటున్నాయి.
1: There are five principles here. One is శబ్ద, the second is రూప.
0: శబ్దములకు లోబడి జింకలు వశమైపోతున్నాయి.
1: The deer, the second they become victims to the sound.
0: శబ్దములు తాను భరించుకోలేవు.
1: They can't bear the sound.
0: అదిరి బదిరి పోతుంటాయి.
1: They are fear stricken because of high sound.
0: కట్టకడపటికి ప్రాణమునకును కోల్పోతుంటాయి.
1: They lose their life ultimately.
0: ఒక శబ్దములకు మాత్రమే ఈ యొక్క జింకలు ఇన్ని విధములైనటువంటి యొక్క జీవితం కులిపోతుంటాయి.
1: Deer is a victim to one factor of sound.
0: ఏనుగు.
1: Then touch.
0: ఈ స్పర్శ చేత తాను మనకు వశమైపోతుండాలి.
1: Elephant can be caught because of its weakness.
0: దేహం పెద్దదే కానీ బలము చాలా గొప్పదే కానీ ఒక శబ్దములు కాక స్పర్శకు చాలా లోబడిపోతుంటాయి.
1: ద బాడీ ఈజ్ సో బిగ్, సో మైటీ, బట్ యెట్ బికాస్ ఆఫ్ వీక్నెస్ టు ద సెన్స్ ఆఫ్ టచ్ ఇట్ బికమ్స్ ఎ విక్టిమ్.
0: ఈ యొక్క స్పర్శ కేవలము భుజబలమును బుద్ధి బలమును ఏమాత్రము యోచించదు.
1: దిస్ సెన్స్ ఆఫ్ టచ్ ఈజ్ బియాండ్ ద ఫిజికల్ పవర్ అండ్ ఇంటెలిజెన్స్.
0: కనుకనే శబ్దము స్పర్శ రూపము.
1: దెన్ థర్డ్ వన్ ద ఫామ్ రూప.
0: మిగతా ఎక్కడైనా ఉంటుంటాయి. లైట్ ను చూసేటప్పటికీ తాము కాలిపోతామా ఏమవుతామా అనేటువంటి విచారమే లేకుండా అందులో వచ్చి పడిపోతుంటాయి అగ్నిలో.
1: అండ్ వీ ఫైండ్ సో మెనీ ఇన్సెక్ట్స్ ఓవర్ దేర్ దట్ ఫాల్ ఇన్ టు ద ఫైర్ బీయింగ్ క్యారీడ్ అవే బై ద లైట్.
0: రసము అది ఏ చేప.
1: దెన్ ద రస ద టేస్ట్.
0: ఇంకా మాంస ముక్కను గాలమునకు పెట్టి నీటిలో వేసినప్పుడు దాని నిమిత్తమై వచ్చి చేరిపోయి కట్టగడపటి ప్రాణం ఇచ్చిపోతుంది.
1: ఫిష్ కెన్ బి కాట్ బై ద బెయిట్.
0: అట్లా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క విధమైనటువంటి దీనికి లొంగిపోతుంటది.
1: ఈచ్ ఇండివిజువల్ బికమ్స్ ఎ విక్టిమ్ టు వన్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్.
0: కానీ ఈ ఐదు ఉండినటువంటి ఈ మానవుడు ఇంకెంత భద్రం లేకుండా ఉండాడో చూడండి.
1: యు కెన్ అండర్స్టాండ్ హౌ అన్సేఫ్.
0: రూపరసగంధాదులు ఐదు కూడా ఉంటున్నాయి మానవుని నిండుకు.
1: Man has got all these five factors in force.
0: కనుకొని వీడు అన్నింటికీ కూడాను బద్ధుడైపోతున్నాడు.
1: Therefore he is chained by all these five.
0: అన్నింటికీ తాను వశుడైపోతున్నాడు.
1: He submits himself to all.
0: అన్నింటికీ తాను slave అయిపోతున్నాడు.
1: He becomes a slave to these five.
0: కనుకొని తన జీవితమంతా కూడాను స్వేచ్ఛ అనే దానికి ఏమాత్రం కూడా అవకాశం లేకుండా పోతుండాలి.
1: Therefore he loses his the very freedom.
0: కనుక ఇంద్రియముల యొక్క సుఖము ఎక్కడి నుంచి వచ్చిందంటే దుఃఖం నుంచినే వచ్చింది.
1: Therefore the sensual pleasure is product of misery.
0: ఈ దుఃఖం నుంచి మనకు దుఃఖమే ప్రాప్తిస్తుంది కానీ సుఖం అనేటువంటిది ఏనాటికి మనకు ప్రాప్తించదు.
1: Out of sadness you get only sadness or misery, no pleasure whatsoever.
0: మృత్తికమైనటువంటి కుండ లోపల స్వర్ణకుండగా మారాలంటే ఎట్టవుతుంది, వీలవుతుంది?
1: How do you expect an earthen pot to become a golden one?
0: కనుకనే మనం పుట్టినదే దుఃఖం నుంచి పుట్టాము.
1: We are born in misery.
0: సుఖం అనేటువంటిది ఎట్ట ప్రాప్తిస్తుంది?
1: How do you expect happiness?
0: కానీ మనం ఆ సత్యాన్ని గుర్తించుకోలేక సుఖము సుఖము సుఖము అని ఆరాట పడుతున్నాం.
1: బట్ వీ డోంట్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ బట్ స్టిల్ వీ వాంట్ టు బి హ్యాపీ.
0: ఎక్కడ ఉంది సుఖము?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: కేవలము దైవత్వం నందు మాత్రమే ఉంటుంది.
1: ది ట్రూ హ్యాపీనెస్ లైస్ ఇన్ ది డివినిటీ.
0: ఆ దివ్యత్వం నందు మాత్రమే ఈ సుఖం ఉంటుండాలి.
1: ది హ్యాపీనెస్ లైస్ ఇన్ డివినిటీ.
0: కనుకనే ఆ దివ్యత్వాన్ని ఆశ్రయించినప్పుడే నిజమైన సుఖం మనకు ప్రాప్తిస్తుంది.
1: వెన్ యూ సరెండర్ టు ది డివైన్ యూ విల్ హ్యావ్ దిస్ బ్లెస్.
0: ఇప్పుడు మరొక విషయం కూడా యోచించాలి.
1: ఈ
0: ఇంద్రియములు పది.
1: టెన్ సెన్సెస్.
0: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు.
1: ఫైవ్ సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్, ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్.
0: ఈ పది ఇంద్రియములకు ఎవరు యజమాని?
1: హూ ఇస్ ద మాస్టర్ ఆఫ్ దీస్ టెన్ సెన్సెస్?
0: అదే మనస్సు.
1: ద మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ది.
0: కనుకనే ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు మనస్సు అనేటువంటి వానికి భార్యల వంటివి.
1: దేర్ఫోర్ దీస్ టెన్ సెన్సెస్ ఆర్ ఈక్వల్ టు ది వైవ్స్ టు ద మాస్టర్ మైండ్.
0: ఒక వైఫ్ ఉంటేనే జీవితంలో చాలా అవస్థలు పడలేకుండా పోతుంటారు మానవులు.
1: వన్ ఈజ్ నాట్ ఏబుల్ టు గో ఆన్ వెల్ విత్ వన్ వైఫ్.
0: ఇద్దరు ఉండి భార్యలు ఉండినటువంటి ఉత్తాన పాదంకి అనేక కష్టములు చేకూరి కట్టగడపటికి ధ్రువుణ్ణి కూడాను అరణ్యానికి పంపవలసి వచ్చింది.
1: ఉత్తాన పాద హూ హాస్ టూ వైఫ్స్ హ్యాడ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ హిస్ సన్ ధ్రువ బికాస్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అట్ హోమ్.
0: ముగ్గురు భార్యలు ఉన్నటువంటి జనక మహారాజు కూడాను యజ్ఞము చేత పొందబడినటువంటి యొక్క శ్రీమన్ నారాయణమూర్తిని అరణ్యానికి అంపగలిగాడు.
1: And you also know the king Dasharatha, who has got the three wives, had to be separated from the son.
0: కారణం ఏమిటి?
1: Why?
0: ఈ భార్యలకు వశం కావటం చేతనే వీరిట్టి దురవస్థలకు గురి అవుతూ వచ్చారు.
1: Because he had to submit himself to the three of his wives.
0: ఇంకా 10 మంది భార్యలు ఉంటున్నటువంటి యొక్క ఈ మనసు యొక్క గతి ఎలాంటిది?
1: You can understand the fate of the mind with the 10 wives.
0: ఒక భార్య చెప్తుంది, నన్ను ఈ విధమైనటువంటి సుందరమైనటువంటి దీనిని చూడటానికి నన్ను తీసుకుని పోమంటుంది.
1: One wife will demand that she should be taken to a good scenario, a good scene.
0: అక్కడికి నన్ను తీసుకుని పోకుండా పోతే నీతో నేను మాట్లాడనంటుంది.
1: If you don't take me to that spot, I will not talk to you.
0: నాకు రుచికరమైనటువంటి పదార్థములు అందించాలని నాలుకా అనేటువంటి ఆశిస్తుంది.
1: The tongue wants very good dishes.
0: ఆ నాలుకకు ఈ రుచికరమైనటువంటి ఆహారం అందించకుండా పోయినప్పుడు ఇతర పైన ద్వేషం కలుగుతుంది ఆ యొక్క నాలుకకు.
1: అండ్ ఇఫ్ వి డోంట్ సప్లై డెలీషియస్ ఐటమ్స్
0: ఈ విధంగానే ఒకదాని తృప్తిపరిస్తే మరొకటి విరోధానికి కోనుకుంటుంది.
1: వెన్ యూ సాటిస్ఫై వన్ సెన్స్ ద అదర్ సెన్స్ టర్న్ అగెన్స్ట్.
0: కనుక ఈ 10 ఇంద్రియములను కూడా నువ్వు తృప్తిపరిచేటువంటిది ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి టు సాటిస్ఫై ఆల్.
0: కనుకనే అర్జున్ అటువంటి వాడు కూడా చెప్పాడు, చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. ఇది చాలా ప్రమాదమైనటువంటిది, చాలా బలమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది. ఈ చంచలమైనటువంటి మనసును నేను ఉంచుకోలేనన్నాడు.
1: ద మైండ్ ఈజ్ సో స్ట్రాంగ్, ఇట్స్ అన్స్టడీ, ఇట్స్ వేవరింగ్. వెల్ ఐ కాంట్ బేర్ దిస్.
0: ఈ చంచలత్వం ఎక్కడి నుంచి వచ్చింది ఈ మనసుకు?
1: మైండ్ ఈజ్ వేవరింగ్. వేర్ ఫ్రమ్ ఇట్ గాట్
0: ఈ భార్యను పెట్టేటువంటి బాధల చేతనే ఈ చంచలత్వం ప్రారంభమైంది.
1: ద మైండ్ ఈజ్ వేవరింగ్ బికాస్ ఆఫ్ ది సఫరింగ్ ఇట్ సఫర్స్ అట్ ది హ్యాండ్స్ ఆఫ్ ది వైవ్స్.
0: కనుకనే ఈ ఇంద్రియములు ఆ మనసును అనేక విధములుగా కూడాను భ్రాంతులకు చెందిపోతుండాలి.
1: సో ది సెన్సెస్ బ్రింగ్ ఇట్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ డెల్యూషన్.
0: ఈ యొక్క మనసును ఒక క్షణమైన కూడా స్థిరత్వంలో ఉండనివ్వదు.
1: మైండ్ విల్ నెవర్ బి స్టడీ ఫర్ ఎ మోమెంట్.
0: కనుక ఇంద్రియములు అనేటువంటివి మనకు సుఖం అందిస్తున్నాయని అప్పటికప్పుడు ఆనందిస్తున్నారే కాని మానవుడు ఇది భరించలేనటువంటి బాధను కూడా అందిస్తున్నాయి.
1: మ్యాన్ ఫీల్స్ దట్ ఈస్ హ్యాపీ బికాస్ ఆఫ్ ద సెన్సువల్ ప్లెజర్. But it is momentary, but ultimately it suffers a lot.
0: కాని ఇంత తెలివితేటలు కలిగినటువంటి మానవుడు కూడాను ఈ ఇంద్రియముల యొక్క సుఖమును ఏమాత్రం కూడా గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ బీయింగ్ సో ఇంటెలిజెంట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఇన్వెస్టిగేట్ వాట్ ది సెన్సువల్
0: ఈ భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన ఈ యొక్క ఆనందములకే తాను లొంగిపోతున్నాడే కాని ఇవి కనిపించేటువంటి ఇవి చేర్చేటువంటి స్థానం ఎటువంటిది అనేటువంటి యొక్క లక్ష్యాన్ని మర్చిపోతున్నాడు.
1: మ్యాన్ ఈస్ క్యారీడ్ అవే బై ది ఫిజికల్ fleeting world, but he doesn't understand in which direction he is going.
0: ee bhautikamaina vanni kudanu chana banguramaitundi.
1: All the worldly things are momentary.
0: Dinine Shankarulu varu kuda chepparu ma

0: ఇవంతా క్షణములో పల్లెపోతుంటాది. ఈ సుఖములు, ఈ ఆనందములు, ఈ యొక్క ఆహ్లాదములన్నీ కూడా ఒక క్షణంలో కనుమరుగైపోతుంటాడు.
1: ఆల్ దిస్ హ్యాపీనెస్ అండ్ ద ప్లెజర్ వానిష్ ఇన్ ఎ మోమెంట్స్ టైం.
0: ఇట్టి క్షణభంగురమైనటువంటి యొక్క సుఖముల నిమిత్తమై మానవుడు గొప్ప విలువైనటువంటి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు.
1: బికాస్ మ్యాన్ ఫైండ్స్ అండ్ యర్న్స్ ఫర్ దిస్ మొమెంటరీ ప్లెజర్ అండ్ స్పాయిలింగ్ హిస్ వాల్యుబుల్ లైఫ్.
0: నిజముగా మానవుడు అంటే ఉపనిషత్తుడు అంటే విలువైనటువంటిది అని అర్థం.
1: ఉపనిషత్ గివ్స్ ద మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ మానవ, హ్యూమన్ బీయింగ్, ద వన్ హూ ఇస్ వాల్యుబుల్.
0: చాలా విలువైనటువంటిది మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: ఈ లోకమునందు కూడా మీరు చక్కగా విచారణ చేస్తే మనిషికి ఉండినటువంటి విలువ దేనికి లేదు.
1: ఈవెన్ దిస్ ఫిజికల్ వరల్డ్ మ్యాన్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: కానీ తెలుసుకోలేకపోవడం చేతనే మానవుడు అధోగతి పారైపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ హిస్ ఇగ్నోరెన్స్ హీ రూయిన్స్ హింసెల్ఫ్.
0: ఈ ప్రపంచంలో ఏది విలువైనటువంటిది అంటే డైమండ్ విలువైనటువంటిది అంటున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ వాట్ ఇస్ వాల్యుబుల్? వి సే డైమండ్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: డైమండ్ వాల్యుబుల్, ఇంత విలువైనటువంటిది లేదు. కానీ ఆ డైమండ్ విలువ కట్టేటువంటి వాడెవడు? మనిషే.
1: డైమండ్ ఇస్ హైలీ వాల్యుబుల్, బట్ హూ అటాచ్డ్ వాల్యూ టు ద డైమండ్? ఓన్లీ మ్యాన్.
0: బంగారు చాలా విలువైనటువంటిది, దానికి విలువ కట్టేది ఎవరు? మనిషే.
1: గోల్డ్ ఇస్ వాల్యుబుల్, బట్ హూ ఇస్ ద కాజ్ ఫర్ దిస్ వాల్యూ? మ్యాన్ అగైన్.
0: గొప్ప గొప్ప పట్టణాల లోపల కూడా భూములకంతా విలువ కట్టేటువంటి వారు ఎవరు? మనిషే.
1: ద సైట్ వాల్యూ ఇన్ సిటీస్ ఇస్ వెరీ హై.
0: ముంబైలో ఒక అడుగు తీసుకుంటే దీనికి 2 లక్షల రూపాయలు ఒక అడుగు నెలకు.
1: ఈవెన్ ఫర్ ఫుడ్ దేర్ in Bombay you have to pay a couple of lakhs.
0: Veetikanta viluvu kattetunte vaadu evaru? Manushe.
1: Who is the man responsible?
0: Annitiki viluvu katte manushi viluvu inaadu tarigipoyindi.
1: The man who is the cause for the valuables outside has lost.
0: Manushi viluvu inaadu tarigipoyindi.
1: Man's value has declined.
0: Anni viluvulu ekkipoyina kaani manushi viluva chaala cheeninchipoyindi.
1: Prices have gone up, human values have come down.
0: Kaaranam emti?
1: Why?
0: Manushilo undavalsinatundi viluvulu kolipotam chetane manushi viluvu kuda kolipoyindi.
1: Because of the loss of human values, man has lost his value.
0: Manavudu enta goppavadu?
1: Man is mighty.
0: Enta telivitetulu galavadu?
1: How intelligent he is.
0: Enta pragnanikulu galavadu? Anduvalane pragnanam brahma ani vedam cheppindi.
1: This intelligence awareness is brahman.
0: Ituvanti manavattamulo eenadu ఈ విచారణ చేసేటువంటి విషయం లోపల చాలా అమోఘమైనటువంటి ఒక తత్వాన్ని పొందలేకపోతున్నాడు.
1: ఇన్ దిస్ వాల్యుబుల్ హ్యూమన్ లైఫ్ హీ ఇస్ నాట్ ఏబుల్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ప్రాపర్ ఎంక్వైరీ.
0: ఇదంతా కూడా స్వార్థము స్వప్రయోజనాలకని వినియోగం చేసుకుంటున్నాడు.
1: ద టూ మెయిన్ కాజెస్ ఫర్ ఆల్ దీస్, వన్ ఇస్ సెల్ఫిష్నెస్, ద అదర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఈ స్వార్థ స్వప్రయోజనాలు ఏనాడు మానవుడు త్యజించునో ఆనాడే తన యొక్క విలువ కూడాను తన పెంచుకోగలడు.
1: That day he is rid of this selfishness, self-interest, his value will go up.
0: కనుక మానవతా విలువల్ని ఈనాడు చక్కగా గుర్తించుకోవడానికి వర్తించాలి.
1: So today we have to recognize the value of the human values.
0: మన ఇంద్రియములు మానవ జీవితము లోపల ఆదర్శవంతమైన జీవితాన్ని అందించే నిమిత్తమై భగవంతుడు ప్రసాదించినటువంటి వరప్రసాదములే.
1: God has gifted these senses to lead an ideal life.
0: మంచిని చూడు.
1: See good.
0: మంచిని విను. మంచిని మాట్లాడు. మంచిని తరచు. మంచివి చేయి.
1: సీ గుడ్, హియర్ గుడ్, డూ గుడ్,
0: బీ గుడ్ అండ్
1: బీ గుడ్, సీ గుడ్.
0: ఈ విధమైనటువంటి దీనిని మనము సరైనటువంటి అర్థం తీసుకోలేకపోతున్నాం.
1: వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ దీస్ స్టేట్మెంట్స్.
0: ఈ ఐడెంటిటీని మనం సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు మన ఇంద్రియముల యొక్క పవిత్రత మనమే గుర్తించుకోవచ్చు.
1: When we make proper use of these 5 senses, we will know their value more and more.
0: ఇంత విలువైనటువంటి మనకు అందించినప్పటికీ దీనిని దుర్వినియోగం చేసుకుంటున్నాడు మానవుడు.
1: Though the valuables are given to us, but man is misusing them.
0: ఇప్పుడు ఒక పిల్లవాడు చెప్పాడు, స్వామి యొక్క బోధనలో ప్రధానమైనటువంటిది టాక్ లెస్ మోర్ వర్క్.
1: ద మెయిన్ టీచింగ్ ఆఫ్ భగవాన్, ది ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దిస్, టాక్ లెస్ వర్క్ మోర్.
0: పూర్వము మహర్షులందరూ కూడాను మౌనం వహించేటువంటి వారు.
1: In ancient times, sages observed
0: ఈ మౌనం దేనికోసమని?
1: Why should you observe silence?
0: అధికంగా మాట్లాడటం చేత ఏ అసత్యమేమైనా బయలుదేరవచ్చును.
1: By talking too much, you may speak a lie.
0: ఇతరులకి ఏదైనా బాధ కలిగించవచ్చును.
1: You may hurt someone else.
0: లేక మన రహస్యం ఎక్కడైనా బయటపడిపోవచ్చును.
1: We may reveal our own inner secrets unconsciously.
0: ఈ విధమైనటువంటి యొక్క అంతర్భావమును పురస్కరించుకుని మౌనమును వహిస్తూ వచ్చారు.
1: Because of these things, people observed silence in those days.
0: ఈ సైలెంట్ వల్ల ఎంత పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత స్థాయిని చేకూరుతామనేటువంటిది గుర్తించుకోలేకపోతున్నారు.
1: We are not able to understand the noble heights we reach by observing silence.
0: కనుక మౌనము చేత ఎంతనో గొప్ప తెలివితేటను పెంచుకోవచ్చు.
1: By observing silence, we can improve our intelligence.
0: ఒకనాడు వివేకానంద పది దినములు ఏ విరామం లేకుండా మాట్లాడుతూ వచ్చాడు.
1: వివేకానంద వెంట్ ఆన్ స్పీకింగ్ కంటిన్యూస్లీ నాన్ స్టాప్ ఫర్ 10 డేస్.
0: 11వ దినము తాను నేర్చుకున్న శ్లోకాలంతా మర్చిపోయాడు.
1: ఆన్ 11th డే హీ ఫర్గాట్ ఆల్ శ్లోకాస్ దట్ హీ గాట్ బై హార్ట్.
0: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఒక్క శ్లోకమైనా కూడా రాలేదు తనకు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ ఎఫర్ట్స్ హీ కుడ్ నాట్ రికాల్.
0: ఏమిటి నిరంతరము కంఠస్థం చేసుకున్నటువంటి యొక్క ఈ శ్లోకము నాకు మర్చిపోవటంలో ఉన్నటువంటి కారణం ఏమిటి?
1: What is the reason that all the shlokas that he got them by heart, how is it that he forgot?
0: Swami Sadananda ikkada vachi, Narendra, nuvu chaala parabadutunnavu. Adika bhasha chetane nee yokka telivitetulu kuda nuvu marugupadipothunnayi. Nee yokka gnapashakti kuda nuvu cheeninchipothundadi. Memory power pothundadi
1: annaru. Swami Sadananda came over there and said, Naren, you have committed a mistake here. By talking too much, you lost your memory and your intelligence is also declining.
0: కొంతకాలం నీ మౌనం వహించమన్నాడు.
1: He wanted him to observe silence for some time.
0: ఒక 15 దినములు మౌనంగా కూర్చున్నాడు.
1: For 15 days he remained in silence.
0: తదుపరి అన్ని శ్లోకములు కూడా తన వెంట వచ్చేసేసినాయి.
1: Thereafter he could recall all shlokas.
0: కనుకనే పిల్లల పరీక్షల కోసమే నిమిత్తము అనేక విధమైనటువంటి మెమరీ పవర్ ని పెంచుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు.
1: Students, they want to improve their intelligence, keeping the exam.
0: కాని మాట్లాడుతూ మాట్లాడుతూ మాట్లాడుతుంటారు. ఈ మాట్లాడుతూ ఉండే సమయం లోపల ఈ మెమరీ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: క్షీణించిపోతుంది. As they talk continuously, their memory power diminishes.
0: పోనీ కనీసం పరీక్షల సమయమైనా కూడా మాట్లాడకుండా ఉంటాం మంచిది.
1: At least during examination season, better you observe silence.
0: జ్ఞాపక శక్తి తెలివితేటలు కూడా అధికంగా అభివృద్ధి అవుతాయి.
1: When you observe silence, your intelligence will improve. And also your memory power.
0: Inte kaakunda mounam valla enniyo vidhamainatundi abhiruddhulu kuda nu manavuni endu gocharistuntayi. Anta yuvukudu ga nu maaripothavu.
1: The more silence you observe, the more deserving person.
0: Maatalu adhikamayye kodi ati twaraga nee vruddhapyam pondutavu.
1: The more you talk, the age advances quite pretty soon.
0: Kanukane ee indriyamullo undinatundi okka shaktulanu kontha manaku gurtinchukodaniki prayatninchali.
1: So we have to understand the power, the capacity of the senses.
0: Ee indriya shaktini gurtinchukolekane మానవుడు తన చేతులారా తన యొక్క శక్తిని తాను కోల్పోతున్నాడు.
1: As man could not know the power of these senses, he has become powerless.
0: కనుకనే ఇంద్రియములు చాలా పవిత్రమైనటువంటివి.
1: Senses are sacred.
0: ఇవి ఇంద్రియములు చాలా శక్తివంతమైనటువంటివి.
1: Highly powerful.
0: ఇవన్నీ కూడా భగవత్ వరప్రసాదములే.
1: They are gifts of God.
0: అయితే ఆ భగవత్ యొక్క సంకల్పం చేత ఎంతవరకు దీన్ని ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకున్నప్పుడే భగవత్ అనుగ్రహం కూడా అత్యధికంగా ప్రాప్తిస్తుంది.
1: బట్ వెన్ వీ మేక్ యూజ్ ఆఫ్ దీస్ సెన్సెస్ అకార్డింగ్ టు గాడ్స్ విల్, అబ్జర్వింగ్ సర్టన్ లిమిటేషన్స్, నేచురల్లీ వీల్ షైన్.
0: లేకుండా మనము దీనిని దుర్వినియోగం చేసుకుంటే భగవత్ అనుగ్రహం కూడా క్షీణించిపోతుంది.
1: బట్ ఇఫ్ వీ మిస్యూజ్ దెమ్, వీల్ బి అవే ఫ్రమ్ గాడ్స్ గ్రేస్.
0: తన ఆజ్ఞల ప్రకారం ఉల్లంఘించిపోయినప్పుడు తను ఏ విధంగా అనుగ్రహించగలడు?
1: వెన్ వీ డిజోబే గాడ్స్ విల్, హౌ డు ఎక్స్పెక్ట్ గాడ్స్ గ్రేస్?
0: కనుక భగవంతుడు ఏ యొక్క సంకల్పం చేత అందించాడో ఆ సంకల్పం అనుగుణంగా మనం దీన్ని ఉపయోగించుకుంటూ పోవాలి.
1: వీ హావ్ టు ఫాలో గాడ్స్ విల్ అండ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది సెన్సెస్.
0: నీ యొక్క ఇష్టం కోసం నువ్వు దీన్ని వినియోగించుకోకూడదు.
1: యూ కాన్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ఇన్ యువర్ ఓన్ వే.
0: భగవత్ ఇష్టాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి.
1: యూ షుడ్ ఫాలో గాడ్స్ విల్.
0: అప్పుడే ఈ యొక్క ఇంద్రియములు సక్రమమైన మార్గమును ప్రవేశిస్తాయి.
1: దెన్ ది సెన్సెస్ వుడ్ బి ఏబుల్ టు ఫాలో ది కరెక్ట్ డైరెక్షన్.
0: ఇంద్రియములు సక్రమమైన మార్గమును ప్రవేశించినప్పుడు మానవత్వము ధన్యమైపోతుంది.
1: అండ్ వన్స్ ది సెన్సెస్ ఫాలో ద రైట్ పాత్, ది హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: మానవ జీవితం అంతా ఇప్పుడు ఇంద్రియముల చేతనే కట్టబడినటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ is bound by the senses.
0: ఇందులో పంచకోశముల చేత మరింత కట్టబడినటువంటిది.
1: అండ్ ఇస్ ఫర్దర్ చైన్డ్ బై ది 5 లైఫ్ షీట్స్.
0: కనుకనే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములు.
1: దీస్ ఆర్ 5 షీట్స్. వన్ ఇస్ ద ఫుడ్, అదర్ ద లైఫ్, ద మైండ్, ద అవేర్నెస్ అండ్ వన్ ఆఫ్ బ్లెస్.
0: అయితే ఈనాడు అన్నమయ ప్రాణమయ మనోమయములు పశుపక్షి మృగాదులు కూడా ఉంటున్నాయి.
1: హౌఎవర్ దీస్ 3 షీట్స్ ఆఫ్ ద ఫుడ్, లైఫ్ అండ్ ద మైండ్ ఆర్ ప్రెసెంట్.
0: ఈనాటి మానవుడు కూడా ఈ 3 కోశముల వరకే ప్రయాణం చేస్తే ఈ తగినటువంటి ఒక విజ్ఞానమయ ఆనందమయ కోశములు ఏమి కావాలి?
1: ఇఫ్ మ్యాన్ ఆల్సో proceeds in this direction of these 3, when would he travel to the other 2 beyond?
0: కానీ మానవుడు అన్నమయ ప్రాణమయ మనోమయ ఈ 3 కోశముల వరకే ప్రయాణం చేస్తున్నాడు.
1: బట్ మ్యాన్ ఇస్ ట్రావెలింగ్ అప్ టు దీస్ 3 లెవెల్స్ ఓన్లీ, ద షీత్ ఆఫ్ ఫుడ్, ద లైఫ్ అండ్ ద మైండ్.
0: విజ్ఞానమయ కోశంలో కూడా ప్రవేశించడం లేదు.
1: హి హస్ నాట్ గాన్ టు ద షీత్.
0: ఊటికొక్కరో కోటికొక్కరో విజ్ఞానమయ కోశంలో ప్రవేశిస్తున్నారు.
1: అట్లీస్ట్ 1 or 2 వుడ్ బి ఏబుల్ టు ప్రొసీడ్ టు దట్ 4th.
0: తదుపరి ఆనందమయ కోశం.
1: ద ఫైనల్ వన్ ఇస్ ద షీత్ ఆఫ్ బ్లిస్.
0: అది ఎవ్వరు కూడా ఇంతవరకు కూడా కనిపెట్టలేదు, గుర్తించలేదు, దానికి స్థాయికి చేరుకోలేదు.
1: నో వన్ హెస్ ఎవర్ డిస్కవర్డ్ వాట్ ఇట్ ఈస్, నో వన్ హెస్ ఎవర్ అటైన్డ్ నార్ రీచ్డ్ దట్ లెవెల్.
0: కనుకనే ఆనందమయ కోసం వరకు కూడా మన ప్రయాణం కొనసాగిపోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ కంటిన్యూ అవర్ ఆన్వర్డ్ జర్నీ.
0: మధ్య స్టేషన్స్ లో దిగిపోతున్న చేత మనం అనేక ప్రమాదములకు గురి అయిపోతాం.
1: బికాస్ వీ గెట్ డౌన్ ఇన్ ద మిడిల్ స్టేషన్స్ ఆన్ ద వే
0: అనేక కష్టములకు కూడా గురి అయిపోతాం. అనేక కష్టములకు కూడా
1: వీల్ ఫేస్ సో మెనీ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
0: ఎక్కడ చేరాలనో అక్కడ చేరాలి.
1: వీ హావ్ టు రీచ్ ద డెస్టినేషన్.
0: కనుకనే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ అని. అసతోమ సద్గమయ,
1: అసతోమ సద్గమయ
0: అనగా ఏ దీనిని మనం తెలుసుకుని సరైనటువంటి మార్గంలో మనం ప్రవేశిస్తామో అసత్ నుంచి సత్తులో ప్రవేశించాలి.
1: యూ షుడ్ ప్రొసీడ్ ఫ్రమ్ దిస్ అన్ట్రూత్ టు ది ట్రూత్ ఇన్ ద రైట్.
0: అప్పుడే మనకు ఒక శాంతి.
1: దెన్ యూ విల్ హ్యావ్ పీస్.
0: అంతవరకు శాంతి లేదు.
1: యూ నెవర్ అటైన్ పీస్ టిల్
0: దెన్. తమసోమ జ్యోతిర్గమయ, ఈ చీకటి నుంచి వెలుగునకు మనం ప్రయాణం చేయాలి.
1: యూ షుడ్ బి ట్రావెల్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్.
0: ఎప్పుడు చీకటి నుంచి వెలుగునకు ప్రయాణం చేస్తామో అప్పుడే మనకు ఒక శాంతి.
1: వెన్ వన్స్ యూ ట్రావెల్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ యూ విల్ అటైన్
0: మృత్యోమ అమృతంగమయ.
1: మృత్యు
0: నుంచి అమృతత్వానికి చేరినప్పుడే మనకు శాంతి చిక్కుతుంది.
1: వెన్ యూ ట్రావెల్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ది డెత్ టు ఇమ్మోర్టాలిటీ యూ విల్ బి పీస్ఫుల్.
0: కనుక ఈ మూడింటి యొక్క శాంతిని మనం పొందాలనుకుంటుంటే ఈ మూడింటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ పీస్ ఇన్ ఆల్ దీస్ త్రీ లెవెల్స్ వీ షుడ్ రికగ్నైజ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్.
0: అన్నింటికి మూలాధారమైనటువంటిది ఈ నాలుగు మార్గములే.
1: ద ప్రైమల్ బేసిస్ దీస్ ఆర్ ది ఫోర్.
0: తేజ దుర్జన సంసర్గం.
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: దుష్టుల యొక్క సహవాసం నుంచి దూరం కావాలి.
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: దుష్టుల సహవాసంలో మనం ఉండినంత వరకు కూడాను మనము పవిత్రమైనటువంటి దీన్ని పొందలేము.
1: ఇన్ ది కంపెనీ ఆఫ్ ది వికెడ్ యూ విల్ నెవర్ రీచ్ ద స్టేట్ ఆఫ్ సాంక్టిటీ.
0: ఎంత గుణవంతుడు, ఎంత బలవంతుడు, ఎంత శక్తివంతుడు, ఎంత విద్య కలిగినటువంటి వాడు కర్ణుడు.
1: కర్ణ ఇస్ మైటీ వారియర్, ద మ్యాన్ ఆఫ్ వాలర్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
0: భుజబలంబు
1: ఫిజికల్ స్ట్రెంగ్,
0: గొప్ప బుద్ధి బలముండి
1: ఇంటెలిజెన్స్,
0: దైవ బలము లేక దీనుడయ్యి.
1: బికాస్ హీ డింట్ హ్యావ్ ది సపోర్ట్ ఆఫ్ గాడ్ హీ హాస్ రూయిన్డ్ హింసెల్ఫ్.
0: కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే.
1: వాట్ హ్యాపెన్ టు దట్ కర్ణ అట్ ది ఎండ్.
0: దుర్యోధన దుశ్శాసనాదులకు లోబడిపోవటం చేతనే, ఈ దుష్టుని సంగత్వం చేరటం చేతనే దుష్ట చతుష్టయంలో తాను కూడా ఒకడైపోయాడు.
1: బికాస్ హీ వాస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది అదర్ త్రీ వికెట్ పీపుల్ దుర్యోధన దుశ్శాసన, హీ హస్ బికమ్ వన్ అమంగ్ ది ఫోర్ వికెట్ పీపుల్ దుష్ట చతుష్టయ.
0: దానములో చెత్తిని చెయ్యి కర్ణుడు.
1: అండ్ దిస్ కర్ణ ఇస్
0: ఇతని పేరే దానకర్ణుడు.
1: ఇస్ వన్ ఆఫ్ చారిటీ.
0: అలాంటి ధర్మత్వంతో కూడినటువంటి కర్ణుడు దుష్టుల చేత చేరిపోవటం చేతనే ఈ యొక్క దుస్సంగముల యొక్క గురి అయిపోయాడు.
1: Though Karna is righteous, the one of charity, because he was in the company of the wicked people, he has ruined himself.
0: ఈ దుస్సంగములు చేతనే మన యొక్క సద్గుణములు కూడాను దుర్గుణములుగా మారిపోతున్నాయి.
1: If you are in the bad company, you will lose your virtues.
0: సదాచారములు కూడాను దురాచారములుగా మారిపోతున్నాయి.
1: You will lose your good conduct and become bad ultimately.
0: సద్బుద్ధులు కూడా దుర్బుద్ధులుగా మారిపోతున్నాయి.
1: And you lose your good sentiments and good thoughts.
0: ఈ కారణం ఏమిటి?
1: Why?
0: దుష్టభావముల చేతనే, దుష్ట సంఘముల చేత. కేవలం వ్యక్తుల యొక్క సంఘం మాత్రమే కాదు, దుష్ట సంకల్పములు కూడాను చెడ్డవే.
1: నాట్ ఓన్లీ ది కంపెనీ ఇస్ ఎ బ్యాడ్ పర్సన్, ఈవెన్ బ్యాడ్ థాట్స్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ప్లైట్.
0: తాష్తో చేరినప్పటికీ తాను చెడిపోవటానికి వీలవుతుంది.
1: వన్ బికమ్స్ బ్యాడ్ ఇఫ్ హి ఎంటర్టైన్స్ బ్యాడ్ థాట్స్.
0: కనుకనే బ్యాడ్ పర్సన్ కానీ బ్యాడ్ థాట్స్ కానీ మన చింతకు రానివ్వకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ నెవర్ బీన్ ది కంపెనీ ఆఫ్ ఎ బ్యాడ్ పర్సన్ అండ్ వీ షుడ్ నెవర్ ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్ ఎయిదర్.
0: కనుకనే చెడ్డ దాంట్ లోపల పాము చాలా విషపురుగు అన్నారు.
1: వీ నో ది స్నేక్ ఈస్ హైలీ పాయిజనస్.
0: ఇది విషపురుగు అంటే చెడ్డ పాము అయినప్పటికీ అది ఎప్పుడో ఒక్కతూరి మాత్రమే కరుస్తుంది.
1: ది స్నేక్ బైట్స్ జస్ట్ వన్స్.
0: ఈ దుష్టిని చెంత చేరినప్పుడు క్షణక్షణానికి వాడు కరుస్తూనే ఉంటుంటాడు.
1: If you are in bad company, you will be bitten again and again, time and again, every moment.
0: వానికి రాత్రి పగలనేటువంటిదే లేదు.
1: And this wicked man has no sense of time. వానికి
0: నిద్రనేటువంటిదే లేదు.
1: And he doesn't stop at any particular period.
0: ఎప్పుడు పడితే అప్పుడంతా కరుస్తుంటాడు వాడు.
1: He bites you every time.
0: కనుకని అట్టి దుష్టుని యొక్క సంకల్పములు, దుష్టుని యొక్క వ్యక్తి యొక్క సహవాసము మనకు దూరంగా ఉండాలి.
1: So we should never be in the bad company. We should never have bad thoughts.
0: జజ దుర్జన సంసర్గం.
1: So we should run away from that.
0: ఇది మొట్టమొదటి మానవుడు గుర్తించవలసినటువంటి విషయం.
1: That's the first thing that a mankind should know.
0: ఇది ఆధ్యాత్మిక మార్గములకు ప్రథమ సోపానము.
1: This is the first step in spiritual path.
0: జజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం. ఎప్పుడు దుష్టుని యొక్క సంగమం దూరం చేసుకున్న తర్వాత సత్సంగంలో ప్రవేశించాలి.
1: The moment you run away from the bad company, you can join the good company.
0: అట్టి సత్సంగం ఏటంటిది?
1: What is that good company?
0: కానీ ఈనాడు ఈ లోకములో ఈ భాషలలో సత్సంగం అంటే మంచి భక్తులు మంచి సాధకులు ఇలాంటి వారంతా సత్సంగమని భావిస్తున్నారు.
1: In the ordinary sense, we consider good company is a congregation, assembly of devotees and aspirants.
0: Satsangam ante idi kaadu.
1: This is not satsanga.
0: Sattu. Sat. Adhe shastram. Sat chitta anandam. Ah, sattu. Sat anaga being.
1: That sat, that which is being.
0: Sat sangamu. Ah, sattu. Ah, pavitramen pittiyuka. Daiva sangamuto manam cheraad.
1: We should be in the company of the divine sat, the being.
0: Ah, sat anekvindi. మనుషుల లోపల కూడా ఉండవచ్చును, సర్వలో ఎందు కూడా ఉంటుండాలి.
1: దట్ సత్ బీయింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: వీడు దుష్టుడే వీడు సజ్జనుడే నిర్ణయించుకోవాలి వీలు కాదు.
1: వి కెనాట్ డిసైడ్ ఆర్
0: సత్ అనేది సర్వత్రా ఉంటుండాలి.
1: దిస్ సత్ బీయింగ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కానీ నీ ఎందున్నటువంటి ఆ సత్ ఆ సద్భావంతో నీవు కూడాలి.
1: యు షుడ్ జాయిన్ దట్ సత్ ద బీయింగ్ విత్ ఇన్ యూ.
0: అది అంగములోని సంగము, సంగంలోని జంగము, జంగంలోని లింగము, లింగంలోని అంగము. ఇదే నిజమైనటువంటి ఆత్మతత్వము. జీవితం ఒక జంగము.
1: Human life is jangamu.
0: Jangamloni sangamu. Ee sangam ante emti? Ee arishad vargala sangamu.
1: The sangam are six weaknesses.
0: Ee sangamloni jangamu.
1: The jangamu there.
0: Jangamloni lingamu. Adi atma.
1: The linga is atma.
0: Adi atma tattvamu.
1: That is atmic principle.
0: Kalukane aa satta anetundi eppudi kudanu maarpu chendinatundi satta.
1: So the sat being is changeless.
0: Etti maarpu kudanu undetundi kaadadi.
1: It has no trace of change any time.
0: Kalukane సత్ అనేటువంటి దాంతో దాని సంఘం చేరాలి.
1: సో వీ షుడ్ జాయిన్ దట్ సత్ ద బీయింగ్.
0: ఇంకా మూడవది,
1: ద థర్డ్ వన్,
0: కురు పుణ్య మహోరాత్రం. రాత్రి పగలు కూడా నువ్వు పవిత్రమైన కార్యములు ప్రవర్తించాలి.
1: డే అండ్ నైట్ యు షుడ్ ఇన్వాల్వ్ ఇన్ సీక్రెట్ యాక్టివిటీ.
0: పుణ్యం అంటే ఏమిటి అనుకున్నారు మీరు?
1: వాట్ ఈస్ మెరిట్? పుణ్యం
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు వ్యాసుల వారు.
1: Vyasa said, helping others is a merit or punya.
0: Paropakarame punyamu.
1: Helping others is merit, punya.
0: Papaya parapeedanam annaru.
1: To harm others is sin.
0: Ee punyam ante emiti?
1: What do you mean by punya?
0: Paropakarame punyamu annaru.
1: Rendering service
0: ante itarulaku danam cheyatamu, dharmam cheyatamu, melu cheyatamu, upakaram cheyatamu, ivanni paropakaram anukuntunnaru.
1: We think paropakara service to others meant helping others.
0: Idi paropakaram. Idi bahya prapanchamunaku paropakaram.
1: This is only help, upakara from the outer point of view.
0: Para ade daiva tattvamu.
1: Para is divinity.
0: Upa samipamu.
1: Upa proximity.
0: Karamu cheripotamu.
1: Kara joining merge.
0: Anaga emti? దైవమునకు సమీపంగా చేరిపోవటమే పరోపకారము.
1: ఇట్ ఓన్లీ పరోపకార మీన్స్ బీయింగ్ వెరీ క్లోజ్ టు ద డివైన్.
0: దైవత్వమునకు సన్నిహితిగా చేరిపోవాలి.
1: దట్ వన్ హ్యాస్ టు బి క్లోజ్ టు గాడ్.
0: అత్యంత సమీపంలో చేరిపోవాలి.
1: హీ షుడ్ బి ఇన్ ది
0: అది పరోపకారము.
1: బీయింగ్ ఇన్ ది క్లోజెస్ట్.
0: ఎవరికో ఇంత అన్నం పెట్టాము, ఎవరికో ఇంత దానం చేశాము, ఎవరికో ఇంత బట్టలు ఇచ్చాము, ఇవి మాత్రం పరోపకారం కాదు.
1: పరోపకార హెల్ప్ డస్ నాట్ మీన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ, గివింగ్ సమ్ మనీ ఆర్
0: ఎక్స్ట్రా. పరా ఉపకార పదములు, మూడు పదములు విభాగం చేయాలి.
1: Here we have to classify.
0: పవిత్రతతో పవిత్రతకు సమీపంగా మనం చేరిపోవాలి.
1: That we should be very close to that sacredness.
0: ఇది పరోపకారం.
1: This is పరోపకారం.
0: ఇది పుణ్యము.
1: This is punya merit.
0: అట్ట చేయకుండా ఏదో నేను పది బస్తాలు వేసి అందరికీ అన్నం దానం చేశాను అనుకుంటావు.
1: But if you arrange poor feeding with 10 bags of rice, it cannot be పరోపకారం.
0: ఏదో కొన్ని వందల వస్త్రాలంతా తెచ్చి వీరికి చీరలు పంచలంతా ఇచ్చాము, ఇది పరోపకారం చేశాము అనుకుంటాము.
1: You think paropakara help meant distribution of clothes to hundreds of people.
0: కేవలం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చెప్పుకోవచ్చునే కానీ భగవంతుని చెప్పుకోవడానికి వీలు కాదు.
1: You can account all these things to the income tax officer, not to God.
0: కానీ భగవంతుని దృష్టి లోపల పరోపకారం అంటే ఇదే, భగవంతునికి సమీపంగా పోవటమే పరోపకారము.
1: From the divine viewpoint, being so close to God is paropakara.
0: Papaya parapeedanam.
1: The next one, papaya parapeedanam.
0: Papam ante emiti?
1: What is papa?
0: Parapeedanam. Para anaga daivatvamunu. Daivatvamunu tyajinchadame leka daivatvamunu bhinnatvanga bhavinchukotame oka papamu.
1: Param is divinity. Peedana means viewing that multiplicity of
0: equality. Ekatvamainatundi paramatmanu bhinnatvanga bhavinchukotame papam.
1: Divinity is unity, the oneness. But if you view it as multiplicity, it is sin.
0: భగవంతుడు ఒక్కడే.
1: God is one.
0: ఏ మతం వారైనా ఏ పేర్లైనా పెట్టుకోవచ్చు.
1: You may belong to any religion.
0: కానీ భగవంతుడు ఒక్కడే. ఏకం సత్.
1: Truth is one.
0: ఉన్నది ఒక్కడే.
1: God is one.
0: అట్టి ఒక్క భగవంతుణ్ణి భిన్నంగా భిన్నంగా మనం విభజించటమే ఒక పెద్ద పాపము.
1: బట్ ఇఫ్ యూ ఫ్రాగ్మెంటెడ్ కట్ ఇట్ ఇంటూ పీసెస్, ఇట్ ఈస్ ది వర్స్ట్.
0: ఏకంగా ఉండినటువంటి భగవంతుణ్ణి అనేకత్వంగా మనం విభజించరాదు.
1: గాడ్ ఈజ్ యూనిటీ, వన్నెస్. యూ కెనాట్ క్లాసిఫై.
0: కానీ ఈనాటి కలియుగ ప్రభావం చేత,
1: బికాస్ ఆఫ్ కలి ఏజ్,
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి మేధావులు అనేకంగా అభివృద్ధి అవుతున్నారు.
1: దర్ ఆర్ మెనీ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ టేక్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ మల్టిప్లిసిటీ.
0: కానీ అనేకత్వాన్ని ఏకత్వంగా చేసేటువంటి గుణవంతులు ఒక్కడైనా కనిపించడం లేదు.
1: నాట్ ఈవెన్ వన్ వర్చ్యూస్ పర్సన్ ఈజ్ సీన్ హూ బి ఏబుల్ టు కాగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుకనే అనేకత్వం చేయటమే పాపము.
1: Therefore, this diversified view is sin.
0: ఏకత్వాన్ని విశ్వసించడమే పుణ్యము.
1: To have full faith in unity is merit.
0: కనుక పాపాయ పరపీడనం, పరపీడనం, పరత్వం అంటే దైవత్వం, దానిని విభజించడమే ఒక పాపము.
1: Para is divinity. The pida is just fragmented view.
0: ఇట్టి సక్రమమైనటువంటి సరియైనటువంటి అర్థములు తెలుసుకోలేకపోవడం చేతనే మానవుడు ఎంతకాలం సాధన చేసినప్పటికీ ఉన్న స్థానం నుండే ఉంటున్నాడు.
1: As the true meaning to these statements are not known, in spite of long period of spiritual practice, we are not able to reach the goal.
0: కనుక మనం ఈనాడు తెలుసుకోవాల్సింది ఏమిటి, భగవంతుడు అనుగ్రహించినటువంటి ఇంద్రియములను సక్రమమైన మార్గములో, పరిమితమైనటువంటి మార్గములో దీన్ని ప్రవేశపెట్టుకోవాలి.
1: సో వాట్ షుడ్ వీ నో టుడే, దట్ వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ సెన్సెస్ అండర్ సర్టన్ లిమిట్స్ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: సక్రము పరిమితము ఈ రెండింటి ఎందుకు మాత్ర అని చెప్తూ వచ్చారు.
1: The matra meant these two aspects, making use of them in a proper direction. Niyati
0: matra kolatalu vesetvantidi,
1: it measures
0: parimitamu kalpinchetvantidi,
1: it has got certain limits.
0: Adi ee indriyamulu yokka shakti samarthyamulu,
1: that is the capacity, the limitation.
0: Ee indriyamulu parimitam meedinappudu idi peda margam padtayi.
1: When they go beyond these limitations, they will be in a perverted direction.
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: Prati manavuniki indriyamulu untunnavi.
1: Every human being has senses.
0: కాని ఈ ఇంద్రియములను సరైనటువంటి విధం తెలియకోకుండా పోవటం చేతనే పెడమార్గం పట్టించి జీవితంలో అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నారు.
1: As he does not know the true significance, the way how the senses have got to be made use of, he proceeds in the wrong direction.
0: మనము చేయవలసినటువంటి సాధనలు మరొకటి లేదు.
1: We don't need to do any other.
0: ఏ సాధనలు చేయనక్కర్లేదు.
1: You don't need to do any sadhana.
0: ఎందుకంటే అన్ని నీవే ఉంటున్నావు.
1: Because you represent everything.
0: కనుక నీవు మరొక దాన్ని చేయనక్కర్లేదే.
1: యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ ఎల్స్.
0: సర్వము తానైనటువంటి వాడు, తాను ఇంకో దాన్ని చూడనక్కర్లేదు.
1: వెన్ యు ఆర్ ఎవ్రీథింగ్, వాట్ దేర్ ఇస్ నో నీడ్ టు లుక్ ఎట్ అనదర్.
0: తానే అయి ఉంటున్నాడు.
1: యు ఆర్ ఎవ్రీథింగ్.
0: ఒక నిప్పు ఉంటుండాలి.
1: యువర్ లైట్ ఆఫ్ ఫైర్.
0: కానీ మనం అలక్ష్యం చేయటం చేత నిప్పు పైన నిమురు వచ్చి చేరిపోయింది.
1: యాజ్ యు నెగ్లెక్ట్ ద ఫైర్ ఇస్ కవర్డ్ బై యాష్.
0: అయితే ఆ యొక్క నిమురు ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యు గెట్ ది యాష్?
0: నిప్పు నుంచేనే వచ్చింది.
1: ది యాష్ ఇస్ ది ప్రొడక్ట్ ఆఫ్
0: ఫైర్. నిప్పు నుంచేనే వచ్చి నిప్పును కప్పివేసింది.
1: యాష్ హావింగ్ బీన్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ ద ఫైర్ కవర్స్ ది వెరీ ఫైర్.
0: నిమురు పోతుంది, నిప్పు కనిపిస్తుంది.
1: వెన్ యు బ్లో ఇట్ ఆఫ్ ది యాష్ విల్ గో అవే అండ్ యూ కెన్ సీ ది ఫైర్.
0: నిప్పును ఎక్కడి నుంచినో నీవు తీసుకుని రాలేదు.
1: యు హావ్ నాట్ బ్రాట్ ద ఫైర్ అప్.
0: నిమురును ఎక్కడికో పంపలేదు.
1: యు హావ్ నాట్ డ్రివెన్ అవుట్
0: ది యాష్. నిమురు కూడా నిప్పు నుంచినే వచ్చింది.
1: ది యాష్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫైర్.
0: నిమురు పోతే నిప్పు కనిపిస్తుంది.
1: ద మూమెంట్ ద ఫైర్
0: అదే విధంగా నీ అందరి ఉంటున్నది దివ్యత్వము.
1: డివినిటీ ఇస్ విత్ ఇన్ యు.
0: దాని నుంచినే పుట్టింది మాయా.
1: అండ్ ది సొల్యూషన్ ఇస్
0: ఆ మాయా అనే నిమురు నిన్ను కప్పుకొస్తుంది.
1: అండ్ ది సొల్యూషన్ దట్ కవర్స్ యు.
0: ఇది మాయా అని తెలుసుకుంటే ఆ మాయ పోతుంది, మహత్తత్వం కనిపిస్తుంది.
1: అండ్ వన్స్ యూ నో అండర్స్టాండ్ దిస్ ఇల్యూషన్, యూ కెన్ నో యువర్ ట్రూ డివినిటీ.
0: కనుక నీవేమేమి సాధన చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డూ ఎనీ స్పిరిచువల్.
0: ఏ యాత్రలో పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు విజిట్ పిల్గ్రిమ్ సెంటర్.
0: కానీ నీ దృష్టిని అంతర్ముఖంగా ఉంచుకో.
1: బట్ టర్న్ ఇన్వర్డ్.
0: అప్పుడే నీకు సక్రమమైన జీవం కనిపిస్తుంది.
1: దెన్ యూ విల్ సీ ద రైట్ థింగ్.
0: ఈనాడు నిన్నటి శరీరము, ఈనాడు ఇంద్రియములు, రేపటి దినము మనసు యొక్క తత్వము.
1: భగవాన్ spoke to us on the body yesterday and senses today, tomorrow the mind,
0: tarvata buddhi,
1: later intellect.
0: ee nalugudu telusukunna tarvata aatma saakshatkaram ayipothundi.
1: After understanding these four, you will enjoy the manifestation of
0: atma. Endukante idi oka dani paina okati cheri untundali.
1: Because one is linked with the other.
0: ee adlanta manam teesivesinappude aa swaswaroopanni manam sandarshinchukovadaniki veelavutundi.
1: When once we remove all these obstacles, you can see your true form.
0: Ippudu etta undi?
1: How is this thing now?
0: ఆత్మ ఉంటుండాలి.
1: There is ఆత్మ.
0: దానిపైన బుద్ధి ఉంటుండాలి.
1: Over that intellect.
0: దానిపైన మనసు ఉంటుండాలి.
1: Above that mind.
0: దానిపైన ఇంద్రియములు ఉంటుండాలి.
1: Then senses.
0: దానిపైన శరీరం ఉంటుండాలి.
1: Above all,
0: ఈ శరీరాన్ని తీసివేయాలి.
1: First remove the body.
0: ఇంద్రియములు పక్కకు నెట్టాలి.
1: Brush aside senses.
0: మనసును మరణింపజేయాలి.
1: And see that mind goes away.
0: బుద్ధిని పక్కకు తోచుకోవాలి. అప్పుడే ఆత్మ సందర్శన ప్రాప్తిస్తుంది.
1: Remove this body sense. Brush aside the senses. Go beyond the mind. Let the mind be annihilated.
0: బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం.
1: And the intellect transcends.
0: ఈ బుద్ధి ఆత్మకు అత్యంత సమీపంలో ఉండటం చేత ఈ బుద్ధి యొక్క ప్రకాశము గొప్పగా ఉంటుంటాయి.
1: As intellect is so close to ఆత్మ, it shines brilliantly.
0: కనుక అత్యంత సమీపానికి వెళ్ళినప్పుడు ఈ ప్రకాశము మనకు అధికంగా గోచరమవుతుంది.
1: When you so close to ఆత్మ, you will see the brilliance there.
0: కనుక ఈనాటి పిల్లలందరూ కూడాను ముఖ్యంగా ఇంద్రియముల యొక్క విషయాన్ని చక్కగా గుర్తించాలి.
1: సో స్టూడెంట్స్ ఇన్ పర్టికులర్ టుడే షుడ్ నో క్లియర్లీ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది
0: యువకులకు ఇది చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
1: ఫర్ యూత్ ఇట్స్ వెరీ వెరీ ఎసెన్షియల్ అండ్ ఇంపార్టెంట్.
0: ఈ ఇంద్రియములకు లోబడిపోయే కేవలం పశువుల కంటే హీనమైపోతున్నారు.
1: బికాస్ దే బికమ్ స్లేవ్స్ టు ది సెన్సెస్, దే బికమ్ వర్స్ దెన్ అనిమల్స్.
0: ఏ యొక్క జీవితంలో కూడా లేనటువంటి యొక్క ప్రాప్తినంతా కూడా ఈనాడు అనుభవిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ బీన్ పాసింగ్ త్రూ సర్టెన్ ఫ్లైట్స్ అండ్ కండిషన్స్.
0: పశుపక్షి మృగాదులైనా కూడా ఒక నియమంలో ఉంటున్నాయి.
1: ఈవెన్ బర్డ్స్ అండ్ బీస్ హావ్ గాట్ సర్టెన్ డిసిప్లిన్.
0: కానీ విద్యావంతుడైపోయి, విద్యాధికారి అయిపోయి, మేధావంతుడైనటువంటి మనిషి ఎందుకు కూడా ఈ యొక్క నియమం లేకుండా ఉంటుండాలి.
1: మ్యాన్ బీయింగ్ సో ఇంటెలిజెంట్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ హ్యాస్ నో డిసిప్లిన్ వాట్
0: ఎందుకు ఈ చదువులంతా?
1: వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
0: ఎందుకు ఈ తెలివితేటలంతా కూడా?
1: వై దిస్
0: ఇంటెలిజెన్స్? మోసగించడం కోసమేనా?
1: ఇస్ ఇట్ టు డిసీవ్ అదర్?
0: కాదు కాదు, నిన్ను నీవు మోసగించుకోవడం కోసం.
1: యువర్ డిసీవింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: నిన్ను నీవు తెలుసుకోవడం కోసమే ఈ చదువులు కావాలి.
1: ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ టు నో థై సెల్ఫ్.
0: నిన్ను నీవు గుర్తించుకునే నిమిత్తం ఈ తెలివితేటలు కావాలి.
1: ది ఇంటెలిజెన్స్ ఇస్ నీడెడ్ టు నో యువర్.
0: నీవు లేనప్పుడు ఈ తెలివితేట ఎందుకు?
1: విదౌట్ దట్ వాట్ ఫర్?
0: ఇది గంటపై చేయమంతా కూడా నువ్వు వ్యర్థమే.
1: ఆల్ ది స్టడీస్ ఎ వేస్ట్ ఆఫ్ టైం.
0: పుస్తకములు పఠించి తిని పూర్తిగా చూచితి సర్వశాస్త్రము.
1: ఐ హావ్ గాన్ త్రూ ఆల్ ద బుక్స్ అండ్ సీక్రెట్ టెక్స్ట్.
0: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంతును గర్వమేళ.
1: వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యుర్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ వేరియస్?
0: నీ హస్త యుగంబు మోచి పరమాత్ముని భక్తితో కొల్వలేని నీ శక్తులు నిరర్థకము కదా మానవా.
1: If you can't join both of your hands and pray to God, all your power and education, that mere waste.
0: ఇంతకంటే మనకు కావాల్సింది ఏమిటి?
1: What more you want?
0: మనం తెలుసుకోవాల్సింది మనల్ని ఎందే ఉంటుండాలి.
1: వాట్ ఈస్ టు బి నోన్ ఈస్ విత్ ఇన్ యూ.
0: నిద్ర నుండి లేచి
1: ద మూమెంట్ యూ గెట్ అప్
0: మరి నిద్ర పోయేడు దాకా
1: అంటిల్ యూ గో టు స్లీప్
0: పొట్టకై హద్దును పద్దు లేక
1: వితౌట్ ఎనీ లిమిటేషన్స్ టు ఎర్న్
0: వ్యయమందగ చేయుచు జీవితం.
1: యూ వేస్ట్ యువర్ టైం.
0: నీ విద్యల దారవోసి
1: యూ స్పెండ్ ఆల్ యువర్ టైం టు
0: అరవింద దలాక్షుని విస్మరించి
1: ఫర్గెటింగ్ గాడ్.
0: నీవే పెద్ద సుఖంబు నొందితివో ప్రీతిగా తెలుపుము మానవా.
1: ఓ మ్యాన్, లెట్ మీ నో వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్ యూ డిజైర్.
0: ఏమి తెలుసుకోండి?
1: వాట్ ఈస్ దట్ యూ?
0: తెల్లవారు లేచింది మొదలు రాత్రి పండుకునేంత వరకు పొట్ట కోసమే హద్దు పద్దు లేకుండా తిరుగుతున్నావు.
1: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్ట్ టు ఎర్న్ యువర్ లైవ్లీహుడ్, యూ వేస్ట్ యువర్ టైం.
0: నీ హస్త యుగంబు మోచి
1: యూ షుడ్ జాయిన్ బోత్
0: పరమాత్ముని భక్తితో కొల్వలేని.
1: If you can't worship God and pray to Him, joining both your hands,
0: శక్తి నిరర్థకంబు.
1: All your capacity, abilities are wasted.
0: అంతా నిరర్థకమైపోతుంది.
1: Everything is wasted.
0: కనుక మానవుడా, నీ మానవత్వాన్ని చక్కగా గుర్తించుకో.
1: ఓ మ్యాన్, నో యువర్ హ్యూమన్ క్వాలిటీ.
0: దైవత్వాన్ని చక్కగా తెలుసుకో.
1: అండర్స్టాండ్ ద డివినిటీ.
0: దైవత్వాన్ని చేరిపో.
1: Attain divinity.
0: ఇదే నీ జీవితం యొక్క గమ్యము.
1: దిస్ ఈజ్ యువర్ గోల్.

0: more than the fragrance of the jasmine, more than the champak, more than the butter which you get out of milk, more than the eye of the peacock which is beautiful, even more than the bright moonlight. The love of the mother who has given birth to you is very tender and beautiful.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: ఈ చరాచర ప్రపంచమంతయు కూడను ఒక శివ తాండవం.
0: The flux that you see in the world is the dance of Shiva.
1: దీని యొక్క అద్భుతము ఆనందము అగోచరము.
0: This is something which one cannot see, one cannot comprehend and understand.
1: ఇందులో రాత్రి పగలు సుఖ దుఃఖములు చావు పుట్టుకలు ఇవన్నీ కూడాను ఈ తరంగముల్లో ఒక లలిత కళలు.
0: There are the waves of night and day, death and life, which goes on forever.
1: ఈ విశ్వమునందు చావు పుట్టుకలు అనేటువంటివి అతి సహజమైనటువంటివి.
0: It's something very natural that we have death and birth.
1: ధర్మ అధర్మములు కూడాను సహజమైనటువంటివి.
0: Dharma, righteousness and unrighteousness is also very natural.
1: Dharmamu abhivruddhi nondinappudu adharmamu adugunti pothundi.
0: When dharma increases, naturally adharma declines.
1: Adharmamu abhivruddhi nondinappudu dharmamu adigipuntundi.
0: When unrighteousness increases, dharma naturally declines.
1: Dharma adharmamula karinnitikini మూల కారణము స్త్రీ పురుషులే.
0: The reason for dharma and adharma are men and women.
1: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించుకొనలేక ప్రతి మానవుడు కూడాను దివ్యత్వము తనకంటే ప్రత్యేకంగానున్నదని భ్రమిస్తున్నాడు.
0: Man is under the delusion because he cannot recognize the divinity within himself.
1: సుమతి సూర్యోదయాన్ని స్తంభింపచేసింది.
0: Sumati stopped the sunrise.
1: Savitri mana geetanu turchi vesindi.
0: Savitri just wiped out the destiny.
1: Ee shakti manavulaku ekkada nunchi vachindi?
0: Where did the strength for women come from?
1: Nijamga manavudu bhakti prapattulato aaradhanalu salipinappudu satyam shivam sundara swaroopani pondu poddadu.
0: When man tries

0: to practice all the virtues, Satyam, Shivam, Sundaram gets manifested in him.
1: Mahattaramayinatuvanti Shakti manavuni yandu antarbhutamai prakashistu unnadi.
0: This powerful strength is within man, invisible.
1: Kamsudu tana sodari aina Devaki Devini champutaku samsiddhamayyadu.
0: Kamsa tried to kill his own sister Devaki.
1: Aa samayamuna
0: at that time
1: tana bharta ainatvanti okka
0: her husband
1: taanu aamenu samrakshinchadaniki prayatninchadu.
0: So she tried to protect, he tried to protect her.
1: Ee vasudevuni yokka shakti samarthyamulu ekkadi nunchi aavirbhavinchayi?
0: Where did Vasudeva get this power and strength?
1: Idi anni kudunu manavuni yandu antarbhutamai undinatvanti maha shaktule.
0: This great strength is imminent in man.
1: ఈ శక్తులు ప్రత్యేకంగా సాధించేటువంటివి కాదు.
0: This strength is not something which you have got.
1: మానవత్వాన్ని మర్చి దివ్యత్వాన్ని స్మరించినప్పుడు ఈ శక్తులు అన్ని కూడాను ఆవిర్భవిస్తాయి.
0: When one tries to manifest within himself the divine strength,
1: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేక ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక ఆరాధనలు సల్పుతుంటాడు.
0: He doesn't recognize his strength and so he goes about spiritual practices.
1: ఒకరు రామ అని, ఒకరు కృష్ణ అని, ఒకరు ఈశ్వరుడని, ఒకరు అల్లా అని, ఒక జీసస్ అని ఈ విధమైనటువంటి పేర్లతో ఆరాధన సల్పుతున్నారు.
0: They try to worship Rama, Krishna, Jesus, etc.
1: కానీ అన్నింటికీ మూలాధారమైనటువంటిది ఫండమెంటల్ పవర్ ఒక్కటే.
0: But the very foundation of all these things is a strength within.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క శివశక్తి స్వరూపము.
0: That is a very form of Shiva Shakti.
1: కానీ ఈ శివశక్తి తత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: The Shiva Shakti power is all over, pervasive.
1: భవానీ శంకరులు అని ఈ ప్రపంచమునకు ఒక పెద్ద పేరు.
0: భవాని శంకర ఇస్ ద నేమ్ బై విత్ ద డీటీస్ ఆర్ కాల్డ్.
1: భవాని అనగా శ్రద్ధ అని అర్థం.
0: Bhavani means earnestness.
1: Shankara anaga vishwasamu ani artham.
0: Shankara means faith.
1: Bhavani shankarulu anaga shraddha vishwasamto koodinatvanti ee jagattu.
0: Bhavani and Shankara means the combination of faith and earnestness.
1: Shraddha vallane
0: it is because of earnestness.
1: Ee shankara swaroopamainatvanti okka
0: this form of Shankara
1: karyakramamunu konasagipothunnavi.
0: You can do your various practices by the strength.
1: ఈ శంకర స్వరూపమైనటువంటిది
0: దిస్ ఫార్మ్ ఆఫ్ శంకర
1: భవాని స్వరూపమే.
0: ఇట్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్
1: ఈ భవాని అన్నటువంటిది శంకర స్వరూపమే.
0: భవాని ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ శంకర.
1: ఈ రెండింటి యొక్క అర్ధనారీశ్వర తత్వమే ఈ జగత్తు.
0: ద హోల్ వరల్డ్ ఇస్ దాట్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ అర్ధనారీశ్వర.
1: అనగా ఈ జగత్తునందే భవాని శంకరులు సమ్మిళిత స్వరూపాన్ని ధరించి ఉన్నారు.
0: So in this universe, Bhavani and Shankara are so closely linked
1: together.
0: ఏ నామమును
1: ఏ రూపమును స్మరించినప్పటికీ భవాని శంకరుల యొక్క తత్వమునే అనుసరించాలి.
0: Whatever the name, whatever the form you worship, it is embedded in Bhavani
1: Shankara.
0: లేదా
1: దేనిని మనం సాధించలేము ఈ జగత్తునందు.
0: Without earnestness and faith, we cannot achieve anything.
1: శ్రద్ధావాన్ దవతే జ్ఞానం. ఈ శ్రద్ధ వలనే మనకు జ్ఞానం లభిస్తుండాలి.
0: We get wisdom only because of Shraddha.
1: విశ్వాసం చేతనే మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం ప్రకటింపజేస్తున్నాం.
0: ఇట్స్ ఓన్లీ బై ఫెయిత్ వి రియలైజ్ ద డివినిటీ విదన్ మ్యాన్.
1: కనుకనే విశ్వమునకంతా కూడాను
0: సో
1: భవాని శంకర స్వరూపమే.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ భవాని అండ్ శంకర.
1: ఇది అర్ధనారి స్వరూపమే.
0: ఇట్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ అర్ధనారి.
1: అందువల్ల ఈ జగత్తునందు ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుడు కూడాను శ్రీమతి అని శ్రీ అని ఉచ్చరిస్తున్నారు.
0: So everybody in this world therefore utter Srimati and
1: Srimati anaga Bhavani.
0: Srimati means Bhavani.
1: Sri anaga Shankarudu.
0: Sri means Shankara.
1: Srimati, Sri Bhavani. Ee rendinti oka ekatvame divyatvamainatu manavatvam.
0: So the divinity in man is a combination of Bhavani and Shankara.
1: Sharirakanga Bhavani.
0: Concerning the body Bhavani.
1: Manasikanga Shankaratvamu.
0: In the mind it is Shankara.
1: Ee rendinti ende moodavadi kudanu unnadi.
0: So the combination of these is the divine
1: atma tattvam
0: and the third one is the atmic principle.
1: Kanukane
0: therefore
1: bhakti gnana vairagyamulu yokka tattvamunu ee yokka divyatvanga manam visvasinchali.
0: So renunciation, wisdom and bhakti is due to these things.
1: Kriya shakti, gnana shakti.
0: Ichcha shakti, kriya shakti, gnana shakti.
1: Ee ichcha shaktiye ప్రాపంచికమైనటువంటి భౌతికమైనటువంటి లౌకిక శక్తి.
0: ఇచ్ఛాశక్తి కన్సర్న్స్ ఇట్ సెల్ఫ్ విత్ ద వరల్డ్లీ థింగ్స్.
1: అది ఏ ఈ దేహము.
0: దట్ ఈస్ దిస్ బాడీ.
1: క్రియాశక్తి అనేటువంటి మానసిక శక్తి.
0: క్రియాశక్తి కన్సర్న్స్ ఇట్సెల్ఫ్ విత్ ద మైండ్.
1: జ్ఞానశక్తి అది ఏ ఆత్మతత్వము.
0: అండ్ ద విజమ్ ఇట్ ఇస్ దట్ కన్సర్న్స్ ఇట్
1: యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
0: యు ఆర్ నాట్ వన్ బట్ యు ఆర్ త్రీ.
1: ది వన్ యూ థింక్ యు ఆర్ అది ఏ ఫిజికల్ బాడీ.
0: ద వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ అ ఫిజికల్ బాడీ.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ ఎ మెంటల్ బాడీ.
0: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ ద మెంటల్ బాడీ.
1: ది వన్ యూ రియలీ ఆర్ అది ఆత్మశక్తి.
0: ద వన్ యూ రియలీ ఆర్ ఇస్ ద స్ట్రెంగ్త్.
1: ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తితో కూడినటువంటిది ఈ యొక్క దివ్యమైనటువంటి ప్రపంచము.
0: సో ద హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ ద డివైన్ ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి అండ్ క్రియాశక్తి.
1: ఇది సర్వత్రా కూడా వ్యాపించినటువంటిది.
0: All these things are all pervasive.
1: ఈ శక్తికి మరుగు చేయడానికి ఎవరికి తరం కాదు.
0: వన్ కెనాట్ ఫర్గెట్ దీస్ థింగ్స్ వాట్సోఎవర్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి శక్తి తత్వాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రీ మ్యాన్ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దీస్ త్రీ శక్తిస్.
1: ఎక్కడ చూసినా కానీ భగవత్ తత్వం ఉన్నది.
0: వెరెవర్ యు సీ దేర్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్.
1: భగవంతుడవే.
0: యు ఆర్ ఆల్సో గాడ్.
1: కానీ ఈ తత్వాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: బట్ యు ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ దిస్.
1: సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం అన్నది.
0: గాడ్స్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ అండ్ హెడ్స్ ఆర్ ఎవ్రీవేర్.
1: ఎక్కడ చూసినా కానీ పాదములు, హస్తములు, శిరస్సు, ముఖము సంపూర్ణమైనటువంటి స్వరూపంతో ఉన్నది.
0: వెరెవర్ యు సీ గాడ్స్ హ్యాండ్స్, గాడ్స్ లెగ్స్, గాడ్స్ హెడ్స్.
1: నీవు ఎవరికీ తెలియకుండా చేస్తున్నానని నీవు భావిస్తావు. కాదు కాదు, తాను చూస్తూనే ఉన్నాడు.
0: యు థింక్ యు ఆర్ డూయింగ్ సంథింగ్. సర్వత
1: పాణిపాదము ఎక్కడ చూసినా నీ వెంటనే ఉన్నాడు.
0: హీ సీయింగ్ ఎవ్రీథింగ్, హీ ఇస్ బిహైండ్ యు ఆల్వేస్.
1: నీ సర్వ కార్యములు తానే చేస్తూ ఉన్నాడు.
0: హీ ఇస్ డూయింగ్ ఆల్ యువర్ వర్క్ హిమ్సెల్ఫ్.
1: సర్వత స్తుతిమల్లోకి ఇది రెండవది.
0: ద సెకండ్ థింగ్ ఇస్
1: ప్రతి మానవుని యందు కూడాను తాను లీనమై ఉంటున్నాడు.
0: ఇన్ ఎవ్రీ మ్యాన్ హీ ఇస్ దేర్ ఇన్సైడ్.
1: తాను అంతర్భూతమై ఉంటున్నాడు.
0: హీ ఇస్ ఇన్సైడ్ బీయింగ్ ఇన్విజిబుల్.
1: అంతరాత్మగా నిలిచి ఉన్నాడు.
0: హీ ఇస్ దేర్ ఇన్ యువర్ ఆత్మ.
1: ఇందులో మూడు తత్వములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ త్రీ ప్రిన్సిపల్స్ హియర్.
1: స్థూలము,
0: ద గ్రాస్,
1: చిత్తము,
0: ద మైండ్,
1: చిత్త ఏకాగ్రత.
0: And something we
1: know. ఈ మూడు తత్వములు యందు ఉండేటువంటి దివ్యత్వాన్ని తప్పక మనం ప్రకటించడానికి ప్రయత్నించాలి.
0: So all these three principles we have got to practice.
1: ఇలాంటి ప్రయత్నం చేతనే మానవుడు అనేక సాధనలు సలుపుతున్నాడు.
0: Only if he practices, man can achieve so many things.
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ భవాని ఈశ్వరి యొక్క అనుగ్రహం లేకుండా ఏది కూడా సంభవించదు.
0: వాట్ ఎవర్ ఎండెవర్స్ హి మే పర్ఫార్మ్ వితౌట్ ద గ్రేస్ ఆఫ్ భవాని.
1: ఒక్కొక్క శరీరమునకు ఒక్కొక్క మహర్షి, ఒక్కొక్క పెద్దలు, ఒక్కొక్క పేరు నియమించారు.
0: ఇన్ ఎవ్రీ ఫార్మ్ దర్ ఇస్ ద రిషీస్ నేమ్స్, ద గాడ్స్ నేమ్స్.
1: ఈ రూపనామములు ప్రధానము కాదు.
0: నాట్ దీస్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఆర్ ఇంపార్టెంట్.
1: ఇవన్నీ కూడా మార్పు చెందేటువంటివి.
0: ఆల్ దీస్ థింగ్స్ చేంజ్.
1: బాడీస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: బాడీస్ లైక్
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: ఇవంతా స్థిరమైనటువంటి ఎట్ట నీవు భావిస్తావు.
0: దీస్ ఆర్ నాట్ పర్మనెంట్ అట్ ఆల్.
1: కనుక ఇందులోనే సత్య నిత్యమైనటువంటి తత్వం ఉంటున్నది.
0: దర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ ట్రూ విదిన్.
1: అది ఏ దివ్యత్వము.
0: దట్ ఇస్ డివినిటీ.
1: అది సర్వత పాణిపాదం తత్సర్వతో శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తి తిష్టతి.
0: దట్ ఇస్ గాడ్స్ హ్యాండ్స్, లెగ్స్, హెడ్.
1: అది ఏ సత్యమైనటువంటిది.
0: హీ ఇస్ ఆల్ పర్వేసివ్. దట్ ఇస్
1: అది ఏ నిత్యమైనటువంటిది.
0: దట్ ఇస్ ది ఓన్లీ ట్రూత్.
1: అది ఏ పవిత్రమైనటువంటిది.
0: దట్ ఇస్ హోలీ.
1: అట్టి దివ్యమైనటువంటి యొక్క దివ్యతత్వము ప్రతి మానవుని యందు కూడాను అంతర్భూతమై ఉంటున్నది.
0: దిస్ డివైన్ ప్రిన్సిపల్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీ పర్సన్.
1: ఇట్టి అంతర్భూతమైనటువంటి దివ్యత్వాన్ని మనము గుర్తించడానికి మన ఎందుకు ఆ శక్తి ఉన్నది.
0: యు విల్ హావ్ టు ట్రై టు హార్నెస్ యువర్ స్ట్రెంగ్త్ టు అండర్స్టాండ్ దిస్ డివైన్ ప్రిన్సిపల్.
1: సుమతి సూర్యోదయం కాకుండా నిలబెట్టడానికి ఆమెకు ఆ శక్తి ఎక్కడ నుంచి వచ్చింది?
0: వేర్ డిడ్ సుమతి గెట్ ద స్ట్రెంగ్త్ టు స్టాప్ ద సన్ రైజ్?
1: ఆమె యందు పతి యందు ఉన్నటువంటి యొక్క ప్రేమతత్వం చేతనే ఈ యొక్క శక్తిని తాను ఆవిర్భవింప చేసుకుంది.
0: బికాస్ ఆఫ్ ద లవ్ షీ హ్యాడ్ ఫర్ హర్ హస్బెండ్ షీ కుడ్ స్టాప్ ఈవెన్ ద సన్.
1: ఆ శ్రద్ధ అనేటువంటిది అభివృద్ధిగా ఉంచుకోవాలి.
0: ది ఎర్నెస్ట్నెస్ ఇస్ వాట్ ఇస్ ఇంపార్టెంట్.
1: శ్రద్ధ అభివృద్ధి అయినప్పుడు విశ్వాసం గాఢంగా లభిస్తుంది.
0: వెన్ ఎర్నెస్ట్నెస్ ఇంక్రీసెస్ ఫెయిత్ ఆటోమేటికలీ.
1: వేరు లోపల దిగే కొలది కూడా చెట్టు కూడా పెరుగుతూ వస్తుంటది.
0: ద మోర్ ఇట్ గోస్ ఇన్ సైడ్ ద ట్రీ ఇట్ గ్రోస్ బిగర్ అండ్ బిగర్.
1: శ్రద్ధ అనేటువంటి వేరు లోపల దిగినప్పుడే ఈ యొక్క విశ్వాసం అనేటువంటి చెట్టు పెరుగుతుంది.
0: వెన్ ద రూట్స్ ఆఫ్ ఎర్నెస్ట్నెస్ గో ఇన్ సైడ్ ఓన్లీ ద ట్రీ దెన్ గ్రోస్.
1: ఈ శ్రద్ధ విశ్వాసము లేకుండా ఏ రామమును కానీ ఏ రూపమును కానీ స్మరించినప్పటికీ ప్రయోజనం ఉండదు.
0: విదౌట్ ఎర్నెస్ట్నెస్ అండ్ ఫెయిత్ నో నేమ్ నో ఫార్మ్ కెన్ ఎవర్ హెల్ప్ యూ.
1: కానీ అనేక సాధనల చేత ఈ దైవత్వాన్ని పొందాలని ప్రయత్నిస్తుంటారు.
0: సో మెనీ పీపుల్ ట్రై టు డూ మెనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ టు గెట్ గాడ్.
1: ఇవన్నీ కూడా కేవలము లౌకికమైన భౌతికమైన తృప్తి నిమిత్తమై.
0: These are merely something which satisfies you physically, mentally, that is all.
1: Navavidha margamulanta kuda nu bodhinchadu Naradudu.
0: Narada explained the 9 types of bhakti.
1: Shravanam,
0: listening,
1: kirtanam,
0: singing,
1: Vishnu smaranam,
0: thinking of God,
1: padasevanam,
0: serving his feet,
1: vandanam,
0: prostrating to
1: archanam,
0: him, worshipping
1: dasyam,
0: him, being a servant to him,
1: sneham,
0: being a friend,
1: nivedanam,
0: and then the atma's anguish.
1: Ivanni kudunu kevalamu prakrutamainatvanti oka vidyalayandu, idi oka prakrutamaina anityamainatvanti sadhanle.
0: These are all impermanent practices, spiritual practices.
1: సర్వాధారమైనటువంటిది విశ్వమే స్వరూపంగా భావించుకోవాలి.
0: The only thing that is permanent, you should think that the whole universe is God.
1: విశ్వం స్వరూపం.
0: Universe is a very form of God.
1: విష్ణువు విశ్వము రెండు కూడాను కారణ సంబంధమైనటువంటిది.
0: The form and Vishnu are both interdependent.
1: ఇది కారణము, అది కార్యం.
0: This is the foundation.
1: విష్ణుత్వము కారణము, జగత్తంతా కార్యము.
0: The Vishnu principle is a cause
1: and the universe. ఈ కార్యకారణ సంబంధ స్వరూపమే ఈ విశ్వము.
0: So the reason and the result are the Vishnu swarupa.
1: Kanukane ee rendintini galchi oka vidhamaina oka abhyamagamu annaru anaga oka asthiramainatvanti tattvamto koodinatvanti sthiramu.
0: So there is the permanence in the impermanence.
1: Dinine vedamu acharam charameyavacha anindi.
0: So this is what is said in the Vedas also.
1: Acharam charameyavacha,
0: that which is steady makes
1: Kani
0: things move.
1: Kani kadalakunda undi.
0: It doesn't move.
1: Kani anni panulu chestundi.
0: But it does all the work.
1: Deeniki chakkani udaharanam.
0: There is a good example.
1: Neevu raatri bhon chesi parundinaavu.
0: You are sleeping after you have had your food.
1: Nee dehamu bed pain untundadi.
0: Your body is on the bed.
1: Kani swapnavasthalo neevu sarva karyamulu chestunnavu.
0: But in your dream you are doing so many things.
1: Aneka pradeshamulaku prayanam chestunnavu.
0: You are going to many places.
1: అనేక విధమైన కష్టములకు నష్టములకు దుఃఖములకు గురి అవుతున్నావు.
0: యు ఆర్ సబ్జెక్టెడ్ లాట్ ఆఫ్ జాయ్స్ అండ్ సారోస్.
1: ఈ రెండు కూడా ఎక్కడ జరుగుతుండాలి?
0: హౌ ఇస్ ఇట్ దట్ యు ఆర్ సీయింగ్ దిస్ థింగ్స్?
1: స్వప్నావస్థయందు నీవు చరాచరమంతా తిరుగుతున్నావు.
0: ఇన్ యువర్ డ్రీమ్ యు ఆర్ మూవింగ్ అరౌండ్.
1: కానీ దేహరీతిగా చూస్తే బెడ్ పైన స్థిరంగా ఉంటుండాలి.
0: బట్ యువర్ బాడీ ఇస్ స్టడీ ఆన్ ద బెడ్.
1: కనుకనే ఈ చరాచరమంతా చుట్టి కష్టములు నష్టములు దుఃఖములు ఆనందములు అనుభవించేటువంటిదంతా కూడా కేవలము స్వప్న దృశ్యములే.
0: సో ఆల్ దట్ యు ఎక్స్పీరియన్స్ ఇన్ ద వరల్డ్ ఇన్ ద ఫ్లక్స్ ఆఫ్ చైన్స్ సోరోస్ అండ్ జాయ్స్,
1: ఇవన్నీ కూడా స్వప్న దృశ్యములే.
0: దీస్ ఆర్ ఆల్ ద డ్రీమ్స్ దట్
1: మనం ఈనాడు అనుభవించేటువంటి ప్రతి కర్మలు కూడా స్వప్న దృశ్యములే.
0: All that we understand today and realize is mere dream.
1: ఆత్మ ఒక్కటియే స్థిరమైనటువంటిది, చరం చరం చరం.
0: ఆత్మ ఇస్ ది ఓన్లీ పర్మనెంట్.
1: ఇది చరము అది అచరం.
0: This is steady, that
1: ee characharamulu yokka ekatvame manavattvam.
0: That which moves and that is steady is the principle of man.
1: Itti divyamaina manavattvanni pondi
0: being divine as man.
1: Jantuvunam narajanma durlabham durlabham durlabham.
0: You've got the birth of a man which is very precious beyond the
1: animal. Manava janmamu chaala utkrishtamainatvantidi.
0: Man's life is very
1: సౌజన్యమైనటువంటిది.
0: It's very beautiful.
1: సౌశీల్యమైనటువంటిది.
0: It's full of virtues.
1: అట్టి మానవ జన్మం అందరికీ ప్రాప్తించదు.
0: Not everybody gets the birth.
1: ప్రాప్తించిన ప్రతి మానవుడు కూడాను దైవత్వం కోసం పాటుపడడు.
0: Not every man can express divinity within himself.
1: కేవలం కొన్ని ఆరాధనలు చేసుకుంటూ ఆధారం చేత దివ్యత్వాన్ని చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: Doing some spiritual practices, they want to manifest divinity within themselves.
1: అది మనొక విగ్రహారాధన.
0: That is idol worship.
1: రాములని కృష్ణుడని ఈశ్వరుడని అల్లా అని జీసస్ అని ఈ విధమైనటువంటి కొన్ని ఆరాధన విగ్రహాన్ని మనం తయారు చేసుకుని తద్వారా ఈ మార్గంలో ప్రవేశిస్తున్నాం.
0: We worship Jesus, Rama, Krishna, whosoever is God, and we want
1: ఈ కొడును తాత్కాలికమైనటువంటి దృశ్యములే.
0: This type of worship is only
1: అనిత్యమైన దృశ్యములే.
0: These are all transitory.
1: అసత్యమైన దృశ్యములే.
0: These are not
1: true. నిరుపయోగమైన దృశ్యములే.
0: These are useless.
1: నిర్గుణ స్వరూపములే.
0: These are all without form.
1: ఇలాంటి దీన్ని మనం ఆరాధన చేసి చేసి ప్రయోజనం ఏమిటి?
0: What's the use of praying to the magnanimity?
1: కొడును
0: every man
1: సమాజములో ప్రవేశించి
0: he should go into society.
1: ఈ యొక్క చిత్త స్వరూపాన్ని మనం ఆరాధన చేయాలి.
0: You have got to worship the thing.
1: చిత్తమే ధ్యేయము.
0: Which is within.
1: అది శివత్వము.
0: That is శివత్వం.
1: అది బ్రహ్మతత్వము.
0: That is the principle, eternal principle.
1: కనుకని
0: therefore
1: ఈ బాహ్యమైనటువంటి యొక్క
0: therefore the outward things
1: లౌకికమైనటువంటి యొక్క
0: concerning the world
1: ప్రాకృతమైనటువంటి యొక్క
0: which is very material
1: క్రమక్రమేణా మనం సల్లింపజేస్తూ రావాలి.
0: We have got to decrease them gradually.
1: ఆత్మ సంబంధమైన
0: to be one with the atma
1: దైవ సంబంధమైన
0: దట్ విచ్ ఇస్ నియర్ టు
1: డివినిటీతో కూడినటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యాన్ని మనము గుర్తియందుకోవాలి.
0: దట్ విచ్ లీడ్స్ అస్ టు ద గోల్ వి హావ్ గాట్ టు బేర్ ఇన్ మైండ్.
1: ఇలాంటి సత్యాన్ని మనం ఈనాడు మర్చిపోతున్నాము.
0: వి ఆర్ ఫర్గెటింగ్ దిస్ ట్రూత్ టుడే.
1: భక్తునికి భగవంతుని పైన ఎంత ప్రేమ ఉన్నదే నీవు చూసుకుంటున్నావు.
0: You are seeing how God loves human beings.
1: కేవలం నీ ప్రేమను మాత్రమే నీ కొలత వేసుకుంటున్నావు.
0: You are only measuring your love.
1: కాదు, అది తప్పు.
0: No, that is wrong.
1: భగవంతుడికి నాపైన ఎంత ప్రేమ ఉన్నది దాన్ని నీవు కొలత తీసుకోవాలి.
0: You have got to measure how much God loves you.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం నందే నీవి నిజమైన దివ్యత్వం ఉంటుండాలి.
0: It's the combination of these two things you experience in your mind.
1: నిర్గుణం,
0: that is without
1: నిరంజనం,
0: without attribute,
1: సనాతనం,
0: it is నిచేతనం,
1: నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. అది
0: ఇట్ ఇస్ సంథింగ్ ఇటర్నల్ అండ్ పర్మనెంట్ అండ్
1: అది ఏ బ్రహ్మతత్వము,
0: దట్ ఇస్ ద బ్రహ్మ,
1: అదే ఈశ్వరత్వము, అదే ఆత్మతత్వము,
0: దట్ ఇస్ ద ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: కనుకనే ఈ లౌకికమైనటువంటి ఒక బ్రాహ్మణ క్రమక్రమేణ మరచి
0: all this delusion which concerns itself with the world, we have got to forget gradually.
1: భ్రాంతిని మనం అభివృద్ధి పరచుకొని
0: we have got to inculcate greater
1: ఆ చిత్తమునకు మించినటువంటిది మరొకటి లేదు.
0: There is nothing beyond the chitta.
1: Chitta managa chaala mandi hrudayam ani anukuntunnaru.
0: People think that chitta means the heart.
1: Adi kaadu chittamu.
0: Chittam is not that.
1: Sat chitti aanandamu.
0: That is sat chit ananda.
1: Sat idi shashvatamu.
0: Sat is permanent.
1: Chittu paripurnamu.
0: That is full.
1: Ee rendintu yokka ekatvame aanandamu.
0: The combination of these two is ananda.
1: Sat
0: sat
1: satyamainatundi.
0: That which is true.
1: Trikala bhajyamainatundi satyam.
0: It is true for all three ages.
1: ఎందులో ఇది ప్రవేశించినప్పటికి ఇది మాధుర్యమే.
0: ఎనీ టైమ్ ఇట్స్ ఆల్వేస్ స్వీట్ అండ్ నెక్టరైన్.
1: అలాంటి మధురమైనటువంటి చక్కెరను ఒక చేతిలో నీవు పట్టుకుని
0: when we have got the sugar in
1: పరిపూర్ణమైనటువంటి జ్ఞానమే మరొక చేతిలో పట్టుకుని
0: when we have got wisdom with the full
1: complete. ఈ పరిపూర్ణ జ్ఞానమే వాటర్ వంటిది.
0: This full wisdom is like water.
1: ఈ సత్యనిత్యమైనటువంటి యొక్క చక్కెర ఈ యొక్క భగవత్ తత్వము.
0: The sugar is the atmic principle of
1: ee
0: God.
1: ఈ చక్కెర వాటర్ రెండు మిక్స్ చేస్తే చక్కెర కాదు వాటర్ కాదు సిరప్ అయిపోతుంది.
0: When you mix the sugar and the water, it's not sugar and water but it's syrup.
1: కనుకని సత్ చిత్తుని రెండింటిని కూడా మనం ఏకం చేయాలి.
0: So we have got to combine the sat and the chit.
1: సత్ అనేటువంటి పరిపూర్ణ తత్వాన్ని
0: so the totality of
1: వేదం చెప్తూ వచ్చింది. ఓం తత్ సత్ అనింది.
0: Veda said ఓం తత్ సత్.
1: ఓం అనగా పరబ్రహ్మము.
0: Om is something that principle.
1: Adi tappa. Adi ye.
0: That is it.
1: Sat chit anandamu.
0: Sat chit ananda.
1: Deenikante anandam marokati ledu.
0: There is no ananda joy beyond it.
1: Manam anandanni anubhavinchalani aashisthunnamu.
0: We want to enjoy happiness.
1: Yemi manam anubhavinchi aanandamu.
0: What is the happiness that you experience?
1: Tatkalikamaina chanabhanguramaina aanandame.
0: The transitory happiness is what you
1: ఇది శాశ్వతం కాదు.
0: This is not permanent.
1: నిత్య సత్యమైనటువంటి ఆనందాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: We have got to strive to experience joy which is endless.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క అంతర్భావంతో కూడినటువంటి యొక్క ఆత్మస్వరూపం.
0: And that is the only thing which comes from within you, that is ఆత్మ. దానికి
1: ఆకారం లేదు.
0: It has no form.
1: ఆనందం ఉన్నది.
0: It is full of bliss.
1: ఆనందమే దాని స్వరూపము.
0: Bliss is its form.
1: ఆనందం అనే రూపమేముంది.
0: You cannot measure it.
1: ఆనందం అనుభూతికి మాత్రమే లభ్యమవుతుంది.
0: You can only experience it.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ప్రతి మానవుడు కూడా ఇట్టి ఆనందమును ధరించే వస్తున్నాడు.
0: Every man comes full of love.
1: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు
0: when he comes out of the mother's womb
1: కంఠమాలలు ఏమి కానరావు.
0: You cannot see anything around his neck.
1: మంచి ముత్యపు సరు.
0: He doesn't wear a garland of pearls.
1: తునకును లేవు.
0: He doesn't have any other precious stones.
1: మేల్ని బంగారు దండ మెడకు లేదు.
0: He doesn't have any golden necklace around his neck.
1: రత్నాల హారము.
0: He doesn't have a gold diamond necklace. The diamond necklace doesn't shine around him.
1: పచ్చల పెళ్ళను పతకలేదు.
0: He doesn't have a chain of
1: kaladu,
0: sapphires.
1: Kaladu, kaladu, kaladu mi yokka kantamandu.
0: There is around your neck.
1: Purva janmala karmalu ponduparachi.
0: According to your previous janma, birth.
1: Manchi ainanu chedugaina trunchakunda.
0: Whether you have done bad or good without snapping it.
1: Brahma meekichi pampenu baruvumala.
0: Brahma sends you with a heavy garland.
1: Ah, baruvaina malane ee dehamu.
0: That very, very heavy garment
1: is,
0: this is the body which comes out of the mother's womb.
1: Kanukane matrudevo bhava, pitrudevo bhava annaru.
0: That's why it is said mother is
1: God. ప్రధానమైన ఆదర్శను ఫండమెంటల్ స్థానము తల్లి యొక్క హృదయమే.
0: సో మదర్స్ హార్ట్ ఇస్ దట్ విచ్ ఇస్ ఈక్వలెంట్ టు గాడ్, హర్ లవ్, హర్ ప్రొటెక్షన్.
1: బాగా తెలుసును,
0: ఆల్ ఆఫ్ యు నో వెరీ వెల్.
1: హిందూ పరిషత్తు సెక్రటరీ అశోక్ సింగ్ నా దగ్గరికి వచ్చాడు.
0: యు నో అశోక్ సింగ్లే,
1: స్వామి మందిరం కట్టాలని మేము ఎంతో ఆశపడుతున్నాము, రాముడు ఎక్కడ జన్మించినాడు ఆ స్థానం యొక్క దీన్ని మీరు నిరూపించండి అన్నారు.
0: He said, we want to build a mandir to Rama. Swami, please show us the place where Rama was born.
1: ఎక్కడ పుట్టాడు? మేము ఇప్పుడు నిర్ణయించిన స్థానంలో పుట్టాడా, లేక ఇంకో స్థానంలో పుట్టాడా, లేక మహమ్మద్ భజన చేసేటువంటి స్థానంలో పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అన్నారు.
0: Was he born here or where the Mohammedans worship? Swami, please tell us.
1: ఇక్కడ అక్కడ పుట్టినాడు అనేది నాకు తెలియదు, కౌసల్య గర్భం అతని స్థానం అన్నారు.
0: Oh, foolish one, he was not born here or there, he was born out of the womb of
1: Kausalya.
0: Her womb is the very place.
1: అదే విధంగాని ప్రతి అవతారములు కాని ప్రతి వ్యక్తులు కాని ప్రతి శక్తి కాని తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తుంది.
0: ఎవ్రి అవతార్, ఎవ్రీ ఫేమస్ పర్సన్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మదర్స్ వూమ్.
1: తల్లి కంటే మిగుల దైవం దగ్గర,
0: దేర్ ఇస్ నో గాడ్ బియాండ్ ద మదర్.
1: తండ్రి కంటే మిగులు సన్నిహితుండు,
0: దేర్ ఇస్ నో బడీ బెటర్ దెన్ యువర్ ఫాదర్.
1: అన్నింటికంటే కూడా ఆధారభూతుడైనటువంటి దైవత్వం అతని ఈశ్వరతత్వం.
0: బియాండ్ ఎవ్రీథింగ్ ఇస్ గాడ్, దట్ ఇస్ ఈశ్వర.
1: ఆ ఈశ్వరత్వం అనేటువంటి సోహం అక్కడ నుంచి ప్రారంభమవుతుండాలి.
0: సో దట్ ఈశ్వర ప్రిన్సిపల్ స్టార్ట్ ఫ్రమ్ సో.
1: ఇక్కడ శ్రద్ధ,
0: హియర్ ఇట్ ఇస్
1: అనేటువంటి విశ్వాసము,
0: and the other is faith.
1: Soham anetundi rendu chernappude nene daivamu antundadu.
0: So when soham starts, it is the very principle of God.
1: So that,
0: so is that
1: ham, ade nenu,
0: that is that.
1: Deeni yokka antaratme tattvam asi,
0: and the underlying meaning is tattvam asi.
1: Kanukane talli garbham nundi puttinatundi prati manavudu kudanu,
0: so every person who is born out of the womb of the mother, the fame of the mother,
1: talli gauravanni,
0: her prestige,
1: talli pratishthanu,
0: her whatever
1: she is, yukuduga tayaru kavali, yuthuluga tayaru kavali.
0: You have got to grow up in such a wonderful way as good youth.
1: Durmarguduga natinchinatvanti okka Hiranyakashipuni garbhamlo puttadu, Leelavati garbhamlo puttadu Prahladudu.
0: Out of Leelavati, who was the wife of Hiranyakashipa, Prahlada was born.
1: Kani,
0: but
1: rendintiki atheetamainatvanti sthitini pondadu.
0: But he got strength which was beyond
1: అతని సర్వస్వం కూడా తర్వాత పాని పాదం తత్సర్వతో శిరోముఖం సర్వత శృతిమల్లోకి అనేటువంటి దివ్యమైన భావంతో తాను బ్రతుకుతూ వచ్చాడు.
0: He had the divine vision that God is all pervasive, his hands, his legs, his head is
1: everywhere.
0: Whether he was beaten by the whip,
1: Narayan, Narayan,
0: he went on repeating Narayan,
1: Pamulato kanipinchina Narayan, Narayan, Narayan.
0: Even when the serpent stung him, he went on saying Narayan.
1: Kondalapai nunchi netti vesina Narayan, Narayan, Narayan.
0: When they pushed him down the steep cliff,
1: samudramlo nettina Narayan, Narayan.
0: When he was thrown into the sea also,
1: aa vidhamainatundi oka divyamainatundi vishwasam cheta చిత్తం నుంచి నారాయణ రావటం చేత అంత సర్వత్రా నారాయణే కాపాడుతూ వచ్చాడు.
0: Out of the tremendous faith which emanated from his chitta and his faith in God saved him.
1: కనుకనే మనంత మన యొక్క చిత్తమునందే ఇమిడి ఉంటుంది ప్రపంచమంతా.
0: So the whole world is within our chitta.
1: అలాంటి చిత్తమును ఈనాడు మర్చిపోతున్నాం.
0: You are forgetting the chitta today.
1: ఈ లౌకికమైన కోరికలన్నిటిని చిత్తులో పడిపోతున్నాము.
0: We are just immersing ourselves in worldly desires.
1: అట్టి తల్లిని మనం గౌరవించి కాపాడి ఆమెకు తగినటువంటి కీర్తిని సంపాదించడమే ఈనాటి జన్మం యొక్క ప్రధాన లక్ష్యం.
0: The goal of today should be that you should revere your mother and try to establish her prestige and dignity.
1: కనుకనే 19వ తేదీ నవంబర్
0: therefore 9
1: లేడీస్ డే అని పెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఇదే.
0: సో ద ఇన్ మీనింగ్ ఆఫ్ మేకింగ్ 19 నవంబర్ ద లేడీస్ డే ఇస్ దిస్. దిస్ ఇస్ ద మీనింగ్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను
0: therefore every man
1: తల్లి యొక్క ఇష్టాన్ని అనుసరించాలి.
0: You have got to go according to the wish of the
1: mother. ఒకవేళ తల్లికి అంత పరమ జ్ఞానం లేకపోయినప్పుడు, నీవు జ్ఞానవంతుడే అయినప్పుడు, నీవు ఆమెకు తగినటువంటి రీతిగా నచ్చ చెప్పాలి.
0: If the mother is not as wise as you, you will have to tell her in a nice way.
1: అమ్మా నీకు తెలియదు,
0: మదర్ యు డోంట్ నో,
1: నేను చదువుకున్నటువంటి వాడను,
0: మదర్
1: నాకు తెలివితేటలు ఉంటున్నాయి,
0: Mother, you do not know. I have studied a lot. I have learned many things. You have got to tell her in a nice way that she should also
1: see.
0: When you see her point of view and she sees her point of view, when there is absolutely no difference between the mother and the son, but today, we are trying to forget this motherhood, the beautiful
1: principle.
0: Without the principle of devotion, we are also losing faith.
1: లౌకిక విషయం పైన ఉన్నటువంటి విశ్వాసము ఆధ్యాత్మిక తత్వం పైన విశ్వాసం అభివృద్ధి కావటం లేదు.
0: You are not increasing your faith in spiritual things, but you are going down towards the material things.
1: భక్తి భావము కంటే వేరు భావము లేదు.
0: There's nothing beyond devotion.
1: భక్తి భక్తి భక్తి
0: devotion devotion devotion
1: భక్తి ఈ రెండు అక్షరములందే సర్వస్వము ఇమిడి ఉంటున్నారు.
0: భా అండ్ తి, that are the two words.
1: భక్తి అనేటువంటిది బకారం ప్రధానమైనటువంటిది.
0: ఇన్ భక్తి బకే
1: కాంతి స్వరూపము,
0: దట్ ఇస్ లస్టర్,
1: అదే వెలుగు స్వరూపము,
0: దట్ ఇస్ ల్యూమినాసిటీ,
1: అదే ప్రకాంత స్వరూపము,
0: దట్ ఇస్ ఇల్యూమినేషన్.
1: ఆ భా అనేటువంటి కాంతి నుంచి తీ అనేటువంటి,
0: ఫ్రమ్ భా యు గెట్ ద తీ.
1: ఆ భక్తి అనగా ఆ కాంతిని ఆకర్షించేటువంటిది తీ,
0: దట్ విచ్ అట్రాక్ట్స్ దిస్ లస్టర్ అండ్ ల్యూమినస్.
1: భక్తి నుండి శక్తి,
0: and from bhakti you get the shakti.
1: శక్తి అనగా శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులు మూడింటి యొక్క ఏకత్వమే శక్తి.
0: బాడీ మైండ్ అండ్ సోల్, దట్ ఇస్ ది
1: శక్తి. సమానంగానే ఉంటుంది.
0: ఇట్ ఇస్ ఇన్ ద స్త్రీ.
1: భక్తి శక్తి,
0: భక్తి శక్తి,
1: ఈ రెండింటి ద్వారా రక్తి, ప్రాపంచక సంబంధమైన రక్తి.
0: అండ్ దెన్ బిట్వీన్ దట్ యు గెట్ రక్తి.
1: ఈ ప్రాపంచ సంబంధమైన రక్తిలో మనం మునిగి తేలటం చేత విరక్తి.
0: Getting immersed in worldly
1: things,
0: sometimes we get this type of
1: renunciation.
0: It's only when you get disgusted with the world, there is God's
1: grace.
0: Then God gives us the way to go.
1: So
0: you've got to go towards this goal and
1: then protect.
0: There is something called bhukti.
1: కనుకనే తల్లి గర్భం నుండి వచ్చినటువంటి ఈ యొక్క శక్తి సంబంధమైనటువంటి మానవత దేహము ముక్తి వరకు దీని ప్రయాణం సాగించాలి.
0: సో ద మ్యాన్ హాస్ గాట్ టు టేక్ ద జర్నీ రైట్ ఫ్రమ్ ద మదర్స్ వూమ్ టిల్ హి అటైన్స్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: మానవుని యొక్క స్వరూపం యొక్క ప్రయాణము చాలా షార్ట్ కట్.
0: సో యూ కెన్ టేక్ ద షార్ట్ కట్ ఇన్ మ్యాన్స్ జర్నీ టువర్డ్స్ గాడ్. From I to we.
1: ఎంతో దూరం మనం ప్రయాణం చేసి పోనక్కర్లేదు.
0: We need not go any far.
1: తిరుపతికో, కాశీకో, గయకో, ప్రయాగ్కో ఎక్కడికైనా పోవాలంటే చాలా ప్రయాణం చేయాలి.
0: If you have go to Banaras, Kashi, Prayag, etc., you have got to go a long way.
1: చాలా షార్ట్ కట్.
0: This is a very short cut.
1: నేను నేను నేను అనేటువంటి ఈ దేహాభిమానం నుంచి మనము మనము అనేటువంటి ఒక ఆత్మాభిమానంలో మనం పడాలి.
0: Giving up that narrow principle of my I, going beyond that to the we.
1: కనుక ఆత్మాభిమానంలో ప్రవేశించడానికి తల్లి యొక్క అనుగ్రహం కూడా అత్యవసరం.
0: టు గో ఇన్ టు దట్ స్టేట్ ఆఫ్ బ్లిస్ యు రిక్వైర్ ద గ్రేస్ ఆఫ్ ద మదర్.
1: సచీదేవి,
0: సచీదేవి
1: తన కుమారుడైనటువంటి చైతన్యుణ్ణి అనేక విధములుగా చీవాట్లు పెట్టింది.
0: షీస్ కాల్డ్ హర్ సన్ చైతన్య.
1: నాయన నీ వివాహమాడు, నీ వివాహమాడు,
0: యు ప్లీజ్ మ్యారీ,
1: నాకు తృప్తి కలుగుతుంది,
0: ఐ బి హ్యాపీ.
1: తల్లి మనసు సంతృప్తి కానటువంటి ఈ వివాహం చేస్తే ప్రయోజనం లేదు అన్నారు.
0: ఇఫ్ యు డు నాట్ మ్యారీ అకార్డింగ్ ద మదర్స్ విచ్ ఇస్ నో యూస్.
1: కానీ చైతన్యుడు చెప్పాడు.
0: బట్ చైతన్య సెడ్,
1: తల్లి నాకు లేదు,
0: ఐ డు నాట్ వాంట్ టు మ్యారీ,
1: కోసం నేను చేసుకుంటాను,
0: ఐ డు వాట్ ఎవర్ వర్షిప్ ఐ.
1: కానీ అది నీకు కూడా తృప్తి లేదు.
0: యు ఆర్ నాట్ ఆల్సో హ్యాపీ.
1: నాకే తృప్తి లేనప్పుడు నీకెట్లా తృప్తి వస్తుంది?
0: ఇఫ్ ఐఎమ్ నాట్ హ్యాపీ, హౌ కెన్ యూ బి హ్యాపీ?
1: వివాహం ఆడాడు.
0: దెన్ హీ మ్యారీడ్.
1: లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు.
0: హీ మ్యారీడ్ లక్ష్మి.
1: తిరిగి ఒక బంగాళాదేశమునకు ప్రయాణం చేసి వెళ్ళాడు.
0: దెన్ హి వెంట్ ఆన్ హిస్ జర్నీ టు బంగాళాదేశ్.
1: లక్ష్మి అన్నాహారం మానేసేసి ప్రాణం విడిచింది.
0: అండ్ లక్ష్మి డైడ్ ఫాస్టింగ్.
1: దాంతో సచీదేవి చాలా బాధపడింది.
0: సచీదేవి ఫెల్ట్ వెరీ అన్హ్యాపీ.
1: నేను వద్దంటే కట్టాను ఈ పిల్లవాడికి.
0: హి డిడ్ నాట్ వాంట్ ఇట్ బట్ ఐ గాట్ హి మ్యారీడ్.
1: కట్టకడపటికి ఈ గతి పట్టింది.
0: అల్టిమేట్లీ హి హాడ్ టు ఫేస్ దిస్.
1: చాలా విచారంగా ఉన్నది.
0: సో షీ ఫెల్ట్ వెరీ అన్హ్యాపీ.
1: తిరిగి బంగాళాదేశం నుంచి వచ్చేసాడు చైతన్యుడు.
0: He came back from Bangladesh.
1: Amma cheppindi vinnava?
0: Amma, did you listen to what I said?
1: Manasu ishtam lenappudu enni chesi prayojanam emiti?
0: If we do something which is goes against our wishes,
1: ee sambandhamainatundi vishayanni kuda okokatori Mahabharatamlo kuda jarigindi.
0: So these things have happened even in the Mahabharata.
1: Arjuni vivaham aadalane prameena chaala kattu dittam pettindi.
0: So that Arjuna should marry,
1: aneka prayatnam chesindi,
0: She made a lot of effort, his mother.
1: Pramena kudanu rani.
0: Then she was a rani.
1: Arjunudu kudanu raju.
0: Arjuna was a king.
1: Kabatti ee rendintiki sambandham ee reethiga kudurtundi.
0: So how could you combine these
1: Arjuna
0: two?
1: Arjuna naaku ishtam ledu annadu.
0: Arjuna said, I don't like.
1: Sare. ఈ ప్రమీణ తమ సైన్యాధిపతి అయినటువంటి మలయవతిని గట్టిగా బోధించింది. ప్రమీణకు సైన్యాధిపతి కమాండర్ ఇన్ చీఫ్ మలయవతి.
0: సో టు ప్రమీణ ద కమాండర్ ఇన్ చీఫ్
1: మలయవతికి చెప్పింది, నీ ఎంతైనా సరియే అర్జున్ని ఓడించి అతని దేహం తీసుకుని రామని చెప్పింది.
0: షీ సెడ్ ట్రై టు కాన్కర్ అర్జున్ అండ్ బ్రింగ్ హిస్ బాడీ.
1: మలయవతి చాలా గట్టిది.
0: షీఈ్ వెరీ స్ట్రాంగ్.
1: కేవలం అబలనని మీరు భావిస్తుంటారు, చాలా పొరపాటు, వాడు మహాబలుడు.
0: You think women are feeble, but she was very strong.
1: Ame yuddham chesindi Arjuna tisukoni vachindi.
0: She fought and she brought Arjuna.
1: Naaku ishtam ledinatundi okka deenini neevu e vidhanga chesina naaku prayojanam undadu.
0: You cannot do anything which I do not like.
1: Pramila naa dehanni mukkalu mukku chesinappudiki naa manasu ninnu vivaham aataniki angikarinchadu ani.
0: Even if you cut my body to pieces, I will not feel like marrying you, he said.
1: Arjunudu Krishna bhaktudu.
0: Arjuna was worshiping Krishna.
1: Krishna bhaktaralu.
0: Pramila also was the worshiping.
1: Iddaru kudanu cheraru.
0: So both of them got together.
1: Krishna naa yokka manovishtanni nerveetchamani eemi korindi.
0: She said, Krishna, try to fulfill my personal wish.
1: Arjunudu naa manovishtanni nerveetchamani cheppina Arjunudu kodaru.
0: Arjuna prayed to Krishna, Krishna, fulfill my personal wish.
1: Kaani leela manusha vigrahudu. నటన సూత్రధారి.
0: హీఈస్ అ గ్రేట్ యాక్టర్, అ సూపర్ యాక్టర్.
1: ఈ రెండింటికి తగినటువంటి ఒక మూడో ప్లాన్ ఏదో వేయాలని చూచాడు.
0: So he said he should.
1: Bhagavantudu eppudu kudunu master plan, master plan, master plan.
0: So Krishna wanted to have a master plan.
1: Appudiki appudiki vesetunte plan kaadu adi.
0: It's not a plan just then and there.
1: Taru iddarni pilchadu.
0: He called both of them.
1: Aa edam cheyi teeskunnadu.
0: He took their left hand.
1: Itani kudu cheyi teeskunnadu.
0: He took the right hand.
1: Rendittini kalipadu.
0: He
1: kadeva lagnam sudinam tadeva tarabalam chandrabalam tade vidyabalam daivonam aneka mantralu cheppadu Krishnudu.
0: He brought both their hands together and started recited many mantras.
1: Krishna adnani inka javadartaniki veelledu. Krishna adnani sirsavahincharu.
0: They have to listen to Krishna wholeheartedly.
1: Kaani.
0: But
1: iruvuru endukudunu oka vidhamainatundi sanit sambandha bandhavyam ledu.
0: They do not have close relationship.
1: దైవం అన్ని చేస్తాడు.
0: God will do everything.
1: దైవం చేయలేనిటువంటి పని ఒక్కటి లేదు.
0: There is nothing that God cannot
1: భూమిని ఆకాశంగా మార్చవచ్చు, ఆకాశాన్ని భూమిగా మార్చవచ్చు.
0: He can turn the earth to sky and the sky to earth.
1: కానీ మానవులు ఈ సత్యాన్ని చక్కగా గుర్తించలేరు.
0: But man cannot understand these things. He cannot recognize.
1: కనుకనే తమ శక్తి సామర్థ్యములను ప్రబలంగా తీసుకుని,
0: so thinking of their own strength,
1: కేవలం ఆ యొక్క శక్తిపైనే తాను ఆధారపడి ఉంటుంటాడు.
0: They think they can depend upon their own strength.
1: Annintiki nee mooladharam entundi talli yokka garbhame.
0: The whole thing that the important foundation is the womb of the mother.
1: Abhimanyudu Subhadra garbhamulo undinappudu,
0: when Abhimanyu was in the womb of Subhadra,
1: Arjuna aneka vidhamulaina kathalanta cheptu vachadu.
0: He went on telling so many types of stories.
1: Andulo padma vyuhani kuda gurinchi cheptu vachadu.
0: And he also described the padma vyuha.
1: Aa padma vyuhamlo praveshinchenta varaku cheptu vachadu.
0: He went on telling as long as one could enter. In the meanwhile, Krishna came.
1: Krishnudu natana sutradhari.
0: He is a tremendous actor.
1: Daivam ye okka vishayam nandukudu aa kaalamuni abrahamudu asannamaya annattu aa samayaniki sariga prasannudu avutuntadu.
0: So God comes in whenever it is needed and plays his role beautifully.
1: Arjuna,
0: Arjuna,
1: enta parapadutunnavo ee,
0: what mistakes you are doing?
1: Vinedi Subhadra anukuntunnava? Kaadu kaadu.
0: Do you think it's Subhadra who is listening?
1: Garbhamantu unnatundi oka shishuvu nee okka kathanta vintunnadu.
0: The one who is in a womb, he is listening, the child is listening to you.
1: Aa kasigandaku ee padma vyuhani gurinchi enduku neevu cheptunnavu?
0: Why are you telling that tender child about this padma vyuha?
1: Ramu baita,
0: come outside,
1: annadu teesukoni poyyadu.
0: And Krishna went away.
1: Krishnudiki evariki ye jimlo ekkada ye vidhanga jaragalo telustunnadu.
0: Krishna knows at what time how to do it to everybody.
1: Kanukane aa poyyanta varaku praveshinchenta varaku teppinaru adanta gnapakam undi.
0: So he told him as far as he could enter it, and the child had it in its memory.
1: Anmanu tirigi lopal bayatiki vachedanto teliyadu.
0: But he doesn't know how to get out of the view.
1: Andulo kattubadi poyyadu.
0: That's why he got caught up in it.
1: Krishnudu enduku itta chesadu?
0: Why did Krishna do this?
1: Anaga veera swargani pondinche nimittamai.
0: Because he had to attain the heaven of the heroes.
1: Mottamotta Subhadra daggariki vachi prarthinchadu.
0: First he came to Subhadra and prayed.
1: Amma,
0: మదర్,
1: కౌరవులందరి కూడా నన్ను పద్మ వ్యూహంలో ప్రవేశించడానికి రమ్మని పిలుస్తున్నారు అన్నాడు.
0: ఆల్ ద కౌరవస్ ఆర్ కాలింగ్ మీ టు ఎంటర్ ద పద్మ వ్యూహ.
1: చెప్పింది పాప సుభద్ర.
0: సుభద్ర టోల్డ్.
1: నాయన
0: చైల్డ్
1: పద్మవ్యూహం అంటే సామాన్యమైనటువంటిదా?
0: పద్మవ్యూహ ఇస్ నాట్ సంథింగ్
1: తామర మొగ్గరంబు బలదర్పిత శాస్త్రవ గర్వభంజనోద్ధామ బలుండు ఉపజుడు. ద్రోణాచార్యుడు పన్నటువంటిది ఇంత.
0: ఇట్స్ సంథింగ్ విచ్ ద్రోణాచార్య
1: దానిని పన్నెండు వాడు భీష్మ సంగ్రామము.
0: దిస్ హస్ ఆల్ బీన్ కన్సీల్డ్ బై
1: భార్య గర్భవతి. నీ భార్య గర్భవతిగా ఉంటుండాలి.
0: యువర్ వైఫ్ ఇస్
1: కాలమేటుండును చెప్పలేము.
0: ఐ కాంట్ టెల్ ఆల్ దీస్ థింగ్స్.
1: మీ మామయు తండ్రి లేరిచట. మీ మామ అనగా కృష్ణుడు, తండ్రి అనగా అర్జునుడు, ఇద్దరూ లేరు ఇక్కడ.
0: బోత్ యువర్ కృష్ణ అండ్ అర్జున్ ఆర్ నాట్ హియర్.
1: నీ తల పింక పుత్రక పుత్రక పుత్రక.
0: హౌ కెన్ ఐ టెల్ యూ ఆల్ దీస్ థింగ్స్ అవర్ చైల్డ్.
1: అభిమన్యు కోపం వచ్చింది.
0: అభిమన్యు గాట్ వెరీ యాంగ్రీ.
1: నేను క్షత్రియుడను.
0: ఐ యామ్ ఎ క్షత్రియ.
1: మన విరుద్ధమైనటువంటి వారు ఉద్యమనకు రామనుచుండగా నేను రాను అని చెప్పడం అపజయము, అంతేకాకుండా అవమానము.
0: ఐ కెనాట్ బెండ్ డౌన్ టు మై ఎనిమీస్ ఎనీమోర్.
1: అప్పుడు తల్లిపైన కోపం వచ్చింది.
0: హి గాట్ యాంగ్రీ విత్ ద మదర్.
1: వెరువక కుంభజాతి కురవీరులపై మృగరాజు పోలే వేనురుగుచు చండకండ నికరోన్నతి వారల అట్టె నల్దిచల్ పలుపుచు గెలిచినమ్ముసుత భద్రము నీకు నంచు పలకగా ఈ తెరగున పోకు పోకుమని తీవ్రత నాగ్నిడంగా పాడియా. నీవేమిటి తల్లి, నన్ను యుద్ధంలో పోయి చించి చెండాయి విజయాన్ని సాధించుకుని రామని చెప్పకుండా నన్ను పోవద్దు పోవద్దు అని చెప్పడంలో నీ ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి?
0: వై యు ఆబ్స్ట్రక్టింగ్ మీ ఫ్రమ్ ఎంటరింగ్ దట్ యూ షుడ్ ఎన్కరేజ్ మీ అండ్ టూజ్ యూ అండ్ టూజ్ మీ టు ఫైట్.
1: తల్లికి తెలియనప్పుడు కుమారుడు ఈ విధంగా చెప్పాలి.
0: వెన్ ద మదర్ డజంట్ నో ద బాయ్ ద చైల్డ్.
1: కుమారునికి తెలుసును కానీ తల్లి ప్రేమ తెలియదు.
0: ద బాయ్ న్యూ బట్ ద మదర్స్ లవ్ హి కుడ్ నాట్ అండర్స్టాండ్.
1: తల్లి ప్రేమ చేత ఎన్నైనప్పుడు నువ్వు చెప్పవచ్చును.
0: బికాస్ ఆఫ్ ద మదర్స్ లవ్ ఎనీథింగ్స్ కెన్ బి టోల్డ్.
1: చెప్పానే మొట్టమొదటి సంపంగి పూ కన్నా సన్నజాజి కన్నా
0: బియాండ్ ద చంపక్ బియాండ్ ద జాస్మిన్
1: కన్నా వెన్న కన్నా
0: బియాండ్ బటర్
1: నెమలి కన్నా కన్ను కన్నా నిండు వెన్నెల కన్నా
0: బియాండ్ ద పీకాక్ అండ్ బియాండ్ ద బ్రైట్ మూన్ లైట్
1: కన్నా ప్రేమ కన్నా మించినది కన్నా ప్రేమలోనే ఉంటుంది అది యొక్క సుఖము.
0: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ద లవ్ ఆఫ్ అ మదర్.
1: తల్లి ప్రేమను చూస్తుంది కానీ ఈ యొక్క బయట ప్రకృతులు ఒకటి చూడదు.
0: Mother thinks only of the love she bears for the child, not of the outward world.
1: కనుక తల్లి వద్దు అని చెప్పడం చేత పోవటం చేతనే అపజయం జరిగింది.
0: Because he went against the mother's wishes and got in, so he had to face.
1: తల్లి మాటలు చాలా మృదుమధురమైనటువంటి మాటలు.
0: Mother's words are very sweet.
1: ఏదో కోపం వచ్చినప్పుడు రెండు తిట్టవచ్చు కొట్టవచ్చు కానీ
0: she might beat you and scold you at times.
1: కుమారుని పైన ద్వేషం ఎప్పటికి ఉండదు తల్లి.
0: But she can never have hatred on her son.
1: దుర్మార్గుడైన కుమారుడైన లోకంలో ఉన్నాడు కానీ దుర్మార్గురాలైన తల్లి ఈ లోకంలో లేదు లేదు లేదు.
0: There can be a wicked son, but there can never be a wicked mother.
1: కనుకనే ఈ మాతృదేవ తత్వం ఈ యొక్క 19వ దినంలో అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ఆ తల్లి హృదయాన్ని పవిత్రమైన మధురభావాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ 19వ దినము మాతృదేవి పండుగగా ప్రవచిస్తున్నాం.
0: This 19th November has been started as a Mother's Day because everybody should recognize the love of the mother and the way she feels for her child at all times.
1: కనుక మనం దేనికంటే కూడా ముఖ్యంగా తల్లిని గౌరవ మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
0: Beyond everything we should revere the mother.
1: తల్లి తండ్రి గురువు దైవము ఈ నాలుగింటిలో తల్లి మొట్టమొదటిది.
0: First one is a mother in the father, the mother, the guru and
1: కానీ ఈనాటి యువకులంతా కూడాను తల్లులంటే ఏమి కేర్ చేయటం లేదు.
0: టుడే ద యంగ్ చిల్డ్రన్ డు నాట్ రెస్పెక్ట్ దేర్ మదర్స్.
1: ఇంకా కొంచెం బాగా చదువుకునేటువంటి వాళ్ళు అబలలకు ఏం తెలుస్తుంది అంటారు.
0: ఈవెన్ దోస్ హు థింక్ దే హావ్ స్టడీడ్ మచ్ దే థింక్ ద మదర్ డజంట్ నో ఎనీథింగ్.
1: అబలా కానీ వారి ఎందు ఉన్నటువంటి సర్వ బలములు కూడాను అందే ఎందు ఉంటుంది.
0: షీ ఇస్ నాట్ వీక్ యాజ్ ఇట్ ఇస్ కాల్డ్. షీ హస్ గాట్ ట్రెమెండస్ స్ట్రెంగ్త్ విత్ ఇన్ హర్.
1: నిజమైనటువంటి విశ్వాసము,
0: ట్రూ ఫెయిత్,
1: ఈ విధమైనటువంటి సర్వశక్తి యొక్క భయము,
0: the strength that is within
1: తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తుంటారు.
0: It comes right from the mother's womb.
1: కనుక తల్లులను మనము చులకంగా చూడకూడదు.
0: So we should not treat the mother lightly.
1: తల్లులు కూడాను కుమారుని బలవంతంగా పెంచకూడదు.
0: Even mother should not sort of compel the
1: ప్రేమ చేత తమ యొక్క ప్రయత్నం పూర్వకంగా వారు కూడా మంచి మార్గంలో ప్రవేశించడానికి ప్రయత్నించాలి.
0: With her love and trying to administer it with a lot of love, she should change her child's mind.
1: కుమారులు చాలా గొప్పవారు కావాలని ఆశిస్తుంటారు తల్లి.
0: She thinks that her children should become very great people.
1: మరికొంత తల్లులంతా కూడా నా కుమారుడు చాలా మంచివాడు కావాలి అంటుంటారు.
0: Some mothers say that the children have to become very good people.
1: గొప్పవాడు కావాలని కోరేటువంటి తల్లి సరైనటువంటి కోరిక కాదు.
0: the thing that she thinks that she should become a great man. Ye
1: goppa lava leka etta lekapothe goppa peru pechistilla leka srimantuda leka balavantuda leka gunamata ekaya.
0: That the son should become great, is it that bodily or wealth wise or status wise? That is not the thing.
1: Gunamatu vastundi.
0: He should earn a good name by virtues.
1: Kalkane goppa vaadu ravanudu.
0: The great man was Ravana.
1: Manchi vaadu Ramulu.
0: The good person was Rama.
1: Chadivinatvanti chadulu anni kudunu practical lo pettu vachadu Ramulu.
0: Rama put into practice all that he has studied.
1: Acharinchi chupadu Ramulu.
0: And Rama practiced everything.
1: Kani anni chadulle chadivadu Ravanudu.
0: Ravana had studied a great deal.
1: Kani acharinchaledu.
0: He did not practice.
1: Ajnanam avarinchi poyindi.
0: He was full of ignorance.
1: Kalukoni ataniki goppa peru vachindi kani manchi peru raledu.
0: He got a great name, but he did not get a good name.
1: Ramulu acharinchi anandinchi 10 mandiki panchi pettinatundi vaadu kanukani athariki manchi peru vachindi kani goppa peru raledu.
0: Rav did what he felt was virtuous, and that's why he got a good name.
1: Bhagavantudu gananodudu.
0: God is
1: bhagavantudu ganapriyudu.
0: His love singing.
1: Gaanamanaga maatala nunchi vacheetundi gaanamu.
0: Words come out through singing.
1: Indulo padyamu nunchi vacheetundi gaani పద్యం నుంచి వచ్చినటువంటి కానీ,
0: సో దాట్ విచ్ కమ్స్
1: లేక మాటల నుంచి వచ్చినటువంటి కానీ ఇది మాధుర్యంగా ఉండదు.
0: దట్ ఇస్ స్వీట్. సింగింగ్ ఇస్ స్వీట్.
1: గానము నుంచి వచ్చినటువంటిది చాలా మాధుర్యంగా ఉంటుంది.
0: దట్ విచ్ కమ్స్ ఫ్రమ్ మ్యూజిక్ ఇస్ వెరీ స్వీట్.
1: రామ నన్ను బ్రోవరా అని పద్యంతో చెప్తే అంత ఇంపుగా ఉండదు.
0: ఇఫ్ యు సే థింగ్స్ ప్రొజెక్ట్లీ ఇట్ ఇస్ంట్ వెరీ స్వీట్.
1: అదే మాటలు రామా నన్ను బ్రోవరా అని మాటలతో చెప్తే కూడా అంత ఇంపుగా ఉండదు.
0: ఇఫ్ యు సే ఇట్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ వే దెన్ ఆల్సో ఇట్స్ నాట్ స్వీట్.
1: కానీ అదే గానంలో ప్రవేశించి రామా నన్ను బ్రోవరా
0: ద సేమ్ థింగ్ సంగ్ మెలోడియస్లీ
1: ఆ గానంలో ఎంత మాధుర్యం ఉంటుంటుంది.
0: And that melody has such sweetness about it.
1: Rama nannu brovara.
0: So when you sing it, it sounds very sweet.
1: ఈ విధంగా తల్లి యొక్క మాటలు అంత మధురంగా ఉంటుంటాయి.
0: సో మదర్స్ వర్డ్స్ ఆర్ యాజ్ స్వీట్ అస్ దిస్.
1: వచనం మధురం, వచనం మధురం, వాక్యం మధురం, నేత్రం మధురం, శ్రోత్రం మధురం, సర్వం మధురం మధురం మధురం మధురం. మధురాధిపతే మధురం మధురం.
0: ఎవ్రీథింగ్ ఈజ్ స్వీట్ అండ్ స్వీట్ అండ్ స్వీట్.
1: ఇటువంటి తల్లి యొక్క ప్రేమతత్వాన్ని మనం మర్చిపోవటం చాలా తప్పు తప్పు తప్పు.
0: ఇట్ ఇస్ రాంగ్ టు ఫర్గెట్ ద లవ్ ఆఫ్ అ మదర్.
1: కనుకనే
0: therefore
1: ఆ తల్లి ప్రేమను పిల్లలందరికీ పంచడానికి,
0: సో టు షేర్ విత్ ఎవ్రీబడి ద మదర్స్ లవ్,
1: తల్లులైనటువంటి స్త్రీలందరూ కూడా దీన్ని అభివృద్ధి పరచుకోవడానికి,
0: సో దట్ ఎవ్రీ మదర్ ఆల్సో ఇంక్రీజెస్ హిస్ లవ్,
1: తమ పుట్టబోయేటువంటి బిడ్డలకు మనమళ్ళకు మనమరాళ్ళకు అందరికి కూడా ఈ యొక్క ప్రబోధన సల్పడానికి,
0: సో దట్ టు అవర్ చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్ అండ్ మెనీ మోర్,
1: తల్లులు ఈ యొక్క సద్గుణాన్ని మనం అభివృద్ధి భావించుకోవాలి.
0: సో వీ విమెన్ హావ్ గాట్ టు ఇన్కల్కేట్ దీస్ వర్చ్యూస్ విద్ ఇన్ దెం.
1: కనుక
0: therefore
1: మనము పాప భీతి పెట్టుకోవాలి.
0: We have got to have the fear of sin.
1: దైవ ప్రీతిని అభివృద్ధి పరచుకోవాలి.
0: We should love God and increase.
1: పాప భీతి లేని
0: one who doesn't have the fear of sin.
1: పామరత్వము పట్టి
0: what's the use of anything?
1: దైవ ప్రీతి లేని దాని పట్టి
0: you have got to hold on to the love of God.
1: మానవత్వం అడంగే మానవులందున
0: from man you have got to go to the divine principle.
1: Vishya shanti kidiye viplavambu.
0: If you go against it,
1: ee naadu prapanchamlo inta allakallolu jaragadaniki moola kaaranam emti?
0: The revolution now today in the world, what is the
1: papa bheeti daiva preeti lekunna potame deeniki moola kaaranam?
0: Because they do not have the fear of sin or of the love of God.
1: కనుక పాపం అంటే భీతి రావాలి మనకు.
0: యువ్ గాట్ టు ఫియర్ సిన్.
1: దైవం అంటే ప్రీతి కలగాలి మనకు.
0: యువ్ గాట్ టు లవ్ గాడ్.
1: ఈ ప్రీతి ఆ భ్రాతని కూడా అణగదొక్కుతుంది.
0: This love of God will try to vanquish everything.
1: Prema swarupulara.
0: Embodiments of
1: divyatma swarupulara.
0: Embodiments of the divine
1: principle. మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని ఆవిర్భవింపు చేసుకోవడానికి ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: Every person should endeavor to manifest within himself this atmic.
1: మీరు అనంత శక్తి ఏమిటి ఉంటున్నది.
0: You have got within you tremendous
1: ఇంతది అంతది అని కాదు.
0: It's not this or that.
1: ఆ శక్తినంతా కూడా మనం అభివృద్ధి చేసుకుంటే సుమతి మాదిరి సూర్యోదయమే కాకుండా చేసుకోవచ్చు.
0: If we increase this atmic principle within itself, we can
1: Savitri Madri kulanu maranani cancel chesi satyavantuni intiki teeskon raavachu.
0: We can like Sumati and Savitri achieve great things.
1: Kanuka
0: therefore
1: mana endunnatundi shaktini mottamota manam prayatnapurakanga artham cheskovali.
0: We have got to understand the tremendous strength that is within us.
1: Alanti antarbhutamaina shaktini
0: that strength which is within you
1: abhruti parchukuntima
0: if manakante
1: devudu okkokadu ledu.
0: then there will not be any match to us.
1: Sarvaswarupamu nive.
0: You are the form of everything.
1: Sarvanandamu nive.
0: You are the one who is full of bliss.
1: Sarvasthanamulu nive.
0: You are there in every place.
1: Idi adi ani cheppadaniki veelledu.
0: You cannot say this.
1: Akkada ikkada ekkada chusina okkade atmale mokkoyi unnadu.
0: Here, there or everywhere there is only one atma.
1: Kanuka shraddha vishwasamu ee rendittini manam anubhavinchadaniki.
0: Earnestness and faith are very important.
1: భవానీ శంకర్లే ఈ దివ్య స్వరూపము ప్రపంచము.
0: ద డివైన్ ఫార్మ్స్ ఆఫ్ భవానీ అండ్ శంకర్.
1: కాబట్టి లోక సమస్త సుఖినో భవంతు.
0: Therefore let the whole world be happy.
1: లోకమంతా సుఖంగా ఉండాలి.
0: Let the whole world be happy.
1: అనగా ఏమిటి?
0: What is the meaning?
1: శ్రద్ధ విశ్వాసం రెండు కూడా ఎప్పుడు కూడా భద్రంగా ఉండాలి.
0: So earnestness and faith should be strong.
1: రెండు భద్రంగా ఉంటే మనం సాధించలేనిది ఒక్కటి కూడా లోకంలో లేదు.
0: If they are firmly established, there's nothing that you cannot achieve.
1: సాధించవచ్చును.
0: You can achieve anything whatsoever. In a moment we can attain liberation. We can experience bliss. There's absolutely no effort in this. Why do you give up this easy way and take upon yourself the burdensome ways of life? What are you gaining? The names are these which only are temporary satisfaction.
1: ఇది కేవలం ఒక చిహ్నం కోసం పెట్టినటువంటి పేర్లు మాత్రమే.
0: There's something, it's only a sign of the
1: నిజమైన మన పేరు ఏమిటి?
0: What is our real name?
1: శ్రద్ధ విశ్వాసమే మన పేరు.
0: It's earnestness and faith.
1: నా పేరు శ్రద్ధ.
0: My name is Shraddha.
1: నాకు విశ్వాసం ఉన్నది.
0: I have got faith.
1: విశ్వాసమే లేకపోతే శ్రద్ధ లేదు. శ్రద్ధనే లేకపోతే విశ్వాసం లేదు.
0: Without faith there is no earnestness. Without earnestness there is no faith.
1: ఈ రెండు ఏకత్వమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము.
0: The combination of these two is the atmic principle.
1: కనుక
0: therefore
1: ఆత్మతత్వం అనేటువంటిది ప్రత్యేకంగా ఎక్కడో ఉన్నది కాదు.
0: ఆత్మ ప్రిన్సిపల్ ఇస్ నాట్ ఎనీవేర్.
1: మన నాస్తిక పర్యంతం కూడాను అదే సంచరిస్తూ ఉంటుంది.
0: ఇట్ ఇస్ విదిన్ యు ఫ్రమ్ టాప్ టు టో.
1: మన రక్తంలోని అణువణువు కణకణం కూడాను ఆ దివ్యమైన ఆత్మ.
0: ఇట్స్ కోర్సింగ్ త్రూ అవర్ వెయిన్స్ అండ్ ఇన్ ఎవ్రీ సెల్ ఆఫ్ అవర్ బాడీ.
1: ఏది జరిగినప్పటికీ ఈ శివతాండవమే ఈ జగత్తంతా.
0: Whatever happens, it is a dance.
1: ఈ తాండవంలో కష్టములు నష్టములు దుఃఖములు విచారం ఇవన్నీ కూడాను అనేక లలిత కళలు.
0: The tremendous flux that goes on is in the thunder of dance.
1: Ee kadalu vastuntai potuntai.
0: This flux in life, joys and sorrows do come and go.
1: Ee kashtamulu nashtamulu dukkamulu vastuntai potuntai.
0: Difficulties, joys and sorrows come and go.
1: Passing clouds, passing clouds.
0: These are all the passing
1: clouds.
0: Comes
1: and goes, comes and goes.
0: They come and go.
1: Morality comes and grows.
0: Morality comes and grows.
1: దాన్ని మనం పెంచుకోవాలి.
0: We have got to increase it.
1: అటువంటి నీతి నిజాలను మనం పెంచుకోవాలి.
0: That type of moral principle and truth we have
1: ఈ got to ఆశీర్వదించాలి.
0: We have got to respect the mother.
1: ఏదో నా కుమారుడు గొప్ప ధనవంతుడు కావాలి, విద్యావంతుడు కావాలి, అధికారవంతుడు కావాలి, మినిస్టర్ ఇవంతే మనం కోరకూడదు.
0: The mother should not say that my son should earn wealth. God will give it automatically if he deserves it.
1: నువ్వు ప్రయత్నంతో సాధించేటువంటి ఏమాత్రం కూడా శాశ్వతం కాదు.
0: Whatever you wish for is not something permanent. It should come automatically.
1: కనుకని ప్రతి మానవుడు కూడాను దైవమును ప్రేమించాలి.
0: So every person should love God.
1: దైవ ప్రేమకు మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
0: There's nothing beyond love for God.
1: అదే ఈనాడు మనం సాధించవలసినటువంటి సాధన.
0: That is a sadhana, the effort that we should put on.
1: మనం ఈ ప్రపంచంలో ఏదేనైనా సాధించాలి అని అనుకుంటావు.
0: We think we have got to achieve so many things.
1: సాధించాలనే అభిష్టమే ఉంటే,
0: if you have got the desire to achieve anything,
1: నీకు సత్యమైనటువంటి భగవంతుని యొక్క ప్రేమను గట్టి ప్రేమను సాధించు.
0: You try to gain the strong faith and love for God.
1: నీకు గట్టి ప్రేమను పెట్టుకుంటే ప్రయోజనం లేదు.
0: What's the use of anything else?
1: ఈ గట్టితనం భగవంతుని ప్రేమ నుండి రావాలి.
0: This should come from the grace of God.
1: అప్పుడే నీ ప్రేమ కూడా నువ్వు గట్టితనం లభిస్తుంది.
0: There's a grace of God which increases your strength.
1: అది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: That is the thing when you become a human being.
1: మన హృదయంలో ఎన్ని విద్యలు ఉంటున్నాయి?
0: How many things there are in our heart?
1: ఎన్ని శక్తులు ఉంటున్నాయి?
0: What lot of strength
1: we have. చాలా మంది సంగీతంలో అభివృద్ధి పొందుతున్నారు.
0: Some people sing songs.
1: మీరు చూచారు విన్నారు.
0: You have listened today.
1: MS Subbulakshmi.
0: MS Subbulakshmi.
1: ఆమెకు మొట్టమొదట కూడా ఆమెకు గాన కోకిల అని పేరు.
0: Her name was Gana Kokila.
1: నేను చూచాను చిన్నప్పుడు మీరా వేషం వేసింది.
0: When she was young, she took the role of Meera.
1: ఆ మీరా లోపల చేసినటువంటి నృత్యం అంతా ఆమె మనసు లోపల లీనమైపోయింది.
0: So all the dances she done, that is Meera.
1: కుడితోరు ముత్తడి తేనె కైలడు విడివాయో కరుణయేపురివాయో. ఓ భగవంతుడా, నేను సముద్రంలో మునిగి చాలా లోతైనటువంటి ప్రదేశంలోకి పోయి నేను కష్టపడి ముత్యం తెచ్చాను. దాని జారి తిరిగి సముద్రంలో పడకుండా చేయి. దాని గట్టిగా నిలుపుకునే శక్తి నాకు.
0: ఓ గాడ్, ఐ ఫాలెన్ ఇన్ టు ద ఓషన్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్, ఓ గాడ్ లిఫ్ట్ మీ అప్ ఫ్రమ్ దేర్ అండ్ ట్రై టు సేవ్ మీ దట్ ఐ డోంట్ గో బ్యాక్ అగైన్ టు ఇట్.
1: కరుణయే గిరిదారి, కరుణయే పురివాయి, గతియే గలి, గతియలే గిరిదారి అని అనుకుంటూ అనుకుంటూ ద్వారక్కి వెళ్ళింది. ఆ ద్వారం కొట్టింది ప్రాణం.
0: She went on singing the name of Giridhari and the temples
1: don't open. Because
0: of her music she gained a great
1: fame and name.
0: Many people have earned a name and fame due to dance.
1: Today and
0: tomorrow.
1: Ravi Shankar brother ainatvanti vaadu Uday Shankar.
0: రవి శంకర్ బ్రదర్
1: ఆయన నృత్యం లోపల చాలా రెండు పాదములు భూమిపై నిలిచేటువంటి కాదు, అందులో నృత్యం చేసేటువంటి వాడు.
0: ఉదయ శంకర్ వాజ్ అ గ్రేట్ డాన్సర్.
1: ఆ ఉదయ శంకర్ శిష్యులంతా కూడాను ఆమె కోడలు కూడా తీసుకుని వచ్చింది. రేపటి దినం వాడి ప్రదర్శన జరుగుతుంది.
0: ఉదయ శంకర్స్ డాటర్ ఇన్ లాస్ ఇయర్
1: అన్ని కూడాను ప్రయత్నంతో లభ్యమయ్యేటువంటివి కాదు, దైవానుగ్రహం చేతనే లభ్యమవుతాయి.
0: They are going to put up a show. This is not
1: deeniki kaani oka daivaanugraham undali.
0: This doesn't come by single effort but by God's grace.
1: Manusha prayatnam valla labhinchetundi kaadu.
0: It's not merely due to man's effort.
1: Manusha prayatnam negative.
0: Man's efforts can be negative.
1: Daivaanugraham positive.
0: God's grace is positive.
1: Negative positive rendintu oka ekatvam chetane divyatvamainatundi prakasham.
0: It is a combination of the negative and the positive, the man and God, that brings fruition to everything.
1: Vidyarthulara,
0: students,
1: yuvakulara,
0: youth,
1: yuvathulara, కేవలం నెగిటివ్ థాట్స్ మీలో పెట్టుకోకండి.
0: డోంట్ మెర్లీ థింక్ దట్ యు షుడ్ ఓన్లీ.
1: ఈ నెగిటివ్ థాట్స్ మిమ్మల్ని అన్ని విధాల కష్టానికి గురి చేస్తున్నాయి.
0: ఇట్స్ ద థాట్స్ దట్ బ్రింగ్ యు టు ట్రబుల్.
1: పాజిటివ్ లేనప్పుడు నెగిటివ్ ఉండి ప్రయోజనం ఏంటి?
0: ఇఫ్ యు డోంట్ హావ్ పాజిటివ్ బట్ ఓన్లీ నెగిటివ్, వాట్ ఇస్ ద యూస్?
1: ఈ నెగిటివ్ ఉంటుందా ఈ మైక్?
0: ద మైండ్ ఇస్ నెగిటివ్.
1: దీంట్లో పాజిటివ్ అనేటువంటి కరెంట్ లేకపోతే దీంట్లో ఎంత మొత్తుకున్నా అనిపించదు.
0: వాట్ ఇస్ ద యూస్ ఇఫ్ యు డు నాట్ హావ్ ఎ పాజిటివ్ కనెక్షన్?
1: పాజిటివ్ రావాలి.
0: యు హావ్ గాట్ టు థింక్ పాజిటివ్.
1: అది లేకుండా ఈ నెగిటివ్ నిరుపయోగమైనటువంటిది.
0: Negative is absolutely useless.
1: Kanuka,
0: therefore,
1: manamu ye vidhamaina pratinchayilo bhagavantudu anni kuda aa rakangane chestuntadu.
0: Whatever we think that way, God gives it to us in return.
1: Nemali chudandi meeru, nemani chusti ento andanga untuntadi.
0: The peacock is so beautiful.
1: Pedda guddu okati premato cherina anaga నెమలి గుడ్డుని తీసుకుపోయి కోడి కింద పెట్టినప్పుడు అది నెమలిగానే పుడుతుంది.
0: ఇఫ్ యు టేక్ ద ఫెదర్స్ ఆఫ్ ద పీకాక్ అండ్ పుట్ ఇట్ టు ద హెన్, హౌ డస్ ఇట్ లుక్?
1: పెద్ద వజ్రం ఒకటి పెంటలు చిక్కిన విలువ మారదు, దాని వెలుగుపోదు.
0: ఈవెన్ ఇఫ్ ఎ డైమండ్ ఇస్ ఫౌండ్ ఇన్ ద డంగ్, వెల్ ఇట్ హస్ గాట్ ఇట్స్ ఓన్ వాల్యూ.
1: మంచి వారికి ఎక్కడ పోయినా కానీ ఆ పేరు వెంటనే ఉంటుంటది.
0: Good people, they always get their name and fame wherever they are.
1: Evarini manam dveshinchakoodadu.
0: We should not hate anyone.
1: Evarini manam kopinchakoodadu.
0: We should not get angry with
1: anyone. Kopinchachukoni pannu cheskovatam kosamani dveshinchadam matram tappu.
0: We might sometimes get angry but we must never hate people.
1: Ahankaram chala tappu.
0: Arrogance and ego is very wrong.
1: Nenu anni chesi meeku choopisthunnanu.
0: I am doing everything and showing it. Meeru anukuntaru
1: swami maa paina dveshanga undo emo.
0: You may think that Swami perhaps doesn't like us.
1: మాతో మాట్లాడటం లేదే, కోపమో ఏమో.
0: He doesn't talk to us, maybe he's angry.
1: అవన్నీ వాళ్ళ యొక్క guilty consciousness, imagination.
0: That is all their imagination and
1: guilt. వాళ్ళలో ఉన్నటువంటి దోషములు వారు తలంచుకొని ఆ విధమైన భావాలు పొందుతున్నారు.
0: Whatever is wrong within them, they reflect it on
1: Swami. ఎవరిని ద్వేషించనే లేదు.
0: I do not hate anyone.
1: కానీ కోపించినట్టుగా నటించినాను.
0: I just behave as if I get angry with them.
1: Desham evari paina ledu.
0: I do not have hatred on anyone.
1: Kani kontha mandi artham chesukoleka.
0: Because people do not understand me.
1: Bhakti bhakti bhakti ani peru cheppukoni.
0: They think they are devoted.
1: Shariram ninduku korikalu pettukoni.
0: They full of
1: their Swami adi kavali idi kavali idi kavali. Memu grama seva chestunnamu, veedi seva chestunnamu, devalayam seva chestunnamu ani vachesthe naaku anta taraga karugutunde manasu.
0: They come with a lot of dear Swami, will do this service, that service. Will my heart
1: modala aa korikalantam nirmoolam chey?
0: Will my heart melt so soon?
1: Nee hrudayanni chakkaga kadigi vey.
0: Put an end to the desires.
1: Appudu nee korikalu nenu anni andisthanu.
0: Then I shall fulfill all your desires.
1: Aa satyanni vaadu gurtinchukovatam ledu.
0: We have got to think of that truth.
1: కనుక నీ నెగిటివ్ థాట్స్ అంతా లోపల పెట్టుకుని
0: నెగిటివ్ థాట్స్
1: పాజిటివ్ ఆశిస్తున్నారు.
0: వీఆర్ ట్రైంగ్ టు ఆస్క్ ఫర్ ద పాజిటివ్.
1: ఇంత లభ్యమవుతుంది.
0: How, what can you get?
1: ఇది చాలా అసాధ్యము.
0: It's something impossible.
1: కనుక మొట్టమొదట మన హృదయాన్ని పరిశుద్ధపరిచి పాజిటివ్ దీన్ని
0: ఫస్ట్ క్లీన్ యువర్ హార్ట్స్ అండ్ పుట్ ఇంటూ దెమ్ పాజిటివ్ థాట్స్.
1: ప్రేమను నింపుకోండి.
0: ఫిల్ ఇట్ విత్
1: ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు.
0: There's nothing beyond love.
1: మన హృదయం నిండుగు ప్రేమనే పెట్టుకోండి.
0: In our heart we should be full of love.
1: మనకు తేపు వచ్చేది కూడా ప్రేమగానే వస్తుంది.
0: ఈవెన్ ఆ బెల్చింగ్
1: అంతా ప్రేమగానే వస్తుంది,
0: ఆ బెల్చింగ్
1: వినికిడి ప్రేమగానే వస్తుంది,
0: ఆర్ విజన్
1: మన కర్మలు ప్రేమగానే మారుతాయి, అంత ప్రేమగానే వస్తుంది.
0: Within if there is love, everything will transform itself.
1: హృదయంలో ఏమైనా ద్వేషాలు పెట్టుకుని పైన మాత్రం ప్రేమ పలుకులు పెడితే అది ప్రయోజనం లేదు.
0: If you have got hatred inside and if you ask for something, well, it cannot happen at all.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: కనుక ఈ తల్లి ప్రేమ తత్వాన్ని,
0: the principle of the mother's love,
1: chana chana kudanu manamu napthiyendu unchukoni,
0: moment to moment we have got to
1: remember. ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను తల్లిని మాత్రము సాధ్యమైనంత వరకు సంతోష పెట్టడానికి ప్రయత్నించాలి.
0: In whatever circumstance you must make the mother happy.
1: తల్లి సంతోషపడక నేను సంతోషపడను.
0: Without the mother being happy, I will not be happy.
1: నీ యొక్క ప్రయత్నం చేత ఆమెను సంతృప్తి పరిస్తే నాకు కూడా సంతృప్తి.
0: With your efforts, if you make your mother happy, I am also happy.
1: ఆ విధంగా నీవు ప్రేమమయుడుక నేను ప్రేమమయుడైపోతాను. అప్పుడు మనం ఇద్దరు కూడా ఒక్కటే.
0: If you fill your heart with love,
1: I and you are one, one, one.
0: Then it becomes I and you are one. You have got to go to that state of one.
1: I am
0: the principle of the mother's love.
1: Chana chanamu kudanu manamu napthiyendu unchukoni,
0: moment to moment we have got to
1: remember.
0: Elanti
1: paristhithulu endaina kudanu tallini matramu sadhyamaina varaku santosh pettaniki prayatninchali.

0: one. You have got to go to that state of one.
1: I am separate, you are separate అనుకుంటే ఇది ద్వేషమైపోతుంది.
0: If you think I am separate, you are separate.
1: ఇది విభాగమైపోతుంది.
0: It becomes a difference.
1: విభాగమునికి చోటు ఉండదుకూడదు మంది.
0: This feeling we should not get.
1: అభినవ సంబంధం కలగాలి.
0: There should be an intimate relationship.
1: అన్యోన్యాశ్రయం కావాలి.
0: There should always be
1: మనం ఇద్దరు ఒక్కటే అయిపోవాలి.
0: The bond of you and I.
1: రెండు దేహములు ఉన్నా గానీ ఒక్క ప్రేమ చేతనే ఒక ప్రాణంగా మారుతుంది.
0: We might have two bodies but the love principle should bind us.
1: కనుక
0: దేర్ఫోర్
1: మనం ఈ తల్లి ప్రేమను ఏకంగా భావించి
0: వి హావ్ గాట్ టు థింక్ ఆఫ్
1: మదర్ నీ ఉద్భవించినటువంటి వాడే కనుక నీవు నీ ప్రేమ కొరకు తల్లి ప్రేమగా పెట్టుకుని
0: సో యు హావ్ గాట్ టు వర్షిప్ ద మదర్ అండ్ లవ్
1: ఇరువురియందు ఉన్నటువంటి ప్రేమ ఒక్కటే గానే
0: ద లవ్ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ ఇస్ వన్
1: అందరినీ మనం ప్రేమిస్తూ పోవాలి
0: వి హావ్ గాట్ టు లవ్ ఎవ్రీబాడీ
1: విశ్వమాత జగత్తు
0: హోల్ వరల్డ్ ఇస్ ది యూనివర్సల్ మదర్
1: జగత్తు పిల్లలే సర్వులు కూడాను
0: So the children of the whole world.
1: అందరూ అన్న తమ్ములు అక్క చెల్లెండ్రే.
0: Everybody is brother and sister.
1: మనలో ఏ మాత్రము భేదం లేదు.
0: We should not have any differences.
1: మనలో వచ్చేటువంటి గుణములు భేదములు కాని
0: We might have different qualities. But
1: కనుకనే ఎన్ని విధములైనప్పటికీ ఏకత్వం సర్వము.
0: Everything is the oneness.
1: నదిలో జలం ఉంటుండాది.
0: There is water in the river.
1: సముద్రంలో జలం ఉంటుండాది.
0: There is water in the ocean.
1: ట్యాంకులో జలం ఉంటుండాది.
0: There is water in the
1: tank. పాత్రలో జలం ఉంటుండాది.
0: గుంటలో
1: జలం ఉంటుండాది. సర్వత్రా జలం ఉంటుండాది.
0: Everywhere there is water.
1: కానీ అన్ని జలముని యందుకును ఒకే సూర్యుడు ప్రతిబింబిస్తున్నాడు.
0: But in all the waters only one sun you can see.
1: Water difference ga untundadi kani suryudu okkade.
0: The waters may be different but the sun is the same.
1: Oka suryundu samasta lokamunaku okkokkadai undadaniki veelu kaadu.
0: Sun cannot be in so many forms everywhere.
1: Adhe reethi gani mee hrudayamandu unnatundi oka aa prema jalamlo ee oka daivattam anetundi pratibhishistuntadi.
0: So in the lake of love the form of God is
1: reflected. Evaru endu pratibhishinchina gani aa devudu ee devudu ee devudu aa devudu ani bhedaniki chote ivvakoddu.
0: We should not show difference between this God and that God.
1: Ekam satya vipra bahudha vadanti.
0: There is only one, say the wise
1: people. Andari endu unnatundi daivattam okkade okkade okkade.
0: God who resides in everyone is only one.
1: Na Ramishtamu na Krishnudishtamu na శివుడు ఇష్టము నాకు విష్ణు ఇష్టము నాకు సాయిబాబు ఇష్టం ఇవన్నీ కేవలం అల్పబుద్ధుల యొక్క సంబంధాలు
0: ఇట్స్ నాట్ కరెక్ట్ టు సే దట్ ఐ లైక్ సాయిబాబా ఐ లైక్ రామ ఐ లైక్ కృష్ణ
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ హి ఇస్ ఓమ్నిప్రెసెంట్
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ అండ్ హి ఇస్ ఓమ్నిప్రెసెంట్
1: ఆ సత్యాన్ని మనం గట్టిగా గుర్తించాలి
0: వి హావ్ గాట్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్
1: ఏ నామాన్ని పెట్టుకున్నా గానీ ద్వేషించకూడదు
0: యు షుడ్ నాట్ హేట్ ఎనీ నేమ్
1: నీవు క్రిస్టియన్ గా ఉంటున్నావా నీవు పక్కా క్రిస్టియన్ గా తయారు కా
0: If you're a Christian, become a true Christian.
1: నీవు హిందువుగా ఉన్నావా హిందువుగా తయారు కా.
0: If you're a Hindu, become a true Hindu.
1: నీవు ముస్లింగా ఉన్నావా ముస్లింగా తయారు కా.
0: If you're a Muslim, become a true Muslim.
1: కానీ పేరు చెప్పేది ఒకటి ప్రవర్తన మరొకటిగా ఉంటుంటే ఇది కేవలం చాలా దుర్మార్గమే.
0: But if you say one name and you do something else, it's not correct at all.
1: కాడు మానవుండు ప్రేమయే లేకున్నా కాడు క్రైస్తవుండు కాడు సిక్కు.
0: Without love one can never be a Christian or a Sikh or a Hindu.
1: Kaadu hainda undu
0: he cannot be a Hindu.
1: Kaadu Muslim
0: without love man cannot be anything this or that.
1: Vaade rakshasundu vasudha paina
0: one who doesn't feel this is a demon on earth.
1: Nijanga vaade rakshasudu
0: the one who doesn't feel this love
1: prema nemanlo nimpukokunda nenu muslim anukunte vaadu rakshasude prema nemanlo nimpukokunda poi nenu hindu anukunte vaadu rakshasude prema nemanlo lekunda nenu christian anukunte vaadu rakshasude ee vidhanga prema nimpukunnappudu andaru okate aipothadu
0: without love if you call yourself a hindu a muslim or a christian
1: prema
0: lekunda
1: poyinatundi vaadike nenu muslim nenu christian undu nenu jesusastamu nenu hindu ee nenu buddhudu ee vidhanga pettukodaniki alpa buddhile moola kaaranam
0: It is little minds which think that I am a Christian, I am this, I am that.
1: Okke premanu manam ekanga cheskovali.
0: We have got to inculcate only one love.
1: Atuvanti premato pala Bharat desamu anadi kaalam nundi kodunu enniyo abhrudhi gaanchinatundi samskrutalu manaku andinchutam vachindi.
0: The very culture and the tradition of Bharat is that it has inculcated this one and only love.
1: Ee samskrutiyandu streeluku ekkuva pradhanam andinchindi.
0: And it has given importance to women.
1: ఇలాంటి స్త్రీల ప్రధానమైనటువంటి ఒక తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
0: We have got to recognize the important place given to women.
1: నిరత సత్యప్రవుడి ధరణి నేరిన హరిశ్చంద్రుడి ధరభాషి చనగలేదా? ఈ ప్రపంచానంతా కూడా సత్యంతో పాలించినటువంటి హరిశ్చంద్రుడు ఈనాడు ఇక్కడ ఉన్నాడా?
0: Is Harishchandra here today who just walked the path of truth?
1: ఎవ్వరు కూడా ఉండడానికి వీల్లేదు.
0: Nobody can remain forever.
1: పుట్టిన ప్రతి దేహం కూడా నీటి బుడగే.
0: Everybody is like a water
1: bottle. ఇనాడు కాకపోయి ఏనాడైనా గాని వదిలే పెట్టిపోవసింది.
0: If not today tomorrow everybody
1: కాబట్టి అనిత్యము అసత్యమైనటువంటి దేహాన్ని శాశ్వతంగా నీవు భావించవద్దు.
0: Do not think the body which

0: vanishes, is permanent.
1: ఆ దేహము బోధించినటువంటి ఒక శాశ్వతమైన తత్వాన్ని నీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకో.
0: You have got to inculcate the faith that there is something within that is permanent within the body.
1: ఈ సత్యాన్ని గుర్తించుకొని
0: you have got to recognize this.
1: ఏ దేశపు స్త్రీలైనా సరే
0: whichever country the woman belongs to,
1: ప్రతిష్టను సంస్కృతిని మనం కాపాడుతూ రావాలి.
0: You have got to save the culture and foster the culture.
1: రాముడు చెప్పాడు జనని జన్మభూమిశ్చ స్వర్గాదిపు గరియసి అన్న.
0: That's what Rama said. Everybody should foster and protect the culture of their own land.
1: నా తల్లి నేను జన్మించినటువంటి ఒక దేశము నాకు రెండు ప్రధానం అన్నాడు.
0: My mother and my motherland are beyond everything else.
1: దేశము తల్లి.
0: Motherland and mother.
1: కల్చరు తండ్రి.
0: Culture is a father.
1: కాబట్టి కల్చరు తల్లిని మనం ఏనాటికి మార్చకూడదు.
0: So we should not forget the mother and the father, the culture.
1: తండ్రి లేకుండా తల్లి ఉండడానికి, తల్లి లేకుండా తండ్రి ఉండడానికి వీలు కాదు.
0: You cannot
1: have the mother without the father, వీలు కాదు.
0: We cannot have the mother without the father, the father without the mother.
1: కాబట్టి దేశమునకు ఒక కల్చర్ ఉంటుంది.
0: Without them there is no
1: culture. ఏ ఫాదరు దేశమే మదరు.
0: The motherland is a mother, the culture is a father.
1: ఎక్కడైనా మదర్లాండ్ మదర్లాండ్ మదర్లాండ్ అంటారు కానీ ఫాదర్లాండ్ అంటారా ఎవరు అన్న.
0: That's why they say motherland, nobody says fatherland.
1: మదర్ లాంగ్వేజ్ అంటారు కానీ ఫాదర్ లాంగ్వేజ్ అంటారా.
0: దే సే మదర్లాండ్, దే డోంట్ సే ఫాదర్లాండ్.
1: కాబట్టి మదర్ కి అంత ప్రాధాన్యత అందించలేదు.
0: సో మదర్ హస్ గాట్ దట్ ఇంపార్టెంట్ ప్లేస్.
1: ఈ సంస్కృతి అందించినటువంటిది.
0: దిస్ ఇస్ ద కల్చర్ ఆఫ్ ఇండియా.
1: ఇట్టి పవిత్ర సంస్కృతిని ఈనాడు మనం మర్చిపోతున్నాము.
0: వి ఆర్ ట్రైయింగ్ టు ఫర్గెట్
1: దిస్ సేక్రెడ్. అనాది కాలం నుండి పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని అనంత దేశాలకంతా, అనేక దేశాలకంతా కూడాను చాటి సంస్కృతిని పండించి లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి సార్థక నామాన్ని అందించినటువంటిది భారతీయ సంస్కృతి.
0: The culture of Bharat is that which tried to disseminate to the whole world that all men should be happy always.
1: Kani bhagavantuni ye naamantonaina meer poojinchavachu prayatninchavachu.
0: You cannot worship, you can worship God in any way.
1: Kani devudu maatram binnandu kaadu.
0: God is not different.
1: Okkade okkade.
0: He is only one and only one.
2: Bhajana bina sukha shanti.

0: ఫలంబుగొనునే నింబమును గొనునే చూత ఫలంబు నాటి. అన్ని రూపులు అన్ని మతములు నిన్నే చూపులు, అన్ని మూర్తులు నీదు రూపులే, అందరెందున నీవే యుందువు.
1: ఆఫ్టర్ కమిటింగ్ ఏ బ్యాడ్ యాక్ట్ కెన్ యూ హోప్ టు అక్వైర్ సమ్ గుడ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ దట్? ఆఫ్టర్ డూయింగ్ సంథింగ్ గుడ్ యూ నీడ్ నాట్ బి అఫ్రైడ్ దట్ యూ విల్ గెట్ bad results out of that. If you put the seed of a lemon, how can you get fruits other than what you have put in? You will always get such fruits as you would have laid the seed for. All shapes, all forms, all religions relate to him. All idols and all figures which we worship represent him. In everyone, he is present.
0: పవిత్రాత్మ స్వరూపులైన విద్యార్థులారా, అనంత జగత్తునందు అఖిల కోటి జీవరాశులు యందు అన్ని మార్గములు యందు కూడాను మానవుడు అగ్రగణ్యుడనేటువంటి యొక్క విషయమును ఆత్మజ్ఞుల యొక్క నుడి.
1: పవిత్రాత్మ స్వరూప స్టూడెంట్స్, దట్ ఇన్ దిస్ ఇన్ఫినిట్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ మానిఫోల్డ్ జీవర్స్. And in all the paths, and amongst all of them, that man reigns supreme is a statement made by everyone and is understood by all of us.
0: Dharmo hitesham adhiko visheshaha. Jnanam hitesham adhiko visheshaha. Manavulaku, migilinatuvanti pashupakshi mrugadulaku, ఆహార నిద్ర భయ మైదునాదులు యందు సామాన్యమైనటువంటి యొక్క వృత్తులు అయినప్పటికీ మానవులకి మిగిలినటువంటి జీవరాశులకు ధర్మము జ్ఞానము ప్రత్యేకమైనటువంటి యొక్క విశిష్టత మానవుని యందు ఇముడ్చబడినటువంటిది.
1: వైల్ ఆర్డినరీ థింగ్స్ ఆర్ కామన్ టు మ్యాన్ అండ్ ఆల్ అదర్ బీయింగ్స్ ఇన్ ది క్రియేషన్, మ్యాన్ ఇస్ డిస్టింగ్విష్డ్ by two special features. They are, one is dharma, the other is jnana or wisdom.
0: Aithe ee dharmamu jnanamu ee manavuni yendu lekundina manavulu kudanu migilinatundi prana kotilo cherinatundi varigane gurtinchadaniki veelavutundi.
1: If these two qualities, dharma and jnana, are not present in a man, that particular man will also have to be put along with all other beings.
0: ఈ ధర్మం అనగా ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మొట్టమొదట మనం గుర్తించాలి.
1: We should recognize in the very first instance what this word dharma means.
0: ధారణ ధర్మ ఇత్యాసము అన్నారు, అనగా ధరించినటువంటిదే అని ప్రాణకోటులకు ఒక విధమైనటువంటి నిబంధనను నియమించి తద్వారా వారిని కాపాడేటువంటిదని కూడాను ధర్మమునకు ఒక వ్యాఖ్యానము.
1: What you wear is dharma. It means the kind of protection which you can give to all the many living beings. That would be called dharma. It is a comment on dharma.
0: Inka manavuni aneka rakamulainatundi konni niyamanishtalanu tanaku bodhinchi తన యొక్క కర్తవ్యాన్ని కూడాను గుర్తింపజేసేటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని కూడాను తనకు అందింపజేసేటువంటిది కూడాను ధర్మం అని పేరు.
1: ఆల్సో ఇన్ మెనీ వేస్ మ్యాన్ ఈజ్ టాట్ ది వేరియస్ రిస్ట్రిక్షన్స్ అండ్ ది రూల్స్ అండర్ విచ్ హీ హాస్ టు ఫంక్షన్. దట్ కైండ్ ఆఫ్ రిస్ట్రిక్షన్ అండ్ రూల్ విచ్ పుట్స్ మ్యాన్ అలాంగ్ హిస్ ప్రాపర్ పాత్ కెన్ ఆల్సో బి కాల్డ్ ధర్మ.
0: ధర్మో ద్వారా యతే ప్రజాహ అన్నారు, అనగా ప్రజలకు ఈ ధర్మమును ఏ విధమైనటువంటి యొక్క మార్గమునందు అవలంబించాలని కొన్ని రకములైనటువంటి పద్ధతులను నియమములను వారికి అనుగ్రహించి తద్వారా వారి దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వమును కూడాను ప్రబోధింపజేసేటువంటి నిమిత్తం ఏర్పడినటువంటిదే ధర్మమని కూడాను మరొకటి.
1: వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ మీనింగ్ ఫర్ ధర్మ ఈజ్
2: what lays down the restrictions and the rules which people in general have to follow in order that they may have an appreciation of the divine Atma in them. This is also another comment on the meaning of dharma.
0: Inka kevalamu rakshinchadamu manavulanu taginatvanti yokka margamunu nadipinchadamu vaari yokka bhavishyattuku taginatvanti paddhatulanu andinchadame kaakunda inka ధర్మాను కొంతవరకును క్షీణింపచేసేటువంటి వారిని కూడాను ధర్మము క్షీణించడానికి కూడాను కొంతవరకును క్షీణింప చేయడానికి కూడాను పూనుకుంటుంది. ధర్మ ఏవ హతోహంతి అన్నారు. ధర్మమును హతమార్చడానికి ఎవరు పూనుకుంటారో వారిని హతమార్చేటువంటిదే ధర్మం అని కూడాను ధర్మో రక్షతి రక్షిత అన్నారు. తిరిగి ధర్మమును ఎవరు రక్షిస్తున్నారో అట్టివారిని రక్షించడమే ధర్మం యొక్క కర్తవ్యం అని కూడాను ఈ ధర్మం యొక్క విశిష్టతను తెలుపవలసి వచ్చింది.
2: ఇన్ అడిషన్ టు ది ఫీచర్స్ విచ్ హావ్ బీన్ మెన్షన్ సచ్ యాజ్ ప్రొటెక్టింగ్ హ్యూమన్ బీయింగ్స్ సచ్ యాజ్ పుట్టింగ్ దెమ్ అలాంగ్ ది రైట్ పాత్ సచ్ యాజ్ ఇంట్రడ్యూసింగ్ సర్టన్ కరెక్టివ్స్ విత్ రిగార్డ్ టు దర్ ఫ్యూచర్ లైఫ్ దేర్ ఇస్ ఆల్సో అనదర్ సిగ్నిఫికెంట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ధర్మ. ధర్మ will hurt such people who take upon themselves to cause decline in dharma. Similarly, dharma will help such people who will take upon themselves the protection of dharma.
0: Yedo dharma tado vijayani manaku ekkada dharmam undo akkada vijayam aneetundi tappaka siddhistundi aneetundi kudanu ee dharmam yokka pavitrata.
2: It is also another sacred quality of dharma that wherever there is dharma there will be victory as well.
0: Kanuka itti pavitramainatundi dharma shabdamunaku అనేక మంది పెద్దలు అనేక రకములైనటువంటి అర్థములను వ్యక్తీకరింపచేసి తద్వారా మన భారతదేశమును ధర్మసూత్రం అనేటువంటి యొక్క త్రాటుతోనే కట్టబడినటువంటిదిగా కూడాను యావత్ ప్రపంచమునకు కూడాను ప్రచార ప్రబోధములు సరిపినటువంటి విశిష్టమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వము ఈ ధర్మము.
2: దిస్ సేక్రెడ్ టర్మ్ ధర్మ It has been explained and commented upon in many different ways as just now expressed by elders in this country. Not only that, this country has been tied round and has been bound up by the rope of dharma. Therefore, it acquires a distinctive feature and shows as an example to other countries of the world what dharma is.
0: అఖండమైనటువంటి అర్థములతో కూడినటువంటి పవిత్ర ధర్మమునకు ఈనాడు ఆధునిక యుగమునందు ఈ ధర్మమునే ఒక డ్యూటీ అనేటువంటి యొక్క పేరుతో ఉపయోగపరుస్తూ వస్తున్నారు.
2: దిస్ వర్డ్ ధర్మ విచ్ ఇస్ రియల్లీ బౌండ్ అప్ విత్ అన్ ఇన్ఫినిట్ వెరైటీ ఆఫ్ నేమ్స్ అండ్ విచ్ ఇస్ ఇన్ డీడ్ సేక్రెడ్ టు ఎ వెరీ లార్జ్ ఎక్స్టెంట్ టుడే ఇన్ ది మోడర్న్ ఏజ్ ధర్మ ఇస్ బీయింగ్ డిస్క్రైబ్డ్ బై వన్ వర్డ్ డ్యూటీ.
0: డ్యూటీ అనగా ఒక వ్యక్తికి ఒక కాలమునకు ఒక దేశమునకు ఒక పరిస్థితికి ఒక కారణమునకు కూడాను బంధింపబడినటువంటిదే ఈ డ్యూటీ యొక్క అర్థము.
2: డ్యూటీ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ సమ్ వన్ ఇండివిజువల్ ఆర్ ఇట్ మే బి కనెక్టెడ్ విత్ ఎ పర్టికులర్ టైమ్ ఆర్ ఇట్ మే బి కనెక్టెడ్ విత్ ఎ కంట్రీ ఇట్ మే ఈవెన్ బి కనెక్టెడ్ విత్ ఎన్ ఎన్వైరన్మెంట్ దిస్ ఈజ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది వర్డ్ డ్యూటీ.
0: కానీ ధర్మము త్రికాల త్రిలోక త్రిగుణముల యందు కూడాను మార్పు చెందినటువంటి యొక్క దివ్యత్వమును అందింపచేసేటువంటిదే ఈ అంతరాత్మ యొక్క స్వభావం అంతరాత్మ యొక్క స్వస్వరూపాన్ని అంతరాత్మ యొక్క స్వభావమును తాను ప్రకటింపచేయనటువంటిదే ధర్మం అనడానికి ఒక అవకాశం ఉంటుంటుంది.
2: On the other hand, dharma is something which is connected with all the three times, past, present and future, with all the three worlds and with all the three attributes. This is something which will make evident the significance of the inner Atma and it expresses the divine nature of the Atma.
0: Antakaranamunaku, inka manasika vruttulaku, sthula dehamunaku, ఏ విధమైనటువంటి యొక్క భేదములను కూడాను తాను పెట్టుకొనక మూడింటిని సమన్వయపరిచేటువంటి యొక్క తత్వము ధర్మం యొక్క శక్తి తత్వం.
2: it is not to distinguish between the nature of your inner voice, between the nature of your mind, between the nature of your apparent external gross body, but dharma has the capacity to synthesize all these three and regard them as one without distinguishing between one or the other.
0: ఈ ధర్మము యొక్క పుట్టుకస్థానము మనకు హృదయమే. ఇట్టి హృదయ స్థానము నుంచి వెలువడినటువంటి యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క భావములతో ఆచరింపచేసేటువంటి యొక్క క్రియకే ధర్మం అని కూడా చెప్పవచ్చు.
2: ది ప్లేస్ ఆఫ్ బర్త్ ఫర్ దిస్ ధర్మ ఈజ్ ది ప్లేస్ ఆఫ్ అవర్ హార్ట్. వాట్ ఎమినేట్స్ యాజ్ ప్యూర్ ఐడియాస్ ఫ్రమ్ దిస్ సేక్రెడ్ ప్లేస్ ఆఫ్ హార్ట్ వెన్ కన్వర్టెడ్ ఇన్ టు ది షేప్ ఆఫ్ వర్క్ దాట్ విల్ బి కాల్డ్ ధర్మ.
0: దీనిని హృదయ స్థానమునే యుగ స్థానమని కూడా చెప్పడానికి వీలు ఉంటుంటుంది. హృదయ స్థానమునే యుగ స్థానమని కూడాను.
2: ది ప్లేస్ ఆఫ్ ది హార్ట్ మే ఆల్సో బి రిఫర్డ్ టు యాజ్ ది ప్లేస్ ఆఫ్ ది యుగ.
0: హృదయములు మార్పే యుగ మార్పులని కూడా చెప్పవచ్చు.
2: ది చేంజెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది హార్ట్ మే ఆల్సో బి రిఫర్డ్ టు యాజ్ ది చేంజెస్ ఇన్ ఎ యుగ.
0: కనుక మన హృదయములు నిత్య సత్యమైనటువంటివి గాను నిర్మలమైనటువంటివి గాను స్వార్థరహితమైనటువంటివి గాను ఉండినప్పుడే ఈ ధర్మం అనేటువంటి దానికి తగినటువంటి యొక్క కడను మనం అందించడానికి వీలవుతుంది.
2: సో ఇట్ ఇస్ ఓన్లీ వెన్ వీ హ్యావ్ అవర్ హార్ట్ యాజ్ ఎ ప్యూర్ అండ్ ట్రూత్ఫుల్ వన్, ఇట్స్ ఓన్లీ వెన్ వీ హ్యావ్ ఇట్ యాజ్ క్లీన్ అండ్ వెన్ వీ హ్యావ్ ఇట్ యాజ్ ఎ సెల్ఫ్ లెస్ హార్ట్ వీ విల్ బి ఏబుల్ టు గివ్ ది ప్రాపర్ మీనింగ్ టు దిస్ వర్డ్ ధర్మ.
0: మీకు సులభంగా అర్థమయ్యే రీతిగా చెప్పాలనుకున్నప్పుడు, ఎవరు మనమలను బాధించటం చేత మన హృదయము కొంత కలత చెందుతుందో అలాంటి బాధలను మనము ఇతరులకు అందించకుండా చూసుకోవటమే ఒక విధమైనటువంటి ధర్మం అని కూడా చెప్పవచ్చు.
2: ఇఫ్ యూ హ్యావ్ టు బి టోల్డ్ ఇన్ అన్ ఈజీ మేనర్ దట్ యూ మే అండర్స్టాండ్ ఇట్, వన్ క్యాన్ డిస్క్రైబ్ ధర్మ బై సేయింగ్ దట్ హూఎవర్ ఎల్స్ డస్ థింగ్స్ విచ్ విల్ ట్రబుల్ యువర్ హార్ట్, you in return should not do such things which will trouble their hearts. That is kind of dharma.
0: Yavaru yedi chesite idi manchidani manam aanandistamo atti aanandamunu itharulaku manam cheyataniki punukovali.
2: Whatever anyone else does, if that causes happiness to you, then you in your turn should make up your mind to do such things as will cause happiness to others.
0: Kani ఇతరులు చేయటం అనేటువంటిది తప్పని మనము చెప్పటము, అట్టి తప్పును మనమే చేయడానికి పూనుకున్నప్పుడు ఇదే అధర్మం అని చెప్పవచ్చు.
2: బట్ టు సే దట్ వాట్ అదర్స్ హావ్ డన్ ఇస్ రాంగ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ వీ అండర్టేక్ టు డూ ది వెరీ సేమ్ థింగ్స్ విచ్ వీ హావ్ ఫౌండ్ ఫాల్ట్ ఇన్ అదర్స్, దిస్ వుడ్ బి కాల్డ్ అధర్మ.
0: ఇతరులు మనకు ఏది చేస్తే మనము బాధపడతామని చెప్పని గుర్తిస్తామో అట్టి బాధనే మనం ఇతరులకు పెట్టడం చేత అదే అధర్మం అని చెప్పవచ్చు.
2: When we recognize what others do, certain things will cause us difficulties. And if we, in our turn, do exactly the same things and cause difficulties for others, that would be adharma.
0: Aithe, ee rendintiki madhyalo manam inkoka vishayanni kudanu vicharinchaka tappadu.
2: Between these two, we also have to find out and inquire about one other issue.
0: Okkokka samayamunu puraskarinchukoni, okkokka karyamunu puraskarinchukoni, ఒక్కొక్క వయసును పురస్కరించుకుని, ఒక్కొక్క స్థానమును పురస్కరించుకుని, ఒక్కొక్కరికి ఒక్కొక్క తప్పును కూడాను వారికి కఠినమైనటువంటి పదములతో చెప్పవలసినటువంటి ఇది సమయం ఏర్పడుతుంటుంది.
2: సమ్ టైమ్స్ అండ్ అండర్ సమ్ సర్కమ్స్టాన్సెస్ అండ్ అట్ సమ్ ఏజ్ అండ్ ఇన్ సమ్ ప్లేస్ డిపెండింగ్ అపాన్ దీస్ థింగ్స్ sometimes a wrong that is committed by some individual, he has to be told in very harsh words that that is a mistake.
0: ఒక్కొక్క తోరి వారు బాధపడతారు అనేటువంటి విషయం తెలిసి కూడాను కఠినమైనటువంటి పదములు కూడాను ఉపయోగించవలసి వస్తుంటుంది.
2: Sometimes even if we know that that individual will feel hurt, we will have to use harsh words to explain to him.
0: అయితే ఇట్టి కఠిన పదములు కాని ఇట్టి వారు హింసపడతారనేటువంటి విషయం తెలిసి కూడా ఉపయోగపెట్టడం లోపల ఒక మేలుగానే ఉంటున్నది. అనగా వారి మంచిని కోరి వారి తప్పును నిరూపించేటువంటి నిమిత్తమై, వారి యొక్క భవిష్యత్తుకు ఉత్తమమైనటువంటి జీవితమును అందించేటువంటి నిమిత్తమై అటువంటి సమయం నందు అలాంటి పదములు కూడా ఉపయోగించవలసి వస్తుంది. అది అధర్మం అని చెప్పడానికి వీలు కాదు.
2: Sometimes, even if we have to use harsh words, in spite of the fact that we know that the individual will feel hurt, if that is in the interests of his future, if that is going to do good to him, and if it is going to show him his own faults, that cannot be called adharma.
0: కత్తితో పొడిచినటువంటి వారి యొక్క వ్యక్తిత్వము మహాక్రూరత్వం అని చెప్పడానికి వీలు కాదు. అయితే ఒక్కొక్క సమయం లోపల డాక్టర్ కూడాను కత్తితో తన పొట్టను కోసి పొడిచి అనేక రకములుగా చేస్తుంటాడు. ఇది ఒక క్రూరత్వమా లేక వారి యొక్క ఉపకార తత్వమా అనేటువంటి దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
2: సింప్లీ బికాస్ వన్ యూజెస్ ఎ స్వోర్డ్ అండ్ కట్స్ విత్ దట్ నైఫ్, వన్ కెనాట్ కన్క్లూడ్ దట్ ఇండివిజువల్ ఈజ్ ఎ క్రూయల్ పర్సన్. For example, sometimes a doctor uses a knife and cuts with that knife. Will we call it cruelty or will we call it an act of helping?
0: Kanuka idi desakala patrana karanamunu kudano puraskarinchukoni okkokka padamulu kani okkokka vishayamulu kani కొంత కఠినమైనటువంటి దీంట్లో ఉపయోగపరచవలసి ఉంటుంది. కనుక మనసునందు మంచిని తలంచి వారి యొక్క ఉత్తమమైనటువంటి భవిష్యత్తును ఆశించి చెప్పేటువంటివి చేసేటువంటి యొక్క కర్మల ఎందు కూడాను కొన్ని రకములుగా కఠినమైనటువంటి శిక్షను విధించటం చేత అది ధర్మం కిందనే తేలుతుంది కాని అధర్మమును చెప్పడానికి వీలు కాదు.
2: Depending upon the time, upon the circumstances, and upon the individual, even if you have to use a harsh word, even if you have to do something harmful, provided your mind is good, provided you have in your mind the future safety of the person concerned, even if you do a harsh thing or say a harsh word, that cannot be called adharma, that may have to be called dharma.
0: అసత్యములో ప్రవేశింప చేసినప్పుడు అది ఒక విధమైనటువంటి ధర్మ విరుద్ధమే కావచ్చు, కానీ అది ప్రేమతో చేసేటువంటి యొక్క విషయం నందు అది అధర్మం మనకు ఏమాత్రం కూడా సంబంధించినటువంటిదిగా ఉండదు. లవ్ ఇన్ లా ఇన్ లవ్ అని మన యొక్క ధర్మం అంతా కూడాను లవ్ తో చూసుకోవాలి. ఒక చిన్న పిల్లవాడు ఉంటుంటాడు, ఆ పిల్లవాడు ఏదో చేయరానేటువంటి పని చేసినప్పుడు తల్లి రెండు కొట్టి అతన్ని చక్కని మార్గానికి తిప్పుతుంది. అయితే కొట్టినంత మాత్రం ఆ పిల్లవాడి పైన ప్రేమ లేదని కాదు ఇందులో అర్థం.
2: If you do something which has a relation to untruth, then it could be called adharma. But whatever actions you do, if they are connected with prema, you cannot call them adharma. Law is love. The entire system of law is laid down on the basis of love. For instance, if a boy commits some mistake and if the mother beats the boy, would you call it adharma? Would you call it cruelty?
0: అదే విధముగానే ధర్మము లోక ధర్మము సామాజిక ధర్మము వ్యక్తి ధర్మము హృదయ ధర్మము సనాతన ధర్మము అని అనేక రకములైనటువంటి పేర్లతో ఇది లోకమునందు ప్రకటిస్తూ కొంత ప్రచారం జరుపుతూ వస్తూ ఉంటుండాలి.
2: In this context, dharma has acquired many different aspects. There is dharma relating to the world. There is dharma relating to the society. There is dharma relating to an individual. There is dharma relating to one's own heart. There is sanatana dharma. These are varieties of dharma which have come about in the present time.
0: ఈ సర్వ ధర్మముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే సనాతన ధర్మం.
2: The combined form of all these dharmas, the essence of all these dharmas is sanatana dharma.
0: దానిని పురస్కరించుకొనియే అన్ని మతములు నిన్నే చూపును, అన్ని మూర్తులు నీదు రూపులే అని చెప్పడానికి కొంతవరకు పూనుకున్నాను.
2: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ వీ కెన్ సే దట్ ఆల్ రిలిజన్స్ ఆర్ యువర్ ఓన్, ఆల్ ఫార్మ్స్ ఆర్ యువర్ ఓన్.
0: ఏ ధర్మమైనా కాని తల్లిదండ్రులను ధిక్కరించమని, గురువులకు పంగనామములు పెట్టమని, అసత్యములు ఆడమని, ఒక కఠినమైనటువంటి దీంట్లో ఒక ప్రాణములు తివ్వమని ఏ ధర్మం కూడాను మనకు బోధించటం లేదు.
2: వాట్ ఎవర్ ధర్మ ఇట్ మే బి, ఇట్ నెవర్ టీచెస్ యూ టు షో డిస్రెస్పెక్ట్ టు యువర్ మదర్ అండ్ ఫాదర్. ఇట్ నెవర్ షో టీచెస్ యూ టు బి డిస్రెస్పెక్ట్ఫుల్ టు యువర్ గురు. ఇట్ నెవర్ టెల్స్ యూ టు స్పీక్ అన్ట్రూత్. ఇట్ విల్ నెవర్ టెల్ యూ టు టేక్ ఎ లైఫ్ విత్ క్రూయల్టీ.
0: కనుక ఏ విధమైనటువంటి యొక్క అన్ని మతములు ఎందుకును సమత్వమైనటువంటి విషయములు ఏవి చెప్పినవో ఆ చెప్పిన వాటిని మనం ఈనాడు విసర్జించి చెప్పనటువంటి వాటిపైన విస్మరించి కొంతవరకును ఆ చెప్పనటువంటి దానికే మనం చేయడానికి పూనుకోవటం లోపలనే ఈనాడు అధర్మం యొక్క అభివృద్ధి ఎంతవరకు పెరిగినటువంటి చెప్పడానికి వీలు కానటువంటి పరిస్థితిలో ఉంది.
2: all religions have had something common and something good. What we have been doing is to neglect what has been said by all religions as a common factor. On the other hand, what has not been said by these religions is attracting our attention. And we have been following what has not been stated as dharma by any one of the religions. That is the reason why we have today taken to the path of adharma.
0: ఎవరి మతములను వారు విశ్వసించి ఎవరి మతముల యొక్క వాక్యములను వారు చక్కగా ఆచరణ యందు ఉంచినప్పుడు ఈ విధమైనటువంటి యొక్క ఉడుదుడుక్కలకు కానీ లేక భేదాభిప్రాయములకు కానీ కొన్ని రకములైనటువంటి యొక్క అసందర్భమైనటువంటి యొక్క ప్రలాపములకు కానీ అవకాశం అనేటువంటి దానికి ఉండడానికి వీలుండదు.
2: ఇఫ్ ఈచ్ వన్ డెవలప్స్ ఫెయిత్ ఇన్ హిజ్ ఓన్ రిలీజన్, if each one puts into practice whatever has been said in his own religion, then there will be no room for the kind of thing which we see these days, for the differences of opinion which are flourishing these days, and for also the uncultured way in which we have been talking occasionally.
0: మతం పైన విశ్వాసము కలదని చెప్పుచు ఆ మతమును విశ్వసించినటువంటి వారిలో నేను ఒక వ్యక్తినని చెప్పుకొనుచు తిరిగి ఆ మతం యొక్క ప్రబోధలకు విరుద్ధమైనటువంటి కార్యములు ఆచరిస్తున్నామంటే నిజముగా ఆ మతం పైన మనకి ఎంత విశ్వాసం ఉంటుందో స్పష్టమవుతుంది.
2: వైల్ సేయింగ్ దట్ యు హావ్ ఫెయిత్ ఇన్ యువర్ రిలీజన్, వైల్ సేయింగ్ దట్ యు ఆర్ వన్ ఆఫ్ దోస్ హూ హావ్ డెవలప్డ్ ఫెయిత్ ఇన్ దట్ రిలీజన్, ఇఫ్ యు యాక్ట్ ఇన్ యువర్ డైలీ లైఫ్ ఇన్ ఎ కాంట్రరీ మేనర్, do things which are against what has been told in that religion, one can understand how much faith we really have in our religion.
0: నిజముగా ఆ మతం పైన విశ్వాసమే ఉంటే, నిజముగా ఆ మతం యొక్క సత్య సూక్తులంతా కూడా విశ్వసించి ఉంటే, దీనికి విరుద్ధమైనటువంటి మార్గంలో నడచడానికి ఏమాత్రం కూడా వీలు కాదు.
2: ఇఫ్ యూ హ్యావ్ ట్రూ ఫెయిత్ ఇన్ ది రిలీజియన్ విచ్ యూ ప్రొఫెస్, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ది సేయింగ్స్ ఆఫ్ దట్ రిలీజియన్ ట్రూలీ, దెన్ దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ యువర్ బిహేవింగ్ ఇన్ ఎ మేనర్ కాంట్రరీ టు ది కంటెంట్స్ ఆఫ్ దట్ రిలీజియన్.
0: ఈనాడు మన విశ్వాసములు అన్ని కూడాను కేవలము ఒక బురకా వలె కనిపించుతున్నది. విశ్వాసం అనేటువంటి బురకా వేసుకోవటము తిరిగి ఆ యొక్క స్వరూపంలో తిరిగి అంతరాత్మ లోపల విరుద్ధమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించుకోవటము ఇది అదే అధర్మం అని చెప్పడానికి కూడా ఒక ఆధారంగా ఉంటుండాలి.
2: Today, all the faith we profess seems like an external cloak which we are putting on. On the other hand, the inside, the inner personality is something quite different from the external cloak which you are wearing. This in itself is the greatest adharma.
0: మన యొక్క భక్తి శ్రద్ధలు ప్రపత్తుల యొక్క లక్షణములు కూడా ఈనాడు అట్టి ప్రదర్శనంగా కనిపిస్తున్నాయి కానీ నిదర్శనమైనటువంటి స్థితిలో మనకు కనిపించడం లేదు.
2: All our devotion, all our faith, and all these things are only appearing today as a sort of appearances and exhibitionism. They are not truly in you.
0: ఏ క్షేత్రములకు వెళ్ళినప్పుడు, ఏ పవిత్రమైనటువంటి తీర్థములకు వెళ్ళినప్పుడు, ఏ పెద్దల యొక్క దర్శన స్పర్శనములు సంభాషణములు ఆచరించేటువంటి సమయమునందు మనము భక్తి శ్రద్ధలు చక్కగా ప్రకటిస్తూ ప్రదర్శిస్తూ ఉంటుంటాము. తిరిగి ఆ స్థానం వదిలితే మన భక్తి శ్రద్ధలు ఆ స్థానంతోనే అంతర్ధానం అయిపోతుంటాయి.
2: If we go to any place of pilgrimage, or if we go to a place of worship, or when we go to some elders and talk to them in their presence, then we show a great deal of devotion and faith. The moment we leave that place of pilgrimage, or we come away from such elders, all our devotion and faith are left behind us in that very place.
0: దీనిని పురస్కరించుకునే భగవద్ గీత కూడాను సతతం యోగినః అన్నారు. అనగా నిరంతరము నీవు యోగి కావాలి, నిరంతరము నీవు భక్తుడిగా ఉంటుండాలి, నిరంతరము నీవు జ్ఞానిగా ఉంటుండాలి, అంతేకాని ఒక సమయంలో ఒకటి మరొక సమయంలో మరొకటిగా మారడానికి వీలు కాదన్నారు.
2: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ది భగవద్గీత హెస్ సెడ్ సతతం యోగినః. దిస్ మీన్స్ యూ మస్ట్ బి ఎ యోగి ఆల్వేస్ అండ్ ఎట్ ఆల్ టైమ్స్, యూ మస్ట్ బి ఎ డివోటీ ఆల్వేస్ అండ్ ఎట్ ఆల్ టైమ్స్. ఇట్ వోంట్ డూ ఇఫ్ సమ్ టైమ్స్ యూఆర్ ఎ యోగి, అట్ అదర్ టైమ్స్ యూ గివ్ ఇట్ అప్. You show devotion at some times and you give it up at other times.
0: Mana shantamulu, mana sahanamulu, mana yokka sadgunamulu kudanu kevalamu pooja room nandu maatrame leka jana samayam nandu maatrame vaatiki taginatuvanti viluvini istunnamu. Janamu tadupari pooja room daati vachina takshaname daaniki manam satti cheppi tirigi viruddhamainatuvanti gunamulu manam abhruddhi parichukuntunnam.
2: Our peace, our forbearance and our good qualities. We are giving some prominence for them only when we are in our puja or when we are in our meditation. The moment we come out of our puja or out of our meditation, we simply give up all these good qualities and our forbearance and act in a manner quite different from them.
0: ఈ విధమైనటువంటి సద్గుణములు కాని శాంత స్వభావములు కాని ఒక కాలములకు మాత్రమే ఒక నియమింపబడినటువంటివి కానేరదు, లేక ఒక హద్దులో మాత్రమే ఉంచదగినటువంటివి కానేరదు. జీవిత పర్యంత్రము కూడాను వాటిని ఆచరణ యందు ఉంచేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకోవటం, ఇది పవిత్రమైనటువంటి మార్గం అని చెప్పడానికిలో ఎట్టి సందేహము లేదు.
2: సచ్ గుడ్ క్వాలిటీస్, సచ్ పీస్ఫుల్ బిహేవియర్, దీస్ థింగ్స్ ఆర్ నాట్ బౌండ్ డౌన్ అండ్ లిమిటెడ్ టు ఎనీ పర్టికులర్ టైమ్. They should be of a limitless nature and they should be observed in your entire life and without any particular condition or limit. This must be put into practice. That will be sacred practice.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
2: small example for this.
0: ఒక వ్యక్తి రాత్రి సమయం లోపల ఏదో తనకు అవసరమైనటువంటిది ఏర్పడి 10 మైళ్లు ఒక దట్టమైనటువంటి అరణ్యము లోపల ప్రయాణం సలపడానికి పూనుకున్నాడు.
2: One individual, on account of some necessity, one night, he had started off on a journey of 10 miles through a forest.
0: కాని అతని చేతియందు ఒక టార్చ్ తీసుకున్నాడు.
2: He took a torch light in his hand.
0: ఆ టార్చ్ లైట్ వేసి చూచినప్పుడు ఏదో ఒక 10 గజములు మాత్రమే దాని వెలుతురు ప్రసరించింది.
2: When he put on the torch light, he is able to see only 10 yards lighted up.
0: లేక ఒక అరికెన్ ల్యాంటర్న్ తీసుకున్నాడు. ఆ అరికెన్ ల్యాంటర్న్ యొక్క వెలుతురు ఏదో ఒక 4 గజములు 5 గజములు మాత్రమే దాని యొక్క వెలుతురు ప్రసరించింది.
2: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ హి హాస్ ఎన్ అరికెన్ ల్యాంటర్న్ ఇన్ హిస్ హ్యాండ్, ది లైట్ ఆఫ్ దట్ ల్యాంటర్న్ విల్ బి ఏబుల్ టు షైన్ ఓన్లీ ఫర్ అబౌట్ 4 or 5 yards.
0: సరే, ఆ అరణ్యం లోపల చేరినాడు. అప్పుడు ఆ యొక్క అరికెన్ ల్యాంటర్న్ ముట్టించాడు. ముట్టించి చూసేటప్పటికి దాని వెలుతురు ఏదో ఒక 5-6 గజముల చుట్టూ మాత్రమే ఉంటున్నది.
2: He entered the forest, he lighted this lantern and he found that the light of this lantern was shining only for about 4 or 5 yards.
0: ee samayam lopala edo inkoka vyakti oka sanyasi aa margam lopalne bayal deri vastunnadu.
2: At this time another person, a sanyasi, was also coming the same way.
0: అప్పుడు నాయనా నీవు ఎక్కడికి వెళుతున్నావు, ఎందుకు ఇంత విచారపడుతున్నావు అని ప్రశ్నించాడు ఆ సన్యాసి.
2: సన్యాసి ఆస్క్ దిస్ మ్యాన్, వేర్ ఆర్ యూ గోయింగ్, వై ఆర్ యూ ఫీలింగ్ సో సారీ, వాట్ ఈస్ ది మ్యాటర్?
0: స్వామి, నేను 10 మైళ్ళ దూరం ప్రయాణం చేయాలి, కానీ నా యొక్క దీనిలో లైట్ యొక్క వెలుతురు 4-5 గజములు మాత్రమే ఉంటుండాలి, నేను ఎట్ట ఈ 10 మైళ్ళు ప్రయాణం చేయగలను, అదే నాకు చాలా విచారంగా ఉంటుండాలి అన్నాడు.
2: This man said, Swami, I have to travel 10 miles. On the other hand, the light I have in my hand is showing only 4 or 5 yards. How can I travel such a long distance? This is what is troubling me.
0: Ore pichivada, aa yokka velturu 4-5 gajamulu maatrame dooram prasarinchinappatiki nee paravaledu, neeto paatu aa light ni kuda nu prayanam salipinchu, enta dooram nee vellagalavo aa light kuda nu neeto anta dooram raagaladu annadu.
2: He said, you ignorant man, you have to travel long distance, but take the light with you and make the light also travel the same distance as you are traveling, then the light will come all the way with you.
0: Adhe vidhamugane manamu oka uttamainatundi bhavamulanu, oka pavitramainatundi yokka sadgunamulanu, oka divyamainatundi yokka shantamunu mana ventane pettukoni mana jeevita prayanam salipinappudu మనం ఎక్కడికి వెళ్లినప్పటికీ ఆ యొక్క ప్రశాంతత, ఆ యొక్క పవిత్రత, ఆ యొక్క నిర్మలత్వము, ఆ యొక్క సద్గుణముల యొక్క ప్రభావం కూడాను మన వెంటనే వస్తుంటుంటాయి.
2: ఇన్ ది సేమ్ మేనర్, ఇఫ్ వీ హ్యావ్ ఏ సేక్రెడ్ ఐడియా ఆర్ ఏ గుడ్ క్వాలిటీ ఆర్ ది డివైన్ క్వాలిటీ ఆఫ్ పీస్ ఇన్ అస్ అండ్ కీప్ దెమ్ విత్ అస్, వేర్ ఎవర్ వీ గో, వేర్ ఎవర్ వీ మే ట్రావెల్, ఆల్ దీస్ గుడ్ క్వాలిటీస్ విల్ ఆల్సో బి ట్రావెలింగ్ విత్ అస్.
0: పరమాత్ముడు సర్వవ్యాపకుడు, అలాంటి సర్వత్రా ఉండినటువంటి యొక్క పరమాత్మ తత్వానికి ఒక్క పూజ రూము లేక ఒక్క ధ్యానము గది అని మాత్రమే ఉంచుకుని దాని చుట్టూ ఉన్నంతసేపు మాత్రమే ఈ పవిత్రమైనటువంటి గుణములను మనం ప్రవేశపెట్టుకుని తదుపరి పరమాత్ముడు లేడనేటువంటి యొక్క అనుమానంతోనే మనం ఇతరత్రా కూడా దుర్గుణములతో సంచరిస్తూ ఉంటున్నాం.
2: గాడ్ ఈజ్ ఆమ్నిప్రెసెంట్, On the other hand, if we think that he is only present in the puja room or in the meditation place, and we exhibit these good qualities and peace of mind only in the puja room, when we come out we think God is not there, we have a doubt, and we give up all these good qualities.
0: కనుక పరమాత్మనే సర్వవ్యాపకతత్వాన్ని నీవు సంశయించినప్పుడు ఇంకా నీ యొక్క భక్తి శ్రద్ధలు ఎంత మాత్రం అభివృద్ధి కాగలవు.
2: ఇఫ్ యూ హ్యావ్ ఎ డౌట్ అబౌట్ ది ఆమ్నిప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ఇఫ్ యూ మేక్ ఎ డౌట్ ఇన్ రిగార్డ్ టు దట్ మ్యాటర్, వాట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ ఓన్ ఫెయిత్ అండ్ ఆఫ్ యువర్ గుడ్ క్వాలిటీస్.
0: పోనీ సర్వవ్యాపకత్వాన్ని నీవు సంశయించినప్పుడు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని ఈ దేహమే తన యొక్క దేవాలయంగా నీవు భావించుకుని హృదయమే తన యొక్క పీఠముగా నీవు విశ్వసించుకుని ఆ జీవుడే దేవుడుగా నీవు భావించుకున్నప్పుడు ఈ జీవుడు కూడా నువ్వు దేహంతో పాటు సర్వత్రా సంచరిస్తున్నాడు కదా. కనుక దేహం ఎక్కడో జీవుడు అక్కడ, కనుక జీవుడు ఎక్కడో దేవుడు అక్కడ, కనుక దేవుడు ఎక్కడో అదే మన యొక్క మెడిటేషన్ రూమ్. కనుక సర్వత్రా మన మెడిటేషన్ రూమే, సర్వత్రా మన యొక్క పూజ రూమే. కనుక సర్వత్రా మనము సద్భావములను అభివృద్ధి పరచుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటం ఉత్తమమైనటువంటి సాధన.
2: యు మే డౌట్ ది ఆమ్నిప్రెసెన్స్ ఆఫ్ గాడ్, యు మే థింక్ దట్ గాడ్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, బట్ ఇఫ్ యు రియలైజ్ దట్ యువర్ ఓన్ బాడీ ఈస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్, యువర్ ఓన్ హార్ట్ ఈస్ ది సీట్ ఆఫ్ గాడ్, అండ్ ది జీవా ఇన్ యూ ఈస్ సింప్లీ ది రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్, then you will realize that the meditation room or your puja room is your body itself, and God is present wherever you go, within you, the temple of your body.
0: Kanuka sarva karmali yendu kudanu, sarva pradeshamali yendu kudanu, sarva vyaktali yendu kudanu pavitramainatunte bhavamunu, pavitramainatunte yokka chintananu manamu cheyatamu adi sariyainatunte yokka margamu.
2: Therefore, in all the deeds which you perform, in all the places where you go, in all the individuals whom you meet, it is your duty to see the divine and act yourself accordingly.
0: Aithe atti pavitramainatunte vishwasam manaku kalagalanukunnappudu manamu anubhavagnulainatunte vaari yokka prabodhalanu peddalainatunte vaari yokka margamunu anusarinchi మనం పవిత్రమైనటువంటి యొక్క భారత భాగవత రామాయణ ఇతిహాస పురాణములు బైబిల్ ఖురాను భగవద్గీత ఇత్యాది సద్గ్రంథములను కొంతవరకునైనా మనం పఠించి తద్వారా మన యొక్క సత్యాన్ని కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నం చెల్పాలి.
2: You must develop, in order that you may have these qualities, sacred faith and follow the experienced people, what they tell you. Also see the paths indicated by the elders. You should read and get to your mind texts like Bhagavata, Bharata, Bible, Quran, Bhagavad Gita and so on. This is the way by which you can strengthen your faith.
0: Itti satsanganiki manamu taginanta kalamunu andinchali.
2: We must devote sufficient time for such good company.
0: Manaku unnatundi kalamu lopala mukkalu bhagamu manamu vrutha gadaputunnamu. మిగిలినటువంటి కాలు భాగము మన స్వార్థమునకై ఉపయోగపెడుతున్నాము, కానీ పరార్థము చింత మర్చిపోతున్నాము.
2: ది టైమ్ దట్ ఈస్ అవైలబుల్ టు అస్, 3/4 ఆఫ్ ఇట్ ఈస్ బీయింగ్ వేస్టెడ్ బై అస్, ది అదర్ 1/4 వీఆర్ స్పెండింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్, బట్ వీఆర్ నాట్ స్పెండింగ్ ఎనీ టైమ్ ఎట్ ఆల్ విత్ రిగార్డ్ టు మ్యాటర్స్ విచ్ ఆర్ స్పిరిచువల్.
0: కనుక మనము పరోపకారార్థమైనటువంటి యొక్క కర్మల ఎందైనా కూడాను మనము ఈ కాయమును ఇమిడ్చి తద్వారా పరమాత్మ సేవనగా విశ్వసించి మనము సార్థకం పొందేటువంటి ప్రయత్నానికి కూడాను యువకులు సంసిద్ధులుగా ఉంటుండాలి.
2: Therefore, we must at least devote this body and use this body in performing duties and actions which will be helpful to others. This is what young people should do and how they should spend their time.
0: ఈ వయసు లోపల మనము ఇతరులకు సేవ చేసేటువంటి దీంట్లో లోపల మనము సిద్ధంగా ఉంటుండాలి, కానీ ఇతరులతో మనం చేయించుకోవటానికి సిద్ధంగా ఉండకూడదు. అది సోమరత్వము, ఇతరులకు సేవ చేయటము సోహం తత్వం.
2: In this age, we should be ready to do service to others. We should not allow ourselves to be served by others. To be served by others is idleness. To serve others is the aspect of soham.
0: Kanuka manam yuvakulainatvanti meeru mee somaratvanni kontha varaku nu pakkaku netti bhagavat vishwasam mee hrudayamunandu abhivruddhi parchukoni sarva jeevula yendu kuda nu sarveshwaratvam aneetvanti yokka divyatvanni meeru kontha varaku nu vishwasinchi మీ యొక్క సేవను సార్థకమనవించుకోవటానికి పవిత్రమైనటువంటి చరిత్రలో అర్థం చేసుకోవటానికి తగిన ప్రయత్నం చేయండి.
2: యంగ్ పీపుల్ షుడ్ పుష్ అసైడ్ ది ఫీలింగ్ ఆఫ్ ఐడిల్నెస్, దే షుడ్ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్ and you should regard all living beings as equal, and you must do service and sacred service.
0: దీనికి మన చరిత్ర లోపల అనేక రకములైనటువంటి అంతరార్థాలు కూడా ఉండటం కద్దు.
2: దర్ ఈస్ ఎన్ ఇన్నర్ మీనింగ్ ఇన్ ఆల్ అవర్ స్టోరీస్ అండ్ ఇన్ ఆల్ అవర్ ఇతిహాసస్.
0: దీనికి కొన్ని రకములైనటువంటి ప్రయత్నాలు కూడా మనం చెయ్యాలి.
2: వీ మస్ట్ ఆల్సో మేక్ సమ్ ఎఫర్ట్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: ఒక చిన్న ఉదాహరణము,
2: ఇట్స్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈశ్వరుడు అనగా కేవలము మనము జటాజూటధారి అయి త్రిశూలధారి అయి త్రినేత్రధారి అయి కొంతవరకును గజ చర్మమును కట్టుకుని తదుపరి విభూదిని పూసుకొని అని అనేక రకములైనటువంటి స్వరూపములతో ఉండటము అనేటువంటిది మనకు ఈ లోకరీతిగా ఒక విధమైనటువంటి అనుభూతి.
2: ఇఫ్ వీ థింక్ ఆఫ్ ఈశ్వర ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది ప్రెసెంట్ డే వరల్డ్, వీ అట్ వన్స్ పిక్చర్ సమ్ వన్ హూ హాస్ టైడ్ అప్ హిస్ హెయిర్, హూ హాస్ గాట్ ఎ త్రిశూల ఇన్ హిస్ హ్యాండ్, హూ హాస్ గాట్ త్రీ ఐస్ అండ్ హూ హాస్ గాట్ ఎ లెపర్డ్ స్కిన్ ఆన్ హిమ్ అండ్ సో ఆన్. దిస్ ఇస్ ది కైండ్ ఆఫ్ ఫీలింగ్ వీ గెట్ ఇన్ దిస్ ప్రెసెంట్ డే వరల్డ్.
0: దీనినే మనం చక్కగా వర్ణించాలనుకున్నప్పుడు, మౌళిగులకెడు చంద్ర మర్ఖండ కలతోడ బెడదారు గుంపెడు జడలతోడ, జడలలో ప్రవహించు చెదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రమ్ముతోడ, నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ గరమును నాగ కంకణముతోడ, నడుమును చుట్టిన నాగచర్మముతోడ మైనిండ నలది భస్మముతోడ, కుదురుదిచ్చిన దొడ్డ కుంకుమొట్టుతో తాంబూల రాఘాద రమ్ముతోడ, తటహేమమ్మయ వద్ద తాటంకములతోడ విక్షాస్త్ర వద్దయా వృచ్చుతోడ, నల్ల గొలవల దురుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయ మేరితోడ శైలి రాజేంద్ర తనుడు ప్రత్యక్షమాయన్నన్నాడు. అనగా ఈశ్వరుని యొక్క తత్వానికి మనం ఇన్ని రకములైనటువంటి యొక్క వర్ణనలు మన భారతదేశం నందు భక్తిపూర్వకమైనటువంటి ప్రపత్తి మార్గం నందు అనుభవిస్తూ ఉండటం కూడాను కద్దు.
2: ది సేమ్ పిక్చర్ విచ్ వీ హ్యావ్ ఆఫ్ ఈశ్వర కెన్ ఆల్సో బి డిస్క్రైబ్డ్ ఇన్ ఎ బ్యూటిఫుల్ పోయమ్ ఇన్ ఎ డివోషనల్ మేనర్ బై గివింగ్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ వాట్ హీఈస్ వేరింగ్, ఆఫ్ వాట్ హీఈస్ హ్యావింగ్ రౌండ్ హిమ్, ఆఫ్ ది కలర్ విచ్ హీ ఎగ్జిబిట్స్, ఆఫ్ హిస్ మ్యాటెడ్ హెయిర్ అండ్ సో ఆన్. దిస్ కెన్ బి ఎ బ్యూటిఫుల్ పోయెటిక్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది సేమ్ పిక్చర్ ఆఫ్ ఈశ్వర.
0: అయితే ఈశ్వరత్వం అనగా సకలైశ్వర్యములు కలగాడనేటువంటిదే ఈశ్వరత్వానికి సరి అయినటువంటి అర్థం.
2: ది real meaning for Ishvara is one who has got all kinds of prosperity and wealth.
0: Aithe itti Ishwarathvamlo shreshthamainatundi vaadu Maheshwarudu ani.
2: In this aspect of Ishvara, the one who is at the highest is Maheshwara.
0: Atti Maheshwarini yokka sankalpamu chetane ee srishti sthiti layamlaneetundi kudanu kalugutunnavaneetundi kudanu mana yokka samskruti yokka artham.
2: It is by the very thought, by the sankalpa of such Maheshwara, we believe that all this creation, this maintenance and this destruction is going on.
0: Itti Maheshwarini yokka vayu bhagamune oka Vishnu ani, dakshina bhagamune Shivudani, ee rendintikini madhya bhagamune Rudrudani kudanu cheppatam kaddu.
2: It is also customary for us to describe Maheshwara as one part of him as Vishnu, another part as Shiva and the central part as Rudra.
0: Aithe Shivudanaga manaku sukhamunu kaliginchetuvanti vaadu mangalamunu andinchetuvanti vaadu kanukane ataniki Shivudani kudanu oka peru.
2: The name Shiva signifies that he is one who gives us prosperity, who gives us happiness. That is why he gets the name Shiva.
0: Manaku aneka rakamulainatundi yokka margadarshakuduga nilichi sakalaishwaryamulu kudanu manaku andinchi ihamunaku paramunaku margamulu nirupinchi gnanaishwaryamu ధనాశ్చర్యము గుణాశ్చర్యము బలైశ్వర్యము ఇవన్నీ కూడా ఐశ్వర్యములకే సంబంధించినటువంటివి కనుక సకలైశ్వర్యములు కూడాను మనకు అందించేటువంటి వాడు కనుకనే అతనిని శంకరుడు అని కూడాను పిలుస్తూ వచ్చారు.
2: ఆన్ ది అదర్ హ్యాండ్ వన్ హూ గివ్స్ అస్ ఆల్ ది హూ షోస్ అస్ ఆల్ ది ఐడియల్ పాత్స్, హూ గివ్స్ అస్ ఆల్ కైండ్స్ ఆఫ్ వెల్త్, wealth like money, wealth relating to wisdom, wealth relating to attributes and qualities, all kinds of wealth he who gives to us, he has also been described as Shiva or Shankara.
0: Sem karudu kara anaga emti neeku sem anaga sukhamunu andincheetuvanti vaadu anaga chidanandamunu andincheetuvanti vaadu satchidanandamunu andincheetuvanti vaadu.
2: Shankara, that is kara, is one who does, who hands in. Sham is prosperity. All kinds of ananda, chidananda or sachidananda is caused by shankara.
0: Sadhuvula yokka hrudaya sthayi ayinatundi vaadu kanukane atani yokka hrudayamulandu taanu shayaninchu vaadu kanukane shivudani kudanu mari cheptu vacharu.
2: There is also a meaning for Shiva because he is one who resides in the hearts of sadhus and therefore he is called Shiva.
0: Itti pavitramainatundi arthamulanu puraskarinchukoni ninnati dinamu pragnalu mooduga cheppanu jeeva pragna, ishvara pragna, atma pragna ani.
2: It is in the context of these sacred meanings and having these sacred meanings in my mind, yesterday I told you that there are three kinds of prajna, the jiva prajna, the ishvara prajna and the atma prajna.
0: Jiva prajna tanantanu bandhinchunani, ishvara prajna paralanu bandhinchunani, atma prajna bandha vimochana jarputundani telipanu.
2: It was mentioned to you yesterday that jiva prajna binds himself, binds oneself, whereas ishvara prajna can bind others, but the atma prajna does not bind anyone, it liberates and frees you.
0: Aithe kontha mandiki ishvara prajna aneetvantidi itarulu etla bandhinchunu aneetvanti oka sandehamu bayalderindi.
2: Some people have got a doubt in their mind how ishvara prajna can bind even others.
0: అనగా ఐశ్వర్యముల చేత పరులను బంధించడానికి తగినటువంటి ప్రయత్నము సల్పవచ్చు.
2: దట్ మీన్స్ బై యూజింగ్ వెల్త్ వన్ క్యాన్ మేక్ ఎన్ అటెంప్ట్ టు బైండ్ అదర్స్.
0: అనగా ఎట్టిన ఐశ్వర్యమునగా ధనముతో బంధించవచ్చు, బలముతో బంధించవచ్చు, జనముతో బంధించవచ్చు, బుద్ధితో బంధించవచ్చు, గుణముతో బంధించవచ్చు, ప్రేమతో బంధించవచ్చు. ఇవన్నీ కూడా ఐశ్వర్యముల కిందనే లెక్క.
2: వాట్ కైండ్ ఆఫ్ వెల్త్? Wealth has got a very wide meaning. We can bind others with wealth when it takes the shape of money. We can bind others with wealth when it takes the shape of strength or power. We can also bind others when it takes the shape of intelligence. We can bind others with love. With all these are different forms of aishwarya or wealth.
0: Inti kadu jnanamu cheta kudanu bandhinchavachu andukosamane bhaktudu bhakta paradhinudu annadu. భక్తి చేత భగవంతుణ్ణి బంధించటం చేత భక్తునికి స్వాధీనుడైపోయాడు భగవంతుడు.
2: నాట్ ఓన్లీ దిస్, వీ కెన్ బైండ్ అదర్స్ బై జ్ఞాన ఆర్ బై విజ్డమ్. దట్ ఈస్ వై గాడ్ ఇస్ కాల్డ్ భక్త పరాధీన. ది డివోటీ కెన్ బైండ్ గాడ్ టు హిమ్సెల్ఫ్ బై హిస్ డివోషన్.
0: కనుక మనం ఐశ్వర్యముతో ఈశ్వరత్వముతో బంధింపబడటం అనేటువంటిది ఒక విధమైనటువంటి సద అసత్తు లోపల ఉండేటువంటి యొక్క తత్వానికి ఇది సమన్వయమైపోతుంటుంది.
2: దేర్ఫోర్ దిస్ ఐడియా దట్ ఐశ్వర్య ఆర్ ది నేచర్ ఆఫ్ ఈశ్వర ఇన్ సో మెనీ డిఫరెంట్ ఫార్మ్స్ కెన్ బి యూస్డ్ టు బైండ్ వన్, దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ఇన్ ది నేచర్ ఆఫ్ నైదర్ ట్రూత్ నార్ అన్ట్రూత్. దిస్ ఈస్ బిట్వీన్ ట్రూత్ అండ్ అన్ట్రూత్.
0: ఎవరు జ్ఞానమును పొంది జ్ఞాయత జ్ఞేయ స్వరూపమును ధరించినప్పుడు ఆ పదము యొక్క ఆనందము లోపల తాను తన్మయత్తుడై ఉంటుంటాడు. అట్టివాణిని తదేవత్వం అనేటువంటి రీతి కింద చెప్తూ వచ్చారు.
2: ది వన్ హూ హ్యాస్ అక్వైర్డ్ ది అల్టిమేట్ విజ్డమ్ అండ్ బికమ్స్ ఐడెంటికల్ విత్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ హిస్ విజ్డమ్, దెన్ హీ బికమ్స్ వెరీ హ్యాపీ అండ్ హీఈస్ రిఫర్డ్ టు యాజ్ తదేవత్వం.
0: తదేవత్వం అనగా ఇతను ఒక విధమైనటువంటి యొక్క ఆనందము లోపల ఉండి జ్ఞానమును పూర్తి పొంది తాను జ్ఞేయ స్వరూపునిగా ఉంటున్నాడు.
2: దిస్ మీన్స్ దట్ దిస్ పర్సన్ ఈజ్ ఇన్ గ్రేట్ బ్లిస్ అండ్ హీ హాజ్ రీచ్డ్ ది అల్టిమేట్ విజ్డమ్ అండ్ ఇన్ దట్ బ్లిస్ హీఈస్ లైక్ హీఈస్ వన్ విత్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ హిస్ విజ్డమ్ ది జ్ఞేయ స్వరూప.
0: అయితే జ్ఞాత జ్ఞేయమును చూస్తూ ఆనందము లోపల కొంతవరకు కూడాను తత్ అనేటువంటి దాన్ని విచారణ సలుపుతూ ఉంటాడు. ఇటువంటి వారినే త్వమేవ తత్ అన్నారు.
2: బట్ దిస్ జ్ఞాత ది పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ది విజ్డమ్ వైల్ లుకింగ్ ఎట్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ హిస్ విజ్డమ్ ఇన్ హిస్ గ్రేట్ బ్లిస్ హీ సమ్టైమ్స్ ఫైండ్స్ గ్రేట్ హ్యాపీనెస్. దిస్ ఈస్ రిఫర్ టు యాజ్ త్వమేవ తత్వం.
0: తత్ ఏవ తత్వం, తత్ ఏవ తత్వం, త్వమేవత్వం అనేటువంటి రెండింటి యందు కూడా ఉన్నటువంటి వ్యత్యాసమును మనం విచారణ చేసినప్పుడు ఒక స్థానము గురువుది, రెండవ స్థానము శిష్యుంది.
2: ఇన్ దీస్ టూ స్టేట్మెంట్స్ తత్ ఏవ త్వం, త్వం ఏవ త్వం, వెన్ యూ లుక్ ఎట్ త్వం ఏవ తత్, వెన్ యూ లుక్ ఎట్ దీస్ టూ థింగ్స్ యూ విల్ ఫైండ్ దట్ వన్ ప్లేస్ బిలాంగ్స్ టు ది గురు అండ్ ది అదర్ ప్లేస్ బిలాంగ్స్ టు ది డిసైపుల్.
0: అనగా తత్వస్థానములను కూర్చొని త్వమ్మును సరిగా బోధించేటువంటి వాడు ఒక గురువు.
2: దిస్ మీన్స్ దట్ వన్ హూ సిట్స్ ఇన్ ది ప్లేస్ డెసిగ్నేటెడ్ అస్ తత్ అండ్ హూ ఎక్స్ప్లెయిన్స్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ త్వమ్, హీ ఈస్ ది గురు.
0: త్వం స్థానమునందు తాను కూర్చొని తత్ స్థానమును విచారించేటువంటి వాడు శిష్యుడు.
2: The one who sits in the place of Tvam and makes an inquiry about the nature of Tat, he is the disciple or the student.
0: Kanuka guru aneetvanti vaadu sat aneetvanti yokka sthanam lopala nilchinetvanti vaadu.
2: Guru stands in the place of Tat.
0: Sat anaga aa satyaku samipamulone nivasincheetvanti vaadu shishyudu.
2: The disciple or the student also lives in close proximity to this sat.
0: Kanuka samipamunande santarinchetvanti shishyuniki sat bhavamule raavali. Aa sat bhavamulanu abhiruddhi parichukunnappudu tirigi guruvu taanu iddaru kudunu ekamayyetvanti paristhiti kinda vachi tadwara nivrutti lopala kudunu leenam avataniki avakasam untuntadi.
2: The student who is living in the close proximity of sat, he has the opportunity of himself getting sadbhava, the good idea about sat.
0: When deeniki samipamlo manam untamo dani yokka swabhavam manaku alavadali appude daniki samipamlo unnanduku sariyainatundi artham.
2: When you are in proximity of the student also lives in close proximity to this sat.
0: Kanuka samipamunande santarinchetundi shishyuniki sat bhavamule raavali aa sat

0: సమీపంలో మనం ఉంటామో దాని యొక్క స్వభావం మనకు అలవడాలి, అప్పుడే దానికి సమీపంలో ఉన్నందుకు సరైనటువంటి అర్థం.
1: When you are in proximity of something, then you must get yourself the nature of that something. Then only you will be described as being in its proximity. Once you get that opportunity, the student then becomes one with the guru and he has an opportunity of getting into the nivrutti state.
0: ఇంకా రెండో విషయంగా మీకు చక్కగా అర్థం చెప్పాలనుకున్నప్పుడు, మన భారతదేశంలో కొంత భగవత్ యొక్క ఆరాధనలు సలుపుతూ ఉపవాసములు సలపటము, ఉపాసనలు చేయటము, ఇలాంటివంతా కూడాను జరుగుతూ ఉండటం కూడాను సహజం.
1: ఇఫ్ ఐ హావ్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ ఈజీలీ అండ్ మోర్ క్లియర్లీ, వన్ హ్యాస్ టు స్టేట్ దట్ ఇట్ ఇస్ ది ప్రాక్టీస్ ఇన్ అవర్ కంట్రీ దట్ వైల్ వర్షిపింగ్ గాడ్ వీ అండర్టేక్ ఫాస్ట్స్ సమ్ టైమ్స్.
0: ఇది ఉపాసన అనేటువంటి దానికి, ఉపవాసము అనేటువంటి దానికి మనం చక్కగా అర్థం తీసుకోవాలి. వాసం అనగా నివసించటము, ఉప అనగా సమీపము. సమీపములో నివసించటము ఉపవాసము, ఉప ఆసన సమీపములో కూర్చోటము ఉపాసనం.
1: టు గెట్ అట్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ వీ హావ్ టు అండర్స్టాండ్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది టూ వర్డ్స్ ఉపవాసన అండ్ ఉపాసన. ఉపవాసన ఈజ్ టు లివ్ క్లోజ్ బై, ఉపాసన ఈజ్ టు సిట్ క్లోజ్ బై.
0: అయితే ఈ దగ్గర కూర్చోవటం చేత మనకు కలిగేటువంటి వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
1: What is it? What is the benefit that we will get by sitting in close proximity?
0: Manam udukuga undinappudu, ekku vediga undinappudu, manam air condition le veskotamo leka challadanamainatundi yokka pradeshamnaku velletamo jarugutu untadi.
1: When we feel very warm, we either put on the air conditioner or we go to a place which is cool.
0: అయితే ఎయిర్ కండిషన్ కు సమీపంలో మనం కూర్చోవటం వల్ల మనకు వచ్చినటువంటి ఫలితం ఏమిటంటే, మనను బాధించుతున్నటువంటి వేడి దూరం అయ్యి ఆ యొక్క మనకు సుఖమినిచ్చేటువంటి యొక్క చల్లదనమును మనం అందుకోగలుగుతున్నాం.
1: వాట్ ఈస్ ది బెనిఫిట్ దట్ వీ గెట్ బై సిట్టింగ్ నియర్ ఎన్ ఎయిర్ కండిషనర్? ది బెనిఫిట్ ఈస్ వాట్ ది హీట్ దట్ ఈస్ ట్రబులింగ్ అస్ గోస్ అవే ఫ్రమ్ అస్ అండ్ ది కూల్నెస్ దట్ ఈస్ అవైలబుల్ ఫ్రమ్ ది ఎయిర్ కండిషనర్ కమ్స్ టు అస్ అండ్ గివ్స్ అస్ సమ్ కంఫర్ట్.
0: ఇంకా చలికాలం లోపల మనం నిప్పులు వేసుకుని దానికి చుట్టూ కూర్చోటమో లేక హీటర్ ను పెట్టుకోవటమో జరుగుతుంటాది. దానికి దగ్గర కూర్చోవటం వల్ల ఏమైపోయింది, మనల్ని బాధిస్తున్నటువంటి చలి దూరం అయిపోయింది, మనకు ఆయన ఇచ్చేటువంటి యొక్క వేడి మనం సంతోషపడుతున్నది.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇన్ ఎ కోల్డ్ సీజన్ వీ సిట్ రౌండ్ ఎ ఫైర్ ఆర్ వీ హ్యావ్ ఎ హీటర్ నియర్ అస్, హౌ డు వీ గెట్ ది బెనిఫిట్? The benefit is the cold that is troubling us goes away from us and the heat that will give comfort will come to us.
0: Aithe ee naadu manamu upasanalu upavasamlu deni nimittamai chestunnam ante bhagavat nimittamai manam upavasam chestunnam anaga bhagavantuniki samipamulo kurchotamu bhagavantuni yokka deeniniki samipaniki povatamu jarugutu untuntadi.
1: So today why are we undertaking upasana or upavasana? This is because we want to go close to God or we want to go and live near to God.
0: Aithe bhagavantuniki samipamulo kurchotam valla bhagavantuniki samipamulo povatam cheta manaku vachinatundi phalitam emtante bhagavantuni yokka sachidanandam manaku ostundi manlo unna durgunamulu manaku dooram aipothundi.
1: What is the benefit of going close to God or of being near him? The benefit is that the Sachidananda which is with God will come to us and all the bad qualities which are troubling us and which are in us will go away from us.
0: Karuka bhagavantuniki samipamulo poyetuvanti yokka prayatnam lopala deenini manam upavasam ani kaani upasana ani kaani manam kontha varaku upayoginchukovatamlo oka artham undi kaani అట్టు కాకుండా ఈనాడు భగవంతుని కోసం ఉపవాసం చేస్తున్నామనేది, ఉపాసన ఉపాసన ఉపాసన అనేది ఒక అర్ధ డజన్ చపాతీలు, డజన్ ప్లాంటన్స్, చేర్ మిల్క్ తాగేది ఉపవాసం ఉపవాసం అనేది, ఇది ఉపవాసం కింద సంబంధమా?
1: సో దర్ ఇస్ సమ్ మీనింగ్ ఇన్ అవర్ అండర్స్టాండింగ్ ఉపాసన ఆర్ ఉపవాసన ఇన్ అవర్ అటెంప్ట్ to go closer to God and to be near him in close proximity to him. But by talking about upasana and upavasana, if we want to fast and on that day of fast we eat one dozen chapatis, one dozen bananas and one fair of milk, is there any meaning in this upavasana?
0: Kanuka manamu pavitramainatundi bharatiya samskruti yandu andinchinatundi aadarshamulaku sariyainatundi arthamulu manam teesukonaka మన యొక్క ప్రార్థనలు కానీ మన యొక్క

0: ఇస్తుంది, కానీ కొంతవరకు మనం వ్యర్థపరచుకుని నిరాశకు గురి అయిపోతుంటున్నాము.
1: In the sacred culture of our country, the ideas that have been handed over to us are not being understood correctly by us. We are taking wrong meanings for these ideas that have been handed over to us, and to some extent we are being disappointed at the results of our sadhanas or our practices.
0: Prema swaroopulaina vidyarthulara, itti yadarthamainatundi vishayanni meeru artham chesukoni nimittamai ee okka nela ee okka summer class lo meeru cheraru. ఈ క్లాసు లోపల మీరు పవిత్రమైనటువంటి విషయాన్ని మీరు చక్కగా హృదయంతో చేర్చుకుని ఇంకా మున్ముందు దీనిని సక్రమమైనటువంటి మార్గంలో అవలంబించి దానిని ప్రవేశపెట్టి తద్వారా మీ యొక్క మిత్రులైనటువంటి వారికి ఇంకా భవిష్యత్తునకు మన భారతదేశమునకు తగినటువంటి యొక్క మార్గమును మీరు చేపడతారని దానికి తీర్చిదిద్దుతారని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Pavitratma Swarupas, students, you have come here for this summer class and you are staying here for a month with a specific view to understand the truth about these things. You must take the truth about these things into your heart and put it along the right path. Not only that, when you go back, thereby you must give these sacred ideas to your friends. You must enable the future of your country to be glorious. And I hope and I am blessing you that you will be able to do this, and I will bring this discourse to a close.
0: Madhura

మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర మురళి మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర

0: Sairam, dear listeners, as the most intelligent form of creation, only human beings enjoy superior discrimination. It is therefore essential for us to discriminate between the good and the bad in all our thoughts, words and deeds. In today's discourse, Bhagwan Baba emphasizes this point and urges everyone to always seek good company. Let us now listen to the pearls of wisdom by Bhagwan Baba from a discourse delivered during the Ati Rudra Mahayagnam in Prashanti Nilayam on the 10th of August 2006.
1: Khanda khandantara khyati narjinchina mahaniyulanugana matrubhumi khanda khandantara khyati narjinchina mahaniyulanugana matrubhumi sangeeta sahitya shastriya vijayalandu di shakti jupina divya bhumi పాండిత్యమున చాలా ప్రఖ్యాతి గాంచిన ప్రతిభ చూపించిన భరత భూమి ఇట్టి భూమి యందు జననమంది సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు దిశక్తి చూపనే దివ్య భూమి ఇంతకన్నాను వేరేది ఎరుగపరతూ సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా
2: దిస్ ఇస్ ద ల్యాండ్ దట్ హాస్ గివెన్ బర్త్ ద సెయింట్స్ సేజెస్ అండ్ సీయర్స్ అండ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ లిటరేచర్ అండ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ రిప్యూట్ What more could be conveyed in this assembly of noble souls?
1: Pavitratma Swaruprayana, Ruthikulara, Prajalara, Balulara.
2: The noble priests were highly sacred, devotees and students.
1: Bharata Bhumi, Chala, Bhagya Bhumi. బంగారు వంటి భూమి మహాసాధ్వికులను మహాసాధ్వీమణులను మహాపండితులను మహాసంగీతములను కన్న భూమి ఈ భారత భూమి
2: భారత్ ఇస్ రియల్లీ అఫ్లూయెంట్ ఇట్స్ రిచ్ ఫుల్ ఆఫ్ కల్చర్ దిస్ ఈస్ ద ప్లేస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ మెనీ పీపుల్ ఆఫ్ స్కాలర్స్ అండ్ ద విమెన్ ఆఫ్ చెస్టిటీ మెన్ and women of valor and courage.
1: Itti bhoomi yendu janminchi koodanu andulo ye chinna vahyamaina kodanu gamaninchukovalekapovatam chaala duradrushtam.
2: It's really bad luck having been born in the sacred land that we are not able to observe, imbibe even a fraction of the ancient glory and rich cultural heritage.
1: Pradhan nunchi హెడ్ ప్రిస్ట్ జరుపుతున్నటువంటి ఒక కార్యక్రమంలో చాలా చిత్ర విచిత్రమైనటువంటివి
2: ఆల్ ద ప్రొసీజర్ ఫాలోడ్ బై ది హెడ్ ప్రిస్ట్ సిన్స్ ద మార్నింగ్ ఇస్ రియల్లీ మిస్టీరియస్ అండ్ వెరీ పెక్యూలియర్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్
1: చిత్రంబులు
2: పెక్యూలియర్
1: విచిత్రంబులు
2: అండ్ ఇట్ మిస్టీరియస్
1: చిత్రంలో ఒక చిత్రమైన చిత్రంబులు
2: అండ్ ఇట్ ద మిస్టరీ ఆఫ్ ద మిస్టరీస్
1: ఇట్టి విచిత్రమైనటువంటి చిత్రములను చూస్తూ మానవుడు కంటితో చూస్తున్నారే కాని హృదయంతో అనుభవించడం లేదు
2: ఆల్ ద మిస్టరీస్ ఆర్ అబ్జర్వ్డ్ ఆర్ విట్నెస్డ్ బట్ దే ఆర్ నాట్ ఫెల్ట్ అట్ హార్ట్
1: పెద్దలు చెప్పినటువంటి విషయములను మనము చెవులతో విన్నప్పుడు వాటి హృదయంతో అనుభవించాలి
2: వాట్ ఆల్ దట్ వి హియర్ ఫ్రమ్ ఎల్డర్స్ నాట్ సింప్లీ హియర్ But we should accept them, take them to heart.
1: Manasekam, Vachasekam, Karmanekam, Mahatmanam.
2: It's only a noble man where you find the harmony of thought, word and deed.
1: Manas anyat, vachas anyat, karma anyat, duratanam.
2: It's a wicked man who will not have any kind of unity in thought, word and deed.
1: Kanuka, prati manavudu kudanu, vinna vishayamulanu, kanna vishayamulanu, chakkaga hrudayaniki andinchi, tadwara varu anubhavinchadaniki prayatninchali.
2: Therefore every person, whatever that he hears, whatever that he witnesses, whatever that he enjoys and treasures in the heart, must experience in the daily life.
1: Bharata Deshamunandu, Indu Chuchinanu Kudanu, Itti Pavitra Mentimenti Yukka, Sangeet Sahitya Vidyaranu, Inniyo Manamu, Vintun Namu, Chustun Namu.
2: In Bharat, wherever you go, you come across this excellence in the field of literature and music.
1: ఇదియే భగవంతుడి బోధించినటువంటి యొక్క ప్రధానమైనటువంటి బోధన.
2: దిస్ ఇస్ ట్రూలీ స్పీకింగ్ ద టీచింగ్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్ టు దిస్ భారత్.
1: శ్రవణం,
2: లిసనింగ్,
1: కీర్తనం,
2: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
2: చాంటింగ్,
1: పాదసేవనం,
2: సర్వీస్,
1: వందనం,
2: సాల్యుటేషన్,
1: అర్చనం,
2: వర్షిప్,
1: దాస్యం,
2: సర్విట్యూడ్,
1: స్నేహం,
2: ఫ్రెండ్షిప్,
1: ఆత్మ నివేదనం,
2: సెల్ఫ్ సరెండర్.
1: ఈ నవవిధమైన భక్తుడు ఎన్నియో విధమైన మార్గములను ప్రబోధిస్తూ వచ్చాడు.
2: అండ్ ద నైన్ ఫోల్డ్ పాత్ ఆఫ్ డివోషన్ హావ్ బీన్ టాట్ అండ్ ప్రొపగేటెడ్ సిన్స్ లాంగ్.
1: భారతదేశమునందు ఉన్నటువంటి యొక్క భక్తి శ్రద్ధలు మరి ఏ దేశమునందు కూడా నువ్వు కానరావు.
2: ఇట్స్ ఓన్లీ ఇన్ భారత్ వేర్ యూ ఫైండ్ ద హైట్స్ ఆఫ్ డివోషన్ అండ్ సిన్సెరిటీ which are not noticed anywhere.
1: Kalukane anni pranthamlu yendu kudanu allakallolamlu alavadi poyipojavi.
2: You find elsewhere the agitations, troubles and turmoil.
1: Kani okka bharatadeshamunde enni kashtamulu vachina, enni nashtamulu kaligina, enni badhalu sambhavinchina shantanga bhagavantuni yokka naamam chetane tappinchukoni povutunnaru.
2: It is only in Bharat who could bear all the difficulties, losses and the problems, calamities, and they could bear this in a state of peace, chanting, thinking of God.
1: Itti pavitramainatu prantamu, itti pavitramainatu pradeshamu, mari enduku kudanu kaanaradu.
2: This kind of sanctity, this sort of sacredness is not noticed anywhere in the world.
1: Prapanchamulo endu chuchinanu, endu vinnanu, anniyu dukkamule, vicharamule, కష్టముడే.
2: ఆల్ ఓవర్ ది వరల్డ్ వేర్ ఎవర్ యూ గో యూ ఫైండ్ ద డిఫికల్టీస్ ద ప్రాబ్లమ్స్ మిజరీ సాడ్నెస్ యాంగ్జైటీస్ ఓన్లీ.
1: ఇట్టి ప్రదేశమునందు మనం ఉద్భవించటము, మనం పుట్టటము, మన జన్మలు రావటము చాలా అదృష్టమైనటువంటిది.
2: ఇట్ ఇస్ అవర్ గుడ్ లక్ అండ్ ఫార్చ్యూన్ టు హావ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ సేక్రెడ్నెస్ అండ్ హై సాంక్టిటీ.
1: ఇట్టి యజ్ఞయాగాదులు మరి ఎందుకు కూడా నువ్వు కానరావు?
2: ద సీక్రెట్ రైట్స్, ద సీక్రెట్ రిచువల్స్ సచ్ అస్ యజ్ఞయాగ ఆర్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
1: యజ్ఞయాగములు అంటే కేవలం ఏదో కొన్ని అగ్ని కార్యములు కావించుకుంటూ భగవంతునికి అర్పితం గావించుకోవటము, ఇది మాత్రమే యజ్ఞమని చెప్తున్నాను.
2: వి డిక్లేర్ యజ్ఞయాగ ఈజ్ స్పెండింగ్ టైమ్ ఇన్ కంటెంప్లేషన్ ఇన్ ద థాట్ ఆఫ్ గాడ్.
1: యజ్ఞము అనగా భగవంతునికి అర్పితం చేయటము, భగవంతుణ్ణి ప్రీతి కల్పించడము, భగవత్ప్రీతికి పాత్రలు కావటము, ఇదే నిజమైనటువంటి యజ్ఞము.
2: యజ్ఞ మీన్స్ ఆఫరింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్, డూయింగ్ ఎన్ యాక్ట్ యాజ్ టు ప్లీజ్ హిమ్, యాజ్ టు మేక్ హిమ్ హ్యాపీ. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యజ్ఞ.
1: నీ స్వార్థం కోసము, స్వప్రయోజనం కోసం కాదు.
2: యజ్ఞ ఈజ్ నాట్ టు బి పర్ఫార్మ్ ఫర్ వన్స్ ఓన్ సెల్ఫిష్నెస్ ఆర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: పరుల కోసమను, ప్రపంచం కోసము, లోక కళ్యాణ నిమిత్తమై ఏర్పడినటువంటి యజ్ఞములు.
2: యజ్ఞాస్ ఆర్ మెంట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ హ్యుమానిటీ, ఫర్ అదర్స్, ఫర్ ద హోల్ యూనివర్స్.
1: ఈ యజ్ఞయాగాది కర్తవులు అనాది కాలం నుండి కూడాను మన భారతదేశంలో అభివృద్ధి అవుతూ వస్తున్నాయి.
2: యజ్ఞయాగ, ద సీక్రెట్ స్పిరిచువల్ రైట్స్ హ్యావ్ బీన్ ఎంకరేజ్ అండ్ ఫాస్టర్డ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ దిస్ కంట్రీ.
1: త్రేతాయుగం నుండి కూడాను ఎన్నియో యజ్ఞములు, యాగములు జరిగాయి.
2: యజ్ఞయాగ took place in times of
1: కానీ ఆనాటి రాక్షసులు ఈ యజ్ఞయాగములను భగం పరుచుతూ వచ్చారు.
2: In those times the demons acted against the performance of yajñas and yagas.
1: Karanam yajñayagadulu yokka vishayamu satyamu variki teliyakapovatame.
2: They did not encourage any yajna yaga demons in those times because they did not follow the path of truth.
1: Dwaparayugam vachetappatiki
2: the dawn of Dwapara age
1: kontha varaku kodanu artham chesukovadaniki prayatnincharu.
2: People made an attempt to understand to some extent.
1: ఎన్నో యజ్ఞ యాగములు జరిగినప్పటికీ జనకునకు ఏమాత్రము తృప్తి జరగలేదు.
2: ఇన్ స్పైట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ మెనీ యజ్ఞ యాగాస్ హి వాస్ నాట్ టోటల్లీ సాటిస్ఫైడ్.
1: హూ? జనక.
2: జనక వాస్ నాట్ టోటల్లీ సాటిస్ఫైడ్.
1: కనుక మనము ఈనాడు అందరు కూడా చదువుకున్నటువంటి వారే.
2: టుడే ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్.
1: యజ్ఞం అంటే ఏమిటి, యాగం అంటే ఏమిటి, క్రతు అంటే ఏమిటి అనేటువంటిది సంపూర్ణంగా అర్థం చేసుకున్నవారు.
2: దే కుడ్ అండర్స్టాండ్ టోటల్లీ వాట్ యజ్ఞ ఇస్, వాట్ యాగ ఇస్, వాట్ ఆర్ రిచువల్స్.
1: కేవలము మానవులైనటువంటి వారు ప్రతి మానవు కూడాను ఈ యజ్ఞయాగాది కథలు నిత్యము ప్రతి శరము కూడా చేస్తూ రావాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మస్ట్ నెసెసరీ పర్ఫార్మ్ దీస్ యజ్ఞాస్ యాగాస్ అండ్ సేక్రెడ్ రిచువల్స్.
1: అనగా ఏ కార్యం చేసినప్పుడు కూడాను భగవత్ప్రీత్యార్థం అని పలకారు.
2: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ వన్ షుడ్ పర్ఫార్మ్ విత్ కంప్లీట్ కన్విక్షన్ దట్ వాట్ ఎవర్ దట్ వన్ డస్.
1: అడుగడుగులకు దైవం యొక్క ప్రీతి మనలో ఆవిర్భవించాలి.
2: ఇన్ ఎవ్రీ సెల్ ఆఫ్ అవర్ బాడీ ఇట్ షుడ్ బి ఎన్ ఆఫరింగ్ టు గాడ్ టు ప్లీజ్ హిమ్.
1: నేను చేయటన్నీ ఇప్పుడు భగవత్ప్రీత్యార్థమై చేస్తున్నాను.
2: వాట్ ఆల్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఓన్లీ టు ప్లీజ్ గాడ్.
1: నన్ను ప్రీతించుకోసమే మిమ్మల్ని పుట్టించాము.
2: And in fact, you are born for this purpose to please God.
1: కేవలము తిండి తీర్థాలతో జీవితం గడపడి కార్యము ముగించుకోవటం కాదు.
2: The life does not revolve around the food, raiment and shelter, eating and drinking alone.
1: కాని మానవుడు తన యొక్క జీవితమును ధన్యం చేసుకునే నిమిత్తమే.
2: In fact, man should live for his own liberation, redemption.
1: తన సత్యాన్ని తాను గుర్తించాలి.
2: He should know his own truth, his own nature.
1: ఎవరిని చూసినాము మనము మీరెవరండి, మీరెవరండి, మీరెవరండి అని ప్రశ్నిస్తాము.
2: Whosoever we come across, we go on inquiring, who are you, who are you?
1: కానీ తానెవరో తను గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
2: But the man is not making an attempt to know his own nature to begin with.
1: Who am I? Who am I?
2: Who am I? Who am I? He doesn't put a question.
1: మొట్టమొదటి నీవెవరో నీవు గుర్తించుకుంటే పనులు ఎవరో నీకు తెలుసుకోవడానికి వీలవుతుంది.
2: సో ఇఫ్ యూ ఫైండ్ అన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ హూ యామ్ ఐ, దెన్ యూ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అదర్స్.
1: ఈ నాడు హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ ఈ అంటే ప్రశ్నలు వేసి వ్యర్థం చేస్తున్నారు కాలమును.
2: టుడే వీ గో ఆన్ పుట్టింగ్ దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అండ్ దస్ వేస్ట్ టైం.
1: కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలపద్మాయ నమః, కాలాతీతాయ నమః, కాల స్వరూపాయ నమః, కాల నియమితాయ నమః. తానే తాను కాలం.
2: గాడ్ ఈజ్ టైమ్, ఈజ్ ద మాస్టర్ ఆఫ్ టైమ్, ఈజ్ బియాండ్ టైమ్, హీ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్.
1: కనుక ఒక్క క్షణమైన కూడా మనం వ్యర్థం చేయకూడదు.
2: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ వేస్ట్ ఎ మూమెంట్.
1: కేవలము శారీరక సంపత్తి కోసమని, మానసిక సంపత్తి కోసమని, ఇంద్రియ ఆనందముల కోసమని ప్రాకులాడుతున్నారే కాని కేవలము ఆత్మతృప్తి నిమిత్తమై ఎవ్వరు కూడా ప్రాకులాడటం లేదు.
2: వీ స్ట్రగల్ హార్డ్ ఫర్ అవర్ ఫిజికల్ ప్రోగ్రెస్, ఫర్ మెంటల్ అచీవ్మెంట్స్ అండ్ టు సాటిస్ఫై అవర్ సెన్సెస్, బట్ వీఆర్ నాట్ లివింగ్ ఫార్ ద రికగ్నిషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ.
1: కేవలము ఈ ఇంద్రియముల సుఖం ఎంతవరకు,
2: ద సెన్సువల్ ప్లెజర్ హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్,
1: ఈ దేహం యొక్క ఆనందం ఎంతవరకు,
2: How long the body happiness lasts?
1: Kaga ivanni kudanu chanamlo chanamlo payabeyatundi meghamule.
2: These are all momentary, like passing clouds.
1: Ivanni kudanu passing clouds.
2: These are all passing clouds.
1: Okkati maatrame permanent idi.
2: But there's only one that is permanent.
1: Adi hrudayame.
2: That is the heart.
1: Adi eni hrudayaniki kai tripti cheyali.
2: In fact, we should satisfy our own heart.
1: Kanuka prema swarupulara.
2: Embodiments of love.
1: మనం ఆ హృదయాన్ని తృప్తిపరచుకునే నిమిత్తమై మనం ప్రయత్నించాలి.
2: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు సాటిస్ఫై అవర్ ఓన్ హార్ట్.
1: ఇవన్నీ కూడా కేవలము దివ్యమైనటువంటి యొక్క సత్సంగం చేతనే ఏర్పడుతున్నాయి.
2: దిస్ ఇస్ పాసిబుల్ బై అసోసియేటింగ్ అవర్ సెల్స్ ఇన్ ది సీక్రెట్ గుడ్ కంపెనీ.
1: సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చితత్వం, నిశ్చితత్వే జీవన్ముక్తి.
2: అండ్ ఇట్ ఇస్ ఓన్లీ out of good company, we develop this detachment, the steady mindedness, and that ensures the liberation ultimately. By joining the bad company, you become bad.
1: Karugane, tell me your company, I shall tell you what you are.
2: Therefore it is said, tell me your company, I shall tell you what you are.
1: నీవు ఎట్టి వారితో చేరుదువో నీ యొక్క గుణములు కూడాను అట్టివిగా గానే మారును.
2: As is the company, so you become. Depending upon the people you associate yourself, you develop those qualities.
1: కనుక పెద్దలైనటువంటి వారితో, విద్యావంతులతో, కేవలం ఆధ్యాత్మిక చింతన చేయ వారితో మీరు కలవాలి.
2: Therefore, elders and educated people should join the company of spiritual minded people.
1: ఈనాడు ఇక్కడ చేరినటువంటి యొక్క సత్సంగము గొప్ప సత్సంగము.
2: The spiritual company here is no blessed, very great.
1: ఇలాంటి కంపెనీ మనకు ఎక్కడ కూడా లభ్యం కాదు.
2: This sort of company of spiritual excellence is not noticed, not available anywhere.
1: ఇలాంటి కంపెనీ మనకు చేరినప్పుడు మనం ఇలాంటి కంపెనీ యొక్క పావులే మనలో ఆవిర్భవించాలి.
2: When you join this company, spiritual company, you develop spiritual thoughts.
1: కనుక ఎట్టి దానితో మనము ఒక కర్ర ఉంటుంది, కర్రకు అగ్ని అంటున్నప్పుడు,
2: when the wood catches fire, when you light it up,
1: ayaka karakunnatundi oka dinni poga roopanga maarutundi,
2: and you find the flame there after the smoke above.
1: Ee smoking elantido daniki megham elantiviga vastuntai.
2: As is the smoke, so is the cloud above.
1: Aa megham ettivo varsham attuvetiyade undu.
2: As is the cloud, so is the rainfall.
1: Kalukuni manamu ee varshamulaku manam lobadutunnamu. Ee varshamu sariyaina varsham kaakunda pothundi.
2: In fact, we want rains, but we don't have proper rains today.
1: Manavudu water chetane jeevisthunnadu.
2: Man lives because of water.
1: Water manchi ledinappudu manishi kuda manchi vaadu, manchi maatalu, manchi talampulu tanlo aavirbhavisthunnayi.
2: When the water is pure, the person will live long with pure thoughts, with pure mind.
1: Inaadu anni rogamulaku moola kaaranamu neere.
2: For all diseases, it is the water that is the cause.
1: అంతేకాకుండా చుట్టూ ఉన్న వాతావరణం కూడాను దానికి కారణంగా అవుతుంది.
2: అండ్ ది ఎన్విరాన్మెంట్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్.
1: కనుక మనం ఉన్నటువంటి యొక్క స్థానంను పరిశుద్ధంగా పెట్టుకోవాలి.
2: దేర్ఫోర్ వి షుడ్ కీప్ అవర్ ప్లేస్ క్వైట్ క్లీన్ అండ్ ప్యూర్.
1: త్రాగేటువంటి నీరు కూడాను పరిశుద్ధమైనటువంటివిగా ఉండాలి.
2: అండ్ అవర్ డ్రింకింగ్ వాటర్ షుడ్ బి నెసెసర్లీ ప్యూర్.
1: అప్పుడే మానవుడు ఆరోగ్యవంతుడిగా అయిపోయి ఆనందాన్ని అనుభవిస్తాడు.
2: దెన్ ఓన్లీ మ్యాన్ వుడ్ బి హెల్దీ అండ్ బ్లిస్ఫుల్.
1: ఆరోగ్యమునకు ఆనందమే ప్రధానము.
2: ఫర్ హెల్త్ ఇట్ ఇస్ ద బ్లిస్, దట్స్ హ్యాపీనెస్, దట్స్ ద ప్రైమోర్డియల్ కాజ్.
1: కనుక విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: విద్యార్థినిలారా,
2: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరందరూ కూడా యువకులుగా ఉండటం చేత మీకు పదార్థము, వాతావరణము చాలా అతి ముఖ్యమైనటువంటిదిగా ఉండాలి.
2: యువర్ యంగ్స్టర్స్, యూ షుడ్ రియలైజ్ ద మెటీరియల్ అండ్ ఎన్వైరన్మెంట్ ఆర్ టు బి టేకెన్ ఇన్ టు అకౌంట్.
1: కనుక సత్సంగంలో మీరు చేరండి.
2: దేర్ఫోర్ జాయిన్ గుడ్ కంపెనీ.
1: మంచి మాటలు, మంచి ఆటలు, మంచి పాటలు తగినటువంటి ఒక స్థానంలోనే మీరు ప్రవేశించాలి.
2: దేర్ఫోర్ జాయిన్ ద కంపెనీ వేర్ దేర్ బి సింగింగ్, దేర్ బి గుడ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్, వేర్ గుడ్ వర్డ్స్ ఆర్ స్పోకెన్.
1: కనుక మీ గేమ్స్ లోపల ఉన్నటువంటి ఒక ఫలితమే మీ జీవిత ఫలితము.
2: అండ్ దెన్ దిస్ లైఫ్ ఇస్ ఎ గేమ్ అండ్ దిస్ ద విన్, ద విక్టరీ విల్ డిసైడ్ యువర్ లైఫ్.
1: కనుక మీ గేమ్స్ సరియైనటువంటివిగా మానవునికి మానవోద్ధరణ గావించేటువంటిదిగా ఉంటుండాలి.
2: Therefore, this life which is a game should end up in the emancipation of our life.
1: ఎవరితో మాట్లాడినప్పటికీ మీరు శాంతంగా ప్రేమతో కరుణతో మాట్లాడాలి.
2: Whomsoever you converse with, you should be peaceful, you should be calm, quiet.
1: కఠినమైనటువంటి పదములను ఉపయోగించకూడదు.
2: You should never use harsh words.
1: ఈ కఠినమైనటువంటి పదముల వల్ల హృదయం చాలా కరిగిపోతుంది.
2: And because of the harsh words, it will affect your heart.
1: కనుకనే మంచి మాటల చేత, పవిత్రమైనటువంటి పలుకుల చేత వారి హృదయాన్ని కరిగించాలి.
2: దేర్ఫోర్ వి షుడ్ స్పీక్ ఇన్ సచ్ ఎ వే, స్వీట్ అండ్ సాఫ్ట్, సో యాజ్ టు మెల్ట్ ద హార్ట్ ఆఫ్ ద అదర్.
1: కనుకనే హర్ట్ నెవర్, హెల్ప్ ఎవర్.
2: భగవాన్ సేస్ హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్.
1: అందరికీ మనము సహాయంగా ఉంటుండాలి.
2: Therefore, we should help everybody.
1: దీనిని సహనాభవతు, సహనోభవతు, సహవీర్యం కరవావహి. నీవు మంచి మాటల చేత నీవు స్నేహం చేసుకోవాలి.
2: యూ కెన్ డెవలప్ బై ఫ్రెండ్షిప్, బై టాకింగ్ స్వీట్లీ అండ్ సాఫ్ట్లీ.
1: నీవు మంచి వారితో కూడినప్పుడు నీకు మంచి హృదయం వస్తుంది.
2: వెన్ వన్స్ యూఆర్ ఇన్ గుడ్ కంపెనీ, యూ విల్ హ్యావ్ గుడ్ హార్ట్.
1: గుడ్ థాట్స్ మనలో వచ్చినప్పుడు గుడ్ కర్మను మనం చేస్తాము.
2: వెన్ వన్స్ యూ హ్యావ్ గుడ్ థాట్స్, యూ విల్ గెట్ ఇన్ గుడ్ యాక్షన్.
1: గుడ్ యాక్షన్ చేసినప్పుడే గుడ్ ఫలితం కూడా లభిస్తుంది.
2: గుడ్ యాక్షన్ విల్ సర్టన్లీ కన్ఫర్ ద గుడ్ రిజల్ట్స్.
1: కనుకని మీరు మంచి మాటలతో నోటినిచ్చినందుకు, నాలుకనిచ్చినందుకు పవిత్రమైనటువంటి మాటల చేత పలకాలి.
2: దెర్ఫోర్ దిస్ టంగ్ దట్ హస్ బీన్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్ షుడ్ బి యూటిలైజ్డ్ ప్రాపర్లీ, దట్ వీ షుడ్ స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ ఇన్ ఎ సీక్రెట్ వే.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక మాటలు ఒక భారతదేశం నుండి మనకు లభిస్తాయి.
2: ద సీక్రెట్ వర్డ్స్ ఆర్ అటర్డ్ ఆర్ స్పోకన్ హియర్ ఇన్ భారత్ అలోన్.
1: ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు దయచేయండి, రండి, కూర్చోండి అని మంచి మాటలతో చెప్పాలి.
2: When elders visit you, you invite them, you welcome them, offer them seats.
1: Pandi, pandi. Ani aavrithiga manamu kadinanga palakkoodu.
2: You cannot be harsh. You can say you may go, and you cannot use in a harsh tone.
1: Nee yokka manchi chettulaku nee maatale mukhyamu.
2: The good and bad depend upon the words that you use.
1: Neevu manchi maatalu maatladithe neeku manchi sthaname labhistundi.
2: If you speak well, you'll get into good position.
1: జవాబు చెప్పేటువంటి వారు కూడా మంచిగా జవాబు చెప్తారు.
2: ది అదర్స్ ఆల్సో విల్ రెస్పాండ్ ఈక్వలీ వెల్.
1: కనుక మీరు విద్యార్థులుగా ఉన్నప్పుడు మీ ఎడ్యుకేషన్ లోపల గర్వం వచ్చిందని మీ యొక్క జీవితమే గర్వమయంగా ఉంటుంటుంది.
2: ఇఫ్ యూ డెవలప్ ది సెన్స్ ఆఫ్ ప్రైడ్ యాజ్ అ స్టూడెంట్, ద హోల్ లైఫ్ విల్ హ్యావ్ టు స్పెండ్ ఇన్ ప్రైడ్ అండ్ ఈగో.
1: కనుక మాటలు మంచివి అయినప్పుడు మన యొక్క హృదయం కూడా మంచిదవుతుంది.
2: అండ్ వన్స్ యువర్ వర్డ్స్ ఆర్ స్వీట్ naturally the heart also is sweet.
1: Heart sweet ga untunto appudu manam chesetundi sankalpam ranni kudunu sweet ga ne untuntai.
2: When one's heart is sweet, all our thoughts are bound to be sweet.
1: Mottamata hrudayanni pavitram ga avinchukoni soft ga chesukoni sweet ga marchukondi.
2: Therefore we should sanctify, purify our heart such that it will be nectarine.
1: Ee nalagaidu dinamulu kudunu చాలా పవిత్రమైనటువంటి వ్యక్తులు ఇక్కడ వారి మాటలు కూడా చాలా పవిత్రమైనటువంటి మాటలుగా ఉంటుంటాయి.
2: Those that address you will certainly speak to you, making use of sacred words.
1: అటువంటి మాటలను మీరు హృదయంలో ప్రింట్ చేసుకోవాలి.
2: See that their words are imprinted in your heart.
1: మీలోటువంటి చెడ్డ మాటలంతా కూడా గాలికి వదలాలి.
2: And let all the bad words in you, let them be released.
1: దాన్ని తీసుకోవడానికి గాలి కూడా ఉండదు.
2: And you should not accept it in.
1: Kanuka prema swarupulara.
2: Embodiments of love.
1: Vil premato.
2: With love.
1: Jarito.
2: With compassion.
1: Karunato.
2: Kindness.
1: Jeevitanni nadipala.
2: Lead the rest of your life.
1: Mee oka jeevitam anta kodanu premamayanga maarali.
2: Let your life be full of love.
1: Aa love anetundi chaala madhuramainatundi.
2: Love is nectarine sweet.
1: ఆ స్వీట్నెస్ మరి దేనేందుకు కారణం రాదు.
2: ద స్వీట్నెస్ ఆఫ్ లవ్ ఇస్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
1: కనుక మాటలను మనం మంచిగా చేసుకోండి.
2: దేర్ఫోర్ రెక్టిఫై.
1: మనం విరోధి కనిపించినప్పటికీ నమస్కారం అండి అని చెప్పాలి.
2: ఈవెన్ ఇఫ్ యూ ఆర్ టు మీట్ ఎన్ ఎనిమీ, డూ నమస్కార్ సల్యూట్ హిమ్.
1: నా విరోధి కదా అని వాడికి మోహం తిప్పుకొని పోకూడదు.
2: డోంట్ టర్న్ అవే యువర్ ఫేస్ వెన్ యూ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ యువర్ ఎనిమీ.
1: అందరితో కూడా మనం స్నేహంగానే ఉంటుండాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ బి ఎ ఫ్రెండ్ టు ఎవ్రీబడి.
1: అది ఏ వేదమునందు మొట్టమొదటి చెప్పింది, సహనాభవతు సహనోభవంతు సహవీర్యం కరవావహి.
2: దట్ ఈస్ ది ఫస్ట్ డిక్లరేషన్ ఆఫ్ వేదిక్ డిక్టమ్ దట్ వీ షుడ్ లివ్ ఇన్ ఫ్రెండ్షిప్.
1: కలిసిమెలిసి తిరుగుదాం.
2: లెట్ అస్ మింగిల్ టుగెదర్.
1: కలిసిమెలిసి పలుకుదాం.
2: లెట్స్ గ్రో టుగెదర్.
1: కలిసిమెలిసి తిరిగినట్టి తెలివిని పోషించుదాం.
2: లెట్ అస్ ఫాస్టర్ అవర్ ఇంటెలిజెన్స్ దట్ వీ హావ్ అక్వైర్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ టుగెదర్.
1: కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
2: లెట్ అస్ ఆల్సో గ్రో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇంటెలెక్ట్ అండ్ నాలెడ్జ్.
1: ఇది మొట్టమొదటి వేదము మనకు సర్వులకు బోధించినటువంటి యొక్క సువాక్యములు.
2: దిస్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ వేద టు బిగిన్ విత్.
1: కఠినమైనటువంటి మాటలు ఏమాత్రం కూడా మెత్తని నాలుక నుంచి రాకూడదు.
2: ది హార్ష్ వర్డ్ షుడ్ నాట్ బి అటర్డ్ బై ద సాఫ్ట్ టంగ్.
1: ఇది చాలా సాఫ్ట్ టంగ్.
2: టంగ్ ఈజ్ సో సాఫ్ట్.
1: ఆ సాఫ్ట్ టంగ్ తోపల స్వీట్ మాటలే రావాలి.
2: ద సాఫ్ట్ టంగ్ షుడ్ అటర్ స్వీట్ వర్డ్స్.
1: ఇది స్వీట్ వర్డ్స్ రాకుండా పోతే ఇది కేవలం హార్డ్ టంగ్ అయిపోతుంది.
2: ఇఫ్ దట్ నాట్ సో ద టంగ్ ఈజ్ హార్డ్ దెన్.
1: హార్డ్ టంగ్ వచ్చినప్పుడు హార్డ్ ఫలితములే మనకు లభిస్తుంటాయి.
2: వెన్ వన్స్ యూ స్పీక్ ఇన్ హార్డ్ వే ఆఫ్ ద హార్డ్ టంగ్ యూ నేచురలీ ఫేస్ బ్యాడ్ రిజల్ట్స్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: రేపటి నుంచి
2: ఫ్రమ్ టుమారో
1: మన హెడ్ ప్రీస్ట్ కూడాను చాలా మంచి విషయాలు చెప్తాడు.
2: ది హెడ్ ప్రీస్ట్ విల్ స్పీక్ టు యూ వెరీ గుడ్ థింగ్స్.
1: అన్ని కూడా ప్రోడీకరించుకోవాలి.
2: యు గ్యాదర్ కలెక్ట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ దట్ యు డిసిమినేట్.
1: కేవలం క్లాసులో ఏదో టీచర్స్ చెప్పినటువంటి యొక్క ఈ ఆర్టిఫిషియల్ భాషలంతా కూడా మీరు నేర్చుకోకూడదు.
2: యు షుడ్ నాట్ లిమిట్ యువర్ సెల్ఫ్ టు ది మియర్ టీచింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ విచ్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: ఈ ఆర్టిఫిషియల్ అనేటువంటిది చాలా ఫిష్ కంటే బ్యాడ్.
2: ది ఆర్టిఫిషియల్ ఇస్ వర్స్ దాన్ ఫిష్.
1: ఫిష్ ఈజ్ బెటర్ దాన్ ఆర్టిఫిషియల్.
2: And in fact, sometimes it proves that fish is better than artificial life.
1: కనుక మనం ఆర్టిఫిషియల్ మనం తీసుకోకూడదు.
2: సో వీ షుడ్ నౌ రిలై ఆన్ ఆర్టిఫిషియల్.
1: హార్ట్ తీసుకోవాలి.
2: హార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, నాట్ ఆర్టిఫిషియల్.
1: కనుక మీరు క్రమక్రమేణా ఈ వచ్చిపోయేటువంటి వారి వల్ల మీకు ఎంతనో జ్ఞానము, అభివృద్ధి, పవిత్రత మీకు చేకూరుతుంది.
2: As days go by, you'll certainly listen to many good things such that we'll make our lives sacred and noble.
1: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదనం, మొట్టమొదటి మనం మంచి మాటలు మాత్రం తీసుకోవాలి.
2: Of all the 9 parts of devotion, the first one is శ్రవణం, listening, that we should be in a position to listen and absorb whatever.
1: ఇష్టమైనటువంటి పరికులమైన ఉంటుంటే తక్షణమే ఆ స్థానంలో వదలు.
2: When once you find those words which are not palatable and acceptable, do not stay there.
1: అన్ని గాలిలో కలిసిపోతుంటాయి.
2: Let them all be released to outside exterior.
1: నీవు మంచి మాత్రమే నీవు తీసుకో.
2: Take in that is good.
1: అటువంటివే నీలో శాశ్వతంగా నిలుస్తాయి.
2: They will remain eternally.
1: అదే సత్యము శాశ్వతము.
2: And that is truth and permanent.
1: అదే సత్యము నిత్యము.
2: And that is truth and eternal.
1: అదే పవిత్రము, అదే నిత్యము.
2: And in fact it's a nectarine that would liberate you.
1: అట్టి పవిత్రమైనటువంటి, నిత్యమైనటువంటి, సత్యమైనటువంటి వాక్కులను మీరు అందుకుని
2: రిసీవ్ దోస్ వర్డ్స్ ఆఫ్ ఎటర్నల్ ట్రూత్.
1: దానివల్ల మీ యొక్క జీవితమును పోషించుకోండి.
2: అండ్ లెట్ స్పెండ్ అవర్ లైఫ్స్ బేసింగ్ ఆన్ ద టీచింగ్స్ దట్ వీ హియర్ ఫ్రమ్ దెమ్.
1: కానీ భగవంతుడు చెప్పినటువంటి మాటలు ఎంత మధురమైనటువంటి మాటలు.
2: గాడ్స్ టీచింగ్స్ ఆర్ సో స్వీట్.
1: భగవంతుని యొక్క వాక్యములు ఎంత మాధుర్యమైనటువంటి వాక్యములు.
2: గాడ్స్ వర్డ్స్ ఆర్ నెక్టరైన్.
1: అతని వాక్యములు అమృతమైనటువంటివి.
2: And his words are full of nectar and full of sweetness to its height.
1: అటువంటి వాక్యములను మీరు ఏ మాత్రం కూడా వదలకూడదు.
2: We should never give up the teaching of God.
1: దేహమునైనను వదలొచ్చును, కాని మాటలను వదలకూడదు.
2: We may even drop the body, but not the teaching of God.
1: ఏంటి పాంచభౌతికము దుర్భరమైన కాయంబు.
2: The body is of senses which is so weak.
1: ఎప్పుడో విడిచేది ఎరుక లేదు.
2: It is bound to fall, you do not know.
1: మాటలు చూస్తామా, అపవిత్రమైన మాటలు. కనుక దీనిని ఏనాడైనా మనం వదలసిందే.
2: అండ్ ద బాడీ యూ హావ్ టు లీవ్ వన్ డే అలా.
1: దేహమును ప్రధానంగా పెట్టుకుని దేహ పోషణకై మనం జీవించరాదు.
2: వీఆర్ నాట్ టు లీవ్ ఓన్లీ ఫర్ బాడీ.
1: మానసిక తృప్తి కోసము,
2: ఫర్ మెంటల్ సాటిస్ఫాక్షన్,
1: ఆత్మానందం కోసము,
2: ఫర్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్,
1: మనం ఇలాంటి పవిత్రమైనటువంటి సంఘములు చేరాలి.
2: వీ షుడ్ జాయిన్ దిస్ సీక్రెట్ కంపెనీ.
1: చేరి చేరటం మాత్రమే కాదు, చేరి వారు చెప్పినటువంటి మంచి విషయాలను మనం హృదయంతో చేర్చుకోవాలి.
2: వీ షుడ్ బీ ఇన్ గుడ్ కంపెనీ, సీక్రెట్ కంపెనీ, ద కాంగ్రిగేషన్, రిసీవ్ అండ్ అబ్జార్బ్ ఇన్ దట్ అటెన్షన్ దట్ వాట్ హెవర్ వీ లిసన్ టు.
0: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 10th of August 2006 in Prashanthi Nilayam during the Ati Rudra Mahayagnam. Baba drew attention to the true purpose of our life. He said that we must perform all actions with the sole motive of pleasing God. If we do so, we are bound to experience bliss always. Thank you and Sai Ram.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 13th discourse on Gita Bhagavan delivered on 15th August 1984. In this discourse, Bhagavan explains how important it is to develop a spiritual outlook as early as possible in one's life, when one's health and vigor are at their peak. He exhorts all not to postpone spiritual inquiry. Sai Bhagavan Vacha.
1: Sarveshu Kaleshu Mamanusmara. ఎల్లప్పుడూ ఎవరు నన్ను స్మరించుచుందురో వారు నాకు అతి ప్రీతి అన్నది భగవద్గీత.
2: భగవద్గీత హెస్ డిక్లర్డ్ హూఎవర్ ఆల్వేస్ అండ్ కంటిన్యూస్లీ ఎవర్ రిమెంబర్స్ మీ అండ్ కాంటెంప్లేట్స్ ఆన్ మీ ఈజ్ డియర్ టు మీ.
1: కానీ ఈనాడు లోకములో వృద్ధాప్యమైనప్పుడే అట్టి వ్యక్తులే ఆధ్యాత్మిక మార్గమునందు ప్రవేశిస్తున్నారు.
2: బట్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ టుడే ఓన్లీ ఓల్డ్ పీపుల్ ఇన్ ఓల్డ్ ఏజ్ అండర్టేక్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్.
1: భోగ్య వస్తు ఆనందమును అనుభవించి విసుగెత్తి వేసారి తదుపరి ఈ ఆధ్యాత్మికములో ప్రవేశిస్తున్నారు.
2: ఆఫ్టర్ ఎంజాయింగ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ లగ్జరీ అండ్ ఎంజాయ్మెంట్ థరలీ అండ్ గెటింగ్ డిస్గస్టెడ్ అండ్ ఎగ్జాస్టెడ్ సచ్ ఎంజాయ్మెంట్ దెన్ దే ఆర్ ఎంటరింగ్ టు ది స్ఫియర్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: దృశ్య వస్తువులనందు ధారాపుత్రాదులు ఎందు ధనకనక వస్తువాహనాదులు ఎందు ఏదియో సుఖము శాంతి ఉన్నదని దాని నిమిత్తమై అనేక విధములుగా పరువులెత్తి అది ఎదురు దెబ్బ వేయగా చల్లగా వెనుకకు తిరిగి వస్తున్నారు ఈ వృద్ధులు.
2: These old people referred to earlier, disgusted and exhausted with such enjoyment, then they are entering into the sphere of spirituality.
1: Drushya vastu ranandu

0: ఎదురు దెబ్బ వేయగా చల్లగా వెనుకకు తిరిగి వస్తున్నారు ఈ వృద్ధులు.
1: దీస్ ఓల్డ్ పీపుల్ రెఫర్ టు ఎర్లియర్ ఆఫ్టర్ ఎంజాయింగ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెన్సెస్ అండ్ ఎంజాయింగ్ ద ఫ్యామిలీ
0: లైఫ్
1: థింకింగ్ దాట్ దెర్ ఇస్ సమ్ ఎంజాయ్మెంట్ అండ్ సమ్ ప్లెజర్ ఇన్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెన్సెస్ అండ్ ఇన్ ద ఫ్యామిలీ లైఫ్ ఇన్ వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ ఇన్ వెల్త్ ప్రాపర్టీస్ name and fame, and after realizing that it is not true, after being haunted back by them, then they are trying to enter into the spiritual world.
0: Shanti sukhamulu dara putradulu endukani dhanakanaka vastu vahanadulu endukani dushyakalpitamaina jagattunu endukani ledaneetunte satyanni anubhavinchina tarvatane aadhyatmikamulo praveshistunnaru.
1: Only after realizing that peace of mind, joy and happiness do not rest in the world of the phenomenal world, the property, the wealth, the wife and the children and such enjoyments, then only they are taking to the path of spirituality.
0: Jeevitamulo bhagavat chintana cheyinatunti vari kante edo ee vruddhapyamunandaina ఈ మార్గంలో ప్రవేశించినటువంటి వారి యొక్క స్థితి కొంత మెరుగనే చెప్పవచ్చు.
1: ఇన్ ఎ వే ఇట్ కెన్ బి సెడ్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ నాట్ డూయింగ్ ఎనీ నాట్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ బెటర్ అట్లీస్ట్ ఇన్ ద ఓల్డ్ ఏజ్ పీపుల్ థింక్ ఆఫ్ ద లార్డ్.
0: అయితే భగవత్ చింతనకు ఒక కాలము ఒక నియమము ఒక వయస్సు అనేటువంటి నియమం ఏమాత్రము లేవు.
1: బట్ దెర్ ఇస్ నథింగ్ నో రెస్ట్రిక్షన్స్ వాట్స్ ఎవర్ రిగార్డింగ్ ద టైమ్ ఏజ్ అండ్ ప్లేస్ సో ఫర్ యాజ్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ గోస్.
0: కనుకనే సర్వేషు కాలేషు అని గీతాచార్యుడు ప్రధానమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించాడు.
1: దట్స్ వై గీతాచార్య హాస్ డిక్లర్డ్ దట్ అట్ ఆల్ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ప్లేసెస్ వన్ కెన్ థింక్ ఆఫ్ ద లార్డ్.
0: భగవద్గీత యందు సుఖ దుఃఖములు కష్ట నష్టములు శీతోష్ణములు లాభాలాభములు దూషణ భూషణులు
1: ఇన్ భగవద్గీత ఇట్ హస్ బీన్ సెడ్ జాయ్ అండ్ సారో అండ్ కోల్డ్ అండ్ హీట్ ప్రాఫిట్ ఆర్ లాస్
0: క్రిటిసిజం
1: అండ్ సెన్సర్ అండ్ ప్రైజ్ క్రిటిసిజం అండ్ ప్రైజ్
0: ఇవన్నీ కూడాను సమముగా భావించమని బోధించాడు గీతాచార్యుడు.
1: గీతాచార్య హెస్ టాట్ దట్ ఆల్ దీస్ థింగ్స్ షుడ్ బి కన్సిడర్డ్ విత్ ఎన్ ఈక్వల్ మైండ్ అండ్ ఈక్వలీ.
0: అయితే భక్తుని యొక్క లక్షణములు 64 లక్షణములుగా నిరూపిస్తూ వచ్చింది భగవద్గీత.
1: భగవద్గీత హెస్ టాట్ దట్ దర్ ఆర్ 64 అట్రిబ్యూట్స్ ఫర్ ఎ ట్రూ డివోటీ.
0: ఇవన్నీ కూడా భక్తుని యందు ఉన్నవా అని విచారించడం చాలా కష్టం.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ వెదర్ ఎ డివోటీ హ్యాస్ ఆల్ దీస్ 64 క్వాలిటీస్.
0: ఈ అన్ని విధములైనటువంటి యొక్క క్వాలిటీస్ వారి యొక్క అర్హతలు అన్ని కూడాను అభ్యాస వైరాగ్యము ఈ రెండింటి ఎందే ఇమిడి ఉంటున్నవి.
1: బట్ ఆల్ దీస్ 64 క్వాలిటీస్ గెట్ దెమ్సెల్స్ ఐడెంటిఫైడ్ అండ్ మర్జ్డ్ ఇన్ టు టూ థింగ్స్ దట్ ఈస్ one is constant practice and the other is detachment and renunciation.
0: Sharirika tapasu, vak tapasu, manasika tapasu, moodinti yokka sammilitamainatundi tattvamu ikkada abhyasamu.
1: Practice refers to the essence and a combination of the bodily tapas, the mental tapas and tapas of speech.
0: Inka vairagyam anaga వస్తు దోషమును గుర్తించి కర్తవ్య కర్మలు ఆచరించి ఫలాపేక్షను ఏమాత్రము కూడాను హృదయమునందు చేర్చుకొనక సాక్షిభూతుడుగా ఉండటమే ఈ యొక్క వైరాగ్యమునకు సరి అయిన లక్షణం.
1: రినౌన్సియేషన్ రెఫర్స్ టు రికగ్నైజింగ్ ది డిఫెక్ట్స్ ఆఫ్ ది ఆర్టికల్స్ అండ్ లివింగ్ ఎ లైఫ్ విచ్ డస్ నాట్ గెట్ అటాచ్డ్ టు దీస్ థింగ్స్ అండ్ లివింగ్ యాజ్ ఎ విట్నెస్ ఫర్ ఆల్ ద థింగ్స్.
0: ఈ రెండింటిని మానవుడు సక్రముగా వర్తింపచేసుకున్న ఇంతకంటే పెద్ద సాధనలు అనవసరం.
1: దెర్ ఇస్ నో నీడ్ ఫర్ గ్రేటర్ సాధనాస్ ఇఫ్ వన్ కెన్ ప్రాక్టీస్ దీస్ టూ ఇంపార్టెంట్ క్వాలిటీస్.
0: ఇట్టి అర్హతలు.

0: మానవుని యందు అభివృద్ధి ఉండవలనన్న బాల్య యవ్వనమనేటువంటి వయసులో చాలా ప్రధానము.
1: ఇఫ్ వన్ వాంట్స్ టు డెవలప్ అండ్ ఎన్కరేజ్ దీస్ టూ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఇన్ మ్యాన్, వన్ హ్యాస్ టు యూజ్ వన్స్ చైల్డ్ హుడ్ అండ్ వన్స్ బాయ్ హుడ్ ఇన్ ఎన్ ఇంపార్టెంట్ అండ్ ఇన్ ఎ నైస్ వే.
0: ఇంద్రియ శక్తి, దేహపటుత్వము, ఆరోగ్యము, ధీశక్తి, ఒక ప్రతిజ్ఞాశక్తి, ఇలాంటి నవ్యమైన భవ్యమైనటువంటి శక్తులు పుష్టిగా సంతుష్టిగా ఉండినప్పుడే ఈ విధమైనటువంటి సాధనలు చేయుటకు సాధ్యమవుతుంది.
1: స్ట్రెంగ్త్ ది బాడీ, స్ట్రెంగ్త్ ది మైండ్, స్ట్రెంగ్త్ ది సెన్స్ ఆర్గన్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ ఫిజికల్ మెంటల్, వెన్ ఆల్ దీస్ ఆర్ ఇన్ ప్లెంటీ దెన్ ఓన్లీ వన్ కెన్ అండర్టేక్ ద స్పిరిచువల్ ఎక్సర్సైజ్.
0: వృద్ధాప్యములో అన్ని విధమైనటువంటి బలహీనతలు ఏర్పడి తన యొక్క ఇంద్రియ శక్తి కూడా కోల్పోయి జ్ఞాపక శక్తి కాని ఆరోగ్యము కాని ఏమాత్రం కూడాను తనకు ఉత్సాహ ప్రోత్సాహము ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంటుంటాం చేత సాధనలు సలపటం అతి కష్టం.
1: ఇన్ ది ఓల్డ్ ఏజ్ వెన్ హీఈస్ సఫరింగ్ ఫ్రమ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ వీక్నెసెస్ ఫిజికల్ మెంటల్ మెమరీ అండ్ ది ఆల్ సార్ట్స్ ఆఫ్ వీక్నెసెస్ లిమిటేషన్స్ ఇట్ విల్ బి రాదర్ డిఫికల్ట్ టు ప్రాక్టీస్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ ఇన్ ద ఓల్డ్ ఏజ్.
0: అట్లయినా వృద్ధులకు ఇంకా మార్గమే లేదా అని బలహీనులు కానక్కరలేదు.
1: ఇన్ దట్ కేస్ వన్ నీడ్ నాట్ గెట్ డిస్కరేజ్ యాజ్ ఇఫ్ దెర్ ఇస్ నో వే ఫర్ ద ఓల్డ్ పీపుల్.
0: అయితే వారికి కూడా కొన్ని కొన్ని అవకాశాలు కూడాను అప్పుడప్పుడు సంభవించవచ్చు.
1: ఈవెన్ ఫర్ దెమ్ సర్టన్ అకేషన్స్ సర్టన్ ఆపర్చునిటీస్ మే కమ్ దేర్ వే.
0: అయితే ఈ బాలకులకు యువకులైనటువంటి వారికి ఇది లభ్యము కావటము తథ్యము అనేటువంటి గ్యారంటీని కూడాను అందించాడు గీతాచార్యుడు.
1: గీతాచార్య హాస్ డిక్లర్డ్ దట్ ద బాయ్స్ అండ్ ద యూత్ would certainly get this opportunity to practice these exercises in a more definite way.
0: Yetlanaga modale manam hotel nundu aaharamunakai order ichi ticket koni pettukunnappudu manam eppudu poyinappudiki manaku aa bhojanam labhistundi.
1: It is something like reserving our food in a hotel and buying a ticket. Whenever we go after reserving the food, we are likely to get the food.
0: Idi mana guarantee.
1: This is guarantee to us.
0: Attu kaakunda edo aakalainappudu kaalam theerin tarvata hotel ku velli ayya naaku annam kavali anukunnappudu lekunda undavachunu.
1: On the other hand, if one goes to a hotel when he is hungry outside the timings, one may not be able to get the food.
0: Labhinchaka povachchu,
1: he may not get the food.
0: Okavela labhinchavachchu,
1: he might sometimes get it also.
0: Idi kevalamu vaari chance paina aadharapadutundadi kani guarantee anetunte led akkada.
1: In such a case there is no guarantee of getting food, but it depends upon the chance factor. They may get it.
0: ఆ వృద్ధులే బాల్యము నుండి భగవచ్చింతన చేయొచ్చు సాధన సంతృష్టి ఎందు వారు ఆరితేరి ఉండిన వృద్ధాప్యం నందు కూడా వారికి ఇది లభ్యమవుట సత్యం.
1: ఇఫ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ద సేమ్ ఓల్డ్ పీపుల్ రైట్ ఫ్రమ్ ద యంగ్ ఏజ్ హ్యావ్ అండర్టేకన్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ అచీవ్డ్ ప్రొఫిషియన్సీ ఇన్ దెమ్, దే ఆర్ షూర్ టు గెట్ సచ్ ఆపర్చునిటీస్ ఈవెన్ ఇన్ ఓల్డ్ ఏజ్.
0: అట్టు కాకుండా బాల్యము నందు ఏమాత్రము కూడా సాధనలు సలపక భగవచ్చింతనను చేయక కాలమును వ్యర్థము గావించుకుని ఇంద్రియముల చేత దేహము చేత అనేక విధమైనటువంటి లౌకికమైనటువంటి క్షుద్రమైనటువంటి సుఖములను అనుభవించి ఏదో వృద్ధాప్యములో భగవంతుని పొందాలని రాకులాడినంత మాత్రమున భగవంతుడు అంత సులభంగా లభించడు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ పీపుల్ వేస్ట్ దేర్ టైం ఎంజాయింగ్ ది ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ డ్యూరింగ్ ద యంగ్ ఏజ్ వేస్టింగ్ దర్ ది పవర్ ఆఫ్ దర్ సెన్స్ ఆర్గన్స్ దర్ బాడీ అండ్ వీకనింగ్ ఇన్ ది ప్రాసెస్ అండ్ దెన్ ఇన్ ద ఓల్డ్ ఏజ్ ఇఫ్ దే వాంట్ టు జస్ట్ రీచ్ ది అల్టిమేట్ గోల్ అండ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్ దెన్ దే వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ దట్ ఆపర్చునిటీ.
0: పంచభక్ష పరమాన్నములను వండి పరిశుద్ధమైన లేత అరిటాకు పైన వడ్డించుకుని రాక్షసులకంతా దీనిని నైవేద్యంగా అందించి వారు భుజించి ఈ యొక్క ఆకును కూడాను శుద్ధము చేసి చించి చిల్లులు గావించి అనేక విధములుగా అనుభవించిన తర్వాత వారి యొక్క ఎంగిలి అన్నమును భగవంతునికి అందించడానికి ప్రయత్నించడంలో ఏ విధమైనటువంటి అర్థం లేదు.
1: దెర్ ఇస్ నో మీనింగ్ వాట్స్ ఎవర్ వెన్ పీపుల్ కీప్ ఆల్ ది డెలీషియస్ ఫుడ్ ఆన్ ఎ ప్లాంటన్ లీవ్ అండ్ ఆఫర్ ఆల్ దీస్ ఫుడ్ టు ద డెమన్స్ అండ్ ది డెమోనిక్ క్యారెక్టర్స్ అండ్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఈస్ టేకన్ అవే బై ది డెమన్స్ after the leftover if it is offered to the god and then try to please him there is no meaning and it is impossible.
0: Yuvakulo yokka dehame leta parishuddhamainatundi aritaaku vantidi.
1: The body of the youth may be compared to the tender plantain leaf.
0: Shabda sparsha roopa rasagandhavulto koodinatundi yokka madhuryamainatundi yokka phalitamule ee panchabachcha paramannamulu.
1: The delicious food may be compared to the objects which are enjoyed by the sense organs.
0: ee maduramaina ee andamaina ee yokka abhiruchikaramainatundi yokka ee gunamulanu kama krodha lobha moham anetunte rakshasulaku mottamata andinchi varu bhujinchi varu anubhavinchina tarvata teechi tippiveshinatundi ee yokka ఆకును అనుభవించడానికి భగవంతునికి అందించడానికి ప్రయత్నిస్తున్నారు.
1: పీపుల్ ఆర్ ట్రైన్ టు ఆఫర్ టు ద గాడ్ ఆఫ్టర్ ఆల్ దర్ పవర్స్ ఆల్ దర్ కెపాసిటీస్ ఆర్ ఆఫర్డ్ టు వేరియస్ థింగ్స్ లైక్ డిజైర్ యాంగర్ ది గ్రీడ్ అండ్ ప్రైడ్ అండ్ సచ్ అదర్ థింగ్స్ ది లెఫ్ట్ ఓవర్ ఇఫ్ ఇట్ ఈస్ ఆఫర్డ్ టు ద గాడ్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఇట్ ఈస్ నాట్ ఎ నైస్ థింగ్ టు డూ.
0: భగవంతునికి నైవేద్యము గావించవలసినటువంటి ఈ మధుర పదార్థములను రాక్షసులకు అందించి వారు వదిలిపెట్టినటువంటి శేషమును భగవంతునికి ఇస్తున్నారు ఇలాంటి వృద్ధులు.
1: ద ఓల్డ్ పీపుల్ ఆఫ్టర్ ఆఫరింగ్ ఆల్ దీస్ డెలీషియస్ స్వీట్ థింగ్స్ టు ది డెమన్స్ దెన్ దే ఆర్ ట్రైంగ్ టు ఆఫర్ ఇట్ టు ద లార్డ్.
0: కనుక మానవత్వములో బాల్యము యవ్వనం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిదని కూడాను గీతాచార్యుడు ప్రబోధించాడు.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ గీతాచార్య హ్యాస్ టాట్ దట్ ద యూత్ అండ్ ది బాయ్హుడ్ ఆర్ వెరీ ప్రెషియస్ థింగ్స్ విచ్ వన్ హ్యాస్ టు కేర్ఫుల్లీ యూజ్.
0: ఏదైనా ఒక వస్తువు ఉండినప్పుడు దాని విలువ మనకు అంత ఘనముగా కనిపించదు, తెలియదు.
1: వెన్ యూఆర్ హ్యావింగ్ అన్ ఆబ్జెక్ట్ ప్రాబబ్లీ ఇట్ వుడ్ నాట్ బి పాసిబుల్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ఇట్స్ వాల్యూ.
0: ఆ వస్తువును మనము కోల్పోయినప్పుడే ఆ వస్తువు యొక్క విలువ మనకు స్పష్టంగా గుర్తించడానికి వీలవుతుంది.
1: ఓన్లీ ఆఫ్టర్ వీ లూజ్ దట్ పర్టికులర్ ఆర్టికల్ ఆర్ ఆబ్జెక్ట్ వీ అండర్స్టాండ్ ద రియల్ వాల్యూ ఆఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్.
0: కన్నులు ఉండినప్పుడు కన్నుల యొక్క విలువ మనకు అంతగా తెలియదు.
1: వెన్ వీఆర్ హ్యావింగ్ ఐస్ వీ డు నాట్ నో ది ప్రెషియస్నెస్ అండ్ ద వాల్యూ ఆఫ్ ద ఐస్.
0: కన్నుల యొక్క దృష్టిని కోల్పోయిన తర్వాత కన్నుల యొక్క విలువ ఎట్టిదని అప్పుడు మానవుడు విచారిస్తాడు.
1: When we lose the power of the vision of the eyes, then we try to understand the importance of the vision.
0: Adhe vidhamugane manavuni yokka aarogyamu anni vidhamulante shakti samarthyamulu undinappudu ee manaviniki ee patuttam yokka sangati artham kaadu.
1: In the same way, when man is having full health and all the faculties filled with full glory, one would not be able to just understand the real importance of
0: aarogyamunu kolipoyina tarvata anni vidhamaina shaktulu udigipoyina tarvata aanadu tama yokka deham yokka shakti ilantidi kada ani appudu thana vicharinchi ayyo nenu vyaktham gaavinchukuntune ani thana vicharistadu.
1: After losing all the health and all the powers of the faculties of the man, then he realizes and repents, oh, I have lost all my capacities and powers.
0: అప్పుడు విచారించి ప్రయోజనం ఏమిటి?
1: Lamenting then is useless.
0: ఇది కేవలము ఆనాటి ఆరోగ్యము దుర్మార్గములో మిత్రుని వలె సహాయపడింది.
1: డ్యూరింగ్ ద యంగ్ ఏజ్ ది బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్ ట్రీట్స్ హ్యావ్ బికమ్ ఏ గ్రేట్ ఫ్రెండ్ టు యూ.
0: కానీ ఆ దుష్ప్రవర్తనలో వినియోగించినటువంటి ఈ శక్తి సామర్థ్యములు వృద్ధాప్యములో అవియే శత్రువులుగా రూపొందుతూ వస్తుంది.
1: దోస్ వెరీ కెపాసిటీస్ విచ్ ఆర్ మిస్యూజ్ ఇన్ యువర్ యంగ్ దే బికమ్ యువర్ ఎనిమీస్ అండ్ ఫోర్స్ ఇన్ ద ఓల్డ్ ఏజ్.
0: అయితే ఎవరు మిత్రులు ఎవరు శత్రులు అనేటువంటి గుర్తించేటువంటి శక్తి సామర్థ్యములు ఉండి కూడాను ఈ యొక్క యువకులు దానిని అలక్ష్యంగా అపమార్గములో అందుకుంటూ అనుభవిస్తూ వస్తున్నారు.
1: యూత్ in spite of their having discriminating power to find out who is a friend and who is a foe, they are not using their powers and capacities in the proper way. They are misusing and abusing.
0: Mitru evaru, shatru evaru.
1: Who is a friend and who is a foe?
0: Guru evaru, shishu evaru.
1: Who is guru and teacher? Who is disciple?
0: Kavi evaru, natakudu evaru.
1: Who is a poet and who is an actor?
0: Telisukone telivunnada.
1: Do you have the discriminating power to understand?
0: Telisina samshayamunnada.
1: After knowing it, will you have a doubt?
0: Telivileni talayunnacho vanarudana tappunnada.
1: If you do not have the intelligence to understand, is there anything wrong in calling you a monkey?
0: Kanuka manavattam anetunte manamu oka pavitramainatunte margamunandu anubhavinchu chesukunnappudu ఈ విధమైనటువంటి ఒక విచారణ శక్తి మనలో ఏమాత్రము కూడాను తబ్బిబ్బు చేయనివ్వదు.
1: ఇఫ్ యూ అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద హ్యూమన్ క్వాలిటీస్ ఇన్ ద ప్రాపర్ వే, దెన్ ది ఇంటెలిజెన్స్ విల్ నాట్ కన్ఫ్యూజ్ యూ.
0: ఈనాడు భగవంతుని తన దేహ నిమిత్తమై దేవుణ్ణి ఉపయోగపెట్టుకుంటున్నాడు.
1: దీస్ డేస్ వీఆర్ యూజింగ్ గాడ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద బాడీ.
0: దేవుని నిమిత్తమై దేహాన్ని ఉపయోగపెట్టడం లేదు.
1: But on the other hand, she is not using the body to worship the Lord.
0: Tana dehamu anarogyam chendinappudu balaheenatanu yerpadinappudu o daivama naaki balamu nandinchu naaki aarogyam cheekurchu ani deha nimittamai devunni upayoga pettukuntunnade kaani ayyo ee deham patutvanga unnadi శక్తి సామర్థ్యంతో కూడి ఉన్నది, ఇంద్రియము యొక్క శక్తి మహా ఉజ్వలంగా ఉంటున్నది. ఇలాంటి సమయంలో ఈ దేహమును, ఈ యొక్క దేహం యొక్క సేవను దైవమునకు అందించేటువంటి అవకాశం నాకు లభ్యమవుతుందా అని విచారించటం లేదు.
1: టుడేస్ మ్యాన్ ఈజ్ మేకింగ్ యూజ్ ఆఫ్ గాడ్ టు ప్రే ఫార్ గుడ్ హెల్త్ వెన్ ఎవర్ ది హెల్త్ ఈస్ డిస్టర్బ్, టు ప్రే ఫార్ సచ్ ఫెసిలిటీస్ ఆఫ్ ద బాడీ. On the other hand, he is not using the strength of his body, the strength of his faculties for worshiping the Lord.
0: Inka eppudu kayala kalam unnadu kanani kalamu nimittamai taanu kalamunu vyartham chestunnadu.
1: He is thinking and imagining there is plenty of time to make use of these things and he is wasting his time that way.
0: Inka kontha mandi edo retirement aina tarvata bhagavantunu chintinchavachunu kada ippudu nunchine kudanu ee bhagavantunu chinta manakenduku edo loka sambandhamainatunte vishayalu anubhavinchi bhoga bhagyamunu anubhavinchi deeni tarvatane manamu daiva chintana chesukovachunani kontha mandi uhistu untaru.
1: Some other people start thinking that after retirement we can just take up contemplation of God and his spiritual exercises and let us just enjoy the things of the objects of the world.
0: Ee naade ni veederakunna inka tarinchuti inkennado ani oka prashna vesinattuga itti శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులు పుష్టిగా సంతుష్టిగా ఉన్నటువంటి ఈ సమయం నందే నీవు అనుభవించలేనటువంటి యొక్క దౌర్బల్యుడవు. అన్ని విధముల శక్తిని ఉడిగించిపోయిన తర్వాత నీవు ఏ విధంగా నీవు భగవంతుని చింత చేయగలవు?
1: హౌ కెన్ యూ జస్ట్ థింక్ ఆఫ్ గాడ్ వెన్ యూ ఆర్ బికమింగ్ ఓల్డ్ అండ్ వెన్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ కెపాసిటీస్? ఇఫ్ యూ ఆర్ నాట్ యూజింగ్ ఆల్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ ప్రొవెస్ అండ్ ఫిజికల్ కెపాసిటీస్ ఫార్ ద వర్షిప్ ఆఫ్ ద లార్డ్.
0: కదలలేవు,
1: you would not be able to move.
0: Kanu masakalu,
1: you would not be able to see.
0: Moguna madatalu bade,
1: and then we force in
0: tala narise kada,
1: your hair would have become gray.
0: Musile musivada ninnu pachivaralu ninnu musipisina ulaga kasare bomma tai tai tai tai tai bomma dini tamasha chudara kutolu bomma annaru. Ilanti manavattamu krushinchi కృంగి అనేక విధమైనటువంటి కష్టములతో పరితపించు సమయంలో భగవంతుని ఏ రీతిగా స్మరించగలడు? కన్నులు కనిపించవు, కాళ్లు కదలవు, చేతులు స్మరించిన సేవ చేయడానికి సాధ్యం కావు. ఇలాంటి పరిస్థితిలో ఏమి చేయగలవు?
1: వెన్ ఆల్ ది సెన్స్ ఆర్గన్స్ బికమ్ వీక్, వెన్ దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు బి యూజ్ ఫర్ ది వర్షిప్ ఆఫ్ ద లార్డ్, దెన్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు యూజ్ ఇట్. ఓన్లీ ది యంగ్స్టర్స్ అండ్ ది చిల్డ్రన్ విల్ బి మేకింగ్ ఫన్ ఆఫ్ యూ, టెలింగ్ దట్ యు ఆర్ ఓల్డ్ అండ్ యూఆర్ సంథింగ్ లైక్ ఎన్ ఓల్డ్
0: మ్యాన్. కాదట, భాగవతం మరింత ఘాటుగా అందించింది ఈ వృద్ధులకు.
1: ఇట్ ఈస్ నాట్ మెయిన్లీ దిస్, భాగవతం హ్యాస్ వెరీ ఫోర్స్ఫుల్లీ ఎక్స్ప్రెస్డ్ సర్టన్ థింగ్స్ ఫర్ ది సేక్ ఆఫ్ ఓల్డ్ పీపుల్.
0: పద పద మంచు కింకరులు పాశములాగడు వేళ,
1: గెటవే గెటవే కమ్ కమ్ in that particular fashion when the yamakinkaras are inviting you,
0: dabadaba paita pettudika labham ledani cheppu vela,
1: when your own relatives are telling there is no use keeping this particular crops here, put it out,
0: aalu bitalu labalaba yerchu vela,
1: your wife and children when they are wallowing,
0: tarama హరినామము నోటను పలుక. ఉండండి, కొంతసేపు ఏడ్చకండి. నేను భగవంతుని చింతించాలంటే ఎవరైనా ఉంటారా? ఏ విధంగా ఇది కాలము తనకు చేరి వస్తుందా?
1: Would it be possible to think of hurry at that particular time? Can you just ask your people to just wait, not cry, that you want to think of the Lord at that particular moment of time?
0: Kanuka manamu bhavishyattuku taginatundi bhadratalanni kudanu manamu ee yavvanamu nandi balyamu nandi manamu krodikarinchukovali.
1: We will have to accumulate and collect all those things which are necessary, which are going to lay a very strong foundation for a happy future in the age of youth itself.
0: Poni retire ayin tarvata emaina bhagavant chintana chestamu ani cheppani uhistara? Ledu.
1: All right, do you think that out of the retirement you would be able to think of the Lord? It is not possible.
0: Retired kaakamunapu office panulato taamu alamatinchi pothuntadu.
1: Before retirement he will be fully engaged in with office.
0: Leka mare vidhamainatuvanti vyapara rangamulo taanu munigi untadu.
1: It may be in the business he gets immersed.
0: Retire ayin tarvata ye clubulu ventano tirigi cards aato aadukotamo kaalamuni vyartamu gaavinchukuneetuvanti vyartapu maatalu yendu nirattakam chesukotamo jarugutu untadi.
1: Even after the retirement people waste their time by going to clubs and waste their life.
0: Edo oka illalu వ్యాపారస్తుడైనటువంటి వ్యక్తిని ప్రశ్నించిందట, ఏమండి ఒక్క దినమైనా కానీ భగవంతుని చింతన చేసేటువంటి నేను వినలేదే చూడలేదే, ఈ వృద్ధాప్యంలోనైనా కూడాను కొంత భగవంతుని చింత చేయటానికి కాలమును వినియోగించుకోండి అన్నాడట.
1: హసిఫ్ ఆస్క్ హర్ హస్బెండ్, సార్ అట్లీస్ట్ నౌ ఇన్ ద ఓల్డ్ ఏజ్ యూ థింక్ ఆఫ్ ద లార్డ్, యు హావ్ నాట్ ఫౌండ్ ఎనీ టైమ్ అట్ ఆల్ డ్యూరింగ్ యువర్ బిజీ పీరియడ్.
0: ఆ వ్యాపారస్తుడు చెప్తాడట, ఏమిటి చావడానికి కూడా నాకు టైం చిక్కటం లేదు, అలాంటి పరిస్థితుల్లో నేను భగవంతుని ఏ రీతిగా స్మరించడానికి వీలవుతుందన్నాడట.
1: ఇట్ సీమ్ టు బిజినెస్ మెన్ ఎక్స్ప్రెస్ దట్ ఐ డు నాట్ హ్యావ్ టైమ్ ఈవెన్ టు డై, వెన్ కెన్ ఐ
0: జస్ట్ ఐ హ్యావ్ నో టైమ్ ఈవెన్ టు డై అన్నాడు.
1: హీ సెడ్ ఇట్ సీమ్స్ ఐ హ్యావ్ నో టైమ్ ఈవెన్ టు డై.
0: చావడానికి ఉన్న టైం లేదనుకునేటువంటి మానవుడికి చావు వదిలిపెడుతుందా? ఇది తన ఇష్టమా?
1: ఫర్ ఎ పర్సన్ హూ సేస్ దట్ ఐ హ్యావ్ నో టైమ్ ఈవెన్ టు డై విల్ డెత్ లీవ్ హిమ్? Is it according to his wishes?
0: Kala pravaham evari kosamu agadu.
1: Time waits for none.
0: Kanuka kalamunu unnantalone manu sarthakam gavinchukotaniki tagina krushi cheyali.
1: Therefore when time is available for us we have to make use of the time in the proper way.
0: Mrutyu aneetuvanti shatruvulu rogam aneetuvanti yokka sainyamunto cheri deham aneetuvanti rajyam paina dandetti vastunnaru.
1: The enemy of death along with the soldiers of diseases will be waging a war against the body.
0: Atti samayamlo dikku mokku leka nakka kukkala vale chavadaniki prayatnistunnaru manavulu.
1: Men are dying most helplessly during such periods of time when they are attacked by death.
0: దైవత్వం యొక్క అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారికి ఎట్టి సైన్యము కూడాను ఏమాత్రం కూడాను వీరిని ఛేదించలేదు.
1: పీపుల్ హూ హావ్ ఎర్న్డ్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ నో ఎనిమీ నో ఆర్మీ కెన్ అటాక్ దెమ్.
0: కనుకని మనము ఈ యొక్క యవ్వనమునందే దైవానుగ్రహమును సంపాదించి తద్వారా మనమును ఆవరించేటువంటి యొక్క శత్రువులను మనపైన రాలేటువంటి యొక్క కష్టములను తగిన రీతిగా సాధించడానికి వాటిని ఎదుర్కోవటానికి శక్తి సామర్థ్యం మనం సంపాదించుకోవాలి.
1: దేర్ఫోర్ డ్యూరింగ్ యూత్ ఇట్సెల్ఫ్ విల్ హావ్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఎక్విప్ అవర్సెల్ఫ్స్ టు మీట్ ఆల్ ద ఛాలెంజెస్ ఆఫ్ ద ఎనిమీస్ వెన్ ద ఎనిమీస్ ట్రై టు లే ఎ సీజ్ ఆన్ us.
0: ముఖ్యముగా ఏనాటికైనా ఎప్పటికైనా మనకు ఒక దీర్ఘ ప్రయాణం అనేటువంటిది ఉన్నది అనేటువంటి దానిని మన హృదయంలో స్థిరం చేసుకోవాలి.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ వీ మస్ట్ బి ఫర్మ్లీ కన్విన్స్డ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్ దట్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి ఎ లాంగ్ వన్.
0: రైలు ప్రయాణమో లేక ట్రైన్ ప్రయాణమో ఇంకే ప్లేన్ ప్రయాణమో బస్సు ప్రయాణమో ఏదో కొంతకాలం జరుగుతుంది.
1: It may be any other type of travel, bus travel or train travel, it lasts for a short
0: time. The life of life is dirgha prayanam.
1: The travel of life is going to be a long one.
0: Ee prayanam anetundi manam eppudu kodanu gnapti andinchukovali.
1: This particular aspect we will always remember.
0: దీనిని మర్చిపోయే మానవుడు తాను ఈ ప్రయాణమునకు సిద్ధం కాక ప్రయాణములో జరిగేటువంటి యొక్క కష్టసుఖములకు తగినటువంటి యొక్క భద్రతను ఏర్పరచుకోలేక కేవలము ఈ యొక్క భోగభాగ్యం ఇయ్యండి కుమిలిపోతున్నాడు.
1: ఏ పర్సన్ హూ హాజ్ నాట్ రిమెంబర్డ్ దిస్ పర్టికులర్ థింగ్ దట్ లైఫ్ ఈజ్ అ లాంగ్ జర్నీ, హూ హాజ్ నాట్ ఎక్విప్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ ఆల్ ది కంటింజెన్సీస్ ఇన్ ద ట్రావెల్, హీ వుడ్ బి సఫరింగ్ వెరీ మచ్ వెన్ హీఈస్ ఫేస్డ్ విత్ రియల్ ట్రబుల్స్ అండ్ రియల్ ప్రాబ్లమ్స్.
0: మీకందరికీ తెలుసును,
1: ఆల్ ఆఫ్ యూ నో ఇట్,
0: రైల్వే ఒక పెట్టెలంతా ఉంటుంటాయి, గూడ్స్ పెట్టెలు.
1: ఇన్ ది కంపార్ట్మెంట్స్ ఆఫ్ ద ట్రైన్,
0: దీన్ని నిర్మించే సమయం లోపలనే దీనికి ఒక విధమైనటువంటి కాల నిర్ణయం చేస్తూ వస్తుంటారు.
1: ఫర్ ఆల్ దీస్ కంపార్ట్మెంట్స్ ది పర్టికులర్ ది గూడ్స్ ట్రైన్ దే విల్ బి గివింగ్
0: ఎక్కడికైనా కొన్ని స్టేషన్లు పంపించే సమయం లోపల దానిపైన రిటర్న్ అని ఒకటి రాసి కింద డేట్ వేసి పెట్టింటారు.
1: యూ కెన్ సీ ఆన్ ది గూడ్స్ ట్రైన్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ ద కంపార్ట్మెంట్ ఎ డేట్ ఇస్ మెన్షన్ బై విచ్ దిస్ పర్టికులర్ థింగ్ విల్ హావ్ టు బి రిటర్న్డ్ బ్యాక్ టు ద ఫ్యాక్టరీ.
0: అక్కడ ఉపయోగించుకున్న తర్వాత ఆ డేట్ కు సరిగా తిరిగి ఆ యొక్క పెట్టెను పంపించాలి.
1: ఆఫ్టర్ యూజింగ్ దట్ పర్టికులర్ బాక్స్ డ్యూరింగ్ దట్ పర్టికులర్ టైమ్ దట్ కంపార్ట్మెంట్ ఇట్ హాస్ టు బి సెంట్ బ్యాక్ బై ది టైమ్ వెన్ ది
0: ఈ దేహం అనేటువంటి పెట్టె పైన కూడా నువ్వు భగవంతుడు రిటర్న్ అని రాశాడు, డేట్ కూడా వేశాడు, కానీ ఆ డేట్ను మీరు గమనించడం లేదు.
1: ఆన్ దిస్ బాక్స్ ఆఫ్ దిస్ బాడీ ఆల్సో ద రిటర్న్ డేట్ హాస్ బీన్ రిటన్ బై గాడ్ బట్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్.
0: కానీ ఏ నిమిషంలో ఇది వెనుకపోతుందో,
1: వీ డి నాట్ నో వెన్ దిస్ హాస్ టు గో బ్యాక్.
0: ఇలాంటి సత్యాన్ని మానవుడు ఏమాత్రం కూడా నువ్వు విచారించడం లేదు.
1: సచ్ ఇంపార్టెంట్ ట్రూత్స్ మ్యాన్ ఈజ్ నాట్ ట్రైన్ టు రిమెంబర్ అట్ ఆల్.
0: కనుక మన జీవితం లోపల అన్ని విధములైనటువంటి యొక్క సుఖశాంతులు నిజముగా ఉండవలనన్నా ఈ యవ్వనమునందే మనం దైవానుగ్రహమును తగినటువంటి కృషి చల్పాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ ఎంజాయ్ ఆల్ ది ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ అట్ ఎ లేటర్ స్టేజ్ డ్యూరింగ్ ది యూత్ ఇట్సెల్ఫ్ యూ హావ్ టు మేక్ యూ హావ్ టు ఎర్న్ ది గ్రేస్ ఆఫ్ గాడ్.
0: ఈ మానవత్వంలో ఈ బాల్యం అనేటువంటిది, ఈ యవ్వనం అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
1: ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్ దిస్ బాయ్హుడ్ అండ్ యూత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ విలువైనటువంటి యొక్క ఈ జీవితాన్ని మనం గుర్తించుకునలేక కేవలము ఒక మాణిక్యం వంటి మానవ జీవితాన్ని మసిబోకులకు అమ్ముకుంటున్నాం.
1: నాట్ రైజింగ్ ది ప్రెషియస్నెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ వీఆర్ వేస్టింగ్ అవర్ యూత్ అండ్ అవర్ బాయ్హుడ్.
0: వజ్ర వైడూర్య మరకత మాణిక్య గోవేదిక పుష్యరాగమంతో పొంచింపబడినటువంటి ఒక బంగారు గిన్నెలో తిలకను కలిపి అనగా నూగులు పిండి కలిపి దానిని వండుకోవటానికి ప్రయత్నిస్తున్నాం.
1: వీఆర్ యూజింగ్ ఎ గోల్డెన్ కప్ స్టడెడ్ విత్ ప్రెషియస్ జెమ్స్ అండ్ జ్యూవెల్స్ ఫార్ ఎ వెరీ పెటీ యూజ్.
0: దీన్ని కాంచడానికి కేవలం గంధపు చెక్కలను ఉపయోగపెడుతున్నాం.
1: టు ప్రొడ్యూస్ ఫైర్ అండ్ హీట్ ఆఫ్ ద హోల్ థింగ్ వీఆర్ యూజింగ్ ది శాండల్వుడ్ ఆఫ్ ద ఫ్యూయల్.
0: పాత్ర చూస్తామా, చాలా విలువైనటువంటిది.
1: ది వెసల్ ఈజ్ వెరీ ప్రెషియస్.
0: కట్టెలు చూస్తామా, మహా విలువైనటువంటివి.
1: ఫ్యూయల్ ఆల్సో ఈజ్ వెరీ వాల్యుయబుల్ అండ్ ప్రెషియస్.
0: కానీ పదార్థం చూస్తామా, అల్పమైనటువంటిది.
1: ద ఫుడ్ విచ్ ఈస్ కుక్డ్ ఈజ్ యూజ్లెస్ అండ్ వెరీ ట్రివియల్.
0: మన యొక్క విలువైనటువంటి దేహాన్ని, పవిత్రమైన భావాలను మనం తుచ్చమైనటువంటి సుఖాలకు అమ్ముకుంటున్నాం.
1: ప్రెషియస్ బాడీ, సేక్రెడ్ ఫీలింగ్స్ ఆర్ సోల్డ్ అవే ఫార్ అర్నింగ్ అండ్ ఎంజాయింగ్ యూజ్లెస్ ట్రివియల్ థింగ్స్ ఇన్ లైఫ్.
0: కేవలము ఒక విధమైనటువంటి అల్పమైనటువంటి విషయాలను ఈ పాత్రలో పెట్టి భుజిస్తున్నాము.
1: మీన్ అండ్ ఇన్వాల్యులెస్ థింగ్స్ ఆర్ పుట్ ఇన్ దిస్ పర్టికులర్ వెసల్ అండ్ వీఆర్ ఎంజాయింగ్ దెమ్.
0: బంగారు నాగలను తీసి దున్నుకుని దానిలో జిల్లేడు మొక్కలను మలిపించినట్టుగా మనం అనుభవిస్తున్నాము.
1: వీఆర్ యూజింగ్ ఎ గోల్డెన్ ప్లౌ టు ప్లౌ అండ్ టు ప్రొడ్యూస్ యూజ్లెస్ ప్లాంట్స్.
0: నీ హృదయ క్షేత్రం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి క్షేత్రము.
1: ద ఫీల్డ్ ఆఫ్ యువర్ హార్ట్ ఈజ్ మోస్ట్ ప్రెషియస్ అండ్ సీక్రెట్.
0: క్షేత్రము కూడాను నాదే అన్నాడు గీతాచార్యుడు.
1: గీతాచార్య హాస్ డిక్లేర్డ్ ఈవెన్ దట్ ఫీల్డ్ బిలాంగ్స్ టు హిమ్.
0: క్షేత్రజ్ఞ చాపి మాంగిటి. క్షేత్రమే కాదు నేను, క్షేత్రజ్ఞుడి కూడాను, క్షేత్రజ్ఞుడే కాదు క్షేత్రం కూడాను నేనే అని ఆ రెండింటినీ భగవంతుని యొక్క సొత్తులుగా భావించినటువంటి ఈ క్షేత్రములో సద్గుణములు అనేటువంటి యొక్క బంగారు నాగలను పెట్టి మనం అనేక విధముల సంస్కారం చేస్తున్నాము. చేసి కట్ట కడపటికి ఏమి పంటను బంధించుకున్నాం, విషయ భోగములు అనేటువంటి జిల్లేడు మొక్కలను బంధించుకుంటున్నాం.
1: గాడ్ హాస్ డిక్లేర్డ్ He is Kshetrajna and Kshetram itself. He has owned both those things and he has identified himself with them. And what are we doing with that Kshetram, the heart? We are using a golden plow to plow, but we are raising crops which are useless and which are sensuous and sensual.
0: Nijamuga ee Kshetram yokka viluva, ee yokka nagali yokka viluva gurtinchinatvanti vyakti ee vidhamga veetini durvinyogam chesukonaledu.
1: Any person who recognizes the preciousness of the heart and the preciousness of the feelings which will have to be there, he would not misuse these things.
0: Jeevitanni paropakara sambandhamaina karyamulo,
1: life must be used for the good and welfare of others.
0: Pavitra gamyamnu cheretunte margamulo,
1: for reaching the sacred goal and in the sacred path.
0: దివ్యత్వాన్ని ప్రకాశించేటువంటి యొక్క తత్వములో,
1: ఇన్ బ్రింగింగ్ అబౌట్ ఎ షైనింగ్ ఎఫల్జెన్స్ ఇన్ ద హార్ట్ అండ్ ఇన్ ద మైండ్,
0: దైవత్వాన్ని పొందేటువంటి యొక్క లయములో దీనిని సార్థకంగా గావించుకోవాలి.
1: వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఇన్ ఇన్ గెటింగ్ అవర్ దస్ మర్జ్డ్ ఇన్ టు డివినిటీ ఇట్సెల్ఫ్.
0: అప్పుడే దీ యొక్క మానవత్వం సార్థకత పొందడానికి లేక మానవత్వం దీయమైనటువంటిదని చెప్పడానికి ఒక అర్హత కలిగి ఉంటాం.
1: దెన్ ఓన్లీ వీ గెట్ ది అథారిటీ టు సే దట్ లైఫ్ ఈజ్ శాంక్టిఫైడ్ అండ్ లైఫ్ ఈజ్
0: జంతువు నాం నరజన్మ దుర్లభం అని భావిస్తున్నాము. ఏమి ఇందులో ఉండేటువంటి దుర్లభం, ఇందులో ఉన్న విశేషం ఏమిటి?
1: ఇట్ ఈస్ సేడ్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అండ్ డిఫికల్ట్ టు గెట్ ఎ హ్యూమన్ లైఫ్. వాట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ హ్యూమన్ లైఫ్? వై ఇస్ ఇట్ సో డిఫికల్ట్ టు గెట్?
0: పశుపక్షి మృగాదులు ఏ విధమైనటువంటి సుఖ సంతోష భోగభాగ్యములు అనుభవించుతున్నావో అట్టివే ఈ యొక్క మానవత్వం కూడా అనుభవిస్తుండాలి. ఇంకా జంతువునాం నరజన్మ దుర్లభం అనటంలో ఏమిది విశేషం?
1: ఆల్ ది ప్లెజర్స్ అండ్ జాయ్స్ విచ్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ ఆర్ ఎంజాయింగ్, మ్యాన్ ఈజ్ ఆల్సో ఎంజాయింగ్. In that case, what is the speciality of declaring that human life is
0: migrinatvanti jeevarasula kante ee manavattam oka visishtamainatvanti margamulo dinni anubhavinchali.
1: One has to enjoy in a special way this life of human being compared with the life of animals and birds.
0: Manabhimanamulnu visarjinchi,
1: one has to give up attachment and
0: nityanitya parisilana salapaka,
1: one has to discriminate between right and wrong.
0: Atmanatma viveka tattvam kolpoyi,
1: giving up what is atma and giving up the discriminating power between
0: bhuti yogamunaku dooramai,
1: being away from the yoga of intelligence,
0: dhrutvamunaku kolpotam cheta manavudu inni vidhamla entunte yokka ashantiki guri avutunnadu.
1: He is becoming a victim of so much of lack of peace because he has not been following the right path.
0: Dhrudanischayudai vak tapassunu, మానసిక తపస్సును శారీరక తపస్సును నిన్న చెప్పినట్టుగా దాని యొక్క గుణములను ప్రవర్తన రూపమైనటువంటి ప్రచారములు చేయడానికి యువకులు సంసిద్ధులు కావాలి.
1: As was explained yesterday, with a firm resolve, youth will have to undertake the మానసిక తపస్, the వాక్ తపస్ and దేహ తపస్ and enjoy that and set an example for the world.
0: సత్వగుణముతో రజోగుణమును నింపాలి.
1: With the help of sattvaguna, rajoguna has to be subdued and it has to be filled with it.
0: Hrudayamulo rajotamo gunamulu nimpukoni sattvikam chesa darini abhivruddhi pondalani pondinchalante idi sadhyam kadu.
1: It is impossible if you want to make progress in sattvaguna if you fill your heart with rajoguna and tamoguna.
0: Emi emi burralona emaina cherchavachchu.
1: If there is nothing in the head, something can be filled in it.
0: Ememo nindi unna తలబుర్రది ఖాళీ అగునా?
1: If you fill your head with all sorts of things, how can you empty it?
0: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా?
1: Without emptying it, is it possible to put something great and sacred inside?
0: మొట్టమొదట ఏమేమో నింపుకున్నటువంటి ఈ తలబుర్రను మొట్టమొదట మనం ఖాళీ చేయాలి.
1: We have filled our heads with all sorts of unnecessary things, we'll have to empty that first.
0: అప్పుడే మనం ఏ సుకృతమైనటువంటి భావం నింపాలని తలుచుకుంటామో ఆ సుకృతాన్ని మనం నింపడానికి సాధ్యమవుతుంది.
1: Then only you will be able to just fill the head with sacred thoughts and sacred feelings. That will be possible only then.
0: Kanukane manavudu artham leniki yedupulu yedustunnadu.
1: Man has been crying a meaningless cry.
0: Artham leni nadakalanu nadustunnadu.
1: A meaningless path he is taking.
0: Artham leni jeevithanni gadaputunnadu.
1: He is living a meaningless life also.
0: Puttunappudu yedchinadu.
1: When he was born he cried.
0: Chachinappudu yedchutadu.
1: While dying he cries.
0: మధ్య నిన్న సుఖాలకు ఎందెందుకు ఏడ్చుతాడు?
1: ఇన్ బిట్వీన్ ఫర్ నంబర్ ఆఫ్ థింగ్స్ హీ గోస్ ఆన్ క్రైయింగ్.
0: ధర్మజ్ఞాని కలుగుచున్న ఉద్ధరింప ఏడ్చినాడా?
1: హాస్ హీ క్రైడ్ ఫర్ వెన్ హీ జస్ట్ సా డిక్లైన్ ఆఫ్ ధర్మ.
0: కనుక ధర్మజ్ఞాన నిమిత్తమై మన లోపల జరుగుతున్నటువంటి యొక్క అశాంతికి మనం ఏడ్చాలి.
1: వీ హ్యావ్ టు క్రై వెన్ వీ సీ ద డిక్లైన్ ఆఫ్ ధర్మ అండ్ ఫాల్ ఇన్ ద రూయిన్ ఆఫ్ ధర్మ.
0: ఈ ధర్మం ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ ధర్మ? యాక్చువల్లీ
0: దైవచింతని నిజమైన ధర్మం.
1: రియల్ ధర్మ ఈస్ థింకింగ్ అండ్ కాంటెంప్లేటింగ్ ఆఫ్ ద లార్డ్.
0: దానిని చింత చేసుకుంటూ నీ నిత్య జీవితంలో నీ కర్తవ్య కర్మలు ఎన్ని అనుభవించినప్పటికీ దోషము లేదు.
1: థింకింగ్ ఆఫ్ ద లార్డ్ ఆల్వేస్, డిశ్చార్జింగ్ యువర్ డైలీ డ్యూటీస్ విచ్ ఆర్ ఇంపోజ్ అపాన్ యూ.
0: ఇక్కడ భగవద్గీత సర్వసంగ పరిత్యాగై ఆడబిడ్డలను వదిలిపెట్టి ఆస్తిపాస్తులను విసర్జించి నీ వెళ్లమని బోధించడం లేదు.
1: భగవద్గీత హాస్ నాట్ టాట్ దట్ యు షుడ్ గివ్ అప్ ఆల్ యువర్ ఫ్యామిలీ, యువర్ వెల్త్, ప్రాపర్టీస్ అండ్ యుట్ జస్ట్ గో అవే టు ద ఫారెస్ట్.
0: నీ ఆడబిడ్డలను చూసుకో.
1: యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.
0: ఉద్యోగాలు నువ్వు చేసుకో.
1: యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: నీ కర్తవ్య కర్మలను నువ్వు ఆచరించు.
1: యూ డూ యువర్ డ్యూటీస్.
0: కానీ లక్ష్యం మాత్రము దైవత్వం పయనించుకోవాలి.
1: కీప్ యువర్ గోల్, కీప్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆన్ డివినిటీ.
0: ఎన్ని చేసినప్పటికీ లక్ష్యాన్ని మాత్రం మార్చకూడదు.
1: వాట్ ఎవర్ యువర్ బి డూయింగ్, డోంట్ ఫర్గెట్ అబౌట్ యువర్ గోల్.
0: ఈ లక్ష్యాన్ని మనం విసర్జించిన మనం అవలక్షణ స్వరూపాన్ని పొందుతాం.
1: ఇఫ్ యూ గివ్ అప్ యువర్ గోల్ దెన్ యూ విల్ గెట్ ఎ బ్యాడ్ ఫార్మ్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: లక్ష్యమే మన జీవితం యొక్క గమ్యం.
1: అవర్ అంబిషన్, అవర్ గోల్ మస్ట్ బి రైట్లీ సెట్.
0: దీనిని ఆధారం చేసుకుని మన సర్వకర్మలు ఎందుకూడను ఈ కాయమును ఇమిడ్చి కర్తవ్యములు ఆచరించుకోవచ్చు.
1: కీపింగ్ అవర్ గోల్ ఇన్ వ్యూ, వాట్ ఎవర్ వీ డైలీ డ్యూటీస్ ఎట్సెట్రా, వీ కెన్ డిశ్చార్జ్.
0: మన మాట ఎందు ఎట్టి విధములైనటువంటి యొక్క లోటును రాకుండా చూసుకోవాలి.
1: ఇన్ అవర్ వర్డ్స్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఫ్లా, ఎనీ డిఫెక్ట్. వీ హావ్ టు టేక్ కేర్ టు సీ దాట్.
0: సత్యమునే ఉచ్చరించాలి.
1: We should always tell the truth.
0: అయితే కొంతమంది పిల్లలకు ఈ సత్యము ఒక్కొక్క సమయంలో ఆపసత్యం అనేటువంటి దాన్ని కూడా మనం కొంత తబ్బిబ్బు చేసుకోవచ్చును కదా, మార్చుకోవచ్చును కదా అని కూడా సందేహిస్తుంటారు.
1: సమ్ పీపుల్ మే బి థింకింగ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ వీ మస్ట్ స్లైట్లీ మాడిఫై ది ట్రూత్.
0: ఒక్కొక్క సమయంలో అసత్యం ఆడవలసి వస్తుంది.
1: సమ్ టైమ్స్ ఇట్ మే బికమ్ నెసెసరీ టు టెల్ అన్ ట్రూత్.
0: కానీ ఒక్కటి,
1: బట్
0: అసత్యం మాత్రం చెప్పక సత్యమును కూడా చెప్పకుండా ఉండేటువంటి యుక్తిని పొందుకు.
1: యూ కెన్ డెవలప్ దట్ మచ్ ఆఫ్ క్లవర్నెస్ టు కీప్ సైలెన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ టెలింగ్ ఎదర్ ట్రూత్.
0: సత్యం భూజాత్ ప్రియం భూజాత్ అప్రియం సత్యం అప్రియం అని, భూజాత్ సత్యం అప్రియం అని. ఈ సత్యం అనేటువంటిది అప్రియమైనటువంటి సత్యం కూడా చెప్పకూడదు.
1: దట్ ఈస్ వై ఇట్ ఇస్ సెడ్
0: ప్రియం కదా అని మనము కొంతవరకు అసత్యాన్ని కూడా చెప్పకూడదు.
1: దట్ ఈస్ వై ఇట్ ఇస్ సెడ్ టెల్ ద ట్రూత్, టెల్ ఇట్ డియర్లీ, బట్ యూ షుడ్ నాట్ టెల్ untruth which may be dear. You should not tell truth in an undear way also.
0: ఇలాంటి సందిగ్ధ అవస్థ లోపల మనం సత్యానిష్టములను సత్య అసత్యములను రెండింటిని కూడా తప్పించుకుని మెలిగేటువంటి యొక్క యుక్తిని కొంతవరకు నేర్చుకోవచ్చు. కానీ సత్యం చెప్తే ప్రమాదం కలుగుతుంది ఏమో అని అసత్యాన్ని మనం ఉపయోగించుకోరాదు.
1: Whenever there are some testing or trying times as such, you should develop certain amount of cleverness to manage in such a way that without telling untruth, you should be able to just avoid situation and overcome that particular problem.
0: కనుక మనము కొన్ని కొన్ని సమయములందు మనము చాలా మెలకువగా నడుచుకోవాల్సి వస్తుంది.
1: In certain times, we will have to conduct ourselves in an extremely careful way.
0: ఈ మాటను పరులకు బాధించకుండా ఉండేటువంటి విషయాన్ని కూడా గుర్తించాలి.
1: We should know how to use the words without hurting people.
0: నొప్పించక తాను ఒక తప్పించుకు తిరుగువాడు ధన్యుడివేమో అన్నాడు.
1: ఇట్ ఇస్ సెడ్ దట్ హీ ఈజ్ ఎ ఫార్చునేట్ వన్ హూ నోస్ వితౌట్ హర్టింగ్ ఎనీవన్.
0: ఇతరులను నొప్పించకూడదని తాను నొప్పి పడకూడదు.
1: హీ షుడ్ నెవర్ హర్ట్ నార్ గెట్ హర్ట్ బై అదర్స్.
0: తాను నొప్పి పడకూడదని ఇతరులను నొప్పించరాదు.
1: జస్ట్ బికాస్ హీ షుడ్ నాట్ గెట్ హీ షుడ్ నాట్ హర్ట్ అదర్స్ ఆల్సో.
0: ఇతరులను నొప్పించక తాను నొప్పి పడకుండేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: యూ షుడ్ రికగ్నైజ్ దిస్ ట్రూత్ విచ్ డస్ నాట్ హర్ట్ అదర్స్ విచ్ డస్ నాట్ హర్ట్ అస్ ఆల్సో.
0: ఒక చిన్న ఉదాహరణ, ఒక కథ.
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ అండ్ ఎ స్టోరీ.
0: ఒక ఇల్లాలు ఈ విధంగా సమావేశంలో పాల్గొని పౌరాణికుడు చెప్పేటువంటి దీనిని చక్కగా వింటూ వచ్చింది.
1: వన్ హసీఫ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎ మీటింగ్ లైక్ దిస్ అండ్ షీ వాస్ కాన్సన్ట్రేటెడ్లీ లిజనింగ్ టు వాట్ వాస్ బీయింగ్ ఎక్స్పోండెడ్ ఇన్ ద మీటింగ్.
0: ఒకనాడు ఈ పౌరాణికుడు రామాయణము చెప్పుతూ పతియే సతి.
1: వన్స్ వెన్ యూ ఆర్ జస్ట్ డిస్క్రైబింగ్ రామాయణ హీ జస్ట్ సెడ్ పతియే సతి,
0: పతియే గతి.
1: హస్బెండ్ ఈజ్ ది ఓన్లీ గోల్.
0: కనుక అట్టి పతిని ఆనంద పెట్టడమే సతి యొక్క లక్ష్యము.
1: Therefore, it is the responsibility and the duty of Hasif to satisfy the husband who is
0: Patini Dainamga Bhavinchali.
1: Treat husband as God.
0: Ani Aneka Vidamliga Bodhistu Vachadu.
1: He was telling all these things in a number of ways.
0: ఇది విన్నటువంటి యొక్క ఇల్లారు ఇంటికి వెళ్ళింది.
1: దిస్ హసీఫ్ హూ హెర్డ్ విత్ ఎ లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆల్ దీస్ థింగ్స్ వెంట్ బ్యాక్ హోమ్.
0: అతనికి అనేక విధములైనటువంటి సేవలు చేయాలి అని కూడాను ఈ యొక్క పౌరాణికుడు చెప్పాడు.
1: దిస్ పౌరాణిక్ వాజ్ జస్ట్ టెలింగ్ ఇన్ ది కోర్స్ ఆఫ్ దిస్ కోర్స్ దాట్ ఆల్
0: పతి దైవమని పౌరాణికుడు చెప్పాడు కదా అని ఆఫీస్ నుంచి భర్త వచ్చేటప్పటికీ ఒక చెంబు నిండుకు నీళ్లు తీసుకుంది, ఆ బూడుసుల పైన పోసింది, కాళ్ళు కడిగింది, విసిరగరతో విసిరింది, ఏమేమో పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటుంది అది.
1: షీ వాజ్ సో మచ్ ఇంప్రెస్డ్ బై ది టాక్ గివన్, షీ వెంట్ విత్ డిటర్మినేషన్ టు గివ్ ఎఫెక్ట్ అండ్ ఇంప్లిమెంట్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ హర్ లర్న్డ్. అండ్ వెన్ ది హస్బెండ్ రిటర్న్ ఫ్రమ్ ద ఆఫీస్ షీ టుక్ ఏ పాట్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ పోర్ ద వాటర్ రైట్ ఆన్ ద షూస్ ఇట్ సెల్ఫ్ అండ్ షీ బిగాన్ జస్ట్ గివింగ్ this kind of service to the husband.
0: భర్తకి ఏమిటి ఏనాడు లేనటువంటి యొక్క ఈ యొక్క ఇది ఈనాడు ఎట్లా వచ్చింది, ఎందుకోసం వచ్చింది అనుకుని ఇది ఏదో కొంతవరకు చెడిపోయి ఉండొచ్చును అని లోపలికి తీసుకెళ్ళినాడు.
1: హీ వాజ్ కన్ఫ్యూజ్డ్ అండ్ ఫ్లాబర్గాస్టెడ్ అండ్ హీ వాజ్ వండరింగ్ హౌ ఆల్ ఆఫ్ అ సడన్ దిస్ పర్టికులర్ లేడీ హ్యాస్ డెవలప్డ్ సో.
0: ఆయన బూట్సులు విడిచడానికి కుర్చీ పైన కూర్చుంటే ఈమె క్రింద కూర్చుంది, కాళ్ళు ఒత్తుతూ ఉంటుండాలి, బూట్సులు కూడా విడిపించడానికి అవకాశం ఇవ్వలేదు.
1: And he entered the house thinking that she must have be a little off the head. And then he settled down on the chair. He wanted to remove the shoes, but she did not allow him even to remove the shoes.
0: ఇతని యొక్క పరిస్థితిని గుర్తించి నెత్తగా ఆఫీస్ రూమ్ కు వెళ్లి డాక్టర్ కు ఫోన్ చేశాడు.
1: After observing all these things, the husband went into the office room and he rang up the door.
0: ఈ స్త్రీ మీ యొక్క పౌరాణం పురాణంలోకి వెళుతున్నారని తెలియదు పాపం ఈ భర్తకు.
1: His husband did not know that she was going to this పురాణం.
0: డాక్టర్ వచ్చాడు, అన్ని విధాల టెస్ట్ చేశాడు, నిద్రకింత మాత్రలు ఇచ్చి వెళ్లాడు.
1: డాక్టర్ కేమ్ అండ్ టెస్టెడ్ అండ్ గేవ్ సమ్ పిల్స్ ఫర్ స్లీప్.
0: రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే మంచిది, ఏదో కొంచెం హిస్టీరియా కింద ఉండాలి అని చెప్పాడు డాక్టర్.
1: డాక్టర్ సెడ్ ఇట్ లుక్స్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ హిస్టీరియా, ఇఫ్ షీ టేక్స్ రెస్ట్ ఫర్ 2 డేస్ ఇట్ వుడ్ బి ఓకే.
0: మరి భర్త ఫోన్ చేశాడు, ఈమె ఇంటిలో రెస్ట్ తీసుకోమని చెప్పాడు, ఆయన ఆఫీస్ కు వెళ్లాడు.
1: Husband took his food, then he asked her to take some rest and he went to the office again. After he went to the office, she again went to the place where scriptures were expounded.
0: Anadu ee pauranikudu evariki evaru tall evaru biddal evaru bari evaru bharta evaru mata rasti pita rasti nasti bandhu sahodaraha artham nasti తస్మా జాగ్రత్త జాగ్రత్త అని చెప్పాడు.
1: ఆన్ దట్ పర్టికులర్ డే ద పండిట్ వాస్ టెలింగ్ ద ఎఫెమరల్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద హస్బెండ్ హూ ఇస్ హస్బెండ్ హూ ఇస్ వైఫ్ అండ్ నథింగ్ ఇస్ పర్మనెంట్ నథింగ్ ఎగ్జిస్ట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఓన్లీ ట్రాన్సిటరీ అండ్ ట్రాన్సియంట్.
0: దైవమే ఒక్కటి సత్యం అని చెప్పాడు.
1: హీ సెడ్ దట్ గాడ్ అలోన్ ఈస్ ట్రూ.
0: ఈమె పూజ రూమ్ లో పోయి కూర్చుంది వస్తానే.
1: That day she went back home and she settled down in the worship room.
0: Etla undo emo ani papa aya aragante mundugane vachadu papa.
1: Husband returned half an hour earlier itself thinking that she might not be well.
0: Talupu tattadu.
1: She tapped the door.
0: Nenu vachanu ani cheppan cheppadu papa.
1: He announced that he has come, asked her to open the door.
0: Ayame lopa nunchi mata anasti పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి పతి నాస్తి అంట.
1: ఫ్రమ్ ది వర్షిప్ రూమ్ షీ బిగాన్ టెలింగ్ దట్ దర్ ఇస్ నో మదర్ నో ఫాదర్ నో హౌస్ నాట్ ఈవెన్ హస్బెండ్ షీ డిక్లర్డ్.
0: ఈ విధంగా చెప్పేటప్పటికీ ఇతనికి చాలా ఓ పిచ్చి ముదిరిపోయిందని తలుపులు తీయించి ఆమెను తెప్పించి ఏమిటి ఇవంతా ఇట్లా జరుగుతుండాలంటే ఒక సైకాటిస్ట్ వచ్చేసాడు, వాడిని పిలిపించాడు. అని పిలిస్తే ఈమె యొక్క పరిస్థితి ఏమిటో, ఈమె ముందు ఏమి చేస్తా ఉందో ఇవన్నీ గుర్తించడానికి ఆయన అనేక ప్రయత్నాలు చేశాడు.
1: హీ వాజ్ క్వైట్ అలార్మ్డ్ అట్ దిస్ పర్టికులర్ బిహేవియర్ బట్ హీ సమ్ హౌ గాట్ ద డోర్స్ ఓపెన్ అండ్ దెన్ హీ కాల్డ్ అ సైకియాట్రిస్ట్ టు ఎగ్జామిన్ హర్ in all detail.
0: అతను అన్ని విచారించాడు. ఓహో, ఈ పురాణం వినిపిస్తూ వచ్చినటువంటి ఈ తాత్కాలిక వైరాగ్యమే ఇది అని భావించుకున్నాడు.
1: The psychiatrist could diagnose the disease as the, after all, she has listened to the exposition of the scriptures and as a consequence of that she has developed this particular attitude.
0: సరే, రెండు దినాలు ఈ పురాణం వినడానికి పోకూడదని చెప్పినని ఆ వర్కర్స్ తో అంతా కూడా నియమించి ఈమెన్ బయట పోనివ్వకుండా కార్లో అక్కడ తీసుకుని పోనివ్వకుండా డ్రైవర్ కూడా చెప్పి చాలా భద్రం చేశాడు.
1: ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్ అండ్ ఎవ్రీవన్ హస్ బీన్ ఇన్ఫార్మ్డ్ దట్ షీ షుడ్ నాట్ బి అలౌడ్ టు గో టు ద ప్లేస్ వేర్ స్క్రిప్చర్స్ ఆర్ ఎక్స్పాండెడ్ అండ్ డ్రైవర్ వాస్ టోల్డ్, ఎవ్రీ సర్వెంట్ వాస్ టోల్డ్ టు సీ దట్ పర్టికులర్ థింగ్ ఇస్ ఇంప్లిమెంటేషన్.
0: ఈ విధమైనటువంటి కట్టుదిట్టము చేసేటప్పటికి రెండు దినాలు పురాణమునకు పోలేదు.
1: After these restrictions were imposed, she did not go to the place for 2 days.
0: ఈ తాత్కాలిక వైరాగ్యం అనే పొంగును చల్లారినాయి.
1: This temporary type of detachment which she developed, it was
0: సరే ఇంకా సాయంకాలం భర్త వచ్చేటప్పటికి అన్ని విధాలు నార్మల్ లో ఉంటుండాలి పాపం.
1: By the time the husband returned home, she was behaving in a normal way.
0: సరే సంతోషించాడు ఆయన, అన్ని విధాలు ఆయనకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదని ఆనందిస్తూ నిత్య జీవితం గడుపుతూ వచ్చాడు.
1: Husband was very happy after all this happened and the daily routine continued later.
0: Oka varam ayin tarvata tirigi puranaaniki vellindi.
1: After 1 week this lady went again to the place where scriptures were
0: discussed. Anadu puranam lopala ee bhagavad gita cheptu anudvegakaram vakyam satyam preeti hitam cheyutunnadu. ఈ యొక్క ప్రీతిగాను హితంగాను ఉంటుండాలా, ఉద్వేగంగా ఉండకూడదు, ఈ సత్యమే చాలా ప్రధానమైనటువంటి, సత్యమునే మీరు అనుసరించాలి అని ఆ పురాణికుడు చాలా బాగా గట్టిగా చెప్పాడు.
1: ఆన్ దట్ పర్టికులర్ డే ద పండిట్ వాజ్ ఎక్స్పోల్డింగ్ గీత అండ్ హీ వాజ్ జస్ట్ టెలింగ్ వైల్ యూజింగ్ ద వర్డ్స్ యూ షుడ్ టెల్ ద ట్రూత్ బట్ యూ షుడ్ నాట్ యూజ్ ఇన్ అన్ ఎక్సైటెడ్ వే. హీ వాజ్ ఎక్స్పోల్డింగ్ దిస్ పర్టికులర్.
0: అది వినింది, ఇంటికి వచ్చింది.
1: She heard it and returned home.
0: భర్త చెప్పాడు, ఈనాడు మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంటుండాలి, ఆ మ్యారేజ్ కోసం ఉద్రీ సిద్ధం కామన్నాడు.
1: హస్బెండ్ టోల్డ్ హర్ దట్ దేర్ ఇస్ ఎ మ్యారేజ్ రిసెప్షన్ టుడే, మై ఫ్రెండ్స్ మ్యారేజ్ రిసెప్షన్ ఇస్ దేర్.
0: ఈమె అలంకారం చేసుకుంది, భర్తతో పాటు పెళ్లి రిసెప్షన్ కి వెళ్ళింది.
1: షీ గాట్ రెడీ క్విక్ అండ్ షీ వెంట్ విత్ హర్ హస్బెండ్ టు ద రిసెప్షన్.
0: అక్కడ పెళ్లి జరుగుతూ ఉంటుండాలి.
1: మ్యారేజ్ వాజ్ గోయింగ్ ఆన్.
0: అప్పుడు ఈ బ్రాహ్మణులు మంగళసూత్రం తీసుకుని అందరికి పెద్దలకు ముట్టించేటువంటి అలవాటు ఈ యొక్క భారతదేశంలో.
1: ఇన్ భారత్ దేర్ ఇస్
0: అంటే ఆశీర్వాదాలు ఉంటుండాలని వారి అభిప్రాయం.
1: దేర్ ఇస్ ఎ పర్టికులర్ ట్రెడిషన్ దాట్ ద మంగళ సూత్రం వుడ్ బి టేకన్ టు ఎవ్రీ ఎల్డర్ అండ్ దే వుడ్ టచ్ ఇట్ అండ్ దే వుడ్ బ్లెస్.
0: ఆ యొక్క బ్రాహ్మణుడు అనగా ఆ యొక్క పెండి చేయించేటువంటి బ్రాహ్మణుడు పౌరోహితుడు, వీళ్ళింటికి కూడా పౌరోహితుడు పాపం.
1: The Paurohit who was celebrating the marriage on that day there was also Paurohit for this particular family. This
0: ee mundaru kurchunte vachi chuchadu, emandi amma garu baagunnara muttandi annadu.
1: He came to this particular lady, recognized her and said, how are you mother, you are okay, you just please
0: andaru chemaina ani adigadu, idini muttistu paapa ee pauranikudu.
1: This pauranik who just asked her to touch it and just said everyone is okay.
0: ఈ యొక్క బ్రాహ్మణుడు ఈ విధంగా అడిగేటప్పటికీ అందరూ బాగానే ఉన్నారండి, పోయిన వారం మా అత్తగారు చచ్చిపోయింది అనింది అన్నాడు.
1: షీ సేడ్ దట్ వెల్ ఎవ్రీవన్ ఇస్ ఓకే, 1 week ago I lost my mother in law.
0: ప్రక్కన ఉండేటువంటి ఆమె, ఏమిటమ్మా మంగళసూత్రం ముట్టుతూ ఈ చావు మాటలంతా ఎందుకు చెప్పాలి అనింది.
1: ద నైబర్ హూ వాజ్ జస్ట్ సిట్టింగ్ బై హర్ సైడ్ జస్ట్ సేడ్, వెన్ యూ ఆర్ టచింగ్ దిస్ మంగళసూత్రం వై షుడ్ యూ సే సచ్ అన్ ఇన్ఆస్పిషియస్.
0: ఈ మంగళసూత్రం కోసం నన్ను అబద్ధం చెప్పమంటావా, మా అత్తగారు చచ్చిపోయింది, ఇంకా చచ్చిపోయింది చచ్చిపోయింది, చావు మాటలు మంగళసూత్రం ముట్టు చెప్తూ వచ్చింది.
1: షీ సేడ్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ దిస్ మంగళసూత్ర డూ యూ ఎక్స్పెక్ట్ మీ టెల్ అలై, ఐ వుడ్ నెవర్ టెల్ అలై, ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్ దట్ ఐ లాస్ట్ మై మదర్ ఇన్ లా.
0: తెలివితేటలు కలిగినటువంటి ఒక వ్యక్తి అమ్మాయి లేచి, అమ్మా ఇది కేవలము సమయ సందర్భాన్ని కూడా నువ్వు పురస్కరించుకొని మాట్లాడాలి, ఈ విధంగా ఎట్లంటి ఎట్లా కూడా పదాలను ఉపయోగపెట్టకూడదు అని కొంత బోధ చేసింది.
1: వన్ ఇంటెలిజెంట్ యంగ్ లేడీ హూ వాస్ సిట్టింగ్ దేర్ షీ జస్ట్ సేడ్, మదర్ యూ షుడ్ నాట్, యూ షుడ్ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ అండ్ కాంటెక్స్ట్, షుడ్ నాట్ గో.
0: అదే విధంగా కొంతమంది స్త్రీలు ఏనాడు ఏ విషయాన్ని చెప్పినారో ఆ విషయాన్ని ఆ రోజు చాలా గట్టిగా పట్టుకుని సాధిస్తుంటారు.
1: ఇన్ దట్ పర్టికులర్ డే విమెన్ whatever the lesson on a particular day, they would be implementing it with a lot of rigor that particular day alone.
0: ప్రతిదానికి సమయ సందర్భాన్ని పురస్కరించుకొని మనము మాటలు ఉపయోగించుకోవాలి.
1: One should use the words and one should use the intelligence and context should be understood whenever we do a particular thing.
0: సత్యము మన యొక్క నిత్య స్థానమును పొందించడానికి ఒక మార్గమని మనం విశ్వసించాలి, కానీ ప్రతి విషయంలో కూడా దీన్ని నిట్టే చేయాలని ముందుతనంగా మనం వాదించరాదు.
1: We should know truth is the means to reach the goal of the lotus feet. But we should not be very rigid and we should not be foolish in implementing that particular thing.
0: Asatyamuto dushitam kaanatvanti naluka.
1: A tongue which is not tainted by untruth.
0: Himsadulto dushitam kaanatvanti dehamu.
1: Body which is not tainted by violence.
0: Inga apavitramaina bhavalato dushitam kaanatvanti manasu.
1: Mind which is not stained by bad feelings.
0: కనుక ఇట్టి మనస్సు, అట్టి దేహము, ఇట్టి వాక్కు, వీటినే త్రిపుటి అని చెప్తూ వచ్చారు.
1: దీస్ త్రీ, సచ్ ఎ మైండ్, సచ్ ఎ బాడీ అండ్ సచ్ స్పీచ్, దీస్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ త్రిపుటి.
0: ఈ త్రిపుటి యొక్క తత్వమే త్రిమూర్తి యొక్క తత్వంగా భావిస్తూ వచ్చారు.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ త్రిపుటి ఈజ్ ఆల్సో ది ప్రిన్సిపల్ ఆఫ్ త్రిమూర్తి.
0: ఈ మూడింటిని మనం పవిత్రము గావించుకున్నప్పుడే దైవత్వం మనకు సాక్షాత్కారంగా కనిపిస్తుంది.
1: ఓన్లీ వెన్ వీ శాంటిఫై ఆల్ దీస్ త్రీ థింగ్స్ దెన్ ఓన్లీ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్.
0: కనుక పిల్లలు కూడాను సత్యం చెప్పమన్నాడు స్వామిని అనవసరంగా అవసరం లేని విషయంలో కూడా మనం కల్పించుకొని ఈ విధంగా మనము ఈ సత్యాన్ని దుర్వినియోగం చేయకూడదు.
1: స్టూడెంట్స్ ఆల్సో మస్ట్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ వైల్ జస్ట్ టెలింగ్ ద ట్రూత్. దే షుడ్ టెల్ ద ట్రూత్ బట్ అన్నెసెసరీ దే షుడ్ నాట్ గో ఆన్ టాకింగ్ అండ్ హర్టింగ్.
0: మాటలు అదుపులో ఉంచుకోవాలి.
1: హ్యావ్ కంట్రోల్ ఓవర్ యువర్ టాక్.
0: ఒక్కొక్కరి ఒక్క వ్యక్తి పైన మనకు క్రోధమో లేక ద్వేషమో కలిగినప్పుడు వాడిపైన ఉన్నటువంటివన్నీ చెప్పటము, ఇది నేను సత్యం చెప్తున్నాను అని వాడి జీవితానికి లేనిపోనికి ఇక్కడకు కలిగించడం కూడా జరుగుతూ ఉంటాయి.
1: Whenever there is some kind of quarrel or misunderstanding with another person, telling all the defects of him and telling that this is truth which I am telling.
0: ఇక్కడ అద్వేష్ట సర్వభూతానాం దీన్ని కూడా కొంతవరకు ఉపయోగించుకోవాలి.
1: You will have to just also remember the fact that one should not hate others.
0: ప్రేమను మనం పెంచుకున్నప్పుడు ఈ ద్వేషము కానీ ఈ అసూయ కానీ రెండింటి యొక్క బాధలు మనకేమాత్రము ఉండవు.
1: వన్స్ యూ డెవలప్ లవ్, ది క్వశ్చన్ ఆఫ్ హేట్రెడ్ అండ్ జెలసీ విల్ నాట్ అరైజ్.
0: అలాంటి సమయంలో మన పలుకు కూడాను చాలా మధురంగా ఉంటుంది.
1: వెన్ యూ హ్యావ్ లవ్ ఇన్ ద హార్ట్ అవర్ వర్డ్స్ విల్ బి వెరీ.
0: అందుకోసమే చెప్పారు, సాత్విక గుణవంతుని యొక్క కోపము క్షణకాలంలో ఉంటుంది, పోతుందట.
1: The anger with a person who is of sattvic nature, it will be very short-lived.
0: Itanu uttamudu ani Geeta cheppindi.
1: Geeta has declared him as a great man.
0: Madhyamuni yokka kopamu rendu gadiyalu varaku untadata.
1: A middling or the second type of person, he will have his anger for a short while.
0: Adhamuni yokka kopamu oka dinamantha untuntadata, 24 gantalantha untuntadata.
1: For the one who belongs to the lowest category, he will have his anger continuously.
0: Adamodamuni yokka kopamu jeevithamanta untadi.
1: The one who is the lowest of the in the category, he will have throughout the life that anger.
0: దీనిని గీతాచార్యుడు మరొక యుక్తితో కూడా బోధించాడు.
1: గీతాచార్య హాస్ టాట్ దిస్ ఇన్ ఎ డిఫరెంట్ వే ఆల్సో.
0: ఉత్తముల యొక్క కోపము నీతి పైన వ్రాత వంటిది అన్నాడు. వ్రాస్తుంటే వ్రాస్తుంటే అది చెదిరిపోతుంటది, అప్పటికప్పటికే పోతుంటది.
1: The anger of a good man is something like writing on water. That is not permanent at all, even while you are writing the...
0: Madhyamuni yokka kopamu ishakalopa vrata vantidi annadu.
1: The second category of a person, it is something like writing on sand.
0: Ishakalo rastu rastu unte gaali vastane adi kottukoni kottukoni adi moochipothuntadi, marugupadipothuntadi.
1: Writing on the sand also will not be permanent because that will be washed away and covered by the wind. When the wind comes,
0: Adhamuni yokka kopamu nallarati pai chekkabadinatuvantidi ga untadata.
1: The third category of person who is bad one, it is something like writing,
0: black rock.
1: Writing on a black stone. Writing on a black stone.
0: ఇది కొంతకాలమునకు అరిగి అరిగి వర్షంతోన ఎండతోన అరిగి కొంతకాలమును పోతుంది, కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది.
1: Over a period of time, this will also be washed away.
0: అధమోధముని యొక్క కోపము ఇనుము పైన రాసినటువంటిదట.
1: It is something like writing on an iron slab which will never be wiped off.
0: అది తిరిగి కరగబెట్టి దానిని శుద్ధితో కొట్టేంత వరకు అది పోదు.
1: Only when it is melted and then again made into a block, it will not go out of.
0: అది కరగబెట్టాలంటే నిప్పులో వేయాలి.
1: If you want to destroy it, you will have to put it in the fire.
0: అనగా సంస్కారము కావాలి.
1: In other words, it means there is need for samskara and transformation.
0: ఇది కేవలం గాఢమైన సంస్కారం జరిగినప్పుడే ఇది కోపం చల్లారడానికి వీలవుతుంది.
1: Only when there is intense transformation, then only it is possible to change it.
0: కానీ ఇలాంటివి నిత్య జీవితంతో సంబంధించినటువంటి యొక్క సామాన్య మానవులు జీవితంలో ఆచరించదగినటువంటి యొక్క ఉపమానములు భావములే మన భగవద్గీత నుంచి మనం తీసుకోవాల్సి వస్తుంది.
1: Things which are highly relevant to day-to-day life and day-to-day practices will have to be taken from Bhagavad Gita.
0: Kanuka manamu annintini teeskoni mana aacharanalo pettadam idi asadhyam.
1: It would be impossible for us to take all the things from Bhagavad Gita and practice them.
0: Konni konni mana nitya jeevitaniki ee laukika jeevitaniki avasaramaina vishayalanu manamu జాగ్రత్తగా తీసుకుని దానిని ఆచరించడానికి అనుభవించడానికి ఆనందించడానికి తగినటువంటి అవకాశాన్ని మనం అందుకోవాలి.
1: We have to take such of those things which are useful in day to day life and practice them so that we'll get the benefit out of it.
0: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి నహి.

சுப்பிரமணியம் சுப்பிரமணியம் சண்முகநாதா சுப்பிரமணியம்.

పరమ పావనమైన భారతావనియందు సహనమదే మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము మధుర భావం వేది మధుర భావం వేది. మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెద్దీ

ఉండెను. మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి నేటికి చిరి పరదేశ నీతుల రసి వెస విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తే.

0: వీరసుడ వినుడు భారతీయ వీరసుడ.
1: ఇట్స్ నో నేషన్ విదౌట్ మొరాలిటీ. ద రెస్పెక్ట్ అండ్ ద రెప్యుటేషన్ ఆఫ్ ద నేషన్ డిపెండ్స్ ఆన్ ద మొరాలిటీ. Without that, the nation will ruin itself. And it is a nation that has got the character in the true perspective.
0: Vidyarthulara.
1: Students.
0: Ee naati madhavattvamlo medhasakti miti veeripothunnadi.
1: Among human beings today, we find intelligence more and more.
0: Telivitetalu. హద్దులేని రీతిగా పెరిగిపోతున్నవి.
1: దే హ్యావ్ లిమిట్లెస్ ఇంటెలిజెన్స్, నో డౌట్.
0: కానీ గుణము మాత్రము కించిత్తైన కూడాను కలగటం లేదు.
1: బట్ నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ నోటీస్డ్.
0: ఈనాటి మానవుడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రమును విరివిగా పెంచుకుని కేవలము మానవుడు పక్షుల వలె ఆకాశంలో సంచరిస్తున్నాడు.
1: మ్యాన్ హెస్ ప్రోగ్రెస్డ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ హీ ఫ్లైస్ లైక్ ఎ బర్డ్ క్రాస్ ద స్కై.
0: మత్స్యం వలె జలములో సంచరించటం కూడాను నేర్చుకున్నాడు.
1: హీ హెస్ ఆల్సో లెర్న్డ్ ది ఆర్ట్ ఆఫ్ స్విమ్మింగ్ లైక్ దట్ ఆఫ్ ఎ ఫిష్ ఇన్ వాటర్.
0: పక్షుల వలె ఆకాశంలో సంచరించటము, మత్స్యం వలె జలములో సంచరించటము, జీవించటము అతి కుశలమైనటువంటి బుద్ధితో నేర్చుకున్నారు.
1: విత్ ఆల్ హిస్ స్కిల్స్ అండ్ అబిలిటీస్ హీ హాస్ నోన్ హౌ టు ఫ్లై లైక్ ఎ బర్డ్, హౌ టు స్విమ్ లైక్ ఎ ఫిష్.
0: కానీ
1: బట్
0: మానవుడు మానవునిగా ఈ భూమిపై జీవించటం మాత్రము నేర్చుకోవటం లేదు.
1: బట్ మ్యాన్ హాస్ నాట్ లెర్న్డ్ హౌ టు లీడ్ ద లైఫ్ ఆఫ్ ఎ మ్యాన్ ఆన్ ఎర్త్.
0: మానవుడు భూమిపై జీవించటం నేర్చుకోవాలి, కానీ ఆకాశంలో జీవించుకోవటం నేర్చుకోవటం, దీనివల్ల వచ్చిన ఫలితం ఏమి లేదు.
1: ఆఫ్టర్ ఆల్ దర్ ఇస్ నో ప్రాఫిట్ ఇన్ లెర్నింగ్ హౌ టు ఫ్లై అండ్ హౌ టు స్విమ్. యూ షుడ్ నో హౌ టు లివ్ ఆన్ ఎర్త్.
0: మానవునికి భూమియే ఆధారము.
1: ఫర్ మ్యాన్ కైండ్ ఎర్త్ ఈస్ ది బేస్.
0: ఆధారమైన భూమిని వదిలి ఆకాశం నందు సంచరించటం నేర్చుకున్నంత మాత్రమున మానవుని యొక్క తెలివితేటలు పెరిగినవని భావించరాదు. ఇది కేవలం ఒక భ్రాంతియే మాత్రమే.
1: We should never consider at all that he is intelligent by learning how to fly across the sky, leaving the earth which is his very base.
0: తాళము దప్పిన మాట ఆట, భూమిని విడిచిన మాట మాట ఏమాత్రము పనికి రాదు.
1: What all that you talk and what all you play, what all that you play, when once you leave this earth, they are useless.
0: ee naati telivitetalu ekatvanni anekatvanga vibhajinchetvanti yokka medha shaktulu abhiruddhavutunnaru.
1: Today we have many intellectuals who would view multiplicity in unity.
0: Kaani anekatvamlo undinatvanti ekatvanni gurtinchetvanti yokka telivitetalu gunamulu ee naadu marchipothunnaru.
1: Today we are forgetting the virtues so as to realize unity in diversity.
0: Kanuka anekatvamlo unnatundi ekatvanni gurtinchadame manavuni pradhana kartavyam, kaani ekatvanni anekatvanga vibhajinchadamu idi manavuni yokka alpa buddhi yokka lakshanalu.
1: The man's responsibility and the prime duty is to know and experience unity in diversity. But to view this unity as diversified, it is a sign of foolishness.
0: ఈ వస్త్రమును అనేక ముక్కలుగా చేయటం సులభం.
1: This cloth which is one single piece can be cut into bits.
0: అనేక ముక్కలుగా ఉండినటువంటి దానిని ఏకంగా చేసుకోవటం చాలా కష్టం.
1: To unify all these bits of cloth into one is
0: ఆ ఏకత్వమునందే మన యొక్క ఉపయోగం కాని, ఆనందం కాని, జీవితం యొక్క అనుకూలం కాని చేరి ఉంటుండాలి.
1: The utility and the conveniences and the bliss depend on this unity.
0: ఈ మానవత్వములో ఏకత్వము భిన్నత్వము రెండింటి యొక్క సమత్వం కూడాను మనం గుర్తించాలి.
1: We have to recognize in this human life the difference between unity and diversity.
0: విద్యార్థులు ఉన్నారు.
1: There are students.
0: ఒక షర్ట్ కుట్టించుకోవాలనుకుంటే 2 meters క్లాత్ తీసుకొని పోతారు.
1: Students, you collect 2 meters of cloth If you want to have a shirt, stitch.
0: 2 meters poorthi okkatigane untuntadi.
1: 2 meters cloth is just one piece.
0: Tailor daggariki vellutaru.
1: You go to the tailor.
0: Tailor, naaku oka bush coat kuttali antadu.
1: You say, tailor, stitch a bush coat for me.
0: Appudu tailor ఈ 2 మీటర్లుగా ఉండినటువంటి క్లాత్ ను ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు చేసి చేస్తాడు.
1: టైలర్ వాట్ హి డస్ ఇస్ దిస్ 2 మీటర్ క్లాత్ వన్ పీస్ ఇస్ కట్ ఇన్ టు బిట్స్.
0: ఈ ముక్కలుగా చేయకపోతే బుష్ కోట్ తయారు కాదు.
1: అన్లెస్ హి కట్స్ హి కెనాట్ స్టిచ్ ఎ బుష్ కోట్ ఫర్ యూ.
0: చేతులు వేరుగా ఉండాలి, పాకెట్స్ వేరుగా ఉండాలి, కాస్ వేరుగా ఉంటుండాలి, ఈ కలర్ వేరుగా ఉంటుంది, అన్నిటికీ కాలర్స్ అన్నింటి ఎందు భిన్నంగా కనిపిస్తుంటాయి.
1: He cuts so as to fit in the various parts like collar, hands and the pockets.
0: ఈ 2 మీటర్స్ క్లాత్ ను భిన్నంగా అనేక ముక్కలుగా చేస్తాడు.
1: He cuts this cloth into bits.
0: అనేక ముక్కలుగా చేసేది ఏది?
1: What is that cuts?
0: Scissor, కత్తెర.
1: It's only the scissors that cuts.
0: అనేక ముక్కలు తిరిగి ఏకంగా కూడా చేస్తాడు షర్ట్ కుట్టడానికి.
1: The tailor will again make all these bits into one shirt.
0: ఏకంగా చేసేది ఏమిటి?
1: What is that unifying?
0: అది ఆ విధమైనటువంటి ఒక నీడిల్ అనే సూది.
1: It is a needle that unifies all these bits into a shirt.
0: అన్నింటినీ ఏకం చేసేటువంటిది నీడిల్.
1: It is a needle that unites.
0: ఏకత్వాన్ని భిన్నంగా చేసేటువంటి కత్తెర.
1: One is made into many by scissor.
0: ఈనాటి ప్రతి మానవుడు కూడాను కత్తెరగా తయారవుతున్నాడు, కానీ ఏకం చేసేటువంటి నీడిల్గా తయారు కావటం లేదు.
1: టుడే ఎవ్రీ మ్యాన్ హ్యాస్ బికమ్ ఎ సీజర్ బట్ నాట్ ఎ నీడిల్.
0: ఇది ఒక పెద్ద తెలివితేటలు అనుకుంటున్నారు.
1: అండ్ హీ థింక్స్ దట్ హీస్ ఇంటెలిజెంట్.
0: ఇది కాదు మన తెలివితేటలు.
1: ఈజ్ నాట్ ఇంటెలిజెన్స్ అట్ ఆల్.
0: ఈనాడు తెలివితేటలను విస్మరించి యుక్తి ప్రభుక్తులతో జీవితాన్ని నిరర్థకం గావించుకుంటున్నాడు.
1: We give up the true intelligence in the correct sense and we follow all knacks and lead our life sojourn.
0: Oka kutumbam untundadi.
1: There is a family.
0: Tandri kumarudu.
1: There is a family, the mother, father and the son.
0: Tandri kashtapadi sampadinchi intiki dhanam teesukochinappudu ee talli chaala aananda padetundadi.
1: When father works day and night and earns money, mother is extremely happy.
0: ఏనాడు పని చిక్కక ఒట్టి చేతులతో ఇల్లు చేరినా ఆ తండ్రిని చూచి తల్లి చాలా కోప్పడేటువంటిది.
1: When the father returns home without earning money, without any job, mother feels sad.
0: ప్రతి దినము కూడాను ఈ యొక్క సుఖానందములతో నా దుఃఖంతో నా కూడాను కలిగినటువంటి ఈ సంసారాన్ని చూస్తూ వచ్చాడు ఈ పిల్లవాడు.
1: The son has been noticing the sadness and the happiness that happen every day.
0: జీవితము సుఖదుఖముల యొక్క సమత్వము.
1: Life is the combination of pain
0: sukha
1: and pleasure.
0: Sukha dukhi samekutva lahum na vijayajat. Labha nashtamulu, sukha dukkamulu, manchi cheddalu, chikati velugulu, ivanni kudunu okadani koti pratibimbamulu.
1: Profit and loss, the defeat and success, they are just one is the object, the other is the reflection.
0: Ee badhanu bharinchukoleka tandri oka kadika devalayamku vellaadu.
1: As father could not bear the suffering any longer, he went to the temple of Kali.
0: Talli Devi, neeni baadhalanu bharinchukolenu.
1: He prayed there to Goddess Mother, I can't bear the suffering any longer.
0: Ee bharyato nenu jeevinchalenu.
1: I can't live with this wife.
0: Kanuka aamuku twaraga maranam sambhavinchetattuga cheyamani cheppadu.
1: He prayed to Goddess Mother, see that his wife dies soon.
0: Tathastu annadi Devi.
1: The Goddess said, yes, let it happen.
0: Maraninchindi talli.
1: The mother died.
0: Ee drushyanni chuchadu kumarudu.
1: The son watched this scene.
0: Ade kumarudu tirigi kalika devalayamku vellaadu.
1: The very son went to the temple of Kali.
0: Dirghamainatunti manastho prarthinchadu kalika devini.
1: He prayed to Goddess Kali fervently, unceasingly.
0: Talli prakashamaindi.
1: Kali manifested there in front of him.
0: Nayana, em kavali ani prashninchindi.
1: She said, oh son, what do you want?
0: Naa tallini bratikinchu unnadu.
1: He said, see that my mother come back to her life.
0: The
1: Kali said, yes, let it happen.
0: Tandri chavunu koraadu, kumarudu jeevitanni koraadu.
1: The father prayed for death while the son prayed for life. Kattagadu meeli
0: prarthana emiti? Chavu maranam jeevitamu, ee maranamu jananamu ee rendinti madhyatone jeevitam antyam ayipoyindi.
1: Therefore what happened to the prayer? One prayer for birth and another prayer for death.
0: తల్లికి మంచి గుణములు సంపాదించుకునేటట్టుగా కోరుకోవటం ఎంత హాయిగా ఉంటుంది.
1: How fine it would it be if he prays for
0: నా భార్య మంచి గుణం ప్రసాదించమని తల్లి దేవిని కోరవచ్చును కదా.
1: Can the father pray to Devi Kali for
0: ప్రార్థనలు చేసి ఏమి జరిగింది? జనన మరణాలకు మూల కారణమైంది.
1: What happened, the ultimate result of their prayer? It led to birth.
0: దీనికి ప్రార్థనలు ఎందుకు?
1: Why should you pray?
0: పునరపి జనన

0: ಮತಿ ಬಹುಜೀವ ಮತಿ
1: ವಾಟ್ ಇಸ್
0: ಪುನರಪಿ ಜನನಂ ಪುನರಪಿ ಮರಣಂ
1: ದ ಸೈಕಲ್ ಆಫ್
0: ಜನನಮು ಮರಣಮು ಜನನಮು ಮರಣಮು ಈ ರೆಂಡಿಂಟಿ మధ్యలోపనే మన జీవితం అంత్యం గావించుకోటమా మన యొక్క జీవితం యొక్క కర్తవ్యం ఏమిటి వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్
1: వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్
0: ఈ జీవితం యొక్క గమ్యం ఏమిటి
1: వాట్ ఇస్ ది గోల్ ఆఫ్ లైఫ్
0: ఈ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి
1: వాట్ ఇస్ ది ఎయిమ్ ఆఫ్ లైఫ్
0: మానవత్వం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిదిగా భావిస్తున్నారు
1: వి కన్సిడర్ హ్యూమన్ లైఫ్ హైలీ
0: సెక్రెట్ జంతునాం నరజన్మ దుర్లభం ఏమిటి ఈ దుర్లభం
1: హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ వై
0: ఇది కాదు మనం కోరవలసినటువంటిది
1: ఇట్స్ నాట్ దిస్ దట్ వి షుడ్ ప్రే ఫర్
0: మన యొక్క జీవితం యొక్క గమ్యం ఆదర్శవంతమైన జీవితంగా నిరూపించాలి
1: We should demonstrate idealism, ideals in our life.
0: Mana vice chancellor cheppadu.
1: The vice chancellor said,
0: Pillalu maraninchinatundi talidandrulaku oka vidhamainatundi shraddham idustuntaru. Konni shraddato samvatsaramulaku oka paryayamaina konni oka krutagnatam choopeetundi reetiga kanti daralato vaari krutagnatam chooptarani.
1: The vice chancellor said, the sons expressed their gratitude after the death of their parents. They observe annual ceremonies and they shed tears at that moment.
0: దీనికి ఈ annual ceremony కి ఏమని పిలిచారు?
1: What is the name given to this annual ceremony?
0: తత్ దినం ఇది తత్ దినం.
1: It is తత్ దినం.
0: అనగా మరణించినటువంటి దినాన్ని ఆనాడు స్మరించి వారు ఈ జన్మను ప్రసాదించినందుకు వారికి తగినటువంటి కృతజ్ఞతను తెలుపుతూ రెండు దారలైనా కూడా కంటి దారలు వాళ్ళకి వచ్చడం అది ఏ నిజమైనటువంటి తర్పణం.
1: On that day what they do is they think of the departed near and dear and shed tears as a mark of gratitude and respect.
0: Motta motta talligannulaku manam kritagnatanu andinchali.
1: First we should express gratitude to parents.
0: Deni kosam?
1: What for?
0: Nee blood.
1: Your blood.
0: Nee food.
1: Your food.
0: Nee head.
1: Your head.
0: Nee duddu.
1: Duddu money.
0: Parents gift.
1: That is the parents gift.
0: కనుకనే మొట్టమొదటి వాడికి మనం గ్రాట్యూస్ అందించాలి.
1: సో వీ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్.
0: వాడు మరణించిన దినము తత్ దినం ఆ తద్దినానికి మనము ఆనాడు స్మరించి వారి యొక్క ప్రేమతత్వాన్ని వారి యొక్క మనం అభివృద్ధి గావించినటువంటి జీవితాన్ని మనం స్మరించి వారికి ఒక కంటిదారంతో మనము తర్పణం ఇచ్చాలి.
1: దట్ డే దే లెఫ్ట్ us has got to be remembered and we should express our gratitude shedding a tear.
0: ఇది ప్రతి పుత్రుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: ఇట్ ఇస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సన్.
0: నీవు ఈనాడు ఆ యొక్క పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించినప్పుడే భవిష్యత్తులో నీకు సేమ్ రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: ఇఫ్ యూ పర్ఫార్మ్ సచ్ సేక్రెడ్ రిచువల్స్ విచ్ ఆర్ ఎ మస్ట్ ఇన్ ఫ్యూచర్ యూ విల్ ఫేస్ ఎవ్రీథింగ్.
0: ఈనాడు నీవు తండ్రిని ప్రేమించినప్పుడే రేపటి దినం నీ బిడ్డలు నిన్ను ప్రేమిస్తారు.
1: Today if you love your parents you will be loved in turn by your children tomorrow.
0: ee naadu nee talidannulu nee mosam chesinappudu ninnu nee biddalu mosam chestaru.
1: If you deceive, if you cheat your parents you will be cheated in turn by your children.
0: kaluga ee prakrutamainaatundi jagatunandu
1: in this physical world
0: ఈ భౌతికమైన జగత్తునందు
1: ఇన్ దిస్ వరల్డ్ మండే
0: ఈ అనిత్యమైన జగత్తునందు
1: టెంపరీ వరల్డ్
0: రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుంటాయి.
1: దట్ బౌండ్ టు బి రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్
0: కనుకనే ఇది తప్పించడానికి ఎవరు తరము కాదు.
1: నన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్.
0: కనుక మనము ఈ కృతజ్ఞతను మనము హృదయం నందు భద్రంగా ఉంచుకొని దానికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని మనం అందిస్తూ పోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ప్రిజర్వ్ ది స్పిరిట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇన్ అవర్ హార్ట్స్ and set an ideal to others.
0: కానీ తెలివితేటలు పెంచుకుంటున్నారు కానీ ఈనాటి విద్యార్థులు
1: స్టూడెంట్స్ ఆర్ మోర్ అండ్ మోర్ ఇంటెలిజెంట్
0: గుణములు అనేటువంటిది ఎక్కడా కనిపించటమే లేదు.
1: బట్ దర్ ఆర్ నో వర్చ్యూస్ ఎట్ ఆల్ నాట్ ఇన్ ట్రేస్ ఎనీవేర్.
0: చదువులందు హీరో గుణమునందు జీరో.
1: వన్ ఈజ్ ఎ హీరో ఇన్ స్టడీ అండ్ ఎ జీరో ఇన్ క్యారెక్టర్.
0: ఓ గ్రేడ్ వస్తుంటుంటారు స్టడీ లోపల.
1: ఇన్ స్టడీస్ దే సెక్యూర్ ఓ గ్రేడ్
0: నూటికి నూరు మార్క్స్ తీసుకుంటారు.
1: దే సెక్యూర్ 100%.
0: కానీ గుణములో చూస్తే 100కి ఒక మార్క్ కూడా అక్కడ రావటం లేదు.
1: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యారెక్టర్ దే డోంట్ సెక్యూర్ ఈవెన్
0: 1%. క్యారెక్టర్ ఈజ్ లైఫ్.
1: 3/4 ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ లైఫ్.
0: ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ ఇస్ యూజ్లెస్.
1: ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ యూస్లెస్.
0: కనుకనే ఈ గుణమును మనం మొట్టమొదటి సంపాదించుకోవాలి.
1: Therefore, we should develop character.
0: నీవు గొప్ప ధనవంతుడు కావచ్చును.
1: You may be rich.
0: గొప్ప మేధావి కావచ్చును.
1: You may be intellectual.
0: నీవు గొప్ప అధికారి కావచ్చును.
1: You may be in position.
0: నీవు గొప్ప బలవంతుడు కావచ్చును.
1: You may be physically
0: జనబలము, భుజబలము, ధనబలము, సర్వబలములు కూడాను సంపాదించవచ్చును.
1: You may have various forms of strength and power.
0: దైవ బలము ఒక్కటి లేకపోతే అన్ని కూడాను వ్యర్థమే.
1: But without the strength of the divine, the rest will be useless.
0: మహాభారత యుద్ధమునందు
1: you know what happened in Bharat
0: war. భుజబలంబు గొప్ప బుద్ధి బలంబుండి.
1: With the physical strength and intelligence,
0: దైవ బలము లేక దీనుడగును.
1: Without the support of God, one becomes weak.
0: కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే.
1: Such one of valor and courage, Karna, what happened to him ultimately?

0: வீரசுத்துட.
1: ஓ வேலியன் சன் ஆஃப் பாரத், லிசன் டு திஸ்.
0: பூர்வமும்
1: அர்லிய
0: டெல்லியின் 7821 சக்கரவர்த்தி,
1: எ கிங் ஹூ ரூல் டெல்லி,
0: மொஹம்மடன்ஸ் గా ఉండేటువంటి వారు.
1: హి వాస్ ఎ ముస్లిం.
0: అతను మహాభారతం యొక్క పవిత్రతంతా కూడాను చక్కగా శ్రవణం చేశాడు.
1: హి హర్డ్ ద మిస్టరీ గ్రేట్నెస్ ఆఫ్ మహాభారత.
0: మహాభారత యుద్ధంలో పంచపాండవులు చాలా గొప్ప గుణవంతులు, గొప్ప ఆదర్శ పురుషులు అనేటువంటి సత్యాన్ని గుర్తించాడు.
1: హి రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ ద ఫైవ్ పాండవర్స్ దే స్టాండ్ ఫర్ వర్చ్యూ అండ్ క్యారెక్టర్.
0: ఆ యొక్క గుణములను తాను కొంతవరకును తనకు తగినట్టుగా చేర్చుకోవాలనే ఉద్దేశంతో అష్ట దిగ్గజములను పరిపించాడు.
1: హీ వాంటెడ్ టు అక్వైర్ దట్ క్యారెక్టర్.
0: నన్నయ్య భట్టు, చిక్కన సోమయాది, ఎర్రప్రగడ, మాదరగాలమన్న, పింగళ సూరన్న, రామరాజు భూషణుడు, తెనాలి రామకృష్ణ, వీళ్ళందరూ కూడా అష్ట దిగ్గజములు పండితులు.
1: హీ సమండ్ ఆల్ ది స్కాలర్స్.
0: నన్నయ్య భట్టు, తిక్కన సోమయాది, ఎర్రాప్రగడ, మాదనగారి మల్లన్న, పింగళి సూరన్న, రామరాజు భూషణుడు, రామకృష్ణుడు, వీళ్ళందరూ కూడా అష్ట దిగ్గజములు.
1: వీళ్ళందరినీ
0: పిలిపించి కాన్ఫరెన్స్ జరిపాడు.
1: హీ కన్వీన్డ్ ఎ బిగ్ కాన్ఫరెన్స్.
0: కాన్ఫరెన్స్ లో ఏం చెప్పాడు?
1: వాట్ డిడ్ హి సే దేర్?
0: ఓ మహాపండితులారా,
1: ఓ గ్రేట్ స్కాలర్స్,
0: మీకు గొప్ప బహుమతులు నేను అందిస్తాను.
1: ఐ గివ్ యూ రివార్డ్స్.
0: ఈ మహాభారత యుద్ధము, ఈ మహాభారతంలో ఉండినటువంటి యొక్క చరిత్రలంతా కూడాను నాకు పోలిక చేయనట్టుగా మీరు రాయండి అన్నాడు.
1: ఓ స్కాలర్స్, రైట్ ఎంటైర్ మహాభారత్ యాజ్ మై స్టోరీ.
0: మహాభారత యుద్ధంలో గొప్ప సత్యవంతుడు, ధర్మరు, ధర్మస్వరూపుడైనటువంటి వాడు ధర్మజుడు.
1: ఇన్ ది ఎంటైర్ మహాభారత్ the one who signifies truth and dharma is dharmaja.
0: Dharmajuniga meeru ennukondi.
1: You portray me as dharmaja.
0: Andulo nannayya bhattu cheppadu.
1: Then nannayya bhattu said,
0: tanisha, mimmalu dharmaraju ga mem polchukuntam kaani meeku narugulu sodarulu undalane vaadani evarini nirminchtaavu annaru.
1: Nannayya bhattu said, tanisha, we can compare you with dharmaja, then how about our other four brothers?
0: Yochana chesadu. నా మంత్రుల లోపల నాకు చాలా ఇష్టమైనటువంటి వాడు ఉన్నారు, ఆ నలుగురిని నేను ఇస్తాను అన్నాడు. వాళ్ళ నా సోదరులు మాదిరి అన్నాడు.
1: తానీషా సెడ్, ఐ విల్ పిక్ అప్ ఫోర్ అమాంగ్ మై మినిస్టర్స్ హూ ఆర్ వెరీ క్లోజ్ టు మీ అండ్ ఐ కన్సిడర్ దెమ్ యాజ్ మై బ్రదర్స్.
0: తానీషా గారు, దీనిలో కౌరవులు కూడా ఉండాలి, దీన్ని ఎవరిని వర్ణిస్తారన్నారు.
1: అండ్ దెన్ సెడ్, సార్ తానీషా, వీ నీడ్ కౌరవస్ నౌ, హూ ఆర్ ద కౌరవస్ హియర్?
0: నా విరోధులందరూ కౌరవులే.
1: All my enemies are Kauravas.
0: వాళ్ళు వందల కొద్ది ఉంటున్నారు సోదరులు.
1: We have hundreds of the lot.
0: కాబట్టి నాకు ద్వేషంగా ఉండేటువంటి వారందరినీ కౌరవులుగా మీరు నిర్ణయించుకోండి.
1: యూ జస్ట్ నరేట్ ఆల్ దోస్ అగేన్స్ట్ హిమ్ యాజ్ కౌరవ.
0: అందరూ చక్కగా వింటూ ఉండినారు. తెనాలి రామకృష్ణుడు లేచాడు.
1: As everyone was listening, Tenali Ramakrishna got up.
0: తానీషా గారు,
1: he said, తానీషా సార్,
0: పాండవులంతా సరిపోయినారు.
1: పాండవస్
0: మీ మంత్రులు నలుగురిలో ఎవరినో ఒకరు తీసుకుంటావు, మీరు ధర్మజుడుతారు. ఇందులో భుజబలం ఉన్నటువంటి వాడు భీముడు అవుతాడు, బుద్ధిబలం ఉన్నటువంటి వాడు అర్జునుడు అవుతాడు, ఇంకా క్లవర్ గా ఒక తెలివితేటలు కలిగినటువంటి వారంతా నకులు సహదేవులు అయిపోతారు.
1: ఇస్ తానీషా, యూ స్టాండ్ ఫర్ ధర్మజ. ద వన్ అమంగ్ యువర్ మినిస్టర్స్ హూ స్టాండ్ ఫర్ ఇంటెలిజెన్స్ ఈజ్ అర్జున. ద వన్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈజ్ భీమా.
0: కనుక మీరు ధర్మజుడు అయినప్పుడు మీ భార్య ద్రౌపది కావాల్సి వస్తుంది అన్నాడు.
1: When you are portrayed as Dharmaja, you need a Draupadi, your wife.
0: అప్పుడు తన భార్య ద్రౌపది అయినప్పుడు ఈ మంత్రులకంతా కూడా తాను కూడా ద్రౌపది కావాలి.
1: When he has a Draupadi,
0: ఆమె పాంచాలి.
1: When he has got his wife Draupadi to play the role,
0: కాబట్టి దీనికి మీరు ఎవరిని నిర్ణయిస్తారన్నాడు. నాకు భారతమే వద్దన్నాడు.
1: He said, who is going to play the role of Draupadi? Then this Tanisha said, I don't know.
0: మహాభారతంలో ఉండినటువంటి కీలకము,
1: the secret
0: life source,
1: life source,
0: దానిని గుర్తించిన తర్వాతనే ఈ విధమైన కథలకు మనం ప్రవేశించాలి.
1: Then once we realize the life source, we can listen to the story of Mahabharata.
0: కనుక ప్రతి విషయం నందు కూడాను ఒక్కొక్క వ్యక్తికి, ఒక్కొక్క పదార్థములకు, ఒక్కొక్క విషయములకు ఒక లైఫ్ సోర్స్ ఉంటాయి.
1: Therefore for every individual, for every material, for every object, there is a life source.
0: ఆ లైఫ్ సోర్స్ ను మనం గుర్తించినప్పుడే మనం దీన్ని సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు.
1: Then once we recognize this life source, we can understand.
0: కనుక ఈ లైఫ్ సోర్స్ తెలియనటువంటి వారికి ఇదే గతి అవుతుంటాడు.
1: The one who do not know this life source, this is the
0: plight. All
1: the intelligence today is along the wrong
0: path. They are
1: very intelligent, no doubt. What is the use? In spite of all
0: intelligence,
1: with all the intelligence, there should be character also to be
0: successful.
1: You may be elderly people with all the degrees, MAs and BAs.
0: Sampadalundiyu sadhana parulaina pudami kittini ganna punyulaina.
1: You may be meritorious people, the people of charity, with all the fluence and wealth.
0: Ayurarogyambu. Ayurarogyambu lanavaratambundi.
1: You may have long span of life and physically strong.
0: Satatambu japamulu tapamulu jeyuchu vedambulanu nerpu viprulaina.
1: You may be scholars doing penance, uttering truth and repeat chant Veda.
0: Satiraru bhaktuniki yenatikaina.
1: They are never equal to a devotee.
0: Nidu bhaktulu gani de radu mukti.
1: If they are not your devotees, they will never attain liberation. Jintakannanu
0: geredhiyaruga paratu sadhu sadguna ganyulavu vidyarthulara.
1: What else is to be communicated to you, to this assembly of noble souls of students?
0: Vidyarthulara.
1: Students.
0: Inta pavitramainatundi yokka Bharatadesham nandu udbhavinchi.
1: Having been born in sacred
0: heart.
1: Along with intelligence, we have to develop character. Intelligence will help you to fulfill certain tasks.
0: But character will bring you good name.
1: We have to possess only
0: two.
1: These two are eternal truths. What are they?
0: Dharmam kirti dvayam sthiram.
1: One is dharma, righteousness. Second, fame, kirti. They are permanent.
0: Anityam jivanam loke.
1: This life is transient.
0: Idanta anityam enti.
1: Everything is momentary.
0: Anta kadalipoye megamlo vantivi.
1: Everything is like a passing cloud.
0: Puttinadu. When
1: a child is born, everybody started addressing
0: the newborn as child. Boy, boy, boy, and pilchincharu.
1: After some period of time, they address him as boy.
0: 30 years, man, man, and pilchincharu.
1: At the age of 30, he was addressed as man.
0: 75 years, grandfather, grandfather, and pilchincharu.
1: And later, he is called addressed
0: as grandfather. Child, boy, man, and grandfather, vakade.
1: Child, boy, man and grandfather.
0: Kani unnadi oke vyaktitvame.
1: Only one person is there.
0: Kani vayasunu patti ee vidhamaina vyathyasamulu payaljettu vachayi.
1: Basing on the age, he gets all
0: this title. Ee lokamulo bhagavantudu andinchinatvanti okka pradhanamaina viluvainatvanti okka shakti okkate okkati.
1: What God has given the most valuable thing in this world is only one thing.
0: Adi time, kaalam.
1: That is time.
0: Time is very, very important.
1: Time is very, very important.
0: Don't waste time.
1: Don't waste time.
0: Time waste is life waste.
1: Time waste is life waste.
0: Time is God.
1: Time is God.

0: time, huh? Everything is time.
1: Everything is time.
0: జనన మరణాలకు కూడాను కాలమే ప్రధానము.
1: ఫర్ బర్త్ అండ్ డెత్ టైమ్ ఇస్ ఎసెన్షియల్.
0: ఏదైనా ఎవరైనా కూలిపోతే వాడి కాలం తీరిపోయిందిరా అంటాడు.
1: ఇఫ్ ఎనీవన్ డైస్ వి సే దట్ హిస్ టైమ్ ఇస్.
0: ఒక చెట్టు పైన పుట్టినటువంటి కాయ అయినా కూడాను కాలం వల్లనే అది పరిపక్వం అయిపోతుంది.
1: ఏ ఫ్రూట్ ఆల్సో రైపెన్స్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్.
0: కనుకనే కాలము చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
1: సో టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఇస్ ది ఎవిడెన్స్.
0: విద్యార్థులారా, ఈనాడు ఈ పవిత్రమైనటువంటి కాలమును 3/4 టైం ను వేస్ట్ చేస్తున్నారు.
1: స్టూడెంట్స్, యు ఆర్ వేస్టింగ్ 3/4 ఆఫ్ యువర్ టైం.
0: ఉన్నది ఒక భాగము, దాంట్లో తిండి నిద్రలతో కలిసిపోతుండాలి. ముక్కాలు భాగం ఏం చేస్తున్నారు?
1: What is that you are doing?
0: వీరిని గురించి, వారిని గురించి, వారిని గురించి, వీరిని గురించి అనవసరమైనటువంటి ఒక మాటల తోపల కాలం వ్యర్థం చేస్తున్నారు.
1: యు వేస్ట్ యువర్ టైమ్ ఇన్ వెయిన్ గాసిప్, థింకింగ్ ఆఫ్ అదర్స్.
0: ఇంకా పరులను దూషించడము, విమర్శించడము, హాస్యం చేయటము, ఇలాంటి పరిహాసాల్లో కూడాను కాలమును వ్యర్థం చేస్తున్నారు.
1: యు ఆల్సో వేస్ట్ యువర్ టైమ్ అక్యూజింగ్, క్రిటిసైజింగ్, మేకింగ్ ఫన్ ఆఫ్ అదర్స్.
0: పరుల తిట్టినంత పాప ఫలం బబ్బు.
1: If you accuse others, you will be committing a sin.
0: విడువదన్నటికిని విశ్వమందు.
1: You can never run away from the consequence.
0: పరులు పరులు కాదు.
1: The so-called others are not others in the real sense.
0: పరమాత్మగుణయా.
1: They are divine, truly speaking.
0: వీరుడు భారతీయ వీరసుతుడా.
1: Listen to this, valiant.
0: పరులు పరులు కాదు.
1: Others are not others in the way.
0: పరమాత్ముడే.
1: They are divine.
0: కనుక నీవు పరమాత్ముడే దూషించిన వాడవుతావు.
1: It amounts to accusing God.
0: ఎవరిని మనం విమర్శించకూడదు.
1: We should never criticize anybody.
0: దీంతోనే కాలం అమితంగా నష్టం చేస్తున్నాము.
1: We are wasting time in
0: criticizing. వీరిని వారు ఒకరినొకరు దూషించుకోవటం, విమర్శించుకోవటం.
1: We criticize each other.
0: ఎందుకంటే ఇంకా దమ్ముడి పని లేదా మీకు?
1: Don't have any other job to do.
0: ఏ పని లేకపోతే పరిపేసుకుని పడుకొని నిద్రపో.
1: If you don't have any other work, come on, sleep.
0: ఎందుకు ఈ మాటలతో మీరు కాలంని వ్యర్థం చేస్తున్నారు?
1: Why should you waste your time in gossip?
0: కాలమును అపవిత్రం చేసినటువంటి వాడు మహాకర్మపాపి అయిపోతాడు.
1: The one who makes the time unsacred is worse than
0: the sinner. మన భారతదేశం లోపల కష్టించి పని చేసినప్పుడు భారతదేశము అన్నపూర్ణ స్వరూపమైనటువంటిది.
1: Truly speaking, if everybody works hard in Bharat, there will be no dearth for food.
0: మన భారతదేశంలో భూమికి తక్కువ లేదు.
1: There is no dearth for the
0: భారతదేశంలో జీవనదులకు తక్కువ లేదు.
1: There is also number of people working here.
0: ఎంతైనా పంటను పండించవచ్చు.
1: Yes, we can grow crop.
0: భారతదేశంలో ఉండినటువంటి అనుకూలములు మరి ఏ దేశంలో కూడా లేవు.
1: కన్వీనియన్సెస్ ప్రెసెంట్ హియర్ ఆర్ నాట్ అవైలబుల్ ఎనీవేర్.
0: కష్టించి పనిచేసేటువంటి వానికి భారతదేశము గొప్ప సంపత్తు వంటిది.
1: ఇఫ్ యు రియలీ వర్క్ హార్డ్, దిస్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ వెల్త్.
0: కానీ ఈనాడు కష్టించి పనిచేసేటువంటి వ్యక్తులు లేకపోవడం చేతనే అన్నము కోసమైన కూడాను పరులను దేహి అని అడగవలసి వచ్చింది.
1: Today we don't have anybody who works really hard, therefore we have to beg others.
0: ఎన్ని దేశం నుంచి అప్పు తీసుకుని వస్తుండాలి.
1: We take loans from many countries.
0: ఎందుకు ఈ అప్పులు?
1: Why?
0: మన దగ్గర కుప్పలుగా ఉంటుండాలి.
1: We have lots of money with us.
0: దాన్ని సద్వినియోగం చేసుకోండి.
1: We have to make proper use of it.
0: దాన్ని పవిత్రంగా ఉంచుకోండి.
1: Make it sacred.
0: కష్టపడి పని చేయండి.
1: Work hard.
0: డొక్కలాడితే రెక్కలాడతాయి అన్నాడు.
1: ఇఫ్ యు వర్క్ హార్డ్ యూ కెన్ లివ్.
0: రెక్కలాడితే డొక్కలాడతాయి.
1: ఇఫ్ యు వర్క్ హార్డ్ యూ కెన్ ఫీల్.
0: రెండు చేతుల నుంచి పని చేస్తే ఒక పొట్టను మనం నింపుకోలేమా?
1: ఇఫ్ యు వర్క్ విత్ బోత్ హ్యాండ్స్ కాంట్ యూ ఫిల్ వన్ స్టమక్.
0: ఈనాడు రెండు చేతులు ఇచ్చినప్పటికీ ఒక పొట్టను నింపుకోలేకపోతున్నాం, బలహీనమైపోయి.
1: దో వీ హావ్ టూ హ్యాండ్స్ బట్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు ఫిల్ అప్
0: రెండు చేతులు నింపుకుని పని చేయి.
1: Work hard with both hands.
0: Do your duty sincerely. Hard work chaval.
1: Hard work is essential.
0: Appude mana jeevitham kudum chaala aarogyanga untadi.
1: Then our life will be healthy.
0: Aarogyame kaadu aanandamga kuda untadi.
1: Not only health, it will be.
0: Kaani ee naati paniki pararu, tindiki tayaru.
1: But we run away from work, but we are ready for food.
0: Inka arguments.
1: Then we indulge in argumentation.
0: Argument cheseetundi vaadu poorthi matte untunde thallo.
1: He is a dunce, dull-headed if he argues.
0: Ustukamula ninda menduga chaduvunde.
1: Books contain knowledge.
0: Mastakamula ninda matti mendu.
1: The head is full of mud.
0: Em prayojanam?
1: What is the use?
0: Pustakallo untunnadi goppa prabhilta.
1: There's lot of expertise and knowledge, information in books.
0: Pustakanni mastakanga marchuko.
1: But transform the book into your mind.
0: కానీ మస్తకాన్ని పుస్తకంగా మార్చవద్దు.
1: But never transform your mind into a book.
0: తెలియనటువంటి వాడే ఆర్గ్యుమెంట్ లో ప్రవేశిస్తాడు.
1: A fool only argues.
0: ఫూల్ ఫూల్ ఫూల్
1: ఏ ఫూల్ ఫూల్ డబుల్ ఫూల్
0: ఆర్గ్యుమెంట్ కి మనం పోకూడదు.
1: వీ షుడ్ నాట్ బి ఫూలిష్.
0: ఏం తెలిసిందనికి నీవు ఆర్గ్యుమెంట్ చేస్తావు?
1: వాట్ ఇస్ దట్ యు నో టు ఆర్గ్యూ?
0: నీవు చంద్రమండలం తర్వాత ఏమిటి అని యోచించేస్తా ఉన్నా.
1: యూ థింక్ వాట్ ఈజ్ ఇట్ బియాండ్ ద మూన్?
0: నీవు చూడలేదు.
1: యూ హావ్ సీన్?
0: నీవు దాన్ని ఏ విధంగా నీవు ఆర్గ్యుమెంట్ చేయగలవు?
1: ఆన్ వాట్ బేసిస్ యు ఆర్గ్యూ?
0: ఏది ఉందని నీవు నిర్ణయించగలవు?
1: వాట్ ఇస్ దట్ యు కెన్ డిసైడ్?
0: నీ కాళ్ళ కింద ఏముందంటే మట్టి ఉంది భూమి ఉంది అని చెప్పొచ్చు.
1: యూ కెన్ సే దేర్ ఇస్
0: ఎర్త్ అండర్ యువర్ ఫీట్ అండ్
1: మైండ్.
0: కానీ నీకు తెలియనటువంటి దానిపైన ఆర్గ్యుమెంట్ చేస్తే ఏమి నీకు ఫలితం వస్తుంది?
1: హౌ డు యూ ఆర్గ్యూ ఆన్ దట్ యూ డు నాట్ నో?
0: టైం వేస్ట్.
1: It's waste of time.
0: Energy waste.
1: Energy waste.
0: Memory power waste.
1: Memory power is wasted.
0: Inte kaadu.
1: Not only this.
0: Dantlo energy chaala gnapashakti kuda potuntundi.
1: You lose your memory also.
0: Very soon old age prarambhamavutundi.
1: Very soon you turn old, you become old.
0: Old age.
1: Old age.
0: Ee teliyinatundi dantlo manam praveshinchadam chetane old age kick lo manlo praveshistundadi.
1: If you argue on those matters that you do not know, age advances.
0: Vidyarthulara.
1: Students.
0: నాది చెప్పటము తలచటము చేయటము ఒక్కటే. మీరు నమ్మినా నమ్మకపోయినా,
1: వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వాట్ భగవాన్ థింగ్స్, వాట్ హీ సేస్, వాట్ హీ డస్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: కనుకనే నాకు ఏ మెమరీ పవర్ కానీ,
1: ఏ ద పవర్ ఆఫ్ మెమరీ,
0: ఏ విధమైనటువంటి బలహీనత కానీ ఎప్పుడు నాకు ఏ నాడు ఎక్కడ రాలేదు.
1: దేర్ ఇస్ నో లాస్ ఆఫ్ మెమరీ, దేర్ ఇస్ నో వీక్నెస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
0: పిల్లలు చూడండి, 18 ఇయర్స్, 17 ఇయర్స్, 20 ఇయర్స్ పిల్లలు.
1: You see students here.
0: ఎంత ఉన్నారు వారి ముఖాలు చూస్తే అంత క్యాస్ట్రాయిల్ ఫేస్ మాదిరి లొట్టలు పడిపోయింది.
1: ఫేస్ ఇస్ లైక్ క్యాస్ట్రాయిల్ ఫేస్.
0: హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి.
1: యూ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్.
0: మంచి జాగ్రత్తగా ఉంటుండాలి.
1: యూ షుడ్ బి ఆల్వేస్
0: చురుకుగా ఉంటుండాలి.
1: యూ షుడ్ బి అలర్ట్.
0: ఏ పని చేయాలన్నప్పటికీ మనం జాగ్రత్తగా ముందుకు నడచాలి.
1: యూ షుడ్ బి డైనమిక్ అండ్ రెడీ టు స్టెప్ ఫార్వర్డ్.
0: అప్పుడే దీనికి తగినటువంటి యొక్క భద్రత, శాంతి దేశానికి కూడాను ఒక విధమైనటువంటి యొక్క భద్రత ఏర్పడుతుంది.
1: దేర్ లైస్ ద సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ పీస్.
0: ఈనాడు దేశంలో ఇలాంటి పని చేసేటువంటి వాళ్ళు తక్కువ కావడం చేతనే మనం విదేశాలపైన ఆధారపడవలసి వస్తుంది.
1: యాజ్ వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ప్రిపేర్ టు వర్క్ హార్డ్ సిన్సియర్లీ, వీ డిపెండ్ ఆన్ ఫారిన్ కంట్రీస్.
0: ఒక్కసారి మీరు వెనుకకు తిరిగి చూడండి.
1: జస్ట్ లుక్ బ్యాక్ వన్ ఇన్స్టెన్స్.
0: ఈ బ్రిటిష్ వారు భారతదేశాన్ని వశం చేసుకున్నారంటే ఏ విధంగా చేసుకున్నారు?
1: బ్రిటిషర్స్ క్యాప్చువేటెడ్, క్యాప్చర్డ్.
0: భారతదేశంలో పాకిస్తాన్ కూడా భారతదేశంలో చేరినప్పుడు 48 కోట్ల జనాభా ఉంటుండాలి.
1: అవర్ పాపులేషన్ దెన్ వాస్ 48 crores.
0: ఎప్పుడు?
1: వెన్?
0: 50 సంవత్సరాలకు పూర్వం.
1: 50 ఇయర్స్ ఎర్లియర్.
0: ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది?
1: హౌ మెనీ బ్రిటిషర్స్ వర్ హియర్?
0: వాళ్ళందరూ చూస్తే 1 కోటి కూడా లేరు.
1: దే ఆర్ నాట్ ఈవెన్ 1 crore పాపులేషన్.
0: ఇంత తక్కువ అయినటువంటి ఒక బ్రిటిష్ దేశము ఇంత పెద్దదైనటువంటి ఒక భారతదేశాన్ని ఎట్ట వశం చేసుకున్నారు?
1: సచ్ ఎ స్మాల్ కంట్రీ లైక్ బ్రిటన్, హౌ ఇస్ దట్ ఇట్ వుడ్ కాంకర్ ఇండియా?
0: ఇది కేవలము తమకు తాము ద్రోహం చేసుకున్నారు.
1: They have cheated themselves.
0: Dhanam kosam longipoyyaru.
1: They have submitted to money.
0: Swartha prayojanaal kosam dehanni andincharu.
1: They just submitted themselves for money, selfishness.
0: Panikeyaleinatundi somarluga tayaraipoyyaru.
1: They have become lazy bugs.
0: Kanukane vaadu sulabhanga kudani idli minginattu mingesesesaru ee deshanni.
1: Therefore they could swallow whole Bharat as if it's an idli.
0: కానీ మనం ఏనుగుల వంటి వారము.
1: But we are mighty elephants.
0: ఏనుగెట్టుల తన బల మెరుగలేదు.
1: Just as elephant does not know its strength.
0: తన బలం ఎంత ఉందో తనకే తెలియదు.
1: Elephant cannot estimate its strength.
0: ఒక తోకతో కొడితే 90 అడుగులు పోయి దూరం పోయి పడిపోతాడు.
1: It can just wag its tail and throw him 90 feet apart.
0: మావుట ఒక అంకుశాన్ని చూపిస్తే అడిగిపోతుంది పాపం.
1: But such a mighty elephant will submit itself to an iron rod of the mouth.
0: కారణం ఏమిటి?
1: Why?
0: తన యొక్క తెలివితేట తనకు తెలియదు.
1: బికాస్ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ ఇంటెలిజెన్స్.
0: అట్లనే ప్రతి వ్యక్తి ఎందుకును, ప్రతి పిల్లవాడి ఎందుకును గొప్ప శక్తి ఉంటుండాలి.
1: లైక్ వైజ్ ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ గాట్ దట్ మైటీ పవర్.
0: ఎంతనో శక్తి ఉంటుండాలి,
1: లాట్ ఆఫ్ పవర్.
0: ఎంతనో ఎనర్జీ ఉంటుండాలి,
1: సో మచ్ ఆఫ్ ఎనర్జీ.
0: ఒక్క నిమిషంలో ఏమైనా చేయవచ్చును.
1: ఇన్ ఎ మినిట్ ఆఫ్ టైం
0: ఎంత విజయాన్నైనా సాధించవచ్చును.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: సంకల్పించుకుంటే సాధించలేనిటువంటిది జగత్తులో కాననే రాదు.
1: ఇఫ్ యూ విల్ ఇట్, యూ విల్ సర్టన్లీ డూ ఇట్.
0: కనుక సాధించవచ్చును.
1: ఎస్ యు క్యాన్.
0: కానీ ఆ శక్తి తనకు ఆవిర్భావం చేసుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: బట్ హీఈస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు బ్రింగ్ అవుట్ దట్ లేటెంట్ ఎనర్జీ.
0: ఎగరటానికి ప్రయత్నం చేస్తే గరుడ ఎన్ని మైళ్ళ దూరమైనా వెళ్లిపోతుంది.
1: ద బర్డ్ ఇఫ్ ఇట్ వాంట్స్ టు ఫ్లై, ఇట్ కెన్ ఫ్లై టు మైల్స్ ఇన్ మైల్స్.
0: కానీ ఎగరడానికి ఇష్టం లేకపోతే ఒక అడుగైనా ముందుకు పోలేదు.
1: ఇఫ్ ఇట్ డస్ నాట్ వాంట్ టు ఫ్లై, ఇట్ కెనాట్ గో ఫార్వర్డ్.
0: చీమ చిన్నది.
1: ant is so small.
0: నడవడానికి ప్రయత్నం చేస్తే ఎన్ని మైళ్ళు అయినా నడిచిపోతుంటది.
1: And if it wants to walk, it can walk miles of distance.
0: కనుకనే చీమ యొక్క శక్తిని త్యాగరాజు వర్ణిస్తాడు.
1: The power of an ant is described by Chagaraja.
0: చీమలో బ్రహ్మలో
1: in an ant and Brahman.
0: శివకేశవాదులలో
1: in ant and Brahman, Shiva and Keshava.

0: Rama, you are present in Antin Brahman. You are present in Shiva and Keshava. You come here and protect me. That's the prayer.
1: Chimalo, Brahmalo.
0: You are Antin in Brahman.
1: Shiva Keshava Dulalo.
0: Also in Shiva and Keshava.
1: Shiva Keshava Yavaru.
0: Who are Shiva and Keshava?
1: Shiva Keshava Nagab Bhagav Manavude.
0: Shiva and Keshava are truly man himself.
1: Jivitam no unda 20 Shivudu.
0: The one in life, alive, is
1: Jivitam lena 20 Shavamu.
0: The one without life, the one dead.
1: Kabat Shivudu Nagab Manavude.
0: So Shiva means
1: Shiva
0: man.
1: Shiva Keshava Dulalo.
0: In Shiva and Keshava.
1: Prema Mira Velasi Yunde.
0: You have installed yourself there with full of love.
1: Prema, prema.
0: Love.
1: Birudu vahinchina sita ramanannu bhuvara.
0: You have installed yourself full of love. You have got the title. You have got the
1: Tyagaraja kuda cheppadu tirigi marok paryayam.
0: And same Tyagaraja said another instance.
1: Yemiti? Prati okati ni bhagavad shaktiye.
0: Everything is the divine power.
1: Walking, talking, reading, writing, eating, anni bhagavanti yokka shaktide.
0: Walking, talking, eating, writing, everything is divine power.
1: Anta kudunu bhagavanti yokka shaktide.
0: Everything is the divine power.
1: Kani.
0: But.
1: Okanoka samayam lopala Tyagaraja koncham visugu puttindi.
0: At one time, Tyagaraja was disgusted.
1: Tyagaraja anna ainatunte Raghunathudu aa poojinchetunte yokka vigrahalu teeskoni pai kaaveerlo vadali pettadu.
0: The elder brother of Tyagaraja, Raghunatha, has thrown out all the idols of Ramchandra
1: Rama,
0: into the river Kaveri.
1: Yemiti naaku ee baadhalu kaliginchadam?
0: Rama, why should I suffer?
1: Naalo bhakti leda?
0: Don't have devotion?
1: Leka neelo shakti leda?
0: Or don't you have power, strength?
1: Neelo shakti leda? Lekapothe naalo bhakti leda?
0: Don't you have power or don't I have
1: devotion?
0: If I have devotion, do you ever leave me? If you have power, in the true sense, will you ever put me in suffering? And he gave a scope for ego.
1: Because
0: Rama has no power. I have devotion, I always think of you.
1: Ninnu prarthinchinatundi nimisham ledu.
0: I pray every moment.
1: Ninnu aaradhinchinatundi samayam ledu.
0: I worship throughout the day.
1: Kanuka naalo bhakti undi.
0: So I have devotion.
1: Neelone shakti ledannadu.
0: But you have no power, Rama.
1: Aadeji chatagaane appudu dolodu pai narchadeta.
0: When one cannot dance properly, you will blame the drum.
1: Tarvata prarthana chesadu.
0: Then he prayed later.
1: Chi naadu chaala porapatu.
0: Oh, it's my mistake.
1: రాములు మహా గొప్ప శక్తివంతుడు.
0: రామా ఇస్ హైలీ పవర్ఫుల్.
1: అప్పుడు చెప్తున్నాడు.
0: దెన్ హి స్టార్టెడ్ టెలింగ్.
1: కపివారధి దాటున.
0: విల్ ఎ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ది ఓషన్?
1: కలికి రోటగట్టున.
0: కెన్ ఇట్ ఎవర్ బి టైడ్ టు ఎ మోటర్?
1: లక్ష్మీదేవి వలచున.
0: విల్ ద కాన్సర్ట్ లక్ష్మి లవ్ హిమ్?
1: లక్ష్మణుండు కొలచున.
0: విల్ లక్ష్మణ సర్వ్ యు?
1: సూక్ష్మబు తిగల భరతుడు చూచి చూచి మృక్కున. అపరామ భక్తి ఎంతో గొప్పరా. నీ యొక్క ఇది ఎంత గొప్పదో చెప్పడానికి వీలు కాదు.
0: హౌ మైటీ, హౌ పవర్ఫుల్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ రామ.
1: నీ శక్తి లేకపోతే కపివారధి దాటున.
0: వితౌట్
1: ఒక కోటి పెద్ద సముద్రాన్ని ఎట్లా దాటింది?
0: హూ కుడ్ ఇట్ క్రాస్ దిస్?
1: రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని నామస్మరణతోనే దాటింది.
0: దట్ మంకీ కుడ్ క్రాస్ దిస్ ఓషన్ చాంటింగ్ యువర్ నేమ్ రామ్.
1: లక్ష్మీదేవి ఎవరు? ప్రపంచమంతా లక్ష్మీదేవిని ఆరాధన చేస్తుంటారు.
0: హూ ఇస్ లక్ష్మి? గాడ్ ఇస్ ఆఫ్ వెల్త్. ఎవ్రీవన్ విల్ వర్షిప్
1: గాడ్ ఇస్ ఆఫ్ వెల్త్.
0: గాడ్ ఇస్ ఆఫ్
1: పోర్ అని వాడు లేడు.
0: దేర్ నో వన్ హూ
1: పిచ్చి వాడు కూడా నాకు ధనం కావాలని కోరుతాడు.
0: ఈవెన్ మ్యాడ్ ఫెలో ఆల్సో వాంట్స్ వెల్త్.
1: అలాంటి లక్ష్మీదేవి నిన్ను కొలుస్తుందా స్వామి?
0: Swami, will that goddess of wealth ever worship you? Goddess of wealth.
1: Neeru shakti lekapothe aame vachi ninnu kolustundi.
0: If you have no power, why should she serve you?
1: Suchva buddhi

0: Will that highly intelligent bird, Bharata, serve you? Your power
1: Yanta
0: is mine.
1: Ni shakti, Swami.
0: How great is
1: there
0: your
1: is
0: power.
1: Naamu.
0: We are fools that
1: na
0: we don't have power. My feeling is so narrow.
1: Na patra yanto, ante pattindi ni yokka anugraham naaku.
0: The vessel is so small, therefore I could collect only that much.
1: నేను పాత్రను పెద్దదిగా చేసుకోవాలి.
0: ద మిస్టేక్ డస్ నాట్ లై విత్ యు.
1: ఈ పాత్రను పెద్దదిగా చేసుకుంటే నీ అనుగ్రహం అనేటువంటి ప్రేమ కూడాను పాత్రలో దండిగా నింపుతుంది.
0: లెట్ మీ వైడెన్ మై వెసల్, లెట్ మీ బ్రింగ్ బిగర్ వెసల్.
1: కనుక భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈస్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
0: లివ్ ఇన్ లవ్.
1: ఆ ప్రేమ తత్వాన్ని మనం నింపుకోవాలనుకుంటే హృదయం అనేటువంటి పాత్రను పెద్దదిగా చేసుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు ఫిల్ ఇట్ అప్ విత్ లవ్, యూ హావ్ టు వైడెన్ అవర్ హార్ట్స్.
1: కనుక మన హృదయాన్ని కేవలం సంకుచితమైనటువంటి హృదయంగా పెట్టుకుని భగవంతుని నిన్నపై నిందలు వేస్తే ఇది ఎవరి తప్పు?
0: విత్ ఎ నారో హార్ట్, ఎ స్మాల్ హార్ట్, హూమ్ డు యు బ్లేమ్?
1: ఈనాటి విద్యా విధానం యొక్క దోషమే దీనికి మూల కారణం.
0: దిస్ ఇస్ ది మిస్టేక్ ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్.
1: ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల సరి అయినటువంటి నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికము శూన్యమైపోయింది.
0: ఇన్ ది ప్రెసెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దేర్ ఆర్ నో మోరల్, ఎథికల్.
1: ఒక ప్రాచీన సాంప్రదాయం కలిగినటువంటి ఒక పండితుని కుమారుడు ఉన్నాడు.
0: A scholar of ancient wisdom has a son.
1: నిరంతరం కూడాను ఆ తండ్రి వల్ల సంధ్యావందనం చేయించుకోవటము, గాయత్రి మంత్రాన్ని జపించడము, ఈ విధమైనటువంటి పవిత్రమైన మార్గంలో తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
0: The boy has learned from his father how to offer his morning prayers.
1: Tell me your company, I shall tell you what you are. ఈ దుస్సంగం ఒకటి చేరిపోయినాడు ఈ పిల్లవాడు.
0: The boy was in a bad company at one moment.
1: ఈ బ్యాడ్ కంపెనీ వల్ల ఏమైపోయింది?
0: What happened because bad company?
1: Father, నేను కూడా అమెరికాకు పోవాలా అన్నాడు.
0: The son said, Father, I want to go to America.
1: నా ఫ్రెండ్స్ అంతా పోతున్నారు, నేను పోవాలన్నాడు.
0: My friends are going, let me go.
1: ఒరే నాయన, అమెరికా లోపల మన సాంప్రదాయము, మన సిద్ధాంతము, మన యొక్క మడి, మన యొక్క ఇది సిస్టమ్ అంతా అక్కడ సరిగా ఉండదు.
0: The father said, you cannot follow our tradition and culture.
1: గాయత్రి మంత్రాన్ని కూడా జపించడానికి అవకాశం ఉండదు.
0: There is no chance to repeat గాయత్రి మంత్రం.
1: సంధ్యావందనం చేసుకోవడానికి అవకాశం ఉండదు.
0: You cannot offer your morning prayer.
1: నీవు ఇవన్నీ చేస్తుంటే వీడెవరో పిచ్చి ఇండియన్ వచ్చాడు అని నిన్ను గేలి చేస్తారు.
0: If you do that, people will make fun of you.
1: కనుక నీవు పోనక్కర్లేదు అన్నాడు.
0: So better you don't go, he said.
1: కానీ ఈ మొండి బిడ్డ చాలా పట్టుబట్టాడు.
0: But this foolish fellow determined to go.
1: కానీ ఒకే కుమారుడు.
0: But he's the only son.
1: ధనేషణ, ధారేషణ, పుత్రేషణ, ఈ ఈశ్వత్రేములు తల్లిని ఊరివేస్తున్నాయి.
0: దీస్ త్రీ అటాచ్మెంట్స్ ఫర్ వెల్త్, ద వైఫ్ అండ్ సన్ విల్ స్ట్రాంగిల్
1: ఈ కుమారుని యొక్క బాధను తట్టుకోలేక సరే ఒప్పుకున్నాడు.
0: అవుట్ ఆఫ్ డిస్గస్ట్ హీ కన్సీడెడ్.
1: వెళ్ళాడు, ఢిల్లీకి వెళ్ళాడు, పాస్పోర్ట్, వీసా, ఈ పాస్పోర్ట్ తీసుకున్నాడు.
0: హీ వెంట్ టు ఢిల్లీ, గాట్ హిస్ పాస్పోర్ట్ అండ్ వీసా.
1: వచ్చింది, రేపటి దినం ఇంకా వెళ్ళిపోవాలి.
0: He got the visa and passport, he is to leave next day.
1: తండ్రి ఆ చిన్న పిల్లవాడిని తీసుకుని, నాయన నీవు ఎక్కడికి పోయినప్పటికీ మన కులదేవత.
0: And his father told his son, wherever you may go, our family deity is there.
1: కనుక కాళికా మాతను నీవు నిరంతరము హృదయంలో చింతిస్తూ ఉంటుండు.
0: You think of our family deity every day.
1: గాయత్రి దేవిని నీవు చింతిస్తూ ఉంటుండు.
0: You chant గాయత్రి.
1: భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని నీవు మర్చకుండా ఉంటుండాలి అన్న.
0: Never forget గాయత్రి మంత్రా ఎనీ డే.
1: సరే, ఎట్టోట అమెరికాకు పోయి చేరిపోతే చాలు, అమెరికా ఏదో స్వర్గం అనుకున్నాడు వాడు.
0: He wanted to reach America somewhere other because
1: అంత చెడ్డది మరొకటి లేనే లేదు.
0: Then nothing other much worse than that.
1: ఇండియా ఎంత పవిత్రమైనటువంటిది.
0: ఇండియా ఇస్ సో సేక్రెడ్.
1: ఎంత పుణ్యవంతమైనటువంటిది.
0: వాట్ వర్చ్యూస్.
1: పుణ్యభూమి, త్యాగభూమి, ధన్యభూమి, కర్మభూమి.
0: ఇట్స్ ద ల్యాండ్ ఆఫ్ రిడెంప్షన్, ఇట్స్ ద ల్యాండ్ ఆఫ్ లిబరేషన్.
1: ఆర్టిఫిషియల్ లైఫ్, ఆర్టిఫిషియల్ లైఫ్.
0: దేర్ లైఫ్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: సరే, ఏదో చూడాలని వెళ్ళిపోతున్నాడు.
0: హి వాంటెడ్ టు గో అండ్ ఎక్స్‌పీరియన్స్.
1: తండ్రి మాట తీసుకున్నాడు.
0: అండ్ ఫాదర్ టు ప్రామిస్ ఫ్రమ్ హిస్ సన్.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ
0: యు మే గో ఎనీవేర్.
1: తెల్లవారి సాయంకాలము సంధ్యావందనం చేయాలి.
0: యు ఆఫర్ యువర్ ప్రేయర్స్ మార్నింగ్ అండ్ ఇన్ ది
1: ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా నీవు దేవిని మాత్రం మరవద్దు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ నెవర్ ఫర్గెట్ అవర్ ఫ్యామిలీ డైటీ.
1: సరే, ఇచ్చాడు. ఇండియా దాటిపోతే సరిపోయినుకున్నాడు. మాటకు ప్రాణము సత్యము, మాటకి ఇప్పుడు సత్యమే లేదు.
0: హి మేడ్ ఎ ప్రామిస్ బికాస్ ఇన్ ఈజ్ ఇన్ ఎ హరీ టు గో.
1: పోయాడు, ఒక ఐదేళ్ళు అక్కడ చేరిపోయాడు.
0: హి స్పెండ్ 5 ఇయర్స్ దేర్.
1: ఐదేళ్ళు చేరిపోయేటప్పటికి ఇండియన్ లాంగ్వేజ్ కూడా మర్చిపోయాడు.
0: హి ఫర్గాట్ ది లాంగ్వేజ్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: అమ్మాతో ఫోన్ లో మాట్లాడాలంటే తెలుగు రావటం లేదు.
0: హి కుడ్ నాట్ స్పీక్ ఇన్ తెలుగు, హిస్ మదర్ టంగ్.
1: ఏదేదో మాట్లాడుతున్నాడు.
2: ఈ స్పీకింగ్ సంథింగ్ నాట్
1: ఈ తల్లికి ఈ భాష తెలియదు పాపం.
2: మదర్ డజంట్ నో దిస్ లాంగ్వేజ్.
1: ఈ ప్రాచీన సాంప్రదాయంతో ఉండేటువంటి తత్వంలో ఆమెకు ఏమాత్రము ఈ ఆధునికము తెలియదు.
2: లేడీ ఆఫ్ ట్రెడిషన్.
1: సరే, తండ్రికి ఇచ్చింది, తండ్రికి ఇచ్చింది.
2: అండ్ షీ వాంటెడ్ ఫాదర్ టు టాక్ టు హిమ్. అండ్ హి టోల్డ్ ద
1: ఫాదర్, ఇంకా నేను 5 ఇయర్స్ ఇక్కడ ఉండాలి.
2: ఏం
1: చదవాలని పోయినాడు, అదే ఇంకా పూర్తి కాలేదు.
2: అండ్ రియలీ హాస్ నాట్ కంప్లీటెడ్ ద స్టడీ ఫర్ విచ్ హాస్ గాన్ ఆల్ ద వే.
1: నాన్న అమ్మల పంపేటువంటి ధనంతో తింటూ తిరుగుతూ కూర్చున్నాడు.
2: హీ ఈజ్ ఓన్లీ స్పెండింగ్ ది మనీ సెంట్ టు హిమ్ బై హిస్ పేరెంట్స్.
1: పని లేని మంగళవాడు పిల్లి తలగొరిగాడట.
2: A barber who has no other work to do started shaving the head of a cat.
1: ఎవరు చిక్కలేదు, పిల్లిని బట్టి కొరుగుతూ వచ్చాడట.
2: హీ డిడ్ ఫైండ్ ఎనీబడి, దేర్ఫోర్ క్యాట్ బికేమ్ హిస్ క్లయింట్.
1: ఈ విధంగా కాలం తిరుగుతూ వచ్చేసాడు.
2: హీ వాస్ స్పెండింగ్ ద టైమ్ లైక్ దిస్.
1: తర్వాత తల్లికి చాలా సీరియస్ అయిపోయిందని టెలిగ్రామ్ ఇచ్చాడు తండ్రి.
2: మదర్ పొజిషన్ వాస్ సీరియస్.
1: వాడిని ఇచ్చే వదిలిపెట్టి ఇంకా మరి ఇండియా కూడా రాడని తల్లికి సీరియస్ గా ఉంటుంది. వెరీ డేంజర్, కమ్ ఇమీడియట్లీ అన్నారు.
2: దే సెంట్ ఏ మెసేజ్ టు సన్ దట్ మదర్స్ పొజిషన్ ఇస్ క్రిటికల్, హైలీ డేంజరస్. They wanted the son to return.
1: పోతే తిరిగి డబ్బు పంపిస్తాడో లేదో నాన్న అని భయంతో వచ్చాడు.
2: Out of fear whether father would send money or not, ultimately he returned.
1: ఏమో వస్తున్నాడని తల్లిదండ్రులు చాలా ఆనందించారు.
2: The parents are happy.
1: జాబ్ లో కూడా నేను తల్లిని మర్చటం లేదు, గాయత్రి పూజ చేస్తున్నాను అని అనేక అబద్దాలంతా రాస్తూ వచ్చాడు.
2: ఇన్ ఎవ్రీ లెటర్ హీ స్టార్టెడ్ రైటింగ్ ఆల్ లైస్, ఫాల్స్హుడ్, టెలింగ్ దట్ హీ హాస్ నాట్ ఫర్గాటన్ గాయత్రి.
1: ఎయిర్ డ్రోమ్ లో పోయి తండ్రి రిసీవ్ చేసుకున్నాడు.
2: ఫాదర్ రిసీవ్డ్ హిమ్ దేర్
1: దేర్ పెట్టుకున్నాడు.
2: అండ్ హీ వాస్ దేర్.
1: నేరుగా ముందు కాళికా దేవి దగ్గరికి వెళ్ళాడు.
2: అండ్ టుక్ హిస్ సన్.
1: ఎందుకంటే పంపించేటప్పుడు ఆమె ఆశీర్వాదాలతో పంపించాడు.
2: హీ టుక్ హిస్ సన్ స్ట్రైట్ టు ది టెంపుల్ ఆఫ్ కాళి బికాస్ హీ డిడ్ ఇట్ ఎర్లీ.
1: ఆమె యొక్క ఆశీర్వాదం తీసుకుని ఇంటికి తీసుకుని పోవాలని తండ్రి యొక్క ఆశ పాపం.
2: హీ వాంటెడ్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ కాళి బిఫోర్ ది రీచ్ హోమ్.
1: అక్కడికి పోయా, నాయన నమస్కారం చేయరా అన్నాడు.
2: అండ్ హీ వాంటెడ్ హిస్ సన్ టు డు నమస్కార్ టు మదర్.
1: హౌ ఆర్ యు మమ్మీ, హౌ ఆర్ యు మేడం అని అడిగాడు.
2: అండ్ ద బాయ్ సెడ్ హౌ ఆర్ యు మేడం టు మదర్ కాళి.
1: హౌ ఆర్ యు మేడం,
2: హౌ ఆర్ యు మేడం.
1: తండ్రి
2: రైటింగ్ ఆల్ లైస్, ఫాల్స్హుడ్, టెలింగ్ దట్ హీ హాస్ నాట్ ఫర్గాటన్ గాయత్రి.
1: ఎయిర్ డ్రోమ్ లో పోయి తండ్రి రిసీవ్ చేసుకున్నాడు.
2: ఫాదర్ రిసీవ్డ్ హిమ్ దేర్
1: పెట్టుకున్నాడు.
2: అండ్ హీ వాస్ దేర్.
1: నేరుగా ముందు కాళి

0: Madam, annadu gaaru.
1: And the boy said, how are you madam to mother Kali?
0: How are you madam? Tandiki kopa nee pindam annadu vaadu. Emti madam? Ida nu nechukoni raavatamu.
1: Is it what you have picked up there?
0: ఇలాంటి వాడు నా కొడుకే కాదు, బయట వెళ్ళిపోమన్నాడు.
1: ఈ
0: విధంగా పోయి తల్లిని దేవత అని అనడానికి వీళ్ళు కదా, హవర్ యు మేడం.
1: కాంటి సే ఓ మదర్ గాడెస్ వై షుడ్ హి సే మేడం.
0: ఎంత పొగరు, ఇది మానవత్వమా?
1: ఆర్ యు హ్యూమన్?
0: నిజంగా ఇది చదువుకున్నటువంటి వారి లక్షణమనా?
1: ఇస్ ది క్వాలిటీ ఆఫ్
0: రాక్షస లక్షణం?
1: ఇట్స్ ఎ డెమోనిక్ క్వాలిటీ.
0: అలాంటి వాళ్ళు ఎంత చదువు చదివినప్పటికీ వీళ్ళు మానవులే కాదు.
1: యూ కెనాట్ బి హ్యూమన్ బీయింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ యువర్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్.
0: ఇలాంటి పిల్లలుగా తయారైపోతున్నారు ఈనాడు.
1: అండ్ వీ ఫైండ్ ది స్టూడెంట్స్ ఆఫ్ దట్ టైప్.
0: కనుక మొట్టమొదటి నైతికం కావాలి.
1: ఫస్ట్ మోరల్ వాల్యూస్.
0: మోరల్
1: వాల్యూస్ ఆర్ ఇంపార్టెంట్.
0: అది లేకపోతే ఇంకేమాత్రము జీవితం కానే కాదు.
1: వితౌట్ విచ్ ఇస్ నో ట్రూ లైఫ్ ఎట్ ఆల్.
0: ఈనాడు దేశం అంతా కూడా ఇన్ని విధములైనటువంటి చిన్న భిన్నం కావడానికి ఈ మోరల్ క్యారెక్టర్ లేదు.
1: ది కంట్రీ ఇస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
0: కాబట్టి మొరాలిటీ కావాలి.
1: సో మొరాలిటీ ఇస్ నీడెడ్.
0: పాప భీతి,
1: ఫియర్ ఆఫ్ సిన్,
0: దైవ ప్రీతి,
1: లవ్ ఆఫ్ గాడ్,
0: సొసైటీలో మొరాలిటీ,
1: అండ్ మొరాలిటీ ఇన్
0: మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: మొరాలిటీ ఈ
0: మూడు ఉంటున్నప్పుడే మనం త్రిమూర్తి స్వరూపులుగా తయారవుతాం.
1: వెన్ దీస్ త్రీ ఆర్ దేర్ ఇట్ విల్ బి ఏ యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ.
0: కనుక ఎంత గొప్ప చదువు అయినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ హై ఎడ్యుకేషన్
0: దైవ విశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు.
1: నెవర్ లూజ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: అది లేనటువంటి వాడు శవంతో సమానమే.
1: వితౌట్ దట్
0: డెడ్ బాడీ, డెడ్ బాడీ, డెడ్ బాడీ.
1: వితౌట్ ఫెయిత్ ఇన్ గాడ్
0: డెడ్ బాడీ నడవలేదు.
1: డెడ్ బాడీ,
0: చచ్చిపోయిన పులి యొక్క చర్మమైన పనికి వస్తుంది.
1: ద స్కిన్ ఆఫ్ ఎ డెడ్ టైగర్ ఇస్ యూస్ఫుల్.
0: చచ్చిపోయిన చిన్న మృగాల యొక్క మాంసమైన ఎవరైనా తినేటువంటి వారు కొంటారు.
1: అండ్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హుడ్ ఈట్ ది మటన్ ఆర్ ద ఫ్లెష్ ఆఫ్ ఎ డెడ్
0: యానిమల్. ఒక పనికి వస్తుంది చెప్పులు కుట్టడానికి.
1: అండ్ ద స్కిన్ ఇస్ యూస్ఫుల్.
0: కానీ మానవుని దేహం చచ్చిన తర్వాత దేనికి పనికిరాదు.
1: బట్ ది హ్యూమన్ బాడీ ఆఫ్టర్ డెత్ ఈజ్ యూస్లెస్.
0: చర్మం కూడా పనికిరాదు.
1: ద స్కిన్ ఇస్ యూస్లెస్.
0: అలాంటి మానవత్వంలో దివ్యమైనటువంటి ఒక కీర్తిని సంపాదించుకోవాలి.
1: ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్,
0: అది ఏ ఐడియల్ లైఫ్,
1: రెప్యుటేషన్, లీడ్ అన్ ఐడియల్
0: లైఫ్. దైవ ప్రీతి, దైవ ప్రీతి, దైవ ప్రీతి. దైవం అంటే ప్రేమను పెంచుకోవాలి.
1: దిస్ యూ కెన్ అక్వైర్ రెప్యుటేషన్.
0: ఆ ప్రేమనే సర్వస్వాన్ని కూడా చేర్చుకుంటుంది.
1: దట్ లవ్ విల్ ఎన్సర్కిల్ ఎవ్రీథింగ్.
0: ప్రేమ ముదిత మనసే కహో.

சத்ய தர்ம பிரேம சாந்துலுலேகுன்னா చదువులనియు నేర్చి విలువ సున్నా.

సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్న బహుళ సత్కార్య లాభంబుసున్న ఈ సనాతన ధర్మహర్మ్యంబు నిలువా గుణములు ఇవి నాలుగు పునాది గోడలప్ప గుణములివి నాలుగు పునాది గోడలప్ప ఇంతకన్నను వేరెది ఎరుగపరతూ

0: without satya, dharma, and shanti, and prema, the value of education that one might acquire is around zero. Without satya, dharma, shanti, and prema, truth, righteousness, peace, and love, satya, dharma, shanti, prema, the sanctity of having performed charitable acts, the sanctity of upholding righteousness is again around zero. Without satya, dharma, shanti, prema, again, the fruits of one's actions, however noble and ideal they could be, is once again a big zero. Without satya, dharma, shanti, and prema, once again, the fruits and the results of whatever good one might perform is around zero. In order to uphold the Sanatana Dharma, the ancient culture and tradition and heritage, these four cardinal principles of truth, righteousness, peace, and love are verily the four foundation cornerstones. What else could I possibly communicate to you other than this? O pious, O virtuous, and worthy members of this august assembly.
1: చెంతజేచ్చినటంచు సంతసించుదమన్నా చెంతజేర్చినటంచు సంతసించుటన్నా ఇంతలో ఎడబాటు చింతగూర్పు చెంతచేర్చినటంచు సంతసింతురటన్నా ఇంతలో ఎడబాటు చింతగూర్పు ఏడిపించుటే సాయి వేడుకయందురా ఏడిపించుటే సాయి వేడుకయందురా కడుపుబ్బ నవ్వించు నడుమ నడుమ ఏడిపించుటే సాయి వేడుకయందురా కడుపిబ్బ నవ్వించు నడుమ నడుమ పొగడుచున్నాడని పొంగిపోయెదరేమో పొగడుచున్నాడని పొంగిపోయెదరేమో తప్పకప్పుడే ఎగతాళి చేయు అభయమిచ్చెను కాన హాయి నుండెదమన్నా అభయమిచ్చెను కాన హాయి నుండెదమన్నా భక్తులెందరో చేరి బ్రాతుచుండు అభయమిచ్చెనుగాన హాయినుండెదమన్నా బాధలెన్నియో పెట్టి పలుకకుండు వెనుక పోనీడు ముందుకు చనన నీడు వెనుక పోనీడు ముందుకు చావనీడు ఇట్టి శ్రీపతి వాసుని గట్టితనము ఎవరెరుంగు చేరుదురు ఎవరు ఎరుంగ చేయుదురు ఇలను భువిని
0: హీ హాస్ బ్రాట్ అస్ క్లోజర్ సో వీ ఆర్ ఎ పిక్చర్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్ But before you know what's happening, you have been cast far away and there is this element of separation between you and him. So you are plunged into grief. To tease and to play pranks with you is verily what gives great delight to Sai in a matter of speaking. But this in turn is a matter of great delight and laughter and merriment for him. Because he is praising us, we are carried away, we are overjoyed. But little do we know, comes the knock from the top, which will again put us down, deflate us. Then we feel, oh, he has given us his Abhaya Hasta, the hand of benediction and protection. Let's all rejoice in this. But do not forget that trouble is shadowing you. Difficulties are around the corner for you. This sigh would not allow you to go forward, would not allow you to retrace your steps. He catches you in a state of torment and in a state of doubt. Thus, such is the nature of the resident and the Lord of Parthi. Who can possibly unravel this mystery that he enchants you with, that he plays with you? There is no one on this earth who can unravel this mystery of the Lord of Parthi.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Manavani Sariram Nandu. మరుమూలన దాగి ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించేటువంటిది అత్యవసరము.
0: In order that one casts away the feeling pertaining to the body and thereby understand the latent divinity within, it is necessary that a human being strives forward.
1: మానవుని హృదయములో దహరాకాశమున నీడతో కూడిన ఎండవలే జీవితం కూడి పరమాత్ముడు నివసిస్తూ ఉన్నాడు.
0: ఇన్ ద స్కై ఆఫ్ మ్యాన్స్ హార్ట్ యూ హ్యావ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్ టు బి ఫౌండ్ విద్ ఇన్ యూ.
1: ఎండ నీడలు జంట పక్షులు
0: లైక్ యూ హ్యావ్ ది లైట్ అండ్ షాడో విచ్ గో టుగెదర్ ద ట్విన్ బర్డ్స్.
1: ఎండ వలననే నీరు నీడ ఏర్పడుతున్నది.
0: బికాస్ ఆఫ్ సన్ లైట్ యూ హ్యావ్ షాడో.
1: నీడ ఎందు కూడాను కాంతి ఉన్నది.
0: బట్ విత్ ఇన్ ద షాడో యూ కుడ్ ఫైండ్ లైట్.
1: దీనికి కారణము ప్రక్కలో ఎండ ఉండటం చేతనే.
0: ద రీజన్ ఫర్ దిస్ ఇస్ దేర్ ఇస్ లైట్ బై ద సైడ్ ఆఫ్ షాడో.
1: ఎండ నీడలు అవినాభావ సంబంధములు.
0: దిస్ లైట్ అండ్ షాడో ఆర్ ఇన్సెపరబ్లీ లింక్డ్.
1: అదే విధముగానే జీవ బ్రహ్మలు అవినాభావ సంబంధ స్వరూపములు.
0: ఇన్ ద సేమ్ మేనర్ జీవ అండ్ బ్రహ్మ ఆర్ ఇన్సెపరబ్లీ లింక్డ్ టుగెదర్.
1: జీవినందు కూడాను పరతత్వం అనేటువంటిది ఒక నీడవలే వెంటాడుతూ ఉంటుంటారు.
0: ఈవెన్ ఇన్ దిస్ జీవి దేర్ ఈస్ దిస్ గాడ్లీనెస్ విచ్ ఈస్ షాడోయింగ్ హిమ్.
1: ఇలాంటి దివ్యత్వమును ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడం అత్యవసరము.
0: ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ఎవ్రీ పర్సన్ టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్, దిస్ డివైన్ ట్రూత్.
1: అయితే నీడలు అనేకము.
0: బట్ దెన్ దేర్ ఆర్ షాడోస్ ఆఫ్ డిఫరెంట్ డిస్క్రిప్షన్స్.
1: ఎండ ఒక్కటే.
0: బట్ ద లైట్ యాజ్ సచ్ ఈస్ వన్.
1: అనేకత్వమైనటువంటి జీవరాశులు యందు ఏకత్వమైనటువంటి దివ్యత్వం అనేటువంటిది సాక్షిభూతమై ఆత్మస్వరూపాన్ని ధరిస్తుంది.
0: ఇన్ ద మెనీ ఫార్మ్స్ దట్ యు హ్యావ్ అరౌండ్ యూ దేర్ ఇస్ వన్ ఎటర్నల్ విట్నెస్ విచ్ ఈస్ ఎ కామన్ డినామినేటర్ ఫర్ ఆల్ దీస్ హ్యూమన్ బీయింగ్స్.
1: ఆత్మ నిత్యము.
0: ఆత్మ ఇస్ పర్మనెంట్.
1: అదే సత్యము.
0: దట్ ఈస్ ట్రూత్.
1: నిత్య సత్య సంధూతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని
0: దిస్ ఆత్మ విచ్ ఈస్ పర్మనెంట్ అండ్ లాస్టింగ్ ఇన్ ట్రూత్ ప్రాపర్.
1: చర్మ అస్థి స్వరూపము కప్పబడటం చేత ఈ ఆవరణమునందే ఆనందమున్నదని భ్రమిస్తున్నాడు మానవుడు.
0: బికాస్ దీస్ ఆర్ కవర్డ్ బై దీస్ టూ చర్మ అండ్ అస్థి మ్యాన్ టెన్స్ టు ఫర్గెట్ హిస్ ఓన్ నేచర్.
1: ఆవరణమును అధిగమించి ఆవరణ ఉన్న ఆనందాన్ని ఆత్మగతము చేసుకోవటమే ఇదియే జీవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
0: The primary duty of a jiva is to try and secure for himself this bliss that is there for him to tap and make it his own.
1: ఇలాంటి ఏకత్వమునకు ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నపూర్వకంగా తాను సాధనలు సల్పాలి.
0: Each individual should launch upon a sadhana wherein he could try and get this oneness of purpose, this unity can be his.
1: ఇట్టి దివ్య సత్వాన్ని ఈ రుత్రాన్ని మానవుడు ఒక విధమైనటువంటి అనుభూతికి తేవలనన్నా అనేక విధములైనటువంటి సాధనలు సల్పవలసి వస్తుంది.
0: మ్యాన్ ఇన్ ఆర్డర్ టు మేక్ దిస్ reality, this truth proper, his own understanding, he has to secure ways and means of going about his task.
1: Sadhana anaga, aashinchina vastuvunu andukune nimittamai pade pade aacharinchetunti karmale sadhanalu.
0: What is sadhana? It is that wherein you start doing things so that whatever you want to make your own, you have succeeded in doing so.
1: Atmanu sannihitattvamu gavinchukoneetvante sadhana.
0: Sadhana, therefore, is a process wherein this Atma-tattva, the nature of the Atma, is realized by you.
1: Jeevuni yandu divyattvamainatvanti Atma-tattvamu prakashinchutunnanaatvanti satyanni prati vyakti kudanu gurtinchali.
0: Every person should understand that in every jeevi, this Atma is there in an effulgent form.
1: Dehamunaku marpu.
0: The body tends to change.
1: మార్పు లేనటువంటి యొక్క అశరీరమైనటువంటిది ఆత్మ.
0: బట్ ద ఆత్మ ఇస్ ఎ ఫార్మ్లెస్ ఎంటిటీ విచ్ హాస్ నో చేంజ్.
1: ఇట్టి నిత్య సత్య సంభూతమైనటువంటి ఆత్మతత్వాన్ని మనము బయట ప్రపంచంలో వెతుకుటకై ప్రయత్నిస్తున్నాము.
0: సచ్ ఎన్ ఆత్మ విచ్ ఇస్ లాస్టింగ్, పర్మనెంట్ అండ్ ఎటర్నల్, యూ వాంట్ టు ట్రై టు సీక్ ఇట్ ఇన్ ద వరల్డ్ అవుట్ సైడ్ యూ.
1: నీ హృదయమునందే, నీ యొక్క అంతరాత్మ యందే దివ్యత్వము ప్రకాశిస్తూ ఉంటుండాలి.
0: Right within your heart, deep within your own self, there is this Atma which is radiant in its form and splendor.
1: దీనిని పొందేటువంటి నిమిత్తమై అనేక మంది యజ్ఞ యాగాది కృతములను ఆచరిస్తూ ఉన్నారు.
0: In order to secure this Atma, many perform yajnas and yagas.
1: జప తప యాగములను ఆచరిస్తూ ఉన్నారు.
0: They also perform penance, they also do japa and other forms of worship.
1: అయితే దీనిని పొందలేకపోతున్నారు.
0: But then they are not able to secure this Atma.
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: సత్య ధర్మములు లేనటువంటి యొక్క సాధన నిరర్థకమైనటువంటిదిగా నిరూపిస్తూ వస్తుంది.
0: బికాస్ వితౌట్ దిస్ సత్య ధర్మ శాంతి ప్రేమ ఎనీ సాధన విల్ బి ఫ్రూట్లెస్.
1: కనుకనే సత్య ధర్మములు మానవునికి ప్రధానమైనటువంటి నేత్రములు.
0: సో సత్య అండ్ ధర్మ టు బిగిన్ విత్ ఆర్ లైక్ ద టూ ఐస్ టు ఎ మ్యాన్.
1: మానవుడు తన యొక్క స్వరూపాన్ని అంతర్ముఖంగా అనుభవించడానికి ప్రయత్నించక బహిర్ముఖమైనటువంటి నీతి అనిత్యము అసత్యము అశాశ్వతమైనటువంటి జగత్తునందు శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించే నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు.
0: మ్యాన్ హ్యాస్ టు లుక్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ టు ట్యాప్ దిస్ రిసోర్సెస్ ఆఫ్ హిస్ ఇన్నర్ జాయ్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఆత్మ. ఇన్స్టెడ్ హీ లుక్స్ టు ద అవుట్సైడ్ వరల్డ్ టు ట్రై అండ్ సెక్యూర్ ఇన్ దిస్ ఫ్లీటింగ్ వరల్డ్ వాట్ ఈస్ విచ్ ఈస్ పర్మనెంట్.
1: దేహం ఒక రథం వంటిది.
0: ది బాడీ ఇస్ లైక్ ఎ చారియట్.
1: దీనిలో సారథి బుద్ధి.
0: అండ్ ద చారిటీర్ ఈస్
1: బుద్ధి,
0: ద ఇంటెలెక్ట్.
1: ఇందులో గుర్రములే ఇందులో ఉండేటువంటి ఇంద్రియములు.
0: అండ్ ద హార్సెస్ ఆర్ దీస్ సెన్స్ ఆర్గన్స్.
1: అనగా శబ్ద స్పర్శ రూప రసగంధాదులు.
0: దర్ ఈస్ దీస్ ఫైవ్ సెన్సెస్ ఆఫ్.
1: ఇవి నిరంతరము కూడా విషయం వైపునే మరల్చుతూ ఉంటున్నాయి.
0: దీస్ ఫైవ్ ట్రై అండ్ టర్న్ యూ టువర్డ్స్ ద మెటీరియల్ ఎగ్జిస్టెన్స్.
1: విషయం వైపునే పరిగెత్తుతూ ఉంటాయి.
0: దే కీప్ రన్నింగ్ ఆఫ్టర్ దిస్ మెటీరియల్ వరల్డ్.
1: ఈ గుర్రములు పట్టి అయినటువంటిదే ఈ పగ్గమే ఒక మనస్సు.
0: అండ్ ఇట్ ఈస్ ద మైండ్ విచ్ ఈస్ ద రీన్స్ విచ్ చెక్స్ ద రన్ ఆఫ్ దీస్ హార్సెస్.
1: బుద్ధి స్థిరత్వమే లేకుండినా ఈ గుర్రములు విషయం వైపున పరిగెత్తి సారథికి కూడాను ప్రమాదం కలిగిస్తుంటాయి.
0: ఇఫ్ ద ఇంటెలెక్ట్ వర్ నాట్ టు బి స్టడీ, దీస్ హార్సెస్ వుడ్ రన్ ఆఫ్టర్ దీస్ మెటీరియల్ థింగ్స్ అండ్ ద చారిటీర్ హిమ్సెల్ఫ్ కుడ్ కమ్ టు గ్రీఫ్ ఇన్ ద ప్రాసెస్. కనుకనే
1: బుద్ధి పవిత్రమైనటువంటిది గాను పరిశుద్ధమైనటువంటిది గాను బలమైనటువంటిది గాను మనము అభివృద్ధి గావించుకోవాలి.
0: సో ఆర్ ఇంటెలెక్ట్ షుడ్ బి మేడ్ ప్యూర్, సేక్రెడ్ అండ్ స్ట్రాంగ్.
1: దీనికి సాధన ఏమిటి?
0: వాట్ ఇస్ ద సాధన ఫర్ దిస్?
1: ఇంద్రియములలో ప్రధానమైనటువంటిది వాక్కు.
0: In these five senses, it is the word, the tongue, that is most important.
1: Idi matalu aaharam cheta koodinatvantidi.
0: This has two purposes of uttering
1: words. Kalukane upanishattulu aahara vyaharam anedi kudanu deeniki peru pettaru.
0: And of eating. That's why Upanishads say the tongue, it is determines your word as well as your deed.
1: Ee vaakkunu manam adupulo pettinappude sarveendriyamulu kudanu manam sahajanga kudanu adupuleki techukovachchu.
0: If you are able to curb the word, you would verily curb all the other sensory perceptions.
1: Kanuka vaakkunu adupulo pettukune nimittamai sadhanalu manam salpali.
0: In order to curb this word, then we have to do sadhana.
1: ఈ వాక్కును బయట ప్రపంచ విషయములందు ఏమాత్రం కూడా ప్రవేశింపచేయక అంతర్ముఖమైనటువంటి దివ్యత్వమైనటువంటి దైవత్వం లోపల దీనిని కొంతవరకు ప్రవేశపెట్టడానికి పూనుకోవాలి.
0: దిస్ వర్డ్ షుడ్ నాట్ బి టర్న్ టు ద అవుట్ సైడ్ వరల్డ్, రాదర్ షుడ్ బి టర్న్ విదిన్, సో దాట్ విచ్ ఇస్ విదిన్ యూ, దిస్ ఆత్మతత్వ విల్ బి నోన్ టు యూ.
1: అశుద్ధమైనటువంటి విషయాలు ఎందు,
0: ట్రైంగ్ టు ఇండల్జ్
1: పరులను బాధించేటువంటి మాటలు ఎందు,
0: ఇన్ ఇంప్యూర్ వర్డ్స్ ఆర్ డీడ్స్ అండ్ హర్టింగ్
1: పరులను కష్టపెట్టేటువంటి చర్యలు ఎందు,
0: ఆర్ మేకింగ్ అదర్స్ కమ్ టు గ్రీఫ్,
1: ఈ వాక్కును ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశపెట్టరా.
0: యూ షుడ్ నాట్ యూజ్ ద వర్డ్ ఫర్ సచ్ పర్పసెస్.
1: వాక్కునందు మాధుర్యము,
0: ఇన్ యువర్ వర్డ్ దేర్ షుడ్ బి స్వీట్నెస్,
1: శాంతము
0: అండ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ పీస్.
1: ఈ పరతత్వం కూడా నువ్వు ఇందులో నిమిత్తమై ఉంటుండాలి.
0: అండ్ ది రియాలిటీ ప్రాపర్ షుడ్ బి కమ్యూనికేటెడ్ ఇన్ యువర్ వర్డ్స్ ఆల్సో.
1: కనుకనే మన జీవితము నిరంతరము పవిత్రమైనటువంటి జీవితంగా లేకపోయినప్పటికీ మాటలు ఎందైనా కూడా పవిత్రమైనటువంటి దాన్ని ప్రవేశపెట్టాలి.
0: సో ఇన్ అవర్ డే టు డే ఎగ్జిస్టెన్స్ వీ మే నాట్ బి దాట్ ప్యూర్ అండ్ సేక్రెడ్, బట్ అట్లీస్ట్ అవర్ వర్డ్స్ కుడ్ బి ప్యూర్ అండ్ సేక్రెడ్.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ అన్నారు.
0: ఇట్స్ బీన్ సెడ్ దేర్ఫోర్ యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ ఆల్వేస్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
1: కనుక ఈ వాక్కును మనస్సులో చేర్చాలి.
0: దిస్ వర్డ్ నౌ షుడ్ బి టేకెన్ టు ది పాయింట్ ఆఫ్ ద మైండ్.
1: అప్పుడు మనసు మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది.
0: దెన్ ద మైండ్ వుడ్ బిగిన్ టు టాక్.
1: మనసును అదుపులో తెచ్చుకుని ఈ విషయవాసనలు ఎందు ప్రవేశింపచేయక, సంకల్ప వికల్పములకు ఏమాత్రం కూడా నువ్వు గురికాక, ఇది బుద్ధితో చేర్చడానికి ప్రయత్నించాలి.
0: దిస్ మైండ్ దెన్ షుడ్ నాట్ బి మేడ్ టు గో ఆఫ్టర్ దీస్ మెటీరియల్ థింగ్స్, షుడ్ నాట్ గివ్ ప్లేస్ టు థాట్స్ అండ్ డిజల్యూషన్ ఆఫ్ థాట్స్, రాదర్ ఇట్ షుడ్ గో ఆన్వర్డ్ టు ద ప్లేస్ ఆఫ్ ద ఇంటలెక్ట్.
1: వాక్కు మనసులో, మనసు బుద్ధితో చేర్చినప్పుడు ఇది కొంతవరకు నువ్వు ప్రశాంతి ఏర్పడుతుంది.
0: ద వర్డ్ విత్ ద మైండ్ విత్ ద ఇంటలెక్ట్, దట్ ఈస్ గోయింగ్ టు సెక్యూర్ పీస్ ఫర్ యూ.
1: క్రమక్రమేణా బుద్ధికి కూడా నువ్వు బుద్ధి చెప్పి ఆత్మవైపును మరల్చడానికి ప్రయత్నించాలి.
0: దెన్ గ్రాడ్యువల్లీ యూ షుడ్ ఆల్సో ట్రై అండ్ టేమ్ యువర్ ఇంటలెక్ట్ సో దట్ ఇట్ ఈస్ టర్న్ టువర్డ్స్ ద ఆత్మ.
1: కనుక వాక్కు మనస్సులో, మనస్సు బుద్ధిలో, బుద్ధి ఆత్మతో కూడినప్పుడే నిజమైనటువంటి మానవత్వం అనేటువంటిది మనకు శోభిస్తుంది.
0: So you will be able to understand the true purpose of life when your word becomes one with the mind in turn with the intellect, and the intellect in turn with the atma.
1: Atma anantam.
0: Atma is limitless, boundless.
1: Satyamunu nirupinchetvantide atma.
0: Atma is that which establishes the truth.
1: ఈ సత్యం అనేటువంటిది దేశకాల పాత్రకు అతీతమైనటువంటిది.
0: దిస్ ట్రూత్ ఎటర్నల్ ఈస్ బియాండ్ టైమ్ సర్కమ్స్టాన్సెస్.
1: భూత భవిష్యత్ వర్తమానములకు మీరినటువంటిది.
0: ఇట్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
1: కనుకనే ఆత్మకు జ్ఞానమునకు ఎట్టి భేదము లేదు.
0: దట్స్ వై దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ ఆత్మ అండ్
1: జ్ఞానమునకు సత్యము కూడా ఎట్టి సారతమ్యం కూడా కనిపించదు.
0: లైక్ వైజ్ నో డిస్టింక్షన్ బిట్వీన్ జ్ఞాన అండ్ ట్రూత్.
1: ఈ మూడు కూడా అవినాభావ సంబంధ స్వరూపాన్ని ధరించినటువంటి.
0: దీస్ త్రీ ఆర్ అగైన్ ఇన్సెపరబుల్ లింక్ విత్ వన్ అనదర్, యూ కెనాట్ డిస్టింగ్విష్ వన్ ఫ్రమ్ ది అదర్.
1: కనుక వాక్కు, జ్ఞానము, ఆత్మ ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మానవుడు అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ స్ట్రైవ్ టు ఎక్స్పీరియన్స్ ద కమింగ్ టుగెదర్నెస్ ఆఫ్ హిస్ వర్డ్, జ్ఞాన అండ్ ఆత్మ.
1: దేవుడు ఎక్కడ ఉండినాడని మనం దేవులాడనక్కర్లేదు.
0: వి నీడ్ నాట్ గో అరౌండ్ ఆస్కింగ్ వేర్ ఇస్ గాడ్.
1: దేవుడు నీవే.
0: You verily are God.
1: నీ హృదయమే దేవుని యొక్క నివాసము.
0: Your heart is the temple of God.
1: ఇతను సర్వాంతర్యామి.
0: He is omnipresent.
1: ఈశావాస్యం ఇదం సర్వం.
0: He is present in all beings.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: And he is present all around you.
1: ఇలాంటి సత్యాన్ని మనము గట్టిగా విశ్వసించాలి.
0: Try to have conviction in this truth.
1: దేవుడనగా వేరు దేశమందును లేడు.
0: God is not one who could be found elsewhere.
1: దేవుడనగా తన దేహమంది.
0: గాడ్ ఈస్ వెరీలీ విత్ ఇన్ వన్స్ ఓన్ బాడీ.
1: పాపమనగా వేరు పరదేశమున్ లేదు.
0: దేర్ ఈస్ నథింగ్ లైక్ ఎ సిన్ అరౌండ్ యూ.
1: తాను చేయు పనులు తగిలియుండు.
0: వాట్ ఎవర్ హీ డస్ దట్ ఈస్ వాట్ ఎస్టాబ్లిషెస్ వాట్.
1: కనుక మన పనులు ఎందే పాప పుణ్యములు అనేటువంటి ఇమిడి ఉంటున్నాయి.
0: సో ఇన్ యువర్ యాక్షన్స్ యూ హ్యావ్ సిన్ ఆర్ యువర్ ఫ్రూట్స్ ఆఫ్ గుడ్ యాక్షన్.
1: మంచి మనసుతో,
0: విత్ ఎ గుడ్ మైండ్,
1: మంచి మంచి కర్మలు చేసి,
0: డూ గుడ్ థింగ్స్,
1: మంచిని అనుభవించి,
0: ఎక్స్పీరియన్స్ గుడ్,
1: మాధవుణ్ణి చెందాలి.
0: Reach out to God.
1: నిజమైన మానవత్వం అనేటువంటిది ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
0: హౌ కెన్ వీ రియలీ అండర్స్టాండ్ ద డివినిటీ కంటైన్ విత్ ఇన్ మ్యాన్.
1: మనలో అవ్యక్తమైనటువంటి యొక్క దివ్యశక్తి ఇమిడి ఉంటుండాలి.
0: వేర్ ఇస్ దిస్ డివినిటీ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్? ఇట్స్ లేటెంట్.
1: కానీ అవ్యక్తంగా ఉండినంత వరకు కూడా మనకు గుప్తం కానేరదు.
0: సో లాంగ్ యాజ్ ఇట్ ఇస్ లేటెంట్ వీ కెనాట్ గ్రాస్ప్ ఇట్.
1: దీని సాధన చేతనే వ్యక్తిత్వం గావించుకోవాలి.
0: ఇట్ ఇస్ త్రూ ద మీడియం ఆఫ్ సాధన దట్ వీ కెన్ అండర్స్టాండ్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఈ అగ్గిపెట్టెలో పుల్లలు ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ మ్యాచ్ బాక్స్ ఆర్ మ్యాచ్ స్టిక్స్.
1: కానీ అందులో కూడా అవ్యక్తంగానే ఉంటున్నది అగ్ని.
0: ఇన్ దీస్ ఆల్సో ఇస్ దిస్ లేటెంట్ ఫార్మ్ ఆఫ్ ఫైర్.
1: అవ్యక్తంగా ఉండినంత వరకు మనకు ఎట్టి విధమైనటువంటి వెలుతురు కానీ లేక బాధలు కానీ అందించదు.
0: సో లాంగ్ యాజ్ ద ఫైర్ ఇస్ దస్ యూ కెనాట్ గివ్ లైట్ ఫ్రమ్ ఇట్, యూ కెనాట్ డూ ఎనీథింగ్.
1: కానీ ఆ పుల్లను తీసి పెట్టెతో గీచినప్పుడు,
0: బట్ దెన్ యూ స్ట్రైక్ ఎ స్టిక్ అగైన్స్ ద మ్యాచ్,
1: ఇందులో ఉండినటువంటి అగ్ని వ్యక్తమవుతుంది.
0: ద ఫైర్ విదిన్ ఈస్ షోన్ అవుట్.
1: ఈ వ్యక్తమైనటువంటి అగ్ని ఎన్ని విధములైనా కూడా బాధలకు కానీ ఉపకారములకు కానీ ఉపయోగించుకోవచ్చును.
2: అండ్ దిస్ ఫైర్ ఇన్ టర్న్ కెన్ బి యూస్డ్ ఐదర్ ఫర్ గుడ్ ఆర్ ఫర్ బ్యాడ్.
1: ఈ ప్రకాశవంతమైనటువంటి దివ్యత్వాన్ని మనము అన్ని రకములైనటువంటి ఆదర్శంగా తీసుకోవచ్చు.
2: అండ్ దిస్ ఫైర్ కెన్ ఇన్ టర్న్ బి యూస్డ్ ఫర్ గుడ్ పర్పసెస్, కెన్ బి ఎ మోడల్ ఐడియల్.
1: మన దేహమే ఒక అగ్గిపెట్టె వంటిది.
2: నౌ ద బాడీ ఈజ్ లైక్ అ మ్యాచ్ బాక్స్.
1: సత్య ధర్మ శాంతి ప్రేమలైనటువంటిది ఈ అగ్గి పుల్లల వంటివి.
2: దేర్ ఆర్ దీస్ మ్యాచ్ స్టిక్స్ ఆఫ్ సత్య ధర్మ శాంతి అండ్ ప్రేమ.
1: ఇందులోనే దివ్యత్వం అనేటువంటి ఆత్మ ఇమిడి ఉంటుండాలి.
2: అండ్ విత్ ఇన్ దీస్ ఈజ్ దిస్ ఆత్మతత్వ లేటెంట్ ఇన్ దెమ్.
1: ఇది దైవత్వంతో ఈ జీవతత్వం అనేటువంటి ఏకము గావించినప్పుడే ఈ జ్ఞానము అనేటువంటి ప్రకాశము ఆవిర్భవిస్తుంది.
2: వెన్ ద డివైన్ బికమ్స్ వన్ విత్ ద జీవ వైస్ వర్సా దెన్ దేర్ ఇస్ దిస్ పాత్ ఆఫ్ జ్ఞాన.
1: కనుకని ఈ జ్ఞానమే జ్ఞానాదేవత కైవల్యం.
2: ఇట్ ఈస్ దిస్ జ్ఞాన విచ్ కన్ఫర్స్ ఆన్ యూ లిబరేషన్.
1: కనుక ఇట్టి జ్ఞానతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా అనుభవించడానికి ప్రయత్నించాలి.
2: సో ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ ట్రై టు ఎక్స్పీరియన్స్ సచ్ జ్ఞాన.
1: ఎవరిని కూడా మనం ద్వేషించరాదు.
2: వీ షుడ్ నాట్ హేట్ ఎనీవన్.
1: ఎవరిని పరిహసించరాదు.
2: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఆర్ రిడిక్యూల్.
1: ఎవరిని పరాభవం చెందరాదు.
2: వీ షుడ్ నాట్ ఇన్సల్ట్ ఎనీవన్.
1: ఎవరిని బాధించరాదు.
2: వీ షుడ్ నాట్ హర్ట్ ఎనీవన్.
1: కారణమేమనగా నీవు ఎవరిని ప్రేమిస్తున్నావో ఆ ప్రేమతత్వం సర్వలయందు కూడా ఉంటున్నది.
2: ద రీజన్ బీయింగ్ ద వన్ యు ఆర్ లవింగ్ ఈజ్ వెరీ మచ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్ అరౌండ్ యూ.
1: కనుక నీవు ప్రేమించినటువంటి యొక్క శక్తిని నీవు ద్వేషించిన వాడవుతావు.
2: సో ఇన్ దిస్ ప్రాసెస్ ద వన్ హూమ్ యు ఆర్ లవింగ్ యు ఆర్ వెరీలీ hurting him and
1: sarvajeeva namaskaram kesavam pratigacchate.
2: You do namaskar, you pay your obeisances to all your
1: ఎవరికి many... చేసిన నమస్కారమైన కూడాను దైవానికి చెందుతుంది అని దీని యొక్క అర్థము.
2: You are paying your obeisances to all, verily you are paying obeisances to God.
1: అదే విధముగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరిని నీవు తిరస్కరించినప్పటికీ కేశవునికే చెందుతుంది.
2: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యూ రిజెక్ట్ దోస్ అరౌండ్ యూ, యు ఆర్ రిజెక్టింగ్ కేశవ ఆర్ గాడ్ హింసెల్ఫ్.
1: కానీ మంచిది కానీ చెడ్డది కానీ ఇది రెండు కూడా నువ్వు దైవానికి అర్పితమయ్యేటువంటివి.
2: సో ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఈస్ ఆఫర్డ్ టు గాడ్ ఇన్ వేరియస్ వేస్.
1: కనుక దైవమునకు చెడ్డను అర్పితం చేసేదానికంటే ఉత్తమమైన పవిత్రమైన శుద్ధమైన నిత్యమైన సత్యమైనటువంటి యొక్క భావాన్ని దైవత్వానికి అర్పితం గావించటము మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
2: సో రాదర్ దాన్ ఆఫర్ బ్యాడ్ టు గాడ్, ట్రై టు ఆఫర్ దాట్ విచ్ ఇస్ లాస్టింగ్, విచ్ ఇస్ పర్మనెంట్, విచ్ ఇస్ ట్రూత్, విచ్ ఇస్ గుడ్ అండ్ నోబుల్ టు గాడ్. And therein lies your sanctity.
1: దీనిని ఆత్మతృప్తి అన్నారు.
2: This is called contentment. The ఆత్మతృప్తి.
1: నీ అంతరాత్మను నీవు తృప్తిపరచుకున్నప్పుడే నీ జీవితం తృప్తి నొందుతుంది.
2: యూ హ్యావ్ సాటిస్ఫైడ్ యువర్ ఇన్నర్ ఆత్మ, యువర్ సాటిస్ఫైయింగ్ యువర్
1: తనకు తాను తృప్తి పడనటువంటి వ్యక్తి ఇతరులు ఏ రీతిగా తృప్తిపరచగలరు?
2: వన్ హూస్ నాట్ సాటిస్ఫైడ్ హిమ్సెల్ఫ్, హౌ కెన్ హీ సాటిస్ఫై అదర్స్?
1: కనుక మొట్టమొదట సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
2: సో ఎట్ ద బిగినింగ్ కమ్స్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఆత్మతృప్తి అత్యవసరము.
2: మీనింగ్ ద ఆత్మ ఈజ్ సాటిస్ఫైడ్, దాట్స్ ఇంపార్టెంట్.
1: ఈ ఆత్మతృప్తి కలిగినప్పుడే ఆత్మ త్యాగం కూడా కలుగుతుంది, సాక్రిఫైస్ అయిపోతుంది.
2: వన్స్ యూ హ్యావ్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఆత్మ బీయింగ్ సాటిస్ఫైడ్, యూ కమ్అట్ విత్ సెల్ఫ్ సాక్రిఫైస్.
1: ఎప్పుడు ఈ త్యాగమునకు మనం పూనుకుందమో అప్పుడే సాక్షాత్కారం లభిస్తుంది.
2: వన్స్ యూ హ్యావ్ కమ్అట్ విత్ దిస్ సాక్రిఫైస్ ఆన్ యువర్ పార్ట్, దెన్ దేరిన్ కమ్స్ మోక్ష ఆర్ లిబరేషన్ ఫర్ యూ.
1: అయితే
2: యూ హ్యావ్ దిస్ విజన్ ఆఫ్ ద లార్డ్ బిఫోర్ యూ, బట్
1: నీవు మొట్టమొదట
2: బట్ అట్ ద వెరీ బిగినింగ్
1: తృప్తిగా ఉంటుండాలి.
2: You should be contented.
1: త్యాగము చేయాలి.
2: You should do sacrifice.
1: ఆనాడే సాక్షాత్కారం అనుభవించగలవు.
2: Only then will you come to face to face with the vision.
1: తృప్తికి త్యాగమునకు సాక్షాత్కారమునకు మూలాధారమైనటువంటిది నమ్మకము.
2: So that which is at the basis of this satisfaction, this sacrifice.
1: ఈ నమ్మకమే లేకుండినా తృప్తియే కలుగదు.
2: Sacrifice and సాక్షాత్కార is faith. Without faith you don't have satisfaction.
1: ఈనాడు మనం భవనం నిర్మించుకున్నాం.
2: టుడే వీ హావ్ ఎరెక్టెడ్ ఎ మ్యాన్షన్.
1: భవనమునకు గోడలు కనిపిస్తున్నాయి, మన యొక్క పైన ఉన్నటువంటి టాప్ కూడా కనిపిస్తుండాలి.
2: అండ్ ఇన్ దిస్ మ్యాన్షన్ యూఆర్ ఏబుల్ టు సైట్ ద వాల్స్ అండ్ ద సీలింగ్.
1: కానీ కనిపించినటువంటి పునాదులు దీనికి ఆధారంగా ఉంటున్నాయి.
2: బట్ దాట్ విచ్ హాస్ గివెన్ రైజ్ టు ద మ్యాన్షన్ ద సపోర్ట్ ద బేసిస్ ఈజ్ నాట్ దట్ ఈస్ అట్ ద బేసిస్ ఆఫ్ ఇట్.
1: ఆ ఆధారమే నమ్మకము.
2: That foundation proper is your faith.
1: భవనం నిర్మించుకోరినటువంటి వాడు మొట్టమొదట పునాదులు భద్రతను.
2: One who wants to erect a mansion should try and make his foundation strong and secure.
1: Self confidence అదే పునాది.
2: Self confidence, that is the foundation stone.
1: Self satisfaction అదే గోడ.
2: Self satisfaction is like the walls.
1: Self sacrifice అదే roof.
2: Self sacrifice is like the roof.
1: Self realization అదే life.
2: And self realization that is your life.
1: Kanuka mana self realization atma sakshatkaram anetundi mana hastamlonde untundadi.
2: So this process of self realization is within your grasp.
1: Etti tindo atti trepu.
2: The type of food you eat determines the belch that
1: Yetti
2: you
1: pindu
2: get.
1: Atti rotte.
2: The type of flour that you have determines
1: Yetti bhavamo atti phalatamu.
2: Determine the taste of the bread.
1: Yetti cheryalo atti sthanamu.
2: The thought determines the action.
1: కనుక మంచి చర్యలు నిండు మనం పాల్గొనడానికి ప్రయత్నించాలి.
2: సో ట్రై టు డూ గుడ్.
1: మానవునికి ప్రధానమైనటువంటిది కర్మ.
2: ఫర్ మ్యాన్ ద ప్రైమరీ థింగ్ ఈజ్ యాక్షన్.
1: ఈ కర్మాచరణ ద్వారానే ఉపాసన మనకు కలుగుతుంది.
2: త్రూ కర్మ యు హ్యావ్ ఉపాసన.
1: ఉపాసన ద్వారానే జ్ఞానం ఏర్పడుతుంది.
2: అండ్ త్రూ ఉపాసన యు గెట్ జ్ఞాన.
1: జ్ఞానమే దైవత్వంతో ఏకీభావంగా విస్తుంది.
2: దిస్ జ్ఞాన విల్ టేక్ యూ ఆన్ టు గాడ్.
1: కనుక కర్మలు ఎందు ప్రధానమైనటువంటి యొక్క త్యాగభావంతో కూడినటువంటి సమత్వంతో కూడినటువంటి యోగత్వంతో కూడినటువంటి త్యాగభావంతో ఉన్నటువంటి చర్యలలో మనం పాల్గొనాలి.
2: వాట్ షుడ్ బి యువర్ యాక్షన్స్ లైక్? దే షుడ్ బి ఫుల్ ఆఫ్ సాక్రిఫైస్. దే షుడ్ బి ఈక్వల్ మైండెడ్ పర్పస్ ఫ్రమ్ యువర్ సైడ్. దే షుడ్ బి వెరీ యోగ.
1: మన ఆశలను అదుపులో పెట్టుకోవాలి.
2: అట్ ద వెరీ బిగినింగ్ అగైన్ వి షుడ్ ట్రై అండ్ కర్బ్ అవర్ డిజైర్స్.
1: ఆశలు కలిగినటువంటి వానికి ఎవ్వడు కూడా ఏనాటికి తృప్తి చేయలేడు.
2: వన్ హూ ఇస్ క్యారీడ్ అవే బై డిజైర్స్ కెన్ నెవర్ బి సాటిస్ఫైడ్.
1: త్యాగికి ఏ విధమైనటువంటి ఆశలు ఉండవు.
2: బట్ ఎ మ్యాన్ ఆఫ్ సాక్రిఫైస్ హాస్ నో ఆస్పిరేషన్స్ ఆర్ డిజైర్స్.
1: ఒకానొక సమయంలో
2: వన్స్ అపాన్ ఎ టైమ్
1: ఒక భక్తుడు
2: వన్ డివోటీ
1: బ్రహ్మను దర్శించి
2: సో హ్యాడ్ ద విజన్ ఆఫ్ బ్రహ్మ.
1: మహానుభావ నీవు మేరు పర్వతాన్ని పుట్టించావు,
2: అనగా
1: బంగారు కొండను పుట్టించావు.
2: Oh Lord, you have given rise to this Meru, the mountain Meru, and thereby gold.
1: Yavari kosam puttinchav.
2: But for whose sake have you given rise to this mountain of Meru of gold?
1: Tyagi ki daritho pani ledu.
2: A man of sacrifice has no place for it.
1: Aasa galiginatundi vaniki inlanti parvathalu inka veyi srushtinchina vaniki aasa theeradu.
2: And one who has an eye on this, any number of such mountains would not satisfy him.
1: కాబట్టి ఈ పర్వతాన్ని పుట్టించి ప్రయోజనం ఏమిటి అన్న.
2: So what's the use of having any number of these mountains of Meru?
1: అనగా ఈనాడు ఆశలనేటువంటిది ఈ విధంగా మితిమీరి పోతున్నది.
2: What it means is today's desires and wishes are on the increase.
1: ఆశలు అదుపులో పెట్టుకున్నప్పుడే మనము జీవితం అనేటువంటి దాన్ని శాంతి జీవితంగా గడపడానికి వీలవుతుంది.
2: Only when you curb your desires can you have peace and
1: ప్రేమ ప్రతి జీవితమునకు ఒక విధమైనటువంటి వేరు వంటిది.
2: లవ్ ఈజ్ లైక్ ద రూట్స్.
1: కేవలం ఇది వేరు మాత్రమే కాదు, జీవితమే ఒక ప్రేమ.
2: రాదర్ లవ్ ఈజ్ నాట్ మియర్లీ ద రూట్ ఆఫ్ వన్స్ లైఫ్ బట్ ఇట్ ఈస్ వెరీలీ ద రూట్ ఇట్ సెల్ఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్.
1: ఇట్టి ప్రేమనే లేకుండా జీవితమే వ్యర్థము.
2: వితౌట్ సచ్ ఎ ట్రేస్ ఆఫ్ లవ్ లైఫ్ ఈజ్ యూస్లెస్.
1: కష్టముల యందు మనము ఈ కష్టములను ధరించడానికి భరించడానికి దైవాన్ని ప్రేమించాలి.
2: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ ఆర్డర్ టు షోల్డర్ సచ్ డిఫికల్టీస్
1: మన బాధలు
2: వి షుడ్ ప్రే
1: మన దుఃఖములు
2: అవర్ డిఫికల్టీస్
1: మన విచారములు
2: అవర్ వరీస్
1: తీరవాలంటే ఈ ప్రేమ ద్వారానే మనం తీర్చుకోవడానికి ప్రయత్నించాలి.
2: ఇఫ్ యూ హ్యావ్ టు ఫ్రీ అవర్సెల్స్ ఫ్రమ్ దీస్ లవ్ ఈజ్ అ మీడియం ఫర్ దాట్.
1: దైవ ప్రేమను మనం అందుకున్నటువంటి సమయం నందే ఎట్టి బాధలు కూడా మనం బాధించము.
2: వెన్ వీ సెక్యూర్ ద లవ్ ఆఫ్ గాడ్ నో డిఫికల్టీ కెన్ పాసిబ్లీ ట్రబుల్ అస్.
1: కనుక దైవాన్ని ప్రేమించడానికి ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నపూర్వకంగా సాధనలు చేయాలి.
2: సో ఎవ్రీ పర్సన్ మస్ట్ మేక్ ఎ డెలిబరేట్ అటెంప్ట్ ఆఫ్ సాధన టు లవ్ గాడ్.
1: ఈ ప్రేమనే లేకుండా
2: వితౌట్ దిస్ లవ్
1: తల్లిదండ్రులను మనం ప్రేమిస్తున్నాం.
2: నౌ వి ఆర్ లవింగ్ అవర్ ఫాదర్ అండ్ మదర్.
1: అన్నదమ్ములను ప్రేమిస్తున్నాం.
2: ఆర్ బ్రదర్స్.
1: ఇంకా అనేక బంధుమిత్రులను ప్రేమిస్తున్నాం.
2: అండ్ అవర్ రిలేటివ్స్ అండ్ అదర్స్.
1: వస్తువులను ప్రేమిస్తున్నాము.
2: ఆర్ మెటీరియల్ థింగ్స్.
1: ఈ ప్రేమ వలనే మనకు సన్నిహిత సంబంధమైన బాంధవ్యం ఏర్పడుతుండాలి.
2: ఇట్ ఈస్ త్రూ దిస్ లవ్ దట్ వి ఆర్ ఏబుల్ టు హ్యావ్ దిస్ బ్రిడ్జ్ ఆఫ్ అండర్స్టాండింగ్.
1: ప్రేమనే లేకపోతే అమ్మా నాన్నలు అనేటువంటి సంబంధం కూడా మనకు లేదు.
2: బిట్వీన్ అవర్సెల్వ్స్ అండ్ అదర్స్ వితౌట్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ లవ్ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ఫాదర్ అండ్ మదర్.
1: ప్రేమనే లేకుండా అన్న తమ్ముల అనేటువంటి సంబంధం కూడా లేదు.
2: అండ్ వితౌట్ లవ్ అగైన్ దేర్ ఇస్ నో లింక్ బిట్వీన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: ప్రేమనే లేకుండా తన దేహాన్ని కూడా తాను ఆశించడు.
2: వితౌట్ లవ్ అగైన్ వన్ డస్ నాట్ లుక్ టు వన్స్ బాడీ.
1: కనుక సర్వ సంబంధ బాంధవ్యములకు కూడాను మూలాధారమైనటువంటిది ప్రేమ.
2: సో ద కామన్ థింగ్ ఫర్ ఆల్ సచ్ లింక్స్ ఈజ్ లవ్.
1: కనుక ప్రేమతో జీవించాలి.
2: సో లివ్ విత్ లవ్.
1: ప్రేమతో చర్యలు చేయాలి.
2: డూ ఎవ్రీథింగ్ పర్మియేటెడ్ బై లవ్.
1: ప్రేమతోనే దైవాన్ని పొందాలి.
2: అండ్ త్రూ ద మీడియం ఆఫ్ లవ్ బికమ్ వన్ విత్ గాడ్.
1: కనుక సత్య ధర్మ ప్రేమ.
2: దట్ ఈస్ వై సత్య ధర్మ ప్రేమ.
1: ఈ శాంతి అనేటువంటిది మనము సహజ రీతిగా సాధించాలి.
2: And peace. We should try and secure these in a natural way.
1: Shanti anaga emiti?
2: What is this peace?
1: Indriyamulanu adupulo unchukotame nijamaina shanti.
2: Trying to put the senses under control is true shanti.
1: Shanti anaga kevalamu oka opika anu manu bhavistunnamu.
2: Now the common understanding of the word peace is patience.
1: ఇది కాదు నిజమైన శాంతి.
2: This is not the meaning of peace.
1: సమత్వమును వహించినప్పుడే శాంతికి సరియైన విలువ.
2: When you have the sense of equanimity of purpose, that is true peace. Either in difficulties,
1: లాభ నష్టములు యందు,
2: joy or sorrow, loss or gain,
1: నిందాస్తుతులు యందు,
2: or in wealth and poverty,
1: క్షమను వహించటమే శాంతి.
2: Where you have forbearance, that is true shanti.
1: ఓర్పును వహించటమే శాంతి.
2: To being having fortitude, that is peace.
1: సమత్వమును పొందటమే శాంతి.
2: Being having equanimity is peace.
1: కనుక సమత్వం యోగం ఉచ్యతే అన్నారు.
2: This equanimity is verily yoga.
1: ఈ సమత్వం చేతనే మనం యోగమును త్యాగమును సాధించవచ్చు.
2: Through this equanimity you have yoga, you have peace.
1: కనుక మానవునకు ప్రధానమైనటువంటి నాలుగు సూత్రములు ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలే.
2: సో ఫర్ ఎవ్రీ పర్సన్ దీస్ సత్య ధర్మ శాంతి అండ్ ప్రేమ ఆర్ ద ఫోర్ కార్డినల్ ప్రిన్సిపల్స్.
1: ఈ నాలుగు భవనములు సరి అయినటువంటి రీతిలో మనము ఉంచుకున్నప్పుడే మన జీవితం అనేటువంటిది కొన్ని విధమైనటువంటి సాత్విక మార్గంలో ప్రవేశిస్తుంది.
2: ఇఫ్ దీస్ ఫోర్ ఆర్ ఇన్ ఆర్డర్ అవర్ లైఫ్ ఆల్సో హ్యాస్ ఎ సెన్స్ ఆఫ్
1: జీవిత భవనమునకు ఈ నాలుగు లే స్తంభములు.
2: అండ్ ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ దీస్ ఫోర్ ఆర్ ద ఫోర్ కార్నర్ పిల్లర్స్.
1: కనుక ఈ సౌధం అనేటువంటిది ఈ నాలుగు స్తంభములపైన ఆధారపడి ఉంటున్నదని సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించాలి.
2: ఎవ్రీ పర్సన్ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ మ్యాన్షన్ రెస్ట్ సెక్యూర్లీ ఆన్ దీస్ ఫోర్ పిల్లర్స్.
1: దీనులను మనము సేవించాలి.
2: ట్రై అండ్ సర్వ్ ద పువర్ అండ్ ద డౌన్ ట్రోడన్.
1: దిక్కులేని వారిని ప్రేమించాలి.
2: దోస్ హూ ద హోప్లెస్ కేసెస్ షుడ్ బి లుక్డ్ ఆఫ్టర్ బై అస్.
1: అక్కడ కూడా నువ్వు దరిద్ర నారాయణుడు ఈ స్వరూపంలో ఉన్నాడని విశ్వసించాలి.
2: దే ఆల్సో ట్రై టు బిలీవ్ దట్ లార్డ్ రిసైడ్స్ ఇన్ దెమ్.
1: ఒక్కొక్క మార్గములో ఒక్కొక్క వ్యక్తి యందు ఒక్కొక్క దివ్యత్వాన్ని పొంది ఉంటుంటుంది ఆత్మతత్వం.
2: దిస్ ఆత్మతత్వ టేక్స్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఇన్ ఎవ్రీ పర్సన్.
1: ఇట్టి ఆత్మకు పుట్టుక చావుక ఎప్పుడు కూడా లేదు.
2: దిస్ ఆత్మ హాస్ నో బర్త్ నో డెత్.
1: చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
2: దట్ ఈస్ వన్ విచ్ హాస్ నో బర్త్ నో డెత్.
1: ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు.
2: విచ్ హాస్ నో బిగినింగ్ నో ఎండ్.
1: తాను చావక పుట్టక చంపబడక.
2: హీ కెనాట్ బి కిల్ హీ డస్ నాట్ కిల్ అండ్ నథింగ్ కెన్ ఎక్స్టర్మినేట్ ఇట్.
1: తానే ఆత్మరూపుడై ఉంటుంటాడు.
2: హీఈస్ వెరీలీ ఆత్మ.
1: దేహము ప్రధానమైనటువంటిది కాదు.
2: బాడీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్.
1: మరినపు కొంప.
2: బాడీ ఈజ్ ఎ ప్లేస్.
1: రోగముల మ్రగ్గడు సేవక గంప.
2: వే యూ హ్యావ్ ఫిల్త్ అండ్ వే యూ హ్యావ్ డిజీజ్.
1: జాత సంచలనము పొందు దుంప.
2: గివెన్ టు యాంగ్జైటీస్ అండ్ ఎజిటేషన్.
1: భవసాగర మీదకి లేని కంప.
2: కెనాట్ ట్రావెల్ త్రూ దిస్ ఓషన్ ఆఫ్
1: అంబుల పదలమ్ము మన మెప్పు దలంప.
2: ఇట్ ఈస్ ఎ షీట్ వేరింగ్ ప్రైజ్ అండ్ కాలమిటీ.
1: నే నిశ్చలమని నమ్మబోకు మనసా హరిపాదములు ఆశ్రయించండి.
2: ఓ మైండ్ డు నాట్ ట్రస్ట్ దిస్ బాడీ లుక్ ఆఫ్టర్.
1: కనుక దేహతత్వమునే మనము నిజత్వంగా మనం విశ్వసించి దీని నిమిత్తమై మనం కాలమును వ్యర్థము గావించరాదు.
2: ట్రై అండ్ సీక్ షెల్టర్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ హరి ఓ మైండ్. డు నాట్ ట్రస్ట్ దట్ ద బాడీ ఈస్ పర్మనెంట్.
1: కాలమే పరమాత్మ స్వరూపము. కాలమే పరమాత్మ స్వరూపము.
2: టైమ్ ఈజ్ వెరీలీ గాడ్.
1: కాలమే సర్వస్వము.
2: గాడ్ ఈజ్ టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్.
1: కనుక కాలమును మనం వ్యర్థము గావించరాదు.
2: సో వి షుడ్ నాట్ వేస్ట్ టైమ్.
1: కనుకనే ఉపాసన స్థానమునందు కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలద ప్రమ్నాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః. అంత కాలమే ప్రధానము.
2: దట్స్ వై ఇట్స్ బీన్ సెడ్ దట్ గాడ్ ఈస్ టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్. గాడ్ ఈస్ బియాండ్ పాస్ట్ ప్రెసెంట్.
1: కాలమును సార్థకము చేసినటువంటి కాయమే నిజమైనటువంటి ధన్యము.
2: దట్ బాడీ విచ్ శాంక్టిఫైస్ టైమ్ ఈస్ రియలీ శాంక్టిఫైంగ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్.
1: పరోపకారార్థం ఇదం శరీరం.
2: దిస్ బాడీ ఈస్ గివెన్ ఫర్ ద సేక్ ఆఫ్ సర్వింగ్ అదర్స్.
1: ఈ విధమైనటువంటి సేవ చేసే నిమిత్తమై ఈ కాయం ధరించింది.
2: దిస్ బాడీ హాస్ బీన్ గివెన్ సో దట్ యు కుడ్ డూ సర్వీస్.
1: ప్రకృతి యొక్క వైచిత్ర్యం లోపల అనేక రకములైనటువంటి కష్టములు నష్టములు దుఃఖములు సంభవిస్తుంటాయి.
2: వన్ ఆఫ్ ద మిస్టరీస్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ దట్ యు హావ్ దిస్ డిఫికల్టీస్.
1: ఈ జగత్తంతా ఇప్పుడు సుఖదుఃఖ సంకర్షణాత్మక మహత్వాల తరంగమైన సాగరము.
2: దిస్ వరల్డ్ దిస్ ఓషన్ ఈజ్ ఫుల్ ఆఫ్ సచ్ opposites, pairs of opposites.
1: Sukhamu dukkhamu pratyekanga undetundi kaadu.
2: There is no distinction between joy and sorrow.
1: Ivi rendu kudanu needala vantivi.
2: They are like shadows within one.
1: Enna needala vale kudanu ventaadutuntai.
2: They are like light and shadow.
1: Ivi rendinti enduku kudanu avinabhava sambandham undi.
2: They two are linked up in such a way you cannot separate them.
1: Bahya jagattuku,
2: the world outside,
1: antar prapanchamunaku,
2: and the world within,
1: ekattvam aneetundi untundadi.
2: There is a link between these.
1: ఒక్క విషయంలో మనం చక్కగా విచారించవచ్చు.
2: We can understand this in one aspect.
1: ఆహారాన్ని ఆస్వాదించేది,
2: the process of eating food,
1: ఇంద్రియాలతో ఆనందించేది,
2: what you experience through your senses,
1: మన యొక్క వాసన చేత విజృంభించేటి,
2: and whatever is given to play in terms of your sensory perceptions.
1: ఇది దేహమా ఆత్మన?
2: Is it the body or the ఆత్మా?
1: కాదు కాదు.
2: No, no.
1: సర్వాత్మ అయినటువంటి ఆత్మనే.
2: It is the ఆత్మా proper.
1: పరిమళాన్ని రుచి కేవలం పరితపించేటువంటిది ఆత్మనా దేహమా?
2: ఫ్రాగ్రెన్స్ విచ్ థ్రోస్ యు ఇంటూ డిలైట్, ఇస్ ఇట్ ఆత్మా ఆఫ్ ద బాడీ?
1: కేవలం ముక్కు ఒక ఇంద్రియం మాత్రమే కాని,
2: the nose is merely a sense
1: of అనుభవించేదంత అంతఃకరణమే,
2: but the one which experiences is that within it.
1: ఇవన్నీ కూడా కేవలం ఒక పనిముట్లు వంటివి.
2: These are all like instruments.
1: ఇవి కరణములు.
2: These are merely organs.
1: ఈ కరణముల ద్వారా ఏమాత్రం కూడా నువ్వు ఉపయోగించుకోవడానికి వినియోగం లేదు.
2: You cannot really tap that which is permanent
1: through you. కనుకనే మనయే మనుష్యానాం కారణం బంధమోచయో.
2: That's why it's been said it's the mind which will lead you to bondage or to liberation.
1: మనసే లేకుండా ఇంద్రియములు ఏమాత్రం కూడా నువ్వు పనిచేయలేవు.
2: Without the mind, the senses cannot perform.
1: ఈ మనసే ఇంద్రుడు.
2: The mind is Indra.
1: ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు కాబట్టి ఇంద్రుడు అని పేరు.
2: This Indra is the lord of these senses, so it's called Indra.
1: కనుక ఈ అధిపతి అయినటువంటి మనస్సు యొక్క సంకల్పం లేకుండా ఇంద్రియములు ఏమాత్రం కూడా నువ్వు కదలవు.
2: సో వితౌట్ ద మాస్టర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్ ద సెన్సరీ ఆర్గన్స్ హావ్ నో రోల్.
1: కనుక మనసును సరి అయిన మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రారంభించడమే సాధన యొక్క ప్రారంభం.
2: సో టర్నింగ్ ద మైండ్ టు డూయింగ్ గుడ్ అండ్ సీయింగ్ గుడ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సాధన.
1: ప్రతి ఒక్కరు కూడాను మనసును అదుపులో నుంచుకోవడానికి ప్రయత్నించాలి.
2: ఎవ్రీవన్ షుడ్ స్ట్రైవ్ టు కీప్ ద మైండ్ అండర్
1: కంట్రోల్. మనసుకు తోచినట్లంతా కూడా మనం ప్రవర్తించరాదు.
2: యు షుడ్ నాట్ ఫాలో ద డిక్టేట్స్ ఆఫ్ ద మైండ్.
1: మనసు ఒక పిచ్చికోతి వంటిది.
2: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: దేహం ఒక నీటి బుడగ వంటిది.
2: బాడీ ఈజ్ లైక్ ఎ బబుల్ ఆఫ్ వాటర్.
1: దేహాన్ని కాని మనసును కాని మనం ఏమాత్రం కూడా నువ్వు అనుసరించరాదు.
2: డోంట్ గో బై ద మైండ్ ఆర్ ద బాడీ.
1: హృదయాన్ని అనుసరించాలి.
2: ఫాలో ద డిక్టేట్స్ ఆఫ్ యువర్ హార్ట్.
1: దీనిని అనేక విధములుగా కూడాను హృదయ సాక్షి అన్నారు.
2: దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ ద విట్నెస్ విథిన్ యు.
1: ఈ హృదయాన్ని పుట్టించడానికి అనుభవించడానికి లేక ఆచరించడానికి బుద్ధి ప్రధానం.
2: ఇట్ ఈస్ యువర్ కాన్షియన్స్ అండ్ ఇన్ ఆర్డర్ టు డూ ఇట్ ద ఇంటెలెక్ట్ ఈస్ ఇంపార్టెంట్.
1: కనుక బుద్ధిని సరియైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
2: సో దిస్ ఇంటెలెక్ట్ షుడ్ బి ప్రొటెక్టెడ్ అండ్ గార్డెడ్.
1: కనుకనే గాంధీ కూడా చెప్పేటువంటి వాడు సబ్కు సన్మతి దే భగవాన్ అన్నాడు.
2: దట్స్ వై గాంధీ ఆల్సో యూస్ టు సే ఓ లార్డ్ గివ్ ఎవ్రీవన్ ఎ నోబుల్ మైండ్.
1: సరి అయిన బుద్ధి ఉంటే తాను సరి అయిన జీవితాన్ని అనుభవిస్తాడు.
2: వన్ హూ హాస్ ఎ గుడ్ మైండ్ విల్ ఫాలో ఎ గుడ్ లైఫ్.
1: ఎప్పుడు కూడా నువ్వు పరుల తప్పులు మనం ఏనాడు కూడా నువ్వు పట్టరాదు.
2: వీ షుడ్ నాట్ గో అబౌట్ సీకింగ్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్.
1: పరుల తప్పులు వెతకరాదు.
2: షుడ్ నాట్ లుక్ ఫర్ దెమ్.
1: పరుల దోషములు ఏమాత్రం కూడా చూడరాదు.
2: డోంట్ లుక్ ఎట్ ద ఫాల్ట్.
1: తనలో ఉన్నటువంటి దోషములను
2: try to rectify the mistakes
1: తనలో ఉన్న తప్పులను
2: and the shortcomings within you.
1: దీన్ని తాను చూచుకొని సరిదిద్దుకోవడానికి తగిన కృషి చేయాలి.
2: Try to look at them and try to rectify them.
1: తన తప్పులు తాను సరిదిద్దుకున్నటువంటి వాడే సరియైన మార్గంలో ప్రవేశిస్తాడు.
2: One who can rectify his own shortcomings can follow the
1: నిరంతరము పరుల దోషములనే మనం పాటిస్తూ పోవటం చేత మన హృదయం కూడా నువ్వు దోషమయమైపోతుంది.
2: Can follow the good path. One who looks for the shortcomings in others, you are filling your heart itself with bad things.
1: కనుక ఎవరిని కూడా మనం బాధించడానికి ప్రయత్నించకూడదు.
2: సో వీ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడి ఎల్స్.
1: పరుల తప్పులు వెతికేటువంటిది ఎవరు?
2: హూ ఇస్ ఇట్ దట్ లుక్స్ ఫర్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్?
1: కేవలం దుష్టుడే.
2: వన్ హూ ఇస్ ఈవిల్ మైండెడ్.
1: సజ్జన మార్గంలో ప్రవేశించినటువంటి వాడు పరదోషమును ఏమాత్రం కూడా వెతకడు.
2: వన్ హూ హాస్ టేకెన్ ద నోబుల్ పాత్ విల్ నెవర్ సీక్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్.
1: కనుకనే ఆంధ్రప్రదేశంలో అప్పుడప్పుడు చెప్తుంటారు,
2: దట్స్ వై
1: కుక్కలు చెప్పులు వెతుకుతాయి, దుష్టుడు తప్పులు వెతుకుతాడు అని.
2: That's why in Andhra Pradesh there is a saying which goes, the dog is after chappals and sandals and footwear, and the evil minded is after mistakes and shortcomings.
1: కనుక మనం నిరంతరము ఇతరుల దోషములే వెతుకుతున్నామంటే మనం కేవలం దుష్టులమనే చెప్పొచ్చు.
2: సో ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ షార్ట్ కమింగ్స్ ఇన్ అదర్స్, యూఆర్ ఎన్ ఈవిల్ మైండెడ్ పర్సన్.
1: తప్పులు లేనిటువంటి మానవుడు లోకంలో ఉండడు.
2: దేర్ ఇస్ నోబడీ హూస్ బియాండ్.
1: ఏదో కొంత తప్పులు ఉంటుంటాయి.
2: సర్టెన్లీ దేర్ ఆర్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మిస్టేక్స్.
1: కానీ వాటి యందు మనం దృష్టిని ప్రసరించరాదు.
2: బట్ వీ షుడ్ నాట్ గో బై దెమ్.
1: అందరినీ చూచి ప్రేమించడానికి ప్రయత్నించాలి.
2: యూ ట్రై అండ్ లవ్ ఆల్ ద అదర్స్ అరౌండ్ యూ.
1: తప్పులు ఎన్ను వాడు తమ తప్పులు ఎరుగరు.
2: నౌ వన్ హూ లుక్స్ ఫర్ ఫాల్ట్స్ ఇన్ అదర్స్ కెనాట్ ఫైండ్ హిస్ ఓన్ ఫాల్ట్స్.
1: అందరి యందు సోదరత్వమును,
2: దిస్ బ్రదర్హుడ్ ఇన్ ఎవ్రీ వన్.
1: అందరి ఎందుకు దివ్యత్వాన్ని మనము అనుభవించినప్పుడే,
2: అండ్ సీక్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ ద డివినిటీ ఇన్ ఆల్,
1: దైవ ప్రేమకు నీవు పాత్రుడవుతావు.
2: యూ విల్ బికమ్ డిజర్వింగ్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్.
1: ఎవరు దైవానికి పాత్రుడు, ఎవరు దైవానికి సన్నిహితులు అని మనం ప్రశ్నించుకున్నప్పుడు, సర్వులను ప్రేమించినటువంటి వాడే దైవానికి సన్నిహితుడు.
2: హూస్ క్లోజ్ టు గాడ్, హూ హాస్ సెక్యూర్డ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, దాట్ పర్సన్ who has loved all beings,
1: దైవాన్ని ప్రసన్నులు గావించిన సమయమునందే సర్వస్వాన్ని కూడా ప్రసన్నులు గావించిన వారు.
2: Once you have pleased God, you have pleased everybody, everything around you.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: కేవలం దేహమునకు పుట్టిన దినమని,
2: that this body has a birthday.
1: ఈ భౌతికమైనటువంటి యొక్క కార్యములు యందు మనం జీవితాన్ని వ్యర్థం గావించుకోరాదు.
2: We should not waste away our time in these worldly things.
1: ఏనాడు మన హృదయములో నిర్మలమైనటువంటి భావములు, నిశ్చలమైనటువంటి తత్వములు, నిస్వార్థమైనటువంటి యొక్క సేవకులు ఈ హృదయములో ప్రకటిస్తారో, ప్రభవిస్తారో, ఏనాడు దానిని అనుభవిస్తారో, ఆనాడే నిజమైనటువంటి నీ జన్మకు సార్థక దినము.
2: దట్ డే వేర్ సెరీన్ థాట్స్ పర్వేడ్ యువర్ మైండ్, వేర్ స్టెడీనెస్ ఆఫ్ పర్పస్ కమ్స్ ఇన్ టు బీయింగ్, వేర్ యు ఆర్ ఎట్ పీస్ విత్ యువర్ సెల్ఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్సెస్, దట్ ఈస్ ద డే వేర్ యూ షుడ్ రిగార్డ్ ఇట్ యాజ్ ఎ డాన్ ఆఫ్ ఎ న్యూ డే.
1: సాధకులు కాబోయేటువంటి వారు,
2: దోస్ హూ ఆస్పైర్ టు బికమ్ సాధకులు,
1: సర్వేశ్వర అనుగ్రహాన్ని పొందదలిచినటువంటి వారు,
2: హూ వాంట్ టు సెక్యూర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్,
1: పల్లెల్లో ప్రవేశించి,
2: షుడ్ గో టు ద విలేజెస్.
1: ఈ బాధలతో కృంగిపోయేటువంటి వారికి,
2: వన్ హూ ఆర్ వెయిట్ డౌన్ విత్ దీస్ సారోస్,
1: తగిన సేవలు చేసి,
2: పెర్ఫార్మింగ్ సేవాస్ టు సచ్ పీపుల్,
1: ఆ జీవనం ఆనందపరచడానికి ప్రయత్నించాలి.
2: బై బ్రింగింగ్ రిలీఫ్ అండ్ జాయ్ టు సచ్ పీపుల్,
1: సేవనే ప్రధానమైనటువంటి యొక్క సాధన.
2: ఇట్ ఈస్ ది సర్వీస్ అండ్ సర్వీస్ ఈస్ ద ట్రూ సాధన.
1: ఈ సేవ అనేటువంటి దాన్ని వదిలి ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
2: లీవ్ అవుట్ సేవ, యు డూ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాధన, ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్.
1: శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాద సేవనం, ఈ సేవ అనేటువంటిది చాలా విష్ణుత్వానికి సమీపత్వాన్ని చేకూరుస్తుంది.
2: వన్ ఆఫ్ ది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్, ఎ వెరీ ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ సర్వీస్.
1: కనుక ఇప్పుడు ప్రకృతి వైచిత్యం చేతను, కొన్ని విధములైనటువంటి వికల్పం చేతను అనేక ప్రాంతములలో ఈ యొక్క అతివృష్టి, అనావృష్టి అనేటువంటిది ప్రారంభించి, తద్వారా అనేక మంది బాధలు పడుతున్నారు.
2: ఇన్ టర్మ్స్ ఆఫ్ నెల్లూరు జిల్లాలో
1: అధిక వృష్టి ప్రారంభమై అనేక విధమైనటువంటి నష్ట కష్టములకు గురి అయిపోయారు.
2: ఓన్లీ రీసెంట్లీ దే ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ ఎఫెక్టెడ్ బై ది సైక్లోనిక్ స్టార్మ్.
1: సాధ్యమైనంత వరకు,
2: యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్,
1: మన ఖర్చులను కూడా తగ్గించుకుని,
2: బై ట్రైంగ్ టు పుట్ ఎ సీలింగ్ ఆన్ అవర్ ఓన్ ఎక్స్పెండిచర్,
1: అట్టి బాధలలో గురి అయినటువంటి వారికి,
2: దోస్ హూ హావ్ బీన్ ఎఫ్లిక్టెడ్ దాస్,
1: అట్టి కష్టములకు చిక్కులుకున్నటువంటి వారిని,
2: దోస్ హూ ఆర్ సబ్జెక్టెడ్ టు సచ్ అన్‌కంట్రోల్డ్ మిజరీ,
1: తగినటువంటి సేవలో మీరు పాల్గొనాలి.
2: ట్రైంగ్ టు బ్రింగ్ రిలీఫ్ టు సచ్ పీపుల్, డూ సమ్ సర్వీస్.
1: నెల్లూరు జిల్లా నుంచి వచ్చినటువంటి సేవాదళ సభ్యులంతా కూడాను ఈ కార్యంలో రేపటి నుంచి ప్రవేశించి తగినటువంటి సాయం చేయాలి.
2: Now those Sevadal members belonging to the Nellore district should plunge into such service activities from tomorrow itself.
1: Inte kaakunda parisar prantramulu varainatundi Guntooru, Krishna, West Godavari, veerandaru kudanu andulo palgoni ee sevalo meeru jeevithanni saarthakam chesukondi.
2: Not only that, the neighboring districts in terms of Guntooru, Krishna and West Godavari districts, they also should join this service activities and sanctify
1: yourself. Toti sodari sodari mandalanta kudanu baadala padutunte manamu ee vidhamainatundi chustu నిర్లక్ష్యంగా ఉండటము సరి అయినటువంటిది కాదు.
2: వెన్ యువర్ ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ సఫరింగ్ దస్, వీ షుడ్ నాట్ బి మియర్ ప్యాసివ్ స్పెక్టేటర్స్, ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ అవర్ పార్ట్.
1: బాధలు ఏనాడైనా ఎవరికైనా కూడా కలగవచ్చు.
2: సర్టన్లీ సఫరింగ్ వుడ్ కమ్ టు ఎవ్రీ పర్సన్.
1: కనుక ఈనాటి బాధలు పడేటువంటి వారిని మనం ఆదుకున్నప్పుడే రేపటి దినం మన బాధలను ఆదుకునేటువంటి వారు ఉంటారు.
2: వెన్ యూ గో టు ద హెల్ప్ ఆఫ్ ద సఫరింగ్ వన్స్ నౌ, టుమారో అదర్స్ విల్ కమ్ టు యువర్ మూమెంట్ ఇన్ యువర్ మూమెంట్ ఆఫ్ డిస్ట్రెస్.
1: ఒక విధమైనటువంటి అపేక్షతో కూడా మనం సేవలు చేయరాదు.
2: And again, we should not go for the sake of winning praise and acclaim.
1: Nirapekshato,
2: without having any
1: nishkama karmalu acharinchali,
2: indulging in selfless service.
1: Bhagavad Gita lo pradhanamainatundi yokka sukti adiye.
2: This is the first principle in the Bhagavad Gita.
1: Nishkama karma.
2: This selfless service.
1: Idi sthita pragna lakshanam.
2: This is the hallmark of any
1: kanuka
2: person who has equanimity of purpose. Therefore,
1: inadu pradhanamainatundi aadeshamu.
2: Today the primary injunction being given to you is
1: sarva jeevanunu preminchi,
2: love all living forms and beings,
1: daiva anugrahamunu pondutakai,
2: in order to secure the grace of God,
1: nitya prarthanalayandu,
2: in your daily worship,
1: loka samasta sukhino bhavantu,
2: may all wherever they are enjoy peace, prosperity,
1: sarvulu
2: kudanu
1: chemanga untundali,
2: let all beings be safe,
1: sarva deshamulu kudanu chemanga untundali,
2: let all countries enjoy peace and prosperity.
1: Okka bharat desham anetvanti okka sankuchitamaina bhavamu unchukoraadu.
2: You should not have this narrow feeling that only India should prosper or benefit.
1: Vishala bhavamuto
2: have this broad mind, broad thoughts.
1: Meeru sevalu cheyataniki prayatninchali.
2: Do your service in the form of a broad vision.
1: Vishala hrudayame lekundina,
2: without this broad mindedness,
1: sarva sadhanalu kudanu kevalam oka vyaktam aipothayi,
2: all your service would become useless and fruitless.
1: Kanuka neti nundi,
2: therefore from today,
1: raboye 60th birthday, 60th samvatsaramulo birthday ani meeru anukuntunnaru.
2: And what is coming now around the corner is the 60th birthday. Or that's how you look at it.
1: ఈ లోపల మీరు సంకల్పించుకున్నటువంటి 6000 గ్రామములు కూడాను సంపూర్ణ తృప్తితో మీరు సేవలు చేయాలి.
2: And before this deadline of the 60th birthday, the 6000 villages which have been taken up by you, you must try and achieve the targets.
1: ఒక్కొక్క పల్లెకు కూడాను విద్యను అందించాలి.
2: Achieve the targets laid down.
1: విద్యా సంస్థను స్థాపించాలి.
2: In every village, have an education institution.
1: వైద్యమును ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
2: Bring the health care to these villages.
1: జలమును వారికి అందించాలి.
2: Give them drinking water.
1: రోడ్లను వేయాలి.
2: Lay down roads.
1: ఇవి ప్రధానమైనటువంటి యొక్క సాధనలు.
2: These are the main points of your sadhana.
1: అంతేకాని మనము ఏదో కొన్ని చిన్న చిన్న పనులంతా చేసి ఈ పల్లెను మనము దత్తత తీసుకున్నామనుకోవటము ఇది కేవలం సరైనటువంటి యొక్క దత్తత కానేరదు.
2: Instead of doing this by saying that we have adopted a village, we indulge in activities which are nothing at all. This is not proper.
1: దీని నిమిత్తమే మీరు ధనమునకు ఏమాత్రం కూడాను కొరతపడనక్కర్లేదు.
2: And in order to execute these tasks, you need not bother about the finances. సాధ్యమైనంత
1: వరకు ఇది ధనముతో ఏమాత్రం సంబంధం లేకుండా హృదయముతో దేహముతో చేయవలసినటువంటివి చేయాలి.
2: As far as possible, dealing these activities from the element of finance, let your heart take the first leap. Let your mind be involved in it.
1: సేవ చేయడానికి కొంచెం ధనమును ప్రోగు చేసుకోవాలి.
2: Certainly, in order to do it, you need a little amount of money.
1: కనుకనే సీలింగ్ ఆన్ డిజైర్స్ అని నాలుగు రకమైనటువంటి మార్పు చిన్న పనులంతా చేసి ఈ పల్లెను మనము దత్తత తీసుకున్నామనుకోవటము ఇది కేవలం సరైనటువంటి యొక్క దత్తత కానేరదు.
2: Instead of doing this by saying that we have adopted a village, we indulge in activity.

0: subordinate.
1: సేవ చేయడానికి కొంచెం ధనమును ప్రోగు చేసుకోవాలి.
0: Certainly, in order to do it, you need a little amount of money.
1: కనుకనే సీలింగ్ ఆన్ డిజైర్స్ అని నాలుగు రకమైనటువంటి మార్గాలు బోధించాం.
0: So therefore, we have this stealing on desires, a fourfold way.
1: మనము తినేటువంటి తిండిని వ్యర్థము గావించరాదు.
0: We should not waste the food that we eat.
1: దుర్వినియోగం చేయరాదు.
0: Should not misuse it.
1: ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి.
0: Eat what you really need.
1: దానితో కొంతవరకు నువ్వు ఈ ధనమును ప్రోగు చేసుకోవచ్చు.
0: సో దేబా యూ మస్ట్ సేవ్ అప్ సమ్ మనీ.
1: ఇంకా ఫుడ్ అనేటువంటిది అయిన తర్వాత మనము సరైన రీతి లోపల వస్తువులు కూడా నువ్వు కొంచెం దుర్వినియోగం చేయరాదు.
0: And in addition to this food, we also should not waste away the facilities available to us.
1: ఈ ధనమును ప్రోగు చేసుకునే నిమిత్తమై మన ఖర్చులను కొంతవరకు తగ్గించుకోవాలి.
0: In order that we might make some savings of money, try to curb our expenditure.
1: అనేక మంది శ్రీమంతులు పెండిండ్ల నిమిత్తమై ఇంకా కొన్ని కొన్ని వైభవాల నిమిత్తమై వేలు వేలకు ఖర్చు పెడుతుంటారు.
0: There are many wealthy people who on occasions like marriage and so on spend thousands of rupees.
1: ఈ ఉన్న వారికే పెట్టి వీరి పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడుట కంటే లేని వారికి పెట్టి వారి జీవితాన్ని ఆనందంగా అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ దిస్ ప్రాసెస్ వాట్ డూ దే డూ? దే గివ్ టు దోస్ హూ దెమ్సెల్స్ ఆర్ వెల్దీ రాదర్ దాన్ డూ ఇట్ గివ్ టు దోస్ హూ డూ నాట్ హ్యావ్ మనీ టు గో బాయ్ అండ్ దే బై బ్రింగ్ సమ్
1: ఈజ్ ఈవెల్ అన్నారు.
0: మిస్ యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవెల్ ఇట్స్ బీన్ సెడ్.
1: కనుక మనం డోంట్ వేస్ట్ ఫుడ్.
0: దేర్ఫోర్ డోంట్ వేస్ట్ ఫుడ్.
1: Don't waste time.
0: Don't waste time.
1: Don't waste money.
0: Don't waste money.
1: Don't waste energy.
0: Don't waste energy.
1: ఈ నాలుగింటి ద్వారా మనం ఎంతైనా సేవలు చేయొచ్చు.
0: And once you have accomplished these, you can do any amount of seva.
1: కనుక ఈనాడు ఈ పల్లెల సేవలు చేసే నిమిత్తమై సత్యసాయి ట్రస్ట్ కొంత ప్రయాణాల కోసమని కొన్ని రకమైనటువంటి వారికి సదుపాయాల కోసమని కొంత ధనమును కూడా మీకు ఈనాడు అందిస్తున్నాడు.
0: So today, the Satsai Trust, in order that you might execute these tasks ahead of you in the villages and for your own conveniences.
1: అనేక మంది వర్కర్స్ కు అనగా సేవకులకు సేవ చేయాలనే ఆశ ఉంటుంది కానీ ఈ ప్రయాణములు చెల్పడానికి చేతిలో కాసు ఉంటుండదు.
0: The Satsai Trust is setting aside a certain amount of money today. There are many sevaks who want to do, but for want of money.
1: మీరు వచ్చి పోయేటువంటి ఖర్చుల కోసము
0: for want of money they are not able to do so.
1: ఈ ధనమును వినియోగించుకోవాల్సిందే కానీ
0: this money is given now for you to undertake for undertaking journeys for your spots of service.
1: ఒక్కొక్క జిల్లా కూడాను ఇంతంత ధనమును మీకు అందిస్తున్నాము.
0: It should not be wasted. Therefore, for every village, we are giving a certain amount of money now.
1: ఇది నిజమైనటువంటి ఒక పుట్టిన పండుగగా మీరు భావించుకొని ప్రేమ తత్వాన్ని మేము అందుకున్నామని ప్రజా సేవలో మీరు పాల్గొనడానికి కంకణం కట్టుకోవాలి.
0: You must regard this as you must regard this as the significance of today's celebration of birthday. That is this element of love.
1: నా ప్రేమ పూర్వకంగా
0: and having received this love,
1: ప్రయా ప్రేమల హృదయముతో
0: plunge into service activities.
1: 10 లక్షల రూపాయలు మీకు అందిస్తున్నాను.
0: Today I born out of with this feeling of love and compassion, I am giving you a sum of 10 lakh rupees.
1: డాక్టర్ సుబ్బారావు ఆంధ్రప్రదేశ్. గోగాయ్ అస్సాం. గుప్తా బీహార్. మాథుర్.
2: నెక్స్ట్ వన్ ఇస్ భరద్వాజ్ ఫ్రమ్ ఢిల్లీ. మిస్టర్ ఆర్ఎస్ ప్రసాద్ ఫ్రమ్ హర్యానా.
1: Gujarat?
3: Yes.
1: Mathur.
2: Himachal Pradesh, Mr.
1: Haryana,
2: Verma.
1: Haryana.
3: Yes.
2: Then Karnataka, Mr. A. Mohan Rao. Kerala, K.S. Menon. Madhya Pradesh, Mr. Hingorani. Maharashtra, Shrikant Savant.
1: మధ్యప్రదేశ్.
2: ఒరిస్సా, మిస్టర్ పాని.
1: కమన్.
2: మధ్యప్రదేశ్.
1: ఒరిస్సా.
2: పంజాబ్, మిస్టర్ బీకే సోని. రాజస్థాన్, కేఎస్ గోయల్. తమిళనాడు, డాక్టర్ పూనమే.

ಹಿತಂ ಏವಂ ಸರ್ವಜೀವ ಹಿತಂ ಏವಂ ಭಜತ್ಯೇ.

ಸರ್ವಜೀವ ಹಿತಂ ದೇವಂ ಭಜತ್ಯೇ ಕತ್ವಮಾಸಿತಂ ಸರ್ವದಾ ವರ್ತಮಾನೇಶು

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సర్వజీవులు యందు ఉండినటువంటి ఆత్మ, తన యందున్నటువంటి ఆత్మ ఒక్కటే అని గుర్తించినటువంటి వ్యక్తి నిరంతరము దైవ సన్నిధిని జీవిస్తుంటాడు.
1: ద వన్ హూ రియలైజెస్ ద సెల్ఫ్ ఆర్ ద స్పిరిట్ ఆత్మ ఇన్ హిమ్ ఈజ్ వెరీ మచ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ బీయింగ్ అరౌండ్ విల్ ఎంజాయ్ ద ప్రాక్సిమిటీ విత్ ద లార్డ్.
0: అట్టివాడు రాగి అయినా, విరాగి అయినా, బైరాగి అయినా, సన్యాసి అయినా, సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను దైవ సన్నిధి తన పెన్నిదిగా భావించుకుని జీవిస్తుంటాడు.
1: బి దట్ పర్సన్ బి హౌస్ హోల్డర్ అటాచ్డ్ పర్సన్ ఆర్ ఎ రెనన్షియంట్ ఆర్ ఎ సెలిబేట్ హూస్ ఎవర్ మైట్ బి హీ విల్ ఎంజాయ్ ద నియర్నెస్ ఆఫ్ గాడ్ అండ్ కన్సిడర్స్ ఇట్ యాజ్ ద వెల్త్.
0: కనుక మనము చేయవలసినది ఏమిటి అనగా, సర్వత పాణిపాదం సర్వజీవుని యందు ఉండేటువంటి యొక్క ఆత్మతత్వము ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించాలి.
1: సో వాట్ వీ షుడ్ డూ నౌ, వీ హావ్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ ద సేమ్ స్పిరిట్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: మానవత్వము తన జీవిత తత్వాన్ని సక్రమంగా అర్థం చేసుకుని లేక పెదార్థములతో పడి అనర్థములను పెంచుకుని యథార్థాన్ని మర్చిపోతున్నారు.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అవర్ ట్రూ నేచర్. యాడింగ్ టు దాట్ వీ గో బై ద డిస్టార్టెడ్ పర్వర్టెడ్ వర్షన్ and face all kinds of problems in life.
0: Kani nenu dehamunu aneetvanti pichchi bhranti cheta tana ninja swaroopanni marchi satya swaroopanni vismarinchi anityamu ashashtamu asatyamaina deha tattvanni vishwasinchi kaalanni vyartham chestunnadu.
1: Man is wasting his time because of his identification with the body. It is a mistaken idea. He has forgotten his eternal fundamental principle of his true nature and goes by the ephemeral transient nature.
0: మొట్టమొదటి వ్యక్తిగతమైనటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించకూడదు.
1: We have to understand the individual nature to begin with.
0: కానీ ఈనాటి ప్రజలు తన యొక్క దేహతత్వాన్ని అభివృద్ధి పరచుకోవడానికి తాను ప్రయత్నం చేస్తాడు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ మేకింగ్ ఎవ్రీ అటెంప్ట్ టు ఫాస్టర్ హిస్ ఫిజికల్ బాడీ.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: తదుపరి సమాజ స్థితికి ప్రయాణం చేస్తాడు.
1: లేటర్ ఫ్రమ్ హిస్ పొజిషన్ ఆఫ్ ది ఇండివిజువల్ హీ ట్రావెల్స్ టువర్డ్స్ కమ్యూనిటీ.
0: ఆ తదుపరి స్పిరిచువల్ లైన్ లో ప్రవేశిస్తాడు.
1: ఫైనలీ హీ స్టెప్స్ ఇన్ టు స్పిరిచువల్ ఫీల్డ్.
0: కనుకనే తాను తెలుసుకోవలసినటువంటి సత్యాన్ని గుర్తించవలసినటువంటి సత్యాన్ని గుర్తించుకునలేక తెలుసుకునలేక అనేక విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు.
1: ఇట్స్ ఫర్ దట్ రీజన్ హీఈస్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దాట్ విచ్ హీఈస్ సపోజ్ టు హీఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ విచ్ హీ షుడ్ నో.
0: కనుకనే
1: హీఈస్ ఇన్ ప్రాబ్లమ్స్.
0: సాయి యొక్క సందేశము ఇదియే అనే సత్యాన్ని గుర్తించాలి.
1: We should know that this is the message of Sai.
0: S-A-I, Sai.
1: S-A-I, Sai.
0: S anaga spiritual mottamotta understand chesukovali.
1: S stands for the understanding of the spiritual nature.
0: A association chakkaga telusukovali.
1: A signifies association which has to be understood clearly.
0: Tarvata individual paina praveshinchali.
1: And later, one should get into this individual nature.
0: Spiritual, association, individual. ఈ రీతిగా మీరు తెలుసుకోవాల్సినటువంటి దాన్ని ఈనాడు ఇండివిజువల్, అసోసియేషన్, స్పిరిచువల్ డివైస్ గా చేసుకుంటున్నారు.
1: Instead of knowing spiritual and then followed by association and the individual, we are proceeding in the reverse direction.
0: ఆ రివర్స్ పోవటం వల్ల ఏమైపోతుంది? దైవం సన్నిధికి దూరం అయిపోతున్నారు, వెనుకకు ప్రయాణం అవుతున్నారు.
1: What is happening when we travel in the reverse direction? We are distancing ourselves from the spiritual pursuits.
0: ఈనాటి మానవత్వం అంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క ప్రయాణం చేతనే వ్యర్థం చేసుకుంటున్నారు కాలాన్ని.
1: In fact, in this life journey, we are wasting our time.
0: కాలం చాలా ప్రధానమైనటువంటిది.
1: Time is very precious.
0: కాలమే మానవునికు ప్రమాణం కూడాను.
1: In fact, it specifies the
0: కాలమే నిజమైనటువంటి దైవత్వము.
1: Time is God.
0: కనుకనే ఇట్టి దైవత్వమైనటువంటి కాలమును సరైనటువంటి రీతిగా అర్థం చేసుకునేలేక చాలా పొరపాటు చేత కాలమును వ్యర్థం గావించున్నాడు.
1: We are not able to understand that time is God. We don't know its meaning and waste our time.
0: మొట్టమొదట మనము ప్రవేశించవలసినటువంటిది స్పిరిచువల్.
1: So the first step we should begin with
0: ఈ స్పిరిచువల్ అసోసియేషన్ లో మనం ప్రవేశించాలి.
1: So we should get into the association with the spiritual backing.
0: తరువాతనే ఈ యొక్క సమాజ వృత్తి లోపల మనం ప్రవేశించాలి.
1: And later we get into this association.
0: ఈ అసోసియేషన్ నుంచి కూడాను ఇండివిజువల్ ఐకమత్యంకు ఒక ఏకత్వాన్ని మనం ప్రకటించుకోవాలి.
1: దేర్ ఆఫ్టర్ వి షుడ్ నో ది ఇండివిజువల్ నేచర్ అండ్ అండర్స్టాండ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ బిహైండ్.
0: అప్పుడు ఇండివిజువల్ అనేటువంటిది సులభంగా మనకు అర్థమవుతుంది.
1: దెన్ ది ఇండివిజువల్ నేచర్ కుడ్ బి అండర్స్టూడ్ ఈజీలీ.
0: నీవు ప్రప్రథమంలోనే ఇండివిజువల్ లో ప్రవేశిస్తే నీకు ఏమాత్రం కూడా నువ్వు స్పిరిచువల్ అర్థం కాదు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్, if you start with the individual, you can never understand the spiritual aspect.
0: దీనికంతా మూల కారణము,
1: the main reason for this,
0: హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, కంసుడు, దుర్వాసుడు ఇలాంటి వీరందరూ కూడాను ఈ యొక్క స్పిరిచువల్ ను దూరం పెట్టి ఇండివిజువల్ పైన ప్రవేశపెట్టారు.
1: We have many illustrations such as హిరణ్యకశిపు, హిరణ్యాక్ష, కంస, who have distanced themselves from the spiritual aspect because they are centered around the individual nature. They have got all abilities.
0: వీరియొక్క శక్తి సామర్థ్యములు అర్థం చేసుకోలేక అనేక మంది అల్లకల్లోలం అయిపోతున్నారు.
1: Their capacities and abilities have not been understood by many people.
0: హిరణ్యాక్షుడు గొప్ప శక్తివంతుడు.
1: హిరణ్యాక్ష is highly powerful.
0: సైంటిస్ట్ లోపల మొట్టమొదటి వాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిప ఇస్ ది అవుట్ స్టాండింగ్ సైంటిస్ట్.
0: సైన్స్ ఎంత తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్ ఇస్ ద నాలెడ్జ్ ఆఫ్ సైన్స్?
0: ఈ పదార్థం ఎట్లా, ఈ పదార్థం ఎట్లా పుట్టింది, ఇది ఎక్కడ వచ్చింది, ఈ విధంగా తెలుసుకోవటం వల్ల మనకు లభించేటువంటి ఆనందం ఏమాత్రమూ లేదు.
1: బై అక్వైరింగ్ ది మెటీరియల్ నాలెడ్జ్, ఇట్స్ ఆరిజిన్, హౌ ఇట్ ఫంక్షన్స్, దట్ యూ డోంట్ డిరైవ్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ దట్ నాలెడ్జ్.
0: కనుకనే ఈ యొక్క హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుని యొక్క హృదయం నుండి కూడాను సర్వస్వము నెగిటివ్ నింపుకున్నాడు.
1: హిరణ్యకశిపు, హిరణ్యాక్ష, దే హావ్ ఫిల్డ్ దేర్ హార్ట్ విత్ ఆల్ నెగటివిటీ.
0: తమ హృదయం నుండి కూడాను ప్రాకృతమైనటువంటి వస్తువుల్నే ప్రవేశపెట్టుకున్నాడు.
1: దే హావ్ గివెన్ ప్లేస్ ఫర్ ఆల్ ది వరల్డ్లీ మెటీరియల్ అండ్ ఆబ్జెక్ట్స్ ఇన్ దేర్ హార్ట్స్.
0: అనిత్యము, అశాశ్వతము, అసత్యము, ప్రకృతి యొక్క భావములు ఇవన్నీ కూడాను కేవలము అనిత్యమైనటువంటివి.
1: ఆల్ దట్ ఈస్ రిలేటెడ్ ద వరల్డ్ ఈస్ మొమెంటరీ, ఈస్ ఫ్లీటింగ్, టెంపరీ.
0: ఇలాంటి అనిత్యమైనటువంటి యొక్క నెగటివ్స్ అంతా హృదయం నిండుకు నింపుకున్నారు.
1: దే హావ్ ఫిల్డ్ దేర్ హార్ట్స్ విత్ దిస్ ఫ్లీటింగ్ మొమెంటరీ జాయ్స్ ఆఫ్ ద వరల్డ్ దట్ కాన్స్టిట్యూట్ అబ్సల్యూట్ నెగటివ్.
0: వారి యందు ఎంత శక్తి ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for all their power and capacity?
0: ee naati scientists anta kudanu chandramandalam varaku poyinaranna.
1: The modern scientists has reached moon even.
0: Kaani aa naadi hiranyakashipudu, hiranyakshudu suryamandalam kudanu velchinaru.
1: Hiranyakashipu and hiranyaksha could also reach sun.
0: Intati goppa shakti samarthyalu kalinatunte okka scientistu enduku inta parapaadu paddaru?
1: Such scientists of eminence, how is that they are mistaken?
0: ఈ భౌతికమైన, లౌకికమైన, అనిత్యమైన, ప్రాకృతమైనటువంటి యొక్క వస్తువులపై నేతాము ప్రయాణం చేస్తూ వచ్చారు.
1: Because they have relied upon the worldly, the physical objects.
0: కనుకనే వారు ఎంత శక్తి కలిగినప్పటికీ దైవత్వాన్ని పొందలేకపోతున్నారు.
1: And hence, in spite of all their latent power, they could not experience divinity.
0: కనుక శక్తి సామర్థ్యమును మనం దుర్వినియోగం చేసుకుంటున్నాము.
1: In fact, we are misusing our capacities.
0: మనం దేన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలో దానిపైన మనం ప్రవేశపెట్టడం లేదు.
1: We are not understanding what we are supposed to know and understand.
0: మానవుడనగ చాలా గొప్ప శక్తి కలిగినటువంటి వాడు.
1: మానవ, man, is highly powerful.
0: అందుకోసమని ఉపనిషత్తులు హెచ్చరిక చేస్తూ వచ్చాయి.
1: So Upanishads have cautioned.
0: ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్త్యవరాన్య బోధత.
1: Arise, awake, stop not till the goal is reached.
0: ఓ పిచ్చివాడా, అజ్ఞానమనే నిద్ర నుండి లెమ్ము.
1: ఓ మ్యాడ్ క్యాప్, గెట్ అప్ ఫ్రమ్ దిస్ స్లంబర్.
0: ప్రజ్ఞానమనేటువంటి సూర్యోదయం కాబోతున్నది.
1: There is going to be the sunrise of prajnana, the spiritual.
0: దాని వైపు నీ యొక్క దృష్టిని మరచు.
1: Concentrate towards the dawn.
0: ఈ తమో గుణమును దూరం చేసుకో.
1: Give up all bestial temperament.
0: ప్రాకృతమైనటువంటి వాంఛలు వదలకో.
1: Give up all worldly desire.
0: అనిత్యము, అశాశ్వతమైనటువంటి జగత్తును కొంతవరకు అర్థం చేసుకో.
1: Understand this world, which is temporary and ever changing.
0: కనుకనే ఆనాటి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, కంసుడు వీరందరి కూడా గొప్ప శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వారైనప్పటికీ.
1: సో హిరణ్యకశిపు, హిరణ్యాక్ష, కంస, though they were highly powerful,
0: వీరు దైవ సన్నిధిని కించిత్తైనా పొందలేకపోయారు.
1: They could not enjoy the proximity with the divine even a fraction.
0: నక్షత్రాలను కూడాను మార్పు చేశారు.
1: They could even change the planetary system, stars.
0: దీని యొక్క సృష్టి యొక్క రహస్యమును గుర్తించి ఈ సృష్టి యొక్క రహస్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడాను తాము పరిశీలన చేస్తూ వచ్చారు.
1: They have investigated and have gone to the depth of the mysteries of nature.
0: ఇంత చేసి కూడాను కట్టగడపకు ఒక కించిత్తైన కూడాను దైవత్వాన్ని అర్థం చేసుకోలేకపోయారు.
1: In spite of all this experimentation and investigation, they could not comprehend the divine principle.
0: హిరణ్యకశిపుని యొక్క కుమారుడైనటువంటి ప్రహ్లాదుడైనా చిన్న పిల్లవాడైనా అర్థం చేసుకోగలిగాడు.
1: హిరణ్యకశిపు సన్ ప్రహ్లాద, though very young, could understand God.
0: తండ్రి ప్రశ్నించాడు.
1: Father asked him,
0: నాయన, నీవేం చదివావు?
1: Son, what have you learned?
0: చదివించిన నన్ను గురువులు.
1: Teachers taught me.
0: చదివితి ధర్మ, అర్థ, కామ, మోక్షములని.
1: I have learned the objectives of this world, the righteousness, the wealth, the liberation.
0: చదివినవి కలవు పెక్కులు.
1: I have gone through many books.
0: తండ్రి.
1: Father.
0: చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి.
1: I have understood the underlying principle, the inner significance of all knowledge.
0: అప్పుడు చెప్పాడు హిరణ్యకశిపుడు, ఏది ఒక్క చెప్పు నాయన అని.
1: దెన్ హిరణ్యకశిపు వాంటెడ్ హిమ్ టు సే వన్ ఆర్ టూ ఇన్ ప్రూఫ్ ఆఫ్ హిస్ నాలెడ్జ్.
0: ఎక్కడ చూచినా
1: వేరెవర్ యు సీ
0: దైవత్వం తప్ప అన్య పదార్థములు నాకు కనిపించడం లేదు.
1: వేరెవర్ యు సీ యు ఫైండ్ గాడ్, నన్ ఎల్స్.
0: సర్వత్రా దైవత్వమే నిలిచి ఉన్నది.
1: ఎవ్రీవేర్ దేర్ ఇస్ డివైన్.
0: చెప్పేటప్పటికీ అతనికి చాలా క్రోధం వచ్చింది.
1: Listening to this answer, the father was quite furious. He has thrown his son out of his
0: presence.
1: Is this education you acquire?
0: చదివినది మిగలవ పెక్కులు అన్నావు, ఇదియా నా చదవటం.
1: You said that you have learnt a lot. Is this knowledge you have?
0: ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాల్లో ఎన్నో కామమోక్షాలంతా ఉన్నాయి.
1: In fact, the worldly knowledge has got the two principles, kama, the desire, and artha, the wealth.
0: నేర్చుకొనక ఈ అనిత్యము, అశాశ్వతమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఎందుకు నేర్చుకున్నావు?
1: Ignoring the knowledge of the wealth and the desire, how is it that you want liberation and acquire the knowledge towards that goal?
0: అప్పుడు తండ్రికి చాలా కోపం వచ్చి, ఎక్కడ ఉన్నాడు దేవుడు?
1: Then father was very angry and asked, where is God?
0: ప్రహ్లాదు చిన్న పిల్లవాడు చెప్తున్నాడు.
1: ప్రహ్లాద యంగ్ బాయ్ స్టార్టెడ్ రిప్లైయింగ్.
0: ఎందుకు అలా అందులేదని సందేహం వరదు తండ్రి.
1: Father, never doubt that God is not here and God is not there.
0: Endendu vedaki chuchina andande kaladu.
1: Wherever you may search, you will find him there.
0: Chala baadha kaligindi tandriki.
1: The mother also felt so sad.
0: Ee chinna pillavaadu nenu inta goppa scientist lainappudiki naaku buddhi cheppadaniki vastunnada veedu.
1: The father started feeling, such young boy, my son wanted to teach me a lesson.
0: Ekkada unnado choopunnadu.
1: show where God is, said the
0: ఎన్నెందు వెతికి చూచిన అందందే కలడు అన్నాడు.
1: Wherever you may search, you will find him there, said the boy.
0: అయితే ఈ స్తంభంలో ఉన్నాడా?
1: Do you find him there in the pillar?
0: ఉన్నాడు.
1: Yes, there is.
0: అచంచలమైనటువంటి భక్తి,
1: the steady devotion,
0: అచంచలమైనటువంటి విశ్వాసము,
1: steady faith.
0: అలాంటి ప్రహ్లాదుని ఎవరూ మార్చలేకపోయారు.
1: Prahlad had these two, none could change him.
0: అప్పుడు ఆ స్తంభాన్ని కొట్టివేశాడు.
1: And then he has hit hard at the pillar.
0: ఆ స్తంభం నుంచి దైవం ప్రత్యక్షమయ్యాడు.
1: Right from the pillar, God manifested.
0: అనగా,
1: meaning,
0: ఈ దేహమే కేవలము దైవత్వంగా భావించుకుని దేహాన్ని ఆరాధన చేస్తున్నారు.
1: People go by this body attachment, identification of the body, and try to maintain.
0: ఏనాడు బాడీ అటాచ్మెంట్ కొట్టివేశాడో ఆనాడే ప్రత్యక్షమయ్యాడు భగవంతుడు.
1: The moment this body attachment is given up, you will find the divine manifestation.
0: ఈనాడు ఎంతటి విద్యావంతుడైనా, ఎంతటి శక్తి సామర్థ్యం కలవాడైనా ఈ అజ్ఞానం అనేటువంటి నిద్ర ఎందే నిద్రిస్తున్నాడు.
1: Today, however highly educated person might be, however powerful he might be, he still spends his time in sleep and slumber.
0: దీనికి మరి ఒక దృష్టాంతరం కూడా ఉంటుండాలి.
1: We have another illustration in support of this.
0: భగవంతుని ఏ రీతిగా మనం ప్రత్యక్షం చేసుకోవాలి?
1: How can we have the vision of God?
0: అచంచలమైనటువంటి భక్తి,
1: unwavering devotion,
0: మార్పు కలిగినటువంటి యొక్క చిత్తము,
1: that heart which will never change,
0: దృఢమైనటువంటి విశ్వాసము,
1: a strong faith.
0: ఈ మూడు ఉండినప్పుడు దైవాన్ని తక్షణమే మనం ప్రత్యక్షం చేసుకోవచ్చు.
1: With these three, you can experience the very manifestation of the divine.
0: దీనికి చెప్పాడు ప్రహ్లాదుడే.
1: That was the answer of Prahlada.
0: అన్నింటికంటే ముందు పాలు.
1: పాలు మిల్క్. Of all, the milk is the first.
0: ఆ మిల్క్ నుండి మనము పెరుగు చేశాం.
1: And you can curdle it.
0: ఆ పెరుగు నుండి వెన్న తీసి,
1: and then you can extract butter out of it.
0: వెన్న నుండి నెయ్యి చేశాము.
1: Thereafter you can have ghee.
0: ఇది ఏ ప్రత్యక్ష నిదర్శనము?
1: This is the direct evidence.
0: దైవమే బ్రహ్మ అనేటువంటి ఒక పాలు.
1: God, the divine, is milk.
0: ఆ మిల్క్ అనేటువంటి ఒక బ్రహ్మ నుండి పరిశీలన చేసి అక్కడ వెన్న తీశాడు.
1: And out of this, the butter is extracted.
0: కానీ మీకు తెలుసునో లేదు, ఈ వెన్నను నెయ్యిగా చేయడానికి కాంచడానికి పోయినప్పుడు దుర్వాసన వచ్చేస్తుంది.
1: యాజ్ యూ హీట్ దిస్ బటర్ యూ ఫైండ్ ఫౌల్ స్మెల్.
0: కానీ ఏమిటిది, పార నుండి వెన్న తీసి వెన్న ఇంత దుర్గంధంతో ఉంటుండదా అని విచారించాడు.
1: వన్ విల్ బి సర్ప్రైజ్ వెన్ వన్ కమ్స్ టు నో ద బటర్ ఆర్ ద మిల్క్ స్మెల్స్ బ్యాడ్.
0: నాయన, ఇది బటర్ అనేటువంటిది నీవు జీవతత్వం.
1: బటర్ రిప్రజెంట్స్ యువర్ ఇండివిజువల్ నేచర్.
0: నీలో ఉండేటువంటి యొక్క ఈ దుర్గంధం అంతా కూడా దుర్గుణముల యొక్క వాసనలో.
1: ఆల్ ద ఫౌల్ స్మెల్ రిప్రజెంట్స్ ద ఈవిల్ ప్రొపెన్సిటీస్ టెండెన్సీస్ ఇన్ యూ.
0: వీటిని పూర్తి కూడా కరిగించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ దుర్వాసన పోతుంది.
1: వెన్ వన్స్ యూ హీట్ అండ్ మెల్ట్ ఇట్ ఆల్ ద బ్యాడ్ స్మెల్ విల్ గో.
0: కనుక మానవుడు సాధన చేసే సమయం లోపల కొన్ని స్థాయిలకు పోయేటప్పటికీ దుర్గంధమైనటువంటి దుర్గుణములంతా పెరుగుతుంటాయి.
1: As we proceed along the path of spirituality, we do come across this state of foul smell, the bad quality showing up. We find this at that moment.
0: కాని దానిని నిగ్రహించుకొని దాన్ని పూర్తి, ఎందుకోసం ఆ వెన్న లోపల అంతో ఇంతో నీరు చేరినాయి.
1: One should be able to bear with it. Because there in the butter, we have water there still.
0: ఆ వాటర్ వెన్నలో ఉండినంత వరకు ఈ దుర్గంధం తప్పింది కాదు.
1: So long there is water there in the butter, you cannot escape from this bad smell.
0: ఆ నీరంతా కూడా ఆవిరైపోవాలి.
1: All this water should be converted into vapor.
0: అది ఆ దుర్గంధం అనేటువంటి అంతా కూడా మరింత కాంచినప్పుడు ఆవిరైపోతుంది.
1: The moment it is heated, boiled more and more, this whole thing vapor will leave.
0: అప్పుడు ఈ నీరంతా ఆవిరైన తర్వాత ఎట్టి గంధము లేకుండా పవిత్రమైనటువంటి ఒక వెన్న చిక్కుతుంది మనకు.
1: ద మూమెంట్ వెన్ వాటర్ ఎస్కేప్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్, దేర్ బి నో మోర్ ఆఫ్ బ్యాడ్ స్మెల్.
0: కనుకనే
1: దేర్ఫోర్
0: భగవత్ యొక్క అనుగ్రహం అనేటువంటి బ్రహ్మం నుండి వచ్చినటువంటిది ఈ మానవ దేహత్వము, మనస్సు, బుద్ధి, చిత్తం.
1: దేర్ఫోర్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ We have got the body, the mind, the intellect.
0: Adiye Hiranyakashipu adigadu, who are you?
1: That is the question put by Hiranyakashipu. Who
0: are you? Body?
1: Are you the body?
0: Kadu.
1: No.
0: Are you mind?
1: Are you the mind?
0: Kadu.
1: No.
0: Are you buddhi?
1: Are you intellect?
0: Kadu.
1: No.
0: Are you chittam? Kadu.
1: Are you the heart? No.
0: ఇంకా నీవేమిటి?
1: దెన్ హూ ఆర్ యూ?
0: పిచ్చి తండ్రి, ఈ యొక్క మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవన్నీ కూడా నువ్వు ఎక్కడి నుంచి పుట్టాయి?
1: వాట్ ఈస్ ద ఆరిజిన్ బర్త్ ప్లేస్ ఆఫ్ ఆల్ దీస్? ద బాడీ, ద మైండ్, ఇంటెలెక్ట్,
0: ఇవన్నీ కూడా నువ్వు కేవలము పాల నుంచి వచ్చినటువంటివి.
1: దే ఆర్ ఆల్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద మిల్క్ ఓన్లీ.
0: కనుకనే నాకు మిల్క్ గానే ఉండినప్పుడు నాకు ఈ పదార్థములతో అవసరం ఏమిటి?
1: When I remain at the state of milk, I am not bothered of the milk product.
0: ఈ దేహాభిమానం నాకు అక్కర్లేదు.
1: I don't want any of the milk product.
0: ఈ మనస్సు యొక్క భ్రాంతులు నాకు అక్కర్లేదు.
1: I am not going to be carried away with the milk imagination. I don't want any feeling or emotion.
0: ఇవన్నింటిని కూడా నేను త్యజించాను.
1: I have sacrificed them all.
0: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఈ అన్నింటిని కూడా నేను త్యజించిన చేతనే నేను పవిత్రమైనటువంటి యొక్క నిర్మలమైన నిశ్చలమైనటువంటి యొక్క చిత్తం గల వెన్ననగా తయారయ్యాను.
1: As I have sacrificed the mind, the intellect, the feelings, sentiments and emotions, therefore I am quite pure, steady and sacred, replied Prahlada.
0: ee prakruti sambandhamainatundi jalam anto into cheri unte idi kuda nu durgandhamto cherthundi.
1: So long there is this water or the worldly attachment, it will fall bare.
0: Kanukane vennanu kaanche samayam lopala kinchittaina kuda water andulo undakoddu.
1: As you heat it, you will not find water anymore there.
0: Aa jalam andulo nilchi unnada durgandham praveshistundi.
1: The water, if it is still there, it smells bad.
0: Meer chaala mandi chusi untaru vennanu kaanche samayamlo akkada povadaniki veelu kaadu.
1: Most of you must have noticed, when the butter is boiled, when made into ghee, you will find bad smell in the vicinity.
0: Aa neeru poorthi kudunu aavireyye antavarku kudunu manam kaanchali.
1: It has to be heated until the water is totally lost.
0: Aa neeranta aaviri aipoyin tarvata etti durvasana raadu.
1: The moment water leaves in the form of water vapor, you don't find any bad smell.
0: Kadri prakriti yokku vanchalaneetundi yokka ee jalamu manasyandu nichukunnanta varaku kodunu idi durgandham podu.
1: Therefore, so long there is this water of worldly desire, you cannot escape from this bad odor.
0: హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు కూడాను అంత గొప్పవారైనా కూడాను ఈ కించిత్తు జలము చేర్చుకోవటం చేతనే వాళ్ళటువంటి దుర్గంధంతో చిక్కుడిపోయారు.
1: హిరణ్యకశిపు, హిరణ్యాక్ష, దే హ్యాడ్ దిస్ వరల్డ్లీ డిజైర్ విచ్ ఇస్ కంపేరబుల్ టు దట్ ఆఫ్ వాటర్.
0: మనసులో చేర్చుకున్నంత వరకు కూడాను ఈ దుర్వాసనలు మనకు తప్పినవి కాదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ దిస్ వరల్డ్లీ డిజైర్ అండ్ వరల్డ్లీ అటాచ్మెంట్ ద వాటర్ ఇన్ దిస్ బటర్ఫ్లై, ఎంతో మంది
0: భజనలు చేస్తుంటారు, ఉపన్యాసాలు చెప్తుంటారు, రోడ్డు రోడ్డు తిరుగుతుంటారు, తిరిగి ప్రయోజనం ఏమిటి? కుక్కలు తిరిగినట్టుగా తిరుగుతుంటారు.
1: పీపుల్ గో అరౌండ్ ద స్ట్రీట్స్ గివింగ్ టాక్స్ అండ్ డూయింగ్ భజన్స్,
0: వారి ఉన్నటువంటి యొక్క ఈ ప్రాకృతమైనటువంటి వాంఛలైనటువంటి దుర్గంధము పోలేదు.
1: In fact, they have not distanced themselves from this foul smell of worldly desire.
0: ఆ దుర్గంధం అనేటువంటి జలము ఈ యొక్క మనసునందు ఉండినంత వరకు కూడాను వారు ఎట్టి పవిత్రమైన పొందలేరు.
1: దిస్ వాటర్ of worldly desire, which is responsible for bad odor,
0: ఈనాటి మానవులందరూ కూడాను
1: today the humanity
0: కేవలము ఈ దుర్గంధమునికే లోటైపోయినారు,
1: has submitted itself to this bad odor.
0: దీనికి అలవాటైపోయినారు.
1: Therefore they are not able to be free from that.
0: ఏదో భజన చేయటము, ధ్యానం చేయటము, జపం చేయటము, తపం చేయటము, ఇలాంటి ప్రాకృతమైనటువంటి వాంఛల్లోనే పడిపోతున్నారు.
1: They proceed along the spiritual path, such as doing bhajans, repeating God's name, the penance, the meditation and so on.
0: ఇవన్నీ కూడాను నీటితో చేరినటువంటి ఒక వెన్న వంటివే.
1: They are all comparable to that of that butter with water.
0: మన వాంఛలైనటువంటి దీని లోపల ఈ యొక్క దుర్గంధం అనేటువంటి కోరికలంతా చేరిపోయినాయి.
1: In fact, the water of the worldly desire is still there.
0: ఈ కోరికలైనటువంటి దుర్గంధము ఇందులో ప్రవేశించకూడదు.
1: దిస్ ఫౌల్ డిజైర్ షుడ్ నాట్ ఫైండ్ ఎ ప్లేస్
0: దేర్. ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇంకా కూడాను అనేక రకములైనటువంటి వాంఛలంతా పెంచుకుంటున్నారు ఈ దుర్మార్గులైనటువంటి భక్తులు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద డివోటీస్ హూ ఆర్ వికెడ్, దే హావ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ డిజైర్స్ ఆఫ్ వేరియస్ టైప్స్.
0: వీళ్ళు భక్తులా?
1: ఆర్ ద డివోటీస్?
0: కాదు కాదు.
1: నో నో.
0: ఈ భక్తులైపోతే ఈ దుర్వాసన ఎందుకు వస్తుంది?
1: ఇఫ్ దే ఆర్ రియల్లీ డివోటీస్, హౌ ఇస్ ఇట్ దట్ దే హావ్ దిస్ బ్యాడ్ ఓడర్?
0: ఈ దుర్గంధం రావడానికి వీలు కాదు.
1: There is no possibility of that true devotion.
0: శరీరమునందు దుర్గంధమే.
1: The whole body is
0: మనసునందు దుర్గంధమే.
1: The mind is full of
0: బుద్ధినందు దుర్గంధమే.
1: The intellect.
0: తాము చేసే పనులన్నీ కూడా దుర్గంధంతో కూడి ఉన్నాయి.
1: All their actions emit foul smell.
0: తన దుర్గంధాన్ని కూడా తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: And he is not able to know the inner his own defect.
0: భక్తులారా,
1: devotees,
0: ముఖ్యంగా మనం మన యందు ఆవిర్భవించేటువంటి యొక్క ఈ దుర్గంధమునకు మూల కారణం ఏమిటని గుర్తించాలి.
1: We have to recognize the basic truth behind, investigate, explore the reason for all that bad within us.
0: ఎంతటి గొప్పవాడైనప్పటికీ, కష్టములు నష్టములు దుఃఖములు బాధలు ఎన్ని సంభవించినప్పటికీ, కానీ తన అచంచలమైనటువంటి మనసును మార్చకుండా చూసుకోవాలి.
1: One may be very great, but he should have unwavering faith. He should be able to resist and face the problems of life. He should be steady.
0: దృఢమైనటువంటి యొక్క నమ్మకం పెట్టుకోవాలి.
1: He should have strong faith.
0: అప్పుడే తాను తగినటువంటి యొక్క శాంతిని పొందగలడు.
1: Then he will live in peace.
0: అందుకోసం ప్రహ్లాదుడు చెప్పాడు.
1: Then Prahlada replied,
0: Nanna,
1: Father,
0: మీరు ఎంత బాధ పెట్టినప్పటికీ,
1: in spite of all the suffering,
0: ఎన్ని కష్టములు సంభవించినప్పటికీ,
1: I may have many difficulties,
0: దేహమునకు అనేక రకమైనటువంటి బాధలు కొట్టినప్పటికీ,
1: the body may be put to suffering and pain,
0: నేను దీనిని లక్ష్యం చేయను,
1: I am not bothered of them,
0: భగవంతుని పైన ఉన్నటువంటి యొక్క అచంచలమైనటువంటి యొక్క ప్రేమను నేను ఏనాటికి కోల్పోను,
1: I have intense love for God, I will never give it up.
0: దానిని కోల్పోయిన తర్వాత నేను ఉండి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ ది లవ్ ఫర్ గాడ్ ఇస్ లాస్ట్, వై షుడ్ ఐ బి అలైవ్?
0: ఈనాటి యొక్క భక్తులు,
1: డివోటీస్ టుడే,
0: కించిత్ కష్టం కలిగినా మార్పు వచ్చేస్తుంది.
1: ఎ స్మాల్ డిఫికల్టీ, ఎ ప్రాబ్లం విల్ బ్రింగ్ అబౌట్ చేంజ్.
0: ఇంకేమైనా కొన్ని సందేహం కలిగినా,
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ డౌట్,
0: దాన్ని పూర్తి మార్పు చెందుకుంటారు.
1: అండ్ దట్ బ్రింగ్స్ ఎ టోటల్ చేంజ్ ఇన్ హిమ్.
0: విశ్వాసమే కోల్పోతారు.
1: దే లూజ్ ది వెరీ బేసిక్ ఫెయిత్.
0: కానీ విశ్వాసమును కోల్పోతున్నామని వాడు గుర్తించుకోవటం లేదు.
1: దే ఆర్ నాట్ ఏబుల్ టు నో దిస్ వాట్స్ హ్యాపెనింగ్.
0: వాళ్ళు శ్వాసనే కోల్పోతున్నారు.
1: దే లూజ్ ద వెరీ బ్రెత్, శ్వాస.
0: కనుకనే మానవుడు ఎట్టి పరిస్థితులు ఎందుకు దృఢమైనటువంటి విశ్వాసంతో సాధన చేయాలి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ మ్యాన్ షుడ్ ప్రొసీడ్ అలాంగ్ ద స్పిరిచువల్ పాత్ విత్ స్ట్రాంగ్.
0: ఇదే నిజమైనటువంటి భక్తి.
1: This is true devotion.
0: Bhakti, bhakti, bhakti, bhakti ani poojalu chesukuntu kevalam naamam cheppukuntu daarulanta tirugutunte adi bhakti kaadu.
1: Devotion does not mean mere acts of worship or chanting God's name and going along the streets.
0: Nee hrudayam nandu pavitramaina yokka divyatvanni pratishtha chesukovali.
1: You should install that sacred divinity in your heart.
0: ఈ దుర్వాసనలు ఈ యొక్క దేహంలో ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ దేర్ విల్ బి నో స్కోప్ ఫర్ ది డిజైర్స్ ఇన్ అవర్ హార్ట్.
0: ఈ కోరికలనేటువంటివి ప్రక్కకు నెట్టి కాల్చివేయాలి.
1: వీ హావ్ టు బ్రష్ దెమ్ అవుట్ ఆల్ ద డిజైర్ అండ్ బర్న్ దెమ్.
0: ఈ కాల్చివేసినప్పుడే ఈ కాల్చడం కూడా ఎట్ట కాల్చాలి, పరిపూర్ణమైనటువంటి యొక్క అగ్నిలో ప్రవేశపెట్టాలి.
1: You should burn all your desire, burn to ashes totally.
0: Anto into konjam sheshamemaina manendu migilte,
1: it is still remnants of desire.
0: Ayye ee durgandhanikanta moola karanam.
1: That remnants, that residue,
0: ee durvasanamanta manaku cheradaniki moola karanam.
1: That is responsible for all the foul.
0: Ee dushpravartanalakanta moola karanam.
1: That is the main cause for all the bad
0: habits. Ee durabhyasamanakanta moola karanam.
1: That is the cause for bad habits.
0: Ee dushcheshtalakanta moola karanam.
1: For all bad deeds.
0: కనుకని ఈ యొక్క దురభ్యాసములు మనలో చేరకుండా ఉండడానికి ఈ రకమైనటువంటి కోరికలు లేకుండా చూసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్, ఇన్ ఆర్డర్ టు సీ దట్ విల్ నాట్ గెట్ ఇన్ టు బ్యాడ్ డీడ్స్,
0: కానీ
1: డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్.
0: కలియుగ ప్రభావం చేత,
1: ఎఫెక్ట్స్ ఆఫ్ కలి,
0: ప్రతి భక్తులు కూడాను కోరికలు కోరికలు కోరికలు కోరికలు.
1: ఎవ్రీ డివోటీ ఇస్ ఫుల్ ఆఫ్ డిజైర్స్ అండ్ డిజైర్స్.
0: ఈ కోరికలు ఎలాంటివి అంటే పందితో సమానమైనటువంటివి.
1: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్స్? దే ఆర్ సో మీన్ అండ్ చీప్.
0: Pig.
1: Like a pig, of that of the state of a pig.
0: Pig duranga vastunnadante entha vasana vastundi.
1: One will be away from the pig because of the bad smell.
0: Aa pig nu hrudayam nunde pettukoni vidi etta bharinchukoni untunnadu.
1: How are you able to tolerate and bear the pig in you?
0: Kanukone ee durgandham povalante,
1: in order to be free from the bad smell,
0: indulo anto into shesham unnatundi ee jalam anetundi yokka durbhavamunu povali.
1: We should give up the desire, the bad feeling, which is the water.
0: Avi poyinappude,
1: the moment it is gone,
0: indulo ye matramo durgandham manaku pravesh pettadu.
1: There will be no more of that smell any longer.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Manavudu chaala adrushtavantude.
1: Man is really lucky.
0: Adrushtavantude kaakunda,
1: not only lucky,
0: ee duradrushtam dan kuda nu chechukuntunnadu.
1: Not only lucky, this misfortune is also following him.
0: Ee duradrushtani chechukovatam chetane తాను పూర్తి కూడా దుర్మార్గుడైపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ మిస్ఫార్చ్యూన్ ఆఫ్ ది డిజైర్ ఫాలోయింగ్ హిమ్, ఇన్ ఫ్యాక్ట్
0: దైవ సన్నిధిలో కూడా నువ్వు చేరడానికి అర్హత లేకుండా పోతున్నాడు.
1: హీ లూజెస్ ఆల్ ద డిజర్వ్నెస్ టు బి.
0: నేను ఎన్నో చదువుకున్నాను, ఎన్నో గ్రంథములు పుట్టించాను.
1: ఇన్ ఫ్యాక్ట్ హస్ గాన్ త్రూ బుక్స్.
0: గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తుంటానా.
1: Number of discourses are given.
0: ఇచ్చి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all your talks?
0: ఈ ఉపన్యాసాలు దేనికోసం ఇస్తున్నారు?
1: Why the talks are given?
0: పరులను మోసపుంచే కోసం.
1: You are only cheating people.
0: నిన్ను నీవే చీట్ చేసుకుంటున్నావు.
1: You are betraying, cheating yourself.
0: నీలో లేనటువంటి భావమునంతా చెప్పి నిన్ను నీవు దుర్మార్గుడిగా చేసుకుంటున్నావు.
1: In fact, you are explaining that which is not in you and you are betraying.
0: తెలుసుకున్నది ఒక్కటైనా కూడా నువ్వు చెప్తే చాలు.
1: At least if you tell one thing that you practice and understood.
0: అసత్యం అనేటువంటిది కుప్పలు కుప్పలు పెట్టుకున్నావు.
1: In fact, the heart is full of piles of utter blatant lies.
0: అసత్యం.
1: Lies. Untruth.
0: Untruth. కనుక నీ హృదయం అంతా కూడా నువ్వు అంట్రూత్ తో నింపుకున్నావు.
1: దేర్ఫోర్ ది హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ అంట్రూత్.
0: అధర్మంతో మనం పెంచుకున్నాం.
1: అన్ రైచువస్నెస్.
0: అశాంతితో మునిగిపోతున్నాం.
1: రెస్ట్లెస్నెస్.
0: కనుక నీ మొట్టమొదట ఈ అసత్యాన్ని దూరం చేయి.
1: దేర్ఫోర్ బి అవే ఫ్రమ్ దిస్ అంట్రూత్.
0: అధర్మాన్ని కాల్చివేయి.
1: అండ్ బర్న్ దిస్ అన్ రైచువస్నెస్.
0: దీనిని వేదం చెప్పింది, సత్యం వద ధర్మం చెర.
1: దిస్ ఈస్ ది డిక్లరేషన్ ఆఫ్ వేద, స్పీక్ ట్రూత్, ఫాలో రైచువస్నెస్.
0: ఈ సత్యం అనేటువంటిదే దైవ స్వరూపం.
1: ట్రూత్ ఈస్ గాడ్.
0: ఈ దైవ స్వరూపమైన సత్యాన్ని మనం దూరం చేసుకుంటే మనకి ఇంకేది కాపాడేది?
1: ఇఫ్ యూఆర్ అవే ఫ్రమ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ దట్ ఈస్ గాడ్, వాట్ ఈస్ దట్ వీ ప్రొటెక్ట్ యూ అల్టిమేట్లీ?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఏదో గొప్ప మేము సాధనలు చేసుకుంటున్నామని మీరు గర్వపోతున్నారేమో, కానీ
1: యూ మే ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ పార్ట్స్.
0: మొట్టమొదట మీ హృదయంలో ఉన్నటువంటి ఈ దుర్గంధాన్ని దూరం చేసుకోండి.
1: ఫస్ట్ సీ దట్ ఆల్ దట్ దట్ ఈస్ ఫౌల్ ఇన్ యూ ఈస్ అవే.
0: మనం పెంచుకోవాల్సింది ఇది కాదు.
1: It's not that you are supposed to grow.
0: మనం పెంచుకోవాల్సినటువంటిది పవిత్రమైనటువంటి ఒక సుగంధము.
1: What we have to develop is
0: అది ఏ సుగుణములు?
1: The fragrance of virtues.
0: అవి ఏ సుశాంతిని అందించేటువంటివి?
1: The aroma will give you the peace.
0: అలాంటి నిర్గుణం, నిరంజనం, సనాతనం.
1: That which is unsullied, the pure and crystal clear, eternal.
0: నిర్గుణం, నిరంజనం,
1: అట్రిబ్యూట్లెస్,
0: సనాతనం, నికేతనం,
1: దట్స్ ఎటర్నల్,
0: నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
1: It's pure, polluted, unsullied, and it's eternal and immortal.
0: కనుక నీ మొట్టమొదటి నీవు పరిశుద్ధుడు కావాలి.
1: సో మేక్ యువర్ సెల్ఫ్ సీక్రెట్.
0: దుర్మార్గమైనటువంటి భావాలంతా కూడా హృదయంతో నింపుకొని,
1: ఫిల్లింగ్ యువర్ హార్ట్ విత్ వికెట్ థాట్స్.
0: ఈ దుర్భావములంతా కూడా ప్రజలకంతా పంచటము.
1: అండ్ యూ షేర్ దెమ్ ఇన్ ద నైబర్హుడ్.
0: వాళ్ళను చెడగొట్టటము, నీవు చెడిపోవటం.
1: యూ స్పాయిల్ ఎవ్రీబడి అండ్ స్పాయిల్ యువర్ సెల్ఫ్.
0: గ్రంథాల వల్ల వచ్చేటువంటిది మనకు ఏమాత్రము కాదు.
1: యూ డోంట్ గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ బుక్స్.
0: కేవలము ఒక ఉపన్యాసమత్వం అందుకునేటువంటి అంతకంటే కాదు.
1: యూ డోంట్ గెట్ ఎనీ జాయ్ బై లిసనింగ్ టు టాక్స్.
0: శ్రద్ధ, భక్తి కలగాలి.
1: ద సిన్సెరిటీ అండ్ డివోషన్ ఆర్ రిక్వైర్డ్.
0: అది ఏ శ్రద్ధ?
1: దట్ ఈస్ శ్రద్ధ.
0: శ్రద్ధవాన్ లభతే జ్ఞానం.
1: ద సిన్సెరిటీ అండ్ స్టెడ్ ఫాస్ట్నెస్ విల్ గివ్ యూ విజ్డమ్.
0: ఆ శ్రద్ధ కలిగినటువంటి వాడికే నిజమైన జ్ఞానం లభ్యమవుతుంది.
1: ద మ్యాన్ ఆఫ్ సిన్సెరిటీ విల్ హ్యావ్ దిస్ విజ్డమ్, జ్ఞాన.
0: కనుక శ్రద్ధను మనం పెంచుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు డెవలప్ ది స్టెడ్ఫాస్ట్నెస్.
0: ప్రేమను మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ది డెవలప్ లవ్.
0: ఈ ప్రేమ పైన శ్రద్ధ ఉండినప్పుడే,
1: వెన్ వన్స్ వీ రిలై ఆన్ లవ్,
0: పవిత్రమైనటువంటి హృదయం మనకు ప్రారంభమవుతుంది.
1: యూ డెవలప్ సీక్రెట్ హార్ట్ దేర్ ఆఫ్టర్.
0: ఆనాడే నీ హృదయం పరిశుద్ధంగా మారుతుంది.
1: దెన్ ద హార్ట్ విల్ బి ప్యూరిఫైడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా మనం చేయవలసింది ఏమిటి సాధనలు?
1: Most importantly, what is that we should do?
0: Chitta suddhi gavinchukotame.
1: We should have the pure heart.
0: Tiruttunda alvaru undetunte vaadu Tamil Nadu lopala.
1: In Tamil Nadu there is one person by name Tiruttunda alvaru.
0: Aa cheppetunte vaadu.
1: He used to say,
0: chitta suddhi odu unnai pooja cheyadani.
1: Without the purity in the heart,
0: chikkilame vandame rama rama rama rama rama rama annadu. ఈ చిత్తశుద్ధితో నేను రామా రామా రామా అని పిలుస్తున్నాను.
1: విత్ దిస్ ప్యూరిటీ ఐ చాంట్ రామాస్ నేమ్.
0: కేవలం నా చిత్తశుద్ధి లేకపోతే రామా అని పిలిచేటువంటి అధికారం కూడా నాకు లేదు.
1: ఇన్ఫాక్ట్ ఐ హావ్ నో రైట్ టు అటర్ గాడ్స్ నేమ్ రామా ఇఫ్ ఐ డోంట్ హావ్ ప్యూర్ మైండ్.
0: ఈ మాలిన్యమైనటువంటి మనసుతో నేను ఏ నామం తలుస్తుండు?
1: విత్ పొల్యూటెడ్ మైండ్ వాట్ ఈస్ దట్ యూ గెట్ బై అటరింగ్ గాడ్స్ నేమ్.
0: ఈనాడు ప్రపంచమంతా పొల్యూషన్ గానే మారిపోయింది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ పొల్యూటెడ్ టుడే.
0: నడక పొల్యూషన్,
1: అవర్ మెథడ్ ఆఫ్
0: మాట పొల్యూషన్,
1: అవర్ వర్డ్స్.
0: వినటం పొల్యూషన్,
1: ప్రతి
0: కర్మలు కూడా పొల్యూషన్ గానే ఉంటుంది.
1: ఎవ్రీ యాక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఇస్ పొల్యూటెడ్.
0: వీళ్ళకి భక్తి ఎక్కడ వస్తుంది?
1: దెన్ హౌ డు ఎక్స్పెక్ట్ డివోషన్ దేర్?
0: చాలా పొరపాటు.
1: యువర్ మిస్టేక్.
0: మేము భక్తి భక్తి భక్తి అని భక్తిని తలపైన వేసుకుని వీడు ఈ విధంగా బుర్కా వేసుకుని మోసాలు చేస్తున్నారు.
1: వీ జస్ట్ హైడ్ అవర్ సెల్వ్స్ వేరింగ్ దిస్ మాస్క్ ఆఫ్ డివోషన్ అండ్ చీట్ అదర్స్.
0: ఎవరిని కూడా నువ్వు మోసం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ బిట్రే ఎనీబడీ.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అని కనుకనే మీరు మోసం చేయకండి.
1: డోంట్ చీట్ ఎనీబడీ.
0: నీకు నీవు చీట్ చేసుకునే వాడవుతావు.
1: యూఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్.
0: లోకము లోపల అనేక రకమైనటువంటి భక్తి ప్రపత్తులు అభివృద్ది అయిపోయినాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ ఫైండ్ ద డివోషన్ అండ్ ఆల్సో సిన్సరిటీ.
0: కానీ ఈనాడు దీనికి తగినటువంటి ఒక సమయం ఏర్పడింది. కనుకనే దీన్ని పరిశుద్ధం గావించేటువంటి ఒక ఇది మనం చేయాలి.
1: దిస్ ఈస్ ది టైమ్ ఫర్ రెక్టిఫికేషన్, ఫర్ కరెక్షన్ ఇన్ ఎ ప్రాపర్ డైరెక్షన్.
0: జంగను ఏ విధంగా పరిశుద్ధం చేయడానికి ప్రయత్నం చేశారో,
1: ద డే వెన్ యూ ట్రై టు ప్యూరిఫై అండ్ కరెక్ట్,
0: ఆ విధంగానే మానవుని యొక్క హృదయంలో పొంగేటువంటి యొక్క ఈ భక్తి భావాలంతా పరిశుద్ధం చేయాలి.
1: Then that purifies all the feelings of devotion in your heart.
0: మాటలతో ఇది పనికిరాదు.
1: The words will not help you.
0: చేతలతో పనిచేయాలి.
1: Your actions will help you.
0: మనసు మాట క్రియలు మనిషికి ఒక్కటి అయినా,
1: the thought, word and deed should be one.
0: మనసు మాట క్రియ ఒక్కటి కావాలి.
1: In fact, thought, word and deed should be one.
0: మనసు ఒక చోటు, మాట మరొక చోటు, థాట్ ఇంకొక చోటు, ఇవి ఉంటుంటే ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఆర్ అట్ వేరియన్స్, వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ ఇట్? వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఇట్?
0: మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: ద హార్మనీ, ది యూనిటీ ఆఫ్ ది త్రీ.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: దట్స్ వాట్ ఇస్ సెడ్, ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: మనసు,
1: మైండ్,
0: మాట,
1: వర్డ్,
0: క్రియ
1: అండ్ యాక్షన్,
0: మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: షుడ్ బి యూనిఫైడ్, షుడ్ బి యునైటెడ్.
0: ఇప్పుడు ఏ మాత్రం ఎక్కడ ఏకం కావటం లేదు.
1: టుడే వీ డోంట్ ఫైండ్ దట్ యూనిటీ.
0: దొంగతనాలకు, అసత్యాలకు, అన్యాయాలకు, అక్రమాలకు, అనాచారాలకు ఏకమైపోతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ఫైండ్ దిస్ యూనిటీ ఇన్ యాక్ట్స్ ఆఫ్ అన్ట్రూత్, ఇన్జస్టిస్, అన్ రైచువస్ యాక్షన్స్ అండ్ మిస్ డీడ్స్.
0: పవిత్రమైన భావాన్ని పెంచుకోవలసినటువంటి వ్యక్తులు,
1: ఇండివిజువల్స్ హూ షుడ్ హ్యావ్ సీక్రెట్ ఐడియాస్,
0: ఈనాడు అపవిత్రమైనటువంటి వ్యక్తులు తయారవుతున్నారు.
1: దే హ్యావ్ బికమ్ అన్సీక్రెట్ ఇండివిజువల్స్.
0: ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: ఈ సాయి నామం తీసుకుని
1: బేరింగ్ ద నేమ్ ఆఫ్ సాయి నేమ్
0: సర్వత్రా వ్యాపారం జరుపుతున్నారు.
1: దే డూ బిజినెస్ ఇన్ ది నేమ్ ఆఫ్ సాయి.
0: సాయి నామం చేత సర్వ విధములు కూడా మోసం చేస్తున్నారు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ సాయి యు ఆర్ డిసీవింగ్ మెనీ పీపుల్.
0: ఇది నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డస్ నాట్ అప్రూవ్.
0: ఇలాంటి వారు భక్తులే కాదు,
1: దే ఆర్ నాట్ డివోటీస్ ఎట్ ఆల్.
0: ఏ దేశాలకు వెళ్లి, ఏ ప్రాంతాలకు వెళ్లి సాయినామాన్ని అమ్ముకొని వారు పొట్టను నింపుకుంటున్నారు.
1: దే గో అబ్రాడ్, విజిట్ సెవెరల్ కంట్రీస్ అండ్ దే ఎర్న్ మనీ ఇన్ ద నేమ్ ఆఫ్ సాయి డూ బిజినెస్.
0: చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: సాయి ఎప్పుడు కూడాను కించిత్ కాసులు కూడాను నేను లొంగను.
1: భగవాన్ విల్ నెవర్ సబ్మిట్ హింసెల్ఫ్ టు ఎనీ పై, ఈవెన్ సింగిల్ పై.
0: అలాంటి నేనును ఈ రకమైనటువంటి ఒక వ్యాపారంలో ప్రవేశపెట్టానా?
1: భగవాన్ విల్ నెవర్ అప్రూవ్ సచ్ బిజినెస్.
0: ఈ వ్యాపారం చేసేటువంటి వారిని ఎవరినైనా సరే ఇంటి దగ్గర కూడా రానికుండా గెట్ అవుట్ అన్నా.
1: డోంట్ అలౌ సచ్ ఎ బిజినెస్ మ్యాన్ టు ఎంటర్ ఇన్ యువర్ డోర్ స్టెప్. సెండ్ హిమ్ అవుట్, నెక్ హిమ్ అవుట్.
0: కనుక మొట్టమొదట భక్తిలో వ్యాపారం ప్రవేశించకూడదు.
1: దేర్ఫోర్ డివోషన్ హస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ బిజినెస్ టుడే.
0: ఈ వ్యాపారం నువ్వు చేసుకో,
1: యూ డూ యువర్ ఓన్ బిజినెస్.
0: కానీ సాయి నామాన్ని ఉపయోగపెట్టి వ్యాపారం చేయకూడదు.
1: బట్ డోంట్ డూ బిజినెస్ మేకింగ్ యూజ్ ఆఫ్ సాయి నేమ్.
0: నీ వ్యాపారం సంసార వృద్ధి కోసం మీరు చేసుకోవచ్చు.
1: యూ కెన్ డూ యువర్ ఓన్ బిజినెస్ ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.
0: కానీ ఈనాటి దినదినానికి అభివృద్ధి అయిపోతుంటున్నది ఈ వ్యాపారం.
1: బట్ ఎవ్రీ డే వీ ఫైండ్ ద బిజినెస్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ డివోషన్.
0: గ్రామంలో ఒకడును తప్పుడు పేర్లంతా చెప్పుకుని సాయినామం ఉపయోగపెట్టుకుని అనేక రకమైనటువంటి వ్యాపారం జరుగుతున్నాయి.
1: టుడే వీ ఫైండ్ ఇన్ మెనీ ఆఫ్ ది విలేజెస్ పీపుల్ మిస్ యూజింగ్ ద హోలీ నేమ్ ఆఫ్ సాయి.
0: అన్ని దేశాలు ఎందుకు ఇవి ప్రవేశించాయి?
1: దిస్ ఈస్ నోటీస్డ్ ఎవ్రీవేర్ ఇన్ సెవెరల్ కంట్రీ.
0: లండన్, అమెరికా, జపాన్, జర్మనీ, సింగపూర్, మలేషియా, అన్ని వైపులు కూడా ఈ వ్యాపారం బయలుదేరింది.
1: దిస్ సార్ట్ ఆఫ్ బిజినెస్ ఈజ్ నోటీస్డ్ ఇన్ సెవెరల్ కంట్రీస్. లండన్, జపాన్, అమెరికా, మలేషియా, సింగపూర్ అండ్ సో ఆన్.
0: కనుకని ఇలాంటి ప్రదేశాల లోపల మనం ఏమాత్రం ప్రవేశించకూడదు.
1: వీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు దట్ బిజినెస్.
0: మన హృదయాది పరిశుద్ధమైనటువంటి రీతిగా పెట్టుకోండి.
1: వీ షుడ్ మెయింటైన్ అవర్ ప్యూర్ అండ్ సీక్రెట్ హార్ట్.
0: అప్పుడే నీవు జీవించిన వాడవుతావు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ అలైవ్.
0: నీవు ప్రాణం పోయినటువంటి ఒక నిర్జీవి అవుతావు.
1: Without that, you are almost dead.
0: ఇలాంటి వాడికి తజ్జనాలు పెట్టుకోవాలి, పూజలు పెట్టకూడదు.
1: Better we perform the obituary rites.
0: కనుక మనం చేయవలసినంత కూడాను దైవ ప్రార్థన లోపల పవిత్రమైన భావాలు రావాలి.
1: As we pray, we should have sacred feelings and thoughts.
0: ఈ పవిత్రమైన భావాలు ఏ రీతిగా రావాలి?
1: How to develop sacred ideas?
0: ఈ ప్రాకృతమైనటువంటి వాంఛలు చేరినప్పుడే,
1: when once there is this mixture of worldly desire,
0: దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వము దూరం అయిపోతుంది.
1: The divinity, the divine principle will be away, far off from us.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: మీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తున్నారు.
1: You are all here with all
0: emotions. అంతర్మర్మాన్ని మీరు గుర్తించవలేక అమాకులైపోతున్నారు.
1: But you are not able to understand this and you become simply innocent and ignorant.
0: అనేక ప్రాంతముల లోపల కూడాను చాలా ఇలాంటి దురభ్యాసములతో తమ యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు.
1: In many places, people, they become bad and they're spoiling themselves because of bad practices.
0: వాళ్ళ దగ్గర వస్తుండగానే మీరు దూరం పోవాలి.
1: You just run away from him with the approach of
0: తుజ్జన సంసర్గం.
1: Run away from the bad company.
0: బచ్చ సాధు సమాగమం.
1: Be in good company.
0: కురు పుణ్య మహోరాత్రం.
1: Do good deeds day and night.
0: అదే మనం చెయ్యాలి.
1: That's what we are supposed to do.
0: తేజ తుజ్జన సంసర్గం.
1: Run away from bad company.
0: పాములనైనా దగ్గర పెట్టుకోవచ్చు, కానీ ఈ దుర్మార్గులను పాము దగ్గర పెట్టుకోకూడదు.
1: You can even be in the company of a snake but not in the company of a bad man.
0: స్లోగా చెప్పు. కనుక ఈ యొక్క పాములు వంటి ఈ యొక్క మానవును ఏమాత్రం చింత చేర్చకూడదు.
1: వీ షుడ్ నాట్ అలౌ సచ్ బ్యాడ్ పీపుల్ స్నేక్స్.
0: నేను ఎప్పుడు ఎవరిని కూడా ఏ కాసు కూడా నేను అడగలేదు.
1: భగవాన్ విల్ నెవర్ ఆస్క్ ఎనీబడి టు డొనేట్ ఈవెన్ సింగిల్ పైసా.
0: ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి,
1: సో మెనీ ప్రోగ్రామ్స్ ఆర్ గోయింగ్
0: ఆన్, ఎక్కడ కూడా ఒక నయా పైసా కూడా అడగలేదు.
1: నాట్ ఈవెన్ నయా పైసా ఇస్ సాట్ ఎక్స్పెక్టెడ్.
0: మీకు తెలుసును,
1: యు నో దిస్.
0: ఇంతవరకు ఏనాడు కూడాను ఈ డబ్బు విషయంలో నేను ప్రవేశించలేదు.
1: భగవాన్ హ్యాస్ నాట్ టచ్డ్ ఎనీథింగ్ అబౌట్ దిస్ మనీ మ్యాటర్.
0: ఈనాడు భక్తులకందరికీ కూడాను డబ్బే దైవము.
1: టుడే డివోటీస్ కన్సిడర్ మనీ యాజ్ గాడ్.
0: మనీ వారికి దైవంగా ఉంటుండాలి.
1: దే కన్సిడర్ మనీ యాజ్ గాడ్.
0: ఇంత దుర్మార్గానికి ప్రవేశిస్తే వీళ్ళు ఎట్ట భక్తులు అవుతారు?
1: విత్ ఆల్ దట్ వికెడ్నెస్ అండ్ క్రూయల్టీ, హౌ కెన్ దే కాల్ దెమ్సెల్స్ డివోటీస్?
0: ఏమాత్రం కూడా భక్తికి సంబంధించింది కాదు.
1: ఇట్ హాస్ గాట్ నథింగ్ టు డు విత్ డివోషన్.
0: ఇప్పుడు పూర్వం చెప్పాను,
1: భగవాన్ సెడ్
0: తల్లి తండ్రులు లేని పిల్లలను నేను చాకి వాళ్ళని అభివృద్ధి పరిచి వాళ్ళకి ఒక్కొక్క పేరుతో లక్ష రూపాయలు కట్టి వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి పెండింగ్లో ప్యారెంటాలు చేసి వాళ్ళని పంపడానికి ప్రయత్నం చేశాను.
1: భగవాన్ స్టేటెడ్ ఎర్లియర్ దట్ యూ టేక్ కేర్ ఆఫ్ ది ఆర్ఫన్స్ హూ హావ్ లాస్ట్ దేర్ పేరెంట్స్ అండ్ దట్ 1 lakh మనీ వుడ్ బి డిపాజిటెడ్ ఇన్ దేర్ నేమ్ అండ్ దట్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్.
0: అది కూడా ఎవరికి ఈనాటి వరకు చెప్పలేదు.
1: బట్ యట్ హీ హాస్
0: సంగా ఉంటుండాలి.
1: దే కన్సిడర్ మనీ యాజ్ గాడ్.
0: ఇంత దుర్మార్గానికి ప్రవేశిస్తే వీళ్ళు ఎట్ట భక్తులు అవుతారు?
1: విత్ ఆల్ దట్ వికెడ్నెస్ అండ్ క్రూయల్టీ హౌ కెన్ దే కాల్ దెమ్సెల్స్ డివోటీస్?
0: ఏమాత్రం కూడా భక్తికి సంబంధించింది కాదు.
1: ఇట్ హాస్ గాట్

0: ఈనాడు స్వామి పేరు పెట్టుకుని
1: టుడే ఇన్ ది నేమ్ ఆఫ్ స్వామి
0: ఈ పిల్లలంతా కూడా మేము చాకుతున్నామని చెప్పి
1: థింకింగ్ దట్ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ చిల్డ్రన్
0: స్వామి కోసం చందాలు వేస్తున్నామని
1: అండ్ దట్ దే ఆర్ డొనేటింగ్ ఫర్ స్వామి
0: కనుక ఈ విధంగా చందాలు వసూలు చేస్తున్నారు
1: దే ఆర్ కలెక్టింగ్ మనీ లైక్ దాట్
0: ఇంతకంటే స్వామికి చేసేటువంటి మోసం మరొకటి ఉందా
1: దేర్ కెనాట్ బి మచ్ వర్స్ దాన్ దిస్ టైప్ ఆఫ్
0: వీళ్ళంతా దైవ ద్రోహులు
1: దే ఆర్ ఆల్ ది బిట్రేయర్స్ ఆఫ్ గాడ్
0: స్వామి పేరు పెట్టుకుని ధనమును వసూలు చేసుకోవటం ఇది నేను అంగీకరించాను
1: భగవాన్ విల్ నెవర్ ఎక్నాలెడ్జ్ విల్ నెవర్ యాక్సెప్ట్ అప్రూవ్ కలెక్టింగ్ మనీ ఇన్ ద నేమ్ ఆఫ్ భగవాన్
0: ఇచ్చమైన ఎత్తిని వస్తుంది కానీ నా పేరు పెట్టుకుని దీన్ని ఉపయోగించుకోకూడదు
1: నెవర్ మేక్ యూజ్ ఆఫ్ స్వామి టు రేజ్ ఫండ్స్ కలెక్ట్ మనీ
0: ఈనాడు
1: టుడే
0: తెల్లవారి ఓల్డ్ స్టూడెంట్స్ వచ్చారు నా దగ్గర
1: దిస్ మార్నింగ్ ఓల్డ్ స్టూడెంట్స్ కేమ్ టు భగవాన్ టుడే హీ కేమ్ టు
0: స్వామి
1: స్వామి
0: ఎవరు ఈ కాలం లోపల ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు
1: హూ విల్ గివ్ యూ ఫ్రీ ఎడ్యుకేషన్ టుడే
0: ఎవరు మాకు జీవితాన్ని అందిస్తారు
1: హూ విల్ గివ్ యూ టు ఎర్న్ యువర్ లైవ్లీ
0: హాస్పిటల్లో చూస్తే ఫ్రీ మెడిసిన్
1: అండ్ దేర్ ఇన్ హాస్పిటల్ మెడిసిన్స్ ఆర్ గివెన్ ఫ్రీ
0: అక్కడ కూడా నువ్వు ఏమాత్రం డబ్బు తీసుకోవటం లేదు
1: దే డోంట్ చార్జ్ యూ దేర్ ఇన్ హాస్పిటల్స్
0: చిన్న పిల్లలు కూడా నువ్వు ఏమాత్రం కూడా తీసుకోవటం లేదు
1: ఈవెన్ ఫ్రమ్ చిల్డ్రన్ దే డోంట్ చార్జ్
0: కనుక
1: సో
0: మాకింత చేసి ఇంత పోషించి మమ్మల్ని అభివృద్ధికి తెప్పించినటువంటి స్వామి యొక్క సేవ మేము ఏ రీతిగా చేయాలి
1: హౌ టు సర్వ్ స్వామి హౌ షుడ్ వీ సర్వ్ యూ వెన్ యూఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే
0: ఒక ప్లాన్ వేసుకుని వచ్చాడు
1: అండ్ హీ కేమ్ విత్ ఎ ప్లాన్
0: ఎక్కడెక్క ఏ పల్లె లోపల ఎడ్యుకేషన్ లేకుండా ఉంటుందో అక్కడంతా మేము ఒక స్కూల్ కట్టించాలి
1: ద ప్లేసెస్ ద విలేజెస్ వేర్ దేర్ ఆర్ నో స్కూల్స్ వీ స్టార్ట్ స్కూల్స్ దేర్ కన్స్ట్రక్ట్ దెన్
0: కనుక ఈనాడే స్వామి యొక్క ప్రారంభం చేయాలి
1: భగవాన్ షుడ్ కమెన్స్ దట్ ప్రాజెక్ట్ టుడే
0: నాయన తొందరపడద్దండి
1: స్వామి సెడ్ డోంట్ బి ఇన్ ఎ హరీ
0: ఈనాటి యువకులంతా కూడా స్పీడ్ గా వెళ్లిపోతుంటారు
1: యంగ్స్టర్స్ టుడే దే ఆర్ వెరీ ఫాస్ట్
0: స్టార్ట్ అర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ
1: భగవాన్ టోల్ హిమ్ స్టార్ట్ అర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ
0: ఇంత తొందరపడవద్దు
1: డోంట్ బి ఇన్ ఎ హరీ
0: అంటే స్వామి మేమందరం ఎంతో మంది ఓల్డ్ స్టూడెంట్స్ అంతా ఉన్నాం ఇక్కడ
1: స్వామి నంబర్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ ఆర్ హియర్
0: మమ్మల్ని ఇంత సర్వించి ఇంత పొంచినందుకు పెంచి పెద్ద చేసినందుకు మేమేమైనా కించిత్తైనా సేవ చేయనక్కర్లేదా
1: భగవాన్ యూ హ్యావ్ ఎడ్యుకేటెడ్ ఆల్ ఆఫ్ అస్ యూ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ అస్ షుడ్ వీ నాట్ సర్వ్ యూ
0: కనుక స్వామి యొక్క కృతజ్ఞతను మేము ఈ రీతిగా చూపించుకోవాలి
1: వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాట్యూట్యూడ్ దిస్ వే
0: ఈనాడు సాయంకాలము అనౌన్స్ చేయాలి అన్నారు
1: హీ వాంటెడ్ భగవాన్ టు అనౌన్స్ దిస్ ఈవినింగ్
0: మంచిది అన్నాను
1: భగవాన్ సెడ్ yes
0: అంగీకరించాను
1: భగవాన్ అగ్రీ
0: మంచి పనులు చేస్తుంటే నేను వద్దని చెప్పను
1: భగవాన్ విల్ నెవర్ సే నో టు గుడ్ డీడ్స్
0: కనుకనే ఈ విధంగా చేయాలనుకున్నటువంటి వాళ్ళు బాధ్యత తీసుకుని
1: దోస్ హూ వాంట్ టు డూ టేక్స్ రెస్పాన్సిబిలిటీ
0: దానికి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని
1: యూ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ
0: కార్యక్రమంలో మనం ప్రవేశించాలి
1: అండ్ స్టార్ట్ డూయింగ్ ఇట్ యాక్షన్
0: ఈ విధంగా చేస్తున్నప్పుడే చాలా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఎంతో అభివృద్ది వస్తారు
1: ఇఫ్ యూ డూ దాట్ ద ఓల్డ్ స్టూడెంట్స్ విల్ ప్రోగ్రెస్ ఇన్ దేర్ లైఫ్
0: మెడ్రాసు హైదరాబాద్ ఇక్కడంతా కూడా చాలా మంది ఓల్డ్ స్టూడెంట్స్ అంతా ఉన్నారు
1: ఓల్డ్ స్టూడెంట్స్ దేర్ మెడ్రాస్ హైదరాబాద్ అండ్ దట్ డిఫరెంట్ ప్లేసెస్
0: అందరూ మెడ్రాస్ నుంచి కూడా వస్తుంటారు
1: మెనీ కమ్ ఫ్రమ్ మెడ్రాస్
0: కనుక నేను కావాల్సినటువంటి నాకు మందిరాలు అక్కర్లేదు
1: భగవాన్ డస్ నాట్ వాంట్ మందిర్స్ టెంపుల్స్
0: నాకు ఏ విధమైనటువంటి భూములు అక్కర్లేదు
1: భగవాన్ డస్ నాట్ వాంట్ ఎనీ
0: ఆనందంగా సేవలు చేస్తురండి
1: భగవాన్ వాంట్స్ యూ టు సర్వ్ హ్యాపీ
0: వాళ్ళు మీ యొక్క ప్రయత్నం అంగీకరించకపోయినప్పటికీ వదిలిపెట్టండి
1: యూ జస్ట్ గివ్ అప్ దో యూ ఆర్ నాట్ యువర్
0: వాళ్ళ కర్మ వాళ్ళది
1: ఇట్ ఈస్ దేర్ డెస్టినీ
0: యువకులైనటువంటి మీరు ప్రవేశించి దీనికి తగినటువంటి శ్రద్ధ తీసుకోండి
1: యూత్ యూ ప్రొసీడ్ విత్ ఆల్ సిన్సెరిటీ
0: ఈ దిక్కులైనటువంటి వారికంతా కూడా తగినటువంటి సహాయం చేయండి
1: హెల్ప్ దోస్ ఫోర్ లోర్న్ హు ఆర్ హెల్ప్లెస్
0: అన్నాహారం లేకుండా అల్లాడేటువంటి వాళ్ళకు కొంత ఆహారం అందించండి
1: సర్వ్ ఫుడ్ దోస్ హు ఆర్ హంగ్రీ అండ్ హు ఆర్ నీడీ
0: ప్రపంచమంతా కూడా ఫుడ్ తోనే ఉంటుంది హెడ్
1: ఇన్ఫాక్ట్ ద హెడ్ డిపెండ్స్ ఆన్ ద ఫుడ్
0: కానీ ఫుడ్ హెడ్ గాడ్ మూడింటిని ఒకటిగా చేయాలి
1: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ది హెడ్ యాజ్ ఇస్ ది హెడ్ సో ఇస్ ద గాడ్
0: కనుక మీరు మీ సేవ చేయాలనుకుంటే ఏ సేవనైనా మీకు పరోపకార సంబంధమైన సేవలు చేయండి
1: సర్వ్ అదర్స్ వాట్ ఎవర్ సర్వీస్ దట్ వుడ్ హెల్ప్ అదర్స్ బీ ప్రిపేర్డ్ టు డూ దాట్
0: కనుక మీరు వారి కోసం మీరు కోసం కాచుకోనక్కర్లేదు
1: యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ అదర్స్
0: మీకు ఏదైనా అవసరమైతే నన్ను అడగండి
1: ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఆస్క్ భగవాన్ డైరెక్ట్లీ
0: నేను ఇస్తాను కానీ మీరు ఎక్కడే గాని నయా పైసా చందాలు కూడా వేయకూడదు
1: వాట్ ఎవర్ యూ వాంట్ భగవాన్ విల్ గివ్ యూ డోంట్ కలెక్ట్ మనీ
0: ఈ చందాలకు పోయేదిని ఒక 100 రూపాయలు తీసుకునేదిని 1000 రూపాయలు అడ్వర్టైజ్ చేసేది
1: యూ జస్ట్

0: that they give you 100 rupees and give advertisement 1,000 rupees worth.
1: కనుక మనకి ఈ యొక్క అడ్వర్టైజ్ మనకి అక్కర్లేదు.
0: సచ్ డొనేషన్స్ వీ డోంట్ వాంట్.
1: మీకు ఏదైనా కావాల్సింటే వ్యక్తిగతమైనటువంటి ఇది నన్ను అడగండి, నేను ఇస్తాను.
0: ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఆస్క్ భగవాన్ డైరెక్ట్లీ.
1: కొండ వంటి స్వామిని దగ్గర పెట్టుకొని ఎందుకు మీకు ఈ అవస్థలు?
0: భగవాన్ మౌంటైన్ ఇస్ బై అవర్ సైడ్, వై షుడ్ వీ సఫర్?
1: ఎవరిని మీరు ఆశ్రయించకండి.
0: Don't run after people. Don't go to anybody.
1: వాళ్ళు ఆశ్రయించాలి ఇక్కడ పోతే పెద్ద పెద్ద వేదాంతాలంతా చెప్తారు.
0: If you go to elderly people, they teach you philosophy.
1: ఈ వేదాంతమంతా దమ్మిడికి పనికిరానట్టు.
0: It is after all useless.
1: Useless, useless, useless.
0: It is useless, useless, double useless, multiple useless.
1: ఇక్కడే కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా అదే రకంగానే ఉంటున్నాయి.
0: Not only here, everywhere similar.
1: ఇంగ్లాండ్ పోయి చూడండి, జపాన్ పోయి చూడండి, జర్మనీ పోయి చూడండి, ఎక్కడ పోయినప్పటికీ ఇదే వ్యాపారాలే.
0: యూ గో టు ఎనీ కంట్రీ, జర్మనీ, జపాన్, ఎనీ కంట్రీ, సేమ్ బిజినెస్.
1: ఎక్కడ పోయినా కూడా ఇదే వార్తలే వినవలసి వచ్చింది.
0: ద సేమ్ న్యూస్ ఈజ్ రిసీవ్డ్ హియర్.
1: నాకు వస్తుంటాయి న్యూస్ చాలా వస్తుంటాయి.
0: భగవాన్ రిసీవ్స్ న్యూస్ ఆఫ్ దిస్ నేచర్ ఏ లాట్.
1: ఈ న్యూసెస్ అంతా నేను పక్కన పెట్టేసేస్తాను.
0: భగవాన్ విల్ త్రో ఆల్ దిస్ న్యూసెన్స్ విచ్ ఇస్ ద న్యూస్.
1: ఇవి నేను వినవలసింది.
0: ఇస్ ద థింగ్ దట్ యూ షుడ్.
1: అందరూ క్షేమంగా ఉన్నారు, అందరూ ఆనందంగా ఉంటున్నారు, అందరూ సౌఖ్యంగా ఉన్నారు, అలాంటివి నేను వినాలి.
0: భగవాన్ వాంట్స్ టు హియర్ ఫ్రమ్ అస్ దట్ వీఆర్ హ్యాపీ, దట్ వీఆర్ ప్రోగ్రెసింగ్, దట్ వీఆర్ ప్రాస్పరింగ్, దట్ వీఆర్ అడ్వాన్సింగ్.
1: స్వామి పేరు ఈ విధంగా కూడా ప్రయాణం లోపల కొంచెము అమ్ముకుంటున్నారంటే నాకు చాలా కష్టం వేస్తుంది.
0: భగవాన్ ఫీల్ సో బ్యాడ్ ఇఫ్ యూ డూ బిజినెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ డివోషన్, ఇన్ ద నేమ్ ఆఫ్ సాయి.
1: డివోషన్ అమ్మనే కూడదు.
0: వీ షుడ్ నాట్ సెల్ అవుట్ డివోషన్.
1: ఓషన్ అయినా కూడా మంచి నీళ్ళు ఇస్తుందేమో కానీ ఈ డివోషన్ ఏమాత్రం ఇవ్వదు.
0: ఈవెన్ ఓషన్ మే సప్లై యూ డ్రింకింగ్ వాటర్, నాట్ దిస్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఓరియంటెడ్ డివోషన్.
1: ఎవరైనా కూడా ఆ డబ్బు అడిగేటువంటి వాడిని దగ్గర కూడా చేర్చకండి.
0: డోంట్ అలౌ ఎనీబడీ నియర్ యూ ఇఫ్ హి ఆస్క్స్ మనీ.
1: ఇప్పటికే నాకు ఎంతో ఆలస్యం అయిపోయింది.
0: భగవాన్ ఇస్ వెరీ మచ్ సర్ప్రైజ్, వెరీ మచ్ డిలేడ్ ఆల్రెడీ.
1: నేనే ఎవరిని కూడా అడగటం లేదు.
0: భగవాన్ విల్ నెవర్ ఆస్క్ ఎనీబడీ.
1: అలాంటిది ఇలాంటి ఏజెంట్స్ అంతా నేను ఎందుకు పెట్టుతాను?
0: హౌ ఇస్ ఇట్ దట్ యూ వుడ్ అప్రూవ్ ఎనీ సచ్ పీపుల్ ఏజెంట్స్?
1: ఈ దొంగ ఏజెంట్స్ ని ఏమాత్రం కూడా మీరు దగ్గర చేర్చకండి.
0: డోంట్ గో బై దట్ ఫేక్ పీపుల్, ద థీవ్స్ దట్ హూ వాంట్ కలెక్ట్ డొనేట్.
1: నాకు డబ్బుతో అవసరం లేదు.
0: భగవాన్ హాస్ గాట్ నథింగ్ టు డు విత్ మనీ.
1: నాకు ప్రేమతోనే అవసరం.
0: ఇట్ ఈస్ ఓన్లీ కనెక్షన్, లవ్ టు
1: గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్.
0: ఇట్ ఈస్ ఓన్లీ లవ్, గివ్ అండ్ టేక్, లవ్, గివ్ అండ్ టేక్.
1: ఆ ప్రేమ ఒక్కటి నాకుంటే చాలు.
0: దట్ లవ్ ఈస్ ఎనఫ్ ఫర్ భగవాన్.
1: ఆ ప్రేమ చేతనే మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి.
0: Redeem, liberate your lives through this love.
1: ప్రేమకు మించినటువంటి భక్తి మరొకటి లేదు.
0: There is no other greater devotion beyond love.
1: కనుక ఈ ప్రేమ చేతనే మీరు ఏ చిన్న కార్యమైనా చేయండి.
0: Any task you can do with this love.
1: ఒక టంబ్లర్ నీడు తాగేటువంటి వానికి ఇస్తే అదే గొప్ప సార్థకం అవుతుంది.
0: If you just supply the tumbler full of water to one who is thirsty, that is enough.
1: అంతకంటే ఏం కావాలి?
0: What else is needed?
1: దాహం తీర్చాలి.
0: You should quench the thirst.
1: ఆనందాన్ని అనుభవించాలి.
0: And one should experience the happiness.
1: ఈనాడు చాలా మంది భక్తులు భక్తులు భక్తులు అనేటువంటి వాళ్ళు ఉన్నాయి. చాలా మంది 90% దొంగలంతా ఉన్నారు.
0: There are people who claim that their devotees, 90% of them are thieves of the first order.
1: పూర్వమంత ఎంతో ఆనందంగా ఉండేటువంటిది.
0: In fact, earlier days it was
1: భక్తులందరూ కూడా చేరి ఎంతో సంతోషంగా కాలాన్ని గడిపేటువంటి వాళ్ళు.
0: In the earlier days all devotees used to assemble.
1: దినదినానికి దొంగలు ఎక్కువైపోతున్నారు.
0: Day by day thieves number is increasing.
1: తెల్లవారు లేస్తానే బొట్లు పెట్టేస్తారు.
0: మార్నింగ్ దే స్మియర్ విభూతి, ద వెర్మిలియన్ ఆన్ ది ఫోర్హెడ్
1: పెట్టేస్తారు.
0: అండ్ దే విల్ హావ్ ద స్కార్.
1: కానీ తిరుగుతూ ఉంటారు ఇంకా.
0: బట్ దే మూవ్ అబౌట్ వాండర్.
1: ఏమి తిరగటం వీళ్ళు?
0: వాట్ ఇస్ దిస్ వాండర్?
1: వీళ్ళకంటే బజార్లో తిరిగేది కుక్కల మేలు.
0: ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ లాయిటరింగ్ ద స్ట్రీట్ డాగ్స్ ఆర్ మచ్ బెటర్.
1: కనుకనే మనము ఈ యొక్క డాగ్స్ ను మనం ఏమాత్రం దగ్గర చేర్చకూడదు.
0: సో వీ షుడ్ నాట్ అలౌ సచ్ డాగ్స్ టు బి నియర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు ప్రేమను పెంచుకోండి,
0: డెవలప్ లవ్ మో.
1: కానీ ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఆర్ మెనీ పీపుల్ విత్ లవ్.
1: ఆ ప్రేమను చెంచుకోకుండా,
0: సీ దట్ యూ డోంట్ లూజ్ ఇట్.
1: ఆ ప్రేమను ఏమాత్రం కూడా తుంచుకోకుండా,
0: యూ షుడ్ నాట్ కట్ ఇట్ షార్ట్.
1: ఆ ప్రేమను మీరు అనుభవిస్తూ రండి.
0: ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్ ఫుల్ అండ్ ఇన్.
1: నాకు ఎక్కడ ఏ మందిరాలు కట్టనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ ఎనీ టెంపుల్.
1: ఏ కత్రాలు కట్టనక్కర్లేదు.
0: నథింగ్, నో కన్స్ట్రక్షన్.
1: ఏ చావెళ్ళు కట్టనక్కర్లేదు.
0: నథింగ్, నో
1: ఏ మందిరంలు కట్టనక్కర్లేదు.
0: నో టెంపుల్స్.
1: ఏది నాకు అక్కర్లేదు.
0: భగవాన్ డస్ నాట్ వాంట్.
1: ఏ మందిరం ఒక్కటి ఇవ్వండి చాలు.
0: ద టెంపుల్ ఆఫ్ యువర్ హార్ట్ ఈజ్ ఎనఫ్ ఫర్ భగవాన్.
1: అక్కడ నేను ఎంతో హాయిగా ఉంటాను.
0: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ ఇన్ ది టెంపుల్ ఆఫ్ అవర్ హార్ట్.
1: ఈ విధంగా మందిరాలు కట్టి అక్కడ నుంచి వచ్చేటువంటి వార్తల్లో నా యొక్క మనసు చాలా పాడైపోతుంది.
0: దేర్ ది టెంపుల్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ దేర్ అండ్ సచ్ న్యూస్ ఈస్ బ్రాట్ హియర్ దట్ విల్ మేక్ స్వామి ఫీల్ బ్యాడ్.
1: నా యొక్క మనసు ఎంత కష్టపడుతుందో మీకు తెలియదు.
0: యూ కెనాట్ ఎస్టిమేట్ ద పెయిన్ దట్ యూ విల్ హ్యావ్.
1: అయితే వీళ్ళు ఇట్లా చేస్తున్నారే అనేటువంటి బాధ తప్ప నాకు కష్టం ఏమి లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ ఫీల్స్ సో సారీ.
1: సాయి పేరు పెట్టుకుని ఈ విధంగా కొడుకు సంచారం చేస్తున్నారే.
0: హౌ ఇస్ దట్ యూ దే డూ లైక్ దట్ ఇన్ ద నేమ్ ఆఫ్ సాయి.
1: ఇది చాలా చెడ్డది.
0: ఇట్స్ వెరీ బ్యాడ్.
1: దైవ పేరుతోపల చెడ్డ పనులు ఎక్కడ కూడా చేయకూడదు.
0: ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ వీ షుడ్ నాట్ డూ ఎనీ మిస్ డీడ్.
1: చేయడానికి శక్తి లేకపోతే నోరు మూసుకుని కూర్చో.
0: ఇఫ్ యూ కాంట్ డూ ఎనీథింగ్ షట్ యువర్ మౌత్ అండ్ సిట్ పీస్ఫుల్.
1: అంతేకాని చేస్తానని చెప్పిన ప్రామిస్లంతా చేసుకుంటూ పోకూడదు.
0: బట్ యూ షుడ్ నాట్ యూ షుడ్ నెవర్ మేక్ ప్రామిసెస్.
1: ఈ ప్రామిసెస్ చేతనే అంతా కూడా పాడైపోతుండాలి.
0: బికాస్ ఆఫ్ సచ్ వెయిన్ ప్రామిసెస్ ఎవ్రీథింగ్ ఇస్ స్పాయిల్డ్.
1: దైవత్వాన్ని ప్రేమ చేతను సైలెంట్ చేతను అనుభవించాలి.
0: యూ కెన్ ఎక్స్పీరియన్స్ గాడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ utter silence and in the depth of love.
1: ఈనాడు
0: టుడే
1: అన్ని దేశముల వారు కూడాను ఇక్కడ చేరినారు కనుకనే ఈనాడు దీన్ని చెప్పవలసి వచ్చింది.
0: భగవాన్ హ్యాడ్ టు సే ఆల్ దీస్ థింగ్స్ బికాస్ ద డెలిగేట్స్ ఫ్రమ్ డిఫరెంట్ నేషన్స్ ఆర్ హియర్.
1: ఎవ్వరు కూడాను దగ్గర వచ్చినప్పుడు కూడాను నమస్కారం చేయండి చాలు.
0: ఇఫ్ ఎనీవన్ ఇస్ నియర్ యూ జస్ట్ పే యువర్ రెస్పెక్ట్స్.
1: మెత్తగా వస్తారు.
0: దే కమ్ టు యూ సాఫ్ట్లీ.
1: సార్ నేను ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నాం, బిజినెస్ కు ఒక నమస్కారం, వెళ్ళిపోండి అని.
0: సంబడి విల్ కమ్ టు యూ క్లోజ్లీ, సార్ ఐ వాంట్ టు డూ బిజినెస్, యూ విల్ సే ఓకే ప్లీజ్ గో.
1: బిజినెస్ కోసం ఫ్రెండ్షిప్ చేసేటువంటి మూర్ఖులు మూర్ఖులు గారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆర్ ఫూల్స్ హూ విల్ హావ్ ఫ్రెండ్షిప్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ బిజినెస్.
1: ఫూల్స్ ఫూల్స్
0: ఫూల్స్ ఫూల్స్ ఫూల్స్ డబుల్ ఫూల్స్ ఇఫ్ దే హావ్ ఫ్రెండ్షిప్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ బిజినెస్.
1: మనం ఈ బిజినెస్ తో ఏమాత్రం కూడా నువ్వు ఫ్రెండ్షిప్ చేయకూడదు.
0: డోంట్ హావ్ ఫ్రెండ్షిప్ ఆన్ గ్రౌండ్ రీజన్స్ ఆఫ్ బిజినెస్.
1: ఈ ఫ్రెండ్షిప్ అంతా గుడ్ బై చెప్పేసి మీరు వెళ్ళిపోండి.
0: సే గుడ్ బై టు సచ్ ఫ్రెండ్షిప్స్.
1: నీకు ఏదైనా కావాల్సిందా నన్ను అడగండి.
0: ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఆస్క్ భగవాన్ స్ట్రైట్ అవే.
1: నేను ఎప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి మోసం చేయలేదు.
0: భగవాన్ హ్యాస్ నెవర్
1: చేయను.
0: హీ విల్ నెవర్ డూ ఇట్.
1: అసత్యం చెప్పను.
0: అండ్ హీ విల్ నెవర్ స్పీక్ అంట్రూత్.
1: కానీ ఈనాడు భక్తులపై జరిగేటువంటి ఒక పాపకార్యముల గురించి చెప్పవలసి వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ది సిన్ఫుల్ డీడ్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద నేమ్ ఆఫ్ డివోటీస్ భగవాన్ హ్యాడ్ టు సే దస్ టుడే.
1: కనుక ఎవ్వరు కాని ఈనాటి నుండి అలాంటి పరిస్థితులు పూనుకోకూడదని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ us నాట్ టు డూ సచ్ థింగ్స్ రైట్ ఫ్రమ్ దిస్ డే.
1: అనేక మంది
0: మెనీ
1: అనేక రకములైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించి ఆధ్యాత్మికానికే అడ్డు పెట్టేస్తున్నారు.
0: మెనీ పీపుల్ ఫాలో మెనీ పాస్ అండ్ దే అబ్స్ట్రక్ట్ ది స్పిరిచువల్.
1: పూర్వం నేను బొంబాయి పోయినప్పుడు ఎక్కడ చూసినా గానీ భక్తులే.
0: When Bhagwan visited Bombay long back,
1: నగర సంకీర్తనలు చేస్తుండేటువంటి వారు.
0: There was Nagar Sankirtan in those
1: days. భజనలు చేస్తుండేటువంటి వారు.
0: There were bhajans in those
1: days. ఎరిట్లోములో కూడా భజన చేస్తుండేటువంటి వారు.
0: They have
1: రోడ్ లోంతా భజన చేస్తుండేటువంటి వారు.
0: నామస్మరణ there aero.
1: ఈనాడు
0: aerodrome everywhere.
1: ఎక్కడే గాని నామస్మరణే లేదు.
0: Today there is no నామస్మరణ anywhere.
1: ఉన్నారు చాలా మంది భక్తులు కూడా.
0: In fact there are many devotees.
1: కానీ వాళ్ళు ఇలాంటి దీంట్లో ప్రవేశించడానికి ఇష్టం లేదు.
0: But they are not prepared to follow this path.
1: అప్పుడప్పుడు చాలా బాధ వేస్తుంది.
0: సమ్టైమ్స్ భగవాన్ ఫీల్ సాడ్.
1: ఎంతో ప్రారంభం నుంచి కూడా నేను బొంబాయి మెడ్రాసు హైదరాబాద్ ఎప్పుడూ నేను వెళ్లేటువంటి వాడిని.
0: భగవాన్ యూజ్ టు మేక్ ఫ్రీక్వెంట్ విజిట్స్ టు బాంబే మెడ్రాస్ హైదరాబాద్.
1: ఎంతనో పేరు ప్రఖ్యాతిని పొందినటువంటివి.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ హైలీ వెరీ వెల్ నోన్.
1: ఈనాడు పోవాలంటేనే మనకి ఇష్టం రాదు.
0: టుడే భగవాన్ does not want to visit.
1: దైవ చింతన చేసేటువంటి ప్రజలను ఆదరించాలి.
0: అండ్ లెట్ us సపోర్ట్ దోస్ హూ థింక్ ఆఫ్ గాడ్.
1: దైవం ఏనాటి కూడా ఎవరిని వదలదు.
0: గాడ్ విల్ నెవర్ గివ్ అప్ ఎనీబడి.
1: అందరినీ ఆదరిస్తాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ విల్ సపోర్ట్ ఎవ్రీబడి.
1: దైవం ఏమాత్రం కూడా నువ్వు భేదం పెట్టుకోడు.
0: గాడ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్.
1: బయట ఉన్నటువంటి వారు దేశం పెట్టుకోవచ్చు.
0: ది అదర్ పీపుల్ మే హ్యావ్ హేట్రెడ్.
1: కానీ దైవంకి ఏమాత్రము దేశం లేదు.
0: గాడ్ హ్యాస్ నో డిస్లైక్స్ ఆర్ హేట్రెడ్.
1: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ.
0: గాడ్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్ లవ్ లవ్ ఓన్లీ.
1: ఈ ప్రేమను మిత్రం పెంచుకోండి.
0: అండ్ డెవలప్ దిస్ లవ్ మోర్.
1: రేపటి దినము
0: టుమారో
1: కాన్వికేషన్ కాన్వికేషన్ కాదు
0: వ్యాలిడిక్టరీ ఫంక్షన్. టుమారో ఇస్ వ్యాలిడిక్టరీ ఫంక్షన్.
1: రేపటి దినము చాలా మీరు చేయవలసినటువంటివి చేయించవలసినటువంటివి రేపు మీకు చెప్తాను.
0: భగవాన్ విల్ టెల్ us what we are supposed to do, what we should make others do in the organization.
1: నాకు భక్తులు ఎవరు కూడా ఈ హాల్ అంతా నిండిపోవాలని నాకు రావాలని నాకు ఇష్టం లేదు.
0: భగవాన్ డస్ నాట్ వాంట్ ది హాల్ దిస్ బిగ్ ఆడిటోరియం టు బి ఫుల్ ఆఫ్ పీపుల్.
1: ఇదంతా కూడా కేవలం క్వాంటిటీ.
0: దిస్ ఈజ్ ఓన్లీ క్వాంటిటీ.
1: ఐ వాంట్ ఓన్లీ క్వాలిటీ.
0: భగవాన్ వాంట్స్ ఓన్లీ క్వాలిటీ. క్వాలిటీ.
1: వై బ్యాలెన్స్ ఆఫ్ డాంకీ మిల్క్.
0: Why barrels of donkey milk?
1: 1 teaspoon of cow milk better.
0: 1 teaspoon of cow milk is much better.
1: కలుగురే ఆ మంచి భావం ఉండేటువంటి వాడు ఒకరిద్దరు చిక్కిన చాలు.
0: If enough of you are, we have one or two with good ideas.
1: కనుక
0: సో
1: స్టేట్ ప్రెసిడెంట్లు,
0: the state presidents,
1: trust conveners,
0: trust conveners,
1: తగినటువంటి జాగ్రత్తను వహించి,
0: they should take care,
1: తగినటువంటి ఒక దీన్ని మీరు బందోబస్తు చేస్తారు,
0: అండ్ టేక్ ఎవ్రీ కాషన్ ఎవ్రీ మెజర్,
1: లేకపోతే వదిలిపెట్టండి,
0: ఆర్ ఎల్స్ బెటర్ దే రిజైన్,
1: మేము చూసుకుంటాం,
0: అండ్ వీల్ టేక్ కేర్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ,
1: మాకు చేత కాక మీకు అందించలేదు,
0: నాట్ దట్ వీ కాంట్ డూ యువర్ దట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ విత్ దిస్ జాబ్,
1: మేము కోసమే మేము చేయవచ్చును.
0: Yes, we can do for ourselves.
1: All India President kuda unnadu.
0: All India President is here.
1: Ee All India President kuda ikkada gamaninchali.
0: All India President also should note.
1: Ilanti vaadu akkada emaina untunte samasthi lopala vaadu teesparavi.
0: All such people of this sort should be removed immediately.
1: Immediately.
0: Immediately, forthwith.
1: Ikka dinalu kuda vaadiki ikkalekaledu.
0: We should not wait.
1: ఏం వాళ్ళు లేకపోతే మనకు జరిగేది లేదా?
0: వాట్ ఈస్ దట్ వీ లూజ్ బై రిమూవింగ్ దెమ్?
1: ఎంతైనా జరుగుతుంది.
0: Yes, we can do a lot.
1: అలాంటి మూర్ఖుల్ని ఈ నుంచి తీసివేయాలి.
0: All such fools should be dismissed.
1: ఈనాడు నాకు అంత మనసు కష్టమైపోయింది.
0: భగవాన్ ఈస్ ఫీలింగ్ సో సాడ్ అబౌట్ దట్.
1: అనేక దినముల నుంచి ఇది చాలా పొంగి పొంగి పొంగి పొంగి పోతుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ సచ్ ఫీలింగ్స్ ఆర్ ఎవర్ ఆన్ ద ఆర్ విత్ ఇన్ హిమ్.
1: కానీ అవకాశం చిక్కనటువంటి సమయంలో
0: బట్ సిన్స్ హి డిడ్ ఫైండ్ ఎవరికి
1: చెప్పాలి.
0: And he should find a place.
1: ఈనాడు అనేక మంది చేరినారు కనుకనే ఇది సరైనటువంటి అవసరం.
0: Today, since all of you have assembled, this is the right time for Bhagwan to explain.
1: ఈ రైట్ టైం చూసుకుని మీకు చెప్పాలి.
0: This is the right time that he has chosen to tell us.
1: కనుకనే ప్రేమ స్వరూపులారా,
0: so embodiments of love,
1: మీరందరికూడను ప్రేమను పెంచుకోండి, ద్వేషాన్ని తెంచుకోండి.
0: All of you develop love and cut that, kill that hatred.
1: Help ever, hurt never.
0: Help ever, hurt never.
1: కనుకనే ఈ చెడ్డ భావాలంతా కూడా దూరం చేసుకోండి.
0: సో గివ్ అప్ ఆల్ బ్యాడ్ ఐడియాస్.
1: సత్యసాయి సంస్థల లోపల చాలా శాశ్వతమైనటువంటి, సత్యమైనటువంటి, నిత్యమైనటువంటి ఒక మార్గాన్ని మీరు అవలంబించాలి.
0: ఆల్ మెంబర్స్ ఆఫ్ సత్యసాయి ఆర్గనైజేషన్ షుడ్ ట్రేడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్, దట్ విచ్ ఇస్ ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
1: కేవలం పుట్టబత్తి వచ్చినప్పుడు మాత్రమే మంచిగా నటించటము.
0: వీ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ వీఆర్ వెరీ గుడ్, సో లాంగ్ వీఆర్ హియర్ ఇన్ ప్రశాంతి నిలయం.
1: ఈ రోడ్డు దాటిపోతానే వాళ్ళ పాత ఆటలు పాటలాడాలి.
0: By the time we cross the road, we dance along to the same tune.
1: Kanuka ilanti durbuddhulu anetundi manam ee naade ikkada basam cheyali.
0: We should burn all such evil traits.
1: Aa vidhanga untundi meeru aastika tattvanni abhiruddhi parichadaniki prayatninchali.
0: We should develop the principles of theism in the
1: daivam eppudu kuda samsiddhanga untunnadu.
0: God is ever ready.
1: Adigindi ichadaniki siddhanga unnadu.
0: The moment you solicit, is ready to confer.
1: కనుకనే దైవ విషయంలో మీరు ఏమాత్రం కూడా డౌట్ పెట్టుకోకండి.
0: నెవర్ డౌట్ గాడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
1: దైవం ఎప్పుడు కూడా మీ వెంటనే, జంటనే, ఇంటనే, కంటనే ఉంటాడు.
0: గాడ్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: కనుక దైవం ఏనాటికి మీరు దూరం కాదు.
0: గాడ్ విల్ నెవర్ బి అవే ఫ్రమ్ యూ.
1: ఆ దైవత్వాన్ని మీరు పెంచడానికి తగిన కృషి చేయండి.
0: యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: దీన్ని ఒక బిజినెస్ గా మీరు రూపొందింపకండి.
0: నెవర్ మేక్ ఇట్ ఎ బిజినెస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఇది ఎంతో నేను ప్రేమతో చెప్పినటువంటిదే కానీ నాకు ద్వేషం కానీ కష్టం కానీ లేదు.
0: భగవాన్ ఇస్ టెలింగ్ ఆల్ దిస్ బికాస్ అవుట్ ఆఫ్ హిస్ ఇంటెన్స్ ఇమెన్స్ లవ్ ఫర్ అస్.
1: కనుక మీరు ఈ సత్యాన్ని చక్కగా గుర్తించి,
0: నో దిస్ ట్రూత్ వెల్,
1: తెలియనటువంటి వారికి తెలియజెప్పి,
0: ఎక్స్ప్లెయిన్ టు దోస్ పీపుల్ హూ డు నాట్ నో.
1: దైవభక్తి అంటే ఈ విధంగా సైలెంట్ గా పోవాల్సినటువంటిది.
0: Demonstrate the devotion in the proper sense, which is in state of silence.
1: అసత్యంతో జీవితాన్ని పాడు చేయకండి.
0: Don't spoil your lives, proceed along the untruthful path.
1: కనుకనే మనం సత్యం భూజాత్, సత్యమే దైవము.
0: Speak truth. Speak truth.
1: కనుక ఈ సత్యంతో మీ జీవితాన్ని గడిపి,
0: when you lead a truthful life,
1: ఈ సత్యం చేతనే మీ జీవితాన్ని అంత్యం చేసుకోండి.
0: And we have to end our lives in truth.
1: రేపటి దినము,
0: టుమారో,
1: మీ యొక్క డౌట్స్ అంతా కూడాను తీసుకుని రండి. తప్పక నేను దానికి డౌట్స్ అంతా కూడా నివారణ చేస్తాను.
0: బ్రింగ్ హియర్ ఆల్ యువర్ డౌట్స్, భగవాన్ విల్ గివ్ ఎక్స్ప్లెనేషన్, క్లారిఫికేషన్ టు ఆల్.
1: కానీ దుస్సంగాన్ని మాత్రం దూరం చేయండి.
0: బట్ రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
1: ఈ బ్యాడ్ కంపెనీ తక్షణమే మీరు దూరం చేయాలి.
0: గివ్ అప్ దిస్ బ్యాడ్ కంపెనీ ఇమ్మీడియట్లీ.
1: అది మీరు చేస్తే అది నాకెంతో ఉపకారమైనట్టు అవుతుంది.
0: వెన్ యూ డూ ఇట్, భగవాన్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: నా కోసం నేను ఏమాత్రం పని చేయమని చెప్పలేదు.
0: ఇట్స్ నాట్ ఫర్ భగవాన్ టు సే.
1: నా పని నాకేమీ అక్కర్లేదు.
0: భగవాన్ డస్ నాట్ వాంట్ ఎనీథింగ్ ఫర్ హిమ్సెల్ఫ్.
1: నా పనులన్నీ ఎవరు చేస్తున్నారు?
0: హూ ఇస్ అటెండింగ్ హిస్?
1: నేనే చేస్తున్నాను.
0: భగవాన్ డస్ ఆల్ హిస్ జాబ్ హిమ్సెల్ఫ్.
1: చిన్న చిన్న పని కూడా నాకు నేనే చేసుకుంటాను.
0: ఎవ్రీథింగ్ దట్ హీ అటెండ్స్
1: ఎవరిని ఈ పని చేసి పెట్టమని చెప్పిన కాడగను.
0: హీ డజంట్ వాంట్ హెల్ప్ ఆఫ్ ఎనీబడి.
1: కాబట్టి నాకు ప్రపంచమే నాకు ఎంత హెల్ప్ గా ఉంటుంది.
0: ద హోల్ వరల్డ్ విల్ హెల్ప్ హిమ్.
1: కనుక మీరేమి నాకు హెల్ప్ చేయనక్కర్లేదు. మీరు చక్కగా చేసి సమాజ సేవ లోపల పాల్గొని దీన్ని తరిగినటువంటి రీతిగా తీర్చిదిద్దండి.
0: యూ డోంట్ నీడ్ టు హెల్ప్ భగవాన్, యూ హెల్ప్ యువర్ సెల్ఫ్, ఫాలో ది ఐడియల్ పాత్ అండ్ హెల్ప్ ద వరల్డ్ టు ప్రోగ్రెస్ అండ్ అడ్వాన్స్.
2: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా.

0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చాలా మంది
1: మెనీ
0: బాధపడుతున్నారు నాలుగు దినముల నుంచి.
1: మెనీ ఆర్ ఫీలింగ్ సాడ్ ఫర్ ద లాస్ట్ 4 డేస్.
0: ఎందుకంటే నేను ఎవరితో తీసుకుని నేను బాధపడుతున్నానేమో అని వారు కూడా చాలా బాధపడుతున్నారు.
1: మెనీ ఆర్ ఫీలింగ్ సాడ్ బికాస్ భగవాన్ హ్యాస్ రిసీవ్డ్
0: నేను ప్రేమతో తీసుకున్నటువంటి దానికి నాకు బాధ ఏమాత్రం లేదు.
1: భగవాన్ యాక్సెప్టెడ్ దిస్ విత్ లవ్. దేర్ ఇస్ నో పెయిన్ వాట్స్ ఎవర్.
0: నాకు పెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: వేర్ ఇస్ ద పెయిన్?
0: వాళ్ళ పెయిన్ నేను తీసుకోవటం లేదా, నాకు పెయిన్ ఎక్కడ రాదు.
1: వెన్ హీ హ్యాస్ రిసీవ్డ్ ద పెయిన్ వెల్ హీ విల్ నాట్ హ్యావ్ పెయిన్ హిమ్సెల్ఫ్.
0: కానీ
1: బట్
0: దీనికి ఒక సిస్టమ్ ఉంటుండాలి.
1: బట్ దేర్ ఇస్ ఎ సిస్టమ్ ఫర్ దిస్.
0: రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతిదానికి ఉంటాయి.
1: రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ దేర్ ఫర్ ఎవ్రీథింగ్.
0: నేను ఎవరిదో తీసుకున్నాను.
1: భగవాన్ రిసీవ్స్ ఎక్సెప్ట్ సంబడి.
0: అయితే
1: హౌఎవర్
0: వాళ్ళు ఎంతవరకు దీన్ని అనుభవించాలో అంతవరకు అనుభవించక తప్పదు.
1: వన్ హ్యాస్ టు బేర్ ద సఫరింగ్ టు ది ఎక్స్టెంట్ దే షుడ్.
0: అలాంటి సమయం లోపల వాళ్ళని నేను తీసుకున్నాను.
1: అట్ దట్ టైమ్ భగవాన్ యాక్సెప్టెడ్ దిస్, రిసీవ్ దిస్.
0: వాడు తప్పింది కానీ నేను తీసుకున్నందుకు నేను అనుభవించలేదు కదా.
1: He could escape, but Bhagavan has to experience this suffering.
0: కాబట్టి నేను అనుభవించక తప్పదు.
1: సో హీ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ దిస్ సఫరింగ్.
0: ఎంతవరకు ఆ కాలం వాడికి ఉన్నదో అంతకాలము నేను అనుభవించాలి.
1: The time schedule that other person has to suffer has to be experienced by Bhagavan.
0: నాకెట్టి బాధలు లేదు.
1: He has no suffering whatsoever.
0: ఎట్టి కష్టము లేదు.
1: No difficulty.
0: నీకు తెలుసును.
1: You know this.
0: ఇప్పుడు నిజంగా ఇక్కడ ఇంతవరకు ఉంటుంటే ఇంత మాట్లాడడానికి వీలవుతుందా?
1: When there is so much of swelling on the side, is it possible to speak?
0: No.
1: Impossible.
0: కాబట్టి నాకు ఆ బాధనే లేదు.
1: No suffering pain.
0: ఈ బాధ అంతా కూడాను నాకు దీనికి చేరిపోయింది.
1: Because Bhagavan is accepted with love.
0: అందరూ క్షేమంగా ఉండాలి.
1: All should be happy.
0: అందరూ ఆనందంగా ఉండాలి.
1: All should be blissful.
0: అందరూ సౌఖ్యంగా ఉండాలి.
1: All should be comfortable.
0: నాకు ఎట్టి బాధలు లేవు.
1: Bhagavan has no suffering.
0: మీరు ఏమాత్రం కూడా నాకు బాధ కలిగిందేమని మీరు బాధపడకనక్కర్లేదు.
1: Don't feel sad that Bhagavan is suffering.
0: ఇంకా మీ బాధలు ఏమైనా ఉంటే ఇవ్వండి, తీసుకుంటాను.
1: Bhagavan is ready to receive our suffering furthermore.
0: కనుక నాకేమాత్రం బాధ లేదని మీరందరూ ఆనందంగా ఉంటుండండి.
1: బీ హ్యాపీ దట్ భగవాన్ హ్యాస్ నో సఫరింగ్ వాట్స్ ఎవర్.
2: యు ఆర్ లిస్నింగ్ టు ఎక్సర్ప్ట్స్ ఫ్రమ్ ది డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 22nd of July 2002 ఇన్ ప్రశాంతి నిలయం డ్యూరింగ్ ది ఇంటర్నేషనల్ సేవా కాన్ఫరెన్స్. భగవాన్ బాబా అడ్వైజెస్ అస్ టు నాట్ టు ఇండల్జ్ ఇన్ ఎనీ బ్యాడ్ ట్రైట్స్. He cited the example of Hiranyakasipu and Prahlada. Though Hiranyakasipu was a very knowledgeable person, because of his evil qualities and worldly desires, he did not understand the principle of divinity. On the contrary, Prahlada, an ideal example for true devotion, considered love for God as his very life breath, and his faith did not waver in any situation. Baba also added that every human should practice unity of thought, word and deed. Thank you. Sai Ram.

0: know the secret of life, the secret of success and the conquest of mind. In this inspiring summer course discourse of Bhagwan Baba, delivered on 24th May
1: 1993. జన్మలింగియు గడచే జపము తపములందే జన్మలింగియు గడచే మనసు కుదురదాయే మానవునకు జపము చేసినంత జన్మమే తరించునా

0: పుడే మహితుడగును మనసు కుదిరినప్పుడే, మనసు కుదిరినప్పుడే మహితుడగును.
1: Many of the lives have been spent in undertaking penance and chanting the name of the Lord. Merely with that, without the steady mind, there is no use. By merely chanting the name of the Lord, you will never attain liberation unless the mind is under control. Then only you will be reputed.
0: Bhavamu, రూపము, పరిమాణము, రంగు, శక్తి, ఈ ఐదు గుణముల చేతనే మనస్సు తన యొక్క ప్రభావమును, ప్రశక్తిని ప్రపంచములో విజృంభింపచేస్తున్నది.
1: ద ఫీలింగ్, ద ఫామ్, ద చేంజ్, ద కలర్, పవర్ are the five traits of the mind, the effects of which are visualized in the world.
0: Prapanchamantayu manomayamaguta cheta ee prapanchamanandu kudanu ee pancha shaktulu kudanu prabhivitam avutunnadi.
1: As the entire world is just the expression of the mind, we find all these five traits there.
0: మనసు యొక్క ప్రభావము మహాశక్తివంతమైనది.
1: ది ఎఫెక్ట్ ఆఫ్ ది మైండ్ ఇస్ హైలీ పవర్ఫుల్.
0: ఒక మనసు యొక్క ప్రభావాన్ని చక్కగా అర్థం చేసుకుంటే యావత్ ప్రపంచం యొక్క స్థితిగతులను కూడా మనం సులభంగా గుర్తించగలము.
1: ఇఫ్ యు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ వన్ మైండ్ ది నేచర్ ద పొజిషన్ ద నేచర్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్ could well be understood.
0: Samudramuloni neeti bindunu okka ruchi chuchinappudu samudram yokka ruchi kudanu manam chusina varam avutam.
1: When the taste of the drops of ocean is known, you will be knowing the taste of the entire ocean.
0: Binduve samudramu, samudrame bindu.
1: Drop is the ocean, ocean is the drop.
0: Manase prapanchamu, ప్రపంచమే మనసు.
1: మైండ్ ఇస్ ద వరల్డ్, వరల్డ్ ఇస్ ద మైండ్.
0: ఈ విశాల ప్రపంచమునందు 500 కోట్లకు మించి జనాభా ఉంటున్నది.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ద పాపులేషన్ ఇస్ బియాండ్ 500 crores.
0: రూపనామములందు భేదములుండవచ్చును.
1: దేర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ నేమ్ అండ్ ఫామ్.
0: ఆహార విహారములందు భేదములుండవచ్చును.
1: There may be difference in food and habits.
0: Kani manavattumulo bhautikanga chuchinappudu manavarandaru okkate.
1: But when we view from the physical point of view, the human quality is one and the same.
0: Prati bhautika dehamunandu kudanu aidu roopamulu imidi untunnavi.
1: In every physical body there are 5 forms.
0: తత్వ విచారణ తెలిసినటువంటి సమయం నందు మాత్రమే ఈ యొక్క 4 రూపములు కూడాను మనం అర్థం చేసుకోగలము.
1: When we make proper study and inquire, we will be able to understand the forms.
0: తత్వ విచారణ అనగా 4 స్వరూపముల యొక్క విషయమును గుర్తింపచేసినదే తత్వ విచారము.
1: The inquiry is the one that would make you reveal the nature of these 4 forms.
0: తత్ అనగా పరమాత్మ.
1: తత్ మీన్స్ గాడ్.
0: పరమాత్మ విచారణే తత్వ విచారణ.
1: ఎంక్వైరీ ఆఫ్ గాడ్ ఈజ్ ట్రూ ఎంక్వైరీ.
0: పరమాత్మ అనంతుడు.
1: గాడ్ ఈజ్ ఇన్ఫినిట్. ఇన్ఫినిట్ బియాండ్ ఆల్ కంపారిజన్.
0: కానీ అనంతుడైనటువంటి పరమాత్మని అనంత మార్గములలో మనం తెలుసుకోవలసి వస్తుంది.
1: The infinite God, we have to pass through the path of infiniteness.
0: Kanukuni aneka margamulanu vibhajimpa chesi navavidha margamulito bhagavantuni telusukonataku prayatninchamani prabodhinchindi vedantamu.
1: For that reason, Vedanta has shown 9 paths of devotion to understand the infinite nature of God.
0: Ravanam.
1: Listening.
0: Kirtanam.
1: Singing.
0: Vishnu Smaranam.
1: Thinking of the Lord.
0: Padasevanam.
1: Service.
0: Vandanam.
1: Salutations.
0: Archanam.
1: Worship.
0: Sneham.
1: Friendship.
0: Atmanivedanam.
1: Surrender.
0: ఈ నవవిధ మార్గములు కూడాను మానవులకు జీవితం యొక్క నవత్వాన్ని ప్రబోధించేటువంటి నిమిత్తమై ఏర్పడినటువంటివి.
1: ఆల్ ద 9 పాత్స్ ఆఫ్ డివోషన్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ టు గివ్ ఆల్ ద ఫ్రెష్నెస్ టు హ్యూమన్ లైఫ్.
0: ఇందులో భౌతికమైనటువంటి దేహము ఈ మానవ దేహము.
1: ద ఫస్ట్ ఆస్పెక్ట్ ఈస్ ద ఫిజికల్ బాడీ.
0: ఇది ఈ కంటికి కనిపించినటువంటిది.
1: This is seen with the physical eye.
0: ఇది 25 తత్వములతో కూడినటువంటిది.
1: This has 25 aspects.
0: 5 కర్మేంద్రియములు.
1: 5 senses of action.
0: 5 జ్ఞానేంద్రియములు.
1: 5 senses.
0: 5 ప్రాణములు.
1: 5 life principles.
0: పంచ తన్మాత్రలు.
1: 5 తన్మాత్రలు. All 5 senses.
0: ఈ 20 తత్వములతో కూడి తదుపరి అంతర్ప్రాణములు అనేటువంటివి, అంతర్ ఇంద్రియములు అనేటువంటిది మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం.
1: బియాండ్ దీస్ దేర్ ఆర్ ఇన్నర్ సెన్సెస్ ఆల్సో, ద మైండ్, ఇంటెలెక్ట్, ఈగో అండ్ చిత్త.
0: ఇవన్నీను చేరినప్పుడు 24 తత్వములు అవుతుంది.
1: ఆల్ ఆఫ్ దెమ్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 24.
0: దీనికి లైఫ్ సోర్స్, అదే జీవితము. ఈ జీవితం దీనితో కూర్చున్నప్పుడు 25 తత్వములుగా రూపొందుతుంది.
1: దెన్ అబౌ ఆల్ దేర్ ఇస్ లైఫ్ సోర్స్ మేకింగ్ ఎ టోటల్ ఆఫ్ 25.
0: ఇవి 25 తత్వములు కూడాను విశ్వము నుండి ఆవిర్భవించినటువంటివి కనుకనే దీనికి విశ్వుడు అని పేరు పెట్టారు.
1: యాజ్ దీస్ 25 ఆస్పెక్ట్స్ కేమ్ అవుట్ ఆఫ్ యూనివర్స్ ఇట్ ఈస్ కాల్డ్ విశ్వుడు, రిలేటెడ్ టు విశ్వ యూనివర్స్.
0: భౌతిక దేహము విశ్వస్వరూపమే.
1: ద ఫిజికల్ బాడీ ఈస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ది యూనివర్స్.
0: కేవలము ఒక సంకుచితమైన వ్యక్తిత్వము కానేరదు.
1: ఇట్ ఈస్ నెవర్ ఎ నారో ఇండివిజువాలిటీ.
0: సమష్టి స్వరూపంతో ఏకమైనటువంటిది మానవత్వము.
1: ద హ్యూమన్ లైఫ్ ఈస్ ఎ కంపోజిట్ కాంప్రిహెన్సివ్ ఆస్పెక్ట్.
0: కనుక భౌతిక దేహమునకు విశ్వుడు అని పేరు పెట్టారు.
1: సో ద ఫిజికల్ బాడీ ఈస్ కాల్డ్ విశ్వుడు.
0: రెండవది సూక్ష్మదేహము.
1: ద సెకండ్ సటిల్ బాడీ.
0: ఈ సూక్ష్మదేహము 17 తత్వములతో కూడి ఉంటున్నది.
1: ద సటిల్ బాడీ హ్యాస్ 17 ఆస్పెక్ట్స్.
0: పంచ తన్మాత్రలు, జ్ఞానేంద్రియములు 5, ప్రాణములు 5, ఇవి 15. తదుపరి మనస్సు, బుద్ధి, ఈ రెండూ చేరటం చేతనే 17 తత్వములతో రూపొందుతుంది.
1: ద 5 సెన్సెస్ and then the 5 life principles, in addition 15, in addition to that the mind and intellect, making a total of 17.
0: ee 17 tattvamato koodinatvanti sukshma dehamunu ee 17 tattvamunu kodanu tejasato koodinatvanti kanuka deeniki taijasudu ani peru pettaru.
1: The subtle body has these 17 aspects that are all brilliant, and therefore as there is brilliance it is called taijasa.
0: మానవుని యొక్క మంచి చెడ్డ కర్మల యొక్క ఫలితము ఈ సూక్ష్మదేహమే అనుభవించినది.
1: ద రిజల్ట్స్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ ఎక్స్పీరియన్స్ బై ద సటిల్ బాడీ.
0: జగత్తులో సంభవించేటువంటి సమస్త దుఃఖములు, విచారములు, ఆనందములు అన్నీ కూడాను ఈ సూక్ష్మదేహమే అనుభవిస్తుంది.
1: ఆల్ ద మిజరీ, ద యాంగ్జైటీ అండ్ ద ప్లెజర్ ఆర్ ఆల్ ఎక్స్పీరియన్స్డ్ బై ది సటిల్ బాడీ.
0: కనుకనే దీనికి మరొక పేరు కూడాను యాతనాదేహము అని కూడాను పేరు.
1: The subtle body has another name, yatana.
0: Anaga avasthalaku guri ayinatundi ee deham.
1: Yatana meant the body that is put to suffering.
0: Inka moodavadi karana deham.
1: The third, causal body.
0: Idi rendu tattvamulato maatrame koodi untundi.
1: The causal body has two aspects.
0: Idi chittamu, prajna.
1: One is chitta, the other is awareness.
0: ఇది కేవలము ప్రజ్ఞతో కూడటం చేతనే ఇదికి ప్రజ్ఞానం అని పేరు పెట్టారు.
1: as there is awareness, it is called prajnana.
0: దీనినే ప్రాజ్ఞుడు అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: This is also called prajna.
0: ఇంక నాలుగవది మహాకారణము.
1: The fourth one, super causal body.
0: ఇది ఓవర్ మైండ్.
1: ఓవర్ మైండ్.
0: ఇది స్వస్వరూపముతో, స్వయం జ్యోతితో, స్వప్రకాశముతో వెలిగేటువంటిది.
1: This over mind has got its own form and self-effulgent.
0: దీనిని ఉనికి అని కూడా పేరు పెట్టారు.
1: This is also called existence.
0: ఉనికి అనగా తనను తాను తెలుసుకోగలిగినటువంటి శక్తికి ఉనికి అని పేరు.
1: The existence means the capacity to know one's own self.
0: తనను తాను తెలుసుకోగలిగినటువంటిది కేవలం ఒక జ్ఞానము మాత్రమే.
1: It's only the wisdom that will help us to know one's own self.
0: కనుకనే దీనికి ఎరుక అని కూడాను మరొక పేరు.
1: Therefore, it's also called awareness or eruka.
0: తెలుసుకోగలిగినటువంటిది ఎరుక అయినప్పుడు తెలియనటువంటి దానినే మరుపు అని పెట్టారు.
1: That which has to be known is awareness. Just the opposite is called forgetfulness.
0: భౌతికమైన స్థూలము, సూక్ష్మము, కారణము ఇవన్నీ కూడా మరుపుతో చేరినటువంటివి.
1: The physical, the subtle and the causal are all
0: జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు ఈ మూడు కూడా మరుపుతో చేరినటువంటివి.
1: The waking state, the dreaming state and the deep sleep, they come under this forgetfulness.
0: కనుక ఇది సత్యస్వరూపమే ఎరుక.
1: The true form is awareness.
0: సత్యము మూలము.
1: The basis of truth.
0: ఈ మరుపు స్థూలము.
1: This forgetfulness is gross.
0: ఈ మరుపు ఎరుపు అనేటువంటి దాని లోపల ఒక దివ్యత్వమైనటువంటిది సమత్వంగానే ఉంటుంటాది.
1: In these two states, one the forgetfulness, the other awareness, the divinity is same.
0: సత్వజ్ఞానం మరొక రీతిగా దీనిని వర్ణిస్తూ వచ్చింది.
1: Therefore, the spirituality started describing in another way.
0: ఎరుకు మరుపనుకుండ జాగ్రత్త నిరతముగా స్వప్నాశు సుక్తిలో అరమరలు లేకుండ ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివేడి తారకం ఇది తారకం ఇది తారకం.
1: ఇన్ ది వేకింగ్ స్టేట్, ఇన్ ద డ్రీమింగ్ స్టేట్ అండ్ ద డీప్ స్లీప్ స్టేట్ ఇట్ ఈస్ వన్ ద డివినిటీ దట్ ఈస్ దేర్ దట్
0: ఎరుకునందు జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఎందు కూడాను ఇది సమత్వంగానే అంతర్భూతమై ఆవిర్భవిస్తుంటాయి.
1: In the waking state, the dreaming state, in the deep sleep state, it is all inner and then it originates from within.
0: Prati padarthamunandu kudanu parartham antarbhutamai untunnadi.
1: In every object, there is a spiritual content.
0: Ee padarthame oka vidhamainatvanti drishti kalpitamainatvanti vastuvu.
1: The spirituality is the one which gives the name which you see, the matter.
0: Parartame shakti.
1: The paratha, the spirituality, is power.
0: ఈ మ్యాటర్ అండ్ ఎనర్జీ రెండు కూడాను మన దృశ్యములకు వేరువేరుగా కనిపించినప్పటికీ ఇవి రెండింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క ప్రపంచం యొక్క దివ్యతత్వము.
1: The matter and energy may appear to be different, but both are there that expresses in the world.
0: ఈ శక్తియే మూలము.
1: This power is the base.
0: పదార్థమే స్థూలము.
1: The matter is gross.
0: ఈ శక్తియే ఆధారము.
1: పవర్ ఈస్ ది బేసిస్.
0: పదార్థమే ఆధేయము.
1: ద మ్యాటర్ ఈస్ సపోర్ట్.
0: ఆధార ఆధేయములు రెండు కూడాను అవినాభావ సంబంధములే.
1: ద సపోర్ట్ అండ్ సపోర్టెడ్ ఆర్ ఇంటర్ రిలేటెడ్
0: కనుకనే దీనిని క్షేత్ర క్షేత్రజ్ఞుడని కూడాను గీత ప్రబోధిస్తూ వచ్చింది.
1: గీత టాట్ ఇట్ యాస్ ద నోవర్ అండ్ ద నోన్.
0: ప్రకృతి అంతా కూడాను క్షేత్రమే.
1: The entire nature is a kshetra, the field.
0: ఈ క్షేత్రం అనేటువంటి యొక్క ఈ ప్రకృతి యందు అంతర్భూతమై ఈ క్షేత్రమును నడిపించుండేటువంటి క్షేత్రజ్ఞుడు.
1: The entire kshetra, the field, is conducted by the knower, the inner self.
0: క్షేత్రజ్ఞుడు లేక క్షేత్రము లేదు.
1: Without knower, there is no known.
0: క్షేత్రము లేక క్షేత్రజ్ఞుడు కనిపించడు.
1: Without this kshetra, you cannot see the knower.
0: కనుకనే భగవద్గీత.
1: So భగవద్గీత
0: క్షేత్రం క్షేత్రజ్ఞ క్షేత్రజ్ఞం చాపిమాన్ విద్ధి చాపిమాన్ అది కూడాను నేనేను అన్నాడు.
1: దేర్ఫోర్ ఇన్ భగవద్గీత ఇట్ ఈస్ సెడ్ ఐఎమ్ దట్ ఆల్సో.
0: ఈ దీనిని పురస్కరించుకునియే సమస్త ప్రపంచమునందు కూడాను సృష్టిస్థితి లయములు కేవలము మనోప్రభావం చేత కలుగుతూ ఉంటున్నాయి.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ కెన్ బి సెడ్ ద క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ అన్హిలేషన్ ఆర్ అవుట్ ఆఫ్ ద మైండ్.
0: దీనిని బ్రహ్మసూత్రము తత్ జలాన్ అన్నాడు. ఒక చిన్న పదంతో తత్ జలాన్ అని
1: దిస్ బ్రహ్మసూత్ర సెడ్ తత్ జలాన్.
0: తత్ అది,
1: తత్ దట్,
0: జా పుట్టటము,
1: జా బీయింగ్ బోర్న్,
0: లా లయముందటము, లా లయముందటము,
1: లా ఇన్హిలేషన్,
0: ఆన్ అభివృద్ధి కావటము,
1: ఆన్ డెవలప్మెంట్,
0: తత్ జలాన్.
1: తత్ జలాన్
0: అనగా అందు నుండియే పుట్టి అందు నుండియే పెరిగి అందుయందే నీలమైపోతుంది.
1: ఇట్ ఈస్ బోర్న్ అవుట్ ఆఫ్ దాట్, ఇట్ గ్రోస్ ఇన్ దాట్ అండ్ ఫైనలీ మర్జెస్ ఇన్ టు దాట్.
0: కనుక సృష్టి స్థితి లయములకంతా కూడా కేవలము మనసే మూల కారణము.
1: దేర్ఫోర్ ఫర్ క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ ఎన్హిలేషన్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: దీనిని అక్షర పురుషుడని కూడా మరొక పేరు పెట్టారు.
1: దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ద పురుష, ద వన్ ఆఫ్ లెటర్స్.
0: అక్షరం,
1: అక్షర
0: లౌకికంగా అక్షరం అనుకుంటే నాశనము కానటువంటిది అని పేరు.
1: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ అక్షరా మెంట్ దట్ విచ్ కెన్ నెవర్ బి క్యూర్డ్.
0: క్షరం అనగా మార్పు చెందేటువంటిది అని మరొక పేరు.
1: క్షర మీన్స్ దట్ విచ్ ఇస్ చేంజబుల్.
0: క్షరాక్షరముల యొక్క తత్వమే ఈ జీవితం యొక్క రహస్యము.
1: ద సీక్రెట్ ఆఫ్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్ ద చేంజబుల్ అండ్ చేంజ్లెస్.
0: క్షరమయ్యేటువంటిది
1: బాడీ చేంజెస్,
0: ఆత్మ అక్షరమైనటువంటిది,
1: సెల్ఫ్ ఇస్ చేంజ్లెస్.
0: కానీ ఇక్కడ క్షరాక్షరములు రెండు కూడాను ఒక్క పదమునందే కూడా ఇమిడి ఉంటున్నది.
1: దేర్ఫోర్ ద చేంజబుల్ అండ్ చేంజ్లెస్ ఆర్ కంటెయిన్డ్ ఇన్ వన్ వర్డ్.
0: అక్షరం అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై అక్షరం?
0: కేవలము నశించినటువంటిది కాదు అని కాదు, నశించి నశించినటువంటిది రెండింటి యొక్క ఏకత్వమే అక్షరం.
1: నాట్ దట్ పెరిషబుల్ అండ్ నాట్ పెరిషబుల్ బట్ బోత్.
0: ఆ అక్షర స్వరూపమైనటువంటి ఆత్మ,
1: ఆ మెంట్ ద సెల్ఫ్ ఆత్మ.
0: తరా నశించేటువంటిది యొక్క దేహము,
1: తరా పెరిషబుల్ బాడీ.
0: నశించే దేహము, నశించని ఆత్మ రెండింటి యొక్క స్వరూపమే అక్షరం.
1: పెరిషబుల్ బాడీ, నాన్ పెరిషబుల్ సెల్ఫ్ ఇస్ అక్షర.
0: ఆ తర,
1: ఆ అక్షర,
0: ఆ అనంతమైనటువంటిది,
1: ఆ దాట్
0: అమృతమైనటువంటిది,
1: దట్ ఈస్ ఇటర్నల్,
0: అమరమైనటువంటిది,
1: దట్ ఈస్ ఇమ్మోర్టల్,
0: తర అనిత్యమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది,
1: ఎఫెమెరల్,
0: అసత్యమైనటువంటిది,
1: దట్ ఈస్ ఫాల్స్,
0: అసత్యమైన దేహము,
1: ద బాడీ విచ్ ఇస్ ఫాల్స్,
0: సత్యమైనటువంటి ఆత్మతో కూడి ఉంటున్నది.
1: ఇట్ ఈస్ ఇన్ కాంబినేషన్ విత్ ఆల్ ద ట్రూత్.
0: క్షరాక్షరములు రెండు కూడా ఏకమైనటువంటివి.
1: సో బోత్ ది ఆస్పెక్ట్స్ చేంజబుల్ అండ్ చేంజ్లెస్ ఆర్ వన్.
0: కనుకనే అక్షరం అన్నారు.
1: సో ఇట్ ఈస్ కాల్డ్ అక్షరం.
0: ఈ అక్షరం నుండియే,
1: అవుట్ ఆఫ్ దిస్ అక్షర,
0: తేజోవంతమైన యొక్క దివ్యత్వము ఆవిర్భవిస్తూ ఉంటుండాలి.
1: ది ఎఫల్జెంట్ డివినిటీ కేమ్ అవుట్ ఆఫ్ దాట్.
0: ఈ తేజోవంతమైన యొక్క తత్వమునకు ప్రకృతి పరమాత్మ రెండు కూడా ఏకమే.
1: ఫర్ దిస్ ఎఫల్జెంట్ నేచర్ బోత్ ఆర్ వన్.
0: ప్రకృతి ప్రత్యేకంగా లేదు.
1: నేచర్ ఇస్ నాట్ సెపరేట్.
0: ప్రకృతి ఎందుకు ఆత్మభావం ఉంటున్నది.
1: ఇన్ ది నేచర్ ఆల్సో దేర్ ఇస్ సెల్ఫ్.
0: పరమాత్మ ఎందుకు ఆత్మస్వరూపమే ఉంటున్నది.
1: విత్ ఇన్ గాడ్ ఆల్సో దేర్ ఇస్ ద సెల్ఫ్.
0: అందు ఇందు ఉండినటువంటిది ఒక్కటి.
1: హియర్ అండ్ దేర్ ఓన్లీ వన్ ఎగ్జిస్ట్.
0: ఇందుగలడు అందు లేడన్న సందేహం వలదు అన్నాడు ప్రహ్లాదు.
1: ప్రహ్లాద సెడ్ నెవర్ డౌట్ దట్ హీస్ హియర్ అండ్ హీస్.
0: ప్రకృతి కేవలం జడమైనటువంటిది కాదు.
1: The nature is not inert.
0: ఇది కూడాను చైతన్యమైనటువంటిది.
1: This is also awareness.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వము తేజోవంతమైపోతుంటుండాలి.
1: It is of the unity of these two, the human life is all in radiant.
0: ఇది ఏమిటి?
1: What is this?
0: ఇది ఒక నిప్పు పెట్టె.
1: This is a match box.
0: ఈ నిప్పు పెట్టెను నేను చేతిలో పట్టుకున్నాను.
1: I am holding this match box on hand.
0: కానీ నా చేయి కారటం లేదు.
1: But my hands are not burnt.
0: దీన్ని టవల్ లో పెట్టాను. ఈ టవల్ కూడా కారటం లేదు.
1: I keep it in the towel, it's not burnt.
0: కానీ దీనిలో నిప్పు పుల్ల ఉంటుంది.
1: But here is match stick.
0: దీనిని మనం గీచినప్పుడు,
1: when I strike it on the match box,
0: దీనిలో నిప్పు వచ్చింది.
1: Here you get the fire.
0: ఈ నిప్పు నా చేతిలో పెట్టుకుంటే కాలుతుంది.
1: If I keep the fire on hand,
0: టవల్ అంటిస్తే ఇది మాడుతుంది.
1: And the kerchief also gets burned.
0: Kaani idi kevalamu tavallu kalustundi, chetini kalustundi.
1: The fire burns the towel and also the hand.
0: కాని ఈ నిప్పు పుల్లలో ఉందా, నిప్పులు పెట్టెలో ఉందా?
1: Is there the fire in the matchstick or in the matchbox?
0: Box lona untundadi nippu.
1: The fire is there in the matchbox.
0: Pulla lona untundadi nippu.
1: The fire is there in the matchstick.
0: Ee pulla nippu rendu ekamainappude idi swasarupanga roopanduchuntundadi.
1: When the matchstick and the matchbox together.
0: Anaga pulla lo nippulu avyaktanga undinatvanti okka tejasu.
1: That light which is unmanifest.
0: Because
1: of the unity of the two, it expresses outside.
0: కనుక మనస్సు అనేటువంటి దీనిలోన తేజస్సు ఉంటుండాలి.
1: ఇన్ మైండ్ దేర్ ఇస్ రేడియన్స్.
0: హృదయం అనేటువంటి దానిలోన తేజస్సు ఉంటుండాలి.
1: విత్ ఇన్ ది హార్ట్ దేర్ ఇస్ రేడియన్స్.
0: ఈ హృదయము మనసు రెండింటి యొక్క ఏకత్వం చేతనే దివ్యత్వం అనేటువంటి మనకు సాక్షాత్కరిస్తుంది.
1: బికాస్ ఆఫ్ ది యూనిటీ ఆఫ్ ది మైండ్ అండ్ హార్ట్ యూ కెన్ సీ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ.
0: కనుక మనస్సు అనేటువంటి దానిలో ఉండేటువంటి శక్తి ఒక్కటే.
1: ద పవర్ ఇన్ ద మైండ్ ఇస్ వన్.
0: హృదయంలో ఉండేటువంటి యొక్క శక్తి ఒక్కటే.
1: ద పవర్ ఆఫ్ ద హార్ట్ ఇస్ వన్.
0: స్టిక్స్ లో ఉండేటువంటి ఒక శక్తి ఒకటే.
1: ద పవర్ ఇన్ ద మ్యాచ్
0: బాక్స్ లో ఉండేటువంటి శక్తి ఒకటే.
1: ద పవర్ ఇన్ ద మ్యాచ్ బాక్స్.
0: ఈ రెండింటి యొక్క శక్తులు కూడాను ఏకం కావాలి.
1: బోత్ ది పవర్స్ మస్ట్ బి యూనిఫైడ్.
0: అప్పుడే నిజమైనటువంటి ఒక దివ్యత్వం ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ ట్రూ డివినిటీ.
0: ఈ యొక్క నిప్పు పుల్ల లోపల
1: హియర్ ద మ్యాచ్ స్టిక్.
0: నిప్పు ఉంది.
1: హియర్ ఇస్ ఫైర్.
0: కానీ ఇది నీళ్లలో ముంచి చేస్తే.
1: But if we soak it in water and strike it in match box, you don't get the fire.
0: నిప్పు రాదు.
1: You don't get any fire, no trace.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: ఈ నిప్పు పుల్ల,
1: this matchstick,
0: నీళ్ళలో ఉంచటం చేత,
1: as it dipped in water,
0: దీని యొక్క శక్తి అంతర్ఘతమైపోతుంది.
1: The power is lost.
0: అదే విధముగానే మానవుని యొక్క మనస్సు అనేటువంటిది,
1: సిమిలర్లీ ద మైండ్ ఆఫ్ మ్యాన్,
0: ప్రాప్తమైనటువంటి విషయవాసనలో మునిగటం చేత,
1: బికాస్ ఆఫ్ సెన్షువల్ ప్లెజర్ ఆఫ్ ద వరల్డ్,
0: ఇది దివ్యత్వమైన ఆత్మతో ప్రకాశించలేకపోతుండాలి.
1: ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు షైన్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ద లైట్ ఆఫ్ సెల్ఫ్.
0: కారణం,
1: ద రీజన్,
0: విషయవాసన జలములో ముంచబడి ఉంటుండాలి.
1: బికాస్ ఇట్ ఈస్ సోక్డ్ ఇన్ ఉంటుండాలి. It is dipped there, soaked there in water.
0: తిరిగి అది ఎప్పుడు దీనికి ప్రకాశవంతం ఏర్పడుతుంది?
1: Then when will it light?
0: వైరాగ్యం అనేటువంటి ఎండలో పెట్టినప్పుడే ఈ నీరంతా కూడా ఆరిపోయి తిరిగి దానికి స్వస్థ శక్తి ప్రారంభమవుతుంది.
1: When you dry it up in the sunlight of renunciation, it will come back to normal.
0: అదే వైరాగ్యము.
1: That is renunciation.
0: ఈ వైరాగ్యం అనేటువంటిది మనలో ప్రారంభమైనప్పుడే ఈ దివ్యత్వం అనేటువంటి దాంట్లో తేజవంతమైనటువంటి ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
1: When renunciation originates within us,
0: student,
1: that is in combination.
0: రావటం లేదు.
1: Even if you strike it against the match box, you don't get the fire.
0: అదే నిప్పు పుల్ల నీటిలో ముంచకుండా చేశావు.
1: Without soaking in water, you strike it, you get the fire.
0: నిప్పు వచ్చింది.
1: Now you see the fire.
0: ఈ నిప్పు రావడానికి, ఇందులో నిప్పు రాకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్ యూ గెట్ ద ఫైర్ నౌ యూ డిడ్ గెట్ బిఫోర్?
0: అది విషయవాసనలో మునిగింది.
1: బికాజ్ ఇట్ ఇస్ డిప్డ్ ఇన్ ద వాటర్ ఆఫ్ సెన్సల్ ప్లెజర్.
0: సంబంధం లేకుండా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ది సెన్సల్
0: వరల్డ్. కనుకనే మానవత్వం అనేటువంటిది కేవలం విషయవాసనలో మునిగి ఎన్ని విధములైనటువంటి జపములు, ధ్యానములు, యోగములు చేసినప్పటికీ ఇది ఏమాత్రం కూడా మనలో అంతర్జ్యోతి ప్రకాశించలేదు.
1: యాజ్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ డిప్డ్ ఇన్ సెన్సల్ ప్లెజర్, it can never light, it can never shine in its true form.
0: సాధ్యమైనంత వరకు ప్రతి మానవుడు కూడాను విషయంలోనే మునిగి ఉంటున్నాడు.
1: టు ఎ లార్జ్ ఎక్స్టెంట్ మ్యాన్ ఇస్ సోక్డ్ ఇన్ ద సెన్సల్ ప్లెజర్.
0: విషయం నుంచి దూరం కావడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు గెట్ అవే ఫ్రమ్.
0: కానీ ఇందులో ఒక వైరాగ్యము, ఇవన్నీ అనిత్యము అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడు ఇందులో తిరిగి స్వస్వరూపమైనటువంటి యొక్క జ్ఞానము ప్రారంభిస్తుంది.
1: హౌఎవర్ వెన్ వన్స్ అవుట్ ఆఫ్ దిస్ రెనన్సియేషన్, when you have the feeling that is all temporary, nothing is permanent,
0: yenni manu anubhavinchinappatikini,
1: in spite of all experience,
0: manasunu vishayamlo munchi,
1: keeping the wisdom,
0: jhanamulu, japamulu, yogamulu, dhyana enni chesinappatikini, bhajanalu chesinappatikini prayojanam ledu.
1: There is no use of penance, meditation, worship, there is no use at all.
0: Karanam,
1: reason,
0: idi kevalam oka vidhamainatundi yokka shaktihinamainatundi sthithilo untundali.
1: It is in a position that is powerless.
0: ఇది ప్రజ్ఞాహీనమైనటువంటి స్థితిలో ఉంటుండాలి.
1: ఇట్ హెస్ లాస్ట్ ఆల్ ఇట్స్ అవేర్నెస్.
0: ఇది అంధత్వమైన యొక్క భావంలో ఉంటుండాలి.
1: ఇట్ హెస్ టు బి ఇన్ అ ఫీలింగ్.
0: అనేకత్వమైన యొక్క స్థితిలో ఉంటుండాలి.
1: ఇట్ హెస్ ఇట్ ఈస్ ఇన్ డైవర్సిటీ.
0: కానీ ఏకత్వమైన స్థితికి రావాలి.
1: బట్ ఇట్ మస్ట్ రీచ్ ద పొజిషన్ ఆఫ్ యూనిటీ.
0: దివ్యత్వమైన భావంలో మునగాలి.
1: ఈ షుడ్ డిప్ ఇన్ ది ఫీలింగ్ ఆఫ్ డివినిటీ.
0: దివ్యత్వమైన తత్వంలో మనం చేరాలి.
1: వి షుడ్ మర్జ్ ఇన్ ది నేచర్ ఆఫ్ డివినిటీ.
0: అనిత్యము అనిత్యము అనే సత్యాన్ని గుర్తించాలి.
1: వి హావ్ టు రియలైజ్ ది ట్రూత్ దట్ దిస్ ఇస్ టెంపరరీ, దిస్ టెంపరరీ.
0: మనం అనుభవిస్తున్నాం అనేక సుఖములు సంతోషములు.
1: వి ఎక్స్పీరియన్స్ so much of pleasure and happiness.
0: కాని ఇవంత ఎంత వరకు?
1: How long do they last?
0: కేవలం క్షణికమైనట్టుగా రూపొందుతున్నాయి.
1: They are just momentary.
0: ప్రపంచం మనకు కనిపిస్తుంటుండాలి.
1: We see the world.
0: ప్రపంచమును అనుభవిస్తూనే ఉంటున్నాము.
1: We experience in the world.
0: కానీ ప్రపంచం లోపల ఉన్నటువంటి పరమ పరతత్వాన్ని మనము విచారించడం లేదు.
1: But we are not bothered about the spirituality in this world.
0: పశ్యన్ అపిచాన పశ్యతి మూఢో అనింది వేదాంతం.
1: The Vedanta said, the foolish one sees, but he says that he sees
0: భగవంతుని చూడాలి చూడాలి చూడాలి అని ఆశిస్తున్నావు.
1: Everyone wants to see God. Wants to see God.
0: చూడాలని నీవు అనేక విధములుగా కూడా నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావు.
1: యు మేక్ ఎఫర్ట్స్ ఇన్ డిఫరెంట్ వేస్ టు సీ గాడ్.
0: ప్రతి మహనీయుని దగ్గరికి కూడా వెళ్లి నేను భగవంతుని చూడాలని ఆశిస్తూ అడుక్కుంటున్నావు.
1: యు ఆస్క్ ఎవ్రీ నోబుల్ సోల్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: అతను ఎంత పిచ్చివాడు.
1: హౌ మ్యాడ్ హీ ఇస్.
0: భగవంతుని ప్రపంచ రూపంలో చూస్తూనే ఉన్నాడు.
1: హీ సీస్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద వరల్డ్.
0: చూడాలని ఆశిస్తున్నాడు.
1: స్టిల్ హీ వాంట్స్ టు సీ గాడ్.
0: ఇది ఏ మానవుడి ఎందుకున్నటువంటి యొక్క అజ్ఞానం.
1: This is ignorance in a human.
0: మానవుడు ఎంత వెర్రివాడో మీరు చక్కగా యోచించవచ్చు.
1: You can clearly understand how foolish is man.
0: ప్రతి దినము సూర్యోదయము సూర్యాస్తము జరుగుతుండాలి.
1: Every day we see sunrise and sunset.
0: సూర్యోదయం జరిగిన తక్షణమే ఆనందాన్ని అనుభవిస్తున్నాము.
1: He experiences joy and thrill at the time of sunrise. దానికి
0: సంబంధించినటువంటి కృత్యములంతా కూడా ఆచరించవచ్చునని ఉల్లాసపడుతున్నాము.
1: He is very happy that he can go on with the daily routine.
0: పగలంతా శ్రమించి
1: working hard in the day.
0: సూర్యాస్తమం జరిగిన తక్షణమే
1: at the time of sunset
0: తిరిగి ఆనందిస్తున్నాము.
1: Again he is happy.
0: సూర్యోస్తమం జరిగింది ఇంకా హాయిగా భోంచేసి నిద్రించి విశ్రాంతి తీసుకోవచ్చును అని ఆనందిస్తున్నాము.
1: ఆఫ్టర్ సన్సెట్ బీయింగ్ డార్క్ ఐ కెన్ టేక్ రెస్ట్ ఆఫ్టర్ టేకింగ్ ఫుడ్.
0: సూర్యోదయానికి ఆనందిస్తున్నాము.
1: We are delighted about the sunrise.
0: సూర్యాస్తమముకు ఆనందిస్తున్నాము.
1: We are happy about the sunset.
0: నిజముగా సూర్యోదయ సూర్యాస్తమును మనము ఆనందించ తగినటువంటివా? కాదు కాదు.
1: Truly speaking, the sunset and sunrise
0: vicharinchatagnatvanti ee rendu
1: one has to feel sorry about it. Yet not to enjoy. How
0: mana dehamunaku ketaayinchinatundi aayu pramanamu okkaka suryoday suryastamato tarigipothuntundani.
1: The life span with each sunrise and sunset
0: niche jeevitham kodunu manam samipichipothundani.
1: Every time it is on the decline.
0: Mrutyu devataku samipanga pothunnappudu manishiki aanandam avutunda?
1: When he is so close to the goddess of death,
0: ee satyanni maranu gurtinchukoleka
1: this fact man is
0: ee suryodayam suryastamam manaku upakaranga untunnayani ento aanandisthipothunnam.
1: He is so happy about the sunrise and sunset because he feels that he receives
0: ee manavattamulo undatundi oka ajnanam.
1: This is ignorance in human life.
0: Attani ee vishayam chustunnam manam.
1: We see this universe.
0: Ayyo ee vishayanni vadala manam pogasu vastundemo ani bayapadutunnam.
1: We are afraid because we may have to leave the world.
0: Okkokatori vishayanni chusi idi vishayam anithyamaitundi visheshunni chudalani aashisthunnam.
1: At one time we know the world is temporary. We want to see God.
0: Visame visheshwarudane satyanni gurtinchukolekapothunnamu.
1: We are not able to recognize God is in the world.
0: Visheshya kalpitamaina samasta jagattu kudanu divyatvato kudinatvanti yokka daivatvame.
1: The entire universe is full of divinity.
0: Nee manasu,
1: your mind,
0: prakruti drishti paina undatam cheta prakrutiga kanipistundali.
1: When it is towards the world, it appears as world.
0: Paramatma drishti paina maranchinappudu paramatmaga gocharistundi.
1: If it is directed towards God, it appears divine.
0: Kanaka nee drishti doshame kani srushti doshamu kaadu.
1: So the mistake lies in the vision, not in the creation.
0: Kanaka neevu mottamottu nee drishtini marchuko.
1: First correct your sight.
0: నగను చూచినప్పుడు
1: when you see the jewel,
0: ఈ నెక్లెస్ ఎంత బాగుంది అని ఆనందిస్తాము.
1: You feel very happy that necklace is beautiful.
0: కానీ దృష్టి అంతా కూడా నెక్లెస్ పైన ఉంటుండాలి.
1: All your looks concentrate on the necklace.
0: ఇది మార్చినప్పుడు ఇది పంచ దైవత్వమే.
1: The entire universe is full of divinity.
0: నీ మనస్సు,
1: your mind,
0: ప్రకృతి దృష్టి పైన ఉండటం చేత ప్రకృతిగా కనిపిస్తుండాలి.
1: When it is towards

0: మీ దృష్టి అంతా కూడా నెక్లెస్ పైన ఉంటుండాలి.
1: ఆల్ యువర్ లుక్స్ కాన్సన్ట్రేట్ ఆన్ ది నెక్లెస్.
0: మార్చినప్పుడు ఇది బంగారు అని ఆ దృష్టిని మార్చినప్పుడు నెక్లెస్ మీకు మరుగైపోతుంది.
1: వెన్ యూ చేంజ్ యువర్ వ్యూ దట్ ఇట్ ఈస్ గోల్డ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్.
0: ఈ నెక్లెస్ నందుని గోల్డ్ ఉంటుండాలి, నగ ఉంటుండాలి.
1: ఇన్ దిస్ నెక్లెస్ దేర్ ఇస్ దిస్ జ్యువెల్ అండ్ ఆల్సో గోల్డ్.
0: నగ పైన దృష్టి పెట్టినప్పుడు గోల్డ్ మరుగైపోతుండాలి.
1: When you concentrate on the ornament, you don't think of the
0: gold. పైన దృష్టి పెట్టినప్పుడు నగ మర్చిపోతున్నాము.
1: When you think of the gold, you forget that ornament.
0: దైవ దృష్టితో నీవు ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు ఈ ప్రపంచం నీకు మరుగైపోతుంది.
1: When you view the world from the godly point of view, everything divine.
0: కేవలం ప్రకృతి దృష్టితోనే చూసినప్పుడు దైవం నీకు మరుగైపోతుంది.
1: When you view it from the worldly point of view, we don't see divinity.
0: కనుక సర్వత్రముతో కూడినటువంటి ఒక దివ్యత్వాన్ని మొట్టమొదట దైవత్వంగా విశ్వసించాలి.
1: So we should understand that divinity is one in diversity.
0: Suradas kuda cheppadu.
1: Suradas also said,
0: ninu ganu gonagalama krishna ninu ganu gonagalana
1: krishna, can I recognize you?
0: Anuvu kante ati sutarupudavu ganamu kante ati ఘననీయుడవు.
1: యూ ది స్మాలెస్ట్ టు ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ టు ది బిగ్.
0: 84 లక్ష జీవముల అనయంబున నడబాయకుండువట అణువు రేణు తుడకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలవిజుడువట నిను గను గొన్నగల్లన్నా.
1: ఇన్ ఆల్ ది
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు ఘనము కంటే అతి ఘననీయుడవు. 84 లక్ష జీవముల.
1: You are smaller than the smallest and bigger than the biggest. Among all the 84 lakhs of beings,
0: anayamulaneda bayakunduvata,
1: without any separation any time,
0: anuvu renu tulakashtama modaluga,
1: right from the atom to the wood,
0: akandaru pudavai velayiduvata ninu ganu gonnagallanna.
1: You exist in the infinite form. Can I recognize you?
0: Inte kaadu Krishna. ఘనమగు దొంగలలో గజ దొంగవు నిన్ను గను గొన్నగల్లన్నా.
1: నాట్ ఓన్లీ దిస్ కృష్ణ, అమంగ్ ఆల్ ది థీవ్స్ యు ఆర్ నంబర్ 1 థీఫ్ నంబర్ 1.
0: ఎవరు ఈ దొంగలు?
1: హూ ఆర్ దీస్ థీవ్స్?
0: మానవుల్లో ప్రవేశించినటువంటి దొంగలు ఎవరు? మచ్చరంబు గల మానవు చేరుటే తుచ్చమైన జీవి తెలియదయ్యా.
1: టు జాయిన్ ద కంపెనీ ఆఫ్ ది
0: కేలస్ ప్రక్కనైనా పండవచ్చు.
1: We can lie down by the side and sleep.
0: Durvasunaina snehanga cheskovachunu.
1: We can have friendship with Durvasa.
0: Kani matsaram anetundi vaani sneham manu matram undakoodadu.
1: But we should not have friendship with the one with jealousy.
0: Atane gajadunga.
1: He is a big thief.
0: Aa dunga kuda neeve.
1: You are that thief also.
0: Anaga bhagavantuni sarvasvarupuniga visvasinchadu ee yokka Suradas.
1: Suradas has got full faith. God is infinite form.
0: Kanuka manavattamulo మనం ఈ మహనీయులు అనుభవించినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఒక్కతూరి విచారం చేస్తే సర్వము భగవంతుని యొక్క మయమే.
1: When we inquire in this human life, the experiences of those people, we will understand the universe is full of it. Everything is the form of the mind.
0: కనుక ఈ మనోమయమైనటువంటి యొక్క జీవిత తత్వాన్ని,
1: the life principle which is out of the mind,
0: భౌతికంగా మానసికంగా స్థూలంగా మనం విశ్వసించడము ఇది పెద్ద అజ్ఞానము.
1: టు టేక్ దిస్ మైండ్ మియర్లీ ఫిజికల్ అండ్ మెంటల్ ప్లేన్ అండ్ గ్రాస్ ఇస్ అ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: జాగ్రత్తలో నీవు ఈ సమావేశంలో పాల్గొని స్వామి యొక్క ఉపన్యాసంను శ్రవణం చేస్తున్నట్టుగా అనుభూతి వస్తుంది.
1: నౌ ఇన్ ది వేకింగ్ స్టేట్ యు హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ దట్ యు ఆర్ లిసనింగ్ టు స్వామిస్ డిస్కోర్స్.
0: స్వప్నావస్థ లోపల నీవు నీ స్వగ్రామంలో చేరి నీ గృహస్థ ధర్మంలో నిర్వర్తించుకున్నట్టుగా నీకు స్వప్నం వస్తుంది.
1: In a dream state, you dream as if you are attending to your routine in your village.
0: గాఢ నిద్రావస్థ లోపల మయమర్చి నిద్రించి మేల్కొని హాయిగా నేను ఆనందంగా నిద్రించానని అనుభూతి కలుగుతుంది.
1: In deep sleep, you'll have an experience of sound sleep.
0: జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు మూడు మాత్రం వేరువేరుగా కనిపిస్తున్నాయి.
1: These three positions, states, waking state, dream and deep
0: sleep, are different. వేరు వేరుగా కనిపిస్తున్నాయి.
1: Experiences also vary.
0: కానీ నీవు ఒక్కడే.
1: But you are one.
0: జాగ్రత్తలో అనుభవించింది నీవే.
1: You are the same who experienced the waking
0: state.
1: You are the very same in dream state.
0: లో ఆనందించింది నీవే.
1: The one who has been present.
0: అవస్థలు వేరైనా కానీ నీవు ఒక్కటే.
1: The positions vary, but you are one.
0: మూడు అవస్థలు యందు ఉండినటువంటి నీవు ఆమ్ని ప్రజెంట్.
1: The one

0: యూ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది త్రీ స్టేట్స్ ఇస్ ఆమ్నిప్రెసెంట్
1: ప్రెజెంట్ ప్రెజెంట్ అని భావిస్తున్నావు.
0: వి టేక్ ది ప్రెసెంట్
1: కాదు కాదు మూడు కాలములు ఎందు ఉండినటువంటి ఒక మూర్తివి నీవు.
0: You are the very form present in all the three times.
1: కనుకని ప్రతి మానవుడు కూడాను ముమూర్తి స్వరూపుడే.
0: So human being is this trinity.
1: Brahma Vishnu Maheshwara ముమూర్తులు అని భావిస్తున్నాము.
0: We consider this trinity as Brahma Vishnu and Maheshwara.
1: Brahma అనగా ఏమిటి? క్రియేటర్ అని సృష్టికర్త అని.
0: Brahma is creator.
1: ఈశ్వరుడు అనగా లయకర్త అని.
0: ఈశ్వర the one who annihilates.
1: ఇంకా రక్షణకర్త విష్ణువు.
0: The one who protects sustains is Vishnu.
1: ఈ మూడు ఎవరు ఉంటూ ఉన్నారు?
0: Who are these?
1: Sattvikame Vishnu swarupamu.
0: The pious nature.
1: Rajogunamame Brahma swarupamu.
0: The emotional is Brahma.
1: Tamogunamame Ishvara swarupamu.
0: The dullness is Ishvara.
1: Ee moodu gunamulu nee endundatam chetha neevu mummurti swarupudu.
0: As all the three attributes are in you, you are the very form of that trinity.
1: Ee moodu chettaga bhavinchakoodadu.
0: You should not consider that.
1: Ee moodu gunamulu manavuniki athyavasarame.
0: All these three are most essential to
1: man. Kashtamule nakundakoodadu nirantaramu nee sukhanni anubhavinchalani aashistuntadu.
0: You always expect that I should have all the time happiness, never displeasure. You're mad.
1: కష్టములే లేకపోతే సుఖం యొక్క విలువే మనకు తెలియదు.
0: When there are no difficulties, you cannot recognize the happiness value.
1: ఆకలే లేకుండా అన్నం యొక్క రుచి మనకు అర్థం కాదు.
0: When there is no hunger, you cannot taste the food.
1: ఆకలి అన్నమును రుచి చూపిస్తుంది. అది
0: ఇట్ ఓన్ ది హంగర్ దట్ విల్ షో యూ ద టేస్ట్ ఆఫ్ ఫుడ్.
1: దుఃఖము ఆనందాన్ని చవి చూపిస్తుంది. అది
0: ఇట్ ఓన్ ది డిఫికల్టీ దట్ విల్ మేక్ యూ ద టేస్ట్ ఆఫ్ హ్యాపీనెస్.
1: దుఃఖం ఉండకూడదని మనం కోరకూడదు.
0: సో నెవర్ థింక్ దట్ యూ షుడ్ నాట్ హావ్ డిఫికల్టీ.
1: దుఃఖము మనకు కావాలి.
0: వీ నీడ్ డిఫికల్టీ.
1: సుఖ దుఃఖములు రెండు కూడాను ఎండ నీడల వంటివి.
0: ది డిఫికల్టీస్ అండ్ ది హ్యాపీనెస్ ఆర్ సంథింగ్ లైక్ ది సన్లైట్ అండ్ ది షాడో.
1: ఎండ నీడల యొక్క సంబంధము ఏ విధంగా ఉంటుండదో అట్టనే సుఖ దుఃఖముల సంబంధం కూడాను మానవునికి అట్లా ఉంటున్నది.
0: జస్ట్ యాజ్ ది సన్లైట్ అండ్ షాడో ఆర్ ఇంటర్ రిలేటెడ్ ద పెయిన్ అండ్ ప్లెజర్ ఆర్ ఇంటర్ డిపెండెంట్
1: ఎండ ఒక్కటే.
0: ది సన్లైట్ ఇస్ వన్.
1: నీడలు వేరు వేరు.
0: ది షాడోస్ ఆర్ డిఫరెంట్.
1: దైవం ఒక్కటే.
0: గాడ్ ఇస్ వన్.
1: దేహములు వేరు వేరు.
0: బాడీ ఆర్ డిఫరెంట్.
1: ఒక చెట్టు పైన సూర్యుని యొక్క తేజస్సు పడింది.
0: ఆన్ ద ట్రీ యు ఫైండ్ ద సన్లైట్.
1: సూర్యుని తేజస్సు ఒక్కటే.
0: సన్లైట్ ఈస్ వన్.
1: కానీ ఆ చెట్టు నీడలు వివిధ రూపంను ధరిస్తూ ఉంటుండాలి.
0: బట్ ది షాడోస్ ఆఫ్ ది ట్రీ విల్ అస్యూమ్ డిఫరెంట్ ఫార్మ్.
1: వేరు వేరుగా కనిపిస్తుండాలి.
0: దే అపియర్ టు బి డిఫరెంట్.
1: ఇన్ని వేరు వేరుగా కనిపించే నీడలన్నీ కూడా ఒక్క సూర్యప్రభ ప్రకాశం యొక్క ప్రతిబింబములే.
0: ద షాడోస్ దట్ వేరీ ఆర్ అవుట్ ఆఫ్ ఓన్లీ వన్ సన్.
1: సముద్రములో లేచేటువంటి అలలన్నీ కూడాను వేరు వేరు రూపంగా కనిపిస్తుంటాయి.
0: ద వేవ్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ది ఓషన్.
1: అనంతమైన తరంగములు ఆవిర్భవిస్తుంటాయి.
0: మెనీ వేవ్స్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ ది ఓషన్.
1: కానీ ఎన్ని తరంగములు అయినప్పటికీ అందులో సముద్రం జలం ఒక్కటిగానే ఉంటుండాలి.
0: ఎనీ నంబర్ ఆఫ్ వేవ్స్ మే బి ప్రెసెంట్ ద సేమ్ ఓషన్ వాటర్.
1: సచ్చిదానంద సముద్రమునందు మానవులనేటువంటి తరంగములు ఆవిర్భవిస్తున్నాయి.
0: In this ocean of the divinity, you find the human lives, the waves coming out of it.
1: ప్రతి మానవ తరంగములందు కూడాను ఈ సచ్చిదానందం ఉంటుండాలి.
0: In every wave of human being, there is three the aspects, సచ్చిదానందం.
1: కనుక సచ్చిదానందం యొక్క స్వరూపమే నీవు.
0: You are the very form of సచ్చిదానందం.
1: నీవు బిందువుగా ఉండవచ్చును.
0: You may be a drop.
1: సచ్చిదానందం ఓషన్ గా ఉండవచ్చును.
0: Divinity may be ocean.
1: కానీ ఇందులో క్వాంటిటీ డిఫరెన్స్ ఏ కానీ క్వాలిటీ ఒక్కటే.
0: There is difference in the quantity, but quality is same.
1: మానవుని యందు ఉండినటువంటి దివ్యత్వము
0: దైవంలోనున్నటువంటి దివ్యత్వము ఒక్కటే. ది డివినిటీ ఇన్ మ్యాన్ అండ్ ది డివినిటీ ఇన్ గాడ్ ఆర్ వన్ అండ్ ది సేమ్.
1: దివ్యమైన విద్యుత్ శక్తి ఒక్కటిగానే ఉంటుంటాది.
0: ది డివైన్ కరెంట్ ఇస్ వన్.
1: అనేక బల్బులు అలంకారం చేసుకున్నాము.
0: వి డెకరేట్ విత్ మెనీ బల్బ్స్.
1: కానీ ఈ బల్బులలో కొన్ని భేదములు వస్తుంటుంటాయి.
0: దేర్ ఆర్ డిఫరెన్సెస్ అమంగ్ బల్బ్స్.
1: ఈ భేదములు ఎక్కడ నుంచి వస్తున్నాయి? ఫిలమెంట్.
0: ది డిఫరెన్స్ ఇన్ ది బల్బ్స్ ఇస్ డ్యూ టు ది ఫిలమెంట్. ఫిలమెంట్.
1: ఈ ఫిలిమెంట్ లోపల ఉండినటువంటి భేదాన్ని మనం గుర్తించుకోనకుండా ఈ బల్బులో చిన్న లైట్ ఉంది, ఆ బల్బులో పెద్ద లైట్ ఉంటుంది, అది భగవంతుడు మహాప్రకాశవంతమైనటువంటి యొక్క తేజస్సుతో కూడినటువంటి బల్బు, భగవంతుని బల్బు చాలా పెద్దది అనుకుంటున్నాం, మన బల్బు చిన్నది అనుకుంటున్నాం.
0: వి ఫర్గెట్ ది డిఫరెన్సెస్ ఇన్ ద ఫిలమెంట్ ఆఫ్ ద బల్బ్స్. వి కాల్ ఇట్ దిస్ బల్బ్ హెస్ గాట్ లో లైట్ ఇంటెన్సిటీ, అనదర్ బల్బ్ హెస్ గాట్ హై లైట్ ఇంటెన్సిటీ, గాడ్ హెస్ గాట్ దట్ ఇన్ఫినిట్ లైట్ ఇంటెన్సిటీ.
1: ఎందు ఉండినటువంటి దివ్య శక్తి విద్యుత్ శక్తి ఒక్కటే.
0: ద డివైన్ పవర్. ద డివైన్ పవర్ కరెంట్ ఈస్ వన్ అండ్ ద సేమ్. దేర్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ ద ఫిలమెంట్.
1: కనుకనే మనలో ఉండినటువంటి యొక్క భావములు సంకుచితంగా ఉంటున్నాయి.
0: So our feelings are narrow.
1: కనుకనే ఇక్కడ ఈ కరెంటు చాలా డిమ్ గా కనిపిస్తూ ఉంటుంది.
0: Therefore, it appears dim to your eye.
1: మన నిత్య జీవితంలో మన గృహములందు మనము అనుభవిస్తూనే ఉంటున్నాం.
0: We experience it in our daily life.
1: డ్రాయింగ్ రూమ్ లోపల పెద్ద బల్బు వేసుకుంటాం, ప్రకాశంగా ఉంటుంటాది.
0: We'll have a very big bulb in the drawing room which has high light.
1: బెడ్రూమ్ లోపల డిమ్ బల్బు వేసుకుంటాం, అది చాలా అంధకారంగా ఉంటుంది.
0: In bedroom we'll have dim light.
1: అక్కడ కరెంటు డిమ్గా ఉంది, ఇక్కడ బ్రైట్గా ఉంది అని అనడానికి వీలు లేదు.
0: It's not possible to say the current is dim in the
1: bedroom. అక్కడ కూడా బ్రైట్నెస్ వస్తుంది.
0: చేంజ్ ద బల్బ్ దేర్, దెన్ యు విల్ హావ్ బ్రైట్ లైట్.
1: కనుక నీ హృదయం అనేటువంటి దాని లోపల ఈ మనస్సు అనేటువంటి బల్బు చాలా సంకుచితంగా ఉంటుండాలి.
0: దేర్ఫోర్ విత్ ఇన్ ది హ్యూమన్ హార్ట్ ద మైండ్ విచ్ ఇస్ ద బల్బ్ ఇస్ డిమ్
1: గా కనిపిస్తుండాలి.
0: దేర్ఫోర్ ఇట్
1: నేను అజ్ఞానిని, నేను మూర్ఖుణ్ణి, నేను మూఢుణ్ణి అని భావిస్తున్నాడు.
0: హీ కన్సిడర్స్ దట్ ఐఎమ్ ఇగ్నోరెంట్, ఐఎమ్ ఫూలిష్.
1: అట్ట మనం భావించకూడదు.
0: వీ షుడ్ నెవర్ కన్సిడర్.
1: నీవు మూర్ఖుడు కాదు.
0: యు ఆర్ నెవర్ ఎ ఫూల్.
1: నీవు అజ్ఞాని కాదు.
0: యు ఆర్ నాట్ ఇగ్నోరెంట్.
1: నీవు ప్రజ్ఞానివి.
0: యు ఆర్ గాడ్
1: సుజ్ఞానివి. నీవు విజ్ఞానివి.
0: యు ఆర్ ఆల్ అవేర్నెస్. యు నో ఎవ్రీథింగ్.
1: కానీ బల్బులు మార్చుకో.
0: బట్ చేంజ్ ద బల్బ్.
1: అంతే కాని బల్బ్ అనగా ఏమిటి?
0: దెన్ వాట్ ఇస్ దిస్ బల్బ్ హియర్?
1: అదే నీ హృదయం యొక్క దివ్యత్వంతో కూడినటువంటి మానసిక తత్వం వికసించాలి.
0: The nature of the mind should blossom within the heart.
1: చాలా మంది బ్రాడ్ హార్ట్ చేయమంటుంటారు.
0: పీపుల్ సే యూ షుడ్ హావ్ లార్జ్
1: బ్రాడ్ హార్ట్. చేస్తే డాక్టర్ దగ్గరికి పోయి ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది.
0: ఇఫ్ యూ హావ్ బ్రాడ్ హార్ట్
1: బ్రాడ్ మైండ్
0: బ్రాడ్ ఇఫ్ యూ హావ్ బ్రాడ్ హార్ట్ డాక్టర్ హ్యాస్ టు ఆపరేట్. యూ నీడ్ బ్రాడ్ మైండ్.
1: హార్ట్ ఎన్లార్జ్ చేయండి అంటాడు, ఏదో ఆపరేషన్ అంటాడు. బ్రాడ్ మైండ్ కావాలి.
0: ఇస్ నాట్ బ్రాడ్ హార్ట్, యూ షుడ్ హావ్ బ్రాడ్ మైండ్.
1: హార్ట్ ఎప్పుడూ బ్రాడే.
0: హార్ట్ ఈస్ ఆల్వేస్ బ్రాడ్.
1: నాట్ దిస్ ఫిజికల్ హార్ట్.
0: నాట్ దిస్ ఫిజికల్ హార్ట్. It is a spiritual heart.
1: Spiritual heart sarvatra untundali.
0: Spiritual heart is everywhere.
1: Sarvatra pani padam ta sarvato chisiromukam sarvata srutimalloki sarvama uttisthati sarvatra untundali yoka spiritual heart.
0: The spiritual heart is everywhere.
1: దీన్ని మనం బ్రాడ్ చేసుకోనక్కర్లేదు.
0: వీ నీడ్ నాట్ బ్రాడన్ ఇట్.
1: దీన్ని చూడడానికి బ్రాడ్ మైండ్ కావాలి.
0: To see that we need broad mind.
1: సంకుచితమైనటువంటి మనసును మనము సంరక్షించడానికి ప్రయత్నించకూడదు.
0: We should never to safeguard the narrow mind.
1: సంహరించాలి.
0: We should kill it.
1: నేను నా వారు, నేను నా కుటుంబము, నేను నా ఫ్రెండ్స్ అనేటువంటి సంకుచితంగా మనం పోకూడదు.
0: We should never be proceed along the narrow path. I, mine, my family.
1: నేను నా కుటుంబము, నా సమాజము, నా దేశము, నా విశ్వము అని ఈ విశ్వం వరకు ప్రయాణం చేయాలి.
0: వీ షుడ్ ట్రావెల్ అప్ టు ది యూనివర్స్. ఐ, మై ఫ్యామిలీ, సొసైటీ, కంట్రీ, యూనివర్స్.
1: అప్పుడే నీ యొక్క దివ్యత్వం అనేటువంటిది అధికంగా ప్రకాశమవుతుంది, తేజోమయమైనటువంటిదిగా రూపొందుతుంది.
0: దెన్ ది డివినిటీ విల్ షైన్ ఫోర్త్ విత్ ఆల్ ఇట్స్ బ్రిలియన్స్ అండ్ రేడియన్స్.
1: స్వస్వరూప సందర్శనం అని,
0: దట్ ఈస్ విజువలైజేషన్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: దీనిని దివ్యమైన యొక్క మహాపురుషత్వము అని చెప్పని పెట్టారు.
0: This is called the divine spiritual force.
1: Infinite divine.
0: Infinite divine force.
1: ఈ ఇన్ఫినిట్ డివైన్ గా మనం తయారు కావాలి.
0: We should become that infinite
1: divine. గా ఉంటున్నాం మనము.
0: We are in the divine.
1: కానీ తాత్కాలికమైనటువంటిది కాదు.
0: It's not temporary.
1: వైన్ తాగినప్పుడు మత్తుగా ఉంటుంది.
0: When we drink wine, you are
1: intoxicated. తాత్కాలికమైన డివైన్ గా ఉండేటప్పుడు భక్తిగా ఉంటుంది.
0: And when you are in the divine, temporarily you will have devotion.
1: Infinite divine గా ఉండాలి. మారినటువంటి డివైన్ రావాలి.
0: You should be in that state of changeless position.
1: అది మన యందే ఉంటున్నది.
0: That is within you.
1: దీన్ని వేరే సంపాదించుకోవాల్సినటువంటిది కాదు.
0: You need not acquire it.
1: మనం ఎక్కడో పోయి వెతుక్కోవాల్సినటువంటిది కాదు.
0: You don't need to search.
1: ఎవరితోనో మనం ఇప్పించుకోవాల్సినటువంటిది కాదు.
0: You don't need to summon it.
1: సహజంగానే ఉంటుంది.
0: It is in you naturally.
1: ఆ సహజమైనటువంటి దానిని నీవు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We should make an effort to notice that natural.
1: ఎప్పుడు గుర్తించగలవు?
0: When can you know?
1: స్థూల సూక్ష్మ కారణాన్ని మరిచినప్పుడు.
0: When you forget this gross, subtle and causal.
1: మహాకారణ తత్వంలో దానిని చక్కగా గుర్తించగలము. మహాకారణాన్ని చక్కగా మనం విచారణ చేయాలి.
0: Therefore, we should understand clearly the subtle and the gross and the causal, super causal body's nature.
1: కనుక ఇవన్నీ కూడా మనం చేసినప్పుడే.
0: When we do all this,
1: super mind.
0: The super mind.
1: Higher mind.
0: Higher mind.
1: Illuminated mind.
0: Illuminated mind.
1: తర్వాతనే divine.
0: Then divine.
1: ఈ విధమైన మూడు మనసులు కూడా దాటి మనం ముందుకు పోవాలి.
0: దెన్ వీ షుడ్ క్రాస్ ఆల్ దీస్ త్రీ స్టేట్స్ ఆఫ్ మైండ్.
1: ఇదే ఓవర్ మైండ్ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ ఓవర్ మైండ్.
1: మనోతీతమైన తత్వంగా ఉండాలి.
0: ఇట్ ఈస్ బియాండ్ అట్రిబ్యూట్స్.
1: దీనిని అమనస్కము అని కూడా ఒక పేరు పెట్టారు.
0: దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ అమనస్కారు.
1: తప్పక దాన్ని ఇంకొక పేరు కూడా పెట్టారు, విదేహ స్థితి అన్నారు.
0: ఇట్ హాస్ గాట్ నాన్ బాడీ కాన్షియస్నెస్. విదేహ స్థితి.
1: దేహముతో కూడా కూడినటువంటిది కాదు. ఇది
0: ఇస్ నాట్ ద వన్ విత్ ద బాడీ.
1: దేహముతో కూడినది మనస్సు.
0: ద మైండ్ ఈస్ ఇన్ ద బాడీ.
1: మనస్సుతో కూడినది ప్రపంచము.
0: అవుట్ ఆఫ్ ద మైండ్ ఓన్లీ యు కెన్ ఫైండ్ ద పెయిన్ అండ్ ప్లెజర్.
1: ఇవన్నీ కూడా మనకు బంధ కారణములే కాని ఆనంద కారణాలు కావు.
0: దే ఆల్ బైండ్ యూ, విల్ నెవర్ కన్ఫర్ బ్లిస్.
1: ఆనంద కారణం అనేటువంటిది ఓవర్ మైండ్ లోనే మనకు వస్తుంది.
0: దాట్ విచ్ కన్ఫర్స్ బ్లిస్ యు గెట్ ఇట్ అవుట్ ఆఫ్ ఓవర్ మైండ్.
1: ఓవర్ మైండ్ కు మనం పోయేది ఎట్లా?
0: హౌ టు రీచ్ ఓవర్ మైండ్?
1: క్రమక్రమేణ ఈ మానవత్వం అనేటిది పత్రం, పుష్పం, ఫలం, తోయం ఈ నాలుగింటిని సమర్పించమని చెప్పని వేదాంతం ప్రబోధించింది.
0: వేదాంత సెట్ యు సరెండర్ యు ఆఫర్ దీస్ త్రీ దీస్ ఫోర్
1: భగవంతుడు ధన కనుక వస్తువు కానీ లేక అధికార స్థితులకు కానీ ఏమాత్రం కూడా నువ్వు లొంగేటువంటి వాడు కాదు.
0: గాడ్ విల్ నెవర్ సబ్మిట్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ పొజిషన్ ఆర్ అథారిటీ.
1: దీనికి సరి అయినటువంటి అంతరార్థము కృష్ణ తులాభారంలో చక్కగా ప్రకటించింది.
0: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఈస్ వెరీ వెల్ నోన్ ఇన్ కృష్ణ తులాభార.
1: కృష్ణుడిని తనవాడుగా చేసుకోవాలని సత్యభామ స్వార్థమైనటువంటి మనసుతో సర్వ విధమైనటువంటి నగలంతా వేసింది.
0: అవుట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ సత్యభామ వాంటెడ్ టు ఓన్ కృష్ణ.
1: తనకనక వస్తువాహనాలంతా వేసింది.
0: షీ ఆఫర్డ్ ఆల్ హర్ ప్రాపర్టీ వెల్త్ అండ్ జ్యువెలరీ.
1: భగవంతుడు తూగలేదు.
0: బట్ గాడ్ డిడ్ బ్యాలెన్స్ దట్.
1: తిరిగి రుక్మిణి వచ్చి,
0: లేటర్ రుక్మిణి కమింగ్,
1: దీనికి ప్రేమనే ప్రధానము అనేటువంటి ఒక జ్ఞానోపదేశం చేసింది సత్యభామకు.
0: షీ టాట్ ద లెసన్ ఆఫ్ విజ్డమ్ టు సత్యభామ.
1: ఈ ప్రకృతికి ప్రకృతి యొక్క దీని తృణం కూడా కొంత అవసరం.
0: For this nature, a natural object is also necessary.
1: Sanjay Sahani cheppadu, Draupadi ki achaya patra lopala taalu bhujinchin tarvata subhram chesi pettetuvanti oka swabhavu Draupadi.
0: Sanjay Sahani said that the regular habit of Draupadi is to cleanse that vessel.
1: Kaani ekkado okada inta balusaaku oka chinna mukka chikkindi.
0: But a small fraction, a little bit of the leaf is noticed.
1: Deeni Krishna ani Krishna arpana chesindi.
0: Repeating Krishna's name, she offered it.
1: Inta alpamaina Krishna arpana chesthe kada adhikamainatundi oka deenini Krishnudu andistuntadu.
0: When such a small thing is offered,
1: arpitamu cheyaka
0: without offering
1: sampadana manam andukodaniki veele kaadu.
0: It is not possible to acquire wealth.
1: Edo kritiga manam arpitam kavali.
0: You have to sacrifice in one
1: bazaarukaina velli oka shop lopala 10 rupayalu vaadiki shopkeeper mogala kodthe vaadu manam mokala oka handkerchief kottestadu.
0: If you go to the shop and pay 10 rupees, the shopkeeper will give you a handkerchief.
1: నీవు 10 రూపాయలే వాడికి ఇవ్వకపోతే వాడి ఖర్చు నీకు ఎట్లా వస్తుంది?
0: ఇఫ్ యూ డోంట్ పే 10 రూపీస్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ కర్చేజ్?
1: అదే రీతిగా కుచేలుడు కూడా పిటికడు అడుకులైనా కృష్ణుడికి అందించినప్పుడే బహుళ భాగ్యాన్ని అందించాడు కృష్ణుడు.
0: కుచేల ఆల్సో ఆఫర్డ్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ బీటెన్ రైస్ అండ్ కృష్ణ.
1: భారతీయ సంస్కృతి యందు దేవాలయం పోయేటప్పుడు ఇంత పుష్పము లేక పత్రము లేక ఫలము దీన్నో ఒకదాన్ని తీసుకుని పోమని చెప్పని చెప్తుంటారు పెద్దలు.
0: దేర్ఫోర్ ఎల్డర్స్ సే వెన్ యు గో టు ద టెంపుల్ ఐదర్ యు టేక్ ద లీవ్స్ ఆర్ ద ఫ్లవర్స్.
1: నిజముగా విచారణ చేస్తే కృష్ణ నామమునకు కృష్ణ రూపమే సరైన తూకం.
0: యాక్చువల్లీ స్పీకింగ్ దేర్ విల్ బి కరెక్ట్ బ్యాలెన్స్ బిట్వీన్ ద ఫామ్ అండ్ ద నేమ్ ఆఫ్ కృష్ణ.
1: అయితే కృష్ణ రూపము ఫామ్ గా ఉంటుంది, కనిపిస్తుంది కంటికి. కృష్ణ నామము కంటికి కనిపించదు.
0: బట్ యు సీ ది ఫామ్ ఆఫ్ కృష్ణ విత్ ద నేకెడ్ ఐ but not the name.
1: కనుకనే నారదుడు మరొక ఉపదేశం చేశాడు సత్యభామకు.
0: దేర్ఫోర్ నారద గేవ్ అనదర్ టీచింగ్.
1: అమ్మా కృష్ణుడు సాకార రూపుడై ఉంటున్నాడు.
0: కృష్ణ ఇస్ ఇన్ ది వెరీ ఫామ్.
1: ఈ రుక్మిణి నిరాకార నామమును స్మరిస్తే నాకు వచ్చిన ఆదాయం ఏమిటి?
0: వెన్ రుక్మిణి థింక్స్ ఆఫ్ కృష్ణ యాజ్ ద ఫార్మ్లెస్ ఆస్పెక్ట్, వాట్ ఇస్ ద ప్రాఫిట్?
1: నాకు దానం చేసింది
0: సత్యభామ ఆఫర్డ్ ఆల్ దిస్.
1: ఈ కృష్ణుని అమ్ముకొని నేను బ్రతకాలి.
0: ఐ హావ్ టు సెల్ అవుట్ కృష్ణ అండ్ లివ్.
1: కాబట్టి నాకేదో ఒకటి ఫలితం రావాలి.
0: I should have some profit.
1: అని చెప్పేటప్పటికి అప్పుడు రుక్మిణి చెప్పింది.
0: Then Rukmini said,

0: If it is true, O God, that you submit yourself to the one with the devotion, let you be balanced with
1: this three bottles.
0: Repeating Krishna's name, she gets that tulsi.
1: Krishna namam Krishnamuniki samanamaina tookam vachindi. Tulsi dalam extra tookam ayipoyindi.
0: Then there is perfect balance, but this tulsi leaf has become extra weight.
1: Kanukane manamu patramo pushpamo polavanti emiti dini artham.
0: So when we say the leaf, flower, fruit, what is significant?
1: Patramo bila patro maradi patro e tulsi patro kaadu manaku patramo.
0: The leaf is not of different plant.
1: Nu vaadipoyeyatundi kaalipoyeyatundi.
0: They're sure to decay and fall.
1: Neevu dharinchinatundi oka deham aneetundi neeku patramo.
0: This very body is the leaf.
1: పత్రము ఇది భగవద్ అర్పితము.
0: దిస్ బాడీ ద లీఫ్ ఈస్ టు బి ఆఫర్డ్.
1: పుష్పము
0: దెన్ ఫ్లవర్.
1: అదే ఉదయ పుష్పము.
0: దాట్ ఈస్ ద ఫ్లవర్ ఆఫ్ ద హార్ట్.
1: ఫలము
0: ఫ్రూట్.
1: అదే మనోఫలము.
0: దాట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ద మైండ్.
1: సోయము
0: దెన్ వాటర్.
1: ఆనంద పాష్పము లేకుండా
0: ద టీయర్స్ ఆఫ్
1: ఇవి మనకు భగవంతునికి అర్పించవలసినటువంటిది.
0: దీస్ ఆర్ టు బి ఆఫర్డ్ టు గాడ్.
1: అది నిజమైన అంతరార్థానికి సరి అయినటువంటి ఒక స్వరూపం.
0: దిస్ ది ఇన్నర్ సిగ్నిఫికెంట్.
1: ఈ విధమైనటువంటి ఒక జీవితాన్ని భగవంతుడికి ఇది చేసినప్పుడు అతీతమైన ఓవర్ మైండ్ లో మనం ప్రవేశిస్తాము.
0: వెన్ వీ ఆఫర్ దీస్ థింగ్స్ వీల్ రీచ్ దట్ స్టేజ్.
1: కానీ ఈ భక్తి పార్ట్ టైం డివోషన్ గా ఉండకూడదు, ఫుల్ టైం గా ఉంటుండాలి.
0: బట్ దిస్ డివోషన్ షుడ్ నెవర్ బి పార్ట్ టైం డివోషన్. ఇట్ షుడ్ బి ఫుల్ టైం డివోషన్.
1: దుఃఖాలు వచ్చినప్పుడు దేవుడా దేవుడా దేవుడా అని దేవుడాడుతాం.
0: At the time of difficulties and losses, we cry for God.
1: సౌభాగ్యములు సంభవించినప్పుడు దేవుని నామమే మనకు జ్ఞాపకం రాదు.
0: In pleasure and prosperity, we don't think of God.
1: ఇది కాదు నిజమైన భక్తి యొక్క తత్వం.
0: This is no true devotion.
1: సతతం యోగినః.
0: Continuously you should
1: తెల్లవారు లేస్తే మనం చాలా యోగంలో కూర్చుంటాము.
0: We always sit in the state of yoga.
1: మధ్యాహ్నం చూస్తే భోజనంలో కూర్చుంటాము.
0: In the afternoon we sit there dining.
1: రాత్రి చూస్తే రోగంలో మునిగిపోతాము.
0: But in the night time we'll be in disease.
1: ఇది కాదు తెల్లవారి మధ్యాహ్నం రాత్రి కూడా సతతం యోగినః. మనం నిరంతరం కూడా ఆ చిత్తవృత్తులు అరికట్టినటువంటి వారిగా ఉండాలి.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ వీ షుడ్ బి ఇన్ డివినిటీ.
1: అది ఏ దివ్యమైనటువంటి భావము.
0: దట్ ఈస్ ద డివైన్ ఫీలింగ్.
1: అందువల్లని
0: ఫర్ దట్ రీజన్
1: సర్వత పారిపాదం అని చెప్పి
0: టెలింగ్ దట్ గాడ్ ఇస్ ఎవరీవేర్
1: భగవత్ ప్రీత్యార్థం అనే భావంతో మనం మునగాలి.
0: వీ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ టు బి ఆఫర్డ్ టు గాడ్. వాట్ ఎవర్ యు మే డు
1: నీ ఉద్యోగం చేసుకో.
0: యు డు యువర్ జాబ్.
1: విద్యావంతుడిగా నీవు చదువు.
0: యు స్టడీ.
1: నీవు అధ్యాపకుడిగా బోధించు.
0: యు టీచ్ యాజ్ ఎ టీచర్.
1: ఏ విధమైన నీ కర్తవ్యాలు నిర్వర్తించుకున్నప్పటికీ ఇవన్నీ కూడా నువ్వు భగవత్ ప్రీత్యార్థమే చేస్తున్నాను అనేటువంటి సుఖమైనటువంటి సులభమైనటువంటి యొక్క దివ్యమైన భావంతో నీవు స్మరిస్తే అది ఏ అర్పితం.
0: వాట్ ఎవర్ టాస్క్ యు మే ఫుల్ఫిల్, వాట్ ఎవర్ ద డ్యూటీస్ యు మే డిశ్చార్జ్, if you have the feeling that they are offered to please God, then
1: arikattadaniki ide margamu.
0: This is the true path to reach God.
1: Ee dehamu bhagavantudi.
0: This body belongs to God.
1: Anukunnappudu ee dehamto paapa karyamu ye maatramu nu cheyyam.
0: When you have that feeling, you will never commit sin.
1: Kalukuni ee yokka dehaarpitamaneetundi bhavam ante emi anta bhagavantunide.
0: When you offer body, it means everything is divinity.
1: Naa dhanamu bhagavantunide.
0: My wealth belongs to God.
1: అప్పుడు నీవు దుర్వినియోగం చేయవు.
0: Then you will never waste money.
1: దాని సదుద్యోగం లోపల సత్వవర్తం లోపల దాన్ని ప్రవేశపెట్టావు.
0: You will make proper use of money.
1: నా శక్తి అంతా భగవంతునిదే.
0: All my power.
1: ఈ శక్తిని కూడా నువ్వు దుర్వినియోగం చేయవు.
0: You should never misuse
1: it. కనుక సత్యసాయి సంస్థలో 4 సీలింగ్ ఆన్ డిజైర్స్ అని పెట్టాము.
0: For that reason in Sri Satyasai organizations, stealing on desires.
1: Don't waste food.
0: Don't waste food.
1: Food is God.
0: Food is God.
1: నీ శరీరము ఫుడ్తో ఆవిర్భవించినటువంటిది.
0: The body is out of
1: food. తల్లిదండ్రుల యొక్క ఫుడ్ యొక్క స్వరూపమే నీ దేహము.
0: Your body is the very form of the food given by parents.
1: కాబట్టి అన్నం బ్రహ్మ.
0: Therefore food is God.
1: కనుక ఫుడ్ ఈస్ గాడ్.
0: ఫుడ్ ఈస్ గాడ్.
1: దానిని నువ్వు వేస్ట్ చేయద్దు.
0: Never waste food.
1: నీవు ఎంత అవసరమో అంత తిను.
0: You eat to the
1: కానీ సత్తల్లో మాత్రం వదిలిపెట్టి అనవసరంగా దీన్ని వేస్ట్ చేయకూడదు. అప్పుడు భగవంతుని యొక్క శక్తిని మనం వృథాపరిచినటువంటి వారం అవుతాం.
0: నెవర్ లీవ్ ఇట్ ఆన్ ద ప్లేట్ అండ్ వేస్ట్ ఇట్. ఇట్ మీన్స్ యూఆర్ మిస్ యూజింగ్ గాడ్.
1: డోంట్ వేస్ట్ మనీ, గాడ్ ఈస్ వెల్త్.
0: డోంట్ వేస్ట్ మనీ, గాడ్ ఈస్ వెల్త్.
1: కనుక ఈ ధనము,
0: దిస్ మనీ,
1: మిస్ యూజ్ ఆఫ్ మనీ ఈస్ ఈవిల్ అన్నారు.
0: సో స్వామి సేస్ మిస్ యూజ్ ఆఫ్ మనీ ఈస్ ఈవిల్.
1: కనుక నీవు ధనమును వేస్ట్ చేయొద్దు.
0: నెవర్ వేస్ట్ మనీ.
1: నీకు టేస్ట్ చేయాలనుకుంటే సత్కార్యం చేయి.
0: If you want to do it, do it.
1: అన్నదానం చేయి, వస్త్రదానం చేయి, గృహదానం చేయి, ఇంకే విధమైనటువంటి యొక్క శక్తిహీనులకంతా కూడా దాన్ని దానం చేయి.
0: You indulge in activities of charity.
1: అంతేకాదు దుర్వినియోగం మాత్రం చేయవద్దు.
0: But never waste, misuse.
1: ధనమును దుర్వినియోగం చేయటం కూడా ఒక పాపమే.
0: Misuse of money is a sin.
1: ఇంకా మూడవది,
0: ద థర్డ్,
1: డోంట్ వేస్ట్ టైం.
0: డోంట్ వేస్ట్ టైం.
1: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలగతమాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః. అంత కాలమే.
0: ఎవ్రీథింగ్ ఈజ్ టైం. గాడ్ ఈజ్ డిస్క్రైబ్డ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ టైం.
1: అనవసరమైన మాటల లోపల నీవు ఏమాత్రం కూడాను ఈ కాలమును వ్యర్థం చేయవద్దు.
0: నెవర్ వేస్ట్ యువర్ టైం ఇన్ గాసిప్.
1: కాలమును పవిత్రము గావించుకునేటువంటి పలుకులు నీవు ఉపయోగపెట్టుకో.
0: మేక్ యువర్ టైం సేక్రెడ్ బై యూజింగ్ గుడ్ వర్డ్స్.
1: కనుక కాలమును వ్యర్థం చేయటము మంచిది కాదు.
0: సో ఇట్స్ నాట్ గుడ్ టు వేస్ట్.
1: కాలమును వ్యర్థం చేయటం భగవంతుని వ్యర్థం చేసినట్టే అవుతుంది.
0: ఇఫ్ యు వేస్ట్ టైం, యు విల్ బి వేస్టింగ్ గాడ్.
1: డోంట్ వేస్ట్ ఎనర్జీ.
0: డోంట్ వేస్ట్.
1: అదే బ్యాడ్ లుక్, బ్యాడ్ హియర్, బ్యాడ్ టాక్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్.
0: డోంట్ వేస్ట్ ఎనర్జీ. దట్ ఈస్ బ్యాడ్ టాక్, బ్యాడ్ ఎనర్జీ.
1: ఎనర్జీ శరీరంలో ఉండేటువంటి ఎనర్జీ అంతా నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావు.
0: యు ఆర్ వేస్టింగ్ ఆల్ ది ఎనర్జీ ఇన్ ద బాడీ.
1: సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
0: సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
1: నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్, హియర్ వాట్.
1: నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్.
0: టాక్ నో ఈవిల్, టాక్ వాట్.
1: నో ఈవిల్, థింక్ వాట్ ఈస్ గుడ్.
0: థింక్ నో ఈవిల్, థింక్ వాట్ ఈస్ గుడ్.
1: నో ఈవిల్, డూ వాట్ ఈస్ గుడ్.
0: డూ నో ఈవిల్, డూ వాట్ ఈస్ గుడ్.
1: ఇది నీవు సద్వినియోగం చేసిన వారు అవుతావు.
0: దట్ యు విల్ బి మేకింగ్ ప్రాపర్ యూస్. అది
1: భగవత్ యొక్క స్వరూపము.
0: That is very form of God.
1: అదే భగవంతుని యొక్క సాధన.
0: That is his service.
1: అదే భగవంతుని యొక్క సేవ.
0: That is service to God.
1: కనుక ఈ విధమైనట్టుగా చేసుకుంటే ఇది మనస్సు యొక్క ప్రభావము చచ్చిపోతుంది. తర్వాత దాని మనోలయమైపోతుంది.
0: When we do so, the effects of the mind would diminish, naturally disappear.
1: కనుక ఈ మనో అతీతమైనటువంటి స్థితికి మనం పోవాలనుకున్నప్పుడు ఈ విధమైన మార్గంలో మనం ప్రవేశించాలి.
0: టు రీచ్ ద స్టేట్ విచ్ ఇస్ బియాండ్ ద మైండ్, వీ షుడ్ గో ఫోర్త్ ఇన్ దిస్ పాత్.
1: మనస్సు యొక్క దుర్లక్షణములను అభివృద్ధి పరిచేటువంటి కార్యంలో మనం ప్రవేశించకూడదు.
0: వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ ద మైండ్ అండ్ డూ సచ్ వే.
1: మనసును క్రమక్రమేణ మర్చిపోయేటువంటి స్థితిలో మనము సాధన చేయాలి.
0: వాట్ ఈ సాధన ప్రాక్టీస్.
1: ప్రపంచమును మర్చి దివ్యత్వంలో లీనమై చేసినప్పుడే ధ్యానం అంటుంటారు.
0: The true thing is the meditation is forget the world and merge in divine.
1: దైవాన్ని గురించి చేయటమే మెడిటేషన్ కాదు.
0: Meditation does not mean concentration.
1: Talking meditation, eating meditation, drinking meditation, driving meditation, అన్ని మెడిటేషన్.
0: Walking, talking, driving, eating, everything is meditation.
1: Writing meditation, చదవటం మెడిటేషన్.
0: Writing is meditation, reading is meditation.
1: నీ దృష్టి అక్షరం పక్కలో మరొక అక్షరం ఏమిటి ఉండదని నీకు మెడిటేషన్ చేస్తేనే కదా నీవు చదవగలుగుతున్నావు.
0: Unless you meditate while reading, you can only read.
1: ప్రాసెసింగ్ ఒక అక్షరం తర్వాత మరి ఏం రాస్తున్నావో దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తే కదా నువ్వు రాయగలుగుతున్నావు.
0: అన్లెస్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద లెటర్స్ యూ రైట్,
1: డ్రైవ్ చేసే సమయంలో ఎంత కాన్సన్ట్రేట్ చేసినప్పుడు నీవు అపాయం కాకుండా నువ్వు డ్రైవ్ చేయగలుగుతున్నావు.
0: వైల్ డ్రైవింగ్ యూ షుడ్ కాన్సన్ట్రేట్
1: మెడిటేషన్.
0: ఎవ్రీథింగ్ ఇస్ మెడిటేషన్.
1: కనుక నా లైఫ్ ఈ మెడిటేషన్ అనే భావంతో ఏది చేసినా కూడా కాన్సన్ట్రేషన్ చేయి.
0: Have a feeling that life is meditation. Whatever you do, do in concentration.
1: మాత్రం మంచిది కాదు.
0: Never be in a hurry.
1: ఈ మనసు ఎప్పుడు కూడా తొందరపాటుకు ఎక్కువ అవకాశం అందిస్తుంటారు.
0: Mind always hurries you.
1: మంచిది కాదు. Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
0: Haste makes waste. Waste makes hurry. So do not be in a hurry.
1: ఈ హరి అనేక విధమైనటువంటి యొక్క మానవుని క్రమక్రమేణ అంధకారంలో ముంచుతుండాలి.
0: If you are hurry all through, you will be in darkness.
1: నీ హరికి ఏమాత్రము వరి చేయద్దు.
0: Don't get worried about being in a hurry.
1: ఈ హరి వరి కరి మూడు చేతని హార్ట్ జబ్బు ప్రారంభమవుతోంది.
0: We get the heart disease because of these three, hurry, worry,
1: hurry, hurry, worry, curry.
0: Hurry, worry, curry.
1: కనుకనే మనం హరి వరికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: So we should never give scope to hurry, worry.
1: అప్పుడే దివ్యత్వమైన మానసిక తత్వము క్రమక్రమేణ అణుగుతుంది.
0: Then only this nature of the mind
1: will be.
0: Then it will under control.
1: అప్పుడు దానిని మనం ఇష్టమొచ్చినట్టు మార్చుకోవచ్చు.
0: Then you can change it as you wish.
1: అంతే కాని మనసును మరొక విధంలో దీన్ని మార్చుకోవాలంటే ఇది అసాధ్యము.
0: It is impossible to divert the mind otherwise.
1: మనకు మనస్తత్వం అనేటువంటి చాలా సులభమైన మార్గంలో మనము ఓవర్ మైండ్ కింద తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: There is every scope to take the mind to the over mind.
1: అసాధ్యమని కాని ఇది అశక్తివంతమైనటువంటిది కానీ మనం భావించకూడదు.
0: వీ షుడ్ నెవర్ కన్సిడర్ ఇట్ స్లో అండ్ పవర్లెస్.
1: ఇది చాలా సులభమైనటువంటిది.
0: ఇట్స్ క్వైట్ ఈజీ.
1: చాలా సున్నితమైనటువంటిది.
0: ఇట్ ఇస్ సో సాఫ్ట్.
1: ప్రయత్నం చేస్తే ఎంతైనా కూడా సాధించడానికి అవకాశం ఉండేటువంటిది.
0: విత్ ఎఫర్ట్ యూ కెన్ అకంప్లిష్.
1: మానవుడు ప్రయత్నపట్టాలి.
0: మ్యాన్ షుడ్ మేక్ ఎఫర్ట్.
1: ప్రయత్నం చేయటం వల్ల లక్ష్యమైన అంతరిక్షానికి వెళ్ళిపోతున్నాం మనం.
0: With efforts, man can travel in the space to lakhs of miles.
1: కాని వర్ అరేంజేనప్పుడు మనం హృదయాంతరాళానికి ప్రవేశించడానికి ప్రయత్నించడం లేదు.
0: We are not able to go within even half an inch.
1: చెయ్యాలి మనం. అంతర్జానికి పోకుండా అంతర్భావానికి పోవాలి.
0: We should do it. Instead of getting into the space, we should travel within.
1: అంతరిక్షానికి పోవడం లోపల millions of crores అంతా కూడా ఖర్చు అవుతుండాలి.
0: By traveling to the space, we are wasting millions of crores.
1: కానీ అంతర్భావానికి పోవటానికి 50 paisa కూడా ఖర్చు కానక్కర్లేదు.
0: You go within. You don't need to waste.
1: ఏమాత్రము ఖర్చు కాదు.
0: You don't need to waste.
1: అలాంటి దానికి మనం తగిన కృషి చేయటం లేదు.
0: We are not making effort in this direction.
1: విద్యార్థులారా,
0: students,
1: మొట్టమొదట మీరు అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోండి.
0: First, you develop inner vision.
1: కేవలం అవుట్లుక్స్ అంతా మీరు ఎక్కువ అభివృద్ధి పరచుకోకండి.
0: Merely don't develop
1: outlooks. మీ మనసునంతా కూడా మహా మంకీగా మారుస్తుంటుండాలి.
0: Only external outlooks will make the mind monkey.
1: కేవలం ఆర్డినరీ మంకీగా కాదు, మ్యాడ్ మంకీగా మారుస్తుంది.
0: నాట్ ఆర్డినరీ మంకీ, మ్యాడ్ మంకీ.
1: కనుక బాడీ లైక్ ఎ వాటర్ బబుల్.
0: Body is like a water bubble.
1: Mind is like a mad monkey.
0: Mind is like a mad monkey.
1: Don't follow the mind. Don't follow the body. Follow the conscience.
0: Don't follow the body. Don't follow the mind. Follow the conscience.
1: Conscience. Dan neevu conscience ni follow chesthe consciousness ni isukopothundi.
0: When you follow the conscience, it will take you to consciousness.
1: Consciousness is beyond mind.
0: That consciousness is beyond mind.
1: ఇలాంటి అతీతమైనటువంటి యొక్క మానసిక స్థితిని ప్రతి మానవుడు కూడా అందుకొని తమ తమ కర్తవ్యాన్ని తాము గుర్తించి వర్తించినప్పుడు దేశంలో సమస్యలే ఉంటుండవు, ప్రాబ్లమ్స్ ఉండవు.
0: When we reach that state beyond the mind, there will be no problems in this world.
1: కనుక ప్రపంచం యొక్క శాంతి కూడా మీరు పాటుపడండి.
0: You struggle for the peace in the world.
1: ప్రపంచం శాంతి కాదు, ప్రపంచం ఎప్పుడు శాంతిగానే ఉంటుండాలి.
0: The world is always at peace.
1: కానీ మానవుని యొక్క మనస్సులో అశాంతిగా ఉంటుండాలి.
0: But human mind is not at peace.
1: అశాంతిగా ఉండేటువంటి మనస్సును ప్రశాంతిగా చేకూర్చండి.
0: Confer, see that you get the peace in the mind.
1: అది మానవుని యొక్క నడతలపైన ఆధారపడి ఉంటుండాలి.
0: It rests on the human behavior.
1: మంచి నడతల చేత,
0: out of good behavior,
1: మంచి ప్రబోధనల చేత,
0: a good teaching,
1: నీవు ప్రపంచానికి ప్రచార ప్రబోధనలు సలపండి.
0: To the world, you teach, you publicize these things.
1: Bhagavat Namamu Cheta,
0: with God's name,
1: Hriyani Nimpukondi.
0: Fill your heart.
1: Seva Bhavamu Cheta,
0: with the feeling of service,
1: Shirasunu Nimpukondi.
0: Fill your head.
1: Manavuniki Kavalsinatundi Rende Rendu, Okati Head, Okati Heart.
0: Human being needs two, head and heart.
1: Ee head heart nu rendittiki manchiga nimpukunte hand lo manchi work cheyagali.
0: If the head and heart are good, you can have good activity in hand.
1: ఎడ్యుకేషన్ ది హ్యూమన్ వాల్యూ అని ఈ హెచ్వి అన్నారు. కాదు కాదు, హెడ్ హార్ట్ హ్యాండ్, ఇది 3H. ఈ మూడింటిని మనం చక్క చేసుకుంటే ఇంతకంటే మనం తగినటువంటి ఉన్నత స్థితిని మనం పొందలేము.
0: ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ ఇస్ కాల్డ్ EHV. నో, 3H, హెడ్ హార్ట్ అండ్ హ్యాండ్.
2: భజన బినా సుఖ శాంతి నహి.

0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవాదీనం జగత్ సర్వం, ఈ ప్రపంచమంతా కూడాను దైవాధీనమై ఉన్నది.
1: ది హోల్ యూనివర్స్ ఇస్ డివైన్.
0: సత్యాదినంచు దేవతం, ఈ దైవము సత్యం యొక్క ఆధీనంలో ఉంటున్నది.
1: ద డివినిటీ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ట్రూత్.
0: తత్ సత్యం ఉత్తమాదీనం, అట్టి సత్యము ఉత్తముల యొక్క ఆధీనంలో ఉంటుంటాయి.
1: దిస్ ట్రూత్ ఇస్ అడ్హియర్డ్ అండ్ స్పోకన్ బై ఎ నోబుల్ మ్యాన్.
0: ఉత్తమో పరదేవత, అట్టి ఉత్తముడే దైవస్వరూపుడు.
1: That noble person is personification of the divine.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Daivanni gurchi purna parijnanam lenatu aa samayam nandu aneka vidhamuluga kudanu vicharana salputu vacharu.
1: People investigated about the divine and the divinity in several ways.
0: కానీ దైవాన్ని నిర్ణయించుకోలేక ప్రకృతిని ఆరాధన చేస్తూ వచ్చారు.
1: They could not estimate the divinity in full and therefore they started worshipping prakriti, the nature.
0: కాలము గడిచిన కొలది ప్రకృతి ఆరాధన సల్లంగింది. మూర్తి ఆరాధన లోపల భారతీయులు అభివృద్ధిగాంచారు.
1: As the times passed by, they discontinued worshipping the nature and have taken to worshipping the idols, murti.
0: మూర్తి అనగా జన్మించినటువంటి ప్రతి ప్రాణి కూడాను మూర్తి స్వరూపమే.
1: మూర్తి, the I meant the one, everyone that's born has a form, murti.
0: జన్మతో కూడినటువంటి యొక్క జీవులన్నీ కూడాను మూర్తి స్వరూపాలే.
1: ఆల్ దోస్ దట్ ఆర్ బోర్న్ హ్యావ్ ఫార్మ్స్ స్పెసిఫిక్.
0: తల్లిని పూజించటము, తండ్రిని పూజించటము, గురువులను పూజించటము, పెద్దలను గౌరవించటము, ఇవన్నీ నువ్వు తప్పేమున్నది.
1: వర్షిపింగ్ ద మదర్, వర్షిప్ ద ఫాదర్, ద ప్రిసెప్టర్ అండ్ ఎల్డర్స్ amount to the worship of the form, murti.
0: Meere murti swaroopulu.
1: They have forms.
0: Aithe itti murtulaku chaitanyamu, daya, prema, karuna, sahanamu, sanubhuti, ityadi aacharanayamainatundi sadgunamulu untunnayi.
1: These forms that received adoration and worship have in them the awareness, the compassion, love, forbearance and sacrifice.
0: Kani idi evaru kodunu kaadani cheppaleru.
1: None can deny this.
0: Konni shila roopamuluga untunnayi.
1: Some forms are idols made up of stone.
0: Indulo chaitanyam leka, sahanam leka, prema leka, kadalika leka, aanandam leka, ఆ విధంగా జడస్వరూపమై ఉంటున్నాయి.
1: దీస్ ఐడల్స్ మేడ్ అప్ ఆఫ్ స్టోన్ యూ డు నాట్ ఫైండ్ ఇన్ ద అవుట్వర్డ్ వే ద లవ్, ద మూమెంట్, ద బ్లిస్ అండ్ సో ఆన్.
0: ఇట్టి రూపమును ఆరాధన చేయటము అనేక మంది ద్వేషిస్తూ వచ్చారు.
1: ది ఐడోలాట్రీ ఈస్ కండెమ్డ్ బై మెనీ.
0: అయితే దీన్ని ద్వేషించడం కూడాను ఒక విధమైన అజ్ఞానమే.
1: ది డినైల్ ఆఫ్ ఐడోలాట్రీ ఈజ్ ఆల్సో ఎ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఇది ఒక పుష్పము.
1: దిస్ ఈజ్ ఎ ఫ్లవర్.
0: ఇది పుష్పము అని ఈ యొక్క వ్రేలు ఆ పుష్పాన్ని చూపుతుండాలి.
1: ఇట్ ఈస్ ది పాయింటింగ్ ఫింగర్ దట్ డైరెక్ట్స్ యూ టువర్డ్స్ ద ఫ్లవర్.
0: ఇది ఒక టంబ్లరు అని ఒక ఈ యొక్క వ్రేలు ఆ టంబ్లర్ ను చూపుతుండాలి.
1: ద ఫింగర్ పాయింట్స్ యూ టువర్డ్స్ ద టంబ్లర్ దేర్.
0: చూపేంత వరకు మాత్రమే ఈ వ్రేలు.
1: ద ఫింగర్ హెల్ప్స్ యూ యాజ్ ఎ పాయింటర్.
0: పుష్పాన్ని చూసిన తర్వాత పుష్పం పైన మన యొక్క దృష్టి పోతుంది కానీ వ్రేలు పైన పోదు.
1: ద మూమెంట్ పాయింట్ ద ఫింగర్ డైరెక్ట్స్ యూ టువర్డ్ ద ఫ్లవర్ యూ స్టార్ట్ సీయింగ్ ద ఫ్లవర్ అండ్ నో మోర్ ద ఫింగర్.
0: అదే విధంగానే ఈ యొక్క విగ్రహములన్నీ కూడాను మన వేలుతో చూపినటువంటివిగా దైవాన్ని చూపుతాయి. దైవాన్ని చూసిన తర్వాత ఈ విగ్రహాలు మనం అక్కర్లేదు.
1: లైక్ వైజ్ దీస్ ఐడల్స్ డైరెక్ట్ యూ టువర్డ్స్ గాడ్ డివైన్.
0: దైవాన్ని చేసేటువంటివి ఈ యొక్క విగ్రహములు.
1: దీస్ ఐడల్స్ విల్ మేక్ యూ థింక్ ఆఫ్ ద డివైన్ అండ్ గో టువర్డ్స్ ద డివైన్.
0: ఇట్టి స్వరూపాన్ని విమర్శించటము దోషము కాదా?
1: Criticizing such a noble idea is a mistake.
0: Konnintini manamu ati preetiga manamu aaradhana chestunnam.
1: We worship some endearingly.
0: Mana taadalu muttadalu ainatundi varini chitramuluga cheesukoni vaatini mana grahamulo pinchukoni varini aaradhana chestuntam.
1: We have the photographs of our parents, the grandparents, and we worship them.
0: Kani ఆ యొక్క చిత్రముల లోపల చైతన్యం ఉన్నదా?
1: డూ యూ ఫైండ్ లైఫ్ దేర్ ఇన్ దోస్ పిక్చర్స్?
0: కరుణ ఉన్నదా?
1: యూ ఫైండ్ ఎనీథింగ్ దేర్?
0: ప్రేమ ఉన్నదా?
1: లవ్
0: లేదు.
1: నో.
0: కానీ వీటిని పూజించడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: వై డూ యూ వర్షిప్ ద పిక్చర్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అండ్ ఫోర్ ఫాదర్స్?
0: మన పెద్దలు ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని మనకు నిరూపించిపోయారు.
1: ది ఎల్డర్స్ హావ్ గివెన్ us an ideal to tread.
0: కనుకనే మన గృహం లోపల అనేక చిత్రములంతా ఉంటుంటాయి.
1: And hence we have got the pictures of our parents adorning the wall.
0: ఈ చిత్రములో ఆదర్శం గారు నిరూపించి ప్రబోధించి ప్రచారం సల్పి అన్ని విధాలా మనకు ఆదర్శంగా నిరూపించినటువంటి పెద్దలు మనకు ఉన్నారు.
1: We have elders who have passed on to us the ideals to follow.
0: కనుకనే వారి యొక్క ఆదర్శముల చేతనే ఈ యొక్క పటములను మనము ఉంచుకొని చైతన్యం లేకపోయినప్పటికీ మనం వాటిని ఆరాధన చేస్తున్నాము.
1: These pictures stand for all the idealism they lived up to. Though they have no life as such, we worship them.
0: 6 inchalu padavu 4 inchalu vedalpu undinatvanti oka 100 rupayala note undi.
1: We have 100 rupee currency note, 6 inches
0: and 4 inches.
1: And 4 inches.
0: Aithe danlo chaitanyam unnada?
1: Is there life in the currency note?
0: దానిలో ప్రేమ ఉన్నదా?
1: డూ యూ ఫైండ్ లవ్?
0: కానీ ప్రేమనే లేకుండా ప్రతి మానవుడు కూడాను దాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు?
1: దో ద కరెన్సీ నోట్ హ్యాస్ నో లవ్ దేర్ యెట్ మ్యాన్ లవ్స్ ఇట్.
0: 100 రూపాయల నోటును ద్వేషించేటువంటి మానవుడు జగత్తులో కానరాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ పర్సన్ హూ డస్ నాట్ లవ్ ద కరెన్సీ నోట్.
0: ఏ దేశీయుడైనా కూడాను,
1: ఆఫ్ ఎనీ కంట్రీ,
0: ఏ ప్రాంతీయుడైనప్పటికీ,
1: ఆఫ్ ఎనీ రీజియన్,
0: ఏ కాలం వారైనప్పటికీ,
1: ఎనీ టైం,
0: ఈ ధనమును ఆశించే వారే కానీ దాన్ని విరోధించేటువంటి వారు కాదు.
1: ఎవ్రీవన్ వెల్కమ్స్ మనీ, నో వన్ డినైస్.
0: అయితే ఆ రూపాయి కోసమని ప్రాణాలు త్యాగం చేసినటువంటి వీరులు ఎంతమంది లేరు?
1: దేర్ ఆర్ మెనీ హూ సాక్రిఫైస్ దేర్ లైవ్స్ ఫర్ మనీ.
0: ఈ యొక్క రూపాయి కోసమని తన యొక్క జీవితాన్ని దారబోసేటువంటి వారు ఎంతమంది లేరు?
1: దేర్ ఆర్ మెనీ హూ జస్ట్ డైడ్ ఫర్ మనీ.
0: ఈ యొక్క రూపాయిలో ఉన్నటువంటి యొక్క చైతన్యం ఏమిటి?
1: What is the life principle in this money?
0: దీని యొక్క మహత్యం ఏమిటి?
1: What is the mystery behind it?
0: దీని మహత్యము గవర్నమెంట్ ముద్రనే దీని మహత్యం.
1: The mystery of the currency note, it carries the stamp of the government.
0: ఆ ముద్ర దాని యందు ఉండటం చేత దాన్ని అనేక మంది అనేక రీతులుగా ప్రేమిస్తూ అనుభవిస్తూ వస్తున్నారు.
1: Because of the stamp of the government on the currency note, people value it, adore it and worship it.
0: మనము జాతీయ పతాకాన్ని చూస్తుంటాం మనం.
1: వి హావ్ ద నేషనల్ ఫ్లాగ్.
0: ఈ జాతీయ పతాకము ఏదో నేసినటువంటి గుడ్డలు.
1: ఇట్ ఈస్ జస్ట్ ఎ క్లాత్ దట్స్ యార్న్డ్.
0: కానీ చెరుకు పిచ్చి యొక్క తత్వము, ఒక గడ్డి పరుస యొక్క తత్వము ఈ యొక్క బట్టలు చేరి ఉంటున్నది.
1: వి ఫైండ్ ఇట్స్ ఆల్ మేడ్ అప్ ఆఫ్ యార్న్ అవుట్ ఆఫ్ ది ప్లాంట్స్ దట్ ఆఫ్ ద గ్రాస్ ప్లేస్.
0: ఈ 100 రూపాయల నోటు ఎందుకు కూడాను గడ్డిపోచ యొక్క ముద్దనే ఉంటుండాలి.
1: ది కరెన్సీ నోట్ ఆల్సో క్యారీస్ బేసికలీ దట్ ఆఫ్ ద గ్రాస్ బ్లేడ్.
0: చెరుకు పిచ్చి యొక్క ముద్దనేది ఇందులో చేరి ఉంటున్నది.
1: అండ్ దే ఆల్ రిప్రజెంట్ ద వైల్డ్ గ్రాస్.
0: కానీ దీనికి ఎట్టి విలువ లేదు.
1: దే హావ్ నో వాల్యూ.
0: కానీ అట్టి పతాకాన్ని మనము ప్రతి భారతీయుడుకును ప్రతి దేశీయుడుకును గౌరవిస్తూ ఆరాధిస్తూ వస్తున్నారు.
1: బట్ ద నేషనల్ ఫ్లాగ్ ఈజ్ హైలీ కెప్ట్ ఇన్ హై ఎస్టీమ్.
0: దీనికి ఈ ఆరాధన ఎందుకు చేయాలి?
1: వై షుడ్ యూ డూ దాట్?
0: జడమైన విగ్రహాన్ని చేయటము మూర్ఖత్వం అని వాదించేటువంటి యొక్క మూర్ఖులు ఈ యొక్క పతాకాన్ని ఆరాధన చేయటము మూర్ఖం కాదా?
1: మెనీ ఫూల్స్ ఆర్గ్యూ దట్ ఇట్ ఈస్ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్ టు వర్షిప్ ఐడల్స్. బట్ ది వెరీ సేమ్ ఫూల్
0: ఈ 100 రూపాయల నోటు మనం కాపాడుకోవటము, దీనికోసం అన్ని విధాలు కూడాను త్యాగం చేయటము, ఇది మూర్ఖత్వం కాదా?
1: ఈజ్ ఇట్ నాట్ ఫూలిష్నెస్ టు సాక్రిఫైస్ వన్స్ ఓన్ లైఫ్ ఫర్ మనీ?
0: ఈ విధంగా మానవుడు తన ఇష్ట అయిష్టమును పురస్కరించుకుని పూజలు ద్వేషములు కొనసాగుతూ వస్తున్నాయి.
1: Therefore, based on the likes and the dislikes of mankind, we find the worship and the denial.
0: ప్రతి మానవుని యందు కూడాను ఒక విశ్వాసం ఉన్నది.
1: Every man has faith in him.
0: ఆ విశ్వాసమే లేకుండినా దేనిని కూడాను ఆశించలేడు.
1: If he has no faith, he cannot expect to have anything.
0: ప్రతి మానవుని ఎందు కూడా మొట్టమొదట ఆ విశ్వాసము అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore, everyone has to develop this faith.
0: ఈశావాస్యం ఇదం జగత్తు అనగా ఏమిటి? ప్రతి మానవుడు, ప్రతి ప్రాణి, ప్రతి జీవి ఈశ్వర స్వరూపమే.
1: ఈశావాస్యం ఇదం జగత్. ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ డివైన్. ఎవ్రీ లివింగ్ క్రీచర్, ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఇస్ డివైన్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈశ్వర సర్వభూతానాం.
1: ఈశ్వర సర్వభూతానాం,
0: అట్టి ఈశ్వరత్వము అన్ని భూతములు ఎందు కూడాను చైతన్య స్వరూపంతో కలుగుతూనే ఉంటున్నది.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈశ్వరుడు అనగా ఏమిటి?
1: హూ ఇస్ ఈశ్వర?
0: సకలేశ్వర స్వరూపుడే ఈశ్వరుడు.
1: ఈశ్వర ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఐశ్వర్య.
0: ఇది 6 రకమైనటువంటి గుణములతో కూడి ఉంటున్నది.
1: గాడ్ హ్యాస్ 6 అట్రిబ్యూట్స్.
0: ఐశ్వర్యము,
1: ఐశ్వర్య వెల్,
0: దానము,
1: చారిటీ,
0: యశస్సు,
1: రెప్యుటేషన్,
0: ఒక జ్ఞానము,
1: విజ్డమ్,
0: రసము,
1: ఎసెన్స్,
0: విద్యక. ఈ ఆరింటి యొక్క తత్వమునే ఈ యొక్క ఈశ్వరత్వం అంటున్నారు.
1: ఈశ్వరత్వ డివైనిటీ రిప్రజెంట్స్ దీస్ 6 అట్రిబ్యూట్స్.
0: కనుకనే షడైశ్వర్య స్వరూపుడు ఈశ్వరుడు అని పేరు.
1: సో గాడ్ ఈస్ ద వెరీ మాస్టర్ ఆఫ్ దీస్ 6 ఫార్మ్స్ ఆఫ్ వెల్.
0: దీన్ని శంకర అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ శంకర.
0: సంగ్ అనగా చిదానందము, ఆత్మానందము.
1: శం మీన్స్ చిదానంద, ది ఎటర్నల్ బ్లిస్. ఆత్మానంద, ద బ్లిస్ ఆఫ్ ద సెల్.
0: కరా అందించేటువంటి వాడు.
1: కరా, హూ విల్ హ్యాండ్ ఓవర్?
0: ఆత్మానందమును, చిదానందమును అందించేటువంటి వాడు శంకరుడు.
1: శంకర, హూ కన్ఫర్స్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ది ఎటర్నల్ బ్లిస్.
0: కనుక దైవత్వంతో అన్ని రకములైనటువంటి యొక్క నామముల యొక్క స్వరూపం కూడాను ఇమిడి ఉంటున్నది.
1: దేర్ఫోర్ వి ఫైండ్ గాడ్ ఇన్ ఎవ్రీ నేమ్ అండ్ ఇన్ ఎవ్రీ ఫార్మ్.
0: ప్రతి మానవుడి ఎందు కూడాను ఈశ్వరత్వం అనేటువంటిది తాండవమాడుతూ ఉన్నది.
1: దేర్ యు ఫైండ్ కాస్మిక్ ప్రిన్స్, డివైన్ ప్రిన్సిపల్.
0: సర్వభేదముల యొక్క సారమే ఈ యొక్క పదముల యొక్క అంతరార్థం.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ వర్డ్ కనోట్స్ ది వెరీ ఎసెన్స్
0: ఆఫ్ ది డివైన్. అనేటువంటి దానికి ఋగ్వేదము అని అర్థముంది. సత్య అనే పదమునకు ఋగ్వేదము అని అర్థముంది.
1: ద వర్డ్ సత్య హ్యాజ్ ఎ మీనింగ్ ఋగ్వేద.
0: సా అనేటువంటి పదమునకు సామవేదంగా ఉంటుండాలి.
1: ద లెటర్ సా స్టాండ్స్ ఫర్ సామవేద.
0: ఆ అనేటువంటి పదమునకు అధర్వణ వేదంగా ఉంటుండాలి.
1: ఆ సిగ్నిఫైస్ అధర్వణ వేద.
0: మా అనేటువంటి పదమునకు, అది యా అనేటువంటి పదమునకు యజుర్వేదంగా ఉంటుండాలి.
1: యా సింబలైజెస్ యజుర్వేద.
0: సత్య సా ఆయి.
1: సత్య సా ఆయి.
0: సత్య ఋగ్వేదము.
1: సత్య ఋగ్వేద.
0: సా
1: సా
0: సామవేదము.
1: సామవేద.
0: ఆ అధర్వణ వేదము.
1: అధర్వణ వేద.
0: మా యా అనేటువంటిది యజుర్వేదం.
1: యా యజుర్వేద.
0: సా ఆత్యాస.
1: సాత్యాస.
0: కనుకనే ప్రతి పదమునందు కూడాను వేదం యొక్క సారము ఇమిడి ఉంటున్నది.
1: ఎవ్రీ లెటర్ కంటైన్స్ ది ఎసెన్స్ ఆఫ్ వేద.
0: ప్రమాణపూర్వకంగా మనం విచారణ చేసినప్పుడు అర్థము తెలియనిటువంటి మూర్ఖులు ఎన్ని రకములైనటువంటి అర్థములైనా చేసుకోవచ్చు.
1: ద ఫూలిష్ పీపుల్ డు నాట్ అండర్స్టాండ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్.
0: లింగం అనగా ఏమిటి దీని అర్థము?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లింగం?
0: గుర్తు అని దీనికి ఒక పదం.
1: లింగం మీన్స్ సైన్.
0: ఈ పదం దేనికోసం ఉపయోగపెట్టారు?
1: వై డూ యూస్ దిస్?
0: అనగా లింగాకారము ఆత్మకు మాత్రమే సంబంధము.
1: ది వెరీ ఫార్మ్ ఆఫ్ లింగ రిప్రజెంట్స్ ద సెల్ఫ్.
0: ఇట్టి ఆత్మతత్వాన్ని ప్రబోధించే నిమిత్తమై లింగము అనేటువంటి రూపం లోపల దానికి ఎటు ముఖము ఎటు కాలు అనేటువంటి తెలియదు.
1: లింగ హ్యాస్ నో డైమెన్షన్ అండ్ ఇట్ రిప్రజెంట్స్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కనుకనే భగవంతునికి ఆద్యంతములు లేనటువంటి స్వరూపానికి లింగము అని పేరు పెట్టారు.
1: గాడ్ హ్యాస్ నైదర్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్ అండ్ సో ఇస్ కాల్డ్ లింగం.
0: ఈశ్వరత్వం అనేటువంటి దాన్ని సకలైశ్వర్యం అన్నారు.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ద మాస్టర్
0: ఈశ్వరత్వమే.
1: అండ్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్సో.
0: జ్ఞానము ఈశ్వరత్వమే.
1: విజ్డమ్.
0: ఆరోగ్యము ఈశ్వరత్వమే.
1: హెల్త్.
0: సంపద ఈశ్వరత్వమే. సిరి ఈశ్వరత్వమే.
1: సిరి ది వెల్త్.
0: కనుకని ఇవన్నీ కూడా సకలైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు అని.
1: ఈశ్వర ఇస్ ద మాస్టర్ ఆఫ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
0: విద్య కూడా ఈశ్వరత్వమే.
1: నాలెడ్జ్ ఇస్ ఆల్సో ఈశ్వర.
0: కనుకని ప్రతిది కూడా ప్రపంచం లోపల మనం ముట్టినదంతా కూడా ఈశ్వర స్వరూపమే.
1: వాట్ ఎవర్ దట్ యు కమ్ అక్రాస్ ఇన్ లైఫ్, వాట్ ఎవర్ దట్ యు టచ్ ఇస్ డివైన్.
0: అన్నింటినీ చూపేటువంటిది మన యొక్క హృదయము.
1: ఇట్ ఇస్ అవర్ హార్ట్ దట్ డైరెక్ట్స్ ద పాయింట్స్ అవుట్ ఎవ్రీథింగ్.
0: హృదయం అనేటువంటిది కరుణతో కూడినటువంటిది.
1: ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: కనుకనే కరుణ స్వరూపమైనటువంటి యొక్క తత్వమే ఈశ్వరత్వము.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ కంపాషన్.
0: జీవేశ్వర స్వరూపంతో కూడినటువంటిది ఈశ్వరత్వము.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ద హార్మనీ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ద డివైన్.
0: ఇటువంటి దివ్యత్వమైనటువంటి ఒక ఈశ్వరత్వాన్ని మనం సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాము.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు కాంప్రిహెండ్ ద ట్రూ నేచర్ ఆఫ్ ఈశ్వర.
0: ప్రపంచం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఎన్ని విధములైనటువంటి యొక్క ఆరాధనలో జరుగుతూ ఉన్నాయి.
1: వీ ఫైండ్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ వర్షిప్.
0: కానీ ఈ ఆరాధనలన్నీ కూడా ఒక్క తత్వమునకు మాత్రమే ఉన్నాయి.
1: బట్ ఆల్ దీస్ మోడ్స్ ఆఫ్ రిప్రజెంట్ ఓన్లీ వన్ మెయిన్.
0: దానికి వేరు వేరు పేర్లంతా కూడా పెట్టుకుంటూ వచ్చారు.
1: బట్ డిఫరెంట్ వర్డ్స్ నేమ్స్ హావ్ బీన్ గివెన్.
0: రామ అన్న, కృష్ణ అన్న, ఈశ్వరుడు అన్న అంతా ఒక్కటే.
1: రామ, కృష్ణ, ఈశ్వర ఆల్ ఆర్ వన్.
0: కానీ కొంతమంది విశ్వాసము గాఢంగా ఉండటం చేత ఈశ్వరత్వము అని అనుకుంటారు.
1: సమ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్, దేర్ ఫోర్ దే.
0: మరికొంతమంది రామ అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంలో ఉండటం చేత రామతత్వాన్ని అభిష్టపెడతారు.
1: సమ్ లైక్ ద నేమ్ రామ.
0: ఈ విధంగా వారి వారి లైక్ అనగా రమేతీతి రామ, ఆ రమింపబడినటువంటి దానికి వారు వరిస్తూ ఉంటారు.
1: దేర్ఫోర్ బికాస్ దే లైక్ ద వెరీ నేమ్ రామ సో దే వర్షిప్ హిమ్.
0: కనుక శివరాత్రి.
1: శివరాత్రి,
0: ఈ శివ అనగా ఏమిటి?
1: హూ ఈజ్ శివ?
0: మంగళకరమైనటువంటి ఒక రాత్రి శివరాత్రి.
1: శివరాత్రి మీనింగ్ ఆస్పిషియస్ నైట్.
0: అనగా ఈ శివ అనేటువంటి మంగళకరమైనటువంటి తత్వము ఎక్కడి నుంచి వచ్చింది?
1: శివ ఆస్పిషియస్నెస్, వేర్ ఫ్రమ్ యు గెట్ ఇట్?
0: తన యొక్క శ్వాస నుంచి వచ్చినటువంటిది.
1: ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ బ్రెత్.
0: అది ఏ సో హం సో హం, అది ఏ ఆత్మ నుంచి వచ్చినటువంటిది శబ్దం.
1: దిస్ బ్రెత్ స్టాండ్స్ ఫర్ దిస్ వర్డ్ సోహం. That comes out of Atma, the self.
0: దీనిని హంస గాయత్రి అని పిలుస్తూ వచ్చారు కొంతమంది.
1: దిస్ ఇస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హం అనగా తాను.
1: హం మీన్స్ ఐ.
0: సో దైవము.
1: సో దట్ గాడ్.
0: కాబట్టి దైవాన్ని నేనే అనేటువంటి అంతరార్థాన్ని బోధిస్తూ వచ్చింది.
1: సో ది ఇన్నర్ మీనింగ్ ఈజ్ ఐఎమ్ గాడ్.
0: సోహం.
1: సోహం.
0: ఇది ఒక దినమునకు 21,600 పర్యాయములు నీకు ప్రబోధిస్తూ వస్తుండదు.
1: దిస్ హాస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ సోహం, ద బ్రెత్ దట్ వీ టేక్ 21,600 టైమ్స్ ఏ డే స్టాండ్స్ ఫర్ దిస్ వర్డ్ సోహం దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఆత్మా ద సెల్ఫ్.
0: దీనిని హంస గాయత్రి అని పిలుస్తూ వచ్చారు కొంతమంది.
1: దిస్ ఇస్ కాల్డ్ హంస గాయత్రి.

0: ఇలాంటి ప్రబోధలు అనాది కాలం నుంచి కూడాను భారతదేశంలో ఆచరిస్తూ వస్తున్నారు.
1: దీస్ టీచింగ్స్ హావ్ బీన్ ప్రొపగేటెడ్ అండ్ ప్రాక్టీస్డ్ సిన్స్
0: విహారాధన మూర్ఖత్వం అని ఎవరు కూడా భావించరాదు.
1: నో వన్ షుడ్ కన్సిడర్ ఇట్ యాజ్ ఫూలిష్.
0: ఇది మూఢత్వము అని చింతించరాదు.
1: యూ షుడ్ నాట్ డిసైడ్ ఇట్ యాజ్
0: ఫూలిష్. అది ఏ నిజమైనటువంటి మూర్తిని దర్శింపచేసేటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ విల్ డైరెక్ట్ యూ టు గాడ్.
0: ఇది పుష్పము అని ఈ వ్రేలు చూసుకున్నప్పుడు,
1: విత్ దిస్ ఫింగర్ డైరెక్ట్ యూ టు ద ఫ్లవర్.
0: ఈ వ్రేలు కేవలం మూర్ఖమైనటువంటిదేనా?
1: కెన్ యూ కాల్ దిస్ ఫింగర్ ఎ ఫూల్?
0: ఇది మూర్ఖమైనటువంటిది అయితే ఇది పుష్పము అని దీన్ని చూపగలుగుతుందా?
1: ఇఫ్ దట్ ఈస్ ఫూలిష్ యాక్ట్, హౌ డస్ ఇట్ డైరెక్ట్ యూ టు గాడ్?
0: కనుక చూపబడినటువంటిది పుష్పము, చూపించినది వ్రేలు.
1: సో దట్ విచ్ ఇస్ షోన్ ఇస్ ద ఫ్లవర్, దట్ విచ్ షోస్ ఇస్ ద ఫింగర్.
0: దైవము చూపబడినటువంటిది,
1: గాడ్ ఈస్ షోన్.
0: విగ్రహము చూపింపబడినటువంటిది,
1: ఐడల్ దట్ డైరెక్ట్స్ టు గాడ్.
0: కనుకనే దైవం అనేటువంటి విగ్రహాన్ని మనం ఏమాత్రం కూడా విస్మరించరాదు.
1: సో వీ షుడ్ నాట్ ఫర్గెట్ దిస్ ఐడల్స్.
0: ఇది జడమైనటువంటి విగ్రహం అని భావించరాదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ యాస్ లైఫ్.
0: జడమందుకున్న చైతన్యం ఉంటుంది.
1: దేర్ ఇస్ అవేర్నెస్ దేర్ ఈవెన్ ఇన్ దిస్ స్కిన్.
0: ఈ చైతన్యం లేనటువంటి ఒక జడము ఎక్కడ కూడా మనకు కానరాదు.
1: వితౌట్ దిస్ అవేర్నెస్ కాన్షియస్నెస్ దేర్ కెనాట్ బి ఇనఫ్ మ్యాటర్.
0: ప్రతి అణువునందు కూడా ఈ యొక్క చైతన్యం ఉంటుండాలి.
1: అండ్ ఎవ్రీ ఆటమ్ హ్యాస్ గాట్ దిస్ అవేర్నెస్.
0: సర్వ రూపములందు కూడా ఈ చైతన్య శక్తి ఉంటున్నది.
1: ఇన్ ఆల్ ఫార్మ్స్ వీ ఫైండ్ దట్ పవర్ ఆఫ్ అవేర్నెస్.
0: అణువురణీయాన్ మహతో మహీయాన్, అణు నుంచి ఘనం వరకు కూడా చైతన్యం ఉంటున్నది.
1: వీ ఫైండ్ దిస్ కాన్షియస్నెస్ ఆల్ ఓవర్, స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: కనుకనే మనము ఏదైనా కూడా ఇది జడం అని భావించరాదు మనము.
1: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ ఎనీ యాజ్
0: ఇనర్. దృష్టిలో ఆ విధమైన జడంగా నీకు కనిపించవచ్చును.
1: ఇట్ మైట్ బి ఇనర్ట్ ఫ్రమ్ యువర్ వ్యూ పాయింట్.
0: కానీ
1: బట్
0: వేద దృష్టి లోపల అన్ని చైతన్యమే.
1: ఫ్రమ్ వేదిక్ పార్లన్స్ ఎవ్రీథింగ్ ఇస్ అవేర్నెస్.
0: కనుకనే అట్టి అవేర్నెస్ అనేటువంటి ఒక శక్తిని మనం విస్మరించడము చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు ఫర్గెట్ దట్ అవేర్నెస్.
0: కనుక ప్రతి దినం కూడాను మనం చేసే ఆరాధనలన్నీ కూడాను దైవానికి చెందినటువంటివి.
1: దేర్ఫోర్ వాట్ ఆల్ యాక్ట్స్ దట్ వీ డూ ఎవ్రీ డే అమౌంట్ టు వర్షిపింగ్ ద లార్డ్.
0: సర్వ పూజ సర్వత్రా సర్వవ్యాపి అయినటువంటి ఒక ఉదాహరణ తత్వము ఆత్మతత్వము ఎందుకు కనిపించడం లేదు?
1: దట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ యూనివర్సల్, హౌ ఇస్ దట్ వీ డోంట్ సీ దెమ్?
0: క్షీరమందు వెన్న చూడంగా కోరుదురు.
1: దేర్ ఇస్ బటర్ ఇన్ ద మిల్క్ అండ్ యూ డోంట్ సీ ఇట్.
0: కానీ వెన్న కోరినంత మాత్రమే మనకు లభించునా?
1: బై మియర్లీ డిజైన్ ద బటర్ కెన్ యూ గెట్ ఇట్? నో.
0: ఆ క్షీరంను పెరుగుగా చేసి
1: అండ్ యూ హావ్ టు కర్డిల్ ఇట్ ఫస్ట్.
0: దాన్ని చిలికినప్పుడే ఆ వెన్న మనకు లభ్యమవుతుంది.
1: యూ హావ్ టు కర్డిల్ ద మిల్క్ అండ్ ద చర్న్ లేటర్ టు గెట్ ది బటర్.
0: కనుక నేను కనిపించలేదే ఆత్మ అనుకుంటే చాలా పొరపాటు.
1: బికాస్ ద సెల్ఫ్ ఇస్ నాన్ అపేరెంట్ యూ కెనాట్ డినై.
0: ఆత్మ సర్వులు ఎందుకు సర్వమానవులు ఎందుకు ఉండేటువంటి ఒక చైతన్య స్వరూపమే.
1: ద స్పిరిట్ ఆర్ ద సోల్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ అవేర్నెస్.
0: కానా
1: సో
0: ఈ సత్యాన్ని మనం గుర్తించకుండా రెండు దోషములు మనకు వెంటాడుతూ ఉంటుంటాయి.
1: వీ డోంట్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ అండ్ వీఆర్ కమిటింగ్ టూ మిస్టేక్.
0: రెండు దోషములు వెంటాడుచుంటూ నరుని.
1: అండ్ దీస్ టూ మిస్టేక్స్ వన్ ఫాలోస్ ది అదర్.
0: ఒకటి
1: వన్
0: లక్షల తప్పులు తన తప్పులను తాను మర్చిపోతుంటాడు.
1: వీఆర్ ఫర్గెటింగ్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ మిస్టేక్స్ దట్ వీ కమిట్ ఫర్ అవర్ సెల్ఫ్.
0: అది ఒక్కటి.
1: దట్ వన్ మిస్టేక్
0: దానివల్లనే దైవత్వాన్ని జ్ఞాపకం లేకుండా చేస్తుంది.
1: దట్స్ రీజన్ వై వీ ఫర్గెట్ గాడ్.
0: పరుల అణుమాత్ర దోషము పెద్ద చేయు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ కన్సిడర్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మిస్టేక్ కమిటెడ్ బై అదర్స్.
0: పరుల చిన్న తప్పును కూడా మనం పెద్దదిగా భావిస్తుంటుంటాం.
1: ఎ స్మాల్ మిస్టేక్ కమిటెడ్ బై అదర్ మ్యాన్.
0: ఆ యొక్క దోషమే నీకు దైవత్వానికి దూరం చేస్తుండాలి.
1: పాయింటింగ్ టు ది మిస్టేక్స్, మైన్యూట్ మిస్టేక్స్ ఇన్ అదర్స్.
0: తన ఎందున్నటువంటి లక్షల దోషాన్ని కూడా
1: ది ఇన్యూమరబుల్ మిస్టేక్స్ ఇన్ యూ
0: దాచి పెడుతుంటాది.
1: అండ్ యూ హైడ్ దెమ్.
0: ఈ రెండు దుర్గుణులు మన యొక్క హృదయం నుండి తీసివేసినా మనం నిజమైనటువంటి దైవ స్వరూపులమే.
1: హైడింగ్ అవర్ ఓన్ మిస్టేక్స్ అండ్ కన్సిడరింగ్ మిస్టేక్స్ ఆఫ్ అదర్స్ మైట్ డిస్టెన్సెస్ ఫ్రమ్ గాడ్.
0: పరదోషములను మాత్రం వెతుక్కుంటూ పోవటం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు బి ఇన్ సర్చ్ ఆఫ్ ఫాల్ట్స్ ఇన్ అదర్స్.
0: తన దోషమును తాను వెతకాలి.
1: సీక్ అవుట్ యువర్ ఓన్ ఫాల్ట్.
0: తన చిన్నదైనా కూడా దాన్ని పెద్దదిగా భావించాలి.
1: యువర్ ఫాల్ట్ మే బి సో స్మాల్ అండ్ టైనీ అండ్ సింపుల్.
0: పరుల దోషం నీకు కనిపించినప్పటికీ దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా చూసుకోవాలి.
1: బట్ ఇగ్నోర్ ది మిస్టేక్స్ ఆఫ్ అదర్స్.
0: అట్టి త్యాగభావమే సాధకులకు అత్యవసరము.
1: అండ్ ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఈజ్ ఎసెన్షియల్.
0: ఈ త్యాగభావమే లేకుండా ఈ యోగత్వమే మనకు ప్రాప్తించదు.
1: వితౌట్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్

0: Twice you cannot proceed along the spiritual path.
1: ఈనాడు ప్రపంచంలో ఎంత చూసినప్పటికీ
0: in this world wherever you see
1: పరలోకదోషమును వెతికేటువంటి ఒక పాపులు దినదినానికి అభివృద్ధి అవుతున్నారు.
0: Sinners are increasing day by day who point out others' mistakes.
1: తన అణుమాత్రమైన దోషాన్ని కూడా వెతకడానికి ప్రయత్నించినటువంటి యొక్క వారు ఎక్కడా కనిపించడం లేదు.
0: There's not even a single wise man who will be able to find out a simple mistake.
1: కనుకనే అందరూ కూడా అశాంతికి గురి అవుతున్నారు.
0: That's the reason why all of us
1: అందరూ కూడా దుఃఖములకు గురి అవుతున్నారు.
0: That's why we are all miserable.
1: కనుక మొట్టమొదట మనం దుఃఖాన్ని దూరం చేసుకోవాలని
0: So we have to cross this misery.
1: అశాంతిని మనం దూరం గావించాలని
0: we have to shed this restlessness.
1: కోరేటువంటి ప్రతి మానవుడు కూడాను తన యందు ఉన్నటువంటి దోషాన్ని మొట్టమొదట చంపివేయాలి.
0: All those that aspire to be peaceful must give up these two.
1: పరల దోషాన్ని వెతికేటువంటి వాడు మహా పాపి.
0: He is the worst of the sinners. Who finds fault with others?
1: మనం ఎప్పుడు కూడాను ఇతరుల దోషాన్ని వెతకకూడదు.
0: We should never find out faults in others.
1: ఇది ఏ నిజమైనటువంటి శివత్వమునకు తెలియనటువంటి అర్థము.
0: This is the meaning of Sivatva, the principle of Siva.
1: వ్యక్తి పవిత్రమైనటువంటి గుణం మనలో ప్రవేశించాలి.
0: We should have a sacred quality within us.
1: పరదోషం అనేటువంటిది మహాపాపమైనటువంటి.
0: Accusation of others is the worst of the sins.
1: కనుక దాని జోలికే మనం పోకూడదు.
0: We should not be after that quality.
1: ఒకవేళ దూషించడానికి నీకు ఇష్టమైన నిన్ను నీవు దూషించుకో.
0: In fact, if you want to criticize anybody, criticize yourself.
1: నేను మానవుడై పుట్టి
0: Having been born a man,
1: మానవత్వాన్ని ధరించి
0: having been a man,
1: ఇలాంటి మానవుడు చేయవలసినటువంటి పనులు నేను చేయగలుగుతున్నానా?
0: Am I able to do manly deeds, the activity of
1: the human ఆచరిస్తున్నాను కదా?
0: What kind of activity am I doing?
1: నిన్ను నీవు విమర్శించుకో.
0: So you criticize yourself.
1: నిన్ను నీవు దూషించుకో.
0: You accuse yourself.
1: నిన్ను నీవు దండించుకో.
0: And you punish yourself.
1: ఇదే నిజమైనటువంటి సాధన.
0: Punishing one's own
1: సాధన సాధనగా జపం చేయటం సాధన కాదు.
0: It's not simply repeating names.
1: జ్ఞానాన్ని కూర్చోవటం సాధన కాదు.
0: Not sitting for meditation.
1: మనలో ఉన్నటువంటి దోషాన్ని దూరం చేయటమే గొప్ప సాధన.
0: Giving up all the bad qualities within is the true spiritual path.
1: సాధన అనగా మన దుర్భావం దూరం చేసుకుని సద్భావమును పెంచుకోవటమే సాధన.
0: True sadhana, spiritual path meant cultivating good qualities
1: and
0: getting rid of bad qualities.
1: అది ఏ సాధన?
0: That is sadhana.
1: Sadhana, sakaleshwari swarupam.
0: Sa, the very form of different forms of wealth.
1: Atti sakaleshwari swarupam ainatundi aa saanu manamu dushistam enta paapam.
0: It's what a mistake, what a sin it is if you are aware of
1: it. Manam penchukunnappude adhe mana dhanam.
0: And in fact, if we develop good qualities, there is our wealth.
1: Okku kontha mandi manavulaku krodham vastuntadi.
0: Some are angry.
1: Chanam lopalle krodham vastundi.
0: They will have temper.
1: Kaani aa krodhamu evarini chedustundi?
0: Well, who will be spoiled by that?
1: Tana kopame tana shatruvu.
0: Your anger is your enemy.
1: Tana shanti tanaku raksha.
0: And in fact, your peace is protecting you.
1: Kopamunu tanu champukovali.
0: Therefore, you have to kill your anger.
1: Daya chuttambavu.
0: And the compassion is your relief.
1: Tana santoshame swargamu.
0: And your happiness is the very
1: heaven. Tana dukkame narakam anru.
0: And your very misery is the hell.
1: Ilanti dukkame narakam manaku.
0: And that misery is the hell.
1: Eenadu manavulu nirantaram kodunu dukkamulo munigipothunnaru.
0: Man has drowned himself in misery.
1: కారణం ఏమిటి?
0: Why?
1: తన దోషాన్ని తాను గుర్తించుకోలేకపోవటమే దీనికి మూల కారణం.
0: The reason is that he is not able to know his own fault.
1: మొట్టమొదట తన దోషాన్ని తాను గుర్తించాలి.
0: First he should find out his own mistake.
1: తాను గొప్ప అని పనులు చాలా చిన్నవారని అమాయకులని అలుపులని భావించుకోవటం చాలా పొరపాటు.
0: It's a big mistake to consider yourself so high and others so low.
1: మొట్టమొదట దైవత్వం ఎక్కడ ఉన్నది?
0: Where is God?
1: ప్రతి మానవుని యందు ఉంటుంది.
0: God is in everyone.
1: ప్రతి జీవి యందు ఉంటున్నది.
0: In every living creature.
1: ప్రతి ప్రాణి యందు ఉంటున్నది.
0: In every living
1: thing. ప్రతి ప్రాణి, ప్రతి జీవి, ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపమే.
0: Therefore every living creature, every living being, every human being is embodiment of God.
1: అది కాకుండా ఉండినప్పుడు ఈశ్వర సర్వభూతానాం అని ఎందుకు చెప్తారు?
0: If it is not so, why should the scriptures declare ఈశ్వర సర్వభూతానాం?
1: దైవం మానుష రూపేణ.
0: God is in human form.
1: కనుకనే దైవం మనిషి రూపంలో వస్తుంటాడు.
0: God incarnates in human form.
1: కాబట్టి అట్టి మనుషులను మనం దైవంగా భావించుకుంటే వారిని మనం ఏమాత్రం కూడా విమర్శించము.
0: సో ఇఫ్ యూ కన్సిడర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ డివైన్ యూ విల్ నాట్ క్రిటిసైజ్.
1: భగవంతుడు ఎప్పుడు కూడాను భావాన్ని చూస్తాడే కానీ బాహ్యమైన చర్యలు చూడడు.
0: God is after the feeling and not the external ritual.
1: ఈనాటి మానవుడు చర్యలపైనే దృష్టి అభివృద్ధి పరుస్తున్నారు.
0: Man today concentrates on the external ritual.
1: భావాన్ని విస్మరిస్తున్నారు.
0: He is forgetting the inner feeling.
1: భావప్రియుడే భగవంతుడు.
0: God relishes your feeling.
1: కనుకనే దృష్టి దోషమును మనం కొంతవరకు మార్చుకోవాలి.
0: So we have to correct our vision.
1: పశ్యతి పశుహు.
0: It's only animal that will have external looks.
1: బయట దృష్టి చూచేటువంటి పశువు.
0: That which has got the outer view is an animal.
1: అంతర్దృష్టిని చూచి నడిపించి వాడు మానవుడు.
0: ఇఫ్ ఈస్ ఎ ట్రూ హ్యూమన్ యూ విల్ హావ్ ఇన్నర్ విజన్.
1: ఎప్పుడు మనం బయట దృష్టి చూస్తుంటాం.
0: ఇఫ్ యు హావ్ గాట్ ది ఎక్స్టర్నల్ వ్యూ ఆల్ త్రూ వి ఆర్ అనిమల్స్.
1: ఇది కాదు, మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్.
1: ఎక్కడ పచ్చ కనపడితే అక్కడంతా పశువు పరిగెత్తిపోతుంది.
0: ఇట్స్ ద కౌ దట్ రన్స్ ఆఫ్టర్ ద గ్రీన్ గ్రాస్.
1: కానీ మానవుడు దాన్ని విచారణ చేస్తాడు.
0: బట్ మ్యాన్ మస్ట్ ఎంక్వైర్.
1: అది పంట భూమి.
0: That is a
1: frigid thing.
0: And there
1: I have watched.
0: And if we are after that, we will be punished. Today we are forgetting our own duty.
1: మన కర్తవ్యాన్ని విస్మరించడమే మానవత్వంలో పెద్ద దోషము.
0: Forgetting one's own duty is the biggest mistake in
1: mankind. ఉదాహరణ,
0: a small example.
1: ఈనాడు ఒక ప్లేన్ పోవాలనుకున్నాం.
0: Today you want to catch a flight.
1: ఒక బస్సు పోవాలనుకున్నాం.
0: You want to catch a bus.
1: అది సకాలానికి ఎగిరి రాకపోతే,
0: if it does not come there at
1: time, మనం ఆ బస్సును ఆ ప్లేన్ ను ఎంత దూషిస్తాం.
0: You go on criticizing the bus or the flight.
1: ఈ సకాలానికి ప్లేన్ రావటం లేదే.
0: Even the flight is not at the right
1: time. సకాలానికి ఈ యొక్క బస్సులు రావటం లేదే.
0: Buses are not reaching at the right
1: time. అని కర్తవ్యాన్ని విస్మరించినప్పుడు దాన్ని మనం దూషిస్తున్నాం.
0: Naturally you accuse when duty is forgotten.
1: అదే విధంగానే మానవుడు తన కర్తవ్యాన్ని విస్మరించినప్పుడు మానవుని మరొక మానవుడు దూషిస్తాడు.
0: Similarly when man forgets his duty he will be accused by the
1: తన కర్తవ్యాన్ని తాను గుర్తించగలుగుతున్నాడా?
0: Are you able to know your own duty?
1: తన పవిత్రతను తాను పోషించుకోగలుగుతున్నాడా?
0: Are you able to maintain your
1: తన దివ్యత్వాన్ని తాను కాపాడుకోగలుగుతున్నాడా?
0: Are you able to safeguard your divinity? No.
1: ఇందువల్లనే మానవత్వం అనేటువంటిది మసిగలిపోయింది.
0: That's the reason why the human quality is totally gone.
1: కనుక మానవత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: We have to develop the human
1: మానవతా గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop the human values.
1: ఈనాడు మానవతా గుణములను అభివృద్ధి పరచుకోకుండా మానవుడు అనుకుంటే దీని అంతరార్థం ఏమిటి?
0: Without cultivating human values we call ourselves humans.
1: మానవతా గుణములను మనం పెంచుకోవాలి.
0: We have to develop the human value.
1: అది ఏ సత్యము?
0: That's truth.
1: అది ఏ ధర్మము?
0: Righteousness.
1: అది ఏ ప్రేమ?
0: That's love.
1: అది ఏ ఆనందము?
0: That's bliss.
1: అది ఏ అన్ని విధాల సుఖము?
0: And it confers bliss in every way.
1: కాబట్టి మానవుడైనపోయిన వాడు నీవు సత్యాన్ని ఎందుకు వదులుతున్నావు?
0: So being a man, why should
1: నీ ప్రాణములు, నీ ఐదు ప్రాణములు నీ దగ్గర ఉంటున్నాయి.
0: You have got the five life principles.
1: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస.
0: The five human values are the life principles.
1: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస.
0: సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస.
1: కనుక నీలో ఆ సత్యమే లేకందంటే నీలోని ఒక ప్రాణం చచ్చిపోయింది.
0: When there is no true satya in you, you have lost one life principle.
1: నీలో ధర్మమే లేకపోతే నీలో రెండు ప్రాణములు చచ్చిపోయినాయి.
0: When there is no dharma, two life breaths are gone.
1: నీలో ప్రేమనే లేకపోతే నీలో మూడు ధర్మములు చచ్చిపోయినాయి.
0: Bereft of love, three life principles are lost.
1: ఈ విధంగా మనలో ఉన్నటువంటి ఒక ప్రాణాలు మనమే తీసుకుంటున్నాం.
0: Therefore the life principles are gone one after another by our own
1: ఈ గుణములతో చేరినటువంటి మానవత్వము.
0: And in fact the human quality
1: ఈ గుణాలను మనం చంపుకోవటం చేత మనమే చచ్చిపోతున్నాం.
0: Since we are killing these good qualities, we are killing our own selves. In fact, no one is killing you.
1: మనమే మన గుణముల ద్వారా మనల్ని చంపుకుంటున్నాం.
0: By losing these qualities, we kill ourselves.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరందరూ ప్రేమ అనేటువంటి ప్రధానమైనటువంటి ఒక వస్తువును దగ్గర ఉంచుకున్నారు.
0: యు హావ్ గాట్ దట్ మోస్ట్ ప్రెషస్ క్వాలిటీ.
1: ఆ ప్రేమనే మీరు చంపుకుంటే మీరు చచ్చిన వారే ఉంటారు.
0: ఇఫ్ యు కిల్ లవ్ ఆల్ బై యువర్సెల్ఫ్ ఇట్ ఈస్ ద లైఫ్
1: ఆఫ్ డెత్. ప్రేమను మనం పెంచుకోవాలి.
0: వి హావ్ టు డెవలప్ లవ్.
1: ఆ సత్యాన్ని మనం పెంచుకోవాలి.
0: వి హావ్ టు గ్రో ట్రూత్.
1: ఎక్కడ పోయినప్పటికీ ఇప్పుడు అసత్యం అసత్యం అసత్యం.
0: టుడే వి ఫైండ్ ఫాల్స్హుడ్ లైస్ ఎవ్రీవేర్.
1: సత్యం,
0: ట్రూత్,
1: నాలుగు ప్రాణం.
0: And that is the very life of the tongue.
1: Dharmamu,
0: righteousness,
1: chetiki pranam.
0: And it's the very life of the hands.
1: Ahimsa, hrudayaniki pranam.
0: Non-violence is the life of the heart.
1: కనుకనే ఈ మూడింటిని మనం చంపుకుంటే మన నాలుగు చచ్చిన వాడు అవుతాం.
0: చేతిని
1: చంపుకున్న
0: వారమైపోతాం.
1: కనుక మనము ప్రతి ఒక్కటి కూడాను మన యందే ఉంటున్నాం అనే సత్యాన్ని గుర్తించుతూ వర్తించాలి.
0: సో వీ హావ్ టు నో ది బేసిక్ ట్రూత్ దట్ ఎవ్రీవన్ ఈస్ ఇమ్మనెంట్ విత్ ఇన్ అస్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి సూక్తులు
0: సీక్రెట్ టీచింగ్
1: ఈ శివరాత్రి దినం బోధించే నిమిత్తమై
0: టు టీచ్ యూ దీస్ థింగ్స్ ఆన్ సీక్రెట్
1: శివరాత్రి అని వచ్చింది.
0: శివరాత్రి ఇస్ ప్రిస్క్రైబ్డ్.
1: ఈ శివమునకు అణకువ అని కూడా ఒక పేరు.
0: శివ హ్యాస్ గాట్ అనదర్ మీనింగ్, అణకువ, హ్యూమిలిటీ.
1: అనగా సి, ఇది సి
0: లెటర్స్.
1: ఎత్తు లేకుండా పోతే అది అణకువగా కనిపిస్తుంది.
0: ద లెటర్ సి ఆన్ ద టాప్ యు ఫైండ్ ఇట్ ఇస్ బెంట్, సైన్ ఆఫ్ హ్యూమిలిటీ.
1: దానికి ఒక కిరీటం మాదిరి పెడితే శవం అయిపోతుంది.
0: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ దిస్ లెటర్ షా just raises his ugly head, it is
1: ahankaram anetundi shavanni manam aashrayisthunname kaani vinay vidheyitam anetundi shivanni manam aashrayinchatam ledu.
0: It is ego that takes you to death, but it is humility that takes you to life.
1: సత్యం జన విరోధాయ అనుకుంటున్నారు ఈనాడు.
0: అండ్ వి కన్సిడర్ ద ట్రూత్ ఈస్ నాట్
1: అసత్యం జనరంజనం.
0: అండ్ పీపుల్
1: అవే ఇప్పుడు పాలన చేస్తున్నాయి.
0: అండ్ టుడే వి ఫైండ్ ద లైస్ బ్లేటెంట్
1: దధ్యాధికం పీత్వా గృహే గృహే. సత్యం జన విరోధాయ, ఈనాడు సత్యం చెప్పాలంటే విరోధంగా కనిపిస్తుంటుంది.
0: అండ్ ద ట్రూత్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ బై ఎనీబడీ, ఇట్ ఇస్ వ్యూడ్ యాజ్ ఎన్ ఎనిమీ.
1: అసత్యం జనరంజనం.
0: అండ్ అన్ట్రూత్ ఇస్ యాక్సెప్టెడ్.
1: అసత్యం చాలా జనాన్ని రంజింపజేస్తుంది.
0: లైస్ ఫాల్స్హుడ్ విల్ అట్రాక్ట్ ఎవ్రీబడీ.
1: కనుకనే అందరూ అసత్యాన్ని ఆడుతూ వస్తున్నారు.
0: దేర్ఫోర్ వి అట్టర్ లైస్.
1: కానీ జనాన్ని రంజింపజేశారు, కానీ నీ హృదయాన్ని రంజింపజేశారా?
0: యు మే యు ప్లీజ్ అదర్స్ బట్ యు హావ్ నాట్ ప్లీజ్డ్ యువర్సెల్ఫ్.
1: నీ హృదయం రంజించకుండా ఉండినప్పుడు అది ప్రజలను రంజించి ప్రయోజనం ఏమిటి?
0: వెన్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ ప్లీజింగ్ యువర్ హార్ట్, వాట్ ఫన్ ఇస్ దేర్ ఇఫ్ యు ప్లీజ్ అదర్స్?
1: చాలా పొరపాటు,
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: ప్రజల యొక్క దీని కోసం నువ్వు పాటు పడుతున్నావు, కానీ నీ ఆత్మ సంబంధమైనటువంటి స్వదృష్టి కోసం నీవు పాటు పడటం లేదు.
0: యు స్ట్రగుల్ హార్డ్ టు ప్లీజ్ అదర్స్ but you don't please yourself.
1: ఎలాంటి పరిస్థితులు ఏందైనప్పుడు సత్యాన్ని చెప్పాలి.
0: Under any circumstances follow the path of truth.
1: ఒకవేళ అది మనకు ప్రాణాపాయంగా తెప్పించేటట్టుగా ఉంటే ఆ సత్యాన్ని నువ్వు పలకవద్దు.
0: Suppose if it takes you to danger, better you don't.
1: ఆ స్థానంలో అసత్యాన్ని చేర్చవద్దు.
0: But never speak a lie at that moment.
1: నువ్వు quiet గా ఉండు.
0: Remain quiet.
1: అది ఒకానొక సమయం లోపల.
0: That at one time.
1: నేను పుట్టినాను, మానవుడిగా పుట్టాను.
0: ఐఎమ్ బోర్న్ as a human being.
1: మానవుడిగా పుట్టి సత్యాన్ని నేను చెప్పాలి.
0: Being a human being, I should speak truth.
1: నేను అన్యాయానికి పాల్పడకూడదు.
0: ఐ షుడ్ నాట్ రిసార్ట్ టు
1: అని ఒక వ్రతం పట్టాడు ఒక సాధకుడు.
0: అండ్ ఏ సీకర్ హస్ టేకెన్ దట్ వా.
1: అరణ్యంలో పోయి కూర్చున్నాడు.
0: హీ సాట్ దేర్ ఇన్ ఎ ఫారెస్ట్.
1: నారాయణ నామస్మరణ చేస్తున్నాడు.
0: హీ స్టార్టెడ్ చాంటింగ్ నారాయణ
1: పంచాక్షరాన్ని వర్ణిస్తున్నాడు.
0: అండ్ హీ స్టార్టెడ్ రిపీటింగ్ గాడ్స్ నేమ్.
1: కానీ
0: బట్
1: ఈ నెట్టైనా సరే అసత్యం ఆడించాలా అని ఈశ్వరుడు పట్టుబట్టాడు.
0: ఈశ్వర్ వాంటెడ్ టు టెస్ట్ హిమ్ బై మేకింగ్ హిమ్ స్పీక్ లైస్.
1: లేక ఇతనితో అపాయం కనిపించాలి.
0: And he wanted to see that he would be put in danger.
1: Ani oka jinkanu tarumukuntu vachadu aa Eeshwarudu.
0: Eeshwara in the form of a hunter was running after the deer.
1: Ee vratam pattinatvanti vyakti chuchadu.
0: The man of truth watched this.
1: Tana eduruku padalopane aa jinka poi cheripoyindi.
0: He saw this deer hiding in a bush close by.
1: Eeshwarudu vachadu.
0: Eeshwara came.
1: Tapasvi,
0: ఓ మ్యాన్ ఆఫ్ ఫెన్,
1: నేను ఒక జింకను తరుముతూ వచ్చాను, మీరు చూచారా అన్న.
0: ఐఎమ్ జస్ట్ చేసింగ్ దిస్ డియర్, హ్యావ్ యూ వాచ్డ్ ఇట్?
1: ఏం చెప్పాలి? చూచాను.
0: Yes, I saw.
1: చూడలేదంటే అసత్యం ఆడినట్టు అవుతుంది.
0: If I have not seen, it is false.
1: చూచినానంటే దాని ప్రాణం పోతుంది.
0: If he says I have seen, the deer will lose.
1: దీనికి అపకారం చేసినట్టు అవుతుంది.
0: So it amounts to
1: అసత్యము అపకారము రెండు చేసిన వాడిని అవుతాను కదా.
0: So he will be committing a lie.
1: నేను మానవుడిగా పుట్టి ప్రయోజనం
0: ఏంటి? Dear, so what for?
1: ఇంతకాలం రత్న చేసి ప్రయోజనం ఏమిటి?
0: ఐ అడ్హియర్ టు ది ట్రూత్.
1: నా దీక్షనంతకుడు నువ్వు మంట కలిపినటువంటి వాడు అవుతాను.
0: ఆల్ ద ఓత్ అండ్ ద వావ్ ఐ హావ్ టేకెన్ ఇస్ జస్ట్ గాన్.
1: తిరిగి ఈశ్వరుని తలుచుకున్నాడు లోపల.
0: సో హీ థాట్ ఆఫ్ గాడ్ అట్ దట్ మోమెంట్.
1: పరమాత్మ నాకు చక్కని యుక్తిని నేర్పించమన్నాడు.
0: దెన్ ఓ గాడ్ టీచ్ మీ గుడ్ నాక్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్.
1: తక్షణమే భగవంతుడు ఇచ్చాడు.
0: God gave him a good thought.
1: అడిగిన తక్షణమే ఇచ్చేటువంటి ఒక దైవత్వము మనం వెంటనే జంటనే ఇంటనే ఉంటుండగా మనం ఎందుకు భయపడాలి?
0: When God is with you, in you, above you, below you, around you, responding your prayers, why should be afraid?
1: చెప్పాడు.
0: He said,
1: నాయనా, ఏది చూచెనో అది పలుకదు.
0: O person, that which has seen cannot say.
1: ఏది పలుకునో అది చూడలేదు.
0: What that says can has not seen.
1: ఇది నే ఇచ్చే ఆన్సర్.
0: Well, this is the only thing I can say.
1: కన్నులు చూచినాయి.
0: Eyes watch.
1: కానీ కన్నులకు నోరు లేదు చెప్పడానికి.
0: But eyes cannot speak.
1: నోరు చెప్పగలుగుతుంది.
0: Yes, the tongue can.
1: కానీ నోరు చూడలేదు.
0: But it has not seen.
1: చూచినది ఒకటి, చెప్పేది మరొకటి.
0: Therefore the one sees, the other speaks.
1: ఇది నేను అంగీకరించను అన్నాడు.
0: And so I cannot express
1: it. తప్పించుకున్నాడు.
0: That's how he found an escape.
1: అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి,
0: then Ishwara incarnated.
1: ఈ యుక్తియే యోగము అన్నాడు.
0: And Ishwara manifested and said, this kind of escape is yoga.
1: పౌలు అపకారం గావించకుండా ఉపకారం గావించి ఉత్తమమైన మార్గం లోపల దాన్ని సంరక్షించేటువంటి ఒక భావమే నిజమైనటువంటి మానవత్వం అన్నాడు.
0: The true human quality lies in not harming anybody, rendering help to everybody and find an escape that way.
1: దాన్ని రక్షించాడు.
0: He has protected that.
1: అపకారం చేయలేదు.
0: He has not harmed.
1: అసత్యం ఆడలేదు.
0: And he has not told a lie.
1: నిజమే, చెప్పేది నోరు.
0: It's the tongue.
1: కానీ నోటి కన్నులు లేవు కదా.
0: And the చూచిండేది
1: కన్నులు, కన్నులకు నోరు లేదు కదా.
0: అండ్ ఐస్ కెనాట్ స్పీక్.
1: కనుక ఒకటి చెప్పి ఒకటి చేసటము ఇది సరైనది కాదని తాను సమర్థించుకున్నాడు.
0: సో హీ సపోర్టెడ్ హిస్ స్టాండ్ లైక్.
1: ఈనాటి మానవులు
0: మ్యాన్ టుడే
1: యుక్తి యుక్తి చేత మనము సత్యాన్ని సాధిస్తూ రావాలి.
0: బై అప్రాప్రియేట్ నాక్ లైక్ దాట్ వీ కెన్ అఫోర్డ్ అవర్ ఓన్.
1: ఇది దైవ ప్రార్థన చేత మన యొక్క కష్టములను తప్పించుకుంటూ పోవాలి.
0: బై కాన్స్టెంట్ ప్రేయర్ we can be away from all the problems of life.
1: సర్వలకు ఉపకారం గావించుకునేటువంటి యొక్క సద్భావము, ఉన్నత భావము, ఉత్తమ భావము మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ హావ్ గుడ్ ఫీలింగ్స్ అండ్ నోబుల్ థాట్స్ సో యాస్ టు రెండర్ హెల్ప్ ఎవ్రీబడి.
1: ఎవరికి మనం అపకారం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ హార్మ్ ఎనీవన్.
1: అపకారం అనేటువంటిది మనకే అపకారం ఆపిస్తుంది.
0: ఎస్ ది వెరీ హార్మ్ విల్ హార్మ్.
1: నేను ఒకరికి అపకారం చేస్తున్నానంటే రేపటి దినం నీకు 10 అపకారాలు జరుగుతుంది.
0: You may be harming somebody, tomorrow you have to face the consequence.
1: కనుకనే నీవే నీవు అపకారాలు పెంచుకున్న వాడవుతావు.
0: You are harming unto yourself only.
1: అపకారం చేయవద్దు.
0: Never harm anybody.
1: ఎవరికి ఏ విధమైనటువంటి ద్రోహం చల్పవద్దు.
0: Never be a traitor to anybody.
1: ఎవరిని ఏ విధంగా దూషించవద్దు.
0: Never accuse anybody.
1: ఈ దూషణ భూషణ తిరస్కారములు పురస్కారములన్నీ కూడా ప్రాకృతమైన జగత్తుది.
0: The criticism, accusation, they happen in this world.
1: ఇవన్నీ ప్రవృత్తి లక్షణాలే కానీ నివృత్తి లక్షణాలు కాదు.
0: They all represent the worldly trend, worldly path.
1: ఇవన్నీ కూడా నెగటివ్ లక్షణాలు.
0: They are all negative qualities.
1: కానీ పాజిటివ్ క్వాలిటీ నీవు పెంచుకోవాలి.
0: డెవలప్ ద పాజిటివ్ క్వాలిటీ.
1: నీవు మానవుడై పుట్టావు.
0: యు ఆర్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మానవుడై పుట్టి ఇన్ని విద్యలు నేర్చి ఇంత గొప్పవాడని తెలివితేటలు పెంచుకుని కట్టకడపకు నువ్వు చేసే పనులు ఇవే.
0: Having been born as a human being, highly educated and highly intelligent, what is this
1: situation? చదువుని చదువుని ఏమి ప్రయోజనము?
0: What for is your education?
1: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్యత కొడు మందమతడు.
0: Having been highly educated, having gone through the books, a fool does not know his own true self.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
0: With all the education and the familiarity with the text, a mean man would never give up his meanness.
1: తరచు చదువు చదువ తక్కువాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
0: Education will take him to argumentation but not to the total awareness of the
1: knowledge. చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదవాలి.
0: After all we study and study ultimately die. Now let us study to be immortal.
1: మానవుడై పుట్టి ఇంత ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానమును నీవు సంపాదించి కట్టగడపడికి నీవు పశువులు వలె నీవు అజ్ఞానంలో పడిపోవటము మంచిది కాదు.
0: Having been born a human being with all the knowledge, the wisdom and the spiritual knowledge,
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
0: To help others is a merit, to harm others is a sin.
1: వ్యాసుడు మహాభారతమందు రెండు వాక్యముల చేత సర్వులకు ప్రబోధ చేశాడు.
0: This has been the teaching of Vyasa in these two sayings.
1: Help ever, hurt never.
0: Help ever, hurt never.
1: ఇది నిజమైనటువంటిది మనం నేర్చుకోవాల్సింది.
0: This is the thing that we have to learn.
1: సాధ్యమైనంత వరకు కూడాను
0: the extent
1: possible ఇతరులకు బాధ కలిగించకుండా మనం చూసుకోవాలి.
0: We should see that no one is put to suffering.
1: ఒకవేళ నీకు బాధ కలుగుతుందా, కలిగినా పర్వాలేదు.
0: Even if you were to suffer, doesn't matter.
1: నీ బాధను భగవంతుడు రక్షిస్తాడు.
0: God will protect you even if you were to suffer.
1: కానీ మనమే మనం ఇతరులకు బాధ కలిగించకూడదు.
0: But we should not make anyone to suffer.
1: నీకు బాధ కలిగించేటువంటి అధికారం నీకు లేదు.
0: You have no right authority to make.
1: నీవు సామాన్య మానవుడే.
0: In fact, he is also
1: ఈ మానవుని యందు మాధవత్వం ఉంటుండాలి.
0: There lies God in everyone.
1: ఈ మాధవత్వం అనేటువంటిది మాయం చేసి నీవు కేవలం క్రూరత్వానికి నీవు పూనుకుంటే ఇది నీకు అపకారమే కదా.
0: You forget the divine quality and resort to wickedness. Can you be a human being any longer?
1: కనుక నీవు మానవుడిగా ప్రవర్తించు.
0: Behave as a human being.
1: నీది ఏ జాతి?
0: To what community, race you belong?
1: మానవ జాతి.
0: I belong to the race of humanity.
1: ఆ జాతిని మంచి మానవ జాతిగా తీర్చిదిద్దుకో.
0: And see that you shape and mold the humanity into
1: a జాతి మానవ జాతి.
0: You belong to human society, race.
1: కనుకనే అట్టి జాతిని మనం పోషించడానికి తగినటువంటి కృషి మనం చేయాలి.
0: We have to make every effort to uphold the human value.
1: ఈ మానవ జాతి ఏది ప్రాణములు?
0: What are the life principles?
1: నీతి నిజాయితీలు ప్రాణములు.
0: These two principles, నీతి, the honesty, నిజాయితీ, integrity.
1: నీతి కలుగు జాతి.
0: The race with honesty.
1: నిజమైన జాతిరా.
0: It is a true race.
1: అది మన జాతి.
0: That is our.
1: ఆ నీతి లేకపోతే ఇది మానవ జాతి అని ఎట్ట పేరు పెట్టుకునేది?
0: Without this నీతి, the morality, you cannot call it jati, the nationality.
1: Morality ni manam penchukovali.
0: So we have to develop morality.
1: Ee morality lekapothe emi chesi prayojanam ledhu.
0: Without morality, whatever you do, it will be in vain.
1: Manam neethiga bratakali.
0: So we should lead an honest life.
1: Adi nijamainatvanti yokka eeshwarathvaniki prabodha.
0: That is the main teaching of the divinity.
1: సర్వజీవులు ఎందు ఉండేటువంటి యొక్క ఈశ్వరత్వం ఒక్కటే అని తెలుపుకోవటమే భారతీయుల యొక్క ప్రధాన ధర్మం.
0: ఇట్ ధర్మ భారతీయ to express and to experience that the same God dwells in everyone.
1: భారతీయ సంస్కృతి ఇది ఒక్క పదంలోనే ఉంటుండాలి.
0: The culture of Bharat is summed up in this word.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించడమే భారతీయ సంస్కృతి యొక్క ప్రధాన లక్ష్యం.
0: The culture of Bharat, the main principle is to make you experience unity in diversity.
1: కానీ
0: but
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించకుండా
0: without understanding this unity
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నావు.
0: The principle of unity is viewed as multiplicity or plurality. It's not
1: నీ వేరు నేను వేరు అని తన పరా అనే భేదములకు చోటు ఇవ్వకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ ఐ మైన్ అండ్ థైన్.
1: కరుగురి అందరూ మనమే మనమే మనమే.
0: ద ఫీలింగ్ ఆఫ్ వీనెస్ షుడ్ బి డెవలప్డ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మొట్టమొదట నీవెవరో నీవు తెలుసుకో.
0: ద ఫస్ట్ ఇన్స్టెన్స్ నో హూ యు ఆర్.
1: హూ ఆమ్ ఐ? ఐ ఐ ఐ.
0: పుట్ ఎ క్వశ్చన్, హూ ఆమ్ ఐ?
1: నేను అనేటువంటిది నీవు తెలుసుకోలేనప్పుడు నీ సమాజంలో నీ గ్రామంలో ఎంతమంది నేను అనేటువంటి వాళ్ళు లేరు.
0: Without knowing who am I, what is the fun of knowing everybody in the village?
1: కనుక నీకు నీవు నేనెవరు అని తెలుసుకుంటే అందరూ నేనే అనేటువంటిది అర్థమవుతుంది.
0: Then once you know who am I first, you'll be knowing the rest.
1: ఎన్నో నేనులు ఉన్నాయి ఈ ప్రపంచంలో.
0: We find this I in everyone.
1: ఇన్ని నేనులు నీవు తెలుసుకోవటం నీకు సాధ్యమవుతుందా?
0: Is it possible to know everyone?
1: కాదు కాదు.
0: No.
1: నిన్ను నీవు తెలుసుకుంటేవా అన్ని నేనులు తెలుసుకునే వాళ్ళు అవుతావు.
0: Then once I know who am I, I'll be knowing the rest.
1: కనుక నీవు అందరినీ తెలుసుకోవాలనుకుంటే నీవెవరో మొట్టమొదటి నీకు తెలుసుకో.
0: ఇఫ్ యు వాంట్ టు నో ఎవ్రీవన్, ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
1: నేను ఆత్మ అనేటువంటిది నీవు తెలుసుకున్నప్పటి తర్వాత అందరూ ఆత్మస్వరూపులేని సులభంగా మనకు అర్థమవుతుంది.
0: వెన్ వన్స్ యూ ఎక్స్పీరియన్స్ అండర్స్టాండ్ దట్ ఐఎమ్ ఆత్మ ద స్పిరిట్,
1: అయితే
0: నో ది సేమ్.
1: కొన్ని ప్రభుత్వ ఉద్యోగం లోపల, కొన్ని ప్రభుత్వం యొక్క అధికారం లోపల, కొన్ని కొన్ని మంది ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వీరందరూ ఈ సమత్వాన్ని భావించుకోవటం చాలా కష్టమవుతుంది.
0: బేస్డ్ ఆన్ ప్రొఫెషన్ అండ్ వొకేషన్ it may not be possible to observe equality,
1: kaani
0: but
1: sadhyamainta varaku kudanu
0: next and possible
1: danni kudanu kochi varaku tappinchukoni
0: we have to also find a way out.
1: Vaarni kudanu chaminchi
0: we have to pardon them.
1: Vaaru sariyina margaaniki teppadaniki poolukovatam manavattva yokka divyattam.
0: The real divinity lies here in showing them that right direction.
1: Asalu aadhyatmikam ante emiti?
0: What is spirituality?
1: Aadhyatmikam anaga
0: spirituality means
1: tana endunnatundi pasutvanni himsinchi,
0: first killing the animal quality,
1: tana yettunna manavatvanni divyatanga maarchukovatame, ide divyatmaya aadhyatmikam.
0: Transforming the humanness, the human quality in you into the divine.
1: Prati manavuni endukunu pasutvam untundadi.
0: There is animality in every
1: man. Motti ee pasutvanni manu తింపుకోవాలి.
0: ఫస్ట్ వీ హ్యావ్ టు కిల్ ది బీస్టియల్ క్వాలిటీ.
1: ఆ పశుత్వాన్ని చంపి
0: ఇట్ హ్యాస్ టు బి కిల్డ్.
1: మన మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవాలి.
0: అండ్ వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ ది హ్యూమన్నెస్, హ్యూమన్ క్వాలిటీ
1: ఇస్ ద డివైన్. ఆధ్యాత్మికము,
0: దిస్ ఇస్ ట్రూ స్పిరిచువాలిటీ.
1: ఆధ్యాత్మికము, ఆధ్యాత్మికమనగా
0: స్పిరిచువాలిటీ మ్యాన్
1: ఆత్మను తెలుసుకోవటం కాదు,
0: నాట్ మియర్లీ నోయింగ్ సెల్ఫ్.
1: మన ఎందున్నటువంటి యొక్క ఈ పశుత్వాన్ని దూరం చేసి
0: వీ హావ్ టు డిస్టెన్స్ ది యానిమాలిటీ,
1: దివ్యత్వంగా మనం మార్చుకోవటమే నిజమైన ఆధ్యాత్మికం.
0: అండ్ బికమింగ్ వన్ విత్ ది డివైన్ ఈజ్ ట్రూ స్పిరిచువాలిటీ.
1: కనుక ఆధ్యాత్మికం అనేటువంటి దానికి కూడా అనేక అర్థాలు ఉంటున్నాయి.
0: స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక
1: ఆది ఆత్మ యొక్క సంబంధమే ఆధ్యాత్మికం.
0: అండ్ ఆధ్యాత్మ ఇస్ ఎ కనెక్షన్ దట్ ఇస్ రిలేటెడ్ టు ది బిగినింగ్ అండ్ ది ఎండ్.
1: అందరి యందు ఉండినటువంటి ఒక ఆత్మతత్వమే ఆధ్యాత్మికం.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ది సెల్ఫ్ ప్రెజెంట్ ఎవ్రీవన్ ఇస్ ఆధ్యాత్మిక.
1: నీవు నేను ఒకటే అనేటువంటి ఏకత్వంగా భావించుకోవటమే ఆధ్యాత్మికం.
0: The feeling of oneness that I and you are one is spirituality.
1: ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వంలో మనం ప్రవేశపెట్టాలి.
0: And we have to get into this field of oneness.
1: ఎవరేమనుకున్నప్పటికీ మనం దానికి ఏమాత్రం కూడా జంకకూడదు.
0: Let anyone think as they like, but don't be bothered of it.
1: ధర్మరాజు మహాసభలోపల కూర్చున్నాడు.
0: He sat there in his court.
1: దుర్యోధనుడు ఇష్టమొచ్చినట్టుగా చెప్తున్నాడు.
0: దుర్యోధన వాస్ స్పీకింగ్ యాజ్ హి లైక్.
1: కట్టకడపటికి కృష్ణుని నిందిస్తూ వచ్చాడు.
0: And he went on blaming even Krishna.
1: అగ్రతాంబూలం ఇవ్వడానికి కృష్ణుడికి.
0: And Krishna has no authority to deserve this.
1: కృష్ణుడు అగ్రతాంబూలం తీసుకోవడానికి అర్హుడే కాదు.
0: He said Krishna is not eligible to receive.
1: అని అనేక రకములుగా దూషించాడు.
0: And he went on accusing him.
1: అప్పుడు
0: then
1: ధర్మజుడు చాలా బాధపడ్డాడు.
0: ధర్మజ felt so sad.
1: నా ప్రభువును ఇంత గొప్ప సభ లోపల ఈ విధంగా తుచ్చంగా దూషిస్తున్నాడే.
0: మై లార్డ్ ఈస్ క్రిటిసైజ్డ్ ఓపెన్లీ ఇన్ దిస్ పబ్లిక్ కోర్ట్, హీ ఫెల్ సో సాడ్.
1: వీడికి దూషించే అధికారం ఎక్కడుంది?
0: వాట్ రైట్ హాస్ హీ?
1: ఇది కేవలము పర్సనల్ డిసప్పాయింట్మెంట్ యొక్క రోగమే.
0: దట్స్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ హిస్ పర్సనల్ డిసప్పాయింట్మెంట్.
1: కనుకనే ఈ యొక్క పర్సనల్ డిసప్పాయింట్ వచ్చినటువంటి రోగానికి తగినటువంటి మంది ఇవ్వాలి.
0: దేర్ఫోర్ హీ షుడ్ బి క్యూర్డ్ ఫ్రమ్ ద డిజీజ్ దట్ హాస్ కమ్ అప్ బికాజ్ ఆఫ్ ద పర్సనల్ డిసప్పాయింట్మెంట్.
1: ధర్మజుడు కృష్ణుని పాదాలు పట్టుకున్నాడు.
0: ధర్మజ కాట్ హోల్డ్ ఆఫ్ ది ఫీట్ ఆఫ్ కృష్ణ.
1: కృష్ణ,
0: కృష్ణ,
1: ఈ విధంగా దూషిస్తుంటే మీరు ఎంత చిరునవ్వు నవ్వుతున్నారు.
0: జస్ట్ బ్లేమింగ్ యూ, యూఆర్ స్మైలింగ్.
1: కానీ మీకు నవ్వు వస్తుందేమో కానీ నాకు చాలా దుఃఖంగా ఉంది.
0: యు మే స్మైల్ బట్ ఐ ఫీల్ లైక్ క్రైయింగ్.
1: పిచ్చివాడా ధర్మజ,
0: ఓ మ్యాన్ క్యాప్.
1: దూషణ భూషణ తిరస్కార పురస్కారం అన్ని కూడా దేహంకే కానీ నాకు కాదు.
0: ద ప్రైజ్ ఇన్ ద బ్లేమ్ బిలాంగ్ టు ద బాడీ బట్ నాట్ టు ద సెల్ఫ్.
1: ఈ దూషణ భూషణ తిరస్కారాలకు మనం ఎందుకు రుంగాలి?
0: యాక్సెప్టెన్స్ ఆఫ్ ద డినైల్ ఆర్ ద ప్రైజ్ ఆర్ బ్లేమ్.
1: మనమే మన దేహాన్ని దూషించుకుంటుంటాం.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు క్రిటిసైజ్ అవర్ బాడీ.
1: నాకు అన్ని రోగములు చెందుతున్నాయే అని దేహాన్ని మనమే దూషిస్తున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ ఫీల్ సో బ్యాడ్ ఆఫ్ అవర్ బాడీ ఫుల్ ఆఫ్ ఎఫ్లిక్షన్.
1: నీ దేహాన్ని నీవు దూషిస్తుంటున్నప్పుడు ఇతరులు నీ దేహాన్ని దూషించడం నీకు సహాయమే చేసిన వారు అవుతారు.
0: వెన్ యువర్ బాడీ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ టు యూ బీయింగ్ ఫుల్ ఆఫ్ ఎఫ్లిక్షన్, అదర్స్ బై క్రిటిసైజింగ్ యువర్ హెల్త్
1: నీకు తోడునీడైనా వాడారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే హెల్ప్ యూ.
1: అప్పుడు ధర్మజుడు చాలా ఆనందాన్ని పొంది, స్వామి ఇలాంటి ప్రబోధనలు చేసేటువంటి వారు లేకపోవటం చేతనే లోకంలో అనేక మంది ఈ రకమైనటువంటి అజ్ఞానంలో మునిగిపోతున్నారు.
0: ధర్మజా సెడ్, దేర్ ఆర్ నన్ టు గివ్ దట్ బ్యూటిఫుల్ స్పిరిచువల్ టీచింగ్ టు ఎవ్రీబడి, దేర్ ఫోర్ ఆల్ ఆర్ ఇగ్నోరెంట్.
1: వాడు ఎలాంటి మార్పులు పట్టాడు?
0: వాట్ కైండ్ ఆఫ్ స్ప్లైట్
1: స్నానము చేయు, ఆ జవరాండ్ర చీరలు కాజేసినందుకు అప్పు చెయ్యకు.
0: Krishna, do you deserve the salutations in the first place because you have robbed the garments of those ladies?
1: Kolla bhoomundato jallalaadinnaadu harinchinanduka addaminuta.
0: Is it because that you have stolen the butter and the curd?
1: Dharmaja, chaaluniki katti petti nee panchangam inka.
0: You just stop whatever you do.
1: Pogadukona boku chaalinchu mooyi nor
0: anna. Don't praise Krishna anymore. Shut up, he said.
1: Shut up annadu.
0: Shut up, he said.
1: చాలా మంచి మాట చెప్పాడు అన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ సెడ్ హీ సెడ్ వెరీ గుడ్ వర్డ్స్.
1: దుర్యోధనుడు అన్ని తెలిసినటువంటి వాడే.
0: అండ్ హీ నోస్ ఆల్.
1: అన్ని తెలిసి కూడా అజ్ఞానంలో మునుగుతున్నాడు.
0: దో హీ నోస్ ఆల్ హీ
1: నీవు అన్ని తెలిసి నీవు కూడా అజ్ఞానంలో మునిగితే ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ ఫాలో హిమ్ యూ ఆల్సో టర్న్ ఇగ్నోరెంట్. వాట్ ఇస్ యూజ్?
1: నోరు మూయి అన్నాడు.
0: సో యూ షట్ అప్.
1: అది మౌనానికి సరైనటువంటి అర్థం.
0: అండ్ దట్ ఈస్ ది ట్రూ మీనింగ్.
1: ఎక్కువ ఇతరులపై దూషించకూడదు.
0: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
1: మౌనం కలహం నాస్తి అన్నారు.
0: అండ్ ఇఫ్ యూ రిమైన్ సైలెంట్ దేర్ విల్ బి నో కాన్ఫ్లిక్ట్.
1: వాడు చేస్తే చేసినాడు.
0: లెట్ హిమ్ క్రిటిసైజ్ యూ.
1: నీవు వాడికి చేయవద్దు.
0: యూ డోంట్ డూ ఇట్.
1: ఎవరు నీకు అపకారం చేశారో,
0: ద వన్ హూ హాస్ హార్మ్డ్ యూ,
1: వారికి ఒక వందనం ఇచ్చేసి
0: యూ జస్ట్ పే రెస్పెక్ట్.
1: వారికి తిరిగి నీవు ప్రతి ఉపకారం చేయవద్దు.
0: అండ్ డోంట్ రిటాలియేట్.
1: చేస్తే వాడు చేసింది నువ్వు చేశావు, నీవేమంత గొప్పవాడవుతావు?
0: ఇఫ్ యూ రియాక్ట్ అండ్ రిటాలియేట్ యూ ఆల్సో బి కమిటింగ్ ఎ సిన్.
1: వాడు చేసింది తప్పు అనుకుంటున్నావు.
0: యూ సే దట్ అదర్స్.
1: నీవు తిరిగి అదే అపకారం చేస్తే నీవు చేసింది మాత్రం రైట్ అవుతుందా?
0: అండ్ ఇఫ్ యూ కమిట్ ది సేమ్ థింగ్ యూ విల్ బి కమిటింగ్ ఎన్ అఫెన్స్.
1: చేయవద్దు. వారు చేస్తే చేసుకుని,
0: లెట్ దెమ్ డూ ఇన్ దేర్ ఓన్ వే.
1: నీవెవరికి అపకారం చేయవద్దు.
0: డోంట్ హార్మ్ ఎనీబడీ.
1: అందరి క్షేమాన్ని నువ్వు కోరు.
0: Wish for the well-being.
1: అందుకోసమే దినము మనం చేస్తున్నాము, లోకస్ సమస్త సుఖినో భవంతు.
0: దాట్స్ అవర్ డైలీ ప్రేయర్, లోకస్ సమస్త సుఖినో భవంతు.
1: అందరూ సుఖంగా ఉండాలి.
0: ఆల్ షుడ్ బి హ్యాపీ.
1: సర్వులు సుఖంగా ఉండినప్పుడే నీ సుఖం కూడా ప్రాప్తిస్తుంది.
0: వెన్ ఆల్ ఆర్ హ్యాపీ యూ కెన్ బి హ్యాపీ.
1: కనుక మనం అందరి సుఖాన్ని కూడా కోరుతున్నాం.
0: వీ షుడ్ ప్రే ఫర్
1: అందరి క్షేమాన్ని మనం ఆశిస్తాము.
0: అండ్ వీ వాంట్ ది ఆల్ షుడ్ బి ఆల్ షుడ్ ప్రాస్పర్.
1: అందరి ఆరోగ్యాన్ని కూడా మనం ఆశిస్తాము.
0: వీ ప్రే ఫర్ ది హెల్త్ ఆఫ్ ఎవ్రీబడి.
1: ఎవరి అపకారము మనం కోరకూడదు.
0: అండ్ వీ షుడ్ నాట్ విష్ ఫర్ బ్యాడ్.
1: ఎవరు మనకు
0: హ్యాపెన్ టు ఎనీబడి.
1: ఈ లోకంలో ద్వేషులే లేరు.
0: దేర్ ఇస్ నో హేట్రెడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఏదో ద్వేషులుగా నీవు భావిస్తున్నావు కానీ
0: యూ కన్సిడర్ ఇట్ సెల్ఫ్.
1: అందరు నీ మిత్రులే.
0: ఆల్ ఆర్ యువర్ ఫ్రెండ్స్.
1: కనుక అందరినీ మిత్రులుగా భావించు.
0: కన్సిడర్ ఆల్ ఆస్ యువర్ ఫ్రెండ్.
1: అప్పుడే నీ యొక్క ఉదారమైనటువంటి యొక్క స్వభావము,
0: యువర్ బ్రాడ్ మైండెడ్నెస్,
1: విశాలమైనటువంటి యొక్క హృదయము,
0: అండ్ యువర్ గాడ్ బ్రాడ్
1: నీ పవిత్రమైనటువంటి యొక్క భావము,
0: సీక్రెట్ థాట్
1: ప్రపంచానికి అందించినటువంటి వాడవుతావు.
0: యూ విల్ బి షేరింగ్ విత్ ఎవ్రీబడి ఇన్ దిస్ వరల్డ్.
1: దీనికోసమే భగవంతుడు నిన్ను పుట్టించాడు.
0: అండ్ ఫర్ దట్ పర్పస్ యూ ఆర్ గిఫ్టెడ్ విత్ లవ్.
1: భగవంతుడు ప్రతి మానవుడిని పుట్టించేది ఏదో ఒక అంతరార్థం కోసమని పుట్టించాడు.
0: యు ఆర్ గిఫ్టెడ్ విత్ లైఫ్ విత్ సమ్ పర్పస్ బిహైండ్.
1: తన ఇష్టం వచ్చింది ఆ పని చేసుకుని,
0: and then you do what you like
1: to do. అర్పితం చేయి.
0: అండ్ యూ ఆఫర్
1: ఏ హృదయమును నొసుకుతూ ఈశ నాకు మగిడి దానినే అర్పింతు మహితమూర్తి.
0: ఓ గాడ్, ద హార్ట్ దట్ యు హావ్ గివెన్ మీ గిఫ్టెడ్ మీ ఎర్లియర్ ఇస్ ఆఫర్డ్ టు యు బ్యాక్.
1: పరగ వేరేమి దెత్తు నీ పాదార్చనకును.
0: వాట్ ఎల్స్ కెన్ ఐ ఆఫర్ అన్ టు యు?
1: అంజలకిటింతు అందుకోవయ్య నీవు అన్నాడు.
0: ఓ గాడ్, ఐ జాయిన్ బోత్ ఆఫ్ మై హ్యాండ్స్.
1: నీకు హృదయాన్ని నీకు అందిస్తున్నాను.
0: ఐ గివ్ యు బ్యాక్ ద హార్ట్ దట్.
1: నా దగ్గర కొత్త వస్తువు నాదేమీ లేవు.
0: ఐ డోంట్ హావ్ ఎనీథింగ్ యు.
1: నా దగ్గర నీవు ఇచ్చినవే ఉన్నాయి.
0: ఐ హావ్ గాట్ ఆల్ దట్ యు హావ్ గివెన్
1: మీ. అందిస్తున్నాను.
0: ఐ గివ్ యు బ్యాక్ దట్ యు గిఫ్టెడ్ మీ.
1: అది నీవు ఇచ్చిన పెద్ద వస్తువు నాకు.
0: దట్ ఇస్ ద బిగ్ గిఫ్ట్ యు హావ్
1: గివెన్. అది ఏ ప్రేమ, ప్రేమ, ప్రేమ.
0: దట్ ఇస్ లవ్ అండ్ లవ్ అలోన్.
1: ఆ ప్రేమను నేను తిరిగి 10 మందికి పంచాలి.
0: అండ్ దట్ లవ్ ఐ హావ్ టు షేర్.
1: ఆ ప్రేమను పంచే కోసం నీ ప్రేమను పెంచుకోవాలి.
0: అండ్ టు షేర్ దిస్ లవ్ ఇన్ మీ విత్ అదర్స్.
1: ఏ మానవుని యందు ద్వేషము, అసూయ, క్రోధము ఈ మూడు కొడును మునిగి ఉంటాయో అలాంటి వారు చాలా 10 మంది కట్టుకున్న భార్య బిడ్డలు కూడా పరిగణించరు.
0: ద మ్యాన్ విత్ హేట్రెడ్, జెలస్ అండ్ యాంగర్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ టు హిజ్ ఓన్ ఫ్యామిలీ, ద వైఫ్ అండ్ చిల్డ్రన్.
1: కనుక ఆ దుర్గుణాలను మొట్టమొదటి దూరం చేయాలి.
0: సో వీ షుడ్ remove those bad qualities.
1: మనం ప్రేమను పెంచుకుంటే ఈ దుర్గుణాలంతా సహజంగా దూరం అయిపోతాయి.
0: And once we foster love, these bad qualities will go.
1: కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంగా వచ్చినటువంటి ఒక స్వరూపమే.
0: So human life is essentially divine.
1: కానీ అనేక మంది లోపల కొన్ని దుర్గుణాలంతా కూడా కదిలిపోతుంటాయి.
0: We find so many bad qualities among many.
1: పుట్టినప్పుడు పవిత్రమైన హృదయంగానే పుడతాడు.
0: He was born sacred.
1: పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెద్ద బాబు కోత అయినట్టుగా ఈ దుర్గుణాలంతా వచ్చి లోపల చేర్చుకుంటారు.
0: With the passage of time, the wicked qualities also grow.
1: ఈ యొక్క దుర్గుణాలను తమని తాము చేర్చుకున్నారే కానీ అవి పెరగలేదు.
0: The presence of bad qualities are of your own making.
1: ఆ యొక్క దుర్గుణాలు నీకే దూరం చేస్తాయి.
0: And they will take you, put you to danger.
1: నీ మానవత్వాన్ని మసగలుపుతాయి.
0: You will ruin your own human quality.
1: కనుక నీవు హ్యూమన్ క్వాలిటీని పాడు చేసుకోవద్దు.
0: డోంట్ స్పాయిల్ యువర్ హ్యూమన్ నేచర్.
1: మానవత్వం ఎంత పవిత్రమైనటువంటిది,
0: హ్యూమన్ లైఫ్
1: ఎంత దివ్యమైనటువంటిది, ఎంత భవ్యమైనటువంటిది, ఎంత సున్నితమైనటువంటిది. అలాంటి మానవత్వాన్ని ఎందుకు నువ్వు పాడు చేసుకుంటున్నావు?
0: సచ్ ఎ నోబుల్ హ్యూమన్ లైఫ్ యువర్ స్పాయిలింగ్ విత్ యువర్.
1: నీ స్వార్థం కోసమని, స్వప్రయోజనం కోసమని పరులను దూషించి, పరులను హింసించి, పరులను నొప్పి పెట్టడం మంచిది కాదు.
0: ఫర్ యువర్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు హార్మ్ అదర్స్, క్రిటిసైజ్ అదర్స్, put others to suffering.
1: పరుల యొక్క మంచిని చూచి నీవు ఆనందించు.
0: Be happy when others are happy.
1: పరుల యొక్క సుఖాన్ని చూచి నీవు ఆనందించు.
0: Be happy when others
1: అప్పుడే ప్రభు ఆనందం నీకు లభిస్తుంది.
0: Then only you can find happiness in you.
1: అప్పుడే మానవత్వం పెంచుకునే వాడవుతావు.
0: Then you can develop this human nature.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు,
0: today,
1: శివరాత్రి,
0: శివరాత్రి,
1: శంకర రాత్రి,
0: శంకర రాత్రి,
1: శంకర దినము.
0: And this is auspicious night.
1: శంకర అనగా చెప్పినానే, శంకర అనగా శం అనేటువంటిది చాలా దివ్యమైనటువంటి యొక్క భావము.
0: శం, ది డివైన్ థాట్,
1: చిదానందము,
0: ఎటర్నల్ బ్లెస్,
1: ఆత్మానందము,
0: ది బ్లెస్ ఆఫ్ ది సెల్ఫ్,
1: ఆత్మానందమును కర అందించేటువంటి వాడు శంకరుడు.
0: శంకర పాసెస్ ఆన్ ది బ్లెస్ ఆఫ్ ది సెల్ఫ్ ఎవ్రీవన్.
1: అలాంటి శంకరుణ్ణి మనం హృదయం నందుంచుకొని,
0: వి హావ్ శంకర ఇన్ అవర్ హార్ట్,
1: ఆత్మానందాన్ని,
0: బ్లెస్ ఆఫ్ ద సెల్ఫ్,
1: బ్రహ్మానందాన్ని,
0: ది సుప్రీం బ్లెస్,
1: నిత్యానందాన్ని, పరమానందాన్ని, అద్వైతానందాన్ని,
0: నాన్ డ్యువల్ బ్లెస్
1: అభివృద్ధి పెంచుకుందాం.
0: వి హావ్ టు డెవలప్ దెం.
1: అప్పుడే నీవు మానవత్వాన్ని, పూర్తి సున్నితమైనటువంటి మానవత్వాన్ని గడిపిన వాడవుతావు.
0: దెన్ ఓన్లీ ది హ్యూమన్ లైఫ్ బికమ్స్ సేక్రెడ్ అండ్ రిడీమ్డ్.
1: మానవుడిగా పుట్టి
0: అండ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్,
1: హీనుడిగా నీవు బ్రతకకూడదు.
0: అండ్ డోంట్ లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ
1: హింసాత్మకమైనటువంటి క్రూరత్వము.
0: అండ్ దిస్ ఎనిమల్ దట్ ఇస్ వికెడ్ అండ్ క్రూయల్.
1: కానీ నీవు పరుల్ని హింసించడం వల్ల నీవు మృగమైపోతావు.
0: బై హార్మింగ్ అదర్స్ యూ బికమ్ ఎన్ అనిమల్.
1: నిన్ను నీవు హింసించుకోవటం వల్ల పశువు అయిపోతావు.
0: బై హార్మింగ్ యూ బికమ్ ఎన్ అనిమల్.
1: నీవు పశువు కాదు, మృగం కాదు.
0: యువర్ ఎన్ అనిమల్ నార్ ఎ క్రూయల్ అండ్ వైల్డ్ అనిమల్.
1: మానవుడు,
0: యువర్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: కనుక ఇతరులు ఎప్పుడు కూడా మనం బాధించకూడదు.
0: సో డోంట్ మేక్ ఎనీవన్ టు
1: సఫర్. ఇతరులు ఎప్పుడు కూడా హింసించకూడదు.
0: డోంట్ సఫర్ ఎనీబడీ.
1: అప్పుడే మనకు ఆనందం అనేటువంటిది డబుల్ ఆనందాన్ని అందిస్తూ వస్తుంటాడు.
0: దెన్ యూ విల్ బి హ్యాపీ, డబ్లీ హ్యాపీ, డబ్లీ బ్లిస్ఫుల్.
1: ఎప్పుడు కూడా తదాస్తు తదాస్తు తదాస్తు అంటుంటాడు.
0: ఎవ్రీ టైమ్ గాడ్ సేస్ లెట్ థింగ్స్ హ్యాపెన్ యాజ్ పర్ యువర్ విష్.
1: నువ్వు ఎలాంటి సంకల్పం చేస్తావు దానికి తదాస్తూ ఉంటాడు.
0: యాజ్ ఈజ్ యువర్ విష్ గాడ్ బ్లెసెస్ యూ.
1: నువ్వు చెడ్డ సంకల్పమే చేస్తే అక్కడ కూడా తదాస్తూ ఉంటాడు.
0: ఇఫ్ యూ హావ్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ డీడ్స్,
1: ఆ చెడ్డ నీకే వస్తుంది.
0: యూ విల్ గెట్ ది రియాక్షన్.
1: నేడు కనిపించకుండా పోవచ్చును.
0: యు మే నాట్ ఫైండ్ ఇట్ టుడే.
1: కానీ మున్ముందు అది నీకు బాధ కలిగిస్తుంది.
0: ఇన్ ఫ్యూచర్ యూ విల్ సర్టన్లీ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
1: కనుక మనము బాధ పెట్టకుండా, మనము బాధ పడకుండా అందరూ కూడా ఆనందంగా జీవించాలని నేను ఆశిస్తున్నాను.
0: వీ షుడ్ నాట్ మేక్ ఎనీవన్ సఫర్, నాట్ సఫర్ ఫర్ అవర్సెల్వ్స్, దట్ వీ షుడ్ లీడ్ ఎ హ్యాపీ బ్లిస్ఫుల్ లైఫ్.
1: మనం చదివిన చదువు కూడా గౌరవాన్ని ఇవ్వాలి.
0: అండ్ వీ షుడ్ ఆల్సో మెయింటైన్ ది క్వాలిటీ ఆఫ్ ఎన్ ఎడ్యుకేటెడ్
1: మానవత్వానికి కూడా గౌరవాన్ని ఇవ్వాలి.
0: వీ షుడ్ ఆల్సో రెస్పెక్ట్ ది హ్యూమన్ నేచర్.
1: మన గౌరవాన్ని మనం పెంచుకోవాలి.
0: అండ్ వీ షుడ్ బి రెస్పెక్టెడ్.
1: ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి.
0: వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీబడి.
1: అప్పుడే మన గౌరవానికి ఇతరులు కూడా గౌరవిస్తారు.
0: దెన్ ఓన్లీ విల్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
1: కనుక మనం గౌరవించి గౌరవాన్ని అందుకోవాలి.
0: వీ షుడ్ రెస్పెక్ట్ అండ్ బి రెస్పెక్టెడ్.
1: నీవు రెస్పెక్ట్ ఇవ్వకుండా నీవు రెస్పెక్ట్ పొందాలంటే ఇది అసాధ్యం.
0: వితౌట్ రెస్పెక్ట్ నీ అదర్స్ యూ విల్ నెవర్ బి రెస్పెక్టెడ్.
1: నీవు రెస్పెక్ట్ ఇచ్చి నీవు రెస్పెక్ట్ పుచ్చుకో.
0: యూ రెస్పెక్ట్ అండ్ బి రెస్పెక్టెడ్.
1: అదే నిజమైన మానవత్వం.
0: దట్ ఈస్ ద ట్రూ హ్యూమన్ లైఫ్.
1: నీవు ప్రేమను ఇచ్చి తిరిగి నీ ప్రేమను పెంచుకో.
0: యూ లవ్ అండ్ బి లవ్డ్.
1: ఈ విధమైనటువంటి యొక్క సద్గుణాలను మనం పెంచుకునే నిమిత్తమై మన చదువులంతా కూడా చక్కపరచుకోవాలి.
0: ఆల్ అవర్ ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ దిస్ పర్పస్, టు కల్టివేట్ వర్చ్యూస్.
1: ఏదో ఒక సబ్జెక్టు కోసం మనం పాటు పడటం,
0: నాట్ మియర్లీ నాలెడ్జ్ ఆఫ్ ఎ పర్టికులర్.
1: ఇవన్నంతా కూడా కేవలం నెగిటివ్ చదువులే.
0: ఆల్ దిస్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ ఇస్ నెగటివ్.
1: ఇవంతా కూడా ఎక్కడ పోయినప్పటికీ దీనికి ఒక చదువులే.
0: Everywhere you find this learning.
1: ఏమి చదువులు ఈ చదువులు?
0: What's all this learning?
1: ఒకానక్కడ ఎప్పుడు ఏమి ఎవరు చెప్పారట? చదివిన వాడికంటే చాకలోడు మేలు అని.
0: Somebody has said the washerman is better than an educated man.
1: ఒక ఇంటికి పోతే రెండు పంచలు ఒక చొక్క ఒక బనీన్ వేస్తాడు.
0: Then if a washerman comes to you, you put your garments.
1: వాడు ఒక నోట్బుక్ లో రాసుకుంటాడు.
0: And you make note of all the dresses.
1: నోట్బుక్ లేకపోతే గోడలపైనన్నా రాసుకుంటాడు.
0: At least you scribble on the wall.
1: ఈ విధంగా ఇంటింటి వారు కూడాను ఎన్నో గ్రంథాలు రాస్తున్నారు.
0: So every householder writes the list.
1: కానీ చాకలవాడు
0: but the washerman
1: ఈ నోట్బుక్ తీసుకోడు.
0: He doesn't carry any
1: notes. ఏ గోడపైన రాయడు.
0: He doesn't write anywhere.
1: మనసులో పెట్టుకొని తక్షణమే వాడికి ఇంటికి తగినట్టు తెచ్చిస్తుంటాడు.
0: But he will hand over the iron clothes exactly
1: as చదివాడు.
0: What knowledge has he?
1: ఏమి చదువు చదివాడు?
0: What education he received?
1: కనుక ఈ చదువులు కాదు మనం చదవాల్సింది.
0: Not this education.
1: ఈ చదువులతో పాటు
0: along this
1: పాజిటివ్ చదువులు కూడా చదవాలి.
0: అలాంగ్ ది సెక్యులర్ నాలెడ్జ్
1: పరోపకార సంబంధమైన చదువులు చదవాలి.
0: అండ్ వి స్టడీ టు హెల్ప్ అదర్స్
1: ఈ పరోపకార సంబంధమైన చదువుల చేతనే మనము పవిత్రమైపోతాం.
0: ద నాలెడ్జ్ దట్ హెల్ప్స్ us to help others is the true education.
1: పూర్వమంతా కూడాను ఏ ఆరాధన చేస్తూ వచ్చారు.
0: వాట్ సార్ట్ ఆఫ్ వర్షిప్ వాస్ దేర్ ఇన్ ద
1: కేవలం ప్రకృతిని ఆరాధన చేస్తూ వచ్చారు. ప్రకృతి
0: they worship the nature prakriti
1: prakriti ni aaradhan cheyadam tappu kaade
0: it's not a mistake to worship nature
1: tine tindini
0: the food that we partake
1: trage neerini
0: and the water that
1: pande pantanu
0: and the harvest grain
1: aneka rakamainatvanti oka aahara viharamanta manaku andistundadi ee bhudevi
0: and it is the nature that supplies the food raiment and shelter
1: inte kaadu manuviki kavalsinatvanti oka ధనధాన్యములు కూడా అందిస్తుంటాయి.
0: ఆల్ ది ఎసెన్షియల్స్ లైక్ ది గ్రెయిన్ ఆల్సో సప్లైడ్ బై ఎర్త్
1: ఇంతటి కాదు
0: నాట్ ఓన్ దిస్
1: నాణ్యములుగా ఉండేటువంటి బంగారు వెండిని కూడా పండిస్తుంటారు.
0: అండ్ వి ఆల్సో ఫైండ్ ప్రెషస్ మెటల్స్ లైక్ గోల్డ్
1: వజ్రాలు కూడా పండిస్తుంటారు.
0: ఇవన్నీ
1: కూడా పండించి నీకు ఇచ్చేది ఆ భూమిని ఆరాధన చేయటంలో తప్పేమున్నది?
0: వాట్ మిస్టేక్ ఈస్ దేర్ ఇఫ్ యూ వర్షిప్ మదర్ ఎర్త్ దట్ సప్లైస్ యూ ద గ్రెయిన్ ప్రాణం కూడా
1: రక్షించేటువంటి యొక్క పంచప్రాణములను మనం ఆరాధన చేయటంలో తప్పేమున్నది?
0: వాట్ ఇస్ ది మిస్టేక్ ఇఫ్ యూ వర్షిప్ అడోర్ ద లైఫ్ ప్రిన్సిపల్స్?
1: కనుకనే మనము ప్రాచీనం చేస్తున్నటువంటి యొక్క ఈ ఆరాధన అన్ని కూడా పవిత్రమైనటువంటివి.
0: ఆల్ మోడ్స్ ఆఫ్ వర్షిప్ బై ది ఏన్షియన్స్ ఆర్ సీక్రెట్.
1: ఏదో ఒక తుచ్చమైనటువంటి దానికోసమని ఉత్తమమైనటువంటి దాన్ని నిర్మాణం చేసుకుని దానికంతా మనం ఆరాధన చేస్తున్నాము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫర్ మీన్ లో థింగ్స్ వీ ఫర్గెట్ దిస్ పాయింట్.
1: వద్దు వద్దు,
0: వీ షుడ్ నాట్
1: ఫర్గెట్ మన భూమాత
0: అండ్ ఇట్స్ మదర్ ఎర్త్
1: ఈ భూమాత గోమాత
0: అండ్ ఆల్సో ద కౌ ఇస్ రివియర్డ్ యాజ్ మదర్
1: వేదమాత
0: అండ్ స్క్రిప్చర్ ఇస్ మదర్
1: కన్నమాత
0: అండ్ ఫిజికల్ మదర్
1: ఈ నలుగురు మదర్లే మనకు నిజమైనటువంటి యొక్క ఆరాధన దేవత.
0: దీస్ ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ మదర్ హావ్ గాట్ టు బి రివియర్డ్.
1: అట్టి మాతలను మనం రక్షించుకుంటూ వారి సంతృప్తి పరిచేటువంటి నిమిత్తమై మనం సరైన సాధనలు చేస్తూ రావాలి.
0: వి హావ్ టు రెస్పెక్ట్ అండ్ వర్షిప్ ద మదర్ ద ఫిజికల్ మదర్ ద కౌ ద మదర్ ద స్క్రిప్చర్
1: దైవారాధన చాలా ముఖ్యము.
0: అండ్ వర్షిపింగ్ గాడ్
1: దైవారాధన సన్నగిల్లి పోవడం చేతనే
0: బికాస్ దేర్ ఇస్ నో వర్షిప్ ఆర్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్
1: ప్రపంచంలో అనేక దుఃఖములంతా పెరుగుతూ వస్తున్నాయి.
0: వి ఫైండ్ ద హోల్ వరల్డ్ ఇస్ ఇన్ కేయాస్.
1: ఎక్కడ చూసినా దుఃఖమే.
0: వి ఫైండ్ మిజరీ.
1: కారణం ఏమిటి?
0: వై
1: ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు.
0: ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ గాన్.
1: ఆత్మవిశ్వాసం పోయిన తర్వాత వాడి బ్రతికి ప్రయోజనం ఏంటి?
0: వాట్ ఫర్ ఇస్ ద లైఫ్ వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్?
1: దైవారాధనలే దేశానికి రక్షణ చేసేది.
0: Worship of the God, he will protect this country.
1: దైవారాధన చేస్తుంటుంటే దేశం అంతా బాగుపడిపోతుంది.
0: When once you think and worship God, the whole
1: ప్రజలందరూ ఆనందిస్తారు. ప్రజలందరూ ఆనందిస్తారు.
0: And all people will be happy.
1: సుఖశాంతులు పొందుతారు.
0: You will have peace and prosperity.
1: And
0: there will be no dearth or shortage.
1: అన్ని విధాలా మనము శాంతిని పొందుతాము.
0: You will be peaceful in every way.
1: కానీ శాంతి శాంతి శాంతి పలుకుతున్నాం శాంతి పాట.
0: We say simply repeat peace peace peace thrice.
1: ఏమిటి శాంతి?
0: What is peace?
1: ఎందుకోసం బలుపుతున్నావు?
0: వాట్ ఫర్?
1: ఆది భౌతికము,
0: ఫిజికల్,
1: ఆది దైవికము, ఆధ్యాత్మికము, ఈ మూడింటి ఎందు మనకు శాంతి కావాలి.
0: వి షుడ్ హావ్ పీస్ ఇన్ దీస్ త్రీ రెల్మ్స్.
1: దేహరీతిగా మనకు శాంతి కావాలి.
0: ఫిజికల్లీ వి షుడ్ బి పీస్ఫుల్.
1: మనస్సరీతిగా శాంతి కావాలి.
0: మెంటల్లీ వి షుడ్ పీస్ఫుల్.
1: ఆత్మరీతిగా శాంతి కావాలి.
0: అండ్ స్పిరిచువల్లీ వి షుడ్ బి
1: పీస్ఫుల్. ఈ మూడింటి శాంతి ఉంటేనే మనము సరైనటువంటి మానవులుగా ఉంటాం.
0: వెన్ దేర్ ఇస్ పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్ యు విల్ బి పీస్ఫుల్.
1: పీస్ పీస్ పీస్ పీస్ ప్రపంచంలో వెతుకుతావా?
0: Do you find peace in the outer world? ప్రపంచంలో
1: వెతికితే పీస్ ఏ చిక్కదు నీకు.
0: There is no peace in the outer world.
1: ప్రపంచం అంతా పీస్ పీస్ అయిపోతున్నాయి.
0: You find only peace is peace peace outside.
1: కనుకనే ఈ పీస్ నీలోనే ఉంది.
0: The true peace is within you.
1: కనుక నీ యందు ఉన్నటువంటి ఒక శాంతిని నీవు పోషించుకో.
0: Keep up maintain the inner peace.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: నాడు రాత్రి అంతా కూడాను
0: throughout night
1: చక్కగా నామస్మరణ చేసి
0: chant glorious God.
1: ఈ పవిత్రమైనటువంటి ఒక శక్తిని ప్రపంచానికంతా కూడా నువ్వు ప్రసరింప చేయాలి.
0: ద సీక్రెట్ ఎనర్జీ దట్ యు ఆర్ గోయింగ్ టు హావ్ అదియే
1: ఈశ్వరత్వానికి సరైనటువంటి గుర్తు.
0: దట్ ఈస్ ద ట్రూ సైన్ ఆఫ్ ది డివినిటీ.
1: ఈశ్వరుడు అనగా ఏమిటి?
0: ఈశ్వర
1: గాలి వలె సంచరించేటువంటి వాడు ఈశ్వరుడు.
0: ఈశ్వర ద డివైన్ మూవ్స్ అబౌట్ ఫ్రీలీ లైక్ ఎయిర్.
1: గాలి ఏ విధంగా సర్వత్రా సంచరిస్తుండదో
0: జస్ట్ యాజ్ ఎయిర్ ఇస్ ఆల్ పర్వేసివ్
1: ఈశ్వరుడు ఆ విధంగా సంచరించేటువంటి.
0: సో ఆల్సో గాడ్ ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్.
1: కనుకని మీ యొక్క ప్రేమను మీ యొక్క నామస్మరణను ఈ ప్రపంచానికంతా కూడా చక్కగా ప్రచారం చేస్తూ రావాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ పబ్లిసైజ్ ద ప్రొపగేట్ ప్రాక్టీస్ ద గాడ్స్ నేమ్ అండ్ షేర్ విత్ ఎవ్రీబడీ.
1: భజన బినా సుఖ శాంతి నహీ. హరి భజన బినా సుఖ శాంతి నహీ.

0: Sai Ram, dear listeners, Bhagwan Baba once remarked, expansion of love is life, contraction of love is death. Only when we broaden our vision to see everything around us as manifestations of the same divine principle which we term as God, can we derive true happiness in life. In today's Divine Discourse, Baba elaborates on this point by stressing that we must always strive to expand our hearts in all our endeavors. Let us now listen to the excerpts from the Divine Discourse by Bhagwan Baba, delivered on Ladies' Day in Prashanthi Nilayam on 19th November 2005.
1: ఈనాడు ఆడవారి దినమని ఆడవారి అధిక మంది చేరి ఎంతో ఆనందాన్ని అందించు ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
2: దిస్ బీయింగ్ ద లేడీస్ డే వి కుడ్ ఆల్వేస్ షేర్ ద జాయ్ అండ్ ద బ్లిస్ ఆఫ్ ద అకేషన్ టోటలీ అరేంజ్డ్ బై లేడీస్ దెమ్సెల్వ్స్.
1: ఇందులో ఆడ మగ అనేటువంటి భేదం లేదు.
2: హియర్ ఇన్ దిస్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్.
1: కేవలము ఉపాధిని బట్టి ఆడ మగ అని చెప్తూ వచ్చారు, కానీ అందరి యందు ఉన్నటువంటిది బ్రహ్మతత్వమే.
2: ఇట్స్ ఓన్లీ బేసింగ్ ఆన్ ద వెస్చర్ వన్ హ్యాస్ పుట్ ఆన్ వీ డిస్టింగ్విష్ అండ్ డిఫరెన్షియేట్ మ్యాన్ అండ్ ఉమెన్. But basically, they are one and the same in spirit and the soul.
1: Sarvam kalividam brahma.
2: Everything is divine essentially.
1: Daivam kavalani andaru korutune untaru.
2: All aspire to attain divinity.
1: Anekamandi rishudu తపస్సులు చేసి అనేక మంది యోగులు సన్యాసులు తపస్సు చేసి దైవాన్ని దర్శించగలరు.
2: మెనీ ఆఫ్ ది సేజెస్ సెయింట్స్ ఆస్పిరెంట్స్ సీకర్స్ దే హావ్ అండర్టేకెన్ పెనెన్స్ టు విజువలైజ్ గాడ్.
1: కానీ దైవం ఎక్కడున్నాడు?
2: హౌఎవర్ వేర్ ఇస్ గాడ్?
1: దైవం మనుష్య రూపేణ.
2: God is in human form.
1: ఈ అవతారంలోంచి చూసినప్పటికీ భగవంతుడు మనుష్య రూపం ధరించినప్పుడు అందరి మనుషుల్ని రక్షిస్తూ వచ్చాడు.
2: In the time of any incarnation for that matter, God takes upon himself the human body to come to the rescue and protect the entire humanity by and large.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: దైవమునకు ప్రత్యేకమైనటువంటి గుణములు ప్రత్యేకమైనటువంటి రూపములు లేవు.
2: God has no specific attributes nor the form either.
1: దైవము అనంతరూపుడు.
2: God has infinite forms.
1: ఒక ఫాము ఒక ఇది ఉన్నది చెప్పడానికి వీలు లేదు.
2: We cannot specify a lot a specific form to the divinity.
1: కానీ ఒకనొక సమయం నందు నారదుడు వచ్చి ప్రశ్నించినప్పుడు, మీరు భూలోకమునకు వచ్చి దర్శనమిచ్చి అందరినీ భాగ్యం చేయమని.
2: At one time Narada prayed to God, O God, come down on earth, move amongst us, give us the experience of your manifestation.
1: అప్పుడు నారాయణుడు చెప్పాడు, నాయన, బ్రహ్మశక్తి ఉండినప్పటికీ ఆ యొక్క బ్రహ్మశక్తి ఏమాత్రము పనిచేయదు, దీనికి నెగిటివ్ కూడా ఉండాలి. దైవం పాజిటివ్ గా ఉన్నాడు, కొంత దీనికి నెగిటివ్ కూడా చేరినప్పుడే ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే వెళ్తూ జరుగుతుంది.
2: నారాయణ రిప్లైడ్ దిస్ వే, ద బ్రహ్మశక్తి ద సుప్రీం డివైన్ పవర్ ఈజ్ పాజిటివ్, బట్ అన్లెస్ ఇట్ ఈజ్ ఇన్ కాంబినేషన్ విత్ ది నెగిటివ్, God amidst us in a human form cannot operate and be functional.
1: కనుక జీవులను అభివృద్ధి పరిచినప్పుడే దైవం కూడా వారిలో చేరి అందరికీ ఆనందాన్ని అందిస్తాడు.
2: Therefore, God in human form will help for the emancipation and the welfare of the entire humanity.
1: అందువలన నారదుడు ఋషులు అందరూ కూడా దైవానికి అర్పితమైపోయి నెగిటివ్ పాజిటివ్ రెండు చేరినటువంటి ఒక పవర్ఫుల్ తో దైవం దిగి వస్తారు.
2: ఇన్ రెస్పాన్స్ టు ద ప్రేయర్స్ ఆఫ్ నారద ద సీకర్స్ అండ్ ఎస్పరెంట్స్ గాడ్ హ్యాస్ కమ్ డౌన్ ఆన్ ఎర్త్ విత్ ది కాంబినేషన్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగటివ్.
1: కనుక దైవము బ్రహ్మస్వరూపమే కాదు మానవ స్వరూపం కూడా.
2: గాడ్ ఈజ్ నాట్ మియర్లీ ద డివైన్ పవర్ మేనిఫెస్ట్ ఇన్ ఎ హ్యూమన్ ఫామ్.
1: ఎవరి ఎందు చేరినప్పటికీ అందరి ఎందు కూడా ఆ బ్రహ్మం ఉన్నాడు, అది అంతర్ముఖముగా ఉంటాడు.
2: ద సేమ్ డివినిటీ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ హూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ వన్ టర్న్స్ ఇన్ వర్డ్.
1: ఈశ్వర సర్వభూతానాం సర్వభూతములు ఎందుకు కూడా ఈశ్వరత్వమే ఉంటుండాలి.
2: ఇట్ ఇస్ ద సేమ్ డివినిటీ ప్రెసెంట్ ఇన్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ బీయింగ్స్.
1: కానీ భర్త అని భావించినప్పుడు అతను భర్తగా కనిపిస్తాడు.
2: బట్ ఇఫ్ యూ కాల్ హిమ్ ద మాస్టర్ హీ విల్ అపియర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మాస్టర్.
1: కుమారుడు అన్నప్పుడు అతను కుమారుడుగా కనిపిస్తాడు.
2: ఇఫ్ యూ థింక్ దట్ ఈస్ ద సన్ యూ విల్ ఫైండ్ హిమ్ సో.
1: డాటర్ అన్నప్పుడు డాటర్ గానే కనిపిస్తాడు.
2: ఇఫ్ యూ ఫీల్ దట్ హీస్ ద డాటర్ యూ విల్ ఎక్స్పీరియన్స్ హిమ్ దట్ వే.
1: ఈనాడు మా ఇంటిలో ఒక గ్రాండ్ సన్ పుట్టాడు అంటారు.
2: We say today we have a grandson born.
1: Our grandson kudanu brahmame.
2: Grandson is also divine.
1: Yedi puttinappatiki janminchinappatiki anta brahmam andulo leenamai untadu.
2: Whatever that is created, whosoever that is born, you find the innate immanent divinity.
1: Kanukane daivamu okkadigane raadu jeevunto paatu daivamu daivamuto paatu jeevudu kudanu ekamai untadu.
2: Therefore, God doesn't come down on earth all of
1: daughter gaane anipistadu.
2: If you feel that he is the daughter, you will experience him that way.
1: Ee naadu maa intilo oka grandson puttadu antaru.

0: జీవునితో పాటు దైవము, దైవముతో పాటు జీవుడు కూడాను ఏకమై ఉంటారు.
1: Therefore, God doesn't come down on earth all alone. You find the God moving in the company of the beings in whom also you find the divine.
0: దైవమునకు ఒక్క స్వరూపం అనేటువంటిది లేదు.
1: There is no special single form to the divine.
0: రూపనామములు ఉన్నటువంటిది తగ్గ జీవుడికే కాని దేవుడికి లేదు.
1: The name and the form are limited to the human beings only and not to God.
0: ఎవరి ఎందు చూసినప్పటికీ దైవమే. మీరందరూ చూస్తున్నారంటే మీరందరూ దైవస్వరూపులే. దైవస్వరూపులేపోయి దైవాన్ని చూస్తున్నారు.
1: You think that you are all looking at God. You are seeing Him. But at the same time, you are also divine. Being divine, you look at the divinity. You find small parrots over here, you find God in them.
0: దైవము లేనటువంటి స్థానము, దైవం కానటువంటి రూపము ఎక్కడ కూడా మనకు కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్, దేర్ ఇస్ నో ఫార్మ్ ఇన్ దిస్ ఎంటైర్ యూనివర్స్ విదౌట్ గాడ్.
0: కానీ మన యొక్క కోరికలు ఆ విధమైనటువంటిగా ఉండటం చేత భగవంతుడు ఆ రూపాన్ని ధరిస్తుంటాడు.
1: గాడ్ టేక్స్ అపాన్ హిమ్సెల్ఫ్ దట్ ఫార్మ్ ఇన్ రెస్పాన్స్ టు అవర్ ప్రేయర్ అండ్ ఎగ్జెంప్షన్.
0: మా పిల్లవాడిని గొప్పగా చదివించాలి, పనిచేసేమని పంపాలి, పని విద్యను నేర్చుకోవాలి అని అనేకంగా ఆశపడుతుంటారు తల్లిదండ్రులు.
1: యూజువల్లీ పేరెంట్స్ డిజైర్ టు హ్యావ్ దేర్ చిల్డ్రన్ ఎడ్యుకేటెడ్ ఇన్ ఎ బిగ్ వే అండ్ టు సెండ్ దమ్ అబ్రాడ్ అండ్ సెటిల్ దెమ్.
0: ఎవరి నుండి వచ్చినప్పటికీ ఆ మాటలన్నీ కూడా భగవంతుని మాటలే.
1: వాట్ ఎవర్ దే సే, హూమ్ సో ఎవర్ మే స్పెల్ అవుట్, that's all God's words only.
0: Shabda brahmamai characharamai jyotirmai vaammai nityanandamai paratparamai mayamai seemai ani aa bridulu untunnayi bhagavantudiki.
1: God has all kinds of titles. That is the origin of the sound, that is the origin of mobility, of the light, the eternal bliss and the movement.
0: Kaduka evaru maatladinappudiki daivamu maatladutunnadu అని అనుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ ది స్ట్రాంగ్ ఫీలింగ్, హూ సో ఎవర్ మీ స్పీక్ ఇస్ గాడ్ హూ ఇస్ స్పీకింగ్.
0: ఎవరేది చెప్పినా కూడా దూషణ భూషణ తిరస్కారములు అన్ని కూడా మానవుని కాదు, మానవుని యొక్క నోటి నుండి వస్తున్నాయి.
1: వాట్ ఎవర్ మే బి సెడ్, ప్రైజ్ ఆర్ బ్లేమ్, దే ఆర్ జస్ట్ అటర్డ్, దే ఆర్ ఓన్లీ సెడ్ బై మ్యాన్.
0: ఎవరైనా మనం తిట్టారంటే అది కూడా దైవమే నన్ను తిట్టాడు అనుకుంటే మనకి ఏమాత్రము మనశ్చరణం కాదు.
1: If you think that the one who accused you, who criticizes you, is only God, then you will not have any ill feelings towards him.
0: దైవము ఈ రూపంలో వచ్చి నన్ను ఈ విధంగా దూషించాడు.
1: God has come in this form and criticized me should be your feeling.
0: కనుక పోయినను కొట్టినను తిట్టినను కూడాను అంత దైవమే.
1: It may be praise or a blame, whatever may be, it's all from God only.
0: కనుక ఏది జరిగినప్పటికీ ఇది దైవమే జరిపిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం దృఢం చేసుకోవాలి హృదయంలో.
1: దేర్ మే బి నంబర్ ఆఫ్ హ్యాపెనింగ్స్ ఇన్ అవర్ లైఫ్ సో జర్న్, బట్ వీ షుడ్ కన్సిడర్ దట్ ఆల్ దీస్ హ్యాపెనింగ్స్ ఆర్ ఇన్ అకార్డెన్స్ టు ద విల్ ఆఫ్ గాడ్.
0: ఎదుటి వ్యక్తిని వ్యక్తిగా మనం చూడకూడదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ ఎనీ పర్సన్ యాజ్ అన్ ఇండివిజువల్.
0: ఎవరు మనం ఎదుటి వచ్చి మాట్లాడినప్పటికీ దైవమే ఈ రూపంలో వచ్చి మాట్లాడుతున్నాడు అనేటువంటి విశ్వాసము దృఢంగా పెట్టుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్, హూసో ఎవర్ యూ కమ్ అక్రాస్ విత్, హూసో ఎవర్ యూ కన్వర్స్ ఇస్ గాడ్ హిమ్సెల్ఫ్.
0: అట్లు కాకుండా ఇతను పరాయవాడు, అతని పరాయవాడు అని అనుకుంటే మనకు కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, డమము ఇలాంటివంతా కూడా బయలుదేరుతాయి, దుర్గుణమంతా బయలుదేరుతాయి.
1: బట్ ఇఫ్ యూ ఐడెంటిఫై ఎవ్రీ పర్సన్ జస్ట్ ఎస్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ట్రై టు కన్వర్స్, you will have all ill feelings and traits like anger, jealousy, temper and so on.
0: ee temper, jealousy, ego ivani raavadaniki kaaranam enti?
1: What is the reason behind the temper, jealousy and ego?
0: ee baita desham varanta leka baita vyaktulandaru kodunu veri veri varu aneetundi bhavam raavatam chethane ee vidhanga koopam rastunnayi.
1: Because you consider that all the people that you come across

0: are different. They are separate. You have such feelings like temper, jealousy and ego.
1: కనుక మనం ఎవరు మాట్లాడినప్పటికీ ఎవరు ఏమన్నప్పటికీ అంత దైవం యొక్క శబ్దమే.
0: Anyone may talk to you. Anyone may converse with you. The praise or blame, whatever may be, is only God's word.
1: కనుక ఆ విధమైనటువంటి ఏకత్వము భిన్నత్వము లేకుండా ఏకత్వాన్ని పెంచుకున్నప్పుడే మానవుడు ధన్యుడవుతాడు.
0: Man will be redeemed if only he understands the unity in diversity.
1: ఎవరు పెద్దల దగ్గరికి వెళ్ళినప్పటికీ మాకు ఏదైనా బోధించండి అని చెప్పేటప్పటికీ నాయన నిన్ను నీవు తెలుసుకో చాలు చెప్తారు.
0: If you meet any noble soul, elderly person, and request him to give you a teaching, they will tell you, know thyself, know yourself first.
1: వచ్చిన వారందరినీ నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏమిటి అని ఈ విధంగా ప్రశ్నిస్తుంటారు.
0: We go on putting questions like this. Who are you? Where do you come from?
1: Who are you? Who is he? ఇట్లా అడుగుతారు కానీ who am I అనేటువంటి ఎవరు ప్రశ్నించుకోరు.
0: We put questions like this. Who are you? Who is she? But we don't put a question to ourselves. Who am I?
1: అది ప్రశ్నించుకున్నటువంటి వారికి సరైనటువంటి అర్థం వస్తుంది.
0: If I put to myself this question, who am I? I'll get the correct answer.
1: అట్టి భగవంతుడు బోధించినటువంటి యొక్క బోధనలు.
0: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ గాడ్.
1: ఈ దేహమును తానే ఇచ్చాడు. ఈ దేహంతో పలికించేది తానే, నడిపించేది తానే, నవ్వించేది తానే, ఏడ్పించేది తానే.
0: దిస్ బాడీ ఈస్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్. హీఈస్ ద డూయర్, హీఈస్ ద స్పీకర్. ఎవ్రీథింగ్ హ్యాపన్స్ యాజ్ పర్ హిజ్ విల్.
1: కనుక ఇంత దైవం యొక్క సంకల్పమే మనం భావించాలి.
0: We should always feel that everything happens as per his command and will.
1: Okaraka samayam lopala Eesharamma na daggariki vachi swami naaku korike undi annadu.
0: At one time Eesharamma approached Bhagavan and said, swami, I have a small desire.
1: Kaani ee samayamlo Eesharamma yokka gunam kuda manam cheppali.
0: This occasion to know the great noble qualities of Mother Eeswaramma.
1: Santoshanga undetundi.
0: She was always happy. She was always blissful.
1: Navutu navutu undetundi.
0: She always had smiling face.
1: Aa hrudayamante kudunu premato undetundi.
0: Her heart is full of love.
1: Anduvalla swami ee chinna palle lopara jwaram vachinda daggu vachinda ani evvaru palarinche vaaru undaru.
0: In this small hamlet village, nobody would be bothered. What is happening around?
1: అక్కడి పోయినా కూడాను సరైన మందు ఇవ్వరు.
0: And even if they go to health center, they won't have proper medicine.
1: అందువల్ల నాకు ఒక చిన్న హాస్పిటల్ పెట్టండి పాపం ఈ గ్రామంలో స్వామి అని చెప్పేటువంటి.
0: He prayed to Bhagavan, Swami, please construct a small hospital for the benefit of the villagers.
1: ఇప్పుడు కాదమ్మా, దానికి సమయం వస్తుంది.
0: Bhagavan said, not now. There is time for it.
1: దేనికైనా కూడాను ఒక కాలకర్మ కర్తవ్యాలు కలిసినప్పుడే అక్కడ ఒక స్వరూపం పొందుతుంది.
0: ఎనీథింగ్ విల్ కమ్ టు రియాలిటీ బేసింగ్ ఆన్ ద టైమ్, ద కాజ్, ఎఫెక్ట్ అండ్ ద రైట్ మోమెంట్.
1: నీకు చూపుతాను, కట్టి చూపిస్తాను.
0: భగవాన్ సెడ్, ఐ విల్ కన్స్ట్రక్ట్ అండ్ లెట్ యు నో.
1: మరి రెండవ దినం ఏం చేసింది? మరి వచ్చేసేసింది.
0: ఆన్ ద ఫాలోయింగ్ డే షీ కేమ్ అగైన్.
1: స్వామి మీరు కూడా నడిచి నడిచి బుక్ పట్టడానికి వెళుతున్నారు.
0: స్వామి యు ఆర్ వాకింగ్ ఆల్ అలాంగ్ లాంగ్ డిస్టెన్స్ టు ద బుక్కపట్టణం విలేజ్.
1: చాలా మంది బీద పిల్లలంతా కూడాను ఏదో కొన్ని పుస్తకాలు మెడకు వేసుకుని వాళ్ళు కూడా పట్టణాలంతా తిరుగుతున్నారు.
0: వి ఆల్సో ఫైండ్ చిల్డ్రన్ క్యారింగ్ హెవీ లోడ్ ఆఫ్ బుక్స్ గోయింగ్ ఆల్ అరౌండ్ టు ద విసినిటీ టు స్టడీ.
1: కనుక ఈ పిల్లలందరూ కూడా పరదేశానికి పోకుండా లేక పరవూరికి పోకుండా ఇదే గ్రామంలో ఉండేట ఒక చిన్న స్కూల్ కట్టించండి.
0: ఇన్ ఆర్డర్ టు హెల్ప్ ది చిల్డ్రన్ ఆఫ్ దిస్ విలేజ్ సో దట్ దే డోంట్ హ్యావ్ టు గో టు ద నైబరింగ్ విలేజెస్ సచ్ దట్ దే కుడ్ హ్యావ్ ఎడ్యుకేషన్ హియర్, స్వామి ఐ రిక్వెస్ట్ యూ టు కన్స్ట్రక్ట్ ఎ స్మాల్ స్కూల్.
1: అవుతుంది అవుతుంది, ఊరుకోండు. అవుతుంది అవుతుంది, ఈ విషయంలో నిరంతరం చింత చేయకూడదు.
0: భగవాన్ సెడ్, ఇట్ విల్ హ్యాపెన్, డోంట్ వరీ ఎనీ మోర్.
1: మరి కొన్ని దినములైన తర్వాత వచ్చి స్వామి, నీరు కావాలంటే ఆ చిత్రావతిలో నీరు వచ్చినప్పుడే మాకు నీరు, కానీ లేకపోతే త్రాగడానికి కూడా నీరు లేదే, కాబట్టి ఏదైనా ఒక బావి తవ్వించండి.
0: నెక్స్ట్ డే షీ అగైన్ కేమ్ అండ్ సెడ్, స్వామి, ఇన్ ఆర్డర్ టు హ్యావ్ డ్రింకింగ్ వాటర్ వీ హ్యావ్ టు వాక్ ఆల్ అలాంగ్ టు చిత్రావతి రివర్, వెన్ దేర్ ఇస్ వాటర్ అవైలబుల్ దేర్ ఆర్ ఎల్స్ వీ ఆర్ డినైడ్ ఆఫ్ ఈవెన్ డ్రింకింగ్ వాటర్, ప్లీజ్ హ్యావ్ ఎ స్మాల్ వెల్ హియర్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది లోకల్.
1: చిన్న చిన్న పిల్లలందరూ కూడా బిందెలు తీసుకొని, దుత్తలు తీసుకొని చిత్రావతికి వెళ్ళి తీసుకొని వస్తుంటే నాకు చాలా ఏడుపు వస్తుంది స్వామి అని.
0: స్వామి, వాచింగ్ ద సీయింగ్ యంగ్ చిల్డ్రన్ గోయింగ్ టు చిత్రావతి రివర్ విత్ ఆల్ స్మాల్ కంటైనర్స్ టు ఫిచ్ పాట్ ఫుల్ ఆఫ్ వాటర్, ఐ రియల్లీ క్రై.
1: అక్కడ కూడా నువ్వు చెవి తిప్పితే కానీ నీరు రావు.
0: అన్లెస్ దే గో ఇన్ దే కెనాట్ కలెక్ట్ వాటర్.
1: ఆ చిత్రావతి నది జీవనది కాదు.
0: అండ్ చిత్రావతి రివర్ ఈజ్ నాట్ ఫుల్ ఆల్వేస్ ఆల్ త్రూ అవుట్ ది ఇయర్.
1: ఎప్పుడో వర్షం వస్తే వస్తుంది, లేకపోతే లేదు.
0: ద చిత్రావతి రివర్ విల్ బి ఫుల్ ఆఫ్ వాటర్ డ్యూరింగ్ రెయినీ సీజన్.
1: కనుక ఇది రెయిన్ సీజన్ పైన ఆధారపడి ఉంటుంటాయి.
0: Therefore, the sustenance is based on the rainy season only.
1: మానవులకు నీరు నిరంతరము ఉండాలి.
0: Man requires water continuously.
1: దేహమంతా కూడా నీరే.
0: The whole body is full of water.
1: ఆ వాటర్ లేకపోతే దేహం కూడా ఎండిపోతుంది.
0: When there is no water, even the whole body gets dried up.
1: కనుక నీరు కావాలి కదా స్వామి, ఏదైనా ఒక బావి తవ్వించండి.
0: Swami, we need drinking water. Please arrange a well here.
1: అని ఈ విధంగా కోరికలంతా కోరుతూ వచ్చింది.
0: హీ హాస్ బీన్ రిపీటెడ్లీ రిక్వెస్టింగ్ భగవాన్ టైమ్ అండ్ అగైన్.
1: చూడు, నీ కోరిక చాలా చిన్నది కానీ దీన్ని పెద్దదిగా చేస్తాను అన్నాను.
0: భగవాన్ సెడ్, యువర్ డిజైర్ ఈజ్ సో స్మాల్, ఐ విల్ ఆంప్లిఫై ఇట్, ఐ విల్ మ్యాగ్నిఫై ఇట్, ఇన్ ఫ్యూచర్ యూ విల్ నో.
1: ఆమె పోయే ముందుగానే,
0: బిఫోర్ షీ లెఫ్ట్ ద బాడీ,
1: చెప్పినాను ఆమెకు, ఇదిగో నీ కోరినవన్నీ నేను తెప్పిస్తాను.
0: Bhagavan said, whatever you desired will be fulfilled.
1: Kaluka neevem chinta pettukoku.
0: Do not worry any longer.
1: Gramam vaarandariki kudanu chadulu cheppistanu.
0: I will see that all the villagers will have proper education.
1: Me vaarandariki aarogyanni andistanu.
0: I will also see they will have the good health.
1: Kaluka meeru emi yojana cheyakandi.
0: Therefore don't worry.
1: Ani aanu vidinattugane పుట్టిపత్రిలో ఒక స్కూల్ కట్టించారు.
0: యాజ్ ద ప్రామిస్ గివెన్ భగవాన్ కన్స్ట్రక్టెడ్ ఎ స్కూల్ హియర్ ఇన్ పుట్టపర్తి.
1: పుట్టపర్తి కట్టిన తర్వాత, అయ్యో పాపం కొంతమంది మాత్రమే పోతున్నారే, అందరూ పోవటం లేదే అనింది.
0: షీ సెడ్, ఓన్లీ ఫ్యూ చిల్డ్రన్ అటెండ్ ద స్కూల్, ఆల్ ఆర్ నాట్ అటెండింగ్.
1: తర్వాత నేను కాలేజీ కట్టించాను.
0: లేటర్ స్వామి కన్స్ట్రక్టెడ్ కాలేజ్.
1: స్వామి ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది.
0: అండ్ మదర్ ఈశ్వరమ్మ సెడ్, స్వామి ఐఎమ్ వెరీ హ్యాపీ.
1: ఆ కాలేజీ యూనివర్సిటీ అయిపోయింది.
0: సత్యసాయి కాలేజ్ హ్యాస్ బికమ్ సత్యసాయి యూనివర్సిటీ లేటర్.
1: ఆసుపత్రికి చిన్నది ఒక రూమ్ కట్టించండి అని.
0: స్వామి కన్స్ట్రక్టెడ్ ఎ స్మాల్ ప్రైమరీ హెల్త్ సెంటర్, ఏ సింగిల్ రూమ్.
1: ముందు నేను ఇక్కడ కొండపైన ఒక చిన్న హాస్పిటల్ కట్టించాను.
0: ఆన్ ద మౌంటైన్ ఓవర్ దేర్ స్వామి కన్స్ట్రక్టెడ్ ఎ స్మాల్ హాస్పిటల్.
1: ఒక డాక్టరు, ఇద్దరు నర్సులు.
0: అండ్ ద హాస్పిటల్ హ్యాస్ ద సర్వీసెస్ ఆఫ్ వన్ డాక్టర్ అండ్ టూ నర్సెస్.
1: కానీ దానిలో మంచి ఇక్కడే ఉండేటువంటి భక్తులు సీతారామయ్య.
0: బట్ దేర్స్ వన్ డివోటీ, డాక్టర్ సీతారామయ్య,
1: ఈస్ట్ గోదావరి.
0: డాక్టర్ సీతారామయ్య హెయిల్స్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి.
1: అతను ఇక్కడ రామని చెప్పాను.
0: స్వామి వాంటెడ్ హిమ్ టు గో ఓవర్ హియర్.
1: ఆయన భక్తుడు.
0: హీఈస్ ఎన్ ఆర్డినరీ డివోటీ.
1: ఆయన ఇక్కడికే వచ్చాడు.
0: డాక్టర్ సీతారామయ్య కేమ్ డౌన్ అండ్ సెటిల్డ్ హియర్.
1: ఒక నర్సు, ఒక డాక్టర్ తో నేను కాలం గడుపుతూ వచ్చాను.
0: ద హాస్పిటల్ వాస్ టోటల్లీ మేనేజ్డ్ బై వన్ డాక్టర్ అండ్ టూ నర్సెస్.
1: ఖర్చు కలిపటికీ ఆమె కోరిన దానికంటే అధికంగా చేశారు.
0: అండ్ ద వర్క్ ఈజ్ మచ్ మోర్ దాన్ వాట్ షీ ఎక్స్పెక్టెడ్ అండ్ వాంటెడ్.
1: అదే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని పెట్టారు.
0: The same simple small hospital then could become Sri Satya Sai super speciality hospital today.
1: అలా చిన్న చిన్నవన్నీ కూడా పెద్దగా చేసి ఆమెకు సంతోషిస్తాను.
0: Small things could become gigantic, stupendous సర్వీస్ సెంటర్స్.
1: తర్వాత నేను ఒక దినము చిత్రావతి పోయేటప్పటికి ఆడవారందరూ కూడా చెలువలు చేసుకుని చల్లుకొని చాలా కొద్దిగా నీరు తెచ్చుకుంటున్నారు.
0: వన్ డే భగవాన్ నోటీస్డ్ మెనీ ఆఫ్ ది విమెన్ వెరీ క్లోజ్ టు చిత్రావతి రివర్ కలెక్టింగ్ వాటర్ దేర్ ఫెచింగ్ ఆల్ అలాంగ్ ఇన్ స్మాల్ కంటైనర్స్.
1: అది నేనే చూశాను.
0: భగవాన్ హింసెల్ఫ్ నోటీస్ పర్సనలీ.
1: తర్వాత ఆమె కూడా నన్ను ప్రార్థించింది.
0: యాడింగ్ టు దిస్ మదర్ ఈశ్వరమ్మ ఆల్సో ప్రేడ్ టు హిమ్.
1: స్వామి నీటికి ఏదైనా అనుకూలం చేయండి అని.
0: షీ ప్రేడ్ స్వామి కైండ్లీ అరేంజ్ ఫర్ వాటర్ ఫెసిలిటీ.
1: అప్పుడు నేను 400 మైళ్ళ నుంచి నీరు తెప్పించాను.
0: భగవాన్ అరేంజ్ ఫర్ ద వాటర్ ట్రాన్స్పోర్ట్ ఫార్ ఫ్రమ్ 400 మైల్స్ టు దిస్ ప్లేస్.
1: దాని పేరు కూడా ఇక్కడ చిత్రావతి.
0: And that name is also Chitravati.
1: ఆ చిత్రావతిలోనే పైపులు వేయించి అక్కడి నుంచి పైపులు తెప్పించి పైపులు అంతా కూడా మన ఈ పుట్టపర్తి గ్రామానికి అంతా వేయించారు.
0: భగవాన్ లేడ్ పైప్స్ ఆల్ ఓవర్ సో దట్ ద వాటర్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ ఆల్ ది డిస్టెన్స్.
1: కనుక ఆమె కోరినవన్నీ నేను ఇచ్చాను.
0: భగవాన్ ఫుల్ఫిల్డ్ ఆల్ ద డిజైర్స్ ఆఫ్ మదర్ ఈశ్వరమ్మ.
1: ఆమె యొక్క స్వార్థం కోసం కాదు.
0: మదర్ ఈశ్వరమ్మ హ్యాస్ నాట్ ప్రేడ్ ఫర్ ఎనీథింగ్ ఫర్ హర్సెల్ఫ్.
1: ఉపకారం చేసే నిమిత్తమై ఆమె ఇన్ని ప్రార్థనలు చేసింది.
0: ఆల్ హర్ డిజైర్స్ ఆల్ హర్ ప్రేయర్స్ ఆర్ ఫర్ ది బెనిఫిట్ ఫర్ ఎవ్రీబడి.
1: దానిని చూసుకుని అందరూ కూడా బయలుదేరారు. ఇంకా
0: బేసింగ్ ఆన్ దీస్ పీపుల్ స్టార్టెడ్ కమింగ్ క్లోజ్ టు స్వామి.
1: ఏ కించిత్ కోరిక కోరినప్పటికీ దానిని అఖండమైనటువంటి ఒక కోరికగా రూపొందింపజేస్తాడు స్వామి.
0: ఇట్ హ్యాస్ బీన్ ది ఫర్మ్ ఫీలింగ్ ఆఫ్ ఎవ్రీబడి. We may come to Bhagavan with a small desire, but Swami fulfills it, magnifies in the biggest way ever.
1: Chinna puri gurusu undatvanti okka dalini pedda college ga chesanu.
0: A small room later shaped into a very big college.
1: Chinna baaviga undatvanti dalini nadiga pishtinchanu.
0: A small well could be modified into an ever flowing incessant river.
1: Tarvata ee current.
0: Then comes current.
1: అది వచ్చేటప్పటికి చాలా కష్టమైపోయింది.
0: We had difficult times to have power supply here.
1: అక్కడ ఎక్కడ రాజకీయ వారు ఉంటారో వారికి మాత్రమే హెల్ప్ చేస్తూ వచ్చారు.
0: Only politicians could be benefited.
1: ఆ పాలిటిక్స్ వచ్చిన తర్వాతనే ఏ గ్రామం అనుకూలం కూడా చేయలేదు.
0: Ever since politics stepped in, no village was totally benefited.
1: కనుక వారిని ఏమాత్రం కట్టుకోకూడదు అని నేను ప్రత్యేకంగా కరెంటును చెప్పించాను.
0: స్వామి వాజ్ ఆల్వేస్ అవే ఫ్రమ్ పాలిటిక్స్ అండ్ పాలిటీషియన్స్ అండ్ హీ అరేంజ్డ్ ఫర్ ఎలక్ట్రిసిటీ.
1: పుట్టపర్తి మంచి తెల్లని దీపములంతా ఎక్కడ చూసినా ఉన్నాయి అని అనుకుంటూ వచ్చారు అందరూ.
0: పీపుల్ స్టార్టెడ్ నోటీసింగ్ దిస్ చేంజ్. పుట్టపర్తి ఈజ్ ఫుల్ ఆఫ్ లైట్స్. పుట్టపర్తి ఈజ్ హైలీ ఇల్యూమినేటెడ్ నౌ.
1: ఇట్టి జలశీలు పెరుగుతూ వచ్చినాయి.
0: అండ్ ఆల్ ద ఫెసిలిటీస్ వెంట్ ఆన్ ఇంక్రీజింగ్ డే బై డే.
1: కానీ వారికి కూడా జలశీ ఉండకూడదని అన్ని గ్రామాలకు నేను సప్లై చేయించాను.
0: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ద నైబరింగ్ విలేజెస్ షుడ్ నాట్ ఫీల్ జెలస్ ఆఫ్ పుట్టపర్తి, స్వామి అరేంజ్ ఫర్ వాటర్ సప్లై అండ్ పవర్ సప్లై టు ఎవ్రీబడి.
1: వారి ఈ దుర్గుణం ఏమాత్రం ఉండకూడదు అని నేను దాన్ని తప్పించాను.
0: ద విలేజెస్ అరౌండ్ should not have these bad qualities like jealousy and envy.
1: Kaluka patti dali kodu nenu nenu naaku ishtamai cheyadu kaadu itharulu ishtamulu purichukoni nenu danni sampurthi chestu vachanu.
0: Bhagavan did all these things not that he wanted. Bhagavan did all this in response to the fervent prayers and the needs of the whole community in and around and
1: puttaparthi. Chudandi inta pedda hall lopala inta mandi kucchutunnaru ante evaru chesindi.
0: You must have noticed one thing. You see very big gigantic hall here, very spacious. Who can imagine this hall? This hall is not for Bhagavan.
1: Andaki paropakara punyaya papaya parapetam paropakaram anetundi chaala andariki mukhyamainatundi.
0: We should help others.
1: Help ever, hurt never.
0: Help ever, hurt never.
1: Andariki manam help chestu povala.
0: We should go on helping everybody.
1: కానీ నీ హెల్ప్ కోసం నువ్వు చూడకూడదు.
0: బట్ యూ షుడ్ నాట్ గో బై యువర్ ఓన్ సెల్ఫిష్నెస్ టు రిసీవ్ హెల్ప్.
1: సెల్ఫిష్ అనేటువంటిది వచ్చేసే సెల్ఫిష్. ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
0: ఇఫ్ యు ఆర్ సెల్ఫిష్ అండర్స్టాండ్ ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్. వీ షుడ్ నెవర్ బి సెల్ఫిష్.
1: కానీ ఈనాడు అంత సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్ చేర్చు చేయకూడదు సెల్ఫిష్.
0: బట్ టుడే ఇన్ ఎవ్రీ ఏరియా వీ ఫైండ్ సెల్ఫిష్నెస్.
1: ఈ రాజకీయాలు ఎక్కడి నుంచి వచ్చాయో కానీ అవంతా ఒక దుర్గుణముగా రూపొంది ప్రపంచం అంతా ప్రాకృతం వచ్చింది.
0: ద పాలిటిక్స్ వాట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ దే హ్యావ్ యూ విల్ ఫైండ్ ఇట్ దేర్ ఇస్ పర్వర్షన్ దేర్ ఇస్ టోటల్ చేంజ్ ఇన్ ద లైఫ్ ప్యాటర్న్.
1: కనుక ఈ పాలిటిక్స్ లేకపోతే అందరూ సుఖిస్తారు.
0: వెన్ దెర్ ఆర్ నో పాలిటిక్స్ ఆల్ విల్ ప్రాస్పర్ ఆల్ విల్ గ్రో.
1: చిన్న చిన్న వారంతా కూడా బయలుదేరుతున్నారు ఇప్పుడు.
0: And we find youngsters also getting involved in
1: politics.
0: And in a person who maintains his livelihood or by selling the cigarettes, he is also a politician now.
1: ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఈ పాలిటిక్స్ అంటే ఏమిటి దాని అర్థాన్ని గుర్తించుకొని వర్తించాలి.
0: We should understand the meaning of politics and then behave accordingly.
1: అది ఎవరికి గుర్తించడం లేదు.
0: No one is understanding.
1: ఇప్పుడు నేను ఫైనాన్స్ మినిస్టర్ అన్నారు.
0: నౌ యూ సే ఐఎమ్ ద ఫైనాన్స్ మినిస్టర్.
1: ఫైనాన్స్ అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ ఫైనాన్స్?
1: అది కూడా వారికి అర్థం తెలియదు.
0: ది ఫైనాన్స్ మినిస్టర్ డస్ నాట్ నో వాట్ ఫైనాన్స్ ఈస్.
1: ఎవరికి కావాల్సిన నా దగ్గరికి రావాలి అనేటువంటి అహంకారంతో మెలుగుతుంటారు.
0: దే విల్ హ్యావ్ ఎ ఫీలింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ షుడ్ అప్రోచ్ మీ.
1: కనుక ఏమీ తెలియనటువంటి మూర్ఖులు కూడాను పాలిటిక్స్ లో దిగుతున్నారు.
0: పీపుల్ హూ హ్యావ్ నో ఐడియా ఆఫ్ ఎనీథింగ్. They are also becoming politicians today. Even when you are involved in acts of service to others, they interfere. Therefore, none of you should ever join politics. You depend on your own
1: self.
0: Your self is the real self. Rely on yourself.
1: ఇంటింటికి తిరిగి ఏదో ఓటు కోసం వెళ్ళిపోతుంటుంటే ఇదంతా మీరు ఇంత కూడా పేదైపోతున్నారు.
0: ఇఫ్ యు గో ఆన్ మూవింగ్ డోర్ టు డోర్ సోలిసిటింగ్ ఓట్స్ వెల్ లైఫ్ విల్ బీ ఇన్ వెయిన్.
1: దైవం పైన ఆధారపడండి.
0: డిపెండ్ ఆన్ గాడ్.
1: దైవం పైన ఆధారపడినప్పుడు అందరి మనుషులు తానే తిప్పుతాడు.
0: వెన్ వన్స్ యూ డిపెండ్ ఆన్ గాడ్ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్.
1: కనుక గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్.
0: గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్.
1: కనుక గాడ్ పైన ఆధారపడి ఉండాలి.
0: Therefore, depend on God.
1: అప్పుడే మీరు జయాన్ని పొందుతారు.
0: Then only you will be successful and victorious.
1: నీ యొక్క దీనిపైన కూడా నీవు ఆశించకూడదు.
0: Don't think that you can manage yourself.
1: నీకు నీవు సెల్ఫ్ దీనిపైన పొందుతున్నప్పుడు హెల్ప్ చేయలేవు.
0: And in fact, if you are selfish, you cannot help anybody.
1: కనుక మీరంతా కూడా 10 మందికి ఉపకారం చేయాలనే భావం మీలో రావాలి.
0: Therefore, you should have a strong feeling that you should be helpful to good people, many people around.
1: కనుక మీకు మంచి గుణం రావాలి.
0: You need good virtues.
1: త్యాగమైనటువంటి వర్క్ చేయాలి.
0: You should take that work which is full of sacrifice.
1: అందుకోసమే కర్మణ్యేవ అధికారస్య మా పరేశ్వరాచార్యాన్ని గీత కూడా చెప్పింది.
0: It is for that reason Gita declared that you have got through every right on action but not on the result.
1: మీరు యాక్షన్ చేయాలి.
0: Act in the right way.
1: కనుక మీరు ఏది కావాల్సిందే కూడా మీరు స్వయంగా పోయి ప్రయత్నం చేయండి.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ టు బి అచీవ్డ్ పార్టిసిపేట్ ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్.
1: ఇంకొకరిపైన ఆధారపడకండి.
0: డోంట్ డిపెండ్ అపాన్ ద థర్డ్ పర్సన్.
1: కనుక మీ దీనిపై మీరు ఆధారపడి మీ యొక్క జీవితాన్ని మీ యొక్క కుటుంబాలను చక్కగా జీవించండి.
0: దేర్ఫోర్ బీ సెల్ఫ్ రిలయంట్ బీ సెల్ఫ్ డిపెండెంట్ అండ్ మెయింటైన్ యువర్ ఓన్ ఫ్యామిలీస్.
1: నేను వారిని వీరిని వర్ణించడం కోసం నేను చెప్పలేదు.
0: భగవాన్ does not specifically mention anybody.
1: కనుక మీకు మీరు అభివృద్ధి కాండి.
0: భగవాన్ వాంట్స్ ఎవ్రీబడి టు గ్రో అండ్ ప్రాస్పర్.
1: నీ కుటుంబం అభివృద్ధి కావాలంటే, నీ కుటుంబం మంచి విద్యార్థి కావాలంటే మీరంతా కూడా దైవాన్ని ఆశీర్వదించాలి.
0: ఇఫ్ యు వాంట్ యువర్ ఫ్యామిలీ టు డెవలప్ టు గ్రో అండ్ ప్రాస్పర్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: అన్ని కూడా ఎక్కడ చూసేకుండా గాడ్ ఏ ఉన్నాడు.
0: యూ విల్ ఫైండ్ గాడ్ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ యు గో.
1: చుక్కలన్నీ బ్రహ్మ.
0: అండ్ స్టార్స్ ఆర్ డివైన్.
1: చూడంగా అది బ్రహ్మ.
0: ఇఫ్ యు సీ ఇట్ ఇస్ డివైన్.
1: సూర్యుడు బ్రహ్మనే.
0: సన్ ఇస్ బ్రహ్మ.
1: కుట్ట ఈజ్ బ్రహ్మ.
0: యు ఫైండ్ గాడ్ ఆన్ మౌంటైన్.
1: గుంత ఈజ్ బ్రహ్మ.
0: అండ్ యు ఆల్సో ఇన్ ద డీప్ వ్యాలీ.
1: గుట్ట అయింది ఏంటంటే గుంతుకు తవ్వితే కదా గుట్ట అవుతుంది.
0: యూ కెనాట్ ఫైండ్ ద మౌండ్ ఆన్ వన్ సైడ్ అన్లెస్ దేర్ ఇస్ ఎ పిట్ బై ఇట్ సైడ్.
1: కానీ ఈ మట్టి అంతా అది గుట్టగా మారిపోతుంది.
0: ఆల్ దాట్ ద సాయిల్ దట్ యూ కలెక్టెడ్ శాండ్ వుడ్ కమ్ టు ఎ మౌండ్ ఆర్ బై ఇట్ సైడ్.
1: ఆ శాండ్ తిరిగి గుంతలో పోయండి అది గుంతంతా కూడా మిట్ అవుతుంది.
0: యూ కెన్ ఫిల్ ఇట్ అప్ ద సేమ్ పిట్ విత్ ద సేమ్ శాండ్ బై ఇట్ సైడ్.
1: కానీ గుంతకు గుట్టకు ఏది భేదము?
0: What is the difference between the pit and the mountain here?
1: Matte vedam.
0: It is this soil that's responsible for the difference.
1: Adhe mee hrudayam anta kodunu dayamto nippukunte adhe oka pedda gutta ga velipistundi.
0: Therefore if you fill your heart with God it will be mountainous in its stature.
1: Kaani heart ni pedda chestunnaru ante emtite heart ni endad chestunnaru ani kaadu.
0: When it is said you have to widen, expand your heart, it does not mean expansion or enlargement of heart.
1: కలవాలి జబ్బుగా బయలుదేరుతుంది.
0: The enlargement of heart is the disease.
1: హార్ట్ అంటే ఈ గుండె కాదు.
0: The heart does not mean the physical heart.
1: మన హృదయము.
0: It is హృదయ.
1: అందుకోసమే భగవంతుని హృదయవాసి అని పెట్టారు.
0: That's why we say God is indweller in the heart full of compassion.
1: అందరి యందు ఉంటుంది.
0: And this హృదయ, the spiritual heart is present in everybody.
1: కనుక ప్రతి ఒక్కరి ఎందుకు కూడా ఉన్నటువంటి దాన్ని మనం హృదయం పెద్దది చేసుకోవాలి.
0: Therefore that which is present in everyone we should experience.
1: హృదయం పెద్దదిగా ఉంటుంటే మనలో పెద్ద భావాలే వస్తుంటాయి.
0: When once we have broadened our mind you will have broad ideas.
1: మనం చిన్న హార్ట్ గా ఉంటుంటే
0: if we are so narrow
1: చిల్లర బుద్ధులే వస్తుంటాయి మనకు.
0: We will have cheap qualities.
1: కనుక మనం చీప్ క్వాలిటీ కాదు.
0: We are not so cheap as
1: we are. దైవం మనిషి రూపేణ.
0: God is in human form.
1: కనుక మనం మంచి బలవంతమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక హృదయం కలిగినటువంటి మానవుడుగా కావాలి.
0: Therefore we should shape ourselves as ideal human beings with broad vision and large hearts.
1: కనుక నేను భజన చేయించేది కానీ ఉపన్యాసాలు ఇచ్చేది కానీ మీ హృదయాలంతా పెరగాలని.
0: Bhagavan wants us to participate in singing the glory of God, bhajan, so that we will have expansion of love.
1: Tellavari nagara sankirtanaku poyinappudu aa nagara sankirtanalo hrudayam anta kuda chaala uppongutundi.
0: In the early hours of the morning when devotees start singing the glory of God, nagara sankirtana, you will be filled with bubbling joy.
1: Sankirtana.
0: It is sankirtana.
1: Uriki edo kirtana maatram kaadu.
0: Not merely singing.
1: విశాలమైనటువంటి భావంతో కీర్తన చేయాలి.
0: యూ సింగ్ విత్ ఆల్ ద మెలడీ అండ్ బ్రాడ్ విజన్ అండ్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: నీ ఒక్కడే అనుభవించుకోకుండా దీన్ని 10 మందికి పంచాలి.
0: యు ఆర్ నాట్ ఓన్లీ హ్యాపీ ఫర్ యువర్ సెల్ఫ్, యూ మేక్ ఎవ్రీబడి హ్యాపీ.
1: అందరికీ ఈ యొక్క నామాన్ని వారు పంచితే అది ఎంతో హృదయం చాలా ఉప్పొంగిపోతుంది.
0: ఇఫ్ యూ సింగ్ హిస్ గ్లోరీ లౌడ్లీ మేక్ ఎవ్రీబడి ఇన్ ద విసినిటీ లిసన్ టు దట్ సాంగ్, దే విల్ బి ఫుల్ ఆఫ్ జాయ్.
1: నేను ఏది చేసినా ఏది చెప్పినా ఏది చూసినా అంత హృదయం పెరగాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఎవర్ వీ డూ, వాట్ ఎవర్ వీ సింగ్, వాట్ ఎవర్ వీ సే, వీ షుడ్ సీ దట్ దే విల్ బి బ్రాడ్ మైండెడ్.
1: అప్పుడే మీరు గొప్ప హ్యూమన్ అని పిలిచవచ్చు.
0: దెన్ ఓన్లీ వీ కెన్ సే దట్ యూ బిఫిట్ ద టైటిల్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: అప్పుడే మీరు మానవత్వాన్ని సార్థకం చేసుకున్నట్టు అవుతారు.
0: దెన్ ఓన్లీ విల్ బి ఫుల్ఫిల్లింగ్ అవర్ లైవ్స్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్.
1: కనుక మీరు హృదయాన్ని అభివృద్ధిగా పెంచుకొని పెద్ద మనసుగా చేసుకుని ఆ పెద్ద మనసును ప్రజలకందరికీ పంచాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ వైడెన్ అవర్ హార్ట్స్, వీ షుడ్ ఎక్స్పాండ్ అవర్ హార్ట్స్ అండ్ షేర్ ఎవ్రీథింగ్ విత్ ఎవ్రీబడి.
1: కానీ ఇప్పుడు సెల్ఫ్ తన హృదయాన్ని తాను బాగా చేసుకోకుండా తన హృదయంలో ఎట్టి దోషం ఉండినప్పటికీ మర్చిపోయి తన ఆత్మే పెద్దగా ఉండాలి.
0: టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్, వీ ఫైండ్ సెల్ఫిష్ ట్రెండ్ ఎవ్రీవేర్. వన్ కాన్సన్ట్రేషన్ థింగ్స్ ఆఫ్ వన్స్ ఓన్ ప్రోగ్రెస్ అండ్ అడ్వాన్స్మెంట్ నెగ్లెక్టింగ్ ఎవ్రీబడి.
1: నా కుటుంబం పెద్దగా ఉండాలి.
0: దట్ మై ఫ్యామిలీ షుడ్ బి ఐడియల్ అండ్ గ్రో.
1: నా కుటుంబమే క్షేమంగా ఉండాలి.
0: దట్ మై ఫ్యామిలీ షుడ్ బి పీస్ఫుల్ అండ్ హ్యాపీ.
1: నా ఫ్యామిలీ ఒకటి మాత్రమే మంచి వెల్తీగా ఉండాలి.
0: మై ఫ్యామిలీ అలోన్ షుడ్ ది లైట్ అండ్ షుడ్ బి ఆన్ ద టాప్.
1: ఇది చాలా చెడ్డది.
0: అండ్ దిస్ ఇస్ వెరీ బ్యాడ్ ఫీలింగ్.
1: నీ వలే ఇతరులు కూడా ప్రజలు అదే కోరుతుంటారు కదా.
0: యూ షుడ్ అండర్స్టాండ్ దట్ అదర్స్ ఆల్సో విల్ హ్యావ్ సిమిలర్ డిజైర్.
1: కనుక నీకున్నటువంటి భ్రమే వారికి కూడా ఉంటుంది.
0: దేర్ఫోర్ ద లవ్ దట్ యూ హ్యావ్ ఈజ్ ఆల్సో ప్రజెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: కనుక లవ్ ఈజ్ కామన్, లవ్ ఈజ్ వన్,
0: లవ్ ఈజ్ వన్,
1: లివ్ ఇన్ వన్.
0: live in one.
1: అట్టి ఇదే నిజమైనటువంటి ప్రేమ.
0: That is the true love, the sacred love.
1: Prema ante na biddalu, na yokka bhartha, na yokka bharya, na yokka bandhuvulu, andaru maatrame chevanga undalani aa narrow mind raakoddu manaku.
0: Love is never narrow minded. Love is never limited to one's own family, the wife and the children and relations.
1: Kanuka andaru okati gaane undali.
0: That all should be one.
1: Aithe andaru okati ga undalanti etta undali.
0: How is it possible to be united? Bhagavan is present in everybody, in everyone's heart. It is not possible to live without him. Therefore, we should ponder over, reflect upon the divinity. Just as I feel so sad when I am hurt, I should understand. The others also will feel hurt. The others also will feel sad.
1: You
0: experience all this. The love is the basic thing. All of you grow love, develop. Love is not limited to you. This love should never be selfish.
1: Broad mind.
0: And you should be broad-minded.
1: కనుక నాకు వచ్చిన బాధలు ఎవరికి కలగకూడదు.
0: నో వన్ షుడ్ సఫర్ లైక్ మీ. నో వన్ షుడ్ నాట్ హ్యావ్ డిఫికల్టీస్ లైక్ మీ. దట్ షుడ్ బి అవర్ ఫీలింగ్.
1: తమ వల్ల ఇతరులందరూ బాధపడకూడదు.
0: అదర్స్ షుడ్ నాట్ ఫీల్ సో సాడ్ యాజ్ ఐఎమ్ ఫీలింగ్ రైట్ నౌ.
1: అందరూ సంతోషంగా ఉండాలి. అందరూ అభివృద్ధి కావాలి.
0: ఆల్ షుడ్ బి హ్యాపీ. ఆల్ షుడ్ కమ్అప్ ఇన్ లైఫ్ షుడ్ బి అవర్ ఫీలింగ్.
1: కనుక ఇది రావాలంటే ప్రేమను పెంచుకున్నప్పుడు ఏ విధమైనటువంటి నేరో మైండ్ రాదు.
0: Therefore, when once we develop faster love, we'll never be narrow minded.
1: కనుక ప్రేమ ముదిత మనసేత హో.

0: God does not exist in some separate country or nation. He dwells in this very body itself. When it is sin, there is nothing like a sin which exists in some foreign country. Sin is basically associated with the deeds that you perform.
1: Divyatma Sarupulara.
0: Embodiments of divine Atma.
1: Vilavalenadainappatikini. Astiramainapatikini. ఈ మానవ దేహము ఆత్మదీవునకు నివాసమవుట చేత దీనిని సక్రమమైన మార్గములో కాపాడుకోవటం ప్రతి మానవుని యొక్క కర్తవ్యం.
0: ఆల్దో దిస్ ఫిజికల్ బాడీ డస్ నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ అండ్ ఎనీ పర్మనెన్సీ అబౌట్ ఇట్, యాజ్ ఇట్ హౌసెస్ గాడ్ అండ్ ఆత్మా, ఇట్ హ్యాస్ టు బి యూస్డ్ ప్రాపర్లీ.
1: దేహ పోషణ మానవుని ప్రధాన కర్తవ్యము.
0: టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే ఈజ్ ఎ డ్యూటీ ఎంజాయిన్డ్ ఆన్ మ్యాన్.
1: దృఢత్వమే లేనటువంటి ఒక దేహమునందు మానవత్వము అనేక చిక్కులు పాలు కాగలదు.
0: ఎ బాడీ విచ్ ఈజ్ నాట్ స్ట్రాంగ్ విల్ పుట్ మ్యాన్ టు డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్.
1: మానవ జీవితము దేహమనే పునాదిపైన ఆధారపడి ఉంటున్నది.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ బేస్డ్ అపాన్ the foundation of the physical body.
1: Kanukane aadhunikamainatunti yokka vaigyanamunaku karakulainatunti roman desham varu kudanu ee deham yokka visishtatanu gurtinchi varu deha poshana nimittamai aneka vidhamainatunti shraddhanu teesukunetunti varu.
0: The roman scientists who have laid foundation for the various sciences have expounded that this physical body has to be properly maintained.
1: ee dehamu tanantatiki taaleinatunti oka pratyekamaina prapancham.
0: This physical body may be compared to a world in itself.
1: Dehamanaga kevalamu oka aakaramu maatrame kaadu.
0: When you think of physical body, you should not confine it to only
1: aneka angamulato koodinatunti oka samasti swaroopamu.
0: This is a collection and a conglomeration of different limbs.
1: Ye angamunaku aa angamu lavanyamainatuntidi.
0: Each limb has its own beauty.
1: Anni angamulu yokka saundaryamunukudunu manam kaapadukovalsina kartavyam.
0: It is our duty to protect and take care of the beauty of each limb of the body.
1: Anarogyamunaku guri ainatunti dehamu balahinataku guri ainatunti dehamu oka dudamainatunti sankalpanni cheyaledu.
0: A body which is subjected to disease and weakness can never contain strong thoughts and sound feelings.
1: Pavitramaina divyamaina bhavyamaina bhavamulu manavunu nundi aavirbhavinchavalanna shariram dudamainatundiganu aarogyamainatundiganu undali.
0: If noble, magnificent and great feelings and thoughts will have to emerge from man, the physical body must be strong and sound.
1: Anni matamulu varu kudanu దేహం యొక్క పోషణను అంగీకరించినటువంటి వారే.
0: ఆల్ ది రిలీజియన్స్ హావ్ అగ్రీడ్ అపాన్ ద ఫ్యాక్ట్ దట్ బాడీ మస్ట్ బి టేకెన్ కేర్ ఆఫ్ వెల్.
1: ఇది అనిత్యము అశాశ్వతము అయినప్పటికీ
0: ఇట్ ఈస్ ఇంపర్మనెంట్ నో డౌట్.
1: సత్య నిత్యమైనటువంటి యొక్క దివ్యత్వము ఇందుకు నివాసంగా ఉండటం చేత ఈ యొక్క దేహమును మనము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపవలసినటువంటిది.
0: ఇట్ డిజర్వ్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ అండ్ ఇంపార్టెన్స్ బికాస్ ఇట్ హ్యాస్ హౌస్డ్ God and Atma inside it.
1: Kanuka matamulanni cheri manchini bodhinchi.
0: All the religions can only tell good things.
1: Telisi melugavalanu telivi chodal.
0: But one should conduct oneself with that awareness.
1: Matulu manchivaina matamedi cheddadi.
0: If your thinking is proper, which religion is bad?
1: Kanuka anni matamulu kudanu edi bodhinchinappatikini samasti kshemamunake కానీ వెస్టి యొక్క క్షేమం కాదని సత్యాన్ని మనం గుర్తించాలి.
0: వీ హ్యావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఆల్ ది రిలీజియన్స్ హ్యావ్ ఎక్స్పౌండెడ్ ది నీడ్ ఫార్ ది కలెక్టివ్ వెల్ఫేర్ అండ్ నాట్ ది ఇండివిజువల్ వెల్ఫేర్.
1: మలమూత్ర దుర్గంధ మాంసతో కూడినటువంటి ఈ దేహమనంది దివ్య భవ్యమే నవ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వము రాణిస్తూ ఉంటుండాలి.
0: ది ఆత్మ విచ్ ఈస్ మ్యాగ్నిఫిషెంట్ అండ్ నోబుల్ అండ్ గ్రేట్ ఈస్ షైనింగ్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ విచ్ ఈస్ ఇంపర్మనెంట్ అండ్ ట్రాన్సియంట్.
1: దేహ బలహీనం చేత ఇది తరుగదు, దేహ బలము చేత పెరుగదు.
0: ఆత్మ విల్ నాట్ గ్రో అన్ అకౌంట్ ఆఫ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్ అండ్ విల్ నాట్ బికమ్ వీక్ అన్ అకౌంట్
1: పెరిగి పెరిగి తరగనటువంటి యొక్క తత్వమే ఆత్మతత్వము.
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ వన్ విచ్ డస్ నాట్ గ్రో అండ్
1: ఇది నిరంతరం కూడా పవిత్రమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఆల్వేస్ సేక్రెడ్
1: విలువైనటువంటిది,
0: ఆల్వేస్ ఫ్రెష్
1: బలమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఆల్వేస్ స్ట్రాంగ్.
1: ఎట్టి పరిస్థితులు ఎందుకు దీని విలువ ఏమాత్రం కూడా తగ్గదు.
0: అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ రిమైన్స్ స్ట్రాంగ్ అండ్ ఇట్ విల్ నెవర్ డిక్లైన్.
1: పెద్ద వజ్రం ఒకటి పెంటలో దొరికిన విలువ మారదు, దాని వెలుగు పోదు.
0: If you were to find a very highly valuable big diamond in the midst of ordinary stones, the diamond will not lose its value.
1: Manchi gummadi pandu kanchelo kaachina ruchiyu maradu dani chaviyu podu.
0: Just because the pumpkin has been grown just near your house in the garden, its taste will not change.

0: Suppose the peacock's egg is hatched by a hen. It will remain still a peacock only after it is hatched, and it will never become a hen.
1: Kanuka deham anekuntundi aneka malinyamato koodinatundi ainappatikini indulo nirmalamu nischalamu nisvarthamainatundi aatma tattvamu nirantaram kodunu prakashistune untuntadi.
0: Although the physical body is subjected to various types of diseases and dirt, the most precious, invaluable Atma is residing, which is pure and permanent.
1: Aithe anni matamulu varu kudanu ee deham yokka pushtini santushtini koratamlo undinatundi antaratham emiti.
0: What is the inner significance of all the religions aspiring to protect and look after this physical body?
1: Deho devalaya prakto idi deham anekuntundi భగవంతుని యొక్క దేవాలయము అనేటువంటి విశ్వాసమే దీనికి మూల కారణము.
0: ది రీజన్ ఈస్ దట్ ఎవ్రీవన్ హస్ బిలీవ్డ్ దట్ దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ అ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: కనుక ఈ పవిత్రమైనటువంటి దేహమును అలక్ష్యము చేయక, అశ్రద్ధ పూనక, తగినటువంటి శ్రద్ధతో దీనిని సరైన మార్గంలో ప్రవేశపెట్టి దీని కర్తవ్య కర్మలు ఆచరించటము మానవుని ప్రధానమైనటువంటి ధర్మము.
0: ఇట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ to see that this physical body doesn't suffer from any weakness or disease and takes care of this particular physical body and uses it properly.
1: Kani itti satyamunu gurtinchaleinatundi vyaktulu aneka vratamulani nomulani upavasamulani ee perla cheta dehamunu krushimpa chesukuntunnaru.
0: But unfortunately, people who do not know this secret, in the name of various vratas and vows, or make undertaking such acts which weaken this physical body.
1: తద్వారా మనము నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని మనం గుర్తించలేము.
0: By undertaking such steps, you will never realize the reality of Atma.
1: పుట్టపైన మధ్యించిన పాము మరణం ఉందన?
0: By beating upon the ant hill, can you kill the snake inside?
1: తనువును తా దండించిన విషయభోగములు అడుగున?
0: By putting this physical body to suffering, can you get realization?
1: ఆకలి దప్పులు మానినంత ఆత్మజ్ఞాని తానవునా?
0: By merely giving a food and water, can you really become Atma?
1: తానెవరు తెలియకున్న తత్వజ్ఞానం ఎతుకులు.
0: Without knowing who you really are, how can you become
1: Atma? తత్వజ్ఞానమును కుదరవలనన్న తానెవరో గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: If you really want to become a తత్వజ్ఞాని, you should try to know who you really are.
1: మానవుడంటే ఏమిటో అనేటువంటి సత్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
0: వి షుడ్ ఆల్సో రియలైజ్ వాట్ మ్యాన్ రియలీ స్టాండ్స్ ఫార్.
1: ఇతను నిరంతరం కూడాను నూతనుడే, నిరంతరము నూతనుడే.
0: సీజ్లెస్లీ అండ్ కంటిన్యూస్లీ హీఈస్ న్యూ.
1: ఇతను సనాతనుడు కానీ పురాతనుడు కానీ కాదు.
0: హీఈస్ నైదర్ ఏన్షియంట్ నార్ మోడర్న్.
1: ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ ఈ దేహము నిరంతరము నూతనంగానే ఉంటుంది.
0: Any number of births one may take, every birth is new.
1: మానవత్వం దివ్యత్వంతో కూడినటువంటి ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని ఇది నిరూపిస్తుంది.
0: ఇట్ ఆల్సో షోస్ దట్ మ్యాన్ ఈస్ ది హ్యూమన్ లైఫ్ ఈస్ బేసికలీ అసోసియేటెడ్ విత్ డివినిటీ.
1: ఇది కొన్ని విధములైనటువంటి విచారణ సలిపినప్పుడే దీని నిజ స్వరూపం మనకు గోచరమవుతుంది.
0: Only when you undertake proper inquiry, you would be able to realize this basic truth.
1: స్వస్వరూప సంధానమే దీని యొక్క నిష్ఠ.
0: The most important object is to realize who you really are.
1: ఇది నిష్ఠనే జ్ఞానమునకు సరైనటువంటి ద్రష్ట.
0: A real jnani is one who has this kind of
1: ఈ ద్రష్ట యొక్క సందర్శనమే భక్తి యొక్క ప్రభావము.
0: Getting darshan of the great souls is the very purpose of devotion.
1: ద్రష్టాధారం చేతనే దృష్టిని మనము అభివృద్ధి పరుచుకుని సృష్టిని మనం అనుభవించాలి.
0: When you get the vision of association of great souls, you can get a real vision and then enjoy kaani
1: aakaram koodinanta maatramana manavattam aneetundi dani manam saarthakam gaavinchukotam idi avivekam.
0: By merely getting a human form, you are not going to sanctify human life.
1: Aakaram manavaakaram undavachunu,
0: in form one may be a human.
1: Daanam gunamulu cheta ee manavattvanni marugu cheyavachunu,
0: but by qualities you might have hidden the real human nature and become a demon.
1: Aakaramunu chusi manavattvanga manam bhramincharadu.
0: We should not get deluded by merely looking at human form.
1: Nijamaina manavattvam anaga manava, managa kaadu, nava anaga kottadi, kottadi kaanatundi manavattvam.
0: The real meaning of manava, man, is the one who is not new.
1: అంతే కాక దీనికి మరొక అర్థం కూడా ఉంటున్నది.
0: దేర్ ఇస్ వన్ మోర్ మీనింగ్ ఫర్ దిస్.
1: మా నా వా మూడు అక్షరంతో కూడినటువంటిది.
0: ఇట్ ఇస్ ఎ త్రీ లెటర్ వర్డ్. మా నా వా.
1: మా అనగా అజ్ఞానము.
0: మార్ రెఫర్స్ టు ఇగ్నోరెన్స్.
1: నా అనగా లేకుండా.
0: నా రెఫర్స్ టు నాట్.
1: వా అనగా వర్తించటము.
0: వా రెఫర్స్ టు కండక్ట్.
1: అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు అనేటువంటి సరి అయిన అర్థం.
0: ద వన్ హూ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ ఇగ్నోరెన్స్ అలోన్ ఈజ్ మ్యాన్.
1: కానీ అజ్ఞానముకు గురి అయి అశాంతికి లోనై దివ్యమైనటువంటి ఆత్మజ్ఞానము లభించాలంటే ఇది ఏ రీతిగా సాధ్యమవుతుంది?
0: If one is subjected to ignorance and lack of peace, how can he realize that he is really divine?
1: ee manavattam anekunte divyattani manam motta motta artham cheskovali.
0: In the very first instance, you should recognize this humanity as basically divinity.
1: Artham cheskunaka nanarthamulo anarthamulu maatrame unchukoni yadarthamulu visarjinchitam cheta ఇది సత్యమైనటువంటి యొక్క స్వరూపం మనకు గుర్తించడానికి వీలు కాదు.
0: వెన్ వన్ మిస్టేక్స్ అండ్ మిస్అండర్స్టాండ్ వేరియస్ మీనింగ్స్ అండ్ మిస్ఇంటర్ప్రిట్స్ వన్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది కరెక్ట్ మీనింగ్ అండ్ రియలీ ఎంజాయ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకునా?
0: ఎవ్రీ గ్రీన్ బర్డ్ కెన్ ఇట్ బి లైక్ ఎ ప్యారెట్ కెన్ ఇట్
1: పూలపై పారాడు పురుగులు తుమ్మెదలగున?
0: ఎవ్రీ వర్మ్ దట్ మూవ్స్ అబౌట్ ఆన్ ఎ ఫ్లవర్ can you call it a bee?
1: పులిచర్మం కప్పినట్టు గాడిద తా పురియగున?
0: జస్ట్ బై వేరింగ్ ద స్కిన్ ఆఫ్ ఎ టైగర్ కెన్ ఎ డోన్కీ బికమ్ ఎ టైగర్?
1: ఏనుగంత బలిసి ఉన్నా పంది ఏనుగ ఉంటుందటయ్యా?
0: జస్ట్ బికాస్ ఎ పిగ్ ఈజ్ యాజ్ ఫ్యాట్ యాజ్ ఎన్ ఎలిఫెంట్ కెన్ ఇట్ రియలీ బికమ్ ఎన్ ఎలిఫెంట్?
1: కనుక ఆకారమును చూచి మానవత్వంగా భవించటము కేవలం అవివేకమే.
0: ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్ ది ఫార్మ్ అలోన్ అండ్ సే దట్ ఈస్ ఎ
1: మానవత్వం అనగా మనసు మాట క్రియయు
0: హ్యూమానిటీ
1: ఒక్కటిగానే అతికి ఉంటాయి.
0: ద వన్ హూ యూనిఫైస్ అండ్ హార్మోనైజెస్ ద వరల్డ్ థాట్ అండ్ డీడ్ అలోన్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మాట యందు వేరు,
0: ఇన్ వర్డ్ డిఫరెంట్.
1: పనులు యందు వేరు,
0: ఇన్ యాక్షన్ ఈజ్ క్వైట్ డిఫరెంట్.
1: వచనమందు వేరు,
0: అండ్ ఇన్ థింకింగ్ హీఈస్ డిఫరెంట్.
1: ఈ విధమైనటువంటి మార్గం అనుసరించినప్పుడు మానవత్వం ఎట్లవుతుంది?
0: How can a person be called if one is so different in different?
1: కనుక ధరించినటువంటి దేహము కనుకనే ఇది దేహము, ఒక దహించేటువంటి దేహం కనుకనే ఇది దేహము, జీర్ణించేటువంటి శరీరం కనుకనే ఇది శరీరము. ఇలాంటి ఆత్మతత్వం చేత దీనికి అనేక నామములు ఏర్పడుతూ వచ్చినవి.
0: This physical body has got different names like dehamu because it gets burned down, shariramu because it houses a shariri, and it gets destroyed.
1: Deham oka neeti budaga vantedi.
0: The physical body is like a water bubble.
1: Ee chanamulo ee oka neeti budaga leenamavuto neeti endu.
0: In what moment this water bubble breaks down?
1: I think ee neeti budaga ekkada nunchi vachindi?
0: But then this, from where did neeti ende bubble come? It has come from water.
1: Neeti ende perigi,
0: it has grown in water.
1: Neeti ende anangu neeti budaga,
0: it has merged back into water itself.
1: Narudu budambu,
0: man is water bubble.
1: Narayanudu neeru,
0: Narayana is water.
1: Kanuka ee budaga kevalamu neeti nundine puttinatuvantidiga undinappudu ఈ యొక్క నరుడు కూడాను నారాయణ నుంచినే ఆవిర్భవించినటువంటి వాడు.
0: జస్ట్ యాజ్ ఎ వాటర్ బబుల్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ వాటర్, ద మ్యాన్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ నారాయణ.
1: సత్యాన్ని మనం గుర్తించినప్పుడే శరీరము అలక్ష్యం చేయక, అశ్రద్ధ చేయక, తగినటువంటి రీతిగా దీన్ని పోషించుకోవటానికి కృషి చేస్తాం.
0: ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ will take steps to take care of this physical body in a proper way and look after it.
1: ఇది ఒక పనిముట్టు అయినప్పటికీ,
0: although this is only an instrument,
1: దీనికి తగినటువంటి యొక్క హద్దులు హంగులు కూడా ఉండాలి.
0: There are certain rules and regulations which are prescribed to take care of that.
1: జగత్తునందు ప్రతి పదార్థమునకు కొన్ని నియమములు ఉంటున్నవి.
0: Every object in the world has certain rules and regulations.
1: నస్యయో నియమం వినా,
0: there is no welfare without a code of conduct.
1: ఈ దేహము అనేక నియమములతో కూడినటువంటిది.
0: This physical body also has certain rules and limitations.
1: మన ప్రవర్తనలు ఎందుకని,
0: in our behavior,
1: మన చూపులు ఎందుకని,
0: in our looks,
1: మన మాటలు ఎందుకని,
0: in our words,
1: మన యొక్క భావములు ఎందుకని,
0: in our feelings,
1: ఒక విధమైనటువంటి యొక్క పవిత్రతను మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: We should always develop sacredness in all these things.
1: అట్లు పవిత్రము గావించుకొనక
0: without that kind of
1: అనుగ్రహించినటువంటి అంగములన్నిటి కూడాను అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడే మానవత్వము దానవత్వంగా మారిపోతుంది.
0: ఇఫ్ వన్ మిస్యూజెస్ అండ్ అబ్యూజెస్ ద లిమ్స్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ, ద హ్యుమానిటీ బికమ్స్ డెమానిక్.
1: మన జీవితం అంతా కూడా ఒక వ్యాపార రంగంగా ఉంటుండాలి.
0: అవర్ ఎంటైర్ లైఫ్ మే బి కంపేర్డ్ టు ఎ బిజినెస్ ఫీల్డ్.
1: మన దేహములో ఉష్ణం అనేటువంటిది 99కే పోయిందంటే ఈ ఉష్ణము ఇది రోగంగా రూపొందుతుంది.
0: ఇఫ్ ది హీట్ ఇంక్రీజెస్ 99 degrees, దెన్ వి సే
1: మన బ్లడ్ ప్రెషర్ కూడాను 120/80 ఉంటుంది.
0: సిమిలర్ ఇస్ అవర్ బ్లడ్ ప్రెషర్ 120/80.
1: కానీ ఇది 90గా పోయిందంటే మన బ్లడ్ ప్రెషర్ కూడాను రోగంగా మారుతుంది.
0: ఇఫ్ దిస్ 80 becomes 90, ఇట్ బికమ్స్ ఎ డిసీజ్.
1: మన ఐబాల్ కూడాను ఎంత వెలుతురునో అంత వెలుతురు మాత్రమే చూడగలదు. ఎక్కువ వెలుతురునే చూసినప్పుడు మన రెటీనా బర్న్ అవుతుంది.
0: ఈవెన్ అవర్ ఐబాల్ కెన్ సీ ఎ లిమిటెడ్ లైట్. ఇఫ్ ఇట్ సీస్ ఎక్సెసివ్ లైట్, ది రెటీనా బర్న్స్ డౌన్. మన ఇయర్ డ్రమ్స్
1: కూడాను అంతే, ఎంత శబ్దమో అంత శబ్దం వినగలదు. అమితమైనటువంటి శబ్దం విన్నప్పుడు మన ఇయర్ డ్రమ్ కూడాను బస్ట్ అవుతుంది.
0: సిమిలర్ ఇస్ విత్ అవర్ ఇయర్ డ్రమ్స్. లిమిటెడ్ సౌండ్ ఈజ్ ఓకే, అదర్వైజ్ దే బర్స్ట్.
1: కనుక మన దేహం అంతా కూడా కేవలం ఒక లిమిటెడ్ కంపెనీ.
0: అవర్ ఫిజికల్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ లిమిటెడ్ కంపెనీ.
1: ఇలాంటి ఒక దేహమును కాపాడుకోవటం కూడా కొంత లిమిట్ కావాలి.
0: టు టేక్ కేర్ ఆఫ్ సచ్ ఎ ఫిజికల్ బాడీ దేర్ ఆర్ సర్టన్ లిమిట్స్.
1: దీనికి తీసుకునే ఆహారంలోనూ కొంతవరకు పరిమితం ఉండాలి.
0: ఇన్ ది ఫుడ్ పార్టేకన్ బై దిస్ బాడీ,
1: త్రాగే నీరు ఎందుకు పరిమితం ఉండాలి.
0: ఇన్ ఆల్సో ది వాటర్ దట్ ఇస్ పార్టేకన్,
1: మాటలు ఎందు పరిమితము.
0: There is limit in words.
1: వినటం యందు పరిమితము.
0: In hearing there is a limit.
1: మన జీవితం అంతా కూడా ఒక పరిమితమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: Our entire life consists of certain limits and limitations.
1: పరిమితమునకు మితిమీరినప్పుడే ఇది ఒక ప్రమాదమును గురి అవుతుంది.
0: When one exceeds the limit, then one faces the danger.
1: అతి తిండి మతిహాని, మిత తిండి అతిహాయి.
0: Excessive food makes one go mad.
1: అతి భాష మతిహాని, మిత భాష అతిహాయి.
0: Excessive talk makes a person.
1: కనుకనే మానవుడు ఈ దేహమును ఏ విధమైనటువంటి ఒక మార్గంలో అనుభవింప చేసుకోవాలో ఆ ఆనందమునకు సరి అయినటువంటి మార్గమునే మనం అనుసరించాలి.
0: వీ హ్యావ్ టు అండర్టేక్ సచ్ పాత్ విచ్ కెన్ రియలీ కన్ఫర్ జాయ్ ఆన్ us ఇన్ యూజింగ్ అవర్ ఫిజికల్ బాడీ.
1: మానవులకు 5 విధములైనటువంటి యొక్క విచారణ శక్తులు ఉంటున్నవి.
0: దేర్ ఆర్ 5 types ఆఫ్ థింకింగ్ పవర్ ఇన్ ఎవ్రీ హ్యూమన్.
1: దానినే ఒక జ్ఞానం అన్నారు.
0: అండ్ దట్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ జ్ఞానం.
1: ఈనాడు సామాన్యంగా ప్రపంచమంతటి కూడా సర్వత్రా వ్యాపించినటువంటి జ్ఞానము ఒకటి, అదే తెలివితేటలతో కూడినటువంటిది.
0: ద టైప్ ఆఫ్ నాలెడ్జ్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్ అండ్ విచ్ ఈస్ ఆల్ పర్వేసివ్,
1: దీనినే మొట్టమొదటి బుకిష్ నాలెడ్జ్ అన్నారు.
0: దిస్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఈస్ కాల్డ్ బుకిష్ నాలెడ్జ్.
1: ఈ బుకిష్ నాలెడ్జ్ నుంచి కూడా సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా మారిపోయింది.
0: దిస్ బుకిష్ నాలెడ్జ్ has given birth to superficial knowledge.
1: ee superficial knowledge lopale mana jeevitham anta vyartham chestunnamu.
0: We are wasting our entire life in this superficial knowledge.
1: ee vaisunandu ee manavuniki undavalsinatundi general knowledge, common sense zero ga untundadi.
0: What is required as general knowledge and common sense for man is a big zero in
1: him. General knowledge, common sense anedantundi kevalam vidya valla labhinchetundi kaadu.
0: General knowledge and common sense cannot be acquired through books.
1: Nitya jeevithamlo kartavya dharmamu vallane manaku ee oka general knowledge ni manamu pochinchukovachunu.
0: One can protect and acquire general knowledge through daily living life.
1: Samaja seva valla, samaja samparkam valla ఈ జనరల్ నాలెడ్జ్ ని మనం పోషించుకోవడానికి అవకాశం ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫాస్టర్ జనరల్ నాలెడ్జ్ బై బీయింగ్ ఎ సర్వెంట్ ఆఫ్ ది సొసైటీ అండ్ సర్వింగ్ ది సొసైటీ.
1: నాలుగవది డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
0: ద ఫోర్త్ వన్ ఈస్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
1: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఈనాడు ఏ విధంగా ఉంటుందని మనం విచారం చేసినప్పుడు,
0: వెన్ యూ థింక్ ఆఫ్ హౌ దిస్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్
1: స్వార్థపరమైనటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
0: మ్యాన్ ఈస్ యూజింగ్ ఇట్ ఓన్లీ యాజ్ అ సెల్ఫిష్
1: డిస్క్రిమినేషన్. కొంతవరకు సమన్వయం చేసుకునేటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఈజ్ యూజ్ ఓన్లీ టు డిఫెండ్ హిజ్ ఓన్ డిఫెక్ట్స్.
1: ఇది వ్యక్తి సంబంధమైనటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
0: దిస్ ఈజ్ ఓన్లీ ఎన్ ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
1: కనుక ఈ డిస్క్రిమినేషన్ పెడమార్గం పడుతుండాలి.
0: దట్ ఈస్ వై దిస్ డిస్క్రిమినేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ ద రాంగ్
1: సైడ్. సరైనటువంటి డిస్క్రిమినేషన్ కాదు.
0: దిస్ ఈజ్ నాట్ ప్రాపర్ డిస్క్రిమినేషన్.
1: సమష్టి సంబంధమైనటువంటి డిస్క్రిమినేషన్ మనకు కావాలి.
0: Discrimination collectively applicable is what is needed now.
1: Yavaniki vaadu samarthinchukuneetundi oka discrimination ni chustunnadu. Not the right to, not the right to, not the right.
0: Man is using discrimination to defend and say that it is his right, his right.
1: Idi swarthapaina tava doshalu taamu kontha varaku samanvayam chesukuneetundi discrimination ga untundadi.
0: Discrimination knowledge is used only to defend his own defects.
1: ఇది వెస్ట్ సంబంధమైనటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
0: దిస్ ఈస్

0: was right. Man is using discrimination to defend and say that it is his right.
1: ఇది స్వార్థపరమైనటువంటి యొక్క డిస్క్రిమినేషన్.
0: దిస్ ఈజ్ సెల్ఫిష్ డిస్క్రిమినేషన్.
1: అందువల్లనే యువకులైనటువంటి వారు చాలా పెడమార్గం పట్టడానికి అవకాశం ఏర్పడుతుంది.
0: దట్ ఈస్ ది రీజన్ వై ది యూత్ ఆర్ ప్రాంప్టెడ్ టు గో ఆన్ ద రాంగ్ పాత్.
1: ఇది ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ కావాలి.
0: ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు ఫండమెంటల్ డిస్క్రిమినేషన్.
1: ఎవరికి సంబంధించినటువంటి అందరికీ సమన్వయమైనటువంటి యొక్క డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
0: ది డిస్క్రిమినేషన్ మస్ట్ బి సచ్ దట్ ఇట్ ఇస్ అప్లికబుల్ టు ఆల్ పీపుల్, నాట్ టు వన్ అలోన్.
1: 2 + 2 = 4. ఇది రష్యన్స్ కానీ, చైనీస్ కానీ, అమెరికన్స్ కానీ, పాకిస్తాన్ వాళ్ళు కానీ, ఇండియన్స్ కానీ, అందరూ ఇది సమంగా ఒప్పుకోవచ్చు, తప్పదు.
0: 2 + 2 = 4, whether it is Russians, Pakistanis, Chinese or Indians or any
1: కానీ ఇక్కడ ఒక ఆధ్యాత్మిక మార్గం లోపల.
0: But in the world of spirituality,
1: 3 - 1 = 1 అంటుంది.
0: 3 - 1 = 1.
1: కానీ ఇది ఎవరు కూడా అంగీకరించరు.
0: బట్ పీపుల్ విల్ నాట్ అగ్రీ ఫర్ దిస్.
1: ఇది కేవలం ఒక ఫండమెంటల్ కాకుండా ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ గా రూపొందుతున్నట్టుంది.
0: పీపుల్ హూ డిఫెండ్ ఆర్ థింకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండివిజువల్ డిస్క్రిమినేషన్.
1: ఆధ్యాత్మికము అలాంటి సంకుచితమైన డిస్క్రిమినేషన్ ఏనాడు కూడా చేయదు.
0: Spirituality will never undertake such narrow discrimination.
1: అర్థం తెలుసుకోలేక లేక విచారణ చేసుకోలేక ఇది కేవలము వ్యక్తిగతమైనటువంటి యొక్క విచారణ శక్తి అని అనుకోవచ్చు.
0: They may think without understanding, without proper inquiry, that this is used.
1: ఏ వ్యక్తిని మనం ప్రశ్నించినప్పటికీ 3 - 1 = 1 అంటే ఎవరు కూడా ఇది మ్యాథమెటిక్స్ లో తప్పు అంటారు.
0: Whomsoever you ask whether it is 3 - 1 = 1, they will say no, this is wrong.
1: కానీ ఇది రైట్ అని నేను వాదిస్తాను.
0: బట్ ఐ సే దట్ దిస్ ఈజ్ రైట్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ది రీజన్?
1: ఇది వ్యక్తిగతమైనటువంటిది కాదు.
0: ది రీజన్ ఈజ్ ఇట్ ఇస్ నాట్ ఇండివిజువల్.
1: సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ కలెక్టివ్.
1: ఆత్మ సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు
1: అమర సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు హ్యూమానిటీ.
1: అమృత సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ విత్ అసోసియేటెడ్ విత్ ఇమ్మార్టాలిటీ.
1: విచారణ శక్తి ద్వారా కూడా ఇది మార్పు చెందడానికి వీలు కాదు.
0: దిస్ కెనాట్ బి చేంజ్డ్ బై థింకింగ్ అండ్ ఆర్గ్యూయింగ్.
1: కనుకనే ఇది ఈ విధమైనటువంటి డిస్క్రిమినేషన్ లోపల కొన్ని విధమైనటువంటి మార్పు కలగడం చేతనే మానవత్వాన్ని సక్రమమైన మార్గంలో గుర్తించలేకపోతున్నారు.
0: యాజ్ పీపుల్ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ థింకింగ్, దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హ్యూమానిటీ.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్?
1: ఐదవ విచారణాశక్తి అత్యవసరము.
0: ది ఫిఫ్త్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
1: అది ఐదవది. ప్రాక్టికల్ డిస్క్రిమినేషన్. ప్రాక్టికల్ నాలెడ్జ్ గా ఉండాలి.
0: అండ్ దట్ ఈస్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవడం చేతనే ఇన్ని విధమైనటువంటి యొక్క ఆపోహలకు గురి అయిపోతున్నారు మానవులు.
0: మ్యాన్ ఈస్ గెటింగ్ ఇన్యూమరబుల్ డౌట్స్ బికాస్ హీ డజంట్ హ్యావ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: ప్రతి విషయంలో కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి.
0: ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీథింగ్.
1: ఈనాడు ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ఏమిటో వాళ్ళకి అర్థం కావటం లేదు.
0: టుడే మ్యాన్ హస్ నాట్ బీన్ ఏబుల్.
1: ఏ వ్యక్తి తనకు సంబంధించినటువంటిది తన యొక్క అనుభూతిగా భావిస్తున్నాడు.
0: ఈచ్ వన్ ఇస్ కన్సిడరింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హిజ్ ఓన్ లిమిటెడ్ ఎక్స్పీరియన్స్.
1: నేను సమాజంలో ఒక్కడిని.
0: ఐఎమ్ వన్ అమంగ్ మెనీ ఇన్ ది సొసైటీ.
1: సమాజం యొక్క సమస్య అతృప్తిని కూడా నేను అనుభవించాలి.
0: ఐ మస్ట్ ఆస్పైర్ టు హ్యావ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది ఎంటైర్ సొసైటీ.
1: ఇక్కడ చక్కని విచారణ చేయాలి.
0: లెట్ అస్ థింక్ ప్రాపర్లీ హియర్.
1: సముద్రం నుంచి ఏ రీతిగా అలలు ఉద్భవిస్తున్నావో,
0: జస్ట్ యాజ్ వేవ్స్ ఆర్ ఎమర్జింగ్ ఫ్రమ్ ఓషన్,
1: సూర్యుడు నుంచి కిరణములు ఏ విధంగా ఆవిర్భవిస్తున్నావో,
0: జస్ట్ యాజ్ రేస్ ఆర్ ఎమర్జింగ్ ఫ్రమ్ సన్,
1: ఒక్క దైవం నుంచి ఆవిర్భవించినటువంటిది ప్రేమ.
0: లవ్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ గాడ్ ఇన్ ద సేమ్ వే.
1: ఈ ప్రేమ అనేటువంటిది భగవంతునికి ప్రేమకు ఎట్టి విభాగము లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ గాడ్ అండ్ లవ్.
1: సూర్యునికి కిరణములకు ఏ విధమైనటువంటి యొక్క భేదములు ఉండవు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ సన్ అండ్ హిజ్ రేస్.
1: సముద్రములకు అలలకు భిన్నమైనటువంటి మార్గం లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఓషన్ అండ్ వేవ్స్.
1: అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము.
0: దే ఆర్ మ్యూచువల్లీ రిలేటెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్.
1: అదే విధంగానే ఈ దేహమును కూడాను దివ్యత్వమైన ఆత్మతత్వములకు సంబంధించినటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి.
0: సచ్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ ఫిజికల్ బాడీ అండ్ ఆత్మ. దిస్ ట్రూత్ వీ షుడ్ రికగ్నైజ్.
1: దేహమందు ఆత్మదేవుడు ఉండెను సుమా.
0: ఇన్ దిస్ ఫిజికల్ బాడీ దేర్ ఇస్ గాడ్, ఆత్మ.
1: ఈ దేహము అనిత్యము అశాశ్వతము అయినప్పటికీ నిత్య సత్యాన్ని గుర్తించేంత వరకు కూడాను ఈ దేహమును ఆధారంగా మనం తీసుకోవాలి.
0: Although this physical body is impermanent and transient, to understand the divinity which is existing in this, we have to use this.
1: అనేకమంది ఈ దేహ పోషణ లోపల అలక్ష్యం చేస్తున్నారు.

0: మెనీ పీపుల్ ఆర్ రాదర్ ఇండిఫరెంట్ ఇన్ లుకింగ్ ఆఫ్ కనుకనే
1: అనేక రోగములకు గురి అవుతుంది.
0: దాట్ ఈస్ ది రీజన్ వై దే ఆర్ గెటింగ్ డిఫరెంట్
1: ఈ రోగముల చేత తమ యొక్క దివ్యమైన ఆనందాన్ని కూడా అందుకోలేకపోతున్నారు.
0: మ్యాన్ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ బ్లిస్ బికాస్ ఆఫ్ దీస్ డిసీజెస్.
1: ధర్మార్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూల ఉత్తమం.
0: ఇన్ ఆర్డర్ టు అచీవ్
1: చతుర్విధ పురుషార్థములైనటువంటి యొక్క ధర్మార్థ కామములు కూడా మనం ఆశించవలనను అనుభవించవలనను ఈ దేహములకు ఆరోగ్యం అత్యవసరం.
0: In order to enjoy and experience the four goals of human life, physical health and physical body are very important.
1: Aithe deeniki ee vidhamaina marganni manam anusarinchali.
0: But what path should we take?
1: Deenini sariyainatuvanti yokka vicharana cheta pravartanalo maarpulu manam teppinchukovali.
0: We should bring about proper changes in our conduct and behavior through proper environment.
1: Aarantu kaligeetuvanti yokka aarogyam kante మానసిక సంబంధమైనటువంటి యొక్క అనారోగ్యమే ఈనాడు అభివృద్ధి అవుతుండాలి.
0: టుడేస్ వరల్డ్ ది మెంటల్ డిసీజెస్ ఆర్ గ్రేటర్ దాన్ ద డిసీజెస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఫుడ్.
1: నిరంతరము కూడాను మానవుడు యోచించటము
0: కంటిన్యూస్లీ మ్యాన్ ఈజ్ అండర్టేకింగ్ టు థింక్ అండ్ వరీ.
1: యోచన అనేటువంటి దానికి రూపం ఏమిటి?
0: What is the form of this worry?
1: ఈ విచారము అనేటువంటి దానికి రూపం ఏమిటి?
0: What is the form of this?
1: What is the shape of worry?
0: What is the shape of worry?
1: It is only mental created fear. కనుక మనం మానసిక సంబంధమైనటువంటి యొక్క ఆలోచన చేతనే మనం అనారోగ్యంకు గురి అవుతున్నాము.
0: వీఆర్ గెటింగ్ మెంటల్ డిసీజెస్ బికాస్ ఆఫ్ అన్నెసెసరీ థింకింగ్.
1: మనం ఏమాత్రం కూడా ఆలోచన చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ థింక్ అట్ ఆల్.
1: ఈ ఆలోచన ఒక్కొక్క సమయం లోపల హద్దు మీరిపోతుంటారు.
0: దిస్ థింకింగ్ ఈజ్ ఎక్సీడింగ్ లిమిట్స్ సెట్ ఫర్ ఇట్.
1: ఇది హద్దు మీరిపోయినప్పుడు అస్తవ్యస్తంగా మారిపోతుంది.
0: ఎక్సెసివ్ థింకింగ్ మేక్స్ ఆల్ ప్రాబ్లమ్స్.
1: తద్వారా కొంతవరకు కూడాను మెంటల్ అనగా మానసిక సంబంధమైనటువంటి వ్యాధులు కూడా సంభవిస్తాయి.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దాట్ మ్యాన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు మెంటల్ డిసీజెస్.
1: ఈనాడు లోకము లోపల అనేక మంది మతి భ్రమలు కలగడానికి కారణం ఇదే.
0: ఇన్ టుడేస్ వరల్డ్ సో మెనీ పీపుల్ ఆర్ బికమింగ్ మ్యాడ్ బికాస్ ఆఫ్ దట్ ఎక్సెసివ్ థింకింగ్.
1: ఎంతవరకు అంతవరకు మనం చింతించాలి.
0: అవర్ థాట్స్ మస్ట్ బి ఆల్వేస్
1: లిమిట్ చేయకూడదు.
0: They should not exceed the limits.
1: అవసరమైనటువంటిది ఆ సమయంలోకి మాత్రమే మనం చింతించాలి.
0: డిపెండింగ్ అపాన్ ది ఎక్సిజెన్సీ ఆఫ్ ది
1: గడిచిపోయిన దానిని రాబోయేదానిని మనం అనవసరంగా చింతించి అనారోగ్యానికి గురి అవుతున్నాము.
0: Do not bother about the past which is dead and the future which is unborn.
1: ఈనాటి యువకులు ఈ విధమైనటువంటి వ్యాధులకే గురి అయిపోతున్నారు.
0: Today's youth are subjected to this kind of limitations.
1: ఒక్కొక్క యూనివర్సిటీ లోపల కూడా మనం పరీక్ష చేసి చూసినప్పుడు 80% to 90% కూడా మానసిక సంబంధమైనటువంటి భ్రాంతుల చేతనే అనారోగ్యాన్ని పొందుతున్నారు.
0: When a research was undertaken in a number of universities, 80 to 90% of the people are having some kind of mental problem or the other.
1: కనుక మనము ఈ వయసు లోపల మంచి పవిత్రమైనటువంటి వయసు.
0: This time, this youth is most sacred.
1: ఈ వయసు నందు మనం ఏమాత్రం కూడాను అనారోగ్యంకు గురి కాకూడదు.
0: We should not subject ourselves to any type of problem or disease.
1: సాధ్యమైనంత వరకు మానసిక సంబంధమైనటువంటి విచారాలను తగ్గించుకోవడానికి చూసుకోవాలి.
0: As far as possible, think within limits only.
1: అధికంగా చదవటం కానీ,
0: ఎక్సెసివ్ రీడింగ్,
1: అధికంగా ఆడటం కానీ,
0: ఎక్సెసివ్ ప్లే,
1: అధికంగా పాడటం కానీ,
0: ఎక్సెసివ్
1: అధికంగా నిద్రించడం కానీ,
0: ఎక్సెసివ్ స్లీప్,
1: ఈ శరీరమునకు హాని కలిగిస్తుంది.
0: ఆల్ దీస్ విల్ హార్మ్ ద ఫిజికల్ బాడీ.
1: ఇంతే కాదు, మనము సీలింగ్ ఆన్ డిజైన్స్ లోపల నాలుగు రకమైనటువంటి యొక్క విధిగా మనం బోధిస్తూ వచ్చాము.
0: వీ హావ్ ఆల్రెడీ జస్ట్ సీన్ ఫోర్ టైప్స్ ఎర్లియర్.
1: మొదటిది డోంట్ వేస్ట్ ఫుడ్.
0: ఫస్ట్ వన్ ఈజ్ డోంట్ వేస్ట్ ఫుడ్.
1: ఎందుకోసం మనం వేస్ట్ చేయకూడదు?
0: వై షుడ్ వి నాట్ వేస్ట్ ఫుడ్?
1: ఫుడ్ ఈజ్ గాడ్.
0: బికాస్ ఫుడ్ ఈజ్ గాడ్.
1: మనం ఈ ఫుడ్ నుంచినే వచ్చినటువంటి ఆకారమే మన యొక్క జీవితము.
0: దిస్ ఫిజికల్ బాడీ హాస్ కమ్ ఫ్రమ్ ఫుడ్.
1: ఇది ఆహారమయమైనటువంటి జీవితము.
0: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫుడ్.
1: ఇది అన్నమయమైన జీవితము.
0: దిస్ ఇస్ ఫుడ్ స్వీట్.
1: ఇది అన్నగత ప్రాణము.
0: దిస్ లివ్స్ ఆన్ ఫుడ్ ఓన్లీ.
1: కనుకనే మనం ఆహారం వ్యర్థం చేసినప్పుడు మన జీవితాన్ని వ్యర్థం గావించుకున్నటువంటి వారం.
0: దట్ ఈస్ ద రీజన్ వై వేస్టింగ్ ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు వేస్టింగ్ లైఫ్.
1: ఇంకా డోంట్ వేస్ట్ మనీ.
0: సెకండ్ వన్ ఈజ్ డోంట్ వేస్ట్ మనీ.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
1: ఈనాడు యువకులు అనవసరమైన రీతిగా కూడా ఖర్చులు చేస్తున్నారు.
0: టుడేస్ యూత్ ఆర్ వేస్టింగ్ మనీ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
1: ఇది దురభ్యాసములకు గురి అవుతుంది.
0: దిస్ లీడ్స్ టు బ్యాడ్ హ్యాబిట్స్.
1: దుర్మార్గంలో ప్రవేశింపచేస్తుంది.
0: యు ఆర్ లైక్లీ టు గో ఆన్ ద వికెట్ పాత్.
1: అనేక విధమైన అశాంతికి గురి చేస్తుంది.
0: అండ్ దట్ విల్ పుట్ యు టు ఎ లాక్.
1: సాధ్యమైనంత వరకు దీన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
0: రెడ్యూస్ ది ఎక్స్పెండిచర్ టు ద మినిమం.
1: ఇది సరైనది కాదు.
0: ఎక్సెసివ్ ఎక్స్పెండిచర్ ఇస్ నాట్ గుడ్.
1: మన భారతదేశము ఆర్థికంగా అనేక రకములైనటువంటి యొక్క చిక్కులలో చేరి ఉంటున్నది.
0: అవర్ కంట్రీ భారత్ ఈస్ ఫేసింగ్ ఎ నంబర్ ఆఫ్ ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్.
1: అలాంటి పరిస్థితులు ఎందుకు స్వార్థమే అభివృద్ధి కావడం చేతనే ఈ ఎకనామిక్స్ లోపల చాలా హీన పరిస్థితి ఏర్పడిపోయింది.
0: ఆల్ దీస్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ హావ్ అరిజన్ ఆన్ అకౌంట్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ఈ స్వార్థము స్వప్రయోజనాన్ని దూరం గావించాలన్నప్పుడే అప్పుడే మన దేశం బాగుపడుతుంది.
0: వన్స్ యూ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్,
1: సమష్టి భావాన్ని మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ దట్ కలెక్టివ్
1: అప్రోచ్. సమగ్రతను మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ ఆల్సో బ్రింగ్ అబౌట్ కోఆపరేషన్ అండ్ కలెక్టివిటీ ఇన్ ద నేషన్.
1: దేశం యొక్క సమగ్రతను మనం పెంచుకోవాలి.
0: వీ హావ్ టు బ్రింగ్ అబౌట్ వెల్ఫేర్ ఆఫ్ ద నేషన్.
1: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఈ సత్యం వచ్చినప్పుడే మన ఆర్థిక పరిస్థితి గానీ ఆధ్యాత్మిక పరిస్థితి గానీ చక్కగా సరైన స్థితిలో బ్యాలెన్స్ గా ఉంటుంటాయి.
0: వెన్ యూ బ్రింగ్ అబౌట్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, దెన్ ఓన్లీ
1: మన జీవితం అంతా కూడా ఒక బ్యాలెన్స్ పైన ఆధారపడి ఉంటుండాలి.
0: అవర్ ఎంటైర్ లైఫ్ రెస్ట్ ఆన్
1: బ్యాలెన్స్. బ్యాలెన్స్ కావాలి.
0: ఫస్ట్ బ్యాలెన్స్.
1: కూర్చోవడానికి బ్యాలెన్స్ కావాలి.
0: వైల్ సిట్టింగ్ డౌన్
1: సైకిల్ దొక్కడానికి బ్యాలెన్స్ కావాలి.
0: సైక్లింగ్ వీడ్
1: కార్ డ్రైవ్ చేయడానికి బ్యాలెన్స్ కావాలి.
0: కార్ డ్రైవింగ్ వీడ్
1: యోచన చేయడానికి బ్యాలెన్స్ కావాలి.
0: థింకింగ్ వీడ్స్.
1: అంత లైఫ్ ఒక బ్యాలెన్స్.
0: Life is based upon balance.
1: ఈ బ్యాలెన్స్ ఈనాడు తప్పిపోయింది.
0: If there is a little imbalance,
1: కారణమేమిటి?
0: Why is the అనకో
1: మితిమీరిన తెలివి పెరిగిపోయింది?
0: It is an excess of cleverness.
1: Knowledge చాలా అధికమైపోయింది.
0: Knowledge has grown beyond
1: limits. ఈ knowledge ని సక్రమమైన మార్గంలో పెట్టాలంటే దీనిని స్కిల్ చేయాలి.
0: If you want to properly use knowledge, it has to be converted into skill.
1: ee knowledge ni skill chesinappude balance sakramanga untuntadi.
0: When you convert knowledge into skill, there is balance.
1: Chaatu ee naati yuvakulu knowledge ni kill chestunnaru, dani valle balance tappoyindi.
0: But unfortunately, today's youth are killing knowledge, therefore the balance is disturbed. What is the
1: మన చూపుల లోపల మన నాలెడ్జ్ అంతా కూడా వ్యర్థమైపోతుండాలి.
0: వీఆర్ వేస్టింగ్ అవర్ నాలెడ్జ్ త్రూ
1: మన వినికిడి లోపల కూడా మన నాలెడ్జ్ వ్యర్థమైపోతుండాలి.
0: త్రూ హియరింగ్
1: నీ మాటల చేతను నాలెడ్జ్ వ్యర్థమైపోతుండాలి.
0: త్రూ ఎక్సెసివ్ టాక్
1: నీ తలపుల చేతను నాలెడ్జ్ వ్యర్థమైపోతుండాలి.
0: త్రూ ఎక్సెసివ్ థింకింగ్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక రేడియో ఉంటుంటది.
0: దేర్ ఇస్ ఎ రేడియో.
1: ఆ రేడియో లోపల ఏదైనా ఒక స్టేషన్ మనం పెట్టుకున్నాం.
0: యూ హావ్ స్విచ్డ్ ఆన్ ది రేడియో అండ్ పుట్ ఎ స్టేషన్.
1: దాన్ని శబ్దంగా పెట్టుకోవచ్చును, చాలా నెమ్మదిగా కూడా పెట్టుకోవచ్చు. వాయిస్
0: ది వాల్యూమ్ మే బి మోర్ ఆర్ ది వాల్యూమ్.
1: ఈ వాల్యూమ్ లోపల నీవు ఏమాత్రము వ్యత్యాసం చేయనక్కర్లేదు.
0: దేర్ ఇస్ నో నీడ్ ఫార్ కన్సిడరింగ్ అబౌట్ ది వాల్యూమ్.
1: దానిని స్టార్ట్ చేసి పెట్టావంటే
0: వన్స్ యూ ఆన్ ది రేడియో
1: విను వినకపో.
0: Whether you listen to radio or not.
1: పెద్ద శబ్దంగా పెట్టు లేక చిన్న శబ్దంగా పెట్టు.
0: Whether the volume is more or less.
1: ఎన్నో యూనిట్లు కరెంట్ వ్యస్తమవుతుండాలి.
0: So many units of current is used up.
1: అదే విధంగానే మన దేహం ఒక రేడియో వంటిది.
0: Our body may be compared to a radio.
1: మనం నిరంతరము యోచన చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, గట్టిగా మాట్లాడుతున్నాం, తనలో తాను మాట్లాడుతున్నాం, నిద్రలో మాట్లాడుతున్నాం, నిద్ర వచ్చేంత వరకు మాట్లాడుతున్నాం. ఎప్పుడు చూసినా తెల్లవారి లేచింది మొదలు రాత్రి పరుగున్నంత వరకు మనలో మనం మాటలు జరుగుతూనే ఉంటున్నాయి.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్, వెదర్ స్లీపింగ్, టాకింగ్, వాకింగ్, వీఆర్ కంటిన్యూస్లీ ఇండల్జింగ్ ఇన్ టాకింగ్ టు అవర్ సెల్ఫ్.
1: తద్వారా ఎన్ని విధములైనటువంటి ఎంత ఎనర్జీ మనకు వ్యర్థమైపోతుండాలి.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ సచ్ టాక్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ వేస్ట్.
1: ఈ ఎనర్జీ వేస్ట్ కావటం చేతనే ఎనర్జీగా మారిపోతుండాలి జీవితం.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ వేస్టింగ్ ఆఫ్ దిస్ ఎనర్జీ లైఫ్ హ్యాస్ డెవలప్డ్ ఇన్ టు ఎన్ ఎనర్జీ.
1: కనుక ఈ దేహమునందు ఉండేటువంటి శక్తిని సద్వినియోగపరచుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఎనర్జీ ఇన్ ది బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: అప్పుడే మనకు చక్కని బ్యాలెన్స్ కూడా ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ వీ విల్ ఎంజాయ్ బ్యాలెన్స్ ఇన్ లైఫ్.
1: విద్యార్థులారా, దేహం ఆరోగ్యంగా, పుష్టిగా, సంతుష్టిగా ఉండినప్పుడే మన బ్యాలెన్స్ సరైనటువంటి స్థితిలో మనం అనుభవించవచ్చును.
0: డియర్ స్టూడెంట్స్, వీ కెన్ ఎంజాయ్ లైఫ్ ఓన్లీ వెన్ అవర్ బాడీ ఈజ్ హెల్తీ, స్ట్రాంగ్.
1: గడచిన దాన్ని మీరు ఏమాత్రమూ చింతించదక్కర్లేదు.
0: డూ నాట్ వరీ అబౌట్ ది పాస్ట్.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్, పరిగెత్తి పాస్ట్. నడుచుకుని వచ్చిన రోడ్డు చూసుకునే వచ్చాం కదా, ఇంక వెనక్కి ఎందుకు చూడాలి?
0: యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ ది పాత్ విచ్ హ్యావ్ వాక్డ్ అప్, వై డు యూ లుక్ బ్యాక్?
1: ఇది ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి ఒక సెకండ్ అయినా, ఒక ఇంచ్ అయినా ముందుకు రాదు.
0: యూ కెనాట్ గెట్ బ్యాక్ ది డెడ్ పాస్ట్.
1: అలాంటి రానిదాని నిమిత్తమే మనం ఎందుకు యోచన చేయాలి?
0: వై డు యూ వరీ అబౌట్ పాస్ట్ విచ్ యూ కెనాట్ గెట్ బ్యాక్?
1: ఇన్ ద ఫ్యూచర్,
0: దెన్ ఫ్యూచర్
1: భవిష్యత్తు. ఇది భవిష్యత్తు మనకు తెలియనటువంటిది, అగాధమైనటువంటిది.
0: ఫ్యూచర్ ఇస్ నాట్ నోన్ టు అస్, ఇట్ ఈస్ అన్ఫాథమబుల్.
1: రేపు రేపు అనేటువంటి భావం చేసినప్పుడు రేపటి వరకు మనం ఉండేది ఏం ష్యూరిటీ?
0: యూ మే సే టుమారో, బట్ వేర్ ఇస్ ది గ్యారంటీ దట్ యు విల్ లివ్ ఫర్ టుమారో?
1: రేపు అనేటువంటిది ఏమాత్రం మనకు నమ్మకం ఉంది?
0: టుమారో దేర్ ఇస్ నో గ్యారంటీ అబౌట్ టుమారో.
1: కనుక నమ్మకం లేనటువంటి దాని నిమిత్తమై మనం ఎందుకు యోచన చేయాలి?
0: వై డూ థింక్ అబౌట్ టుమారో?
1: ఫ్యూచర్ ఇస్ నాట్ షూర్.
0: యు ఆర్ నాట్ షూర్ ఆఫ్ టుమారో.
1: ఫ్యూచర్ అలాంటి షూర్ కానటువంటి దానికి ఇన్ష్యూర్ చేయటం ఎందుకు?
0: వై డూ ఇన్ష్యూర్ ఫ్యూచర్ విచ్ ఇస్ నాట్ ష్యూర్?
1: ఈ రెండు రకములైనటువంటి చింతల చేతనే మన జీవితం వ్యర్థమైపోతుండాలి.
0: వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ బై దీస్ టూ కైండ్స్.
1: మానవుడు యువకులు దుఃఖములకు గురి కావటము, విచారములకు గురి కావటము, అనారోగ్యములకు గురి కావటము కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ టుడేస్ మ్యాన్స్ గ్రీఫ్?
1: ఉన్నదానితో తృప్తి పడక లేని దానికై అవస్థలు పడుతున్నాడు, అందువల్లనే అశాంతి గురి అవుతున్నాడు.
0: వీఆర్ సఫరింగ్ స్ట్రైఫ్ అండ్ గ్రీఫ్ బికాస్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ వీ హ్యావ్. We are simply aspiring to have which we cannot get.
1: Vidyarthulara,
0: dear students,
1: gatamu gatamu,
0: past is
1: bhavishyattu bhavishyattu,
0: future is future.
1: Ee rendintini manam vicharanakkaledu. Vartamanam chaala pradhanamainatundi.
0: Let us not bother about those.
1: Present
0: is very important. Present,
1: this is not ordinary present, this is omnipresent.
0: Present is not ordinary present, this is omnipresent.
1: Anaga emti bhavishyattu yokka ఫలితము ఈ యొక్క ప్రజెంట్ లో ఉంటుండాలి, పాస్ట్ యొక్క ఫలితము ప్రజెంట్ లోనే ఉంటుండాలి.
0: వాట్ డూ మీన్ బై ఆమ్ని ప్రజెంట్? ది ఫ్యూచర్స్ ఫ్రూట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ప్రజెంట్.
1: ముందు ఏ విత్తనం నాటావో ఆ యొక్క మొక్కని ఇప్పుడు వచ్చింది.
0: వాట్ ఎవర్ సీడ్ యువర్ సోన్ ఇన్ ద పాస్ట్,
1: ఇప్పుడు ఏ మొక్కను నాటావో ఆ ఫలమే ముందుకు అనుభవిస్తావు.
0: వాట్ ఎవర్ సీడ్ యువర్ సోయింగ్ టుడే యువర్ గోయింగ్ టు రీప్ ది ఫ్యూచర్ అండ్ ప్రజెంట్.
1: పాస్ట్ రెండు కూడా ప్రజెంట్ లో ఉంటున్నాయి.
0: దేర్ ఫోర్ present, in the present you find both
1: vartamanaanni sakramaina margamlo anubhavinchandi.
0: Therefore enjoy present.
1: Yetti vicharamulakunu avakasam nandinchakoodadu.
0: Do not give room for any worry.
1: Ee sakramaina margamnu anubhavinchinappude mana jeevitham aadarshavantamaina jeevithanga roopondutundi.
0: Only when we present, enjoy present,
1: abhutamaina jeevithanga roopondutundi,
0: then only it will be immortal.
1: Amaratvanni pondutundi.
0: It will be able to get immortality.
1: Manavatvanni saathakanga avistundi.
0: It will sanctify man's life.
1: Vidyarthulara, deham yokka visishtatanu manam alakshyam cheyakoodadu.
0: Dear students, do not ignore this special aspect of
1: life.
0: In this world everything is important.
1: Aithe annintini manam alakshyam chestunnama?
0: Are we ignoring everything?
1: Ledu. Anityam asukham lokam mim praapya bhajasvamam anedi. అనిత్యం అసుఖం ఈ రెండు రూపంతో చేరినటువంటిది ఈ జగత్తు. కనుక దేహం అంటే ఒక దేవాలయంగా భావించి
0: కన్సిడర్ బాడీ యాజ్ ఎ టెంపుల్.
1: ఈ దేవాలయం ఎలాంటి దేవాలయము?
0: వాట్
1: నడిచే దేవాలయము.
0: దిస్ ఇస్ ఎ వాకింగ్ టెంపుల్,
1: పర్మనెంట్ దేవాలయం కాదు.
0: దిస్ ఇస్ నాట్ ఎ ఫిక్స్డ్ టెంపుల్.
1: ఎక్కడ నడుస్తుంటే అక్కడంతా దేవుడు ఉన్నాడు.
0: వేర్ ఎవర్ యు గో యు ఆర్ క్యారీయింగ్ గాడ్ విత్ యూ.
1: ఈ మూవింగ్ టెంపుల్,
0: దిస్ ఇస్ ఎ మూవింగ్ టెంపుల్.
1: ఇలాంటి దేవాలయమును మనం సార్థకమైన రీతిగా మనం అనుభవించాలి.
0: వీ హావ్ టు ఎంజాయ్ దిస్ సేక్రెడ్.
1: ఏది చేసినా దేవుడున్నాడు లోపల.
0: వాట్ ఎవర్ యు డూ,
1: ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
0: వాట్ ఎవర్ యు డూ, కన్సిడర్ దట్ గాడ్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ యు.
1: ఆత్మవిశ్వాసం లేకుండా
0: యూ షుడ్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: లోక విశ్వాసం చేతనే మనం జీవితాన్ని గడపటం చేత
0: without self confidence, only with confidence in the world,
1: అశాంతికి గురి అయిపోతున్నాము.
0: We are subjected to grief and lack of peace.
1: గోడ కట్టాలంటే పునాది భద్రంగా ఉండాలి.
0: If you want to construct a wall, there is need for good foundation.
1: అప్పుడే గోడ భద్రంగా ఉంటాలి.
0: Then only wall will be
1: safe. గోడ భద్రంగా ఉండినప్పుడే మనం రూఫ్ భద్రంగా వేయవచ్చును.
0: Only when the wall is safe, the roof
1: can be భద్రంగా ఉండినప్పుడే నివాసం అందులో ధైర్యంగా చేయవచ్చు.
0: We can live happily only when the roof is safe.
1: కనుకనే self confidence foundation.
0: Self-confidence is the foundation.
1: Self-satisfaction, the wall.
0: Self-satisfaction, the wall.
1: Self-sacrifice, the roof.
0: Self-sacrifice, the roof.
1: Self-realization, life.
0: Self-realization is the life.
1: Kanuka, manamu, self, self, self. Self anti emti.
0: What do you mean by self?
1: Rendu rakamulainatundi self unnai ikkada.
0: There are two types of self.
1: Ekacharam anetundi self, I, oka self.
0: One lettered self, I is one self.
1: ఇంకా రెండవది ఈ వైఈ ఐ, ఇది మూడు అక్షరముల యొక్క ఐ.
0: ది అదర్ వన్ ఈస్ ది త్రీ లెటర్డ్ సెల్ఫ్ ఈ వైఈ
1: ఐ ఏ బాడీ.
0: ది త్రీ లెటర్డ్ ఐ ఈస్ ది బాడీ.
1: ఏకాక్షర ఐ ఏ ఆత్మ.
0: ద వన్ లెటర్డ్ ఐ
1: ఏకం సత్యం విమలం అచలం సర్వది సాక్షిభూతం.
0: దిస్ వన్ లెటర్డ్ ఐ ఈజ్ ఎ విట్నెస్ టు ఎవ్రీథింగ్.
1: ఐ అనేటువంటి ఏకాక్షరము సర్వులు ఎందు ఉంటుండాలి.
0: ద వన్ లెటర్ ఐ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: ఈ మూడు అక్షరములు ఐ కొంతమందికి లేకుండా ఉండవచ్చును.
0: సమ్ పీపుల్ మే నాట్ హ్యావ్ దిస్ త్రీ లెటర్.
1: కొంతమంది ఉండి కూడా క్యాట్రాక్ట్ రావచ్చును.
0: సమ్ పీపుల్ మే గెట్ క్యాట్రాక్ట్ విత్ ఇన్ స్పైట్ ఆఫ్ దేర్
1: హ్యావింగ్. వేరే వేరే దోషములు అందులో ప్రారంభము కావచ్చును.
0: అండ్ దేర్ మే బి సమ్ అదర్.
1: కానీ యోగి భోగి జోగి విరాగి బైరాగి సర్వులు ఎందుకు ఈ ఏకాక్షరం ఈ సమంగానే ఉంటుండాలి.
0: వెదర్ ఇట్ ఈస్ యోగి బైరాగి ఆర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ దిస్ ఐ ఈక్వలీ అండ్ యూనిఫామ్లీ.
1: ఇప్పుడు ఒక్కటి భగవతే అని నేను పిలిచాను, ఆయన నేను ఐ అంటాడు.
0: నౌ ఐ కాల్ భగవతే, హీ రైజెస్ హిస్ హ్యాండ్ అండ్ సే ఐ.
1: హక్ సార్ అని పిలిచాను నేను, ఐ అంటాడు.
0: ఐ సే హక్ సార్, హీ రైజెస్ హిస్ హ్యాండ్ అండ్ సే ఐ.
1: అర్జున్ గుప్తా అని పిలిచాను, ఐ అంటాడు.
0: అర్జున్ గుప్తా ఐ జస్ట్ కాల్, హీ సేస్ ఐ.
1: చిక్బర్ అని పిలిచాను, ఐ అంటాడు.
0: చిక్బర్ ఐ సే హీ రైజెస్ హిస్ హ్యాండ్.
1: భగవతే హక్ సార్ సింగ్ చిక్బర్ రూపనామములు వేరు అయినప్పటికీ అందరి నుండి ఐ ఐ ఐ అనే ఒక జవాబు ఒక్కటిగానే వచ్చింది.
0: ద నేమ్ అండ్ ఫార్మ్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ పీపుల్ ఈస్ డిఫరెంట్ బట్ ది వర్డ్ ఐ
1: రూపనామములు వేరు అయినప్పటికీ ఈ ఐ అనేటువంటిది అందరి ఎందు ఉన్నటువంటిది ఒక్కటే ఒక్కటే.
0: దేర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ ద నేమ్ అండ్ ఫార్మ్.
1: దానిని వేదాంతం ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
0: దట్ ఈస్ వాట్ ది ఫిలాసఫీ సేస్. There is only one thing which is existing. Scholars
1: యువకుడు ఈనాడు యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేకత్వంలోని ఏకత్వాన్ని మనము అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ ఎంజాయ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఈ ఏకత్వమును అనేకత్వంగా భావించడం చేతనే ఈ అశాంతికి గురి అయిపోయింది లోకం.
0: వీఆర్ లూజింగ్ పీస్ బికాస్ వీఆర్ కన్సిడరింగ్ యూనిటీ.
1: పాకిస్తాన్ వేరు, ఇండియా వేరు, రష్యా వేరు, చైనా వేరు, అమెరికా వేరు అని ఈ రకమైనటువంటి భేదములు ఉండవచ్చును. కానీ అన్ని కలిసి ఒకే భూమి పైన ఉన్నాయి కదా.
0: వెన్ యూ గో ఆన్ బ్రింగింగ్ అబౌట్ డిఫరెన్సెస్ దట్ పాకిస్తాన్ ఇస్ డిఫరెంట్, రష్యా ఇస్ డిఫరెంట్,
1: ఈ రకమైనటువంటి యొక్క ఏకత్వానికి మనం పెంచుకుంటే ఈ భిన్నత్వంలో ద్వేషములు కానీ అసూయలు కానీ క్రోధములు కానీ ఉండడానికి అవకాశమే ఉండదు.
0: ఇఫ్ యూ కెన్ డెవలప్ యూనిటీ దెన్ దెర్ విల్ నాట్ బి రూమ్ ఫార్ ఎనీ క్వారల్స్ అండ్ మిస్అండర్స్టాండింగ్.
1: స్కై ఈజ్ వన్ బట్ స్టార్స్ ఆర్ మెనీ. Nations are many, but earth is one. Beings are many, breath is one. ఈ రకమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనం భావించుకుంటే నిజమైనటువంటి ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది.
0: ద రియల్ బ్లిస్ విల్ వెలప్ ఇన్ అవర్ ఓన్ హార్ట్ వెన్ వీ సీ యూనిటీ ఇన్ ది ఎంటైర్ డైవర్సిటీ.
1: విద్యార్థులారా, ఇది చాలా పవిత్రమైన వయసు.
0: Dear students, youth is most precious.
1: భిన్న భావములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: We should not give room for any differences in thoughts.
1: ఈ విధమైనటువంటి మార్పులకు మూల కారణము అనారోగ్యమే.
0: It is lack of good health which is giving room for this kind of thoughts.
1: దేహం పుష్టిగా కనిపించవచ్చును.
0: Apparently the body may be
1: మానసిక తత్వం చాలా బలహీనంగా ఉండవచ్చును.
0: But the mind may be weak.
1: మనము హెల్తీ బాడీ లోపలే హెల్తీ మైండ్ ఉంటాయి.
0: దేర్ కెన్ బి హెల్తీ మైండ్ ఓన్లీ ఇన్ హెల్తీ బాడీ.
1: మన బాడీ ఏ విధమైనటువంటిగా ఉంటుందో దానిలో వచ్చేటువంటి భావాలు కూడా ఆ రకమైనటువంటిగానే వస్తుంటాయి.
0: ద టైప్ ఆఫ్ థాట్స్ యూ గెట్ విల్ డిపెండ్ అపాన్ ది టైప్ ఆఫ్ బాడీ దట్ యూ హ్యావ్.
1: మంచి పుష్టిగా సంతృష్టిగా ఉండేటువంటి దేహం నుంచి దృఢమైనటువంటి సంకల్పాలు మనకు ఆవిర్భవిస్తుంటాయి.
0: ఇఫ్ ది బాడీ ఈజ్ స్ట్రాంగ్ హెల్తీ అండ్ స్టడీ దెన్
1: బలహీనమైన దేహం నుంచి అన్ని అనుమానాలే ఆవిర్భవిస్తుంటాయి.
0: From a weak mind only doubts emerge.
1: Kanuka manamu manaku maname balulama leka abalulama ani vishayanni manam vicharinchukovachu.
0: Each one can question for himself whether
1: his body is sankalpam ettidiga untuntado nee balam attidigane undi.
0: Your thoughts will depend upon the type of weakness or strong body that you have.
1: Kanukane yad bhavam tad bhavatihi annaru.
0: That is the reason why it is said that the thoughts that you get depend upon.
1: Dehamu anityame నీటి బుడగే అశాశ్వతమే మలినమే. కానీ ఇందులోపలనే ఒక రత్నము, ఒక దివ్యము, ఒక భవిత్వము, ఈ యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము ఉంటుండాలి.
0: ఫిజికల్ బాడీ ఈజ్ వీక్, ఇట్ ఇస్ అ వాటర్ బబుల్, ఇట్ ఇస్ ఇంపర్మనెంట్, నో డౌట్.
1: దాని నిమిత్తమై మనం ఈ దేహాన్ని మనం కాపాడుకోవాలి.
0: బట్ వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ బాడీ ఫర్ ద సేక్ ఆఫ్ పర్మనెంట్ ఆత్మ విచ్ రిసైడ్స్ ఇన్.
1: ఇనుప పెట్టికి ఒక వెలుగు ఉంటుండదు.
0: దేర్ మే నాట్ బి మచ్ వాల్యూ.
1: కానీ వెలలేని ఇనుప పెట్టి లోపల చాలా విలువైనటువంటి నగలు పెట్టాము.
0: మోస్ట్ ప్రెషియస్ జ్యువెలరీ ఇస్ కెప్ట్.
1: ఆ నగల నిమిత్తమై ఇనుప పెట్టిని మనం కాపాడుకోవాలి.
0: We have to take care of this iron safe for the sake of the jewelry which it contains.
1: Andulo yematram viluvaina nagale lekapothe inipettina manu kaapadanakkaraledu.
0: If there is no jewelry in the iron safe, no need for taking care of.
1: Kanuka idi inipette vantadi.
0: Body is something like an iron safe.
1: Indulo oka bhadramainatundi oka atma untundali.
0: There is atma which is so
1: dani nimittamai ee dehanni manam kaapadukovali.
0: For the sake of atma we have to take care of the body.
1: Jeevitam kosam manam bhujinchali kaani ఆహారం కోసం జీవించరాదు.
0: We have to partake food for the sake of life. We should not live for food.
1: ఈనాడు చాలా మంది కేవలము ఆహార నిమిత్తమే జీవించినట్టుగా భావిస్తున్నారు.
0: Many people think as if they are living for eating.
1: మనకు నిజముగా ఆత్మభావమే ఆత్మవిశ్వాసమే అనుకుంటే ఆహారం మన దగ్గరికి నడుచుకుని వస్తుంది.
0: If we have faith in atma, food walks itself up to you.
1: అన్నం కోసం మనం వెతకలేనికి అక్కర్లేదు.
0: వీ నీడ్ నాట్ సర్చ్ అండ్ వర్క్ ఫర్ ఫుడ్.
1: అందుకోసమనే వేదాంతం నందు భాగవతం నందు కూడాను ఆత్మ కోసం వెతికేటువంటి వాడు గోపి, అన్నం కోసం వెతికేటువంటి వాడు పాపి అన్నారు.
0: దట్ ఈస్ వై ఇన్ భాగవత ఇట్ సెడ్ వన్ హూ సీక్స్ ఆత్మ ఈజ్ గోపి, వన్ హూ సీక్స్ ఫుడ్ ఈజ్ ఎ పాపి.
1: ఆత్మాన్వేషణకై మనం వచ్చి అన్నాన్వేషణ జరుపుతున్నాము.
0: We have come here for inquiring into atma, and but we are inquiring into food alone.
1: Atma anugraham unte anna anveshana sarpanakkaraledu.
0: If you only inquire after atma, you need not search for food at all.
1: Puttinchina vaadu pettalekapothada?
0: The one who has given birth to you, will he not take
1: care of you? Ee vishwasanni manam balaparchukovali.
0: We should develop firm faith in this kind of thinking.
1: Nayana ninnu neevu telusuko, ninnu neevu chusuko, ninnu neevu gurtinchuko ani neeku bodhisthu vachindi vedantam.
0: Vedanta has taught you, child, take care of yourself, think about yourself, find out who you really are.
1: ee satyanni vismarincharu manavudu.
0: But man has given up this truth.
1: Mare babu nee mukhanni nu chuchukora ettundo ani addam chethikiste aa addanni inkokari mukham mundu pettesti nee mukham etta ganapadutundi.
0: Child, have a look at your own face in this mirror, and when the mirror is shown to someone else, how can you get your own image?
1: నీ ముఖం నీవు చూసుకోలేదు. నీ ముఖాన్ని చూసుకునే నిమిత్తమే నీకు అందించినటువంటి బుద్ధి అనే అద్దాన్ని పరల ముఖం ముందు పెడుతున్నావు.
0: ఇంటలెక్ట్ విచ్ ఇస్ గివన్ యాజ్ ఎ మిర్రర్ టు సీ యువర్ సెల్ఫ్ ఈజ్ యూస్డ్ టు జడ్జ్ అదర్స్.
1: నీ దోషములను నీ గుర్తించుకోవడానికి వీలు కాలకుండా పోతుందవి.
0: దట్ ఈస్ వై యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హూ యు రియలీ ఆర్.
1: కనుక ఆత్మవిశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి.
0: డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఈ ఆత్మవిశ్వాసం ఉండినప్పుడే మనకు ఆనందము లభ్యమవుతుంది.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అలోన్ కెన్ కన్ఫర్ బ్లిస్.
1: విచారములు ఏమాత్రమూ మనం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వరీ.
1: ధైర్యంతో వచ్చినటువంటి కష్టములు, నష్టములు, దుఃఖములు ఎదుర్కోవడానికి తగినటువంటి యొక్క బలమును సంపాదించుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ స్ట్రెంగ్త్ టు ఫేస్ ఆల్ ప్రాబ్లమ్స్ విత్ కరేజ్.
1: అందువల్లే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల నాలుగు ఎఫ్లు అని చూబోధించాం.
0: That is why four F's have been taught in our education system.
1: Adhe modati F, follow the master. Nee conscience nu follow chey.
0: Follow the master, follow your conscience.
1: Rendavadi, face the devil.
0: Second one is face the devil.
1: Third F, fight to the end.
0: Third one is fight till the end.
1: Fourth F, finish the game.
0: Fourth, finish the game.
1: Idi nee yokka nijamainatundi tattvam.
0: This is the
1: kind. Ee vishayamlo nee nirantaram kodunu chadugunu sadhistu raavali.
0: You have to make real progress in these four directions.
1: Emiti ee chadugulu?
0: What is the type of
1: angla chadugulu lopala a b c ani undadi.
0: In the education you have got a b c.
1: Ee a b c yokka antaratham emiti?
0: What is the inner meaning of a b c?
1: Always be careful.
0: Always be careful is the inner meaning of a b c.
1: Idi manam undavasindi. Idi vedantam nandu ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
0: ద సేమ్ థింగ్ హెస్ బీన్ టోల్డ్ ఇన్ వేదాంత. అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్. అవేర్నెస్ అవేర్నెస్.
1: ఇలాంటి చదువుల లోపల సంస్కృతికి సంబంధించినటువంటి చదువులు మనం చదవాలి.
0: వీ హ్యావ్ టు అండర్టేక్ స్టడీ అసోసియేటెడ్ విత్ కల్చర్.
1: విద్యార్థులారా, ఎంతకాలం మనం బ్రతికినప్పటికీ,
0: ఫర్ వాట్ ఎవర్ పీరియడ్ ఆఫ్ టైం,
1: ఎన్ని వైజ్ఞానములు మనం తెలుసుకున్నప్పటికీ,
0: హౌఎవర్ మచ్ ఆఫ్ సైన్స్,
1: ఎన్ని పదవులు ఏలినప్పటికీ,
0: వాట్ ఎవర్ అథారిటీ అండ్ పవర్ యు మే గెట్,
1: ఏ నాటికైనా కూడా మన తత్వాన్ని మనం గుర్తించక తప్పదు.
0: వన్ డే ఆర్ ది అదర్ యూ హావ్ టు ఎరైజ్ యువర్ రియల్ ట్రూత్.
1: ఇలాంటి సత్యాన్ని ఎప్పటికో తెలుసుకోవాల్సింది, ఇప్పటికే తెలుసుకో.
0: ఇన్స్టెడ్ ఆఫ్ రియలై వెయిటింగ్ ఫర్
1: ఎప్పటికప్పుడే నీవు గుర్తించుకో.
0: రికగ్నైజ్ యాజ్ అండ్
1: ఎప్పటికప్పటికే నీవు జాగ్రత్తగా ఉండు.
0: బీ అవేర్ ఎవ్రీ మూమెంట్.
1: భగవత్ యొక్క అనుగ్రహం కానీ, భగవంతుని యొక్క ఆగ్రహం కానీ, భగవంతుని యొక్క ప్రేమ కానీ, భగవంతుని యొక్క ఆశీర్వాదములు కానీ ఏ నిమిషంలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా లభిస్తుందో
0: God's grace, God's anger, God's love. In what moment, how it befalls you, you do not know.
1: భౌతికమైన లౌకికమైన ప్రపంచమునందు కొన్ని కొన్ని మనకు తెలుస్తుంటాయి, అర్థమవుతుంటాయి.
0: In the physical world, you can get to know certain things easily.
1: కనుక ఆధ్యాత్మికములో ఏది కూడా మనకు తెలియదు, అర్థం కాదు.
0: In spiritual world, it is difficult to understand the subtleties.
1: కానీ మన కర్తవ్యాన్ని మనం ఆచరిస్తూ పోతుంటే,
0: therefore we should go on.
1: ఎప్పటికప్పుడు మనం సంసిద్ధమైన ఆనందాన్ని చేర్చుకుని ఉంటే,
0: if we are ready to enjoy life every moment,
1: ఆనందాన్ని చేకూరుస్తుంది.
0: It gives, it confers.
1: రాబోయే దాని నిమిత్తమే విచారం చేయకూడదు.
0: Do not worry about the unborn.
1: గడిచిపోయిన దానిని ఏమాత్రమూ చింతించకూడదు.
0: Do not worry about the dead past.
1: Past is past. అన్ని passing clouds, passing clouds, passing clouds.
0: Consider all these things as
1: ఈ ప్రపంచంలో ఒక వస్తువు కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక విషయం కానీ శాశ్వతమైనది, ఒక్కటి కూడా లేదు.
0: There is no object, no matter, no individual who is permanent in this world.
1: దీని పేరే జగత్.
0: The name of this world itself is జగత్.
1: జగత్, జగత్ రావటం పోవటమే దీని యొక్క పేరు.
0: జగత్ మీన్స్ కమింగ్ అండ్ గోయింగ్.
1: ఈ సత్యాన్ని గుర్తించుకుని మనం ఎందుకు విచారం చేయాలి?
0: వన్స్ యు నో దిస్ ట్రూత్, వై షుడ్ యు వరీ?
1: కనుక ఈ యొక్క విచారం మనకి ఏమాత్రం కూడా అవకాశం అందించరాదు.
0: దేర్ ఇస్ నో రూమ్ ఫార్ వరింగ్ అట్ ఆల్.
1: అప్పుడే మానవత్వము తగినటువంటి ఒక దివ్యత్వాన్ని పొందడానికి అర్హత చేకూరుతుంది.
0: దెన్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ విల్ అక్వైర్ ది స్ట్రెంగ్త్ టు రియలైజ్ డివినిటీ ఇన్ హిమ్.
1: ఒక్క మానవత్వంలో తప్ప అన్య జీవులకు ఈ యొక్క అవకాశం లేదు.
0: ఎక్సెప్టింగ్ ఫర్ మ్యాన్, నో అదర్ లివింగ్ బీయింగ్ హ్యాస్ ఎన్ ఆపర్చునిటీ లైక్ దిస్.
1: దీనికి ఆహార విహారములే మూల కారణం.
0: ఫర్ దిస్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ఆర్ ఎసెన్షియల్.
1: జగత్తునందు పుట్టినటువంటి 84 లక్షల జీవరాశుల లోపల కూడా,
0: అమంగ్ 84 లక్షల ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ దిస్ వరల్డ్ విచ్,
1: 93,99,999 తమ యొక్క సహజాహారాన్ని తాను అనుభవిస్తున్నాయి.
0: 83,99,999
1: ఆర్ బౌండ్ బై దేర్ ఓన్ నేచర్. పశుపక్షి మృగాదులు భగవంతుడు అందించేటువంటి సహజాహారాన్ని అందుకుంటున్నాయి.
0: ఆల్ దీస్ బీస్, బర్డ్స్ ఎట్సెట్రా టేక్ ది ఫుడ్.
1: అధికమైనటువంటి జబ్బులు చేయటం లేదు.
0: Therefore, they are not suffering any type of diseases.
1: కాని మానవుని యొక్క జిహ్వచాపల్యం చేతనే వీడు అనేక రకమైనటువంటి రుచులకు మరిగి దీనిని కల్పితమైనటువంటి పక్వాలుగా మార్చుకుంటూ వస్తున్నాడు.
0: Swayed by the taste of the tongue, man is trying to change the natural food into various types of delicious food.
1: పాకం చేయాలి, నా టేస్ట్ నిమిత్తమే కుర్మాలు బర్మాలు అన్ని చేసుకోవాలి.
0: For satisfying your own taste, you'll have to prepare different types.
1: కాని వాని ఆయు ప్రమాణం ఎంత బర్న్ అయిపోతుందో వాడు యోచన చేసుకోవటం లేదు.
0: But he is not bothered to think about the longevity and how long he is going to live.
1: ఇందులో కూడాను మన ఆహార నిమిత్తమైన దీంట్లోపల కూడాను,
0: ఈవెన్ విత్ రెఫరెన్స్ టు ఫుడ్,
1: కూరగాయలు ఆహారం తినేటువంటి వారికి తక్కువ జబ్బులుగా వస్తున్నాయి.
0: పీపుల్ హూ టేక్ మోర్ వెజిటబుల్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు లెస్ ఆఫ్ డిసీజెస్.
1: ఇది కూరగాయలు లేకుండా మాంసాహారం చేసేటువంటి వారికి ఎక్కువ జబ్బులు వస్తున్నాయి.
0: ద నాన్ వెజిటేరియన్స్ గెట్ మోర్ డిసీజెస్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్?
1: ఆ యొక్క మానవునికి సమన్వయమైనటువంటి ఆహారమే వానికి సరి అయిన బ్యాలెన్స్ ఇస్తుంటారు.
0: దిస్ వెజిటేరియన్ ఫుడ్ అలోన్ గివ్స్ ద టైప్ ఆఫ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ విచ్ ఇస్ రిక్వైర్డ్ బై మ్యాన్.
1: ఇది హ్యూమన్ బాడీ, అది అనిమల్ బాడీ.
0: That is animal body from which
1: ee rendintikini sariyina lift yokka cherika kudaradu.
0: It is difficult to bring about a balance.
1: Edo doctors cheptuntaru protein anta deentlo untuntadi bhujinchandi pushtiga avutarani. Idi kevalamu vaari balahinatale.
0: Doctors, when they say that this mutton has
1: trage paallo pushti leda, andulo protein leda, perugulo protein leda, kurugayallo protein leda, bedallo protein leda, protein ekkadaina untundadi sadhyamainta varaku.
0: Protein is not merely available in mutton, it is available in every type of vegetable, in dal.
1: Idi kevalamu sharirikamaina anarogyame kaakunda మానసిక సంబంధమైన అనారోగ్యాన్ని కూడా పెంచుతున్నాయి.
0: ఇట్ నాట్ మెయిర్లీ బ్రింగ్స్ అబౌట్ ది డిసీజెస్ ఆఫ్ ది బాడీ, బట్ ఈవెన్ డిసీజెస్ ఆఫ్ ది మైండ్ ఆర్ బ్రాట్ అబౌట్ బై ది
1: మన మైండ్. ఎట్లా పోతుందంటే ఫుడ్ టు హెడ్ టు గాడ్, ఈ మూడింటికి సంబంధమైన ఉంటుంది.
0: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫుడ్, హెడ్ అండ్ గాడ్.
1: ఈ అనిమల్ ఫుడ్ ని మనం భుజించడం చేత అనిమల్ థాట్స్ ఏ మనలో ప్రారంభమవుతున్నాయి.
0: వెన్ యూ పార్టేక్ అనిమల్ ఫుడ్, యూ గెట్ అనిమల్ థాట్స్.
1: చూసారా, ఎట్టి ఆహారము అట్టి భావం.
0: యూ కెన్ సీ నేచురలీ ది టైప్ ఆఫ్ ఫుడ్ డిసైడ్స్ ది టైప్ ఆఫ్ థాట్స్.
1: కనుక ఈనాడు మానవత్వానికి విరుద్ధమైనటువంటి యొక్క అమానుష్యత్వాన్ని అనుభవిస్తున్నారంటే ఎంత ఘోరమైనటువంటిది.
0: ఇట్ ఈస్ అట్రాషియస్ that man is subjecting himself to such kind of helpless
1: అడవుల్లో స్వేచ్ఛగా సంచరించేటువంటి మృగముల కంటే హీనమైపోతుంది అది మానవుని యొక్క మనస్సు.
0: Man's mind is becoming worse than the animals.
1: నిర్దాక్షిణ్యంగా నిర్మోహంగా అప్రీతిగా మానవత్వాన్ని హింసిస్తుంది.
0: Man is cruelly putting other people to suffering without any kindness.
1: మానవునికి మధ్యనే సన్నిహిత సంబంధ బాంధవ్యం కోల్పోతుంది.
0: Man is losing the human approach towards other human beings in the very first
1: కారణము మన ఆహార దోషమే.
0: The reason is the type of food that
1: you విద్యార్థులారా ఆహార విహారాన్ని సరైన దృష్టిలో మీరు ఉంచుకోవాలి.
0: Dear students, enjoy food and habits in proper way.
1: ఏ ఆహారము మనకు సరైనటువంటి యొక్క ఆరోగ్యం కాని ఆనందానికి కాని అవకాశాన్ని అందిస్తుంది అనేటువంటి విచారణ చేయాలి.
0: You should think before you partake food. What type of food gives you
1: good health? దినమునకు రెండు పర్యాయములు భుజించేటువంటి వారు.
0: The ancient ones used to partake food only twice a day.
1: ఇంకా మహర్షులు దినమునకు ఒక్క పర్యాయమే భుజించేటువంటి వారు.
0: And there are people who take food only once a day.
1: కనుకనే ఒక్క పర్యాయం భుజించేటువంటి వాడు యోగి అన్నారు.
0: Person who takes food once a day is a yogi.
1: రెండు పర్యాయములు భుజించేటువంటి వాడు భోగి అన్నాడు.
0: The person who takes food twice a day,
1: మూడు పర్యాయములు భుజించేటువంటి వాడు రోగి అన్నారు.
0: The person who takes food thrice a day,
1: ఈనాడు మూడు కాదు,
0: person who disease.
1: ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్ని పర్యాయములు తీసుకుంటారు. మధ్య మధ్య పానీయం సమర్పయామి, కాఫీలు టిఫన్లు ఇవన్నీ వేస్తున్నాం మనం. ఈ రకముగా ఈ జడమైనటువంటి దేహానికి సరైనటువంటి జీర్ణశక్తి లేనప్పుడు దీనికి అనేక రకమైన ఆహారం వేయటం వల్ల అజీర్ణ వ్యాధి సంభవించకేమవుతుంది.
0: Today we are not confining ourselves to even 3 times food, 4 times and any number of times and frequently we take. The physical body suffers diseases and indigestion because
1: ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్క క్యాలరీ ఖర్చు అవుతుండాలి, జీర్ణమవుతుండాలి.
0: The physical body consumes 1 calorie worth of food.
1: యువకులైనటువంటి వాడు 2000 calories చక్కగా తినవచ్చు.
0: Youth can take 2000 calories.
1: సరైన రీతిగా మనం బ్యాలెన్స్ లో ఉండాలంటే 1500 calories చక్కని ఆరోగ్యాన్ని అందిస్తుంది.
0: ఇఫ్ యూ వాంట్ రియలీ ఎంజాయ్ గుడ్ హెల్త్, 1000 calories ఆఫ్ ఫుడ్ వుడ్ బి సఫిషియెంట్
1: దినమునకు. కానీ ఈనాడు మనము 4000 calories తింటున్నాం మనం ఇప్పుడు.
0: బట్ టుడే వీఆర్ పార్టేకింగ్ 4000 or 5000.
1: తద్వారా నిద్ర పట్టదు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ దట్ యువర్ స్లీప్ ఇస్ డిస్టర్బ్డ్.
1: నిద్ర లేని మాట శుద్ధాలు పన్నుతాడు అని వానికి వికారమైనటువంటి భావాలంతా ఉద్భవిస్తుంటాయి.
0: పర్సన్ హూ డస్ నాట్ గెట్ ప్రాపర్ స్లీప్ గెట్స్ వెరీ
1: ఈ వికారమైన భావం లోపల తన ఆకారాన్ని మర్చిపోతున్నాడు.
0: అండ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ పర్వర్స్ ఐడియాస్ మ్యాన్
1: ఆరోగ్యానికి గురి అవుతున్నాడు.
0: మ్యాన్ లూజెస్ హిస్ హెల్త్ ఆల్సో.
1: కనుక దేహాన్ని సాధ్యమైనంత వరకు కూడా అద్దులో ఉంచుకొని ఆరోగ్యము పెంచుకొని మన సక్రమైన మార్గం లోపల కర్తవ్య కర్మలు నిర్వర్తించడానికి తగినటువంటి శక్తిని మనం అందించాలి.
0: యూజ్ ది బాడీ ఇన్ అ ప్రాపర్ వే, టేక్ ఫుడ్ విత్ ఇన్ లిమిట్స్ అండ్ ఎంజాయ్ లైఫ్.
1: అమితంగా దేహ భ్రాంతిని కూడా పెంచుకోరాదు.
0: డూ నాట్ డెవలప్ ఎక్సెసివ్ అటాచ్మెంట్ అండ్
1: ఇది నాది అనేటువంటి మమత్వము,
0: ది ఫీలింగ్ ఆఫ్ మై
1: నేను అనేటువంటి అహంకారము,
0: ద ఈగో,
1: ఈ రెండే సమస్త అనర్థములకు మూల కారణము.
0: All the problems are wrought by this kind of ego and possessiveness.
1: కనుక కర్తృత్వ భోక్తృత్వాలను మనం కొంతవరకు తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
0: We should reduce our doership and our possessive instincts.
1: అప్పుడే మనం చక్కని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించగలము.
0: Then only we can offer ourselves as an ideal life.
1: మనము కొన్ని రకమైనటువంటి సైకలాజికల్ గా కూడాను మన యొక్క జీవితంలో అనారోగ్యము సంభవిస్తుంటాయి.
0: On account of certain psychological reasons also we suffer.
1: మీరు చక్కగా ఎప్పటికప్పటికి మీరు ఎగ్జామిన్ చేసుకోండి.
0: యూ కెన్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ మూమెంట్.
1: నా పల్స్ సరిగా ఆడుతుందా లేదా అని అనుమానంతో చూసుకుంటే అప్పుడు ఎక్కువ తక్కువ అయిపోతుంది.
0: ద మూమెంట్ యూ జస్ట్ వాచ్ యువర్ పల్స్ విత్ ది థాట్ వెదర్ మై పల్స్ ఇస్ ఆల్ రైట్, ఎదర్ ఇట్ బి ఎక్సెసివ్ ఆర్ ఇట్ బి షార్ట్.
1: ఆ విధమైనటువంటి యోచనతో మనం పల్స్ చూడకూడదు.
0: యూ షుడ్ నాట్ లుక్ అట్ యువర్ పల్స్ విత్ ఎ డౌట్.
1: సక్రమంగా ఉన్నాయి అనేటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో మనం జీవితాన్ని సాగించాలి.
0: వీ షుడ్ లివ్ ఎ లైఫ్ విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: అది సక్రమంగానే బయలుదేరుతాయి.
0: దెన్ ఓన్లీ ఎవ్రీథింగ్ వీ విల్ గో ఆల్ రైట్.
1: ఈనాడు రాత్రికి నాకు చక్కగా నిద్రపోవాలనుకుంటే ఆనాడు నిద్రనే రాదు.
0: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు హ్యావ్ గుడ్ స్లీప్ అన్ ఎ పర్టికులర్ డే ఇన్ ఎ డిటర్మిన్డ్ వే, that very night he will not get sleep at all.
1: నిద్రని గురించి నీవు యోచించనక్కర్లేదు.
0: వన్ షుడ్ నాట్ బాదర్ అబౌట్ స్లీప్ అట్ ఆల్.
1: రెండింటినీ యోచించకుండా చక్కగా నీకు పవడించి చక్కని నిద్ర వస్తుంది, గాఢ నిద్ర.
0: వితౌట్ బాదరింగ్ యువర్ సెల్ఫ్ మచ్ అబౌట్ ది స్లీప్
1: ఇవన్నీ కూడా నువ్వు దేహములకు ఉండేటువంటి యొక్క రోగములు.
0: దిస్ ఆర్ ఆల్ ద డిసీజెస్
1: ఇవి బలహీనతలు
0: విత్ ద బాడీ వీక్నెసెస్ ఆఫ్ ది బాడీ.
1: ఇంత బలహీనతతో కూడినటువంటి ఈ దేహాన్ని దివ్యత్వంతో కొంతవరకు మార్చుకున్నప్పుడే ఇది సర్వబలము స్వరూపాన్ని పొందుతుంది.
0: ఇట్ గెట్స్ ఆల్ స్ట్రెంగ్ ఓన్లీ వెన్ యూ థింక్ ఆఫ్ డివినిటీ విచ్ యూ రియలీ ఆర్.
1: యూరోపు మహర్షి అంతా కూడా దీనిని అనుసరిస్తూనే వచ్చారు.
0: ద ఏన్షియంట్ గ్రేట్ సోల్స్
1: వాడు ఈ దివ్యత్వాన్ని అనుభవించే నిమిత్తమై అంతకాలం బ్రతకాలని ఆశించారు.
0: ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ద డివైన్ లైఫ్ దే వాంటెడ్ టు లివ్ లాంగ్ లైఫ్.
1: ఈనాడు 60-70 సంవత్సరాలు ఏంటంటే ఈజ్ ఓల్డ్ మ్యాన్ అంటారు.
0: టుడే ది మొమెంట్ ఎ మ్యాన్ బికమ్ 70 ఇయర్ ఓల్డ్
1: కానీ
0: పూర్వకాలంలో ఓల్డ్ మ్యాన్
1: 80-90-100 ఉండినప్పుడు కూడా వాడు చక్కని యువకుడు.
0: ఇన్ ది ఓల్డెన్ డేస్ ఈవెన్ వెన్ ఎ పర్సన్ వాస్ 90 ఆర్ 100 హీ వాస్
1: విద్యార్థులారా, మీరు చదివి ఉండవచ్చును, మహాభారతం లోపల 86 సంవత్సరములు కృష్ణునికి, 84 సంవత్సరములు అర్జునికి.
0: డియర్ స్టూడెంట్స్, ఇన్ మహాభారత యు మస్ట్ హావ్ రెడ్ దట్ కృష్ణ వాజ్ 86 ఇయర్స్ ఓల్డ్ అండ్ అర్జున 84 ఇయర్స్ ఓల్డ్
1: యువకుడు. వాడు
0: దేవర్ యూత్
1: ఆ యుద్ధంలో ఎంత పౌరుషంగా ఎంత ధైర్యంగా ఎంత సాహసంగా పుష్టికరమైన దేహంతో పోరాడుతూ వచ్చారు.
0: ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ మహాభారత దే ఫాట్ హీరోయికలీ.
1: సైన్యాధిపతి అయినటువంటి వాడు ఎవరు కౌరవుల వైపున?
0: హూ వాజ్ ది కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్
1: భీష్మాచారి.
0: భీష్మ వాజ్ ద కమాండర్.
1: అతని యుద్ధంలో 116 సంవత్సరములు అతనికి.
0: అట్ ద టైమ్ ఆఫ్ వార్ హీ వాజ్ 106
1: కమాండర్ చీఫ్
0: అండ్ హీ వాజ్ ద కమాండర్ ఇన్
1: చీఫ్. ఈనాడు 116 వాడైతే కుక్కి మంచం లోపల వణుకుతూ పడిపోయింటాడు.
0: టుడే వన్ ఈస్ 116 ఇయర్స్ వన్ విల్ బి.
1: అతను 9 దినములు ఘోరమైనటువంటి యుద్ధమును ఆచరించేశారు.
0: హి ఫాట్ వెరీ ఫెరోషియస్ వార్.
1: కారణం ఏమిటి? 9 డేస్ వారికి మనోబలమే.
0: వాట్ ఈస్ ది రీజన్? దేర్ ది
1: వారికి ఆహార బలమే.
0: దేర్ ది స్ట్రెంగ్త్
1: ఆత్మబలమే.
0: స్ట్రెంగ్త్ ఆఫ్ ఆత్మ.
1: కనుకని ఈనాడు ఆత్మబలం ఏమాత్రమూ లేదు.
0: టుడే ఆత్మిక్ స్ట్రెంగ్త్ ఇస్
1: అబ్సెంట్. క్షణ క్షణమునకు కూడాను బంప్స్ జంప్స్ బంప్స్ జంప్స్.
0: మొమెంట్ ఆఫ్
1: మొమెంటమే లేదు.
0: మొమెంట్ ఆఫ్ ద మొమెంట్
1: తన అభిష్టం నెరవేరినా ఒక ఫోటో ఒక 10 ఫోటోలు పెట్టేస్తారు.
0: ఇఫ్ వన్ ఫుల్ఫిల్స్ వన్ విషన్
1: అభిష్టం ఏమైనా భిన్నమైనా ఉన్న ఫోటోలు అన్ని తీసివేసేస్తారు.
0: ఇఫ్ హిస్ విల్ ఇస్ విషస్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ హీ రిమూవ్స్ ద ఫోటోస్ ఆఫ్ గాడ్.
1: కానీ ఇది సరైనటువంటి స్థిరత్వం కాదు.
0: But this is not
1: you may worship a picture as a god but not god as a picture. ఈ విధమైనటువంటి భావాన్ని మనం క్షణక్షణమునకు మార్చుకుంటుంటే మన జీవితం ఏ విధమైనటువంటి దృఢత్వాన్ని పొందుతుంది?
0: If you go on wavering moment after moment, how can your life be steady at all?
1: ఎన్ని కష్టములైనా నష్టములైనా దుఃఖములైనా విచారములకైనా కూడా మనం ధైర్యంగా ఆదుకొని దాన్ని ఎదుర్కోవడానికి తగిన కృషి చేయాలి.
0: Who should make efforts to courageously face all the troubles, tribulations, problems of life?
1: ఈ నాటి మానవునకు ఆస్తికుడు ఆస్తికుడు అనుకుంటున్నారే కానీ ఈ ఆస్తికుల వల్లనే మన భారతదేశంలో నాస్తికత్వం అధికమైపోతూ వచ్చింది.
0: Today's Bharatiyas consider themselves as believers. But all the problems which Bharat is facing is
1: ee aastikulainatunti vare sariyina margaanni anusarinchatam ledu.
0: The believers themselves are not following the right path.
1: Cheppukunedi bhakti chesedanta bhukti.
0: They say that they are devotees but they follow the path of bhukti.
1: Adi kaadu nijamainatunti bhakti.
0: That is not the type proper type of devotion.
1: Annitikini manu siddhanga untundali.
0: We must be ready for everything.
1: Pilichi aduga cheruku pettuna bellambu.
0: When you call the sugar cane and ask for jaggery, will it give you jaggery?
1: Pigotti rasamu pilchakunna.
0: Only when you crush it and
1: jati vajramaina sthana pettavalai.
0: Even if it is a very valuable diamond, you have to just
1: cutting se lekapothe daniki viluve takku aipothundi.
0: Without cutting the diamond will not
1: badale lekapothe ee cheruku palanina ivadu.
0: If you don't crush the sugar cane, it will not give you sugar juice at all.
1: కనుక మానవుని యందు అనేక కష్టములు నష్టములు దుఃఖములు అన్నింటినీ మదించినప్పుడే అందులో నిజమైనటువంటి యొక్క సారం మనకు ఆవిర్భవిస్తుంది.
0: That is the reason why when man undergoes various trials, tribulations,
1: కనుక భక్తి భక్తి భక్తి అనగా అనేక వేదాంత ఉపనిషత్తుల యొక్క సారమును మదించి అందించినటువంటి సుధా నిధియే ఈ భక్తి అన్నారు.
0: Devotion is the essence of all the scriptures and all the great texts.
1: Bhaktilo yematram kodunu chalanam yerpadakoddu.
0: There should not be any unsteadiness and wavering in devotion.
1: Dalini sthiramainatundiga manam nilpukunnappude
0: డివోషన్ మస్ట్ బి
1: అబ్సల్యూట్లీ స్టడీ. విశ్వాసం కలిగినప్పుడే
0: స్ట్రాంగ్ అండ్ ఫర్మ్,
1: ఫలాన్ని మనం చక్కగా అందుకోవడానికి అర్హులమవుతాం.
0: వి కెన్ రీప్ ది ఫ్రూట్స్ ఆఫ్ ట్రూ డివోషన్,
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: కనుక దేహభావం అనేటువంటిది ఉండినప్పటికీ ఆత్మ లక్ష్యంతో పల దేహభావాన్ని మనం అనుసరించాలి, అనుభవించాలి.
0: యు మే హావ్ ఏ ఫీలింగ్ ఆఫ్ యువర్ ఓన్ బాడీ ఐడెంటిటీ, బట్ విత్ డివైన్ థాట్స్ ఇఫ్ యూ ఎంజాయ్ ది బాడీ దేర్ ఇస్ నో హార్మ్.
1: విద్యార్థులైనటువంటి వారు దేహమును, ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని, ఆత్మ, ఇవి ఐదే పంచ ప్రాణములు. ఈ ఐదింటి యొక్క రహస్యాన్ని మనం చక్కగా గుర్తించినప్పుడే ఇంతకంటే మనకు ఆధ్యాత్మిక మనకు అక్కరలేదు.
0: దేర్ ఇస్ నో గ్రేటర్ ఫిలాసఫీ ఇన్ స్పిరిచువాలిటీ దాన్ అండర్స్టాండింగ్ ద సీక్రెట్స్ అండ్ ది మిస్టరీస్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ, ది సెన్స్ ఆర్గన్స్.
1: ఏ సాధనను చేయనక్కర్లేదు.
0: దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ అదర్ సాధన.
1: సత్యాన్ని గుర్తించుకుంటే అంతే చాలు.
0: రియలైజ్ ద ట్రూత్, ఎవ్రీథింగ్.
1: సత్యమే సర్వస్వరూపము,
0: ట్రూత్ ఈజ్ ఎవ్రీథింగ్.
1: ఈనాడు సత్యాన్ని గుర్తించుకోక ఎన్ని సాధనలు చేసినప్పటికీ అనేక విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయిపోతున్నాం.
0: పీపుల్ ఆర్ ఫేసింగ్ ఆల్ ప్రాబ్లమ్స్ బికాస్ దే ఆర్ డూయింగ్ సాధనాస్ వితౌట్ రియలైజింగ్ ట్రూత్.
1: కనుక ఈ దేహ సంబంధమైన, ఇంద్రియ సంబంధమైన, మనసు సంబంధమైనటువంటి యొక్క రహస్యాన్ని మొట్టమొదట గుర్తించుకునే నిమిత్తమై ఈ యొక్క సమ్మర్ క్లాస్ లోపల ఈ 15 దినములు కూడాను ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి, ఆత్మతత్వాన్ని బోధించమని చెప్పని వైస్ ఛాన్సలర్ కోరటం చేతనే ఈ శరీర సంబంధమైన విషయాలు నేను చెప్పడం జరుగుతుండాలి.
0: దిస్ సమ్మర్ కోర్స్ ఈజ్ అరేంజ్డ్ ఫార్ అండర్స్టాండింగ్ ది మిస్టరీస్ అండ్ ది రియల్ సటిల్ ట్రూత్స్ అబౌట్ ద ఫిజికల్ బాడీ, సెన్స్ ఆర్గన్స్, మైండ్, ది ఇంటెలెక్ట్ అండ్ ది ఆత్మ. అండ్ యాజ్ వైస్ ఛాన్సలర్ హాస్ ప్రేయర్ ఫర్ ఇట్, ఐ హావ్ అండర్టేకన్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దిస్.
1: ధ్యానం అంటున్నాము.
0: We say meditation.
1: ఏమి చేస్తున్నాం మనం ధ్యానం?
0: What are we doing in meditation?
1: కన్నులు మూసుకుని చక్కగా కూర్చుంటున్నాము.
0: Closing the eyes, we sit in a good posture.
1: ఈ మనసు ఎక్కడెక్కడికో, ఏ చాకలిండకో, ఏ కుమ్మరిండకో, ఏ బజారుకో పరిగెత్తుతున్నది.
0: But we are allowing the mind to wander in the bazaar and going to the washroom.
1: ఈ విధమైనటువంటి ధ్యానంలో కాలం వ్యర్థం చేసేటువంటి కర్మలో ప్రవేశించు, సేవలో ప్రవేశించు, సమాజ సేవలు చేయి.
0: Instead of undertaking such a type of false meditation, undertake service of the society.
1: దీని రహస్యాన్ని నువ్వు గుర్తించకుండా ఎంతకాలం కన్నులు మూసుకున్నా నిద్ర రావచ్చునే గాని సమాధి నీకు కుదరదు.
0: వితౌట్ అండర్స్టాండింగ్ ది రియల్ సటిలిటీస్ ఆఫ్ ది ధ్యాన, యు స్టార్ట్ డూయింగ్ ధ్యాన, యు స్లీప్ అండ్ యు విల్ నెవర్ మెడిటేట్.
1: కనుక మొట్టమొదటి మనసు అంటే ఏమిటి దాన్ని తెలుసుకోవాలి.
0: అండర్స్టాండ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వాట్ మైండ్ ఇస్,
1: దానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ యుడ్ బి ఏబుల్ టు కంట్రోల్ ఇట్.
1: ఒక ముసలమ్మ వచ్చి, స్వామి నాకు ఈ పాడు మనసు నన్ను అనేక హింసలు పెడుతుండాలి, ఎక్కడెక్కడో నన్ను తీసుకెళ్తుండాలి, నన్ను నానా అవస్థలకు గురి చేస్తుండాలి అని ప్రార్థించింది.
0: స్వామి, ఓల్డ్ లేడీ కేమ్ అండ్ ప్రేయర్, స్వామి దిస్ మైండ్ ఈస్ గివింగ్ మీ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్స్, ఇట్ ఇస్ డ్రాగింగ్ మీ టు వేరియస్ ప్లేసెస్ అండ్ టేకింగ్ మీ టు డిఫరెంట్ ప్లేసెస్ అండ్ గివింగ్ మీ అన్ని.
1: ఎవరు నిన్ను బాధిస్తున్నారని ప్రశ్నించేటప్పటికి ఈ మనస్సు అనింది.
0: When I asked her, who is giving you trouble, she said, this mind.
1: ఎక్కడుందో చెప్పు, దాన్ని పట్టి చంపేస్తానన్నారు.
0: You show me this mind, I am going to kill it.
1: ఎక్కడుందో నాకు తెలియదు అనింది.
0: She said, I do not know where it is.
1: ఎక్కడుందో తెలియనటువంటి మనసును ఈమెను బాధిస్తుందని మాత్రం ఎట్ట తెలుసు.
0: Without knowing where it is, how do you know that it is giving you trouble?
1: మనసే నిన్ను బాధిస్తుందో, నిన్ను నీవు బాధించుకుంటున్నావో.
0: I do not know whether mind is giving you trouble or you are giving trouble to yourself.
1: సరాంది నన్ను బాధిస్తుందని తెలిసినప్పుడు దాని నిర్మూలన గావించడానికి ప్రయత్నం చేయవచ్చు.
0: When you know that a particular person alone is giving you trouble,
1: ఏది బాధిస్తుందో తెలియనప్పుడు మనసు పైన నెపం వేసుకుంటుంటే ఇది కేవలం సోమరితనము.
0: If you merely go on telling that mind is giving you trouble, it is laziness. కనుక
1: మనసు యొక్క తత్వాన్ని చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Understand the principle underlying the mind in the very first.
1: ఈ ఇంద్రియ తత్వాన్ని కూడా మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Understand the secrets of sense organs.
1: ఒక్కొక్కటి కూడాను దైవ సృష్టి లోపల చక్కని రహస్యాన్ని ఉంచి పెట్టినటువంటిది.
0: Everything which is created by God has certain truths.
1: ఏనాడు కూడా భగవంతుడు సృష్టించడు.
0: God never creates anything which does not have meaning.
1: అసత్యమైనటువంటివి.
0: Everything has meaning and significance.
1: ఆనందమయమైనటువంటివి.
0: They are full of bliss.
1: అమూల్యమైనటువంటివి.
0: Most precious.
1: అలాంటి దాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: We are not making efforts to realize that truth.
1: కనుక ఈ 15 దినముల లోపల ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి, ఈ ఆత్మతత్వాన్ని చక్కగా గుర్తించుకుని నిశ్చింతగా, నిర్మలంగా, ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: During these 15 days, you will have to understand the physical body, the sense organs, the mind, the intellect and the atma, and make your life free from worries, pure and also ideal. And thus, I bless you and bring this discourse to a close.

0: ప్రేమస్వరూపులారు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఆధ్యాత్మిక క్షేత్రమునందు విజయమును సాధించగోరినటువంటి ప్రతి వ్యక్తి కూడాను శీలత్రయములను అభివృద్ధి గావించుకోవాలి.
1: In order to be successful in the spiritual field, one has to develop character.
0: మొదటిది పవిత్రము.
1: The first one is purity.
0: రెండవది సహనము.
1: Second is forbearance.
0: మూడవది పట్టుదల.
1: Third one is determination.
0: దీనిని పికారత్రయములు పకారత్రయములు అన్నారు.
1: This can be referred to the three periods
0: P,
1: of time.
0: P, P.
1: Three P's.
0: First P, purity.
1: First P is purity.
0: Second P, patience.
1: Second P, patience.
0: Third P, perseverance.
1: Third P, perseverance.
0: ఈ శీలత్రయములను మొదటిది పవిత్రము.
1: The first one is purity.
0: రెండవది సహనము.
1: Second is forbearance.
0: మూడవది పట్టుదల.

0: perseverance.
1: Third P, perseverance.
0: ఈ శీలత్రయములను ఏ మానవుడు అభివృద్ధి గావించుకున్నో అట్టి మానవుని యొక్క జీవితము ధన్యమవుతుంది.
1: The one who develops these three aspects of character, his life would be redeemed.

0: ఓ సన్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
1: ముఖ్యముగా మానవ జీవితం అనేటువంటిది గుణత్రయములతో కూడినటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ త్రీ అట్రిబ్యూట్స్.
1: ఇట్టి గుణములే కోల్పోయిన మానవత్వమనే కోల్పోయిన వాడవుతాడు.
0: వెన్ వన్స్ దే ఆర్ గాన్ హీ లూజెస్ ది వెరీ హ్యూమన్ వాల్యూ.
1: నిజముగా మానవతా విలువలు ఈనాటి మానవునికే లేకపోవటం చేతనే మానవుని కంటే పసిపచ్చి మృగాదులే మేలుగా కనిపించుతున్నది.
0: సిన్స్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ లాస్ట్ ఇన్ ద ప్రెసెంట్ డే, మ్యాన్ ఈస్ బిహేవింగ్ వర్స్ దెన్ అన్ అనిమల్.
1: ఆకార మానవునిగా రూపొందుతున్నాడే కానీ ఆచార మానవునిగా రూపొందటం లేదు.
0: హీఈస్ ఓన్లీ ఏ హ్యూమన్ జస్ట్ ఇన్ ఫార్మ్, నాట్ బై వే ఆఫ్ కాండక్ట్.
1: కనుక గుణములే జీవితానికి బలములు.
0: దేర్ఫోర్ ద గుడ్ క్వాలిటీస్ విల్ యాడ్ టు యువర్ స్ట్రెంగ్త్.
1: శీలము లేని జీవితము కేవలము ప్రాణము లేని జీవితమే.
0: ద లైఫ్ విదౌట్ క్యారెక్టర్ ఈజ్ లైఫ్లెస్.
1: మానవతా విలువలు యందు ఈ శీలమే ప్రధానమైనటువంటి యొక్క బలము.
0: ద హ్యూమన్ వాల్యూస్ దట్ కాన్స్టిట్యూట్ ద క్యారెక్టర్ ఈజ్ ద ట్రూ స్ట్రెంగ్త్.
1: ఈనాటి విద్యార్థులు ఎందు కాని యువకులు ఎందు కాని ఈ శీలం అనేటువంటిది మహాప్రధానమైనటువంటి యొక్క లక్ష్యాన్నిగా తీసుకోవాలి.
0: Among the educated and the youngsters, to take this character as the most important one.
1: ఎంత ధనవంతుడైనను ఎంతటి బలవంతుడైనను ఎలాంటి అధికారం నందున్నప్పటికీ ఈ గుణమే లేకుండినా తన పదవులు కాని తన ధనము కాని తన బలము కాని తన విద్యలు కాని అన్నీ ఇప్పుడు నువ్వు వ్యర్థమైనటువంటివి.
0: Without this character and the human value, all the education, the knowledge he has, the physical strength and authority, the position he commands, that's all useless.
1: కనుక మానవత్వాన్ని గుర్తింపచేయాలనుకున్నప్పుడు ఈ శీలము అత్యవసరము.
0: To recognize a true human character is very essential.
1: ఇది ఏ మానవతా ప్రధానమైనటువంటి గుణం.
0: This is the chief human quality.
1: ఈనాడు నైతికంగా ధార్మికంగా ఆధ్యాత్మికంగా విద్యారూపమును తీర్చిదిద్దలేకపోవటం చేతనే ఈనాటి చదువులన్నీ కూడాను ఈ విధమైనటువంటి యొక్క దుస్థితికి గురి అయినవి.
0: As we could not bring up students in proper way along the moral, ethical, spiritual values, this is the present plight as we find today.

0: செய்யும்?
1: Student has to learn these.
0: కనుక ఈనాటి గ్రంథ పరిచయమే విద్యగా భావించరాదు.
1: You should not consider textual knowledge as education.
0: సమాజ సుక్షేమాన్ని గుర్తించి, దేశం యొక్క భవిష్యత్తును గుర్తించి, వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కూడాను వ్యక్తం చేయాలి.
1: One has to express his true nature of human quality, keeping in view the welfare of the society and the future of this country.
0: మానవత్వం అనగా ఎంతటి పవిత్రమైనదో, ఎంతటి దివ్యమైనదో, ఎంతటి భవ్యమైనదో, ఎంతటి నవ్యమైనదో ఒక్కతూరి విచారించాలి.
1: You have to inquire for a moment the sanctity and the divinity, the novelty of the human life.
0: ఎట్టి విద్యలు జగతిని ఎరుగనట్టి పక్షి జాతులు పశువులు పరమమైన నియమమును గూర్చి జీవింప నేర్చియుండ, ఇంత తెలివియు కలిగియు మానవుడు తెలివిలేక ఆ గుణములను నేర్చుకోలేకపోతున్నాడు.
1: Birds and animals, without any formal education, they observe strict discipline, but man with all his knowledge doesn't follow that code of conduct and discipline.
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: Human life is rare of all the
0: creatures. దేనియందు దుర్లభం?
1: How do you say that?
0: ఆహార నిద్ర భయమైనదులందు పచ్చిపచ్చి మృగాదులకు మానవులకు ఎట్టి వేదములు లేదు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫుడ్, స్లీప్, ఫియర్ అండ్ ప్రొక్రియేషన్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ హ్యుమానిటీ.
0: మానవ నరాణ అధికం విశేష జ్ఞానేన శూన్య పసిపి సమాన. జ్ఞానమే మానవుని యందు ప్రధానమైనటువంటి ఒక నేత్రము.
1: విజ్డమ్ ఇస్ ది మెయిన్ ఐ గిఫ్టెడ్ టు మ్యాన్కైండ్.
0: ఈ జ్ఞాన నేత్రమే లేకుండినా పశువుతో సమానం.
1: Without this eye of wisdom, he is just an animal.
0: Kanuka manavuniki moodava netramu vidya.
1: Therefore the third eye is this knowledge.
0: Itti pavitramaitunti yokka vidyendu seelame pradhanamaitunti pranamuga bhavinchali.
1: In this sacred knowledge we should consider character most important.
0: Enni vidham nenutunti yokka vedamulu chadivinappatikini shastramulu uchcharinchinappatikini ముఖ్యమైనటువంటిది మానవతా విలువను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We may chant and repeat the Vedic texts and all sacred texts, but we have to recognize the human values above all.

0: Having received all the forms of education that he really wanted, a foolish person doesn't know his own self.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
0: With all the education and the knowledge, the mean man would never give up his own quality.
1: తరచి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: In fact, with all this education, he indulges, involves in argumentation, but he doesn't have the total wisdom.
1: చదువు చదువు చదివి చావంద నేటికి చావులేమి చదువు చదువవలయు.
0: After all, why should anyone study in order simply to die? We should study to be immortal.
1: దేనికి చావు?
0: What is this death? Why?
1: కేవలము దేహమునకే చావు.
0: It's not the body that dies.
1: పుట్టిన దానికి గిట్టటం అనేటువంటి జరుగుతుంది.
0: What is born is sure to die.
1: పుట్టి గిట్టనటువంటి యొక్క ఆత్మతత్వమునకు ఎట్టి మరణము లేదు, ఎట్టి జననము లేదు.
0: The spirit has neither birth nor death.
1: కనుకనే ఎట్టి పునరపి జననం పునరపి మరణం రెండూ లేనటువంటి యొక్క దివ్యత్వమైనటువంటి జ్ఞానతత్వాన్ని మనము పొందాలి.
0: Therefore we have to acquire the divine wisdom which is beyond birth and death.
1: పునరపి జననం పునరపి మరణం.
0: One is born again and again.
1: పునరపి జనని జఠరే శయనం.
0: And he lies in the womb of the mother time and again.

0: ఓ ఫూలిష్ మ్యాన్ ప్రే టు గాడ్ ఫర్ హెల్ప్.
1: మనము భగవత్ చింతనతో జీవిత కాలమును సార్థకంగా గావించుకోవటమే కాకుండా నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక తత్వములు కూడాను కొంత అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ శాంక్టిఫై అవర్ టైమ్ థింకింగ్ ఆఫ్ గాడ్, బట్ అట్ ది సేమ్ టైమ్ వీ హావ్ టు డెవలప్ అలాంగ్ ఆల్ ద మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్.
1: ఈనాటి ప్రపంచము లౌకికంగా వైజ్ఞానికంగా ఎంతయో ప్రగతిని సాధించినది.
0: Today the world has progressed in the field of science and technology.
1: కాని నైతికంగా మానవత్వం అనేటువంటిది దినదినమునకు దిగజారిపోతున్నది.
0: But yet from the moral point of view it is on the decline.
1: దీనికి కారణం ఏమిటి?
0: What's the reason behind it?
1: స్వార్థము స్వప్రయోజనమే.
0: It's only selfishness and self.
1: ఏ పని చేసినప్పటికీ స్వార్థము లక్ష్యం నందించుకుంటున్నాడు.
0: Whatever that is done, the selfishness.
1: ఏ తలంపు తలచినప్పటికీ స్వార్థము లక్ష్యం నందించుకుంటున్నాడు.
0: Behind every thought is the selfishness.
1: ఏ పని చేసినప్పటికీ స్వప్రయోజనమే లక్ష్యం నందించుకుంటున్నాడు.
0: Every task done he keeps the self interest.
1: ఈనాటి మానవుడు స్వార్థమనేటువంటి యొక్క చేతిలో కీలుబొమ్మగా జీవిస్తున్నాడు.
0: Man has become a puppet in the hands of selfishness.
1: కనుకని ఈ స్వార్థము స్వప్రయోజనము దూరం చేసుకోవాలి.
0: Therefore you have to give up the selfishness and self.
1: సామాజిక భావాన్ని సామాజిక తత్వాన్ని హృదయంలో నింపుకోవాలి.
0: We have to develop the social awareness, the obligation to society.
1: స్వార్థము లేకుండా మానవుడు ఒక్కడుగైనా ముందుకు వేయటం లేదు.
0: No person is speeding up, at least putting one step ahead without this selfishness.
1: కనుక ఈ స్వార్థం అనేటువంటి సంకెళ్ళ చేత కట్టబడినటువంటి వాడు ఈనాటి మానవుడు.
0: Man today is bound by the chain of selfishness.
1: ఏనాడు ఈ యొక్క స్వార్థమును పరార్థంగా మార్చుకున్నో ఆనాడే యథార్థమైనటువంటి విద్యను మనకు అభ్యసించిన వారం అవుతాం.
0: దట్ డే వెన్ హీ ట్రాన్స్ఫార్మ్స్ స్వార్థ సెల్ఫిష్నెస్ ఇంటూ పరార్థ ద స్పిరిచువాలిటీ దెన్ హీ విల్ నో యథార్థ.
1: పరిశుద్ధము గావించుకోవాలి.
0: వీ హావ్ టు ప్యూరిఫై అవర్ లైఫ్.
1: పవిత్రమైన భావాన్ని పెంచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ సేక్రెడ్ ఐడియాస్.
1: మానసిక సంబంధమైనటువంటి చంచలత్వాన్ని అణుచుకోవాలి.
0: అండ్ వీ హావ్ టు పుట్ ద వేవరింగ్ నేచర్ అండర్ కంట్రోల్.
1: కనుకనే ఈ నిజమైన నిశ్చలము నిర్మలము నిస్వార్థమైనటువంటి యొక్క హృదయం కలిగినప్పుడే ఏ చిన్న పని చేసినప్పటికీ ఆధ్యాత్మిక మార్గం నందు మన విజయాన్ని సాధించగలము.
0: విత్ ఆల్ ద ప్యూర్ అన్సలీడ్ స్టడీ హార్ట్ వాట్ ఎవర్ స్మాల్ వర్క్ యూ మైట్ అండర్టేక్ సక్సెస్ఫుల్.
1: ఒక శ్రీమంతుడు
0: రిచ్ మ్యాన్
1: పుణ్యక్షేత్రంలో దర్శించాలని సంకల్పించుకున్నాడు.
0: హి డిసైడెడ్ టు గో ఆన్ పిల్గ్రిమేజ్.
1: కానీ ప్రయాణ సమయం నందు అమితమైనటువంటి లగేజ్ తీసుకుని పోవటం వల్ల శ్రమ కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో అన్ని అవసరమైనటువంటి సామాగ్రి అంతా కూడాను ఒక బెడ్లో చుట్టుకున్నాడు.
0: He thought that to carry too much of luggage it would be a sort of a burden. Therefore he packed up into seeing one bundle.
1: కనుకనే అన్ని స్టేషన్ లోపల కూడా మీరు చూడవచ్చును, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్ అని.
0: You must be necessarily seeing the luggage in all this kind of slogan in all rail stations. Less luggage, more comfort.
1: నిత్య జీవితంలో అవసరమైనటువంటి పదార్థములన్నీ కూడాను ఒక బెడ్ నందే చేర్చుకున్నాడు.
0: Though he is a rich man, he packed up all the his requirements in one single bed.
1: కాశీ, మధుర, వృందావనము ఇలాంటి పవిత్రమైన క్షేత్రములంతా కూడాను దర్శించాడు.
0: He visited all pilgrim centers like కాశీ, మధుర, వృందావనము
1: అంతా కూడాను క్షేత్రములు దర్శించి దేవాలయముకు నమస్కరించి అనేక విధమైనటువంటి సత్కార్యంలో పాల్గొనేటువంటి వాడు.
0: He spent all the day time visiting those temples and involving himself in good activities.
1: రాత్రికి ఆ బెడ్ను విప్పి పనుండేటప్పటికి నిద్ర వచ్చేటువంటిది కాదు.
0: But during the night time when he wanted to take rest and sleep, well, he couldn't sleep at all.
1: చాలా అలసిపోతూ వచ్చాడు.
0: He was very much tired.
1: ఆహారం లేకపోయినా జీవించవచ్చును కానీ నిద్ర లేకపోతే జీవించడం వీలు కాదు.
0: One can live even without food. One cannot live without sleep.
1: ఈ విధంగా పగలంతయి కూడాను దేవాలయమును దర్శించటము, పుణ్యకార్యంలో ప్రవేశించటము, రాత్రి నిద్ర లేకుండా అలసిపోవటము.
0: Therefore in the day time he started visiting temples and involving in auspicious activities and he spent sleepless nights.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason behind it?
1: దేహరీతిగా దివ్యమైనటువంటి ఒక సుందర విగ్రహమును దర్శిస్తున్నాడు.
0: From the body standpoint of view, he could
1: పవిత్రమైన నదుల్లో స్నానం ఆచరిస్తున్నాడు.
0: He could take bath in sacred rivers.
1: దర్శనం, పాపనాశనం, సంభాషణం, సంకటనాశనం, స్పర్శనం, కర్మ విమోచనం అనేటువంటి మూడింటి అందు కూడాను తాను ఉత్తీర్ణుడైపోతూ వచ్చాడు.
0: He was very successful in achieving all the three aspects, the very darshan, the very vision of the Lord, and the conversation with God.
1: కనిపించటం లేదు.
0: But yet he didn't find any peace at all.
1: కారణం,
0: ద రీజన్,
1: ఆ తీసుకుని పోయినటువంటి ఒక బెడ్ లోపల,
0: దేర్ ద బెడ్ హీ క్యారీడ్ విత్ హిమ్,
1: ఎక్కువ నల్లులు చేరిపోయినాయి.
0: దేర్ హీ ఫౌండ్ నంబర్ ఆఫ్ బెడ్ బగ్స్.
1: ఈ బగ్స్ అనేటువంటిది ఉండటం చేత రాత్రిపూట నిద్ర రావటం లేదు.
0: బికాస్ ఆఫ్ ది బెడ్ బగ్స్ హీ కుడ్ నాట్ స్లీప్.
1: ఈనాడు మన గతి అట్లనే ఉంటున్నది.
0: దిస్ ఈజ్ అవర్ ప్లైట్ టుడే.
1: దేహరీతిగా మనం అనేక విధమైనటువంటి సౌఖ్యములు, సంతోషములు, ఆనందములు అనుభవించినట్టుగానే కనిపిస్తుంది.
0: ఇట్ అపియర్స్ యాస్ దో వి హావ్ గాట్ ఆల్ అవర్ ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్ అండ్ లగ్జరీ.
1: లోపల దుర్గుణములు, దుర్భావములు, దుశ్చేష్టలు, దుశ్చింతలు అనేటువంటి నల్లులు చేరిపోయినాయి.
0: బట్ విత్ ఇన్ దేర్ ఆర్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ థాట్స్ విచ్ ఆర్ బెడ్ బగ్స్.
1: అవి లోపల ఉండినంత వరకు కూడా మనకు శాంతి అనేటువంటిది లభ్యం కాదు.
0: సో లాంగ్ దే ఆర్ ఇన్సైడ్ యూ కెన్ నెవర్ ఎంజాయ్ పీస్.
1: శాంతి అనేటువంటిది బయట ప్రపంచంలో మనకు లభించేటువంటిది కాదు.
0: పీస్ ఈస్ నాట్ అవైలబుల్ అవుట్ సైడ్.
1: Outside anta pieces, pieces, pieces.
0: Outside you find only pieces, pieces.
1: Nee atma shanti ani nijamainatundi shanti.
0: The peace within is the true peace.
1: Kalukune shanti anetundi sampadinchukuneetundi kaadu.
0: Peace is not the one to be acquired.
1: Leka chadivite labhyamayetundi kaadu.
0: You can't get it by study.
1: Guruvul valla andukuneetundi kaadu.
0: You cannot receive from anybody.
1: Neeve shanti swaroopudavu.
0: You are the embodiment.
1: You are the embodiment of peace.
0: You are the
1: embodiment. You are the embodiment of truth.
0: You are the embodiment.
1: You are the embodiment of God.
0: You are the embodiment of God.
1: Ilanti nitya satyanni manam gurtinchukodaniki prayatninchali.
0: We should know this eternal truth.
1: Kanuka shanti anetundi gaani aanandam anetundi gaani bayata vastuvulu yendu ledu.
0: Either peace or bliss are not noticed outside.
1: Baita vastulu yende ee aanandam untunte manam enduku aanandanni anubhavinchakoodadu.
0: When these two are present in the outer objects, how is it that we don't experience them?
1: There
0: is so much of material available outside. Why don't we experience
1: bliss?
0: We have many persons as friends, but we don't get peace or bliss.
1: పదార్థముల వల్ల కాని, విషయముల వల్ల కాని మనకు ఆనందం లభ్యం కాదు.
0: Therefore you never attain bliss either through a person or a material object.
1: ఆనందం ఆవిర్భవించేటువంటిది.
0: Bliss emanates, originates in you.
1: నీ స్వరూపమే ఆనంద స్వరూపము.
0: You are the embodiment of bliss.
1: ఇలాంటి సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: We have to recognize this truth.
1: ఆనందమున కోసం కాని, శాంతి కోసం కాని మనం ఎక్కడెక్కడనో మనం ప్రయత్నించే చేయకూడదు.
0: You don't need to search for these two twin principles, peace and bliss.
1: ఇది అన్వేషణ జరిగేటువంటిది కాదు.
0: You cannot search for them.
1: ఆవిర్భావం చేసుకోవలసినటువంటిది.
0: You have to see that they are born within.
1: వెతకవలసినటువంటిది కాదు.
0: It can't be sought after.
1: తెలుసుకోవలసినటువంటిది.
0: It has to be known.
1: కనుకనే మనము మన యందుండినటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore we must make an effort to know this inner truth.
1: ఏదో ఎవరో మనకు ఆనందాన్ని ఇస్తున్నారని భ్రమిస్తున్నాము.
0: We are deluded with the feeling someone makes you happy.
1: భ్రమం మన యందు ఉండినంత వరకు కూడాను బ్రహ్మం మనకు ప్రాప్తించదు.
0: సో లాంగ్ యూ హావ్ గాట్ దిస్ భ్రమ డెల్యూషన్ యూ విల్ నాట్ హావ్ బ్రహ్మ గాడ్.
1: పారదోలేసే బ్రహ్మనియందు ఆవిర్భవిస్తుంది.
0: Drive out this illusion, then Brahma, God will be there.
1: Brahma అనేటువంటిది ఏకతత్వమే.
0: Brahma is the point of unity. దైవత్వం
1: భిన్నంగా లేదు.
0: God is not two.
1: ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
0: Truth is one, which is referred as many by scholars.
1: Truth is one, not two.
0: Truth is one, not two.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: Truth is only one.
1: Not two, only one.
0: Not two, only one.
1: అట్టి దివ్యమైనటువంటి తత్వం అందరి యందు ఉంటున్నది.
0: Such divinity is present in all.
1: ఒకరి యందు ఉన్నది, ఒకరి యందు లేదు అనేటువంటిది మాత్రం లేదు.
0: You cannot say this present in one and missing in another.
1: కనుకనే ఈశ్వర సర్వభూతానాం.
0: So God is present in all creatures.
1: ఈ సత్యాన్ని విద్యార్థులు గట్టిగా విశ్వసించాలి.
0: Students should have full faith in this truth.
1: ఆ ఈశ్వరుడు ఏ రూపంలో ఉంటున్నాడు?
0: In what form is God?
1: ప్రేమ రూపంలో ఉంటున్నాడు. ప్రేమ రూపంలో.
0: హీ ఇస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లవ్.
1: అందరి యందు ప్రేమ ఉంటుండాలి.
0: లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: అదే అనేక పర్యాయం చెప్తూ వచ్చాను.
0: భగవాన్ టెల్స్ అస్
1: రిపీటెడ్లీ. ప్రేమ ఈశ్వర హై, ఈశ్వర ప్రేమ హై.
0: గాడ్ ఇస్ లవ్.
1: ప్రేమనే ఈశ్వరుడు, ఈశ్వరుడే ప్రేమ.
0: God is love. Love is God.
1: పవిత్రమైనటువంటి ప్రేమనే పరమాత్మ స్వరూపము.
0: ద సీక్రెట్ లవ్ ఇస్ ద డివైన్ ఫార్మ్.
1: కనుకనే ఈ ప్రేమను మనము నిర్మలంగా తీసుకోవాలి.
0: సో వీ షుడ్ కీప్ ఇట్ ప్యూర్.
1: విషయ సంబంధమైనటువంటి ప్రేమగా ఉండకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి వరల్డ్లీ.
1: లౌకిక సంబంధమైన ప్రేమగా ఉండకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి వరల్డ్లీ.
1: ఇది కేవలం ఆత్మ సంబంధమైన ప్రేమగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ ది స్పిరిట్.
1: ఆత్మనే ప్రేమ, ప్రేమనే ఆత్మ.
0: ది ఆత్మ, ద సెల్ఫ్ ఇస్ లవ్.
1: ఆత్మనే ఈశ్వరుడు, ఈశ్వరుడే ప్రేమ.
0: ద సెల్ఫ్ ఇస్ లవ్ అండ్ గాడ్.
1: కనుకనే లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: సో లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ఈ ప్రేమతత్వాన్ని మొట్టమొట గుర్తించాలి
0: విద్యార్థులు.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి విద్యార్థులు తమ ప్రేమను పరిపది విధములుగా ప్రవహింపజేసుకుని తద్వారా అనేక విధమైన అశాంతికి గురి అవుతున్నారు.
0: అన్ఫార్చునేట్లీ స్టూడెంట్స్ allow this love to be diverted in different directions.
1: ఈ యవ్వనమైనటువంటిది శాశ్వతమైనటువంటిది కాదు.
0: The stage of youth is not permanent.
1: ఇది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి passing clouds.
0: It's like a passing cloud that has come in between.
1: కనుక ఈ యవ్వనమైనటువంటి దానికి మురిసిపోయి మనము జీవితాన్ని వ్యర్థము గావించుకోకూడదు.
0: Don't pride yourself because of the stage of youth and spoil your life.
1: ఈ యవ్వనం మహా పవిత్రమైనటువంటిది.
0: This stage is highly sacred.
1: ఈ పవిత్రమైనటువంటి యొక్క యవ్వనంను పాడు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు విద్యార్థులు.
0: You are spoiling this stage of youth which is sacred.
1: క్షణభంగురమైనటువంటి ఈ సుఖము నిమిత్తమై విలువైనటువంటి మానవత్వాన్ని మనం వ్యర్థం గావించుకుంటున్నాం.
0: For momentary happiness you are wasting simply the highly valuable things behind.
1: దీనినే శంకరుడు కూడా చెప్పాడు.
0: This is stage

0: ఈ యవ్వనం లోపల అనేక విధమైనటువంటి ఉద్రేకములు ఆవిర్భవిస్తుంటాయి.
1: ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్ యు ఫైండ్ ఎజిటేషన్స్.
0: ఈ ఉద్రేకాన్ని మనం అడుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: యు మస్ట్ కంట్రోల్ యువర్ ఎజిటేషన్.
0: ఆ ఉద్రేక సమయమునందు భగవత్ నామాన్ని స్మరించాలి.
1: యు చాంట్ ది నేమ్ ఆఫ్ గాడ్ అట్ దట్ మోమెంట్.
0: ఇది నా వయసుకు తగినటువంటి ఒక గుణము కాదు.
1: దిస్ ఇస్ నాట్ బిఫిట్టింగ్ టు
0: మై ఏజ్. ఇది కేవలం పాసింగ్ క్లౌడ్స్, వచ్చిపోయేటువంటిది మాత్రమే.
1: దిస్ ఇస్ మియర్లీ పాసింగ్ క్లౌడ్ దట్ కమ్స్ అండ్ పాసెస్ ఆఫ్.
0: నా జీవితం శాశ్వతమైనటువంటిది.
1: మై లైఫ్ ఇస్ పర్మనెంట్.
0: ఈ థాట్స్ అంతా కూడా క్లౌడ్స్ వంటివి.
1: థాట్స్ ఆర్ లైక్ క్లౌడ్స్.
0: మన హృదయమే ఆకాశము.
1: అవర్ హార్ట్ ఇస్ స్కై.
0: చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత. ఈ మనస్సు అనేటువంటి చంద్రుడు, బుద్ధి అనేటువంటి సూర్యుడు, హృదయం అనేటువంటి ఆకాశంలో ఉంటున్నాయి.
1: అవర్ హార్ట్ ఇస్ స్కై, ద మైండ్ ఇస్ ద మూన్, ది ఇంటెలెక్ట్ ఇస్ ద సన్ దట్ షైన్.
0: ఇందులోపల మన థాట్స్ అనేటువంటి క్లౌడ్స్ వస్తుంటాయి.
1: వి ఫైండ్ ది క్లౌడ్స్ ఆఫ్ థాట్స్.
0: అందులో ఈ యవ్వనం లోపల థిక్ థాట్స్ వస్తుంటుంటాయి.
1: ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్
0: చాలా దట్టమైనటువంటి మేఘములు కురుతుంటాయి.
1: యు ఫైండ్ థిక్ థాట్స్.
0: ఈ దట్టమైన మేఘములు వచ్చినప్పుడు ఈ సూర్యుడు చంద్రుడు కనిపించడు.
1: Because of these clouds, you don't see sun and moon.
0: Enta kaalam kanipinchadu.
1: How long?
0: Enta sepu kanipinchadu.
1: To what extent?
0: Ee clouds anta kadiripoyi meghamule.
1: Clouds come
0: and go. Passing clouds.
1: They are passing clouds.
0: Kontha sepu opiki pattuko.
1: Be patient for some time.
0: Adiye patience.
1: That is patience.
0: ఈ ఓపికను మనం పట్టుకోవాలి.
1: You have to be patient.
0: తొందరపాటు ఉండకూడదు.
1: Don't be in a hurry.
0: Waste makes worry. So do not be in a hurry.
1: Haste makes waste. Waste makes worry.
0: తొందరపాటు ఈ యొక్క వయసులో ఉండకూడదు.
1: Never be in haste.
0: శాంతంగా ఉండు.
1: Be in peace.
0: ఈ శాంతం కంటే సౌఖ్యం మనొకటి లేదు.
1: There is no other happiness beyond peace.
0: శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళ నయన. త్యాగరాజ్ చెప్పాడు. దాంతునికైనా వేదాంతునికైనా శాంతము లేక. శాంతం అత్యంత అవసరం.
1: పీస్ ఈస్ వెరీ ఎసెన్షియల్.
0: ఆ శాంతి అనేటువంటిది దేహరీతిగా మనస్సు రీతిగా కూడా శాంతం ఉంటుండాలి.
1: దిస్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద బాడీ అండ్ ఫర్ ద మైండ్.
0: దేహరీతిగా ఉండినంత మాత్రమే కాదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ హ్యావ్ ఈ దేహం నుంచి
0: వచ్చేటువంటి అంత కూడా ఆవిర్భావం అయ్యేటువంటి ఒక ప్రతిబింబములే.
1: All those things that you find outside are the reflections
0: no,
1: of the inner being.
0: No, of the inner being.
1: They are the reflections of the inner being.
0: కనుకనే లోపల నుంచి వచ్చేటువంటి అంతకును మనం మొట్టమొదటి దాన్ని కంట్రోల్ చేయాలి.
1: Therefore we have to put under check all those present within.
0: అది ఏ నిగ్రహము అని.
1: That is called sense control.
0: దీనినే క్రియా యోగము అన్నారు.
1: This is the yoga spiritual practice in the field of action.
0: ఏంటి ఈ క్రియా యోగం?
1: What is this?
0: మన యొక్క దుర్భావములను, దుశ్చర్యలను, దుశ్చింతలను అరికట్టుకోవటమే యోగం.
1: Exercising control over these bad thoughts, bad feelings and bad actions is yoga.
0: ఈ అరికట్టినప్పుడు పవిత్రమైనటువంటి యొక్క, నిత్యమైనటువంటి యొక్క, సత్యమైనటువంటి యొక్క భగవత్ భావములు, పవిత్రమైన భావములు ఆవిర్భవిస్తాయి.
1: When once we control them, then there is wide scope for the good thoughts, good feelings, good emotions, good actions to come out.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ముఖ్యంగా మీరు ఈ వయసు లోపల సార్థకమైనటువంటి ఆదర్శ జీవులుగా రూపొందాలి.
1: At this age, you should determine to mold yourself as
0: ideal boys.
1: You should be ideal boys.
0: మీరుండి కూడా నువ్వు సమాజాన్ని మరింత ఉన్నత స్థితికి తెప్పించాలి.
1: You should see that the society will progress to a noble height.
0: ఈనాడు సమాజం అనేటువంటిది చాలా అస్తవ్యస్తంగా ఉంటుండాలి.
1: The society present day is full of confusion.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: సమాజంలో ప్రతి వ్యక్తి కూడాను ఒకదానితో ఒకటి పోలికగా జరుగుతుండాలి.
1: Because there is a continuous comparison there in society.
0: Not comparison, imitation.
1: Imitation in society.
0: కనుక ఇమిటేషన్ అనేటువంటిది చాలా వీక్నెస్.
1: ఇమిటేషన్ ఈజ్ వీక్నెస్.
0: ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్.
1: ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్.
0: ఇది ఇమిటేషన్ అనేటువంటిది మన జీవితాల్లో ఏమాత్రం ఉండకూడదు. ఇమిటేషన్ అనేది చాలా వీక్నెస్.
1: ఇమిటేషన్ ఈజ్ వీక్నెస్, ఇట్ షుడ్ నాట్ బి దేర్ ఇన్ అవర్ లైఫ్.
0: కనుక ఈ సమాజం అనేటువంటిది అంత ఇమిటేషన్, ఇమిటేషన్, ఇమిటేషన్ గా ఉంటుండాలి.
1: ఇన్ ది సొసైటీ యు ఫైండ్ ఇమిటేషన్ ఎ లాట్.
0: కనుక మన విద్యార్థులు ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలి.
1: అవర్ బాయ్స్ షుడ్ బి ఐడియల్ బాయ్స్.
0: ఇంద్రియ నిగ్రహం మనం సాధించాలి.
1: దే షుడ్ హ్యావ్ సెన్స్ కంట్రోల్.
0: ఆదర్శమైనటువంటి గుణాలను మనం నిరూపించాలి.
1: దే షుడ్ డెవలప్ ఐడియల్ క్వాలిటీ.
0: సమాజాన్ని తీర్చిదిద్దాలి.
1: దే షుడ్ మోల్డ్ అండ్
0: షేప్ సొసైటీ. సమాజంలో జరిగిన మాలిన్యాన్ని చక్కగా తుడిచివేయాలి.
1: దే షుడ్ క్లీన్ ద డర్ట్ ఇన్ సొసైటీ.
0: ఇది మనం ఈనాడు చేయవలసినటువంటిది.
1: దిస్ వాట్ వీ హ్యావ్ టు డూ.
0: ఏదో చదువుకుందామంటే ఉద్యోగ నిమిత్తమే మీరు ప్రాకలాడకండి.
1: డోంట్ స్ట్రగుల్ ఫర్ ఎ జాబ్.
0: ఎందుకనగా మీ ఉద్యోగం ఏమిటి?
1: వాట్ ఈస్ యువర్ జాబ్?
0: యోగమే ఉద్యోగం.
1: ఉద్యోగ, యోగ ఈజ్ ఉద్యోగ జాబ్.
0: కనుక మొట్టమొదటి యోగమే, యోగమును ఉద్యోగము అనగా దాన్ని ఉత్పత్తి చేయాలి.
1: Udyoga. You should enter, step into the field of yoga,
0: spiritual practice.
1: And you should achieve success. What is this yoga?
0: Sevane yogamu.
1: Service to society is yoga.
0: Samaja seva kante minchinatundi marakati ledu.
1: There's nothing beyond service to society.
0: Samaja sevalo ahankarani nirmoolam gavistundi.
1: While serving society, you lose all your ego.
0: అహంకారమే మానవుని అతపతనం గావిస్తుండాలి.
1: ఇట్స్ ఓన్లీ ఈగో దట్ రూయిన్స్ యూ.
0: కనుక సేవలో మనం పాల్గొన్నప్పుడు అహంకారము సహజంగా తప్పిపోతుంది.
1: ఇన్ సర్వీస్ నేచురలీ యూ విల్ లూజ్ ఆల్ యువర్ ఈగో.
0: కనుక హృదయపూర్వకంగా మనం సేవ చేయాలి.
1: సో వీ హావ్ టు సర్వ్ హోల్ హార్టెడ్
0: పవిత్రమైన భావంతో మనం సేవ చేయాలి.
1: వీ షుడ్ సర్వ్ విత్ సేక్రెడ్ ఐడియా
0: ఫలితరహితమైనటువంటి సేవ చేయాలి.
1: వితౌట్ ఎనీ ఫ్రూట్
0: మనకు ఏమిటి ఫలితం ఈ సమాజంతో?
1: వాట్ ఈస్ దట్ యు గెట్?
0: ఆనందమే ఫలితము.
1: The bliss is the result, consequence to your
0: action. What more
1: do you expect?
0: Adiye Bhagavat Swarupamu.
1: That is divine.
0: Nityanandam.
1: The eternal bliss.
0: Paramasukhadam.
1: Supreme bliss.
0: Kevalam Jnanamurtim.
1: It's the one of wisdom.
0: Dvandvatitam.
1: It's non-dual.
0: Gagana sadrusham.
1: It's ethereal.
0: Yogi Yudhyanagamyam.
1: It dwells in the hearts of the yogis.
0: Nityam, satyam, vimalam, achalam, sarvadi sakshibhutam.
1: It is pure, it's unsullied, it's unwavering, it stands there, eternal witness.
0: Trigunarahitam.
1: It's beyond all comprehension, without any attribute.
0: Idiye nityanandam.
1: This is eternal.
0: Idiye yoganandam.
1: This is the bliss
0: Idiye
1: of
0: the Advaitanandam.
1: Non-dual.
0: Idiye atmanandam.
1: This is the bliss of the self.
0: Itti atmanandam yavartono puchukuneetundi kaadu.
1: Such bliss you cannot receive from anybody.
0: Adi sahajamainatundi.
1: It's quite natural.
0: Adi swantamainatundi.
1: It's your own.
0: Adi nee own property.
1: That's your own property.
0: Ee own property ni vichipetti.
1: You give up your own property.
0: Evari property kosamo nuvu prakulaadutunnavu.
1: You want others property.
0: వద్దు, ఇతరులు మనకు అక్కర్లేదు.
1: డోంట్ బాదర్ అబౌట్ అదర్స్.
0: మనది మనకు చాలు.
1: ఇట్స్ ఎనఫ్. యు
0: హావ్ దిస్ ప్రాబ్లమ్. మనకు ఉంటుండాలి.
1: యు హావ్ గాట్ ఎ లాట్ ఆఫ్ ఇట్.
0: మనకి ఏ తక్కువ లేదు.
1: దేర్ ఇస్ నో షార్టేజ్.
0: ప్రపంచమంతా మనలో నిమిడి ఉంటుండాలి.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఇన్ యు.
0: అలాంటి పరిస్థితిలో నీవు ఇంకొక దాన్ని ఆశించడం ఎందుకు?
1: దెన్ వై డూ వాంట్ ఎనీథింగ్ ఎల్స్ ఫ్రమ్ అవుట్
0: సైడ్? ప్రతి ప్రపంచం యొక్క దృశ్యమంతా కూడా నీ నుండి ఆవిర్భవించినటువంటిది.
1: ఆల్ దట్ సినారియో ఇన్ ద వరల్డ్ ఇస్ just out of you only.
0: కన్నును మూస్తే ఏమీ కనిపించదు.
1: When once you close your eyes, కన్నును
0: తెరిస్తే సర్వము కనిపిస్తుంటుంది.
1: When you open your eyes,
0: కాబట్టి ఈ కనిపింపబడేటువంటి దృశ్యమంతా ఎక్కడ నుంచి వచ్చింది? నీ నుంచినే కన్నుల ద్వారా వచ్చింది.
1: So all the scenery outside is just out of your eye.
0: కానీ ఈనాటి మానవుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: But man today is not able to know his own nature.
0: కానీ లక్షల మైళ్ళు ఉన్నటువంటి అంతరిక్షానికి మాత్రం ప్రయాణం చేస్తున్నాడు.
1: బట్ హీ అండర్టేక్స్ ట్రావెల్ టు ద లక్స్ ఆఫ్ మైల్స్ టు స్పేస్.
0: తన అంతరాత్మకు ప్రయత్నం చేయటం లేదు.
1: హాఫ్ ఇంచ్ హీ డజంట్ గో విదిన్.
0: తన లోపల తాను ప్రవేశించటం లేదు.
1: హీ డజంట్ గో
0: బయట ప్రయాణం జరుపుతున్నాడు.
1: హీ మేక్స్ ఔటర్ ట్రావెల్.
0: ఎన్ని బయట ప్రయాణం జరిపినప్పటికీ ఇది వ్యర్థమే వ్యర్థమే వ్యర్థమే.
1: ఆల్ దిస్ స్పేస్ ట్రావెల్ ఈస్ యూస్లెస్.
0: నీవు అర ఇంచ్ లోపలికి నీవు ప్రయాణం చేయి.
1: గో విదిన్ అట్లీస్ట్ హాఫ్ ఎన్ ఇంచ్.
0: అంతే చాలు.
1: దాట్స్ ఎనఫ్.
0: అన్ని నీకు కనిపిస్తాయి.
1: యూ విల్ సీ ఎవ్రీథింగ్.
0: కాబట్టి కనిపించేటువంటిదంతా ఎక్కడి నుంచి వచ్చినాయి?
1: సో ఆల్ దట్ యు సీ వేర్ డస్ ఇట్ కమ్?
0: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా.
1: ఆల్ ద మ్యాన్షన్స్ దట్ యు ఫైండ్ ఇన్ ద డ్రీమ్ యూ డోంట్ ఫైండ్ దమ్ వెన్ యూ ఓపెన్ యువర్ ఐస్.
0: కలలో ఎన్నో చూస్తున్నాం మనము.
1: దేర్ ఇన్ ద డ్రీమ్ యు
0: సీ మెనీ. అనుభవిస్తున్నాం మనము.
1: ఎక్స్పీరియన్స్
0: కానీ మేలుకొన్నప్పటికీ ఏదీ లేదు.
1: ద మూమెంట్ యూ వేక్ అప్ యూ డోంట్ ఫైండ్ ఎనీ.
0: కాబట్టి అది నైట్ డ్రీమ్.
1: That is the night dream.
0: ఇప్పుడు పగలపూట మనం అందరిని చూస్తున్నాము.
1: డే టైమ్ వి సీ ఆల్.
0: అన్ని చేస్తున్నాము.
1: వి డు ఎవ్రీథింగ్.
0: అన్నిటిని అనుభవిస్తున్నాము. కానీ నిద్రపోతే ఇవన్నీ ఒకటి లేదు.
1: బట్ ఇన్ స్లీప్ వి డోంట్ ఫైండ్ ఎనీ.
0: దిస్ ఈస్ డే డ్రీమ్. దట్ ఈస్ నైట్ డ్రీమ్.
1: దిస్ ఇస్ ది డే డ్రీమ్ అండ్ దట్ ఇస్ ది నైట్ డ్రీమ్.
0: నైట్ డ్రీమ్ లో నీ ఉన్నావు.
1: నైట్ డ్రీమ్ యువర్ దేర్.
0: డే డ్రీమ్ లో నీ ఉన్నావు.
1: డే డ్రీమ్ యువర్ హియర్.
0: అయితే డే డ్రీమ్ లో నైట్ డ్రీమ్ లేదు. నైట్ డ్రీమ్ లో డే డ్రీమ్ లేదు.
1: ఇన్ ద నైట్ డ్రీమ్ దేర్ ఇస్ నో డే డ్రీమ్. దేర్ ఇస్ నో డే డ్రీమ్ ఇన్ ద నైట్ డ్రీమ్.
0: రెండింటి యందు నీ ఉంటున్నావు.
1: ఇన్ బోత్ యు ఆర్ దేర్.
0: యు ఆర్ ఆమ్నిప్రెజెంట్.
1: యు ఆర్ ఆమ్నిప్రెజెంట్.
0: కనుకనే నీవే ముఖ్యమైనటువంటి ఒక తత్వంగా భావించాలి.
1: యు షుడ్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ వెరీ ఇంపార్టెంట్.
0: అదే అనేక పర్యాలు చెప్పాను. నీవే దైవము.
1: యు ఆర్ గాడ్.
0: నీకంటే దైవం ప్రత్యేకంగా లేదు.
1: దేర్ ఇస్ నో గాడ్ సెపరేట్ ఫ్రమ్ యు.
0: అది అంతర్వాణి నీకు అనేక విధములుగా బోధిస్తూనే ఉంటుంది.
1: యువర్ ఇన్నర్ వాయిస్ టీచెస్ యు.
0: హం సో నేనే దైవము, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్ అని నీ అంతర్వాడు ఎంతో బోధిస్తున్నాడు.
1: యువర్ ఇన్నర్ వాయిస్ టీచర్స్ యూ దట్ ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్ రిపీటెడ్లీ.
0: కానీ నీవు దానిని ఏమాత్రము లక్ష్యం చేయటం లేదు.
1: బట్ యు సింప్లీ నెగ్లెక్ట్ ది
0: పౌలు చెప్పిన దానిని నీవు పాటిస్తున్నావు.
1: యు ఫాలో అదర్స్,
0: నిన్ను నీవు నమ్మటం లేదు.
1: యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్,
0: తాను నమ్మనటువంటి వాడికి ఎవరు నమ్మగలడు?
1: ద వన్ హూ హాస్ నో ఫెయిత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ టు ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్? ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: దీని ద్వారానే మనం సెల్ఫ్ సాక్రిఫైస్ కావాలి.
1: అవుట్ ఆఫ్ దట్ దీని వల్ల సెల్ఫ్ సాక్రిఫైస్
0: రియలైజేషన్ జరగాలి.
1: దెన్ సెల్ఫ్ రియలైజేషన్.
0: కనుకనే మొట్టమొదట మిమ్మల్ని మీరు నమ్మండి.
1: ఫస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: నీ ఎందే ఉంటున్నాడు దైవత్వం.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ.
0: దైవం అనేది ప్రేమ స్వరూపంగా ఉంటుండాలి.
1: గాడ్ ఈజ్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమను వ్యర్థం చేయవద్దు.
1: డోంట్ వేస్ట్
0: ఈ ప్రేమను. నీవు పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టు.
1: సీ దట్ లవ్ ఇస్ రన్స్ అలాంగ్ ది సీక్రెట్ పాత్. అపవిత్రంలో
0: నీవు ప్రవేశపెట్టవద్దు.
1: నెవర్ గోయింగ్ ఆన్ ది సీక్రెట్ పాత్.
0: అపమార్గంలో ప్రవేశపెట్టవద్దు.
1: నాట్ ఇన్ ది రాంగ్ వే.
0: తుచ్చమైనటువంటి దేహవాంఛలతో నీవు ప్రవేశపెట్టవద్దు.
1: డోంట్ గో అలాంగ్ ది మీన్ డిజైర్లీ వే.
0: ధన ప్రాంతంతో నీవు ప్రవేశపెట్టవద్దు.
1: లవ్ ఇస్ నాట్ ఫర్ మనీ.
0: ఈ ప్రేమ ఫర్ ప్రేమ. లవ్ ఫర్ లవ్.
1: ఇట్స్ లవ్ ఫర్ లవ్ ఓన్లీ.
0: అంతేకాని ఇంకొక దీనికోసం కాదు.
1: ఇట్స్ నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్.
0: ఇంత ప్రేమ తత్వాన్ని మనం పెట్టుకుని
1: విత్ సో మచ్ ఆఫ్ లవ్ ఇన్ యూ.
0: దైవాన్ని ఎన్ని విధములుగా మనం ప్రార్థిస్తున్నాము.
1: వి ప్రే టు గాడ్ ఇన్
0: ఒక్క దైవ ప్రేమ అణుమాత్రమైన మనం పొందినప్పుడు అనంతాన్ని మనం అనుభవించవచ్చు.
1: ఇఫ్ యూ ఎంజాయ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ డివైన్ లవ్ యూ కెన్ ఎంజాయ్ ఇన్ఫినిట్.
0: కుచేలుని బాధలంతా దేని వల్ల తీరినాయి?
1: హౌ డు యూ
0: కృష్ణుని యొక్క చిన్న ప్రేమ వల్లనే తీరినాయి.
1: ఆల్ ద పావర్టీ ఆఫ్ కుచేల వాస్ కంప్లీట్లీ టేకెన్ అవుట్ బికాస్ ఆఫ్ ద ఫిస్ట్
0: భగవత్ ప్రేమ. కణ మాత్రంలో మనకు లభిస్తే చాలు.
1: విత్ డివైన్ గ్రేస్ ఎ లిటిల్ యూ కెన్ అచీవ్.
0: అణుమాత్రం ఉంటే చాలు.
1: ఎ ఫ్రాక్షన్ ఇస్ ఎనఫ్.
0: అంతా మనం సాధించవచ్చు.
1: యూ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్.
0: ప్రేమ చేత సాధించలేనిటువంటిది ఏమీ లేదు.
1: విత్ లవ్ దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెన్ అచీవ్ కంప్లీట్.
0: శత్రువు కూడాను మిత్రులైపోతారు ప్రేమ చేత.
1: ఎనిమీస్ బికమ్ యువర్ ఫ్రెండ్స్ బికాజ్ ఆఫ్ లవ్. దూరం
0: కూడాను సమీపులైపోతారు ప్రేమ చేత.
1: దోస్ ఆర్ ఎట్ ఎ డిస్టెంట్ కమ్ క్లోజ్.
0: వియోగులు కూడాను సంయోగులైపోతారు ప్రేమ చేత.
1: దోస్ ఆర్ సెపరేటెడ్ విల్ కమ్ బ్యాక్.
0: అట్టి పవిత్రమైన విలువైన ఘనమైనటువంటి ఈ ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు డెవలప్ దట్ మైటీ గ్రేట్ గ్రాండ్ లవ్.
0: ప్రేమ అదృశ్యం కావటం చేతనే ప్రపంచమంతా దుఃఖంలో మునిగి ఉంటుండాలి.
1: యాజ్ ద లవ్ ఇస్ టోటలీ మిస్సింగ్ today the whole world is in misery.
0: తల్లి బిడ్డలకు ప్రేమ లేదు.
1: There's no love between
0: children. అన్నతమ్ములకు ప్రేమ లేదు.
1: There's no love among brothers.
0: భార్య భర్తలకు ప్రేమ లేదు.
1: There's no love among the couples.
0: ఈ ప్రేమ ఎక్కడ పోయింది?
1: What happened to it?
0: కేవలము ప్రేమ అనేటువంటి దాన్ని మనము అదృశ్యం చేసుకున్నాం.
1: The love is missing in our
0: life. అంత కృత్రిమమైనటువంటి ప్రేమతో మనం జీవిస్తుంటున్నాము.
1: We lead our life with artificial love.
0: Artificial love. Artificial love.
1: Everything
0: art is outside, heart is inside.
1: Art is outside, heart is inside.
0: కనుక ఆర్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటిది.
1: దేర్ఫోర్ ఆర్ట్ హెస్ కమ్ అవుట్ ఆఫ్ హార్ట్.
0: ఈ సత్యాన్ని విద్యార్థులు గట్టిగా గమనించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ అబ్జర్వ్ దిస్ ట్రూత్.
0: ఆర్ట్ విల్ బి కమింగ్ ఫ్రమ్ ఆర్ట్.
1: ది ఆర్ట్ కమ్స్ ఫ్రమ్ ది హార్ట్.
0: కనుకనే మనం హార్ట్ నుంచి మనం అన్ని రావాలి.
1: సో ఎవ్రీథింగ్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ హార్ట్.
0: ఉంటుంది అది భగవంతమైన బలమైన ప్రేమ.
1: దేర్ యూ ఫైండ్ ద స్ట్రాంగ్ లవ్.
0: కనుక
1: సో
0: ఈ ప్రేమ చేతనే మనం సర్వమును సాధించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు అచీవ్ ఎవ్రీథింగ్ విత్ దిస్ లవ్.

తెలిసికొనగా కాలమంతయు వ్యర్థంబు గడుపతగుని మనిషిగా జీవించి ఇకనైనా

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లా,
0: వాక్కు చేతనే రాజ్యములను సంపదలను కూడా పొందవచ్చు.
1: బై హిస్ పవర్ ఆఫ్ స్పీచ్ యు కెన్ హ్యావ్ ద కింగ్డమ్ అండ్ వెల్త్.
0: జిహ్వాగ్రే మిత్ర బాంధవ, వాక్కు చేతనే మిత్రులను బంధువులను అనేక రీతిగా సంబంధము గావించుకోవచ్చు.
1: ఇట్స్ ఓన్లీ దిస్ మైటీ పవర్ ఆఫ్ స్పీచ్ దట్ మేక్స్ ఆల్ యువర్ రిలేషన్స్ అండ్ ఫ్రెండ్స్ ఇంటిమేట్.
0: బంధనం ప్రాప్తి, వాక్కు చేతనే మనం బంధితులం అయిపోతున్నాము, పరాధీనులం అయిపోతున్నాము, స్వాతంత్రాన్ని పోగొట్టుకుంటున్నాం.
1: We are bound by this speech and we become parasites, slaves and others.

0: మరణము కూడాను వాక్కు చేతనే సంభవిస్తూ ఉంటుండాలి.
1: డెత్ ఆల్సో హ్యాపన్స్ బికాస్ ఆఫ్ ది స్పీచ్.
0: వాక్కే మానవులకు ప్రాణం.
1: దిస్ టాక్ ఇస్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్.
0: వాక్కే జీవితమునకు వెన్నెముక.
1: ది సెన్స్ ఆఫ్ టాకింగ్ ఇస్ ది బ్యాక్ బోన్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: వాక్కు మహత్తరమైన శక్తి కలిగినటువంటిది.
1: స్పీచ్ హ్యాస్ మైటీ పవర్.

0: నాలుక రసగ్ని మధురమైనటువంటి రసము కలిగిన జాలవు నీవు.
1: ఓ టంగ్ యువర్ ఆల్ స్వీట్నెస్
0: మధుర ప్రియత్వం చాలా ప్రియమైనటువంటి జాలవు నీవు.
1: ఓ టంగ్ యు ఆర్ వెరీ డియర్ వన్
0: సత్యం హితం ఈ సత్యములు కూడాను హితము గను మితము గను పలికేటువంటి దానము.
1: యు స్పీక్ ట్రూత్ ఇన్ ఎ ప్యాలెటబుల్ వే
0: ఓ సత్యమా ఓ యొక్క నాలుక నీవు పరదూషణ ఎందు కాని పర విమర్శలు ఎందు కాని పరలను ఆశాస్పదము గావించుట ఎందు కాని నీవు ప్రవేశించకూడదు.
1: ఓ టంగ్ డు నాట్ యువర్ ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్ ఇన్ స్లాండర్ క్రిటిసిజం అండ్ మేకింగ్ ఫన్ ఆఫ్ అదర్స్.
0: దివ్యమైన మధురమైన భగవత్ నామాన్ని చక్కగా స్మరించు, భగవత్ నామాన్ని పరులకు తెలిపించు, మంచి మాటలాడు, మధురమైన మాటలాడు, ఉద్రేకముగా మాట్లాడద్దు.
1: You chant divine sweet name of the Lord, talk sweetly and make others happy with your

0: హితముగా సత్యముగా మితముగా నీవు మాట్లాడు.
1: యు స్పీక్ ఆల్ ద ట్రూత్ ఇన్ అన్ యాక్సెప్టబుల్ వే ఇన్ ఎ లిమిటెడ్ వే.
0: దురదృష్టవశాత్తు ఈనాడు అతి పవిత్రమైన మధురమైన దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి వాక్కులు కోల్పోవట చేతనే
1: unfortunately as the sacred sweet novel divine talk is fast disappearing,
0: ఈనాటి సమాజము అస్తవ్యస్తమై అశాంతికి నిలయమై
1: the present day society is in total confusion and restlessness.
0: సమాజమును సతమతము చేయుచున్నది.
1: The whole society is confused.
0: పెచ్చు పెరిగిన నాగరికత వల్ల హద్దులో మీరి నీతి నియమాలను మంటగలిపి ఈనాడు సమాజము కేవలము ఒక అగ్నిగోళముగా మార్చుతూ ఉన్నది.
1: The present day advancement of civilization is beyond all limits. There's no discipline and morality, and the whole society has transformed into fire.
0: ఈనాడు సమాజములు అనేక రూపములుగా అనేక రీతులుగా దీన్ని చిన్న భిన్నము చేసి ఐకమత్యమును కోల్పోయి అనైక్యతను పెంచి సమాజము ఇది అశాంతికి గురి అవుతున్నది.
1: ద సొసైటీ ఇస్ డివైడెడ్ ఇంటూ మైన్యూట్ ఫ్రాగ్మెంట్స్, ద యూనిటీ ఇస్ టోటల్లీ లాస్ట్ అండ్ సో ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
0: కుల మతముల భేదము చేతను
1: because of the differences of caste and
0: rantiya duradhamanam chetanu
1: because of regional attachments
0: inka aneka rakamulain pinti yokka vanchana chetanu
1: various kinds of desires
0: garshanalu
1: conflicts
0: raktavahamulu
1: bloodshed
0: cheta samajamulu kevalamu smashananga marustunnadi.
1: All these things made this society a graveyard.
0: ఈనాటి మానవత్వము సత్యమిత్యమైనటువంటి తత్వాన్ని విస్మరించి అనిత్యము అసత్యము అస్థిరమైనటువంటి యొక్క భోగభాగ్యములను ఆశించి కేవలము ప్రాకృతమైనటువంటి జీవితంలో కూడాను శాంతి లేకుండా జీవిస్తున్నాడు.
1: ఇన్ ది ప్రెజెంట్ డే హ్యూమన్ సొసైటీ ది ఎటర్నల్ ట్రూత్ ఇస్ ఫర్గాటన్ and mankind is treading along that ephemeral transient physical worldly pleasure and therefore it is totally restless.
0: Manavudu bhautikanga vaigyanikanga ento pragatini sadinchadu.
1: Man has progressed from the worldly point of view and in science
0: kaani naitikanga chudra vimarsanam కేవలము అసూయా సంపత్తితో కూడినటువంటి యొక్క మాటల చేత మానవులను బాధించి ఇది తన యొక్క స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై జీవితమును వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: బట్ ఫ్రమ్ ది మోరల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎథికల్ పాయింట్ ఆఫ్ వ్యూ హీ ఇండల్జెస్ హిమ్సెల్ఫ్ ఇన్ మీన్ క్రిటిసిజం డౌన్ ఇన్ జెలసీ అండ్ హార్మ్స్ ఎవ్రీబడి and spends his life in selfishness and self-interest.
0: దేనిని ప్రేమించినా తన స్వార్థ నిమిత్తంగా ప్రేమిస్తున్నాడు.
1: Whatever man loves, it is only for his own self.
0: వస్తు నిమిత్తమై వస్తువును ప్రేమించటం లేదు మానవుడు, తన నిమిత్తమై వస్తువును ప్రేమిస్తున్నాడు.
1: Man doesn't love anything for the object's sake. He loves it for his own self.
0: ఆలు బిడ్డలను తల్లిదండ్రులను సహితము తన నిమిత్తమే తాను ప్రేమిస్తున్నాడు. కాని ఆలు బిడ్డల నిమిత్తము తల్లిదండ్రుల నిమిత్తము మానవుడు వారిని ప్రేమించటం లేదు.
1: మ్యాన్ లవ్స్ ద వైఫ్ అండ్ చిల్డ్రన్ మదర్ అండ్ ఫాదర్ ఓన్లీ ఇన్ హిజ్ ఓన్ సెల్ఫిష్నెస్ నాట్ ఫర్ దేర్ సేక్.
0: సర్వత్ర స్వార్థము స్వప్రయోజనమే తాండవం ఆడుచున్నది.
1: ఎవ్రీవేర్ ద సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇస్ డాన్సింగ్.
0: ఏది తలచినా ఏది చెప్పినా ఏది చూచినా ఏది విన్నా అన్నింటికి నీ వెనుకల స్వార్థము కదులుతూనే ఉంటున్నది.
1: వాట్ ఎవర్ ఇస్ సెడ్, వాట్ ఎవర్ ఇస్ డన్, వాట్ ఎవర్ ఇస్ హర్డ్, ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ఈనాటి మానవుడు స్వార్థములకు సేవకుడై స్వార్థము చేతిలో కీలుబొమ్మ వలె జీవిస్తున్నాడు.
1: మ్యాన్ హెస్ బికమ్ ఎ స్లేవ్ టు సెల్ఫిష్నెస్ అండ్ హీ హెస్ బికమ్ ఎ పపెట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: స్వార్థమే లేకుండా, స్వప్రమేయోచనమే లేకుండా ఒక్క అడుగైనా ముందుకు వేయడు.
1: హీ డజంట్ స్టెప్ అహెడ్ ఈవెన్ ఎ సింగిల్ స్టెప్ ఇఫ్ హీ హెస్ నో సెల్ఫిష్నెస్.
0: ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రము విరివిగా పెరిగినది.
1: Today you find the advancement in the field of technology.
0: ఇది ఒక వైపున పెరుగుతున్నటువంటి ఒక వైజ్ఞాన శాస్త్రం.
1: This is an increase in the field of science.
0: Plastic, electronic, computers అనేటువంటి దాని వల్ల మహా అద్భుతమైనటువంటి ఒక శక్తులను సాధిస్తూ ఉంటున్నాడు.
1: Man has advanced in the field of electronics and computers.
0: అణుశక్తి చేత అనేక యంత్రములను సృష్టించి మహా విచిత్రమైనటువంటి యొక్క రూపము ధరిస్తుంటాడు.
1: Out of atomic power, he has invented so many machinery and instruments.
0: అంతరిక్షయానములో విజయాన్ని సాధిస్తున్నాడు.
1: He is victorious in space travel.
0: మరొక వైపున రాజకీయ ఆర్థిక కల్లోలము.
1: On the other hand, there is political and economic agitation.
0: Kula, mata, prantiya, durabhimanamudu.
1: There is misdirected attachment towards the region and religion.
0: Vidyarthula, allakalmoolamudu.
1: Student agitations.
0: Ee vidhamuga, paraspara, viruddhamaina, ee rendinti abhiruddhulaku moola kaaranam emani vicharinchavali.
1: He is not bothered to think the reason behind this mutual conflicting, contradicting aspects going on in life.
0: ee naati manavudi yendu naitika viluva chana chanamulaku kodu digajari pothunnadi.
1: The modern man is losing the moral value moment to moment.
0: Naitika, dharmika, aadhyatmikamulandu manavuni yokka bhavamu ati ghoranga maaripothunnadi.
1: In the field of ethics, righteousness, spirituality, his feelings are wrong along the wrong side.
0: Sakala Shastra Puranamulo chadivina panditulu kudunu,
1: a scholar who have gone through all sacred texts,
0: satya dharmamulo pracharamu gaavinchetuvanti yokka mahaneeyulu kudunu,
1: noble souls who propagate the principles of truth and right,
0: ee sankuchi hrudayam chetane aneka vidhamainatuvanti vadopavadamulo cheta kalahamulaku kaalu duvutunnaru.
1: Because of narrow mindedness and narrow feelings, they enter, indulge in argumentation and lead into conflicts.
0: Itti ganulainatuvanti vaaru kudanu vidyavantulainatuvanti vaaru kudanu vivekavantulainatuvanti vaaru kudanu medhavulainatuvanti vaarigendu kudanu ee samuchita bhavamulu aavirbhavinchi nee matamu naa matamu nee siddhantamu naa siddhantamu nee guruvu naa guruvu anekanti bhedamulu cheta జగత్తునందున్నటువంటి ఏకత్వాన్ని భిన్నత్వంగా రూపొందింపజేస్తున్నారు.
1: The mighty people, educated people, men of excellence, intellectuals, they argument and fight among themselves in the name of religion and theory. In this world they say, this is my religion, this is my theory, this is my principle. Thus they divide the world.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి ఘనులు మేధావులు అభివృద్ధి అవుతున్నారే కాని అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించేటువంటి పవిత్రులు ఈనాడు జగత్తులో కాలరాకపోతున్నారు.
1: దెర్ ఆర్ మెనీ మెనీ ఇంటలెక్చువల్స్ హూ వ్యూ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ, బట్ దెర్ ఆర్ వెరీ ఫ్యూ సేక్రెడ్ పీపుల్ హూ కెన్ అండర్స్టాండ్ యూనిటీ ఇన్ ద
0: పూర్వము కంటే ఈనాటి మానవుని యందు దుర్బుద్ధులు, దురాలోచనలు, దుర్గుణములు, దుర్ప్రవర్తనలు కూడాను అధికమైపోతూ వచ్చున్నాయి.
1: And today the wicked feelings, wicked thoughts, wicked actions are ever on the rise.
0: దీనికి కారణం ఏమిటి?
1: What is the reason behind it?
0: దీనిని చక్కగా లోతులోకి విచారించిన మానవుని యందు పశుత్వం ఇంకా శేషించి ఉండటమే దీనికి మూల కారణమని అర్థమవుతున్నది.
1: When we investigate clearly, we will understand The remnants of animal behavior in man is responsible.
0: Kalam chala pramanamainatundi pradhanamainatundi.
1: The time is the standard and very important.
0: Pavitramainatundi ee kalamunu ara nimishamainapudu vyartham cheyakunda jeevithanni saginchetundi vaade nijamainatundi manavudu.
1: He is only true man who will not waste a moment of time which is sacred.
0: ee viluvainatundi kalamu ఎవరికి స్నేహితుడు కాదు.
1: దిస్ వాల్యుబుల్ టైమ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఆఫ్ నన్.
0: దీని యొక్క కాలచక్రం ఎవరి వల్ల కూడా మార్చుటకు వీలు కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు చేంజ్.
0: కాలమును అందరూ అనుసరించవలసిందే కాని కాలం ఎవరిని అనుసరించదు.
1: ఎవ్రీ వన్ విల్ హ్యావ్ టు ఫాలో టైమ్. టైమ్ విల్ నెవర్ ఫాలో ఎనీబడీ.
0: కాలకాల ప్రపన్నానాం కాల కిన్న కరిష్యతి. కాలమును కారుడు మింగుతున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ ద మాస్టర్ హు స్వాలోస్ దిస్ టైమ్.
0: కాలము కాయాన్ని మింగుతుండాలి.
1: ఇట్ ఇస్ ద టైమ్ దట్ కన్స్యూమ్స్ ద బాడీ.
0: కనుక కాయమునకు అధిపతి కాలము, కాలమునకు అధిపతి కారుడు.
1: దేర్ఫోర్ ద మాస్టర్ ఆఫ్ దిస్ బాడీ ఇస్ టైమ్ అండ్ ద మాస్టర్ ఆఫ్ ద టైమ్ ఇస్ కనుక
0: ఆ కాలుడే దైవచ్చుటకు వీలు కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు చేంజ్.
0: కాలమును అందరూ అనుసరించవలసిందే కాని కాలం ఎవ్వరిని అనుసరించదు.
1: ఎవ్రీ వన్ విల్ హ్యావ్ టు ఫాలో టైమ్.

0: Therefore, the master of this body is time, and the master of the time is
1: kaaludu.
0: The time is very form of divinity.
1: ఈనాటి మానవుడు అట్టి కాలస్వరూపుణ్ణి విస్మరించి కేవలం భౌతిక లౌకికమైనటువంటి సుఖ సంతోషం నిమిత్తమై కాలమును వ్యర్థం గావించుకుంటున్నాడు.
0: Man has forgotten the time which is very much divine and is wasting its time in worldly pleasures.
1: పారమార్థికమే ప్రాతిభాషికమునందు వ్యవహారికమునందు ప్రతిబింబిస్తూ వస్తుండాలి.
0: He finds himself the reflections in his paramarthika vyavaharika.
1: Samudram leka alalu levu.
0: Without ocean you don't find waves.
1: Alalu leka nurugu levu.
0: When there are no waves, no foam either.
1: Ee nurugu alalu aasrayinchi untundadi.
0: The foam is associated with the wave.
1: Alale lekunda nurugu ledu.
0: When there are no waves, no foam.
1: Samudram lekunda alalu levu.
0: Without ocean, no waves at all.
1: సముద్రము అలలు మెరుగు అని మూడు విధములుగా మనం భిన్న భిన్నంగా మనం విభజిస్తున్నామే కాని మూడింటి యందు ఉన్నది నీరు ఒక్కటే.
0: We classify as three different states, the ocean, waves and foam.
1: నీరు యొక్క గుణము కూడా ఈ మూడింటి యందు ఒక్కటే.
0: The quality of water is present in all the three.
1: చల్లదనము తెల్లదనము మాధుర్యము ఇవి నీటి యొక్క గుణములు.
0: The qualities of water are cold and also sweet.
1: ఇవి అన్ని కూడా పారమార్థికం నుండి ఆవిర్భవించినటువంటివి.
0: They all come out of spiritual aspect, paramarthika.
1: అనుగ్రహం అనేటువంటి అనగా సత్చిత్ ఆనందం అనే సాగరం నుంచి ఆరంభమైనటువంటివి ఈ జీవులు.
0: Out of this ocean of Satchidananda, beings the waves originate.
1: ఈ జీవుల యొక్క ప్రాణమే దివ్యత్వం.
0: It is only the life of these beings that is the divinity.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమును మనం గుర్తించినప్పుడే నిజమైనటువంటి ఆనందమును మనము అనుభవించగలము.
0: When we understand the unity in all these three, we can experience the true bliss.
1: దీనిని జాగ్రత్త స్వప్న సుషుప్తి అని పిలుస్తూ వచ్చారు.
0: They are called waking state, dreaming state and the deep sleep.
1: జాగ్రత్త అని అనుభవించేటువంటిది ఒకే వ్యక్తి.
0: The one who experiences the waking state is
1: same drushyamlo anubhavinchedi kudano adhe vyakti.
0: The dreamer is the very same individual.
1: Sushuptiyandu aanandinchedi adhe vyakti.
0: The one that delights in the deep sleep.
1: Kaani jagrattha sushuptileni kaalamu sthanamu anubhutulu veru veru ainappatikini vyaktitvam okkate.
0: The position and the time and experiences differ in waking state, dreaming state and deep sleep, but the individual is very same.
1: Kaani పారమార్థికమే విస్మరించి కేవలం లౌకికమైనటువంటి యొక్క జీవితమునే ఆశించి
0: ఫర్గెటింగ్ ది స్పిరిచువల్ ఆస్పెక్ట్ అండ్ టేకింగ్ దిస్ వరల్డ్ ఇస్ వెరీ ట్రూ
1: ఈ వ్యవహారమే సరి అయినటువంటి యొక్క జీవితమని విశ్వసించి కేవలము స్వప్న దృశ్యమును చూచి భ్రమించినట్టుగా ఉంటున్నది.
0: టేక్ ఆల్ దట్ ఇస్ అపేరెంట్ హియర్ యాజ్ ద మెయిన్ అండ్ ది ఎండ్.
1: ఈ స్వప్న దృశ్యములు ఏనాటికి నీ సత్యము కాదు.
0: All this scenario of a dream is not true.
1: Kalalo chuchina medalu middalu kannulu vippina levu kada.
0: All the mansions and the buildings that you see in a dream, you don't see them in the waking state.
1: Adhe vidhamugare.
0: Similarly,
1: ee vyavaharikamainatundi jeevithamlo anubhavincheetundi sukadukkamulu anni kudanu swapna drushyamule.
0: Likewise, all the pleasure and the pain and the happiness and the misery in this world,
1: aithe idhi kudanu పారమార్థికం నుంచి ఆవిర్భవించినటువంటివి.
0: దే ఆల్సో ఒరిజినేట్ అవుట్ ఆఫ్ పారమార్థిక స్పిరిచువల్.
1: కనుక వ్యావహారికము పారమార్థికము వేరే భావించకూడదు.
0: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ టేక్ వరల్డ్ అండ్ స్పిరిచువల్.
1: రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించినప్పుడే మానవత్వం అర్థమవుతుంది.
0: వెన్ యూ అండర్స్టాండ్ ది అండర్లైన్ యూనిటీ బిట్వీన్ ది టూ, వీ కెన్ అండర్స్టాండ్ ది పర్పస్.
1: సుఖదుఖము నందించేటువంటిది మనసే.
0: It is only the mind that puts man to pleasure and pain.
1: Manase moola karanam.
0: Mind is mainly responsible.
1: Manigeva manushyanam karanam bandhamochayuhu.
0: It's the mind that binds man and gives liberation.
1: Ee bandhamochamunaku manasu karanamainappudu mana yokka vimukti kudanu manase karanam.
0: Mind is responsible for the freedom and the bondage. It is also responsible even for liberation.
1: Ee naati prapanchamunandu ఈ అశాంతి నియమం చేసి

0: అటువంటి ప్రశాంతతత్వాన్ని ప్రజలు అందుకోవాలంటే దీనికి ఏ విధమైనటువంటి నవ సమాజము యువ సమాజము స్థాపింపనక్కరలేదు.
1: టు బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ దిస్ రెస్ట్లెస్నెస్, టు ఎస్టాబ్లిష్ దిస్ ఎటర్నల్ ట్రూత్, ఎ న్యూ ఆర్డర్, ఎ న్యూ సొసైటీ ఈజ్ నాట్ రిక్వైర్డ్.
0: దీనికి కొత్త మతము అక్కరలేదు.
1: న్యూ రిలిజన్ ఈజ్ నాట్ నీడెడ్.
0: కొత్త విధానము అక్కరలేదు.
1: న్యూ ప్రొసీజర్ నాట్ నెసెసరీ.
0: కానీ ఒక్కటి మాత్రం సత్యము ఆ కావాలి.
1: బట్ ద ట్రూత్ ఈజ్ నీ వన్ ట్రూత్ ఈజ్ నెసెసరీ.
0: పవిత్రమైనటువంటి మనోగుణములు కలిగినటువంటి యొక్క స్త్రీ పురుషులు అవసరం.
1: మెన్ అండ్ విమెన్ విత్ సేక్రెడ్ మైండ్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్.
0: పవిత్ర మనోహృదయులైనటువంటి స్త్రీ పురుషులు ఉండినప్పుడే ఆ రాజ్యము దివ్యమైనటువంటి రాజ్యంగా దివ్యమైనటువంటి పరిపాలనగా జరుగుతుంది.
1: వెన్ దేర్ ఆర్ మెన్ అండ్ విమెన్ విత్ సేక్రెడ్ హార్ట్, ది ఎంటైర్ కింగ్డమ్ విల్ బి డివైన్ అండ్ విల్ బి అండ్ విల్ ప్రాస్పర్.
0: అయితే ఆ రాజ్యమును చిత్తశుద్ధి శీల సంపత్తి రెండూ ఉండినప్పుడే ఈ సద్గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులు నిలవగలరు.
1: ఇన్ ద కంట్రీ దీస్ నోబుల్ సోల్స్ మెన్ అండ్ విమెన్ కెన్ థ్రైవ్ వేర్ దేర్ ఇస్ ప్యూరిటీ అండ్ క్యారెక్టర్.
0: ఈ చిత్తశుద్ధి సౌశీల్యము అభివృద్ధి కావాలన్నా తేజవంతము కావాలన్నా వికసించాలన్నా దీనికి ఆధారము నీతి.
1: If this purity of the mind and character are to shine, are to be brilliant, the morality is needed.
0: ఆధ్యాత్మికమే లేకుండినా నీతి దీపించదు.
1: When there is no spirituality, the morality cannot sustain.
0: కనుక ఆధ్యాత్మికమైనటువంటి పునాది నుండి నీతి అనే గోడలు కడుతూ రావాలి.
1: Therefore, on the foundation of spirituality, the mansion of morality is
0: నీతి built. అనే గోడలపైన చిత్తశుద్ధి శీల సంపత్తి అనే రూపును మనం వేసుకోవాలి.
1: ఆన్ దిస్ వాల్ ఆఫ్ మొరాలిటీ వీ షుడ్ లే డౌన్ ద రూఫ్ ఆఫ్ ప్యూరిటీ.
0: అదే లైఫ్ యొక్క భద్రత.
1: దట్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ లైఫ్.
0: గోడలు కట్టినంత మాత్రం చాలదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ బై రేజింగ్ వాల్.
0: పునాదులు త్రవ్వినంత మాత్రం చాలదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు డిగ్ ఫౌండేషన్.
0: రూఫ్ వేసినప్పుడే జీవితం పరిపూర్ణమవుతుంది.
1: వెన్ యూ పుట్ ద రూఫ్ ద లైఫ్ ఇస్ కంప్లీట్.
0: కనుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ ఫౌండేషన్.
1: And so, self-confidence is the foundation.
0: Self-satisfaction is wall.
1: Self-satisfaction is the wall.
0: Self-sacrifice is the roof.
1: Self-sacrifice is the roof.
0: Self-realization life.
1: Self-realization is life.
0: కనుక ఇట్టి జీవితాన్ని మనము అనుభవించాలన్నా,
1: to experience such a life,
0: మొట్టమొదట పునాది భద్రంగా ఉంటుండాలి. ఆధ్యాత్మికం సుదీగా ఉండాలి.
1: We should lay down the foundation strong, the spirituality.
0: మన భారతదేశం యొక్క గౌరవ కీర్తులన్నీ కూడాను ఆధ్యాత్మికం చేతనే పెరుగుతూ వచ్చింది.
1: The reputation, the glory of Bharat, they are based on the spirituality.
0: అనాది కాలం నుండి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఆధ్యాత్మిక సంపత్తిపైనే ఆధారపడి ఉంటుంది.
1: Since ancient times, the reputation, the glory of Bharat rested on spirituality.
0: అనేక మంది మహనీయులు, అనేక మంది ఉత్తమ స్త్రీలు, పతివ్రతామ తల్లులు, పవిత్ర హృదయులు, దివ్యభావం కలిగినటువంటి యొక్క పుత్రులు జన్మించటం చేతని భారతదేశమునకు ఈ విధమైనటువంటి సార్థక నామమును అందుకోగలుగుతూ వచ్చింది.
1: ద భారత్ ఎర్న్డ్ సచ్ ఎ గ్రేట్ నేమ్ బికాస్ ఆఫ్ నోబుల్ సోల్స్, విమెన్ ఆఫ్ చెస్టిటీ అండ్ క్యారెక్టర్, ద గ్రేట్ సన్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: వారు ఈనాడు లేకపోయినప్పటికీ వారి ఆదర్శాలు మాత్రం ఈనాడు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి.
1: We may not find them today, they are not alive, but their ideals are shining forth eternally.
0: నిరత సత్య ప్రౌఢి ధరణి నేలిన హరిశ్చంద్రుడి ధరబాసి చనగలేదా.
1: హరిశ్చంద్ర, who ruled this entire kingdom, holding on to the truth completely with all passing all problems, has he not left this world?
0: Yella lokamulelu yosagu sri nalaraju tanaventa bhumini gonuchuchanana.
1: King Nala, who ruled the whole world, could he carry with him even a fraction of land?
0: Gambunaku krutayugamunaku meeru chekurchu అలరాజు తన వెంట ఏమి గునియే.
1: ద కింగ్ ఆఫ్ కృతయుగ, వాట్ ఈజ్ దట్ హీ హాస్ టేకెన్ అలాంగ్ విత్ హిమ్?
0: ఎవరు కూడా ఏమి తీసుకుని పోలేదు.
1: నో వన్ హ్యాస్ టేకెన్.
0: వారి ఆదర్శాలు మాత్రం మనుషులకు అందించిపోయారు.
1: బట్ దే హ్యావ్ పాస్డ్ ఆన్ ఐడియల్స్ టు హ్యుమానిటీ.
0: ఇంకా స్త్రీలయందు
1: దెన్ అమంగ్ విమెన్
0: తమ యొక్క జీవితమును సమాజంలో అంకితం గావించి ఆదర్శవంతమైనటువంటి స్త్రీ నారీమణులుగా కూడాను పోషిస్తూ వచ్చారు.
1: ద విమెన్ ఆల్సో సాక్రిఫైస్డ్ అండ్ డెడికేటెడ్ దేర్ లైఫ్స్ ఫర్ సొసైటీ అండ్ హ్యావ్ సచ్ అన్ ఐడియల్.
0: సత్యవతి అనగా లోకమునందు సత్యమునే ప్రధానముగా భావించి పతియే సత్యమని విశ్వసించి పతి ప్రాణమును కూడా తిరిగి సంరక్షించుకున్నటువంటి సావిత్రి యొక్క తర్కము తత్వము స్త్రీలకంతా అందిస్తూ పోయింది.
1: సత్యవతి హూ జస్ట్ స్టూడ్ ఫర్ ఆల్ సత్య ద ట్రూత్ కుడ్ ఆల్సో సేవ్ ద లైఫ్ ఆఫ్ హర్ హస్బెండ్ బ్రాట్ హిమ్ బ్యాక్ అలైవ్.
0: ఎన్ని కష్టములు సంభవించినప్పటికీ ఎన్ని విధమైనటువంటి అనానుకూలములు సంభవించినప్పటికీ పతి యొక్క తత్వాన్ని హృదయమునందు నింపుకొని 10 నెలలు లంకలో కాలము కలిపి నారీమణులకంతా కూడా ఆదర్శవంతమైనటువంటి స్త్రీగా నిరూపిస్తూ వచ్చింది సీత.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ యాంగ్జైటీస్ ఇన్కన్వీనియన్సెస్ షీ కుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్.
0: ఈనాడు ఈ పవిత్రమైన హృదయాన్ని ఏమాత్రం కూడా ఎవరు యోచించటం లేదు.
1: టుడే ఈజ్ నో వన్ ఇస్ బాదర్ ఆఫ్ ది సీక్రెట్ హార్ట్.
0: శీల సంపత్తిని ఎవరు కూడా చింతించటం లేదు.
1: నో వన్ ఈజ్ మైండ్ఫుల్ ఆఫ్ క్యారెక్టర్.
0: కేవలం భౌతికమైనటువంటి యొక్క ధనం అత్యవసరము.
1: ఓన్లీ దిస్ ఓన్లీ మనీ ఈజ్ నీడెడ్
0: నిజముగా భౌతికమైనటువంటి యొక్క ధనమే సత్యమైనప్పుడు మానవుడు ఎందుకు సుఖించకూడదు, శాంతిని పొందకూడదు?
1: ఈ వరల్డ్లీ మనీ ఈజ్ నెసెసరీ. హౌ ఇస్ ఇట్ దట్ మ్యాన్ ఈజ్ నాట్ పీస్ఫుల్? వై ఈజ్ ఇట్ నాట్ హ్యాపీ?
0: ధన కనుక వస్తు వాహనాదులు మానవులకు శాంతిని అందించటం లేదు.
1: ద కంఫర్ట్స్ అండ్ ద ప్లెజర్స్ విల్ నాట్ కన్ఫర్ పీస్.
0: కేవలము మానసిక శాంతి తన యొక్క దివ్యమైనటువంటి భావమును ప్రకటించినప్పుడే శాంతి మనకు చేకూరుతుంది.
1: When one expresses the divine feelings, one will have peace in mind.
0: ఈనాటి మానవుడు ప్రతి దీనిని కూడాను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నానని పలుకులు ఉచ్చరిస్తుంటాడు.
1: Man today says that he loves, he loves.
0: నిజముగా ఈ ప్రేమంటే ఏమిటో కూడాను వారు అర్థం చేసుకోవటం లేదు.
1: They don't understand the meaning of love.
0: ఎవరిని ప్రశ్నించినప్పటికీ మా పిల్లలు కూడా రాస్తుంటారు, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ.
1: యు ఆస్క్ ఎనీవన్, అవర్ స్టూడెంట్స్ ఆల్సో రైట్ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ.
0: ఏమిటి ఐ లవ్ యూ? ఏమిటి ఈ లవ్?
1: వాట్ ఈస్ దిస్ లవ్?
0: తెల్లవారి మొదలు రాత్రి పరుండనంత వరకును ప్రక్కింటి వాడు స్వస్వరూపంతో కనిపిస్తూ ఉండినప్పటికీ వాణిని ప్రేమించకుండా కనిపించినటువంటి పరమాత్మని ప్రేమిస్తున్నామంటే ఇది ఏమైనా నమ్మదగినటువంటి విషయమేనా?
1: Right from the bed, right from the time we get up from the bed and then go back to bed, if we don't love our very neighbor,
0: vyaktulani manam preminchatam ledu,
1: we don't love our very own parents,
0: vyaktulanu preminchinappude shaktini preminchina vaadu avtavu.
1: When you love individuals, you can also love the mighty power.
0: Prati vyakti endukunu antarbhutamai undinatvanti oka daivattamu okkade.
1: The very divinity in all individuals is one.
0: Eko vasi sarvabhutantaratma.
1: There is only one present in all beings.
0: కనుక అందరి ఎందు ఉన్నాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: నీవెవరిని ద్వేషించవద్దు.
1: డోంట్ హేట్ ఎనీ వన్.
0: అద్వేష్ట సర్వభూతానాం.
1: డోంట్ హేట్ ఎనీబడి.
0: కనుకనే ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధట.
1: సో ఉపనిషత్ డిక్లేర్డ్ అరైజ్ అవేక్ స్టాప్ నాట్ టిల్ గోల్ ఇస్ రీచ్.
0: జాగ్రత్తగా ఉంటుండు.
1: Be careful.
0: సర్వభూత నమస్కారం కేశవం ప్రతి గచ్చతే. ఎవరికి నమస్కరించినా కేశవునికే పోయి చేరుతుంది.
1: Whomsoever you salute, pay obeisance, will go to God.
0: అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరిని మీరు విమర్శించినా దూషించినా అది కూడా భగవంతునికే చేరిపోతుంది.
1: Likewise, whomsoever you accuse, criticize, will reach God.
0: భగవంతుంటి ఎవరు?
1: Who is God?
0: ఏదో ఒక దేవాలయమునందు ఏదో ఒక క్షేత్రమునందు మాత్రమే ఉన్నాడని కాదు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహమే దేవాలయము, జీవుడే దేవుడు.
1: గాడ్ ఈజ్ నాట్ సపరేట్లీ ప్రజెంట్ ఇన్ ఎ టెంపుల్ ఆర్ ఇన్ పిల్గ్రిమ్ సెంటర్. బాడీ ఈజ్ ద టెంపుల్, ద ఇన్డ్వెలర్ ఈజ్ గాడ్.
0: దేవుడనగా వేరు దేశమందు లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్.
0: దేవుడనగా తనదు దేహమందే.
1: గాడ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ హిస్ బాడీ.
0: ఇటువంటి దేహమును మనము అలక్ష్యం చేస్తున్నాము.
1: We are neglecting such a body.
0: దేహమనేది ఇల్లు దినదినమును ఊడ్చి అరికి పూసి మెత్తి నినుకు వరచి